0: This is the నిజమైన వాచ్.
1: This is the real watch.
0: వాచ్ అనగా రెస్ట్ వాచ్ చూస్తుంటారు, అది కాదు వాచ్.
1: వాచ్ డస్ నాట్ మీన్ మియర్లీ రిస్ట్ వాచ్. రిస్ట్ వాచ్
0: చెడిపోతుంటది.
1: రిస్ట్ వాచ్ గెట్స్ స్పాయిల్డ్.
0: కానీ ఈ యొక్క వరల్డ్ ఎలక్ట్రిక్ వాచ్ ఏనాటికి చెడదు.
1: బట్ దిస్ వాచ్ విల్ నెవర్ బి స్పాయిల్డ్.
0: ఎప్పటికీ పవిత్రతని అందిస్తూ ఉంటుంది.
1: ఇట్ విల్ మేక్ యూ సేక్రెడ్ కంటిన్యూస్లీ.
0: ఎంత గొప్ప పదములు ఇవన్నీ.
1: హౌ గ్రేట్ ఇట్ ఈస్.
0: కనుకనే ఇలాంటి పదములను, చక్కని ఆదర్శవంతమైన పదములను మన అంతర్ముఖంగా చేసుకోవాలి.
1: సచ్ ఐడియల్ వర్డ్స్ ద డెప్త్ వీ హ్యావ్ టు టేక్ విద్ ఇన్.
0: ఈ విధంగా ప్రాచీన యొక్క విద్యలు ఎంతనో ప్రబోధం చేసి మనిషిని ఆదర్శవంతమైనటువంటి మనిషిగా తయారు చేసేది.
1: ది ఏన్షియన్స్ టాట్ సచ్ సీక్రెట్ టీచింగ్స్ అండ్ మేడ్ మెన్ అండ్ విమెన్ ఐడియల్.
0: అలాంటి ఆదర్శవంతమైనవన్నీ ఈనాడు అడుగుబడిపోయినాయి.
1: టుడే దట్ ఐడియలిజం ఇస్ సబ్డ్యూడ్.
0: కనుకనే చదువులు కూడా చాలా పరిశుద్ధమైన ఉండాలి.
1: Therefore education must be clean.
0: పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: It should be so sacred.
0: పవిత్రము పరిశుద్ధం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక తత్వమే పరిశుద్ధము.
1: The sacredness and the purity are found in spirituality.
0: Cleanliness is godliness.
1: Cleanliness is godliness.
0: కనుకనే పరిశుద్ధంగా ఉండు.
1: So you be clean.
0: ఈ విధమైనటువంటి చదువులు చదివి
1: acquire that education.
0: ప్రజలకు కూడాను తోటి మానవులకు కూడాను సంతోషాన్ని అందించేటువంటి యొక్క గౌరవంతో నీవు జీవించాలి.
1: లీడ్ ఏ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ సో యాజ్ టు గెట్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ఫెలో మెన్.
0: ఈ యొక్క మోడర్న్ ఏజ్ కంటే ఆధునికమైనటువంటి ఏజ్ చాలా గొప్పది.
1: వీ సే దిస్ మోడర్న్ ఏజ్ ఈజ్ వెరీ గ్రేట్.
0: ఈ ప్రాచీన యొక్క విద్యలను మనం చదువుకుంటూ ఈ మోడర్న్ ఏజ్ యొక్క విద్యలు కూడా అభ్యసించవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కెన్ లెర్న్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ బిసైడ్స్ సైన్స్.
0: సైన్స్ సైన్స్ అది మోడర్న్ ఎడ్యుకేషన్.
1: సైన్స్ ఈజ్ మోడర్న్ నాలెడ్జ్.
0: చదువు కూడా ఉండవలసిందే సైన్స్.
1: సైన్స్ ఈజ్ నెసెసరీ.
0: సైన్స్ ఉండాలి, కానీ
1: ఇట్ మస్ట్
0: ఉండాలి.
1: హౌ
0: సైన్స్ అనేటువంటిది ఈనాడు వీడు పెద్దత్తాన్ని తీసుకుని పోతున్నారు.
1: సైన్స్ ఈజ్ టేకింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: ఇక్కడ బయలుదేరుతుంది. C is science.
1: Science is like the letter C. It starts at one point. C.
0: C. Oka daggara bayaldeyutundi, oka daggara end avutundi.
1: Letter C starts at one point, ends at another point.
0: Idi full circle kaadu.
1: It is, letter C is not full circle.
0: Kaani aadhyatmika education elanti full circle.
1: But spiritual education is full circle.
0: Ekkada prarambhamaindo akkadike poi nilichipothundi.
1: It ends at a time, place where it has begun.
0: Ade purnamada purnamidam purnat purnamadachate purnascha purnamadaya purnameva avashichate. Ade purnam, ade sampurnam, ade pavitram.
1: This wholeness, this totality is completeness, which is so sacred.
0: Alanti purnam ledi pol science si oka daggara bayaldeyutundi inko daggara bayal nilichipothundi.
1: Science is incomplete.
0: C is science.
1: C is science.
0: మధ్యలో పెద్ద గ్యాప్ అంతా ఉంటుండాలి.
1: There is wide gap between the two points.
0: ఆ వైడ్ గ్యాప్ అంతా పెద్ద లోయ, అందులో పడిపోతావు.
1: It is so hollow and a deep valley where you will fall.
0: Science. Science ఏమిటి?
1: What is science?
0: What is this? What is this? What is this? అని కోరుతుంది.
1: Science goes on questioning you, what is this? What is this?
0: కానీ పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక సైన్స్ వాట్ ఈజ్ దట్, వాట్ ఈజ్ దట్ అంటుంది.
1: బట్ ది స్పిరిచువాలిటీ విచ్ ఇస్ హోల్ విల్ పుట్ దిస్ క్వశ్చన్, వాట్ ఈజ్ దట్,
0: వాట్ ఈజ్ దిస్ అనేటువంటిది దగ్గరది.
1: వాట్ ఈజ్ దిస్ ఇస్ సో నియర్.
0: వాట్ ఈజ్ దట్ అనేటువంటిది దూరంది.
1: దట్ ఈస్ ఫార్.
0: దూరంగా ఉండినప్పటికీ దిస్ అనేటువంటిది దాన్ని కోరుతుంటారు వీళ్ళు.
1: దో ఇట్ ఈస్ ఫార్, ఇట్ డిజైర్స్ దిస్.
0: దిస్ అనగా దగ్గరగా ఉండేటువంటిది.
1: దిస్ మీన్స్ సో నియర్.
0: ఫార్ అనగా దూరంగా ఉండేటువంటిది.
1: దాట్ మీన్స్ సో ఫార్.
0: నీ సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ ఇస్ దాట్ విచ్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ సెన్సెస్.
0: సైన్స్ కు దగ్గరగా ఉండేటువంటిది నీ లౌకికము.
1: దిస్ వరల్డ్ ఇస్ సో నియర్ టు యువర్ సెన్సెస్.
0: కనుక ఈ సెన్సెస్ కు నియర్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ సో క్లోజ్ టు సెన్సెస్.
0: నో డియర్.
1: సో నియర్ బట్ నాట్ డియర్.
0: దూరంగా ఉండేటువంటి దానిపై డియర్ గా ఉంటుంటది.
1: దట్ విచ్ ఇస్ ఎ డిస్టెన్స్ ఇస్ డియర్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరే చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ యు కన్సిడర్.
0: మీరందరూ సాయిబాబాను చూడాలని వచ్చారు.
1: యు ఆల్ హావ్ కమ్ టు సీ భగవాన్.
0: జామియా, ఈస్ట్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా ఇవంతా ఎంత దూరంగా ఉంటుందో చెప్పండి.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ల్యాండ్స్ లైక్ జామియా.
0: దూరంగా ఉంటుంటది. మీ ప్రేమ కూడాను అంత అభివృద్ధి అయిపోయి రావాలా రావాలి రావాలని అంత ఆవేశపడుతుంటారు.
1: దట్స్ ద రీజన్ వై దేర్ ఇస్ యర్నింగ్, డీప్ డిజైర్ టు గో ఓవర్ హియర్.
0: మీరు ప్రక్కనే ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళాలంటే ఈ విధమైనటువంటి ఆవేశం ఉండదు.
1: బట్ ఇఫ్ యూ గో టు ది విలేజెస్ అరౌండ్ యూ డోంట్ ఫైండ్ దట్ స్పిరిట్.
0: దగ్గరగా ఉండేటువంటి దానిపైన చాలా అయిష్టగా ఉంటుంది.
1: దాట్ విచ్ ఇస్ సో నియర్ ఇస్ నెగ్లెక్టెడ్.
0: జో ఫార్ అనేటువంటి దానిపైన ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంటాయి.
1: యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ దాట్ విచ్ ఇస్ ఫార్ ఆఫ్.
0: వాట్ ఈస్ దట్?
1: So what is that?
0: That anaga beyond senses.
1: That means beyond senses.
0: Beyond senses is a different science.
1: Beyond senses is true spirituality.
0: Below senses idantha kuda kevalam dirty vidhi.
1: So below senses is dirty.
0: Kalukani manam below senses ku pokoddu.
1: We should not act below senses.
0: Beyond senses povali.
1: We should go beyond senses.
0: Appude manam pavitranga jeevisthamu.
1: Then we lead a sacred life.
0: Inaati vidyarthulandaru kuda below senses. సెన్సెస్ దగ్గరగా ఉంటున్నారు, సెన్సెస్ బాలిసలు అయిపోతున్నారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ సో క్లోజ్ టు దేర్ సెన్సెస్ దేర్ విక్టిమ్స్ అండ్ స్లేవ్స్ ఆఫ్ దేర్ సెన్సెస్.
0: వాళ్ళు ఇంద్రియాలకు లోబడిపోతున్నారు.
1: దే హావ్ బికమ్ సర్వెంట్స్ టు దేర్ సెన్సెస్.
0: కాదు,
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: ఇంద్రియాలను తాము అధికంగా చేసుకోవాలి.
1: ఇన్ఫాక్ట్ యూ షుడ్ బి ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: అట్టిది నిజమైన సంస్కృతి.
1: దాట్ ఈస్ ద ట్రూ కల్చర్. సంస్కృతి
0: ఈనాడు బియాండ్ సెన్సెస్ వరకు పోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ గో దట్ ఫార్.
0: సెన్సెస్ చింతించకుండా ఉండటమే గొప్ప సైన్స్.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ డోంట్ థింక్ ఆఫ్ దీస్ సెన్సెస్. ఇట్ ఈస్ ట్రూ.
0: ఈనాడు జీవితం అంతా తెల్లవారు లేచిన మొదలుకొని రాత్రి పరుండినంత వరకు సెన్సెస్ సెన్సెస్ సెన్సెస్.
1: టుడే వాట్ హ్యాపెన్స్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ రిటైర్ వీ థింక్ ఆఫ్ సెన్సెస్ ఓన్లీ.
0: కాబట్టి అది చాలా డర్టీగా ఉంటుంటది.
1: అండ్ ఇట్స్ ఆల్ డర్టీ లైఫ్.
0: సెన్సెస్ కి మనం లోబడిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్
0: సెన్సెస్. మన సర్వెంట్స్.
1: సెన్సెస్ ఆర్ సర్వెంట్స్.
0: సర్వెంట్స్ కి నీవు బానిస కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ఎ స్లేవ్ టు యువర్ సర్వెంట్స్.
0: నీవు మాస్టర్ గా ఉంటుండి, సెన్సెస్ నీకు బానిసలుగా ఉండాలి.
1: యూ షుడ్ బి ద మాస్టర్ అండ్ సెన్సెస్ షుడ్ బి యువర్ సర్వెంట్స్.
0: మీకు తెలుసు చాలా మందికి,
1: మెనీ ఆఫ్ యూ నో,
0: రామాయణం లోపల
1: ఇన్ రామాయణ
0: కైక గొప్ప పట్టపురాణి.
1: కైక ఈజ్ ఎ క్వీన్.
0: ఆమె కాశ్మీర్ దేశపు రాజు యొక్క కుమార్తె.
1: షీఈస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కాశ్మీర్.
0: గొప్ప బిరుదు పొందినటువంటిది.
1: షీ హాస్ గాట్ వెరీ హై టైటిల్.
0: అన్ని విద్యల్లో కూడా ఆరితేరినటువంటిది.
1: షీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ నాలెడ్జ్.
0: ఆమె క్వీన్.
1: షీఈస్ ద క్వీన్.
0: ఆమె వెంట వచ్చింది ఒక బానిస.
1: దేర్ షీ వాస్ ఫాలోడ్ బై
0: ఆమె మందర
1: బై నేమ్ మందర.
0: ఈ మందర బానిసగా వచ్చింది.
1: Mandara came as a servant.
0: Servant ga vachesindi.
1: She came there as a servant.
0: Aa servant nu master ga chesukundi ee Kaika.
1: Kaika made her servant Mandara her own master.
0: Kalaturiki eevane aa servant ku baalis ayipoyindi.
1: Therefore the queen became the servant of Mandara.
0: Katta gadapadiki em ayipoyindi.
1: What happened at the end?
0: Tara baalis ke taana servant ayipothe కట్ట గడపడికి ఏం కత్తి పెట్టింది. చాలా హీన స్థితికి జారిపోయింది.
1: బికాస్ షీ హస్ బికమ్ ఎ సర్వెంట్ టు హర్ ఓన్ సర్వెంట్ వాట్ హ్యాపెండ్ ఎట్ ది ఎండ్ షీ హస్ రూయిన్డ్ హర్ సెల్ఫ్.
0: పతిని కోల్పోయింది.
1: షీ లాస్ట్ హర్ పొజిషన్.
0: కుమారుని క్రోధానికి గురి అయిపోయింది.
1: షీ హాడ్ టు సబ్మిట్ హర్
0: సెల్ఫ్ టు ది యాంగర్ ఆఫ్ హర్ సన్. అరవిందకు పంపించింది.
1: షీ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ టు గో టు ఎక్సైల్.
0: సీతను చాలా ఏడిపించింది.
1: అండ్ షీ మేడ్ సీత క్రై.
0: ఇంతటి దుర్గతికి పట్టినటువంటి ఆమె గతి ఏమైపోయింది కనబడికి.
1: వాట్ హ్యాపెన్ టు హర్ ప్లైట్ ఎట్ ద ఎండ్.
0: తన గతి కూడా ఆ హింసలో మారిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ టు గాట్ హర్ సెల్ఫ్ రూయిన్డ్ టోటలీ.
0: సర్వెంట్స్ సర్వెంట్స్ గా పెట్టుకోవాలి, మాస్టర్ మాస్టర్ గానే ఉండాలి.
1: సో ఏ సర్వెంట్ షుడ్ బి ఎ సర్వెంట్, ఏ మాస్టర్ షుడ్ బి ఎ మాస్టర్.
0: కనుకనే మీ యొక్క గుణములంతా కూడా మాస్టర్ కాదు, అది సర్వెంట్స్.
1: సో ఆల్ అవర్ క్వాలిటీస్ దట్ వాట్ వీ హావ్ టుడే
0: మాస్టర్.
1: యూ ఆర్ ద రియల్ మాస్టర్.
0: మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
1: మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
0: నువ్వు మాస్టర్ ది మైండ్ కావాలి.
1: యూ షుడ్ బి ఎ మాస్టర్ మైండ్.
0: అదే నిజమైనటువంటి యొక్క స్టూడెంట్స్ యొక్క లక్షణము.
1: దట్ ఈస్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: అప్పుడే ఉన్నత విద్యను మనం ఇతరులు కూడా అభ్యసించవచ్చును.
1: దెన్ యూ కెన్ హ్యావ్ వెరీ హై ఎడ్యుకేషన్.
0: కానీ ఇంకా సమయం ఉంటే ఈ విద్యా విషయం లోపల ఎంతైనా మీకు బోధించవచ్చును.
1: భగవాన్ ఈస్ ప్రిపేర్డ్ టు టీచ్ అస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆన్ ఎడ్యుకేషన్.
0: నా విద్యలు అన్ని కూడా చాలా సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ.
1: భగవాన్ ఫిలాసఫీ ఎడ్యుకేషన్ వాంట్స్ అస్ టు లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: ఎప్పుడు కూడా థర్డ్ క్లాస్ కంటే ఎక్కువ పోలేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ క్రాస్డ్ ది థర్డ్ స్టాండర్డ్.
0: ఇది చదువు ముఖ్యము.
1: ఇస్ ఇట్ ఎడ్యుకేషన్?
0: సంస్కారం ముఖ్యము.
1: ఇట్ సంస్కార. కల్చర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: సంస్కారం ఉంటే ఎంత దీన్ని పవిత్రం గావించుకోవచ్చు.
1: విత్ కల్చర్ ఆర్ సంస్కార యూ కెన్ డూ ఎనీథింగ్.
0: సంస్కారం అనగా పవిత్రం గావించేటువంటి సంస్కారం.
1: సంస్కారం మీన్స్ దాట్ విచ్ మేక్స్ సీక్రెట్.
0: చదువు అనగా పవిత్రమైన దాన్ని ప్రాచీనమైన దీనిగా మార్చుకుని అసహ్యమైన మార్గంలో ప్రవేశపెట్టడమే.
1: వేర్ ది ఎడ్యుకేషన్ యూ జస్ట్ మేక్ రాంగ్ యూజ్ ఆఫ్ ఇట్ దో ఇట్ ఈస్ మోడర్న్.
0: కనుకనే మనము చెడ్డ మార్గంలో ప్రవేశించకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్స్.
0: సింపుల్ లైఫ్ అని చెప్పినని మనం కొన్ని విధమైనటువంటి అసహ్యమైన మార్గాల్లో ప్రవేశించరాదు.
1: వీ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ది డిస్గస్టెడ్ లైన్స్ ఆఫ్ లైఫ్.
0: ఈనాడు మీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి అంతా కూడాను తమ పనులు తామే చేసుకోవాలి.
1: ఆల్ ద ట్రైనింగ్ గివెన్ టు యూ వాంట్స్ యూ టు డూ యువర్ ఓన్ వర్క్.
0: మీ గుడ్డలు మీరే కడుక్కోవాలి.
1: బెటర్ యూ డూ యువర్ ఓన్ జాబ్.
0: మీ గుడ్డలు మీరే ఉతుక్కోవాలి.
1: యూ షుడ్ వాష్ యువర్ క్లోత్స్.
0: మీ గుడ్డలు మీరే పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: యూ షుడ్ మెయింటైన్ దెమ్ క్లీన్.
0: ఇది విద్యార్థి యొక్క నిజమైన కర్తవ్యం.
1: దిస్ ది డ్యూటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: నీ బట్టలు ఇంకొకరు ఉతకడానికి ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నాట్ ఆస్క్ సమ్వన్ టు వాష్ యువర్ క్లోత్స్.
0: ఈ విధంగా ఉండినప్పుడే తమ పనులు తాను చూసుకుంటుంటే ఇంతకంటే గొప్పగా విద్య ఏం కావాలి.
1: ఇఫ్ యూ డూ యువర్ డ్యూటీ వాట్ మోర్ ఈస్ నీడెడ్ అవుట్ ఆఫ్ దిస్.
0: నీ డ్యూటీని ఇంకొకరి తలపైన పడేయకూడదు.
1: యూ షుడ్ నాట్ ఆస్క్ వన్ టు డూ యువర్ డ్యూటీ.
0: కనుకనే మన డ్యూటీని మనం చేయాలి.
1: ఐ షుడ్ డూ మై డ్యూటీ దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్.
0: కనుక ఈ విధంగా ఇంకొకరికి బాధ పెట్టుకోకుండా సింపుల్ లైఫ్ ని మనం గడిపించాలి.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి అండ్ లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ.
1: సింపుల్ లైఫ్ అండ్ హై థింకింగ్ హై స్టడీ.
0: ఆ విధమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతూ రావాలని కనుక
1: దట్ సార్ట్ ఆఫ్ ఎ లైఫ్ యూ షుడ్ లీడ్.
0: ఆ స్కూల్స్ లోపల వారి వారి పనులు వారే చేసుకుంటూ రావాలి.
1: భగవాన్ వాంట్స్ టు సీ ఇట్ దట్ ఈచ్ వన్ డస్ హిస్ జాబ్.
0: స్థానం కానీ వారు ఉండేటువంటి ఒక ప్రదేశం నందు కానీ వాళ్ళ పరిశుద్ధమైనటువంటి ఒక బుక్కులు పెట్టుకునేటువంటి స్థానం నందు కానీ అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: ద ప్లేసెస్ వేర్ దే స్టే అండ్ ద షెల్వ్స్ వేర్ దే కీప్ దే బుక్స్ షుడ్ బి క్లీన్.
0: వీనికి వేరే ప్రత్యేకమైనటువంటి ఒక మాస్టర్ రాకూడదు, సర్వెంట్ రాకూడదు.
1: యూ షుడ్ నాట్ ఎంప్లాయ్ ఎ సర్వెంట్ టు లుక్ ఆఫ్టర్ దీస్ థింగ్స్.
0: మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో అవస్థ పెట్టి చాలా కష్టంగా నానబడి మీకు డబ్బులు ఇచ్చారు, చదివిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పేరెంట్స్ హావ్ బీన్ ఎడ్యుకేటింగ్ యూ టాయిలింగ్ హార్డ్ డే అండ్ నైట్.
0: ఇంతే కాకుండా మీకు సర్వెంట్ కూడా ఎక్కడికి పంపాలనా?
1: Can, should they fund to maintain your servant also?
0: అది మంచిది కాదు.
1: It's not good.
0: నేను అప్పుడప్పుడు తమాషకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ నౌ అండ్ దెన్
0: కొన్న కూర బేడ టూనెస్.
1: After all, the green vegetable you purchase is so cheap, 2 NS.
0: కూలియా పావల.
1: Whereas you employ a labor paying more money than its cost.
0: కొన్న కూర కంటే కూలి ఎక్కువ నిచ్చుకుంటావా?
1: The labor charges is more than the vegetables.
0: అలాంటి దీనికి మనం వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: అదే నీవు పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి డబ్బును.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ మనీ ఇన్ ది కరెక్ట్.
0: తల్లిదండ్రులు దాని రక్తాన్ని ధారపోసి సంపాదిస్తున్నారు.
1: పేరెంట్స్ షెడ్ దేర్ బ్లడ్ అండ్ స్పెండ్ మనీ టు ఎడ్యుకేట్.
0: దానిని ఒక్కొక్క దుడ్డు కూడా బ్లడ్ డ్రాప్ గా చూసుకోవాలి.
1: కన్సిడర్ దుడ్డు మనీ యాజ్ బ్లడ్.
0: ఈ విధంగా డబ్బును తక్కువగా ఖర్చు పెట్టుకుని ఉన్నతమైన విద్యను అభ్యసించండి.
1: స్పెండ్ లెస్ మనీ అండ్ అక్వైర్ హై నాలెడ్జ్.
0: ఈనాడు ఏదైనా కొంచెం ఒక తరగతి పాస్ అయినామంటే ఫారిన్ పోవాలా?
1: టుడే వాట్ హ్యాపెన్స్ ఇస్ ద మూమెంట్ దే గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ దే వాంట్ టు గో అబ్రాడ్.
0: ఎంత డబ్బు ఖర్చు కావాలి?
1: దే షుడ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
0: అంత ఖర్చు పెట్టేసి అక్కడ పోయి వచ్చి చేసేది ఏమి ఉన్నది?
1: హావింగ్ గాన్ దేర్ వాట్ డు యూ డూ?
0: అక్కడ ఏమాత్రమూ చదవటం లేదు.
1: దే ఆర్ నాట్ స్టడీయింగ్ దేర్.
0: అక్కడ పోయి ఏ చిన్న పని చేసినా కానీ ఎవరు చూసేవారు ఉండరు.
1: నోబడీ విల్ అబ్జర్వ్ యూ వాట్ ఎవర్ యూ డూ దేర్.
0: అక్కడ డబ్బు అయిపోతే ప్లేట్ కడిగి డబ్బును సంపాదించుకుంటారు.
1: ద మూమెంట్ దే డోంట్ హ్యావ్ మనీ దే సర్వ్ యాజ్ డిష్ వాషర్స్.
0: కాదు, ఎక్కడికైనా అక్కడ పోయి ప్లేట్ కడిగే బదులు నీ దేశంలో నీ ఇంటిలో నీ ప్లేట్ కడుగు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ వాషింగ్ ద డిషెస్ అవుట్ సైడ్ బెటర్ యూ వాష్ యువర్ ఓన్ డిషెస్ హియర్ అట్ హోమ్.
0: నీ ఓన్ హౌస్ లో నీవు ప్లేట్ చేయి.
1: యూ వర్క్ ఇన్ యువర్ ఓన్ హౌస్.
0: ఓన్ హౌస్ లో మనం చేయకూడదు, బయటికి పోయి వాళ్ళ ప్లేట్ కడుగుతుంటాం మనం.
1: వేర్ యూ డోంట్ వర్క్ అట్ హోమ్ బట్ వేర్ యూ వాష్
0: నిత్యమైన అనుకోకూడదు. మన ఇంటిలోనే మనం పనిచేయాలి.
1: వీ షుడ్ వర్క్ అట్ హోమ్.
0: మన ఇంటిని మనం ఊడ్చుకోవాలి.
1: వీ హ్యావ్ టు స్వీప్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ అవర్ పేరెంట్స్.
0: తల్లి వంగలేనటువంటి పరిస్థితి లోపల ఇల్లును శుభ్రం చేస్తుంటుంది.
1: అండ్ మదర్ క్లీన్స్ అండ్ స్వీప్స్.
0: అలాంటి పరిస్థితి లోపల అమ్మ నువ్వు కూర్చో నేను ఊడుస్తానని తీసుకుంటే తల్లికి ఎంత ఆనందం ఇస్తుంది.
1: అట్ దట్ టైమ్ ఇఫ్ యూ సే మదర్ టేక్ రెస్ట్ ఐ విల్ స్వీప్ అండ్ హెల్ప్ యూ షీ విల్ బి సో హ్యాపీ.
0: అయ్యో నాకు ఇలాంటి కుమారుడు పుట్టాడు కదా ఎంతో ఆనందిస్తుంది.
1: షీ విల్ బి సో హ్యాపీ బికాస్ ఆఫ్ ద సన్.
0: కనుక నేను తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని గృహంలో అందించాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ.
0: స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కు వారికి తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి.
1: యూ షుడ్ ఆల్సో కీప్ యువర్ టీచర్స్ ఇన్ గుడ్ స్పిరిట్స్.
0: వాళ్లకు ఒక సేవకులుగా ఉండాలి.
1: యూ షుడ్ ఆల్సో సర్వ్ దెం.
0: నీ యొక్క విద్యను చక్కగా అభ్యసించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్ ఇస్ పాసిబుల్ టు లెర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్య అనగా వినయంతో కూడినటువంటి అని విజయం మీరు చక్కగా గుర్తించండి.
1: అండర్స్టాండ్ దట్ హ్యూమిలిటీ ఈజ్ ఎ నెసెసిటీ ఫర్ ఆల్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈ విధంగా ఉండినప్పుడే మనం ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారైపోయి దేశాన్ని ఎంతైనా కూడా కాపాడడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఐడియల్ స్టూడెంట్స్ అండ్ ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ.
0: ఎక్కడే కానీ వైలెన్స్ జరుగుతుంటుంటుంది దాంట్లో మీరు ప్రవేశించకండి.
1: దేర్ మే బి వైలెన్స్ సమ్వేర్, డోంట్ గెట్ ఇన్ టు ఇట్.
0: అక్కడ పోతే మీకు అనేక దెబ్బలు తగులుతాయి.
1: ఇఫ్ యూ గో దేర్ వేర్ దేర్ ఇస్ వైలెన్స్, యూ మే బి డెడ్.
0: ప్రవేశించకండి.
1: డోంట్ గెట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: అలాంటి వైలెన్స్ ఏమైనా వస్తుంటే సాధ్యమైనంత వరకు అరికట్టడానికి ప్రయత్నించండి.
1: వేర్ దేర్ ఇస్ వైలెన్స్ ట్రై టు పాసిఫై ద సిచ్యువేషన్.
0: ఈ విధమైనటువంటి అల్లర్లకు జిల్లర్లకు మీరు ప్రవేశించకుండా శాంతిని ప్రవేశించడానికి, శాంతిని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేయండి.
1: బీ పీస్ఫుల్ ఆల్వేస్, డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్స్ రెస్ట్లెస్నెస్ ఆర్ డిస్టర్బెన్సెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎంతో గుణవంతులే,
1: యు ఆర్ వర్చువస్,
0: ఎంతో బలవంతులే,
1: యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్.
0: కానీ దానికి తగినటువంటి గుణము లేకుండా పోతే ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ అప్రోప్రియేట్ క్యారెక్టర్ వాట్ ఫర్ ఆల్ దిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: దానికి తగినటువంటి క్యారెక్టర్ పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్ ఆల్సో.
0: ఈనాడు విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: చెలిమి, బలిమి, కలిమి మూడింటిని పోషించుకోవడానికి చూస్తున్నారు.
1: స్టూడెంట్స్ హ్యావ్ దీస్ త్రీ, చెలిమి ఫ్రెండ్షిప్, కలిమి ద వెల్త్ అండ్ బలిమి ద స్ట్రెంగ్త్.
0: ఈ మూడు ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్?
0: గుణమే లేకపోతే ఇవంతా నిరుపయోగము.
1: వితౌట్ గుణ క్యారెక్టర్ దీస్ త్రీ ఆర్ యూస్లెస్.
0: కలిమి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ వెల్త్, కలిమి.
0: అయితే చెలిమి స్నేహాలు కూడా ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్, చెలిమి.
0: దాన్ని చెడగొట్టుకునేటువంటి స్నేహంగా ఉండకూడదు.
1: నాట్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
0: దాన్ని బలము, దాన్ని కాపాడుకునే బలాన్ని కూడా సంపాదించుకో.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రెంగ్త్, బలిమి టు ప్రొటెక్ట్ టు మెయింటైన్ గుడ్ ఫ్రెండ్షిప్.
0: కనుక ఆ విధంగా మీరు అభివృద్ధి అయిపోయి మీరంతా ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారైపోయి లోకానికి సత్యసాయి విద్యలను చక్కగా ప్రబోధ చేస్తూ దీనికి ఆదర్శవంతమైనటువంటి ఒక గౌరవాన్ని మీరు సాధించాలి.
1: భగవాన్ వాంట్స్ యూ టు అక్వైర్ దట్ ఐడియల్ నాలెడ్జ్, ఐడియల్ ఎడ్యుకేషన్, lead an ideal life in true befitting way of Satya Sai philosophy of education.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 20th November 2002 in Prashanti Nilayam. Bhagwan spoke of the simple but virtuous life of villagers, which remains untainted by modern education. Baba explained that many people living in the cities are losing their noble qualities owing to the influence of modern education. He gave an example to show that true education must get reflected in one's behavior as soft and sweet speech and virtuous actions. Thank you. Sai Ram.

0: It's only the foolish one who thinks of this world, while the intelligent person will think of God. While the one who thinks of the world becomes worldly, while who thinks of God becomes divine. Listen to this valiant son of Bharat.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Manavudu. Tana swayamga satchit ananda sarupudai undinappatikini. Atti satyanni guttinchukoleka. Satchidananda nimittamai. Bahya prapanchamunandu. ప్రాకృతమైన ఈ యొక్క జగత్తునందు, భౌతికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి యందు సచ్చిత్ ఆనందానికి అన్వేషణ జరుపుతున్నాడు.
0: మ్యాన్ బై హింసెల్ఫ్ దో ఇస్ ద ఫార్మ్ ఆఫ్ దట్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్, బట్ యెట్ హీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ దీస్ త్రీ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: దీనికి కారణమేమిటి?
0: వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: తన యొక్క తత్వము తాను గుర్తించుకుని లేక విశ్వమే విష్ణువుగా భావించుకుని విశ్వతత్వమునే నిరంతరము చింతిస్తూ స్మరిస్తూ భావిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరిస్తున్నాడు.
0: ద రీజన్ ఈస్ దట్ హీ థింక్స్ ఆఫ్ ది వరల్డ్ అలోన్, హీ థింక్స్ ఆఫ్ ది వరల్డ్ విత్ ఆల్ వరల్డ్లీ ఫీలింగ్స్, వరల్డ్లీ థాట్స్ and experiences and enjoys himself.
1: Vishwani visvasinchitam, Vishnu vismarinchitam, ee ajnaname annintikini moolakaranam.
0: This is this absolute ignorance of forgetting the God and totally relying on the world is the cause for all this.
1: Mukhyamuga tane vishnu swarupudai undi kudanu tana tattvanni ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునందు విశ్వసించటము, ఇది మరింత అమాయకత్వం.
0: ఇట్స్ మచ్ మోర్ మ్యాటర్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ దట్ హీ బీయింగ్ ద డివైన్ హింసెల్ఫ్ బట్ హీ ఐడెంటిఫైస్ హింసెల్ఫ్ విత్ ద వరల్డ్.
1: ఇలాంటి అజ్ఞానము అవివేకము రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వాన్ని కూడాను విస్మరిస్తున్నాడు మానవుడు.
0: It is out of this combination of ignorance and foolishness he has lost his human value.
1: Sat chit anandam anetundi tana swabhavame tana swaroopame.
0: In fact, he is the very embodiment of being awareness and bliss.
1: Biyamunu pottu kappinattuga neetini paachi kappinattuga soorunni meghamunu kappinattuga సచ్చిత్ ఆనందమును అజ్ఞానం కప్పి ఉంచింది.
0: జస్ట్ యాజ్ ది హస్క్ కవర్స్ ద రైస్, జస్ట్ యాజ్ ద మాస్ కవర్స్ వాటర్, జస్ట్ యాజ్ ది క్లౌడ్ కవర్స్ ద వెరీ సన్ అండ్ లైట్, ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ దట్ కవర్స్ ది ఇన్నేట్ డివినిటీ.
1: అయితే ఈ అజ్ఞానం కూడాను ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: హౌఎవర్ దిస్ ఇగ్నోరెన్స్ వేర్ ఫ్రమ్ హ్యాజ్ ఇట్ కమ్?
1: నీటిని కప్పినటువంటి నాచు నీటి నుండియే పుట్టింది.
0: The moss that covers the water is born out of water.
1: Suryuni kappinatuvanti meghamulu suryuni vallane udbhavinchayi.
0: The cloud that covers sun is born out of sun alone.
1: Kani pottunu teesinappude biyam manaku sachchatkaristundi.
0: When you remove the husk, you will get the grain, paddy.
1: Paachini pakkaku nettinappude neeru manaku kanipistundi.
0: When once you remove the moss, you will find the water.
1: Meghamulu kadilipogaane సూర్యుడు సత్ప్రకాశుడై ప్రకాశిస్తూ ఉంటాడు.
0: As clouds pass off, you will find the brilliant sun.
1: కనుక మానవునికి కప్పినటువంటి అజ్ఞానం అనేటువంటిదే తన యొక్క సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని తెలుసుకోలేకుండా చేస్తుంది.
0: And therefore, it is this cloud of ignorance that covers the real nature of man, which is being awareness and bliss.
1: ఈ అజ్ఞానం అనగా ఏమిటి?
0: What do you mean by this ignorance?
1: జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానం.
0: ఇట్ ఈస్ జస్ట్ ది కౌంటర్ థాట్ దట్ ఇస్
1: టాక్. అజ్ఞానం వేరు జ్ఞానం వేరు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ఆర్ నాట్ సెపరేట్.
1: యాక్షన్ రియాక్షన్ సౌండ్ అండ్ రీసౌండ్.
0: దర్ యాక్షన్ అండ్ రియాక్షన్ సౌండ్ అండ్ రీసౌండ్.
1: జ్ఞానమే లేకుండా అజ్ఞానమే లేదు.
0: When there is no wisdom, there is no ignorance in fact.
1: జ్ఞానం ఉండటం చేతనే అజ్ఞానం కూడాను పక్కన షాడో వలె ఉంటుండాలి.
0: Because of wisdom, you find ignorance following it like a shadow.
1: కనుకనే మనము షాడోను మాత్రమే అనుసరిస్తున్నాము కానీ సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనం అనుసరించటం లేదు.
0: But we are following the shadow, but we are not following the form of the truth.
1: ఈ అజ్ఞానం అనేటువంటిది ప్రతి మానవునికి ముందంజ వేస్తూ తనకంటే అధికంగా తాను ముందు ప్రయాణం చేస్తుంటాది.
0: In fact, it is this ignorance, the shadow, that goes forth, proceeds ahead of all of us.
1: పిల్లలకు చక్కని సులభమైనటువంటి ఒక ఉపమానము.
0: A very good example so as to be easily understood by all.
1: సూర్యోదయమైంది.
0: Its sun has already risen.
1: నీవు సూర్యుని వైపు నా దృష్టి తిప్పినప్పుడు,
0: when you look towards the direction of the sun,
1: నీ యొక్క ప్రతిబింబం నీకు కనిపించదు.
0: You don't see your own reflection.
1: నీవు ముందు, ప్రతిబింబం వెనుక వస్తుంటాది.
0: You will be in the front and the shadow will be behind.
1: కాని సూర్యునికి విరుద్ధంగా నీవు ముఖం తిప్పి పశ్చిమ వైపు నీవు ప్రయాణం చేస్తుంటే నీ షాడో నీకంటే ముందుగానే బయలుదేరిపోతుంటాడు.
0: On the other hand, if you walk opposite to the direction of sunlight towards the west, your shadow will be in the front.
1: దానిని వెనక వేయాలని నీవు ఎంత పరిగెత్తినప్పటికీ అది నీకంటే ముందుగా పరిగెత్తుంటాడు.
0: By all effort you cannot brush it aside and put it behind. It runs forward.
1: జోడు ముందరండి ఓడి ఓగువాగా. మనం ఎంత పరిగెత్తాలనుకున్నప్పుడు మనకంటే ముందుగా మన జోడు పరిగెత్తుంటుంది.
0: దో వీ వాంట్ టు రన్ ఫాస్ట్ ఇట్స్ ఓన్లీ అవర్ స్లిప్పర్ దట్ గోస్ ఫోర్త్ ఫస్ట్.
1: ఈ జోడు పరిగెత్తడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: కాలితో సంబంధం ఉంది కాబట్టి జోడు పరిగెత్తుండాలి. కాలి నుంచి వదిలిపోతే జోడు పరిగెత్తడానికి వీలు కాదు.
0: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ ద ఫీట్ ఇట్ ద స్లిప్పర్స్ గో ఫ్రంట్ ఆర్ ఎల్స్ దే డోంట్ మూవ్ అట్ ఆల్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మనం భగవంతుని వైపున సచ్చిత్ ఆనంద స్వరూపుని వైపున మనము దృష్టిని తిప్పినప్పుడు మనకి అజ్ఞానం అనేటువంటిది వెనుకబడిపోతుంది.
0: లైక్ వైజ్
1: కనిపించనే కనిపించదు.
0: లైక్ వైజ్ when we look to God who is awareness bliss, naturally the ignorance will fall behind. దైవమును
1: విస్మరించి జగత్తు వైపున తిరిగి ప్రయాణం సల్పుకుంటూ చేతనే అజ్ఞానం అనేటువంటిది తనకంటే ముందుగానే పరిగెత్తు ఉంటారు.
0: Today man has forgotten God and he just walks towards the world and therefore is deluded by ignorance.
1: కనుకని ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధతాని. ఓ మానవుడా, అజ్ఞానమనే నిద్రలో నీ ఉంటున్నావు.
0: ఓ మ్యాన్, యు ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: నీవు ఎటువైపు నీవు ప్రయాణం చేస్తున్నావో నీకే తెలియటం లేదు.
0: యు డోంట్ నో ఇన్ విచ్ డైరెక్షన్ యు ఆర్ ట్రావెలింగ్.
1: దేనిని నీవు విశ్వసిస్తున్నావో నీకు అర్థం కావటం లేదు.
0: యు డోంట్ అండర్స్టాండ్ వాట్ యు బిలీవ్ ఇన్.
1: అసత్యాన్ని విశ్వసిస్తున్నావు, సత్యాన్ని విస్మరిస్తున్నావు.
0: యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఫాల్స్హుడ్ వేర్ యు డోంట్ బిలీవ్ ది ట్రూత్.
1: ఒకడు నిద్రలో కలలుగంటున్నాడు.
0: వన్ వైల్ ఇన్ స్లీప్ డ్రీమ్డ్.
1: కానీ ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధతాని. ఓ మానవుడా, అజ్ఞాన

0: కంటున్నాడు.
1: వన్ వైల్ ఇన్ స్లీప్ డ్రెమ్డ్,
0: కానీ ఆ కలలు కంటున్న సమయం నందు అది ఏ సత్యమని భావిస్తుంటాడు.
1: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ కన్సిడర్డ్ ది ఎక్స్పీరియన్స్ ట్రూ.
0: ఒక ప్రెసిడెంట్ కు కల వచ్చింది.
1: ఎ ప్రెసిడెంట్ డ్రెమ్డ్.
0: లేక ఒక ప్రైమ్ మినిస్టర్ కు ఒక కల వచ్చింది.
1: ఆర్ ఎ ప్రైమ్ మినిస్టర్ డ్రెమ్డ్.
0: ఆ కలలో ఏదో తనకు అర్థం కానిటువంటివన్నీ కనిపించినాయి.
1: There he saw many of the meaningless things.
0: కాని ఆ ప్రెసిడెంట్ కాని ప్రైమ్ మినిస్టర్ కాని స్వప్నంలో నేను ప్రెసిడెంట్ ను, నేను ప్రైమ్ మినిస్టర్ ను, నేను రాజభవన్ లో ఉంటున్నాను అనేటువంటిది తెలియదు అతనికి.
1: But there in a dream, the president does not know that he is the president, nor the prime minister.
0: ఆ స్వప్నములో ఉండినంత వరకు కూడాను తానేదో షాపింగ్ చేస్తూ ఉండినట్టుగా, తానెక్కడో అరణ్యంలో సంచరిస్తున్నట్టుగా కల వచ్చింది.
1: There in the dream, he dreamed that as if he was doing some shopping or in a forest. అది
0: విశ్వసిస్తున్నాడు మానవుడు.
1: Man considers true.
0: మెలకువ రాగానే నేను ప్రెసిడెంట్ను, నేను ప్రైమ్ మినిస్టర్ను, ఇది రాజభవనము అనేటువంటి సత్యము అతనికి గుర్తింపు చేస్తుంది.
1: ద మూమెంట్ హీస్ అవేక్ హీ విల్ నో దట్ హీస్ ద ప్రెసిడెంట్. దట్ ఈస్ ద ప్యాలెస్ వేర్ హీ ఇస్.
0: కనుకనే మీరు సచ్చిత్ ఆనందం అనేటువంటి ప్రెసిడెంట్ మీరు.
1: సో దేర్ ఫోర్ యూఆర్ ద ప్రెసిడెంట్. Namely, being aware
0: ఆనందమైనటువంటి ప్రైమ్ మినిస్టర్స్ మీరు.
1: యు ఆర్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: అన్నింటికి దేశమునికే అధిపతి అయినటువంటి వారు మీరు.
1: యు ఆర్ ది హెడ్ ఆఫ్ ది సెంట్రల్.
0: కానీ అజ్ఞానం అనేటువంటి నిద్రలో మీరు స్వప్నం కంటుంటే చేతని ఈ జగత్ అనేటువంటిది మీకు కనిపిస్తుంటారు.
1: బికాస్ యు ఆర్ ఇన్ ద స్లీప్.
0: నేను ఈ జగత్తులో ఒక సమాజం యొక్క వ్యక్తిని అని భావిస్తున్నావు.
1: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ అన్ ఇండివిజువల్ ఇన్ సొసైటీ.
0: ఇది అంతా ఇక్కడ నువ్వు స్వప్నమే.
1: దిస్ ఈస్ ఆల్ ఎ డ్రీమ్.
0: ఇది ఏ అజ్ఞానము.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఇట్టి అజ్ఞానాన్ని మనం దూరం చేసుకోవాలంటే జ్ఞానాన్ని మనం పొందాలి.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దిస్ ఇగ్నోరెన్స్ వన్ షుడ్ ఎక్వైర్.
0: జ్ఞానం అంటే ఏంటి?
1: వాట్ డు యు మీన్ బై విజ్డమ్?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద విజన్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఈజ్ విజ్డమ్.
0: అనేక మంది మానవులు భగవంతుణ్ణి ఆశిస్తుంటారు.
1: మెనీ పీపుల్ వాంట్ గాడ్.
0: భగవంతుణ్ణి ఆరాధిస్తుంటారు.
1: దే వర్షిప్ గాడ్.
0: భగవంతుణ్ణి చింతిస్తుంటారు.
1: దే థింక్ ఆఫ్ గాడ్.
0: ఇంత మాత్రం చేత భగవంతుడు మనకు లభ్యం కాదు అని గుర్తించలేకపోతున్నారు.
1: దే డోంట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ మియర్లీ బై దిస్ దే డోంట్ అటైన్ గాడ్.
0: నీవు చింతించినంత వరకు నీవు వేరు, భగవంతుడు వేరు.
1: సో లాంగ్ యూ థింక్ ఆఫ్ గాడ్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
0: భగవంతుణ్ణి నీవు ఆశించినంత వరకు భగవంతుడు వేరు, నీవు వేరు.
1: So long you want him, you are separate from God.
0: మీరు ఇరువురు కూడా ఒక్కటి కావాలి.
1: Both of you should become one.
0: అది ఎప్పుడు కావచ్చు?
1: When is it possible?
0: నిన్ను నీవు అర్పితం గావించుకున్నప్పుడే అతను నీవే, నీవు అతనే.
1: When you offer yourself totally, you become one with him.
0: I and you are one.
1: I and you are one.
0: తత్త్వం అసి.
1: తత్వం అసి, that the word.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐఎం బ్రహ్మన్.
0: తనను తాను అర్పితం గావించుకున్నటువంటి వానికే ఇద్దరు లేకుండా ఒక్కటిగానే అయిపోతుంది. భగవంతుడు తాను ఒక్కడే అయిపోతాడు.
1: ద వన్ హూ ఆఫర్స్ హింసెల్ఫ్ టోటలీ బికమ్స్ వన్ విత్ గాడ్.
0: అంతవరకు భగవంతుడు భగవంతుడే, భక్తుడు భక్తుడే.
1: టిల్ దెన్ గాడ్ విల్ బి గాడ్ అండ్ హ్యూమన్.
0: నీవు నీవే, దేవుడు దేవుడే.
1: అండ్ యూ అండ్ గాడ్ ఆర్ సెపరేట్.
0: కనుకనే నేను దేవుడు కావాలి అనుకున్నప్పుడు నీవు దేవుడు ఒకటి కావాలంటే దైవానికి అర్పితం కావాలి.
1: సో ఇఫ్ యూ థింక్ దట్ ఐ షుడ్ బి వన్ విత్ గాడ్, యూ షుడ్ ఆఫర్ టోటలీ యువర్ సెల్ఫ్.
0: సర్బత్ లోపల చక్కెర కలిపినాము.
1: సపోజింగ్ యూ హ్యావ్ మిక్స్డ్ షుగర్ ఇన్ షర్బత్.
0: కానీ ఆ చక్కెర షర్బత్ అంతా చేరిపోయి ఏకమైపోయింది.
1: బట్ దిస్ వాటర్ గాట్ ఇట్స్ దిస్ షుగర్ మిక్స్డ్.
0: ఈ షర్బత్ వేరే లేదు, చక్కెర వేరే లేదు.
1: And the water and sugar are not separate.
0: రెండు ఏకమైపోయినాయి.
1: Both become one.
0: అయితే ఈ ఏకమైనప్పుడు కూడాను,
1: though they are united,
0: మానవత్వం అనేటువంటి ఒక దేహతత్వం కూడాను దీనిని ఏమాత్రం అర్థం చేసుకోలేదు.
1: This human life which identifies with the body,
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక ఇంద్రియములు కూడాను దీనిని అర్థం చేసుకోనలేవు.
1: Senses of the human body cannot comprehend.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక బుద్ధితత్వం కూడా దీనిని అర్థం చేసుకోలేదు.
1: ద ఇంటెలెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ కెనాట్ రీచ్ ఎనీవే.
0: కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం దీనికి అతీతమైపోయినప్పుడే దీన్ని అర్థం చేసుకుంటుంది.
1: దేర్ ఫోర్ ది డివైన్ ప్రిన్సిపల్ ట్రాన్సెండ్స్ హ్యూమన్ ఇంటెలెక్ట్.
0: ఇది ఒక టంబ్లర్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఎ టంబ్లర్.
0: ఈ టంబ్లర్ లోపల ఒక విధమైన పండరసం ఉంది అనుకోండి.
1: యూ హ్యావ్ ఫ్రూట్ జ్యూస్ దేర్.
0: పండరసం నాకు అలవాటు లేదు
1: స్వామి, డజంట్ టేక్ ఎనీ ఫ్రూట్.
0: కానీ పండరసంగా భావిస్తున్నాం.
1: But you consist fruit juice.
0: ఈ పండరసము ఈ యొక్క టంబ్లర్ లో

0: ఉంది. ఫ్రూట్ జ్యూస్ ఈస్ హియర్ ఇన్ దిస్ టంబ్లర్.
1: కానీ ఈ పండరసం యొక్క రుచి ఇట్ అందరికి తెలియదు.
0: బట్ ద టంబ్లర్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది ఫ్రూట్ జ్యూస్.
1: టంబ్లర్ నిండుకు ఉంటుంది పండరసము.
0: దో ఫ్రూట్ జ్యూస్ ఈస్ ఇన్ ఫుల్.
1: కానీ టంబ్లర్ కు దీని రుచి తెలియదు.
0: టంబ్లర్ డస్ నో ద టేస్ట్.
1: దీంట్లో ఒక స్ట్రా వేయండి.
0: పుట్ దేర్ ఎ స్ట్రా.
1: ఈ స్ట్రా వేసి నీవు నోటితో లోపల పీల్చుకున్నావు.
0: విత్ ద స్ట్రా యు డ్రా ద జ్యూస్.
1: ఆ స్ట్రా నిండుకు షర్బత్తు ఆ యొక్క పండరసం పోతుండాలి.
0: ద ఫ్రూట్ జ్యూస్ ఫ్లోస్ త్రూ దిస్ స్ట్రా.
1: కానీ ఆ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
0: ఈవెన్ ద స్ట్రా డస్ నాట్ నో ఇట్స్ టేస్ట్.
1: నాలుక పైన పోయిన తర్వాత అప్పుడు పులుప తీప అని అక్కడ మాత్రం తెలుస్తుండాలి.
0: యాజ్ ఇట్ గోస్ టు ద టంగ్ ఇట్ విల్ నో వెదర్ ఇట్ ఇస్ సవర్ ఆర్ స్వీట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మన దేహమే ఒక టంబ్లర్.
0: అవర్ బాడీ ఇస్ ఎ టంబ్లర్.
1: దీనిలో దివ్యత్వం అనేటువంటి ఒక మధురమైన రసస్వరూపుడు భగవంతుడు ఆ రసం ఉంటుండాలి.
0: The essence of the divinity, fruit juice, is there.
1: దేహానికి తెలియదు.
0: బట్ ద బాడీ ద టంబ్లర్ డజన్ నో.
1: ఈ సెన్సెస్ అనేటువంటి ఒక స్ట్రాలు మనం వేసుకుని దాని ద్వారా అనుభవిస్తున్నాము.
0: We experience through the senses, namely the straw.
1: కానీ ఆ స్ట్రా కూడా తెలియదు.
0: The senses, the straw also does not know the taste.
1: బుద్ధి అదే జిహ్వ.
0: It is the intellect, the tongue.
1: దీనిని చెప్పాడు భక్తుడైనటువంటి యొక్క భగవత్ యొక్క చైతన్యుడు.
0: ఇట్ ఇస్ ద చైతన్య హూ స్టేటెడ్ దిస్.
1: జిహ్వే రసజ్ఞే

0: ఏమిటి ఆ మధురాక్షరములు? ఓ జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం, ఓ నాలుక రసము నెరిగినటువంటి ఓ నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ది టేస్ట్,
0: ఓ పవిత్రమైన నాలుక,
1: ఓ సీక్రెట్ టంగ్
0: మధుర ప్రియేత్వం, ఆ మధురత్వాన్ని అనుభవించేటువంటి ఓ నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ఎంజాయ్స్ ది స్వీట్నెస్,
0: ఈ బాహ్యమైనటువంటి ఒక రసాన్ని నీవు తీసుకుంటున్నావు.
1: యు ఆర్ జస్ట్ టేకింగ్ ఇన్ ది ఎక్స్టర్నల్ జ్యూస్,
0: ఆ రసం నిన్ను తృప్తిపరచలేదు.
1: ఇట్ కెన్ నెవర్ గ్రాటిఫై,
0: నీకు కేవలం టేస్ట్ ను మాత్రమే చూపిస్తుంది కానీ తిరిగి లోపల వెళ్ళిపోతుంది.
1: ఇట్ విల్ జస్ట్ మేక్ యూ నో ది టేస్ట్ బట్ ఇట్ గోస్ ఇన్,
0: కానీ అన్నింటికంటే మధురమైన రసము ఒకటి ఉండాలి విను.
1: బట్ లిసన్ టు దిస్, దేర్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్,
0: గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి,
1: ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ద డివైన్ నేమ్స్ ఆఫ్ గాడ్.
0: ఈ నామం నీవు చింతించు.
1: యు థింక్ ఆఫ్ దిస్ గాడ్స్ నేమ్,
0: ఇది అరిగిపోయేది కాదు,
1: ఇట్ కాంట్ బి డైజెస్టెడ్,
0: అరిగిపోయేటువంటిది కాదు,
1: ఇట్ వంట్ మెల్ట్,
0: కదిలిపోయేటువంటిది కాదు,
1: ఇట్ డజంట్ మూవ్,
0: మెదిలిపోయేటువంటిది కాదు,
1: ఇట్స్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: హృదయములు నిశ్చయంగా నిర్మలంగా నిస్వార్థంగా నిరంతరం కూడా మాధుర్యాన్ని అందిస్తుంటాడు.
1: ఇట్ గివ్స్ యూ ఆల్ ద స్వీట్నెస్ టు అవర్ హార్ట్ బీయింగ్ సెల్ఫ్లెస్ అబ్సల్యూట్లీ అండ్ ప్యూర్ అండ్ స్వీట్.
0: కనుక మానవుడు ఈనాడు భగవంతుణ్ణి తనకంటే భిన్నంగా భావించి ఆరాధన చేస్తున్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ టుడే ఈస్ వర్షిపింగ్ గాడ్.
0: కనుకనే
1: డిఫరెంట్ ఫ్రమ్ హిమ్,
0: ఎన్ని తరములు ఎన్ని జన్మములు ఎన్ని యుగములు మారినప్పటికీ తాను భగవంతునితో ఐక్యం కాలేడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ మెనీ ఆఫ్ ద జనరేషన్స్ అండ్ లైవ్స్ అండ్ ఏజెస్ పాస్డ్ బై, యట్ హీ కెనాట్ అటైన్ రియలైజేషన్.
0: పాలలో నీరు చేరినట్టుగా ఏకమైపోవాలి భగవంతునిలో భక్తుడు.
1: జస్ట్ ఎస్ వాటర్ గెట్స్ మిక్స్డ్ ఇన్ మిల్క్,
0: దీనికి ఏ సాధనను చేయనక్కర్లేదు.
1: ఫర్ దిస్ యూ డోంట్ నీడ్ ఎనీ,
0: ఏ గ్రంథమును పఠించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ టెక్స్ట్,
0: ఏ గురువును స్వీకరించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఎనీ టీచర్,
0: ఏ జపములు ధ్యానములు చేయనక్కర్లేదు.
1: నో పెనెన్స్ ఆర్ మెడిటేషన్ ఆర్ నీడెడ్.
0: ఒక్క ప్రేమతో మాత్రమే అది లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ త్రూ లవ్ ఓన్లీ.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని బోధించేటువంటిదే వేదాంతము.
1: ఇట్ ఇస్ వేదాంత దట్ టీచర్స్ లవ్.
0: కనుక మానవుడు తాను వేరు దైవం వేరు అనేటువంటి భిన్నాభిప్రాయములు ఉండినంత వరకు కూడాను నీవెన్ని భజనలైనా చేయి.
1: యు మే డూ ఎనీ నంబర్ ఆఫ్ భజన్స్ విత్ దిస్ ఫీలింగ్ ఆఫ్ డ్యువలిజం దట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
0: కానీ అది చేసేంత వరకు మాత్రము హాయిగా ఆనందంగా తలలుపుతావు.
1: సో లాంగ్ యూ డూ భజన్స్ యు నాట్ యువర్ హెడ్ ఇన్ ఎక్స్టసీ,
0: కానీ
1: బట్
0: హృదయం నిరంతరం కూడాను నిండినటువంటి ధీరసంతో.
1: But the heart is full of that essence.
0: Raso vaisaha ani bodhinchinadi upanishattulu.
1: Upanishad teaching is the essence.
0: Bhagavantudu rasa swaroopude.
1: God is in the form of rasa, the essence.
0: Neevu neerasa swaroopude.
1: God is rasa, the essence. You are neerasa.
0: Neerasattam povalante ee rasattam swikarinchali.
1: So in order to be strong, you have to accept this essence.
0: Kanuka neerasattam ekkada prarambham avutundi?
1: What is the origin for this weakness?
0: Daivatvanni veru chesinappude neerasattam vastundi.
1: When once you consider yourself separate from God, you become weak.
0: Conscience annaru.
1: That is called conscience.
0: Adiye atma tattvamu.
1: That is the nature of atma.
0: Ilanti tattvanni manam chakkaga gurtinchukovadaniki prayatninchali.
1: We have to make every effort to know it full.
0: Ilanti rasamulu lopala cheranivukokunda kontha abhimanamu ahankaramu rendu kudunu addu tavultu untayi.
1: We don't draw this essence totally because the ego and attachment come in our way.
0: Adi Shankaru Jaitri Yatra salipinappudu,
1: when was on a tour to conquer the whole,
0: Mandana Mishrani kudanu cheraadu.
1: There was also Mandana Mishra then.
0: Mandana Mishranuku Shankaracharyunaku Vedantam nandu vadopavadam jarigindi.
1: There was heated argument between Shankara and Mandana Mishra there.
0: Yavaru gelchidam yavaru odipovatam anetundi daniki oka judge undali.
1: A judge is needed to decide.
0: Ee judge ni evariga undali, evaru nirnayinchagalaru.
1: Who can judge properly?
0: Shankaralu vare cheppadu.
1: Shankara himself said.
0: Shankaralu telusunu.
1: Shankara no.
0: Trikala gnani.
1: He knows all the three.
0: Mandana Mishra. Nee patri ainatundi okka Ubhaya Bharate manaku iddariki judge annadu.
1: Mandana Mishra, your wife, Ubhaya Bharati, is the judge. See the faith of Shankara.
0: Bhattavaipane Bharya Satchan Chapochan Kani, Marakuru Vaipane Chapad, Kani, Ubhaya Bharati Alanti Kadu.
1: Usually wife supports the husband, but Ubhaya Bharati is not of that sort.
0: Bheda Rahitamainatunti Yokka Buddhi Ubhaya Bharati.
1: Ubhaya Bharati has no difference of that type.
0: Nadi Nidi Anatunti Yokka Vinnavipraayamal Devu.
1: She has no feelings of mind
0: Adi,
1: and
0: Adi Idi Anatunti Yokka Tattamul Devu Ayamalindu.
1: She doesn't consider this and that.
0: Ekam Satyupra Bhavudavadanti Unnadi Vakkate Satyamu.
1: She believes that in one truth.
0: Atti Satyani Guttinchinatunti Ubhaya Bharati.
1: Ubhaya Bharati has known that truth.
0: Kabatti Ubhaya Bharatine Manu Satchinga Pettukunnamu.
1: So Ubhaya Bharati was made the judge.
0: ఇద్దరు వాదించారు.
1: బోత్ ఆర్గ్యూడ్.
0: కడపటికి
1: ఫైనలీ
0: మండన మిశ్రుడు ఓడిపోయాడు.
1: మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
0: ఈ సత్యాన్ని ఏమాత్రము సంకోచం లేకుండా, ఏ విధమైనటువంటి భయం లేకుండా నిర్భయంగా చెప్పింది. మండన మిశ్రుడు ఓడిపోయాడు అని చెప్పింది.
1: ఉభయ భారతి డిక్లేర్డ్ వితౌట్ ఎనీ హెసిటేషన్ ఫియర్లెస్లీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
0: ఈ మాట విన్నంత మాత్రమున మరి కాలంను కూడా అధికంగా తీసుకోలేదు. చెప్పిన మాటను దక్కించుకునే నిమిత్తమై అది ఏ సత్యము.
1: టు కీప్ అప్ టు ద వర్డ్ గివెన్ దట్ ఇస్
0: మరుక్షణమే మండన మిశ్రుడు సన్యాసాశ్రమం తీసుకున్నాడు.
1: ఇమ్మీడియట్లీ మండన మిశ్ర యాక్సెప్ట్ ది స్టేట్ ఆఫ్ టోటల్ రినన్సియేషన్.
0: అయితే నేను కూడా నువ్వు అర్ధాంగి,
1: ఐఎమ్ యువర్ వైఫ్
0: అని ఆమె కూడా నువ్వు సన్యాసాశ్రమం తీసుకున్నాడు.
1: షీ టు బికేమ్ ఏ రినన్సియేట్.
0: ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం ఒకవైపున, పరతత్వం మరొక వైపున.
1: There is secular knowledge on one side, spiritual knowledge on the other.
0: ఇది ప్రవృత్తి, అది నివృత్తి.
1: One is outward, other is
0: inward. ప్రవృత్తి నివృత్తుల యొక్క సంబంధం అనేటువంటిది అవినాభావ సంబంధంగా నిరూపించింది ఉభయ భారతి.
1: It was ఉభయ భారతి who brought in this coordination between the two.
0: షాడో మాదిరి తీసుకుంటూ వచ్చింది.
1: She considered both.
0: Reflection, reaction, resound గా చెప్తూ వచ్చింది.
1: She started teaching that everything is reaction, reflection.
0: ఎప్పుడు సన్యాసాశ్రమం తీసుకున్నారో వేరు వేరు అయిపోయారు.
1: The moment they became renunciants, they got
0: themselves Ubhaya Bharati oka aasram nirminchukoni akka seelalu maatrame cherchukoni aame vaarandarkini aatma prabodha salputundadi.
1: Ubhaya Bharati built a hermitage for exclusively for women and started teaching them.
0: Kontamandi seelato cheri aame Ganga nadiki snanamku velutundadi tellavari.
1: Along with some other women she went to Ganges to have a
0: oka vairagyudu aneetundi peru topala.
1: A man in the name of total ascetic.
0: ఒక చెట్టు కింద పండుకున్నాడు పాపం.
1: Was just lying under the tree.
0: అతను సన్యాసి.
1: He is also an ascetic.
0: కేవలము అది కేవలము ఒక హృదయ సన్యాసం కాదది.
1: Is not one of the heart.
0: కేవలం వస్త్ర సన్యాసం అది.
1: He is ascetic by dress.
0: కేవలం బట్టలు మార్చుకున్నారే కానీ బుద్ధులు మార్చుకోలేదు.
1: They just could change their dress but not their mentality.
0: మార్చుకున్నారే కానీ

0: తప్పులు మారలేదు.
1: దే కుడ్ చేంజ్ గుడ్డలు ఆర్ డ్రెస్ బట్ నాట్ గుణాలు ఆర్ ది క్వాలిటీస్.
0: కానీ ఆ పండుకున్నటువంటి వ్యక్తి తాను నిత్యము నీరు త్రాగే నిమిత్తమై ఒక సొరకాయని ఎండిపోయిన సొరకాయ లోపల నీరు పోసుకొని దాన్ని ఎప్పుడు వాడుకునేటువంటి వాడు. దీన్ని ప్రక్కన పెడితే ఎవరైనా ఎత్తుకుని పోతారేమో అని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు పాపం ఆ యొక్క వైరాగ్యుడు.
1: దిస్ ఎసిటిక్ జస్ట్ ఫర్ నేమ్ సేక్ క్యారీస్ విత్ హిమ్ ద బాటిల్ గాడ్ విచ్ ఇస్ డ్రై విత్ వాటర్ ఇన్ సైడ్ అండ్ వాజ్ హైడింగ్ ఇట్ సో దాట్ ఇట్ వుడ్ నాట్ బి స్టోన్.
0: అతనికి సరియైన వైరాగ్యం ప్రబోధించాలనే సంకల్పించి ఉభయ భారతి తన వెంట వస్తున్నటువంటి స్త్రీలతో గట్టిగా చెప్పింది.
1: టు టీచ్ దిస్ లెసన్ ఆఫ్ డిటాచ్మెంట్ టు దిస్ ఫాల్స్ ఎసిటిక్ ఉభయ భారతి టోల్డ్ లౌడ్లీ టు అవర్ అసోసియేట్స్.
0: స్త్రీలారా
1: విమెన్
0: చూడండి అతను వైరాగ్యుడు.
1: సీ హీఈస్ ఎ రెనన్షియంట్.
0: కానీ
1: బట్
0: అతని ఈ యొక్క ఈ సొరకాయ ఇది ప్రక్కన పెట్టి ఎవరైనా దొంగిలిస్తారో ఏమని దానిపైన ఇంత అభిమానం పెట్టుకుంటున్నాడు పాపం.
1: He has got so much of attachment to this bottle gourd.
0: ఇంత నిరుపయోగమైనటువంటిది.
1: It's useless.
0: తుచ్చమైనటువంటిది అని వదలలేకపోతున్నాడు పాపం.
1: ఇట్ ఈస్ సో లో హీ ఇస్ నాట్ ఏబుల్ టు గివ్ అప్.
0: తన తల కింద పెట్టుకుని పండుకున్నాడు అనింది.
1: అండ్ హీ జస్ట్ స్లీపింగ్ కీపింగ్ ఇట్ అండర్ హిస్ హెడ్.
0: విన్నాడు ఈ వైరాగ్యం.
1: దిస్ ఎసిటిక్ హర్డ్ దిస్.
0: చీ, నన్ను ఈ విధంగా అవమానం చేసింది కదా అని కోపం ఒకవైపున వచ్చింది.
1: హీ వాజ్ సో యాంగ్రీ బికాజ్ హీ వాజ్ ఇన్సల్టెడ్.
0: తిరిగి ఉభయ భారతి తన శిష్యులతో స్నానం చేసి తిరిగి వెనుకకు వస్తుండాలి.
1: ఉభయభారతి వాజ్ రిటర్నింగ్ విత్ అవర్ డిసైపుల్.
0: అది కనిపెట్టి ఈ సొరకాయను తీసి వాళ్ళ దగ్గరికి పారవేశాడు.
1: వాచింగ్ దట్ హీ జస్ట్ త్రూ దిస్ బాటిల్ గోడ్ అక్రాస్.
0: అప్పుడు ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపము, అభిమానమే అని అనుకున్నాను, అహంకారం కూడా ఉంటుండాలి ఇతనికి అని.
1: ఉభయ భారతి సెడ్, ఐ థాట్ ఇట్ ఈస్ ఓన్లీ అటాచ్మెంట్, హీ హాస్ గాట్ దిస్ ఈగో.
0: ఈ అహంకారమే లేకపోతే దీన్ని విసిరి నా కాళ్ళపై పడేస్తాడా?
1: In fact, he has no ego. How can he throw it like that?
0: రెండు నిమిషం నిలిచి
1: he waited there for a couple of minutes.
0: సన్యాసి,
1: he said, oh, ascetic,
0: నీకు అభిమానంతో పాటు అహంకారం కూడా నువ్వు పెరిగిపోతుండాలి.
1: You have got this attachment ego on the rise.
0: మంచిది కాదు.
1: It's not proper.
0: నీ వేసినటువంటి యొక్క ఈ గుడ్డలకైనా గౌరవాన్ని అందించు.
1: At least you should respect the dress you have put on.
0: కనుక నీవు ఈ అహంకారం అహంకారం ఉండినంత వరకు కూడా నీవు సర్వసంగ పరిత్యాగి కాదు.
1: So long you are bound by this ego and attachment, you
0: cannot
1: be a renunciant.
0: పూర్వం చేసి ఆత్మాభిమానంలో నీవు ప్రవేశించు.
1: So you have to develop love towards this ఆత్మ.
0: మంచి మధురమైనటువంటి శాంతమైనటువంటి చక్కని భావంతో ఆమె ప్రబోధించింది.
1: She taught in a very excellent way, in a palatable way.
0: జ్ఞానమునకు స్త్రీలు పురుషులు భేదం ఎక్కడుంది?
1: There is no difference of
0: దేహమునకు స్త్రీలు పురుషులు.
1: It's only the body.
0: జ్ఞానమునకు ఏ లింగ భేదములు లేదు.
1: బట్ దోస్ ఆఫ్ ది విజ్డమ్ డోంట్ హావ్ ఏ
0: జాతి భేదములు లేదు.
1: నో డిఫరెన్స్.
0: ఏ వర్ణ భేదములు లేదు.
1: నో కలర్ బేస్డ్ ఆన్ దట్.
0: ఏ ప్రకృతి భేదములు లేవు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: పరిగెత్తి వచ్చాడు, ఆమె పాదాలపైన పడ్డాడు సన్యాసి.
1: దిస్ ఎసెటిక్ ర్యాన్ అండ్ ఫాల్ ఎట్ హర్ ఫీట్.
0: అమ్మా, ఎవరు ఈ సత్యాన్ని బోధించేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే ఈ విధంగా సన్యాసులు ఈ విధమైన నటన చేస్తూ పోతున్నారు.
1: As no one there to teach us truth, this has been my behavior.
0: నేటి నుండి మా ఉభయ భారతే నా గురువు అని తాను నమస్కరించాడు.
1: From this day he declared that ఉభయ భారతి is his guru.
0: ఈ విధంగా
1: like this
0: మానవత్వంలో ఎన్ని విధమైనటువంటి సాధనలో చేసినట్టుగా కనిపిస్తుంటారు.
1: In human life it appears as if we follow many spiritual paths.
0: వస్త్రములేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావలే బాబా, దయచేత ధన్యులు కావలెరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలెరా.
1: One may put on the ochre robes, one may wear the talisman and repeat, count the beads in the name of the Lord, but yet one has to fall at the feet of Baba.
0: ముక్కు మూసి జపమాచరించిన మ్రొక్కుచు బాగా నిలుచుండిన బ్రొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలి నన్ను కరుగదు మనసు, దయచేత ధన్యులు కావలెరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలెరా.
1: One may close the nose and just stand on one leg and chant the name of God repeatedly, but yet God would not melt. It's only His grace that will make Him move towards you.
0: ఏమి ప్రయోజనం? ప్రాకృతికంగా మనం చేస్తున్నామే కాని ఈ జపములు ధ్యానములు దయకు సమీపమయ్యేటువంటి యొక్క స్థితిని మనం పొందగలుగుతున్నామా?
1: We chant
0: భగవంతుని యొక్క ప్రేమకు సన్నిహితులయ్యేటువంటి యొక్క మార్గాన్ని మనం వెతుకుతున్నామా? సత్యాన్ని తమకు తాము చక్కగా విచారించి ఉన్నప్పుడు సత్యం మనకు తక్షణమే బయటపడిపోతుంది.
1: One has to inquire within one's own self this basic truth.
0: కనుక ఈనాటి ప్రజలందరూ కూడాను
1: all people today.
0: దేవుడు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు.
1: They follow many spiritual paths.
0: దీనికి మొట్టమొదట తనను చేరే పూర్వము స్నేహం కావాలి.
1: Before we merge in the divinity, it is a friendship which is foremost.
0: ఎవరితో ఫ్రెండ్షిప్ కావాలి?
1: With whom should we have this?
0: మారనటువంటి వానితో ఫ్రెండ్షిప్ కావాలి.
1: You should develop friendship towards the one who would not change.
0: అది అమృత స్వరూపమైనటువంటి దైవత్వం.
1: That is immortal divinity.
0: చూడండి, నవవిధ మార్గంలో మీరు ఎన్నో పర్యాయాలను విన్నారు.
1: You might have heard of 9 parts of devotion.
0: శ్రవణం,
1: the listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాదసేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: స్నేహం,
1: friendship,
0: సత్యం, ఆత్మనివేదనం,
1: the surrender.
0: స్నేహమైన తర్వాతనే ఆత్మనివేదన.
1: When once there is friendship, it ends in the surrender.
0: కనుకనే మొట్టమొదట భగవంతునితో స్నేహం కావాలి.
1: Therefore we should develop friendship with our God.
0: ఈ లోకంలో ఉండేటువంటి వారంతా కూడా ఫ్రెండ్స్ కానే కాదు.
1: All worldly people are not our friends.
0: హలో హలో, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై పోయింది.
1: ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు హలో, హౌ ఆర్ యూ, గుడ్ బై.
0: ఇవి కాదు ఫ్రెండ్షిప్.
1: దాట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
0: చెరువులో నీరు ఉండినంత వరకు కప్పలు ఉంటాయి, తర్వాత కప్ప ఒక్కటైనా ఉండదు.
1: సో లాంగ్ ది ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ యూ ఫైండ్ ద ఫ్రాగ్.
0: జోబీలో డబ్బు, ఫాదర్ పొజిషన్ గట్టిగా ఉంటే, ఏ మినిస్టరు, ఏ ఎమ్మెల్యేనో, ఏ ఎంపీ గానో ఉంటే అంతవరకు నీకు ఇదిగా ఉంటుంది, తర్వాత నిన్నెవ్వరు గుడ్ బై కూడా చెప్పరు.
1: సో లాంగ్ యువర్ ఫాదర్ ఇన్ పొజిషన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ విత్ మనీ ఇన్ యువర్ పాకెట్, ఎవ్రీబడి విల్ సే హలో, వోంట్ సే గుడ్ బై.
0: లండన్ లో క్రాంబర్ అనేటువంటి ఒక ప్రెసిడెంట్ ఉండేటువంటి వాడు.
1: There in London in those days, Cromwell was the president.
0: కట్టకడపటికి ఏదో ఒక విధమైనటువంటి దోషం ఏర్పడిపోయింది, అతనికి ఉరి శిక్ష వచ్చింది.
1: Something had went wrong and he was hanged.
0: పక్కా పాలిటిక్స్ అతను.
1: He's a పక్కా politician.
0: కోట్ల రూపాయలు, పౌండ్స్ అంతా కూడా ఖర్చు పెట్టాడు.
1: He spent crores and crores of pounds.
0: స్నేహితులకంతా కూడా ఓటుకంతా కూడా ఎంతో ధనం అంతా ఇచ్చాడు.
1: He purchased votes.
0: ఇల్లు ప్రదక్షిణలు చేశాడు.
1: హీ వెంట్ రౌండ్ ఎవ్రీ హౌస్.
0: ఎంతో ధనం దారబోసుకున్నాడు.
1: హీ స్పెంట్ సో మచ్ మనీ.
0: కట్టగడపటికి అతనికి మెడకు ఊరి బిగించే సమయంలో తాను స్మరించుకుంటూ వచ్చాడు.
1: When he was about to be hanged, he started thinking, so
0: ఈ ధనమును నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది,
1: what a waste I have done with this money.
0: నా పవిత్రమైనటువంటి కాలాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
1: I wasted my sacred time.
0: ఈ దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి ఈ కాయాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
1: I wasted this body which is divine and so sacred and important.
0: నా కాలమును, నా కర్మను, నా కనకమును, సర్వమును కూడా వ్యర్థం చేసుకున్నాను.
1: I wasted my body, the time and the gold and everything else.
0: ఇదే భగవంతునికి నేను అర్పితం చేసి ఉంటే ఎంత ఆనందించిండేటువంటి వాడను.
1: Had I but served my Lord in the
0: ఉత్తమ స్థితికి నేను పొందిండేవాడను.
1: ఐ వుడ్ హావ్ కమ్ టు ఎగ్జాల్ట్ పొజిషన్.
0: పెట్టి ఇంత చేసి ఇన్ని విధములుగా కూడా వ్యక్తం చేసుకుని నాకు ఈ దుర్గతియా.
1: హావింగ్ స్పెండ్ సో మచ్ ఈస్ దిస్ మై ప్రెసెంట్ ప్లైట్.
0: నేను ఇంకెన్ని జన్మములు ఎత్తినప్పటికీ రాజకీయాల్లో నేను ప్రవేశించాలని ప్రామిస్ చేశాడు.
1: ఐ మే బి బోర్న్ రిపీటెడ్లీ బట్ ఐ విల్ నెవర్ సర్వ్ ఎనీ లార్డ్.
0: ప్రామిస్ ఎప్పుడు చేశాడో ఆ ప్రభుత్వానికి కూడా ఒక విధమైనటువంటి యొక్క కను తెరిపించాడు.
1: ద మూమెంట్ హీ మేడ్ సచ్ ఎ ప్రామిస్, ద గవర్నమెంట్ ఓపెన్డ్ ఇట్స్ ఐస్.
0: తక్షణమే ఆ ప్రొసీజర్ క్యాన్సిల్ చేసేసాడు.
1: అండ్ ద పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ వాస్ క్యాన్సిల్డ్ ఇమిడియట్లీ.
0: ఒక్క భగవంతుని తరించి, ఓ భగవంతుడా, నీకు చేయనటువంటి సేవలు ఈ యొక్క హస్తములు ఎందుకు?
1: ఓ గాడ్, వై షుడ్ ఐ హ్యావ్ దీస్ హ్యాండ్స్ ఇఫ్ ఐ కాంట్ సర్వ్ యూ.
0: దీనినే తుకారాం కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై తుకారాం.
0: రామా, నేను అంగహీనుడను అని ప్రార్థించాడు.
1: ఇప్పుడే రామా, ఐఎమ్ క్రిపుల్డ్.
0: దగ్గరున్న శిష్యులందరూ కూడాను, ఏమిటి పిచ్చివాడైపోతున్నాడే, అన్ని అంగములు ఉంటున్నాయి కదా, అంగహీనుడని ఎందుకు చెప్పుకుంటున్నాడు?
1: ఆల్ డిసైపుల్స్ సెడ్ హీ డిక్లేర్స్ హింసెల్ఫ్ హ్యాండిక్యాప్డ్ విత్ ఆల్ ద లింబ్స్ ఫైన్. వై?
0: నీ చేతులు ఉన్నాయి.
1: ఐ హావ్ హ్యాండ్స్.
0: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, ఇది అంగహీనం కాదా? ఉండి ప్రయోజనం ఏమిటి?
1: With hands I am not able to serve you, therefore I am crippled.
0: కన్నులు ఉన్నాయి.
1: I have eyes.
0: కానీ నిన్ను చూడలేకపోతున్నాను.
1: I am not able to see you.
0: ఈ కన్నులు ఎందుకోసమని?
1: What for then?
0: కేవలము ఒక పత్తికాయ వలె ఉంటున్నాయి కన్నులు.
1: That is something like the fruits of the cotton plants.
0: చెవులు ఉన్నాయి.
1: We have ears.
0: నీ యొక్క వేణుగానాన్ని వినలేకపోతున్నాను.
1: ఐఎమ్ నాట్ ఏబుల్ టు లిసన్ యువర్ మెలోడియస్ మ్యూజిక్.
0: నీ మధురమైనటువంటి వాక్యాలు నేను శ్రవణం చేయలేకపోతున్నాను.
1: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ యూ.
0: కక్కలు కుక్కలు నక్కలు దూరేటువంటి ఒక కేవ్స్ మాదిరి ఉంటున్నాయి ఈ చెవులు.
1: మై ఇయర్స్ ఆర్ లైక్ కేవ్స్ సో దట్ ద ఫాక్సెస్ అండ్ డాగ్స్ కుడ్ ఎంటర్.
0: కాళ్ళు ఉంటున్నాయి,
1: ఐ హావ్ లెగ్స్,
0: కానీ నిన్ను నేను ప్రదర్శన చేసి నమస్కరించలేకపోతున్నాను.
1: బట్ ఐ కుడ్ నాట్ గో రౌండ్ యూ డూ
0: బజార్ బజార్ తిరుగుతున్నాను.
1: ఐ గో రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
0: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ, ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేళ వద్దికగనుండరేల ఓ చెవులా, వద్దికగనుండరేల ఓ చెవులా.
1: ఓ యెస్, యు ఆర్ రెడీ టు గో అరౌండ్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ లిసన్ టు ఆల్ ద గాసిప్ అండ్ ద వెయిన్ టాక్, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్ ద డివినిటీ అండ్ ద మెజెస్టీ ఆఫ్ గాడ్.
0: నేను సునకంబు వలె మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే, క్షణమును క్షణమును దైవ సన్నిధి నిలువగా, క్షణమును దైవ సన్నిధి నిలువగా పాదముల అది కష్టమా.
1: ఓ ఫీట్, యూ జస్ట్ రన్ అబౌట్ లైక్ ఎన్ ఎయిమ్లెస్ డాగ్ దట్ రన్స్ అబౌట్ అలాంగ్ ద స్ట్రీట్, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు గో టు నియర్ గాడ్.
0: ఏమి ప్రయోజనం ఈ అంగములంతా ఉంది?
1: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ ఆల్ దిస్?
0: ఈ సేవకు ఇవి ఉపయోగించాలి.
1: దే షుడ్ బి యూస్ టు సర్వ్ గాడ్.
0: సూరదాసుడు కూడా చెప్పాడు.
1: ది సేమ్ థింగ్ ఇస్ స్టేట్ బై సూరదాస్.
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరరైరి.
1: దో వీ హ్యావ్ ఐస్ బట్ యెట్ వీఆర్ బ్లైండ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ డివైన్ ఫామ్.
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నాకు కన్నులు ఇస్తానని కోరుతున్నావా?
1: యూ వాంట్ టు గివ్ మీ విజన్?
0: నాకు కన్నులు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ సైట్.
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శించినారా? ఎంతమంది కన్నులు లేవు, వాళ్ళంతా నిన్ను చూచారా?
1: సో మెనీ పీపుల్ హావ్ ఐ సైట్, డూ దే సీ యూ?
0: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీగాన మాలింప నెరరైరి.
1: దో దే హావ్ ఇయర్స్ దే ఆర్ డెఫ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు యువర్ మ్యూజిక్.
0: పాణి పంకజమందు పరమాత్మ ఉండియు పాడు సంసారంబు కోరిరేరి.
1: దో గాడ్ ఈజ్ ఇంప్రెజెంట్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్, బట్ దే వాంట్ ఫ్యామిలీ లైఫ్.
0: హృదయంలోనే ఉంటున్నాడు పరమాత్ముడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: అతన్ని వదిలిపెడుతున్నావు.
1: బట్ యూ జస్ట్ లీవ్ హిమ్.
0: ఎక్కడో బజార్ వెంట తిరిగి నీవన్నీ విధాలా ఒక సంసారంలో ప్రవేశిస్తున్నావు.
1: యూ గో అబౌట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఎంటర్ ఇన్ టు ఫ్యామిలీ లైఫ్.
0: కన్నులనిచ్చినది ఎందుకు తెలుసా? అందరి చూచేటందులక.
1: యు నో వై ఐస్ ఆర్ గివెన్? ఈజ్ ఇట్ లుక్ ఎట్ ఎవ్రీబడి?
0: దీనినే పురందర్దాస్ కూడా చెప్పాడు.
1: ది సేమ్ థింగ్ పురందర్దాస్.

0: What for are the eyes that cannot look at God, that cannot look at Rama? What for my eyes and looks?
1: దేహములో సర్వాంగములు కూడాను సార్థకం గావించుకునే నిమిత్తమై నీకు అనుగ్రహించినటువంటివే గాని మిస్యూజ్ చేయటానికి కాని పెడమార్గం పట్టించడానికి కాని తప్పు మార్గంలో నచ్చడానికి కాని కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
0: The true human life and human quality lies in understanding the truth that senses have got to be made use of in a proper way so that we don't lead them in a wrong path.
1: తానే చూసుకుంటాడు సర్వము.
0: He will take care of
1: it. రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జపమిస్తే నా పొట్టని నింపేది ఎవరయ్యా అంటారు కొంతమంది.
0: Some say if I sing the glory of God, who will give me food?
1: నా జీవితం జరగాలి కదా అంటారు.
0: They say I should carry out my living.
1: నార పెట్టిన వాడు నీరు పోయిదా?
0: The one who has sown the seeds will give
1: him
0: water. If
1: you
0: chant wholeheartedly, will he not take care of you? The one who takes care of the entire cosmos, can't he take care of you?
1: అంతా తానే చూసుకుంటాడు.
0: హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
1: బెట్ట తుది ఎల్లి పుట్టిద వృక్షకే కట్టెయను కట్టి నీరిదే దర్యారో. కొండపైన రాతిపైన పుట్టింది ఒక చెట్టు.
0: A tree is born on a mountain top rock.
1: ఆ వేర్లన్నీ రాళ్లపైననే ఉన్నాయి.
0: All roots are spread all over the rock.
1: కట్టెయను కట్టి నీరిదే దర్యారో. దానికి కట్ట కట్టి ఎరువు వేసి నీరు పోసి పెంచిన వాడు ఎవరు?
0: Who manured it? Who watered it?
1: దైవమే దాన్ని పెంచాడు.
0: God himself.
1: కల్తా హృదయల్లి రాయి ఉంటుండాలి.
0: Here is a rock.
1: కానీ రాయిని కొట్టినప్పుడు ఆ రాతి బండ లోపల ఒక కప్ప వచ్చింది బయట.
0: When you just break a boulder, you find a frog jumping out.
1: కల్నలి హుట్టిద పుగువా ప్రాణిగే అల్లే ఆహారవను నిర్మిసి దర్యారో. ఆ యొక్క రాతిలో ఉండినటువంటి కప్పకు అక్కడ ఆహారాన్ని ఎవరు పెట్టారు? మీ తాత పెట్టాడా? మీ నాన్న పెట్టాడా?
0: Who served food to that frog present within a boulder? Is it your father or grandfather that fed the frog?
1: ఈ మాట వినేటప్పటికి శివాజీకి చాలా తెలివి వచ్చింది.
0: When he heard this, Shivaji became suddenly all of a sudden intelligent.
1: తులసీదాసు అనే తుకారాం ఎంతనో భక్తుడు.
0: తుకారాం
1: అలాంటి సమయంలో చెప్పాడు, తన ఎదురుగానే రాతిని కొట్టించాడు.
0: And he made this
1: కొట్టేటప్పటికి అందులోపల ఒక చిన్న కప్ప బయటకు వచ్చేసింది.
0: అవుట్ ఆఫ్ ద బోల్డర్ ఎ స్మాల్ ఫ్రాగ్.
1: ఈ రాజ్యాన్నంతా నేను ఏలుకుంటున్నానని చెప్పి అహంకారపడుతున్నావు శివాజీ.
0: ఓ శివాజీ, యువర్ ఎగోయిస్టిక్ బికాస్ యువర్ రూలింగ్ ద హోల్ కింగ్డమ్.
1: దీన్ని నువ్వేనా పాలించింది?
0: ఆర్ యూ రియల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ ఫ్రాగ్?
1: నీ ఏమైనా దినం ఏమైనా ఒక టిఫిన్ క్యారీ అన్నం పంపిస్తున్నావా దీనికి ఏమైనా?
0: ఆర్ యూ సెండింగ్ ఎవ్రీడే టిఫిన్ క్యారియర్?
1: భగవంతుడే అన్ని చేస్తున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డస్ ఎవ్రీథింగ్.
1: నెమెలిగే చిత్రబన్నవన్ బరిదవర్యారో. పీకాక్ నెమలికి ఎంత చక్కని వర్ణాన్ని వేశారు, ఎంత చక్కని రంగులు తీర్చిదిద్దారు. ఎవరు వేశారు ఈ రంగులు?
0: పీకాక్ హ్యాస్ గట్ సో మెనీ బ్యూటిఫుల్ లవ్లీ కలర్స్.
1: ఎంత గొప్ప బెస్ట్ పెయింటర్స్ అనేప్పటికీ ఈ రంగుల్లో పీకాక్ ఒరిజినల్ రంగులు అక్కడ రావు.
0: Even the best painter can't bring out that original color.
1: కేవలం అక్కడ ఆర్టిఫిషియల్ వస్తాయి కానీ హార్ట్ఫుల్ అయినటువంటి కలర్స్ రావు.
0: ఎవ్రీథింగ్ విల్ బి ఆర్టిఫిషియల్ బట్ నాట్ హార్ట్ఫుల్.

0: పచ్చని చిలుకకు ఎర్రని ముక్కు పెట్టాడు. ఎవరు పెట్టారు ఈ కలర్? ఎంత చక్కని మ్యాచ్.
1: A green parrot has got a red beak. What a good matching it is. Who did it?
0: నిజముగా భగవత్ సృష్టి లోపల ఉండినటువంటి రహస్యాలు ఎంత గొప్పవిగా ఉన్నాయి.
1: There's so many secrets, mysteries in this nature.
0: ఇందులో పిట్ట ఉంది.
1: In the egg, there is present the young one there inside. There is, inside the egg, there is young one. There is a bird inside the egg.
0: కాబట్టి గుడ్డులో పిట్ట పుట్టుతుండాలి.
1: దేర్ ఇస్ ద బర్డ్ ఇన్సైడ్ ది ఎగ్.
0: విత్తులో వృక్షం పుడుతుండాలి.
1: అండ్
0: మనిషిలో మనిషి పుడుతున్నాడు.
1: అండ్ దేర్ ఫోర్ ది సీడ్
0: ఎవరు నిర్మించినటువంటిది?
1: ద ప్లాంట్ ఈస్ బోర్న్ ఆఫ్ ది సీడ్.
0: ఇంజనీర్ ప్లాన్.
1: అండ్ ది హ్యూమన్ బికెట్స్ అనదర్ హ్యూమన్. హూ ప్లాన్ ఇట్ ఇస్?
0: ఏది కాదు.
1: నథింగ్. దైవం
0: యొక్క నిర్ణయాలే.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ విల్.
0: అలాంటి పవిత్రమైనటువంటి దైవ సృష్టి అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక తుచ్చమైన అల్పమైనటువంటి యొక్క మానవత్వాన్ని గొప్పగా ఘనంగా వర్ణించుకుంటున్నాం మనం.
1: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఇన్ దిస్ నేచర్ బట్ హి గోస్ బై దిస్ లో మీన్ వర్డ్.
0: ఎక్కడికో వెళ్లి కొండలు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో గుండు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో కుక్కలు అంతా కూడా నువ్వు వర్ణించుకుంటూ కూర్చున్నాయట.
1: The dogs went on describing, extolling Hanuman, who could carry mountains.
0: కొండలు కొండలే మోసినటువంటి హనుమంతునికి గులకరాడు ఎంతరా అన్నాడు.
1: హనుమాన్ హూ కుడ్ క్యారీ ద మౌంటైన్స్, వాట్ ఫార్ ఆఫ్ దీస్ పెబుల్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రామ లక్ష్మణ ఇరువురు కూడాను రామేశ్వరం వెళుతున్నారు.
1: రామ అండ్ లక్ష్మణ వర్ ప్రొసీడింగ్ టు రామేశ్వరం.
0: ఈ రామేశ్వరం వెళ్లే సమయం లోపల
1: యాజ్ దే వర్ గోయింగ్
0: ఒక రామలింగేశ్వరుని ప్రతిష్ఠించాలి అని సంకల్పించుకున్నారు.
1: దే డిసైడెడ్ టు ఇన్స్టాల్ రామలింగేశ్వర.
0: అనగా ఏదో ఒక రీతి లోపల జగత్తంతా కూడాను భగవంతుని నామస్మరణ చేయాలనేటువంటి సంకల్పం చేతనే అక్కడ రామేశ్వరం దగ్గర రామలింగేశ్వర అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారు.
1: విత్ ది ఐడియా దట్ ద హోల్ వరల్డ్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే డిసైడెడ్ టు
0: రామ అంటే తప్ప ఇంకా లింగుడు అంటే జంగడు అంటే ఏమాత్రం ఇష్టం లేదు.
1: బట్ ఇట్స్ ఓన్లీ రామాస్ నేమ్ దట్ ఈస్ రియల్ ఇష్టం, బట్ నాట్ శివాస్ నేమ్ ఆర్ లింగ.
0: ఎద్దునెక్కినా గద్దనెక్కినా ఇద్దరొక్కడే ఊరన్నా.
1: వన్ మే హ్యావ్ ద బుల్ యాజ్ ద చారియట్ ఆర్ దట్ ఆఫ్ బర్డ్.
0: రాములు బోధిస్తూ వచ్చాడు.
1: దట్ హ్యాస్ బీన్ ది టీచింగ్ ఆల్ ది వైల్.
0: కానీ రాములు అంటే ఉన్నటువంటి ప్రేమ ఇంకో దానిపైన లేదు అతనికి.
1: But he has got intense love for Rama.
0: పంపాడు హనుమంతునే పంపాడు.
1: And he sent Hanuman himself.
0: కులికేవాడు ఎదురుగు కులికేవాడట.
1: ఇన్ ఫ్రంట్
0: ఎవరు వద్దంటున్నారో వాడితోనే ఆ పని చేపిస్తాడు.
1: ద వన్ హూ సేస్ నో గాడ్ విల్ సీ టు ఇట్ హీ హింసెల్ఫ్ విల్ డూ ఇట్.
0: హనుమాన్
1: హనుమాన్
0: నీవు వెళ్లి పలాని పర్వతం పైకి వెళ్లి నీకు ఒక లింగాన్ని తీసుకుని రా ప్రతిష్ట చేయాలి అన్నాడు.
1: హనుమాన్ యూ గో టు ద మౌంటైన్ అండ్ బ్రింగ్ లింగ విచ్ హాస్ గాట్ టు బి ఇన్స్టాల్ హియర్.
0: అతనికి అంత ఇంట్రెస్ట్ లేదు.
1: హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్.
0: ఉత్సాహం చూపించలేదు.
1: హీఈస్ నాట్ ఎంకరేజ్డ్.
0: కానీ పలాని టైం లోపలనే ప్రతిష్ట చేయాలి, నీవు తక్షణమే తీసుకుని రా అన్నాడు.
1: హీ సెడ్ ఇన్స్టాలేషన్ సెరమనీ మస్ట్ టేక్ ప్లేస్ ఎట్ అన్ అపాయింటెడ్ టైం, గో అండ్ బ్రింగ్ ఇట్.
0: వెళ్ళాడు తీసుకుని వచ్చాడు.
1: హీ వెంట్ అండ్ బ్రాట్ ఇట్.
0: కానీ ఎక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడనే ఆ యొక్క జ్ఞానం కూడా ఉంటాయి.
1: వేర్ దేర్ ఇస్ స్టెడ్ఫాస్ట్నెస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: శ్రద్ధ లేనప్పుడు జ్ఞానం కూడా పనిచేయదు.
1: విదౌట్ సిన్సిరిటీ అండ్ విజ్డమ్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: రాముడు చెప్పినటువంటి కాలమునకు 10 నిమిషముల ఆలస్యంగా వచ్చాడు.
1: హనుమాన్ వాజ్ రాదర్ లేట్ బై అబౌట్ 10 మినిట్స్.
0: కానీ రాముడు ఆలోపనే ఇసుక లింగాన్ని చేసి అక్కడ ప్రతిష్ఠ చేశారు.
1: బట్ రామ మేడ్ లింగ్ అవుట్ ఆఫ్ ద శాండ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇట్ దేర్.
0: 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది కాబట్టి ముహూర్తం తప్పిపోయిందని ఆ లింగాన్ని వద్దన్నాడు.
1: యాజ్ ద లింగ వాజ్ బ్రాట్ లేట్ బై 10 మినిట్స్ హి రిజెక్టెడ్.
0: హనుమంతునికి బాగా కోపం వచ్చింది.
1: హనుమాన్ వాజ్ వెరీ యాంగ్రీ.
0: నేను ఇంత కష్టపడి తీసుకుని వచ్చినటువంటి లింగాన్ని విసిరి పారవేసేసేశాడు నాకు వద్దు పోమని.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ అండ్ యూ సింప్లీ రిజెక్టెడ్ ఇట్.
0: అప్పుడే రాముల పైన కూడా కోపం వచ్చింది.
1: అండ్ హి వాస్ యాంగ్రీ విత్ ద లార్డ్ ఆల్సో.
0: ఏమిటి, నాలో భక్తి తక్కువ లేక నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: త్యాగరాజు కూడా చాలా దీన్ని వర్ణిస్తుకుంటూ కూర్చున్నారు.
1: త్యాగరాజ్ ఆల్సో నెరేటెడ్ ఇన్ ఫోర్.
0: రాముల్లో శక్తి లేదా, నాలో భక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ డివోషన్ ఆర్
0: ఇవి రెండు ఏదో నిర్ణయం కావాలి.
1: One must be decided.
0: ఈ నిర్ణయం అయ్యేంత వరకు నేను ఆత్మ శాంతి లభించదు.
1: Until this is decided, I will not have peace.
0: కూర్చున్నాడు.
1: He sat.
0: నాలో భక్తి ఉన్నది.
1: I have devotion.
0: ఒక్కొక్క వెంట్రుకు పెరికాడు చూచాడు. ఒక్కొక్క వెంట్రుకు కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రోమ రోమము రామ నామాన్ని స్మరిస్తుంటుండాలి.
1: హి స్టార్టెడ్ టేకింగ్ అవుట్ ఎవరీ ఈచ్ వన్ ఆఫ్ ది హెయిర్స్ అవుట్ ఆఫ్ ది బాడీ, ఎవ్రీథింగ్ రిసౌండెడ్ విత్ రామ.
0: కాబట్టి నాలో భక్తి ఉంది అని తనకు తానే సర్టిఫికేట్ చేసుకున్నాడు.
1: సో హి గేవ్ సర్టిఫికేట్ టు హిమ్సెల్ఫ్ దట్ హి హస్ గాట్ డివోషన్.
0: రాముల్లోనే శక్తి లేదు,
1: రామ హ్యాస్ నో పవర్,
0: నాలో భక్తి ఉంది,
1: ఐ హావ్ డివోషన్.
0: చూడండి అహంకారం, ఆ భక్తిలో కూడా ఒక విధమైనటువంటి అహంకారం ప్రారంభమవుతుంది.
1: సో దేర్ ఇస్ ఈగో ఈవెన్ ఇన్ డివోషన్.
0: మరి యోచన చేశాడు,
1: హీ థాట్ ఓవర్ లేటర్,
0: ఛా ఎంత పొరపాటుతున్నాను,
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఇస్.
0: భగవంతుల్లో శక్తి లేకపోతే నేను ఇంతటి సముద్రాన్ని దాటిండేవాడనా?
1: ఇన్ ఫ్యాక్ట్
0: నేను ఇంతటి ఘనకార్యములు చేసిండేటువంటి వాడనా?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నో పవర్ కుడ్ ఎవర్ క్రాస్ దిస్ ఓషన్.
0: పురస్కరించుకునే త్యాగరాజ్ చెప్పాడు.

0: Can a monkey cross this ocean? Can you just mind the Lord, Yamota?
1: Devi valachuna. లక్ష్మణుండు కొలచున ప్రపంచమంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తుండాలి.
0: ద హోల్ వరల్డ్ వర్షిప్స్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మి.
1: ఏ మానవుడు చూసినా గానీ ఓ లక్ష్మి నాకు ప్రసాదించు లక్ష్మిని అని లక్ష్మిని ఆరాధన చేస్తుండాలి.
0: ఎవ్రీవన్ వర్షిప్స్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మి.
1: ఆరాధన చేస్తున్నటువంటి ఆ లక్ష్మి నిన్ను వరించాలంటే ఎంత గొప్పతనం ఉండాలి నీ లోపల.
0: Lakshmi worshipped by everybody, worships you, you must be great.
1: Lakshmi Devi Valachuna.
0: Will she serve you?
1: Lakshmanundu Kolachuna.
0: Will Lakshmana serve you?

0: Will that intelligent Bharata serve you? The power of Rama is so mighty, infinite.
1: వీళ్ళందరూ సామాన్యంగా వచ్చేటువంటి వారు అనుకున్నావా?
0: Do you think they are ordinary people?
1: ఇలా చూడు ఎంతటువంటి వాడు భరతుడు, ఎంత సుచుబుద్ధి గలవాడు.
0: హౌ ఇంటెలిజెంట్ భరత.
1: వీళ్ళందరూ నీలో శక్తి లేకపోతే ఏ అర్జెంటీనా, ఏ ఆస్ట్రేలియా, ఏ రష్యా, ఏ చైనా, ఏ జపాను, ఏ జర్మనీ, వీళ్ళందరూ ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు? ఏమీ లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడ? అప్పుడు ఆ త్యాగరాజు కూడా అంటున్నాడు, ఏమీ లేకపోతే ఇంతమంది ఏ విధంగా నిన్ను కొలుస్తారు? కనుక ఓ రామా, నీ శక్తి ఎంతో గొప్పది అన్నాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్, వై పీపుల్ ఫ్రమ్ అర్జెంటీనా, ఇటలీ, ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, వై షుడ్ దే కమ్ హియర్?
1: ఎవరికి ఏ ఇన్విటేషన్ పంపడం లేదు.
0: నో ఇన్విటేషన్ ఇస్ సెంట్ ఎనీబడీ.
1: కనుక ఆ శక్తియే, ఆ మ్యాగ్నెట్టే, ఆ దివ్యత్వమే, ఆ పవిత్రమే, ఆ యొక్క దైవత్వమే అన్నిటినీ ఆకర్షిస్తుంది.
0: ఇట్ ఇస్ ద డివైన్ పవర్, ఇట్ ఇస్ ద డివైన్ మ్యాగ్నెటిక్ పవర్ దట్ డ్రాస్ అండ్ అట్రాక్స్ ఎవ్రీబడీ.
1: హనుమంతుడు ఆ యొక్క లింగాన్ని,
0: అండ్ దిస్ ఇస్ హనుమాన్ దట్ బ్రాట్ దిస్.
1: తర్వాత ప్రతిష్ఠ అయిపోయింది, రామేశ్వరం వెళ్లారు, ఇంత కార్యం చెప్పి తిరిగి వస్తున్నారు.
0: దట్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ వాస్ ఓవర్.
1: సమయంలో తిరిగి హనుమంతుడిని పరీక్ష చేయాలి. శ్రీరాముడు,
0: శ్రీరామ వాంటెడ్ టు టెస్ట్ హనుమాన్.
1: భగవంతునికి ఎప్పుడు పరీక్ష అనేటువంటిది ఒక ఆశ.
0: టెస్టింగ్ ఏ డివోటీ ఇస్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
1: ఆ యొక్క భక్తును టెస్ట్ చేసినప్పుడే అతనికి ఒక చక్కని టెస్ట్, రెస్ట్.
0: ఇట్ ఈస్ ది టేస్ట్ అండ్ ది రెస్ట్ టు గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
1: వస్తూ వస్తూ వస్తూ కాలు ఏదో కొంచెం తగిలి కింద పడినట్టుగా పడ్డాడు రాముడు.
0: రామ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి ఫెల్ డౌన్.
1: చిన్న ఒక రాయి
0: ఇస్ అ స్మాల్
1: పెబుల్ కాలికి తగులుకొని తాను కింద పడినట్టుగా పడ్డాడు.
0: బికాస్ ఆఫ్ ఎ పెబుల్ ఆన్ ద వే హి ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి స్లిప్డ్.
1: వెనకలనే ఉంటున్నాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ స్టాండింగ్ బిహైండ్
1: అని ప్రశ్నించాడు.
0: హి సెడ్ వాట్ హ్యాపెన్.
1: అబ్బే ఏమిటి లేదు చిన్న రాయి అన్నాడు.
0: ఇస్ నథింగ్ హడ్ హ్యాపెన్ ఆఫ్టర్ ఆల్ స్మాల్ పెబుల్.
1: ఇంకా హనుమంతుడు వచ్చాడు.
0: హనుమాన్ కేమ్.
1: ఈ దారిలో ఇంకెవరైనా నడుస్తుంటే వండని కూడా ఈ విధమైనటువంటి తొందర ఇస్తుందో ఏమో, ఈ రాత్రి నేను పెరిగి వారేస్తానన్నాడు.
0: ఓ సచ్ పెబుల్స్ అండ్ స్మాల్ స్టోన్స్ ఆన్ ద వే మేక్ ట్రబుల్ సంబడి, దేర్ఫర్ ఐ విల్ రిమూవ్ దెమ్.
1: హనుమంత,
0: హనుమాన్
1: కొండలు మోసిన వానికి ఈ గులకరాయి నీకెంత, దీని పని విచ్చిపెట్టు.
0: యూ హ్యావ్
1: జోలికి నువ్వు పోవద్దు.
0: యూ హ్యావ్ క్యారీడ్ దట్ మైటీ మౌంటైన్స్, యు ఆర్ సింప్లీ
1: నేనే జాగ్రత్తగానే వస్తాను, రాతి దోషం కాదు అన్నాడు.
0: నెక్స్ట్ టైం ఐ విల్ బి వాచ్ఫుల్ యాజ్ ఐ వాక్.
1: లేదు లేదు, దీన్ని తీసివేయాలి అని చెప్పి పట్టుబట్టాడు.
0: హనుమాన్ డిటర్మిన్డ్ టు రిమూవ్ ఆల్ దిస్ పేపర్స్ ఫ్రమ్ ద వే.
1: జన్మవాసన,
0: ఇట్స్ ఆల్ ద ట్రెండ్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
1: పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు కోతికి, చంచలత్వానికి.
0: ది మంకీ స్టాండ్స్ ఫర్ ఆల్ ద వేవరింగ్ మైండ్.
1: ఇంత ఎడమ చేత్తో అట్లా తీసివేయడానికి ప్రయత్నించాడు.
0: హి వాస్ ట్రైయింగ్ టు టేక్ ఇట్ అవుట్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్, హి డిడ్ నాట్ మూవ్.
1: తర్వాత రెండు చేతులు పట్టాడు.
0: విత్ బోత్ ది హ్యాండ్స్ హి వాంటెడ్ టు రిమూవ్.
1: కదలలేదు.
0: హి కుడ్ నాట్.
1: తన శక్తినంతా ఉపయోగపెట్టాడు.
0: హి మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ పవర్ అండ్ ఎనర్జీ.
1: కించిత్తైనా కూడా అది కదలలేదు.
0: హి కుడ్ నాట్ లిఫ్ట్ ఇట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
1: హనుమంతుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: హి వాస్ సర్ప్రైజ్డ్.
1: రామా ఏమిటి ఈ యొక్క నీ ఇల్లులు?
0: రామా వాట్స్ ఆల్ యువర్ మిస్టరీ, వాట్స్ ఆల్ దిస్?
1: ఏమిటి లేదు హనుమాన్,
0: నథింగ్ వాట్స్ ఎవర్ హనుమాన్.
1: నువ్వేం దీనికి శ్రమ పడినక్కర్లేదని ఆహా రాములే తన చిటికిని వెళ్తూ కాలి చిటికిని వెళ్తూ అట్టన్నాడు. ఎగిరి పడిపోయింది. ఏదది? ఆనాడు హనుమంతుడు ప్రతిష్ఠ కోసం తెచ్చి పారవేసినటువంటి లింగము.
0: రామ హింసెల్ విత్ ద జస్ట్ ఫింగర్ ఆఫ్ హిస్ టో హి సింప్లీ హస్ కిక్డ్ అవుట్ దట్ స్మాల్ స్టోన్. వాట్ ఈస్ దట్? దట్ ఇస్ ద లింగ బ్రాట్ బై హనుమాన్.
1: ఆ లింగం నుంచి జ్యోతి వచ్చింది, రాముల్లో చేరిపోయింది. రాము నుంచి లింగం ఒక జ్యోతి పోయింది, లింగంలో చేరిపోయింది, రెండు ఒక్కటే.
0: Out of that linga light came and merged in Rama. So also light of Rama.
1: Yeddu nekkine vaadu lingadu, gadda nekkine vaadu rangadu.
0: And it's only Lord Shiva who was on the bull.
1: Yeddu nekkina gadda nekkina iddaru okkare oranna.
0: No matter you may be having the bull or the bird in the chariot.
1: సమత్వాన్ని నీవు ఈనాటి నుంచి గుర్తించమని బోధించాడు.
0: He taught him the principle of equality.
1: ఇతనే ఈనాడు లోకం లోపల రాముడు అంటే కొంతమందికి ఇష్టము, కృష్ణుడు అంటే కొంతమందికి ఇష్టము, ఈశ్వరుడు అంటే కొంతమంది ఇష్టము, సాయిబాబా అంటే కొంత. ఇదంతా ఎందుకు ఈ భేదాలు?
0: Why should you have differences at all? Because some want to worship
1: Rama. Daivam okkade.
0: God is one.
1: Ekam satya.
0: Only one.
1: Ekuham bahusyam.
0: One manifests into many.
1: Master pa gulab jam barfi palko mithai jileb kheer enni chesinappudiki chakkara okkate.
0: The sweets may be many, but the sugar is one.
1: Nee kosam ani inni vidhamainatundi roopanamalu nee kalpinchukuntunnavu.
0: The name and form is only of your making.
1: Kaani daivam okkade.
0: But God is one.
1: Kanukane ఏకాత్మ భావాన్ని నీవు అభివృద్ధి పరచుకున్నప్పుడు దైవంతో పాటు ఏకమైపోతావు.
0: దెన్ వన్స్ యూ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ యూ బికమ్ వన్ విత్ గాడ్. స్టూడెంట్స్,
1: దివ్యాత్మ స్వరూపులైనటువంటి వారా,
0: embodiments of divine ఆత్మ,
1: దైవాన్ని ఎప్పుడు దూరమని మీరు భావించుకోకండి.
0: డు నాట్ కన్సిడర్ దట్ గాడ్ ఈస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ యూ.
1: అతన్ని ఆరాధన చేస్తే ప్రత్యక్షమవుతాడని మీరు ఆ పిచ్చి భావాన్ని వదిలిపెట్టండి.
0: డోంట్ హ్యావ్ మ్యాడ్ ఫీలింగ్ దట్ గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇఫ్ యూ వర్షిప్.
1: అతను నేనే, నేను అతనే.
0: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్
1: నిన్ను నీవు ఆ భగవంతునికి అర్పితం చేసుకో.
0: ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
1: సులభంగా చిటికలో సరిపోతుంది అంత.
0: ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ యూ కెన్ రియలైజ్.
1: ఇంకా పెద్ద కసరత్తు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు డూ ఫిజికల్ ఎక్సర్సైజ్.
1: 10 ఇయర్స్ ప్లాన్ వేయనక్కర్లేదు.
0: 10 ఇయర్స్ ప్లాన్, 5 ప్లాన్ నాట్ నీడెడ్.
1: ఈ ప్లాన్ అన్ని వృథా.
0: ఆర్ ప్లాన్స్ ఆర్ యూస్లెస్.
1: ఈ మాస్టర్ ప్లాన్ కు నీవు ప్రయత్నం చేయవద్దు.
0: డోంట్ మేక్ ప్రిపేర్ ఎనీ మాస్టర్ ప్లాన్.
1: నీ యొక్క మాస్టర్త్వాన్ని అతనికి అర్పితం చేయి.
0: మేక్ గాడ్ యాజ్ మాస్టర్.
1: అది నిజమైనటువంటి తత్వము.
0: దట్ ఈస్ ది రియాలిటీ.
1: హీ ఇస్ ఓన్లీ మాస్టర్.
0: గాడ్ ఈస్ ఓన్లీ మాస్టర్.
1: ఇంకంతా కూడా జగత్తులు ఏది లేదు మాస్టర్.
0: నో మాస్టర్.
1: ఉన్నారు చాలా మంది. హెడ్ మాస్టర్స్ ఉన్నారు, చీఫ్ మాస్టర్స్ ఉన్నారు, పోస్ట్ మాస్టర్స్ అంతా ఉన్నారు, అందరూ ఉంటున్నారు. వాళ్ళంతా మాస్టర్స్ కాదు.
0: దేర్ ఆర్ హెడ్ మాస్టర్స్, స్టేషన్ మాస్టర్స్ అండ్ స్కూల్ మాస్టర్స్. దే ఆర్ నాట్ మాస్టర్స్ అట్ ఆల్.
1: కానీ ఒక్కటే మాస్టర్, అతనే గాడ్.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ మాస్టర్.
1: కనుక ఆ దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ ఆ దైవత్వంగా నీ పొందండి.
0: Therefore think of God continuously and be divine.
1: అదే సత్యము. Truth is God.
0: Truth is God.
1: అదే జ్ఞానము. అదే God.
0: Wisdom is God.
1: అనంతమైనటువంటి వాడే God.
0: God is infinite.

0: జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల మొగము అల్లంత విప్పి మన గృహం గుణధాన్య సంపదల నిల్పి సరసురాలైన సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే దినకరుడు శాంతుడైతోచే
1: The sun is calm and quiet.
0: Mana.

0: calm and quiet, peaceful.
1: పగటి వేళ తక్కువ రాత్రి వేళ అధికమై ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది.
0: The Sankranti begins us with the daytime being short and the night duration being long.
1: దినములింత కురుచనయ్యను చలిగాలి చురుకు హెచ్చే.
0: The days have become short and the cold winds are blowing fiercely.

0: వచ్చి
1: ద బ్యూటిఫుల్ మంత్ ఆఫ్ పుష్య అప్రోచ్డ్
0: ప్రేమస్వరూపుల
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: భారతీయుల పర్వదినములన్నీను విశిష్టమైన అంతర్భావంతో కూడిన అంతరాత్మతో కూడిన ఆనంద సౌధములే కాని కేవలము ఆడంబర సూక్తులు కావు.
1: ఆల్ ది ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయస్ హావ్ గాట్ స్పెషల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్నర్ ఫీలింగ్ అండ్ గివ్స్ అస్ ఆల్ బ్లిస్ అండ్ జాయ్. దే ఆర్ నాట్ వన్ ఆఫ్ పాంప్ అండ్ ఎగ్జిబిషనిజం.
0: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థము, ఒక అద్భుతమైనటువంటి యొక్క విశిష్టత, భౌతికమైనటువంటి యొక్క మార్పులతో కూడినటువంటి ఆనందమును చేకూర్చుతూ వస్తున్నది.
1: ఎవ్రీ ఫెస్టివల్ హ్యాస్ గాట్ వండర్ఫుల్ మీనింగ్ ఎక్స్ప్రెషన్ అండ్ సిగ్నిఫికెన్స్ అండ్ గివ్స్ అస్ గ్రేట్ జాయ్.
0: సూర్యుడు ప్రతి నెల ఒక రాశిపైన ప్రవేశిస్తుంటాడు.
1: Sun enters into every house of the Zodiac.
0: Run 12 నెలలకు 12 రాశులపైన ప్రవేశిస్తుంటాడు.
1: He steps into 12 houses of the Zodiac system.
0: ఇందులో ప్రధానమైనటువంటి రాశులు 4.
1: The main houses are 4.
0: మొదటిది మకర సంక్రమణ.
1: The first one is Capricorn, the goat.
0: రెండవది కర్కాటక సంక్రమణ.
1: The second one is Cancer of the Zodiac, fourth sign.
0: మూడవది తులా సంకరణ.
1: Third one is తులా సంకరణ.
0: నాలుగవది మేష సంకరణ.
1: The fourth one is మేష.
0: ఈ నాలుగింటి యందు ప్రధానమైనటువంటి సంకరణ కేవలము మకర సంకరణ.
1: Of all the most important one is that of Capricorn, the tenth sign of Zodiac.
0: ఈ మకర సంకరణంలో అనేక విధములైనటువంటి యొక్క భౌతిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, దివ్యమైనటువంటి యొక్క సంభూతులతో కూడినటువంటిదై ఉంటుంది.
1: దిస్ విల్ బి ఫుల్ ఆఫ్ ఎథికల్, మోరల్, ఫిజికల్ రైచువస్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్.
0: ఈ సంకరణము నుంచి సూర్యుడు నేటి నుండి దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రయాణమవుతుంటాడు.
1: ఫ్రమ్ దిస్ డే Sun moves from south towards north.
0: Uttara disha anaga emiti?
1: What do you mean by northward movement?
0: Mochadayakamainatundi sthanamane uttara disha antaru.
1: Northward movement is the one that confers liberation.
0: Anaga hima plus chalam, hima

0: మీనింగ్ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్ హిమాచలం హిమాచలం
1: అనగా హిమ ప్లస్ అచలం హిమాచలం
0: మీనింగ్ హిమ ప్లస్ అచలం హిమాచలం
1: ఏమిటి ఈ హిమాచలం
0: వాట్ ఇస్ దిస్ హిమాచల
1: హిమం అనగా పరిశుద్ధము
0: హిమ మీన్స్ ఆల్ ప్యూర్
1: హిమం అనగా పరిపూర్ణమైనటువంటి యొక్క తెల్లదనం
0: హిమ మీన్స్ దాట్ విచ్ ఇస్ టోటలీ వైట్
1: అచలం అనగా సుస్థిరం
0: అచల మీన్స్ దాట్ విచ్ ఇస్ స్టేబుల్
1: ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క హిమము ప్రశాంతమైనటువంటి యొక్క హిమము అచలమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది
0: దేర్ఫోర్ ద ప్యూర్ వైట్ బ్రైట్నెస్ బికమ్స్ క్వైట్ స్టెడీ
1: ఏమిటి ఆ స్థానము
0: వాట్ ఇస్ దట్ పొజిషన్
1: అది ఏ హృదయ స్థానము
0: దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ హార్ట్
1: హృదయము నిర్మలముగా నిశ్చలముగా ప్రశాంతమైనటువంటి స్థితి అందే ఈ సూర్యుడు అనేటువంటి బుద్ధి అందులో చక్కగా ప్రవేశిస్తాడు
0: హియర్ ద సన్ ఇస్ ది ఇంటెలెక్ట్ హూ విల్ సటిల్ స్టెప్ ఇన్ టు అవర్ హార్ట్ వెన్ ఇట్ ఈస్ ప్యూర్ అండ్ సలీడ్ అండ్ ఎట్ పీస్
1: మనం ఎక్కడనో బాహ్యమైనటువంటి భౌతికమైనటువంటి ప్రయాణములు చేయనక్కర్లేదు
0: వీ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎక్స్టర్నల్ ఔటర్ జర్నీ
1: అనగా ఈ ఉత్తరాయణ ప్రయాణం అనగా మన యొక్క బుద్ధిని అంతర్ముఖంగా మరల్చటమే
0: మూవ్మెంట్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ మీనింగ్ డైరెక్ట్లీ ఇంటెలెక్ట్ ఇన్ వర్డ్
1: హృదయము దిశకు దీనిని పంపటమే
0: ఇంటెలెక్ట్ హ్యాస్ టు టర్న్ టువర్డ్స్ ది హార్ట్
1: ఈ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందమే మానవునికి నిజమైన ఆనందం
0: ది ఇంటర్నల్ జాయ్ ఈజ్ ది ట్రూ హ్యాపీనెస్
1: బాహ్యమైన లౌకికమైన ప్రాప్తమైన ఆనందములు అస్థిరములు
0: దాట్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్ ఫిజికల్ ఆర్ టెంపరీ
1: ఇది కేవలము క్షణభంగురమైనటువంటివి
0: దర్ మొమెంటరీ
1: నిత్యము సత్యము నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే నిరంతరము కూడాను అక్షయమై అమరమై అనంతమై ఉంటుంది
0: దాట్ విచ్ ఇస్ ఎటర్నల్ ప్యూర్ అండ్ సలీడ్ నేచర్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్ అండ్ ఇటర్నల్ ఇమ్మోర్టల్
1: మోక్ష సాధనము అన్నారు
0: దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ లిబరేషన్
1: దీనికి చేసే ప్రయాణమే మోక్ష సాధకము అన్నారు
0: జర్నీ టువర్డ్స్ దాట్ ఈజ్ ఎస్పిరేషన్ టువర్డ్స్ లిబరేషన్
1: కనుక సంక్రాంతి అనగా అంతర్ముఖమైనటువంటి దృష్టిని ఒక నిర్మలమైనటువంటి హృదయాన్ని పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించేటువంటి యొక్క కరణమే సంక్రమణం
0: సంక్రాంతి మీన్స్ ద మూవ్మెంట్ దట్ వుడ్ మేక్ అస్ ఇన్ వర్డ్ ఇన్ విత్ ఆల్ ప్యూరిటీ
1: కనుక ఈ సంక్రాంతి అనేటువంటిది సూర్యుడు ఏ విధంగా ఉత్తర దిశకు ప్రయాణం అవుతున్నాడో అదే విధంగానే మన అంతర్ముఖం నందు బుద్ధిని ఆత్మవైపున మరల్చి దీనిని అటువైపునే ప్రయాణం సలపాలి
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద సన్ మూవింగ్ టువర్డ్స్ ద నార్త్ వీ హ్యావ్ టు డైరెక్ట్ అవర్ ఇంటెలెక్ట్ ఇన్ వర్డ్ టువర్డ్స్ లిబరేషన్
1: ఈ ఉత్తరాయణ కాలమునే పవిత్రమైన కాలమని ప్రబోధిస్తూ వచ్చింది వేదం
0: వేద టీచర్స్ దిస్ టైమ్ ఇస్ హైలీ ఆస్పిషియస్ నార్త్ వర్డ్ మూవ్
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క దినము నిమిత్తమై 56 దినములంతా కూడాను శరతల్పం పైన పవణించినటువంటి భీష్ముడు కూడాను ఈ పవిత్ర కాలమునకై కాచి ఉన్నాడు
0: As these days happened to be quite auspicious, that great warrior Bhishma was resting on the bed of arrows.
1: ఈ పవిత్ర కాలములో మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను కేవలము దివ్యత్వాన్ని పొందగలడని మన పురాణముల యొక్క ప్రబోధనం.
0: The teaching of the epics is this, the one who leaves this mortal body during this sacred time will certainly attain liberation.
1: కనుక సంక్రమణమనగ కేవలము ఒక్కొక్క నెల సూర్యుడు ఒక్కొక్క రాశిపైన ప్రవేశిస్తుంటాడు
0: సంక్రమణ మీన్స్ ద షిఫ్టింగ్ ఆఫ్ సన్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ ఇన్ జోడియాక్
1: ఈ 12 రాశులు యందు కూడాను మకర రాశి చాలా ముఖ్యమైనటువంటిది
0: ఇన్ ఆల్ ద 12 హౌసెస్ ద క్యాప్రికార్న్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్
1: ఈ మకర సంక్రాంతి అనేటువంటిది ఒక శాంతిని కాంతిని ప్రబోధిస్తుంది అందిస్తుంది
0: దిస్ క్యాప్రికార్న్ గివ్స్ us పీస్ అండ్ ఆల్సో లైట్
1: దీనికి మరొక విధంలో మనము ప్రాకృతంగా మన విచారణ చేసినప్పుడు
0: వెన్ వీ ఎంక్వైర్ ఫ్రమ్ ద వరల్డ్లీ వ్యూ పాయింట్
1: ఇది ఆంగ్ల సంవత్సరముగా ప్రారంభమైంది ఈ సంక్రాంతి
0: దిస్ సంక్రాంతి బిగిన్స్ యాజ్ పర్ ది ఇంగ్లీష్ క్యాలెండర్
1: జనవరి 13-14 తేదీ యందు ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది
0: ది సంక్రాంతి బిగిన్స్ ఆన్ 13th and 14th of January
1: ఇది ఒక విధమైనటువంటి ఒక శారీరక మానసిక శాంతిని కూడాను విశ్రాంతిని కూడాను చేకూరుస్తుంది.
0: ఇట్ గివ్స్ ఫిజికల్ అండ్ మెంటల్ రెస్ట్ ఆల్సో.
1: ఈ నెలలో రైతుకు కాని మరెవరికి కాని భూమిని ఆధారం చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను విశ్రాంతిగా ఉంటాడు.
0: A farmer or agriculturist, anyone who depends on his own earth or the soil will be at peace.
1: ఈ కర్షకుడు ఏ విధమైనటువంటి పనులు లేక శాంతిగా తన గృహంలో పండించిన పంటను భుజించి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: ద ఫార్మర్స్ దే ఫైండ్ ఎనఫ్ ఆఫ్ లెజర్ టు ఎంజాయ్ అండ్ సర్టన్లీ ఎంజాయ్ ద గ్రెయిన్ దట్ హీ కలెక్ట్.
1: నిజముగా కర్షకులకు ఈ ఒక్క నెల తప్ప మరొక నెల వారికి విశ్రాంతి చిక్కదు.
0: Truly speaking, farmers are busy all round the year, excepting this month.
1: సకల సంపదలను కూడాను వారు గృహంలో చేర్చుకుంటారు.
0: They will have all forms of wealth and grain at home by this time.
1: ఇందులో నవధాన్యములు కూడాను పండించి తమ గృహమును నిండించుకుంటారు.
0: They will fill their houses with all nine types of grain.
1: ఈ నవధాన్యములు చేత గృహమును నిండించుకున్నప్పుడు మనసును పండించుకుంటారు.
0: With all their grain, they will have mental satisfaction.
1: కనుకనే మానసిక శారీరక శాంతులు ఈ సంక్రాంతిలో అభివృద్ధి అవుతుంటాయి.
0: Therefore, in this season of Sankranti, there will be physical and mental rest.
1: ఈ సంక్రాంతి అనేటువంటి యొక్క పదమునందే దీని యొక్క క్రాంతి ఎంతనో అంతరాత్మను అందిస్తూ వచ్చింది.
0: ద వెరీ వర్డ్ సంక్రాంతి కన్వేస్ యు ది ఇన్నర్ మీనింగ్ ఎ లాట్.
1: అయితే మానవుడు ఈ అంతరాత్మాన్ని గుర్తించుకోలేక
0: but man without knowing the inner significance
1: bharatiyula prachina sanskrutini ee naadu vismarinchi
0: they forget the ancient tradition of bharat
1: ee pavitramaina parvadanamulu yokka antarathanni vismarinchi
0: they forget the inner meaning of the sacred festival
1: bhautikamaina tundi yokka laukikamaina tundi yokka kireel chetane manavudu santukti padutu unnadu.
0: Man gets himself satisfied with the physical worldly activity
1: enta kalamu bhautikamaina aanandamulu anubhavinchinappatikini nitya satyamainatundi aanandam indulo manaku praaptinchadu.
0: In spite of long period of happiness in this physical world, it will never remain permanent.
1: Yendu vetikinappatiki ee aanandam manaku labhyam kaadu.
0: You may search anywhere, you never get bliss.
1: Vetiki vetiki vetiki kadaku tana yende taanu artham cherchukunnappude aa nijatattvam manaku artham avutundi.
0: As you go on searching everywhere, you will understand it that it is within that gives you true bliss.
1: Mukku pai pettukunnatundi addamulu illanta vetiki కట్ట కడపడి అయ్యో ఈ అద్దములు నా ముక్కుపైనే ఉన్నవి అనేటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించినట్టుగా ఈనాడు ప్రతి మానవుడు కూడాను తన యందే ఉండినటువంటి యొక్క నిత్యానంద బ్రహ్మానంద పరమానంద యోగానంద అద్వైతానందముల యొక్క తత్వాన్ని అనంత మార్గంలో వెతికి కట్ట కడపటకు తన యందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తింపచేయున్నదే ఈ సంక్రాంతి.
0: The glass is present right on the nose, one forgets. But in search of the glass is everywhere. Like that is eternal, supreme, permanent, immortal joy. Bliss is within, but we are in search of it elsewhere.
1: Kanuka manam aashinchetundi aanandamu ye paradeshamunando ledu.
0: Therefore the bliss that we want.
1: Ye pradeshamunando ledu.
0: The bliss we want is not present in a foreign land.
1: Tarayende atti aanandam untunnadi.
0: It is present within one's own self.
1: Devudu anetundi vaadu ye deshamunando ledu.
0: God is not present.
1: ఏ పర్వతములు ఎందో లేదు.
0: Not in a mountain.
1: ఏ వైకుంఠ కైలాస స్వర్గములందో లేదు.
0: Not in Vaikuntha Kailas.
1: సర్వమునకు తన యొక్క హృదయమే పవిత్రమైన మందిరము.
0: A pure heart is the temple of God.
1: కనుక మీ బహిర్దృష్టినంత కూడాను అంతర్దృష్టిగా మార్చుకున్నటకు ఏ మానవుడు ప్రయత్నించినో వాడే ధన్యుడవుతాడు.
0: Therefore one would be redeemed if he diverts his external vision inward.
1: ఆ ధన్యతను పొందినటువంటి వాడే మోక్షమును చెందుతాడు.
0: The one goes along this path will certainly be liberated.
1: అంతవరకు ఈ యొక్క మానవునికి మోహము తప్పినది కాదు.
0: Till then man cannot be free from attachment.
1: మోహము ఉన్నంతవరకు మోక్షము మనకు చిక్కదు.
0: So long there is attachment you cannot have liberation.
1: మోక్షము అనగా ఏదో ఒక ప్రత్యేకమైన ప్రదేశము కాదు.
0: Liberation is not a separate place.
1: మోహక్షయం మోక్షం అన్నారు.
0: This detachment is moksha. Or liberation.
1: ఈ మోహం అనేటువంటిది బాహ్య దృష్టి వలనే అది బలపడుతూ వస్తుంది.
0: This attachment is due to external looks.
1: ఏ మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి గావించుకున్నో ఆనాడే ఈ యొక్క బహిర్దృష్టి అనేటువంటి యొక్క చంచలము చల్లారుతుంది.
0: The one who has got inward vision will certainly pacify the external approach.
1: మానవుడు అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సల్పుతున్నాడు.
0: Man undertakes various forms of spiritual pursuit.
1: నవవిధమైన మార్గములు యందు ఈయన ప్రవేశిస్తున్నాడు.
0: He takes to nine paths of devotion.
1: కానీ ఎన్ని విధములైన మార్గములో ప్రవేశించినప్పటికీ తనకు లభించవలసినటువంటి ఒక స్థానము తాను అనుభవించవలసినటువంటి స్థానము తాను ఆనందించవలసినటువంటి స్థానము తన యందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పర్సూట్స్ ఇన్ స్పిరిచువల్ పాత్ దట్ హీ అస్పైర్స్ దట్ హీ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ఈస్ ప్రెసెంట్ ఇన్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ విచ్ హీ ఫర్గెట్స్.
1: బాహ్య సాధనలన్నీ కూడాను కేవలం అప్పటికప్పటికి ఆనందాన్ని చేకూర్చుతుంది.
0: ఎక్స్టర్నల్ ఎండివర్స్ గివ్ యూ టెంపరీ హ్యాపీనెస్.
1: భజన చేసే సమయంలో వినేంత వరకు ఆనందంగా ఉంటుంది.
0: యాజ్ వి లిసన్ టు భజన్ సో లాంగ్ యూ లిసన్ యూ విల్ బి హ్యాపీ.
1: భజనను ముగియగానే తన ఆనందం కూడా నిలిచిపోతుంది.
0: ద మూమెంట్ భజన్స్ కంక్లూడ్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ హ్యాపీనెస్.
1: ఇది బాహ్య సంబంధమైనటువంటి చర్యలతో ఏర్పడేటువంటి ఒక ఆనందము బాహ్యంగానే ఉంటుంది.
0: ఆల్ ద హ్యాపీనెస్ దట్ యూ డిరైవ్ అవుట్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ విల్ బి ఓన్లీ ట్రాన్సియంట్.
1: కనుక భజనలు చేయకూడదని కాదు, మనం ఏ సాధనలు చేసినప్పటికీ వాటిని అంతర్ముఖంగా మార్చుకున్నటకు తగిన కృషి చేయాలి.
0: నాట్ దట్ యూ షుడ్ నాట్ డూ భజన్స్ వాట్ యువర్ స్పిరిచువల్ పర్సూట్స్ యూ మే అండర్టేక్ యూ షుడ్ డూ ఇట్ ఇన్ వర్డ్ విత్ ఇన్నర్ ఫీలింగ్.
1: చేస్తారు, ధ్యానము చేస్తారు, యోగము చేస్తారు, ఈ రకమైనటువంటి అన్ని కూడాను కేవలము దేహములకు సంబంధించినవే కానీ హృదయానికి సంబంధించినవి కాదు.
0: యూ డూ వేరియస్ స్పిరిచువల్ పర్సూట్స్ సచ్ అస్ పెనెన్స్ ద మెడిటేషన్ అండ్ యోగా.
1: మానవుడు కూడాను చేసే సాధనలన్నీ కూడాను మనస్సు ద్వారానే చేస్తున్నాడు.
0: Every spiritual path is followed at the mental level.
1: Manasu sthiramayadi kaadu.
0: Mind is not steady.
1: Chanchalam hi mana krishna pramadi balavadrudam. Idi maha chanchalam ayinattundi, maha pramadam ayinattundi, maha drudam ayinattundi ee yokka manasu.
0: Mind is wavering, it's dangerous and so strong.
1: Itti manastu chesinattundi sadhanalanniti kudanu hrudayamuni ee reetiga cheyagaru cheragaradu.
0: All the spiritual pursuits followed by mind, how does it take you to the heart?
1: కానీ తాత్కాలిక తృప్తిని మాత్రం అందించి ఆ యొక్క తనలో ఆవేశించినటువంటి వేడిని చల్లారుస్తుంది మాత్రమే.
0: ఇట్ గివ్స్ యూ టెంపరీ సాటిస్ఫాక్షన్ అండ్ ప్యాసిఫైస్ ఆల్ ది హీట్ ఎమోషన్.
1: ఏ సాధనలు కూడాను శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చలేవు.
0: నో స్పిరిచువల్ పర్సూట్ వుడ్ ఎవర్ గివ్ యూ పర్మనెంట్ హ్యాపీనెస్.
1: సర్వ సాధనలు కూడాను బహిర్ముఖంగా ఆచరించేటువంటివే.
0: ఆల్ స్పిరిచువల్ ఎండివర్స్ ఆర్ ఎక్స్టర్నల్.
1: అవి నవవిధ మార్గములు.
0: ద నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: ద లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వంద

0: నివేదనం
1: సరెండర్.
0: అది కట్టకడపతి ఒక్కటే మనకు శాశ్వత ఆనందాన్ని చేకూర్చేది.
1: ద అల్టిమేట్ సరెండర్ గివ్స్ యు పర్మనెంట్
0: నివేదనం.
1: దట్ ఈస్ సరెండర్.
0: ఇది కలిగిన తర్వాత మరొకటి ఇంకా మన దగ్గర లేదు.
1: ద మూమెంట్ యు సరెండర్ నథింగ్ యూ హ్యావ్ విత్ యూ
0: సర్వం అందులోనే మిళితమై ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఓన్లీ.
0: కనుకనే అట్టి అంతర్దృష్టిని ప్రబోధింపచేసే నిమిత్తమై ఈ సంక్రాంతి ప్రారంభించి
1: ఇన్ ఆర్డర్ టు గివ్ దట్ టీచింగ్ విచ్ ఇస్ ఇన్ వర్డ్ విచ్ ఇస్ ఇన్ సంక్రాంతి
0: కేవలము ఒక ఫ్యామిలీ సాధన అనుకున్నాడు సుబ్బారావు చెప్పారు. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటిదిగా అనుకున్నారు.
1: సుబ్బారావు సెడ్ దట్ సంక్రాంతి ఈజ్ ఎ ఫ్యామిలీ అఫేర్ ఫెస్టివల్.
0: నిజమే, ఇది ఫ్యామిలీ నేమ్.
1: ఎస్ ట్రూలీ
0: వసుదైక కుటుంబము. యావత్ ప్రపంచమే ఒక ఫ్యామిలీ.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ఎ ఫ్యామిలీ.
0: ప్రపంచమునకే సంబంధించినటువంటిది ఇది.
1: ఇట్స్ రిలేటెడ్ ది ఎంటైర్
0: భార్య భర్త కొడుకులు కోడళ్ళు కోడళ్ళు మనుమళ్ళు ఇలాంటి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ రిస్ట్రిక్టెడ్ టు ద హస్బెండ్ ద వైఫ్ ద చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అలోన్.
0: సర్వమానవ జాతికి సంబంధించినటువంటిది ఈ సంక్రాంతి.
1: ఇట్ ఈస్ రిలేటెడ్ ది ఎంటైర్ హ్యూమన్ రేస్.
0: వారికి తెలిసినను తెలియకపోయినను ఇది ఒక విధమైనటువంటి యొక్క అంతర్భావాన్ని చేకూర్చి నిజమైనటువంటి ఆనందాన్ని కలిగింపచేస్తుంది.
1: వెదర్ దే నో ఆర్ నాట్ బట్ ఇట్ గివ్స్ దెమ్ ది ఇన్నర్ జాయ్.
0: తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్ని ఏ విధంగా కాల్చునో ఆ విధంగా సంక్రాంతి యొక్క మహత్యమును గుర్తించినను గుర్తించకపోయినను ఆ సంక్రాంతి యొక్క విషయము సర్వలోకుడును దీని అనుభూతి తనలో చేకూరుతుంది.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇఫ్ యు టచ్ ద ఫైర్ ఇట్ షూ టు బర్న్. లైక్ వైజ్ వెదర్ యు నో ఆర్ నాట్
0: రాబించేటువంటిదే సంక్రాంతి.
1: సంక్రాంతి బ్రింగ్స్ mental transformation.
0: తనకి ప్రవర్తన యొక్క దీనిని పరిగణింపజేసినది సంక్రాంతి.
1: There will be change in behavior.
0: పవిత్రమైనటువంటి యొక్క ప్రకాశము అందించినటువంటిది సంక్రాంతి.
1: సంక్రాంతి గివ్స్ అ సీక్రెట్ లైట్.
0: అంతర్భావం నందు చేకూరినటువంటి యొక్క సర్వ శక్తులు కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవింపచేయునది సంక్రాంతి.
1: All inner faculties would blossom it is during this period.
0: గుప్తమై అంతర్గతమై అగోచరమై ఉండేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని వ్యక్తీకరింపచేయునదే సంక్రాంతి.
1: సంక్రాంతి ఇస్ ది వన్ విచ్ మానిఫెస్ట్ ఎక్స్ప్రెసెస్ దట్ విచ్ హిడెన్ ఇన్నర్ విచ్ ఇస్ నాట్ అపేరెంట్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఇట్టి అనంతమైనటువంటి యొక్క అంతరాత్మతో కూడినటువంటిది ఈ సంక్రాంతి.
1: సంక్రాంతి హెస్ గాట్ దట్ ఇన్ఫినిట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఇది మనస్సుతో పాటు ప్రకృతిని కూడాను ఇందులో ప్రవేశపెడుతుంది.
1: Therefore it brings us, drives home the combination of the mind and nature.
0: ప్రకృతికి మనస్సుకు భేదం లేదు.
1: There is no difference between the nature and the mind.
0: ప్రభావమే ప్రపంచము.
1: The whole world is nothing but the effect of the mind.
0: మనోమూలం ఇదం జగత్. జగత్తంతా మనసు యొక్క స్వరూపమే.
1: The whole world is nothing but the form of the mind.
0: మనసే లేకపోతే జగత్తే లేదు.
1: When there is no mind, there is no world.
0: కనుకనే సర్వం కూడాను మనోమయంగా ఉంటుండాలి.
1: So everything is the form of the mind.
0: కనుక అట్టి మనస్సును హృదయం వైపున మరల్చి దివ్యత్వం పైన ఇమిడ్చి దివ్య కాంతిలో మనము చింతించినప్పుడే ఈ యొక్క మనస్ ప్రభావము ఏమి మనం బాధించకుండా ఉంటుంది.
1: Therefore we should direct our mind towards the heart and that should march towards the divinity and be in that splendor, the light.
0: అయితే మనసునందు కాని బయటే కాని మనలో ఇన్ని విధమైనటువంటి సంకల్పములకు మూల కారణం ఏమిటి?
1: However either in the mind or in our thoughts, what's the cause behind it?
0: ఇంద్రుని జయించినటువంటి వాడైనా కూడాను ఇంద్రియాన్ని జయించకపోతే వాడు అల్పుడే.
1: One might conquer even Indra. If he cannot conquer his indriyas or senses,
0: Indrudanaga evaru?
1: Who is Indra?
0: Indriyamulaku adhipatiye Indrudu.
1: Indra is the master of senses.
0: Ee indriyamulaku adhipati evaru? Manasse.
1: Who is the master of the senses? The mind.
0: Kaavatti manasse Indrudu.
1: So mind is Indra.
0: Atuvanti Indrunni manayante unchukoni ekkado bayata undinatundi Indrundi paina manamu యుద్ధం చేస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: దట్ ఇంద్ర ఈజ్ విత్ ఇన్ అస్. వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఫైటింగ్ విత్ హిమ్ విత్ ఔటర్ ఇంద్ర?
0: కనుకనే మొట్టమొదట మనో నిగ్రహం కావాలి.
1: ఫస్ట్ వీ నీడ్ కంట్రోల్ ఆఫ్ మైండ్.
0: మనసును నిగ్రహించినటువంటి వాడే మాధవుని చేగలడు.
1: ద వన్ హూ హెస్ గట్ కంట్రోల్ ఆన్ హిస్ మైండ్ విల్ రీచ్.
0: ఈనాటి యువకులు యందు అనంతంగా అభివృద్ధి అయ్యేటువంటి దుర్భావములు దుశ్చింతనలు దురాలోచనలు దుస్సంగముల యొక్క ప్రభావములు దీనికి ఇదే మూల కారణం.
1: This is the main cause for the presence of bad thoughts, ill feelings, bad behavior among youth today.
0: Yuvakulu yuvatulu ee vishayanni chakkaga gurtinchali.
1: Youth men and women should know this clearly.
0: Manalo avirbhavinchetundi yokka ee durbhavamulaku evaru kaaranam?
1: Who is responsible for the bad thoughts?
0: ఈ దుశ్చింతలకు ఎవరు కారణము?
1: Who is responsible for these bad feelings?
0: ఎవరు కారణము?
1: Who is responsible for grief?
0: ఈ దురాలోచనలకు ఎవరు కారణము?
1: For menopause.
0: ఈ దుశ్చర్యలకు ఎవరు కారణము?
1: Bad actions.
0: చక్కగా మీరు విచారించి లోతుగా ఆలోచించండి.
1: యు ఎంక్వైర్ వెల్, గో డీప్ ఇన్ టు ద మ్యాటర్.
0: అన్నింటికీ మూల కారణం ఆహారమే.
1: ఫర్ ఎవ్రీథింగ్ ద మెయిన్ కాజ్ ఈజ్ ద ఫుడ్.
0: ఈ యొక్క ఆహారం చేతనే మనస్సు యొక్క భావములు అనంతంగా రూపొందుతూ వచ్చాయి.
1: యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద మైండ్.
0: ఈ మనస్సు బయట నున్నటువంటి ప్రకృతి దీన్ని ఆకర్షణ తన ఇదే చెప్పాడు సుబ్బారావు. ఆకర్షణ దీన్ని ఒక విధమైన యొక్క ఆకర్షిస్తుంది.
1: మైండ్ అట్రాక్ట్స్ ది ఔటర్ వరల్డ్ యాజ్ స్టేటెడ్ బై సుబ్బారావు.
0: దీనికి సరైనటువంటి దృష్టాంతరం మీకు కావాలనుకున్నప్పుడు,
1: ఇఫ్ యూ వాంట్ గుడ్ ఎగ్జాంపుల్,
0: నిత్య జీవితంలో ఈనాటి యువకులు యువతులు ప్రతి మానవుడు కూడాను అనుభవించేటువంటి యొక్క ఆనందంలోనే ఈ యొక్క అంతరాత్మ మీకు గుర్తించుకోవచ్చు.
1: యూ విల్ ఫైండ్ ఇట్ యాజ్ ఇన్నర్ అండర్లైన్ కరెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: ప్రతి ఇంటి ఎందుకు కూడాను ఈనాడు టీవీ ఉన్నది.
1: ఇన్ ఎవ్రీ హౌస్ టుడే దేర్ ఇస్ టీవీ.
0: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి కలర్ టీవీలు పెట్టుకుంటారు.
1: రిచ్ పీపుల్ విల్ హ్యావ్ కలర్ టీవీ.
0: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి స్టార్ టీవీలు పెట్టుకుంటారు.
1: ఇఫ్ దే ఆర్ స్టిల్ మోర్ రిచ్ ఎనఫ్ దే విల్ హ్యావ్ స్టార్ టీవీ.
0: ఇవి కేవలం ఒక డైనింగ్ హాల్లో మాత్రమే కాదు, డ్రాయింగ్ రూమ్ లో కాదు, బెడ్రూమ్ లో కూడా పెట్టుకుంటారు.
1: దే విల్ ఇన్స్టాల్ కలర్ టీవీస్ నాట్ ఓన్లీ ఇన్ ది డ్రాయింగ్ రూమ్, దే విల్ హ్యావ్ ఇట్ ఇన్ ది డైనింగ్ హాల్ అండ్ ది బెడ్రూమ్.
0: ఏనాడు మన ప్రపంచంలో ప్రారంభమైనవో ఆనాడే మానవుని యొక్క మనస్సు మాలిన్యమైపోయింది.
1: The day when TVs started, the mind is polluted among in mankind.
0: మీరు చక్కగా యోచించండి. టీవీలు రాకమునకు మన యొక్క మనో దౌర్బల్యం ఇంతగా ఉండేటువంటిది కాదు.
1: ప్రయర్ టు ది ఇన్స్టాలేషన్ ఆఫ్ దిస్ టీవీ,
0: మనసు ఇలాంటి దుర్భావం ఏనాడు కూడా అధికంగా కలిగేటువంటి కాదు.
1: నెవర్ వాజ్ ద మైండ్ సో ఇంప్యూర్ డర్టీ.
0: ఇవి ప్రారంభించక మనకు ఇటువంటి దుశ్చర్యలు ఏమాత్రం కూడా మనం కని విని ఎరగము.
1: ప్రయర్ టు దీస్ డేస్ ఆఫ్ టీవీ,
0: ఒకరో కోటికొకరో జరుపుతుండేటువంటి వారు.
1: వన్ ఇన్ హండ్రెడ్, వన్ ఇన్ క్రోర్.
0: ఈనాడు చిన్న చిన్న గుడిసెల ఎందుకు కూడా ఈ టీవీలు ప్రారంభమైనాయి.
1: టుడే వీ ఫైండ్ టీవీస్ ఇన్ హట్స్ ఆల్సో.
0: ఆ టీవీలు ఏ విధమైనటువంటి మార్పులు తెస్తున్నాయి?
1: వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ యూ ఫైండ్ ఇన్ టీవీ?
0: భోజనం చేసే సమయంలో కూడా డైనింగ్ హాల్లో ఎదురుగా ఈ టీవీలు పెట్టుకుంటారు.
1: యాజ్ దే స్టార్ట్ ఈటింగ్ ఇన్ ద డైనింగ్ హాల్ దే విల్ హ్యావ్ టీవీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం.
0: చూస్తూ దీన్ని భుజిస్తుంటారు.
1: యాజ్ దే వాచ్ దే స్టార్ట్ ఈటింగ్.
0: భుజించేటువంటి ఆహారం కాదు,
1: ఇస్ నాట్ ద ఫుడ్ దే ఈట్.
0: ఆ టీవీలో చూసేటువంటి మాలిన్యమే వీడు భుజిస్తున్నాడు.
1: వాట్ ఎగ్జాక్ట్లీ దే ఈట్?
0: అంతా ఇప్పుడు దానిపై పడి ఉంది.
1: All concentration on the TV.
0: ఆ దృష్టి చేతనే సృష్టి మారిపోతుండాలి.
1: Because of that the whole thing will be achieved.
0: ఎలాంటి చర్యలు, ఎలాంటి దృశ్యములు, ఎలాంటి భావములు మనం చూస్తున్నామో అలాంటి దృశ్యములు, అలాంటి భావములు, అలాంటి యొక్క దుశ్చర్యలే మనలో ప్రవేశిస్తున్నాయి.
1: As you watch the actions, the scenario and the feelings over there on TV, you will have them in turn.
0: కనుకనే మన లోపల తెలియని రీతిగా కూడా మనలో కొన్ని ఆవేదనలు, ఆవేశములు అనేక అభివృద్ధి అవుతున్నాయి.
1: సో అన్నోయింగ్లీ యూఆర్ ఎజిటేటెడ్, యూఆర్ డిస్టర్బ్.
0: అది నీకు తెలియదు.
1: యు డోంట్ నో దాట్.
0: కానీ నేనేనాడు దీన్ని చింతించలేదే, ఇలాంటి భావాలు నాకు ఎందుకు రావాలని విచారిస్తాడు.
1: యూ మే ఫీల్ దట్ యూ నెవర్ ఎంటర్టైన్ సచ్ అ థాట్, బట్ హౌ ఇస్ ఇట్ దట్ యూ హావ్?
0: కానీ ఈ దుశ్చర్యలు, ఈ దుర్భావములు, దురాలోచనలు ఆ టీవీలో చూసినటువంటి బీజంలే మన హృదయంలో నిలిచిపోయినాయి.
1: ఆల్ ది బ్యాడ్ యాక్షన్స్ అండ్ ఆల్ ది ఈవిల్ థాట్స్ ఆర్ బికాస్ ఆఫ్
0: అవన్నీ. సమయాన్ని పురస్కరించుకుని తిరిగి అవి మొక్కలుగా వచ్చి నీలో ఇలాంటి భావాలంతా అభివృద్ది పరుస్తూ ఉంటుంది.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ ది టైమ్ దోస్ సీడ్స్ విల్ స్ప్రౌట్ అప్.
0: కనుక మనం భుజించే సమయం లోపల భయంకరమైనటువంటి విషయాలు మనం మాట్లాడకూడదు.
1: As we eat, we should never discuss horrible things.
0: Oka udregakaramainaatti vishayalu kuda manam chintinchakoodadu.
1: We should never think of agitated matters.
0: Manam bonchestu okarikokaru vaadopavadam cheyakoodadu.
1: As we dine, we should not argue with each other.
0: Bonchesey lopala silent, kevalam nishabdanga boncheyali.
1: We should eat observing silence.
0: Ee maatalu yokka తరంగములు కూడాను మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
1: బికాస్ ద వేవ్స్ ఆఫ్ దీస్ సౌండ్స్ విల్ గెట్ ఇన్ టు యువర్ హార్ట్.
0: ఎలాంటి భావములు, ఎలాంటి తరంగములు మనలో ప్రవేశిస్తున్నాయో అలాంటి ఊహలే మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ ద సౌండ్స్ దట్ యు రిసీవ్, యు విల్ హ్యావ్ ద థాట్స్ అకార్డింగ్లీ.
0: కనుక మనలో ఇలాంటి తరంగములను ఆవేశింపకుండా, ఆవిర్భవించకుండా ఈ విజ్ఞాన దృశ్యాన్ని మనం కొంతవరకు మర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ సచ్ వైబ్రేషన్స్ డు నాట్ ఒరిజినేట్ విత్ అన్ అస్, నార్ వీ ఎంటర్టైన్ రిసీవ్ దెం.
0: టీవీలంతా వచ్చాయి.
1: then we have starved him.
0: ఈ మనిషిని పూర్తి కూడా నువ్వు మసి చేస్తుంటుండాలి.
1: That is ruining man totally.
0: మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిబుగ్గులకు అమ్ముకుంటున్నారు.
1: The gem of human life is just sold like
0: gold. ఇది ఏదో మాకు ఒక ప్రశాంతిని అందిస్తుందని భావిస్తున్నారు.
1: They think that it confers peace.
0: కాదు కాదు, తాత్కాలికమైన ప్రశాంతిని ఇస్తుంది, నీకు చూచి ఆనందిస్తున్నావు.
1: It gives you temporary happiness.
0: తదుపరి అది నీలో ప్రవేశించి ఎన్ని విధాలు నిన్ను ప్రతిఫలపడుతుందో నీకు తెలియదు.
1: Later, as these things get into you, to which direction you go, you don't know.
0: ఇది తేనె పూసిన కత్తి వంటిగా ఉంటుంది.
1: It is something like a knife smear.
0: తేనె దాని నీవు నాకుతూ నాకుతూ పోతే నాలుకనే కోసివేసేస్తుంది.
1: As you start go on licking the sword, the tongue will be cut.
0: కనుక ఇలాంటి దృశ్యములంతా కూడా ఈనాటి యువకులు యందు యువతులు యందు ప్రవేశించటం చేతనే ఈనాడు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా అల్లకల్లోలంగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ దీస్ సీన్స్ యాజ్ దే వాచ్ ఆన్ టీవీ
0: అశాంతిమయంగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ రెస్ట్లెస్
0: కేవలం ఆవేశమయంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్
0: ఉద్రేకమయంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్
0: ఉత్సాహం అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎంథూజియాజం
0: ఏదో ఉత్సాహంగా ఉండినట్టుగా నటిస్తున్నాడే కాని మానవుడు.
1: మ్యాన్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హిస్ ఎంకరేజ్
0: కానీ అది ఉత్సాహం కాదు.
1: బట్ ఇట్స్ నో ఎంథూజియాజం
0: ఏమండి బాగున్నారా నవ్వినట్టు కానీ అది కేవలం ఒక సినిమా నవ్వు.
1: They smile
0: లోపల బాధలుగా ఉంటుండాలి.
1: They smile and say,
0: ఈనాటి మానవునికి బాధలు లేనటువంటి మానవుడు ఎక్కడా కనిపించడు.
1: There is no man today without a problem.
0: కనుక జీవితం అంతా దుఃఖమయంగా ఉంటుంది.
1: The whole life is full of
0: grief. ఎలాంటిది ఒక దుఃఖము కాదు, రెండు దుఃఖములు కాదు, మూడు దుఃఖములు కాదు, అన్ని దుఃఖములుగానే రూపొందుతుంటాది.
1: నాట్ వన్ ఫార్మ్ ఆఫ్ గ్రీఫ్ ఆర్ సారో ఆర్ ఎవ్రీథింగ్
0: అన్ని చింతామయంగా ఉంటుండాలి.
1: ఎవ్రీ వన్ ఈస్ ఆఫ్ ఎంగ్జైటీ.
0: పుట్టుట ఒక చింత,
1: బర్త్
0: భూమి నుండుట చింత,
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత,
1: ఫ్యామిలీ
0: చావు చింత,
1: డెత్
0: బాల్యమంతయు చింత,
1: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్
0: జీవించుట ఒక చింత,
1: లైఫ్
0: చెడుపు చింత,
1: ఫెయిల్యూర్
0: కర్మలన్నీయు చింత,
1: ఆల్ యాక్షన్
0: కష్టము ఒక చింత,
1: డిఫికల్టీస్
0: సంతసం ఒక చింత,
1: హ్యాపీనెస్
0: వింత చింత,
1: ఆల్ ది మిస్టరీ.
0: ఇంత చింతలు కలిగినటువంటి చింత చెట్టు పైన కూర్చొని సంతోషంగా ఉండాలంటే ఎట్ట మీకు చూపిస్తుంది.
1: యు ఆర్ సీటెడ్ అండర్ ది ట్రీ టామరిండ్ ఫుల్ ఆఫ్ స్పైన్స్.
0: పులుపుతో కూడినటువంటి చెట్టు
1: ఇట్స్ వన్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఆల్
0: చింతలతో కూడినటువంటి బగ్గములు
1: ఇట్స్ వన్ ఆఫ్ ఆల్ వరీస్ అండ్
0: ఇలాంటి దీనిలో నీవు నివసిస్తూ ఇంకా సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: లివింగ్ దేర్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: వీలే కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: కనుక మనం ఈనాడు మనం మార్చుకోవాల్సింది ఏమిటి? మన దృశ్యాన్ని, మన శ్రవణాన్ని, మన మాటలను సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో వాట్ షుడ్ వి చేంజ్ టుడే? వీ షుడ్ ప్రాపర్లీ డైరెక్ట్ ఆల్ అవర్ విజన్ లిసనింగ్ అవర్ వర్డ్స్
0: సంక్రమణకు సరైనటువంటి అర్థం.
1: దట్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ సంక్రమణ.
0: మనలో ఎట్టి పవిత్రమైనటువంటి పరివర్తన లేకపోతే ఎన్ని సంక్రాంతులు వచ్చి మనం ఏం ప్రయోజనం?
1: విదౌట్ సేక్రెడ్ ట్రాన్స్ఫర్మేషన్ వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఫెస్టివల్?
0: సంక్రాంతి లోపల అరసలు తింటుంటారు, పొద్దునంతా మీరు తిన్నారు, ఆ తినేంత వరకే దాని తీపు.
1: This morning you must have tasted arisha, the prasadam distributed.
0: You
1: will enjoy.
0: అది చేదుగా మారిపోతుంది.
1: Later it becomes bitter.
0: అరిసెతో వచ్చేటువంటిది కాదు మనకు ఆనందము.
1: It is not the happiness that you get out of arisha.
0: పరమనాలతో కలిగేటువంటిది కాదు పర్వదినములు.
1: And the festival is not out of
0: rahmat. పవిత్రమైన భావాలతో మన జీవితాన్ని పోషించుకునేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన అర్థం.
1: A sacred festival should be spent with sacred ideas.
0: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థం ఉంటుంది.
1: ఎవ్రీ ఫెస్టివల్ హస్ ఇన్నర్ మీనింగ్.
0: కనుక చాలా మంది యువకులు అనుకుంటుంటారు,
1: మెనీ యూత్ ఫీల్,
0: మానవుడిగా పుట్టి
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్
0: ఇంత మాత్రం స్వాతంత్రం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఇండిపెండెన్స్ వాట్
0: ఫర్? చిన్న చేప నీళ్ళలో కూడా స్వతంత్రంగా సంచరిస్తుంది.
1: టైనీ ఫిష్ మూవ్స్ ఫ్రీలీ ఇన్ వాటర్.
0: చిన్న పక్షి కూడా ఆకాశంలో స్వతంత్రంగా సంచరిస్తుంది.
1: లిటిల్ బర్డ్ మూవ్స్ ఫ్రీలీ.
0: అడవిలో ఉన్నటువంటి ప్రతి అనిమల్ కూడాను, మృగములు కూడాను స్వేచ్ఛగా సంచరిస్తుంది.
1: ఎవ్రీ బీస్ట్ అనిమల్
0: ఉండకూడదు.
1: వై నాట్ మ్యాన్?
0: ఎందుకు వీడు స్వతంత్రంగా సంచరించకూడదు?
1: వై కాంట్ హి మూవ్ ఇండిపెండెంట్?
0: యువకులు ఎందు ఈ విధమైనటువంటి ప్రశ్నల వర్షము అధికంగా ఉంటుండాలి.
1: సో యూత్ విల్ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్.
0: నిజమే.
1: ఎస్,
0: చేప స్వతంత్రంగా ఉండటం నిజమే.
1: ఎస్, ఫిష్ ఇస్ ఫ్రీ.
0: పక్షులు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
1: బర్డ్స్ మూవ్ ఫ్రీలీ.
0: మృగములు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
1: అనిమల్స్ మూవ్ ఫ్రీ.
0: కానీ
1: బట్
0: ఏ విధమైన స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ దే హ్యావ్?
0: చేప స్వతంత్రాన్ని అనుభవిస్తుంది.
1: ఫిష్ ఎంజాయ్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఫిష్.
0: మృగములు మృగ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ విల్ హ్యావ్ అనిమల్ ఫ్రీడమ్.
0: పక్షులు పక్షి స్వతంత్రాన్ని అనుభవిస్తుంది.
1: బర్డ్ విల్ హ్యావ్ బర్డ్ ఫ్రీడమ్.
0: మనిషి మనిషి స్వతంత్రాన్ని అనుభవించు, మృగ స్వతంత్రాన్ని అనుభవించవద్దు.
1: యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ దిస్ హ్యూమన్ ఇండిపెండెన్స్, నాట్ దట్ ఆఫ్ అనిమల్ ఇండిపెండెన్స్.
0: నేను మనిషి అని చెప్పిన చెప్పుకుంటూ మృగము అనే సంచరించడము ఇది సరైన స్వాతంత్రమేనా?
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ బిహేవ్ లైక్ అనిమల్, కెన్ దట్ బి ఇండిపెండెంట్?
0: మనిషి అనే స్వతంత్రాన్ని అనుభవించు.
1: Enjoy the independence with the spirit of your human being. Do not experience
0: మృగ స్వతంత్రం అనేటువంటి చాలా ప్రమాదము.
1: ది అనిమల్ ఇండిపెండెన్స్
0: ఏదో మృగాలు అనిపిస్తున్నాయని మనము అనిపిస్తే మనము ఒక మృగంగా తయారవుతాం.
1: ఇఫ్ యూ ఫాలో ది పాత్ ఆఫ్ అనిమల్ యూ టు బికమ్ అన్ అనిమల్.
0: కనుకనే మన స్వతంత్రము, మనిషికి ఉండవలసిన స్వతంత్రము మనిషి స్వతంత్రమే.
1: దేర్ఫోర్ ది ఇండిపెండెన్స్ వీ షుడ్ హ్యావ్ ఇస్ దట్ ఆఫ్ హ్యూమన్ ఇండిపెండెన్స్.
0: ఈ మనిషి యొక్క స్వతంత్రం ఏమిటి?
1: వాట్ ఈస్ హ్యూమన్ ఇండిపెండెన్స్?
0: కొన్ని పరిమితులు ఉంటుండాలి ఈ మనిషికి.
1: మ్యాన్ హ్యాస్ సర్టెన్ లిమిట్స్.
0: సత్య మార్గంలో ప్రవేశించాలి.
1: ఇస్ టు గో అలాంగ్ ద పాత్.
0: ధర్మాన్ని అనుసరించాలి.
1: ఫాలో రైట్స్.
0: ప్రేమను పెంచుకోవాలి.
1: డెవలప్ లవ్.
0: శాంతితో జీవించాలి.
1: లివ్ ఇన్ పీస్.
0: ఇంకా అహింస అనేటువంటి దాన్ని పాలించాలి.
1: అండ్ యు షుడ్ అబ్జర్వ్ నాన్ వైలెన్స్.
0: ఈ ఐడెంటిటీతోనే నీవు స్వతంత్రాన్ని అనుభవించుకో.
1: హ్యావ్ ఇండిపెండెన్స్ విత్ ఆల్ దీస్ ఫైవ్.
0: ఇది ఏ నీ పంచభూతముల యొక్క పరతత్వము.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్.
0: ఈ ప్రపంచమంతా కూడా నువ్వు పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: దేని చూసినా పంచభూతముల యొక్క మయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్.
0: పర్వతములంతా కూడా నువ్వు శిలామయము.
1: మౌంటైన్స్ ఫుల్ ఆఫ్ రాక్.
0: వృక్షములంతా కాష్టమయము.
1: ట్రీస్.
0: భూమంతా మృణ్మయము.
1: దేహమంతా
0: మాంసమయము.
1: ద హోల్ బాడీ.
0: కానీ ఈ ఉన్నదంతా కూడా ఈ పంచభూతములే.
1: సో ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్.
0: కానీ మన యొక్క అనుకూల నిమిత్తమై,
1: for the sake of convenience,
0: mana aananda nimittamai,
1: for our joy,
0: karanu door gaanu, windows gaanu, table gaanu, benches gaanu mana maarchukuntunnam.
1: You may make this wood as a table or a window or like that.
0: Idi table, idi kurchi, idi door, idi window, ee peru roopamlu vere ayipoyindi kaani adi kaashtave.
1: You may call it a table or a chair or window, but it's made of wood anyway.
0: Inka paravathamlo endunnatundi okka sila.
1: Then the rock on the mountain,
0: idi kevalamu అన్ని రకములైనటువంటి మార్పులుగా మనం చేసుకుంటున్నాం.
1: యూ కెన్ చేంజ్ ఇట్ ఎనీ వే యూ వాంట్.
0: ఏ మార్పులు?
1: వాట్?
0: తొక్కేది రాయి.
1: దట్ ఓన్లీ ట్రెడ్ ఆన్ ఇట్.
0: మొక్కేది రాయి.
1: యూ ఆఫర్ ఓవర్
0: కట్టేది రాయి. కట్టేది రాయి.
1: ద వన్ యూ బిల్డ్ ఇస్ ద మార్పు.
0: కొట్టేది రాయి.
1: దట్ యూ జస్ట్
0: కట్టేది, కొట్టేది, మొక్కేది, తొక్కేది అంతా రాయి.
1: సో ద వన్ దట్ యూ ట్రెడ్ అపాన్, ద వన్ యూ ఆఫర్ యువర్ ఒబేసన్స్, ద వన్ యూ మోల్డ్ ఇస్ ద స్టోన్.
0: తొక్కే రాయి బండ.
1: సో ద వన్ యూ ట్రెడ్ అపాన్,
0: తొక్కే రాయి విగ్రహము.
1: ద వన్ యూ సాల్యూట్ ఇస్
0: ఐడల్. రాయి చచ్చౌకము.
1: ద వన్ యూ
0: కొట్టే రాయి గుండు. కొట్టే రాయి గుండు.
1: And then you chisel is this.
0: You anni cheyina gaani idi kevalam silamayame.
1: Everything, all of them is nothing but the
0: even mana anukoola nimittame maarchukuneetundi oka parikaramale.
1: These are all the changes as per your convenience.
0: Kanuka prapanchamulo undanantha kodunu panchabhootamule.
1: So in this world five elements are present.
0: Ee panchabhootamulakante maroka bhootam ekkada kanipinchatam ledu.
1: Beyond the five you don't find.
0: Oka vela maroka bhootam emanna undani nee vaadinchukunte aa unnadi okkate.
1: If you say there is sixth element, there is only one exists
0: Ade
1: anyway.
0: Antakarana.
1: That is inner senses.
0: ఇవన్నీ బహిర్కరణములు.
1: Everything is outer.
0: ఆ అంతఃకరణము యొక్క స్వరూపమే ఆత్మతత్వము.
1: The inner sense is the nature of spirit.
0: కనుక మానవులు తమ స్వతంత్రాన్ని తాను అనుభవించాలంటే ఈ ఐడెంటిటీని మించి మనం పోకూడదు.
1: So man, in order to experience independence, must not go beyond five.
0: Vijayam chekurutundi.
1: Then only he will be successful.
0: Andulone manaku taginatundi aanandam labhyamavutundi.
1: Then only he will have happiness.
0: Kanuka manavudu edo okati chestunnaru kada ani dani swatantranni manam anubhavinchalani imitation ga pokundu.
1: Therefore, because simply act, don't imitate.
0: Ee naadi aadhunika yugamunandu,
1: in the modern age,
0: ee naati vidya prabhavamulandu,
1: because the effect of education,
0: anukarana anetundi okati pedda chedda vyadhi praveshinchindi.
1: There is a deadly disease of imitation.
0: Aane edo oka pipe veskunnadu, pipe anaga emiti drainage pipe type veskunnadu oka pant.
1: That person has put on a drainage pipe like pant.
0: Idi fashion anedi nenu kutichukunedi.
1: I take it as a fashion, I too will have it same time.
0: Okadu oka retta erupu, oka retta nalupu.
1: One fellow will have the shirt on one side red, another side black.
0: Idi oka fashion.
1: That is the fashion.
0: Idi enta imitation.
1: It's just imitation.
0: You are man, you manishivi.
1: You are man.
0: You blindly annitini anusarinchavaddu.
1: Never imitate blindly.
0: నీ కాన్షియన్స్ నీవు అనుసరించు.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ విధంగా కూడా మానవుడు అంత బలహీనుడైపోతున్నాడు.
1: లైక్ ది బికాస్ ఆఫ్ ఇమిటేషన్ మ్యాన్ హ్యాస్ బికమ్
0: వీక్. ఎంత బలహీనుడైపోయినాడు అంటే ఈనాటి యొక్క ప్రభావము
1: హ్యాస్ బికమ్ మోర్ వీక్ టుడే.
0: ఈ సినిమాల వల్ల, టీవీల వల్ల, ఈ యొక్క రేడియోల వల్ల మానవుని యొక్క మనసు పూర్తి మాలిన్యమైపోతున్నాడు.
1: The human mind is completely polluted because of cinema, TV and
0: radio. తన పవిత్రత అంతా కూడా ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గం లోపల పూర్తి కలుషితమైపోతుంది.
1: ఆల్ ది సీక్రెట్ క్వాలిటీస్ లేటెంట్ విత్ఇన్ హిమ్ ఆర్ పొల్యూటెడ్.
0: దివ్యమైనటువంటి శక్తి మహాబలహీనమైపోతుంది.
1: దేర్ఫోర్ ద డివైన్ పవర్ విదిన్ హస్ బికమ్ వీక్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మన ముక్కు పైన ఒక ఈగి వాలింది.
1: సపోజింగ్ ఇన్ యాంట్ జస్ట్ స్టెప్డ్ ఆన్ యువర్ నోస్.
0: మస్కిటో.
1: ఎ మస్కిటో ఆన్ ద నోస్.
0: ఆ మస్కిటో వాలినప్పుడు మొట్టమొదట అట్టంటాం.
1: ఫస్ట్ యూ జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
0: మరి వచ్చి అదే వాలుతుంది.
1: అగైన్ మస్కిటో ఫాల్.
0: నిన్ను టెస్ట్ చేస్తుండాలి, నీకు ఎంత ఓపిక ఉంటుండాలి అని.
1: The mosquito will be testing you how far you are patient enough.
0: రెండవ తూరు వచ్చినప్పుడు ఇంకా కొంచెం గట్టిగా అంటాము.
1: నెక్స్ట్ టైం యూ వేవ్ ఇట్ యూ జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
0: మూడవ తూరు వచ్చినప్పటికే యుద్ధం చేస్తాము.
1: థర్డ్ టైం యూ స్టార్ట్ ఫైటింగ్ విత్ ఇట్.
0: ఒక చిన్న మస్కిటో ఇంత పెద్ద దేహం పైన వాలినప్పుడు నీవు సహించుకోలేనటువంటి యొక్క దుర్బలుడైపోయినావు.
1: వెన్ ఎ స్మాల్ మస్కిటో ఫాల్స్ ఆన్ యూ, యూ ఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ఇట్, యు ఆర్ నాట్ పేషెంట్, యూ బికమ్ సో వీక్.
0: నీవు నిన్ను పరీక్షింపజేయడానికి వచ్చినటువంటి మస్కిటో పైన నీవు యుద్ధం చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతుంది.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైట్ విత్ ది మస్కిటో దట్ హస్ కమ్ దేర్ టు టెస్ట్ యు. ఎంత
0: బలహీనుడా నీవు కావటము.
1: యు బికమ్ సో వీక్.
0: మన పూర్వీకులు ఎంత తపస్సు చేశారు.
1: అవర్ ఏన్షియన్స్ డిడ్
0: శరీరం పైన పుట్టలు పుట్టాయి.
1: They had ant hills all around.
0: Animals pallaadai.
1: There you find all kinds.
0: Mrugamulanta santarinchayi.
1: Animals moved around.
0: Mrugamulanta praveshinchayi.
1: The snakes there.
0: Kaani ye maatramu chelinchaledu.
1: But he didn't have any kind of fear. He didn't move.
0: Inta drudha shaktito undinetundi manavattamu.
1: That human
0: mind was strong will.
1: Today he has become weak.
0: Evaraina oka anulani maat ante manam undalemu.
1: If anyone says anything you can't bear.
0: Shantam neeku lekapothundadi.
1: Can't you be peaceful?
0: ఇంత మాత్రం నీలో ఒక సరైనటువంటి ఓపిక లేకపోతే నీవు ఏమి సాధించగలం?
1: ఇఫ్ యూ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ పేషెన్స్ వాట్ ఈస్ దిస్?
0: ఈనాటి యువకులకు ఓపిక చాలా అవసరం.
1: యూత్ నీడ్ పేషెన్స్ టుడే.
0: నీవు భరించుకోవాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు
0: శాంతాన్ని సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ బి పీస్ఫుల్.
0: శాంతం లేకపోతే సౌఖ్యం లేదు.
1: వితౌట్ పీస్ యూ కెనాట్ బి హ్యాపీ.
0: కనుక నీకు శాంతాన్ని నీవు పోషించుకోవాలి.
1: దెర్ఫోర్ ప్రిజర్వ్ పీస్.
0: ఆ శాంతి ఏ విధంగా వస్తుంది?
1: హౌ డు యూ గెట్ పీస్?
0: కేవలము దివ్య భావం చేతనే శాంతి మనకు లభ్యమవుతుంది.
1: బికాస్ ఆఫ్ డివైన్ ఫీలింగ్స్ విల్ హ్యావ్ పీస్.
0: నీవు దానిని భరించుకోలేకపోతే నీవు దీవుని సాధించలేవు.
1: ఇఫ్ యూ డోంట్ హావ్ పేషెన్స్ యూ కెనాట్ బి.
0: ఎవడో నన్ను దూషించాడు.
1: సమ్వన్ అక్యూజ్ మీ.
0: దూషించాడని వాడిపైన నీవెందుకు దూషణ చేయటం?
1: దెన్ వై షుడ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ హిమ్?
0: వాడు చెడ్డవాడు, నన్ను దూషించాడంటావు.
1: హీస్ ఎ బ్యాడ్ మ్యాన్, హీ అక్యూజ్.
0: నీవు వాడిని దూషించే నీవు చెడ్డవాడు అయిపోతావు.
1: ఇఫ్ యూ ఆల్సో అక్యూజ్ రిప్రిమాండ్ హిమ్, యూ టు బికమ్
0: ఇంకా వాడు మాత్రమే చెడ్డట్లవుతాడు. వాడిని చెడ్డ అనే దానికి నీకు ఎక్కడ అధికారం ఉంది?
1: వాట్ రైట్ యూ హావ్ కాల్డ్ అదర్ మ్యాన్ బ్యాడ్?
0: దూషిస్తే దూషించుకోని.
1: లెట్ హిమ్ క్రిటిసైజ్.
0: ఈ పాంచభౌతికమైన దేహాన్ని నాకు నేనే దూషించుకుంటున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ షుడ్ క్రిటిసైజ్ మై సెల్ఫ్ ద బాడీ.
0: కానీ వాడు కూడా దూషిస్తే నాకు ఇంకా సహాయం చేసినట్టే.
1: దెన్ హీ ఆల్సో క్రిటిసైజ్ హిస్ బాడీ విచ్ ఐ షోడ్ హీ హాస్ హెల్ప్డ్ మీ.
0: ఈ నీతి పుడక వంటి దేహాన్ని ఎవరు దూషిస్తే మనకేమి?
1: బాడీ ఇస్ అ వాటర్ బబుల్.
0: మనలో ఉండేటువంటి దోషాన్ని మనం వెతుక్కోవాలి.
1: వీ షుడ్ సర్చ్ ది
0: డిఫెక్ట్. వాడు చెప్పిన దానిపైన మనం ప్రయాణం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై దట్ వాట్ ఈస్ సెడ్.
0: గట్టిగా దూషిస్తే గాల్లో చేరిపోతాయి.
1: ఇఫ్ హీ షౌట్స్ లౌడ్లీ ఇట్ విల్ గో ఇన్ ది ఎయిర్.
0: తనలో తాను దూషిస్తే తనకే చేరిపోతాయి.
1: ఇఫ్ హీ క్రిటిసైజెస్ విత్ ఇన్
0: మన వరకు రానే రావు అవి.
1: ఇట్ విల్ నెవర్ రీచ్ యు.
0: ఎందుకు ఈ బలహీనత మనం పెంచుకోవాలి?
1: వై షుడ్ దేర్ బి వీక్నెస్?
0: ఈ సత్యాన్ని యువకులు చక్కగా గుర్తించాలి.
1: యూత్ షుడ్ నో దిస్ ట్రూత్.
0: వాడేమో అన్నాడని వాడిపైన నీవు ద్వేషాన్ని పూనుకొని ఆ ద్వేషంతో కచ్చలు పెంచుకొని ఈ కచ్చల చేత సమాజాన్ని అశాంతి చేయకూడదు.
1: Someone said something, reprimanded you, develop hatred, you'll have
0: conflict. ప్రతి పల్లె మొదలు పట్టణం వరకు కూడాను ఒక పార్టీ.
1: Today, right from the village to city, you find parties.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: ఇది ఒక పెద్ద బలహీనమైన రోగము.
1: It is a big disease of weakness.
0: ఆ రోగము ప్రవేశించడం చేతనే ఈ విధమైన అశాంతి ప్రపంచమంతా పాకిపోయింది.
1: Because of this weakness of the disease, your whole world is restless.
0: ఎవడేమనుకుంటే నాకేమి? నాలో లేనటువంటిది ఏమనుకుంటే నాకేమి?
1: That which is not in me, even if you said, why should I bother? I am not related.
0: Ah, yokka self-confidence pain manam nichali.
1: We should have that spirit of self-confidence.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Naaku nene cheppukuntanu.
1: Bhagavan speaks of himself now.
0: నాకు ఎక్కడో దూరంలో ఉంటే ఏ గ్రామంలోనో ఏ పట్టణంలోనో ఉంటుంది ఓ బుట్టతల సాయిబాబా, బుట్టతల సాయిబాబా అంటే అది నాకే చేరుతుంది.
1: లెట్ దెమ్ బి ఎనీబడీ, దేర్ ఇస్ విలేజ్ ఆర్ ఎ సిటీ, ఇఫ్ హి సేస్ సాయిబాబా ఐ హావ్ మాప్ ఆఫ్ హెయిర్, ఇట్ విల్ కమ్ టు మీ.
0: ఎందుకంటే అది నాలో ఉంది.
1: బికాస్ ఐ హ్యావ్ ఇట్.
0: అది ఎక్కడ అనుకున్నా నాదే.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఇస్.
0: కానీ నా ఎదురుగా వచ్చి కూడా ఓ పట్టతల సాయిబాబా, పట్టతల సాయిబాబా నాకు సంబంధం కాదు.
1: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ సేస్ యు ఆర్ బాల్డ్ హెడెడ్ సాయిబాబా, వెల్ ఐ డోంట్
0: నాకు బాల్డ్ హెడ్ లేదు.
1: బికాస్ ఐ యామ్ నాట్.
0: ఎందుకు నేను వాటిపైన జీగడం ఇవ్వాలి?
1: దెన్ వై షుడ్ ఐ ఫైట్ విత్ హిమ్?
0: సత్యమైనటువంటి మార్గం.
1: దిస్ ఇస్ ట్రూ పాత్.
0: నీలో ఏదైనా దోషం ఉంటే వాడు అన్నప్పుడు నీవు దాన్ని స్వీకరించవలసింది.
1: ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మిస్టేక్ పాయింట్
0: ఇట్ అవుట్, దోషం లేనప్పుడు ఎవరేమనుకున్నా నీవు భయపడనక్కర్లేదు.
1: వెన్ దెర్ ఇస్ నో మిస్టేక్ యూ డోంట్ నీడ్ టు బి హ్యావ్ ఎనీ ఫియర్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈనాడు కోల్పోయినారు యువకుడు.
1: సచ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ లాస్ట్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: వెన్ యూ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ సెల్ఫ్
0: సాటిస్ఫాక్షన్. ప్రపంచమంతా కూడా దూషించని నీవేమాత్రం వెరవనక్కర్లేదు.
1: లెట్ ది హోల్ వరల్డ్ క్రిటిసైజ్, డోంట్ ఫియర్.
0: ఎందుకంటే నీలో లేని దోషానికి నీవెందుకు భయపడాలి?
1: వై షుడ్ బి అఫ్రైడ్ వెన్ దట్ పాయింట్ ఇట్ అవుట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ? People talk like crows.
0: కనుకనే మనము ఏ ఒక్కదానికి కూడా ఉద్రేకానికి అవకాశం మనలో ప్రవేశింపచేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బి ఎజిటేటెడ్ ఫర్ ఎనీ సిలీ థింగ్.
0: శాంతి శాంతి శాంతి అంటున్నాము.
1: వీ షుడ్ బి ఇన్ పీస్. వీ సే పీస్.
0: ఎందుకు మూడు పర్యాయములే శాంతి అనాలి?
1: వై షుడ్ వీ సే థ్రైస్?
0: శాంతి అని ఒక తూరు అంటే చాలదా?
1: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ సే వన్?
0: శాంతి శాంతి రెండు తూరు అంటే చాలదా?
1: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ సే థ్రైస్?
0: లేకపోతే నాలుగో తూరు శాంతి శాంతి శాంతి శాంతి నాలుగో తూరు అనకూడదా?
1: వై కాంట్ వీ సే ఫోర్త్ టైమ్?
0: ఎందుకు మూడు పర్యాయములే మనం అనాలి?
1: వై త్రీ టైమ్?
0: అనగా ఏమిటి?
1: వాట్స్ మీనింగ్?
0: ఆది భౌతికము.
1: ఫస్ట్ ఆది భౌతిక.
0: ఆది దైవికము.
1: దైవిక.
0: ఆధ్యాత్మికము. శారీర మానసిక ఆధ్యాత్మిక శాంతి మూడు కావాలి.
1: సో పీస్ ఇస్ నీడెడ్ అట్ ఆల్ ది త్రీ లెవెల్స్.
0: ఎందుకంటే నీ మూడు స్వరూపాలతో
1: మైండ్ అండ్ స్పిరిట్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: ది వన్ యు థింక్ యు ఆర్ అదే నీ దేహము.
1: ద వన్ యు థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ద మైండ్.
0: యు రియలీ ఆర్ అదే ఆత్మ.
1: ద వన్ యు రియలీ ఆర్.
0: మూడు విధములైనటువంటి శాంతి మనకు ఉండాలి.
1: పీస్ ఇస్ నీడెడ్ ఇన్ ఆల్ ది త్రీ.
0: అందుకోసమే మనం మూడు పర్యాయం చెప్తున్నాము.
1: సో వి సే త్రై.
0: మూడు పర్యాయములు శాంతి శాంతి అని 30 సంవత్సరం నుంచే చెప్తున్నాము, కానీ శాంతి ఎక్కడ మనలో లేదు. కేవలం ఒక గ్రామ్ఫోన్ ప్లేట్ బలి లేకపోతే టేప్ రికార్డ్ మాదిరి చెప్తున్నాము.
1: ఇట్ హస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ రిపిటీషన్ యాస్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్.
0: నాలో శాంతి ఉందా?
1: వెన్ ఐ సే పీస్, ఇస్ దేర్ పీస్ విత్ ఇన్ మీ?
0: ఎవరితో పోట్లాడాడు?
1: With whom have you fought?
0: ఆ కోపంతో ఇంటికి వచ్చాడు.
1: He returns with
0: పూజ చేశాడు, భజన చేశాడు.
1: He did bhajan.
0: ఆ భజన కూడా ఉద్రేకంగానే చేశాడు.
1: He did bhajan in all agitation.
0: శాంతి పదం వచ్చింది ఇంకా.
1: Ultimately he had to say peace.
0: చెప్తున్నాడు శాంతి శాంతి శాంతి.
1: Then he says this word shanti peace so harshly.
0: పదములోనే శాంతి లేదు.
1: Even the
0: శాంతిలో ఇంకా ఏ విధంగా శాంతి మనకు లభ్యమవుతుంది?
1: Then how do you expect the real peace?
0: కనుక ఎలాంటి సమయం నందు కానీ మాటలు చాలా మృదువుగా ఉండాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ యూజ్ సాఫ్ట్ వర్డ్స్.
0: ఆ మృదు మధురమైనటువంటి మాటలే మనకు హృదయాన్ని చల్లబరుస్తుంది.
1: సాఫ్ట్ అండ్ స్వీట్ వర్డ్స్ విల్ పాసిఫై.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఉద్రేకానికి అవకాశం ఇవ్వకూడదు.
1: సో నో మ్యాన్ షుడ్ యూ స్కోప్ ఫర్ ఎజిటేషన్.
0: ఆవేదనకు అవకాశం ఇవ్వకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వారీస్.
0: మనం అనేక విధమైనటువంటి కొన్ని ఆపోహలతో మనం మనలో మనం పెంచుకుంటున్నాము.
1: వీ హావ్ సర్టన్ ఇమాజినేషన్స్ వీ గో ఆన్.
0: తనలో తాను చింతించుకుని తనకు తానే కోపించుకుంటుంటాడు.
1: హీ వరీస్ ఎ లాట్ అండ్ ఈజ్ ఎజిటేటెడ్.
0: ఇంత కారణము మనం చూసే దృష్టి యొక్క దోషము.
1: మిస్టేక్ లైస్ ఇన్ అవర్ లుక్.
0: మనం వినేటువంటి ఒక శ్రవణ దోషము.
1: లిసనింగ్.
0: మనం పలికేటువంటి పలుకు దోషము.
1: అండ్ అవర్ టాక్.
0: ఈ మూడింటి వలనే మనలో ఈ విధమైనటువంటి దుర్గుణములు దుర్భావములు దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ హావ్ గాట్ ఆల్ డిఫెక్ట్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్ అండ్ అవర్ థాట్స్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మీరు ఏదైనా మీ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి విషయాలే ఉంటుంటే టీవీలో చూడండి, నేర్చుకోండి.
1: ఇఫ్ దర్ ఎనీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ యు వాచ్.
0: అంతేకాని ఈ సహజమైనటువంటి ఈనాడు చూపించేటువంటి టీవీలు మీ యొక్క జీవితాన్ని పూర్తి పాడు చేస్తుంటాయి.
1: వాట్ ఆల్ దట్ యు వాచ్ ఆన్ టీవీ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
0: పోనీ మీరు ఎప్పుడైనా చూసినప్పటికీ భోజనాలు చేసేటప్పుడు మాత్రం ఇలాంటిదాన్ని చూడకండి.
1: యు మే సీ అదర్ టైమ్స్ బట్ నెవర్ వాచ్ యాజ్ యు ఈట్.
0: ఆ భోజనం కూడా ఏమవుతుంది, అది ఆతృతో ఆతృతో తింటున్నాడు, దాన్ని చూడాలి.
1: బికాస్ ఇన్ ఆర్డర్ టు వాచ్ ది టీవీ కాన్స్టెంట్లీ యూ ఈట్ హరీడ్లీ.
0: ఇది తింటుంటే దానిపై కాన్సన్ట్రేట్ చేయలేడే.
1: బికాస్ ఇఫ్ యూ ఈట్ హీ కాన్ కాన్సన్ట్రేట్ దేర్.
0: కనుక నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలంటే ఏ పని చేస్తున్నావు దానిపై కాన్సన్ట్రేట్.
1: యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ దట్ యూ డూ.
0: పని చేసే సమయంలో పని లోపల కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: వెన్ యూ అండర్టేక్ వర్క్,
0: తినే సమయంలో తినిపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: యాజ్ యూ ఈట్ కాన్సన్ట్రేట్,
0: మాట్లాడే సమయంలో మాటలపై కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: యాజ్ యూ టాక్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్
0: ఏ పనికి ఆ పనిపైనే మన దృష్టిని మార్చాలి.
1: సో యూ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ యూ అండర్టేక్.
0: నిజంగా మాట్లాడేటువంటి వాడు పని చేయలేడు.
1: Therefore, the one who talks can
0: పని చేసేటువంటి వాడు మాట్లాడలేడు.
1: The one who does cannot talk.
0: కనుకనే మనము ప్రతి పని ఎందుకు ఆ దానిపైన లక్ష్యం పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ఎవ్రీ
0: యాక్షన్. అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క కాంతి.
1: సో దట్ మెయిన్ లైట్.
0: ఆ కాంతిని మనం సంక్రాంతిగా మనం విశ్వసించాలి.
1: దట్ లైట్ ఇస్ సంక్రాంతి.
0: ఆ కాంతి ఎప్పుడో సంవత్సరానికి ఒకటూరు వస్తుందని భావించకూడదు.
1: నెవర్ థింక్ దట్ ఇట్ కమ్స్.
0: క్షణములు కుటుంబంలో ఈ సంక్రాంతి రావాలి.
1: ఎవ్రీ మూమెంట్ దేర్ షుడ్ బి సంక్రాంతి.
0: సమ్యక్ క్రాంతి ఇది సంక్రాంతి. సమ్యక్ క్రాంతి అనగా సంపూర్ణమైనటువంటి యొక్క దీంతో మనం రావాలి.
1: యూ వీ షుడ్ కమ్ ఇన్ ఆల్ టోటాలిటీ ఇన్ ఫుల్నెస్.
0: చూడండి, మీకు తెలుసు సంగీతం ఉంటుంటుంది.
1: యు నో ద మ్యూజిక్.
0: ఎక్కడో కచేరీ జరుగుతుండాలి.
1: దట్ మ్యూజిక్ కాన్సర్ట్.
0: కానీ ఆ కచేరీ పైన వాడు దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? రాగము భావము తాళం పైన పోతున్నాడు.
1: దెన్ మ్యూజిక్ కాన్సర్ట్ హీ విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ట్యూన్ అండ్ ద రిథమ్.
0: కానీ చెప్పేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థాన్ని ఎవడు గుర్తించడం లేదు.
1: బట్ నోబడి అండర్స్టాండ్స్ ద వర్డ్స్ యూజ్.
0: ఎవరు పాడేటువంటి వాడే గుర్తించడం లేదు.
1: ఈవెన్ ద సింగర్ హింసెల్ఫ్ డజంట్ నో.
0: ఎందుకు? తాళం పోతుందో ఏమో. తాళము శృతి రాగము.
1: Because he may miss the beat or the tune.
0: ఇది మన భారతదేశానికి తెచ్చినటువంటి పెద్ద కళ.
1: In fact, music is the very biggest art in Bharat.
0: Bhava raga taala sammilitam bharatam annaru.
1: Bharata has got these three bhava, the feeling, raga the tune.
0: Bhava, bhavamu.
1: Bha, feeling.
0: Ra, ragamu.
1: Tune.
0: Ta, taalamu.
1: B.
0: Ide Bharata.
1: This is Bharata.
0: Anaga emiti manasu vaku kayamu ee moodinti oka ekattam kavali manaku.
1: It means there should be harmony between the mind and the word and action.
0: Kani adi cherikinappudu padamulu yokka bhavam kuda manaku parivichinchadu.
1: When once the trinity is there, you'll understand the meaning.
0: Ee padamullo unnatundi bhavalu evvaru kuda gurtinchadam ledu.
1: No one cognizes the meaning of the word.
0: Adrishtavashattu Tyagaraju rasinatundi oka telugu paatam lopala bharatiyulandaru kuda arthani chakkaga gurtistaru.
1: Bharatiyas understand fully well the meaning of the words used by
0: Tyagaraja. Telugu telusina vaaliki.
1: Because they know Telugu language.
0: Telugu telinattu Tamil vaallu dantho music lopala manchi unnata sthayilo untunnaru.
1: But the Tamilians who don't know the language Telugu, but they're expert.
0: Telugu telisinattu Andhrulaku ee music anta artham kaavatam ledu Karnataka music.
1: Andhras, though they know the meaning, but they don't know music.
0: Artham telinattu ee Tamil vaallaku ee Karnataka music chaala arthanga oka utsahanga paadutuntaru.
1: Tamilians, though they don't know the music, they're experts in Karnataka music.
0: Rendu telisinattu vaadiki aa sabalo praveshisthe vaadiki tallu chedipothundi.
1: But any person knowing these two, if he's there in that assembly, he turns mad.
0: Tyagaraju cheppadu okana samayalo.
1: Tyagaraju said at one time,

0: త్యాగరాజ సార్, ఓ రామా, ఇఫ్ ఐ డోంట్ ఎక్స్టోల్ యూ, ప్రేజ్ యూ, వాట్ ఈస్ ఇట్ దట్ యు రన్ షార్ట్ ఆఫ్?
1: నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ డస్ ఇఫ్ ఐ డోంట్ ఎక్స్టోల్?
1: నిన్నుటువంటి వారు ప్రపంచంలో కోటాలు కొట్టు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ దట్ ప్రేజ్ యు.
1: నేను నిన్ను పొగడకపోతే నీకు తగ్గిపోయేది ఏమీ లేదు.
0: ఇఫ్ ఐ డోంట్ ప్రేజ్ యూ, నథింగ్ యూ
1: డూ. నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: సో హీ సెడ్ ఇఫ్ ఐ డోంట్ ప్రేజ్ యూ డోంట్ లూజ్ ఎనీథింగ్.
1: ఈ తమిళ వాళ్ళలో కకారము గకారము, తకారము దకారము, దకారము టకారము అంతా ఒక్కటే.
0: Among Tamilians, ka, ga, ta, da, ta, da are
1: one of the things.
0: It's not their mistake.
1: One part of the thing. నీకేమి కోర, నీ పకోడ తింటే నీకేం కొరత, నీ పొగడకుంటేనే దానికి, నీ పకోడ తింటేనే దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
0: ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ పొగడాద ప్రైజ్ దేసే పకోడాద ఈటబుల్ దే,
1: పొగడకుంటే ఏంటి, వర్ణించుకుంటే నీకేం తక్కువ, నీ పొగోడ తింటే
0: పొగడా మీన్స్ ఎక్స్టోల్ ప్రైజ్ యూ పకోడా దట్ విచ్.
1: కనుకనే భావమునకు అర్థమునకు తాళములకు తగినటువంటి యొక్క శక్తిని మనం ఏకత్వం చేయాలి.
0: Therefore you should have the capacity to bring in the harmony to the unity.
1: విద్యార్థులుగా ఉంటున్నారు,
0: you are students now.
1: మీరు చదువుకుంటున్నారు,
0: you study.
1: ఈ చదువు ఏ లక్ష్యం కోసం చదువుతున్నారు?
0: What for you study here?
1: ఏదో నీ భవిష్యత్తులో జీవితాన్ని సుఖశాంతులతో అనుభవించాలి.
0: You want to experience, you want to be happy in your future life.
1: అంతేకాకుండా ఈ చదువులో ఉండేటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
0: యూ షుడ్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్
1: ఎడ్యుకేషన్. అదే సంస్కృతి,
0: దట్ ఈస్ కల్చర్.
1: సమ్యక్కృతి, ఇది సంస్కృతి. పరిపూర్ణంగా తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో టోటల్లీ కంప్లీట్లీ.
1: కనుకనే మనము అనేకంగా మనము ఈ ప్రపంచంలో చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
0: వీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీడ్ వే ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఈ దుర్భావమునకు మీరు చక్కగా యోచించేయండి. ఏనాడు మన భారతదేశంలో ఈ టీవీలు, ఈ యొక్క రేడియోలు ఏనాడు ప్రారంభమైనో ఆనాటి నుంచే మానవుని హృదయాలు మాలిన్యంగా మారిపోతున్నాయి.
0: ఇఫ్ యు ఎంక్వైర్ ది హిస్టరీ ఆఫ్ భారత్, the day when TV and radios are introduced here,
1: I think
0: all our
1: feelings
0: have become bad.
1: వాటిలో తప్పు లేదు,
0: నో మిస్టేక్ దే.
1: ఆ ప్రోగ్రామ్ వేసేటువంటి వారిలో ఉంటుంది మాలిన్యం.
0: బట్ ది మిస్టేక్ లైస్ విత్ దోస్ పీపుల్ హు ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఈ ప్రభుత్వం కూడా దీన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవటం లేదు.
0: ద గవర్నమెంట్ ఆల్సో డోంట్ హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్.
1: సైన్స్ అండ్ టెక్నాలజీ చేసిస్తున్న టెక్నాలజీ.
0: It's all the gimmick of the science and technology.
1: ఏమిటి ఈ టెక్నాలజీ?
0: What is this technology?
1: మనసును చెలపడానికి టెక్నాలజీ.
0: Only to spoil people, technology has become trick knowledge.
1: కనుక మనసును చెడిపేటువంటి మనం ఎవరు కూడా ప్రవేశపెట్టకూడదు.
0: సో నెవర్ గివ్ స్కోప్ టు స్పాయిల్.
1: అంతా కూడా ఈ యువకుల యొక్క మనసు చాలా మాలిన్యమైపోయింది, కలుషితమైపోయింది.
0: ద మైండ్ ఆఫ్ యూత్ ఈస్ హైలీ పొల్యూటెడ్.
1: కనుక మీరు భోంచే సమయంలో మాత్రము ఈ యొక్క టీవీలు మీరు చూడకండి.
0: సో యాజ్ యూత్ నెవర్ వాచ్ టీవీ.
1: ఇంకే విధమైనటువంటి యొక్క సంభాషణ కూడా అధికంగా జరపకండి.
0: నెవర్ బీ ఇన్ కాన్వర్సేషన్.
1: అప్ప అమ్మలో ఎవరైనా పలకరిస్తే దానికి తగినటువంటి జవాబు మాత్రమే చెప్పాలి.
0: ఇఫ్ యువర్ మదర్ ఫాదర్ ఆస్క్ ఎనీథింగ్, గివ్ రిప్లై, దట్స్ ఆల్.
1: కానీ తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి.
0: బట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: కానీ ఆ రేడియో టీవీలో ఆ తల్లిదండ్రులు గౌరవం ఇవ్వమని చెప్పడం లేదు.
0: బట్ ద రేడియో అండ్ టీవీ విల్ నాట్ టీచ్ యూ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: అరే పిచ్చివాడా, ఎవరు నీవు? బాల్యం నందే యవనము, యవనము నందే వార్ధక్యం కూడా ఏమిటి ఉంటుంది? నీవే తాతవు, నీవే తండ్రివి, నీవే కొడుకు.
0: ఓ మ్యాడ్ మ్యాన్, ఇన్ యువర్ చైల్డ్హుడ్ దేర్ ఇస్ యూత్, ఇన్ యువర్ యూత్ దేర్ ఇస్ ఓల్డ్ ఏజ్. Why should you respect
1: them? నేను పెద్దవాడిని అయిపోయినాను.
0: I am grown up.
1: నేను గౌరవాన్ని తీసుకోవాలి కానీ గౌరవాన్ని ఇచ్చేవాడిని కాదు.
0: I should be respected. I don't respect.
1: ఇది పరమ అజ్ఞానము.
0: It is ignorance.
1: నీవు ఎంత పెద్దవాడైనప్పటికీ తండ్రికి కొడుకే గాని తల్లి కంటే పెద్దవాడు కాదు కదా.
0: యూ మే బి ఎ గ్రోన్ అప్ పర్సన్ బట్ యెట్ యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్.
1: కనుక తండ్రికి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చేయి.
0: దేర్ఫోర్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్.
1: తల్లికి తగిన గౌరవాన్ని ఇచ్చేయి.
0: రెస్పెక్ట్ యువర్ మదర్.
1: కానీ ఇంటికి వచ్చినట్టు పెద్దలు గౌరవం ఇచ్చేయి.
0: రెస్పెక్ట్ ఆల్ దోస్ దట్
1: వాళ్ళ పెద్దలు వచ్చి ఏదో ఇంటికి వచ్చేస్తే వాళ్ళని కేర్ చేయకుండా నీ పాటికి నువ్వు రేడియో చూసుకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఇది మనిషికి తగినటువంటి లక్షణమా?
0: When elders come and visit you, if you go on watching the TV, listen to radio, is not proper quality.
1: You radio vesukunnavu, TV vesukoni chustunnavu.
0: You are listening to radio and watching TV.
1: Yo, mee nanna chudalani mee nanna friend vachadu.
0: Your father's friend came.
1: Tatchame nee TV ni off cheyala.
0: Immediately stop.
1: వాళ్ళకి వెళ్ళి నమస్కరించాలి.
0: యూ షుడ్ పే యూర్ రెస్పెక్ట్.
1: ఎందుకండి మీరు ఇక్కడికి వచ్చారు? ఏ కారణం వచ్చారు?
0: యూ షుడ్ సే సార్,
1: ఆ కారణాన్ని తెలుసుకోవాలి, తండ్రికి దాన్ని అందించాలి.
0: నో ద రీజన్ ఫర్ దర్ విజిట్ అండ్ పాస్ ఆన్ టు యువర్ ఫాదర్.
1: ఆ యొక్క వినయమే లేదు.
0: నో దర్ ఇస్ నో హ్యూమిలిటీ.
1: ఆ యొక్క వ్యక్తితో పాటు ఇంకా దొంగలు వచ్చి చేరినప్పటికీ ఈ టీవీ వీడి మారడు.
0: అలాంగ్ విత్ ద గెస్ట్ మెనీ థీవ్స్ ఆల్సో మే ఎంటర్, స్టిల్ హీ వాచెస్ టీవీ.
1: దీనిపైన ఉన్న కాన్సన్ట్రేషన్ మానవత్వం పైన పెట్టకూడదా?
0: ది కాన్సన్ట్రేషన్ హాస్.
1: మానవుడై నీవు మానవత్వాన్ని విస్మరిస్తున్నావు.
0: బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ యూ హావ్ ఫర్గాటెన్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఈనాటి మానవుడు మానవుడిగా జీవించాలి.
0: మ్యాన్ షుడ్ లివ్ యాజ్ మ్యాన్ టుడే.
1: కానీ ఇంకా ఉత్తమమైన మానవుడిగా తయారు కావాలి.
0: లేటర్ హీ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు బికమ్ ఎ నోబుల్ మ్యాన్.
1: మనం మానవుడు మానవుడిగానే జీవిస్తాం.
0: సో హ్యూమన్ బీయింగ్ షుడ్
1: నీవు దైవం కానక్కర్లేదు.
0: యూ నీడ్ నాట్ బి గాడ్.
1: మానవుడు మానవుడిగా జీవిస్తే నీవే దైవంగా మారిపోతావు.
0: ఇఫ్ యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ
1: దేనిని మనం ఆశ్రయిస్తే మనం ఆశించినటువంటి లభ్యమవుతుందో దాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
0: ఇఫ్ యూ ఫాలో ద పాత్ సర్టన్లీ యూ విల్ హ్యావ్ దట్ వాట్ యూ వాంట్ టు బి.
1: మీకు రివర్స్ రావాలి, నదులు కావాలి.
0: యూ వాంట్ రివర్,
1: నదుల్లో నీళ్లంతా ప్రవహించాలి.
0: వాటర్ షుడ్ ఫ్లో.
1: నీవు నదులను ప్రార్థిస్తున్నావు.
0: యూ ప్రే టు రివర్.
1: ఇది పెద్ద అజ్ఞానం.
0: ఇట్ ఇగ్నోరెన్స్.
1: వర్షమే లేకపోతే నదులు ఎట్లొస్తాయి?
0: వితౌట్ రెయిన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్? కనుక
1: నీవు వర్షాన్ని నీవు ప్రార్థించు.
0: సో ప్రే,
1: వరుణ్ణి ప్రార్థించు, నదులు ఆటోమేటిక్ గా వచ్చేసేస్తాయి.
0: యూ షుడ్ ప్రే ఫర్ ద రెయిన్, దెన్ నేచురల్లీ రివర్స్ విల్ ఫ్లో.
1: నీవు వరుణి అనుగ్రహానికి పాత్రుడు కాకుండా నదిని పొందాలంటే ఎట్లా పొందగలవు?
0: ఇఫ్ యూ డోంట్ ప్రే టు రెయిన్ గాడ్, హౌ డు ఎక్స్పెక్ట్ రివర్స్ టు ఫ్లో?
1: అదే రీతిగానే
0: లైక్
1: మొట్టమొదటి నీకు అంతృప్తిని నీవు తగినటువంటి రీతిగా అనుభవించినప్పుడే.
0: So if you have self satisfaction first,
1: బహిర్తృప్తి నీకు ఆటోమేటిక్ గా లభిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఎక్స్టర్నల్ సాటిస్ఫాక్షన్ ఆటోమేటిక్.
1: బాహ్యమైన జీవితం లోపల సుఖశాంతులు అనుభవించాలనుకుంటే మొట్టమొదట అంతర్ముఖమైనటువంటి శాంతిని పొందాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది హ్యాపీనెస్ అండ్ పీస్ ఎక్స్టర్నలీ,
1: జగత్తులో ఎన్నో జరుగుతుంటున్నాయి, మనం వినరానివి చూడరానివి.
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ థింగ్స్ హ్యాపెన్ విచ్ వీ కెనాట్ స్పీక్ అవుట్ నాట్ లిసన్.
1: కానీ మనం ఏమనుకుంటున్నాము? ఇది చెడ్డ జరుగుతుందని అనుకుంటున్నాం.
0: బట్ వీ సే ఎవ్రీథింగ్ బ్యాడ్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్.
1: నీవు అది చెడ్డది అని అనుకున్నప్పుడు ఆ చెడ్డ నీలో లేకుండా చూసుకో.
0: వెన్ యూ సే బ్యాడ్ సీ దట్ ఇట్ డస్ నాట్ బి దేర్ ఇన్ యూ.
1: ఎవరు ఏది చేస్తే నీకు అది మంచిదని భావిస్తున్నావో ఆ మంచిది నీవు చేసి చూపించు.
0: ఇఫ్ యూ ఫీల్ హ్యాపీ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ డన్ టు యూ, నేచురల్ యూ షుడ్ డూ ద సేమ్ థింగ్ టువర్డ్స్ అదర్స్.
1: కనుక ఆ మంచి చెడ్డలు నిర్ణయించే శక్తి నీలో ఉన్నది కదా.
0: యూ హావ్ గాట్ ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ గుడ్ అండ్
1: బ్యాడ్. శక్తి నీలో లేకపోతే అతను చెడ్డ ఇతను మంచి అని ఏదైతే చెప్పగలవు?
0: వితౌట్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ డిస్క్రిషన్ హౌ డు యూ డిసైడ్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ గుడ్?
1: డిస్క్రిమినేషన్ పవర్ నీలో ఉంటుండాలి.
0: యూ హావ్ ద డిస్క్రిమినేషన్ పవర్.
1: కానీ అన్నింటినీ డిస్క్రిమినేషన్ చేస్తున్నావు.
0: బట్ యూ డిస్క్రిమినేట్ ఆల్.
1: నిన్ను నీవు డిస్క్రిమినేషన్ చేయటం లేదు.
0: బట్ యూ ఆర్ నాట్ డిస్క్రిమినేట్.
1: నిన్ను నీవు విచారించాలి.
0: ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్.
1: అది ఆధ్యాత్మిక అంతరాత్మము.
0: దట్ ఈస్ ది స్పిరిచువల్.
1: ఏ మహనీయుల దగ్గరికి పోయినప్పటికి నిన్ను నీవు తెలుసుకోనాయన.
0: If you go to any noble soul,
1: know
0: yourself.
1: కానీ అది మర్చిపోతున్నాడు.
0: బట్ వీ ఫర్గెట్ దట్.
1: కనిపించినటువంటి వాళ్ళంతా మీరు ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారండి ప్రశ్నిస్తున్నాం.
0: బట్ వీ గో ఆన్ ఆస్కింగ్ ఎవ్రీబడి, హూ ఆర్ యూ సార్, వేర్ డు యూ కమ్ ఫ్రమ్.
1: నీవెవరో, నీవెక్కడి నుంచి వచ్చావో నీకు తెలియనప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడని తెలిస్తే నీకేం ప్రయోజనం?
0: బట్ యూ డోంట్ నో హూ యూ ఆర్, వేర్ యూ కమ్ ఫ్రమ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎంక్వైరింగ్.
1: మొట్టమొదట హూ ఆమ్ ఐ, నేనెవరు?
0: ఫస్ట్ నో హూ ఆమ్ ఐ,
1: ఎక్కడి నుంచి వచ్చాను,
0: వేర్ ఫ్రమ్ ఐ కమ్.
1: ఇది ఏ త్యాగరాజు ఒక శంకరాచార్యులు వారు కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ థాట్ బై శంకరాచార్య.
1: ఒకడు గ్రామర్ చదువుతున్నాడు.
0: వన్ వాజ్ రిసైటింగ్ గ్రామర్.
1: డుక్ను కరణే, డుక్ను కరణే, డుక్ను కరణే నుండి పాణి గ్రామం చదువుతున్నాడు.
0: ఇట్స్ పాణీస్ గ్రామర్, డుక్ను కరణే ప్రిన్సిపల్ దే.
1: అక్కడికి వెళ్ళాడు.
0: ఈ వెంట
1: బాబు ఏమి చదువుతున్నావు నీవు?
0: ఇస్ ఇట్ బాయ్, వాట్ ఆర్ యూ రీడింగ్?
1: నేను పాణి గ్రామం చదువుతున్నాను.
0: ఈ థింగ్ ఐఎమ్ గోయింగ్ త్రూ పాణి.
1: ఈ గ్రామర్ వల్ల నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ రీడింగ్?
1: గొప్ప వ్యాకరణ సూత్రధారుడు అయిపోతాను.
0: ఐ బిన్ ఎక్స్పర్ట్ ఇన్ గ్రామర్.
1: వ్యాకరణ మాస్టర్ అయిపోతాను.
0: ఐ బి మాస్టర్.
1: ఈ మాస్టర్ కావటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్?
1: రాజసభలో చేరుతాను.
0: ఐ విల్ బి ద
1: ఫస్ట్. సన్మానాలు పొందుతాను.
0: ఐ విల్ బి
1: గొప్ప బహుమానాలు అందుకుంటాను.
0: ఐ విల్ రిసీవ్ గిఫ్ట్స్
1: అందుకుంటా. ఆ బహుమానాల వల్ల నీకు కలిగే ఫలితం ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ గెటింగ్?
1: నా కుటుంబంలో నేను, నా బిడ్డలు సుఖంగా జీవిస్తాము.
0: ఎవ్రీబడి ఇన్ అవర్ ఫ్యామిలీ విల్ బి హ్యాపీ.
1: ఎంతవరకు జీవిస్తావు అంటా?
0: హౌ లాంగ్?
1: బ్రతికినంత వరకు జీవిస్తానంటాడు.
0: సో లాంగ్ విల్
1: లివ్. మరణించిన తర్వాత ఏమి నీకు ఫలితం వస్తుంది?
0: ఆఫ్టర్ డెత్ వాట్ విల్ హ్యాపెన్?
1: అది నాకు తెలియదు అన్నాడు.
0: సెడ్ ఐ డోంట్ నో దేర్ ఆఫ్టర్.
1: బ్రతికినంత వరకు జీవించేది మాత్రమే తెలిసింది అతనికి.
0: హీ నోస్ వాట్ విల్ హ్యాపెన్.
1: అప్పుడు చెప్పాడు. అప్పుడు
0: హీ నోస్ వాట్ విల్ హ్యాపెన్. సో లాంగ్ ఇస్ అలైవ్ దెన్.

0: ఓ మూఢుడా, తర్వాత నీవు ఏం పొందుతావో నీకు తెలియనప్పుడు దీన్నంతా వెచ్చమని ఏం ప్రయోజనం?
1: ఓ ఫూలిష్ మ్యాన్, వెన్ యూ డోంట్ నో వాట్ గోయింగ్ టు హ్యాపెన్ లేటర్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హావింగ్ ఎవ్రీథింగ్?
0: నీ వంటల్ని వండుతున్నావు ఇంటిలో,
1: యూ కుక్ ఎవ్రీథింగ్,
0: ఏ విధంగా నీవు సద్వినియోగం చేయాలి?
1: హౌ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ఇట్?
0: వండిన వంట ఎవరికైనా నీవు వడ్డించాలి కదా.
1: ఆల్ ది ఐటమ్స్ కుక్
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్స్ ది యూస్?
0: మూసి పెడితే పాసిపోయ, పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
1: ఇఫ్ యూ జస్ట్ హైడ్ ఇట్ డోంట్ సర్వ్ ఇట్ నేచురల్లీ గెట్స్ స్పాయిల్డ్.
0: నీవు సాధించావు గ్రామర్ లో.
1: What is that you are achieving?
0: ఈ ప్రపంచానికి ఏ విధంగా నీవు సద్వినియోగం చేస్తావు?
1: How are you making use for the benefit of the world?
0: అదే మూర్ఖత్వము అన్నాడు శంకరాచార్యుడు.
1: శంకరాచార్య called it all madness, foolishness.
0: అదే రీతిగానే మనం చదువుతున్నాము.
1: Likewise we learn.
0: Laboratory లోపల గంటలు గంటలంతా కూడా దీన్ని పరీక్షలు చేస్తున్నాము.
1: In laboratories we do experiments.
0: పరీక్షలు చేస్తున్నాము.
1: We experiment.
0: చేస్తున్నాము.
1: We do experiments.
0: Experience చూస్తున్నాము.
1: We see.
0: కానీ జీవితంలో ఏమాత్రం సుఖం లేదు.
1: But in life there is no trace of happiness.
0: ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు నేను గొప్ప సైంటిస్ట్ అని అనుకుంటావు.
1: ఎనీవన్ ఆస్క్ యు, యు థింక్ యు ఆర్
0: గో బాబు, వాటర్ నీవు ఏ విధంగా లభిస్తుంది అది నీకు?
1: ఎనీవన్ ఎనీవన్ సేస్ హౌ యు గెట్
0: ఆక్సిజన్, రెండు మిక్స్ చేస్తే వాటర్ వస్తుంది సార్ అని ఒక్కతో జవాబు చెప్తావు.
1: యు విల్ గివ్ ఇమిడియట్ రిప్లై, హైడ్రోజన్ ఆక్సిజన్ ఇన్ కాంబినేషన్.
0: కేవలం గ్రంథ పరిచయంతో తెలుసుకున్నటువంటిదే కానీ ప్రాక్టికల్ లో వచ్చింది కాదు కదా.
1: ఇట్ ఇస్ ఆల్ టెక్స్చువల్ నాలెడ్జ్, నాట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: లెబరేటరీ లోపల నీకు ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేర్చి వాటర్ నువ్వు చేసావు నిజమే.
1: ఇన్ లెబరేటరీ ఇట్ ఇస్ ట్రూ దట్ యు మేడ్ వాటర్ అవుట్ ఆఫ్
0: హైడ్రోజన్. నీ జీవితంలో ఈ వాటర్ ని ఏ రీతిగా నీవు చూడగలవు?
1: ఇన్ డైలీ లైఫ్ హౌ డు యు మ్యానుఫ్యాక్చర్ వాటర్?
0: భోజనం చేయడానికి ముందు కూర్చున్నావు.
1: You sat in front of
0: you oxygen hydrogen kalpukuntunnava?
1: Do you mix hydrogen oxygen there while eating?
0: Water nik kavali.
1: You want water?
0: Ade chadu ante emti, samskaram ante emti, indriya bhedam untundali.
1: You should understand the education and
0: hydrogen oxygen tho water cheyochunu.
1: You can make water.
0: Aa potti water nu 10 mandiki neevu e vidhanga panchalo dani telusukovatame ee oka samskruti.
1: Therefore the distributing, the procedure to distribute this water is culture. Nothing great in
0: manufacturing.
1: Making proper use of it is greatness.
0: So we should know the
1: method to make proper
0: use. సంస్కృతి
1: ప్రాపర్ యూజ్ ఇస్
0: చేయటమే సంస్కారం.
1: మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చర్
0: చదువుతో పాటు సంస్కారం కూడా ఉంటుంది.
1: సో అలాంగ్ ఎడ్యుకేషన్ కల్చర్ ఇస్ నీడ్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: అనేక విధమైనటువంటి యొక్క విషయాలు ఈ జగత్తులో మీరు ఇప్పుడు చూస్తున్నారు, వింటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ లిసన్ టు మెనీ ఆఫ్ ది థింగ్స్.
0: ఇన్ని విన్నప్పటికీ, ఇన్ని చూసినప్పటికీ మీలో ఏమాత్రం మార్పు లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ లిసనింగ్ అండ్ స్టడీయింగ్, ఇఫ్ యూ డోంట్ చేంజ్,
0: మీరే ఈ యొక్క ప్రపంచాన్ని ఈనాడు తీర్చిదిద్దాలి.
1: యూ షుడ్ మోల్డ్ దిస్ వరల్డ్.
0: భావి భారత పౌరులు మీరే.
1: యూఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: మీరు దానిని సరైనటువంటి మార్గంలో నడుచుకుని దానికి ప్రబోధించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: విద్యార్థులు, యువకులు, యువతులు అంతా కూడా ఒక విధమైనటువంటి యొక్క మాలిన్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని శుభ్రపరచడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్, యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ రెక్టిఫై దిస్ పొల్యూషన్
0: వరల్డ్. నేను చేయగలను అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నడుము కట్టుకుని ముందుకు వెళ్ళి,
1: యూ షుడ్ హ్యావ్ ద డిటర్మినేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ యు సర్టన్లీ.
0: చూస్తున్నారు, వింటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ లిసన్ టు మెనీ ఆఫ్ ది థింగ్స్.
0: ఇన్ని విన్నప్పటికీ, ఇన్ని చూసినప్పటికీ మీలో ఏమాత్రం మార్పు లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ లిసనింగ్ అండ్ స్టడీయింగ్, ఇఫ్ యూ డోంట్ చేంజ్, ఇస్
0: మీ

0: certainly do it well.
1: నీవు సంపాదించడం గొప్పతనం కాదు.
0: నథింగ్ గ్రేట్
1: దేశానికి శాంతిని అందించడమే గొప్పతనము.
0: మేక్ ది వరల్డ్ హ్యాపీ.
1: దేశంలో జరిగేటువంటి అశాంతిని చల్లార్చడమే గొప్పతనము.
0: యూ షుడ్ పాసిఫై ఎవ్రీబడి.
1: దేశంలో ఉండేటువంటి ఉద్రేకాన్ని తప్పక ప్రశాంతి చేయాలి, శాంతిమయము చేయాలి.
0: యూ షుడ్ సీ దట్ దేర్ బి నో ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్.
1: చేయవలసినటువంటి పని.
0: దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ స్టూడెంట్స్.
1: అట్టి విద్యార్థి నాడు భయంకరమైనటువంటి దృశ్యములను సృష్టిస్తూ వస్తున్నారు.
0: బట్ ద స్టూడెంట్స్ టుడే హ్యావ్ బికమ్ హారిబుల్ క్రియేటర్స్ నౌ.
1: అది సరికాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: మీరు విద్యార్థులైనటువంటి వారు తగినటువంటి శాంతిని, ప్రపంచం యొక్క శాంతిని మనం కోరుతూ సమాజం లోపల సంక్షేమాన్ని మనం ఆశించుతూ రావాలి.
0: బీయింగ్ స్టూడెంట్స్ యూ వర్క్ హార్డ్ ఫర్ ద పీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్ ఇన్ ది వరల్డ్.
1: ఇలాంటి విద్యార్థులుగా మీరు తయారైనప్పుడే,
0: వెన్ యూ మోల్ యువర్
1: ఇలాంటి పెరిగినప్పుడే,
0: వెన్ యూ ఆర్ యూత్ ఆఫ్ దట్ కైండ్,
1: దేశం యొక్క శాంతి చెప్పనక్కర్లేదు, ప్రశాంతిగా ఏర్పడుతుంటారు.
0: ది కంట్రీ విల్ నాట్ ఓన్లీ బి అట్ పీస్, దేర్ విల్ బి సుప్రీం పీస్.
1: మొట్ట మీరు శాంతిలు కావాలి.
0: ఫస్ట్ బి అట్ పీస్.
1: ఇంటిలో శాంతి ఉండినప్పుడే వీధిలో శాంతి వస్తుంది.
0: వెన్ దేర్ ఇస్ పీస్ అట్ హోమ్, దెన్
1: వీధిలో శాంతి ఉండినప్పుడే గ్రామంలో శాంతి వస్తుంది.
0: దెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది
1: విలేజ్. గ్రామంలో శాంతి ఉన్నప్పుడే జిల్లాలో శాంతి వస్తుంది.
0: పీస్ ఇన్ ది విలేజ్.
1: జిల్లాలో శాంతి ఉన్నప్పుడే స్టేట్ లో శాంతి వస్తుంది.
0: వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది డిస్ట్రిక్ట్, ది స్టేట్ విల్ బి హ్యాపీ.
1: ఇంట్లోనే నీకు శాంతి లేదు.
0: You have no peace at home.
1: వీధిలోకి ఏ రీతిగా పంపగలవు?
0: దెన్ హౌ కెన్ యూ?
1: మొట్టమొదట మీరు ఇంట్లో ఉన్నటువంటి నలుగురు అన్న తమ్ముడు, తల్లి బిడ్డలు, అక్క చెల్లెండ్రు అందరూ ఐకమత్యంగా మీరు కలిసి ఉంటుండాలి.
0: సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద ఫాదర్ మదర్ షుడ్ బి యునైటెడ్ ఎట్ హోమ్.
1: మీరు చాలా వరకు నిత్యము మీరు పేపర్స్ చదువుతుంటారు.
0: యూ రీడ్ న్యూస్.
1: అనేక రకమైనటువంటి యొక్క ప్రబోధనంతా వస్తుంటాయి.
0: యూ ఆల్సో ఫైండ్ న్యూస్.
1: అనేకమైనటువంటి యొక్క న్యూస్ అంతా వస్తుంటుంటాయి.
0: యూ ఆల్సో గో త్రూ ది న్యూస్.
1: అనుకోండి, న్యూస్ సెన్స్ అనుకోండి, ఏదో ఒకటి మీరు చదువుతున్నారు.
0: యూ సడన్లీ రీడ్ ఎదర్ న్యూస్ ఆర్ న్యూస్.
1: మొట్టమొదటి ఐకమత్యాన్ని మనం సాధించాలి.
0: ఫస్ట్ డెవలప్ యూనిటీ.
1: ఈ ఐకమత్యాన్ని సాధించడం అంటే ఏ రీతిగా సాధించాలి?
0: హౌ కెన్ యూ అచీవ్ యూనిటీ, ఇన్ వాట్ వే?
1: ఈ ఐకమత్యంలో మనం సాధించలేనటువంటిదే లేదు.
0: విత్ యూనిటీ దేర్ ఇస్ నథింగ్ యూ కెనాట్
1: అకాంప్లిష్. ఐదు వేళ్లు కూడా చేరితే ఎంత పని అయినా మనం చేయవచ్చు.
0: విత్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ జాయినింగ్ టుగెదర్ యూ కెన్ డూ ఎనీథింగ్.
1: ఒక తండ్రికి ఐదు మంది కొడుకులు ఉన్నారు.
0: ఎ ఫాదర్ హ్యాస్ ఫైవ్ సన్స్.
1: ఐదు మంది కొడుకులు, నాయన నేను మరణించిన తర్వాత మీరందరూ ఐకమత్యంగా ఉంటుండి మీ యొక్క దీనిని, ఈ యొక్క కుటుంబం యొక్క పేరును కాపాడాలి అని అడిగాడు.
0: ద ఫాదర్ సేడ్ టు హిస్ సన్స్, ఆఫ్టర్ ఐ డై లెట్ యూ స్టాండ్ యునైటెడ్ అండ్ కీప్ అప్ ది నేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ.
1: నాన్న, మేము మరణించేంత వరకు మేము ఐకమత్యంగానే ఉంటుంది, మన యొక్క ఇంటి పేరు మనం నిలుపుతాము అనేటువంటి ప్రామిస్ చేశారు.
0: సన్స్ మేడ్ ఎ ప్రామిస్ దట్ దే విల్ స్టాండ్ యునైటెడ్ టిల్ దేర్ డెత్.
1: సరే, దాన్ని మనసులో పెట్టుకున్నాడు తండ్రి.
0: Father was happy on listening to
1: it. ఒకనాడు ఎవరో కట్టెల మోపు తీసుకుని ఇంటికి వచ్చాడు.
0: One day one was carrying firewood.
1: ఆ కట్టెల మోపును గోడ కానిచ్చాడు, వాడికి డబ్బిచ్చి పంపించాడు.
0: He carried it across the wall and paid the money.
1: ఒక్కొక్క కొడుకును పిలిచాడు.
0: He called each son.
1: నాయన, ఆ కట్టెల మోపును ఒక్క దుంచి చూడు, నీ బలం ఎంతుందో చూడాలి అన్నాడు.
0: He wanted every son and he wanted to test the strength that so that everyone should break that firewood. వచ్చాడు,
1: చాలా బలమంతా ఉపయోగ పెట్టాడు.
0: They made use of all their strength.
1: కట్టెల మోపును తుంచలేదు.
0: బట్ దే కుడ్ నాట్ బ్రేక్.
1: అదే విధంగా ఐదు మందిని పిలిచాడు.
0: హీ వాంటెడ్ ఆల్ ద ఫైవ్.
1: ఐదు మంది వచ్చేసేసి ఒకరికి బలమును ప్రవేశపెట్టారు.
0: ఆల్ ది ఫైవ్.
1: ఎవరు కూడా ఆ కట్టెల మోపును తుంచలేదు.
0: ఆల్ ది ఫైవ్ జాయిన్డ్ అండ్ విత్ యాడెడ్ స్ట్రెంగ్త్ దే కుడ్ నాట్ బ్రేక్.
1: ఆ కట్టెల నుంచి ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఏదో ఒక్కొక్క కర్ర ఐదు మందికి ఇచ్చాడు.
0: దెన్ ద ఫాదర్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ దట్ లాగ్ and gave one
1: ఒక్కొక్క కొడుకును చక్కగా ఒక క్షణంలో దాన్ని తుంచి వేసేసాడు.
0: ఎవ్రీవన్ కుడ్ బ్రేక్ ఇట్ అట్ ద సెంటర్.
1: కట్టెల మోపులు ఉన్నటువంటి కట్టెలను తుంచి వేశావు.
0: యూ హావ్ రియల్లీ హావ్ బ్రోకెన్ ది ఆల్ ది పీసెస్ దేర్ ఇన్ ది ఫైర్వుడ్.
1: నాన్న చెప్పాడు.
0: దెన్ ఫాదర్ సేడ్,
1: నాయన అన్ని కట్టెలు చేరి మోపుగా ఉంటే ఎవ్వడూ దీన్ని తుంచలేడు.
0: ఇఫ్ ఎవ్రీథింగ్ స్టాండ్స్ యాజ్ వన్ మాస్, నోబడీ కెన్
1: బ్రేక్. ఒక్కొక్క కర్ర విడివిడిగా అయినప్పుడు అందరూ తుంచి వేయగలరు.
0: వెన్ స్టిక్స్ ఆర్ సెపరేటెడ్ ఎవ్రీవన్ కెన్ బ్రేక్ ఇట్.
1: అదే విధంగా మీరు ఐదు మంది కూడా ఏకంగా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు.
0: లైక్ వైజ్ వెన్ ఆల్ ఫైవ్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్, నథింగ్ కెన్ డూ.
1: అయిపోయిందంటే మిమ్మల్ని ప్రతి ఒక్కరు విజయాన్ని పొందుతారు, మిమ్మల్ని అపజయం చేస్తారు.
0: వెన్ యూ ఆర్ డివైడెడ్ యూ విల్ సర్టన్లీ లూజ్, ఎవ్రీబడీ విల్ కాంక్వర్.
1: కనుకనే ఇంకా పైన మీరు ప్రామిస్ చేశారు, అందరూ కలిసి ఉండండి అన్నారు.
0: యూ ఆల్రెడీ మేడ్ ఎ ప్రామిస్, స్టాండ్ యునైటెడ్.
1: అందరూ కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంటుంది?
0: ఇఫ్ యూ రిమైన్ యునైటెడ్.
1: బట్టలో చూడండి, ఎన్నో దారములు చేరాయి.
0: దిస్ క్లాత్ హాస్ సో మెనీ
1: థ్రెడ్స్. ఈ దారములను చేయటం వల్ల తుంచడానికి కష్టమైపోతుంది.
0: ఆల్ ద థ్రెడ్స్ టుగెదర్
1: మేక్ ఒక్కొక్క థ్రెడ్ చేయండి, రెండు వేళ్లతో తుంచి వేయచ్చు.
0: ఇది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్, యూ కెన్ కట్ ఇట్ విత్ టూ ఫింగర్స్.
1: కనుకని ఐకమత్యమే బలము.
0: సో యూనిటీ స్ట్రెంగ్త్.
1: ఆచరణే దీనికి తగినటువంటి యొక్క గుణము.
0: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ యూనిటీ ఇస్ వర్క్.
1: ఈ ఐకమత్యాన్ని ఆచరణలో పెట్టాలి.
0: సో దిస్ యూనిటీ మస్ట్ బి ప్రాక్టీస్.
1: అప్పుడే మన దేశము ఆదర్శవంతమైన దేశంగా ఉంటుంది.
0: దెన్ అవర్ కంట్రీ విల్ బి ఐడియల్.
1: ఈ విద్యార్థి దశ ఆదర్శవంతమైన విద్యార్థిగా రూపొందుతుంది.
0: దిస్ స్టేజ్ ఆఫ్ స్టూడెంట్ ఇస్.
1: యువకులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ విధమైనటువంటి యొక్క అశాంతికి అవకాశం అందించకూడదు.
0: యంగ్స్టర్స్ నెవర్.

0: స్కోప్ ఫర్ ఎన్ ఎడ్యుకేషన్.
1: కానీ ఈనాడు యువకులు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
0: నౌ ఇట్స్ టైమ్. భగవాన్
1: మంది చేరి బజార్ లో వెళుతుంటే
0: వైల్ ఫైవ్ ఆర్ పాసింగ్ బై ది స్ట్రీట్
1: ఎక్కడో వంటింట్లో వంట చేసే వాళ్ళు కూడా వినిపిస్తుంటాయి వీళ్ళ మాటలు.
0: దోస్ హూ ఆర్ ఇన్ ది కిచెన్ విల్ బి ఏబుల్ టు లిసన్ వాట్
1: ఇంత కేకలు వేసుకుంటూ పోతుంటారు.
0: బికాజ్ దే షౌట్ టాక్ లౌడ్.
1: విద్యార్థుల లేక రౌడీ గ్యాంగ్స్
0: ఆర్ ది స్టూడెంట్స్ ఆర్ రౌడీ గ్యాంగ్.
1: మనం విద్యార్థులైనటువంటి వారము మనం ఎంత ప్రశాంతంగా జీవించాలి.
0: బీయింగ్ స్టూడెంట్స్ యూ షుడ్ బి పీస్ఫుల్.
1: మరొకరికి అశాంతిని అందించకూడదు.
0: యూ షుడ్ నెవర్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
1: మరొకరికి అశాంతిని అందించకుండా ప్రవర్తించేటువంటి వాడే నిజమైన విద్యార్థి.
0: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హీ డజంట్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
1: చాలా గౌరవంగా మర్యాదగా మనం ప్రవర్తించాలి.
0: యూ షుడ్ కీప్ అప్ రెస్పెక్ట్.
1: పెద్దలను గౌరవించాలి.
0: రెస్పెక్ట్
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: లవ్ యువర్ పేరెంట్స్.
1: తోటి మానవులంతా గౌరవించాలి.
0: రెస్పెక్ట్ అదర్స్.
1: దేశం యొక్క విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ స్పిరిట్ ఆఫ్
1: జాతీయత బలము.
0: That is the nationality.
1: ఇది నేను పుట్టిన దేశం.
0: This my motherland.
1: ఈ నాకు పుట్టిన దేశాన్ని నేను రక్షించుకోవాలి.
0: I should protect my
1: ఇది నాది మాతృదేశము.
0: This my motherland.
1: ఇది నా ప్రియ మాతృభాష.
0: This my mother tongue.
1: ఇది నా మతమంచు.
0: This my religion.
1: ఎదగొట్టి నుడువనేరని బతికిన పీనుగొక్కండు వసడం కలడా.
0: Don't you find anybody at
1: ఇది నా దేశము. ఇది నా భాష, నా మనవులు, నా యొక్క మనుషులు అనేటువంటి భావం ఏమిటంటే అది లేనటువంటి వాడు బతికిన శవంతో సమానమే.
0: The one who cannot declare this is my motherland and mother tongue and my religion, he is just as bad as a dead cod.
1: అది ఉండాలి.
0: He should be there.
1: అయితే ఇది నా దేశమని ఈ దేశం అభిమానంతో ఎట్లుంటారో పరదేశాన్ని కూడా అట్లనే చూడాలి.
0: Just as your spirit of patriotism, others also should have.
1: అన్ని దేశముల వారు కూడా ఐకమత్యంగా ఉంటుండాలి.
0: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ టు స్టాండ్ యునైటెడ్.
1: వసుదైక కుటుంబంగా మారిపోవాలి.
0: ఇట్స్ ఆల్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ది వరల్డ్.
1: ఇలాంటి పరివర్తనం తెప్పించేటువంటిది మహాసంక్రాంతి.
0: దిస్ ఇస్ సంక్రాంతి బ్రింగ్ సచ్ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఈ విధమైనటువంటి సంక్రాంతి లోపల మహాశాంతిని పొందాలి.
0: ఇన్ ది సంక్రాంతి
1: శాంతిని పెంచాలి.
0: యూ షుడ్ డెవలప్ ఇట్.
1: అట్రాక్షన్ ఆకర్షణ చేయాలి.
0: అండ్ యూ షుడ్ అట్రాక్ట్ సో.
1: నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క అసంతృప్తిని ప్రపంచానికి పంచద్దు.
0: Never share your individual dissatisfaction.
1: నీ అసంతృప్తిని నీ యొక్క ఆవేశమును ఇతరులకు నీవు ఏమాత్రం కూడా ప్రవేశపెట్టద్దు.
0: Never share your dissatisfaction or anger.
1: నీ అశాంతి వస్తే నీ అశాంతి నీలోనే అణుచుకో.
0: If you are disturbed, see that you will control it.
1: దానివల్ల మరొకరిని బాధించడానికి ప్రయత్నం చేయొద్దు.
0: Never hurt others.
1: ఇంట్లో ఉండేటువంటి వారిలో కూడా నీ కోపం రావచ్చు.
0: You may be angry with people at home.
1: కానీ దాన్ని నీవు అణగదొక్కుకోవాలి.
0: But see that you will have a
1: check. విధమైనటువంటి ఓపికను పెంచుకోవాలి.
0: Have the patience.
1: అదే ముందు.
0: That's necessary.
1: దానివల్లనే త్యాగరాజ్య శాంతము లేక సౌఖ్యము లేదు సరస జళ నయన. శాంతము లేకపోతే సౌఖ్యం లేదు.
0: When there's no peace, there's no happiness.
1: ఎవరికి ఈ శాంతి కావాలి?
0: Who needs peace?
1: దాంతునికైనా వేదాంతునికైనా.
0: నన్ను charity or a philosopher.
1: ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కానీ ఇంద్రియ ఆవేశంతో ఉండేటువంటి వారికి కానీ శాంతి ఉండాలి.
0: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్, ద వన్ హూ సకమ్స్ టు సెన్సెస్ నీడ్ పీస్.
1: అట్టి శాంతిని ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వేదము మొట్టమొదట.
0: వేద టీచర్స్ ది పీస్.
1: వేదము ఐకమత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
0: వేద స్పీక్స్ ఆఫ్ యూనిటీ.
1: కానీ ఈనాటి పండితులంతా కూడా ఈ రహస్యాన్ని చెప్పడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ స్కాలర్స్ డోంట్ టీచ్ ది సీక్రెట్.
1: అది వారి తప్పు కాదు, వారికే తెలియదు పాపం ఏం చేస్తారు.
0: ఇస్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ ది స్కాలర్.
1: ప్రారంభమైనటువంటి ఐకమత్యము.
0: సో దిస్ యూనిటీ
1: సహనాభవతు సహనాగునక్తు సహ బీజం కరవావి సహనాభవతు. అందరూ కలిసి మెలిసి ఉండాలి.
0: Everybody should live together.
1: దానినే కలిసి మెలిసి మెలుసుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: Let's move together, let's live together, let us develop our friendship.
1: కలిసి మెలిసి కలిసి ఏక చెరిమితో జీవించుదాం.
0: Let us live in friendship without any conflict.
1: కలిసి మెలిసి కలతలేక చెరిమితో జీవించుదాం.
0: Without any conflict or in
1: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
0: Without any conflict or in fight.
1: ఈ వేదం మొట్టమొదటి ప్రబోధించింది.
0: ఇస్ ద ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
1: అందరూ మనం కలిసి మెలిసి ఉండాలి.
0: సో వి షుడ్ ఆల్ బి యునైటెడ్.
1: అన్న తమ్ముడు ఎందైనా ద్వేషం రావచ్చును.
0: దేర్ మే బి హేట్రెడ్ అమంగ్ బ్రదర్స్.
1: విద్యార్థులు ఏమాత్రము రాకూడదు.
0: అమంగ్ స్టూడెంట్స్ దేర్ షుడ్ నాట్ బి హేట్రెడ్.
1: కనుక ఇలాంటి విద్యార్థులు ప్రపంచంలో ప్రవేశించి
0: ఈనాడు
1: ప్రపంచాన్ని బాధించేటువంటి అశాంతిని మీరు కేవలం దాన్ని ప్రశాంతిగా మార్చాలి.
0: Convert all the restlessness that you find outside into peace.
1: Mita bhashanu penchukondi.
0: Develop the limited talk.
1: Ati bhasha manaku akkarledu.
0: Never talk excessively.
1: Ati bhasha matihani.
0: If you talk more,
1: mita bhasha atihai.
0: Make you mad. If you talk
1: ati tindi matihani. Mita tindi atihai.
0: Eat less. That gives you all the comfort and happiness.
1: Ante gaani oorke kadupu nindu enta varaku tinesesthe nuvu em pan cheyagalavu.
0: If you eat too much, you cannot do anything.
1: ఇంకా దీంట్లో తినవచ్చును అనేటువంటి యొక్క భావం నీలో వచ్చేంత వరకు మాత్రం తిను.
0: యూ కెన్ ఈట్ టు సచ్ ఎన్ ఎక్స్టెంట్ అంటిల్ దేర్ స్టిల్ సమ్ మోర్.
1: అధికంగా తింటే నువ్వేమాత్రం కూడా పని చేయలేవు, నీ యొక్క విజయాన్ని సాధించలేదు.
0: బట్ ఇఫ్ యూ ఈట్ మోర్ అండ్ మోర్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: కనుక మితంగా మాట్లాడండి, మితంగా తినండి, అమితంగా పనిచేయండి, అమితంగా ఆనందించండి.
0: సో టాక్ లెస్, ఈట్ లెస్ అండ్ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ జాయ్, ఇన్ఫినిట్ జాయ్.
1: పని ఎందుకు అని భగవత్ నామాన్ని మాత్రం మర్చకుండా ఉండండి.
0: Under any circumstances, never forget the name of God.
1: ఈ నాడు సంక్రాంతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము మన హృదయ పరివర్తన కావాలి.
0: The inner significance సంక్రాంతి lies in this basic fact.
1: మనలో శాంతి పెంచుకోవాలి.
0: Let there be peace within
1: us. మనలో కాంతిని పెంచుకోవాలి.
0: We should develop the inner light.
1: ఆ పెంచుకున్నటువంటి కాంతిని శాంతిని ప్రపంచానికి పంచాలి.
0: And we should share this inner light and the peace with others.
1: నీవు సెల్ఫిష్ గా ఉండకూడదు.
0: Never be selfish.
1: ఈ వ్యక్తిగతమైనటువంటిది మాత్రం ఏమాత్రం సుఖం కాదు.
0: Never give scope for individual differences.
1: అంత ప్రపంచమంతా నా యొక్క బంధువులే, ప్రపంచమంతా నా యొక్క వారే అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి.
0: హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ బిలాంగ్ టు యూ, ఆల్ బిలాంగ్ టు యువర్ ఫ్యామిలీ.
1: ఇలాంటి అనంతత్వాన్ని బోధించేటువంటి ఈ సంక్రాంతి,
0: ఈ సంక్రాంతి దట్ టీచెస్ యూ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్ఫినిటీ.
2: భజన బినా సుఖ.

ప్రకృతి అంతయు బ్రహ్మ, ప్రాణంబు అది బ్రహ్మ. ప్రకృతి

0: The tree out of the mud ultimately turns into the mud. Likewise, the creation that originated out of Brahman will go back to Brahman. However, to the physical eye, the two appear to be different. This is the mystery of this world.
1: Brahma Swarupulara.
0: Embodiments of Brahman.
1: Vittanamu bhootimu natinappudu. Dini nundi mokka bayalu deri. Kramakramena pedda vrutchanga rupondutu untundadi.
0: When you sow a seed, it germinates into a plant and grows into a gigantic tree.
1: Ee mokka yandu kommalu veru, remmalu veru, puvulu veru, aakulu veru, phalamulu veruga kanipistu untayi.
0: This tree shows the branches, leaves, flowers and fruits separate.
1: Kani veeti viniyogamu kudanu veru veru reetiga manamu upayogistunnam.
0: We also make use of these in a different way.
1: Aithe ivanni kudunu matti yokka veru swaroopamule.
0: But all of them, however, they are the modifications of the same mud.
1: Aakulu mattiye, kommalu mattiye, remmalu mattiye, puvulu mattiye, phalamulu kudanu mattiye.
0: The leaves or the mud, branches, the flowers and the fruits, that modifications of the same mud.
1: Thraadu yokka vishayamu teliyinatvanti vyakti thraadunu chuchi paamani kevvuna keka vestadu.
0: Watching a rope over there, because of wrong identification, superimposition, he mistakes it as a snake and shouts.
1: Maru chanamunande maroka vyakti vachi idi paamu kaadu thraadu ani atani bhayanni nivarana chestadu.
0: Another person comes there and tells, it's not a snake, it is just a rope.
1: Ee satyanni gurtinchinatvanti modati vyakti idi thraadu aneetvanti satyanni gurtinchi tana bhayamunu veru parchukuntadu.
0: The person, when once he comes to know there is only a rope and not a snake, he will not have any fear thereafter.
1: Puramu taanu chudaka puramu thraade chuchi paamani bhayapadinatvantidi thraade idi paamu kaadu thraadu ani marokaru cheppinappudu deenni sakkaga artham chesukunnappudu kuda thraade.
0: In the beginning it was a rope. Because of this wrong identification, when a superimposition, because of it is thought a snake, it was a rope. Later, after understanding, it continues to be a rope.
1: Ee thraade brahma.
0: This rope is brahma.
1: Kani ajnani anetunte vyakti deenini jeeveshwara prakruti anetunte sarpamuga visvesichadu.
0: But the ignorant one considers the individual and divine equal to that of a serpent.
1: Kani oka jnani vachi idi thraadu kaadu paamu kaadu thraadu ani idi prakruti kaadu idi brahmane anetunte satyanni prabodhistu untadu.
0: The one of wisdom comes over there and tells him, it's not a snake, it's just a rope. Likewise, this is not nature, this is Brahman.
1: Jagatnundu sarvatra kudanu manaku kanipinchinatvanti drishyamanta kudanu brahma swaroopame.
0: In this world, all that is apparent, all that we see is the manifestation of Brahman.
1: Kani kontamandi brahma ekkada mem ekkada. మేము సామాన్యమైనటువంటి మానవులుగా మేము జీవిస్తున్నాము. బ్రహ్మ సర్వవ్యాపకుడు, సర్వంతర్యామి, సర్వశక్తిమయుడు అనేటువంటి రీతిగా వర్ణిస్తూ ఉంటారు.
0: సమ్ ఫీల్ లైక్ దిస్, వేర్ ఇస్ బ్రహ్మన్ అండ్ వేర్ డు వీ కమ్ ఇన్ టు ద పిక్చర్. వీఆర్ ఆర్డినరీ పీపుల్ వైల్ బ్రహ్మన్ ఈస్ ఆమ్నిషియంట్, ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిపొటెంట్.
1: కాదు కాదు, ఆ దివ్యత్వమైనటువంటి, ఆ సర్వశక్తిమయమైనటువంటి, సర్వజ్ఞమైనటువంటి ఆ బ్రహ్మనే నీవు.
0: దట్ వెరీ డివినిటీ, దట్ ఆల్ పవర్ఫుల్ బ్రహ్మన్ ఈజ్ యువర్ సెల్ఫ్ వెరీలీ.
1: ప్రకృతి యొక్క భావము చేతనే నీవు కేవలం మానవునిగా భ్రమిస్తున్నావు.
0: బికాస్ ఆఫ్ ది వరల్డ్ ఫీలింగ్ యూ ఆర్ డెల్యూడెడ్ యూ కన్సిడర్
1: భగవంతుని ప్రత్యేకంగా చూడాలని నీవు ఆశిస్తున్నావు.
0: యూ వాంట్ టు సీ గాడ్ సెపరేట్లీ.
1: పశ్యన్నపిచా నపస్సతి మూఢో మూఢో. నీవు చూచున్నదంతైను బ్రహ్మనే, నీవు అనుభవించినదంతైను బ్రహ్మనే, కాని నీవు బ్రహ్మను చూడాలని ఆశిస్తున్నావు. ఇది ఎంత భ్రమ.
0: వాట్ ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్, వాట్ ఆల్ దట్ యు సీ ఇస్ బ్రహ్మన్ హింసెల్ఫ్, బట్ యెట్ యు సే దట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్. వాట్ ఎ డెల్యూషన్ ఇట్ ఈస్.
1: కానీ ఈ సత్యాన్ని ఏ మానవుడు కూడాను అంత త్వరగా విశ్వసించడు.
0: బట్ నో మ్యాన్ విల్ బిలీవ్ ఇన్ దిస్ ట్రూత్.
1: సముద్రం ఉంటున్నది.
0: దేర్ ఇస్ ఓషన్.
1: ఈ సముద్రములో అసంఖ్యాకములైనటువంటి ఒక అలలు బయలుదేరుతున్నాయి.
0: దేర్ ఆర్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఓషన్.
1: అయితే ఈ అలల నుండి నురుగు కూడాను ఆవిర్భవిస్తుండాలి.
0: However, out of the waves, you find the foam collecting on the surface.
1: మన దృష్టి యందు సముద్రం వేరు, అలలు వేరు, నురుగు వేరుగా మనము విశ్వసిస్తున్నాము.
0: From our viewpoint, the ocean, waves and foam are different.
1: కాదు కాదు.
0: No.
1: ఈ మూడు కూడాను ఒక్కటే.
0: All the three are one and the same.
1: ఏ సముద్రమునందు ఉన్నటువంటి గుణములో తడి, చలి, చల్లదనము ఇవి అలలు యందు కూడా ఉంటున్నది.
0: All the qualities of the ocean, the capacity to make things wet, or that remains cool all the time, are present in all the three forms.
1: ఈ సముద్రం యొక్క రుచియే అలలు యందు కూడాను మనకు గోచరమవుతుండాలి.
0: The taste of the ocean is very much present in the waves also.
1: కనుక ఈ సముద్రమునకు అలలకు ఉండినటువంటి ఒక సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి మనం విచారించాలి.
0: Therefore we must inquire the intimate relationship between ocean and the wave.
1: అగాధమైనటువంటి సచ్చిత్ ఆనందమనేటువంటి సముద్రం నుండి జీవరాశులు అనేటువంటి అలలు ఆవిర్భవిస్తున్నాయి.
0: Out of the fathomless depths of this mighty ocean, సచ్చిత్ ఆనంద, you find the individual creatures, the waves originating out of
1: దైవము సత్య జ్ఞానమనంతం బ్రహ్మ అనేటువంటి ఒక తత్వంలో ఉండినప్పుడు మానవుడు సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపంలో ఉంటున్నాడు.
0: When God is in the presence of truth, the infinite wisdom, Brahman, the individual is present in the state of this existence, awareness and bliss.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: embodiments of divine atma.
1: మన దృష్టి ప్రేమమయం గావించుకున్నప్పుడు సృష్టి అంతా బ్రహ్మమయమైపోతుంది.
0: When we make our vision outlook full of love, the entire creation will be full of love.
1: ఎట్టి రంగు అద్దాలు మన కన్నులకు తగిలిస్తుమో ప్రపంచమంతా అట్టి రంగుగా కనిపిస్తుంది.
0: As is the color of the glasses that we wear, so is the color of the scenario around.
1: యత్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the result.
1: ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను భిన్న భేదములుగా మనం కనిపిస్తుందని మనం భావిస్తున్నాము, కానీ ఇందులో భేదములు ఏమాత్రము లేవు.
0: All this apparent transient world, it is full of variation, full of differences, but actually underlying principle is one.
1: అయితే మనము ఇట్టి దివ్యమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: However, we are not making effort to know the principle of divinity.
1: ప్రతి మానవుని యందు కూడాను బ్రహ్మత్వము మాయతత్వము రెండు కూడాను ఇమిడి ఉంటుండాలి.
0: In every human being, these two principles, the illusion and the divinity, exist together.
1: ఒకానొక సమయంలో రాములు ఈ బ్రహ్మతత్వాన్ని గురించి వశిష్ఠుల ద్వారా వింటున్నట్టుగా నటిస్తూ వచ్చాడు.
0: At one time, Rama was pretending as if he was learning regarding the principles of divinity from sage Vasishtha.
1: పార్వతి పరమేశ్వరులు ప్రత్యేకమైనటువంటి వారు కాదు.
0: పార్వతి పరమేశ్వర ఆర్ నాట్ సపరేట్.
1: పార్వతి అనగా శ్రద్ధ.
0: పార్వతి ఈజ్ శ్రద్ధ, స్టెడ్ఫాస్ట్నెస్.
1: ఈశ్వరుడు అనగా విశ్వాసము.
0: ఈశ్వర ఈజ్ ఫెయిత్.
1: శ్రద్ధ విశ్వాసముల యొక్క స్వరూపములే పార్వతి పరమేశ్వరులు.
0: దేర్ఫోర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఫెయిత్.
1: మానవుని ఎందుకు శ్రద్ధ విశ్వాసములు ఉంటున్నవి.
0: In every human being, these two are present, steadfastness and faith.
1: మానవుడు కూడాను అర్ధనారీశ్వరుడే.
0: Therefore, everyone is androgynous.
1: కనుక ఇదే విధంగానే బ్రహ్మతత్వము మాయాతత్వము ఒకే వ్యక్తి యందు ఉంటున్నది.
0: లైక్ దిస్ ద డివినిటీ అండ్ ఇల్యూజన్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సేమ్ ఇండివిజువల్.
1: అయితే ఈ బ్రహ్మతత్వం ఏమిటి, ఈ మాయాతత్వం ఏమిటి అని మనం విచారణ చేసినప్పుడు,
0: when we inquire what is this divinity, what is this illusion,
1: sat chit anandam rupanamam ani aidu untunnai.
0: There are five principles: the sat, the being, chit awareness, ananda the bliss, the name and form. Sat chit
1: anandam anetundi brahma rupamu.
0: Brahma has these three: sat chit ananda,
1: rupanamamule maya tattvamu,
0: the name and the form or the illusion.
1: Ivi kevalamu drishyagocharamuga untunnave kaani ఇది భావశుద్ధిగా లేవు.
0: దే ఆర్ ఓన్లీ అపారెంట్ బట్ నాట్ రియల్ ఇన్ కంటెంట్.
1: సముద్రంలో ఉండినటువంటి జలము అలలగా రూపొందాలంటే దీనికి ఏది రావాలి, ఏది కావాలి?
0: ఫర్ ద వాటర్ ఆఫ్ ద ఓషన్ టు ఫ్లో యాజ్ వేవ్స్ వాట్ షుడ్ హ్యాపెన్?
1: నీటికి గాలి తోడైనప్పుడే ఇది నీరు అలలగా రూపొందుతుంది.
0: As the wind blows continuously, the same water will come out as waves.
1: Vayuve lekapothe ee neeru alane kaadu.
0: When there's no wind, you don't expect a wave.
1: Kanukane vayu yokka shakti chetane jalamu oka alaga maaripothundali.
0: Because of the power of the wind, the same water transforms into waves.
1: Kanukane maya shakti vallane ee sat chit aanandam anetvanti yokka sachidananda swaroopam nandu samudram nandu జీవరాశులు అనేటువంటిది ఒక అలలుగా ఆవిర్భవిస్తున్నాయి.
0: బికాస్ దిస్ మైటీ పవర్ ఆఫ్ ది ఇల్యూషన్, అవుట్ ఆఫ్ దిస్ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద ది డివినిటీ, యు ఫైండ్ ది ఇండివిజువల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇట్ యాజ్ వేవ్.
1: ఆ వాయు వేవ్ మాయా
0: అండ్ దట్ విండ్ ఇస్ ఇల్యూషన్.
1: ఈ అలనే జీవుడు.
0: ది వేవ్స్ ఆర్ ది ఇండివిజువల్.
1: సముద్రమే సచ్చిదానందము.
0: ద ఓషన్ ఇస్ సచ్చిదానంద.
1: కాబట్టి సచ్చిదానందం నుంచి వచ్చినటువంటి జీవుడు సచ్చిదానంద స్వరూపుడే.
0: Therefore, the individual out of this Sachidananda is verily the same.
1: ఆ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: When once we know this truth, the knower of the Brahman becomes Brahman.
1: కనుకనే ఈనాడు మనము కేవలం ఉపాధి భేదమును పురస్కరించుకొని మనం అనేక రూపనామములుగా విశ్వసించుకొని భిన్న భిన్నమైనటువంటి యొక్క తలంపులచే మనం అనుభవిస్తున్నాము.
0: Today, basing on the body, the vesture that we have put on, the name and form, we observe, follow differences among ourselves.
1: ఈ యొక్క సచ్చిదానంద స్వరూపం అనేటువంటిది ఈ మాయతో కూడియే ఉంటుండది.
0: The Sachidananda, the divinity, is with this illusion.
1: అయితే ఈ మాయ క్రమక్రమేణా మాయమవుతుంది.
0: However, this illusion will vanish gradually.
1: దేని ఆధారంతో పుట్టిందో తిరిగి అదే ఆధారంతోనే లయమైపోతుంది అది సముద్రమునందు.
0: ద వే విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ నేచురలీ విల్ ఎన్హిలేట్ విల్ మర్జ్ బ్యాక్ ఇన్ టు ది ఓషన్.
1: పుట్టినది గిట్టక తప్పదు.
0: దట్ విచ్ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు డై.
1: కానీ పుట్టి గిట్టేటువంటిది ఉపాధి యొక్క తత్వము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది నేచర్ ఆఫ్ ద బాడీ టు బి బోర్న్ అండ్ డై.
1: పుట్టి గిట్టనటువంటి యొక్క తత్వము బ్రహ్మతత్వము.
0: That which is beyond birth and death is divinity.
1: అనుభవస్మని బ్రహ్మను బృహత్ స్వరూపుడు అన్నాడు. అనగా అనంతమైన సర్వత్ర ప్రాణిపాదం ఎక్కడ చూచినప్పటికీ వ్యాపించేటువంటి తత్వమే బ్రహ్మతత్వము.
0: Therefore the nature of Brahman is this vastness, all pervasive, found everywhere.
1: కనుక బ్రహ్మ కానటువంటిది ఈ జగత్తులో ఎక్కడ కూడా కనిపించదు.
0: In this world you don't find anything without this
1: principle of Brahma. జగత్ బ్రహ్మ స్వరూపమే.
0: The whole universe is manifestation of Brahma.
1: కానీ మన యొక్క హద్దులు, మన యొక్క బుద్ధి యొక్క కుశలతలు చాలా పరిమితంలో ఉండటం చేత ఈ విశాలమైన తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
0: బికాస్ ఆఫ్ అవర్ ఓన్ హ్యూమన్ లిమిటేషన్స్ ఆఫ్ ఇంటలెక్ట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాస్ట్నెస్ ఆఫ్ బ్రహ్మన్.
1: త్రాడులో పామును ఏ రీతిగా మనం సృష్టించుకున్నామో అదే విధంగానే బ్రహ్మలో జీవతత్వాన్ని మనం సృష్టించుకుని బాధలు పడిపోతున్నాం.
0: జస్ట్ యాజ్ వీ హ్యావ్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ ఏ స్నేక్ when there is actually a rope, we have the feeling of an individual while being Brahman ourselves.
1: Kanuka sarvulu kudunu brahma swaroopule.
0: So all are forms of Brahma.
1: Kevalam mem alpulamani mem manavulamani ee vidhamain upadi bhedamunu puraskarinchukoni manam vibhajinchukokoodadu.
0: We should not fragment ourselves, consider ourselves mean and low and human.
1: Kana manam ee vibhajinchukotamlo undinatvanti porapate idi oka pedda ajnanamu.
0: This kind of fragmentation, segmentation is a sign of ignorance.
1: సత్యాన్ని గుర్తించుకోలేకపోవటమే అజ్ఞానము.
0: Not realizing the truth is ignorance.
1: సత్యాన్ని గుర్తించుకోవటమే జ్ఞానము.
0: The recognition of truth is wisdom.
1: జ్ఞానాజ్ఞానములనేటువంటి గ్రంథాలతో వచ్చేటువంటిది కాదు.
0: The wisdom and ignorance you don't get out of textual knowledge.
1: కరుకునే సర్వం జ్ఞానమయం.
0: So everything is of jnana wisdom. The whole world is of wisdom.
1: ప్రతి వ్యక్తి సమష్టి కూడాను జ్ఞానమయమే.
0: The individual and society is full of wisdom.
1: ఆ జ్ఞానమే పరమాత్మ స్వరూపము.
0: That wisdom is the embodiment.
1: అదే సత్య స్వరూపము.
0: God is the embodiment of wisdom.
1: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: Therefore God is this truth, wisdom and infinite.
1: కనుక ఈ యొక్క సత్య జ్ఞానం నందు కూడాను వాయువు కూడాను ఒక సత్యమే.
0: In this the vayu, the wind is also Brahman.
1: ఈ వాయువు సర్వత్రా ఉంటున్నది.
0: It is present everywhere.
1: కానీ మన కంటికి కానరాదు.
0: But you don't see with the eye.
1: చేతికి చిక్కదు.
0: You can't catch hold of it.
1: చిక్కిపోయినంత మాత్రమున లేదని చెప్పడానికి వీలు కాదు.
0: As you can't see and catch hold of it, you cannot deny.
1: కంటికి కనిపించకపోయినంత మాత్రమున లేదని చెప్పటకు వీలు కాదు.
0: As you don't see with the eye, you cannot deny.
1: మన చుట్టూ ఉన్నది గాలి.
0: The air is present around us.
1: కానీ మన కంటికి కనిపించదు.
0: Yet you don't see.
1: మన చేతికి చిక్కదు.
0: You can't catch hold of it.
1: కానీ గాలియే లేకపోతే మన జీవితమే లేదు.
0: But without air you cannot live.
1: కనుకనే ఈ గాలియే ఒక మాయా.
0: This air is an illusion.
1: అది ఉండి కూడాను ఉపకారం చేయవచ్చును అపకారం చేయవచ్చునని మీరు భావించవచ్చు.
0: You may feel that may help you or harm you.
1: కానీ మాయ ఎప్పుడు కూడాను అపకారం చేయదు.
0: But this illusion will never harm you.
1: ఈ మాయ పట్టనను చాలా బాధిస్తుందని మనం అనేక విధములుగా కూడాను దానిని విమర్శిస్తుంటాము.
0: Many times we feel sad that we are put to suffering by this delusion.
1: మాయ ఎవరిని పట్టింది?
0: Whom does it catch?
1: మాయకు కాళ్ళు చేతులు లేవు.
0: Illusion has no legs and hands.
1: కాళ్ళు చేతులు ఉన్నది నీవే.
0: You have legs and hands.
1: నీవు మాయను పట్టావు కానీ మాయ నిన్ను పట్టలేదు.
0: In fact you have trapped the delusion. Illusion has not trapped you.
1: కనుక మాయకు చేతులు లేవు కనుక అది నిన్ను పట్టలేదు.
0: Illusion has no hands, it can't catch you.
1: చేతులు ఉన్నది నీకే.
0: You have hands.
1: నీవే మాయను పట్టావు.
0: So in fact you caught hold of this illusion.
1: మాయను ఏ విధంగా పట్టినావో బ్రహ్మంను కూడా ఆ విధంగానే పట్టు.
0: Just as you caught hold of this illusion, catch hold of Brahman also likewise.
1: కానీ బ్రహ్మ అనేటువంటి యొక్క సముద్ర జలము నుండి వాయువు అనేటువంటిది వీచి దానినే జీవరాశులు అనేటువంటి అలలుగా ఉద్భవింపచేస్తున్నాడు.
0: Therefore out of this ocean of Brahman, it is only the wind that blows and comes out of the waves in the form of individuals.
1: Samasta srishti kudanu mayane moola karanamu.
0: For the entire creation it is the illusion, the main cause.
1: Mayayandu putti mayayandu perigi mayane rungare mandamatulu.
0: Having been born in illusion, growing in illusion, the foolish people do not know what illusion is.
1: Yatukulanniyu mayam.
0: The life is illusion.
1: Bhavabandhamulu maya.
0: The bondage is illusion.
1: Samsaramadi maya.
0: Family life is
1: Saavu
0: illusion.
1: Maya.
0: Death.
1: Maya bratukikinta maya lomadanela.
0: This life is one of falsehood and illusion. Why should you be
1: maya
0: carried away?
1: Yenduku maya lo padali?
0: Why should we be trapped by this illusion?
1: ఇది కేవలం అన్ని కూడాను అజ్ఞానమే మూల కారణము.
0: The ignorance is the root cause for all this.
1: అజ్ఞానమునకు మూల కారణం ఏమిటి?
0: What is the main thing responsible for this ignorance?
1: మన కర్మనే మూల కారణము.
0: Our action is responsible.
1: కర్మ నుంచి జన్మం వచ్చింది.
0: The action leads to birth.
1: జన్మ నుంచి భ్రమలు కలిగినాయి.
0: It's the birth that deludes you.
1: భ్రమ నుంచి అజ్ఞానం బయలుదేరింది.
0: And the delusion that makes you ignorant.
1: కనుక ప్రతి దానికి కూడాను మన కర్మలే మూల కారణము.
0: Therefore for everything action is the main cause.
1: కనుక ఆ కర్మను మనము సాధించాలి.
0: Therefore we have to investigate the correct action.
1: మన కర్మలు ఎట్టివో ఫలం కూడాను అట్టివే.
0: As is the action so is the reward.
1: కర్మ

0: You may immerse a vessel either in a small tank or in a mighty ocean, but you can collect the water depending upon the measure of the vessel. Even if you want more, you cannot draw it.
1: నీయొక్క ఉపాధిని పరిష్కరించుకొనియే నీకు మంచి చెడ్డలు అందులో ప్రవేశిస్తున్నాయి.
0: Basing on the vesture you put on.
1: నిరంతరము మనం బాహ్యమైనటువంటి చింతలయందు, ప్రాకృతమైనటువంటి ఆలోచనలయందు, ప్రకృతమైనటువంటి ఒక తత్వమునందు మన జీవితం అంకితం చేసుకున్నాం.
0: We spend all our day in physical, daily, ephemeral, worldly routine.
1: నిద్ర నుంచి లేచి పరుండునంత వరకు కూడాను కేవలం ప్రాకృతమైనటువంటి కర్మలయందే మన జీవితము అంకితం చేసుకున్నాం.
0: Right from dawn to dusk. We spend all our life dedicating to the
1: world. గాని భ్రమిస్తున్నావు.
0: You go by the worldly feeling and consider yourself a human.
1: ప్రవృత్తి నుంచి నివృత్తిలో నీవు ప్రవేశించు.
0: Change your trend from outward to inward.
1: అప్పుడే నీవు బ్రహ్మస్వరూపుడైపోతావు.
0: Then you become Brahman.
1: కనుక మనం కేవలం మన బ్రహ్మతత్వానికి ఏదో కొన్ని సాధనలు చేస్తున్నాం అనుకుంటారు, కానీ సాధనల వల్ల చేకూరేటువంటిది కాదు ఈ బ్రహ్మతత్వము.
0: You think that we follow certain spiritual pursuits and endeavors to know the divinity.
1: Vicharana cheta ee oka brahma tattvam manaku artham avutundi.
0: Only through the path of inquiry you can know the divinity.
1: Discrimination cheyali.
0: You have to discriminate.
1: Tarvata inquiry cheyali.
0: Then you must inquire.
1: Enquiry aniti padam sarainatidi kaadu.
0: Inquiry is not proper term.
1: Leni padarthanni manam inquiry cheyatamu.
0: You inquire that which is non-existent.
1: Ekkada suchina unnatundi daniki inquiry enduku?
0: When that is present everywhere, why do you need to inquire?
1: Kanuka inquiry manam cheyanakkaledu.
0: So you don't need to inquire.
1: Nee lopala velupala chuttu sarvatra untundadi.
0: It is in you, around you, above you, below you, it is everywhere.
1: Kanuka itti danni manam inquiry cheyatam enduku?
0: Then why do you need to inquire?
1: Adi kuda oka ajnaname.
0: It is also ignorance.
1: Kanuka ee sadhanalu anni kuda nu kevalam manasika tripti kosam chestunnamu.
0: All spiritual pursuits are undertaken for the satisfaction of mind.
1: Oka tamara pushpam vantidi.
0: Mind is like a lotus flower.
1: Indulopala madhukaramu annaru.
0: It's called madhukara.
1: Madhukaram anaga tummeda.
0: It is the bee.
1: Aa tummeda ee yokka kamalamlo praveshinchi andulo unnatundi makarandananta golutundadi.
0: It's the butterfly that comes across this lotus flower and draws the honey.
1: Aithe ee kamalamu deni valla jeevistundadi.
0: How does it sustain? How does it live, the lotus flower?
1: Ee madhukaram nunche jeevistundadi.
0: It lives because of this butterfly.
1: ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి.
0: How can you understand this?
1: దీనిని రెండు భాగములుగా మనం విభజించాలి.
0: We have to classify into two.
1: మధు కర.
0: One is మధు, the second is కర.
1: మధు అనగా జలము.
0: మధు means water.
1: కర అనగా సూర్యరశ్మి.
0: కర means sunlight.
1: ఈ కింద జలము పైన సూర్యరశ్మి రెండు ఉన్నప్పుడే ఈ కమలం అనేటువంటిది జీవిస్తుంది.
0: Therefore, the lotus flower lives with the help of water below and sunlight above.
1: Kanuka krinda jalam undali madhu.
0: There is water below, madhu.
1: Kara surya rasmi ravali.
0: And the sunlight kara is needed.
1: Ee rendu dwarane ee mano kamalam enta vikasistundadi.
0: Out of these two only the flower of heart grows.
1: Kanuka ee manasunandu aneka rakamulaitundi bhramalu praveshistunnayi.
0: And the mind has got so many illusions.
1: మనం భ్రమరం అంటే ఒక బీ అనిగా భావిస్తున్నాము, తుమ్మెదనిగా భావిస్తున్నాము.
0: భ్రమర, we consider it a bee.
1: కాదు, భ్రమరం కాదు, భ్రమనే.
0: It is not భ్రమర బీ, it is భ్రమ illusion.
1: ఈ భ్రమ డిజైర్.
0: డిజైర్.
1: కనుక ఈ డిజైరే మనకు అన్నింటి నుంచి కూడాను అనేక విధమైనటువంటి యొక్క ఆనంద దుఃఖములను అందిస్తూ ఉంటాది.
0: సో ఇట్స్ ద డిజైర్ విచ్ ఇస్ ద మెయిన్ రూట్ కాజ్ ఫర్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
1: ఈ మనసు యొక్క డిజైర్స్ ను మనం ఏ మాత్రం కూడా వెంటాడకూడదు.
0: యూ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ది డిజైర్స్ ఆఫ్ యువర్ మైండ్.
1: మనసును అనుసరించినప్పుడు మనం తిరిగి మాయలో పడిపోతాం.
0: వెన్ వన్స్ యూ ఫాలో యువర్ మైండ్ యుల్ బి అగైన్ డిల్యూటెడ్.
1: మనసును ఆధారముగా కొన్న మానవుండు.
0: The man who goes by the vagaries of the mind.
1: Manasunu adharamuga gonna manavundu.
0: The man who takes the mind as the basis.
1: Brahmana kantenu heenamai bratukuchedunu.
0: He will spoil his own life worse than that of a bee.
1: Buddhina adharamuga gonna budajanundu.
0: An intelligent man who goes by his intellect.
1: Madhavuni ganu marunu madhiyendu.
0: He will transform himself into God on earth.
1: Buddhina adharam cheskovali.
0: Rely on your intellect.
1: Mind ni manam adharam cheskokoddu.
0: Don't follow the mind.
1: Ee mind anetvantidi కేవలం సంకల్ప వికల్పాలతో రూపొందుతుండాలి.
0: మైండ్ ఇస్ బండిల్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: ఈ మైండ్ కు ఒక రూపం లేదు.
0: మైండ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ఇది ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్?
1: ఇది వస్త్రము.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు.
0: ఇట్స్ నాట్ క్లాత్.
1: ఇది దారము.
0: ఇట్స్ ఎ థ్రెడ్.
1: ఇది దారం కాదు.
0: ఇట్స్ నాట్ థ్రెడ్.
1: ఇది ప్రత్తి.
0: ఇట్స్ కాటన్.
1: ఈ విధంగా విచారణ చేస్తుంటే ఇది నాది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని పోతుంటాది. ఈ విధమైనటువంటిదే మనసు యొక్క భ్రమ.
0: లైక్ దిస్ యూ కెన్ గో ఆన్ ప్రొసీడింగ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ త్రూ ద థియరీ ఆఫ్ నెగేషన్.
1: చక్కగా ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి.
0: స్టూడెంట్స్ అండర్స్టాండ్ ది సింపుల్ థింగ్ క్లియర్లీ.
1: నా దేహము,
0: మై బాడీ,
1: నా మనసు,
0: మై మైండ్
1: అంటే ఏమర్థం?
0: వాట్స్ ది మీనింగ్?
1: ఇది చక్కగా నీ విచారణ చేస్తే నా మనసు అంటే మై మైండ్ అంటున్నావు.
0: మై మైండ్ యు సే సో.
1: నా దేహం అనుకుంటే మై బాడీ అనుకుంటున్నాము.
0: వెన్ యూ క్లెయిమ్ ది యువర్ బాడీ యూ సే మై బాడీ.
1: సరైన అర్థం కాదు.
0: ఇట్స్ నాట్ ఇట్ డజంట్ కన్వే ప్రాపర్ మీనింగ్.
1: నా దేహము, నా అనగా కాదు, దేహము నేను కాదు, నా దేహము, దేహము నేను కాదు.
0: నా మీన్స్ నో. దేహ బాడీ, ఐఎమ్ నాట్ ద బాడీ.
1: నా మనసు, మనసు నేను కాదు.
0: నా నో మనస్ మైండ్ ఐఎమ్ నాట్ ద మైండ్.
1: వేదాంత తత్వం నందు చక్కగా ప్రవేశించి దీనిని విచారణ చేస్తూ గిని వస్తే మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, మనసు నేను కాదు, సెన్స్ నేను కాదు, ఏది నేను కాదు. ఎవరు నీవు? ఐఆమ్ ఐ, నేను నేనే.
0: లైక్ దిస్ వేదాంత విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ దట్ యు ఆర్ నాట్ ద బాడీ, దట్ యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ నాట్ ద ఇంటెలెక్ట్, దట్ యు ఆర్ నాట్ ద సెన్సెస్. దెన్ హూ ఆర్ యు?
1: వేదాంతం నందు కూడాను అహం బ్రహ్మాస్మి అన్నారు.
0: ఇన్ వేదాంత యు సే దట్ అహం బ్రహ్మాస్మి.
1: ఇది కూడాను ప్రాకృతమైనటువంటి యొక్క అర్థమే కాని బ్రహ్మతత్వంతో కూడినటువంటి అర్థం కాదు.
0: ఇట్స్ ఆల్సో వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ బట్ నాట్ ది యాక్చువల్ డివైన్ ప్రిన్సిపల్.
1: ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని పురస్కరించుకుని వేదము నాలుగు వేదములందు కూడాను అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం అసి అనే మహావాక్యాలను రూపొందాయి.
0: ద ఫోర్ వేదస్ డిక్లేర్ మహావాక్యాస్ అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ వేదమంతా కూడాను ద్వైతమే.
0: Entire Veda is dualism.
1: కాబట్టి వేదములే ద్వైతమైనప్పుడు ఇంకా మనకి ఎక్కడ అద్వైతం చిక్కుతుంది?
0: When Veda itself is dualism, how do you expect non-dualism?
1: జగత్తులో ఏది నాకు కావాలి, ఏది నాకు సుఖము, ఏది నేను అనుభవించాలి, ఏది నా మార్గము అనేటువంటిది తెలపడానికే ఈ వేదములంతా ఆవిర్భవించాయి.
0: Veda is meant to make you and to show you the path to be happy, to become fertile and actual path to divinity.
1: ఎట్లా ఉండాలి? గృహస్థుడు ఎట్లా ఉండాలి? వానప్రస్థుడు ఎట్లా ఉండాలి? సన్యాసి ఎట్లా ఉండాలి?
0: Veda tells you how a celibate should conduct himself, how a householder should conduct himself.
1: Vedamu.
0: Veda teaches our code of conduct.
1: Kani Vedamu dvaitame.
0: But Veda is dualism.
1: Kani Vedantamu advaitam.
0: But Vedanta is non-dualism.
1: Aa Vedantame Upanishadudu.
0: That Vedanta is Upanishad.
1: Aa Vedantam nandu kudanu deenini khandistu vachindi.
0: In Vedanta also negates these
1: Aham
0: ideas.
1: Aham Brahmasmi. Indulo rendu untundadi.
0: When it is said Aham Brahmasmi, there is dualism.
1: Nenu Brahmanu.
0: ఐఎమ్ బ్రహ్మ.
1: నేను బ్రహ్మ రెండు ఉంటున్నాయి.
0: హియర్ టూ ఐ అండ్ బ్రహ్మ.
1: ఈ రెండు ఉండినప్పుడు ఇది ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం కాదు.
0: వెన్ టూ ఆర్ దేర్ ఇట్ ఇస్ డ్యూయలిజం, నాట్ నాన్ డ్యూయలిజం.
1: ఈ విధమైనటువంటి మార్గం నందు దైవత్వం అనేటువంటి సర్వత్రా కూడా ఉంటుండాలి.
0: ఇన్ దిస్ పాత్ యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ మన అజ్ఞానం చేతను, మన యొక్క విచారణ చేతను సత్యాన్ని గుర్తించుకోలేక అనేక విధములైనటువంటి బాధలకు గురి అయిపోతున్నాం.
0: బికాస్ ఆఫ్ అవర్ ఇగ్నోరెన్స్ వీ సఫర్, వీఆర్ పుట్ టు సో మెనీ ట్రబుల్స్.
1: దీనికి చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈనాటి యొక్క పేరు ప్రతిష్టలను పురస్కరించుకుని మనం చక్కగా గుర్తించాలి.
0: యు కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పాపులర్ ఇన్ ద మోడర్న్ టైమ్స్ టుడే.
1: ఈనాడు గురు పూర్ణిమ అన్నాము.
0: టుడే ఈస్ కాల్డ్ గురు పూర్ణిమ.
1: ఇది సరి అయినటువంటి ఒక పదం కాదు.
0: It is not the exact word.
1: ఈ గురు పౌర్ణిమ అనేటువంటిది ఎవరో కొంతమంది పండితులుగా ఉండినటువంటి వారు గురువుగా ఉంటుండి శిష్యులను వశం చేసుకోవాలనే ఉద్దేశంతో దీనికి గురు పౌర్ణిమ అని పేరు పెట్టిండొచ్చు.
0: సమ్ స్కాలర్స్ హూ యాక్ట్ యాజ్ గురుస్ ఆర్ ప్రిసెప్టర్స్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ సర్టన్ గిఫ్ట్స్ ఫ్రమ్ డిసైపుల్స్.
1: నిజంగా గురు పౌర్ణిమ పేరు ఏమిటంటే వ్యాస పూర్ణిమ అంటారు.
0: The correct name is Vyasa Purnima.
1: ఈ పూర్ణిమ దినమే వ్యాసుడు పుట్టినటువంటిది.
0: వ్యాస వాస్ బోర్న్ ఆన్ దిస్ పూర్ణిమ డే.
1: అనంత వేదములంతా కూడా నువ్వు విభజించి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అని నాలుగు వేదములుగా విభజించిన దినం కూడాను ఈ పౌర్ణమి దినమే.
0: ఇట్ వాస్ ఆన్ దిస్ డే ఆఫ్ ఫుల్ మూన్ హీ క్లాసిఫైడ్ వేదాస్ ఇంటూ ఫోర్ ఇంపార్టెంట్ పార్ట్స్.
1: 18 పురాణములు రాసింది కూడాను పౌర్ణమి దినమే.
0: ఇట్ వాస్ ఆన్ దిస్ డే ఆఫ్ పౌర్ణమి ఆల్ ది 18 ఎపిసోడ్స్ కంపోజ్.
1: వ్యాస పూర్ణిమ అని దీనికి ఒక పేరు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ వ్యాస పూర్ణిమ.
1: అయితే క్రమక్రమేణా ఈ వ్యాస పౌర్ణమి మరుగుపడుతూ గురు పౌర్ణిమ అనేటువంటిది వెలువడుతూ వచ్చింది.
0: లేటర్ దిస్ వర్డ్ వ్యాస పూర్ణిమ ఇస్ ఫర్గాటన్ అండ్ నౌ వి కాల్ ఇట్ గురు పూర్ణిమ.
1: వ్యాస పౌర్ణిమ అంటే వ్యాసుడు చాలా గొప్పవాడు, విద్యావంతుడు.
0: వ్యాస ఇస్ హైలీ నాలెడ్జబుల్, ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: అనంతమైనటువంటి వేదములను అల్పాయుస్సు కలిగినటువంటి మానవుడు దీని అధ్యయనం చేయలేడు.
0: మ్యాన్ విత్ షార్ట్ లైఫ్ స్పాన్ కెనాట్ గో త్రూ ది ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ వేదా.
1: వేదముల నుండి ఉండినటువంటి ఒక రుక్కును ప్రత్యేకం చేసి దీనికి ఒక ఋగ్వేదము అని పెట్టాడు.
0: He separated all rukkulu or main principles and called it Rigveda.
1: దీనిని మంత్ర స్వరూపము అన్నారు.
0: This is called full of mantras.
1: మననత్రాణ సమ్మిళితం ఇతిహి మంత్రః అన్నారు. మననత్రాణం చేసేటువంటిదే మంత్రము.
0: That which is repeated again and again is mantra.
1: ఈ అనంతమైనటువంటి వేదములలో ఉండినటువంటి యొక్క యజుస్సులంతా వేరు చేసి ఒక యజుర్వేదము అని దాన్ని ప్రత్యేకంగా పెట్టాడు.
0: ది యజుస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ వేద అండ్ ఇట్ ఇస్ కాల్డ్ యజుర్వేద.
1: యజుస్ అనగా ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడానికి ఉపయోగపడేటువంటిది.
0: యజుస్ డీల్స్ విత్ ద మెథడాలజీ విత్ రిగార్డ్ టు ది రిచువల్స్ యజ్ఞ అండ్ యాగ.
1: ఇంకా అన్ని వేదములు యందు ఉండినటువంటి సామములంతా ఒకటిగా చేర్చి
0: ఆల్ సామ పార్ట్ ఆఫ్ ఇట్ out of veda
1: దీనికి సామవేదము అని పెట్టాడు.
0: ఇస్ క్లాసిఫైడ్ యాజ్ సామవేద.
1: ఈ సామవేదం దేనికి పనికి వస్తుంది?
0: In what way is it useful?
1: సంగీత సాహిత్యాలకంతా పనికి వస్తుంది.
0: సామవేద ఇస్ యూస్ఫుల్ ఫర్ మ్యూజిక్ అండ్ లిటరేచర్.
1: కనుకనే సామగానము అని కూడా దీనికి ఒక పేరు వచ్చింది.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ సామగాన.
1: ఇంకా తరువాత అన్నిటినీ చూచాడు. అథర్వణములు అనేటువంటి చిక్కినాయి.
0: దెన్ హీ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ అథర్వణస్.
1: దీనికి కొంత అస్త్రశస్త్రములకు
0: ఫర్ ఆల్ వెపన్రీ అండ్ ఆర్కెస్ట్రీ.
1: ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి హెల్త్ కు
0: ఫర్ ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్త్.
1: దీనికి సంబంధించినటువంటి మంత్రములంతా వేరు చేసి
0: ఆల్ రిలేటెడ్ మంత్రాస్ ఆఫ్
1: అథర్వణ వేదము అని పెట్టాడు.
0: అండ్ హీ కాల్డ్ ఇట్ అథర్వణ వేద.
1: ప్రజలకు అనేక అవస్థలతో గురి అవుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని వేరువేరుగా చిన్నవిగా చేసి ప్రజలకు అందించినటువంటి వాడు కనుక ఇతనికి గురువు అని పేరు వచ్చింది.
0: As Vyasa classified this infinite knowledge of Veda into small branches so as to be understood and comprehended by mankind, Vyasa is called Guru.
1: ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క గురువుగా ఉంటాడు.
0: Each subject has got one guru.
1: కాలేజ్ లో కూడా పోతే
0: ఇన్ కాలేజ్
1: మీరు విచారణ చేసినప్పుడు ఒక సబ్జెక్ట్ కు ఒక గురువు.
0: యూ హ్యావ్ వన్
1: ఫిజిక్స్ టీచర్ ఉంటారు.
0: యూ ఫైండ్ వన్ గురు టు టీచ్
1: కెమిస్ట్రీ టీచర్ అంటారు. మ్యాథమెటిక్స్ టీచర్ అంటారు.
0: You call him language teacher.
1: అంటాడు. బటన్
0: యూ కాల్ హిమ్ లాంగ్వేజ్ టీచర్.
1: బోటనీ టీచర్ అనగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ గా ఉంటాడు.
0: ఈచ్ సబ్జెక్ట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ టీచర్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: కొన్ని కొన్ని నామములకంతా కూడా ఒక టీచర్ గా ఉంటాడు.
0: సో ఫర్ ఈచ్ సబ్జెక్ట్ దేర్ ఇస్ ఎ టీచర్.
1: ఈ భౌతికమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గమునకు కొన్ని ఉపదేశం చేసే
0: బై మ్యాన్ కైండ్
1: సబ్జెక్ట్ ఒక్కొక్క గురువుగా ఉంటాడు. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క గురువుగా ఉంటాడు.
0: ఈచ్ సబ్జెక్ట్ హ్యాస్ గాట్ వన్.
1: కాలేజీలో కూడా పోతే
0: ఇన్ కాలేజ్
1: మీరు విచారణ చేసినప్పుడు

0: ఈ విధముగానే లైక్వైజ్ కొన్ని కొన్ని నామములకంతా కూడాను ఒక టీచర్ గా ఉంటాడు.
1: సో ఫర్ ఈచ్ సబ్జెక్ట్ దేర్ ఇస్ ఎ టీచర్.
0: ఈ భౌతికమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గమునకు కొన్ని ఉపదేశము చేసేటువంటి వారు ఒక ఆధ్యాత్మిక గురువు.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ ద స్పిరిచువల్ టీచింగ్ ఇస్ గివెన్ బై స్పిరిచువల్ టీచర్.
0: గురువులు అని చెప్పకూడదు.
1: యు కెనాట్ కాల్ దెం గురుస్.
0: గురువు అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు?
0: రుకారో అంధకారస్య రుకారో తన్నివారణ. అజ్ఞానమనేటువంటి అంధకారాన్ని నివారణ గావించేటువంటి వాడే గురువు.
1: గురు ఇస్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇంతే కాదు, దీనికి మరొక అర్థం కూడా ఉంటుంది.
1: ఇట్ ఇస్ అనదర్ కనోటేషన్.
0: అకా గుకారో అనగా గుకారో గుణాతీత.
1: గు బియాండ్ అట్రిబ్యూట్స్.
0: రుకారో రూపరహిత.
1: రు ఫార్మ్లెస్.
0: గుణాతీతుడు రూపరహితుడు ఒక బ్రహ్మనే.
1: ద వన్ వితౌట్ అట్రిబ్యూట్స్ ద వన్ ఫార్మ్లెస్ ఇస్ బ్రహ్మ.
0: అతన్ని మాత్రమే గురు అన్నారు.
1: సో గాడ్ బ్రహ్మ ఇస్ గురు.
0: కనుకనే అవతారం ఎవరు కూడాను ఎవరికి ఏ విధమైనటువంటి ఉపదేశములు చేయలేదు.
1: Therefore, avatars did not teach or upadesha to
0: anybody. ఎందుకంటే ఉపదేశం ఎందుకు?
1: Why do you
0: మనం స్వదేశం నందే ఉన్నాను, ఉపదేశానికి ఎందుకు మనం పోవాలి?
1: When you are in Swadesha, in your own land, why do you need upadesha?
0: నీవు బ్రహ్మయందే ఉంటున్నావు.
1: You are there within
0: yourself. నీవు ఆత్మయందే ఉంటున్నావు.
1: You are in spirit.
0: నీకు ఉపదేశం ఎందుకు ఇంకా?
1: Then why do you need this?
0: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనిటువంటి వారే ఉపదేశాలు ఇస్తూ వస్తుంటారు.
1: Those that do not know this truth, they start teaching.
0: ఏ గురువులు ఇతరులకు ఉపదేశం చేస్తున్నారో వారికి తిరిగి ఒక గురువు ఉంటారు.
1: A teacher who teaches others has got his own teacher in turn.
0: కనుక ఎట్టి గురువు లేనటువంటి వారే గురువు.
1: Therefore, the one without any guru above him is the true
0: guru. కనుకనే భగవంతుడే. అందువల్లనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈనాటి కాలం లోపల, ఆధునిక యుగం లోపల గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు అని బోధిస్తున్నారు.
1: ఇన్ ద మోడర్న్ టైమ్స్ ఇట్ ఈస్ టాట్ దట్ గురు ఈజ్ బ్రహ్మ, దట్ గురు ఈజ్ విష్ణు, దట్ గురు ఈజ్ ఈశ్వర.
0: కాదు కాదు,
1: నో,
0: ఈ గురువులంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు.
1: దీస్ గురుస్ ఆర్ నాట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: కనుక ఎవరు గురువు అంటే బ్రహ్మనే గురువు, విష్ణువే గురువు, శివుడే గురువు.
1: దేర్ఫోర్ బ్రహ్మ ఇస్ గురు, విష్ణు ఇస్ గురు, మహేశ్వర.
0: ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరు? త్రిగుణముల యొక్క స్వరూపాలు.
1: దే రిప్రజెంట్ ద త్రీ అట్రిబ్యూట్స్.
0: బ్రహ్మ రజోగుణము.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ ది రజస్ ఎమోషన్.
0: సాత్వికమైనటువంటి యొక్క దీన్నే విష్ణు స్వరూపము.
1: ద పాయస్ సాత్విక్ నేచర్ ఇస్ రిప్రజెంటెడ్
0: బై విష్ణు. తమోగుణం యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ద తమస్ డల్నెస్ ఇస్ రిప్రజెంటెడ్ బై ఈశ్వర.
0: ప్రపంచమంతా కూడాను త్రిగుణాతీతమైనటువంటిది కాదు, త్రిగుణంతో కూడినటువంటిది.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ ఇస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్. They are present in every man.
0: Kaluka Brahma Vishnu Maheshwarani evvaru kantito chuchina varu leru.
1: No one has ever seen Brahma Vishnu Maheshwara.
0: Prati hrudayamunandu kuda nu Brahma Vishnu Maheshwaru trigunamulto untunnaru.
1: Every heart has got this trinity, Brahma Vishnu Maheshwara.
0: Inta sulabhamaina margani manam vadale petti,
1: we give up such an easy path.
0: Anavasaramaina margamlo manam praveshinchi,
1: we proceed along an unnecessary path. Apoharu
0: guri ayipoyi anumanalato jeevithanni vyartham chesukuntunnamu.
1: We are carried away by all sorts of imaginations and spoil our time and waste our
0: life. Guru, neeku nuve guru.
1: Who is your guru? You yourself is the guru.
0: Marma merigina manunyam sammulo manase variki gurudandi annadu.
1: When once you know the secret of life, your mind will be your teacher.
0: Antakante manaku guruvulu veru.
1: There is no other teacher beyond that guru.
0: Ee naati guruvulanta kudanu,
1: the gurus today,
0: edo mantralanu cheppatamu, గురు పూజలు చేయించుకోవటము, ఈ విధంగా జరుగుతుంటుండాలి. ఒకరిని విమర్శ చేయటం కాదు ఇది, ఉన్న సత్యాన్ని మీకు చెప్తున్నాను.
1: వాట్ హ్యాపన్స్ టుడే ఈజ్ సమ్ టీచింగ్ మంత్ర ఇస్ గివెన్ టు ద డిసైపుల్ అండ్ ద గురు ఇస్ వర్షిప్డ్ ఆన్ ది సేక్రెడ్ డే. ఇట్ ఇస్ నాట్ ఎనీ క్రిటిసిజం, ఇట్ ఇస్ జస్ట్ రొటీన్ వాట్ ఇస్ హ్యాపెనింగ్.
0: చెవులో మంత్రము, చేతిలో డబ్బు.
1: Mantra is whispered into the ear and hand is stretched to collect the money.
0: ఇది గురుత్వానికి తగినటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద సైన్ ఆఫ్ ఎ గురు.
0: గురుదక్షిణ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గురు?
0: గురుదక్షిణ అనగా నేనే గురు అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే గురుదక్షిణ.
1: ద ట్రూ ఆఫరింగ్ టు ఎ గురు ఈస్ టు నో యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎ గురు.
0: కనుక మీకు మీరే గురువు.
1: యు ఆర్ ఎ గురు అంటూ
0: మీకు నీవే బ్రహ్మ.
1: యు ఆర్ బ్రహ్మ.
0: మీకు నీవే శక్తి.
1: యు ఆర్ ఎనర్జీ.
0: సర్వము నీ అందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ వితిన్ యూ.
0: అందుకోసమే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను గాయత్రి మంత్రంలో ఓం భూర్భువస్వః.
1: భగవాన్ టెల్స్ అస్ ఇన్ గాయత్రి మంత్ర ఓం భూర్భువస్వః.
0: భూర్ అనగా భూలోకము.
1: భూర్ ద ఎర్త్.
0: భువః సువర్లోకము.
1: భువః సువర్లోకం.
0: సువః స్వర్గలోకము.
1: సువః హెవెన్.
0: భూర్భువస్వ

0: ఏమేమో లోకములంతా ఉండినట్టుగా మనం భావిస్తున్నాము.
1: వి థింక్ దేర్ సో మెనీ వర్డ్స్.
0: దీనికి సరైన అర్థములు చెప్పి ప్రజల యొక్క అనుమానములు పూర్తి నిర్మూలం గావించేటువంటి పండితులు లేకపోవటమే దీనికి మూల కారణము.
1: దేర్ ఆర్ నో స్కాలర్స్ టుడే హూ కెన్ ఎక్స్ప్లెయిన్ ది ఇన్నర్ మీనింగ్, క్లారిఫై ఆల్ డౌట్స్. దట్ ఇస్ ద రీజన్ ఫర్ అవర్ ఇగ్నోరెన్స్ టుడే.
0: భూ అనగా భూలోకము.
1: భూ మీన్స్ దిస్ అర్త్.
0: భూలోకం అనగా మెటీరియల్ లోకము.
1: దిస్ అర్త్, ది లైఫ్ ఆన్ అర్త్ ఈస్ జస్ట్ ఆఫ్ మెటీరియల్.
0: కనుకనే భూర్ అనగా ఏమిటి? మెటీరియలైజేషన్.
1: సో ద ఫస్ట్ లెవెల్ భూర్ ఈస్ మెటీరియలైజేషన్.
0: భువః.
1: భువః
0: అదే మనసు యొక్క తత్వం, అనగా ఒక విధమైన చలనం కలిగించేటువంటిది.
1: That relates, that pertains to the mind.
0: అది ఏ ప్రాణము?
1: That is life.
0: దీనినే వైబ్రేషన్ అన్నారు.
1: This is called vibration.
0: ప్రపంచము మెటీరియలైజేషన్.
1: The world is materialization.
0: ప్రాణము వైబ్రేషన్.
1: లైఫ్ ఇస్ వైబ్రేషన్.
0: ఇంకా సువహ.
1: థర్డ్ వన్ సువహ.
0: అది ఏ జ్ఞానము?
1: దట్ ఈస్ విజ్డమ్.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: దట్ ఈస్ కాల్డ్ ప్రజ్ఞాన, విచ్ ఇస్ బ్రహ్మన్.
0: దీనిని రేడియేషన్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ రేడియేషన్.
0: మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్, మూడు మనయందే ఉంటున్నాయి.
1: మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్, ఆల్ ది త్రీ ఆర్ ఇన్ యూ.
0: కనుక ఎక్కడో ఏ లోకంలో ఉంటున్నాయి కాదు, మన లోకమునందే ఉంటున్నాయి.
1: They are not present in any separate world.
0: సారూప్య సారూప్య సామీప్య సాయుధ్యము అని చెప్తూ వచ్చారు.
1: This is what is called the proximity, the identity and the merger.
0: కనుక మనం దేన్ని కూడా మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు.
1: We don't need to worry for any matter.
0: చేయవలసింది మంచి కార్యములు.
1: We have to do good actions.
0: అందరికి ఉపకారకమైన కార్యములు చేయాలి.
1: We have to help everybody.
0: ఆ సమయమునందు కూడా నీ ఏం చింతించాలి?
1: What should you feel then?
0: నేను ఉపకారం చేసే నేను ఒక బ్రహ్మను.
1: I help him, I am Brahma.
0: చేయించుకునేటువంటి వ్యక్తి ఒక బ్రహ్మను.
1: The receiver is Brahma.
0: అందుకోసం మన భారతదేశమునందు అన్నం పెట్టే సమయంలో దరిద్ర నారాయణ సేవ చేస్తున్నామంటారు. ఒక దరిద్ర నారాయణ, రెండో వాడు లక్ష్మీనారాయణ.
1: వన్ ఇస్ దరిద్ర నారాయణ, ద సెకండ్ ఇస్ లక్ష్మీనారాయణ.
0: లక్ష్మీనారాయణ కావలసిన సేవకులంతా ఉంటారు.
1: లక్ష్మీనారాయణ హ్యాస్ సో మెనీ సర్వెంట్స్.
0: లక్ష్మీనారాయణ కావలసినంత శక్తులంతా ఉంటాయి.
1: లక్ష్మీనారాయణ ఇస్ అఫ్లుయెంట్ రిచ్.
0: భోజనానికి ఏమి తక్కువ ఉండదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్.
0: కానీ దరిద్ర నారాయణకి ఏ శక్తులు ఉండదు.
1: దరిద్ర నారాయణ
0: అలాంటి వారిని మనం శక్తినిచ్చి పెంపొందింప చేయాలి.
1: వి షుడ్ హెల్ప్ దరిద్ర నారాయణ.
0: అప్పుడు దానికి హెల్ప్ చేసి నీవు లక్ష్మీనారాయణలో చేర్చుకో.
1: బై హెల్పింగ్ దరిద్ర నారాయణ యూ కెన్ బికమ్ లక్ష్మీనారాయణ.
0: కనుకనే వ్యాసులు కూడా దీనినే చెప్తూ వచ్చాడు. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: యాస్ ఆల్సో సెట్ ది సేమ్ థింగ్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: అనగా అందరికీ నువ్వు సహాయం చేయి.
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: ఈ సహాయం నీకు నువ్వు చేసుకున్నటువంటి వాడే.
1: ఇట్ ఇస్ ఎ హెల్ప్ అన్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుక ఏమి చేసుకున్నప్పటికీ మనకు మనం చేసుకోవటమే.
1: వాట్ ఎవర్ వీ డూ, ఇట్ ఇస్ ఎ హెల్ప్ టు అవర్ ఓన్.
0: దీనిని పురస్కరించుకునే వేదమునందు కూడాను సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరికి నమస్కారం చేసినా భగవంతునికి.
1: The Veda says, whomsoever you respect and pay your obeisance.
0: అనగా దీని అర్థం ఏమిటి?
1: Respect to God. What does
0: నమస్కారం చేయించుకున్న వాడు కూడా బ్రహ్మనే.
1: Means who receives your salutations is also Brahma.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఎంత కాలం నుండియో మీ యొక్క జీవితాన్నంతా కూడాను పెడమార్గం పట్టించి అనేక అనుమానముల చేతను సందేహముల చేతను జీవితం చాలా అల్లకల్లోలంగా మారిపోతుండాలి.
1: For long you have been treading along the wrong path, full of doubts and confusion.
0: ఏది రైట్, ఏది రాంగ్?
1: What is right and what's wrong?
0: కేవలం దీనికి మూల కారణం నీ వ్యక్తిగా భావిస్తున్నావు.
1: The main reason is you consider yourself as a individual.
0: సమష్టి.
1: You are not individual but you are collective.
0: సమష్టి కాదు సృష్టి.
1: And you are a cosmic form, creation.
0: సృష్టి కాదు పుష్టి.
1: That is the strength.
0: పుష్టి కాదు పరమేష్టి.
1: It is not mere పుష్టి, the strength, but it is పరమేష్టి
0: నీవే. పుష్టి నీవే, సమష్టి నీవే, సృష్టి నీవే.
1: Therefore you are the divinity, you are the cosmic form and you are this creation.
0: అనేటువంటి వాడు శక్తి అనేటువంటి పుష్టిని మనం సంపాదించుకోవాలి.
1: Therefore we should gain the strength of energy.
0: తర్వాతనే దాని యొక్క విధమైనటువంటి సృష్టిని మనం చెయ్యాలి.
1: అండ్ దెన్ ఇట్ లీడ్స్ టు క్రియేషన్.
0: ఈ సృష్టి యొక్క శక్తియే పరమాత్మ యొక్క పరమేష్టి.
1: ద పవర్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఇస్ ద డివినిటీ.
0: కనుకనే అందరు కూడా భగవత్ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ డివైన్.
0: ఎవరు తక్కువ ఎక్కువ అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఎట్ లో అండ్ హై.
0: మీరు అనుకుంటారు స్వామికి ఉన్నటువంటి శక్తి మాకు వస్తుందా అని మీరు అనుకుంటారు.
1: యూ మే ఫీల్ విల్ ఐ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ స్వామి.
0: ఫాలో మీ, తప్పక నేను ఇస్తాను, ఆ శక్తి మీకు వస్తుంది. మీ ఎందుకు కూడా ఆ శక్తి ఉన్నది.
1: భగవాన్ టెల్స్ యూ ఫాలో మీ, ఐ విల్ గివ్ యూ మై పవర్.
0: ఆ శక్తిని మీరు అనుసరించడం లేదు.
1: బట్ యూ డోంట్ ఫాలో హిమ్.
0: ఈ ఆనందం మీకు కావాలి.
1: యూ వాంట్ దట్ స్టేట్ ఆఫ్
0: బ్లిస్. నిజంగా అనుసరిస్తే ఈ ఆనందం మన వెంట ఉంటుంది.
1: ఇఫ్ యూ రియల్లీ ఫాలో యూ విల్ ఫైండ్ ద బ్లిస్.
0: వెంట మాత్రమే కాదు, వెంట గంట ఇంట కంట అంతలకు ఉంటుంది ఈ యొక్క ఆనందం.
1: యూ ఫైండ్ ద బ్లిస్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యూ అరౌండ్ యూ ఆల్వేస్.
0: కనుక నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ బ్లిస్.
0: నీ ఆనందం నీలో ఉంటుంటే బయట ఆనందం కోసం నువ్వెందుకు ప్రాకులాడాలి?
1: వెన్ దట్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ, వై డు యూ స్ట్రగుల్ హార్డ్ టు ఫైండ్ ఇట్
0: అవుట్ సైడ్? ఈ జగత్తులో నాకు ఏదో ఆనందం చిక్కుతుందని భావిస్తున్నావు.
1: యు థింక్ దట్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్.
0: జగత్తులో ఏ మాత్రము ఆనందం లేదు.
1: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ ద వరల్డ్.
0: అంతా నీ యందే ఉంటుంది.
1: ఇట్ ఇస్ విత్ ఇన్ యూ.
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక బ్రహ్మతత్వం అనేటువంటిది అంతా నీ స్వరూపమే. సో
1: యు ఆర్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ బ్రహ్మన్.
0: నీవే బ్రహ్మగా నీవు భావించు.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ బ్రహ్మ.
0: బ్రహ్మత్వమైన నీవు ఎల్లప్పుడు కూడా నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనేటువంటి దీంతో నీవు విశ్వసించు.
1: స్లోలీ గ్రాడ్యువల్లీ యూ రిపీట్ అండ్ ఫీల్ దట్ యు ఆర్ బ్రహ్మన్.
0: నీవే బ్రహ్మగా మారిపోతావు.
1: దెన్ యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు బ్రహ్మ.
0: ఇదండి ఇప్పుడు కెమెరా ఉంటుండాలి.
1: హియర్ ఇస్ కెమెరా.
0: ఆ కెమెరా ఒకవైపు నా వైపు తిప్పి స్విచ్ వేస్తే నా పిక్చర్ అందులో పోయి పడిపోతుంది.
1: ఇఫ్ యూ టర్న్ దిస్ కెమెరా లెన్స్ టువర్డ్ స్వామి అండ్ పుట్ ఆన్ ద స్విచ్, యూ విల్ ఫైండ్ దిస్ పిక్చర్.
0: ఈ మైండ్ అనేటువంటిది,
1: మైండ్,
0: ఈ మైండ్ అనేటువంటి దానికి ఏకాగ్రత అనేటువంటి ఒక లెన్స్ ఉంటుంది.
1: దిస్ మైండ్ హ్యాస్ గాట్ దిస్ లెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్.
0: దానిని బ్రహ్మ వైపును తిప్పు.
1: టర్న్ ఇట్ టువర్డ్స్ బ్రహ్మ.
0: బుద్ధి అనే స్విచ్ వేయి
1: అండ్ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఇంటర్నెట్.
0: బ్రహ్మ వచ్చి నీలో పిక్చర్ అయిపోతుంది.
1: అండ్ యూ విల్ హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ బ్రహ్మ ఇమీడియట్లీ.
0: మన దేహమే ఒక కెమెరా.
1: అవర్ బాడీ ఇస్ ఎ కెమెరా.
0: మన మైండే ఒక లెన్స్.
1: మైండ్ ఇస్ అవర్ లెన్స్.
0: మన భావమే ఒక పిక్చర్.
1: ఫీలింగ్ ఇస్ ఎ పిక్చర్.
0: అనగా ఫిలిం.
1: ద ఫిలిం ఇస్ ద పిక్చర్.
0: బుద్ధి స్విచ్.
1: ఇంటెలెక్ట్ ఇస్ ద స్విచ్.
0: మన దృష్టి దైవ దృష్టి.
1: అండ్ అవర్ విజన్, అవర్ లుక్ ఇస్ డివైన్.
0: దైవ దృష్టి అని పెట్టినప్పుడు మనలోనే దైవత్వం వచ్చి ప్రవేశిస్తుంది.
1: అండ్ వన్స్ యూ టర్న్ గాడ్ వర్డ్,
0: అందుకోసమే స్వామి అనేక విధములుగా మీకు చెప్తుంటాడు.
1: సో భగవాన్ టెల్స్ అస్ ఇన్ వెరీ
0: నాయన, ఇది చేయవద్దు, అది చేయవద్దు, ఇది చేయి, అది చేయి. ఎందుకోసం? నా కోసం కాదు.
1: భగవాన్ రిఫర్స్ టు డూస్ అండ్ డోంట్స్, నాట్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
0: నిన్ను బ్రహ్మతత్వంలో ప్రవేశింపచేసే కోసమని.
1: టు మేక్ యూ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మ సత్యాన్ని నీకు బోధించే నిమిత్తమై.
1: టు టీచ్ యూ ద ట్రూత్ ఆఫ్ బ్రహ్మ.
0: ఈ పవిత్రమైనటువంటి జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితంగా రూపొందించడానికి.
1: టు మేక్ ది సేక్రెడ్ లైఫ్ ఐడియల్ టు డిమాన్స్ట్రేట్ టు అదర్.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఐడియల్ మ్యాన్ గా తయారు కావాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అన్ ఐడియల్ మ్యాన్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: దైవం ఏ రీతిగా అందరికీ సాక్షిభూతమో ప్రతి మానవుడు కూడా అందరికీ సాక్షిభూతుడుగా ఉండాలి.
1: Just as God is an eternal witness, every man should stand as a witness.
0: Teraku venakala dagiyunna
1: behind the curtain there is hidden.
0: Sattamunu chooda evariki taramu kaadu.
1: Behind the curtain there is a hidden divinity which you cannot see.
0: Karyam ivvalanunde kaaranam avvalanunde.
1: Cause is on this side, the effect is on the other way.
0: Kanuka karyakarana sambandhamainatundi okka bhavamundu neevu batikiyundu.
1: Therefore, you have to understand the relationship between cause and effect and live there.
0: దీనితో నీ యొక్క బ్రతుకును నీవు సార్థకంగా గావించుకోవాలి.
1: Redeem your lives with such a thought.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: ప్రపంచమంతా ఇప్పుడు ఈ విధమైనటువంటి యొక్క స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి పావనమైనటువంటి బ్రహ్మభావం నువ్వు కలిగి ఉంటే ఎంత సుఖంగా ఉంటుంది.
1: If you have these thoughts that are pure and sacred, taking everything as divine, you will be very happy in this world.
0: Yavari paina kudunu manam dvesham cheyakokoddu.
1: You should not have hatred, malice towards anybody.
0: Sarva bhura tiraskaram kesavam pratigacchite nivu bhagavantuni tiraskarinchinattu vaade avutavu.
1: Whomsoever you deny or reject, you will be rejecting, denying God himself.
0: Kanuka bhagavantune meeku guruvu.
1: God is your guru.
0: Gurur guru.
1: He is teacher of teachers.
0: అలాంటి గురుత్వం మనకు ఉండినప్పుడు ఎందుకు మనం ఈ విధంగా బాధపడాలి?
1: వెన్ దట్ హై పొజిషన్ ఆఫ్ గురు ఇస్ దేర్, వై డు యు సఫర్?
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం గుండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏల.
1: వెన్ యు హ్యావ్ దట్ విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ బై యువర్ సైడ్ దట్ సాటిస్ఫైస్ ఆల్ యువర్ ఆన్సర్స్ యువర్ డిజైర్స్, వై ఆర్ యు ఆఫ్టర్ ఎ క్రీపర్?
0: కామధేనువే ఉండ అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేల.
1: When you have that wish fulfilling cow which will yield milk by mere asking, why do you need to buy a cow paying money?
0: ఎందుకు?
1: Why?
0: కల్పవృక్షం మన దగ్గర ఉంది, కామధేను మన దగ్గర ఉంటుంది, అది పరుల దగ్గరికి పోయి ఎందుకు చేయదాచాలి?
1: You have got that wish fulfilling tree and wish fulfilling cow. Why do you beg others?
0: Andaru bhagavantuni yokka biddale, andaru bhagavantuni yokka amsamle, andaru bhagavantuni yokka swaroopamle.
1: All are children of God. All are the sparks of divine.
0: కనుకనే గీత గీతయందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అన్నారు.
1: Therefore Gita declares that you are all the sparks of the divine and eternal.
0: చుక్కలన్నీ బ్రహ్మ, సూర్యుండు అది బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ.
1: The stars are Brahman, sun is Brahma, moon is Brahma, water is Brahma.
0: స్వర్గమన్నను బ్రహ్మ, వైకుంఠం అది బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ,
1: మదర్ ఇస్ బ్రహ్మ, ఫాదర్ ఇస్ బ్రహ్మ,
0: భాగ్యంబులది బ్రహ్మ, నవ్యత్యమది బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, జీవి బ్రహ్మ,
1: ద వెల్త్ ఇస్ బ్రహ్మ, ద డిజర్వ్డ్నెస్ ఇస్ బ్రహ్మ,
0: పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ, గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ,
1: ద క్రియేషన్ సస్టెనెన్స్ ఎనిహిలేషన్ ఆర్ బ్రహ్మన్ and the householder is Brahma.
0: Karmalanniyu Brahma.
1: All actions are Brahma.
0: Kayamantayu Brahma.
1: The body is Brahma.
0: Sarvamunu Brahma, ee sabayu Brahma.
1: Everything is Brahma. This august assembly is Brahma.
0: Andaru Brahma swarupule.
1: All are the forms of Brahma.
0: Brahma lenatundi ekkada kani kanaradu.
1: There is no place where there is no Brahma.
0: కనుకనే సర్వత పాణిపాదం అని వేదంతం బోధించింది.
1: Therefore Veda teaches God is everywhere.
0: దీనిని సైంటిస్ట్ అంతా కూడాను,
1: దిస్ సైంటిస్ట్
0: ఎక్కడ చూసినా కానీ అణుశక్తి ఉంటుండాలి.
1: సైంటిస్ట్ డిక్లేర్ దట్ దేర్ ఇస్ అటామిక్ పవర్ ఎవ్రీవేర్.
0: అది లేని చోటు లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ విదౌట్ ఇట్.
0: దీనిని వేదాంతం చెప్పింది.
1: దిస్ వేదాంత
0: అనురణీయం మహతో మహీయం.
1: ఇట్స్ వేదాంత.
0: అణువులో అణువుగా ఉన్నావు, ఘనములో ఘనముగా ఉంటున్నావు.
1: యు ఆర్ ది స్మాలెస్ట్ అమంగ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: కనుక భగవంతుడు ఎక్కడ చూసినా ఉంటున్నాడు.
1: సో గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: సర్వము అణుశక్తిమయమైనట్టుగా సర్వము బ్రహ్మమయమే.
1: జస్ట్ యాజ్ వీ సే ఎవ్రీథింగ్ ఈజ్ అటామిక్ పవర్, ఎవ్రీథింగ్ ఈజ్ దట్ ఆఫ్ బ్రహ్మన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక దేనిని కూడా మనం ఏ విధంగా విచారం చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు వరీ.
0: భగవద్ భావాన్ని నీవు చింతిస్తూరా.
1: Entertain divine thoughts within yourself.
0: అంతకంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing more than that.
0: అది మీ సర్వస్వాన్ని కూడాను చేకూరుస్తుంది.
1: That will give you everything that you need and require.
0: కట్టగడపడికి బ్రహ్మలోనే తాను చేరిపోతుంది.
1: Ultimately you will merge in Brahma.
0: కనుక అన్ని నామములు భగవంతుని యొక్క నామములే.
1: So all names are
0: అన్ని
1: divine.
0: అన్ని రూపములు భగవంతుని యొక్క రూపములే.
1: All forms are divine.
0: అనేక ప్రభువుకు అనేక నామం.
1: One God has many names.
0: ఎన్నో పేర్లు పెట్టాం.
1: సో మెనీ నేమ్స్.
0: గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, కీరు, ఎన్ని పేర్లు చెప్పినా అన్నిటి అందు ఉన్నటువంటి షుగర్ ఈజ్ వన్.
1: వీ హావ్ సో మెనీ స్వీట్స్, మైసూర్ పాక్, గులాబ్ జామ్, సో మెనీ స్వీట్స్, బట్ ది షుగర్ ఈజ్ వన్ ఇన్ ద సేమ్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే నాకు మైసూర్ ప్యాకే కావాలి, గులాబ్ జామ్ వద్దని ఎవరు జగడేస్తారు.
1: When once you know this truth that sugar is same, you will not say I want Mysore pak and not gulab jam.
0: ఇక్కడ చాపల్యంలే తప్ప షుగర్ చాపల్యం లేదు. అక్కడ
1: టేస్ట్ డిఫర్, నథింగ్ రాంగ్ విత్ ద షుగర్.
0: కనుకనే మన మనసు యొక్క భ్రాంతులే ఇవన్నీ, కానీ తీపులో దోషం లేదు.
1: ఇట్స్ ఓన్లీ అవర్ లైక్స్ అండ్ డిస్ లైక్స్, నథింగ్ రాంగ్ విత్ ద షుగర్.
0: మనిషి అంతా కూడా బ్రహ్మస్వరూపమే.
1: ద హ్యూమన్ ఇస్ బ్రహ్మన్.
0: కనుకనే విశ్వము అనేటువంటి పదంలో ఎంత అర్థం ఉంటుండాలి.
1: దిస్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ దిస్ వర్డ్ విశ్వం.
0: వి ప్లస్ మో, విశ్వము అని అయిపోయింది.
1: దిస్ వి ప్లస్
0: అనేక అస్తములతో, అనేక అంగములతో ఈ జగత్తులో దిగి వచ్చినటువంటిది విశ్వము అన్నారు.
1: Vishnu is the one that has come, that has descended on earth with so many limbs.
0: Vishnu. Vishwam Vishnu swarupam undi.
1: The entire universe is the manifestation of Vishnu.
0: కనుక మనం ఏ మాత్రం కూడా భేదాలకు అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
0: ఒక చిన్నది ప్రాప్తమైనటువంటి విషయం ఈనాడు గురు పౌర్ణమి కనుక మీకు చెప్తున్నాను.
1: భగవాన్ విల్ గివ్ అస్ ఎన్ ఇలస్ట్రేషన్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్.
0: మనం ఎంత భ్రమలో పడిపోతున్నామంటే అన్ని విధములైనటువంటి అజ్ఞానంగా మనం పెంచుకుంటున్నాం.
1: వి ఆర్ వెరీ మచ్ డెల్యూటెడ్ వెరీ ఆఫెన్ అండ్ ఆర్ ఇగ్నోరెంట్.
0: అనగా శంఖ, చక్ర, గదా, పద్మము అంటున్నాం.
1: వి సే ద విష్ణు క్యారీస్ విత్ హిమ్ ఆల్ ఇన్సిగ్నియా లైక్ ద మేజ్. దీని
0: అంతరార్థం ఏమిటి?
1: అండ్ ద కౌంచ్, వాట్ ఇస్ ది
0: ఇన్సిగ్నియా?
1: ద కౌంచ్.
0: శంఖం అనగా శబ్దము.
1: ఇట్ ఇస్ ద సౌండ్.
0: కనుక శబ్దమంతా భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటుండాలి.
1: ద సౌండ్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: శబ్ద బ్రహ్మమయీ,
1: ద సౌండ్
0: చరాచరమయీ,
1: దట్ విచ్ ఇస్ మోర్ సైలెంట్ అండ్ నాట్ మోర్.

0: the sound.
1: అది ఏ శంఖము?
0: దట్ ఇస్ కౌంట్
1: చక్రము.
0: ద వీల్.
1: ఏదో ఒక చక్రం పట్టుకుని వస్తున్నాడా భగవంతుడు?
0: రీటింగ్ దట్ హీస్ క్యారింగ్ ఎ వీల్ విత్ హిమ్.
1: కాలము, టైం అనేటువంటిది భగవంతుని యొక్క చేతిలో ఉంటుండాలి.
0: ద వీల్ ఆఫ్ టైమ్ ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కాల చక్రము అంటున్నారు.
0: దట్ ఇస్ ద వీల్ ఆఫ్ టైమ్.
1: గద.
0: అండ్ ఫ్రమ్ ద మే.
1: గదానగా ఏమిటి? బలము.
0: ద మే స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్.
1: పద్మము.
0: ద లోటస్.
1: పద్మం అనగా హృదయము.
0: లోటస్ ఈస్ ది
1: హార్ట్. కాబట్టి ప్రతి ఒక్కరి హృదయము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్.
1: కాలమంతా భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: శబ్దమంతా
1: భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: సౌండ్ ఈజ్
1: బలమంతా భగవంతుని చేతిలో ఉంటుండాలి. దీని యొక్క అంతరార్థమే విష్ణువు యొక్క శంఖ చక్ర కదా పద్మం ఉన్నటువంటి అర్థము.
0: ఆల్ దిస్ ఈస్ కన్వేడ్ ఇన్ ది వేరియస్ థింగ్స్ అటాచ్డ్ అసోసియేటెడ్ విత్ విష్ణు.
1: నిజంగా మానవులు భక్తులైనటువంటి వారు ఎంతో అమాయకంగా కూడా పోతున్నారు.
0: మెనీ ఆఫ్ ది డివోటీస్ ఆర్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్.
1: చిన్న ఉదాహరణ చూడండి,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: వైష్ణవులంతా నారాయణ అంటే చాలా ఇష్టము.
0: వైష్ణవైస్ దే లైక్ నారాయణ.
1: శైవులు అనగా ఏమిటంటే ఒక శివ అంటే పంచాక్షర నామే తనకి ఇష్టము.
0: శైవైస్ దే లైక్ శివ.
1: కానీ ఇరువురు చేరి తిరుపతికి వెళుతుంటారు.
0: బట్ బోత్ గో టు తిరుపతి.
1: అక్కడ విష్ణువులంతా పోతుంది. వెంకటరమణ వెంకటరమణ వెంకటరమణ అని పిలుస్తారు పాపం.
0: వైష్ణవైస్ అడ్రస్ లార్డ్ దేర్ యాజ్ రమణ.
1: శైవులు పోతారు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు.
0: శైవైస్ కాల్ హిమ్ వెంకటేశ్వర.
1: వెంకటరమణ వెంకటేశ్వర ఈ ఇందులో పేరులో వ్యత్యాసం కానీ వెంకటేశ్వరుడు ఒక్కడే ఉండేది అక్కడే.
0: వెంకటరమణ వెంకటేశ్వర దిస్ డిఫరెన్స్ ఇన్
1: నేమ్ అతృప్తి.
0: ఇట్ ఇస్ ఓన్లీ మీన్ సాటిస్ఫై.
1: రమణ అంటే వీళ్ళకు ఒక వైష్ణవ సిద్ధాంతము.
0: రమణ స్టాండ్స్ ఫర్ వైష్ణవ ఫిలాసఫీ.
1: రమించేటువంటి భావమే రమణ.
0: రమణ ఇస్ వన్ దట్ డిలైట్స్ యూ, దట్ మేక్స్ యూ హ్యాపీ.
1: ఈశ్వరాన్ని అంటే సకలేశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
0: ఈశ్వర విత్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ ఈజ్ ఈశ్వర.
1: కనుక ఇవన్నీ కూడా మన భ్రమల చేతనే మనం దీన్ని వలిస్తున్నాము.
0: దట్స్ ఆల్ యువర్ ఇల్యూషన్. దేర్ఫోర్
1: ఈశ్వరుని పశుపతి అంటారు.
0: We call Ishwara as Pashupati.
1: Pashupati.
0: Pashupati.
1: దీని అర్థం ఏమిటి?
0: వాట్స్ మీనింగ్?
1: పశువులకంతా అధిపతి పశుపతి.
0: దట్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ కౌ.
1: వైష్ణవులు వస్తారు గోపాల గోపాల అంటారు.
0: వైష్ణవ ఇస్ కాల్ గోపాల.
1: ఈ గోపాల అనే పదమునకు ఒక పశుపతి అనే పదమునకు రెండింటికి సంబంధం ఒక్కటే.
0: గోపాల పశుపతి
1: పాలించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ
1: పశువులను పాలించిన వాడు ఇది విష్ణువు.
0: సో ఇటు విష్ణు అండ్ రెండింటి
1: ఒకటే పశుపతి ఈశ్వరుడు.
0: పశుపతి ఈశ్వర.
1: గోపాల అంటే వైష్ణవుడు.
0: గోపాల వైష్ణవ
1: రెండు చేరు ఒక్కటే.
0: బోత్ కన్వే.
1: అందువల్ల ఈశ్వరుడు కూడాను డమరకము.
0: ఈశ్వర క్యారీస్ విత్ హిమ్
1: త్రిశూలము.
0: త్రిశూల
1: ఇవన్నీ ఎందు ఉండేటువంటి వైష్ణవు యొక్క తత్వమే దాని ఎందు ఉంటుండాలి.
0: వి ఫైండ్ ద వైష్ణవ ఫిలాసఫీ.
1: డమరకం అనగానే శబ్ద బ్రహ్మము.
0: ద డమరక ఆఫ్ శివ స్టాండ్స్ ఫర్
1: విష్ణువు యొక్క శంఖమే ఇక్కడ డమరకంగా ఉంటుండాలి.
0: ద కౌంచ్ ఆఫ్ విష్ణు ఇస్ ద డమరక ఆఫ్ శివ.
1: త్రిశూలము.
0: ద ట్రైడెంట్ త్రిశూలం.
1: త్రిశూలం అనగా మూడు కాలముల యొక్క ఏకమైనటువంటిది. అదే కాలముల యొక్క తత్వము.
0: ద ట్రైడెంట్ స్టాండ్స్ ఫర్ ద టైమ్.
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములంతా ఏకం కావటమే త్రిశూలం యొక్క అంతరార్థము.
0: ద యూనిట్ ఆఫ్ ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ విధంగా దైవత్వం లోపల అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దీంతో ఉపాసన చేస్తూ వస్తున్నారు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ వి వర్షిప్ ఇన్ అవర్ ఓన్ వే వేరియస్ టైప్స్.
1: మనం ఏ మతమును కూడా దూషించనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి, పిల్లలకు చక్కగా అర్థమవుతుంది.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ వెరీ క్లియర్.
1: వీణ ఉంటుండాలి.
0: హియర్ యు హావ్ వీణ.
1: వీణ. వీణ లోపల అనేక ఇది వైర్లంతా ఉంటున్నాయి.
0: ద వీణ హస్ సో మెనీ
1: తీగలంతా ఉంటున్నాయి.
0: సో మెనీ స్ట్రింగ్స్.
1: ఒక్కొక్క తీగ ఒక్కొక్క శబ్దాన్ని ఇస్తుంటాది.
0: ఈచ్ స్ట్రింగ్ గివ్స్ వన్ సౌండ్.
1: అయితే ఆ తీగలు అపస్వరం పలికిందంటే వినేటువంటి వారికి చాలా ఇంపుగా ఉండదు.
0: వెన్ వన్స్ ది స్ట్రింగ్స్ bring the sound out of tune, you can't hear.
1: Peegalu veri veriga unnai kaani veena okkate.
0: Though the strings are many, veena is one and the same.
1: Ee peegalu anninti yokka ekatvamto suswaranga paliginappude manaku aanandam chikkutundi.
0: When all the strings are played in harmony, you listen to melodious
1: music. Desamanta oka veena vantidi.
0: The whole country is like veena.
1: Anni matamulu oka peegala vantive.
0: All religions are like string.
1: Anni matamulu ekamaipoyi oka suswaranga vaste adhe manchi aanandamu.
0: When all religions sing together in perfect harmony, you get the same music.
1: దీని పైన మనకు చక్కని విశ్వాసం కలగాలి.
0: You must have strong faith in that thought.
1: షిరిడి లోపల కూడాను వచ్చిన వారందరినీ 2 రూపాయలు ఇమ్మని చెప్పి అడిగేవాడు.
0: There in Shirdi, Baba asked for 2 rupees as
1: an offering.
0: 2 rupees.
1: ఎందుకోసమంటే
0: why?
1: ఒకటి శ్రద్ధ, ఒకటి భక్తి.
0: One is steadfastness, other is devotion.
1: ఈ రెండే నాకు ఇవ్వండి.
0: Give me these two.
1: ఈ రెండు కూడాను ఒక విత్తనంలో రెండు బద్దల వంటివి.
0: These two are like two cotyledons of the same seed.
1: ఈ రెండు బద్దలు చేరినప్పుడే మొక్కలు వస్తుంది.
0: When these two cotyledons are there, you find
1: బద్దలు. బద్దలు వేరు వేరైనప్పుడు మొక్కలు రావు.
0: When one they are split, you can't find a plant.
1: కనుక శ్రద్ధా భక్తి రెండు చేరి రెండు ఒక దెబ్బల చేరిపోవాలి.
2: దేర్ఫోర్ యు ఫైండ్ ద సిన్సెరిటీ అండ్ ద డివోషన్ లైక్ యాక్టింగ్ లైక్ కాటన్.
1: ఆనందము అనేటువంటి మొక్క ఆవిర్భవిస్తుంది.
2: దెన్ యు ఫైండ్ ది సీడ్ జర్మినేటింగ్ ఇన్ టు ద ప్లాంట్ ఆఫ్ బ్లిస్.
1: కనుక ఏ మతభేదములు కూడా పెట్టుకోకూడదు.
2: పుష్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
2: Religions are many, but the path is one.
1: Vastra vedamu veru vastu okate.
2: There's the different clothes there, but the yarn is one.
1: Bangaramulu veru bangaram okate.
2: Jewels are many, but gold is one.
1: Pasula vannelu veru palu okate.
2: The colors of the cows vary, but the milk is one.
1: Jeevajantulu veru jeevundu okane.
2: The creatures are many, but the indweller is one.
1: Poola jatulu veru poojalu okate.
2: Flowers are many, worship is one.
1: Telivilekanu manavulu telividappi.
2: You lose all your intelligence and you turn foolish.
1: Bratuku kosamu bahubada baddhulairi.
2: To carry a living you are bound, you are chained.
1: చామంతి పూల పూజ, రోజెస్ పూజ అనేటువంటిది ఉంది. పూజ ఒక్కటే.
2: దేర్ ఇస్ నథింగ్ లైక్ రోజ్ వర్షిప్ ఆర్ వర్షిప్ విత్ క్రిసాంథిమమ్స్, నథింగ్ లైక్ దాట్.
1: ఇదంతా మన యొక్క మనసు యొక్క భ్రాంతి పైన ఆధారపడి ఉంటుంది.
2: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్, ఫీలింగ్ ఆఫ్ ద మైండ్.
1: కనుక నేటి నుంచి భ్రాంతిని దూరం చేసి బ్రహ్మతత్వాన్ని మనం అభివృద్ధి కలుసుకోవాలి.
2: ఫ్రమ్ దిస్ డే గివ్ అప్ ఆల్ ది ఇల్యూషన్ ద డెల్యూషన్ ఇంప్రూవ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: అందరూ బ్రహ్మస్వరూపులే.
2: దట్ ఆల్ ఆర్ ఫార్మ్స్.
1: అందరూ దైవ స్వరూపులే.
2: దట్ ఆల్ ఆర్ డివైన్.
1: కొంతకాలం అందరూ కూడా సాహిత్య తత్వాన్ని పొందుతారు.
2: దేర్ఫోర్ ఆల్ విల్ డిజర్వ్ దట్ మర్జర్ ఇన్ గాడ్.
1: ఇట్టి విశాలమైన హృదయాన్ని మనం అభివృద్ధి పెంచుకోవాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: నేను వేరు, నీవు వేరు, వారు వేరు అనే ఈ డిఫరెన్స్ అనేది రాకూడదు.
2: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ differences whatsoever.
1: Kani brotherhood of man, fatherhood of God annaru, adi sarainatundi kaadu.
2: But we say brotherhood of man and fatherhood of God, it's not true.
1: Yemi brotherhood of man antundi.
2: What is this brotherhood of man?
1: Ee brothers aasti paasulu kosamani enta mandi supreme court varaku povatam ledhu.
2: Don't you find many brothers taking the matter to the supreme court fighting for property?
1: There's
2: no unity among
1: brothers. Brothers antundi kuda manaku akkarledu.
2: Let's not say brothers.
1: Ekaatma bhavam.
2: We should have the
1: same. Niyandu nayandu unnadi oke aatmane.
2: The same spirit is present in you and in me.
1: భేదమును కలగవక్కడ.
2: No difference whatsoever.
1: అయితే అంత సులభంగా రాదు ఇది.
2: But it's not that simple.
1: ప్రాక్టీస్ చెయ్యాలి.
2: We should practice.
1: యో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం.
2: We should practice.
1: Walking, talking, reading, writing, eating, anni practice valane vachinayi.
2: Walking, talking, eating, writing, everything you get up by practice.
1: Anni writing anta practice.
2: You practice writing.
1: Reading anta practice.
2: Reading out of
1: walking anta practice.
2: Walking you
1: talking
2: practice.
1: Anta practice.
2: Talking.
1: Eating anta practice.
2: Eating.
1: Anta practice.
2: Everything is a result of practice.
1: కనుక ఈ ప్రాక్టీస్ లోపలే మనం సరైనటువంటి యొక్క తత్వాన్ని, నిజ తత్వాన్ని మనం పొందాలి.
2: As you practice, know the inner truth.
1: ఇది దైవాజ్ఞను తిరసావహిస్తే తప్పక దైవతత్వాన్ని మనం పొందిపోతాం.
2: ఇఫ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్ యూ విల్ బి డివైన్.
1: కనుకనే ఇన్ని శాస్త్రములంతకును దైవాజ్ఞగా మీరు భావించాలి.
2: కన్సిడర్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్
1: చదవనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ.
1: నీవు భగవత్ ప్రేమను నీవు పొందు.
2: యూ బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్.
1: ఒక్క ప్రేమ మన యందున్నదా సర్వము మనకు చేరిపోతుంది.
2: వెన్ వన్స్ యూ హావ్ లవ్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో.
1: ప్రేమ ముదిత మనసే కసే.

0: దారిద్ర్యవత్ దుఃఖం నాస్తి జ్ఞానాత్ పరం సుఖం నాస్తి జ్ఞానాత్ పరం సుఖం.
1: There is no other disease which is worse than that of miserliness. There is no other greater enemy than one's own anger. There is no other misery beyond poverty. There is nothing that gives greater joy than wisdom.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Prema Anna. అహం అన్న, ఆత్మ అన్న, నేను అన్న, ఇవన్నీ ఇప్పుడు నువ్వు పర్యాయ పదములే. అన్నిటికీ ఒకే అర్థమే.
1: ప్రేమ, లవ్, అహం, ఆత్మ, ద సింగిల్ లిటిల్ వర్డ్ ఐ, దే ఆర్ ఆల్ సినోనిమ్స్, దే మీన్ ద సేమ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతున్నాడు.
1: సో ఎవ్రీవన్ యూజెస్ దిస్ వర్డ్ ఐ,
0: అనగా తాను ఆత్మ అనేటువంటి దాన్ని తెలుపుకుంటున్నాడు.
1: మీనింగ్ హీ ఎక్స్ప్రెసెస్ అండ్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఆత్మ, ద సెల్ఫ్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, ఎచ్చట చూచిన, ఎచ్చట విన్న, ఎట్టు అనుభవించిన, సర్వత్రా ఉన్నది బ్రహ్మని.
1: Whatever you may hear, whatever you may see and experience, it is divine.
0: బ్రహ్మ అన్నను కూడాను ఒకే అర్థమే. నేను అనేటువంటి పదమునకు అర్థం
1: బ్రహ్మ ఆల్సో మీన్ ద సేమ్ యాజ్ ఐ.
0: కనుకనే ఐన్స్టీన్ చెప్పాడు.
1: So Einstein said,
0: ee prapanchamunandu vastulu kaani leka ye roopamulu kaani ye anubhootulu kaani eviyu levu.
1: In this world there are no objects, there are no forms nor experiences.
0: Anta okka shakti maatrame.
1: There is only one energy.
0: ఆ శక్తికి కూడాను ప్రత్యేకమైనటువంటి రూపం లేదు.
1: ఎనర్జీ ఈజ్ ఫార్మ్లెస్.
0: శక్తి శక్తియే.
1: ఎనర్జీ ఈజ్ ఎనర్జీ ఓన్లీ.
0: అది ఐన్స్టీన్ ఈ కాలములో, ఈ కలి ప్రభావంలో అనేక పరిశోధనలు చేసి తాను చెప్పాడు, సర్వం కలివిదం బ్రహ్మ అని.
1: ఇట్ అమౌంట్స్ ద సేమ్ దట్ ఎనర్జీ ఈజ్ డివైన్ which has been investigated, experimented upon by Einstein.
0: Kani daniki konni vela samvatsaramla purame etti parishodhanalu leka 7 samvatsaramla vayasu kaligina baludu prahladudu aanade cheppadu indukalandu ledani sandehamu varadu chakri sarvopagatundu ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నాడు.
1: 9000 years before this event, a 7-year-old boy Prahlada declared that God is everywhere. You'll find him wherever you search, wherever you want to see him.
0: ఈ ప్రహ్లాదునకు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అనేటువంటి యొక్క అనుభూతి ఏ రీతిగా సంభవించింది?
1: How could he experience the divine wherever he sought, wherever he wanted to find him?
0: Kanna tandri aina Hiranyakashipude vishapamanam techi karipinchutu vachadu.
1: The very father of Prahlada made poisonous snakes bite him.
0: Om namo narayanaya, om namo narayanaya aneetundi padam cheppetappudiki ఆ విష సర్పములన్నీ కూడా పూలమాలలుగా తయారైపోయినాయి.
1: When Prahlada recited God's name, Om Namo Narayanaya, The snake got itself transformed into garland.
0: ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్లి ముక్కలు చేయండి అని తండ్రి ఆజ్ఞాపించాడు.
1: The father ordered that the boy be cut into pieces.
0: ఒక్కొక్క కత్తి తీసుకుని ఒక్కొక్కతోరి కొట్టినప్పుడంతా కూడాను నమో నారాయణాయ నమో నారాయణాయ.
1: Whenever he was hit, he chanted God's name, Om Namo Narayana.
0: ఆ కత్తులు ఏమి పని చేయలేదు.
1: And this process was in vain.
0: వీనికి విషం త్రాపాలా అన్నాడు.
1: The boy should be poisoned was the next command.
0: ఆ విషమును తీసుకుని వెళ్లి కుమారునికి త్రాపుతున్నాడు.
1: The boy was made to drink the poison.
0: Om Namo Narayanaya. Om Namo Narayanaya. Ee Narayana namaskaram tappa anyam ledu.
1: Boy repeated once again, Om Namo Narayanaya. God's name.
0: Vishamanta ikudunu amrutanga maaripoyindi.
1: Poison got itself transformed into elixir.
0: Inka prayojanam ledannadu. Kondapai nunchi samudramlo nettinchadu.
1: The father made the boy to be thrown into the ocean from the mountain top.
0: ఆ సముద్రంలో నెట్టించేటప్పటికీ నమో నారాయణాయ నమో నారాయణాయ అని నవ్వుతూ కింద పడ్డాడు.
1: The boy fell, reciting God's name.
0: సముద్రుడు లో నుంచి రెండు చేతులు తీసుకుని వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని తాను గట్టుకు చేరాడు.
1: See God came to the rescue, lifted the boy and brought him to the shore.
0: Anaga deeni yokka antaratham emtani.
1: What is the inner significance?
0: Nammakame deeniki pradhanamainatuvanti moola tantramu.
1: Faith is the principle behind it.
0: Ee nammakam lekunda manu enni paryayamulu namo narayanaya namo narayanaya annanta matramuna adi chaladu.
1: Mere recitation, verbal repetition is useless without faith.
0: Idantha kevalamu oka tape record maadiri charigipothundadi.
1: It's all like the working of the tape recorder.
0: Kani prahladanaku tana naabhi nundi aavirbhavinchinatvanti oka shabdamu.
1: It's the sound that came out of the navel of Prahlada.
0: Sarvatra nindinatvantidi aa brahma shabdame.
1: It is the primordial sound that is everywhere.
0: Manavuni yokka oka shariramē oka vidhamainatuvanti oka dynamic.
1: The human body itself is dynamic, so active.
0: Idi ee dehamulo undinatuvanti oka sarvangamulu cherinappudu idi oka generator ga maaripothundi.
1: With all the limbs of the body, it acts like a generator.
0: ఈ దేహమే ఒక ఎలక్ట్రిక్ మిషన్.
1: ద బాడీ ఇస్ ఎన్ ఎలక్ట్రిక్ మిషన్.
0: ఇందు నుంచి కూడాను కరెంటు ఆవిర్భవిస్తుంది.
1: ద కరెంట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ దిస్ మిషన్.
0: కనుక మానవుని యొక్క సర్వస్వం కూడాను దైవం యొక్క శక్తియే.
1: సో ద పవర్ ఆఫ్ మ్యాన్ ఈస్ ద డివైన్ పవర్.
0: ఇట్టి అనుభూతులు పొందినటువంటి వాడు కనుకనే ప్రహ్లాదునికి ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నాడు.
1: Because of such experiences, Prahlada could declare God's presence everywhere, wherever it is sought.
0: Kani ee naati scientists anta kudanu,
1: the modern scientists,
0: aneka vidhamainatundi parishodhanalu jarugutu vacharu.
1: They experiment in every way.
0: Ee Einstein cheppinatundi kudanu correct a kada ani kuda parishodhan chesaru.
1: People have investigated the truth of Einstein's investigation.
0: Vaari kudanu ekkada vinnappudikini కేవలము దైవం యొక్క తత్వమే కనిపించింది.
1: దే కుడ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ సేమ్ డివినిటీ.
0: ఈ శక్తిని పుట్టించిన వాడు లేడు, ఈ శక్తిని నాశనం చేసేవాడు లేడు.
1: ఎనర్జీ కెన్ నెదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్డ్.
0: దీనిని గురించే న్యూటన్ చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఈజ్ స్టేటెడ్ బై న్యూటన్.
0: ఆయన ఈ భూమికి ఆకర్షణ శక్తి ఎక్కడి నుంచి వస్తుండాలి అనేటువంటి పరిశోధన లోపల తాను పూర్తి జీవితమంతా అంకితం చేశాడు.
1: న్యూటన్ హెస్ స్పెంట్ హిస్ లైఫ్ ఇన్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ ద లా ఆఫ్ గ్రావిటేషన్. ఒకరి
0: పరిశోధన చేత ఆవిర్భవించేటువంటిది కాదు.
1: ఇస్ దిస్ గ్రావిటేషన్ ఫోర్స్ ఇస్ నాట్
0: ఒకరి ఆలక్ష్యం చేత ఇది నాశనమయ్యేటువంటిది కాదు.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్.
0: దీనికి స్థితిగతులే లేవు.
1: ఇట్ హెస్ నాట్ ఎనీ స్పెసిఫిక్
0: సావు పుట్టుక లేనట్టు శాశ్వతుండు.
1: ఇట్ హెస్ నెదర్ బర్త్ నాట్ డెత్.
0: ఆది మధ్యాంతరహితుడు నాది వాడు.
1: హీస్ ఎన్షియంట్ వితౌట్ ఎనీ బిగినింగ్.
0: తాను చావక పుట్టక చంపబడక
1: హీ నైదర్ టేక్స్ బర్త్ నార్ కుడ్ బి కిల్డ్.
0: సర్వతను సాక్షిభూతుడై ఉండు.
1: హీ రిమైన్స్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
0: ఈ విధమైనటువంటి ఒక దివ్యశక్తిని న్యూటన్ కూడాను చాలా పరిశోధన చేశాడు.
1: న్యూటన్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ దిస్ డివైన్ పవర్.
0: న్యూటన్ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని గుర్తించినటువంటి వాడు.
1: న్యూటన్ రికగ్నైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్.
0: ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఏ విధంగా గ్రహించాడు?
1: హౌ కుడ్ హీ నో దాట్?
0: ఎక్కడ చూసినా ఆకర్షణ శక్తి కనిపించింది.
1: దిస్ అట్రాక్షన్ ఇస్ దేర్ ఎవ్రీవేర్.
0: అయస్కాంతం అనేటువంటిది ఎక్కడ చూసినా కనిపించింది.
1: ద మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తిని ఎవరు కూడా సృష్టించడం కానీ నశించిపచేయటం కానీ సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ బియాండ్ క్రియేషన్ అండ్ ఎనిహిలేషన్.
0: కానీ ఒక వస్తువు నుంచి మరొక వస్తువుగా మార్చవచ్చు.
1: హౌఎవర్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు అనదర్.
0: అయస్కాంతం అనేటువంటిది
1: మ్యాగ్నెట్
0: ఒక విధమైనటువంటి ఎలక్ట్రిక్ పవర్ గా మార్చవచ్చు.
1: కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఎలక్ట్రిక్ పవర్.
0: ఈ ఎలక్ట్రిక్ పవర్ ను చైతన్య శక్తిగా మార్చవచ్చు.
1: ఇట్ బి కన్వర్టెడ్ ఇంటు లైఫ్ ఫోర్స్.
0: ఈ చైతన్య శక్తిని కాంతివర్ణంగా తీర్చవచ్చు.
1: ఇట్ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ది లైట్ రేస్.
0: ఈ శక్తివంతమైనటువంటి యొక్క దీనిని పవిత్రమైనటువంటి యొక్క రూపకంగా మార్చవచ్చు.
1: ద లైట్ రేస్ కుడ్ టేక్ ఏ షేప్ ఏ సీక్రెట్ ఫామ్.
0: ఎన్ని శక్తులుగానో దీనిని మార్చవచ్చును కానీ దీనిని మాత్రము మార్చడానికి వీలు కాదు.
1: ఎనర్జీ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు డిఫరెంట్ టైప్స్ బట్ ద బేసిక్ నేచర్ కుడ్ నాట్ బి చేంజ్.
0: అయస్కాంతం అయస్కాంతమే.
1: మ్యాగ్నెట్ రిమైన్స్ ఇస్ అ మ్యాగ్నెట్.
0: అయితే కొంతకాలంకు అణువుగా మారుతుంది, కొంతకాలం గణముగా మారుతుంది.
1: ఇట్ చేంజెస్ ఇట్స్ ఇంటెన్సిటీ ఫ్రమ్ మైనర్ టు ద మేజర్.
0: మారుతూ మారుతూ ఉంటుంటాది కానీ
1: ఇట్ చేంజెస్.
0: ఇది పూర్తి నాశనం మాత్రం కాదు.
1: బట్ ఇట్ డజంట్ వానిష్ టోటలీ.
0: ఈ భూమి ఉండినంత వరకు కూడాను ఈ శక్తి ఆవిర్భవిస్తూనే ఉంటుంటాది.
1: దిస్ అట్రాక్షన్ రిమైన్స్ సో లాంగ్ ఎర్త్ ప్లానెట్ రిమైన్.
0: ఎక్కడ అడుగు పెట్టినప్పటికీ ఆ అడుగును ఆకర్షిస్తుంది.
1: Wherever you step, there is gravitation.
0: ఎక్కడ దృష్టి పోయినప్పటికీ ఆ దృష్టిని ఆకర్షిస్తుంది.
1: Wherever you watch, you find this sense of attraction.
0: ఎక్కడ మన శ్రవణ ధ్వనులు వెళ్లే కొలది దానిని ఆకర్షిస్తుంది.
1: So also sound waves are drawn.
0: ఎట్లా ఆకర్షిస్తుంది?
1: How is it possible?
0: ఎందుకోసం ఆకర్షిస్తుంది?
1: Why?
0: అని చూస్తే మానవుడు మొట్టమొదట ఎట్టి సంకల్పములు లేకుండా జన్మించాడు.
1: Man has no will or thought. At the time of birth,
0: yetti vaanchalu levu,
1: no desire.
0: Alanti vaanchalu leni samayam lopala pure ga unnadu.
1: He was so pure and pristine.
0: Nishchalanga unnadu.
1: He was steady.
0: Kanukane aa dehamulo anni shaktilu kodanu goppa powerful ga prakashistu vachayi.
1: So all the power was at high intensity.
0: Aanadu okkokka vaani kannini kanti drishtilandu
1: in every look
0: 13 crore తరంగం అనగా వెలుతురు శక్తులు ఉండేటువంటివి.
1: 13 crores ఆఫ్ రేజ్ ఆర్ దేర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: నాలుగు పైన
1: ఆన్ ద టంగ్
0: 30 lakhs టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ 30 lakhs ఆఫ్ టెస్ట్ బర్డ్స్.
0: శ్రవణం చూస్తామా అంటే 50 lakhs శ్రవణ దృశ్యములంతా ఉన్నాయి.
1: 15 lakhs ఆఫ్ సౌండ్ వేవ్స్ కుడ్ బి డ్రాన్.
0: ఈ విధంగా మానవుని యొక్క శరీరం అంతా కూడాను ఒక దివ్యమైనటువంటి యొక్క అనుభూతిగానే ఉంటుండాలి.
1: హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అంత బ్రహ్మతత్వమే.
1: ఎవ్రీథింగ్ యు ఫైండ్ ద డివైన్ నేచర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుడు
1: మ్యాన్
0: ఒక విధమైనటువంటి పదార్థాన్ని టచ్ చేసినాడంటే
1: వెన్ హి టచెస్ అన్ ఆబ్జెక్ట్
0: ఆ పదార్థము అతని చేతి నుంచి విదిలిపోయేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ సింప్లీ డ్రాప్ డౌన్.
0: ఈ విధమైనటువంటి శక్తులు మానవుని యందు కాలు నుంచి తల వరకు కూడాను వ్యాపించి ఉండేటువంటివి.
1: దర్ సో మెనీ ఫ్యాకల్టీస్ పవర్స్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: నకసిక పర్యంతం కూడాను ఈ దివ్యశక్తితో వ్యాపించినటువంటిది మానవ దేహము.
1: ది హ్యూమన్ బాడీ హెస్ గాట్ ద డివైన్ పవర్ ఫ్రమ్ టాప్ టు టో.
0: కోరికలు మితిమీరి మితిమీరి మితిమీరి పోయే కొలది ఆ శక్తులు తరిగిపోతూ తరిగిపోతూ వచ్చింది.
1: మ్యాన్ లూజెస్ దిస్ డివైన్ పవర్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ డిజైర్స్.
0: అంతవరకు మీరు ఒక ప్రయోజనం చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
0: ఇప్పటికిప్పుడే మీరు చూడండి.
1: రైట్ నౌ అబ్జర్వ్.
0: మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి.
1: దర్ ఆర్ సో మెనీ డిజైర్స్.
0: ఒక 30 ఆ కోరికలు ఉన్నాయనుకోండి.
1: సపోజింగ్ యువర్ 30 డిజైర్స్.
0: 30 కోరికల లోపల 3 కోరికలను మీకు తగ్గించుకోండి.
1: రిడ్యూస్ 3 డిజైర్స్ అట్లీస్ట్.
0: ఎంత శక్తి మీలో బయలుదేరుతుందో యోచించేయండి.
1: యూ విల్ నోటీస్ ద పవర్ ఇంక్రీజింగ్ ఇన్ యూ.
0: జ్ఞాపశక్తి కూడా పెరిగిపోతుంది.
1: యువర్ మెమరీ ఇంక్రీజెస్.
0: ఆనాటి ఋషులందరూ కూడా
1: ద సేజెస్ ఇన్ దోస్
0: ఏనాడో జరిగినటువంటి విషయాన్నంతా కూడా ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: దే కుడ్ రికాల్ రికాపిచులేట్
0: సరస్వతి మహర్షి మొట్టమొదటి వేదాన్ని ఉచ్చరించినటువంటి వాడు.
1: ద సేజ్ సరస్వతి ఫస్ట్ రిసైటెడ్ వేద.
0: ఆయన ఒకే తూరి 8 అక్షరాలు వర్ణించాడు.
1: హీ స్పెల్ట్ అవుట్ 8 లెటర్స్.
0: కాచాటా తాపాయాస అన్నాడు.
1: హీ స్పెల్ట్ అవుట్ 8 లెటర్స్.
0: ఏమిటి కచ్చట తపయాస?
1: వాట్ డూ దే మీన్?
0: ఈ అక్షరాల లోపలనే సర్వభేదములు కూడా ఇమిడి ఉన్నాయి.
1: ఇన్ దీస్ లెటర్స్ ది ఆల్ బీయింగ్స్ ఆర్ దేర్.
0: ఇలాంటి శబ్దం నుంచి కూడాను మానవుడి యొక్క పదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ కేమ్ ద వర్డ్స్ వొకాబులరీ.
0: ఆ పదముల యొక్క అంతరాత్మలు దైవం యొక్క పేర్లే.
1: ది మీనింగ్ ఈస్ డివైన్.
0: ఇలాంటి పేర్లతో భగవత్ యొక్క నామమును ప్రపంచమునకంతా కూడా చాటుతూ వచ్చింది.
1: విత్ దీస్ వర్డ్స్ గాడ్స్ నేమ్ ఇస్ రిసైటెడ్.
0: వాయుదేవుడే చాటుతూ వచ్చాడు.
1: విన్ గాడ్.
0: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి
1: సౌండ్,
0: చరాచరమయ్యి
1: మొబిలిటీ,
0: జ్యోతిర్మయీ
1: లైట్,
0: వాంగ్మయీ
1: టాక్,
0: నిత్యానందమయీ
1: ఎటర్నల్ బ్లిస్,
0: పరాత్పరమయీ
1: సుప్రీం,
0: మాయామయీ
1: ఇల్యూషన్స్,
0: శ్రీమయీ
1: అఫ్లూయెన్స్.
0: ఈ 9 అక్షరముల చేతనే దివ్యత్వమైనటువంటి యొక్క వేదమంతా కూడా ఆవిర్భవించింది.
1: ది ఎంటైర్ వేద కేమ్ అవుట్ ఆఫ్ దీస్ 9.
0: వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అనింది. ఓ ప్రజలారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: తమస్సుకు ఆవరణ ఉన్నటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి దైవాన్ని మేము చూచాము అన్నారు.
1: వీ హావ్ సీన్ దిస్ రేడియన్స్ దట్ ఇస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఏ విధంగా చూచారు అన్నారు?
1: హౌ కుడ్ యూ సీ?
0: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఒక సూర్యకాంతి వలె ఉండినటువంటి యొక్క తేజస్సులో
1: ఇన్ దట్ బ్రిలియంట్ సన్ లైట్
0: పరమాత్మ యొక్క జ్యోతిని వెలిగాము.
1: వీ కుడ్ సీ ది డివైన్.
0: ఎక్కడ చూచారు?
1: వేర్ హ్యావ్ సీన్?
0: లోపల చూచారా, బయట చూచారా?
1: ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్?
0: వారు చెప్పారు, అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: దే సెడ్ ది డివైన్ పర్వేడ్స్ విదిన్ అండ్
0: లోపల, వెలుపల, చుట్టూ, పైన, వెలుపల, అది కాదు, సర్వత్రా కూడా చూస్తూ వచ్చాము.
1: నాట్ ఎనీథింగ్ లైక్ ఇన్సైడ్ అవుట్సైడ్. అంతర్బహిష్యత
0: సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: గాడ్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
0: కనుకనే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినటువంటిది.
1: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుకని ఆనాటి ఋషులందరూ కూడా ఎక్కడికి ప్రయాణం సల్పేటువంటి వారు కాదు.
1: సేజెస్ డిడ్ నాట్ గో ఎనీవేర్.
0: ఒకే స్థాయి నందు కూర్చొని
1: దే సాట్ అట్ వన్ ప్లేస్.
0: భగవంతుని స్మరించేటువంటి వాళ్ళు.
1: దే మెడిటేటెడ్ ఆన్ గాడ్.
0: ఎక్కడ నడిస్తే ఆ కాళ్ళ కింద భగవంతుడు పడతాడో ఏమిటో.
1: ఇఫ్ దే వాక్ దే ఫెల్ట్ ద డివినిటీ.
0: తమ పాదములంతా భగవంతునికి సోకుతుందో ఏమిటో.
1: అండ్ they felt that they would be trampling on God.
0: భావముల చేతని నిత్యకృత్యములంతా కూడాను సలుపుతూ వచ్చారు ఆనాటి ఋషులు.
1: దట్ వాస్ ది డివైన్ థాట్ ఆఫ్ ఆల్ ద సేజెస్ ఆఫ్ యోర్.
0: ఈ విధంగా
1: లైక్ దిస్
0: ప్రాచీన కాలములో
1: ఇన్ ఏన్షియంట్
0: వాళ్ళ ప్రవర్తనలు చాలా పవిత్రమైనటువంటి రీతిగా రూపొందుతూ వచ్చాయి.
1: ఆల్ దేర్ యాక్షన్స్ వర్ నోబుల్ అండ్ డివైన్.
0: ఈనాడు
1: టుడే
0: చూస్తూ చూస్తూ కూడాను
1: దో వి సీ
0: విగ్రహములపైనే కాళ్లు పెడతారు.
1: వి కాన్సన్ట్రేట్ ఆన్ ఐడల్స్.
0: ఆకారములపైనే కాళ్లు పెడతారు.
1: వి జస్ట్ స్ట్రెజల్ లిక్స్ ఆన్ ది వెరీ ఫార్.
0: ఏమిటి విపరీతమైనటువంటి యొక్క చర్యలు.
1: ఇట్స్ ఆల్ పర్వర్షన్.
0: ఈ విపరీతమైన చర్యలు ఎందుకోసం ప్రారంభించాయి?
1: వై హ్యాస్ ఇట్ కమ్?
0: వినాశకాలే విపరీత బుద్ధి.
1: వెన్ బ్యాడ్ టైమ్స్ ఆర్ అహెడ్ వీఆర్ పర్వర్షన్.
0: ఆనాడు పుణ్యకాలం ప్రారంభించింది కనుకనే.
1: దట్ వాస్ మెరిటోరియస్ టైమ్స్.
0: ఎంతో గోప్యంగా ఉండినటువంటివన్నీ కూడాను అన్ని ప్రచారం కింద జరిగిపోయి
1: ఆల్ ది హిడెన్ ట్రెజర్స్ కేమ్ అవుట్.
0: భగవత్ శక్తులు ఏ రీతిగా ఉంటున్నాయి?
1: హౌ ఇస్ ద డివైన్ పవర్?
0: దీనికి కొన్ని పేర్లు పెట్టారు ఆనాటి ఋషులు.
1: రిషీస్ గేవ్ ఎ నామెన్క్లేచర్.
0: సైక్రోతికం ఆహా అన్నారు. సైక్రోతికం ఆహా అనగా ఏమిటి?
1: వాట్ డస్ మీన్?
0: ఎక్కడ చూచినా కూడాను నీ పవిత్రమైనటువంటి స్వరూపమే.
1: ఎవ్రీవేర్ యు ఫైండ్ యువర్ సీక్రెట్
0: నీ పవిత్రమైనటువంటి యొక్క శబ్దమే.
1: యువర్ సీక్రెట్ సౌండ్
0: కనుక భగవంతునికి ఏమని పెట్టారు? సైక్రోతికం అని పెట్టారు.
1: సో ది నేమ్ గివెన్ గాడ్ ఇస్ సైకోతికం.
0: ఇంకా క్రమక్రమేణా ఈ సైన్స్ మారే కొలది
1: యాజ్ సైన్స్ వాజ్ అడ్వాన్సింగ్
0: భక్శక్తి అన్నారు.
1: భక్శక్తి
0: అనగా దివ్యమైనటువంటి శక్తి.
1: సో డివైన్ పవర్.
0: దాన్ని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు.
1: నన్ కెన్ టచ్ ఇట్.
0: అలాంటి శక్తి ఉన్నది.
1: సచ్ పవర్ ఇస్ దేర్.
0: మీరు ఒంటరిగా మీరు నడుస్తుంటే చేయబెట్టుకునేట్టు పోండి, మీ చేతికంత తగులుతుంది.
1: వెన్ యూ గో అలోన్ యూ కెన్ ఫీల్ ది టచ్
0: ఆ రూపంలోంతా కూడా తగులుతుంది.
1: యూ విల్ ఫీల్ ది టచ్ ఆఫ్ ద ఫామ్.
0: ఆనాడు ఆ విధమైనటువంటి దైవశక్తిని అందరూ అనుభవించి ఆనందించి పంచుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యాడ్ ఆల్ సచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్ విచ్ దే షేర్డ్ విత్ ద ఫెలో మెన్.
0: కానీ ఈనాడు అది కనిపిస్తుందా?
1: టుడే డు ఎక్స్పీరియన్స్?
0: తప్పక కనిపిస్తుంది.
1: సర్టన్లీ ఇఫ్ యూ.
0: తప్పక మా చేతికి చిక్కుతుందా?
1: కెన్ యూ క్యాచ్ ఇట్?
0: తప్పక చిక్కుతుంది.
1: సర్టన్లీ.
0: అయితే అంతటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: బట్ యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: విశ్వాసం ఎక్కడుంది?
1: వేర్ ఇస్ ఫెయిత్?
0: తనపైనే తనకు విశ్వాసం లేదు.
1: వన్ హ్యాస్ నో ఫెయిత్ ఆన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: అలాంటి పరిస్థితులకు దైవం విశ్వాసం ఎలా వస్తుంది?
1: దెన్ హౌ కెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్?
0: కనుకనే ఎక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వం ఉంటుందో,
1: వేర్ దేర్ ఇస్ టోటల్ లవ్,
0: వేర్ దేర్ ఇస్ లవ్,
1: వేర్ దేర్ ఇస్ లవ్,
0: దేర్ ఈస్ పీస్.
1: దేర్ ఇస్ పీస్.
0: వేర్ దేర్ ఇస్ పీస్,
1: వేర్ దేర్ ఇస్ పీస్,
0: దేర్ ఇస్ ట్రూత్,
1: దేర్ ఇస్ ట్రూత్.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్,
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్,
0: దేర్ ఇస్ బ్లిస్,
1: దేర్ ఇస్ బ్లిస్.
0: వేర్ దేర్ ఇస్ బ్లిస్,
1: వేర్ దేర్ ఇస్ బ్లిస్,
0: దేర్ ఇస్ గాడ్,
1: దేర్ ఇస్ గాడ్.
0: ఆ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: యూ హ్యావ్ టు డెవలప్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమనే లేకపోతే
1: వితౌట్ లవ్
0: నీ సత్యం ఎక్కడ కనిపిస్తుంది? శాంతి ఎక్కడ మనకు లభిస్తుంది? ఈ యొక్క ఆనందం మనకు ఎట్లా ప్రాప్తిస్తుంది?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ట్రూత్, పీస్ అండ్ బ్లిస్?
0: ఆనందం అడుగడుగునా కూడా అలల వలె తెరల వలె సంచరించేటువంటిది.
1: బ్లిస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, మూవింగ్ ఆల్ ఓవర్.
0: అరణ్యాలో సంచరించేటువంటి మునులకంతా కూడాను ఈ ఆనందం వారి యొక్క వీపులపైన సోకేటువంటిది.
1: ద సేజెస్ ఇన్ ద పాస్ట్ హ్యాడ్ దిస్ బ్లిస్ ఫాలోడ్ బై ద షాడో.
0: ఆ మునులు ఎంతో తన్మయత్వంతో పొందేటువంటి వాళ్ళు.
1: సో దే హావ్ లాస్ట్ దెంసెల్వ్స్ ఇన్ బ్లిస్.
0: కనుకనే ఆనాటి మునులందరూ కూడాను ఋషులందరూ కూడాను ఏ కొద్ది మందు అరణ్యాలో సంచరిస్తూ వచ్చారంటే వాళ్ళకి ఏ ధైర్యము?
1: What courage they had.
0: ఏ అస్త్రములు ఉన్నాయి వారి దగ్గర?
1: Stay in the forest.
0: ఏ తుపాకులు ఉన్నాయి వారి దగ్గర?
1: What pistols? ఏ
0: బాంబులు ఉన్నాయి వారి దగ్గర?
1: What bombs they had?
0: ఏమీ లేదు.
1: Nothing.
0: భగవత్ విశ్వాసమే వాళ్ళకు పెద్ద బాంబు.
1: Faith in God is the biggest weapon they had.
0: ఆ నిజమైనటువంటి నమ్మకమే.
1: That faith.
0: ఆ నమ్మకం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు.
1: They could accomplish everything through faith.
0: కనుక
1: సో
0: ప్రాచీన కమునులు ఎంతో తన్మయత్వంతో పొందేటువంటి వాళ్ళు.
1: సో దే హావ్ లాస్ట్ దెంసెల్వ్స్ ఇన్ బ్లిస్.
0: కనుకనే ఆనాటి మునులందరూ కూడాను ఋషులందరూ కూడాను ఏ కొద్ది

0: సర్వమును సాధిస్తూ వచ్చారు.
1: దే కుడ్ అకంప్లిష్ ఎవ్రీథింగ్ త్రూ ఫెయిత్.
0: కనుక
1: సో
0: ప్రాచీన కాలం నుండి కూడాను ఈ పవిత్రమైనటువంటి నమ్మకాన్ని మనం దృఢంగా ఉంచుకోవటం చేతనే
1: as we have the strong faith installed in our
0: దేశమునందు
1: in Bharat
0: అచలమైనటువంటిది
1: which is changeless
0: స్థిరము కానటువంటిది
1: ఏమాత్రం
0: కూడా మనకు కనిపించలేదు.
1: దట్ యు డోంట్ సీ
0: నిత్యము సత్యము నిర్మలమైనటువంటివి కనిపిస్తూ
1: వచ్చాయి. దట్ ఎటర్నల్ ఎటర్నల్ ట్రూత్ దట్ ప్యూర్ అండ్ అన్సల్యూడ్.
0: ఆనాడు తపస్సు పోయే సమయంలో ఎలాంటి పిల్లలు పోయేటువంటి వారు
1: వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ డిడ్ పెనెన్స్
0: పెద్ద పెద్ద వారు సంసారంలో రోత బుట్టి వెళ్లిపోయినటువంటి వాళ్ళు కాదు.
1: నాట్ దోస్ దట్ లెఫ్ట్ ద ఫారెస్ట్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్
0: 6 సంవత్సరముల పిల్లలు
1: 6 ఇయర్
0: ఏడు సంవత్సరముల పిల్లలు
1: 7 ఇయర్ ఓల్డ్ బాయ్స్
0: 9 సంవత్సరం లోపలే ఉండేటువంటి పిల్లలే తపస్సుకు పోయారు.
1: బిలో 9 దే డిడ్ పెనెన్స్
0: ధ్రువుడు ఏ వయసు
1: ధ్రువాస్ ఏజ్
0: అతను 6వ సంవత్సరమే
1: వాస్ 6 ఇయర్ ఓల్డ్
0: పిల్లల్ని అవమానం చేసిందని ధైర్యం చేత వెళ్లాడు.
1: He went there because he could not bear the humiliation.
0: తల్లి ఆశీర్వాదం పొందాడు.
1: He took permission from his mother.
0: అమ్మ నేను తిరిగి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది వస్తానన్నాడు.
1: ఐ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ రిటర్న్.
0: నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు.
1: హి వెంట్ టు ద ప్లేస్ ఆల్ అలోన్
0: నిశ్శబ్దమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు.
1: విచ్ వాస్ ఆల్ సైలెంట్
0: నిర్మలమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు.
1: విచ్ వాస్ సో సైలెంట్
0: కాలు పెట్టడానికి కూడా స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ హ్యూమన్ హ్యాబిటేషన్
0: వీలు లేదు.
1: దేర్ ఇస్ నో రెసిడెన్స్
0: అలాంటి ప్రదేశంలోకి పోయి
1: అట్ దట్ ప్లేస్
0: ఒంటి కాలపైన నిలిచి
1: హి స్టూడ్ ఆన్ వన్ లెగ్
0: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని నారాయణ నామస్మరణ చేశాడు.
1: హి వెంట్ ఆన్ చాంటింగ్ నారాయణస్ నేమ్
0: వచ్చాడు సాక్షాత్కరించాడు నారాయణుడు.
1: గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: నాయన నీకేం కావాలి?
1: సన్ వాట్ యు వాంట్?
0: ఆ చిన్నపిల్లవాడి యొక్క తెలివితేటలు ఈనాడు పెద్ద పెద్ద వారి కూడా చదువుకున్నటువంటి వారి కూడా అబ్బవు.
1: ది ఇంటెలిజెన్స్ ఆఫ్ దట్ బాయ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఎడ్యుకేటెడ్ ఎల్డర్లీ పీపుల్.
0: నేను చిన్నపిల్లవాడను.
1: ఐఎమ్ ఎ బాయ్.
0: ఏ మనుషులను ఎరగనటువంటి ఈ ప్రదేశం లోపల నేను వచ్చి ఉన్నానని మీకు ఎట్ట తెలిసింది?
1: హౌ డు యూ నో దట్ ఐఎమ్ హియర్ డూయింగ్ పెనెన్స్ వెన్ నోబడీ అరౌండ్?
0: నీకు తప్ప అన్యులకు తెలియదు కదా.
1: నో వన్ కెన్ నో దిస్.
0: కాబట్టి నేను వచ్చి ఇక్కడ ఉన్నానని తెలుసుకున్నటువంటి వానికి నాకేం కావాలో నీకు తెలియదా?
1: వెన్ వన్స్ యూ నో దట్ ఐఎమ్ హియర్ కాంట్ యూ నో వాట్ ఐ రియలీ నీడ్?
0: నాయన మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. నీవు మహాత్ముడు కావాలి.
1: యు షుడ్ బి నోబుల్ మ్యాన్ విత్ హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: నీవు ప్రజ్ఞ తీసుకున్నావు.
1: యు హావ్ డిటర్మిన్డ్
0: ఏమిటి?
1: వాట్?
0: నేను తపస్సు చేసి ఈశ్వర అనుగ్రహాన్ని పొంది వస్తానని.
1: దట్ యు విల్ డూ పెనెన్స్ అండ్ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్.
0: దానికి తగినట్టుగా నీవు వచ్చావు తపస్సు చేశావు.
1: అకార్డింగ్ టు దట్ యు డిడ్ పెనెన్స్.
0: సంకల్పము
1: thought
0: tapassu
1: penance
0: rendu ekamaipoyinayi
1: both of one now
0: kaani nivu emi korutunnavo vaakku niku raledu
1: but what you really wanted you could not express
0: kabatti vaakkunu kuda nu pavitram cheskovalani
1: so your expression should be equally sacred
0: andukosame nenu ninnu prashnistunnanu annadu
1: for that reason I am questioning you
0: appudu cheppadu
1: then he said
0: edo gaaja mukkakai nenu sanchinchutu uchinatunti vaaniki vajyame naaku labhinchindi.
1: When I'm in search of piece of glass, I could catch hold of gem.
0: తిరిగి నాకు వజ్రం లభించిన తర్వాత ఈ గాజు ముక్కుతో నాకేం పని?
1: When once I got this precious gem, why do I need glass piece?
0: నేను రాజకుమారుడు కావాలి, నా తండ్రి తొడపైన కూర్చోవాలి అనేటువంటి ఎంతో ఆశలు పెట్టుకుని వచ్చాము.
1: In fact, I wanted the prince and sit on the lap of my father. I don't have any desire any longer.
0: నీవే కావాలి అన్నాడు.
1: I want you, he said.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he replied,
0: నాయన
1: look here
0: నేను ఏమైనా ఇస్తాను సిద్ధంగా ఉన్నాను.
1: I am ready to give anything
0: కానీ నిన్ను పవిత్రం చేయాలి.
1: But you should be noble.
0: ఒకటి తలంచినావు.
1: You thought once.
0: ఒకటి చేసినావు.
1: You have done another.
0: కానీ రెండవది చెప్పలేదు.
1: And you could not express
0: ఈ మూడు ఏకం కానటువంటిది నీ కోరిక నెరవేరదు.
1: When there is no harmony you cannot have your desire fulfilled.
0: దీన్ని పూర్తి చేయి.
1: You complete it.
0: నీ యొక్క కోరిక నేను సఫలం చేస్తాను.
1: యువర్ డిజైర్ విల్ బి ఫైనల్లీ ఫుల్ఫిల్.
0: అనేటప్పటికీ దైవాజ్ఞను శిరసావహించి వచ్చాడు ఇంటికి.
1: హి ఒబేయ్డ్ గాడ్స్ కమాండ్ అండ్ రిటర్న్ హోమ్.
0: ఆనాటి పిల్లల్లో కూడా ఎంత తెలివితేటలు.
1: హౌ ఇంటెలిజెంట్ బాయ్స్.
0: ఎంత పవిత్రమైన భావములు.
1: వాట్ సీక్రెట్.
0: ఎంత ఉత్తమమైన మార్గములు.
1: వాట్ నోబుల్ పాత్.
0: ఎంత సంకల్పములు చాలా ఉత్తమమైనటువంటివి.
1: వాట్ బ్యూటిఫుల్ థాట్స్ దే హ్యాడ్.
0: ఇంకా ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: మీకందరికీ తెలుసు.
1: You know him.

0: అనుకోను ఎంతో గొప్ప భక్తుడు.
1: ఈజ్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: నారాయణ తప్ప అన్యుని నమ్మినటువంటి వాడు కాదు.
1: హ్యాడ్ నో ఫెయిత్ ఆన్ ఎనీబడీ ఎక్సెప్ట్ ఇన్ గాడ్.
0: తండ్రిని కూడా నమ్మిన వాడు కాదు.
1: హ్యాడ్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫాదర్.
0: తల్లిని కూడా నమ్మిన వాడు కాదు.
1: నాట్ మదర్.
0: తల్లి తండ్రిని కూడా వ్యామోహంతో వచ్చారు.
1: The relationship is that of attachment with
0: parents. నా నారాయణకి ఎట్టి వ్యామోహము లేదు.
1: But my God has no attachment.
0: ఎట్టి వాంఛలు లేవు.
1: No desire.
0: నన్ను తరింపజేసే కోసం వచ్చాడు.
1: Yes, come down to redeem me.
0: కాబట్టి అతనికి కోరికలు లేనిటువంటి వారికి నేను కోరికలు చెప్పుకోవాలి.
1: So the one who has no desires naturally receives all my petitions.
0: కనుకనే ఆనాటి నుండి కూడాను కోరికలు తగ్గించుకోమని చెప్తూ వచ్చారు.
1: Since then it was suggested to reduce
0: వాంఛలు మితిమీరిపోయే కొద్దీ,
1: when desires are more and more,
0: వ్యామోహం అధికమయ్యే కొలది,
1: when more of attachment,
0: బంధన కూడాను కట్టిపోతుంది.
1: You are in a bond.
0: ఈ బంధన చేతనే మానవుడు అనేక విధమైన కష్టములకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బాండేజ్ యు ఆర్ పుట్ టు డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఈ బంధన ఎక్కడ నుంచి వస్తుండాలి?
1: వేర్ ఫ్రమ్?
0: నీ వాంఛనే నీకు బంధన.
1: యువర్ డిజైర్ ఇస్ ద బాండేజ్.
0: నీ కష్టములే నీకు బంధన.
1: యువర్ డిఫికల్టీస్ ద బాండేజ్.
0: నీ కోరికలే నీ బంధన.
1: డిజైర్ ఇస్ ద బాండేజ్.
0: కనుక నీ కోరికలు తగ్గించుకో.
1: రిడ్యూస్ ద డిజైర్.
0: నిశ్చింతగా ఉంటావు.
1: And you will not have any worry.
0: ఎట్టి అపాయం కూడాను అపాయం కూడాను కలగదు.
1: యు విల్ నాట్ బి పుట్ టు డేంజర్.
0: కనుకనే మానవునికి కోరికలు తగ్గే కొద్ది కూడాను మానవుడి శాంతి కూడాను పెరుగుతూ వస్తుంది.
1: When once you exercise ceiling on desire, you will enjoy
0: less
1: peace.
0: Luggage, more comfort అన్నాడు.
1: Less luggage, more comfort.
0: ఈ కోరికలు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతున్నాయి.
1: As the desires increase more and more,
0: రెండు నిమిషాలకు ప్రాణం పోతుందని కూడాను ఏదో ఒక కోరిక కోరుతాడు.
1: We have a desire even before leaving the body.
0: ఏమిటి ఈ కోరికలు?
1: What are they?
0: ఈ కోరికల వల్ల వచ్చేటువంటి ఫలితం మనకేముంది?
1: వాట్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ది డిజైర్?
0: ఏ కోరికలు లేకపోవడం చేత ఎంత ఆనందాన్ని పొందవచ్చు?
1: ఇఫ్ యువర్ డిజైర్ లెస్,
0: నిజంగా మీరు నమ్మిన నమ్మకపై నాకే కోరికలు లేవు.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, భగవాన్ హ్యాస్ నో డిజైర్.
0: కానీ నాకెప్పుడు కూడా ఏ విచారము ఉండదు.
1: హ్యాస్ నో వరీ వాట్ ఎవర్.
0: ఫాలో మీ,
1: ఫాలో భగవాన్.
0: కనుకని మీరు కూడా కోరికలు లేకుండా,
1: you be desireless,
0: ఆనందమైనటువంటి హృదయం తోపల,
1: with a blissful heart,
0: మీరు నిలిచి ఉండండి.
1: You remain like that.
0: కోరికలు మనం బంధిస్తున్నాయి కానీ
1: desire leads to bondage.
0: బంధ విమోచన చేయటం లేదు.
1: Desire leads to bondage, not liberation.
0: కోరిక తీరిన వేళ,
1: when desire is fulfilled,
0: నన్ను గొప్పగా పొగుడుతురోయి.
1: You praise me in a highway.
0: కోరిక తీరకపోతే,
1: when desire is not fulfilled,
0: తిడుతురోయి.
1: You go on blaming me.
0: పాపం పని చేసి,
1: హ్యావింగ్ కమిటెడ్ ఎ సిన్,
0: ఫలం ఆపద కలిగిన రోసి,
1: వెన్ యూ ఫేస్ ఎ డేంజర్,
0: కాపాడవు నీ మనసు,
1: దట్ యూ డోంట్ ప్రొటెక్ట్ మీ,
0: నాపై అల్లెద రోయి.
1: యూ బ్లేమ్ మీ.
0: చూశారా, ఈ విధంగానే మీరు చేసేది పాప పనులు.
1: యూ కమిట్ సిన్,
0: కానీ అడిగేది పుణ్య ఫలములు.
1: బట్ యూ వాంట్ ద రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మనం పాపమునకే ఏమాత్రము గురి కాకూడదు.
1: నెవర్ కమిట్ ఎ సిన్.
0: ఎప్పుడు కూడా నువ్వు పుణ్యకార్యంలో మనం ప్రవేశించాలి.
1: అండర్ టేక్ మెరిటోరియస్ డీడ్స్.
0: మన చేతనైనంత వరకు పనులకు సహాయం చేయాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: విష్ణువే సర్వులకు సహాయం చేస్తూ వచ్చాడు.
1: గాడ్ హెల్ప్స్ ఎవ్రీవాడీ.
0: ఈశ్వరుడే సర్వులకు సహాయం చేస్తూ వచ్చాడు.
1: గాడ్ హెల్ప్స్ ఎవ్రీవన్.
0: కాబట్టి తాను చేసినటువంటి దాంట్లో ఏ కించిత్ అయినా మీరు చేయకూడదా?
1: అట్లీస్ట్ వీ షుడ్ డూ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ వాట్ గాడ్ డస్.
0: ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, బైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్.
1: ఫాలో ది ఫోర్ అండ్ ఫాలో ది మాస్టర్.
0: ఈ మాస్టర్ ని మీరు ఫాలో చేయండి.
1: ఫాలో ది మాస్టర్.
0: అందుకోసమని అది ఫాలో చేస్తే మీకు ఎంత ఎన్నుకున్న ప్రాప్తి లభిస్తుంది.
1: వెన్ వన్స్ యూ ఫాలో ద మాస్టర్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డిజర్వ్నెస్.
0: ఎన్ని సంవత్సరం నుంచినో
1: ఫర్ మెనీ ఇయర్స్
0: భక్తిగా పూజలు చేస్తున్నారు.
1: యూ వర్షిప్ విత్ ఆల్ డివోషన్.
0: స్మరణలు చేస్తున్నారు.
1: యూ చాంట్.
0: భజనలు చేస్తున్నారు.
1: యూ సింగ్.
0: కానీ
1: బట్
0: ఈ మనసులో కించిత్తేన కూడా ఆ మాలిన్యం తొలగిందా?
1: హ్యాస్ లిటిల్ ఆఫ్ డర్ట్ be away from the heart.
0: దిన దినానికి మాలిన్యం పెరుగుతూనే పోతుండదు కానీ తరగటం లేదు.
1: ద హార్ట్ ఈస్ మోర్ అండ్ మోర్ పొల్యూటెడ్, మోర్ అండ్ మోర్ డర్టీ.
0: ఒక్క నిమిషమైనా హృదయపూర్వకంగా ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారా?
1: హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ హోల్ హార్టెడ్లీ ఫర్ అ మోమెంట్?
0: ఏమాత్రము లేదు.
1: నో.
0: ఎందుకు ఈ వాంఛలు?
1: వై డిజైర్స్?
0: పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు కోరవలసిందే.
1: Yes, we need children.
0: అది మీ డ్యూటీ, చేయవలసినటువంటిది.
1: We have to discharge your duty.
0: డ్యూటీ నువ్వు చేయి.
1: డూ యువర్ డ్యూటీ.
0: తానే చూసుకుంటాడు భగవంతుడు.
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: నీవు చూసుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బి
0: బాదర్డ్. నువ్వు చూసుకుంటున్నావు, దీనివల్ల ఏం ఫలితమైంది?
1: వాట్ ఇస్ ఇట్ యు ఆర్ డూయింగ్?
0: భగవంతునికి అర్పితం చేస్తే తానే చూసుకుంటాడు.
1: సరెండర్ టు గాడ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: నీకు ఆనందం వస్తుంది, వానికి ఆనందం వస్తుంది.
1: యూ విల్ బి హ్యాపీ, ది అదర్స్ విల్ బి హ్యాపీ.
0: కనుకనే మనము ఈ కోరికలపైన మనం సవారు చేయకూడదు.
1: దేర్ఫోర్ వి షుడ్ నాట్ హ్యావ్ డిజైర్.
0: దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: కట్ షార్ట్ అవర్ డిజైర్.
0: ఎంత తగ్గిపోతే
1: ద మోర్ దేర్
0: అంతటి ఆనందాన్ని పొందిపోతాం మనం.
1: మోర్ బ్లిస్ఫుల్ విల్ బి.
0: కనుక ప్రపంచంలో భగవతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వి మస్ట్ మేక్ అటెంప్ట్ టు నో గాడ్ ఇన్ హిస్ నేచర్.
0: పూర్వం ప్రపంచం అంతా కూడాను
1: ఎర్లియర్
0: చిమ్మ చీకట్లు కమ్ముకు ఉన్నాయి.
1: ఎర్లియర్ దేర్ వాస్ పిచ్ డార్క్నెస్.
0: ఎక్కడే గాని ఏ పదార్థం కూడా కనిపించడం లేదు.
1: నో ఆబ్జెక్ట్ వాస్ సీన్.
0: ఏ యొక్క రూపము కనిపించడం లేదు.
1: నో ఫార్మ్ ఈజ్ సీన్.
0: అలాంటి పరిస్థితి లోపల
1: అట్ దట్ టైమ్
0: అందరూ ప్రార్థించారు.
1: ఆల్ ప్రే.
0: ప్రార్థించేటప్పటికీ
1: వెన్ దే డిడ్ సో
0: కొన్ని కోట్ల సంవత్సరములు కుంభవర్షం కురిచింది.
1: దేర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్ ఫర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్.
0: కొన్ని కోట్ల సంవత్సరములు
1: ఫర్ క్రోర్స్ ఆఫ్
0: నాట్ లక్షల సంవత్సరములు
1: నాట్ లాక్స్ అలో.
0: ఆ కోట్ల సంవత్సరం అంతా కూడా కుంభవర్షం కురిచింది.
1: దేర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ హెవీ రెయిన్.
0: కుంభవర్షం యొక్క ప్రభావమే ఇంత సముద్రాలకు మూల కారణము.
1: దట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది రెయిన్ వీ హ్యావ్ హియర్ ఇస్ ఓషన్స్.
0: ఆ కుంభవర్షం కురుస్తూ కురుస్తూ కురుస్తూ వచ్చి ఇదంతా కూడా మేఘములంతా చల్లబడిపోయినాయి.
1: అండ్ ఆల్ ద క్లౌడ్స్ క్లియర్డ్ అవుట్.
0: అప్పుడు క్రమక్రమేణా కూడా నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: లేటర్ స్టార్స్ ఆర్ సీన్.
0: ఈ నక్షత్రాలు కనబడటం చేత సూర్యుడు కూడా కనిపించాడు.
1: దేర్ ఆఫ్టర్ పీపుల్ కుడ్ సీ సన్.
0: ఈ సూర్యుడు కనబడటం చేత మానవుల యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి పంటలు పండించుకోవటము
1: దట్ లెడ్ టు ది ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్
0: జీవితాన్ని గడుపుకోవటము
1: కుడ్ స్పెండ్ ది డైలీ రొటీన్
0: ఈ విధంగా జరుపుతూ వచ్చాయి.
1: లైఫ్ వెంట్ ఆన్ లైక్ దాట్.
0: కనుక మొట్టమొదట
1: సో ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్
0: ఏమీ తెలియనటువంటి పరిస్థితి లోపల ఏ వాంఛలు లేవు.
1: వెన్ నథింగ్ ఈజ్ నోన్ దేర్ వాస్ నో డిజైర్ అట్ ఆల్.
0: క్రమక్రమేణా ఈ వెలుగులు ప్రారంభమైకోవటం చేతనే వాంఛలు పెరుగుతూ వచ్చాయి.
1: లైట్ మోర్ అండ్ మోర్ డిజైర్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్.
0: పగలు తెల్లవారేటప్పటికే కోరికలు బయలుదేరుతాయి.
1: వి బిగిన్ ద డే విత్ డిజైర్.
0: కానీ రాత్రి పూట అంత కోరికలు రావే.
1: నైట్ టైమ్ వి డోంట్ హావ్ డిజైర్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: చీకటి లోపల కోరికలకు అవకాశమే లేదు అక్కడ ప్రవేశించడానికి.
1: ఇన్ డార్క్నెస్ దేర్ ఇస్ నో డిజైర్.
0: కనుకని ఈ చీకటి వస్తే మనం ఎంతో ఆనందించాలి.
1: సో వి షుడ్ బి హ్యాపీ వెన్ వి ఆర్ ఇన్ డార్క్.
0: చాలా మంది అబ్బా ఈ చీకటి ప్రాప్తించినేని చీకటిని తిట్టుకుంటారు.
1: పీపుల్ అక్యూజ్ డార్క్నెస్.
0: ఎప్పుడు వెలుగ్గానే ఉండాలి.
1: దే వాంట్ లైట్.
0: ఎప్పుడు వెలుగ్గా ఉంటే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్? వాట్ ఇస్?
0: రాములు జన్మించినప్పుడు
1: ద టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ రామ
0: 15 దినములు సూర్యుడే రాలేదు.
1: ఫర్ 15 డేస్ దేర్ ఇస్ నో సన్ రైజ్.
0: ఒకే విధమైనటువంటి యొక్క చీకటిగా ఉంటుండాలి.
1: ఇట్ వాస్ డార్క్ ఆల్ త్రూ.
0: ఈ చీకటిగా ఉండటం చేత
1: బికాస్ ఆఫ్ దట్
0: చంద్రుడు కూడా బాధపడుతూ వచ్చాడు.
1: మూన్ ఆల్సో వాస్ ఫీలింగ్ బ్యాడ్.
0: అయ్యో నేను ఈ రాముని కూడా చూడలేకుండా పోతున్నానే.
1: He was feeling so sad that he could not see Rama.
0: ఈ 15 దినములు
1: for 15 days
0: గడిచిన తర్వాత
1: after that
0: సూర్యునికి విసుగు పుట్టింది.
1: Sun was disgusted.
0: ఈ జన్మించినటువంటి రామచంద్రుడిని నేను చూడలేకపోతున్నానే.
1: That he could not see newly born Rama.
0: అని క్రమక్రమేణా తనలో తాను మదనం చేసుకున్నాడు.
1: Then he went on chanting within himself.
0: సూర్యుడు క్రమక్రమేణా పెరుగుతూ వచ్చాడు.
1: Then thereafter sunrise started.
0: అప్పుడే చంద్రుడు కూడా పెరుగుతూ వచ్చాడు.
1: సో ఆల్సో ద మూన్.
0: సూర్య చంద్రాదులు తమ తమ కర్తవ్య కర్మలను ఆచరిస్తూ వచ్చారు.
1: సన్ అండ్ ద మూన్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
0: వాళ్ల కర్మలను ఆచరించడం చేతనే జగత్తు తమ యొక్క సృష్టి లయమని చేర్చుకుంటూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దట్ వీ కుడ్ హ్యావ్ డే అండ్ నైట్ ఇన్ ద క్రియేషన్.
0: కనుక సృష్టి యొక్క రహస్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించుకుంటే
1: ఇఫ్ యు నో ద మిస్టరీ ఆఫ్ నేచర్
0: ఏ యొక్క పరిస్థితులు ఎందుకు కూడాను మానవ రూపమే కనిపించటం లేదు.
1: యూ డోంట్ ఫైండ్ ది హ్యూమన్ ఫామ్ ఎనీవేర్.
0: ఈనాటి మానవుల
1: మ్యాన్ కైండ్ టుడే
0: ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు.
1: యూ ఫైండ్ ఎవ్రీవేర్ నౌ.
0: ఇంకా దీనికి ఎంతో గొప్ప గొప్ప ఔషధాలంతా కనిపెడుతున్నారు.
1: అండ్ వీ ఆల్సో ది న్యూ మెడిసిన్స్
0: జనాభా తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు.
1: దే వాంట్ టు రిడ్యూస్ పాపులేషన్.
0: ఇలాంటి దీన్ని ఎట్లా వస్తుంది?
1: వాట్ ఈస్
0: తగ్గించేది దీని వల్ల కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్.
0: మనస్సును భగవంతుని పైన మరల్చినప్పుడే ఈ డిజైర్స్ అంతా తగ్గిపోతుంది.
1: వెన్ యూ డైరెక్ట్ ద మైండ్ టువర్డ్స్ గాడ్ యూ కెన్ కంట్రోల్ డిజైర్.
0: ఈ డిజైర్స్ తగ్గిపోయినప్పుడే జనాభా తగ్గిపోతుంది.
1: వెన్ డిజైర్స్ ఆర్ లెస్ పాపులేషన్ కెన్ బి బ్రాట్ డౌన్.
0: కనుకనే మొట్టమొదట మన యొక్క ఇంద్రియ నిగ్రహమే.
1: సో వీ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: రేపటి దినము
1: టుమారో
0: ప్రహ్లాదుని యొక్క విషయము
1: ది స్టోరీ ఆఫ్ ప్రహ్లాద
0: చాలా గొప్పదిగా కావిస్తున్నారు.
1: విచ్ ఇస్ సో గ్రేట్.
0: అన్ని దేశముల వారు
1: all foreigners
0: బుద్ధుని యొక్క తత్వమును
1: the nature of buddha
0: ప్రపంచానికి వ్యాప్తి గావించే నిమిత్తమై
1: propagate in the world
0: వస్తున్నారు.
1: they are coming here.
0: ఆ బుద్ధుని యొక్క తత్వము ఏది ప్రచారం చేసిందో
1: The nature of Buddha, which has
0: been అప్పటి నుంచి అయినా కూడా మీరు కొంతవరకు మనసును కంట్రోల్ చేసుకుంటున్నారండి.
1: Better you listen to all that and control your mind.
0: అన్నింటి యందు కంట్రోల్ చేస్తారు కానీ
1: you control everything.
0: కానీ మనసును వాంఛని యందు కంట్రోల్ చేయటం లేదు.
1: But you are not able to control your desire.
0: వాంఛనే మనం కంట్రోల్ చేయాలి.
1: We should control our desires to begin with.
0: అప్పుడే నీవు ఎంతో శాంతిని పొందుతావు.
1: Then you will be extremely peaceful.
0: ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ శాంతి?
1: Where from I got
0: నీకే నీకే ఆశ్చర్యపడిపోతావు.
1: You will be surprised how you are peaceful.
0: ఈ శాంతి వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఒక సర్క్యులేషన్ చేయవద్దు.
1: When you experience this peace, you will understand what
0: శాంతి తమంతక తామే ఆవిర్భవిస్తుంది.
1: Peace is natural. It arises on its own.
0: ఎక్కడ చూసినా పీసే ఉంది.
1: There is peace everywhere.
0: ఎక్కడ చూసినా సత్యమే ఉంది.
1: There is truth everywhere.
0: ఎక్కడ చూసినా ప్రేమనే ఉంది.
1: There is love everywhere.
0: You are the embodiment of love.
1: You are the embodiment of love.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of God.
1: You are the embodiment of God.
0: ఆ సత్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించండి.
1: Strengthen this truth first.
0: సత్యం ఎక్కడో లేదు.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్.
0: సత్యం ఎక్కడుంది?
1: వెరీ ట్రూత్
0: ఇక్కడే ఉంది.
1: రైట్ హియర్.
0: సత్యం ఎక్కడంటే సత్యం ఉన్న చోటనే దైవం ఉంది.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: శాంతి శాంతి శాంతి.
1: వీ స్పీక్ ఆఫ్ పీస్.
0: ఎక్కడుంది శాంతి?
1: వేర్ ఇస్ ఇట్?
0: అవుట్ సైడ్ ఉంది ఆ పీస్.
1: ఈజ్ ఇట్ అవుట్ సైడ్?
0: ఎక్కడ పోయినా పీసెస్ పీసెస్ పీసెస్.
1: ఓన్లీ పీసెస్ బట్ నాట్ పీస్.
0: నో పీస్.
1: నో పీస్.
0: పీస్ అనేటువంటిది దైవం దగ్గరనే ఉంటుండాలి.
1: పీస్ ఈజ్ ఇన్ గాడ్.
0: మీ హృదయం లోపల దైవత్వాన్ని పెంచుకోండి.
1: ఇన్స్టాల్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
0: నా హృదయం అందే ఉన్నాడు దైవముని సత్యాన్ని విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: ఆ సత్యాన్ని మీరు విశ్వసించినప్పుడే మీకు తప్పక శాంతి లభిస్తుంది.
1: దెన్ వన్స్ యు హావ్ గాట్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ యు విల్ ఎక్స్‌పీరియన్స్ పీస్.
0: సత్యమునందుండి
1: గాడ్ ఈజ్ ఇన్ ట్రూత్.
0: సర్వము సృష్టించి
1: హీ క్రియేటెడ్ ఫ్రమ్
0: సత్యమునందు అనగే సర్వ సృష్టి.
1: The creation merges in truth.
0: సత్య మహిమ లేని
1: there is no place.
0: కలమేది కనుగొన్నా
1: there is no place where there is no truth.
0: సత్వమిది చూడరయ్యా.
1: That is pure and solid truth in fact.
0: కనుక మనం దైవాన్ని వెతకడానికి ఎక్కడో మనం పోనక్కర్లేదు.
1: You don't need to search for God anywhere.
0: ఎక్కడ సత్యమో అక్కడ ప్రత్యక్షమవుతుంటాడు.
1: Where there is truth there is God.
0: ఎక్కడ సత్యం ఉంటుంటాదో అక్కడే నారాయణ ప్రత్యక్షమవుతాడు.
1: Where there is truth there God manifests.
0: ఎక్కడ నారాయణ ప్రత్యక్షమయ్యాడో అక్కడనే లక్ష్మి కిలకిల అవుతూ వస్తుంది.
1: Where there is manifestation of God there is plenty and prosperity.
0: కనుక లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది మీకు?
1: Where is లక్ష్మి? Where
0: లక్ష్మి కావాలి.
1: You want wealth.
0: ఎక్కడి నుంచి వస్తుంది?
1: How can you get it?
0: నీ నుంచి నీ రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ యూ.
0: ఆ లక్ష్మిని నీలో ఆవిర్భవించుకో.
1: దెన్ వన్స్ యూ అలవ్ ఇట్ టు అరైజ్ ఇన్ యూ.
0: నీ నారాయణ ఎప్పుడు నీ హృదయంలో పెట్టుకున్నావో లక్ష్మి తనపాటి తానే కదులుతూ వస్తుంది.
1: దెన్ వన్స్ యూ హావ్ నారాయణ హీ విల్ బి ఫాలోడ్ బై లక్ష్మి.
0: కనుక మనము పవిత్రమైన భావాలతో
1: విత్ నోబుల్ థాట్స్
0: నిశ్చలమైనటువంటి ఒక కర్మలతో
1: విత్ గుడ్ డీడ్స్
0: నిరంతరము దైవ చింతనతో
1: విత్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్
0: సత్కర్మలు ఆచరించండి.
1: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్.
0: పరోపకారం చేయండి.
1: హెల్ప్ అదర్స్.
0: పొరలపైన ఈర్ష్యను పుట్టుకొంచుకోద్దు.
1: నెవర్ బి జెలస్.
0: పొరలపైన మనం అసూయ కలిగించకూడదు.
1: నెవర్ బి నెవర్ హ్యావ్ ఎన్వీ.
0: అసూయ పలిగినా ఇంకా వాడికి పనికే రాడు.
1: దెన్ వన్స్ యూఆర్ జెలస్ యూఆర్ యూస్లెస్.
0: అసూయనే మానవుని హతపతనం చేస్తుంది.
1: ఇట్ ఈస్ జెలసీ దట్ రూయిన్స్ యూ టోటలీ.
0: ఈనాడు అసూయ పెరిగిపోయింది.
1: టుడే వీ ఫైండ్ ఎన్వీ.
0: ఎవరైనా బాగా ఉంటే వాళ్ళని చూచి కంటినీరు కారుతారు.
1: If anyone is fine, they start shedding tears.
0: ఒకరు ఆనందంగా ఉంటే వాళ్ళని చూచి ఒరవలేకుండా పోతారు.
1: If one is happy, the other man is not able to bear it.
0: చాలా చెడ్డది, చాలా చెడ్డది.
1: Jealousy is very bad.
0: మొట్టమొదట ఇతరులు ఆనందపడుతుంటే నీవు ఆనందించు.
1: If others are happy, you be happy.
0: తప్పక నీవు కూడా ఆనందిస్తావు.
1: You can be happy.
0: కనుక దైవత్వంలో ఉండేటువంటి రహస్యం ఇదియే.
1: This is the secret of divinity.
0: ఉన్నది కావసంత ఉన్నది అనుగ్రహము.
1: There is lot of grace.
0: కానీ దానిని లోతులో ఉన్నది.
1: It is there deep.
0: బావిలో ఉన్నటువంటి నీరు చేదాలనుకుంటే
1: if you want to bring out the water out of the well,
0: పాత్రకు ఒక తాడు కట్టి
1: and you tie it with a rope,
0: బావిలోకి విడిచి
1: and you have to leave it inside,
0: ఆ బావి నుంచి తిరిగి తాడును చేర్చుకున్నప్పుడే
1: and once you dry the water out of it, out of the well, you can have water.
0: ఉన్నాయి. నీ పాత్రను తాడు కట్టడం లేదు.
1: But you are not tying it up. The container is not tied up with the knot.
0: బావిలో వదలటం లేదు.
1: You are not dropping into the well.
0: బావిలో వదిలి ఆ నీరు చేరుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ డ్రాయింగ్ ద వాటర్.
0: ఆ త్రాడు ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ రోప్?
0: అదే భక్తి పాశము.
1: దట్ ఇస్ ద రోప్ ఆఫ్
0: భక్తి పాశం అనేటువంటి త్రాడును కట్టి
1: అండ్ వన్స్ యూ టైట్
0: హృదయ బాండం అనేటువంటి దాన్ని బాగా త్రోమి
1: అండ్ వన్స్ యూ కీప్ ది హార్ట్ ద
0: కంటైనర్ అనుగ్రహం అనేటువంటి బావిలో వడిపెట్టినప్పుడు
1: జస్ట్ ఇమర్స్ ఇట్ ఇన్ ద వెల్
0: ఆనందం అనేటువంటి జలం మనకు చేతికి వస్తుంది.
1: యూ కెన్ కలెక్ట్ ద వాటర్ ఆఫ్ బ్లెస్.
0: అనుగ్రహం అనే బావిలో వదలాలి.
1: యు హావ్ టు డ్రాప్ ఇట్ ఇన్ ది
0: ఆగ్రహం అనే బావిలో కాదు,
1: నాట్ ఇన్
0: అసూయ అనే బావిలో కాదు,
1: నాట్ ది వెల్ ఆఫ్ జెలసీ
0: అనే బావిలో కాదు,
1: నాట్ ది వెల్ ఆఫ్ యాంగర్
0: ఆనందం అనేటువంటి బావిలో వదలండి.
1: ఇట్ ఈస్ ద వెల్ ఆఫ్ ప్లేస్.
0: కనుక మానవుల లోపల దుర్గుణాలు దూరం చేసుకోండి.
1: గెట్ రీడ్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: పవిత్రమైనటువంటి ఈ యొక్క అవకాశాల లోపల
1: ఇన్ ది సీక్రెట్ మూమెంట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్
0: దుర్గుణాలు మనం పెంచుకోవటం, దుర్గుణాలు పెంచుకోవటం చేతనే మనకు మనమే దుర్గతిని పొందుతున్నాం.
1: బై డెవలపింగ్ బ్యాడ్ క్వాలిటీస్ వీ రూయిన్ అవర్ సెల్స్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మంచి పవిత్రమైన భావాలు పెంచుకోండి.
1: డెవలప్ సీక్రెట్ గుడ్ థాట్స్.
0: అందరితోనూ ప్రేమతో మీరు కలిసిమెలిసి ఉండండి.
1: మింగిల్ టుగెదర్ విత్ లవ్.
0: ఆ ప్రేమ ఒకటి మీరు సంపాదిస్తే
1: దెన్ వన్స్ యూ హావ్ దిస్ లవ్
0: అన్ని మీ దగ్గరికి నడుచుకుని వస్తాయి.
1: ఆల్ విల్ కమ్ టువర్డ్స్ యూ.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవశక్తి సామర్థ్యములు ఎవరు గుర్తించలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ అండ్ నో ది వాల్యూ ఆఫ్ ద పవర్ ఆఫ్ లవ్.
0: కేవలము తెలియకపోయినను విమర్శించటం మాత్రము అధికమవుతుంది.
1: Though it is not known, though we are ignorant, but yet we are prepared to criticize, analyze.
0: ఒకరు వర్ణించని మరొకరు విమర్శించని, కాని దైవశక్తి దైవశక్తియే.
1: One may praise, one may blame, but the divine power exists as it is.
0: విమర్శించటం చేత శక్తి తరిగిపోదు, వర్ణించటం చేత శక్తి పెరిగిపోదు.
1: The divine power would never increase because of praise, nor diminish because of the blame either.
0: తరిగి పెరిగేటువంటిది లౌకికమైనటువంటి జగత్తు యొక్క ప్రవృత్తులే.
1: It is only the worldly thing that increases or diminishes, and not the divine.
0: దివ్యత్వమునకు ఈ రెండును లేవు.
1: These two do not apply to the divinity.
0: పేరు ప్రతిష్టలకై ప్రాకులాడేటువంటి వ్యక్తులు ఇందులో ఏమాత్రమో పాల్గొనరు.
1: Those who are for name and publicity have no place here in this field.
0: ఎన్ని వేల మందో విద్యార్థులు విద్యాభ్యాసం చేసి నయా పసా ఖర్చు లేకుండా తమ తమ గృహములు చేరుకుంటున్నారు.
1: Thousands of students have been educated totally free of cost.
0: ఎవరికి ఏ ప్రచార ప్రబోధన కూడా సల్పటం లేదు.
1: There is no publicity, there is no advertisement.
0: కానీ వారి ఆనందమే నా ఆనందంగా భావించి నేను ఆనందిస్తూ ఉంటాను.
1: భగవాన్ ఎంజాయ్స్, భగవాన్ ఇస్ బ్లిస్ఫుల్ బికాజ్ our bliss is his food, is his bliss.
0: ninnati dinamu kevalamu ramayana prapanchamunandu aneka vidhamulainatunte yokka anubhutulanu nirupistu vachindi.
1: ramayana demonstrated, explained clearly certain of the experiences of the divinity.
0: bharatudu padukulanu teeskoni కేవలం అయోధ్య చేరలేదు.
1: భరత డిడ్ నాట్ రీచ్ అయోధ్య క్యారింగ్ సీక్రెట్స్.
0: ఒక చిన్న ఆశ్రమం మాదిరి కట్టుకుని అందులో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: హి బిల్ట్ ఎ స్మాల్ హెర్మిటేజ్ అండ్ స్పెంట్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
0: భరతుడు రాముని యొక్క పాదసేవ యందే కాలమును గడుపుతూ వచ్చాడు.
1: భరత స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ సర్వింగ్ రామ.
0: అతని భార్య అయినటువంటి మాండవి రామకీర్తనలు చేసుకుంటూ రామనామం చేతనే పతికి సహాయం చేస్తూ అదే ఆశ్రమంలోనే నిలిచిపోయింది.
1: వైఫ్ ఆఫ్ భరత మాండవి ఆల్సో స్టేడ్ దేర్ ఇన్ ద సేమ్ ప్రిమిసెస్ సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ రామ అండ్ సర్వింగ్ హర్ హస్బెండ్ భరత.
0: రాములు సీత అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు.
1: రామ అండ్ సీత spend their time in the
0: forest. సేవలు కూడాను లక్ష్మణుడు చేస్తూ కాలం ఆనందంగా గడుపుతూ వచ్చాడు.
1: లక్ష్మణ వాజ్ సో హ్యాపీ సర్వింగ్ రామ అండ్ సీత ఇన్ ద
0: ఫారెస్ట్. వాట్ అబౌట్ శత్రుఘ్న? శత్రుఘ్న యొక్క విషయం ఏమిటి?
1: వెన్ వాట్ అబౌట్ శత్రుఘ్న?
0: కానీ శత్రుఘ్న విషయము ఎవరు కూడా హెచ్చరించడం లేదు.
1: నో వన్ నోస్ అబౌట్ శత్రుఘ్న.
0: అయితే ఇక్కడ తెలివి కలిగినటువంటి మానవులు, విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎంతైనా కూడాను విచారించవచ్చు.
1: బట్ ఇంటెలిజెంట్ పీపుల్, పీపుల్ ఆఫ్ ఇంక్వైరీ కెన్ కమ్ టు నో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న.
0: మేధావులు వేలకు వేలు అభివృద్ధి అవుతున్నారు.
1: వీ ఫైండ్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్.
0: విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు వేలకు వేలు పెరిగిపోతున్నారు.
1: We have thousands and thousands of people of inquiry.
0: కానీ ఆధ్యాత్మిక ప్రభావం చేత ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక వ్యక్తులను ఎవరు విచారించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ నో వన్ ఈజ్ ప్రిపేర్డ్ టు ఇంక్వైర్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: దశరథుని కాలం నుండి సుమంతుడు మంత్రి పదవి చేస్తూనే ఉన్నాడు.
1: Sumantha was serving as minister in the court of Dasharatha.
0: కాని పరిపాలన విషయం లోపల దశరథుడు చెప్పినట్టుగా మాత్రము నడుచుకునేటువంటి వాడు.
1: But Sumantha acted according to the wishes of Dasharatha in matters of administration.
0: ఈనాడు పరిపాలకుడైనటువంటి రాముడు అరణ్యంలో ఉన్నాడు.
1: Administrator Rama is now at the spot.
0: అతని ప్రతినిధిగా ఉండినటువంటి ఒక భరతుడు ఆశ్రమం కట్టుకుని వేరే ఉన్నాడు.
1: Representative Rama Bharata is now residing in a hermitage in a village.
0: కాని ఈ అయోధ్య పరిపాలన ఎవరు స్థాపిస్తున్నారు?
1: Then who will take care of Ayodhya?
0: ఎవరు సాధిస్తున్నారు?
1: Who is ruling?
0: ఇక్కడే మన యొక్క విచారణ శక్తి అత్యవసరము.
1: Here we must make proper inquiry.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి 12 వరకును అయోధ్యలో నివసించి అయోధ్య యొక్క స్థితిగతులను చక్కగా విచారణ చేసి ఈ పరిపాలనా బాధ్యత అంతా ఇక్కడను శత్రుఘ్నుడే చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ టు ద క్రెడిట్ ఆఫ్ శత్రుఘ్న హూ రెయిన్డ్ హూ రూల్డ్ దట్ అయోధ్య ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ ద బ్రదర్స్.
0: భరతుని దగ్గరికి వెళ్లి దీని రిపోర్ట్ అంతా కూడా అందిస్తూ వచ్చాడు.
1: బట్ హీ రిపోర్టెడ్ వాట్ ఆల్ హ్యాడ్ హ్యాపెన్డ్ ఎవ్రీ నైట్.
0: పరిపాలనా దక్షిణ విచారం అంతా కూడా శత్రుఘ్నుడే.
1: శత్రుఘ్న వాజ్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్.
0: ఇంత పనులు చేసినప్పటికీ శత్రుఘ్న యొక్క పేరు ఎక్కడ కూడా ఉచ్చరించేవారు లేరు.
1: బట్ నో కామెంటరీ ఆన్ రామాయణ ఎవర్ కేర్ టు మెన్షన్ ద రోల్ ఆఫ్ శత్రుఘ్న.
0: ఆ యొక్క సుమిత్ర యొక్క కుమారులు ఇరువురు కూడాను సేవలయందు పవిత్రమైనటువంటి కార్యములయందు అన్నతమ్ముల యొక్క ఐకమత్యమునందు నిమగ్నులవుతూ వచ్చారే కాని ప్రచార ప్రబోధనకు ఏమాత్రమూ వారు పాల్పడలేదు.
1: బోత్ ద సన్స్ ఆఫ్ సుమిత్ర లక్ష్మణ్ అండ్ శత్రుఘ్న దే హ్యాడ్ ఎనీ సీక్రెట్ లైఫ్ దే డెమోన్స్ట్రేటెడ్ వాట్ యూనిటీ ఈస్ దే వర్ నాట్ ఆఫ్టర్ పబ్లిసిటీ.
0: కానీ శత్రుఘ్నుడు తన సర్వస్వమును కోల్పోయి భరతునికి అంకితమైపోయి భరత ఆజ్ఞను శిరసా వహించి సేవలు గావిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న టోటలీ సరెండర్ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఇన్ సర్వీస్ ఆఫ్ భరత.
0: కనుక శత్రుఘ్నుడు మహా యుక్తిపరుడు శక్తిపరుడు తెలివితేటలు గలవాడు.
1: సో శత్రుఘ్న ఈజ్ హైలీ ఇంటెలిజెంట్ ఏబుల్ విత్ ఆల్ స్కిల్స్.
0: ఇలాంటి శత్రుఘ్నుని యొక్క శక్తి సామర్థ్యం ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈజ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ది కెపాసిటీ అండ్ ద పొటెన్షియాలిటీస్.
0: 11 కూడాను శత్రుఘ్నుడే ఈ అయోధ్య పాలన చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ శత్రుఘ్న హూ రూల్డ్ ది ఎంటైర్ అయోధ్య ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 11 ఇయర్స్.
0: ఏ ఒక్క సందేహం వచ్చినప్పటికీ భరతుణ్ణి ప్రశ్నించడం లేదు.
1: హీ నెవర్ సాట్ ఫర్ ఎనీ క్లారిఫికేషన్ ఫ్రమ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: అతని యొక్క ఏకాగ్రతకు అతని యొక్క సేవకు భంగం కలిగించినటువంటి వాడవుతానేమో అనేటువంటి భయమే.
1: హీ వాజ్ అఫ్రైడ్ బికాస్ ఎనీ క్లారిఫికేషన్ టు బి సాట్ ఆఫ్టర్ మైట్ డిస్టర్బ్ సుమిత్ర అటెన్షన్ కాన్సంట్రేషన్.
0: ప్రమాణం చేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ సుమిత్ర మేడ్ ఎ ప్రామిస్ ఇన్ ద బిగినింగ్.
0: అక్క కౌసల్య నీ కుమారుడు రాజు కావచ్చు
1: సిస్టర్,
0: కానీ నీ కుమారుడు రాజైనప్పుడు నా కుమారుడు లక్ష్మణుడు సేవకుడుగా ఉంటాడు.
1: సిస్టర్ కౌసల్య, యువర్ సన్ మే బి ద కింగ్ అండ్ మై సన్ విల్ సర్వ్ హిమ్.
0: కైక నీ కుమారుడు రాజు కావచ్చును.
1: కైక యువర్ సన్ మే బి ద కింగ్.
0: తాను రాజైనప్పుడు తాను సేవకుడుగా శత్రుఘ్నుడు నీకు సహాయం చేస్తాడు.
1: మై సన్ శత్రుఘ్న విల్ సర్వ్ యువర్.
0: నా ఇరువురు కుమారులు కూడాను సేవా కార్యక్రమంలో మాత్రమే ప్రవీణుడిగా ఉండాలి.
1: బోత్ ఆఫ్ మై సన్స్ should spend their time in service.
0: Seva nimittame nenu ee kumarulu kannanu.
1: And it's for that reason I begot them.
0: Rajya nimittame gaani peru prasthal nimittame gaani nenu ee kumarulu kanaledu.
1: Not for kingship or for publicity, name and fame.
0: Ilanti sumitra kumarulu ainatundi oka shatrughnudu lakshanudu entati gunavantulo వారి ఇరువులే లేకపోతే ఇటువైపున భరతుడు కాని అటువైపు రాములు కాని ఏ కార్యములు కూడా సాధించలేడు.
1: హౌ గ్రేట్ దే ఆర్, హౌ వర్చ్యూస్ దే ఆర్ శత్రుఘ్న లక్ష్మణ Had there not been Shatrughna, Bharata would not have been successful. Had there not been Lakshmana, so also Rama. They stood as support. They gave all the cooperation and support to their brothers.
0: కనుకనే యుద్ధ సమయమునందు లక్ష్మణుడు మూర్ఛిల్లగా
1: at the time of the war when Lakshmana fainted
0: రాముడు చాలా బాధపడుతున్నాడు.
1: Rama felt very sad.
0: వెతికిన సీత వంటి భార్య అయినా నాకు లభిస్తుంది.
1: I can find a wife of the sort of Sita.
0: కౌసల్య వంటి తల్లి అయిన కూడా నాకు లభ్యమవుతుంది.
1: ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కౌసల్య.
0: నేను ఎంత ఎత్తుకునే కూడాను లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు ఇంకా చిక్కడు.
1: మై సర్చ్ వుడ్ బి ఇన్ వెయిన్ టు ఫైండ్ ఎ బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ
0: అని బ్రదర్ నిమిత్తమై లక్ష్మణుడి నిమిత్తమై దేనైనా కూడా త్యాగం చేస్తానని సిద్ధమవుతాడు.
1: హి వాస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ లక్ష్మణ.
0: అప్పుడే హనుమంతుని వచ్చి
1: దెన్ హనుమాన్ కేమ్
0: సోదరా నీవు దీనికి సహాయం చేయాలి.
1: You should support.
0: నీ భక్తి ప్రపత్తులు మితిమీరినవి అయినప్పటికీ లౌకికంగా ప్రాకృతికంగా నీవు ఈ సహాయం నాకు అత్యవసరంగా చేయాలి.
1: Though you are all powerful from the worldly point of view, I need your help.
0: నీవు వెళ్లి సంజీవ పర్వతం తీసుకుని రామన్నాడు.
1: Rama wanted Hanuman to bring that Sanjeeva.
0: రామాని శిరసా వహించేటువంటి వాడు హనుమంతుడు.
1: Hanuman always obeyed the command of Rama.
0: అతను కూడాను ఈ సోదరుల్లో నాలుగో వాడుగా కనిపించాడు.
1: He is also one among these four brothers.
0: వెళ్ళాడు.
1: He went.
0: ఆ సింహపు వృక్షమైనటువంటిది ఎక్కడదో
1: He could not find
0: తనకే మాత్రము తెలియదు.
1: He could not find out the exact plant required.
0: పర్వతాన్ని ఎత్తుకుని వచ్చాడు.
1: He lifted the whole of the mountain.
0: పర్వతాన్ని ఎత్తుకుని అయోధ్య పట్టణం పైన ప్రయాణం చేస్తున్న సమయం లోపల
1: లిఫ్టింగ్ ద మౌంటైన్ ఆన్ వన్ హ్యాండ్ వైల్ హి వాస్ ట్రావెలింగ్ అక్రాస్ ద స్కై
0: రామును అనేక మంది రాక్షసులు బాధ పెడుతున్నారనే విషయము వర్తమానం చెప్తూ వచ్చారు. వార్తల వల్ల తిరుగుతూ వచ్చింది.
1: ద మెసేజ్ వాస్ కన్వేడ్ రిలేటింగ్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ టు సీత.
0: వీడెవడు రాక్షసుడిగా ఉన్నాడు, పర్వతాన్ని ఎత్తుకుని పోతున్నాడు, నా రామునిపైన ఏమైనా అపాయం చేస్తాడో ఏమో, అపకారం జరుపుతాడో ఏమో అని అమ్ముతో కొట్టాడు భరతుడు.
1: Bharata thought some demon was traveling across the sky and therefore he shot an arrow.
0: Parvatamto paatu hanumantudu digadu.
1: Hanuman descended on earth along with the mountain.
0: Digi Bharatuniki namaskarinchadu.
1: And he did namaskar to Bharata.
0: Raja.
1: Who came?
0: Lakshmanu murchi chentatam cheta.
1: As Lakshmana fainted.
0: Deeni pariharam nimittamai atani bratikinche nimittamai nenu ee parvatanni teesukoni pothunnanu.
1: To save his life. I brought this mountain.
0: Sanjeeva vruksham ee parvathamlo unnadani evaro chepparu.
1: Somebody said there is Sanjeeva plant.
0: Kaani naaku aa vrukshamlo yokkasaraku naaku teliyadu.
1: I don't know anything with that.
0: Ramaji sirsa vahinchi parvathanni teesukoni pothunnanu.
1: In strict obedience to the command I brought the mountain.
0: Aa maata cheppetappudiki Bharatudu chaala pattaleni taanantam anubhavinchadu.
1: Bharata was ecstatic, was thrilled and excited.
0: Kausalyani pilipinchadu.
1: He called for Kausalya.
0: Amma Ramulu vartanu teeskoni vachadu ee Rama bantu.
1: And he said message of Rama is
0: em jarugutundade ante anta vidiga cheppesesadu Hanumantudu.
1: Hanuman explained in full, narrated in full what
0: Ramuniki Ramuniki yuddham jarugutundadi.
1: War is going on between Rama and Ramu.
0: Oka rendu dinamul lopala poorthi idi samapti avutundi.
1: It is going to be concluded in a day or two.
0: Lakshmana murcha valla nenu ee parvatham ni ettukoni pothunnanu annadu.
1: Because of this problem, as Lakshmana fainted to save his life, Sumitra I brought this mountain.
0: Bharata
1: called Sumantha also.
0: Sumitra cheptundi aamke etti badhalu ledu.
1: Sumitra said there is no
0: na
1: suffering.
0: Naa kumaru emavutadu aneetundi badha naaku ledu.
1: I don't have any kind of suffering whatsoever.
0: Ramulaku anakulam emaina jarugutado emo aneetundi badha nenu nannu badhistundadi.
1: I am only worried that something come in the way of their service to Rama.
0: Naa kumarudiki emaina lakshmanudu emaina maraninchina shatrukuni nenu rama sevakai pamputanu.
1: If Lakshmana were to die, there is Shatrughna to stand in support and to serve.
0: Karuna kumarudu vishayamlo naake maatramu baadaledu.
1: I am not bothered about my sons.
0: Ramuniki sukhanga kaligali.
1: I want that Rama should be.
0: Ramuni sevalo etti abhyantaramu kalakunda chusukovali.
1: There should not be any interference in
0: ee sankalpam chetane Lakshmanuni nenu Ramulu venta pampanu.
1: It is for that reason I sent Lakshmana to follow
0: Rama. Ani cheppi santoshinchindi.
1: She was so happy.
0: Lopariki teeskellaadu.
1: And he has taken her in.
0: లక్ష్మణుడి భార్య ఆమె పెయింటింగ్ లోనే ఉంటుండాలి. ఆ కాలమంతా కూడాను రాముని పెయింటే.
1: ఊర్మిళ వాజ్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ పెయింటింగ్ రామాస్ పిక్చర్.
0: లక్ష్మణుడు వెళ్లే సమయం లోపల
1: At the time when Lakshmana was about to leave, the painting
0: prarambham chesindo,
1: the kind of paintings he started,
0: aa urmila adhe paint lopalle munigi undi.
1: She spent all the time in full concentration on the painting.
0: Appudu cheppi Bharatudu,
1: and then
0: maa sodarudu ee vidhanga murchilinadata.
1: And the news that fainting of Lakshmana was conveyed,
0: ఏమి గతి నాకేమీ ఒక తోచటం లేదు.
1: Well, I don't know what to do now.
0: అప్పుడు ఈ యొక్క వ్యక్తి అనగా లక్ష్మణి యొక్క భార్య విరమించలేదు.
1: And Urmila did not stop at that moment.
0: ఆమె ఏమాత్రం కూడాను బాధపడలేదు.
1: She didn't feel sad.
0: రాముని యొక్క నామచింతనమే నిరంతరము లక్ష్మణి యొక్క హృదయంలో ఉంటుండాలి.
1: In fact, the constant glory, the singing, chanting of Rama's glory was there,
0: imprinted
1: in the heart of Lakshmana.
0: ఆనందంగా నిద్రపోతున్నాడు.
1: Perhaps he has been sleeping in a blissful state without
0: any worry. ఈ బాధంతా అనుభవించేది రాములే.
1: All the suffering is that of Rama only.
0: కనుకనే నా భర్తకు ఎట్టి అపాయము లేదు.
1: My husband Lakshmana is not in danger.
0: లక్ష్మణి ఎల్లప్పుడూ సుక్షేమంగానే ఉంటాడు.
1: So he is always peaceful and safe.
0: అనగా దీని యొక్క అంతరార్థాలు మనం గుర్తించవలసినటువంటిది, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎంతటి గుణవంతుడో వారి పత్నులు కూడాను అంతటి గుణవంతుడు.
1: వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్ ద ఫోర్ బ్రదర్స్ ఆర్ హైలీ వర్చ్యూస్ అండ్ నోబుల్, సో ఆల్సో దేర్ వైవ్స్.
0: వారి యొక్క సుక్షేమమునకు వీరి మంచి గుణములే మూల కారణములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ద వైఫ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ హస్బెండ్.
0: వీరి సత్ప్రవర్తనలే దీనికి మూల కారణములు.
1: దేర్ కాండక్ట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: సదాచారంలే వీరికి మూల కారణములు.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ద
0: సద్గుణములే దీనికి మూల కారణములు.
1: వర్చ్యూస్ ఆర్ ద రీజన్.
0: సత్శీల సంపత్తియే దీనికి మూల కారణం.
1: ద క్యారెక్టర్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: అక్కడ తెలిపి తిరిగి హనుమంతుని పంపించాడు.
1: అండ్ హనుమాన్ వాస్ సెంట్.
0: ఈ విధంగా చూస్తుంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి వారు ఒకరికొక అన్యోన్యంగా అనుకూలంగా ఆదర్శంగా లోకానికి ఆదర్శాన్ని అందిస్తూ ఉండగా వీరి పత్నులు కూడాను ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: ద ఫోర్ బ్రదర్స్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న, దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ ద ఎంటైర్ మ్యాన్ కైండ్ హౌ బ్రదర్స్ షుడ్ మింగిల్ దెమ్ సెల్వ్స్ ఇన్ యూనిటీ ఆల్ ఎఫెక్షన్ సో ఆల్సో దేర్ వైవ్స్.
0: కేవలం అయోధ్యను పాలన చేస్తుంటే
1: వైల్ ది Ayodhya was ruled under administration.
0: సుగ్రీవునికి తగినటువంటి సేవలు ఈ యొక్క భార్య చేస్తూ వచ్చింది.
1: Wife assisted the ruler in every way.
0: సుతకీర్తి మాత్రం తక్కువైనటువంటిది.
1: And in fact, she's not ordinary.
0: మాండవి సుతకీర్తి ఇద్దరు కూడాను భరత శత్రుఘ్నులకు తగినటువంటి సహాయం చేస్తూ వచ్చారు.
1: మాండవి శృతకీర్తి ఎక్స్టెండెడ్ ఆల్ ద సపోర్ట్, ఎంకరేజ్డ్ దేర్ హస్బెండ్.
0: వీరు మరొక పనిలో ఏమాత్రము వీరు పాల్గొనలేదు.
1: And in fact, they never struggled for any name or recognition.
0: Tellavari sayankalamu Kausalya daggariki velleetunte varu.
1: They visited Kausalya every day.
0: Kausalyaku paada namaskaram chesukuneetunte varu.
1: They prostrated her feet.
0: Tirigi tama tama grahamulaku vachi tama kartavya karmalu nirvartinchetunte varu.
1: After that they return and attend to their duties.
0: Ilanti gunavanturalainatunte yokka kodanlo chikkatam aa naati goppa adrushtamu.
1: It was a matter of great fortune and good luck to have a daughter of this type in those days.
0: కనుక మాండవి శృతకీర్తులు కూడాను సామాన్యమైనటువంటి వారు కాదు.
1: మాండవి శృతకీర్తి ఆర్ నాట్ ఆర్డినరీ వన్స్.
0: వీరు దశరథుని మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు అయినప్పటికీ,
1: దో దే హ్యాపెన్ టు బి ద డాటర్స్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్
0: అతని కుశధ్వజుడు.
1: హీస్ కుశధ్వజ.
0: ఈ కుశధ్వజుని యొక్క కుమార్తెలు అయినప్పటికీ ఈ పిల్లలకు కూడాను ఈ పవిత్రమైనటువంటి భావాలంతా రూపొందుతూ వచ్చారు.
1: ది డాటర్స్ ఆఫ్ కుశధ్వజ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథునకు కౌసల్యకు ఏ విధంగా సమానంగా ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారో,
1: జస్ట్ యాజ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న హావ్ సెట్ ఐడియల్స్.
0: సీత ఈ మిగిలినటువంటి ముగ్గురు సిస్టర్స్ కూడాను అత్తమామలకు తగినటువంటి రీతిగా అనుభవిస్తూ వచ్చారు.
1: సో ఆల్సో సీత ఊర్మిళ మాండవి శృతకీర్తి ఆల్సో సెట్ ఎన్ ఐడియల్ టు హ్యుమానిటీ.
0: ఇలాంటి గుణవంతుడి యొక్క ప్రభావములు ఇంకా మున్ముందు ఎంతనో జరుగుతుంది.
1: మెనీ మోర్ థింగ్స్ యూ ఆర్ టు లెర్న్ టు నో ఇన్
0: 11 సంవత్సరములు.
1: ఫర్ 11 ఇయర్స్
0: ఎట్టి అభ్యంతరము లేకుండా,
1: విదౌట్ ఎనీ అబ్జెక్షన్,
0: ఎట్టి కంప్లైంట్ రాకుండా,
1: విదౌట్ ఎనీ కంప్లైంట్,
0: అయోధ్య దేశము ధర్మ పరిపాలనలో కొనసాగుతూ వచ్చింది.
1: ది రెయిన్ ది అడ్మినిస్ట్రేషన్ దేర్ ఇన్ అయోధ్య వెంట్ ఆన్ పీస్ఫుల్లీ.
0: ఎక్కడికి పోయినప్పుడు సత్యం వద ధర్మం చెర, సత్యం వద ధర్మం చెర,
1: ఎవ్రీవేర్ ట్రూత్ వాస్
0: సత్యాన్ని పలకండి,
1: ఎవ్రీవేర్
0: ధర్మాన్ని ఆచరించండి,
1: righteousness was adhered, was followed.
0: ఈ ప్రచార ప్రబోధం లోపల దేశమంతా కూడాను తాను ధర్మరీతిగా నడుచుకుంటూ వచ్చాడు శత్రుఘ్నుడు.
1: బికాస్ ఆఫ్ ది అడ్హెరెన్స్ ఆఫ్ దీస్ టు సత్య అండ్ ధర్మ శత్రుఘ్న వాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ద రూలర్.
0: శత్రుఘ్నుడికి ఒక్క నిమిషమైన నిద్రపోయినటువంటి వాడు కాదు.
1: శత్రుఘ్న డిడ్ నాట్ స్లీప్ ఫర్ ఎ మోమెంట్.
0: ఏ విధమైనటువంటి కంప్లైంట్ వస్తాయో ఏమిటో.
1: వాట్ కంప్లైంట్ ఈస్ కెప్ట్ ఇన్ స్టోర్.
0: నా పరిపాలనలో లోటేమైనా జరిగి భరతునికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందో ఏమిటో.
1: దేర్ మే బి సమ్ కంప్లైంట్ లాటెడ్ అగెన్స్ట్ హిమ్.
0: భరతునికి ఎట్టి చెడ్డ పేరు కూడా రాకూడదు.
1: భరత షుడ్ నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: అతనికి సత్కీర్తి కావాలి.
1: భరత షుడ్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
0: రాముడు అందించినటువంటి ఒక ప్రసాదం ఇది.
1: అండ్ ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ రామ.
0: కనుకని రామాజ్ఞ నేను శిరసా వేయించాలి.
1: సో ఐ హావ్ టు ఒబే ది కమాండ్ ఆఫ్
0: అని శత్రుఘ్నుడు ఇంతటి పరమభక్తితో పల తన కర్తవ్యాన్ని పాలిస్తూ వచ్చాడు.
1: విత్ ఇంటెన్స్ డివోషన్ శత్రుఘ్న డిశ్చార్జ్ హిస్ డ్యూటీ ఎక్సలెంట్.
0: అయోధ్య పరిపాలన అంతా కూడాను
1: ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అయోధ్య
0: శత్రుఘ్ని వల్లనే జరుగుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ శత్రుఘ్న ఓన్లీ.
0: ఇందులో భరతుడు ఏమాత్రం కూడా ప్రవేశించలేదు.
1: భరత హ్యాడ్ నో రోల్ దేర్.
0: శత్రుఘ్నుడు చెప్పినవన్నీ కూడా సరి సరి అని ఊకొడుతూ వచ్చాడు.
1: హి ఆల్వేస్ ఎండోర్స్డ్ ఆల్ ది సజెషన్స్.
0: కారణం ఏమిటి? శత్రుఘ్నుడు అనేటువంటి వాడు శత్రు సంరక్షణ కోసం పోయేటువంటి వాడు.
1: బికాస్ శత్రుఘ్న
0: శత్రువులను ధ్వంసం చేసేటువంటి వాడు.
1: అండ్ హీ కెన్ కిల్ ఎనీ ఎనిమీ.
0: శత్రువులను పుట్టించేటువంటి వాడు కాదు.
1: అండ్ హీ విల్ నెవర్ ఎంటర్టైన్
0: శత్రువాన్ని అణగదొక్కేటువంటి వాడు.
1: ది ఎనిమిటీ విల్ బి రూల్డ్ అవుట్.
0: ఎక్కడ చూసినా కూడా శాంతి శాంతి శాంతి.
1: He established peace everywhere.
0: Anati pavitramaina bharatiya sanskruti yandu satyam vada dharmam chara shanti shanti shanti.
1: In Bharat, the culture of Bharat maintained peace shanti because of satya and dharma.
0: Andaru sukhanga undali.
1: All should be happy and prosper.
0: Ee annadammulu andaru kunu ekanga undali.
1: All brothers should be sustained.
0: Evariki apakirti kudanu raakudadu.
1: No one should get a bad name.
0: Satkirti tone tana jeevithamnu sadhisthu raavali.
1: In fact, they should end up their lives with a good name.
0: Ee vidhamainatundi yokka satya pratignal chetane శత్రుఘ్నుడు కూడా నువ్వు కాలం గడుపుతూ వచ్చాడు.
1: అండ్ శత్రుఘ్న స్పెండ్ ద టైమ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: రాముని యొక్క వర్తమానము
1: ద మెసేజ్ ఆఫ్ రామ
0: కొంచెం కఠినంగా జరుగుతూ ఉంటుండదని వచ్చి చెప్పారు.
1: ద మెసేజ్ ఆఫ్ రామ కంటైన్ సంథింగ్
0: అనగా రాజులు కనుక వీరికి సుప్రభావం అందరూ రావటం పోవటం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది.
1: బికాస్ మెసెంజర్స్ మూవ్డ్ అబౌట్ దే కుడ్ హ్యావ్ ది న్యూస్ కన్వేడ్.
0: ఈ మెసెంజర్స్ ద్వారా అన్ని వర్తమానంలో వచ్చేటువంటివి.
1: ఆల్ మెసేజెస్ వర్ కన్వేడ్ త్రూ మెసెంజర్స్.
0: ఒకనాడు కరుడు దూషణుడు మహా చెడ్డవారు కరుడు వాడు రావణాసుని ప్రధానమైనటువంటి యొక్క చెయ్యి.
1: దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ రామ రావణ
0: కరుడు. అలాంటి వాడు చాలా గొప్ప కీటకమైనటువంటి పనుల్లో ప్రవేశించేవాడు.
1: ఈజ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ రావణ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ వికెడ్.
0: ఎవరికీ తెలియకుండా రామలక్ష్మణ సీతను చంపడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ టు కిల్ రామలక్ష్మణ్ అండ్ సీత.
0: ఈ యొక్క విషయము తెలిసింది భరతునికి.
1: దిస్ న్యూస్ వాజ్ నోన్ టు భరత.
0: దూషణుడు అతని యొక్క సైన్యాధిపతి.
1: దూషణ వాజ్ ది చీఫ్.
0: కరదూషణ వీరిద్దరికీ కూడాను
1: బోత్ ఆఫ్ దెమ్
0: శూర్పణక చాలా లేనిపోయినవన్నీ చెప్పి చాలా రోషమును పోస్తూ వచ్చింది.
1: ఆల్ టేల్స్ వర్ క్యారీడ్ టు కరదూషణ బై శూర్పణక.
0: కనుక ఈ రెండు మూడు తినుముల లోపల రాముల నుంచి ఏ వార్త వస్తుందో అని చాలా బాధపడుతున్నాడు భరతుడు.
1: భరత వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఫ్రమ్ రామ్.
0: తాను గట్టిగా పెద్దవాడు గనుకనే కొన్ని గంటలు అతనికి చెప్పేటువంటి ధైర్యం లేదు శత్రుఘ్నుడికి.
1: శత్రుఘ్న హ్యాస్ నో కరేజ్ టు కన్వే వాట్ ఆల్ దట్ హడ్ హ్యాపెన్
0: ఇమ్మీడియట్లీ. ఈ వార్తను సుమిత్రకు చెప్పి పంపించాడు.
1: అండ్ ది న్యూస్ వాజ్ కన్వేడ్ త్రూ సుమిత్ర.
0: తల్లి ఆమె చక్కని సాధ్వీ మండలాలు.
1: And she is highly versed.
0: ఆమె మృదుమధురంగా మాట్లాడేటువంటిది.
1: She is talk sweet.
0: తగినటువంటి యొక్క సలహాలు అందించేటువంటిది.
1: She gives advice.
0: ఆమె వచ్చింది.
1: She came.
0: నాయన ఎందుకు నీవు బాధపడుతున్నావు?
1: He said, why are you feeling sad?
0: కైకకు చెప్పంపించలేదు భరతుడు.
1: అండ్ భరత హ్యాస్ నాట్ సెండ్ మెసేజ్ టు కైక.
0: కానీ సుమిత్రకు మాత్రమే చెప్పంపించాడు.
1: ద న్యూస్ వాజ్ కన్వేడ్ టు సుమిత్ర ఓన్లీ.
0: ఆమె వెళ్లి
1: షీ వెంట్.
0: నాయన నీవు రాముల విషయంలో ఏమాత్రం కించిత్ కూడా సందేహించనక్కర్లేదు.
1: He said, don't worry about Rama.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులందరూ కూడాను దేహములు వేరు వేరు కానీ ప్రాణం ఒక్కటే.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బట్ ఓన్లీ వన్ ఇండీడ్.
0: మీలో భిన్నత్వాన్ని ఏమాత్రం కూడా మీరు ప్రశ్నించదండి.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్.
0: అందరూ ఐక్యమత్యంగానే ఉండాలి.
1: దే ఆల్ స్టాండ్ యునైటెడ్.
0: రామునికి ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: రామ విల్ నెవర్ ఫేస్ ఎనీ డేంజర్.
0: రాముడు సాక్షాత్ భగవంతుడే.
1: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక నీవు ఏమాత్రం వరీ చేయవద్దని ధైర్యం చెప్పిపోయింది.
1: సో షీ గేవ్ ఆల్ ద కరేజ్ టెలింగ్ నాట్ టు వరీ.
0: ఆ విధంగా ఏదైనా కూడా భరతుని కొన్ని సలహాలు అందించవాలంటే శత్రువుకి నీకు ధైర్యం లేదు. అనగా ధైర్యం ఉంది, కానీ అన్నకు బదులు చెప్పేటువంటి యొక్క అధికారం లేదని తన యొక్క ఊహ.
1: దో శత్రుఘ్న ఇస్ క్వైట్ కరేజియస్ ఎనఫ్, బట్ హీ డిడ్ కమ్ ఫార్వర్డ్ టు అడ్వైజ్ భరత, బికాస్ భరత ఇస్ ఎల్డర్లీ.
0: పెద్దలకు జవాబు చెప్పకూడదు.
1: సో నో వన్ షుడ్ అడ్వైజ్.
0: పెద్దలకు జవాబు చెప్పే సమయంలో యోచించి జవాబు చెప్పాలి.
1: You should not advise elders. You should think for some time.
0: యోచించకుండా తెలిసింది తెలిసినట్టుగా చెప్పటము చాలా పొరపాటు.
1: You cannot advise as you think immediately.
0: ఇది గొప్ప ప్రమాదం కూడా సంభవిస్తుంది.
1: It will take you to danger at times.
0: కనుక సత్యమును మాత్రమే పలుకుతూ రావాలి.
1: So one has to speak truth.
0: ధర్మమును మాత్రమే చేస్తూ పోవాలి.
1: One has to follow dharma.
0: అన్నలు కాని తమ్ముళ్ళు కాని అక్కలు కాని చెల్లెళ్ళు కాని
1: బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎల్డర్స్ ఆర్ యంగ్,
0: అందరూ అన్యోన్యతగా వారికి ఎట్టి అపకారం కాకుండా చూసుకోవాలి.
1: అండ్ దే షుడ్ వర్క్ యునైటెడ్లీ, స్టాండ్ యునైటెడ్ సో దట్ దే వుడ్ నెవర్ ఫేస్ ఎనీ రిస్క్.
0: కాలం గడుపుతూ వచ్చారు అయోధ్యలో భరతుడు శత్రుఘ్నుడు.
1: ద టైమ్ వెంట్ ఆన్ దేర్ ఇన్ అయోధ్య.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ ఊర్మిళ చాలా గొప్ప గుణవంతురాలు.
1: షీఈస్ హైలీ వర్చువస్.
0: ఆమె రామ యొక్క సీతారాముల యొక్క పిక్చర్స్ పెయింట్ వేసుకుంటూ కూర్చోవడం.
1: షీ హస్ బీన్ పెయింటింగ్ సీతారామ పిక్చర్.
0: సుతకీర్తి కూడాను చాలా అదే పనే.
1: ద సేమ్ థింగ్ వాస్ అడాప్టెడ్
0: బై సుతకీర్తి కూడాను చాలా గుణవంతురాలి.
1: సుతకీర్తి ఆల్సో చేస్ట్ వన్.
0: ఏదో రాత్రి కొంత సమయం వచ్చినప్పుడు భర్తకు నమస్కారం చేసి వారికి కలిగినటువంటి బాధలు ఏమిటో ఒకతూరి విని దానికి సలహాలు ఇవ్వాలని తనకు ఆశ.
1: If she finds time any day, she approaches softly and prostrates in front of her husband and gives advice. Sritakirti never uttered harsh words, painful words.
0: Sritakirti, ఆ వినటములోనే కీర్తివంతురాలు.
1: Sritakirti, good listening, highly reputed.
0: ఆ ఎప్పుడు కూడాను మంచినే వినేటువంటిది.
1: She always listened to
0: మంచినే వినిపించేటువంటిది.
1: And she also make others listen.
0: మంచినే బోధించేటువంటిది.
1: She teaches good things.
0: మంచినే చేయించేటువంటిది.
1: And she sees to it good that good things are done.
0: ఈ విధంగా ఆనాటి కోడళ్లు కూడాను చాలా రత్నముల వంటి కోడళ్లు చిక్కారు దశరథునకు.
1: దశరథ వాజ్ సో లక్కీ టు హ్యావ్ డాటర్స్ ఇన్ లా హు ఆర్ జెమ్స్.
0: కానీ మన కథానాయకత్వందు రాములు సీత ఇద్దరే ముఖ్యమైనటువంటి వారు.
1: బట్ యాజ్ ఫార్ యాజ్ వీ నో రామ అండ్ సీత ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మిగతా వారి విషయం ఎవరూ పట్టించుకోరు.
1: బట్ నో వన్ ఇస్ బాదర్డ్ అబౌట్ ది రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్.
0: మిగతా వారే లేకపోతే లక్ష్మణుడే లేకపోతే శృతికీర్తి మాండవి లేకపోతే వీళ్ళ యొక్క కీర్తి ఏ విధంగా బయటకు వచ్చింది?
1: వితౌట్ మాండవి శృతికీర్తి వాట్ అబౌట్ ది కీర్తి ఆర్ ది రెప్యుటేషన్?
0: లక్ష్మణుడే ఒక సెకండ్ లేకుండాగినపోతే రాములు నివసించేటువంటి వాడు కాదు.
1: రామ వుడ్ నాట్ హ్యావ్ సర్వైవ్డ్ వితౌట్ ది కంపెనీ ఆఫ్ లక్ష్మణ ఫర్ ఎ మోమెంట్.
0: తినడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడాను లక్ష్మణుడు రాకుండా తాను భుజించడానికి ప్రయత్నం చేయలేడు.
1: హీ నెవర్ డైన్డ్ వితౌట్ ద కంపెనీ ఆఫ్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు లేకుండా రాముడు పనుండేటువంటి వాడు కాదు.
1: రామ నెవర్ స్లెప్ట్ వితౌట్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు విశ్రాంతి తీసుకున్నప్పుడే రాముడు కూడా విశ్రాంతి తీసుకునేటువంటి.
1: అండ్ రామ టేక్స్ రెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ లక్ష్మణ.
0: ఈ విధంగా అన్యోన్యతను చూపించి దేశమునికి ఒక విధమైనటువంటి ఐకమత్యాన్ని చాటుతూ వచ్చాడు.
1: దట్ హాస్ బీన్ ఇంటిమేట్ రిలేషన్షిప్, ది అఫెక్షన్.
0: ఇది ఈ వేదమునందు ఒక శ్లోకం చెప్తూ వచ్చింది.
1: అండ్ దిస్ హాస్ బీన్
0: శతమానం భవతిస్తాయి పురుషచైతన్య న్యాయచి అని చెప్తూ వచ్చి
1: the Veda said let you live for 100 years.
0: Manam kalasi melisi melisudam.
1: Let's grow together.
0: Kalasi melisi tirugudam.
1: Let's move together.
0: Kalasi melisi telisukunna telivini poshinchudam.
1: Let's grow in intelligence together.
0: కలసి మెలసి కలతలేక చెలిమితో జీవించుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫరెన్సెస్
0: అని ఆ నలుగురు ఎందుకు అట్టి ఐకమత్యం కలిగేటువంటిది.
1: దాట్ వాస్ ది స్టాండర్డ్ ఆఫ్ యూనిటీ.
0: ఈనాడు
1: టుడే
0: నలుగురు బిడ్డలు పుట్టారంటే
1: వెన్ వీ హ్యావ్ ఫోర్ చిల్డ్రన్
0: నలుగురు నాలుగు మార్గాలే.
1: దే ఫాలో ఫోర్ డిఫరెంట్ పాత్స్.
0: ఒక మార్గం కాదు,
1: నాట్ వన్,
0: 40 మార్గాలు పెట్టేస్తారు.
1: 40 డిఫరెంట్ వేస్.
0: ఒకానొక సమయం లోపల కరుడు రాముల పైన వచ్చాడు యుద్ధానికి.
1: కరుడు వాజ్ రెడీ టు అటాక్ రామ.
0: తన దగ్గర అస్త్రములు లేవు.
1: హీ హాస్ నో వెపన్స్.
0: ఏదీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: దశరథుని దగ్గర ఆర్డర్ తీసుకుని వెళ్లిపోయే సమయం లోపల
1: వైల్ గోయింగ్ ఆఫ్టర్ సీకింగ్ పర్మిషన్ ఫ్రమ్ దశరథ్,
0: నీకు తగినటువంటి సామగ్రులంతా తీసుకుని పోండి అన్నారు.
1: దశరథ్ సెడ్ బెటర్ యూ టేక్ ఆల్ దట్ యూ నీడ్.
0: అప్పుడు రాముడు చెప్పాడు గడ్డపార ఒకటి నాకు చాలు అన్నాడు.
1: అండ్ రామా సేస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ క్రోబార్.
0: లక్ష్మణుడు చెప్పాడు నాకు బోలి ఒకటి చాలు. అనగా బోలి.
1: లక్ష్మణ 40 డిఫరెంట్ వేస్.
0: ఒకానొక సమయం లోపల కరుడు రాముల పైన వచ్చాడు యుద్ధానికి.
1: కరుడు వాజ్ రెడీ టు అటాక్ రామ.
0: తన దగ్గర అస్త్రములు లేవు.
1: He has no weapon,

0: plate.
1: Boli.
0: Lakshmana said, it's enough if I have the basin.
1: Naaku oka basin chaalu.
0: Basin is enough.
1: Annaku gadda paaru chaalu.
0: And crowbar is enough.
1: Endukante akkada edaina pani kavalante aina tovvatamu nenu daanni teesiveyatamu.
0: If there is any work, my brother,
1: maaku mukhyamga
0: kavalsina help of crowbar, we'll dig and I'll carry with the basin.
1: Endukante maaku samagri marokati levu.
0: We don't want any more implements.
1: Aina nara cheerulu kattukoni
0: without ropes.
1: 14 సంవత్సరములు కూడాను అరణ్యములో సంచరించారంటే,
0: they moved in the forest for 14 years.
1: అక్కడ ఈ కరుడు 40,000 మంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడు.
0: కరుడు కేమ్ విత్ 40,000 బటాలియన్ ఆఫ్ ఆర్మీ.
1: ఏం చేసి లక్ష్మణ్తో చెప్పాడు.
0: హి టోల్డ్ లక్ష్మణ,
1: లక్ష్మణ, నీవు మీ వదిలి గారి ముఖం చూడవు కానీ,
0: దో యూ డోంట్ లుక్
1: అట్ హర్, వినిపించి ఆ దట్టమైన అడవి లోపల ఒక గుహ లోపల ఆమెను తీసుకుని పో.
0: I know that you don't look at the face of sister in law.
1: Let me take Sita to a cave nearby.
0: And I'll certainly face the situation and I'll be successful.
1: He has
0: no weapon whatsoever. But
1: as
0: he was proceeding along the forest,
1: Vishwamitra
0: gave all the weapons that he had on hand to Rama and Lakshmana.
1: కనుకనే అక్కడ చెప్పాడు, కరదూషణం ఒక ధనుజులు దుంచి, కరుణ జటాయువు గతిగా సవరించి, శరభంగాది మునింద్రుల పోచి, శబరీఫలములు ప్రేమ పూజించిన రామ రామ రామ అన్నాడు.
0: Therefore it is said, O Rama, you saved the life of Jatayu and you gave your manifestation, the experience, the vision to Sharabhanga, and you also blessed
1: Hanumanthu,
0: and in fact you helped the Hanuman.
1: Ravi Stuti Palinchi చెండిని కినికతో వాలిని దుంచి,
0: అండ్ యూ కిల్డ్ వాలి,
1: చేరిన వారాన వీరుల బ్రోచిన రామ రామ రామ
0: రామ, యూ బ్లెస్డ్ ఆల్ ద మంకీస్ వానరాస్ అండ్ యూ కిల్డ్ ద వాలి హూ ఇస్ వికెడ్ ఇన్
1: బ్యాడ్. రామనామంనే స్మరించుకుంటూ ఉండేటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ సాంగ్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇన్
1: సిస్టెంట్ ఆయుధములంతా కూడాను ఇంత గొప్పవారని చెప్పిన గుర్తించుకున్నటువంటి ఒక ఇతను.
0: Though he has understood
1: Vishwamitra tane kun daggara unnatundi aayudhalanta ichchadu.
0: Vishwamitra has handed over all the weapons he had.
1: Ee aayudhalavallane
0: because of these weapons
1: 40,000 mandini kudanu okka astramto antanni kotti vesadu.
0: Rama could kill all the 40,000
1: okka astram vesetappudike 100 astramlu 100 astramlu nunchi 1000 astramlu 1000 astram nunchi 10,000 astramlu ee vidhanga 40,000 mandini okka nimishamlo kottesadu.
0: When one astra arrow is shot at, it got multiplied in geometrical proportion.
1: Devadra pushpa varshanni kurpincharu.
0: And there is a shower of flowers.
1: Ee karadushanle chaala durmargulu.
0: Karadushan are wicked people.
1: వీళ్ళిద్దరిని హతమారిపోయినారు కాబట్టి ఇంకా రామునికి ఎట్టి పని లేదు.
0: Both have been killed and Rama has no other.
1: Ramachandra Prabhuku jai jai jai ani varanta kuda jeteeli kottaru.
0: They went on praising the glory of Rama Lakshmana.
1: Ee vartanu ayodhyaku pampinchadu.
0: This message was sent to Ayodhya.
1: Appude Ayodhya vasulainatunti oka
0: the inhabitants of
1: Bharata Shatrughnulu, Sumitra Kaikeyulu Kausalyalu chaala aanandanni anipistu vachchu.
0: Sumitra Kausalya Kaikeyi Bharata Shatrughnulu, they are extremely happy.
1: Ee vidhanga రాముని యొక్క సమాజంలో ఎన్ని విధములైనటువంటి యొక్క సహాయం చేతనే, వారి యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తి చేతనే అన్ని సాధిస్తూ వచ్చారు.
0: ఎవ్రీథింగ్ కుడ్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ బికాస్ ఆఫ్ ద డివినిటీ, బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ రామచంద్ర.
1: ఈ అగస్త మహాముని వచ్చాడు.
0: దెన్ కేమ్
1: ఇతని దగ్గర కూడా ఎంతో గొప్ప ఆయుధములు ఉండేటువంటివి.
0: అండ్ హీ హ్యాడ్ మెనీ వెపన్స్.
1: అతను కూడా రామునికి అప్పచెప్పి,
0: అగస్త్య ఆల్సో గేవ్ ఆల్ హిస్ వెపన్స్.
1: నాయన రామచంద్ర, నీవు గృహస్థుడిగా ఉన్నావు,
0: రామచంద్ర
1: నా ఆశ్రమంలో ఉండడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ స్టే హియర్ ఇన్ మై.
1: ఇదిగో పంచవటి, పంచవటి అనేటువంటిది ఐదు నదులు చేరే దగ్గర నీవు ఒక ఆశ్రమం కట్టుకుని ఉండు.
0: రామ బెటర్ యూ ప్రొసీడ్ టువర్డ్స్ పంచవటి వేర్ ఆల్ ద ఫైవ్ రివర్స్ మీట్.
1: పంచవటి తీరంలోనే నీవు 10 సంవత్సరం కూడా గడుపు.
0: And you spend all the 10 years over there in Panchavati.
1: అది దండకారణ్యంలో ఒక భాగము.
0: And it's a part of దండకారణ్య.
1: 10 సంవత్సరాలు అక్కడ గడిచిన తర్వాత,
0: after 10 years,
1: అక్కడ క్రమక్రమేణ ఈ సుర్పణకు సహాయం ఒకటి వచ్చింది.
0: అండ్ దేర్ కేమ్ ఎపిసోడ్
1: ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ వచ్చేసింది.
0: బ్యాడ్ ఫ్రెండ్షిప్,
1: తేజ దుర్జన సంసర్గం,
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ,
1: బట్ సాధు సమాజగం,
0: ఎంటర్టైన్ గుడ్ కంపెనీ,
1: పుణ్య మహోరాత్రం,
0: డూ గుడ్ ఈచ్ డే నైట్,
1: తేజ దుర్జన సంసర్గం,
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ,
1: న్యూ బ్యాడ్ కంపెనీ నుంచి పోవాలి,
0: యూ గెట్ అవే ఫ్రమ్.
1: కానీ ఈ సుర్పణక వీళ్ళకు మంచి కంపెనీగా వచ్చేసింది.
0: బట్ సుర్పణక అపియర్డ్ దేర్.
1: చాలా తమాషలు చేశారు రామలక్ష్మణులు.
0: రామలక్ష్మణ మేడ్ ఫన్ ఆఫ్.
1: ఎప్పుడు కూడా వారికి ఇంకెక్కడ తమాషలకు ఎక్కడ అవకాశం లేదు.
0: దేర్ వాజ్ నో అదర్ ఛాన్స్.

0: నేను చాలా అందమైనటువంటి దానిని.
1: శూర్పణఖా క్లెయిమ్ దట్ షీ ఇస్ హైలీ
0: బ్యూటిఫుల్. రామా నీవు నన్ను వరించు అని రాముని దగ్గరికి పోయింది.
1: అండ్ షీ వెంట్ టు రామా అండ్ సెడ్ యు లవ్ మీ.
0: రాముని చెప్పాడు, అమ్మా నువ్వు చాలా అందమైనటువంటి వాటివి.
1: రామా సెడ్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్.
0: కానీ నీ సీతకి ఏమాత్రం అందం లేదు.
1: మై సీత ఇస్ నాట్ దట్ బ్యూటిఫుల్.
0: కానీ సీత నా వెంట ఉంది కాబట్టి నా వెంట నీ ఉండడానికి వీలు కాదు.
1: సిన్ సీత ఇస్ ఇన్ మై కంపెనీ యు కాంట్.
0: నీవు నాకు సత్యవైత్యమేది, నీవు కేవలం సీతా సేవ చేయవలసి వస్తుంది.
1: అండ్ ఇఫ్ యు ఆర్ టు బి హియర్ యు మస్ట్ సర్వ్ సీత.
0: వద్దు వద్దు.
1: నో నో,
0: లక్ష్మణుడు అక్కడే ఉంటున్నాడు, అతన్ని నీవు వరించు అని.
1: లక్ష్మణ ఇస్ అలోన్, యూ కెన్ గో ఓవర్.
0: లక్ష్మణ్ దగ్గరికి పోయేటప్పటికి లక్ష్మణ్ చెప్తూ వచ్చాడు.
1: అండ్ లక్ష్మణ్ వెంట్ ఆన్ టెల్లింగ్,
0: ఓ శూర్పణఖ,
1: ఓ శూర్పణఖ,
0: నీవు గొప్ప గుణవంతురాలవు.
1: యు ఆర్ వెరీ నోబుల్.
0: గొప్ప సాహసవంతురాలవు.
1: కరేజ్,
0: చాలా అందమైన.
1: కరేజియస్ అండ్ యు ఆర్ బ్యూటిఫుల్.
0: నీవు నాకు భార్యవైపోతే
1: యు ఆర్ టు బి మై వైఫ్.
0: ఇక్కడ ఏమాత్రం ఇంకా సేవ చేయడానికి వీలు కాదు.
1: యూ హావ్ నో ఛాన్స్ టు సర్వ్ ఎనీ మోర్.
0: కనుక నీవు సీతకు సేవ చేయవలసి వస్తుంది.
1: యూ మస్ట్ సర్వ్ సీత.
0: వద్దు వద్దు వద్దు.
1: నో నో నో, ఇట్స్ నాట్.
0: నా దగ్గర వద్దని ఆయన పంపించేవాడు.
1: అండ్ హీ హస్ సెంట్ హర్.
0: నా దగ్గర వద్దని ఈయన పంపించేవాడు. వీరిద్దరూ నవ్వుకుంటూ కూడాను ఈ విధమైనటువంటి తమాషాలు చేస్తూ వచ్చారు.
1: దే మేడ్ హర్ గో అరౌండ్ దీస్ టూ.
0: వారికి ఆ అరణ్యం లోపల ఈ తమాషలకు ఎక్కడ అవకాశమే చిక్కలేదు.
1: అండ్ దిస్ ఓన్లీ ఛాన్స్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఫన్.
0: ఈ విధంగా చేసి ఆమె కోపాన్ని కోపాన్ని కోపాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: షీ వాస్ వెరీ యాంగ్రీ, షీ వాస్ వెరీ ఫ్యూరియస్.
0: అప్పుడు చూచింది.
1: దెన్ షీ సా అండ్ సెడ్,
0: ఈ సీత వల్ల కదా వీరిద్దరూ నన్ను ఇప్పుడు దూరం చేస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ సీత దీస్ టూ ఆర్ నాట్ అక్సెప్టింగ్.
0: ఈ సతి సీతను మింగివేస్తే వీరికి ఎవరికి ఈ బాధలు ఉండదు.
1: ఇఫ్ ఐ స్వాలో సీత అండ్ ఫినిష్,
0: వీరిద్దరు నాకు సులభంగా వశమైపోతారు.
1: ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్
0: అని సీతను మింగటానికి ఎగిరింది.
1: షీ వాజ్ అబౌట్ టు స్వాలో హర్.
0: అప్పుడు రాముడు సైగ చేశాడు.
1: దెన్ రామా గేవ్ సైన్.
0: అప్పుడు లక్ష్మణుడు వెళ్లి,
1: లక్ష్మణ వెన్,
0: సీత ముక్కు చెవులు కోసి
1: అండ్ హెడ్ కట్ ఆఫ్ హర్ నోస్ అండ్ ఇయర్స్.
0: పంపించే ప్రాణం తీవకూడదు, లేడీస్ సీహిం హింస జరుగుతుందేమో.
1: అండ్ శూర్పణఖ షుడ్ నాట్ బి కిల్డ్ బికాస్ షీస్ ఎ వుమన్.
0: వెళ్ళింది,
1: షీ వెంట్,
0: రక్తం కార్చుకుంటూనే రావణాసురం దగ్గరికి వెళ్ళింది.
1: విత్ హెవీ బ్లీడింగ్ షీ వెంట్ టు రావణ.
0: అన్నా ఎవరో దశరథ మహారాజు కుమారులట.
1: ఇట్ అపియర్స్ టు బి సన్స్ ఆఫ్ దశరథ.
0: వారు ఈ విధమైనటువంటి గతికి గురి చేశారు.
1: అండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ప్రెసెంట్ ప్లాన్
0: అని చెప్తే అతను కూడా తమాష చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ టు వెంట్ ఆన్ మేకింగ్ ఫన్ ఆఫ్
0: చెల్లి.
1: సిస్టర్,
0: నీకు ముక్కు ఒక దగ్గర, చెవులు ఇంకొక దగ్గర ఉండేది.
1: ద నోస్ ఈజ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఇయర్ ఎట్ అనదర్ ప్లేస్.
0: ముక్కును కోసిన తర్వాత కదా చెవులు కొయ్యాలా, రెండింటినీ ఒకే తీరు కొయ్యడానికి వీలు.
1: సో ద నోస్ వాస్ కట్ ఫస్ట్ అండ్ ఇయర్ నెక్స్ట్.
0: చెవులు కోసే సమయంలో నువ్వు ఎందుకు తప్పించుకొని రాకూడదు?
1: వెన్ దే వర్ అబౌట్ టు కట్ ఆఫ్ యువర్ ఇయర్, వై డిడ్ యు నాట్ ఎస్కేప్? వై డిడ్ యు నాట్ రన్ అవే ఫ్రమ్ దట్?
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సేడ్,
0: అన్నా నేను చెప్పలేను.
1: బ్రదర్ ఐ కాంట్ సే.
0: వారు నా యొక్క దేహాన్ని ముట్టేటప్పటికీ నాకు ఏమాత్రము కురి గుర్తించలేదు.
1: ద మూమెంట్ దే టచ్ మై బాడీ అండ్ సందర్భంలోనేటువంటిది
0: నన్ను మైమరిపించింది.
1: ఐ లాస్ట్ మై సెల్ఫ్.
0: మహా సుందరవంతులు వాళ్ళు,
1: దట్స్ సో హ్యాండ్సమ్.
0: వారి స్పర్శ వల్లనే నాకు స్పృహ తప్పిపోయింది.
1: దేర్ టచ్ మేడ్
0: ఇలాంటి గుణవంతులు, ఇలాంటి అందవాళ్ళు ఈ విధంగా వర్ణిస్తూ వచ్చింది.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది హోలీ ఎపిసోడ్.
0: వర్ణనలంతా రామాయణంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి.
1: దేర్ లాట్స్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: కనుక
1: సో
0: ఈనాడు అయోధ్య పరిపాలనా విషయం లోపల శత్రుడు పూనుకున్నటువంటి శక్తిని చాలా ప్రమాదమైనటువంటి విషయము.
1: Today we must recognize how powerful, how intelligent, how mighty is Shatrughna.
0: 10 సంవత్సరముల పూర్తి శత్రుగుండే పాలన చేశాడు.
1: Shatrughna ruled the kingdom for a long period.
0: పేరుకు భరతుడనే కాని,
1: జస్ట్ భరత ఇస్ నేమ్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్.
0: కానీ పరిపాలనా శక్తి, దాన్ని సంరక్షించేటువంటి శక్తి ఒక శత్రుగునికే ఉండేది.
1: బట్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్,
0: ఈ 10 సంవత్సరం కూడా ఒక్క శత్రువు అనేటువంటి వాడు కూడా అయోధ్యలో ప్రవేశించలేదు.
1: నాట్ ఈవెన్ వన్ ఎనిమీ కుడ్ స్టెప్ ఇన్ అయోధ్య.
0: అయోధ్యలో ఎట్టి అశాంతి కూడా సంభవించలేదు.
1: దేర్ వాస్ నో రెస్ట్లెస్నెస్ ఆర్ ఎజిటేషన్ అయోధ్య డ్యూరింగ్ దిస్ పీరియడ్.
0: రాజు లేనటువంటి యొక్క రాజ్యం ఏ విధంగా ఉంటుందో ఏమో అని చాలా భయపడిపోతూ పోయారు.
1: పీపుల్ వర్ అఫ్రైడ్ ఆఫ్ పీస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: రాముడు అరణ్యంలో కూడా భరతునికి చెప్పి పంపించాడు.
1: అండ్ రామా సెంట్ మెసేజ్ త్రూ భరత,
0: భరత్ నీవే ఇంకా రాజు,
1: యు ఆర్ ది ఫ్యూచర్ కింగ్.
0: మన తండ్రి గొప్ప పరిపాలన చేసినటువంటి వాడు.
1: అండ్ అవర్ ఫాదర్ వాజ్ ఎనేబుల్ అడ్మినిస్ట్రేటర్.
0: అతను మరణించిన తర్వాత ఇంక నీవే దీని బాధ్యత వహించాలి.
1: ఆఫ్టర్ హిస్ డిమైజ్ యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ.
0: జవాబు ఎవరికి చెప్పవద్దు.
1: నెవర్ గివ్
0: ఎవరిని కఠినమైన వాకులు పలకవద్దు.
1: నెవర్ యూస్
0: సుమధురమైనటువంటి ఒక సంభాషణ జరుపుతురా.
1: టాక్ ఆల్వేస్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: మన రాజ్యంలో ఎట్టి అశాంతి కూడా సంభవించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్స్.
0: ఎంతో బోధన చేస్తూ వచ్చాడు.
1: హి టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇవన్నీ కూడాను భరతుడు శత్రుఘ్నుడు విని దాన్ని పాలన చేసుకుంటూ వచ్చాడు.
1: ఆల్ దీస్ థింగ్స్ వర్ హర్డ్ బై శత్రుఘ్న అండ్ హి యాక్టెడ్.
0: కనుక ఎంత గొప్ప గొప్ప విచిత్రములు జరుగుతున్నాయి.
1: మిస్టరీస్ హావ్ బీన్ హ్యాపెనింగ్ దేర్.
0: నేపాల్ నుంచి వచ్చినటువంటి వారికి కుడి పక్కన ఉంటుండాలి హార్ట్.
1: ది హార్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఫ్రమ్ నేపాల్
0: దాన్ని తీసి ఎడమ పక్కన మార్చినారు.
1: అండ్ ఇట్ ఇస్ ట్రాన్స్ప్లాంటెడ్ టు ది లెఫ్ట్ సైడ్.
0: సిస్టమ్ అంతా మార్చుకుంటూ పోవాలి.
1: ది హోల్ థింగ్ హస్ గాట్ టు బి షిఫ్టెడ్.
0: ఇవన్నీ కూడా మీరేం చెప్పకండి.
1: భగవాన్
0: ఏదో మేము గొప్పగా చెప్పుకుంటున్నామని అనుకుంటారు.
1: పీపుల్
0: అందరినీ ఆనందపరచడమే మీ పని.
1: మేక్ ఎవ్రీబడి హ్యాపీ
0: అని వారికి చెప్పడం వల్ల నేను ఎప్పుడూ చెప్పడం లేదు. వీరు నలుగురు కూడాను ఆసుపత్రి నుంచి వచ్చినప్పుడు కింద పండుకుంటారు.
1: అండ్ ఆల్ దీస్ ఫోర్ స్లీప్ దేర్.
0: పైన ఉంటుంటాను.
1: భగవాన్ ఇస్ దేర్ అప్ స్టేర్.
0: వీళ్ళు ఎప్పుడు కూడా దీన్నే విషయం మాట్లాడుతూ ఉంటారు.
1: దే ఆల్వేస్ డిస్కస్ దీస్ థింగ్స్.
0: ఎక్కడ కూడా మాట్లాడకండి నాయన.
1: అండ్ భగవాన్ నెవర్ వాంటెడ్ టు స్పీక్.
0: పనులు మాత్రం శ్రద్ధగా చేయండి.
1: అండ్ యూ జస్ట్
0: వచ్చిన వారిని అందరికీ తగినటువంటి అనుకూలాలుగా చేయండి.
1: యూ గివ్ ప్రాపర్ ట్రీట్మెంట్.
0: మొన్న ఒకతూరి వచ్చాడు.
1: హీ కేమ్ రీసెంట్లీ.
0: ఒక ఇంజెక్షన్ ఇవ్వాలట.
1: An injection is to be given.
0: ఆ ఇంజెక్షన్ ఇస్తే వాడు బ్రతుకుతాడట.
1: అండ్ దట్ విల్ హెల్ప్ ది.
0: ఆ ఇంజెక్షన్ ఇచ్చేకి వీలు లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్.
0: 80,000 ఆ ఇంజెక్షన్.
1: అండ్ ద కాస్ట్ ఆఫ్ ది ఇంజెక్షన్ ఇస్ 80,000.
0: స్వామి ఇంత పెద్ద విలువైనటువంటిది వాడికి ఎట్ట ఇచ్చేది అన్నాడు.
1: హౌ కెన్ వీ గివ్ ద కాస్ట్లీ ఇంజెక్షన్.
0: బ్రతకడానికి ఎంతటి విలువైన ఇవ్వాల్సింది.
1: టు సేవ్ హిజ్ లైఫ్ డజంట్ మ్యాటర్.
0: ఖర్చు అయిన పరాలు నేను ఇస్తాను, నువ్వు ఆ మందు తెచ్చిపెట్టేసే.
1: ఐఎమ్ రెడీ టు పే, ఐఎమ్ రెడీ టు గివ్ మనీ, సేవ్ హిజ్ లైఫ్.
0: తక్షణమే పంపించి బెంగళూరు నుంచి ఆ ఇంజెక్షన్ తెప్పించి ఇచ్చారు. బ్రతికినాడు.
1: భగవాన్ సెండ్ ద మనీ, సెండ్ ద మెసేంజర్.
0: ఒక్కొక్క ఇంజెక్షన్ 80,000 90,000 కూడా ఉంటున్నాయి.
1: ద కాస్ట్ ఆఫ్ ఇంజెక్షన్ ఇస్ 80,000.
0: బయట వారికి ఎవరికి తెలియదు.
1: No one knows these things.
0: ఖర్చుకు మీరు ఏమాత్రం లొంగకండి.
1: అండ్ డోంట్ థింక్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
0: మీ పని మీరు చేసి వారిని క్షేమంగా ఉండేట్టుగా చూడండి.
1: ఐల్ గివ్ ద మనీ, సీ దట్ దే ఆర్ హెల్దీ హ్యాపీ.
0: కనుక వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదని చెప్పారు.
1: దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆన్ ఫైనాన్షియల్ గ్రౌండ్స్.
0: ప్రేమ ముదిత మనసే.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 22nd discourse on Gita Bhagavan delivered on 28th August 1984. In this profoundly beautiful discourse, Bhagavan explains complex spiritual concepts relating to the various levels of consciousness with simple and enchanting examples. Sai Bhagavan Uvacha.
1: सर्वत्र पंचभूतानां षष्टिं किञ्चिन्न विद्यते पातालं भूतलं वस्त। ఎక్కడ చూచినప్పటికీ పంచమహాభూతములు తప్ప ఆరో భూతమనేటువంటిది లేదన్నటువంటి విషయము మనం గుర్తించాం.
2: We have to recognize the fact that wherever you look to, you find all the five elements, but not the sixth.
1: పాతాళమునందు కాని భూతలమునందు కాని ఈ భూతాకాశమునందు ఎక్కడ చూచినప్పటికీ పంచభూతములే తప్ప అన్య పదార్థము లేదు.
2: Be it in nether world or on this earth, wherever you just see, you find these five elements and nothing except these five elements.
1: ఆధ్యాత్మ వాంగ్మయమునందు మూడు ఆకాశములను గురించి తరచుగా వింటూ ఉంటాం.
2: In the spiritual terminology and discourses, we will be hearing about these three types of ether or akashas.
1: Atmatattvamunu eragovarinatvanti yokka prati sadhakudu kudanu, brahmatattvamunu telusukovarinatvanti prati sadhakudu kudanu, ee moodu akashamunu gurinchi vicharinchavalasi vastundi.
2: Whichever sadhaka is interested in finding out and learning the principle of Atman and the principle of Brahman has to know about these three types of akasha.
1: Mottamodatadi bhutakasham.
2: The first one is bhutakasha.
1: Rendavadi chittakasham.
2: The second one is chittakasha.
1: Moodavadi chidakasham.
2: The third one is chidakasha.
1: Bhutakasham anaga panchamaha bhutamula cheyakoodinatvantidi anaga పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశం.
2: భూతాకాశ రెఫర్స్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్, దట్ ఈస్ అర్త్ వాటర్ ఎయిర్ ఫైర్ అండ్ స్పేస్ ఆర్ ఎథర్.
1: ఇందులో కట్టకడపడితే అయినటువంటి ఈ ఆకాశం అనేటువంటిది అతి సూక్ష్మమైనటువంటిది.
2: ద లాస్ట్ వన్ దట్ ఈస్ ద స్పేస్ is very subtle.
1: Idi kevalamu shabda swaroopam tappa diniki aakaram ledu.
2: This doesn't have any specific form excepting sound.
1: Ika rendavadi vayu.
2: The second one is vayu or air.
1: Diniki ni oka aakaram ledu.
2: This also does not have form.
1: Idi rendu gunamulato koodinatvantadi.
2: This has two attributes.
1: శబ్ద స్పర్శ.
2: దిస్ హెస్ గాట్ సౌండ్ అండ్ టచ్.
1: ఇంకా మూడవది అగ్ని.
2: ద థర్డ్ వన్ ఈస్ ఫైర్.
1: ఇది కంటికి కనిపించేటువంటిది.
2: దిస్ కెన్ బి సీన్.
1: శబ్ద స్పర్శ రూపం.
2: దిస్ హ్యాస్ త్రీ అట్రిబ్యూట్స్, సౌండ్ టచ్ అండ్ ఫామ్.
1: ఇంకా నాలుగవది జలము.
2: ఫోర్త్ వన్ ఈస్ వాటర్.
1: ఇది కూడాను కంటికి కనిపించేటువంటి స్వరూపం.
2: దిస్ ఆల్సో కెన్ బి సీన్ బై ది నేకెడ్ ఐ.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రసం కూడాను ఉంటున్నది.
2: దిస్ హెస్ గాట్ సౌండ్ టచ్ ఫామ్ అండ్ టేస్ట్.
1: భూమి, ఇది దృశ్యగోచరమైనటువంటిది.
2: ద ఫోర్త్ వన్ కెన్ బి సీన్.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రస గంధములు కూడాను ఉంటున్నవి.
2: దిస్ హెస్ గాట్ సౌండ్ టచ్ ఫామ్ taste and smell.
1: మొదటి మూడు భూతములు కూడాను స్వరూపం కలిగినటువంటిది.
2: ద ఫస్ట్ త్రీ ఎలిమెంట్స్ ఆర్ భూతస్, దే హావ్ గాట్ ఎ ఫామ్.
1: కడపటి రెండు కేవలం గుణముతో కూడినటువంటివే కానీ రూపములో లేవు.
2: ది లాస్ట్ టూ దే హావ్ గాట్ క్వాలిటీ బట్ దే డు నాట్ హ్యావ్ ఎ ఫామ్.
1: అయితే ఈ భూతాకాశమునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను అస్థిరము చలనముతో కూడినటువంటిది.
2: ఆల్ దోస్ థింగ్స్ విచ్ యు ఫైండ్ ఇన్ భూతాకాశ, దే ఆర్ ఇంపర్మనెంట్ అండ్ దే విల్ బి చేంజింగ్ అండ్ మూవింగ్.
1: నిరంతరము కూడాను మార్పు చెందినటువంటివి.
2: దే అండర్గో మోడిఫికేషన్ ఎవ్రీ టైమ్ అండ్ ఆల్వేస్.
1: కేవలము మార్పు మాత్రమే కాకుండా పరిణామం కూడాను పొందినటువంటివి.
2: దే విల్ నాట్ మెయిర్లీ అండర్గో చేంజ్ బట్ దే విల్ అండర్గో మోడిఫికేషన్.
1: చలనముతో కూడినటువంటివి.
2: దే మూవ్.
1: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును మనం విచారించినప్పుడు మరికొన్ని దీని ఎందుకల కొన్ని గుణములను మనము తెలుసుకునవచ్చు.
2: వెన్ వీ ఎన్క్వైర్ ఇన్ టూ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ వీ కమ్ టు నో ఎ ఫ్యూ అదర్ అట్రిబ్యూట్స్ ఆల్సో.
1: ఒక నిమిషంలో ఒక ప్రదేశమునందుండేటువంటి అణువులు మరో నిమిషంలో మరొక స్వరూపాన్ని ధరించుతూ ఉంటుంటాయి.
2: ఆటమ్స్ విచ్ మైట్ బి ఎగ్జిస్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్, దే అండర్గో మేనిఫెస్టేషన్ అండ్ టేక్ డిఫరెంట్ ఫారమ్స్ అట్ ది నెక్స్ట్ మూమెంట్.
1: స్వరూపమును మార్చటమే కాకుండా ప్రదేశమును కూడాను మార్చగలుగుతుంటాయి.
2: దే డూ దే చేంజ్ దర్ ఫారమ్ యాజ్ వెల్ యాజ్ దర్ ప్లేస్.
1: ఈ పదార్థములందున్నటువంటి ప్రతి అణువు కూడాను క్షణ క్షణమును కూడాను ఎక్కడ మార్పు చెందును ఎక్కడ మార్పు కలిగించును చెప్పుటకు వీలు కాదు.
2: ది ఆటమ్స్ ఇన్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ అండర్గో సచ్ చేంజ్ దట్ ఇట్స్ డిఫికల్ట్ టు సే వాట్ టైప్ ఆఫ్ చేంజ్ కమ్స్ అబౌట్.
1: మానవుని శరీరం ఉన్నటువంటి యొక్క ప్రతి అణువు కూడాను క్షణ క్షణము కూడాను మారుతూ ఉంటుండాలి.
2: ఆల్ ద ఆటమ్స్ దట్ ఫారమ్ ద హ్యూమన్ బాడీ దే అండర్గో చేంజ్ ఎవ్రీ మూమెంట్.
1: ఇది అనంతమైనటువంటి సముద్రం యొక్క అలల వంటివి.
2: దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎన్ ఎండ్లెస్ వేవ్ విచ్ విల్ బి దేర్ ఇన్ ది ఓషన్.
1: ఈ సముద్రం యొక్క తరంగములకు హద్దు అనేటువంటిది లేదు.
2: ఫర్ ద వేవ్స్ ఇన్ ద ఓషన్ దేర్ ఇస్ నో లిమిట్.
1: అయితే ఒక్క తరంగమునందుండేటువంటి యొక్క నీటి బిందువు మరొక తరంగంలో లీనమైపోతుంటాది.
2: బట్ ద డ్రాప్స్ ఇన్ వన్ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్.
1: ఈ విధంగా తరంగంలో ఉన్నటువంటి నీటి బిందువులు మరొక తరంగంలో కలవటం, ఆ తరంగముల యొక్క నీటి బిందువు ఇంకొక తరంగములలో చేరటం, ఈ విధంగా జరిగిపోతూ ఉంటుంటాది.
2: ద డ్రాప్స్ ఇన్ వన్ వే గెటింగ్ మర్జ్డ్ ఇన్ అనదర్ అండ్ ఫ్రమ్ దాట్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ ద థర్డ్, దిస్ విల్ బి ఎ కంటిన్యూస్ ప్రాసెస్.
1: ఈ భూతాకాశం యొక్క తరంగములను మనము ప్రత్యేకంగా విచారించుటకు పూనుకొన్న ఇది అసాధ్యమైనటువంటి విషయం.
2: ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ స్పెసిఫికలీ అండ్ క్లియర్లీ ది అబౌట్ భూతాకాశ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
1: ఇందులో మానవత్వం అనేటువంటిది ఒక తరంగం.
2: ఇన్ దిస్ ద హ్యుమానిటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ వన్ వేవ్.
1: దేవత్వము అనేటువంటిది మరొక తరంగము.
2: ద సెకండ్ వన్ ఈస్ డివినిటీ.
1: దానవత్వం అనేటువంటిది ఇంకొక తరంగము.
2: అనదర్ వేవ్ ఈస్ డెమోనిక్.
1: ఇదే విధంగానే పశుపక్షి మృగాదుల తరంగములు కూడాను ఈ యొక్క మహాపంచభూతములు యందు లీనమై ఉంటున్నవి.
2: ఇన్ ది సేమ్ వే దేర్ ఆర్ వేవ్స్ ఆఫ్ ఎనిమల్స్ బర్డ్స్ అండ్ సచ్ అదర్.
1: ఒక తరంగముల యొక్క నీటి బిందువు మరొక తరంగంలో లీనమైనట్టుగా ఒక మానవత్వం అనేటువంటి యొక్క తరంగముల యొక్క అంశము మరొక తరంగములో లీనమైపోవచ్చు.
2: జస్ట్ యాజ్ ద డ్రాప్స్ ఆఫ్ ఎ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్స్, సిమిలర్లీ ది ఆస్పెక్ట్ ఆఫ్ హ్యుమానిటీ మే గెట్ మర్జ్డ్ ఇన్ అనదర్ వేవ్.
1: కనుక ఏ తరంగము యొక్క బిందువు అంశము ఏ తరంగములో హీనమవును అనేటువంటిది కూడాను చెప్పుట అసాధ్యము.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ వేవ్ ఇన్ నేచర్ లైక్ హ్యుమానిటీ వుడ్ గెట్ మర్జ్.
1: కనుకనే జీవితము కూడాను తరంగముల యొక్క స్వరూపమే.
2: దట్ ఈస్ వై లైఫ్ ఇట్సెల్ఫ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సిరీస్ ఆఫ్ వేవ్స్.
1: మరణాతీత మనహ అని నిరంతరము కూడాను మరణ ప్రాణములతో కూడినటువంటి యొక్క మనస్తత్వంతో ఉండినటువంటిది మానవత్వము.
2: The humanity and human principle is associated with a continuous process of thinking and thought.
1: ఇది అనిత్యము.
2: This is impermanent.
1: ఇది క్షణికము.
2: This is temporary.
1: ఇది నశ్వరము.
2: This is not
1: ఇది క్షీణము.
2: This
1: ఇది పరిణామము.
2: This undergoes change.
1: ఈ విధమైనటువంటి యొక్క షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ మహాపంచభూతముల యొక్క సంబంధాన్ని మనం గుర్తించుకొనలేక ఏదో కొన్ని విధములైనటువంటి యొక్క మానవత్వాన్ని మనము క్షణికమైనటువంటి మానవత్వాన్ని లక్ష్యం ఉంచుకొని ఇది ఏ శాస్త్రం అని భ్రమిస్తున్నాము.
2: We have not been able to recognize the six types of changes which will be coming about in human life. And under that delusion, we think that human nature is going to be permanent and there we get deluded.
1: ఇట్టి మహాపంచభూతముల యొక్క సంబంధమైనటువంటి ఈ యొక్క భూతాకాశములో
2: భూతాకాశం విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్
1: లక్షల సూర్య చంద్రాదులు ఉంటున్నారు.
2: దేర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ సన్స్ అండ్ మూన్స్
1: ఇంకా గ్రహణము ఉపగ్రహములు కూడా కోట్లకు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ ప్లానెట్స్ అండ్ సబ్ ప్లానెట్స్ ఇన్ క్రోస్
1: అగణితమైనటువంటి యొక్క జీవరాశులు కూడా ఉంటున్నవి.
2: ఇన్యూమరబుల్ లైవ్ లివింగ్ బీయింగ్స్ ఆర్ ఆల్సో ఎగ్జిస్టింగ్
1: దృశ్యగోచరమైనటువంటి యొక్క జగత్ అంతయ్య కూడాను భూతాకాశం యొక్క బిందువే.
2: ది ఎంటైర్ ఫెనామెనల్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ఎ డ్రాప్ ఇన్ భూతాకాశం
1: ఈ విశాల జగత్తునందు
2: ఇన్ ది ఎంటైర్ వాస్ట్ వరల్డ్
1: ఏదో ఒక మూల నిక్కి నుండేటువంటి యొక్క భూగోళము
2: ది ఆర్త్ మే బి కంపేర్డ్ టు ఎ స్మాల్ డ్రాప్
1: ఈ భూగోళమునందు ఒక చిన్న దేశము
2: ఇన్ ది ఆన్ దిస్ ఆర్త్ దిస్ ఈస్ ఎ స్మాల్ కంట్రీ
1: ఈ చిన్న దేశములో ఒక చిన్న ప్రాంతము
2: ఇన్ ది స్మాల్ కంట్రీ దెర్ ఇస్ ఎ స్మాల్ ప్లేస్
1: ఈ చిన్న ప్రాంతములో ఒక చిన్న జిల్లా
2: ఇన్ ది స్మాల్ స్టేట్ దెర్ ఇస్ ఎ స్మాల్ డిస్ట్రిక్ట్
1: ఈ చిన్న జిల్లాలో ఒక చిన్న గ్రామము
2: ఇన్ ది స్మాల్ డిస్ట్రిక్ట్ దెర్ ఇస్ ఎ స్మాల్ విలేజ్
1: ఈ చిన్న గ్రామములో ఒక చిన్న ఇల్లు
2: ఇన్ స్మాల్ విలేజ్ ఎ స్మాల్ హౌస్
1: ఈ చిన్న ఇంటిలో ఒక చిన్న దేహము
2: ఇన్ స్మాల్ హౌస్ ఎ స్మాల్ బాడీ
1: ఈ చిన్న దేహము ఇంత విశాలమైనటువంటి జగత్తును చూచి అహంకార పట్టడం లోపల హాస్యాస్పదమనే చెప్పవచ్చు.
2: ఇట్ లుక్స్ ఫనీ దట్ సచ్ ఎ స్మాల్ బాడీ షుడ్ ఫీల్ ఎగోయిస్టిక్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్ స్మాల్నెస్ ఇన్ ది వరల్డ్
1: కనుక ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని విచారణ చేసినప్పుడు ప్రతి ఒక్క విషయం కూడాను ఒక్కొక్క బిందువు యొక్క ఆకారమే కూడి ఉంటుండాలి.
2: వెన్ వీ జస్ట్ థింక్ ఆఫ్ దిస్ భూతాకాశ అండ్ అవర్ ఓన్ ప్లేస్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ది టోటాలిటీ
1: ఈ బిందువు యొక్క విచారణ మనం చేయడానికి ప్రయత్నం చేయటము ఇది కేవలము ఒక చీమ సముద్రపు లోతును కనుక్కోవడానికి ప్రయత్నం చేసినట్టు అవుతుంది.
2: సచ్ ఎ స్మాల్ డ్రాప్ ట్రైంగ్ టు జస్ట్ అండర్స్టాండ్ ది టోటాలిటీ ఈజ్ లైక్ అండ్ ట్రైంగ్ టు మెజర్ ఓషన్
1: సముద్రము మార్పు చెందినటువంటిది
2: The ocean undergoes change.
1: Chima marpu chendunatvantidi.
2: Ant also undergoes change.
1: Samasta padarthamulu marpu chendunatvantivi.
2: All the things undergo change.
1: Oka kammadi endu peruganna munchukoni aa kammadi yokka ventruka perugulo cherakunda undetunti prayatnanga chuchukotam enta asadhyamo.
2: Just as it is impossible to see that in a woolen rug when you are taking curds bath to see that those woolen those small particles do not go into the bath or the food that you are taking
1: manamu bujinchetvantidi ventrukala kammadi
2: what we are just eating is something like the part
1: indulo ventrukala raakunda cheskovatam anetundi asadhyam
2: how can you prevent these small hair coming out into the food
1: kanuka manam nivasinchetvantidante kudanu ఒక క్షణికమైనటువంటి యొక్క ప్రకృతి
2: ద వరల్డ్ ఇన్ విచ్ వీఆర్ లివింగ్ ఈజ్ టోటలీ టెంపరీ అండ్ ట్రాన్సియంట్ వన్
1: కనుకని ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలనుకుంటే గుర్తించుకునేటువంటి వాడు క్షణికమైనటువంటి యొక్క గుర్తింపబడేటువంటి పదార్థం కూడాను నశ్వరమైనటువంటిది
2: సో ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ భూతాకాశ The one who is trying to understand is a small one and a temporary one.
1: శాశ్వతమైనటువంటి యొక్క విషయమును గుర్తించుకోవాలన్న శాశ్వతత్వం కలిగినటువంటి వ్యక్తిత్వమే ఉండాలి.
2: If you want to really understand the permanent entity, you should have a permanent place in that particular entity.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది.
2: This personality and individuality is temporary.
1: ఇది కేవలము ఒక ఎండమావు వంటిది.
2: This is something comparable to a mirage
1: ee endamavunu aadharam chesukoni daaham teechukonalani prayatnam chesetunti mrugava branthilo untunnadu manavudu
2: man is something like a person who is trying to quench his thirst on the basis of the mirage
1: endamavulu enta veechinappudiki edi challabadadu
2: whatever the However much you may take from the mirage, you will never be able to
1: just take it.
2: No cloth gets wet by a mirage.
1: That appears to be water, but
2: there is no water in that.
1: Kanuka, ee bhutakasam yokka tattvam anetvantidi kevalamu oka drishti kalpitamainatvantidi gane bhavinchavachchu.
2: The principle of bhutakasha may be something which you can see only.
1: Ee bhutakasam anetvantidi chidakasamulo oka neeti bindu vale untuntadi.
2: This bhutakasha may be something like a drop in chidakasha.
1: Bhutakasamulo mana yokka deham elanti oka anusvarupamai untunnado ade vidhamgane చిత్తాకాశం అనందు ఈ భూతాకాశం అనేటువంటిది ఒక అణుమాత్రంగా ఉంటుంటాడు.
2: జస్ట్ యాజ్ అవర్ బాడీ ఈ సంథింగ్ లైక్ అన్ ఆటమ్ ఇన్ ది ఎంటైరిటీ ఆఫ్ భూతాకాశ, భూతాకాశ ఇట్సెల్ఫ్ ఈజ్ సంథింగ్ లైక్ అన్ ఆటమ్ ఇన్ ది
1: భూతాకాశము. జడం,
2: దిస్ భూతాకాశ ఈజ్ ఇనర్ట్.
1: ఈ జడమైనటువంటి యొక్క ఈ భూతాకాశం అనందు చైతన్యవంతమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందులో అంతర్భూతమై ఉంటుండాలి.
2: ది లైఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ దిస్ భూతాకాశ విచ్ ఈజ్ ఇనర్ట్.
1: అయితే ఈ అంతర్భూతమైనటువంటి యొక్క చైతన్య తత్వాన్ని గుర్తించడానికి భూతాకాశం కొంత ఆధారంగా తీసుకోవాలి.
2: టు అండర్స్టాండ్ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ ఇట్, విల్ హావ్ టు మేక్ ది భూతాకాశ యాజ్ ది బేసిస్.
1: శరీరమునందు శరీరి అనేటువంటి యొక్క బింబం ఏ రీతిగా ఉంటున్నదో,
2: జస్ట్ యాజ్ ద ఇన్డ్వెల్లర్ శరీరి ఈజ్ దేర్ ఇన్ దిస్ బాడీ,
1: అద్దంలో మన ప్రతిబింబం ఏ విధంగా కనిపించుతున్నదో,
2: just as we see our own reflection and image in the mirror,
1: addamulo pratibimbam kanipinchuchunnadi kaani pratibimbamunku etti chalanamu kudanu ledu.
2: You have been able to see an image in the mirror, but it doesn't have an independent existence.
1: Bimbamu kadilinappude pratibimbam kudanu kadulutundi.
2: Only when the object moves, the reflection and the image moves.
1: Kanukani bimbamu aneetvantide idi oka chidakasam.
2: Therefore, the object may be compared to chidakasha.
1: ఈ చిత్తాకాశము భూతాకాశము ఇది కేవలం ఒక అద్దం వంటివి.
2: This chittakasha and bhutakasha may be compared to mirror.
1: సూర్యుని యొక్క తేజస్సు చంద్రుని పైన పడినట్టుగా,
2: the effulgence of sun gets reflected in moon.
1: ఈ చిదాకాశం యొక్క చైతన్యము కేవలము భూతాకాశం చిత్తాకాశం పైన ప్రసరిస్తూ ఉంటుంటాయి.
2: The life effulgence of chidakasha gets reflected in chittakasha and bhutakasha.
1: ee pratibimbamunku manaku enni vidhamuluga alankaram cheyavalannappudiki ee pratibimbamunku sadhyam kaadu.
2: Whatever decorations you want to just decorate this image, you will not be able to succeed in that.
1: Oka chinna udaharanam,
2: one small example.
1: Addamulo manam mukham chusukuntunnam,
2: we are seeing our face in the mirror.
1: Addamulo kanipinchetundi mukhamunku సరిగా నొస్తున్న బొట్టు పెట్టాలా అని పెడుతున్నాం.
2: సపోజ్ యూ కీప్ ఎ పాయింట్ ఇన్ ద ఫోర్ హెడ్ ఆఫ్ ది ఇమేజ్ ఇన్ ద మిర్రర్,
1: పెట్టినాము మనం చూసే సమయంలోనేమో ఆ నొస్తున్న సరైనటువంటి స్థలంలోనే బొట్టు పెట్టాము.
2: బట్
1: అద్దం పైన,
2: వైల్ కీపింగ్ ద పాయింట్ ఆన్ ది ఫోర్ హెడ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్, యూ పుట్ ఇట్ ఆన్ ద రైట్ స్పాట్,
1: అద్దం కొంచెం కదిలితే ఈ బొట్టు ఎక్కడో చేరిపోతుంది.
2: సపోజ్ ది మిర్రర్ మూవ్స్, that particular point which was in the center, it also moves aside.
1: Kanuka addamulo kanipinchetundi oka pratibimbamunaku manam bottu pettadam asadhyam.
2: How can you put any point or any bottu on the forehead of the image in the mirror itself?
1: Bimbamunaku bottu petti addam ettaina tippuko idi sariyainatundi sthanamlone untuntadi.
2: You put a point or a dot on the bimbam, that is the object itself, you turn the mirror whichever you want, but
1: ikoka చిన్న కథ ఉంటుండాలి.
2: దర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ ఫర్ దిస్.
1: గొప్ప పెయింటర్ ఒకడు ఉండేటువంటి వాడు.
2: దర్ వాజ్ ఎ ఫేమస్
1: పెయింటర్, ప్రపంచ వ్యాప్తి పొందినటువంటి వాడు.
2: హీ వాజ్ ఎ వరల్డ్ ఫేమస్ పర్సన్.
1: అలాంటి వ్యక్తి చక్కగా చిత్రించేటువంటి యొక్క శక్తి సామర్థ్యంతో కూడిన వాడు.
2: హీ హ్యాడ్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఆఫ్ పెయింటింగ్.
1: ద్వారకలో ఉండినటువంటి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు.
2: హీ కేమ్ టు కృష్ణ హు వాజ్ ఇన్ ద్వారక.
1: కృష్ణుని యొక్క చిత్రాన్ని చిత్రించాలని చెప్పి ఆశపడ్డాడు.
2: He wanted to just paint the image and the figure of Krishna.
1: Krishnudu chirunavulu chindru dokkuchu, nayana nee uddeshaniki nenu enduku addu raavali, tappaka neeku ee vidhamainatundi chitram chitrinchalanuntunnado adi tappaka neevu chitrinchamannadu.
2: With a beaming smile, Krishna said, well child, if you want to just paint my figure, you can do it whatever way you want, you can just do it.
1: Swami, daichesi ఒక గంట సేపైనా మీరు కూర్చుంటే మొట్టమొదటి చిత్రించుకుని తదుపరి నేను రంగులు వేసుకుంటానన్నాడు.
2: ఇఫ్ యూ కెన్ జస్ట్ సిట్ స్వామి ఫర్ 1 అవర్ ఇన్ 1 ప్లేస్ ఐ కెన్ జస్ట్ హ్యావ్ ఎ ఫ్రేమ్ వర్క్ అండ్ దెన్ ఐ కెన్ జస్ట్ గో ఆన్ ఫిల్లింగ్ అప్ ది అదర్ గ్యాప్.
1: సరే కూర్చుంటానన్నాడు. కూర్చున్నాడు, కదలకుండా మెదలకుండా కూర్చున్నాడు పాపం.
2: కృష్ణ సాట్ ఇన్ ఎ ప్లేస్ వితౌట్ మూవింగ్ అట్ ఆల్.
1: తనంతా అవుట్లైన్స్ అంతా వేసుకున్నాడు పాపం పెయింటర్.
2: ది పెయింటర్ ఫస్ట్ గేవ్ ది అవుట్లైన్.
1: తదుపరి నమస్కారం చేసి ఇంక తమరు వెళ్ళవచ్చును అన్నాడు కృష్ణుణ్ణి.
2: హీ ప్రోస్ట్రేటెడ్ అట్ ది లోటస్ ఫీట్ అండ్ సెడ్ స్వామి యూ కెన్ గో.
1: సరే కృష్ణుడు నవ్వుతూ లోపల వెళ్లాడు.
2: స్మైలింగ్ కృష్ణ వెంట ఇన్సైడ్.
1: మరి వెనక్కి వచ్చి, నాయన ఎప్పుడు తెస్తావు ఈ పెయింట్ అన్నాడు.
2: కృష్ణ ఆస్క్డ్ దట్ పెయింటర్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ది పిక్చర్.
1: స్వామి రేపటి దినం ఈ సమయానికి తీసుకుని వస్తానన్నాడు.
2: స్వామి బై టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
1: రాత్రి అంతా కష్టపడ్డాడు, పెయింట్ వేశాడు పాపం.
2: త్రూఅవుట్ ద నైట్ విత్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ హీ పెయింటెడ్ ఇట్.
1: తనకు చాలా తృప్తి కలిగింది పెయింటర్ కు.
2: ద పెయింటర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్.
1: మంచి మొక్కుమల్లు బట్టను కప్పుకొని తిరిగి రెండవ దినము ఆ సమయానికి కృష్ణుడి దగ్గర తీసుకొచ్చాడు.
2: హీ కవర్డ్ దట్ పిక్చర్ విత్ బ్యూటిఫుల్ క్లోత్ అండ్ బ్రాట్ ఇట్ టు కృష్ణ.
1: అది తెచ్చేటప్పటికి కృష్ణ రూపం వేరే మారిపోయింది.
2: When that was opened, the form of Krishna underwent a change.
1: ఈ పిక్చర్ చూచాడు పెయింటర్. కృష్ణుని చూచాడు, పిక్చర్ చూచాడు, దీనికి దానికి ఏమాత్రము సంబంధం లేదు.
2: This painter kept the photo beside Krishna and saw, had a look into the picture once and another look into Krishna. There was no comparison at all between these two.
1: Emaya, painter, ఇంట్లో చాలా దోషములు ఉంటున్నాయి అన్నాడు కృష్ణుడు.
2: Krishna pointed out to that painter, oh painter, there seem to be a number of defects.
1: ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను తిరిగి రేపటి దినం తీసుకుని వస్తాను అన్నాడు.
2: He said, pardon me Swami, you just give me one more chance, tomorrow I'll get it again.
1: ఈ విధంగా 10 దినాలు జరిగింది పాపం.
2: In this way, 10 days it happened in the same way.
1: కాని సరైనటువంటి చిత్రం రాలేదు.
2: But it was not possible to get a proper picture.
1: ఈ గ్రామంలో ఉండటం నాకు అవమానం అవుతుందని తాను గ్రామం వదిలి వెళ్లిపోతున్నాడు ఈ పెయింటర్.
2: The painter thought that it would be rather shameful to live in that particular village and he left.
1: మార్గ మధ్యలో బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు అడ్డు తగిలాడు.
2: When he was going away from the village, Narada, the son of Brahma, happened to just meet him.
1: అప్పుడు చెప్పాడు, ఏమి నాయన చాలా విచారంగా వెనుక్కు వెళ్ళిపోతున్నావు అన్నాడు.
2: నారద ఆస్క్డ్ ది పెయింటర్, ఇట్ సీమ్స్ యూ సీమ్ టు బి వరీడ్ అండ్ యూ ఆర్ గెటింగ్ బ్యాక్.
1: జరిగిన పరిస్థితి అంతా కూడా చెప్పాడు నారదునికి.
2: ద పెయింటర్ ఎక్స్ప్లెయిన్ టు నారద ఆల్ దట్ హాస్ హ్యాపెండ్.
1: ఒరే పిచ్చివాడా, లీలా మహర్షి విగ్రహుడు భగవంతుడు, నటన సూత్రధారి భగవంతుడు నీ దగ్గర కావలసిన నాటకాలు ఆడినాడు, కానీ ఈ నాటకాలకు నీవు పూర్తి జయించాలనుకుంటే, ఈ నాటకాలు నువ్వు సంపూర్ణంగా సాధించాలనుకుంటే నేను చెప్పినట్టు చేయమన్నాడు.
2: Narada told the painter, well, he is a master player and master director and he plays all the drama. It is difficult to just have a painting of his picture. But if you want to really do it, please follow me, my words.
1: Sare, Narada, em cheppinado dannu tappaka sirsa vahistharani painter oppukunnadu.
2: Painter agreed to implicitly obey Narada's command.
1: Vellinadu, Naradunu yokka aadeshanusaranga తిరిగి రెండవ రోజు, స్వామి తమ సాక్షాత్ పిక్చర్ నేను తీసుకుని వచ్చానని ముఖమల్లు బట్టం కప్పుకొని తీసుకొచ్చాడు.
2: ద నెక్స్ట్ డే అకార్డింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ నారద, హీ వెంట్ టు కృష్ణ విత్ ఎ పర్టికులర్ ఫోటో కవర్డ్ విత్ ఎ ఫైన్ క్లాత్ అండ్ హీ టోల్డ్ స్వామి, ఐ బ్రాట్ ఎగ్జాక్ట్లీ యువర్ పిక్చర్.
1: ఎదురుగా నిల్చుకున్న తక్షణమే దీనిని బట్టను తీసివేశాడు. ఇది పరిశుద్ధమైన అద్దము, నీ ఇష్టం వచ్చినట్టు మారుకో, నీవు మారినప్పటికీ అది కనిపిస్తుంది, ఎట్లా మారితే ఎట్లా కనిపిస్తుంది అన్నాడు.
2: ద పెయింటర్ బ్రాట్ ఆన్ దట్ డే ఎ క్లీన్ మిర్రర్ అండ్ దెన్ హీ రిమూవ్ ద క్లాత్ అండ్ జస్ట్ సెడ్, స్వామి నౌ యూ జస్ట్ హ్యావ్ ఎ లుక్, వాట్ ఎవర్ చేంజెస్ కమ్ ఇన్ యూ ది చేంజెస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్.
1: ఏ మార్పులు జరిగినా ఈ అద్దంలో మార్పుగానే కనిపిస్తుంది, ఇంక వేరే విధంగా కనిపించడానికి వీలు లేదు.
2: వాట్ ఎవర్ చేంజెస్ కమ్ అబౌట్ ఇన్ యువర్ ఫేస్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్, దేర్ఫోర్ దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్
1: కనుక నీవు కేవలము అనిత్యమైనటువంటి యొక్క భావముతో, క్షణికమైనటువంటి యొక్క గుంచెలతో, క్షణికమైనటువంటి యొక్క పెయింట్ తో నీవు భగవంతుని చిత్రించడానికి ప్రయత్నిస్తే ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు.
2: ఇఫ్ యూ వాంట్ టు పెయింట్ ద పిక్చర్ ఆఫ్ ద లార్డ్ హూ ఇస్ పర్మనెంట్ విత్ ఆల్ ది టెంపరీ మెటీరియల్స్ లైక్ ద పెయింట్ అండ్ ద బ్రష్ ఎట్సెట్రా, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ దట్.
1: నశ్వరమైనటువంటి ఈ భూతాకాశంలో సర్వము నశ్వరమే అయిపోతాయి.
2: ఇన్ భూతాకాశ విచ్ ఈస్ ట్రాన్సియంట్ ఎవ్రీథింగ్ ఈస్ టెంపరీ ఓన్లీ.
1: కనుక పరిశుద్ధమైనటువంటి హృదయం నందే పరమాత్ముడు చక్కగా గోచరమవుతాడు.
2: యు విల్ బి ఏబుల్ టు గెట్ ఎ క్లియర్ అండ్ ప్రాపర్ విజన్ ఆఫ్ ద లార్డ్ ఓన్లీ ఇన్ యువర్ ఓన్ ప్యూర్ హార్ట్.
1: కనుక మనం ఈ భూతాకాశం నందు దైవత్వాన్ని వెతకటం అని కానీ తెలుసుకోవటం అనేటువంటిది కానీ ఇది కూడా ఒక భ్రమనే.
2: దేర్ఫోర్ టు సర్చ్ ఫర్ ద లార్డ్ ఇన్ ద భూతాకాశ ఇస్ ఎ టైప్ ఆఫ్ డెల్యూషన్.
1: ఈ తెలుసుకోవటం కూడా ఒక నశ్వరమే.
2: ఈవెన్ నోయింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇంపర్మనెంట్.
1: ఈ నశ్వరమైనటువంటి దానిని తెలుసుకుని ఆనందించటం కూడా నశ్వరమే.
2: వాట్ ఎవర్ జాయ్ దట్ యు డిరైవ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ట్రైయింగ్ టు నో దిస్,
1: అనగా పంచమహాభూతముల యొక్క తత్వము నిరంతరము మార్పు చెందేటువంటిదే కనుక దీనికి భూతాకాశము అని పేరు.
2: As the nature and the principle of these five elements is one which undergoes a thorough change and a continuous change.
1: Manam oka chinna udaharanam,
2: a small example for this.
1: Bhagavantunu darshinchalani cheppani mandiramuluku vellutuntam.
2: We go to a temple to take a vision of the Lord.
1: Kani inti nunchi enno shramalu korchukoni ento aashato apeekshato devalayamlo praveshistam.
2: Undergoing a lot of difficulties, earning with full heart, you enter the temple.
1: Kani praveshinchinatundi vyakti devunu chuchinchachime kannulu moosukuni namaskaram chestadu gaani kannulu techukoni chudade.
2: But as soon as he takes a look at the Lord, the photo of the Lord, he closes his eyes and he wants to take a look.
1: దీనికి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్?
1: అనగా ఈ చూచేటువంటి కనులు కేవలము నశ్వరమైనటువంటి స్వరూపాన్ని.
2: వాట్ ఎవర్ విజన్ ఈస్ టేకన్ బై దిస్ నేకెడ్ ఐస్ ది దట్ పర్టికులర్ పిక్చర్
1: కల్పితమైనటువంటి ఆకారముని.
2: దిస్ ఈస్ వన్ విచ్ ఈస్ సూపర్ ఇంపోజ్ బై థాట్స్.
1: కానీ సత్యనిత్యమైనటువంటి ఆకారాన్ని దర్శించవాలంటే ఈ చర్మచిచ్చులను కొంతవరకును అంతర్దృష్టిగా మార్చుకోవాలి.
2: ఇఫ్ యు వాంట్ టు రియలీ గెట్ ఎ పర్మనెంట్ అండ్ ఎ ట్రూ విజన్ ఆఫ్ ద లార్డ్, you have to just introvert your naked.
1: Anaga drishyagochara mainpunti yokka ee bhutaakasham nandu manamu sakshat swaroopanni darshinchatamu asaadhyamu.
2: It is impossible to get a direct experience of the divinity in the bhutaakasha, which is transient and temporary.
1: Aithe idi tatkalika aanandam.
2: But this gives you a temporary joy.
1: Ee aanandamunu manamu kontha varakunu padram cheskoni appudappudu maranam cheskuntu nityamaina satyamainatundi aanandamunaku manam prayanam salapali.
2: We'll have to secure even this temporary joy and slowly and gradually we'll have to make a journey and a voyage to the permanent joy.
1: అట్లని మనము ఈ భూతాకాశం సమస్తం కూడాను నశ్వరమైనది కదా అని అన్నిటినీ త్యజించడానికి సాధ్యం కాదు.
2: Just because this భూతాకాశ is temporary and transient, you cannot renounce all these things completely either.
1: ఇక్కడ మూడు రకములైనటువంటి యొక్క స్థితులు ఉంటున్నాయి.
2: There are three types of states in this.
1: నిత్యములోని నిత్యం ఒకటి.
2: One is మిథ్యా ఇన్ మిథ్య,
1: సత్యంలోని మిథ్యం మరొకటి.
2: ద సెకండ్ వన్ ఇస్ మిథ్యా విచ్ ఇస్ ఇన్ సత్య,
1: అనగా సత్యంలోని మిథ్యం అనేటువంటిది చిత్తాకాశం యొక్క సంబంధమైనటువంటిది.
2: ద అన్ట్రూత్ ఇన్ ట్రూత్, మిథ్యా ఇన్ సత్య ఇస్ అసోసియేటెడ్.
1: మిథ్యంలోని మిథ్యం అనేటువంటిది భూతాకాశం యొక్క బింబము.
2: ది అన్ట్రూత్ ఇన్ అన్ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ భూతాకాశం.
1: సత్యంలోని సత్యమే అదే చిదాకాశం.
2: The truth and truth, the essence of truth itself, it is in Chidakasham.
1: Dani nenu appudappudu kuda cheptuntanu, you are not one person but three. The one you think you are, the one other think you are, the one you really are.
2: The same thing Swami will be telling quite often, and that is, you are not the one. The one that you think that you are is one, the one others think that you are is another, the one you really are is the third.
1: Inaadu manamu jeevinchatam gaani anubhavinchatam gaani sarvam kudanu నిత్యములోని మిథ్యమే.
2: వాట్ ఎవర్ లైఫ్ యు ఆర్ లివింగ్ టుడే అండ్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ గెటింగ్ టుడే, దే ఆర్ ఆల్
1: అంటే ప్రతిబింబములు రెండు కూడాను నశ్వరమయ్యేటువంటివి.
2: బోత్ ది ఇమేజ్ అండ్ ది ఆబ్జెక్ట్ ఆర్ టెంపరరీ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్.
1: ఇది భూతాకాశం యొక్క స్వరూప స్వభావం.
2: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ భూతాకాశం.
1: ఐస్ను చేతిలో పెట్టుకుని కరగకుండా ఉండాలంటే అది వీలు కాదు.
2: If you want to keep a ice pack in your hand,
1: ఇది చనుమనకు కరిగిపోయేటువంటిదే దీని స్వభావం.
2: Continuously melting is the nature of ice.
1: Kanuka ilanti bhutaakasham yokka tattvanni manam gurtinchatamlo kontha varakunu antarbhutamainatundi yokka aatmaakashanni kuda koncham vicharam cheyali.
2: Even when we are just trying to recognize and understand bhutaakasha, at the same time we have to think of the inner aakasha, that is
1: idi kevalamu stoolamainatundi jagrataku koodinatundi.
2: Bhutaakasha is gross and is true in waking state.
1: అయితే ఇది సూక్ష్మమైనటువంటిగా స్వప్న దృష్టి లోపల కూడాను మనం చూడగలుగుతున్నాము.
2: The same thing in a subtle form you experience in the dream state.
1: మొన్న చెప్పినట్టుగా స్థూల దీని జగత్తునందు సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనకు పదార్థములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
2: Just as it was explained the other day, sun and moon are giving light through fire which will reflect in the world.
1: ఈ స్థూలాకాశమునందు అనగా జాగ్రత్త అవస్థ యందు ప్రతి పదార్థమును కూడాను ఈ యొక్క సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనము చూడగలుగుతున్నాము.
2: ఇన్ ద వేకింగ్ స్టేట్ we have been able to see all the objects on account of the light which emanates from sun and moon.
1: అది స్వప్నస్థితి యందు కూడాను అనేక వస్తువులను మనం చూస్తున్నాము.
2: It is only the light which emanates from chittakasha which helps you to see the
1: real. స్థూలమును దూరము చేయగానే కొంచెం సూక్ష్మము కొంచెం ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
2: The moment you push aside the gross, the subtle starts reflecting and giving light inside.
1: పగటి పూట నక్షత్రములు మనకు కనిపించడం లేదు.
2: During the day you would not be able to see stars.
1: కనిపించకపోయినంత మాత్రం లేవని చెప్పడానికి వీలు కాదు.
2: Just because you cannot see, you cannot deny their existence itself.
1: నక్షత్రములు పగటి ఎందు కూడా ఉంటున్నవి.
2: ఈ స్టార్స్ డూ ఎగ్జిస్ట్ ఈవెన్ ఇన్ ద డే.
1: అయితే ఈ పగటి యొక్క ప్రకాశము అధికంగా ఉండటం చేత నక్షత్రములు మనకు తెలియకుండా ఉంటుంది.
2: Because the sun's effulgence is so grand, you are not been able to see the stars.
1: అదే రాత్రి ఎందు పగటి వెలుతురు కొంత మరుగైనప్పటికీ నక్షత్రములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
2: ఇన్ ద నైట్ యాజ్ ది డేస్ లైట్ బికమ్స్ డిమ్ యు బి ఏబుల్ టు జస్ట్ సీ
1: బాల్యం అంటే వార్ధక్యము.
2: ఇన్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ దేర్ ఈస్ ఓల్డ్ ఏజ్.
1: వార్ధక్యం అంటే బాల్యం కూడా ఇమిడి ఉండినట్టుగా
2: ఇన్ ద ఓల్డ్ ఏజ్ దేర్ ఈస్ చైల్డ్హుడ్ ఆల్సో.
1: స్థూలమునందు సూక్ష్మము,
2: ఇన్ గ్రాస్ దేర్ ఇస్ సటిల్,
1: సూక్ష్మమునందు స్థూలము,
2: ఇన్ సటిల్ దేర్ ఇస్ గ్రాస్.
1: రెండు కూడా జడమైనటువంటి రీతిగా
2: in an inert way both of them are
1: manaku gocharam avutunnayi.
2: We have been able to see them in that
1: way. Ee rendintikini atheetamainatundi marokatu untundali.
2: There is something which transcends both these.
1: Adhe chidakasham,
2: that is chidak.
1: Adhe chidakasham,
2: that is chidakasham.
1: Ee chidakasham anetundi e maatramu charanamu lenetundi.
2: Chidakasha does not have any movement.
1: Elanti marpu chendinatundi.
2: It doesn't undergo any change.
1: Nitya sakti nirmalamainatundi yokka aatma tattvame.
2: It is the very principle of atma which is true and eternal and permanent.
1: Adhe parabrahmam,
2: that is parabrahman.
1: Adhe atma,
2: that is atman.
1: Adhe paranjyoti,
2: that is paranjyoti itself.
1: Adhe swayam jyoti,
2: it is also swayam jyoti.
1: Ee swayam jyoti yokka prakasham dwarane ఈ చిత్తాకాశము భూతాకాశము గోచరిస్తూ ఉంటుంది.
2: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఆఫ్ ఆత్మన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు సే చిదాకాశ, చిత్తాకాశ అండ్ భూతాకాశ.
1: ఈ చిదాకాశమే లేకుండా ఈ చిత్తాకాశము భూతాకాశమే లేదు.
2: ఇఫ్ దెర్ ఈస్ నో చిదాకాశ అట్ ఆల్, దెర్ ఇస్ నో చిత్తాకాశ అండ్ భూతాకాశ.
1: కనుక చిదాకాశమును లక్ష్యమునందు ఉంచుకొని చిత్తాకాశములో ప్రారంభమై భూతాకాశంలో ప్రారంభమై చిత్తాకాశం దాటుకుని చిదాకాశంలో లీనం కావాలి.
2: దేర్ ఫోర్ విల్ హావ్ టు బేస్ అవర్ లైఫ్ ఆన్ చిదాకాశ అండ్ త్రూ భూతాకాశ విల్ హావ్ టు రీచ్ చిత్తాకాశ. త్రూ చిత్తాకాశ
1: ఉదాహరణగా మీకు చెప్పాలనుకున్నప్పుడు సముద్రంలో అలలు వస్తున్నాయి.
2: టు ఇల్లస్ట్రేట్ దిస్ టు యూ ఇన్ ఈజీ వే, దేర్ ఆర్ వేవ్స్ ఇన్ ఓషన్.
1: అలలు వేరు, జలం వేరు కాదు.
2: వేవ్స్ అండ్ వాటర్ దే ఆర్ నాట్ డిఫరెంట్.
1: ఈ జలం వేరు, నురుగు వేరు కాదు.
2: The foam and the waves are also not different.
1: Nurugu jalamu alalu moodu ekamai untunnayi.
2: The foam, waves and water, they are the same.
1: Aithe ee moodinti endukunu jalam okati gaane untundali.
2: Water is common among all these three objects.
1: Nurugu veru gaanu, ala veru gaanu, jalam veru ga undinattuga manaku kanipistunnayi.
2: But it appears as if foam is different and waves are different and water is different.
1: Kanukane ee drishtikalpitamainatti ee jagattunandu bhootaakasham, చిత్తాకాశము, చిదాకాశము ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపము మనం దర్శించాలి.
2: దేర్ ఫోర్ ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఆల్సో వీల్ హావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ ఎ యూనియన్ విచ్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ చిత్తాకాశ, చిదాకాశ అండ్ భూతాకాశ.
1: ఈ మూడింటి ఎందు కూడాను విభాగము చెయ్యాలి.
2: వీ హావ్ టు డివైడ్ దీస్ త్రీ ఇంటూ త్రీ ఆకాశ.
1: జాగ్రత్తను భూతాకాశంగా మనం భావించాలి.
2: వీ హావ్ టు ఎంజాయ్ ది waking state as bhutakasha.
1: Swapnamu chittakasham ga visheshinchali.
2: We have to believe dream as chittakasha.
1: Sushupti turyavastha endukudanu manam deerini chidakasham ga visheshinchali.
2: In deep sleep state and in turyavastha we will have to just treat it as chidakasha.
1: Aithe sushupti turyavasthaku tainatvantidi kaadu.
2: But there is a difference between sushupti and
1: sushupti anetvantidi poorthi జాగ్రత్త, స్వప్నము కానటువంటి ఒక డీప్ స్లీప్ గాఢ నిద్రగా రూపొందుతుంది.
2: Sushupti is deep sleep state, which is different from the waking state and the dream
1: state. ఇక్కడ ఆనందము అనేటువంటిది మనకు గోచరం కాదు.
2: We would not be able to really experience bliss there.
1: తిరిగి జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత ఈ యొక్క నిద్రావస్థలోకి పొందినటువంటి ఆనందాన్ని మనం చెప్పగలుగుతున్నాము.
2: But only after coming to the waking state we feel that we have enjoyed peace in sleep.
1: అయితే ఈ యొక్క తురియావస్థ అనేటువంటి సూపర్ కాన్షియస్ అంటారు.
2: తురియావస్థ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సూపర్ కాన్షియస్ స్టేట్.
1: ఈ దివ్యమైనటువంటి యొక్క ఈ చైతన్య తత్వం నందే ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి అనుభవించవచ్చు.
2: During in Turiyavastha, we will be able to enjoy even when we are in Turiyavastha itself the ananda.
1: Shankarula varu kudanu nidre samadhi sthiti annaru anaga nidra anetundi oka samadhi sthiti ga untuntadi.
2: Shankara also has described sleep as state of samadhi.
1: Ee samadhi anaga emiti?
2: What is the meaning of samadhi?
1: Kevalamu dharmayatnamato padipotamu leka emotion tho manam kulipotamu edo oka vidhinatundi bhavamto భావ సమాధిని పొందటము ఈ విధంగా మనం భావిస్తుంటాము.
2: సమాధి ఇస్ ఆర్డినర్లీ మిస్టేకన్ టు బి సంథింగ్ విచ్ ఇస్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఎమోషనల్ స్టేట్ ఎట్సెట్రా.
1: ఇది సవికల్పం కానటువంటి స్థితి లోపల ఎట్టి జాగ్రత్త స్వప్నం కానటువంటి స్థితిలో ఉండేటువంటి యొక్క భావం అని మనం భావిస్తున్నాము.
2: వీ థింక్ దట్ ఇట్ ఈస్ నైదర్ డ్రీమ్ నార్ వేకింగ్ స్టేట్ నార్ డీప్ స్లీప్ స్టేట్.
1: ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తి ఎందుకూడను సమాధి ఏకంగానే ఉంటుంటుంది.
2: Samadhi is common both for the waking dream and deep sleep states.
1: ఈ పదమురియంతే ఉంటున్నది దాని యొక్క అర్థం.
2: The meaning is inherent in the words.
1: కొంతమంది మాట్లాడుతూ సమాధిలో పడిపోయినారు అనుకుంటారు.
2: While talking when a person falls, some people say he has entered into the state of samadhi.
1: ఇది ఒక ఎమోషన్ కావచ్చు.
2: This may be a state
1: excitement
2: of emotion.
1: కావచ్చును.
2: It could be excitement.
1: లేకపోతే hysteria కావచ్చును.
2: This could be a state of hysteria.
1: లేక బలహీనత కావచ్చును.
2: This could be a state of weakness.
1: లేక fits కావచ్చును.
2: This could be a state of
1: fit. కానీ ఇది సమాధి కాదు.
2: This is not samadhi.
1: సమాధి అనగా జాగ్రత్త వ్యవస్థ ఉంది. చైతన్యంగా ఉంటుంది సమయం లోపలే సమచిత్తంగా మార్చుకోవటమే సమాధి.
2: Samadhi really means even in the waking stage itself converting our own mind and thinking into equal minded.
1: Samadhi.
2: సమాధి కన్సిస్ట్ ఆఫ్ టూ సింబుల్స్, సమ అండ్ ధీ.
1: శీతోష్ణములను సుఖదుఖములను రెండింటినీ సమంగా చూచుకోవటం, నిందాస్తుతులను సర్వమును సమానంగా చూచుకోవటం, లాభ నష్టములు కూడా సమానంగా, దీనికి పొంగక దానికి కృంగక ఉండేటువంటి స్థితి ఏ సమాధి.
2: ఈక్వల్ మైండెడ్నెస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సమాధి. టు బి ఈక్వల్ మైండెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కోల్డ్ అండ్ హీట్, ఇన్ ది స్టేట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఇన్ ది స్టేట్ ఆఫ్ ప్రైజ్ ఆర్ సెన్షర్.
1: కనుకనే భూతాకాశమునందును చిత్తాకాశమునందును చిదాకాశం నందును ఆనందమయుడై ఉంటుండాలి.
2: దేర్ఫోర్ ఏ పర్సన్ ఇన్ సమాధి వుడ్ బి ఇన్ ఏ స్టేట్ ఆఫ్ బ్లిస్ వెదర్ ఇస్ ఇన్ వేకింగ్ స్టేట్ భూతాకాశ చిత్తాకాశ అండ్ చిదాకాశ.
1: ఇట్టి స్థితి అందరికీ లభించేటువంటిది కాదు.
2: సచ్ స్టేట్ ఆల్ పీపుల్ విల్ నాట్ బి.
1: దీనికి అనేక విధములైనటువంటి ఒక విచారణ చేయాలి.
2: ఫర్ దిస్
1: సాధన సలపాలి.
2: ఏ లాట్ ఆఫ్ సాధన.
1: దైవానుగ్రహం పొందాలి.
2: వన్ హ్యాస్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్.
1: కనుక అనుగ్రహానికి పాత్రుడుగా అయ్యే నిమిత్తమై అనేక కర్మలు ఆచరించాలి.
2: To earn the grace of God, we will have to undertake a number of activities.
1: కనుకని కృష్ణుడు చిత్తప్రజ్ఞ యొక్క లక్షణాన్ని గురించి చెప్పే సమయంలో ఈ విధమైనటువంటి దీంట్లో అర్జున కేవలము ఒక మనస్సు పైన దేహం పైన బుద్ధి పైన ఆధారపడినంత మాత్రం ప్రయోజనం లేదు.
2: While describing the qualities of Sthita Prajna, Krishna told Arjuna, Arjuna, there is no use basing all these things only on the body.
1: నా ఆజ్ఞను అనుసరించు.
2: You follow my command.
1: నా చింతన చేస్తు.
2: థింకింగ్ ఆల్ ద వైల్ యూ డూ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
1: సర్వత్రా కూడా ఏకత్వమైనటువంటి యొక్క దైవత్వం అనేటువంటిది నీకు గోచరమవుతుంది.
2: యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ది డివినిటీ ఆల్ అరౌండ్.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించు.
2: ది డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ డైవర్సిటీ యూ విల్ హావ్ టు ఎంజాయ్ ఇట్ ఇన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: విధమైనటువంటి యొక్క మార్పులు నీ చిత్తమునకు కలిగినప్పుడే అందులో నా యొక్క హృదయం హత్తుకుని పోతుంది అన్నాడు.
2: ఓన్లీ వెన్ సచ్ చేంజెస్ కమ్ అబౌట్ ఇన్ యూ మై హార్ట్ గెట్స్ ఎంగేజ్ అండ్ ఫుల్లీ థింకింగ్ ఆఫ్ యూ.
1: మార్పు చెందినటువంటి చిత్తమే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణం.
2: ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ ఇస్ ద వన్ విచ్ డస్ నాట్ అండర్గో
1: ఎనీ విషయం నందు కూడా చలనం కానటువంటి యొక్క తత్వమే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణము.
2: Whatever be the state, an unwavering attitude will have to be developed.
1: సహజ లక్షణంగా భావించుకోవాలి.
2: ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ వెరీ నాచురల్.
1: దహన శక్తి ఉన్నదంటే ఎవరైనా ఆశ్చర్యపడతాడా?
2: వుడ్ ఎనీవన్ బి సర్ప్రైజ్ ఇఫ్ ఫైర్ హాస్ గాట్ ది కెపాసిటీ ఆఫ్ బర్న్?
1: ఐస్ చల్లగా ఉన్నట్టు ఎవరైనా విచారపడతాడా?
2: ఎనీవన్ వుడ్ ఎనీవన్ బి వరీడ్ ఇఫ్ వన్ కమ్స్?
1: ఐస్ చల్లదనము దాని స్వభావము.
2: Coldness is natural state of ice.
3: అగ్నికి కాల్చేటువంటి దహన శక్తి దాని యొక్క స్వభావము.
2: Burning is natural state of.
3: పుట్టిన దేహం అంతా గిట్టేటువంటి దీని స్వభావము.
2: Everybody that is born will die.
3: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సుఖదుఖములకు ఏమాత్రం కూడా గురి కాడు.
2: A person who recognizes this truth will not undergo, will not be subject to any.
3: కనుకని
2: sorrow or
3: grief. సర్వత్రా కూడాను సమచిత్తమును పెంచుకోమన్నాడు.
2: Therefore, he just said, all places develop equal mindedness.
3: ఈ సమచిత్తాన్ని పెంచుకునేటువంటి సమయం నందే ఈ దైవత్వమును చక్కగా భూతాకాశ చిత్తాకాశ చిదాకాశం యొక్క విచారణను ఘాటంగా జరపాలి, దీర్ఘంగా యోచించాలి.
2: In order to develop thinking of divinity in all the places, we'll have to just think deeply about this భూతాకాశ చిత్తాకాశ.
3: కొన్ని నిమిషంలో మనం భోంచేసి నిద్రపోతాము.
2: After taking food for after a few minutes, we
3: నిద్రించిన తర్వాత ఎన్నెన్నో కలలు కంటాము.
2: We get a number of dreams while sleeping.
3: ఈ కలలగన్న తర్వాత తిరిగి మేల్కుంటే ఏదీ లేదు.
2: After getting up from sleep, you don't find any sorrow or grief.
3: సర్వత్రా కూడాను సమచిత్తమును పెంచుకోమన్నాడు.
2: Therefore, he just said, all places develop equal mindedness.
3: ఈ సమచిత్తాన్ని పెంచుకునేటువంటి సమయం నందే ఈ

0: We get a number of dreams while sleeping.
1: ఈ కలలుగన్న తర్వాత తిరిగి మేల్కుంటే ఏది లేదు.
0: After getting up from sleep, you don't find anything.
1: ఒక్క దినమునందే కొన్ని గంటల యందే ఈ విధమైనటువంటి యొక్క దృశ్యములు మార్పు చెందుతున్నాయి.
0: Within 24 hours, so many changes come about.
1: స్వప్నమునకు జాగ్రత్తకు భిన్న భేదములు అనేకంగా కనిపిస్తున్నాయి.
0: There are a number of differences between dream state and waking state.
1: కనుక ఇలాంటి పరిస్థితుల లోపల మనం దేనిని నమ్మాలి, దేనిని విసర్జించాలి?
0: In a such a state of affairs, what to believe and what to
1: కనుక నీ వేదాంతమునందు నీతి నీతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్, ఇది కాదు ఇది కాదు ఇది కాదని, జాగ్రత్త నేను కాదు, స్వప్నం నేను కాదు, ఈ యొక్క నిద్ర నేను కాదు, దీనికి అతీతమైనటువంటి యొక్క సుషుప్తి స్థితి అందు దాటిన తర్వాతనే ఈ తురియావస్థనే నేను అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
0: Therefore in philosophy it has been taught that I am not this, I am not this, I am not this, I am not in the waking state, I am not in the dream state, I am not in the deep sleep state, I transcend all these things and the transcendental principle itself is myself.
1: ఎత్తి లేదనుచుంటిమో అది కలదు.
0: Whatever you are denying that is existing.
1: ఎత్తి కలదనుచుంటిమో అది లేదు.
0: Whatever you are thinking as existing is really not existing.
1: ఉన్నదొక్కటి సర్వంబు ఎన్నటికిని.
0: There is only one which is eternally true.
1: అది ఏ బ్రహ్మంబు వాక్కున కలవి కాదు.
0: దట్ ఈస్ బ్రహ్మన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ యాక్సెసబుల్ టు ది
1: కనుక ఈ వేదాంతం కూడాను ఏదో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు. మనసుకు కానీ ఇంకే విధమైనటువంటి బుద్ధికి కానీ వాక్కును కానీ ఇది అసాధ్యమైనటువంటిది అన్నాడు.
0: దట్స్ వై ఫిలాసఫీ హస్ జస్ట్ డిస్క్రైబ్డ్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ యాజ్ వన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసబుల్ టు ది వరల్డ్.
1: కనుక మనము చదివేది, వినేది, సాధన చేసేది, అనుభవించేది అన్ని కూడాను భూతాకాశం యొక్క లక్షణాలే.
0: All that you read, study, listen and experience, all this is only attributes and qualities of
1: Bhutakasha. దీని ఆధారం చేసుకుని
0: basing your own life on this,
1: లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: You have to try to achieve the goal.
1: దీనిని సవికల్పం నిర్వికల్పం అని అన్నారు.
0: The same thing has been described as savikalpa and nirvikalpa.
1: Savikalpam ante emiti, nirvikalpam ante emiti?
0: What is savikalpa, what is nirvikalpa?
1: Kanuka konni konni vishayam lopala yoga abhyasamunu gurinchinatunte varu savikalpamunaku konni arthamulu, nirvikalpamunaku konni arthamulu cheptuntaru.
0: People who take to the path of yoga describe savikalpa as
1: gunamulate cherinatunte savikalpam.
0: Savikalpa is associated with attributes.
1: Gunatitamainatunte nirvikalpam.
0: Anything that transcends this attribute,
1: అతీతమైనటువంటి స్థితిని పొందటమే ఒక నిర్వికల్పం.
0: Obtaining a state of transcending beyond these three gunas, that
1: వికల్పం కలగనది నిర్వికల్పం.
0: A thing which doesn't undergo a change is nirvikalpam.
1: మార్పు లేనటువంటిది నిర్వికల్పం.
0: A changeless entity is nirvikalpam.
1: చలనము కానటువంటిది నిర్వికల్పము.
0: A unwavering and unchanging thing is nirvikalpam.
1: కనుకని అట్టి స్థితిని పొందటమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం అన్నారు.
0: Attaining that particular state is the goal and the attribute of.
1: Aithe Arjunudu aa vidhamain sthitilo undinada ani manam sandehinchavachchu.
0: We may question whether Arjuna was in such state of sthita pragna.
1: Atti sthiti yendu Arjunni unchi sarva karmalu kudana atam cheta aacharimpa chesadu.
0: Krishna made him go to that particular state and made him do everything.
1: Jnani ainatunti vaadu stambinchi kurchunte ajnanulaku aadarsham anetundi le chikkadu.
0: If a wise man doesn't participate in action, he would not be able to set an example for the ignorant.
1: Oka chinna udaharanam,
0: one small example.
1: Physical exercise, oka drill master untuntadu.
0: There is a physical instructor and a drill master.
1: Aa instructor em chestadu naaku anni telusunu urike kurchoni e aadandi ante vaallu em aadtaru.
0: That physical instructor, he himself keeps quiet and asks them to just
1: anni telisinattu vaadaina kani 1 2 3 taan aadtene mari pillalu aadtaan kurchuntaru.
0: He is proficient in himself in all the drill, but he has to set an example, then only make others people to follow him.
1: అదే విధంగాని సితప్రజ్ఞుడైనటువంటి వాడు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని చూపించినప్పుడే ఇతరులు అనుసరించడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
0: Like the drill master, a sthitaprajna should set a personal example to the ignorant people so that they would be able to follow him.
1: కనుకని అర్జున్ని ఆదర్శ పురుషునిగా తయారు చేశాడు కృష్ణుడు.
0: దేర్ఫోర్ కృష్ణ ట్రాన్స్ఫార్మ్డ్ అర్జున్ ఇంటు ఎన్ ఐడియల్ మ్యాన్.
1: అనేక పర్యాయం నిమిత్త మాత్రం భవసర సాక్షి, నిన్ను నిమిత్త మాత్రంగా పెట్టుకుని లోకానికి అంత ఆదర్శాన్ని అందిస్తున్నానని చెప్పడంలో ఇది అంతరార్థం.
0: Krishna telling that I'll keep you only as a nimitta, as an instrument, this is the inner significance and meaning of that.
1: Kanuka Arjunudu nirantaramu Krishnulone untunnadu.
0: Arjuna was always living in Krishna.
1: Athana parishuddha hrudayudu galukane athaniki Arjunudani peru.
0: He has got a name Arjuna because he is a man with pure heart.
1: Ane pariyamulu Bharata Bharata Bharata annadu.
0: A number of times Krishna Arjuna addressed him.
1: Bharata ante bhagavat prati kaliginattu vadu Bharatudu.
0: Bharata refers to the one who has love of

0: గాడ్
1: బా ప్రకాశము
0: బా మీన్స్ ఎఫల్జెన్స్
1: ప్రకాశాన్ని రచించినటువంటి వాడు భారతుడు
0: ద వన్ హూ లవ్స్ ఎఫల్జెన్స్ ఈజ్ భారత
1: కనుక అతని పేరు ఎందే అన్ని విధమైనటువంటి అంతరార్థాలు కూడి ఉంటున్నాయి
0: ఆల్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ మీనింగ్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద నేమ్ ఇట్సెల్ఫ్
1: కేవలం కృష్ణుని యొక్క ఆజ్ఞను శిరసావించటం తాను చెప్పినటువంటి మార్గం అనుసరించటమే
0: అర్జునస్ డ్యూటీ వాజ్ ఓన్లీ టు ఫాలో ఇంప్లిసిట్లీ వాట్ కృష్ణ కమాండెడ్ హిమ్ టు డూ
1: కనుకని మొట్టమొదటిని కరిష్యే వచనం తవ అని శరణాగతి అయినాడు
0: దేర్ఫోర్ అర్జున సెడ్ దట్ ఐ విల్ ఓబే యువర్ కమాండ్ వాట్ ఎవర్ ఇట్ బీస్
1: మీరు చెప్పినటువంటిది నేను చేస్తాను స్వామి అంతకంటే నాకు ఇంకా వేరే మార్గం లేదు
0: వాట్ ఎవర్ యూ ఆస్క్ మీ టు డూ ఐ విల్ డూ ఇట్ స్వామి ఐ డోంట్ అండర్టేక్ ఎనీథింగ్ ఎల్స్ స్వామి
1: ఇది స్థితప్రజ్ఞ యొక్క ప్రధాన లక్షణం
0: దిస్ ఈస్ ది ట్రూ అట్రిబ్యూట్
1: నేను నాది అనేటువంటి భావము అభిమానం లేదు
0: స్థితప్రజ్ఞ విల్ నాట్ హావ్ ది ఫీలింగ్ ఆఫ్ ఐ అండ్ మై
1: మమత్వము అహంకారం అనేటువంటిది ఏమాత్రము అతనికి లేదు
0: హీ విల్ నాట్ బి హ్యావింగ్ ఈగోటిజం అండ్ అటాచ్మెంట్
1: ఈ అహంకార మమకారమును నిర్మూలము గావించుకుని దైవాగ్ని లోపల శిరసావించటమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం
0: రూయినింగ్ అండ్ డిస్ట్రాయింగ్ ది ఎంటైర్ ప్రిన్సిపల్ ఆఫ్ అహంకార అండ్ మమకార అండ్ యాక్సెప్టింగ్ ది కమాండ్స్ ఆఫ్ ది లార్డ్ దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ స్థితప్రజ్ఞ
1: కనుకని రెండవ అధ్యాయం లోపల స్థితప్రజ్ఞ యొక్క లక్షణాన్ని ప్రత్యేకంగా గురించి అధికంగా చెప్తూ వచ్చాడు
0: That is the reason why the qualities of Sthita Prajna are explained at length in the second chapter.
1: చెప్పినంత మాత్రమే ప్రయోజనం లేదని ఈ భూతాకాశాన్ని చిత్తాకాశాన్ని చిదాకాశాన్ని చక్కగా వర్ణిస్తూ చెప్తూ వచ్చాడు.
0: By merely describing the qualities of Sthita Prajna, there may not be much of use. Therefore, he began explaining these.
1: చక్కగా అర్థం చేసుకుని గుర్తించుకున్నటువంటి వాడు కనుక అర్జునుడు దాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: As Arjuna was one who was able to recognize the inner significance of this
1: Vishva Virata Swarupam ante emti ide bhutakasam ide chittakasam ide chidakasam moodinti yokka ekatvanni nirupinchadu Krishnudu
0: what is the meaning of Vishva Virata Swarupa that is a union of chitta bhutakasha chittakasha
1: kanukani virata swarupanni chuchinatunte Arjunudu కన్నును మూసుకున్నప్పటికీ విరాట స్వరూపం కనిపిస్తూనే ఉండాలి
0: ఆఫ్టర్ సీయింగ్ ది కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ ఈవెన్ ఆఫ్టర్ హి క్లోజ్ హిస్ ఐస్ హి వాస్ ఏబుల్ టు సీ కృష్ణ అలోన్
1: అనగా కన్నును తెరుచుకున్నప్పుడు కనిపించిందంతా కూడా భూతాకాశము
0: వెన్ ఐస్ ఆర్ వైడ్ ఓపెన్ వాట్ ఎవర్ హి హస్ జస్ట్ సీన్ ఇస్ భూతాకాశ
1: కన్నును మూసుకున్న తర్వాత కూడా కనిపించేటువంటి చిత్తాకాశం
0: ఆఫ్టర్ క్లోజింగ్ ద ఐస్ వాట్ ఎవర్ హి ఎక్స్పీరియన్స్ అండ్ సా ఇస్ చిత్తాకాశ
1: ఎక్కడ పోయినప్పుడు కూడా ఆ దృష్టి లోపల హృదయంలో ప్రింట్ అయిపోయినట్టు అయిపోయింది అదే చిదాకాశం
0: Wherever he went, in his heart, this particular impression
1: Chittamu
0: had made
1: an
0: The vision made such an indelible impression that
1: Kagitam paina kottinatundi print kagitam pote kudanu aa print podu.
0: It is something like a print on a paper. Even if the paper is...
1: Ee printu kagitanni veru cheyadaniki sadhyam kaadu.
0: It is impossible to separate print from the paper.
1: Kanuka Arjuna yokka chittamu lopala Krishnuni yokka Vishwavirata swarupamu hattukoni poyindi.
0: In this way, the Vishwavirata swarupa cosmic form of Krishna made an
1: indelible impression. Alanti adarshavantamaina Arjunudi enni rakamulainatundi deentlo aina praveshapettatamlo em tappu undadu.
0: Such an ideal person as Arjuna, there is no harm and no nothing.
1: సామాన్య మానవుడి వలె అన్ని రంగాల్లో కూడా ప్రవేశిస్తున్నాడు అర్జునుడు.
0: Arjuna already took all ordinary activity like an ordinary person.
1: కానీ చిత్తము కృష్ణుని యొక్క పాదముల పైన.
0: But he kept always his heart at the lotus feet of Krishna.
1: కృష్ణుని యొక్క ఆజ్ఞ లోపల.
0: Physical body was to obey the command of Krishna.
1: ఇది స్థితప్రజ్ఞ యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శంగా నిరూపించాడు.
0: Krishna held out this as an ideal quality of sthitaprajna.
1: ఈ స్థితప్రజ్ఞుడు ఆచరించవలసినటువంటి కర్మలు కూడాను రేపటి దినం మాట్లాడుకుందాం.
0: ది యాక్టివిటీస్ విచ్ విల్ హావ్ టు బి అండర్టేకెన్ బై స్థితప్రజ్ఞ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ టు టుమారో.

0: Sai Ram, dear listeners, the Vedas are not restricted to just India alone. In Prashanti Nilayam, we can observe how groups from different countries chant Vedic hymns in perfect synchronization. Bhagwan has always fostered the Vedic heritage. He has also stressed how just mere listening to Vedic chants produces positive vibrations. In today's Divine Discourse, Baba explains the significance of Vedic chants and how the entire world benefits from these chants. Let us now listen to the Pearls of Wisdom by Bhagwan Baba from a discourse delivered during the Atirudra Mahayagnam on the 19th of August 2006 in Prashanti Nilayam.
1: Embodiments of love. I am searching and I have been searching. I am searching for a true devotee. Will the hunger of a hungry man be satiated or appeased by listening to the menu?
2: Nirpedavani pedirikambhuvana pitta prabhavamu vinnayanta.
1: Will the suffering of the poverty be alleviated by listening to the effects of finance and economy?
2: Prema swarupulara.
1: Embodiments of love.
2: ప్రతి ఒక్కటి కూడాను అనుభవించి ఆనందించి అందించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ఇన్ డెప్త్, టు ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఎక్స్ప్రెస్ లేటర్.
2: ఋత్వికులు అందరూ కూడాను చాలా మంచివారు.
1: ఆల్ ఋత్విక్స్ అసెంబ్లీ హియర్ ఆర్ వెరీ గుడ్.
2: నాకు నచ్చినటువంటి ఋత్వికులు ఈనాడు చిక్కారు.
1: Bhagavan says that he could get a batch of rupees of his choice and selection and standard.
2: Meer ee 10 dinamulu kodunu chesina sadhana 10 dinamulu chesinatundi oka exam chaala santuptikaranga undi.
1: The sadhana, spiritual practice you have done and the procedure you have followed, the sincerity and the steadfastness that you have exhibited is very good and commendable.
2: తెలిసిన దానికంటే అధికంగానే చేస్తూ వచ్చారు.
1: In fact, you have been demonstrating much more than expected.
2: ఇలాంటి ఋత్వికులు చిక్కటం చాలా ఆశ్చర్యం.
1: It is a surprise to have such set of ఋత్విక్స.
2: రేపటి దినము ఈ ఎగ్జామ్ సమాప్తం అవుతుంది.
1: Tomorrow is the concluding function for this
2: yajna. Yajna samapti avutundi kani mantramulu samapti kavu.
1: Yajna may conclude, but mantra has no end.
2: Mantra shashvatangane untundi.
1: Mantra is permanent.
2: Adi gunamanto koodindi kadu.
1: Mantra is attributeless.
2: ఈ గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: మంత్ర ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, అన్పొల్యూటెడ్, బ్లెమిష్లెస్, నెక్టర్లెస్, ఇటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
2: ఇట్టి మంత్రములు నిరంతరం కూడా మా చెవులు వినిపిస్తూనే ఉంటాయి.
1: సచ్ మంత్రాస్ ఆర్ హర్డ్ డిలైట్ఫుల్లీ బై ఎవ్రీబడీ.
2: కనుక మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్వికు.
1: సో ఋత్విక్ ఇస్ ద వన్ హూ గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ ఇన్ చాంటింగ్ ద మంత్ర.
2: ఋత్విక్ వేరు, మంత్రం వేరు కాదు.
1: ఋత్విక్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ మంత్ర.
2: ఈ మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్విక్.
1: ఋత్విక్ రిప్రజెంట్స్ ది కంగ్లామరేషన్, కాంబినేషన్ ఆఫ్ మంత్ర.
2: ఆ మంత్రమే లేకపోతే తాను ఋత్వికే కాడు.
1: Without the mantras, he cannot justify himself everything.
2: ఈ మంత్రములు చాలా అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది.
1: The fortunate ones will be able to catch hold of these mantras.
2: లోకంలో ఎంతమంది లేరు.
1: In this world there are many.
2: కానీ ఇంతమందిలో ఒకరు కట్టేటప్పటికి 130 మంది మాత్రమే చిక్కారంటే ఎంత గొప్పతనం.
1: In this vast world of multitudes, only 130 of you could be here. How lucky you are, how fortunate you are.
2: కానీ ఇంకా ప్రయత్నం చేస్తే ఎంతమంది అయినా చిక్కుతారు. కానీ మీరు చేయలేదు, ఉన్నవారి స్మారం వరకు అని సంతృప్తితో ఉన్నారు.
1: In fact, had you made an attempt to have many more, you would have got them. But you got yourself satisfied with this number.
2: శాస్త్రము ఎప్పుడు సత్యము అనించు వేద సమ్మతము విప్రాల.
1: Oh priest, you go by the dicta of Shastras and Vedas and you conduct according to their dictates.
2: ఈ విప్ర అనేటువంటి వారు శాస్త్రాన్ని నమ్మినటువంటి వాడు.
1: Vipra, the priest, has got full faith in Shastra, the spiritual text.
2: ఇటువంటి రిత్రికులు మరి ఎక్కడైనా చిక్కుతారా? చిక్కుతారు.
1: Such rhetorics, is it possible to find them elsewhere? Yes, you can.
2: Kani andulo kontha kontha undaku bhedam untundi.
1: However, there is some difference.
2: Pramana purvakanga cheppalanukunte meer cheppetuvanti oka prati mantram kudanu chaala suspashtanga untundi.
1: As you are reciting Veda, chanting Veda, there is perfection, there is total clarity.
2: Isti మంత్రములు చెప్పేటువంటి వ్యక్తులు చిక్కటం చాలా అదృష్టం.
1: ఇట్స్ ఎ గ్రేట్ ఫార్చ్యూన్ టు హ్యావ్ సచ్ రిట్రీట్స్ హూ కెన్ రిసైట్ చాంట్ విత్ పర్ఫెక్షన్ అండ్ క్లారిటీ.
2: ఇటువంటి రిట్రీట్ నేను ఇక్కడ యజ్ఞం చేయించాలంటే చాలా ఎంతో ఆనందిస్తున్నారు అనేక మంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు హ్యావ్ దిస్ గ్రూప్ ఆఫ్ రిట్రీట్స్ పర్ఫార్మింగ్ దిస్ యజ్ఞ హియర్.
2: 1వ తేదీ నుంచి కూడాను పుట్టపర్తిలో యజ్ఞం జరుగుతుండాలి.
1: ఇన్ పుట్టపర్తి దేర్ ఇస్ అనదర్ యజ్ఞం టు ఫాలో ద సేమ్ మంత్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆన్వర్డ్స్.
2: ప్రతి దసరా కూడాను చేసేటువంటి యజ్ఞం.
1: ఇట్ ఈస్ ది యజ్ఞ దట్ కోయిన్సైడ్స్ విత్ ద దసరా సెలబ్రేషన్.
2: అది జ్ఞాన యజ్ఞము.
1: ఇట్ ఈస్ జ్ఞాన యజ్ఞ.
2: ఇది జ్ఞాన యజ్ఞం కాదు.
1: దిస్ ద కరెంట్ వన్ ఈస్ నాట్ జ్ఞాన యజ్ఞ.
2: అక్కడ కేవలం మనసుకు మాత్రమే పెద్దలకు మాత్రమే భోజనం పెడుతుంది.
1: దట్ యజ్ఞ రిలేట్స్ టు యువర్ మైండ్, ద రెల్మ్ ఆఫ్ సైకాలజీ ఇన్ ది మైండ్.
2: కనుక ఋత్రికులారా, 10 దినములు శ్రమ పడినందుకు నీకెంతో ఫలితం ఉంది.
1: ఫర్ ఆల్ ద స్ట్రెయిన్ దట్ యు అండర్టేకెన్ ఫర్ ద లాస్ట్ 10 డేస్, దేర్స్ వెరీ పాజిటివ్ రిజల్ట్ యు విల్ ఫేస్.
2: ఈ ఫలితం మీకు ఇప్పుడు తెలియదు.
1: The results may not be noticed right now.
2: మీరు పోయి స్వస్థలం పోయి చేసిన తర్వాత అక్కడ విచారించండి, తప్ప ఆ యొక్క ఆనందము తప్ప ఫలితం ఇస్తుంది.
1: By the time you go back and return to your own places, you will realize what a blissful state you are going to be.
2: నిన్నటి దినం కృష్ణాష్టమి.
1: Yesterday happened to be Krishnashtami.
2: కృష్ణాష్టమి దినం మీ యొక్క యజ్ఞము సమాప్తి చేయడానికి ప్రయత్నించారు.
1: యు మేడ్ ఎన్ అటెంప్ట్ టు కంక్లూడ్ యువర్ యజ్ఞ ఆన్ కృష్ణాష్టమి డే.
2: కానీ కృష్ణ యొక్క అష్టమి అది పవిత్రమైనటువంటి అష్టమి.
1: కృష్ణాష్టమి ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ కరెంట్ యజ్ఞ గోయింగ్ ఆన్. ఇట్ ఈస్ అ డిఫరెంట్ సేక్రెడ్ ఒకేషన్.
2: కృష్ణుడు చిన్న పిల్లల వలె ఆడుకుంటూ పెద్దవారితో కూడా కూడుకుంటూ చక్కని ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
1: Krishna started playing in the company of children and he was also making all elders happy around in the vicinity.
2: Andro mana rutikulo kodanu chaala mandi yuttunta unnaru pillalu gaane unnaru.
1: In this group of rutiks there are young people.
2: Idi chaala adrushtavantam.
1: It's a matter of luck to have youngsters among rutiks.
2: ఈ యూత్ యొక్క దీనికి యూత్ అంతా చేరటము చాలా పవిత్రమైనటువంటిది.
1: యూత్ జాయినింగ్ దిస్ రుత్విక్ గ్రూప్ ఇస్ ఎ పాజిటివ్ fine, a sacred thing indeed.
2: నేను వినే యాక్సెప్ట్ ఉంటాను. ఇలాంటి రుచికి చిక్కటం నీకు చాలా అదృష్టమయ్యా అన్నాను.
1: భగవాన్ టోల్డ్ వినయ్, యు ఆర్ రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ ది రుత్విక్స్ అమంగ్ హూమ్ దేర్ ఆర్ కన్సిడర్ నంబర్ ఆఫ్ యూత్.
2: కానీ మీకు ఇక్కడ అనుకూలంగా జరిగేదో లేదో.
1: Whether you have all conveniences here or not.
2: భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు, తగినటువంటి అనుకూలములు, తగిన విధంగా ఉన్నావో లేవో.
1: Whether you have had all food, comforts, conveniences, whether you have had them or not.
2: మీకు అన్నిటికీ సంతోషంగా ఉంటే నాకు అదే సంతోషం.
1: If you are happy, Bhagavan is happy.
2: నేను ప్రొద్దున సాయంకాలము ఇది యోచిస్తుంటుంటాను.
1: భగవాన్ హ్యాస్ బీన్ థింకింగ్ డే అండ్ నైట్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
2: రుత్వికుడు సరైనటువంటి ఒక అనుకూలం చేస్తున్నాడో లేదో వినయ అని చాలా యోచిస్తూ నేను విచారిస్తుంటాను.
1: స్వామి హ్యాస్ బీన్ ఎంక్వైరింగ్ ఎవ్రీ డే హౌ ఫార్ ద ప్రీస్ట్ ఫైండ్ దెమ్సెల్వ్స్ కంఫర్టబుల్ హియర్ ఎట్ దిస్ ప్లేస్.
2: మీరందరూ ఆనందిస్తే అదే నా ఆనందం.
1: If you are already happy, Swami is equally happy.
2: Inka ilaadi yagyam yokka samapti dinamu paripurnamainatundi dinamu aanandamainatundi vaartane meeku andinchali.
1: This being the final day, all the joyful news, the blissful information should be passed down to you.
2: Padi dinamulu kodanu 10 nimshamulaga gachipoyindi.
1: 10 days passed off within a fraction of a time.
2: ఈ 10 days కూడాను మీరెంతో ఆనందించారు, నేనెంతో ఆనందించాను.
1: All these 10 days, you are in a state of bliss. Bhagavan was mighty happy about.
2: మీరు ఎక్కడికి పోయినప్పటికీ తిరిగి ఈ దృశ్యాన్ని మీరు మనసులో తలుచుకుంటూ నిరంతరం కూడాను ఈ దృశ్యాన్ని మీరు మరచకుండా ఉండాలి.
1: Wherever you go, you cherish, you recall, remind yourself. Your experiences here.
2: మరి త్వరలో పన్నే తిరిగి మీరు చేరుతారు పుట్టబడి.
1: Very soon you are going to come back to the sanctum sanctorum.
2: ఇంతే కాక అతి త్వరలో పన్నే మెడ్రాస్ లో కూడాను ఈ యజ్ఞం జరపాలని ఆనందిస్తున్నారు.
1: There in Madras, yajnam is going to be conducted.
2: మీరందరూ కూడా రావాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you all to participate.
2: ముఖ్యంగా యజ్ఞం యొక్క అర్థము ఏమని చెప్పారో నాకు అర్థం కావట్లేదు.
1: On this occasion, how to define, how to explain in depth the spirit of yajna.
2: యజ్ఞం అనగా భౌతికమైనటువంటిదా, ఆధ్యాత్మికమైనటువంటిదా?
1: Is yajna physical? Is it mundane? Is it transcendental? Is it spiritual? How is it to be viewed?
2: ఇది స్పిరిచువల్.
1: యజ్ఞ ట్రూలీ ఈజ్ స్పిరిచువల్.
2: ఇది మానసికంగా, శారీరకంగా, హృదయపూర్వకంగా అనుభవించినటువంటిది ఈ యజ్ఞము.
1: దిస్ యజ్ఞ గ్రాంటెడ్ ఎక్స్పీరియన్స్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్, అట్ ద లెవెల్ ఆఫ్ ది ఇంటెలెక్ట్, గివింగ్ జాయ్ విత్ ఇన్.
2: కనుక ఇది స్పిరిచువల్ యజ్ఞం కానీ భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి యజ్ఞములు కాదు.
1: Therefore this yajna is highly spiritual in its content. It is not physical.
2: ప్రతి ఒక్కటి కూడా నేను విచారించి పనిచేస్తున్నాను.
1: Every minute detail is explained clearly, taken care of by Bhagavan himself.
2: మీకు ఎలాంటి పంచలు కావాలి, ఎలాంటి డ్రెస్ కావాలి అనేటువంటిది కూడా విచారిస్తూ వచ్చాను.
1: Bhagavan has gone into such a detail as to decide upon the color dress that you are supposed to put on during these days of this performance of yajna.
2: Kanuka mee vishayam anta kudanu intilo tandri pillalni ee vidhanga vicharistuntado aa vidhanga mimmanni vicharistu vachanu.
1: Just as parents think of their children at home, how delicate, how tenderly, how affectionately they take care of them, Bhagavan has taken care of every one of you in such a way.
2: రేపటి దిన తర్వాత మిమ్మల్ని పంపాలంటే నాకు చాలా కష్టంగా అవుతుంది. అది
1: ఆఫ్టర్ టుమారో ఫంక్షన్ ఇఫ్ యూ హావ్ టు టేక్ లీవ్ ఫ్రమ్ భగవాన్ ఆఫ్టర్ టుమారో, భగవాన్ డస్ నాట్ వాంట్ టు పార్ట్ ఫ్రమ్ యువర్ కంపెనీ.
2: మీకు పోవటం చాలా కష్టంగానే ఉంటుంది.
1: యూ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు లీవ్ దిస్ ప్లేస్.
2: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమే నిజమైన భక్తి.
1: దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ ఈజ్ ట్రూ డివోషన్.
2: నన్ను విడిచడం మీకు కష్టం, మిమ్మల్ని విడిచడం నాకు కష్టం.
1: యు ఫీల్ దట్ టు లీవ్ హిమ్, గాడ్ ఫీల్స్ టు సెట్ టు లీవ్ యు. దిస్ ఇస్ ట్రూ డివోషన్.
2: నేనెప్పుడు మీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉన్నాను.
1: గాడ్ ఇస్ ఆల్వేస్ విత్ యు, అరౌండ్ యు, అబౌట్ యు, బిలో యు, ఇన్ యు.
2: కనుక మీరు ఏమాత్రం కూడా స్వామి ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాము అని మీరు ఏమో భావించకండి. మీ వెంటనే ఉన్నాను.
1: నెవర్ కన్సిడర్ దట్ యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ భగవాన్. That is elsewhere in places like Bangalore. No, no. He is with you, in you, always, every moment of life.
2: Kanaka mana head priest chudanu chaala siddhaga bhaktiga manchi idiga chesadu.
1: The head priest did it with all sincerity, discipline and devotion.
2: Intiye kaakunda tana paniga tanu chusukoni vachesadu.
1: And in fact he considered this job as his own personal.
2: ఆ విధంగా భావించి చేసేటువంటి వారు లోకంలో చాలా అరుదు.
1: టు ఫైండ్ ఎ పర్సన్ ఆఫ్ దిస్ సార్ట్ ఇస్ రాదర్ వెరీ డిఫికల్ట్ అండ్ దే ఆర్ రేర్.
2: ముఖ్యంగా మీరు త్యాగాన్ని బోధించాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్.
2: మానవునికి ఎన్నో ఆశలు ఉంటుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ మెనీ అంబిషన్స్.
2: ఈ ఆశలన్నిటి కూడాను క్రమక్రమేణా కూడాను అన్ని దైవప్రీతిగా మీరు అర్పితం ప్రయోగించాలి.
1: వాట్ వి ఆర్ సపోజ్ టు డు ఇస్ to offer all our ambitions and future plans to God himself.
2: Kevalam self matrame chusukokandi.
1: You should never go by your own self.
2: Self kante help chaala manchidi.
1: More than the self, help is more important.
2: Ye chesina kuda nenu idi ma hrudayam kosam chestunnanu, ma aatma nimittamai aacharistunnanu ani meer bhavinchali.
1: Whatever I do, you should have a feeling that I am doing it to foster, to recognize the self within me, the consciousness, atma in me.
2: Kaluka idi artham chesukune nimittamai icchesinatundi yagname gaani idi kevalam bahyanga laukikanga aachinchinatundi okka yagname kaadu.
1: This yagna is performed with single point of view to realize and experience one's own atma. It is in no the physical, worldly or mundane or transient.
2: Mee chema nimittamai, మీ మంచి నిమిత్తమై మీరు ఈ పవిత్ర యజ్ఞంలో పాల్గొన్నారు.
1: యూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ యజ్ఞ ఫర్ యువర్ ఓన్ బెటర్మెంట్, ఫర్ యువర్ ఓన్ ప్రోగ్రెస్, ఫర్ యువర్ ఓన్ అడ్వాన్స్మెంట్, ఫర్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
2: కానీ ఇది మీకోసం మాత్రమే కాదు, యావత్ ప్రపంచమునికే ఇది సంబంధించినటువంటిది.
1: యూ హ్యావ్ డన్ దిస్ నాట్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ అలోన్, యూ హ్యావ్ డన్ దిస్ ఫర్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
2: చెప్పే మంత్రములంతా కూడాను గాలిలో కలిసిపోయినాయి.
1: All mantras you said loudly are noticed in the space now.
2: Ee gaali anta sarvatra vyapinchi vutunnadi.
1: The wind takes mantra, the sound waves all over.
2: Aa sound anta kodanu vaari hrudayallo cheri dani pavitram chestundadi.
1: The sound received gets into your heart.
2: Kanaka manam cheppinatundi oka mantramudu edo ikkada maatrame cheppamani anukokoddu.
1: Don't think that you have spelt out all mantras here alone.
2: ప్రపంచమంతా కూడా బోధించినటువంటి మంత్రంలోని భావించాలి.
1: కన్సిడర్ దట్ దిస్ చాంటింగ్ ఆఫ్ మంత్ర ఇస్ నాట్ లిమిటెడ్ టు యువర్ సెల్ఫ్, నాట్ టు గ్రూప్ హియర్. ఇట్ ఈస్ ఫుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్, రెసొనెంట్ వైబ్రేషన్ ఆల్ ఓవర్ ద గ్లోబ్.
2: కేవలం మన ఇండియాకు మాత్రమే కాదు,
1: ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఇండియా అలోన్.
2: అన్ని దేశములకు కూడా ఇది సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ది ఎంటైర్ వరల్డ్.
2: భాషల్లో కొన్ని వ్యత్యాసం రావచ్చు,
1: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద లాంగ్వేజ్,
2: కానీ భావంలో ఎట్టి వ్యత్యాసము ఉండదు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫీలింగ్ అండ్ స్పిరిట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
2: అమెరికన్స్, రష్యన్స్, నీగ్రోస్ కూడా చాలా దీన్ని ఆశిస్తూ వచ్చారు.
1: మెనీ మెనీ కమింగ్ ఫ్రమ్ అమెరికా, రష్యా, ఆఫ్రికా, దే ఆల్ వాంట్ ఇట్, దే రిలీజన్, దే యాక్సెప్ట్ ది యజ్ఞ.
2: వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు.
1: దే ఆర్ ఆల్సో లెర్నింగ్.
2: పోయిన నెల 26వ తేదీ పుట్టపర్తికి జర్మనీస్ వచ్చారు.
1: లాస్ట్ మంత్ On 26th, devotees from Germany came over here.
2: Akkada Germany ki vachinappudu special plane vachindi.
1: And they came here by special flight.
2: 80 mandi vachinaru aa plane lo.
1: Around 80 of them got down here.
2: Vaarandaru kuda streelu purushulu andaru kuda vedam patincharu.
1: All of them joined in chorus, together chanting mantra.
2: ఈ యొక్క మంత్రమే మా దేశం రక్షిస్తున్నది.
1: They openly declared that this is this mantra that is protecting their motherland.
2: కనుక మేము నిరంతరము తెల్లవారు దేశం మొదలుకొని ఈ మంత్రమే మేము చెప్తుంటాము.
1: And they also say that they chant, they repeat mantra from dawn to dusk.
2: ఈ మంత్రంలో స్వార్థమైనది ఎక్కడా లేదు.
1: There is no trace of selfishness in utterance of mantra.
2: అందరికి సంబంధించినటువంటి ధ్యానం ఉంటుంది.
1: And this relates to everybody, the entire humanity.
2: ప్రతి మానవునికి ఈ మంత్రము చాలా అవసరం.
1: For every man, this mantra is most essential.
2: ఈ ఒక్కరికి ఇద్దరికి కాదు సంబంధించినటువంటిది. ఈ సమష్టి స్వరూపానికి సంబంధించినటువంటిది.
1: It is not for one or two or limited to a few people.
2: సమాజమునకు దేశమునకు అందరికి సంబంధించినటువంటిది ఇది.
1: This mantra is essential for the society and the whole country, the whole universe for that matter.
2: దీన్ని పాశ్చాత్యులు ప్రింట్ వేస్తున్నారు బుక్కులు.
1: And these mantras are brought out in a book form by Westerners.
2: ఇవన్నీ ప్రపంచానికి అంతా పంచాలి.
1: And all these books must be circulated all over the world.
2: ఈ మంత్రములు ఉచ్చరించడం వారికి కష్టమే.
1: It is difficult to chant it, to repeat it.
2: అంటే వారి నాలుకలు తిరగటం చాలా కష్టం.
1: Because they are not used to certain syllables, they find it difficult to pronounce.
2: కానీ ఎట్లయినా సరే వారు దాన్ని నేర్చుకుంటున్నారు.
1: However, they are struggling hard to chant Veda.
2: మానవుడు పట్టితే ఎంతైనా సాధించగలడు.
1: With determination, man can attain anything.
2: పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టిన ఎగ్గేడు దాకా అట్టే ఉండు.
1: Having determined, never give it up. Stand by that until you achieve.
2: కోరిన రీతియో కోరనే కోరితే కోరిన విడిచిపెట్టకుండు.
1: You have already decided, come what may, don't go back without
2: తలచిన రీతియో తలచనే తలచిది.
1: Having thought over,
2: తలపు పోవకుండు.
1: Until your thought is realized, don't go back.
2: అంతే కాదు తిరిగి పోవట భక్తుని దీక్ష కాదు.
1: If one returns in vain, in hopelessness, it is not the quality of a devotee.
2: కనుక మనం పట్టిన దాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore, we should achieve, we should attain, having determined.
2: ఈ అతిరుద్ర యజ్ఞమైనటువంటిది చాలా ముందుకు చాలా జరపాలి.
1: Many such అతిరుద్ర మహాయజ్ఞాస్ should be held.
2: ఈ అతిరుద్ర మహాయజ్ఞము అందరికి సంబంధించినటువంటిది.
1: This అతిరుద్ర మహాయజ్ఞ applies to everybody.
2: ఒక కాస్ట్ ఒక రిలీజన్ ఒక దేశము మాత్రం కాదు.
1: అతిరుద్ర మహాయజ్ఞ is beyond all considerations of time, space, caste, creed, nationality, gender, color.
2: ప్రపంచమును అంత కూడాను సంబంధించినటువంటిది.
1: This applies to all the world over.
2: ఈ యజ్ఞమును మీరు చేస్తూ చేస్తూ వస్తుంటే ప్రపంచమంతా అది తెర్రోపనే అందరూ ఏకమైపోతారు.
1: The performance of this sort of yajna will unify the whole world. The world will stand united.
2: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, జపాన్, జర్మనీ అన్ని కూడా ఏకమైపోతాయి.
1: Pakistan, Afghanistan, Japan, America, they will all come together in a spirit of unity.
2: ఇప్పుడు అమెరికాలో చాలా గొప్ప భక్తులు ఉన్నారు.
1: There are many, many devotees in America.
2: ఈ అమెరికన్స్ అంతా కూడాను దానిలో ఋత్వికులు చాలా మంది ఉన్నారు.
1: There are many Ritviks in America.
2: మహమ్మడన్స్ కూడా ఉన్నారు.
1: There are Mahamadans also.
2: ఒక ఆమె స్వామి పుస్తకం అంతా రాసింది.
1: A lady has written a book on Bhagavan.
2: ఆ ఋత్విక్ బుక్ తీసుకుని పోయి వాళ్ళ యొక్క అమెరికా గురువుకు ఇచ్చింది.
1: షీ హాస్ హ్యాండెడ్ ఓవర్ హర్ వర్క్ టు హర్ గురు ద ప్రిసెప్టర్.
2: అతను దీన్ని చూచి కంటిదారులు కార్చారు.
1: అండ్ హర్ గురు స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్ గోయింగ్ త్రూ ద బుక్.
2: ఇంత అదృష్టమైనటువంటి యొక్క భావము మాకు కలిగించాలి.
1: అండ్ ద గురు సెడ్ ఐ టూ షుడ్ హ్యావ్ సచ్ ఎ రేర్ ఫార్చ్యూన్.
2: ఆ బుక్ ఇప్పుడు వాళ్ళు అక్కడ ప్రింట్ చేస్తున్నారు అందరికీ అందించాలి.
1: And there in America, this book is printed and well circulated all over the country.
2: Kanuka manam deshananta ekam cheyali.
1: We should bring in the spirit of unity in this country.
2: Unity in divinity.
1: Unity is divinity. Unity in divinity.
2: Chudandi ippudu manam bharat deshamlo ani enni vidhamainatundi oka pedalu kalugutunnayi.
1: For instance, in Bharat there are so many differences.
2: ఇంతకు ముందు ఒక్కటిగా ఉన్నటువంటి ఒక మెడ్రాస్ స్టేట్ అంతా రెండుగా మారిపోయారు.
1: ద కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్ ఇస్ డివైడెడ్ ఇన్ టూ.
2: మెడ్రాస్, ఆంధ్ర రెండైపోయారు.
1: ది కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్ టుడే is in two states, Madras, Tamil Nadu on one hand, Even Andhra, Telangana is prepared to go away. Now there seems to be division even in Telangana. Segmentation, fragmentation is not a healthy thing. Unity, unification is greatness.
2: Unity ekkada undino?
1: Where there is unity,
2: akkadane purity untadi.
1: There is purity.
2: Purity undi daggarane divinity vastundi.
1: Where there is purity, there is divinity.
2: Kanuka aa unity ki manamu ayinatundi prayatnam cheyali.
1: Therefore, we should make every sincere effort to achieve.
2: Inna vachina pillal lopala Russians unnaru, Americans unnaru, Iran boy kuda unnadu.
1: You must have noticed yesterday, three boys, one from America, one from Russia, another little boy from Iran.
2: Kanuka, ee vidhamainatuvanti oka vishayannu chakkaga meeru gurtinchi dinni ekkuva abhivruddhi parchali.
1: Understand these subtle points that you are seeing here. See that these things are spread in the vicinity wherever you go.
2: Mee andari andu kudanu anto into bheda buddhi unte dinni teesi paraveyandi.
1: Even if you have fraction of differences or dual opinion, sacrifice it, give them up.
2: ఏకంగ చేర్చుకోండి.
1: Make it one, not
2: అందరూ brothers and sisters.
1: Consider everybody all as brothers and sisters.
2: అప్పుడే దీనికి తగినటువంటి విలువ కలుగుతుంది.
1: Then only there will be true value for all these things that we do.
0: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 19th of August 2006 in Prashanti Nilayam. Bhagwan proclaimed that there is no selfishness in chanting Vedic mantras. He said that these mantras are for the whole of humanity. They transcend the individual and are for the welfare of all. Thank you and Sai Ram.

0: Sai Ram, dear listeners. The world is facing severe problems today owing to the absence of men and women of integrity and strong character. In today's discourse, Baba explains that we must strive to earn the wealth of virtues and not materialistic wealth. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 19th November 2002 in Prashanti Nilayam on the occasion of Ladies' Day.
1: Vishramandu ibudu velugundu chundunu Vishramandu ibudu velugundu chundunu విభునియందు విశ్వము వెలయుచుండు. విశ్వ విభుల మైత్రి విడదీయరానిది. విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ. వినుడు భారతీయ వీరసుతుడ.
2: When the Lord of the whole cosmos is illuminating everything, the creation in turn becomes effulgent. The link between the creator and the created is one of friendship, one of love.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: అనాది కాలం నుండి భారతదేశము అనంతమైన సౌజన్యమును సౌశీల్యమును ప్రకటిస్తూ వచ్చింది.
2: From times immemorial, Bharat has actually translated the great values of friendship and harmony.
1: ఆధ్యాత్మికమునకు శీల సంపత్తికి దాన ధర్మాలకు పుట్టినిల్లు ఈ భారతదేశం.
2: భారత్ ఇస్ ద వెరీ ప్లేస్ వేర్ గ్రేట్ పీపుల్ ఆర్ బోర్న్ హూ ఆర్ కాన్షియస్ ఆఫ్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ మచ్ మోర్ దాన్ ద మెటీరియల్.
1: శాంతి సౌభాగ్యములకు మెట్టినిల్లే.
2: ఫర్ పీస్ అండ్ ఫర్ ప్రాస్పెరిటీ దిస్ ఇస్ ద కంట్రీ.
1: భారతదేశం నందుగల సత్యశీలమును గుర్తించడానికి అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు జరుపుతూ ఉన్నది.
2: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హూ ఆర్ మేకింగ్ ట్రెమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్.
1: భారతదేశము అన్యోన్యమైన అనుకూలమైన ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది.
2: The land of Bharat has been holding up the mirror to these values from a long time of friendship and of linking together love and harmony.
1: Satyamanu prakatinchinatundi desamulyandu oka Bharat desamunaku minchinatundi desamu marokati ledu.
2: There is no equal to the land of Bharat for proclaiming the truth.
1: Ee Bharat desamunandu anekulu ఆధ్యాత్మిక మార్గం నందు అభివృద్ధి గాంచారు.
2: There are many people in this land of Bharat who have promoted the study of spiritual matters.
1: శ్రీ రాముడు పాలించిన దేశం ఈ భారతదేశము.
2: శ్రీ రామ వాజ్ బోర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: శ్రీకృష్ణుడు గీతను బోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: దిస్ వెరీ ల్యాండ్ ఈజ్ ద ప్లేస్ వేర్ శ్రీ కృష్ణ టాక్ టు పీపుల్ ద భగవద్గీత.
1: వ్యాసుడు వేదములను భిన్నము గావించి ప్రచార ప్రబోధములు జరిపినటువంటిది ఈ దేశము.
2: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాక్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్.
1: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హీ ప్రొక్లెయిమ్డ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్.
1: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదనే చెప్పవచ్చును.
2: There is absolutely no equal to this place where it is concerned in spiritual values.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశమునందు పుట్టి భారతీయులని అనిపించుకొని భారత సమయాన్ని సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరిపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
2: Today's man is hesitant to proclaim himself as one born in the land of Bharat and to declare the values that have been taught in Bharat from time immemorial.
1: కనుక ఇట్టి భారతదేశమునందు పుట్టినటువంటి యొక్క ప్రజలు భారతదేశం యొక్క సంస్కృతిని అనుభూతి చేస్తూ ఆరాధన చేస్తూ అభ్యసిస్తూ అందిస్తూ రావాలి.
2: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
1: Bharat deshamunandu vicheetunte gali satyasuktamainatundi.
2: The very air of the land of Bharat is pure and full of truth.
1: Kaala krinda necheetunte dummu dharmaseelamainatundi.
2: The very dust that rises from the feet is full of the value of dharma.
1: భారతీయుల యొక్క ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి, మరణంగా వచ్చినటువంటి భూమి పవిత్రమైనటువంటి యొక్క మణిగా మారుతూ వచ్చింది.
2: వాట్ ఎవర్ పర్హాప్స్ ఇస్ నాట్ వెరీ సీక్రెట్, ద వెరీ డస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ ఇంటూ సంథింగ్ దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ అండ్ సీక్రెట్.
1: భారతీయుల యొక్క జీవితము క్షమా జీవితము.
2: The very life of the man of the Bharat is full of forbearance.
1: Bharat deshamunandu pravahinchetundi ganga prema vahini.
2: The very ganga which flows is full of love.
1: Itvanti satya dharma shanti premalaku nilayamainatundi Bharat deshamu ee naadu ee vidhanga maartu vachindi.
2: Why is the land of Bharat now becoming different when it has been the very symbol of satya dharma prema?
1: Prachina kalam nundi ఈ భారతదేశము ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
2: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఫ్రమ్ ద వెరీ ఏన్షియంట్ టైమ్స్ ఈజ్ హోల్డింగ్ అప్ అస్ ఎగ్జాంపుల్స్ గ్రేట్ పీపుల్.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నది మనకు చక్కదనము.
2: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
1: పరమ పావనమైన భారతావనియందు
2: అమంగ్ ద ప్యూర్ అండ్ అన్సలిడ్
1: సహనమన్నది మనకు చక్కదనము.
2: దీస్ అన్సలిడ్ అండ్ ప్యూర్ విమెన్ ఆఫ్ భారత్ హావ్ హెల్డ్
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచినయట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ద గ్రేటెస్ట్ ఆస్టెరిటీ అండ్ వవ్ ఇస్ టు కీప్ అప్ these values thoroughly.
1: Matrudesamu kanna manyam meyedi.
2: There is nothing beyond the motherland.
1: Ilanti pavitramaina bharatadesam nandu sahaname manaku satyaseelam.
2: It is fortitude that is the exemplary virtue in the land of Bharat.
1: Shantame manaku rakshaka bharta.
2: It is peace that is the adornment.
1: Itvanti pavitramaina bharatadesam nandu manam janminchukodanu ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటి కూడా కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
2: హౌ డిప్లోరబుల్ ఇట్ ఇస్ దట్ వీ హో బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ వాల్యూస్ హావ్ ఫర్గాటన్ దెమ్ టోటలీ టుడే.
1: కానీ ఈనాటి యువకులు చదువులు చదవాలి.
2: టుడేస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గాట్ టు హావ్ ఎడ్యుకేషన్.
1: ఉన్నత విద్యను అభ్యసించాలి.
2: They have got to study higher studies.
1: ఆ విజయందు ఉన్నటువంటి ఆదర్శాలను జగత్తుకు చాటాలి.
2: But they have got to spread this as exemplary to all the people.
1: కానీ ఈ చదువులంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమే మనం చదవరాదు.
2: We should not study only for a livelihood.
1: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయమును విపులంగా విమర్శించాలి.
2: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
1: Kani ee naati vidyarthulu kudanu ee chaduvulu chadavatamu kevalamu aadarshalu andinche kosamani yochinchukovatam ledu.
2: But today's boys and study higher studies.
1: Aa vidyayandu unnatundi aadarshalu jagatthuku chaatali.
2: But they have got to spread this as exemplary to all the people.
1: కానీ ఈ చదువులంతా

0: ఆదర్శాలు అందించే కోసమని యోచించుకోవటం లేదు.
1: బట్ టుడేస్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ స్టడీ, దే డు నాట్ ఎవర్ థింక్ దట్ దీస్ వాల్యూస్ హావ్ గాట్ టు బి
0: తాత్కాలికమైనటువంటి యొక్క అనుకూలముల నిమిత్తమై ఈ చదువును వినియోగించుకుంటున్నారే కాని నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
1: దే డు నాట్ వాంట్ టు ప్రొక్లెయిమ్ ద ట్రెడిషన్ ద కల్చర్ ఆఫ్ భారత్, బట్ దే మియర్లీ స్టడీ ఫర్ ద సేక్ ఆఫ్ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్.
0: ఉద్యోగములు చేయ యువతులందరూ,
1: ఇఫ్ బాయ్స్ స్టడీ దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ గో ఫర్ జాబ్స్.
0: ఉద్యోగములు చేయ యువతులందరూ,
1: ఇఫ్ బాయ్స్ గోస్ గో ఫర్ జాబ్స్.
0: ఆఫీసులకు వెళ్ళి అలమటింత్రు,
1: ఇఫ్ దే గో టు ది ఆఫీస్ ద విమెన్.
0: భార్య భర్తలిరువురు ఆఫీసులకు పోవా, గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
1: When boys and girls have educated, go for jobs, who will look after the home?
0: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
1: When they go to teach other children, who is a tutor to teach their own children?
0: ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా, గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
1: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
0: పుస్తకాల చేబట్టి పురుషుల వలె పోవా, వంట ఇంటిని దిద్దు వనితలేరి.
1: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
0: ఇంటిలోని కొరత ఎంతయో యుండును, డబ్బు కొరత తీరు దాని వలన.
1: When there is so much lacking in the home, will money solve these problems?
0: సుఖము చూడబోవా శూన్యమే ఉద్యోగి, పదవి ఎందు ఉన్న పడతికెప్పుడు.
1: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
0: ee naadu chadukunnanduku streelu kodunu udyogam cheyalani okare paina okare poteelu padutunnaru.
1: Today women, because they have studied, they are sort of wanting to go for jobs in competition.
0: Udyogamu cheyatamlo dosham ledhu,
1: there's nothing wrong in going for a job.
0: Tappaledu,
1: it's not wrong.
0: Kaani
1: but
0: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
1: బట్ దే మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దర్ హోమ్ అఫేర్స్ అండ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు జాబ్స్.
0: ఉద్యోగములు చేయ యువతులందరి పోవా, వంట ఇంటి దిద్దు వనితలేరి.
1: ఇఫ్ ద విమెన్ గోస్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఫర్ జాబ్స్, హూ ఇస్ ద ఉమెన్ హూ లుక్స్ ఆఫ్టర్ ద కిచెన్ అండ్ ద కేర్ ఆఫ్ ద హోమ్.
0: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని వర్తించాలి.
1: సో వన్ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ద నీడ్స్ ఆఫ్ ద హోమ్ ఆల్సో.
0: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా, పిల్లల పోషించు తల్లులేరి.
1: When boys and girls go to the office, who will look after the children?
0: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవటం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
1: Because the mother is not at home to look after a child, the child goes in different wrong ways.
0: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోగా,
1: taking the books, if she goes to the office like men,
0: గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
1: So there is no housewife to look after the home.
0: Parabalulaku nerpa paathashalalakega tama balulaku nerpu talluleri.
1: She goes to the school to teach other children, but who is there to teach her own child?
0: Kevalam ee udyogamula valla dhanasana valla koncha grukurchamulu sadipovachunu kaani tama biddalu ye pedamargam padtaru intilo tallulendru lekapotunda pillalu pedamargam patti chedipovataniki avakasam untundi.
1: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
0: Kaani mottamodata mana chaduvunu mana pillalaku bodhinchali.
1: So whatever we have learned, we have got to teach the children.
0: Pillalu abhiruddhi parchinappude నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వీ కేర్ ఫర్ ద చిల్డ్రన్స్ ప్రాస్పెరిటీ దెన్ ఓన్లీ దేర్ ఇస్ ద మీనింగ్ టు యువర్ స్టడీ.
0: చదువు వ్యక్తి యొక్క నిజమైనటువంటి శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
1: వెన్ యూ స్టడీ, ఇట్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద పొటెన్షియల్ ఇన్ యూ, దాట్ ఇస్ ఇట్.
0: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
1: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
0: ప్రపంచం లోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి ఒక సంస్కారాన్ని అభివృద్ధిపరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
1: Many women were there who tried to show that to the world that values matter more.

0: మెటీరియల్ థింగ్స్.
1: కనుకనే సావిత్రి వీరందరూ కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
0: ఇట్ ఇస్ సావిత్రి ద గ్రేట్ ఉమెన్ హూ వాజ్ ఎగ్జాంప్లరీ.
1: ఆనాటి కాలంలో స్త్రీలు తమ కృత్యములు తీర్చుకుంటూ గృహాన్ని పోషించుకుంటూ పిల్లలకు తగిన ఆదర్శాన్ని నిరూపిస్తూ తాము ప్రవర్తించి పిల్లలకు తగినటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
0: ఇన్ దోస్ విమెన్ ఆఫ్ ది ఓల్డ్ లెడ్ ఎగ్జాంపులరీ లైఫ్స్ లుక్డ్ ఆఫ్టర్ దేర్ హోమ్ అండ్ దేర్ చిల్డ్రన్ అండ్ దేర్ బై బికేమ్ ఇల్లస్ట్రియస్ ఎగ్జాంపుల్స్.
1: కానీ ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువు అయిపోయారు.
0: బట్ టుడే ద విమెన్ ఆర్ స్కేర్డ్ వెన్ దే హోల్డ్ అప్ ఎగ్జాంపుల్స్ టు దేర్ చిల్డ్రన్.
1: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
0: As soon as they get their degrees, they apply for a job.
1: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అయితే ఏమవుతుంది?
0: దెన్ వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద చిల్డ్రన్ అట్ హోమ్?
1: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
0: ఇఫ్ దే కెన్ జస్ట్ టేక్ ఆఫ్టర్ వన్ చైల్డ్, దట్ బి హెల్పింగ్ ద నేషన్ సో మచ్.
1: తమ బిడ్డలు పెడమార్గం పట్టించి తమ ఉద్యోగాలు చేసి ఎంత ధనమును సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ద బెనిఫిట్ వెన్ షీ ఎర్న్ సో మచ్ మనీ లీవింగ్ ద హోమ్ అండ్ లీవింగ్ ద చైల్డ్ టు ద కేర్ ఆఫ్ అదర్స్?
1: కనుక మొట్టమొదటి ఇంటిని సర్దిద్దుకోవాలి.
0: సో ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
1: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
0: టు టేక్ కేర్ ఆఫ్ ద చోర్స్ ఆఫ్ ద హౌస్ యూ విల్ హ్యావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
1: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ని తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
0: Today's women, they employ a cook and make them do the work at home and they go out for the job.
1: ఈ వచ్చేటువంటి జీతం లోపల ఈ వంటవాడికి ఒక పని మనిషికి తరిగినటువంటి స్థితిగా సరిపోతుంది.
0: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you
1: తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పెడుతున్నారు యోచించుకోవాలి.
0: Then they'll have to think of how they have got to develop their children.
1: నిరత సత్యప్రవుడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దరభాష చనగలేదా?
0: Was not Harishchandra born on this land?
1: Aa Chandramati entati sadhu chadivinappudiki talli yokka dinni motta motta bhatta yokka dinni anusaristhu vachindi.
0: Chandramati, who was his wife, who had always followed her husband meticulously,
1: adana kontha barheerudayyan sapudiki taanu dhairyanni bodhisthu vachindi.
0: When he became a little weak minded, she started to tell him and put courage into him.
1: Raja, meeru chakravartulu.
0: O king, you are the emperor.
1: Manchi telivitete galavaru.
0: You are full of intelligence.
1: Vidya sampannulu meeru.
0: You have got a lot of
1: atti meeru balahinataku choti ivvakoddu.
0: Such a person should never give in to weakness.
1: Satya margamulandu manam praveshinchamu jeevithanni.
0: We have got to fill our lives with a lot of satya.
1: Satya nadilo manam praveshinchamu.
0: We have got into satya.
1: Idi garigite manam gattu chertamu lekapothe munigipothamu.
0: And only then we shall reach the other bank.
1: ఇంతే కానీ మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అని.
0: వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్, దట్ ఈస్ నాట్ ద వాక్ వి షుడ్ టేక్.
1: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతుల గూడును బోధించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
0: దోస్ డేస్ విమెన్ ఈవెన్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ కరేజ్ ఇన్ టు దేర్ మెన్.
1: భారతీయ సంస్కృతిని అంత పవిత్రమైనటువంటి ఒక మార్గంలో కాపాడుతూ వచ్చిన వారు భారతీయ స్త్రీలు.
0: ద విమెన్ ఆఫ్ భారత్ వేర్ దోస్ హు ట్రై టు లుక్ ఆఫ్టర్ ద హస్బెండ్ నాట్ ఓన్లీ ఆర్డినరీ వెల్ఫేర్.
1: సీత ఎటువంటి పరిస్థితులు ఎంతైనా కూడా తాను కంటినీరు నింపక,
0: whatever the circumstances, she did not shed tears.
1: Idarku aadarshavantamaina jeevithanni andistu vachindi.
0: She became exemplary and showed it to everybody.
1: Rakshasun chethilo chikkukolukoni kudanu.
0: Even when she was caught by the rakshasa,
1: ye maatramo jankaka kunkaka,
0: she never felt afraid.
1: Tana yokka pati yokka gunamulnu poshinchukuntu,
0: and she started always think of the values of her husband.
1: Ramuni yokka patni సీత అయినందుకు సీతారాముల వలె మనం నడుచుకోవాలి జీవితాన్ని అని ప్రబోధిస్తూ వచ్చింది.
0: సో రామ బీయింగ్ ఎగ్జాంపులరీ, షీ థాట్ షీ బీయింగ్ హిస్ వైఫ్ షీ షుడ్ అప్హోల్డ్ ద ధర్మ అండ్ ద వాల్యూస్. ఇంకా
1: దమయంతి, ఈ దమయంతి గొప్ప పతివ్రత.
0: దమయంతి వాజ్ అ పతివ్రత.
1: ఆమె తన యొక్క దీక్ష చేతనే పతి యొక్క గుణమును కూడా అభివృద్ధి పరుచుకుని రాజ్యాన్ని సంపాదించింది.
0: బికాస్ ఆఫ్ అ డిటర్మినేషన్ షీ వాజ్ ఏబుల్ టు విన్ బ్యాక్ ద కింగ్డమ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ ఆనాటి కాలంలో స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ పిల్లల్ని పాలించుకుంటూ అన్ని విధములైనటువంటి గొప్ప పేరును సంపాదించుకుంటూ వచ్చారు.
0: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
1: అలాంటి గొప్ప పేరును మనం సంపాదించాలి.
0: So we will have to earn such a great name.
1: మంచి పేరును సంపాదించాలి.
0: We have got to earn a good name.
1: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
0: Doesn't matter if you don't have a job or money.
1: ధనం వల్ల కలిగేటువంటి సుఖం కంటే మన గుణం వల్ల కలిగేటువంటి సుఖమే గొప్పది.
0: The happiness that we derive from values which we practice is
1: not విద్యార్థులు కూడాను బలము గుణము చెలిమి ఈ మూడింటి కోసమే పాటుపడుతున్నారు.
0: Today's boys educate women and they're only striving for wealth, prosperity.
1: కానీ ధనము ఉండొచ్చును, చెలిమి ఫ్రెండ్స్ ఉండొచ్చును, బలం ఉండొచ్చును.
0: You may have strength, friends and money.
1: కానీ గుణమే లేకపోయినా ఏం ప్రయోజనం?
0: But if you do not have good qualities, what is the use?
1: పురుషులకు కానీ స్త్రీలకు కానీ గుణమే గొప్ప ప్రధానము.
0: For men and women, it is virtue that is important.
1: గుణము లేని జీవితము బలం లేని జీవితమే.
0: The life without these virtues is full of weakness.
1: కనుకనే ఆనాటి స్త్రీ పురుషులు గుణములకై పాటుపడుతూ వచ్చారు.
0: So those days men and women, they strive for these values and good character.
1: పేరు ప్రతిష్టలకై ప్రాణాన్ని ఇస్తూ వచ్చారు.
0: They did not even fear to give up their lives for this cause.
1: పతి యొక్క గౌరవాన్ని కాపాడే నిమిత్తమై స్త్రీలు పాటుపడుతూ వచ్చారు.
0: The women strive to keep up the honor of their husbands.
1: వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం కాదు.
0: They strive to uphold everything that was virtues and good.
1: వ్యక్తి యొక్క బలము ధనం పైన ఆధారపడలేదు.
0: The strength of the individual is not upon wealth.
1: గుణం పైనే ఆధారపడి ఉంటుంది.
0: It is on good character and goodness that it
1: కనుక ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
0: So from time immemorial, the women of Bharat were striving only for sterling virtues.
1: ఈనాడు కూడా మనము మన గుణం కోసమని ఎన్ని విధమైన ఓర్చుకోవాలి.
0: So today we'll have to strive to get for ourselves good qualities and virtues.
1: లోకములో
0: in the world
1: gunamantulaina stree purushulu lekapovatam chetane desam ee vidhamaina paristhitiki paristhitulaku daagi poyindi.
0: It's because men and women of character are deteriorating. The state today is so deplorable.
1: Kanaka ee naadu manam kavalsinatundi kanaka vastralu vastralu kaadu.
0: It's not today that we want golden
1: gunamunu manam sampadinchali,
0: not wealth, but we have to acquire
1: gunamu lekapothe enni balam nundi kodanu prayojanam ledu.
0: Good qualities are important, no use of wealth and prosperity.
1: ధనమున్నదని ఘనముగా పొగిడిన
0: ఇఫ్ యూ థింక్ ఓన్లీ వెల్త్ మ్యాటర్స్
1: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
0: యూ విల్ నాట్ గెట్ ఇటర్నల్ హ్యాపీనెస్.
1: కనుక గుణమును సంపాదించుకోవాలి.
0: సో యూ విల్ హ్యావ్ టు అక్వైర్ గుడ్ క్వాలిటీ.
1: ఈ గుణముతో పాటు
0: అలాంగ్ విత్ దీస్ గుడ్ క్వాలిటీ
1: పతి యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
0: యూ హావ్ గాట్ టు సస్టైన్ ది ఆనర్ ఆఫ్ యువర్ హస్బెండ్.
1: పతి గౌరవమే లేక కాపాడకుండా పోయినా ఈ స్థుతి ఎంత సంపాదించినప్పటికీ నీ ప్రయోజనం ఉండదు.
0: If you cannot safeguard the honor of your husband, what is the use of earning so much?
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Mukhyamga streelu purushulu manu cheyavalsinatundi pani gunavantuluga tayaru kavali.
0: The most important thing for men and women is that they should develop a good
1: gunamaina
0: character.
1: Lekundina enta pani chesi kodanu enta chaduvu chadivi kodanu prayojanam undadu.
0: If they do not have good qualities, what is the use of education and all that they
1: strive for? Chaduvulanni chadivi చాలా వివేకియై మగిడి తండ్రి కూడా మందమతుడు.
0: వాట్స్ ద యూజ్ ఇఫ్ యు హావ్ స్టడీడ్ అండ్ యు కెనాట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేరు.
0: సో ఇఫ్ యూ ఈవెన్ స్టడీ అ లాట్ అండ్ ఇఫ్ యూ కెనాట్ గివ్ అప్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూజ్.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేరు.
0: యు ఆర్ స్టడీ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్ బట్ యు ఆర్ నాట్ రియలీ స్టడీ ఫర్ ద ట్రూత్.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువులేవు.
0: You study and study of what is the use, try to study that from which you get absolute liberation.
1: కరుగుని ఈ నాటి చదువులన్నీ కూడా కేవలము
0: so today's education
1: పొట్టకూటి నిమిత్తమై పెళ్ళేరినటువంటివిగా ఉంటున్నాయి.
0: It's something one strives for livelihood.
1: నీతి నిజాయితీలను పూర్తి మోసం చేసుకుంటున్నాయి.
0: Truth and everything else has just gone.
1: గౌరవ మర్యాదలను మంట కలిపి వేస్తున్నాయి.
0: Honor and virtues have been burnt up.
1: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవాల్సినటువంటిది మనము సరియైన కీర్తిని.
0: సో టుడే వాట్ యూ హావ్ గాట్ టు అక్వైర్ ఇస్ ఫేమ్ విచ్ ఇస్ గుడ్.
1: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
0: ఇన్ దోస్ డేస్ ఓన్లీ ఫాలో రైచియస్నెస్.
1: సత్యమునకే కంకణం కట్టారు.
0: ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రూత్ దట్ దే స్ట్రైవ్డ్.
1: ప్రేమ చేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
0: దే లివ్డ్ దేర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
0: విమెన్ ఆఫ్ భారత్ సాక్రిఫైస్ దెంసెల్వ్స్ ఫర్ అన్అలాయ్డ్ క్రిస్టైన్ ట్రూత్.
1: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: వి డు నాట్ ఫైండ్ సచ్ గ్రేట్ విమెన్ ఆఫ్ ట్రూత్ టుడే.
1: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
0: There are so many people who sacrifice their life for the sake of truth.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చందమతి భారతీయగాదే.
0: Is not Chandramati the woman of India who tried to honor her husband?
1: Kula satitvamu agni gundana prakatinche Sita Bharata dara jatagade.
0: Is not Sita the one, the illustrious woman of Bharat?
1: Kinish dharmada kiratiyu bhuti gavinche Damayanti Bharata ramani gade.
0: Is not Damayanti a great woman who got back everything for her husband?
1: Satprasadara vesti satmasalamana Bharata data pativrata prabhava bhava sampannataku gade bhattabhumi.
0: So there are so many women who have been of sterling character.
1: Akila deshalakini upadhyayi kade.
0: Are they not the teachers for the whole world?
1: Bharata deshamu anadi kalam nundi kudanu anni deshamulakunu upadhyaya sthanamlo nichinatvanti ee pavitramaina Bharata desham.
0: India from time immemorial has been the guide and the teacher for everyone.
1: Karukane ee pavitramaina Bharata deshamnu karma bhoomi tyaga bhoomi yoga bhoomi ni vidulu sampadinchindi.
0: So the pristine pure land of Bharat is a land of karma tyaga. It's called so.
1: Karmanu acharinchali.
0: You have got to do your duty.
1: Karmane lekundina mana jeevitame jaragadu.
0: If we do not follow karma, our whole life is lost.
1: మనం దినములకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
0: We are just wasting so much time every day.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
0: You should not waste time, that's not the way to do it. It's not proper.
1: మన యొక్క కాలములోపల ఎంతో కాలమును వేస్ట్ అయిపోతుండాలి.
0: Today so much of time is being wasted.
1: కానీ ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైనా వేస్ట్ చేసిన వారు కాదు.
0: But people of ancient times, they never frittered away the time.
1: కాలమే భగవస్వరూపుడనుకొని కాలాయ నమః కాలకాలాయ నమః కాలతప్రమ్నాయ నమః కాలాతీతాయ నమః కాలస్వరూపాయ నమః అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
0: They began to worship time as the one supreme.
1: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
0: Why have we forgotten that God who is the very embodiment of time?
1: Oka dinam sunday vachindante abba ee naadu nenu haayiga untanani aanandisthadu aa naadu manam baadha padali cha sunday time lopala panna lekunda pothundadi enta karma vimochanam chestunnam.
0: When the night comes or the twilight comes, you feel happy that you're free. That's not so. That's
1: kaalamu vyatham kaavistunnamu.
0: You're just wasting the time.
1: Kaalamu manamu sarina reethilo uniyogichukovatam ledhu.
0: You've got to use the time in the proper way.
1: ఏ పని లేకపోయినప్పుడు ఏదైనా ఒకటి సమాజ సేవ అయినా మనం చేయాలి.
0: If you have got the time, get into social work.
1: పరోపకారమునికైనా మనం పాటుపడాలి.
0: We have got to strive to help others.
1: దేశ సంరక్షణకై మనం త్యాగం చేయాలి.
0: For the sake of our land, we have got to make great sacrifices.
1: జనుల యొక్క అభివృద్ధి కోసమే మనం ఎంతైనా ఆధారం చేసుకోవాలి.
0: We have got to be exemplary in the way we sacrifice ourselves for our nation.
1: ఇది భారతీయుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక కర్మ దీక్ష.
0: This is a thing of the Bharat, which is the duty of the land people of Bharat.
1: దీనినే భగవద్గీత ఎందుకును కర్మణ్యేవ అధికారస్య మాపదేశవదాచన.
0: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
1: కర్మాని మనం సాధన సాధకం చేసుకోవాలి.
0: We have got to do our
1: కర్మ అనగా ఏమిటి?
0: What's the meaning of karma?
1: ఏదో పాప కర్మ పుణ్య కర్మ అనుకుంటున్నా అది కాదు. మానవుడు ఆచరించేటువంటి ప్రతి చైతన్యమే కూడా కర్మనే రూపం.
0: Everything that one man does with consciousness is called duty.
1: మానవుడుకు ఉన్న కరచరణాది అభిమానుల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
0: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఈజ్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
1: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
0: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డు యువర్ డ్యూటీ.
1: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎట్టి కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
0: వెన్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్ అండ్ యు డు ద వర్క్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: కనుక మనము ఒక క్షణమైన కూడా కర్మను వేస్ట్ చేయకూడదు. మనం
0: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ డ్యూటీ.
1: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి డూ దట్ వే అవర్ లైఫ్ విల్ రియల్లీ బికమ్ వర్దీ.
1: మానవులకు కాయమును అందించాడు.
0: మ్యాన్ హస్ బీన్ గివెన్ దిస్ టైం.
1: కాయమునకు కర్మను అందించాడు.
0: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యు హావ్ గాట్ టు డు.
1: కర్మకు కారణమును అందించాడు.
0: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్.
1: కాలం కూడాను అందించాడు.
0: And the time is also given.
1: Karma, kayamu, kalamu, ee mudinti yokka ekatvam chetane manavudu sarthakam kavali.
0: Your body, your dharma and your thoughts, these are combined.
1: Kala karma karana kartavyalu chakkaga nirvartinchadame manavu yokka pradhanamaina dharmam.
0: You do your duty according to the time and what is assigned to you.
1: Ilanti pavitramainatundi bharatiya samskrutini ee naadu andarikulunu vismarincharu.
0: Everybody has got to think of this wonderful tradition, culture of Bharat today.
1: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
0: The culture of Bharat is something.
1: అనాది కాలం నుండి కూడా నువ్వు భారతదేశంను అని సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతియే.
0: It is Indian culture that has been protecting the land of Bharat.
1: Culture అంటే ఏమనుకుంటున్నారు?
0: What do you think is culture?
1: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
0: It is not something, it is like a teacher.
1: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
0: You are saying that's the way
1: of life. కాదు ఇది.
0: It's not the way of life.
1: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
0: Culture is not something which makes
1: దేశానికే ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
0: The culture becomes tells the example to the whole world.
1: కనుక ఈ కల్చర్ ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
0: You've got to use this culture as something exemplary and pure.
1: ఎంత కాలం నుండి భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటుపడుతున్నారు.
0: Many people have tried very hard to tell people about the culture.
1: కానీ బోధించిన కానీ వినేటువంటి వారు లేరు.
0: But they speak, but there are no.
1: విన్న వారు కూడాను ఆచరించేటువంటి వారు లేరు.
0: No use of speaking but not putting it in
1: practice. ఆచరించే కూడాను తగినటువంటి ఒక అనుకూలాలు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
0: Even practicing you've got to see to it that it is done.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రతి కర్మను కూడాను చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
0: You've got to do every duty with a pure heart.
1: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంత వ్యర్థమైపోతుంది.
0: Everything becomes useless if your heart is not pure and you do it.
1: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గానీ అది ఏ గొప్ప ఫలం కాదు.
0: Even a little work which you do with a pure heart, it becomes really fruitful.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు 19th నవంబర్ లేడీస్ డే అని పెట్టుకున్నాము.
0: Today, November 19th, we call it the Ladies Day.
1: లేడీస్ డే అంటే ఏమనుకున్నారు?
0: What is the meaning of Ladies Day?
1: ఆనాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడం, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులను ఉపన్యాసం గావించుకోవటము ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
0: You are thinking that that day there are some celebrations.
1: కాదు కాదు, మనం దినమంతా కూడాను ఒక సార్థకమైనటువంటి ఒక టైం ను వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
0: ఇట్స్ నాట్ మెర్లీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు గాట్ టు సీ దట్ యు డోంట్ వేస్ట్ ఈవెన్
1: అ మినిట్. 19వ తేదీ మనం ఆచరించినటువంటి ఒక బలమనే జీవితం అంతా కూడాను ఆదర్శంగా నిలుస్తుంది.
0: వాట్ వి లెర్న్ టుడే ఇట్ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
1: కనుక ఇటు ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరుచుకొని కాపాడుకోవాలి.
0: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్ వి హవ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
1: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: యు హవ్ గాట్ టు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: మనం ఏ విధమైన కష్టములు వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: వి హవ్ గాట్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ ఆనర్.
1: ఆత్మ గౌరవము, ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతే ఇంకా మనిషి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ వన్ డజంట్ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
0: వి హావ్ గాట్ టు స్ట్రైవ్ ఫర్ అవర్
1: ధనం లేకపోతే పోతుంది.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు హావ్ నో మనీ.
1: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ ఎనీ.
1: సమాజంలో అందరూ అవమానం చేయని తప్పలేదు.
0: డజంట్ మ్యాటర్ ఇన్ సొసైటీ ఇట్ ఇస్ ఆల్ సేమ్.
1: ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి.
0: బట్ యు హావ్ గాట్ టు ఫాస్టర్ యువర్
1: ఆత్మ గౌరవం కోసమని అనేక రకమైనటువంటి శ్రమలు పడి లింకన్.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హు హావ్ సేఫ్ గార్డెడ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ లైక్ లింకన్.
1: అతను ఈ ఆత్మ గౌరవం కోసమని అనేక హింసలు పడ్డాడు.
0: For the sake of establishing his own
1: తల్లి బోధించింది, నాయనా నీవు ఏది లేకపోయినా కూడా నీవు బాధ లేదు, ఇతరులు నీ స్నేహితుడు నిన్ను బాధ పెట్టినా కూడా తప్పేం లేదు, వాళ్ళు పెడతారు అది వాళ్ళ స్వభావం, నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
0: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self-respect.
1: అట్టి ఆత్మగౌరవం చేతనే తన బజారులో ఉండేటువంటి దీపం కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాడు.
0: And because of his self-respect, he studied under the street lamp.
1: ఆ చదువు చదివేసేసి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
0: And having studied that way, he became so illustrious.
1: కట్టగలవటికి గొప్ప దేశమైనటువంటి అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా అయ్యాడు.
0: అండ్ ఇన్ ది ఎండ్ హీ అచీవ్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ అమెరికా.
1: ఎక్కడ ఉన్నటువంటి వాడు? ఆత్మ గౌరవం చేతనే కదా అంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.
0: బికాస్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ హీ వాజ్ ఏబుల్ టు ఎర్న్ సచ్ హై స్టేటస్.
1: కనుక తల్లులు బోధించేటువంటి బోధనలు చాలా ఉన్నాయి.
0: So there are many things that a mother should teach the son.
1: తల్లులు ఎంతైనా కూడా పేద కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
0: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of her son.
1: సద్గుణములను పెట్టి సద్గుణములను పోషించే నిమిత్తమై కుమారుడికి మంచి బోధన చేస్తూ రావాలి.
0: The mother should teach the son of the very great virtues.
1: సద్గుణములనగా ఏమిటి?
0: What are these good qualities?
1: మామూలు దుర్గుణాన్ని దూరం చేసి సదాచార సంపన్నుడైనటువంటి సద్వాక్యములను అభివృద్ధి పరచుకోవాలి.
0: దట్ ఇస్ టు టేక్ అవే ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ దెన్ టు డెవలప్ ఇన్ అస్ మోర్ అండ్ మోర్.
1: దీనిని మన సమాజమునందు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పారు.
0: And that is how in society we call it satya dharma shanti prema.
1: ee satyam anetundi ee nadu evaru nadchukogalugutunnaru?
0: Who is the one who is now looking after this?
1: Andaru upanyasalu isthunnare gaani,
0: is anybody following satya? Everybody talking to
1: me adarsha prayamanti satyam dharmam shanti prema ahimsa antunnaru.
0: The ideas we talk of are satya dharma ahimsa prema.
1: Okka dinamaina konnu సత్యం చెప్పినటువంటి వాడు ఉన్నాడు మనలో?
0: ఇస్ దేర్ ఎనీవన్ అట్ లీస్ట్ ఇన్ వన్ డే హూ అడ్హెర్స్ టు ట్రూత్?
1: ఊరికే మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నామే కానీ
0: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ జస్ట్ స్పీకింగ్.
1: ఆదర్శవంతమైనటువంటి అనుకూలాలు మనం చూపుతున్నామా?
0: హావ్ యు ఎవర్ బీన్ టెల్లింగ్ ఆర్సెల్ఫ్ దట్ వి షుడ్ డు ఇట్?
1: లేదు.
0: నో,
1: సత్యాన్ని పలికేటువంటి మాటలు లేవు.
0: దేర్ ఆర్ నో నథింగ్ అట్ ఆల్.
1: ధర్మాన్ని చేసేటువంటి చేతలు లేవు.
0: యు నాట్ డూయింగ్ ధర్మ ఆర్ సత్య.
1: అనాది కాలం నుండి భారతీయ దేశం లోపల సత్యాన్ని పలుకుతూ వచ్చారు.
0: In the ancient times, people were only speaking the truth in Bharat.
1: Dharmani acharistu vacharu.
0: They were adhering to dharma.
1: Etti paristhithi enna kodam satyanni ullanginchaledu.
0: Whatever the circumstances, they never forgot
1: satyam
0: the truth.
1: Satyam nasti paro dharma.
0: They felt that
1: the truth minchindi ledu manakinka.
0: The truth was the only thing.
1: Satyanni palakali.
0: You
1: have
0: got to speak the truth.
1: Kalukane mana pustakala lopala satyam vada dharmam chara.
0: So speaking the truth, you have got to act righteously.
1: Dharmani cheyalani chepparu gaani dharmani palakamani cheppaledu.
0: You have got to act in dharmic way. You know,
1: satyanni palakala gaani satyanni cheyani cheyadaniki veelledu.
0: You have got to speak the truth, but you cannot translate it into action.
1: Manamu cheppinavi chesinavi palikinavi anta okati kavali.
0: Thought, word and deed should be in harmony.
1: Adi a proper study of mankind is man and Bharatiya sanskruti.
0: So it is said the proper study of mankind is man.
1: తలచినటువంటి తలపు,
0: వాటెవర్ యూ థింక్,
1: నాలుగు నుంచి వచ్చిన పలుకు,
0: వాటెవర్ వర్డ్స్ యూ స్పీక్,
1: రెండు కూడా క్రియలోపల లీనం కావాలి.
0: అండ్ ఇన్ యాక్షన్ దే షుడ్ కంబైన్ టుగెదర్.
1: ఈనాడు తలపు ఏమొస్తుందో కానీ ఎవరికి తెలియదు.
0: సో యూ డు నాట్ నో హౌ యువర్ థాట్స్ గో.
1: చెప్పిన పలుకుకు చేసే చేతలకు సంబంధమే లేదు.
0: దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో కనెక్షన్ బిట్వీన్ యువర్ వర్డ్స్ అండ్ యువర్ యాక్షన్స్.
1: కనుకనే ఈ యొక్క అపవిత్రమైన కర్మల చేతనే మానవ జీవితము చాలా వ్యర్థమైపోతుంది.
0: Of the unholy way of conducting ourselves, there's absolutely no happiness or peace.
1: Satya palaku chetane manava jeevitamu samratti kavali.
0: It's only by speaking the truth that you can set right things.
1: Satyam chala goppa viluvainatundi.
0: Truth is very valuable.
1: Satyam nasti paro dharmaha.
0: You do not have any duty beyond truth.
1: Satyamuniki minchinatundi marokati ledu.
0: There is nothing beyond satya, truth.
1: ee satyam palikeetundi naluku cheta enni asatyalu enni apramadalu enta anacharalu palukutundadi naluka.
0: With this very tongue which it speak the truth, you are using it in a negative way by talking untruth.
1: Rasagni madhurapriyatvam satyam hitam kar paramam vadami avarnayeta madhurakshrani govinda damodara madaveti anindi.
0: The tongue only should speak the truth and utter the name of govinda damodara. But what
1: eppudu paradoshanalone pothundadi gaani ee naluka పరోపకారమైనటువంటి యొక్క పవిత్రమైన వాక్యములు
0: వాడుకుంటుంది.
1: అలాంటి జీవితం ఏమైపోతుందో తెలపడానికి వీల్లేదు.
0: That type of life you do not know to what
1: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు మరణిస్తే తిరిగి ఈ దేశం నుండే వచ్చి పుట్టాలి అని సంకల్పించుకునేటువంటి వారు.
0: In immemorial days, our people of Bharat should always feel that they should be born again.
1: దేశాభిమానము మతాభిమానము వాక్యాభిమానము అంతటి అభిమానం కలిగేటువంటి వారు.
0: And they wanted to come back and then again, once again, resurrected, revive these things.
1: ఈనాడు దేశాభిమానము పోయింది.
0: Now one doesn't love
1: ధర్మాభిమానము పోయింది.
0: They do not love righteousness.
1: ఇంకా వారు చేసేటువంటి ఏం అభిమానము?
0: And what is it?
1: దేహాభిమానాన్ని పెంచుకుంటున్నారు.
0: What is it that they are doing? Only they are fostering their body.
1: ఏంటి పాట నీటి పుడక.
0: The body is just a water bubble.
1: ఆ నీటి పుడక వంటి దేహమును ఎంత కాలం నీవు కాపాడుకోగలవు?
0: How are you going to look after for such a long time, can you?
1: ఏనాడో ఒకనాడు పుట్టుకమనే పుడిపోతుంది.
0: The body will just vanish in no time.
1: కనుక దేహాభిమానం కంటే ఆత్మాభిమానం పెంచుకోవాలి.
0: Instead of always thinking of the body, we have got to think of the ఆత్మ.
1: నా ఆత్మనే సర్వదేశమును కూడా సంరక్షిస్తుందది.
0: It is my ఆత్మ which is looking after the whole
1: world. అందరియందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుందది.
0: The ఆత్మ which is in everyone is in me.
1: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరియందు ఉంటుందది.
0: So the ఆత్మ within me is in everybody.
1: కనుకనే ఆత్మ సుఖం నీతి కాదు, దేశానికి అంతా కూడా సుఖంగా ఉంటుంటది.
0: So if you consider this to, the whole nation will be happy and peaceful.
1: కనుకనే ఆత్మాభిమానమైనటువంటి మానవుడే నిజమైన మానవుడు.
0: The one who thinks that is ఆత్మ ఆత్మలో, he is the real man.
1: విసర్జించి
0: if he doesn't think of the ఆత్మ,
1: మానవతత్వమును బోధించకుండా
0: ఇఫ్ యూ ట్రై టు టాక్ అబౌట్
1: కాలమును వ్యర్థం గావించేటువంటి వాళ్ళ జీవితము
0: One who wastes his time in talking about unnecessary things, his whole life is useless. November 19th is a very sacred day.
1: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ
0: whether you believe it or not,
1: గృహమమ్మాయి అంటే ఈ బాడీకి మదర్.
0: గృహమమ్మాయి is
1: అందరిని కూడా ప్రేమతో పలకరించేటువంటిది.
0: She is to speak to everybody with love.
1: పైకి వచ్చేది
0: స్వామి
1: వాళ్ళు ఎవరో చాలా బాధగా వచ్చారు ఒక్కతూరి చూచి మాట్లాడుతుంది
0: I've come with a lot of pain. Swami, will you please talk to
1: Yavaraina badala padutunte ochukuneetundi kaadu.
0: She could never withstand the sorrow of
1: others. Daya hrudayamato undeetundi ame.
0: She was full of compassion.
1: Andukosamane aamiki intati peru prakhyatilu vachinayi.
0: That is why her fame and honor has spread so much.
1: Kanukane manchi peru raavalante pavitramaina panukulu palakali.
0: So if you have got to get good name, you have got to say things
1: upakaram cheyali.
0: You have got to help others.
1: నేను ఎంతో కోపడుతుంటాను నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికి వచ్చేది పైకి వద్దు పో అంటుంటాను
0: ఐ వుడ్ టెల్ హావ్ యు కమ్ టు మేక్ సచ్ రికమెండేషన్స్ గో ఐ వుడ్
1: కాదు స్వామి పాపం చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళు ఒక్కతూరి పలుకరించి పంపించండి
0: ఓ స్వామి దే రియల్లీ ఇన్ డిఫికల్టీ కుడ్ యు స్పీక్ టు దెం వన్ షీ వుడ్ సే
1: అప్పుడు నేనే అనుకునేది ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండాలి ఇంత దయ ఉంటుండాలి అని ఎంతో ఆనందించేటువంటి వాడిని
0: దెన్ ఐ వుడ్ ఫీల్ హౌ మచ్ ఆఫ్ కైండ్నెస్ అండ్ కంపాషన్
1: అట్టి హృదయాన్ని మనం నిజంగా కుదిరితే దయా హృదయము అని
0: సచ్ ఎ హార్ట్ ఇస్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్
1: హృద్ ప్లస్ దయా హృదయం
0: హృద్ ప్లస్ దయా ఇస్ హృదయం
1: దయతో కూడినటువంటి ఒక హృదయమే నిజమైన దయ
0: ద హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇస్ ఆ దయనే
1: లేదు ఈనాడు కఠినమైనటువంటి వాక్కులు వస్తున్నాయి
0: And from there, you will get true.
1: గౌరవమైనటువంటి పేర్లు పోగొట్టుకుంటున్నారు.
0: And the true love which comes out of this.
1: జిహ్వాగ్ని రసగ్ని మధుర ప్రియత్వం మధురమైనటువంటి వాక్యం కావాలి.
0: So you will have to speak sweet words and good words.
1: ఎవరిని నొప్పించేటువంటి పదవులు పలకరాదు.
0: You should not pain anyone with your words.
1: అప్పుడే మానవుడికి జీవితము సార్థకమవుతుంది.
0: It's only then man's life would become fruitful.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ముఖ్యంగా స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి
0: ప్రైమరీలీ విమెన్ షుడ్ కంట్రోల్ దేర్ టంగ్
1: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది
0: బికాజ్ మెన్ గో అబౌట్ ఆల్ ఓవర్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంట్రోల్ దేర్ టంగ్
1: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నిర్వర్తించుకుంటూ దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలనే సరైన ధర్మం
0: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control
1: her. ఇంటికి వచ్చేటువంటి వారిని గౌరవంగా పలకరించాలి.
0: She should give honor and respect to those who visit her house.
1: ఎవరైనా వచ్చేస్తే వారికి మన చేతనేంత సహాయం చేయాలి.
0: And we will have to help those who come to us.
1: కేవలం ఇప్పుడు మాటలు చెప్తున్నామే కానీ సహాయం చేయటం లేదు
0: వి టాక్ సో మచ్ బట్ వీ డోంట్ డూ ఇట్
1: ఎవరికైనా కష్టాలు కలిగితే అయ్యో పాపం ఈనాడు వారికి జరిగింది రేపటిదిన మనకి జరగవచ్చును కష్టాలు ఎవరికైనా తప్పినవి కాదు
0: You will have to think today they are in difficulty tomorrow
1: I maatal cheta vaadini challabarchali hrudayanni
0: so I may be in the same difficulty so talk to them sweet words and kind words
1: manam ee naati parukulu sarinitti parukule levu
0: we do not speak properly
1: kadinamainattu vakyamlu techukuntunnamu
0: we use harsh words
1: దీనికంటే రాక్షస పలుకులే మేలు
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ డెమోనియక్ దెన్ దిస్
1: కనుక మనం ఇలాంటి కఠినమైన పలుకులు పలకరాదు
0: సో వీ షుడ్ నాట్ సే ఎనీథింగ్ హార్ష్ టు ఎనీ
1: ఎవరి మనసును మనం ఎక్కువగా నొప్పిస్తామో అంతకు రెండింతలు పోయి మనసు మనం రేపటి దినం
0: బాధ ఇఫ్ వి హర్ట్ ఎనీబడీ ట్వైస్ ది అమౌంట్ వీల్ గెట్ హర్ట్ దట్స్
1: ఏ కర్మనైనా కొన్ను తప్పింది కాదు
0: వీల్ హావ్ టు డు ఎవ్రీ డ్యూటీ యు
1: నేడు ఈనాడు ఒకరికి అనుభవిస్తే రేపటి దినం నీవు అనుభవిస్తావు
0: If you do something to somebody harm, you will have to suffer it the next day.
1: కలకలు పలకరించడం కూడాను మృదుమధురమైనటువంటి వాక్కుల చేత మనిషిని చల్లబరచాలి.
0: You will have to speak to people pleasantly and softly.
1: అప్పుడే నిజమైన జీవితం మనకు అర్థమవుతుంది.
0: Then only we will understand what is life.
1: ఏదో ఒక అనేసినాంలే వారికి బాధ పెట్టినాంలే అని మనం నోరు మూసుకొని ఉండకూడదు.
0: We should not just disregard everything.
1: ఇది తప్పక ఏనాడైనా నేడు కాకపోయినా రేపైనా కూడాను తప్పింది కాదు.
0: It's a simple truth
1: that దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
0: The simple truth is whatever you do comes back to you twofold.
1: కనుక ఎవరి మనసును నొప్పించుకోకుండా పలకరించండి.
0: We have got to talk to people sweetly without hurting them.
1: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులు అవుతారు.
0: If those people follow these truths, they'll
1: నిజమైన ముక్తి ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
0: What is mukti? That is mukti.
1: Mocham, mocham ante adi nijamaina mochamu.
0: This is true moksha. What is moksha?
1: Mohamu lekunda mohani chayam chesukunetundi mochamu.
0: One who gets rid of all delusion is liberation.
1: Elanti paristhitulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
0: Whatever circumstances, we should not criticize them. We should not criticize them, analyze them. We should not search for the bad qualities of others. If you search for the bad qualities of others, tomorrow... Now an example. You say this person is like this. And you are pointing a finger.
1: మూడు వేలు నిన్ను చూపుతా ఉంది.
0: Remember, three fingers are pointing.
1: కాబట్టి మూడు దోషములు నిన్నే చూపిస్తుండాలి.
0: So you have got three bad qualities.
1: ఈ మూడు నిన్ను దోషి చూపిస్తుండాలి.
0: So when you point one finger, three fingers point at you.
1: మనం ఏదో ఎవరి దోషంలో మనం చూపిస్తున్నాం అనుకుంటున్నాం కానీ మూడు దోషములు నీవు కూడా నీకు కనిపిస్తున్నాయి.
0: We think we are pointing at somebody, but your own defects.
1: అది మర్చిపోకూడదు.
0: Your own defects
1: are
0: being
1: hastasya bhushanam danam.
0: So you should not gossip or talk. So that is not the quality that you should.
1: Vakyam satyam.
0: So you should speak the truth. What is the adornment for having been born? It is not doing other things. The true gems and adornment is the truth that you speak out of your mouth.
1: Hastasya bhushanam danam. Danam chesinatvante ade nijamaina hastam.
0: When you give charity, that is the thing which is...
1: అలాంటి హస్తం లేకుండా ఊరికి హస్తం పెట్టుకుంటే ఏ ప్రయోజనము?
0: Charity is adornment for the hands.
1: హస్తం ఊరికి వ్యర్థం.
0: So if you do not do charity, it's just useless.
1: కనుక ప్రతి ఒక్క అంగం కూడాను ప్రపంచంలో భగవంతుడు అందించింది అన్ని సార్థకంగా ఆవించుకునే నిమిత్తమే.
0: God has given all these organs to make it justifiable.
1: కన్ను చూచేది ఉంటుంది ఎంతో పవిత్రమైన దీన్ని.
0: We have to see with the eyes things that are pure and good.
1: కంటిలో ఎంత వ్యక్తి ఉన్నాయో తెలుసునా? ఎంత శక్తి ఉన్నదో తెలుసునా?
0: You know how much power
1: అంత శక్తిని అంతా మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We should not waste away the power in our eyes.
1: 12 crores వెలుతురుతో ఉంటుంది కన్ను.
0: In the eyes there are 12 crores of power.
1: నీకు చూచేది ఒక మనిషి కనిపించచ్చు.
0: You might see one person.
1: కానీ నీకు తెలియకుండా ఈ కన్ను ఎన్నో చూస్తూ ఉంటున్నాయి.
0: But without knowing, your eyes are seeing so many things.
1: పూర్వమంతా కూడా నమస్కారం, సూర్య నమస్కారం చేసేవాడు కొన్ని శబ్దాలతో సూర్యుని ప్రార్థించేటువంటి వారు.
0: సో ఇన్ ఓల్డెన్ డేస్ దే వుడ్ డు సూర్య నమస్కార అండ్ ప్రే టు ద సన్.
1: సూర్యాయ నమః అని ఒక నమస్కారం చేస్తే చాలు.
0: ఇఫ్ యూ వర్షిప్ ద సన్ గాడ్ ఇట్స్ ఇనఫ్.
1: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుంది.
0: వెన్ యూ డు నమస్కార్ టు ద సన్ గాడ్ యు
1: రియలైజ్ దట్ నీ కళ్ళలో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
0: వెన్ యూ వర్షిప్ ద సన్ గాడ్ యువర్ ఐస్ బికమ్ మోర్.
1: ఆ విధంగా ఇతరుల యొక్క దోషం లేని మనం చూస్తుంటే మన కళ్ళు కొన్ని గుడ్డి అయిపోతాయి.
0: So if you see some things that are disagreeable, your eyes also will lose their power.
1: భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సార్థకం చేసుకోవాలి.
0: So whatever the limbs or the organs that God has given, you should really make them fruitful.
1: సాధన చేసుకోవాలంటే మనలోనే ఉంటుందని కానీ ఆ శక్తి బయట నుంచి ఎక్కడి నుంచినో రాదు.
0: The weakness is within you, it's not from outside.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏదో మనం నిత్య జీవితంలో ఇవన్నీ సులభమైనట్టుగా భావిస్తుంటాం మనం.
0: We are thinking that this is very ordinary in daily life.
1: సులభంలోనే ఉంటుంది మోక్షము.
0: So in these very small things is liberation.
1: అదృష్టవంతుడు కాబట్టి నీకు ఇన్ని నేత్రములంతా ఇచ్చి కూడాను నిన్ను చూడగలుగుతున్నావు.
0: Because you are somebody who is lucky, you have got the eyes to see everything.
1: అది అదృష్టము అన్నారు.
0: That is fortune.
1: అదృష్టం అంటే ఏమి?
0: What is fortune?
1: ప్రాప్తి రావటం అని కాదు.
0: It is not
1: a అదృష్టం. ఆ అదృష్టం అనగా దృష్టి కనిపించినటువంటిది అదృష్టం.
0: So fortune is where you can see.
1: కనుకని మనకు ఏది కనిపించదు.
0: We may not be able to see.
1: కనిపించకుండా అది మనల్ని బాధ పెడుతుంటది.
0: We are really feeling sorry that we cannot see
1: anything. అది అదృష్టం.
0: That is the good fortune of ours.
1: ఏంటి ఫార్చ్యూన్?
0: వాట్ ఇస్ దిస్ ఫార్చ్యూన్?
1: కనిపించకుండా మనకు అందిస్తుంటాది సుఖాన్ని, సంతోషాన్ని.
0: సో వీఆర్ ట్రైంగ్ టు సీ థింగ్స్ విచ్ మేబీ వీ కెనాట్ సీ.
1: కనిపించు చేసినటువంటి ఫలితము కనిపించకుండా ఎన్నో సుఖాలు అందిస్తుంటాది.
0: యూ మే గెట్ సమ్ డిరైవ్ హ్యాపీనెస్ బై సీయింగ్, బట్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ గెట్.
1: అది నిజమైన అదృష్టము.
0: దట్ ఇస్ ద ఫార్చ్యూన్.
1: అదృష్టం కొద్ది అన్ని వచ్చినా నాకు చేరిపోయినా అనుకుంటున్నాము.
0: We are thinking that fortune is something we can get.
1: Adrishtamu.
0: That is not fortune.
1: Kanipinchedanta kuda adrishtam kadu. Kanipinchanide adrishtam.
0: Whatever even you cannot comprehend is your fortune.
1: Adrishtam. Adrishtam. Adrishtam. Anaga kanipinchinatvanti adrishtam.
0: So that which cannot see is the fortune that you have.
1: Kanuka.
0: Therefore.
1: Kanipinchinatvanti ento manam ente untunnayi.
0: We can see many things perhaps. But there are many things we cannot see also. Embodiments of
1: Bharat Deshamu ento gopadi.
0: Land of Bharat is a very, very illustrious one.
1: Ee Bharat Deshamu ento dhanani ichi meeku andistundadi.
0: The land of Bharat is also full of prosperity and wealth.
1: Kevalam oka rupayi notlu kaadu andinchedi.
0: It's not merely in terms of money.
1: Dhanamu. Adhe vijnana dhanamu.
0: And that is the
1: adhe prajnana dhanamu.
0: That is the
1: adhe pavitramaina dhanamu. Adhe sugnanamaina dhanamu. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకుని వచ్చింది భాగవతం.
0: దట్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ట్రూత్ అండ్ ఆల్ దీస్ థింగ్స్
1: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టం అనేటువంటిది వెంటనే వస్తుండాలి.
0: అండ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ ఎవర్ యూ గో దేర్ యూ ఫైండ్ దిస్ ఫార్చ్యూన్
1: నీ చేతుల్లోకి అందించుకుంటూ వస్తుండాలి.
0: ఇట్స్ నాట్ ఓన్లీ గివింగ్ ఇట్ యూ, ఇట్స్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు యూ.
1: ఆ చేతి లేని వాడు ఆ చేతినే వచ్చి పెట్టున్నాడు.
0: బట్ ద మ్యాన్ హూస్ అన్లక్కీ ఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్.
1: మనం అంత కఠినం కాకూడదు.
0: We are not that way.
1: మన మానవ జీవితము
0: here is our human life.
1: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
0: We are men and in the Upanishads man is exalted.
1: ఉపనిషత్తుల లోపల గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం.
0: And in the Upanishads he is called a person with tremendous strength.
1: ఇంతే గొప్ప పవిత్రమైనటువంటి వాడు అని కూడా అర్థం.
0: He is also called a person who is very pure.
1: గొప్ప జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు అని అర్థం.
0: And one who has got a lot of knowledge.
1: విజ్ఞానాన్ని అందించేటువంటి వాడు అని అర్థం.
0: And that he can even impart knowledge to others.
1: కొన్ని ఉపనిషత్తులు అనేటువంటిది ఎన్నో అర్థాలు చెప్పుకుంటూ వచ్చినాయి.
0: So in the Upanishad man is described in many ways.
1: కనుక
0: therefore
1: ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
0: So we are not understanding even the meaning of the small words and we are going in the wrong way.
1: అదృష్టం కానీ దురదృష్టం కానీ
0: whether it
1: మంచి కానీ చెడ్డ కానీ మన వెంటనే ఉంటుండాలి.
0: Misfortune or fortune, good or bad, is just behind us.
1: కానీ అది మనం తెలుసుకోకుండా చేస్తున్నాము.
0: But we are not understanding these.
1: తిరిగి అది ఏనాటికైనా అది మనకు ఫలితాన్ని అందిస్తుండాలి.
0: Someday or other we'll have to
1: ఆ ఫలితం అనుభవించేసరికి అయ్యో నేను ఏం పాపం చేస్తున్నావు ఏ పాపం చేస్తున్నావు అని అప్పుడు నీ ఒగుస్తున్నావు.
0: We will have to feel the fruit of whatever we do and we do not understand.
1: అది ప్రయోజనం ఏంటి?
0: What's the use of thinking now?
1: ముందే నీవు జాగ్రత్త పడాలి.
0: You have got to be careful right at the start.
1: ఆ కష్టం గురి కాకుండా చూసుకోవాలి.
0: You have got to see that you do not lose that.
1: అన్ని దైవానుగ్రహమే నీకు సాక్షి.
0: And God is the witness.
1: దైవ సంకల్పం అనేటువంటిది గొప్ప కీర్తిని సంపాదించేటువంటిది.
0: The will of God is something which brings great deed of faith.
1: కీర్తిని సంపాదించుకొని నిలుపుకొని నిజమైన జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: So try to earn for yourself fame and a good name and make good your life.
1: నేటి నుంచి మనం ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ప్రీత్యార్థం భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావంతో అర్పణ చేసుకుంటూ రండి.
0: From today onwards offer everything to God, every bit that you do, think, work and do.
1: అప్పుడే నిజమైన జీవితం మీకు లభ్యమవుతుంది.
0: It's only then it's a true life that you can gather.
1: ఈ నాడు మనం సంపాదించుకునేటువంటి ధన కనక వస్తువు అనాదులు కాదు.
0: It's not what you acquire, the wealth and all that.
1: సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానమే మన వెంట వచ్చేటువంటి ధన కనక వస్తువు అనాదులు.
0: There are material wealth and so many things you may acquire by way of knowledge.
1: నిత్యమైన సత్యమైన ధనాన్ని మనం సంపాదించాలి.
0: You have got to acquire the wealth of truth and dharma.
1: అట్టి ధనాన్ని మనం సంపాదించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం మనకు వెంటనే ఉంటుంది.
0: That is a true wealth and then you will have the grace of God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు
0: today
1: ఎంతో 19th ని చాలా మంది కాచుకొని ఉంటున్నారు.
0: People were waiting for 19th November.
1: అలాంటి పవిత్రమైన భావం కలగటమే ఒక పెద్ద అదృష్టం.
0: Even to feel that good thought is really a fortune.
1: పూర్వం ఉన్నటువంటి ఈ చెడ్డ భావాలంతా వదిలిపెట్టండి.
0: Try to give up all those bad thoughts that you have.
1: ఉత్తమమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
0: Try to cultivate good thoughts.
1: ఉత్తమ జీవితాన్ని మనం ఆదర్శించాలని తీసుకోండి.
0: And try to strive for a good life, an exemplary life.
1: ఉపనిషత్ వాక్యంలో ఉండేటువంటి యొక్క పవిత్రత అనేటువంటి పదాన్ని మనం వినియోగించుకోండి.
0: We have got to try to understand what is pure in life.
1: ఉపనిషత్తు అనేటువంటిది మానవునికి పవిత్రమైనటువంటిది అని నిరూపించాలి.
0: And Upanishads always says that man has everything that is pure.
1: అందుకని ఉపనిషత్తులు అన్ని కూడాను జ్ఞానములు అని బోధించాలి.
0: And Upanishads always tell us about knowledge and wisdom.
1: వేదమంతా కేవలము ఒక పదములు మంత్రములు మాత్రమే.
0: In Vedas there are the mantras.
1: వేదము లౌకికమైనటువంటి ఒక పురుష సూక్తము స్త్రీ సూక్తము ఇలాంటివంతా నేర్పిస్తూ వచ్చింది.
0: And there are many various texts of these Vedas.
1: ఎంతో వేదములు నేర్చుకున్నప్పటికీ
0: whatever Vedas we may learn,
1: ఉపనిషత్తులే మీకు తెలియకుండా పోయినా అవంత వ్యర్థమైపోతుంది.
0: If we do not understand the Upanishads, the whole thing goes.
1: వేదములంతా అయిన తర్వాతనే ఉపనిషత్తులు ప్రారంభిస్తారు.
0: It's after the Vedas that one learns the Upanishads.
1: Upanishadu anaga enti upasameepinachchedittamantu upanishadani anaga manaku samipanga untundi manaku sariyainatundi okka balanni andinchetundi ve upanishadulu.
0: So the meaning of Upanishad is that which is near to us and which we can learn at close quarters.
1: Atti nijamaina shaktini meeru sampadinchalani aashistu aashirvadistu na deergha prasangani viramistunnanu.
0: So I'm blessing you that you may acquire this true knowledge and then be happy always.
2: Bhajan bina sukh shanti nahi. Hari bhajan bina sukh shanti nahi.

जप जान बिना संयोग नहीं, प्रभु दर्श बिना

0: مطرحی اپنے نہیں ہر نام
1: ہر نام
0: کرنا تھی

नान्यभूदिश्च बोधरूप तयात्मनः यदास्मात्म

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రకాశించు జ్యోతిని చూడవలనున్న మరొక జ్యోతిని మనం వెతుకునక్కర్లేదు.
2: టు సీ ద లైట్ దట్ ఇల్యూమిన్స్ యు డోంట్ నీడ్ అనదర్ లైట్.
0: స్వప్రకాశమైన ఆత్మ సర్వులు యందు ప్రకాశించుచున్నప్పటికీ దీనిని ప్రకాశింపచేయు మరొక జ్ఞానమును మనం వెతుకునక్కర్లేదు.
2: ద సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ ఎఫల్జెంట్. You don't need any other wisdom to watch, to visualize that Atma, the Self.
0: Atma ku marpu ledu, buddhi ki swata jnanam ledu.
2: The Self has no change and intellect has no knowledge on its own.
0: Buddhi kevalamu oka bulbu antindi.
2: Intellect is merely a bulb.
0: విద్యుత్ శక్తియే ఈ యొక్క బల్బును ప్రకాశింపచేయుచున్నది.
2: ఇట్ ఈస్ ది కరెంట్ దట్ మేక్స్ దిస్ బల్బ్ ఇల్యూమిన్.
0: కనుక బుద్ధి కేవలము మేధాశక్తిని ఆధారం చేసుకుని దేశం యొక్క విఘ్నతను చాటుతున్నదనగా ఇది బుద్ధి చాటునది కాదు, కేవలము ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి ద్వారా చాటగలుగుతున్నది.
2: When the intellect publicizes what all that is happening in the world with its intelligence, is not the greatness of the intellect as such, it is the power of the self, Atma.
0: కర్తృత్వ భోక్తృత్వంతో కూడినటువంటిది మానసికము.
2: Is the mind that has got the two aspects of the doer and the one that experiences. It is also the attachment and possessiveness.
0: కేవలము జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు మానసిక చర్యలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి.
2: Human actions are clearly visible more and more in the waking and in the dreaming state.
0: కానీ గాఢ నిద్రయందు ఈ మనస్సు లయమై కేవలము మానసిక ప్రభావమును ఏమాత్రమును కూడా ప్రకాశింపచేయక స్తంభించిపోతుంది.
2: While in the deep sleep, there is no mind and therefore it doesn't function.
0: ఇక్కడ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటుంది.
2: It is in this deep sleep, it shines, it radiates in a state of super intellectual consciousness.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ బుద్ధిని ప్రకటింపచేసేటువంటి యొక్క కాన్షియస్నెస్

0: ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రూపంలో దర్శింపచేస్తుంది.
1: Though this consciousness is everywhere, it appears separately, manifests separately, as it makes this intellect functional.
0: అగ్ని కంటే అగ్నితో కూడినటువంటి ఇనుము మరింత వేడిని అందిస్తుంది.
1: It is the iron which is red hot is more burning than that of the fire.
0: కనుకని సర్వత్రా ఉండినటువంటి యొక్క విశ్వ చైతన్యము కంటే కూడాను ఇంటలెక్చువల్ చైతన్యం అనేటువంటిది చాలా ప్రభావంగా మానవత్వం పైన ప్రకటింపచేస్తుంది.
1: దేర్ఫోర్ మోర్ దెన్ దట్ ఆఫ్ కాస్మిక్ కాన్షియస్నెస్ దిస్ ఇంటలెక్చువల్ కాన్షియస్నెస్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్.
0: ఈ సమయమునందు మనస్సు కేవలము స్తంభించిపోతుంది.
1: అట్ దిస్ మోమెంట్ ద మైండ్ ఈజ్ విత్ డ్రాన్.
0: ఈ మైండ్ స్తంభించిన తర్వాతనే సూపర్ మైండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది.
1: As the mind comes to a standstill, the supermind begins to act.
0: Anaga manasuku atheetamainatunte sthitini manavudu andukunnappudu nidravasthayandu ee vidhamainatunte yokka charanamulu leka bhramtulu kudanu leka ee vidhamainatunte nischintato unduno aa vidhamuga ee yokka supermind anetundi nischintaga untundi.
1: In a deep sleep, man is not fear-stricken, he has no anxiety. Similarly, in the state of supermind, he will not have any anxiety or fear whatsoever.
0: Kadaledi neeti yokka swabhavam ainappatikini andulo kanipinchetuvanti chandrudu kadalinattuga manamu bhavistunnam.
1: It is the quality of the water to flow, it runs, it flows. But the moon reflection also appears to have been moving there.
0: చంద్రుని యొక్క ప్రతిబింబము స్థిరముగానే ఉన్నది.
1: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మూన్ ఇస్ స్టడీ.
0: కానీ ఆ ప్రతిబింబమును కనిపింపచేయునట్టి ఈ జలమే చలనముగా కనిపిస్తున్నది.
1: బట్ ఇట్ ఇస్ ఓన్లీ ది వాటర్ వేర్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మూన్ దట్ ఇట్ ఫ్లోస్ ఇట్ మూవ్స్.
0: కనుక సూపర్ మైండ్ అనేటువంటిది చిత్తమై నిత్యమై స్థిరమై ఉండినప్పటికీ ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి యొక్క జలము యొక్క ప్రభావం చేత అది కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది.
1: Thus, this super mind, though eternal, permanent and steady, it appears as if it is moving because of the mind that moves.
0: మనస్సును ప్రభావముగా విశ్వసించి దానిని ఆధారం చేసుకున్నటువంటి యొక్క మానవత్వము కేవలము మానవునిగానే జీవించుతూ వస్తాడు.
1: A human being who takes the mind as the basis of his sustenance will lead the life of an average human being.
0: ఆత్మను ఆధారముగా చేసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వము కేవలము ఆత్మతత్వముతోనే జీవిస్తుంది.
1: An individual who takes the self, Atma, as the basis will have that awareness of the self.
0: మనో ఇంద్రియముల యొక్క కూడిక చేతనే బంధింపబడుతున్నాడు మానవుడు.
1: Man is bound by mind and senses.
0: మనము ఈనాడు బోధించినది మానవులకని మనం భ్రమిస్తున్నాము. మానవులకు కాదు బోధించేది, మనసుకు బోధించాలి.
1: We are wavered, we are confused that we are teaching human society, but we should show, clearly explain the human nature.
0: పరతత్వాన్ని పరులకు బోధించవలనన్నను లేక తాను తాను గ్రహించవలనన్నను మొట్టమొదట నిశ్చల చిత్తుడుగా నిర్మాణం కావాలి.
1: టు ప్రాక్టీస్ అండ్ టు ప్రాపగేట్ స్పిరిచువాలిటీ హీ షుడ్ హ్యావ్ దట్ స్టడీ మైండ్.
0: ఈ నిశ్చల తత్వము చేరినప్పుడే ఇది కేవలము ఒక ఓవర్ మైండ్ అనేటువంటి స్థాయిని అందుకుంటుంది.
1: వెన్ హీ హాస్ గాట్ ది స్టడీ మైండ్ హీ విల్ రీచ్ ద నెక్స్ట్ స్టేట్ ఓవర్ మైండ్.
0: ప్రాకృతమైనటువంటి భావములు కానీ లౌకికమైనటువంటి భావములు కానీ జగత్ సంబంధమైనటువంటి భావములు కానీ ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశించుటకు వీలుండదు.
1: ఇన్ ది స్టేట్ ఆఫ్ ఓవర్ మైండ్ దేర్ బి నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ ఫిజికల్ ట్రాన్సియెంట్ వరల్డ్లీ ఫీలింగ్స్.
0: గది అంధకారంగాను మాలిన్యంగాను ఉండినప్పుడే ఈ గది లోపల విషపురుగులైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తుంటాయి.
1: సో లాంగ్ దెర్ ఇస్ డర్ట్ యు ఫైండ్ ఆల్ పాయిజనస్ స్నేక్స్ అండ్ స్కార్పియన్స్ దే ఆర్ ఫైండింగ్ ఎ

0: మనసు పరిశుద్ధముగను ప్రకాశవంతముగను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి విషపురుగులు ఏమాత్రం కూడాను ప్రవేశించవు.
1: When this house, the mind is pure with all the light, no snake, no scorpion can ever enter.
0: కనుక ఈ మనస్సు అనేటువంటి గదినందు పవిత్రమైనటువంటి భావములు ప్రవేశించినప్పటికీ ఇది ప్రకాశవంతమైనటువంటి నిర్మలమైనటువంటి యొక్క జ్ఞాన స్వరూపంగా రూపొందుతుంది.
1: Therefore, this mind, which is compared to that of a room, if it is clean with light, then it shines well, purity.
0: ఇది దివ్యమైన
1: ప్లేస్.
0: మనసు పరిశుద్ధముగను ప్రకాశవంతముగను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి విషపురుగులు ఏమాత్రం కూడాను

0: which is compared to that of a room, if it is clean with light, then it shines well, purity.
1: ఇది దివ్యమైనటువంటి మనసు యొక్క ప్రభావం యొక్క పరితత్వము.
0: This is the nature of the divine, my nature of the mind.
1: మానవత్వం అనేటువంటిది మనస్తో కూడినదని మనము గుర్తించాము.
0: We have recognized this human life has got something to do with the mind.
1: ఎంతవరకు ఇతను మానవుడు, మనసు ఉండినంత వరకు ఇతను మానవుడే.
0: To what extent he is a human being, so long there is this factor of the mind, he is a human being.
1: ఈ మనస్సు అనేటువంటి యొక్క ఉపాధిని ధరించిన కాలం కూడాను ఇతను మానవుడిగానే జీవిస్తుంటాడు.
0: So long he puts on this vesture of mind, he continues to live as a human being.
1: ఈ మనసు ఒక పరిమితంతో కూడినటువంటిది.
0: The mind has got its limitation.
1: ఈ పరిమితమునకు అతీతమైనటువంటి ఒక స్థితిని మనం పొందినప్పుడే అపరిమితమైనటువంటి విశాలత్వాన్ని మనము చూడగలుగుతాము.
0: When we go beyond this limitless mind, then we can enjoy that vastness.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: For this a small example.
1: మనం ఒక సుందరమైన భవనమును నిర్మించుకున్నాము.
0: We have constructed a beautiful building.
1: ఈ భవనము యొక్క ఏరియా అంతా కూడా ఒక గ్రౌండ్ గా ఉంటుండాలి.
0: The whole area in which the building is built is a sort of a ground.
1: ఈ గ్రౌండ్ యొక్క విశాలత అధికంగానే ఉంటుండాలి.
0: This ground is quite vast.
1: కానీ ఈ గృహమునందు ఒకటి పడక రూము, ఒకటి వంట రూము, ఒకటి బాత్రూము, ఒకటి డైనింగ్ రూము, ఒకటి డ్రాయింగ్ రూము, ఒక లేటిన్ రూము అని అనేక రకములుగా చిన్న చిన్న గదులుగా మనం నిర్మించుకున్నాము.
0: But in this big building, we have constructed so many rooms, like the bedroom, the drawing room, the kitchen and the latrine, so on and so forth.
1: ఈ యొక్క గదులను నిర్మించుకోవటం చేత గదులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి.
0: As we made rooms in this building, they appear to be small.
1: అయితే ఈ చిన్న గదులకు ఏది మూల కారణం?
0: What is the basis for these small rooms?
1: ఒక గదికి మధ్య లోపల ఒక గోడను నిర్మించుకున్నాము.
0: Between a room and another room, we constructed a wall in between.
1: ఈ గోడల వలననే గదులు చిన్నవిగా కనిపిస్తున్నాయి.
0: Because of these walls, the rooms appear small.
1: ఈ నిర్మించుకున్నటువంటి యొక్క గోడలను మనము నిర్మూలన చేసినప్పుడు అంత విశాలమైన హాలుగా కనిపిస్తుంది.
0: When once we remove these walls, it will appear to be a very big hall.
1: అవియే ఉపాధి యొక్క భేదములు.
0: That is the difference in vesture.
1: ఒక్కొక్క ఉపాధి అనేటువంటిది ఒక్కొక్క గోడను మనం నిర్మించుకుంటున్నాము. నాదొక దేహము, నీదొక దేహము, అతనిదొక దేహము, ఇతనిదొక దేహము అని దేహ నిర్మాణమును మనం చేసుకోవటం చేతనే ఎవరికి వారు కేవలము సంకుచితమైన నేరో భావాన్ని అనుభవిస్తూ వస్తున్నారు.
0: Because of this body feeling, because of the difference in vesture, everyone says, I have body, you have body, there is difference in our bodies, and become narrow minded.
1: ఈ రూపనామములను మనము త్యజించినప్పుడు అంతా ఒక్కటిగానే ఏర్పడిపోతుంది.
0: When once we get away from this feeling of name and form, everything will be one.
1: ఇది universal consciousness అన్నారు.
0: This is called universal consciousness.
1: ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటువంటిది కేవలము సర్వత్రా ఉండినటువంటిది.
0: This universal consciousness is all pervasive.
1: మనము సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించే నిమిత్తమై స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై మనం కొన్ని పరిమితులను నిర్మించుకుంటున్నాం.
0: ఫర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్ వీ హ్యావ్ ఆల్ నారో లిమిటేషన్స్.
1: ఒకదానికొకటి అంగ అంగీ భావముల చేతనే ఇది నిర్మాణమైపోతూ ఉన్నది.
0: Everything is built out of the relationship between one organ and another organ.
1: ఇది చెయ్యి.
0: This is hand.
1: ఇది చెవు.
0: This ear.
1: ఇది కన్ను.
0: This eye.
1: ఇది ముక్కు.
0: This nose.
1: ఇది నోరు.
0: This mouth.
1: ఈ అంగములన్నీ కూడాను దేహమునకు ఒక అంశములుగా ఉంటున్నాయి.
0: All these organs are the parts of the same body.
1: దేహములో ఇవన్నీ కూడాను కొన్ని ఒక అంగములుగా నిర్మాణమైపోతున్నాయి.
0: దే ఆల్ కాన్స్టిట్యూట్ ది లింబ్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ బాడీ.
1: అంగములు దేహమునకు ఏ విధమైన యొక్క భాగములుగా ఉంటున్నావో,
0: యాజ్ ది లింబ్స్ రిమైన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ దిస్ బాడీ,
1: ఈ దేహములు సమాజములకు అట్లా అంగములుగా ఏర్పడుతూ వచ్చాయి.
0: ద బాడీస్ ఆల్సో రిమైన్ యాజ్ పార్ట్స్ ఇన్ సొసైటీ.
1: ఈ సమాజమునకు దేహములు అంగములు అయినట్టే సమాజము మానవత్వాన్ని

0: అంగంగా ఏర్పడుతూ వచ్చింది.
1: జస్ట్ ఎస్ బాడీస్ బికమ్ ద లిమ్స్ ఆఫ్ ద సొసైటీ షుడ్ బి ఎ లిమ్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: ఈ మానవత్వము అనేటువంటిది ప్రకృతికి అంగములుగా ఏర్పడుతూ వచ్చింది.
1: దిస్ హ్యుమానిటీ ఈజ్ ఎ లిమ్ ఆఫ్ ది నేచర్.
0: ప్రకృతి పరమాత్మకు అంగంగా మారిపోయింది.
1: ద నేచర్ ఈజ్ లింబ్ ఆఫ్ ద డివైన్.
0: పరమాత్మని అంగము ప్రకృతి.
1: దిస్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ ద డివైన్.
0: ప్రకృతికి అంగము మానవత్వము.
1: ఈజ్ హ్యుమానిటీ ద లింబ్ ఆఫ్
0: మానవత్వములకు అంగము సొసైటీ.
1: ద సొసైటీ ఇస్ ద లింబ్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈ సొసైటీకి అంగము దేహములు.
1: బాడీ ఈజ్ ద లింబ్ ఆఫ్ ద సొసైటీ.
0: దేహములకు అంగములు ఈ యొక్క భాగములన్నీ కూడాను.
1: ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ ద లింబ్.
0: జగత్తులో మనం ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగీభావములే మనకు ప్రత్యక్షమవుతున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ వేర్ ఎవర్ యూ సీ యూ ఫైండ్ దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ అమంగ్ ద డిఫరెంట్ పార్ట్స్.
0: అంగ అంగీభావములను మనం దూరం చేసుకున్నప్పుడు సర్వము ఒక్కటిగానే మారిపోతుంది.
1: వెన్ వన్స్ వీ గెట్ అవే ఫ్రమ్ దిస్ అసోసియేషన్ బిట్వీన్ ద లింబ్స్ ఎవ్రీథింగ్ వుడ్ అపియర్ యాజ్ వన్.
0: ఈ ఏకత్వ దర్శనమునందునే మానవునికి ఆనందం ప్రాప్తిస్తుంది.
1: మ్యాన్ విల్ రీచ్ అటైన్ దట్ బ్లిస్ ఇన్ దిస్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్.
0: మానవత్వమునందు ఒక విధమైనటువంటి అల్పత్వం అనేటువంటి దాన్ని మనం విశ్వసిస్తున్నాం.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ మీన్నెస్.
0: ఇది అనేక జన్మముల యొక్క సంస్కారమును పురస్కరించుకుని ఇది ఈ అల్పత్వానికి పూనుకుంటుండాలి.
1: దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్స్ విచ్ ఇస్ పాస్డ్ ఆన్.
0: విశాలమైనటువంటిది ఎంత అనంతమైనటువంటిదిగాను ఉండినప్పటికీ ఈ అనంతత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ రికగ్నైజింగ్, వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ వాస్ట్ ఇన్ఫినిట్నెస్.
0: చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం భుజిస్తున్నాము,
1: వీ ఈట్.
0: ఈ భుజించడమే లోపల కొన్ని వందలు కొన్ని వేల మెతుకులు మనం మింగివేస్తున్నాము.
1: యాజ్ వీ ఈట్ వీ కన్స్యూమ్ సో మెనీ ఆఫ్ ది పార్టికల్స్.
0: కానీ ఇవి ఒకటి రెండు మూడు అని మనం ఏమాత్రము దీన్ని టోటల్ చేయటం లేదు.
1: బట్ వీ డోంట్ మేక్ టోటల్ ఆఫ్ ద రైస్ పార్టికల్స్. ఎన్నో
0: వందల అన్నం మెతుకులంతా లోపల ప్రవేశిస్తున్నాయి.
1: హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ రైస్ పార్టికల్స్ వీ పార్టేక్.
0: కానీ ఒకటి రెండు చిన్న రాళ్లు మన పంట కిందకి పడినా అన్నంలో అంతా రాళ్లు ఉన్నాయని ఈ అల్పత్వం చేత అధికత్వాన్ని కూడా కించిత్ పరుస్తున్నాము.
1: ద మూమెంట్ వెన్ వీ ఫైండ్ వన్ ఆర్ టూ స్మాల్ స్టోన్స్ ఇన్ ద రైస్ we just neglect the whole rice.
0: Kanuka manamu ee alpatvaniki manam abhyas padipoyamu.
1: We got used to this meanness.
0: Ee sahajatvanni manam chakkaga gurtinchadaniki prayatninchadam ledhu.
1: We are not making an effort to understand the natural quality.
0: Ee sahajatvanni manam vismarinchi
1: forgetting the natural quality.
0: Asahajanni vishwasinchi
1: believing what is false.
0: Divyatvanni manamu kolipothunnam.
1: We lost the divinity.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవత్వము దివ్యత్వమే.
1: సో ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటి దానికి మానవత్వములకు మధ్య ఏమాత్రము అడ్డుగోడలు లేవు.
1: ఇన్ దట్ వాస్ట్ డివినిటీ దెర్ ఆర్ నో ఆబ్స్టకల్స్ ఆర్ పార్టిషన్స్.
0: మన భ్రమ మాత్రమే దీనికి అడ్డుగా నిలుస్తుంటుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది ఇల్యూషన్ దట్ స్టాండ్స్ ఫోర్త్ యాజ్ అన్ ఆబ్స్టకల్.
0: నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవించాను అనేటువంటిది ఒక విధమైన కర్తృత్వ భోక్తృత్వానికి ఒక అవకాశాన్ని అందిస్తుంటుండాలి.
1: ఐ హావ్ డన్, ఐ హావ్ సీన్, దట్ ఓన్లీ గివ్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ ద డూయర్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: నీవు చేసింది ఏమీ లేదు.
1: ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్.
0: నీవు చూసింది ఏమీ లేదు.
1: ఐ హావ్ నాట్ సీన్.
0: నీవు అనుభవించింది ఏమీ లేదు.
1: ఐ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్.
0: ఇవన్నీ కూడాను ఒక అంతర్భావంతో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తియే చేయిస్తుంటుండాలి.
1: దే ఆర్ ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇది చేతు, అది చేతు, ఇంకెన్నియో చేతునంచు ఊహలు అన్ని అలసిపోకు.
1: డోంట్ గెట్ టైర్డ్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ ది ఇల్యూషన్ ఇమాజినేషన్ దట్ ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దాట్ అండ్ సంథింగ్ ఎల్స్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు.
1: యు హావ్ కమ్ డౌన్ హియర్ సోయింగ్ ద సీడ్స్ ఇన్ ద పాస్ట్ అండ్ యు విల్ రీప్ దోస్ ఫ్రూట్స్ నౌ.
0: విత్తనం ఒకటైనా ఫలములు వేరుగా మనకు లభ్యము కావు.
1: If the seed is of one species, one variety, you cannot have another fruit.
0: కనుక మనం చేసినటువంటి యొక్క కర్మలన్నీ కూడాను మన భ్రాంతిచే దీన్ని నేను చేశానని భావించడం చేతనే తాను అనుభవించడానికి తగినటువంటి యొక్క దీన్ని కోల్పోతున్నాడు.
1: బికాస్ హీ హస్ గాట్ దట్ ఫీలింగ్ ఆఫ్ డూయర్ హీఈస్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వాట్ హీస్ డన్.
0: ఈ అనుభవించేదంతా కూడాను సూక్ష్మదేహమే.
1: ది యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఈస్ ద సటిల్ బాడీ.
0: ఇది మయ మనోమయ విజ్ఞానమయ కోశముల యొక్క స్వరూపము.
1: This is the form of the sheath of life, the sheath of mind, and the sheath of wisdom.
0: దీనిని వేదము ఋతం సత్యం బృహత్తం అన్నారు.
1: This Veda calls it Ruta,
0: Satyam, Bruhattvam.
1: And Bruhattvam. Bruhattvam.
0: Anaga Vishalattvam.
1: Meaning vastness.
0: దీనిని ఉపనిషత్తులంత కూడాను
1: this Upanishads
0: మహాతత్వము అన్నారు.
1: Described it as Mahatattva.
0: దీనిని భూమము అన్నారు.
1: It also described as భూమం.
0: భూమం అనగా బ్రహ్మతత్వమే భూమం.
1: భూమ meant the nature of Brahman.
0: బ్రహ్మ అనగా ఆ వ్యాప్తింపజేసేటువంటి గుణం కలిగినటువంటిది బ్రహ్మ.
1: ద బ్రహ్మ మెన్ దట్ విచ్ ఇస్ ఎక్స్పాన్సివ్, దట్ విచ్
0: ఎప్పుడు కూడా నువ్వు వ్యాపించి పోతూ ఉంటుంది.
1: మీనింగ్ ఇట్ స్ప్రెడ్స్, ఇట్ ఎక్స్పాండ్.
0: ఈ వ్యాపించేటువంటి గుణము గాలితో కూడినటువంటిది.
1: దిస్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాస్ట్నెస్ ఈస్
0: గాలి సర్వత్రా వ్యాపించి పోతుంటుంది.
1: ద ఎయిర్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: ఇది పంచభూతములలో ఒకటి.
1: ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ యొక్క ఐదు ఇంద్రియములు కూడాను మానవుని యొక్క హస్తగతమైనటువంటివి.
1: ఆల్ ఫైవ్ సెన్సెస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ కంట్రోల్ ఆఫ్ మ్యాన్.
0: నిజముగా మానవుడు ఈ పంచభూతములను స్వాధీనమునందు ఉంచుకొని ఎంతో అధికుడుగా కావలసినటువంటి యొక్క స్థితిని తాను కోల్పోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిజ్ రియల్ పొజిషన్. యాక్చువల్లీ హీ కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ యొక్క ఐదు ఇంద్రియములకు తాను దాసుడు కావటం చేతనే
1: యాజ్ ఎ బికమ్ స్లేవ్ టు ఫైవ్ సెన్సెస్
0: తాను సర్వమునకును బద్ధుడైపోతున్నాడు.
1: ఈస్ బౌండ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: కనుక మనము బద్ధులము కాదు.
1: సో యూ షుడ్ నెవర్ బి చైన్డ్, బౌండెడ్.
0: బుద్ధులమే.
1: యూ షుడ్ బి ఇంటెలిజెంట్ వన్.
0: కనుక ఇలాంటి బుద్ధి ఉండినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్
0: మనము మానవత్వాన్ని విభజించుకుని పోతున్నాము.
1: వి డివైడ్ హ్యుమానిటీ.
0: ఈ మానవత్వము చాలా విశిష్టమైనటువంటిది.
1: This human life is very significant.
0: ఉత్కృష్టమైనటువంటిది.
1: It's noble.
0: సౌజన్యమైనటువంటిది.
1: It's all
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one of character.
0: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి.
1: We have to understand in the first instance the meaning of human life.
0: మానవుని కంటే అధికమైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు.
1: In this world there is nothing more than the life of a human being.
0: అట్టి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని మనము ధరించి
1: having had that divinity within the human life,
0: alpatvamainatundi oka deha bhrantini manam varinchi,
1: we are after that mean body feeling,
0: manamu atma tattvanni vismarinchukuntunnamu.
1: We forget the nature of the self.
0: Idi sariyainatundi kaadu.
1: This is not a proper way.
0: Enni vidyalu manam chadutunnam.
1: We study so many forms of education.
0: Enni yantramulanu manam kanipettunnam.
1: We have discovered many machines.
0: Ivanni kudunu kevalamu prakrutamainatundi ganu కేవలము ఒక విధమైనటువంటి యాంత్రికమైనటువంటివిగాను గోచరిస్తున్నాయి.
1: దే ఆర్ మియర్లీ వరల్డ్లీ అండ్ మెకానికల్.
0: ఇది యాంత్రికమైనటువంటి జీవితంగానే నడుస్తూ ఉంటుండాలి.
1: ఇట్ గోస్ ఫోర్ట్, ఇట్ ప్రొసీడ్స్ లైక్ ఎ మ్యాన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ లోపల మనము హార్ట్ లేకుండా మనము జీవిస్తున్నాము.
1: ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్ వీ లివ్ వితౌట్ హార్ట్.
0: కనుక మన హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము.
1: ద హార్ట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
0: ఈ హృదయ స్థాయం నందు దివ్యత్వమే ఉండాలి. కానీ మానవత్వం కానీ మరొక పశుత్వం కానీ మరొక అల్పత్వం కానీ ప్రవేశించటకు వీలు లేదు.
1: ఇన్ దిస్ హార్ట్ దేర్ ఇస్ ప్లేస్ ఓన్లీ ఫర్ డివినిటీ. దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ హ్యూమానిటీ.
0: సర్వేంద్రియములు కూడాను
1: ద బాడీ అండ్ ఆల్ ద లింబ్స్
0: దివ్యత్వం యొక్క ప్రకాశ నిమిత్తమే దీనిని ఏర్పడినటువంటివే. కానీ
1: దే ఆర్ మెంట్ టు షైన్ దట్ ఆఫ్ ద డివినిటీ.
0: అన్య మార్గములకై ఏర్పడినటువంటిది కాదు.
1: They are not meant for other purpose.
0: Manam illu kattam.
1: We constructed a house.
0: Manam kitkilu pettam.
1: We have windows.
0: Dwaramulu nirminchukunnamu.
1: We opened the door.
0: Ee dwaramulu endukosam nirminchukunnamu.
1: Why have you kept the door there?
0: Manam vachi poye nimittam.
1: Why for exit and entrance?
0: Mana yokka bandhu mitrulu lopala raavadam povadam jariye nimittam.
1: It's only for our relatives and friends to get in.
0: ఎవరు దీనికి అవసరమైనటువంటి వారు అధికారిగా ఉన్నారో వారిని మాత్రమే ఈ ద్వారంలో మనం ప్రవేశపెట్టాము.
1: We open the door to make those people that have authority to enter.
0: వారు ఉన్నది కదా అని దారిలో పోయేటువంటి గాడిదలు పందులంతా మనం ప్రవేశపెట్టాము.
1: As you have the door, you don't permit the street pigs and the dogs to enter the house.
0: ఈనాడు మనకు ఇంద్రియములు అనేటువంటి ద్వారములు ఉంటున్నాయి.
1: We have got the doors, the limbs.
0: ఈ ఇంద్రియముల ద్వారముల చేత ఏ పవిత్రమైనటువంటి భావములో, ఏ యొక్క ఉత్కృష్టమైనటువంటి భావములో, ఏ యొక్క సౌశీన్యమైనటువంటి భావములో దీని లోపల ప్రవేశపెట్టాలి.
1: These limbs which are the doors should permit the noble feelings, the sacred
0: feelings.
1: It is for this purpose the body has indriyas or organs. The man who doesn't realize this truth,
0: దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలంతా కూడాను మనం లోపల ప్రవేశపెడుతున్నాం.
1: We permit all bad feelings and bad thoughts.
0: తద్వారా మన హృదయం మాలిన్యమైపోతుండాలి.
1: For that reason the heart is polluted.
0: ఈ హృదయ మాలిన్యమునందు భగవంతుడు ఉండడానికి వీలులేనిటువంటి పరిస్థితిగా చేసుకుంటున్నాం.
1: In this polluted heart God has no place.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను మలినమైనదిగానే కనిపిస్తుండాలి.
1: Today the whole world is polluted.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ ఐదు ఇంద్రియములు కూడాను, ఐదు సెన్సెస్ కూడాను, ఐదు భూతములు కూడాను అంతా మలినంగా ఏర్పడిపోయినాయి.
1: The five senses, the five elements are polluted.
0: మంచి గాలి మనకు లభ్యం కావటం లేదు.
1: We don't have even
0: మంచి నీరు మనకు ప్రాప్తించటం లేదు.
1: We don't have pure water.
0: మంచి శబ్దం మనకు శ్రవణం చేయడానికి వీలు లేదు.
1: We don't have good sound.
0: మంచి స్పర్శ కూడాను లేదు.
1: We don't have even good touch.
0: మంచి లైట్ కూడాను లేదు.
1: We don't have even good light.
0: ఇంకా మానవత్వం ఏ రీతిగా ఇంకా విశ్వశాంతిని చేకూర్చేటువంటి విధాన్ని గుర్తించుతుంది?
1: How do we expect the humanity to have the welfare?
0: పంచభూతముల నుండి మనం మాలిన్యపరచుకుంటున్నాము.
1: The five elements we pollute.
0: కనుకనే మనస్సు దీనికి అతీతమైన స్థితిని పొందాలని ఆధ్యాత్మిక ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో స్పిరిచువాలిటీ టీచర్స్ దట్ వీ షుడ్ గో బియాండ్ ద మైండ్.
0: ఇది కొన్ని విధమైన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఇన్నర్ విజన్.
0: ఇది రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ అని.
1: దిస్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్.
0: ఈ రియలైజ్ చేయటం లోపల ఉంటుండాది మన అంతర్బోధ.
1: The inner teaching lies in this realization.
0: ఏది నీవు టీచ్ చేసినప్పటికీ బహిర్ముఖం కాదు, అంతర్ముఖంలో నీవు విచారించాలి.
1: Whomsoever you pray, you should inquire within, not outside.
0: అదే realization of cosmic energy అన్నారు.
1: That is called realization of cosmic energy.
0: ఈ cosmic energy అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: Where is this cosmic energy?
0: సర్వత్రా ఉంటుండాలి.
1: It is everywhere.
0: In you, with you, above you, below you, around you.
1: This cosmic energy is in you, with you, above you, below you, around you.
0: నీవి ఒక కాస్మిక్.
1: You yourself is cosmic energy.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: This truth you are not able to recognize.
0: అగస్త్య మహర్షి,
1: సెయింట్ అగస్త్య,
0: రాములు, అయ్యా మీరు పరమాత్మ స్వరూపులు, మీకు ఈ విచారం ఎందుకు? ఈ అరణ్యవాసం ఎందుకు? ఎందుకు మీ విధమైనటువంటి ఒక నాటకము సృష్టించుకున్నారు అని ప్రశ్నించినప్పుడు రాములు తెలియని అమాయకుని వలె, నేను భగవంతుడా, నేను అతీతమైనటువంటి ఒక శక్తినా అని తానే ఆశ్చర్యపడినట్టుగా ఈ రామాయణం నిరూపిస్తూ వచ్చింది.
1: సెయింట్ అగస్త్య ఆస్క్ లార్డ్ రామ, యు ఆర్ వెరీలీ గాడ్, వై డు ఎనాక్ట్, వై డు యాక్ట్ దట్ వే యాజ్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్?
0: అనగా దేహం యొక్క ప్రభావము ఇన్ని విధమైనటువంటి అజ్ఞానములకు అవకాశం అందిస్తూ వస్తుంటారు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద బాడీ ఫీలింగ్ లీడ్స్ టు ఇగ్నోరెన్స్.
0: ఈ దేహం అనేటువంటి తత్వము కేవలము ఒక పనిముట్టుగా మనం భావించాలి.
1: వీ హావ్ టు టేక్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సరి అయినటువంటి స్థితిలోనే ఉంచుకోవాలి.
1: దిస్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి ఇన్ ప్రాపర్ పొజిషన్.
0: భోజనం చేస్తున్నాం మనం.
1: వీ ఈట్
0: ఎవరి కోసము?
1: ఫర్ హూ సేక్?
0: దేహరక్షణ కోసమే.
1: ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే వేదము భిక్షాన్నం దేహరక్షార్థం అన్నారు.
1: దేర్ఫోర్ వేదా సేస్ ద ఫుడ్ ఈస్ ఫర్ ద బాడీ.
0: ఇంకా గుడ్డలు ధరిస్తున్నాము.
1: వీ పుట్ ఆన్ డ్రెస్.
0: దేనికోసము? అలంకారం కోసం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ డెకరేషన్.
0: వస్త్రం శీత నివారణం.
1: ఇట్స్ ఓన్లీ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
0: మన యొక్క దేహం అంతా కూడాను రోగముల చేతనే కప్పబడి ఉంటుండాలి.
1: ద బాడీ ఈస్ కవర్డ్ బై ఆల్ డిసీజ్.
0: దప్పి,
1: థర్స్ట్,
0: ఇది ఒక రోగం.
1: This is a disease.
0: నీరు త్రాగటము ఇది ఒక ఔషధము.
1: Drinking water for thirst is the medicine.
0: ఆకలి ఒక రోగం.
1: Hunger is disease.
0: అన్నము తినటమే దీని యొక్క మందు.
1: Partaking food is its medicine.
0: ప్రతి ఒక్కటి కూడా రోగంగానే రూపొందుతుండాలి.
1: Everything shapes as a disease.
0: మన రాగమే ఒక రోగం. వాంఛలే ఒక రోగం.
1: Desires constitute disease.
0: కానీ ఈ యొక్క రాగమును నెరవేర్చుకునే నిమిత్తమై
1: to fulfill the desire,
0: అనేక విధమైనటువంటి పెడమార్గములను మనం పడుతున్నాం.
1: We take all kind of perverse directions.
0: కనుక మొట్టమొదట ఈ రాగం అనేటువంటి రోగాన్ని నివారణ చేసుకోవాలి.
1: So we should cure ourselves from the disease of desire.
0: ఏమిటి ఈ రాగం?
1: What is this attachment?
0: వాంఛని రాగం.
1: The desires constitute attachment.
0: దీనిని ఆశ ఆశ అంటారు.
1: This is desire.
0: దీనిని తృష్ణ తృష్ణ అంటారు.
1: This is also called thirst.
0: ఆశలు కూడాను రెండు విధములైనటువంటి ఆశలు ఉంటున్నాయి.
1: The desires are of two types.
0: పేరాశ దురాశ.
1: The excessive desire and the desire you cannot accomplish.
0: మానవునికి అనుకూలమైనటువంటివన్నీ ఆశించటము ఇది ఏమాత్రము దోషము లేదు.
1: There is nothing wrong to aspire for that which is possible.
0: తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, ఇంకా ఏవైనా అంతో ఇంత రోగం వస్తే ఔషధాలు కూడా మనం తీసుకోవాలి.
1: You need food, raiment and shelter to eat, to live and to put on.
0: ఈ విధమైనటువంటి ఆశలను కోరుకోవటంలో ఇది దోషము లేదు.
1: There is no mistake in having desires.
0: కానీ దీనిని మితిమీరిపోయినటువంటి దురాశగా మార్చుకుంటే.
1: But if you make it excessive desire.
0: ఆ దురాశనే రాగము అని ఉంటూ వచ్చారు.
1: That excessive desire is the cause for attachment.
0: కనుక మానవునికు ఆశ ఉండవచ్చును.
1: Man may have desire.
0: కానీ ఈ ఆశలు చీమలు పుట్టడం వలె పెరగకూడదు.
1: But the desires should not go on spreading like ants.
0: ఈ ఆశలంతా కూడాను
1: all the desires
0: దోచుకునే రోగము దాచుకునే వ్యక్తిత్వము మనలో ప్రవేశించకూడదు.
1: It should not be like sickness which is hidden or that which is expressed.
0: పశుపక్షి మృగాదులు కూడాను కాలానుగుణ్యంగా భుజిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts as well eat and sleep as per the time.
0: కాని వాటికి దాచుకునేటువంటి సోమరత్వము స్వార్థము దోచుకునేటువంటి యొక్క రాక్షసత్వము అందులో లేవు.
1: They don't have anything like to capture or to hoard or to
0: మానవుడిగా పుట్టి
1: having been born as a human being
0: divyattunga tanu prakatimpajestu
1: expressing the divinity
0: ee alpattvayinattu bhavamulannu pravesha pettukotam cheta
1: because of the mean feelings in him
0: manavattvanni swatasiddhanga kolipothu vastundi.
1: He loses the natural quality of a human being.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: Oka inupa mukka untundali.
1: Here is iron piece.
0: Idi enta bhadram ganu enta strong ga enti vidinattu kathinanga untadi.
1: It is very strong and safe.
0: కాని దానిని మట్టిలో వేసినప్పుడు
1: when once you put it in the dust
0: ఈ డస్ట్ అంతా పట్టి
1: because of the dust
0: కొంతకాలంలో రస్ట్ అవుతుంది.
1: The iron gets rusted.
0: ఈ రస్ట్ పట్టడం చేత
1: because of the rust
0: iron శక్తి అంతా బస్ట్ అయిపోతుంది.
1: The power of the energy bursts.
0: ఈ బస్ట్ అయినప్పుడు దానిని అగ్నిలో వేసి టెస్ట్ చేయాలి.
1: As the iron piece bursts it should be tested in fire.
0: ఈ టెస్ట్ అయినప్పుడు ఈ మాలిన్యం వీడిపోయి ప్రకాశవంతమైనటువంటిదిగా మెత్తదనంగా రూపొందుతుంది.
1: As it is put to test in fire, it shines with all the effulgence and becomes soft.
0: ఎంత కఠినమైన ఇనుప ముక్క ఎంత మెత్తదనంగా రూపొందింది.
1: Such hard iron becomes so soft.
0: ఎంత నల్లగా ఉండినటువంటి యొక్క ఈ యొక్క రూపము ఎంతటి ప్రకాశవంతంగా మారింది.
1: Iron which is black in form becomes shines brilliantly.
0: కానీ బ్లాక్ ను బ్లాక్ గానే మనం డెవలప్ చేసుకోకూడదు.
1: But we should not mistake it with the true color black.
0: Black nu white ga marchukovadaniki prayatninchali.
1: We should make an effort to make the black shine white.
0: Manavudu
1: man today
0: kevalam telivitetulu balichipovatam cheta
1: because of the excess of intelligence
0: ahankaram adhikamavuta cheta
1: because of excessive ego
0: vijnanam shunyamai
1: because of loss of wisdom
0: marinta ajnananga pravartistu vastunnadu.
1: He conducts himself more ignorantly.
0: Etla
1: how
0: nallaga undinatundi bogunu తెల్లగా మార్చాలని సంకల్పించుకున్నాడు.
1: మ్యాన్ హస్ డిటర్మిన్డ్ టు ట్రాన్స్ఫార్మ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ కలర్.
0: కానీ ఈ నల్లటి బొగ్గును తెల్లగా మార్చాలని చెప్పని సోప్ వేసి తిక్కుతూ వచ్చాడు.
1: టు చేంజ్ ది కలర్ ఆఫ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ హీఈస్ జస్ట్ వాషింగ్ విత్ సోప్.
0: సోప్ కూడా నల్లగా మారిపోతూ వచ్చాడు.
1: సోప్ ఆల్సో టర్న్స్ బ్లాక్.
0: ఈ సంగదోషమే.
1: It is the mistake of the company.
0: ఇది సరికాదని తెల్లని పాలు తెచ్చి ఈ నల్లటి బొగ్గును కడగడానికి ప్రయత్నించాడు.
1: In the place of soap he brought now white milk, start washing the black coal.
0: కాని మిల్క్ కూడాను నల్లగా మారిపోయింది.
1: Milk also turned black.
0: ఇది కాదు పద్ధతి.
1: This is not the procedure.
0: ఇది లౌకికమైన భౌతికమైన అల్పమైనటువంటి పద్ధతులు ఇవన్నీ.
1: These are worldly low procedures.
0: లో చింతన చేయాలి.
1: Then you should think within.
0: ఇది బొగ్గు ఇప్పుడు బొగ్గుగా మారింది. ఇది బొగ్గుకు పూర్వం ఏ రీతిగా ఉండినది, ఇది ఏమిటి అని విచారణ చేయాలి.
1: The present coal, what was its original form earlier? One should inquire.
0: ఇది పూర్వము కర్ర.
1: Earlier it was wood.
0: ఈ కర్ర అగ్ని సంస్కారం కావటం చేతనే కర్రగా కాకుండా లేక తెల్లగా కాకుండా నల్లగా మారిపోయింది.
1: బికాస్ దిస్ ఫైర్, బికాస్ ఆఫ్ దిస్ వుడ్, బికాస్ ఆఫ్ ద రిఫైన్మెంట్ ఆఫ్ ద ఫైర్, ఇట్ డజంట్ రిమైన్ యాజ్ వుడ్, ఇట్స్ నాట్ బ్లాక్, ఇట్ రిమైన్స్ బ్లాక్ లైక్ కోల్.
0: సహజ స్వరూపము లేదు,
1: ఇట్ హస్ నో నేచురల్ ఫామ్.
0: పూర్ణ స్వరూపము కాదు,
1: ఇట్ హస్ నో అర్లియర్ ఫామ్.
0: మధ్య స్వరూపాన్ని పొంది మాలిన్యంగా ఉంటుండాలి.
1: ఇట్ హస్ ఎ ఫామ్ ఇన్ ద మిడిల్ అండ్ టర్న్స్ బ్లాక్.
0: అయితే దీనిని ఏ రీతిగా తిరిగి పూర్ణ స్వరూపానిగా మార్చాలి?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బ్రింగ్ ఇట్ టు పర్ఫెక్షన్?
0: ఇది ఏ అగ్ని చేత ఈ యొక్క కర్ర బొగ్గుగా మారిందో అదే అగ్నిలో తిరిగి పడవేసే.
1: దట్ ఫైర్ విచ్ మేడ్ ద వుడ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ కోల్ నౌ,
0: అగ్నిలోనే వేసి ఈ బొగ్గును బాగా కాల్చు.
1: పుట్ ఇట్ ఇన్ ద ఫైర్ అండ్ బర్న్ ఇట్ మోర్.
0: పూర్ణంగా కాలిన తర్వాత తెల్లగా మారిపోతుంది ధూళిగా.
1: వెన్ ఇట్ ఈస్ బర్న్ ఫుల్లీ then it becomes white,
0: అప్పుడే వైట్ అండ్ లైట్ కూడాను మారిపోతుంది.
1: Then it becomes white and light.
0: ఈ విధానాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: This procedure we should recognize.
0: అది ఏ అంతర్దృష్టి అన్నారు.
1: That is inner vision.
0: కనుకనే దీనిని నిజమైనటువంటి యొక్క పవిత్రమైన సూపర్ మైండ్ అన్నారు.
1: This is sacred super mind.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర పూర్ణత్వాన్ని పొందేటప్పటికే ఓవర్ మైండ్ గా మారిపోతుంది.
1: ది సూపర్ మైండ్ విత్ ఆల్ ఇట్స్ సాంక్టిటీ బికమ్స్ ఓవర్ మైండ్.
0: కర్ర కాదు, బొగ్గు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ వుడ్ నార్ కోల్.
0: ఇది శిరస్సును ధరించుకునేటువంటి విభూతిగా తయారవుతుంది.
1: ఇట్ ఈస్ ది విభూతి దట్ అడాన్స్ ది ఫేస్.
0: ఈ విభూతి మానవునికి ఒక జ్ఞానాన్ని బోధిస్తుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ విభూతి దట్ టీచెస్ విజ్డమ్ టు ద డర్ట్.
0: ఓ మానవుడా,
1: ఓ మ్యాన్,
0: ఈ ప్రపంచములో పల సమస్త పదార్థములు కూడాను,
1: ఆల్ ద మెటీరియల్ ఇన్ ద వరల్డ్,
0: కట్టకడపటికి అగ్ని సంస్కారం చేత భస్మం కావాల్సింది.
1: అల్టిమేట్లీ ఇట్ ఇస్ రిఫైన్డ్ బై ద ఫైర్ బికమ్స్ యాష్.
0: ఈ సర్వ పదార్థముల యొక్క అంత్యస్వరూపము మీమాంస భస్మమే.
1: ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ది ఎండ్, ద రియాలిటీ ఇస్ యాష్.
0: కనుక మన దేహం కూడాను మన నష్టదాతను బట్టి భస్మమే.
1: The body is also is something that is vibhuti on the forehead. Nothing is permanent.
0: ఒక్కటే శాశ్వతము.
1: Only one is permanent.
0: అదే అంతర్వాణి.
1: That is inner voice.
0: అదే ఆత్మతత్వము.
1: That is itself.
0: అదే దివ్యత్వము.
1: That is divinity.
0: అదే పవిత్రము.
1: That is sacred.
0: అదే నిజమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత.
1: That is the true significance in the human life.
0: కనుక మానవత్వంలో ఇంత విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వం ఉంటుంది కూడాను,
1: having the divinity in the human life,
0: manam telusukolekapothunnam,
1: we are not able to understand.
0: Kavasanta nidhi mana kaalakindane untundali.
1: There is so much of wealth right under your feet.
0: Ee kalaka vastuvadulu kuda mana kaalakindane untunnayi.
1: All the gold, every objects are beneath your feet.
0: Kaani manaku teliyinanta kaalamu,
1: so long you are not aware,
0: manam ekkado prapanchamulo manam vetukutu pothunnamu.
1: We search for them all over the world.
0: Kaani ee bhoomi yandu ee vidhamainatundi yokka దివ్యమైన యొక్క మణులు ఉంటున్నాయని గుర్తించిన తర్వాత ఇంకా మరి వేరే వెతకము.
1: హావింగ్ నోన్ రైట్ అండర్ ద ఫీట్ దేర్ ఆర్ ప్రెషస్ జెమ్స్ యు డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఇంటిలోన జ్యోతి వెలుగుచునుండగా పరుల ఇంటికి అగ్గి కరుణని అరుగనేలా.
1: When the light is burning brilliantly in your house, why should you go for fire?
0: ఇంటిలోనే నీకు అగ్ని కావాల్సినంత ఉంటుంటే దీనిని కోరి పరువుల ఇంటికి నీవు ఎందుకు పోవాలి అగ్నికి?
1: When you have fire place at your house, why should you go step into the neighbor's house?
0: దేవుడనగ నీ దేహమందే ఉంటుండగా,
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ బాడీ,
0: దేవుడు ఎక్కడ నుంచి దేవుడాడది వేళ,
1: వై షుడ్ యు సర్చ్ ఫర్ గాడ్?
0: కాదు కాదు,
1: నో,
0: నీలో ఉన్నాడనేటువంటిది సత్యాన్ని నీవు గుర్తించకుండా ఉన్నంత కాలము దేవుణ్ణి బయట నీవు వెతుకుతావు.
1: సో లాంగ్ యూ డోంట్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ బిగిన్ టు సర్చ్ అవుట్ సైడ్.
0: కాదు, నీలోనే ఉన్నాడని గుర్తించు.
1: యు నో దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: నీవు ఇంకెక్కడా పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: దట్ spreads everywhere.
0: సర్వశక్తిని కూడా నీకు అందిస్తుంది.
1: దట్ విల్ గివ్ యు ఆల్ ఫ్యాకల్టీస్ పవర్.
0: నీవు అది అనేటువంటిది రెండు భేదములు ఉండవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ దట్.
0: తన పర అనేటువంటి భేదరహితమైపోతుంది.
1: ఇట్ బికమ్స్ దేర్ విల్ బి నో డిఫరెన్స్ బిట్వీన్ మైన్ అండ్ థైన్.
0: సర్వభూతాంతరాత్మ, ఒకే ఆత్మ సర్వభూతములకు కూడాను అంతరాత్మగా ఉంటుండాలి.
1: ద సెల్ఫ్ ఇస్ ఇన్డ్వెలర్ ఇన్ ఆల్ ద బీయింగ్స్.
0: కనుక మనము మానవులము మానవులము అని కేవలము ఒక విధమైనటువంటి యొక్క అల్పజీవులుగా మనం విశ్వసించరాదు.
1: టేకింగ్ అవర్ లైవ్స్ ఇస్ హ్యూమన్ లైవ్స్, వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ లో.
0: ఎన్ని జన్మల నుంచినో కూడా నీవు మార్పు చెందినప్పటికీ నీ దేహములు నీవు వస్తూనే ఉంటున్నావు.
1: యు ఆర్ జస్ట్ కంటిన్యూయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ పాస్ట్ లైవ్స్.
0: దీనికి ఏమాత్రం కూడా అంత్యము లేదు.
1: ఇట్ హెస్ నో ఎండ్.
0: ఈ దేహములు మార్పు చెందుతున్నవే కానీ ఆత్మతత్వములకు అంత్యమే లేదు.
1: Bodies change, but there is no end for the self.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: నీవు సముద్రం దగ్గరికి వెళ్ళు,
1: you go to sea.
0: ఒకదాని మీద ఒకటి అలలు తరంగములు అభివృద్ధి అవుతూ వస్తుంటాయి.
1: Waves go forth one after one.
0: అయితే ఆ తరంగమును నీవు ఎంచుకోవడానికి ఎక్కడ ప్రారంభిస్తావో అప్పటి నుంచి అది ప్రారంభంగా ఉంటుంది.
1: The place, that point where you start counting the waves, that becomes the first.
0: ఎప్పుడు నీకు అలసట కలిగి నీవు కౌంట్ చేయటం విరమించుకుంటావో అది అంత్యంగా ఉంటుంది.
1: At that time when you stop counting the number of waves, that is the end.
0: కానీ సముద్రం ఉండినంత వరకు అలలు మాత్రము అంత్యము కావు.
1: But waves will never come to an end so long there is ocean.
0: ఈ విశ్వం ఉండినంత వరకు కూడా నువ్వు చైతన్యం అనేది దానికి అంత్యమే లేదు.
1: So long there is world, there is no end for awareness.
0: కేవలం నీ మానవత్వం అనేటువంటి ఒక ఉపాధిని ఆధారం చేసుకున్నంత వరకు ఇది ఒక అంత్యంగా కనిపిస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద వెస్టర్ ఆఫ్ బాడీ యు ఫీల్ ది ఎండ్.
0: కనుకనే మానవ,
1: సో దిస్ వర్డ్ మానవ,
0: ఈ పదములు ఎందుకు కూడా నువ్వు చక్కగా మీరు అర్థాన్ని గుర్తించాలి.
1: యు హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ వర్డ్
0: కాదు
1: మా, నో
0: నవ, కొత్త,
1: నవ న్యూ,
0: కొత్త కాదు నీవు, పాతవాడే.
1: యు ఆర్ నాట్ న్యూ, ద సేమ్ ఓల్డ్ వన్.
0: కనుక నీవు పాతవాడే,
1: యూఆర్ ది ఓల్డ్ వన్.
0: కానీ పాతవాడినంటే ఏమి, పాతది ఆత్మనే.
1: మీనింగ్ దట్ ఏన్షియంట్ వన్ ఇస్ సెల్ఫ్.
0: రోతదే ఈ దేహము.
1: దాట్ విచ్ ఇస్ డర్టీ ఇస్ బాడీ.
0: కనుక రోతదాన్ని నీవు విశ్వసిస్తున్నావే కానీ పాతదైనటువంటి ఆత్మను నీవు విశ్వసించడం లేదు.
1: యూ హావ్ గట్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్ డర్టీ బాడీ బట్ నాట్ దట్ ఇన్ఫినిట్ సెల్ఫ్.
0: జ్ఞానము అనేటువంటిది,
1: ద విజ్డమ్,
0: ప్రత్యేకంగా వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ సెపరేట్లీ టు బి అక్వైర్డ్.
0: ఈ ప్రత్యేకంగా వచ్చేటువంటి జ్ఞానము కల్పితమైనటువంటి జ్ఞానము లేదు.
1: దట్ విజ్డమ్ యు అక్వైర్ సెపరేట్లీ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: ఒక ఫిజిక్స్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఫిజిక్స్.
0: ఆ ఫిజిక్స్ లో ఒక నీడిల్ తీసుకుని వచ్చాము, సూది.
1: యు బ్రింగ్ ద నీడిల్.
0: ఈ సూదిని ఒక విధమైనటువంటి అగ్నిలో పెట్టే సాగిపోతుంది.
1: వెన్ యు పుట్ దిస్ నీడిల్ ఇన్ ఫైర్ ఇట్ ఎక్స్పాండ్స్.
0: ప్రాకృతమైన ఫిజిక్స్.
1: దిస్ ఇస్ వరల్డ్లీ ఫిజిక్స్.
0: ఇంకా బాటనీ ఉంటుండాలి.
1: దెన్ బాటనీ.
0: ఒక పైప్ లోపల ఒక వేర్లను పైన పెట్టి కొమ్మలను క్రింద పెట్టి చూడు, అది పెరుగుతూ వస్తుంటాయి.
1: ఇఫ్ యు పుట్ ద ప్లాంట్ ఇన్ ద పైప్స్ ద రూట్స్ విల్ గో డౌన్వర్డ్స్ అండ్ ద ప్లాంట్ విల్ గో అప్వర్డ్స్.
0: ఇంకా కెమిస్ట్రీలో చూస్తే,
1: దెన్ ఇన్ కెమిస్ట్రీ,
0: పసుపు సున్నము రెండు కలిపితే రెడ్ కలర్ వస్తుంటుండాలి.
1: యు ఫైండ్ ద టర్మరిక్ అండ్ ద లైమ్ విల్ గివ్ యూ ద రెడ్ కలర్.
0: ఇవన్నీ కేవలం కల్పితమైనటువంటి కలర్స్, కల్పితమైనటువంటి సృష్టిలు, కల్పితమైనటువంటి ఒక వస్తువులు.
1: దే ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్.
0: ఇది కల్పితమైన జ్ఞానము.
1: దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ విజ్డమ్.
0: ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
1: దిస్ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
0: ఇది విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జ్ కాదు.
1: విజ్డమ్ ఇస్ నాట్ నాలెడ్జ్.
0: అది అంతర్ముఖమైనటువంటి ఒక శక్తి.
1: ఇట్ ఈస్ ఇన్నర్ పవర్.
0: ఇది దివ్యత్వమైనటువంటిది.
1: ఇట్ ఈస్ డివైన్.
0: దివ్యత్వమైనటువంటి దానికే ఒక విధమైనటువంటి జ్ఞానము అన్నారు.
1: దట్ విచ్ ఇస్ డివైన్.
0: ఈ లౌకికమైన అన్ని కూడా అజ్ఞానములే.
1: ఆల్ దట్ ఈస్ వరల్డ్లీ ఈజ్ ఇగ్నోరెంట్.
0: ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వారు అజ్ఞానంలోనే పడి అజ్ఞానమునే పెంచుకుంటున్నాము.
1: దోస్ హూ ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్ దే ఆర్ ఇగ్నోరెంట్ అండ్ దే డెవలప్ ఇగ్నోరెన్స్.
0: మాయలోనే పుట్టి,
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ఇల్యూషన్,
0: మాయలోనే పెరిగి,
1: గ్రోయింగ్ ఇన్ ఇల్యూషన్,
0: మాయ నెరుంగరు మందమతులు.
1: The foolish one does not realize illusion.
0: బ్రతుకులన్నీ మాయ.
1: Whole life is illusion.
0: భవబంధములు మాయ.
1: Attachments illusion.
0: సంసారం అది మాయ.
1: Family illusion.
0: సావు మాయ.
1: Death is illusion.
0: మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా.
1: Why should you be carried away by this illusion, the life?
0: కనుక అంతా కూడా మాయనే.
1: Everything is illusion.
0: ఈ మాయనే అజ్ఞానము.
1: This illusion is ignorance.
0: మాయా.
1: Two word letters here, మాయ.
0: కానటువంటి దీనంతా ఉన్నదాన్ని లేనట్టుగా భావిస్తున్నావు మాయ.
1: This illusion is that we take it the non existent.
0: మాయకు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
1: This illusion has no separate form.
0: లేని దానిని ఉండినట్టుగా, ఉన్నదానిని లేనట్టుగా భ్రమిస్తున్నాము.
1: We are deluded because we take it that which is existent non existent.
0: ప్రభావమే.
1: It is ignorant feeling.
0: తాడును చూచాము.
1: We see the rope.
0: కొంత చీకటిగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ డార్క్.
0: ఇది పాము అని భ్రమిస్తున్నాము.
1: యు ఆర్ డెల్యూటెడ్ ఇట్ యాజ్ ఎ.
0: ఈ తాడును చూచి పాము అనుకునేటువంటి వాడు లైట్ గా ఉంటుంటే అనుకోవడానికి వీల్లేదు.
1: He is deluded, taking mistaken identity, the rope as a
0: snake. చీకటిలో ఉండినప్పుడే ఇది తాడు చూచి పామని భ్రమిస్తున్నాడు.
1: Because of the darkness there is this mistaken identity.
0: చీకటి అనేది అజ్ఞానమే.
1: This darkness is ignorance.
0: తిరిగి ఒక టార్చ్ తెచ్చి దానిపైన వేసి,
1: then switch on the torch.
0: ఓ, ఇది పాము కాదు త్రాడు అని అనుకున్నావు.
1: This is not snake, it's a rope.
0: నీవు పూర్వము టార్చ్ వేయకమునుపు ఇది త్రాడు త్రాడుగానే ఉంది.
1: Before you put on the torch, the rope is rope.
0: నీ టార్చ్ వేసిన తర్వాత కూడా తాడుగానే ఉంటుండాలి.
1: అజ్ఞానంలోనా
0: అది ఒక్కటే, జ్ఞానంలోనా ఒక్కటే, వచ్చినది పోయినది నీ భ్రమనే.
1: Either in ignorance or in knowledge, it comes and goes, just illusion. But the snake has not gone and has not come. In wisdom, the snake has not gone and rope has not come. That neither goes nor comes is the nature of Brahman.
0: ఇవన్నీ వచ్చిపోయినటువంటివన్నీ కూడా భ్రమలే.
1: ఆల్ దోస్ దట్ కమ్ అండ్ గో, బ్రహ్మ ఉండినంత
0: వరకు మన యందు బ్రహ్మ మనకు గుర్తించడానికి వీలు కాదు.
1: సో లాంగ్ దిస్ భ్రమ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: బ్రహ్మ పోవాలనుకుంటే
1: ఫార్ ది ఇల్యూషన్ టు గో
0: మనస్కుడు కావాలి.
1: వన్ షుడ్ విత్ డ్రా ద మైండ్.
0: ఈ మనస్సును అమనస్సుడు కావాలంటే ఏం చెయ్యాలి?
1: What should we do to withdraw the mind?
0: ఈ మనస్సును దైవముతో అర్పితము చేయాలి.
1: We should offer this mind to
0: భావములో దీన్ని ఇమిడించాలి.
1: We should merge in divine feeling. When once you offer your mind to God, everything is God only, nothing else.
0: ఈ మనసంతా కూడా దైవ స్వరూపాన్ని పొందిపోతుంది.
1: The entire mind assumes the form of God.
0: కానీ మనసుని ఈనాడు మనము ప్రకృతి పైన అమర్చుతున్నాము.
1: But today we divert our mind towards the world.
0: ప్రకృతి అనేటువంటి దీనిపైన మోల్డ్ వేస్తున్నాము.
1: And we have put it on
0: the mold of ప్రకృతి చింతనే చేస్తున్నాము.
1: And we are making it up.
0: కనుక ఇప్పుడు మైండ్ అంతా కూడా ప్రకృతిమయంగా ఉంటుండాలి.
1: Therefore the mind is full of ప్రకృతి
0: the nature. పురస్కరించుకొని మనోమూలం విదం జగత్తు, జగత్తంతా మనసు యొక్క స్వరూపం అయిపోయింది.
1: Basing on this it is said the entire universe is the form of the mind.
0: ఈ యూనివర్సల్ అంటే ఏమిటి?
1: What is this universe?
0: ఇది విశ్వము.
1: This is universe.
0: ఈ విశ్వం విష్ణు స్వరూపం కానీ కేవలం ప్రాకృతమైన స్వరూపం కాదు.
1: దిస్ యూనివర్స్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు గాడ్ బట్ నాట్ ఆఫ్ ద నేచర్.
0: విష్ణు కారకుడు, ఇది కారణము.
1: దట్ ఈస్ ద కాజ్, దిస్ ఇస్ ది ఎఫెక్ట్.
0: కార్యకారణ సంబంధమే విశ్వము.
1: ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ ది యూనివర్స్.
0: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ట్రూత్.
0: కానీ మనము ఆ సత్యాన్ని గుర్తించడం లేదు.
1: బట్ వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్.
0: అల్పత్వమును ఆశించి,
1: ఎస్పైరింగ్ ద లవ్ థింగ్,
0: అధికత్వాన్ని విస్మరించి,
1: ఫర్గెటింగ్ ద ట్రూత్,
0: కేవలం మానవత్వాన్ని కోల్పోతున్నాం.
1: వీ హావ్ లాస్ట్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు ఎంత విచిత్రమైనటువంటి యొక్క పేరు.
1: మానవ, హ్యూమన్ బీయింగ్, ద నేమ్ ఇస్ వెరీ,
0: ఎంత విలువైనటువంటి పేరు.
1: వాట్ వాల్యుబుల్ నేమ్ ఇట్ ఈస్.
0: మానవుడు మానవుడు అని కేవలం ఒక హీనంగా మనం భావిస్తున్నాము.
1: వీ కాల్ హ్యూమన్ బీయింగ్ వెరీ లవ్ అండ్ మీన్.
0: కాదు, ఆ మానవుడు ఎందుకు అల్పత్తుడిగా ఉండేటువంటి వాడు కొన్ని అధికత్వమైనటువంటి పేర్లను ఉచ్చరిస్తుంటాడు?
1: Though he remains low, but he speaks very high.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: మన ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
1: A beggar came to our doorstep of a house.
0: అమ్మా అనాథిని, నాకింత అన్నం పెట్టండి అంటాడు.
1: The beggar says, I am forlorn, give me food.
0: అనాథి అంటే ఏమిటి?
1: Who is really forlorn?
0: ఆద్యంతంలో లేనటువంటి వాడు.
1: He has no
0: బిచ్చగాడు కాదు.
1: He is just a
0: అనాథి. అనాథి అనగా దైవమే.
1: Anadi means that which is ancient.
0: చూడండి, ఒక్కొక్క పదం కూడా ఎంత పవిత్రమైనదిగా మనకు కనిపిస్తుంటుండాలి.
1: Each word is sacred.
0: కానీ మనము దానిని అల్పత్వంగా తీసుకొని అనాది అంటే ఎవరు అది ఆధారం లేనటువంటి వాడు అని మనం భావిస్తాం.
1: Anadi word we take as for long, the one who has no support.
0: ఎవరెవరి అర్థం వారికి పోతుంటుంటారు.
1: Then the whole meaning changes.
0: పదములకు అనేక నానార్థములు ఉంటున్నాయి.
1: Words have many meanings.
0: నానార్థములో యథార్థం ఉంటుండాలి.
1: In this there is
0: యథార్థాన్ని విస్మరించి అనర్థాన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు మనం.
1: We forget the truth and carried away by the misnomer.
0: కనుక ప్రతి విషయమునందు కూడాను ఎంతనో ఒక గాఢమైనటువంటి ఒక అంతమ అంతరార్థాలు ఉన్నాయి.
1: In everything there is special significance.
0: ఒకానొక సమయంలో,
1: at one time,
0: త్యాగరాజు సర్వమును త్యాగము చేసి,
1: sacrificing everything,
0: రాములే నా ప్రాణమని భావించి,
1: considering Rama as his very life,
0: నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా,
1: is it the will that gives pleasure or the proximity?
0: సన్నిధి చాలా ప్రదాసమైనటువంటిది. ద ప్రాణి కాలికి వచ్చినటువంటి యొక్క తగిలినటువంటి యొక్క శరీరని కూడాను తన్నివేశాడు.
1: Believing, having full faith in the proximity towards God, he denied all the
0: Hari kavali kani siri naaku akkaraledu annadu.
1: I want Hari the Lord, not the Siri the wealth.
0: కనుకనే హరిని ఆశించటం చేతనే,
1: బికాస్ దిస్ ఫైడ్ హరి గాడ్,
0: సర్వము కూడా తనకు సిద్ధించిపోయింది.
1: ఎవ్రీథింగ్ హీ కుడ్ అకంప్లిష్.
0: కబీరు,
1: దెన్ కబీర్.
0: కబీరు చాలా బీదవాడు.
1: కబీర్ ఇస్ పూర్.
0: కేవలం బట్టలు నేసి బ్రతికేటువంటి వాడు.
1: హీ జస్ట్ ఎ వీవర్.
0: అతను ఇంటికి వచ్చినటువంటి వారికి అందరికీ ఏదో బిచ్చమైన ఎత్తి ఇంత అన్నం పెట్టేటువంటి వాడు.
1: హీ యూస్ టు ఫీడ్ ఆల్ దోస్ దట్ కమ్ టు హిస్ హౌస్.
0: ఆనందంగా ఉండేటువంటి వాడు.
1: బట్ ఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఒకనాడు,
1: on one day,
0: రాజు,
1: the king,
0: ఆ యొక్క బికారికి అనాదికి ఏదో కొంతవరకు ధనధాన్య భోగస్తుంటా పంపించాడు.
1: To that beggar, the one who has not one to fall back, he has sent all the grain and
0: money. అనాథుడు అతనికి ఎవరు కూడా ఆధారం లేదు, అతనికి రాజు పంపించాడని చెప్పి అతనికి అందించమని సిపాయిలతో పంపించాడు.
1: He has no support, he has no none to fall back. Through his soldiers, he has sent the grain and wealth.
0: స్నానం చేసి వస్తున్నాడు కబీర్.
1: కబీర్ was returning after bath.
0: పల్లకి లోపల జనకనక వస్తువు అనాథలంతా కలకలలాడుతున్నాయి.
1: He saw all the wealth, the gold and the grain.
0: చూచాడు.
1: He watched.
0: ఎవరయ్యా దీన్ని పంపించారు?
1: He said, who has sent them?
0: మహారాజు దీన్ని పంపించాడు.
1: The king has sent them.
0: ఎవరికి ఇవ్వమని పంపించాడు?
1: For whose sake they are sent?
0: కబీర్ అనాథుడు, అతనికి ఇచ్చి దీన్ని చెప్పించాడు.
1: The king has sent because Kabir has none to fall back, therefore they are sent.
0: Oho, anathuniki ivvamani cheppada mee raju?
1: So is that fact that your king asked them to be sent to the one who has none to fall back?
0: Kadayya, naaku nathudu unnadu.
1: No, I have got a master. I am not left with none.
0: Naaku nathudu Sri Ramachandrude.
1: The master is Sri Ramachandra.
0: Kanuka naaku master untunnadu, nathudu untunnadu kabatti nenu anathuni kaadu.
1: I have got a master. Don't say that I have none.
0: రాములకి వేరే ఒక నాథుడు లేడు, అతనే అనాథుడు, అతనికి అర్పితం చేయమన్నారు.
1: Lord Rama has none to fall back, better you give it to him.
0: అనాథుడు ఎవరు ఉంటే భగవంతుడే.
1: Who is anatha? The one without anybody.
0: ఈ పదాలంతా విశ్వాసంగా తీసుకుని అనాథుడు అంటే దిక్కు లేనటువంటి వాడు అనుకుంటాం.
1: Today we take this anatha meaning the one left with none.
0: నాథుడు లేనటువంటి వాడు భగవంతుడే, నాథునికి నాథ, అనాథ నాథ.
1: He is the master of the master, God himself, he has none.
0: కరు అనాథుడు అనగా దైవత్వానికే సరియైన అర్థము.
1: God is really anatha, the one, none, the master above him.
0: మిగిలిన జీవులకందరికి ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: The rest of the beings have master.
0: ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవ అనేటువంటి పదములకు ఎంతో ఆత్మతత్వంగా దీనికి సరైన అర్థం ఏర్పడుతుంది.
1: Thus when we understand the meanings of different words, we will understand the true meaning of this manava, human being.
0: Divyatma swarupulara.
1: Embodiments of divine atma.
0: Meer atmagane vishwasinchandi.
1: You have full faith in the self.
0: Kevalamu kayadharuluga meer vishwasinchakandi.
1: Don't have the body feeling.
0: Dehamu manasu buddhi chittamu indriyam antakarana ivanni kudunu upadhulu manam dharinchetvanti dressulu.
1: The body, the mind, the intellect, ego, they are just a dress.
0: ఈ డ్రెస్ కూడాను ఒకానొక సమయంలో పోతుంటది.
1: You have to forsake the dress at
0: one time. Jesus కూడాను the death is the dress of the life అన్నాడు.
1: This Jesus said, death is the dress of life.
0: మనము మరణం అనుకుంటున్నాము, డ్రెస్ ను విప్పటమే మరణం అంటే.
1: You have to view death as just
0: ఒక డ్రెస్ ను వేసుకోవటమే.
1: Putting on the new dress.
0: మనం డ్రెస్ ను విప్పి చాగల వారికి ఇస్తే మనం ఏడుస్తున్నామా?
1: As you change your dress and give the old clothes to wash to washerman, you don't cry.
0: ఈ ఏడ్చడం దేనికోసము?
1: Why do you cry?
0: ఎంతో కాలం దీనితో అభిమానం కట్టుకుని సంబంధ బాంధవ్యంతో అనుభవించడం చేతనే దీనికోసం మనం ఏడుస్తున్నాం.
1: Because you have associated and experienced for long, you cry.
0: కనుకని ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిదని మనం భావిస్తుంటే ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు.
1: When you consider this relationship is temporary,
0: సుఖ దుఃఖములకు అంతా కూడాను మన అనుబంధమే మూల కారణం.
1: For everything is attachment.
0: Attachment దేనికి ఉండాలి?
1: To whom should
0: దైవముతో అటాచ్మెంట్ ఉండాలి.
1: You should be attached to God.
0: అది ఏనాడు కూడాను మార్పు చెందనటువంటిది.
1: That is changeless.
0: అది నిత్య సత్యమైనటువంటిది.
1: That is eternal truth.
0: కనుకనే మనము దైవ స్వరూపులుగా మనం విశ్వసించాలి.
1: You should have full faith that you are the forms of the divine.
0: అహం బ్రహ్మాస్మి.
1: I am the Brahman.
0: Tat tvam asi.
1: I am that.
0: Prajnanam Brahma.
1: I am that awareness.
0: I am Atma Brahma.
1: I am Brahman.
0: I am Atma. I am Brahma. I am it. ఆ విధమైనటువంటి యొక్క భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్, ఐ ఆమ్ ఆత్మ, ఐ ఆమ్ ఆత్మ,
0: ఐ ఆమ్ సో అండ్ సో, ఐ ఆమ్ మ్యాన్, ఐ ఆమ్ రామయ్య, ఐ ఆమ్ కృష్ణయ్య. ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి దేహ ప్రాంతులతో మనం పోకూడదు.
1: యూ షుడ్ నెవర్ హ్యావ్ బాడీ ఫీలింగ్, యూ షుడ్ హ్యావ్ మీన్ ఫీలింగ్స్. ఐఎమ్ దిస్ బాడీ, ఐఎమ్ రామయ్య.
0: ఈ దేహాన్ని ఎవరికన్నారు? తల్లిదండ్రులు.
1: Parents gifted this body.
0: దీనికి ఎవరు పేరు పెట్టారు? తల్లిదండ్రులు పేరు పెట్టారు.
1: Who christened you? Your parents christened.
0: పెట్టినదే కాని పుట్టినది కాదు.
1: Is the name given, not with birth.
0: పుట్టినది పెట్టినది కూడాను ఒకటి ఉంటుంది ఇందులో.
1: That which is neither born nor christened.
0: అదే ఆత్మ.
1: That is the self.
0: దీనికోసమని మూడు విధమైన మార్గాలు ఉపదేశిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
1: Upanishads taught three paths.
0: వస్తే పోదు.
1: That if comes will not go.
0: పోతే రాదు.
1: When once it is gone, it will not come.
0: పోదు రాదు.
1: That which is neither goes nor comes.
0: చక్కగా గుర్తించమని చెప్పింది.
2: Upanishad said, understand this clearly.
0: Vaste podu.
2: If it comes, it will not go.
0: Yeviti.
2: What's that?
0: Ade jnanamu.
2: That is wisdom.
0: Vakkatori vachinda tirigi podu.
2: When once it comes, it will not go.
0: Vachi poyetundi jnanam kaadu.
2: That is the real wisdom. It is not the wisdom that comes and goes.
0: Pote raadu.
2: If it goes, it will not come back.
0: Yeviti adi.
2: What's that?
0: Ajnanam.
2: Ignorance.
0: ఒకతూరి పైన అజ్ఞానం తిరిగి రాదు.
2: ద మూమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ గాన్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
0: పోతూ వస్తూ ఉంటుండాలంటే దినము చావటం పుట్టడం గానే ఉంటుంది.
2: ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ రిపీటెడ్లీ ఇట్స్ బర్త్ అండ్ డెత్.
0: ఇది రెండు విధములు అనుకుంటే కాదు.
2: దే ఆర్ నాట్ టూ.
0: పోతే రాదు.
2: ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
0: ఇంకా మూడవది ఒకటి ఉంటుండాలి, అదే ప్రధానమైనటువంటిది.
2: దెన్ దేర్ ద థర్డ్ వన్ చీఫ్.
0: రాదు పోదు.
2: It neither comes nor goes.
0: అదే ఆత్మతత్వము.
2: దట్ ఈస్ ద సెల్ఫ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాను కొడైకనాల్ లో.
2: Swami said in Kodaikanal, a small example.
0: Oka deham untundadi.
2: There's a body.
0: Ee deham maraninchin tarvata,
2: after the death,
0: deeni aatma ekkada pothundi, ye vidhanga prayanam chestundi ani aneka mandiki sandehalanta untayi.
2: Many doubts were put to Swami. Swami, what will happen to this aatma after the death of the body?
0: Deham maraninchin tarvata ee aatma ekkadiki pothundi,
2: after the death
0: ఎంత కాలం సంచారం చేస్తుంది?
2: వాట్ విల్ హ్యాపెన్ టు ద
0: సెల్ఫ్? ఎప్పుడు వచ్చి తిరిగి ప్రవేశిస్తుంది?
2: వెన్ డస్ ఇట్ గో?
0: ఇది కేవలం ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రశ్నలుగా ఉంటుంటాయి.
2: దే హావ్ బికమ్ ఆల్ రిడిక్యులస్ క్వశ్చన్స్.
0: కరెంట్ వైర్లు అంతా ఉంటున్నాయి.
2: యూ ఫైండ్ ద కరెంట్ వైర్.
0: అక్కడ బల్బ్ పెట్టేటప్పటికే లైట్ వచ్చేసింది.
2: ద మూమెంట్ యూ ప్లేస్ ద బల్బ్ దేర్ యూ గెట్ ద లైట్.
0: బల్బ్ తీసేస్తే వెలుతురు పోయింది.
2: ద మూమెంట్ యూ రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ నో లైట్.
0: అయితే బల్బ్ వచ్చింది పోయింది.
2: ద బల్బ్ హస్ కమ్ అండ్ హస్ గాన్.
0: బల్బ్ రాకమునకు కరెంట్ అక్కడే ఉంటుంది.
2: ప్రయర్ టు ద ప్లేస్మెంట్ ఆఫ్
0: బల్బ్ పెట్టినప్పుడు కరెంట్ అక్కడే ఉంటుంది.
2: ఆఫ్టర్ యూ టేక్ అవే ద బల్బ్,
0: బల్బ్ పోయిన తర్వాత కరెంట్ అక్కడే ఉంటుంది.
2: ఈవెన్ ఇఫ్ యూ రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ ద కరెంట్.
0: అది రాలేదు పోలేదు.
2: ఇట్ హస్ నాట్ కమ్ అండ్ హస్ నాట్ గాన్.
0: అక్కడే ఉంటుంది కరెంట్.
2: కరెంట్ ఈజ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్.
0: అదే విధంగానే దేహం వచ్చింది పోయింది.
2: సిమిలర్లీ బాడీ హస్ కమ్ అండ్ గో.
0: ఆత్మ ఎక్కడికి పోలేదు రాలేదు.
2: ద ట్రూ సెల్ఫ్ హస్ నాట్ గాన్ హస్ నాట్
0: అక్కడే ఉంటుంది.
2: It is existing.
0: పోయేకి ఇంకో స్థలం ఉంటుంటే కదా.
2: There is no other place to go anywhere.
0: నేను ఎక్కడైనా బయటికి పోవాలనుకుంటే బయట అనేటువంటి ఒక ప్రదేశం ఉంటేనే కదా.
2: If I am to go out, there should be some separate place.
0: బయట అనేటువంటిదే లేదు. బయలు అనేటువంటిదే లేదు.
2: There is no place outside like that.
0: అందువల్లనే ఒకానొక సమయంలో రాధ కూడా చెప్పింది.
2: That's what Radha said at one time.
0: వేగోవన్ని తలుపు తీయమంటూ పిలుపు.
2: యాజ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్,
0: సందేహంగా వచ్చినప్పుడు అయ్యో నేను ఒంటరిగానే ఉంటున్నానే. వేయబోవని తలుపు.
2: ఐఎమ్ అలోన్ సో లెట్ మీ క్లోజ్ ద డోర్.
0: మరి కాన్షియస్ తీయమంటూ పిలుపు.
2: దెన్ కాన్షియన్స్ టెల్స్ ఓపెన్ ద డోర్.
0: వెయిట్ ఈ సందేహాలు చూసుకుని రాధకెందుకో నవ్వుగొలుపు.
2: These two calls, the body says close, the consciousness open, open the door, close the door, that makes Radha smile.
0: నాలోన నిండి వెలిగే వలపు.
2: It's all the love that is in me.
0: మేలుకుంటే లేదు పిలుపు.
2: The moment I'm awake, there's no more call.
0: విశ్వమంతా ప్రాణ విభూని మందిరమైనా.
2: ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: వీధి వాకిలి ఏదటో.
2: వేర్ ఈజ్ ది మెయిన్ డోర్?

0: See that Kailasa very heaven that is the main door.
1: Kailasa.
0: Kailasa.
1: Vaikuntamu.
0: Vaikuntha.
1: Kuntitamu kaanatundi Vaikuntamu.
0: That which is not kutila, wicked.
1: ఆనందంతో ఉండేటువంటిది కైలాసము.
0: The Kailasa is how a
1: కైలాసమనేటువంటి పట్టణం వేరే ఇంకొకటి లేదు.
0: It is not separate.
1: వైకుంఠం అనేటువంటి పట్టణం మరొకటి లేదు.
0: There is no city such
1: as Vaikuntha. భగవంతుడా నీది ఎక్కడ హెడ్ ఆఫీస్ అని క్వశ్చన్ అడిగినప్పుడు నారదుడు.
0: When Narada asked what is the head office?
1: మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. నారదుడు మద్భక్తః.
0: My devotees,
1: yatra gayanti,
0: where they sing in my glory,
1: tatra tishthami narada,
0: I install myself narada.
1: Ekkada na bhaktulu hrudayamuto gaanam chestunta akkada ne na yokka pratishtha ayipointanu.
0: Where my devotees sing wholeheartedly, I install myself there.
1: Kevalam kailasamu vaikuntamu swargamu ivanta branch office address.
0: The Kailasa, Vaikuntha, heaven, they are just branch offices.
1: Permanent office okkate.
0: Permanent address is one.
1: Adiye హృదయ స్థానము.
0: దట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ద హార్ట్.
1: కనుకనే భగవంతుడు ఎక్కడ ఉంటున్నాడంటే హృదయంలో ఉంటున్నాడు.
0: సో ఇఫ్ యు ఆస్క్ వేర్ ఇస్ గాడ్, హీస్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఏ ద్వారకావాస,
0: వెన్ వి సే
1: ఏ బృందావన సంచారి, ఏ మధురాపుర విహారి అని అనేక రకములుగా ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేడ్ ఇన్ డిఫరెంట్లీ, ఓ గాడ్ హూ ఇస్ ఇన్ మధుర.
1: కానీ ఎన్ని ప్రార్థించినప్పటికీ, వర్ణించినప్పటికీ కృష్ణుడు రాలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సాల్స్ సచ్ కాల్స్ కృష్ణ హాస్ నాట్ రెస్పాండ్.
1: అలసిపోయింది.
0: She was tired.
1: స్వరం కూడాను రాలేకపోయింది.
0: She lost her tone.
1: హే హృదయవాసి అని పడిపోయింది.
0: She fell down saying that, oh God, dwell in the heart. Immediately Krishna manifested.
1: తిరిగి కొంతకాలమైన తర్వాత ఒంటరిగా చిక్కినప్పుడు కృష్ణుని ప్రశ్నిస్తూ వచ్చింది ద్రౌపది.
0: లెఫ్ట్ లేటర్ ఫైండింగ్ కృష్ణ ఆల్ అలోన్ ద్రౌపది క్వశ్చన్.
1: సోదరా, ఆనాడు నాకంత పరాభవం జరిగేటువంటి సమయం లోపల ఎన్ని పర్యాయములు నిన్ను పిలిచినప్పటికీ ఎందుకు రాలేదు?
0: లేటర్ సెడ్ బ్రదర్, దో ఐ కాల్ యూ రిపీటెడ్లీ, వెన్ ఐ వాస్ హ్యూమిలియేటెడ్, వై డిడ్ యూ నాట్ రెస్పాండ్?
1: అవునమ్మా, రాలేదు.
0: Yes, I didn't come.
1: కారణం చెప్పమంటావా?
0: Shall I tell you the reason?
1: ఏ ద్వారకావాసి అని పిలిచావు?
0: You called me saying, oh, the
1: నేను దగ్గర ఉండేటువంటి వాడిని కూడాను నీ మాటకు సత్యాన్ని నిలబెట్టుకునే నిమిత్తమే నేను ద్వారకు పోయి రావాలి.
0: Though I am near you to say, to uphold the truth what you said, I had to go to Dwaraka and come back.
1: ఈ ఆకాలం లోపల హెలికాప్టర్స్ ఎలిప్లేన్లు ఏమైనా ఉంటున్నాయా? లేవే.
0: Those times there is no aeroplane or any transport.
1: కనుక ఇన్నిన్ని రకములుగా నువ్వు ప్రార్థించావు.
0: You prayed in different ways.
1: బృందావన విహారి అంటే నేను బృందావనాన్ని పోయి రావాలి.
0: When you said Vrindavan Vihari,
1: నీ పాట నీ మాటకు సరైనటువంటి సత్యం ఉండదు.
0: I have to come from Vrindavan because there will be no truth in what you said.
1: సత్యం చేకూర్చే నిమిత్తమై నేను తిరిగి అక్కడికి పోయి రావడంలో ఆలస్యం అయిపోతుంది.
0: Only to demonstrate truth in what you said, I had to go. Therefore the delay.
1: హృదయవాసి అన్నావు, నేను తక్షణమే వచ్చాను.
0: When you said,
1: ఉన్నాను అక్కడే వచ్చాను.
0: When you said the indweller in the heart, since I am there, I manifested.
1: కనుక భక్తులకు వాక్యాన్ని పరిపాలన చేసే నిమిత్తమై భగవంతుడు కూడాను అనేక రకములైనటువంటి యొక్క మార్పులు చేయవలసి వస్తుంటాయి.
0: To uphold what all that is said by the devotee, God has to change.
1: నీవు బృందావన విహారిని చెప్పినప్పుడు నేను బృందావన పోకుండా గిన వస్తే నీ మాటలో సత్యం ఉండదు.
0: When you call Vrindavana Vihari, if I don't go to Vrindavana, there will be no truth in what you said.
1: సత్యం కంఠస్య భూషణం.
0: The truth is the true jewel to the neck.
1: కంఠమునకు భూషణము సత్యము.
0: The truth is the proper jewel to the neck.
1: కనుక నిన్ను సత్య స్వరూపునిగా చేసే నిమిత్తమై నేను ఈ విధమైన అవస్థలు పడవలసి వస్తుంది.
0: To show the truth in what you said, I had to suffer.
1: కనుక భగవంతుడు అనేటువంటిది హృదయవాసి.
0: So God is in our heart.
1: ఎక్కడ ఉంటున్నాడు అన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు?
0: He's everywhere.
1: కానీ ఇంత సమీపంలో మరొక చోటు చిక్కదు మనకు.
0: బట్ దేర్ ఇస్ నో అదర్ ప్లేస్ క్లోజర్ దాన్ వన్స్ ఓన్ హార్ట్.
1: తల్లి కంటి మిగులు దైవం మే దగ్గర.
0: గాడ్ ఈస్ మచ్ నియరర్ దాన్ వన్స్ ఓన్ మదర్.
1: అయినా కొంత దూరంగా ఉంటుండొచ్చు కొంతకాలము.
0: మదర్ మే అట్ టైమ్స్ మే అవే.
1: దైవం దూరంగా ఉండడానికి వీల్లేదు.
0: గాడ్ విల్ నెవర్ బి.
1: అతనికి దూరం అనేది లేదు.
0: దేర్ ఇస్ నో డిస్టెన్స్.
1: అనగా తానే దైవము.
0: మీనింగ్ యు ఆర్ ద డివైన్.
1: ఇలాంటి సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
0: We should recognize the truth.
1: అప్పుడే మన మానవత్వం అనేటువంటిది కూడాను చాలా విశాలమైనటువంటి దైవత్వంగా రూపొందుతుంది.
0: Then the humanity will transform into divinity.
1: ఈ దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు మనం ఏమాత్రము లెక్క చేయనక్కర్లేదు.
0: We need not bother about the praise and blame, that profit or the loss.
1: చైతన్యాన్ని అనేక మంది దూషిస్తూ వచ్చారు.
0: Many people started blaming Chaitanya.
1: దూషించే కొద్దీ చైతన్యుడు నాట్యమాడుతూ వచ్చాడు.
0: As they blame him more and more, Chaitanya started dancing.
1: ఎందుకు చైతన్య ఇంత ఆనందిస్తున్నావు? దూషణ నీకు బాధలు కలిగించలేదా?
0: Chaitanya, why do you dance like that? Don't you feel for the blame?
1: Ayya, aa dooshanu naaku kaadu.
0: He said, no, that blame doesn't come to me.
1: Gattiga dushiste gaallo cheripothundadi.
0: If they blame loudly, it will go into the air.
1: Tanlo taalu dushinchukunte tanake tagulutundadi.
0: Even one blames within,
1: it will go. Na varaku adi prayanam cheyatam ledu kabatti aanandistunnanu annadu.
0: Since I don't bother, therefore I dance in ecstasy.
1: Kanuka lokulo kaakulu.
0: The people are crows.
1: Gopikalnu kuda nu adigaadu uddhavudu.
0: Uddhava asked Gopikas also.
1: Amma, లోకమంతా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటుండాలి.
0: యు సీ, ఆల్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్
1: అత్తమామల ఆజ్ఞను ఉల్లంఘించి భర్తను ధిక్కరించి మీరు కృష్ణాకృష్ణ అని పరిగెత్తుతుంటున్నారు. దీనికి రాత్రి పగలైనటువంటి ఒక సమయమే లేకుండా పోతుండాలి. ఈ విధంగా లోకులు మిమ్మల్ని నిందిస్తున్నారన్నారు.
0: The entire world is criticizing you, Gopikas, because you are highly disobedient to your in-laws and husband.
1: ఓ ఉద్ధవ,
0: he said, ఓ ఉద్ధవ,
1: కాకులు కూస్తున్నాయని కోకిల తన కానమును తాను మానుకుంటుందా?
0: బికాస్ ద క్రోస్ క్రో, ద నైటింగేల్ విల్ నాట్ స్టాప్.
1: లోకులో కాకులు,
0: ఎంటైర్ సొసైటీ ఇస్ లైక్ క్రో.
1: కనుక ఈ కాకుల కూతలకు మేము కోకిలగా ఉండేటువంటి వారు, మేము భగవంతుని యొక్క చింతన చేస్తున్నాము.
0: వీఆర్ ది నైటింగేల్, వీ థింక్ ఆఫ్ గాడ్.
1: దీనికి మాకు ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ ఫియర్.
1: కేవలం హంసలను చూసి కొంగలు పరిహసిస్తాయి.
0: Looking at the swan, the other crane also starts laughing.
1: కొంగలు పరిహసించినంత మాత్రం హంసలు కలిగేటువంటి లోపం ఏముంటుంది?
0: Because the crane laughing, the swan will not suffer.
1: ఏనుగును చూసి కుక్కలు మురుగుతాయి.
0: Looking at the elephant, the dog starts barking.
1: ఏనుగు తన లెక్క చేస్తుందా?
0: The elephant will not be mindful.
1: లేదు, దాని స్వభావము.
0: Because it's nature.
1: కాబట్టి మేము దైవాన్ని కోరుతున్నామే కానీ లోకాన్ని కోరటం లేదు.
0: We want God, not the world.
1: లోకాన్ని కోరినప్పుడు మేము భయపడాలి.
0: So if we want world, we need to
1: have దైవాన్ని కోరినప్పుడు మాకు భయం ఎందుకు?
0: When we desire God, why should be fearful?
1: కాబట్టి అభయ స్వరూపుడైనటువంటి దైవాన్ని మేము ఆశిస్తున్నాము.
0: We want God who gives us all that.
1: ఆనాటి జ్ఞానం ఇలాంటి పవిత్రమైనటువంటి రూపంగా రూపొందింది.
0: That kind of wisdom, that kind of sacred knowledge was there in those times.
1: జ్ఞానాన్ని మనం ఈనాడు తిరిగి పునాది వేయాలి.
0: We should lay the foundation again today.
1: ఇట్టి విద్యార్థులు యువకులైనటువంటి వారు ఈ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని తాను కొంతవరకు సంపాదించుకోవాలి.
0: Students and the modern youth should acquire that sacred knowledge. Don't have fear of the world.
1: అనేక మంది అనేక రకములుగా భావించవచ్చును.
0: Many may feel differently.
1: తలలు వేరైనప్పుడు తలంపులు వేరు కావచ్చును.
0: As the heads are different, thoughts are bound to vary.
1: ముందే ముందే మతిర్ భిన్న, ఒక్కొక్క తల వేరుగా ఉంటుంది, తలంపులు వేరుగా వస్తుంటాయి.
0: As the heads vary, the thoughts are different.
1: దీనికి మనం ఎందుకు వెర్చాలి?
0: Then why should you have fear?
1: మనం వెర్చకూడదు.
0: We need not have fear.
1: భయపడి దేవుని భజన చేయగలేక భ్రమజంది మరణించు సమయము నందున బలిమి మీరక యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు అయ్యోయోయని ఏద్దంగనెవ్వరు అడ్డగింపగవత్తురప్ప. భయపడి దేవుని భజన చేయగలేక,
0: అవుట్ ఆఫ్ ఫియర్, ఇఫ్ యు డోంట్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్,
1: భ్రమజంది మరణించు సమయము నందు,
0: అవుట్ ఆఫ్ ఇల్యూజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్,
1: బలిమి మీరక యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు,
0: వెన్ ద గాడ్ ఆఫ్ డెత్ డ్రాస్ డ్రాగ్స్ యువర్ బాడీ,
1: అయ్యోయో అని ఏద్వంగనెవ్వరు అడ్డగింపగవత్తురప్ప.
0: వెన్ యు క్రై, హూ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ టువర్డ్స్ ద ఎండ్?
1: పరమేశ్వరుడు ఇట్టు తరుణి అయి పురుషుడై ధర క్రీడించుచునుండగా,
0: గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ ఎంజాయ్స్ హిమ్సెల్ఫ్.
1: నిజముగా చూడ తరుణి జన్మ మేఘనముగా,
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ ఈస్ గ్రేట్.
1: గర్భధారణ పరియింపవలెనుగా,
0: దట్ వీ హావ్ టు చాంట్ అండ్ థింక్ ఆఫ్ ఇట్.
1: నవమాసములు మోసి కని పెంచి గణ బుద్ధులను నేర్పి తనయుని యొసగేడి తల్లి తక్కువయగునా.
0: Will mother will ever be low because he carries the child for 9 months and then
1: he was having
0: the child. It is for that reason the name of the mother
1: kept first. Ee vidhamugane annitiki taruni naamambe mundu.
0: Therefore for every purpose in the name of the mother kept first. The very woman is the nature.
1: Ee prakruti ye ee dhara.
0: This nature is dhara.
1: Ee dhara yokka maarpe radha.
0: The very
1: dhara, radha.
0: The earth, dhara, transforms into radha.
1: కనుకనే ప్రకృతి పరమాత్ముడైనటువంటి బింబ ప్రతిబింబములే.
0: The nature and God are objects in the reflection.
1: కనుకనే లోకములో సీత రామ పార్వతి పరమేశ్వర లక్ష్మీ నారాయణ అని పేర్లు పెట్టడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is this inner significance when we say సీతారామ లక్ష్మీ నారాయణ పార్వతి పరమేశ్వర?
1: మొట్టమొదట ప్రకృతి, తర్వాత పరమాత్మ.
0: First nature and then God.
1: ప్రకృతిని పరమాత్మగా విశ్వసించు.
0: Take the nature as God.
1: ఇవి రెండు ఏకమైపోతాయి.
0: Then both become one.
1: కనుక ఈ అంతరాత్మని ప్రబోధించే నిమిత్తమై వేదాంతములు ఇన్ని విధమైనటువంటి మార్గాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
0: To teach this inner significance, Vedanta started telling all this.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: so embodiments of divine atma,
1: మనం మొట్టమొదట ఈ అల్పభావాన్ని దూరం చేసుకోండి.
0: We should get away from the mean feeling.
1: ఈ దుఃఖ విచారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give scope for any grief.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘములే.
0: All are passing
1: clouds. ఒక్కటైనా శాశ్వతమైనటువంటి కాదు.
0: Not even one is permanent.
1: కనుక శాశ్వతమైనది ఒక్కటే.
0: There is only one that's permanent.
1: అదే భగవత్ తత్వము.
0: That is God.
1: అదే నిజమైన ప్రేమతో కూడినటువంటి యొక్క మార్గము.
0: That is the path of love.

0: శాశ్వతమైనటువంటి కాదు.
1: నాట్ ఈవెన్ వన్ ఇస్ పర్మనెంట్.
0: కనుక శాశ్వతమైనది ఒక్కటే.
1: దేర్ ఓన్లీ వన్ దట్
0: భగవత్ తత్వము,
1: దట్ ఈస్ గాడ్.
0: అది ఏ నిజమైన ప్రేమతో కూడినటువంటి యొక్క మార్గము.
1: దట్ ఈస్

0: during the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 28th discourse on Gita Bhagavan delivered on 10th September 1984. In this awe-inspiring discourse, Bhagavan throws light on the most important good quality of a devotee, which is fearlessness. Sai Bhagavan Uvacha.
1: Dvitiyadhyayi Bhayam Bhavati Daivam Minaha Rendo Vastu Undi Annapude Manavaniyandu Bhayam Pravesistundi.
2: When man feels that there is a second thing other than God, fear enters him.
1: Sarvatra Panchabhutani Sastam Anaga Sarvatra Panchabhutani Jagatanta Kudanu Panchabhutam Lutappa Anya Padarthamu Ledanetuvanti Satyanni Vishwasinchinappude Bhayamu Praveshinchadu.
2: Only when a person firmly believes that there is nothing other than five elements pervading the entire universe, there will be no fear.
1: Sastam Kinchin Navidyate Aropadartham Jagatanandu Lene Ledu Ane 20 Yokka Duda Vishwasamu Undinappude Bhayamu Praveshinchadu.
2: There is no sixth factor at all. One should believe firmly in this, then there will be no fear whatsoever.
1: Idi oka balla.
2: This is a table.
1: Idi oka kurchi.
2: This is a chair.
1: Adi oka talupu.
2: That is a door.
1: Adi oka kitiki.
2: That is a window.
1: Idi oka door.
2: This is a rose stone.
1: Ee identity ni roopa naamamulu vyathyasamuga unnavu kaani aidu kudanu kaastame karane.
2: Between all these five factors which are mentioned, the objects mentioned, there is difference only in the name and form, but the content is wood for all the five.
1: Parvatamulu silamayamulu.
2: The mountains are rocky.
1: Uruchamulu kaastamayam.
2: Tree is, it consists of wood.
1: Bhumi mrunmayam.
2: Earth consists of mud.
1: Dehamu maamsamayam.
2: Body consists of flesh.
1: Samudramu jalamayam.
2: Ocean is made of water.
1: Ee panchabhutamulu paramatma binduvule.
2: All these five elements are the five aspects of divinity.
1: Sarvatra panchabhutani. Ee aidu bimbamulu tappa aidu binduvulu tappa anyamu ee jagatrandu kanaradu.
2: Excepting for these five images and five reflections of divinity, there is nothing else.
1: Aiditti endu daivattam okkate.
2: In all these five, divinity is the same and one.
1: Ekam eva advitiyam brahma rendavati lene ledu aneetundi satyanni manam visvasinchinappude manaku bhayam praveshinchadu.
2: Excepting Brahma, there is no second item at all. This has to be firmly believed, then there will be no room for fear.
1: Samasta sadgunamulu yandu abhayam aneetuvantidi idi makuta prayamainatuvantidi.
2: Of all the great virtues, fearlessness is it occupies the place of high importance.
1: Idi adarsha puritamainatuvantidi.
2: It is an ideal one.
1: ఈ లౌకికమైనటువంటి క్షేత్రమునందు కాని అలౌకిక పారమార్థ క్షేత్రమునందు కాని మానవత్వం అనేటువంటి దీనిలో అభయం అనేటువంటిది లేకుండినా మానవుడు జీవించటం దుర్లభం.
2: బి ఇట్ ఇన్ ది వరల్డ్ సెక్యులర్ ఆర్ బి ఇట్ ద వరల్డ్ ఆఫ్ స్పిరిట్, man would not be able to live comfortably without having fearlessness.
1: Laukika sangramam nandu kani aadhyatmika sangramam nandu kani bhayamunake matramu kudanu avakasam ledu.
2: Be it in the battle of life on earth, or be it in the battle of spiritual area, there should not be any room for fear.
1: Bhayashiludu kevalam kiriki panda.
2: The one who is having fear is extremely
1: timid. Chinna kaadyamunu kudanu thanu sadhinchaledu.
2: He would not be able to accomplish even a very small job.
1: Kanuka bhayashiludaneetunte vaadu jagattunandu ఏ మాత్రం కూడాను రాణించడు అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
2: దేర్ఫోర్ భగవద్గీత హెస్ బీన్ టీచింగ్ దట్ ఎ పర్సన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్ వుడ్ నాట్ బి ఏబుల్ టు షైన్ ఇన్ ద వరల్డ్.
1: ముఖ్యంగా మానవుడు అభయుడు కావాలి.
2: ఎసెన్షియలీ మ్యాన్ షుడ్ బికమ్ ఫియర్లెస్.
1: అభయత్వం అనేటువంటిది కేవలము ఒక నిర్భయముతో పోల్చడానికి వీలు లేదు.
2: Fearlessness cannot be compared to absence of fear.
1: Nirbhayam anetundi kontha murkhanga undochunu.
2: Absence of fear could be foolish a little.
1: Abhayattam anetundi satyamunu gurtinchinatvanti yokka shaktiga marutundi.
2: Fearlessness on the other hand can be attained only when one recognizes truth.
1: Bhayashiludu adugadugunaku maranistadu.
2: A person charged with fear dies every step.
1: Abhayunaku okka thure maranam.
2: A fearless person dies only once.
1: Kanuka abhayudavu kammani aadeshinchadu Arjunni.
2: Therefore Arjuna was commanded to be fearless.
1: Manavuni yandu bhayam undinanta varaku kudanu mahakaryamunu sadhinchaledu.
2: As long as man has fear, he would not be able to accomplish any great task.
1: Abhayashirudu maatrame మహత్కార్యములందు విజయాన్ని సాధించగలడు.
2: A fearless person alone can achieve victory in great tasks.
1: కనుకని అర్జున నీవు భయమును పారద్రోలు అభయమును చేర్చుకో.
2: Therefore Arjuna, give up your fear and become fearless.
1: వివదభ అన్నాడు, అనగా భయము ఉండి నీవు దూరం కమ్ము అన్నాడు.
2: Free yourself from fear, he was asked to.
1: ఇక్కడ అభయత్వము అలౌకికత్వము ఈ రెండింటిని ఆశ్రయించినటువంటి వ్యక్తి ఎట్టి భయమునకును అవకాశమునివ్వడు.
2: ఎ పర్సన్ హూ ఈజ్ ఫియర్లెస్ అండ్ హూ ఈజ్ అదర్ వరల్డ్లీ వుడ్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: జగత్తునందగల పదార్థములు అన్నింటి ఎందు కూడాను విరక్తియు దైవమునందు నిశ్చలమైన భక్తియు కలిగి ఉంటాడు.
2: హీ వుడ్ బి హ్యావింగ్ detachment for all the objects of the world and love for God.
1: Deha ahankaramu vastu yokka mamakaramu rendu undinappude bhayam praveshistundi.
2: Only when he is egoistic about his own bodily accomplishments and the worldly accomplishments, he will be charged with fear.
1: Kanuka vastuvulu yendu abhimanam kani dehamunandu ahankaramunu kani ఈ అభయ స్వరూపునకు ఏమాత్రమో చింతించడు.
2: అటాచ్మెంట్ టు ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ ఈగోయిజం ఇన్ ద బాడీ వుడ్ నాట్ బి ఎంటర్టైన్ బై ఎ పర్సన్ హూ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: భయస్థుడు హిరణ్యకశ్యపుడు.
2: ఎ పర్సన్ చార్జ్ విత్ ఫియర్ వాస్ హిరణ్యకశ్యపు.
1: అభయశీలుడు ప్రహ్లాదుడు.
2: ఎ పర్సన్ హూ వాస్ ఫియర్లెస్ వాస్ ప్రహ్లాద.
1: నామరూపములను ఆశ్రయించినటువంటి వాడు హిరణ్యకశ్యపుడు.
2: హిరణ్యకశ్యపు హ్యాస్ టేకన్ షెల్టర్ ఇన్ ద నేమ్ అండ్ ఫామ్.
1: నారాయణుని ఆశ్రయించినటువంటి వాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద హ్యాస్ టేకన్ షెల్టర్ ఇన్ ది వెరీ లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ నారాయణ.
1: కనుకనే తన్ను నిశాచరులు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పన్నగశాయి ఓ ధనుజవంజన ఓ మహాపంచ అపన్న శరణ్య అంచు నుతించి కాని తా కన్నులు నిరుతేడు భయకంప సమీతుడు కాడు భూవరా అన్నాడు చెండా అమార్కు వీరువురు.
2: చెండా అమార్కాస్ హిరణ్యకశిపు జస్ట్ సెడ్ దట్ యువర్ సన్ ఈజ్ నాట్ అట్ ఆల్ అఫ్రైడ్. హీఈస్ నాట్ టెలింగ్ ఎనీథింగ్. హౌఎవర్ మచ్ ట్రబుల్ మే గివ్ హిమ్, హీఈస్ ఓన్లీ ప్రైజింగ్ ద లార్డ్ నారాయణ అండ్ రిపీటింగ్ హిస్ గ్లోరీ రాదర్ దాన్ షెడింగ్ ఎ టియర్.
1: ప్రహ్లాదునికి భయం ఎందుకు లేదు?
2: వై ఈస్ ప్రహ్లాద నాట్ ఎంటర్టైనింగ్ ఎనీ ఫియర్?
1: నారాయణు తప్ప అన్య వస్తువు జగత్తునందు లేదు అనేటువంటి విశ్వాసమే ఈ అభయత్వమునకు మూల కారణం.
2: హి హ్యాడ్ ఫర్మ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఎక్సెప్ట్ నారాయణ ఇన్ ద వరల్డ్ అండ్ దేర్ఫోర్ హి వాస్ ఫియర్లెస్.
1: బృహదారణ్యకోపనిషత్తునందు కూడాను యాజ్ఞవల్కుడు జనకునకు బోధిస్తాడు.
2: ఇన్ బృహదారణ్యక ఉపనిషత్ ఆల్సో యాజ్ఞవల్క వాస్ టీచింగ్ జనక.
1: అభయం వై జనక ప్రాప్తాసి అన్నాడు, అనగా నీవు అభయుడవైనావు జనక, నీవింక విచారించనక్కరలేదు అన్నాడు.
2: హీ టోల్ జనక, ఓ జనక, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అండ్ దేర్ఫోర్ యు నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్.
1: అనగా చిత్తమంతయు కూడాను నీవు దైవం నందుంచావు.
2: యు హావ్ కెప్ట్ యువర్ ఎంటైర్ హార్ట్ ఇన్ ది లార్డ్ హింసెల్ఫ్.
1: నీవు నిమిత్త మాత్రునిగా జగత్తునందున్నావు.
2: యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్ ఇన్ ద వరల్డ్.
1: వస్తువులు ఎందు ఏమాత్రం కూడాను మమత్వము లేదు.
2: యు డోంట్ హ్యావ్ అటాచ్మెంట్ ఫర్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్.
1: ప్రతి వస్తువును కూడాను దివ్యత్వమైనటువంటి దైవత్వంగానే విశ్వసిస్తున్నావు.
2: యు ఆర్ బిలీవింగ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ యాజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ డివినిటీ అండ్ గాడ్.
1: అనేకత్వం నందు ఏకత్వాన్ని దర్శిస్తున్నావు.
2: యు హావ్ బీన్ ఏబుల్ టు సీ యూనిటీ ఇన్ ది డైవర్సిటీ.
1: కనుకని నీవు అభయస్వరూపుడవు అన్నాడు.
2: దేర్ఫోర్ యు ఆర్ ఫియర్లెస్.
1: ఈనాడు లోకములో అన్ని భయముల కంటే కూడాను మరణ భయము చాలా ఎక్కువగా ఉంటాది.
2: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ఆఫ్ ఆల్ ద ఫియర్స్ ఫియర్ ఆఫ్ డెత్ ఈస్ మోస్ట్ ప్రామినెంట్.
1: మహాధైర్య సాహసవంతుడైనప్పటికీ, మహాధీశాలి అయినప్పటికీ, మహాధనికుడు అయినప్పటికీ, శూరుడు వీరుడైనప్పటికీ మరణం అంటే దద్దరిల్లుతాడు.
2: బీ హీ ఎ వెరీ కరేజియస్ అండ్ వ్యాలరస్ ఫెలో, బీ హీ హైలీ ఎడ్యుకేటెడ్ ఫెలో, బీ హీ ఎ పర్సన్ విత్ లాట్ ఆఫ్ స్కిల్స్ అండ్ వెల్త్, ది థాట్ ఆఫ్ డెత్ పర్టర్బ్స్ హిమ్, అనర్వ్స్ హిమ్.
1: ఈ మరణించినటువంటి వారిని చూస్తే నిరాశ అనిస్పృహకు లోనవుతాడు.
2: దే బికమ్ సబ్జెక్ట్ టు డెస్పైర్ వెన్ దే సీ పీపుల్ డైయింగ్.
1: మరణమన్న వార్త విన్నంతనే అమంగళమని భావిస్తాడు.
2: The moment she hears about death, she considers that as inauspicious.
1: 100 సంవత్సరం నిండినటువంటి మృతకి అయినప్పటికీ,
2: even if a person has passed 100 years,
1: మరణం అంటే తాను భయపడుతుంది.
2: She would get frightened if it is
1: a matter of death. ఇంకా కొంతకాలం జీవించాలని ఆశిస్తారు.
2: She also wishes to live for a little
1: more. ఎంతకాలం ఆశించినప్పటికీ మరణము తప్పినది కాదు.
2: For however much you may aspire to live for, death is such.
1: ఈ జగత్తునందు సమస్త పదార్థములు, సమస్త వ్యక్తులు, సమస్త విషయములు కూడాను ఈ మరణ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటివి.
2: All the objects, all the items and all the people will have to be washed away by the flow of death.
1: ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి యొక్క వ్యక్తిని మరొక ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి వ్యక్తి ఆశ్రయిస్తే ఎంత లాభం అవుతుంది? ఏమి లాభం ఉంటుంది?
2: What profit will there be for a person if he takes shelter in the person who is also washed away, who is likely to be washed away?
1: ఆశ్రయించినటువంటి వ్యక్తి గాని, ఆశ్రయింపబడినటువంటి వ్యక్తి గాని, ఈ రెండు వ్యక్తులు ఈ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటివి.
2: ది పర్సన్ హూ ఈజ్ సీకింగ్ ప్రొటెక్షన్ అండ్ షెల్టర్ అండ్ ది పర్సన్ ఫ్రమ్ హూమ్ షెల్టర్ ఈజ్ సాట్, బోత్ ది పీపుల్ ఆర్ లైక్లీ టు బి వాష్డ్ అవే.
1: ప్రవాహమునకు మిట్ట గట్టు అయినటువంటి ఒక దైవత్వాన్ని పట్టినప్పుడే మనకు ఒక అభయం.
2: ఓన్లీ వెన్ వీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద లార్డ్ హూ ఈజ్ ద బ్యాంక్ ఫర్ దిస్ పర్టికులర్ ఫ్లో, వీ హ్యావ్ సమ్ హోప్.
1: కనుక మరణమునకు భయపడి గాని, జీవితమునకు సంతసించి గాని ప్రయోజనం లేదు.
2: Fearing death and thinking about the joys of life, there is no use.
1: అభయత్వం అనేటువంటిది మేలు పర్వతం వంటిది.
2: Fearlessness may be compared to a great mountain.
1: మన భయము అనేటువంటిది శ్వాస గాలి వంటిది.
2: Fear is something comparable to our breath.
1: శ్వాస గాలి మేరు పర్వతం ఏమైనా కదిలింపగలదా?
2: Can the breeze coming out of our breath shake a great mountain?
1: కనుక ఈ తుచ్చమైనటువంటి, ఈ అల్పమైనటువంటి ఈ భయం అనేటువంటి గాలి మన అభయత్వం అనేటువంటి మేలు పర్వతాన్ని ఏమాత్రం కూడా నువ్వు కదిలించదు.
2: Therefore, this mean fear can never shake the Meru mountain of fearlessness.
1: Selayeru, Chirukondalu, Himasilalu, Chitrati, Chitraprarotulu, Dhakottarmappa, Nabratalamun, Jumpinchu, Daigyambu Vattila, Nintiyeniyu, Vishnutini Bolchi, Pratyeka Prapanchamunandu, Nadalu Opparu, Himadi Rajama. అని ఈ చెలించినటువంటి యొక్క పర్వతము, చెలించినటువంటి యొక్క పర్వతము,
2: ది అన్వేవరింగ్ స్టడీ మౌంటైన్,
1: భ్రమించినటువంటి యొక్క భావము,
2: ద ఫీలింగ్ విచ్ ఇస్ నాట్, విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ డెలివరీ,
1: భ్రమించినటువంటి యొక్క మనస్సు,
2: మైండ్ విచ్ ఇస్ ఎంజాయింగ్,
1: తరించేటువంటి యొక్క బుద్ధి,
2: ద ఇంటెలిజెన్స్ విచ్ కెన్ బి సేవ్.
1: ఒక్క దైవత్వము తప్ప అన్యము దీనికి ఏమాత్రం కూడా తాను చెలించము.
2: Accepting divinity, nothing can have all these things.
1: Kanukane sarvanti endu daivattam anetunti yokka ekattam satyattam anetunti anetunti vishwasanni నీవు మదియందుంచుకున్నప్పుడే నీవు అభయ స్వరూపుడు కాగలవన్నారు.
2: యూ కెన్ బికమ్ ఫియర్లెస్ ఓన్లీ వెన్ యూ కీప్ ఇన్ యువర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ ఇట్ ఈస్ ది ఓన్లీ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్ ఓవర్.
1: మానవుని ఏది కూడా నువ్వు భయపెట్టలేదు.
2: నథింగ్ కెన్ ఫ్రైటన్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: వాట్ కెన్ మేక్ మీ అఫ్రైడ్?
2: ఇట్ ఈస్ సెడ్ వాట్ కెన్ మేక్ మీ అఫ్రైడ్.
1: డెత్ ఈజ్ ఎ జోక్ ఆఫ్ లైఫ్, జోక్ ఆఫ్ టు మీ అన్నారు.
2: డెత్ ఈజ్ ఎ జోక్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ ఎ జోక్ టు మీ, ఇట్ ఈస్ సెడ్.
1: ఈ చావు అనేటువంటిది ఒక తమాషా వంటిది.
2: డెత్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ ప్లే.
1: మరణించేటువంటి దేహమును అనగా చచ్చేటువంటి దేహమును చంపదలుచుకోవటము గొప్పతనము కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ థింగ్ టు కిల్ ఎ బాడీ విచ్ ఇస్ బౌండ్ టు బి డిస్ట్రాయ్డ్.
1: పంచభౌతికమైనటువంటి దేహము ఏనాటికైనా కూడా కూలక తప్పదు.
2: బాడీ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యాస్ టు బి డిస్ట్రాయ్డ్ ఎనీడే.
1: అలాంటి దేహ నిమిత్తమై మనం ఎందుకు ఆరాటపడాలి?
2: ఫర్ ద సేక్ ఆఫ్ సచ్ ఎ బాడీ వై షుడ్ వి బి వరీడ్?
1: అర్జున, చంపేటివాడు నీవు కాదు, చచ్చేటువంటిది వారు కాదు.
2: అర్జున, యు ఆర్ నాట్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు కిల్ నార్ వుడ్ దే బి కిల్డ్.
1: చచ్చునది దేహమే.
2: ద థింగ్ విచ్ కెన్ బి కిల్డ్ ఇస్ ఓన్లీ బాడీ.
1: ఆత్మ కానీ దేహము కాదు.
2: యు ఆర్ ఆత్మన్ అండ్ నాట్ ద బాడీ.
1: ఇలాంటి సత్యాన్ని ప్రబోధించి అర్జునుకు ఒక అభయాన్ని అందించాడు.
2: దిస్ పర్టికులర్ ట్రూత్ వాస్ టాట్ టు అర్జున అండ్ హి వాస్ మేడ్ ఫియర్.
1: భక్తి యోగములో బోధించినటువంటి 26 యొక్క సద్గుణముల లోపల ఇది ప్రధానమైనటువంటిది.
2: Of all the 26 qualities taught in the Bhakti Yoga, this is
1: Sankhya Yogamuna Abhayattamu Pradhanamainatuvanti Yokka Pranamu annadu.
2: In Sankhya Yoga, fearlessness is given as the most important life breath.
1: Be fearless. Neevu daitinga untundu. Neevu bhayapadakunda untundu.
2: The command is be fearless.
1: Ee bhayam undinanta varaku kudanu neeku naa abhayam dakkadu.
2: So long as you are having fear, you cannot get fearlessness guaranteed.
1: Mam ekam saranam vidya, nannu saranajochu.
2: Surrender to me,
1: tadupari sarvamunu nene chuchukuntanu annadu.
2: Afterwards I'll take care of all the rest.
1: Nijamuga manavudaneetunti vaadu bhaya swaroopudu kaadu.
2: Truly speaking, man is not a form of fear.
1: Itani yokka manavattam aneetunti enti ee padamunande ee divyattam aneetunti arthamu imidi untunnadu.
2: This divine meaning is inherent in the very word manavatva.
1: Deeniki oka chinna kata,
2: one small story to illustrate this.
1: Oka bhayankaramainatundi aranyam,
2: a very fearful forest.
1: Ee aranyamulo sarva vidhamulainatundi jantuvulu kudanu nivasistu undetundivi.
2: There were different types of animals living in the forest.
1: Konni adavullo simhamulu unte aa adavulo yenugulu nivasinchavu.
2: If in a forest there are lions, there would not be elephants.
1: Yenugu sancharistunte aa adavulo simham undavu.
2: If the elephants are roaming about there may not be lions there.
1: Kaani ee adavi endu simhamu modalukoni nakka kokka varaku kudanu samasta pranulu kudanu andulo sancharistu unnai.
2: In this forest on the other hand there were all types of animals from the lion to the jackal and to the dog.
1: Okanaadu ఒక నక్క అనేక విధములుగా యోచిస్తూ వచ్చింది.
2: ఆన్ ఎ పర్టికులర్ డే ఎ పర్టికులర్ ఫాక్స్ బిగాన్ థింకింగ్ డిఫరెంట్ థింగ్స్.
1: మానవత్వములు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆదర్శ జీవితత్వంగా లోకులు భావిస్తున్నారు.
2: పీపుల్ ఆర్ కన్సిడరింగ్ దట్ దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్లీ డివైన్ అబౌట్ హ్యూమన్ నేచర్.
1: జంతువునాం నరజన్మ దుర్లభము, మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిదని చెప్పుకుంటున్నారు.
2: పీపుల్ సే దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గెట్ హ్యూమన్ బర్త్.
1: మానవులు పుట్టినట్టుగానే జంతువులు కూడా పుట్టినాయి.
2: ది సేమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బోర్న్ ద అనిమల్స్ ఆర్ ఆల్సో బోర్న్.
1: తల్లి గర్భం నుంచి జన్మించినటువంటి ప్రతి జీవికుడును ఒక విధమైనటువంటి జంతువు అనే పేరు.
2: ద వర్డ్ జంతువు ఈజ్ ద నేమ్ గివన్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ పీపుల్ హు ఆర్ బోర్న్ ఆఫ్.
1: కనుక మానవునికి కూడా జంతువు అనేటువంటి పేరు పెట్టకుండా మానవుడు అనే పేరు ఎందుకు పెట్టాలి?
2: It questioned itself, why is man given the name manava instead of being called jantu?
1: Makante taanu em anta goppa vaadu?
2: In what respect is he superior to
1: atanikante mem em teesipoyinatundi varam?
2: In what way are we inferior to him?
1: Ee vidhamga aneka vishayamlendu kudanu tajjana varjana chesukoni oka vidhamainatundi yokka vicharana salipi ఇది ఊరికి విడిచిపెట్టే ప్రయోజనం లేదు, దీన్ని ఏదైనా ఒకటి సాధించాలి అని గొప్ప పట్టు పట్టింది.
2: ఇట్ థాట్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్ ది ఆర్గ్యుమెంట్స్ అండ్ ది కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిజాల్వ్ టు ఫైండ్ సమ్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం.
1: ఆనాటి నుండి క్యాన్వాస్ బయలుదేరింది.
2: ఇట్ బిగాన్ క్యాన్వాసింగ్ ఫ్రమ్ దట్ డే.
1: ప్రతి జంతువు దగ్గరికి వెళ్లి మనం ఎందుకు మనుషుల కంటే తక్కువ వారిగా ఉండాలి.
2: It went to all animals and just said, why should we be less?
1: జంతు జాతి మానవ జాతి కంటే హీన జాతి అని భావిస్తున్నారు.
2: People are considering the animal life as inferior to man's life.
1: ఈ పేరును మనం తుడిచివేసుకోవాలి.
2: We will have to wipe off this particular feeling.
1: అని ఈ రకంగా బోధిస్తూ ప్రతి జంతువును కూడాను ఒక విధమైనటువంటి ఉద్రేకాన్ని అందించి అనేక విధములైనటువంటి యొక్క ఉత్సాహాన్ని కూడా చేకూరుస్తూ వచ్చింది.
2: దిస్ వే ఇట్ బిగాన్ ఎంకరేజింగ్ ఆల్ ద ఎనిమల్స్ అండ్ ఎక్సైటింగ్ దెమ్ అబౌట్ ఇట్.
1: కట్టకడప్పటికి శరీరములో పుష్టి చాలా పెద్దది అయినటువంటి యొక్క ఏనుగు మొదలుకొని జంతురాజు అయినటువంటి సింహం మొదలుకొని హీనజాతి అయినటువంటి హీన స్థాయి ఎందున్నటువంటి కుక్క నక్కల వరకు కూడాను దీనికి టామ్ టామ్ వేయించింది. అనగా అందరికీ ఈ విషయాన్ని బోధించింది.
2: దిస్ హెస్ బీన్ టాట్ to write from the elephant which is very strong and also to lion which is the king of animals and
1: manam andaru cheri oka maha sabanu erparchukovali ani nirnayam chesukundi.
2: It resolved to have a very big meeting of all these animals.
1: Ee sabaku chatushpada maha sabha ani peru pettukunnaru.
2: The chatushpada maha sabha is the name given for this meeting.
1: దీన్ని పెట్టుకుని ఫలాని కాలంలో ఫలాని సమయానికి అందరూ ఈ మహాసమావేశంలో పాల్గొనాలని చెప్పింది.
2: ఆ పర్టికులర్ డే పర్టికులర్ టైం ఆల్ ఆఫ్ us should assemble in this particular meeting. It was decided.
1: దీనికి అజెండా మూడు మాత్రం నిర్ణయం చేసుకుంది.
2: As agenda, three items were decided for this meeting.
1: మానవులు జంతువులు తల్లి గర్భం నుండి పుట్టినటువంటి వారే.
2: Human beings as well as animals are born of the womb of the mother.
1: Kanuka manavuniki jantuvuniki jantuvani oke peru undali kani rendu peru nirnayinchadam veelu kaadu.
2: Therefore there should be only one name both for man and animal and that is
1: jantu. Jantuvulakaina manavudani peru pettali leka manavunikaina jantuvani peru pettali ee rendu samanatvam tappa bhinnanga undadaniki veelu kaadu ani okke నిర్ణయం చేసుకోవాలన్నారు.
2: Either the man should be called జంతు or the animal should be called man, but there should not be two different names and two different titles for these two. This is the resolution which they wanted to pass.
1: ఇంకా రెండవది.
2: Second one.
1: మానవుడు జ్ఞానవంతుడని ఇవి అజ్ఞానంతో కూడినటువంటి జంతువులని మనకు ఒక చెడ్డ పేరు నిర్ణయించినారు.
2: They have given a wrong name calling that we are unwise and the men have wisdom.
1: ఇది దీనిని మనం అంగీకరించరాదు.
2: We shall not accept this.
1: మనకున్న జ్ఞానం కంటే మానవుడికి ఏమంత అధికంగా ఉంటుండాలి?
2: In what way does he have superior wisdom than the wisdom
1: మానవుని యందు ఉన్నటువంటి జ్ఞానములో మనకి ఏమి తక్కువగా ఉంటుండాలి?
2: What wisdom of the man do we not have?
1: అని ఈ రెండింటికి ఒకే జ్ఞానం అనేటువంటి ఒక దీనిని మనము స్థిరం చేసుకోవాలి.
2: We have to firmly resolve that this is the same wisdom is there both for man and
1: animal. Nenu manam nirnayinchukovali anindi.
2: We should pass a resolution even for this, they said.
1: Inka moodavadi.
2: The third one.
1: Manamu noru leinatunti varamani manavulu noru unnatunti vaadani manamu mooki jintuvulani వారు సంపృష్టమైనటువంటి యొక్క మాటల కార్య అని అతనికి అనేక విధములుగా పేరు ప్రతిష్టలు కలిగినాయి.
2: Man is considered to be a talking animal whereas we are dumb and this is considered to be a very great difference.
1: Manam moogi jantuvu ainappatikini manaki emi korataga untundali.
2: Even if we are dumb, what is it that we are lacking?
1: Vaadu maatala nechinatunte vaadainappatikini vaadu emi sukham anubhisthunnadu.
2: By learning the talking capacity and possessing that skill, what is the extra happiness that he is having?
1: Kanaka maatalaku moogi tattumunaku e maatram kodunu bhedam undakunda chuchukovali annanu.
2: Therefore talking and dumbness should be considered more or less the same, it is said.
1: Manamu kruralamu ani cheppani bhavisthunnaru manavulu.
2: Men have been considering us to be cruel.
1: Manavudu sattvikudani visheshisthunnaru.
2: He is considering himself to be a sattvik.
1: Deeniki manam evvaru kodunu angikarincharadu.
2: None of us shall agree for this.
1: Manalo undinatundi sattvikatvam manavuni endu kodunu ledu.
2: The sattvic nature which we have, even man does not have.
1: Kanuka manavuni kante mrugam sattvikamainatundi anetundi sattkirtini manam teeskovali.
2: We should get the great name and fame that we are superior in sattvic nature.
1: Kanuka ee vidhamainatundi nalugu pointlu kodunu mana yokka samaveshamu lopala manam charchinchali anukunnaru.
2: They said that all these four points we will discuss in our meeting.
1: Aithe ee meeting ku evarni preside cheyali?
2: Then for this meeting who should be asked to preside?
1: Appudu nakkane cheppindi mana adavi lopala kontha mandi yogulu rushulu tapasacharinchukuntunnaru.
2: Then the same fox suggested that there are some rishis and maharshis who have been doing penance in the forest.
1: Andulo oka uttamainatundi oka rishini manamu deeniki aahvanistam.
2: We shall select a highly accomplished saint for this particular purpose.
1: Ani visheshinchi aa nakkane aa rishi daggariki vellindi.
2: They resolved like this and the same fox went to that maharshi.
1: Swami, maa jantu rajyamulopala ఇది చతుష్పాద మహాసభ అనేటువంటి గొప్ప మహాసభను మేము జరుపుకుంటున్నాము. తమరు దీనికి అధ్యక్షత వహించాలి అని కోరింది.
2: ఇట్ వెంట్ అండ్ ప్రే టు హిమ్, స్వామి, ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ ఆనిమల్స్ వీ హావ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్, చతుష్పాద మహాసభ, వీ రిక్వెస్ట్ యూ టు ప్రిసైడ్ ఓవర్.
1: సర్వభూత సమానత్వం అనేటువంటి తత్వాన్ని గుర్తించినటువంటి వాడు కనుక ఆ ఋషి తప్పక మీ సభకు నేను వస్తానని అంగీకరించాడు.
2: That rishi who had recognized everything as living divinity itself, he just said, all right, certainly I will preside over the meeting.
1: Sare manchi muhurtamulo aa sabhanu prarambhinchukunnaru vishalamainatunte oka pradeshamulo.
2: In a very vast big playground they just arranged for a meeting.
1: Adavilo undinatvanti chinna jantuvu modalukoni pedda jantuvu varaku talli tandrulu modalukoni munumanamada varaku kudanu anni prayanamai vachinayi.
2: In that forest every animal, right from the big one to the small one, with all the children they came.
1: Grandchildren,
2: grandchildren, with all of them they attended the meeting.
1: Akkada kadakalalaadutundadi kilakilu navutundaru ee okka mrugamulanta kudanu.
2: They were extremely happy and hilarious in that meeting.
1: Deeniki adhyakshuni paina kontha varakunu vishwasam undeetundi mrugamule kanuka adhyakshuniki unnata sthanam nerparcharu.
2: As they had a lot of respect for this president, a high pedestal was provided for the
1: mrugaraja inatte simhamunaku aa adhyakshuniki pattana opane okati amarcharu.
2: Just by the side of the chair of the president a place was provided for.
1: Kani ee maharishi prakkana unnatundi simhamunu chusi e maatramo adiri bedaraledu.
2: This particular maharishi was presiding over the function. He was never afraid of the
1: life. Sarvabhutanam.
2: He was of the view that
1: andariyendu undinatvanti okka daivattamainatvanti okka ekatvanni galiginatvanti ekatvam galiginatvanti vaadu ee maharishi.
2: This maharishi was one who recognized the existence of God in every human being and every
1: living being. Kanukani itaniyendu abhayattame unnadi kaani bhayattam ledu.
2: Therefore he was full of fearlessness.
1: Sari andaru kurchina tarvata deenini welcome cheppali.
2: Then all of them were seated. There was a need for welcoming
1: ee mahasabaku secretary ee foxi nakkane.
2: The secretary for this great meeting was this fox.
1: Ee nakka prarambhinchindi.
2: This fox began its welcome address.
1: Ee naadu suvarna aksharamato likhinchavalsinatundi dinamu manakandarikini.
2: This day is a day which will have to be written in golden letters.
1: Idi maruvaranaatundi dinamu.
2: This is an unforgettable
1: day. మనందరి సమావేశము ఒక దిగ్విజయాన్ని సాధించబోతుంది.
2: We are going to achieve a great grand success in this
1: meeting. ఎన్నో పనులు ఉండినప్పటికీ అన్నీని వదిలి నీ కర్తవ్యాన్ని విసర్జించి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
2: Although you have a number of activities, you have given up them and have been able to find some time to participate.
1: మొట్ట మీ అందరికి నా ధన్యవాదములు అనింది.
2: In the very first place, my gratitude to all of you.
1: తరువాత ఈ మూడింటి యొక్క ఇది అనగా మూడింటి యొక్క అజెండాను చెప్పింది.
2: దెన్ ఇట్ ఎక్స్ప్లెయిన్ దీస్ త్రీ ఐటమ్స్ ఇన్ ద అజెండా.
1: ఈ అజెండాను చెప్పిన తక్షణమే సింహరాజు లేచాడు.
2: యాజ్ సూన్ యాజ్ దిస్ అజెండా వాజ్ గివెన్ దిస్ లయన్ గాట్ అప్.
1: లేచి మా బ్రదర్ అనగా నా సోదరుడైనటువంటి యొక్క నక్క చెప్పినటువంటి విషయము మీరంతా విని ఉండవచ్చును.
2: Lion got up and just addressed them telling that you must have already heard what my brother has spoken.
1: Nijamuga mana jantuvulu yendu unnatundi okka shaurya sahasamulu dhairya pratyuktamulu manavulu yendu levu.
2: The valor, the courage and such great qualities which you have, man does not really have.
1: Deeniki nene pratyaksha pramanam.
2: I am myself a direct proof for this.
1: Naakundinatvanti dhairyamu balamu manavullo evarikaina okkarikaina untundado choopinchandi.
2: The courage and the valor and the prowess and the strength that I have, is there any person, any man?
1: Nenu mrugaraju ainappatikini anyaya akrama anacharalaku ye maatram kodanu adugu pettatam ledhu.
2: Though I am king of animals, I do not take to any wrong, unjustified.
1: నిష్కారణంగా పరజీవులను ఏమాత్రము హింసించటం లేదు.
2: Without reason, I don't kill animals.
1: ఆకలి అయినప్పుడు మాత్రము ఏదో ఆహారమును భుజిస్తాను.
2: Only when I am hungry, I take a little food.
1: దీనిని వ్యర్థం చేసేటువంటి దీనిగా నేను ఏ ప్రాణిని కూడా తీయటం లేదు.
2: I don't kill any animal to waste it.
1: ఈ ధైర్యము, ఈ సాహసము, ఈ నీతి మానవుని ఎందుందా? లేదు.
2: This courage, this particular ethics, this morality, do human beings have?
1: కనుక మనం మానవులకు ఎందుకోసం వెరవాలి?
2: Therefore, why should we be afraid of
1: మానవులకంటే అల్పజాతి అని మనం ఎందుకు అనిపించుకోవాలి?
2: Why should we be called inferior to men?
1: కనుక దీనిని ఏదో ఒక విధంగా ఈనాడు నిర్ణయం చేసుకోవాలి.
2: టుడే somehow we have to just wipe out this particular thing.
1: మరి ప్రక్కనే ఉండినటువంటి యొక్క రెండవ జంతువు ఏనుగు లేచింది.
2: The elephant which was just by the side of a lion, it got up.
1: మానవుడు అంటే నా కాలు మోకాలంత కూడాను లేడువాడు మానవుడు.
2: A man, he is not as much as half of my leg.
1: ఆకారములో నేను గొప్ప ఆకారము.
2: In form, I am very magnificent.
1: తెలివితేటల్లో నా గజ తెలివి అని చెప్పి అనిపించుకున్నాను.
2: In intelligence, I have attained proverbial greatness.
1: గజమును రాజులు రారాజులు కూడాను విశ్వసిస్తూ అని అన్వేషిస్తూ వచ్చారు.
2: Kings, emperors, everyone has been able to just have faith in me.
1: రాజుకు పట్టాభిషేకం చేసేటప్పుడు నేను లేకపోతే అతనికి పట్టాభిషేకమే జరగదు.
2: Whenever coronation is conducted without my being there, it is not taken up.
1: కనుక నేను గజారుడై ఉండేటువంటి సమయం నందు నాకంటే ఇంకా మానవుడు గొప్పవాడని ఎట్టు నేను చెప్పాలి?
2: When I am such great, how can you say man is superior to me?
1: నా తెలివి మహా గొప్ప తెలివి.
2: My intelligence is extraordinary.
1: కనుక నా తెలివితేటలకు, నా బలమునకు, నా యొక్క ఆకారమునకు మానవుడు ఏనాటికి నీ సాటి రాడు అన్నాను.
2: దేర్ఫోర్ మై ఇంటెలిజెన్స్ అండ్ మై ఫిజికల్ ఫార్మ్ మ్యాన్ కెన్ నెవర్ ఈక్వల్ టు మీ.
1: అందులో నక్క ఒక సెలెక్ట్ చేసింది. గొప్ప గొప్ప వారు అనగా మహారాజు లేచి చెప్పాడు. ఆ మహారాజుకు ప్రక్కనున్నటువంటి వాడు, కొంతవరకు మంత్రి సమానుడైనటువంటి ఏనుగు కూడా లేచి చెప్పింది. ఇందులో మనకు చిన్నవాడిని కూడా ఒకరిని పైకి లేపించి వాడితో మాట్లాడించాలి అని అనుకుంది.
2: Fox got up and said, the lion, the Maharaja just talked to you, and the mini elephant which will come back. Therefore, there must be one representative of smaller animals.
1: పక్కన ఉన్నటువంటి అడవి కుక్కను లేపింది.
2: The wild dog was asked to this to
1: అడవి లేచి అధ్యక్షునికి నమస్కరించి మృగరాజుకు నమస్కరించి సమావేశంలో చేరినటువంటి వారందరికీ నమస్కరించి గొప్పవారి యందు నేను అల్పుడనైనటువంటి వాడు నేను మాట్లాడవలసి వచ్చింది, కానీ నా అల్పత్వమునందుండినటువంటి యొక్క మహాగుణం కూడాను మానవుని యందు లేదు.
2: ఇట్ ఆఫర్ ఇట్స్ సాల్యుటేషన్ టు ది ప్రెసిడెంట్, టు ది కింగ్, టు ది మినిస్టర్ అండ్ టు ఆల్ దోస్ పీపుల్ హావ్ అసెంబ్డ్ అండ్ దెన్ ఇట్ సెడ్, ఆల్దో ఐ యామ్ వెరీ స్మాల్ అండ్ మీన్,
1: విశ్వాసములో నాకు మించినటువంటి వాడు మరొకడు లేడు.
2: ఇన్ ఫెయిత్ there is no one who can compare, who can be compared to me.
1: Nannu chaaki samrakshinchinatundi vaani paina nenu ento vishwasamunu penchukuntanu.
2: I have a lot of faith and a lot of loyalty to the person who has brought
1: me. Na pranam poyyanta varaku vaaniki krutagnudai untanu.
2: I will always be grateful till I lose my life itself.
1: Nannu himsinchinappatikini nenu atanni yematram kudano baadhinchanu.
2: Even if I am hurt or even if I am harmed, I do not return to him.
1: కనుక మానవ లోకం నందు కూడా నువ్వు కుక్కకున్నటువంటి విశ్వాసం నీకు లేదురా అని అనిపించుకుంటాను.
2: ఇట్ ఈస్ యూజువలీ జస్ట్ సెడ్ దట్ ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ డు నాట్ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ లాయల్టీ విచ్ ఎ డాగ్ హ్యాస్.
1: అయితే ఈ విశ్వాసంలో మానవునికి ఏమాత్రం కూడా నేను తీసిపోను.
2: ఇన్ ది సెన్స్ ఆఫ్ లాయల్టీ ఐ కెన్ నెవర్ బి ఇన్ఫీరియర్ టు.
1: ఈనాటి మానవుడు తన మాస్టర్ ని కూడా హింసించడానికి ప్రయత్నిస్తాడు.
2: Man may resort to giving trouble to his own
1: ఉపకారం చేసినటువంటి వానికి అపకారం చేస్తున్నాడు మానవుడు.
2: Man may be doing bad in turn for the one which has received by of good.
1: వానికి అన్ని విధముల కడను సహాయం చేసినటువంటి వానిని ద్రోహంగా అతన్ని దూషిస్తున్నాడు మానవుడు.
2: Man has been criticizing for one who has done so much good for him.
1: కనుక తన యొక్క యజమానిని కూడాను తాను కుట్టలు పన్ని యజమానుని యొక్క హింసకు కూడాను పాల్పడుతున్నాడు మానవుడు.
2: Man has been taking up different schemes to deceive and hurt the master who has served him.
1: కనుక మానవునికి కృతజ్ఞతనే లేదు.
2: Man does not have gratitude at all.
1: ఒక విధమైనటువంటి విశ్వాసం కూడాను లేదు.
2: He does not have loyalty.
1: తన అక్కర తీరేంత వరకు కూడాను ఎంతైనా కూడాను వినయ విజేతలు ప్రకటిస్తాడు.
2: ఓన్లీ సో లాంగ్ యాస్ హిస్ పర్పస్ ఇస్ సర్వ్డ్ హి ప్రిటెండ్స్ టు బి ఒబీడియంట్.
1: అక్కర తీరిన తర్వాత మాస్టర్ ని హింసించడానికి పూనుకుంటాడు.
2: ద మోమెంట్ హిస్ పర్పస్ ఇస్ సర్వ్డ్ హి స్టార్ట్స్ ట్రబులింగ్ హిస్ ఓన్ మాస్టర్.
1: కనుక మానవుని కంటే కూడాను మనం ఏమాత్రం కూడా తక్కువ జాతికి చేరిన వాడు కాము.
2: దేర్ఫోర్ వి ఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు ది మ్యాన్స్ కైండ్ మ్యాన్ కైండ్
1: అని ఈ విధంగా కూడాను వారి వారికి తగినట్టుగా ఉపన్యాసాలు ఇచ్చినారు.
2: అప్రోప్రియేట్ టు దేర్ ఓన్ స్టేటస్ అండ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్ దే గేవ్ స్పీచెస్.
1: తరువాత అధ్యక్షుని ఉపన్యాసం వచ్చింది.
2: దెన్ దేర్ వాస్ స్పీచ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ప్రెసిడెన్షియల్ అడ్రస్.
1: ఆ యొక్క ఋషి చెప్పాడు, ఓ మృగములారా, మీరు చెప్పినటువంటి విషయంలన్నీ కూడా సత్యమే.
2: The Rishi addressed, O animals, all that you have just spoken of is true.
1: కూరిమిగల దినములలో నేరములెన్నడూ కలుగ నేరము.
2: వెల్
1: ఇష్టంగా ఉంటున్నప్పుడు మాస్టర్ చేసేటువంటివి అన్ని మంచివే అని అనుకుంటాం.
2: వెల్ వీ హ్యావ్ గుడ్ ఫ్రెండ్షిప్ గుడ్ అండర్స్టాండింగ్ ఆల్ దట్ మాస్టర్ డస్ ఇస్ కన్సిడర్ టు బి ఫర్ అవర్ ఓన్.
1: కూరిమి విరసమైనను నేరములే చూచుచుండు. ఆ యొక్క మాస్టర్ పైన ఏమైనా కూడా కొంచెం అయిష్టం బయలుదేరినా అతను చేసిన మంచన్నిటి కూడా నువ్వు చెడ్డగా భావిస్తుంటాడు మానవుడు.
2: వెన్ దేర్ ఇస్ ఫ్రెండ్షిప్ లాస్ట్ అండ్ అండర్స్టాండింగ్ లాస్ట్ మ్యాన్ బిగిన్స్ థింకింగ్ ఎవ్రీథింగ్ డన్ టు హిమ్ యాజ్ బ్యాడ్.
1: ఎదురుగా నమస్కరిస్తాడు, మురుగున పోయి దూషిస్తాడు.
2: బిఫోర్ హిమ్ హీ ఆఫర్స్ సాల్యుటేషన్స్, బిహైండ్ హీ క్రిటిసైజెస్.
1: ఎదురు ఒక మాట, మురుగున మరొక మాట.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ వన్ పర్టికులర్ వర్డ్, బిహైండ్ ఏ డిఫరెంట్ వర్డ్.
1: ఎదురుగా వర్ణించినటువంటిది వెనుకపోయి దానిని హతమార్చేదానికి ప్రయత్నిస్తాడు.
2: ప్రేజింగ్ బిఫోర్ హిమ్ బట్ బిహైండ్ హిమ్ హీ స్టార్ట్స్ ఆపోజిట్ అండ్ క్రిటిసైజెస్.
1: కనుక ఇలాంటి తెలివితేటల కంటే మన తెలివితేటలు చాలా గొప్పవి అన్నాడు.
2: దేర్ఫోర్ కంపేర్ టు దిస్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ క్లెవర్నెస్.
1: అయితే మీరు చెప్పినవన్నీ దోషములు కూడా మానవుడి ఎందు లేకపోలేదు.
2: ఆల్ దీస్ డిఫెక్ట్స్ విచ్ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ దేర్ ఇన్ ద మ్యాన్.
1: ఆహార, నిద్ర, భయ, మైదును, ఈ నాలుగింటి ఎందుకు కూడాను మృగములకు మానవునికి ఎట్టి వ్యత్యాసము లేదు.
2: ఫుడ్, స్లీప్ అండ్ బ్రీడింగ్ అండ్ సచ్ అదర్ థింగ్స్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ అనిమల్.
1: అయితే ఒక్కటి మాత్రము జంతువుల కంటే మానవుని ఎందు ప్రత్యేకత ఒకటి ఉన్నది అన్నాడు.
2: బట్ దేర్ ఈస్ వన్ స్పెషాలిటీ ఇన్ మ్యాన్ కంపేర్ టు అనిమల్స్.
1: మృగములు ఎందు పుట్టినటువంటి యొక్క పుట్టుకతో వచ్చినటువంటి క్రూరత్వాన్ని మృగములు మార్చుకొనలేవు.
2: ఎనిమల్స్ విచ్ అక్వైర్ అండ్ ఇన్హెరిట్ క్రూయల్టీ ఇన్ దెమ్ దే కెనాట్ చేంజ్ దట్.
1: ఎంత ఆకలి కొన్నప్పటికీ పులి పూరి పల్వా తినవదు.
2: ఎ టైగర్ హౌఎవర్ మచ్ హంగ్రీ వీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఈట్ పూరి.
1: మాంసమే ఆరగిస్తుంది కానీ ఇంకే విధమైనటువంటి టిఫిన్ కాఫీలు తాను త్రాగదు.
2: ఇట్ ఆస్పైర్స్ టు హ్యావ్ ఓన్లీ మటన్ అండ్ నాట్ ప్రిపేర్ టు హ్యావ్ కాఫీ అండ్ అదర్ థింగ్స్.
1: ఎంత ప్రయత్నం చేసి దానిని ప్రాక్టీస్ చేసినప్పటికీ దాని స్వభావం మారడానికి వీలు కాదు.
2: హౌఎవర్ మచ్ ఇట్ మే ట్రై టు హ్యావ్ సమ్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ హిస్ హ్యాబిట్స్.
1: మానవుడు ప్రయత్నం చేస్తే ఎటువంటి క్రూరత్వాన్ని కానీ ఎటువంటి దుర్గుణమును కానీ మార్చుకునగలడు.
2: If sufficient efforts are made by man, he can change his cruelty, he can change his bad habits.
1: కనుక ప్రయత్నము చేత మానవుడు పరివర్తనకయ్యేటువంటి శక్తి వాని యందుంది. ఎట్టి ప్రయత్నం చేసినప్పటికీ మృగము యందు పరివర్తన జరిగేటువంటిది లేదు. ఇదే రెండు భేదములు అన్నాడు.
2: The most important difference is man with effort can bring about certain amount of transformation in him, whereas an animal we would not be able to bring about any
1: transformation.
2: These capacities and skills are available for man.
1: అప్పుడు నక్క లేచింది.
2: Then fox got up.
1: స్వామి, మీరు చెప్పినటువంటిది వాస్తవమే. అయితే అలాంటి మార్చుకునేటువంటి శక్తి మానవుని యందు ఉండినప్పటికీ అలాగా మార్చుకోలేనటువంటి మానవుడు ఎలాంటి వాడు?
2: దెన్ దిస్ ఫాక్స్ గాట్ అప్ అండ్ పుట్ ఏ క్వశ్చన్. స్వామి, వెల్ మ్యాన్ హ్యావ్ దీస్ కెపాసిటీస్ బట్ ఇఫ్ హీ డస్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ కెపాసిటీస్ టు చేంజ్ హిమ్.
1: శక్తి ఉండి కూడా నువ్వు మార్చుకోలేనటువంటి మానవుడు అది మృగము కంటే హీనుడేను అన్నాడు ఈ అధ్యక్షుడు.
2: దిస్ President just declared that if a person has capacities, if he does not use these capacities to change himself, then he is worse than an animal, he said.
1: అప్పుడు అన్ని మృగములు క్లాప్స్ కొట్టాయి.
2: Then all these animals clapped.
1: అనగా మానవుని యందు ఈ వివేక శక్తి ఉండినప్పటికీ వినియోగించుకోకుండా సన్మార్గంలో ప్రవేశించకుండా ఉండేటువంటి మానవుడు మృగము కంటే హీనుడు అని చెప్పి నిర్ణయించాడు ఈ మహర్షి.
2: Maharshi decided and resolved that if a person has capacities, if he does not make use of those capacities for his own good and good behavior, he is worse than an animal.
1: Enni chadugulu chadiviyu emi phalam?
2: What is the use of whatever learning he has?
1: Tan nasaka vrata tappincha evari taramu?
2: Who can change the fate?
1: Chedda buddhulu tanatala cherineni?
2: If bad thoughts are to enter into his head,
1: endabarunu buddhulu bendubaru annadu.
2: His thinking becomes dull and he will become an idiot.
1: Kanuka మానవులు చదువు సద్యం లోపల మహా గొప్పవారిగా అవుతున్నారు.
2: ఇన్ లర్నింగ్ అండ్ స్కిల్స్ మ్యాన్ హ్యాస్ అటైన్ ఏ హై స్టేట్.
1: కానీ ఈ చదువుల వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ లర్నింగ్?
1: కేవలం ఈ పొట్టకూటి కోసమే కదా.
2: ఆల్ దిస్ లర్నింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ బ్రెడ్.
1: ఆ పొట్టను మనం కూడా నింపుకుంటున్నాం కదా.
2: వీ హావ్ బీన్ ఆల్సో ఏబుల్ టు ఫిల్ అవర్ ఓన్.
1: ఆ పొట్ట నింపుకునే కోసమే మానవుడు ఇన్ని విధమైనటువంటి శ్రమలు పడుతున్నాడు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ లైవ్లీహుడ్ వై షుడ్ దిస్ మ్యాన్.
1: ఏ శ్రమలు పడకుండా మనం పొట్ట నింపుకుంటున్నాం. వారి కంటే మనమే బెస్ట్ అన్నారు.
2: They said that we are better than men. We are best compared to men because we have been able to eke out our livelihood.
1: ఈ నక్క యొక్క స్వాతంత్రం మతి మితిమీరి పోతుండేటువంటి సమయం లోపల ఈ యొక్క అధ్యక్షుడైనటువంటి మహర్షులు దాన్ని చల్లార్చి రెండవ యొక్క భేదం కూడా చెప్తూ వచ్చాడు.
2: When this fox was exceeding its own limits, President called for order and he explained the second difference.
1: మానవునకు మాయను సాధించగలడు మానవుడు.
2: Man has been able to conquer maya or illusion.
1: Atmanu chudagaladu manavudu.
2: He can experience atman.
1: Inka nirvanam anetunte aanandanni cheragaladu.
2: He can reach the state of nirvana.
1: Anaga manavunaku mayanu jayinchetunte yokka adhikaram untundi.
2: That means he has got the power and authority to conquer.
1: Prayatnam chesthe atmanu sandarshinchukogaladu.
2: If efforts are made, he will be able to just experience and see.
1: Sadhana sampatti valla nirvanam anetunte atmanu cheragaladu.
2: With the help of spiritual exercises, he would be able to reach the.
1: Ee moodu kudanu mee mrugamulu yendu levu annadu.
2: All these three your animals do not have.
1: Kanukane aa yokka maharishi cheppadu, nayana ఈ ఆంగ్ల భాష లోపల ఎంఏఎన్ మ్యాన్ అని చెప్తున్నారు.
2: దిస్ మహర్షి సెడ్, వెల్ చిల్డ్రన్, ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మ్యాన్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్ విత్ ది స్పెల్లింగ్ ఆఫ్ ఎంఏఎన్. దీనిని
1: తెలుగులో మానవా అని చెప్తూ వచ్చారు.
2: ద సేమ్ ఇస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు యాజ్ మానవా.
1: మాయా అనేటువంటి అజ్ఞానమును దూరం చేసుకుని,
2: రిమూవింగ్ అండ్ మేకింగ్ డిస్టెంట్ దిస్ పర్టికులర్
1: ఆత్మతత్వమును దర్శించి,
2: taking vision of this atman,
1: vignanam anetunte oka aanandamulo leenam avtadu manavudu,
2: immersing himself in the wisdom and in joy.
1: Adhe oka arthamunu MAN deenlo kuda nu untundadi ani cheppadu.
2: The same meaning is conveyed in this letter MAN.
1: M anaga maya, remove maya ani.
2: M stands for removal by, of maya,
1: by maya remove maya. ఈ రిమూవ్ మాయ అనగా ఏమిటి? ఎమ్ముకుండేటువంటి దానికి మాయా రిమూవ్.
2: ఎమ్ స్టాండ్స్ ఫర్ మాయా టు బి రిమూవ్.
1: ఇంకా ఏ ఉండేటువంటి దానికి ఆత్మ సి, ఆత్మన్ సి.
2: ఎస్, ఏ స్టాండ్స్ ఫర్ ఆత్మన్ సి, ఆత్మన్.
1: ఇంకా ఎన్ నిర్వాణం అటైన్.
2: ఎన్ స్టాండ్స్ ఫర్ నిర్వాణం అటైన్, అటైన్ నిర్వాణం.
1: ఈ నిర్వాణం అటైన్ అంటే ఏంటి? ఆనందంలో లీనమక.
2: The meaning of attaining nirvana is become one
1: anaga
2: joy and bliss.
1: Ajnanamunu duram chesukoni atmanu darshinchi aanandamulo leenamayyetunti vaade nijamaina manavudu ani ninnam chesaru.
2: A true man is one who has removed maya ignorance and who has had a vision of atman and who got himself in
1: appudu mrugamulanni ippudunu tala unchukunnayi paapam.
2: Then all these animals bent down their
1: heads. Ma cheta kaanatunte panini oppukunnayi.
2: They agree that these are the things which cannot be achieved by
1: IT. Andaru manavulu kodunu ee pani cheyagalugutunnara?
2: Then the next question is, well, all human beings have they been able to do this?
1: Kanuka ee vidhamainatunte yokka prayatnam cheyinatunte manavudu maa yokka friend enu ani cheppina mrugamulanta angikarinchadu.
2: They agree that those people who do not make any effort in this direction is our friend.
1: Kanuka manavulaku mrugamulaku ekku vyathyasam ledu.
2: Therefore there is not much of difference between
1: manavulu yindu vijnana prajnana sujnanam undindi kudanu varu sarine kunti reetilo deeni anubhavinchatam ledu.
2: Although men are having a lot of wisdom and the bliss etc, they are not
1: andukosamane ee maharishi kudanu taanu aranyaniki vachinatundi kaaranaanni kudanu nirupinchadu.
3: The Maharshi, the president also just explained the reason why he came to
1: fire. Naina andari gunamulu kudumi ee vidhamga levu manavulu endu.
3: He said, well, all the men do not have this particular quality equally.
1: Murugamulu endu tamani himsinchinatunti vaane maatrame himsinchagalavu kaani tamani himsinchinatunti vaari joliki ee maatramu murugamulu povu.
3: Among animals, animals give trouble only to the one which give them trouble. Otherwise, they are not going to.
1: కానీ మానవుడు తనని హింసించినటువంటి వాని పైన కూడా హింసకు ప్రయత్నం చేస్తాడు.
3: Man begins to harm people who might not have harmed him.
1: నిష్కారణమైనటువంటి నిందలు మోపుతాడు.
3: Without any reason, he puts blame.
1: నిరపరాధులను హింసిస్తాడు.
3: People who are unblemished, they also are being given.
1: కారణం లేని కార్యంలో పాల్గొంటాడు.
3: He enters into work which does not have any
1: ధనములకు అడుగడుగును కూడా మనం భయపడిపోతున్నాం.
3: పరీక్షలు
1: వచ్చినాయంటే భయం.
3: If we get examination, we are afraid of it.
1: ఏరోప్లేన్ అటు ఇటు కొంచెం కదిలిందంటే భయం.
3: While going in an aeroplane, if the aeroplane moves a little this way,
1: ఏదైనా ఒక రిక్షాలో పోతుంటే ఎదురుగా ఒక లారీ వస్తుందంటే భయం.
3: If a lorry is coming in the opposite direction when we are going,
1: తెల్లవారి లేచినది మొదలు రాత్రి కన్నులు మూసి నిద్రించేంత వరకు భయమే.
3: Right from the moment that we get up from the bed,
1: నిద్రించే ముందుగా కూడా దొంగలు వచ్చి ఏం చేస్తారో అనే భయం.
3: Even before we go to bed, we are afraid that thieves might come and steal.
1: కనుక మనం భయం లోపలే జీవితాన్ని కాలం గడుపుతున్నాం.
3: We are spending our entire time in fear.
1: మనము అభయులకు కావాలి.
3: We should become fearless.
1: అదే దైవ విశ్వాసం పెంచుకోవాలి.
3: That faith and
1: ఆ విశ్వాసం కోల్పోవటం చేతనే మనకు భయం ఏర్పడుతుండాలి.
3: Only when we lose faith, we get fear.
1: భయమునకు మూల కారణము తన్ను తాను మర్చినటువంటి వానికే భయం ఏర్పడుతుంది.
3: Only when one is forgetting himself, he develops fear.
1: నేనెవరు అనేటువంటి యొక్క సత్యాన్ని తాను మర్చిపోతున్నాడు.
3: He is forgetting the fact, the real nature of his own self.
1: కేవలం ఐదు అడుగులతో కూడినటువంటి యొక్క అందములతో కూడినటువంటి మానవుడిగా తాను విశ్వసిస్తున్నాడు.
3: He is considering himself as the body which is 5 feet long.
1: ఈ అందములతో కూడినటువంటి వాడు కాదు మానవుడు.
3: He is man consisting of only his limbs.
1: ఇది ఆకార మానవుడు కాదు.
3: This is not a man in form.
1: ఇది ఆ విధంగా ఆకార మానవుడే గని అనుకుంటే కూడాను ఇది నామమాత్రుడు మాత్రమే అవుతాడు.
3: If he considers himself as man only in form,
1: కనుక మాయను దూరము చేసి
3: రిమూవింగ్
1: ఆత్మను సందర్శించి
3: టేకింగ్ ఎ విజన్ ఆఫ్
1: నిర్వాణంలో లీనమయ్యేటువంటి వాడు మ్యాన్.
3: Getting merged in nirvana is man.
1: అట్టు కానటువంటి వాడు NAM అవుతుంది. నామ్ నామమాత్రుడే మానవుడు అన్నాడు.
3: If a person does not follow this particular thing, he becomes NAM, he becomes only namesake man.
1: ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాడే ధమడు. ధమ.
3: A person who is having self-confidence alone may be
1: called ధమ. ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడు మదడు.
3: A person who does not have self-confidence is mada.
1: ఈ ఆత్మవిశ్వాసం లేనటువంటి ఉన్నటువంటి వాడే సాక్షర.
3: A person who is having self-confidence is sakshara.
1: Sakshara anaga maha indriyani nigrahinchinatundi mahapurushudu.
3: A person who is having complete control of the senses is sakshara.
1: Atti nigraha shakti lenatundi vadu rakshasa.
3: A person who does not have self-control
1: is sakshara. Kattu janipudu nu trippi chadivinappudu deeniki viruddhanga manaku kanipistundadi shantiki ashanti.
3: When you start reading from the reverse side, you get the meanings from shanti.
1: Kanuka NAN man anetundi daniki ee ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాడే ధమడు. ధమ.
3: ఏ పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలోన్
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడు మదడు.
3: ఏ పర్సన్ హూ డస్ నాట్ హావ్ సెల్ఫ్

0: When you start reading from the reverse side, you get the meaning. From Shyam
1: Kanuka, MAN man anetundi daniki ee arthanni manam teeskovali. ఈ అర్థాన్ని మనం తీసుకోకుండాపోతే ఎన్ఏఎం నామ మాత్రమైపోతుంది. అనగా మనం నామమాత్రపు మనుషులమే కాని మనం నిజమైనటువంటి మనుషులం కాదు అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకోవాలి.
0: Therefore, we have to firmly resolve, when we take the correct meaning of MAN, we really become man. On the other hand, if we take only NAM, we become namesake man.
1: అర్జునా కురునందనా అని ఒక అడ్రస్ చేశాడు కృష్ణుడు అర్జునుడికి.
0: Therefore, in this context, Krishna addressed Arjuna as Kurunandana.
1: Kurunandana ante emiti deeni artham?
0: What is the meaning of Kurunandana?
1: Tana Kurunandana. Karmana acharinchatamlo aanandinchetunte vaadante Arjunudu.
0: Arjuna was one who was delighted in action.
1: మనకు పని ఉండినటువంటి దినము మనం చాలా బేజారుగా ఉంటాం.
0: When we are having work, we get disgusted.
1: పని అందే అర్జునుడికి ఆనందం అట.
0: There was delight in work for Arjuna.
1: మనకు సండే వచ్చిందంటే చాలా ఆనందం.
0: When we get Sunday, we become
1: ఎందుకంటే పని ఉండదు.
0: On that day, we will not have work.
1: పని లేని రోజు అర్జునుడు చాలా విచారిస్తాడట.
0: A day when he does not have work, Arjuna would be very happy.
1: ఎంత పని అధికంగా ఉంటే అంత ఆనందించేటువంటి వాడు అర్జునుడు.
0: Arjuna was one who have a lot of joy in his having more work.
1: కురునందనా, నీవు కర్మయందు ఆనందాన్ని అనుభవించేటువంటి వాడు కనుక కురునందన అని పేరు పెట్టాడు.
0: He has been given the name of Kurunandana because he was taking delight in work.
1: ప్రతిదాని ఎందుకును అర్జున పాల్గొన పార్థివ క్రీతి శ్రీద్వాన వేది చెయ్య జై కృష్ణ సవి సాకి ధనంజయ అర్జునుకు ఉన్నటువంటి ఈ పేర్లకు ఒక్కొక్క దానికి కూడాను ఒక్కొక్క అంతరార్థాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ బీన్ ఏబుల్ టు ప్రూవ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ద డిఫరెంట్ నేమ్స్ విచ్ అర్జున హ్యాడ్.
1: కనుక ఈ 26 గుణముల లోపల నిత్యము ఒక్కొక్క గుణమును గురించి మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం కూడాను మనకు అర్థమవుతుంది.
0: విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద డివైన్ నేచర్ ఆఫ్ ఆత్మన్ వెన్ వి ఎవ్రీ డే టేక్ అప్ వన్ వర్చ్యూ అండ్ ట్రై టు అండర్స్టాండ్.
1: క్షమ, దయ, భూతదయ, అహింస ఇలాంటి గుణములు చాలా వరకు మనం తెలుసుకున్నాం ఇంతవరకు.
0: Patience, compassion, compassion for all animals and such of these things we have already learned.
1: అభయత్వాన్ని కూడా నువ్వు గుర్చి మనం తెలుసుకున్నాం.
0: We have also learned fearlessness.
1: ఇంకా అనేక గుణములు ఉంటున్నాయి.
0: There are a number of other qualities.
1: మానవుని నిత్య జీవితం లోపల గుణములను మనం పోషించుకున్నప్పుడే మనకు భగవంతుని యొక్క హృదయంలో స్థలము మనకు లభిస్తుంది.
0: Only when we develop qualities in our daily action, we will be able to get earn the grace of the Lord.
1: గుణములను మాత్రం పెంచుకొనక భగవంతునిలో స్థలము మాత్రం మనకు లభించాలంటే ఇది సాధ్యం కాదు.
0: Without developing qualities in us, if we want to get a place in God's heart,
1: ఎలాంటి ధనవంతునికైనా, ఎలాంటి విద్యావంతునికైనా, ఎలాంటి బలవంతునికైనా కూడా పాస్పోర్ట్ లేకుండా పరదేశములకు ఎట్లా పంపరో, అదే విధంగా గుణములు అనేటువంటి పాస్పోర్ట్ లేకుండా దైవానుగ్రహం అనేటువంటి యొక్క దీంట్లో భవనంలో ప్రవేశించడానికి వీలు కాదు.
0: Whatever one's education, position, wealth, etc., just as a person cannot be allowed to go to another country without passport, whatever be the person, without having good qualities,
1: kanaka bhagavantuni anugraham pondadaniki gunamule passports.
0: To earn the grace of God, qualities and good qualities is passport.
1: Ee gunallo matram penchukovali.
0: We have to develop these qualities.
1: Chaduvulato paatu mana samskaranni kudanu penchukovali.
0: Along with education, would also acquire.
1: Chaduvulu unde samskaram lekapothe adi chetta chaduve.
0: Without having good samskaras, if we have education, it is no use.
1: ఈ చదువులంతా కూడా కేవలము ఒక భౌతికమైనటువంటి దీనికి మాత్రమే ఉపయోగపడతాయి.
0: All this learning and education is only useful for the world, physical world.
1: ఈనాడు లోకము లోపల సైంటిస్టులు ఎన్నో గొప్ప గొప్ప యంత్రములు కనిపెట్టారు.
0: In the world of today, scientists have discovered a number.
1: కానీ ఈ యంత్రాలతో శాంతిని కొనగలుగుతున్నారా?
0: Have we been able to get peace of mind with machines?
1: ఈ యంత్రాలతో వాళ్ళు సుఖమును పొందగలుగుతున్నారా?
0: Have we been able to get joy and
1: శాంతి సుఖములు దీంతో మనకు లభించవు.
0: Happiness and peace we will not be able to get from this.
1: కనుక శాంతి అనేటువంటిది ఒక దైవత్వంతోనే మనకు లభించేటువంటి ఒక పదార్థము.
0: పీస్ వీ కెన్ గెట్ ఓన్లీ ఫ్రమ్ డివినిటీ.
1: మన లోకరీతిలో లభించేటువంటి ఒక శాంతులు తాత్కాలికమైనటువంటి శాంతులు.
0: వరల్డ్లీ హ్యాపీనెస్ అండ్ పీస్ వీ గెట్ ఈజ్
1: క్షణభంగురమైనటువంటి శాంతులు.
0: మొమెంటరీ ఇట్ ఈస్.
1: నశ్వరమైనటువంటి శాంతులు.
0: ట్రాన్సియంట్.
1: అనిత్యమైనటువంటి శాంతులు.
0: ఇంపర్మనెంట్.
1: ఇవి అక్షర స్వరూపాన్ని పొందించలేవు.
0: దే విల్ నెవర్ టేక్ అస్ టు పర్మనెంట్.
1: కనుక మనకు అక్షరత్వాన్ని మనం పొందాలనుకుంటుంటే ఈ చరత్వాన్ని త్యజించినప్పుడే అక్షరం మనకు ప్రాప్తిస్తుంది.
0: వి విల్ బి ఏబుల్ టు గెట్ ఎ పర్మనెంట్ అక్షరత్వ ఓన్లీ వెన్ వి గివ్ అప్ దిస్ చరత్వ విచ్ ఇస్ టెంపరరీ.
1: కనుక ఈ సాంఖ్య యోగములో సాంఖ్యం అనగా జ్ఞానము అని దీనికి అర్థం అని తెలుసుకున్నాము.
0: ఇన్ ది సాంఖ్య చాప్టర్ వి హావ్ అండర్స్టూడ్ సాంఖ్య మీన్స్
1: జ్ఞానముతో దైవాన్ని చేరటం అనేటువంటిదే సాంఖ్య యోగము.

0: సాంఖ్యయోగము రెఫర్స్ టు రీచింగ్ గాడ్ త్రూ విజ్డమ్.
1: సర్వాప్రియైనటువంటి యొక్క భగవత్తుని సమీపత్వంలో నిరూపించేటువంటి యొక్క తత్వమే సాంఖ్యము.
0: సాంఖ్యము రెఫర్స్ టు ద ప్రిన్సిపల్ విచ్ ప్రూవ్స్ ది డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ హాస్ వెరీ
1: 24 గుణములైనటువంటి సంఖ్యలతో ఎంపబడినటువంటిది ఈ సాంఖ్యము.
0: సాంఖ్యము ఈజ్ వన్ విచ్ హెస్ బీన్ ప్రూవ్డ్ విత్ 24 ఫిగర్స్.
1: కనుక ఈ సాంఖ్యంలో ఈనాడు 36వ శ్లోకం వరకు అయింది. ఇంకా ఉంటున్నాయి, ఇంకా 36 వరకు ఉంటున్నాయి. సాంఖ్యయోగం చాలా గొప్పది.
0: సాంఖ్య చాప్టర్ ఈజ్ ఎ వెరీ బిగ్ వన్.
1: ఇది 70-75 శ్లోకాల వరకు కూడా చేరి ఉంటుంటాది.
0: దేర్ ఆర్ 70-75 శ్లోకాస్ ఇన్ దిస్.
1: అయితే శ్లోకాలతోనే మనం శోకం నివారణ చేసుకోలేము.
0: వి వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ సారో బై ఓన్లీ దిస్ శ్లోక.
1: ఈ శ్లోకాల్లోని అంతరార్థమును మనము కొంతవరకు మన ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ శ్లోకాస్ ఎ లిటిల్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
1: కనుక నిత్యము చెప్పేటువంటి శ్లోకములను గట్టిగా వల్లించి దాని అంతరార్థమును గుర్తించి అందులో ఏ ఒక్కటైనా కూడా మనము ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడే ఈ యోగములు మన యొక్క భోగమును మన యొక్క యోగమును కూడాను అందించి ఇదే దైవంతో సంయోగమును కూడాను చేరుస్తుంది.
0: ఓన్లీ వెన్ వీ జస్ట్ ప్రాక్టీస్ అండ్ యూజ్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అండ్ ప్రాక్టీస్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ యూనియన్ విత్ గాడ్. వైల్ వి ఆర్ చాంటింగ్ దీస్ థింగ్స్ ఎవ్రీ డే మే నాట్ బి ఆఫ్ మచ్ యూస్.
2: That was the 28th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this awe-inspiring discourse which he delivered on 10th September 1984, Bhagavan spoke about the most important good quality of a devotee, which is fearlessness.

0: మట్టి ఒక్కటే, కాని ఈ మట్టి ద్వారా రూపొందేటువంటి ఒక రూపనామములు అనేకములు.
1: Mud is one and the same, but it takes many forms and names thereafter.
0: Suvarnamekam bahubhushanani. బంగారు ఒక్కటే కాని అనేక రూపనామములతో కూడినటువంటి యొక్క ఆభరణములు వేరువేరుగా ఉంటాయి.
1: గోల్డ్ ఈజ్ వన్ బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అండ్ నేమ్స్.
0: గోచీరమేకం బహుదేనువర్తి. గోవుల యొక్క పాలు అన్ని ఒకే రంగుతోనే కూడి ఉంటాయి, కాని గోవులు వివిధ రంగులతో వివిధమైన యొక్క రంగులతో వ్యత్యాసంగా గోచరిస్తాయి.
1: కౌస్ మే బి ఆఫ్ డిఫరెంట్ కలర్స్ బట్ ద మిల్క్ ఈజ్ ఆఫ్ ది సేమ్ కలర్.
0: ఏకం పరాత్మ బహుదేహవర్తి. భగవంతుడు ఒక్కడే కాని అనేక రూపనామములను ధరించి యావత్ విశ్వముని మోహింపచేస్తుంటాడు.
1: గాడ్ ఈజ్ వన్ బట్ హీ మేనిఫెస్ట్ ఇన్ మెనీ, టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: జగత్తునందు మనము చక్కగా విచారణ సలిపి చూసిన ఒకే వస్తువు అనేక విధములైనటువంటి రూపనామము ధరించి అనేక విధములైనటువంటి యొక్క వినియోగముల చేత ఇది అనుభవించుతూ వస్తుంటాయి.
1: Like this, if you investigate and inquire, we will understand the same thing will be of different names and forms and used.
0: Vittanam okkate.
1: The seed is one.
0: Kani skandam veru.
1: But the stem is different.
0: Branches veru.
1: Branches are different.
0: Kommalu remmalu veru.
1: The branches and the leaves are different.
0: Aakulu veru.
1: Leaves are different.
0: Poovulu veru.
1: Flowers.
0: Kaayalu veru.
1: Fruits.
0: Pandlu veru.
1: And fruits are different.
0: Ivanni ikkudunu vividhamainatunte roopa naamam cheti kaligi vividha roopamulu cheta viniyogam garu jarugutundadi.
1: These are different parts of the plant body with the different names and made use of in a different way.
0: Kaani oke padarthame.
1: But it's all one and the same.
0: Ekoham bhusyam.
1: It's only one that manifests into many.
0: Okkate ainappatikini anekanga gocharistu untuntadi.
1: Though it is one, but it appears as many.
0: Deeniki moodu vidhamainatunte karanalu manam vicharinchali.
1: For this, we must investigate three reasons behind this.
0: Ghatamaneetvanti okka karyamunaku కుమ్మరి తాను ఒక విధమైనటి నిమిత్త కారణం.
1: ఫర్ దిస్ పాట్ విచ్ ఇస్ ఇన్ ఎఫెక్ట్ పాటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అది కార్యము, ఇది నిమిత్త కారణము.
1: అండ్ వన్ ఈజ్ ది ఎఫెక్ట్ అండ్ దిస్ ఈజ్ ది ఇన్స్ట్రుమెంట్ హూ మేక్స్ యూ ద మోల్డ్స్ ద పాట్.
0: దీనికి ఉపాదాన కారణమే మట్టి.
1: అండ్ ద బేసిస్ ఉపాదాన కారణ is the mud itself.
0: ఈ కుండలు పగిలిపోవచ్చును, మారిపోవచ్చును.
1: Pots may break any time.
0: కాని మట్టి ఏనాటికి మారదు.
1: But the mud never changes.
0: ఇది ఉపాదాన కారణ.
1: That which is changeless is
0: ఈ ఉపాదాన కారణమైనటువంటి మట్టిని ఆధారం చేసుకుని కుమ్మరి కుండలు చేస్తూ వచ్చాడు.
1: Basing on this changeless mud, it is the potter who makes the different pots.
0: Kundalu pagilinanta matramana kummari vaadi pagalledu.
1: Pots may break but not the potter.
0: Kaani matti veru roopamunu pondaledu.
1: Mud will not take another form.
0: Adhe vidhamugane
1: likewise
0: oka aaram untundali aabharanamu.
1: Here is an ornament.
0: Ee aabharanamu oka karyamu.
1: This is in effect.
0: Deeniki kamsali దీనికి నిమిత్త కారణం.
1: గోల్డ్ స్మిత్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ నిమిత్త కారణ.
0: బంగారు ఉపాదాన కారణం.
1: గోల్డ్ ఈజ్ ద బేసిస్ ఉపాదాన కారణ.
0: ఎన్ని నగలుగా దాన్ని మార్చినప్పటికీ బంగారు మార్చడానికి వీలు కాదు.
1: You may change it to different types of ornaments and jewels, but the gold is changeless.
0: Kanaku upadana kaaranamainatundi oka bhagavantude taane oka nimitta kaarana swaroopudai srishtikartaga undi aneka roopanaamundanatundi ee kundalanu aabharanaalanu nirmistu untunnadu.
1: God who is changeless, upadana kaarana, he becomes the creator, the nimitta kaarana, and is responsible for this creation, the effect.
0: కాని నిమిత్త మాత్రము ఉపాదాన కారణము రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ టూ, దట్ విచ్ ఇస్ ద బేసిస్ చేంజ్లెస్.
0: మట్టి ఉండి కుమ్మరి లేకపోతే కుండలు చేయలేడు.
1: దెర్ ఈస్ మట్ వితౌట్ పాటర్ యూ డోంట్ గెట్ ఎ పాట్.
0: లేక కుమ్మరి ఉండి మట్టి లేకపోతే కుండలు చేయలేడు.
1: పాటర్ కెనాట్ మేక్ ఎ పాట్ వితౌట్ ద మట్.
0: ఈ కుమ్మరి మట్టి రెండు ఉండినప్పుడే కుండ తయారవుతుంది.
1: వాటర్ అండ్ ద మట్ బోత్ ఆఫ్ us విల్ హెల్ప్ us టు హ్యావ్ ఎ పాట్.
0: కనుకనే ఈ ఉపాదాన కారణమే ఇది దైవత్వము.
1: దేర్ఫోర్ ఉపాదాన కారణ ద చేంజ్లెస్ ఇస్ డివినిటీ.
0: ఈ సృష్టి యొక్క కర్తనే దీనికి నిమిత్త మాత్రమైనటువంటి యొక్క శక్తి.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ that is responsible for the creation, nimitta karana.
0: ee deshamule kundala vantivi.
1: Bodies are the pots, the effect.
0: ee kundalato manamu aneka vidhamainatvanti karmalu aacharistu panulanu cheskuntu sukhanni aanandanni pondutunnam.
1: With these pots of the bodies we discharge various duties and responsibilities.
0: kaani
1: but
0: adi krinda padipoyinappudu idi pagilipothundi.
1: The moment it falls on the ground, it breaks.
0: కాలము ఆసన్నమైనప్పుడు దేహమును వదులుతుంది.
1: As the end approaches, one naturally gives up the body.
0: కానీ నిమిత్త కారణము ఉపాదాన కారణము ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి.
1: Therefore, the main basis and the nimitta karana, the creator,
0: ఉండలు మాత్రమే useful and useless.
1: Only the parts that are useful and useless.
0: దుర్వినియోగము.
1: One is the use, the other
0: ఈ నాటి దేహముల చేతనే మనము సద్వినియోగపరచుకుంటున్నాము, దుర్వినియోగంగా ఉపయోగపెడుతున్నాము.
1: Today we are making use of this body, at times we misuse the body.
0: ఈ దైవత్వమునకు ఐదు పేర్లు ఉంటున్నాయి.
1: Divinity has five names or attributes.
0: మొదటిది పరనామము.
1: First one,
0: పరనామము.
1: పరనామము.
0: రెండవది వ్యూహనామము.
1: Second, వ్యూహనామము.
0: మూడవది,
1: థర్డ్.
0: ఈ మూడవది ఏమిటంటే ఒక విధమైనటువంటి యొక్క అవిద్యానామం అనేటువంటి రూపంతో పొందుతుంది.
1: థర్డ్ వన్ ఈజ్ అవిద్యానామ.
0: నాలుగవది
1: ఫోర్
0: అంతరాత్మనామం.
1: అంతరాత్మనామ.
0: ఐదవది ఆచరణ నామం.
1: ఫిఫ్త్ వన్ ఆచరణ నామ.
0: ఈ విధంగా ఐదు రూపములతో ఈ దైవనామము ఈ జగత్తునందు పనిచేస్తూ ఉంటుంటుంది.
1: Divinity operates with all these five attributes.
0: Paranamam anaga idi vaikuntha nivasamu.
1: Paranama means the vaikuntha is the dwelling place.
0: Vaikuntham anaga kuntitam kaanatundi vaikuntham. Maarpu lenatundi vaikuntham.
1: Vaikuntha means that which is changeless.
0: Akkada paranamam tho untadu parameshwarudu.
1: There God exists changeless.
0: Akkada evvaru kudunu praveshinchataku veelu kaadu.
1: No one can enter there.
0: Anaga daniki munmundu dani arthamlo vastundi.
1: You will know.
0: Evvaru kudunu aa kailasamlo vaikunthamlo praveshinchataku veelu kaadu.
1: No one can ever get into that vaikuntha.
0: Kaani akkada prakashistu untuntadi.
1: But God shines with all the brilliance.
0: Sarvamunu taanu chustu untadu.
1: He sees everything.
0: Sarvamunu vintu untadu.
1: He listens to all.
0: Sarvamunu taanu kalpistu untadu.
1: He creates all.
0: Kaani evvariki kanipinchadu, evvariki vinipinchadu, ఎవరికి ఏ విధమైనటువంటి రూపంతో సాక్షాత్కరించడు.
1: బట్ హౌఎవర్ నో వన్ కెన్ సీ హిమ్, నో వన్ కెన్ లిసన్ టు హిమ్, నో వన్ కెన్ ఎవర్ ఎక్స్పీరియన్స్ హిస్ డైరెక్ట్ మానిఫెస్టేషన్.
0: పరనామము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ పరనామము.
0: ఇంకోటి వ్యూహనామము.
1: సెకండ్ ఇస్ వ్యూహనామం.
0: ఈ వ్యూహనామం అనగా ఏమిటి? పాల సముద్రంలో పవడించినటువంటి వాడు శేషతల్పం పైన అని దీనికి అర్థం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ గాడ్ హూ రిక్లైన్స్ ఆన్ ది ఓషన్ ఆఫ్ మిల్క్.
0: అయితే దీనిని దేవతలు మాత్రమే దర్శించగలరు.
1: ఇట్స్ ఓన్లీ డైటీస్ ఏంజల్స్ కెన్ సీ.
0: శక్తులు మాత్రమే దర్శించగలవు.
1: ఓన్లీ ది పవర్ కెన్ మేక్.
0: సామాన్య మానవులు దీనిని దర్శించలేరు.
1: is not given to ordinary people.
0: అయితే ఈ దేవతల యొక్క అభిష్టములన్నిటి కూడాను ఈ వ్యూహనామం అనేటువంటిది అన్ని సంసిద్ధంగా నెరవేరుస్తూ ఉంటుంటాది.
1: However, this Vyuhanama aspect of the divinity fulfills all the desires of the deities.
0: మీకందరికి సినిమాలో డ్రామాల్లో కథల్లో మీరు విని ఉంటారు.
1: You must have heard in many of the stories.
0: హిరణ్యకశిపుడు లోకములన్నిటిని బాధిస్తూ వచ్చాడు.
1: Hiranyakashipu was putting everyone to harm.
0: దేవతలు వెళ్లి శేషతల్పం పైన పరుండినటువంటి యొక్క నారాయణ్ని ప్రార్థించారు.
1: Angels prayed to Narayana, who was reclining.
0: వారి ప్రార్థనలు మాత్రమే మన్నించి తాను తిరిగి ఈ లోకములకు అనేక విధమైనటువంటి సహాయం చేసే నిమిత్తమై తాను కదలి వచ్చాడు.
1: In response to their prayers, he descended on earth in human form.
0: కనుక ఈ వ్యూహనామము అనగా ఏమిటి? కేవలము దేవతలకు మాత్రమే గోచరించేటువంటి వాడు.
1: వ్యూహనామ మీన్స్ God who could be seen
0: Vibhava
1: by
0: Namamu. Vibhava.
1: Third one is Vibhava Namamu.
0: Vibhava Namamu anaga manava shariramulu dharinchi dashavataramuluga Ramakrishnadi avataramuluga ee manava dehamto loka samrakshana nimittamai oka avatarinchadamu idi Vibhava Namamu annaru.
1: Vibhava Namamu means the descent of God in human form. As we know, he has got 10 incarnations.
0: Ee prapanchamuto ఈ పార్థివమైనటువంటి యొక్క జగత్తుతో ఈ విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుతో సంబంధ బాంధవ్యాన్ని కలిగించుకునేటువంటి యొక్క అవతారములే ఈ విభవనామము.
1: విభవనామ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ దట్ విల్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ అసోసియేషన్ విత్ దిస్ వరల్డ్.
0: దుర్గుణములను దురాలోచనలను దుశ్చింతలను దుష్టులను సరైన మార్గంలో నిలిపి ప్రవేశపెట్టి సచ్చింతన్లు సదాచారములు సత్ప్రవర్తనలు సచ్చింతన్లు వారికి అందించేటువంటి అవతారములే ఈ విభవనామం యొక్క పేర్లు.
1: విభవనామ ఈస్ ది డివైన్ హింసెల్ఫ్ హూ కరెక్ట్స్ ఆల్ ద వికెడ్ థాట్స్ వికెడ్ థింకింగ్ వికెడ్ ఫీలింగ్స్ సో దట్ వన్ వుడ్ డెవలప్ ద పైయస్ థాట్స్.
0: లోకంలో ఈనాడు మనము దశావతారములని ఎవరు భావిస్తున్నామో అవన్నీ కూడాను విభవనామంకు సంబంధించినటువంటివే.
1: Therefore, all the 10 incarnations relate to this Vibhavanama.
0: Kevalam bhaktulaku bhagavantudiki maatrame ee sannihita sambandha bandhavyamto undetundi.
1: This is the one that has got to do with the intimate relationship that exists between a devotee and God.
0: Inka nalugavadi,
1: the fourth one,
0: antaratma namamu.
1: Antaratma namamu
0: anaga prati manavuni yandu kudanu aatma swaroopam cheta anaga chaitanyam cheta నకసిక పర్యంతం కూడాను సంచరిస్తూ వారి యొక్క సంరక్షిస్తూ ఆ దేహానికి తగినటువంటి యొక్క భద్రతను కల్పిస్తూ ఉండేటువంటిదే ఈ విధమైన యొక్క నామము.
1: అంతరార్థ నామ ఇస్ ది
0: దాని పేరే అంతరార్థం అంతరాత్మ.
1: ది వెరీ నేమ్ ఈజ్ అంతరాత్మ ద ఇండ్వెలర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ కాన్షియన్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ అంతరాత్మ అనేటువంటిది ఉంటున్నది.
1: దిస్ కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అది ఏ ఒక దైవత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఇంకా అర్చన నామము.
1: అండ్ దెన్ ది ఫిఫ్త్ వన్ ఆచరణ నామం.
0: అర్చన నామం
1: అర్చన నామం.
0: ఈ అర్చన నామం అనగా
1: అర్చన నామ మీన్స్
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో ప్రార్థనలు భజనలు కీర్తనలు ఇలాంటివంతా సలుపుతూ భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కీర్తిస్తూ తన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నం చేసేటువంటివి.
1: అర్చన నామ ఈజ్ ఎన్ ఎఫర్ట్ విచ్ హెల్ప్స్ యూ టు బి ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ సింగింగ్ హిస్ గ్లోరీ ఎక్స్టోలింగ్ ద లార్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఇది అవతారములు అనాది కాలం నుండి యుగ యుగముల నుండి కూడాను ఇవి జరుగుతూనే వస్తూ ఉంటుండాలి.
1: ఆల్ దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ our ages.
0: కానీ ఈనాటి పిల్లలకు చాలా ఆశ్చర్యం కావచ్చు.
1: స్టూడెంట్స్ టుడే మే బి వెరీ మచ్ సర్ప్రైజ్.
0: కృతయుగం యొక్క మహత్తరమైనటువంటి యొక్క శక్తిని విన్నప్పుడు ఎలాంటి వారికైనా కూడాను ఆశ్చర్యము ఇది నమ్మదగినటువంటిదా అనేటువంటి అనుమానం కూడాను కలగడానికి అవకాశం ఉంది.
1: When one listens to the great mighty power that existed in that Kruta age, one will not be able to believe.
0: కృత యుగములోనటువంటి మానవులు వందల కొలది సంవత్సరములు బ్రతికేటువంటి వారు.
1: దేర్ ఇన్ దట్ కృత యుగ Man lived for hundreds and hundreds of years.
0: అంతే కాకుండా ఈ భౌతికమైనటువంటి శరీరం కూడాను ఇంత చిన్నదిగా ఉండేటువంటిది కాదు.
1: ద ఫిజికల్ బాడీ ఇస్ నాట్
0: ఆజానుబాహులైనటువంటి వారు.
1: ద హెఫ్టీ పర్సనాలిటీ,
0: ఒక్కొక్క చెయ్యి 6 అడుగులు ఉండేటువంటిది.
1: ఈచ్ హ్యాండ్ ఇస్ అబౌట్ 6 feet ఇన్ ఇట్స్ లెంగ్త్.
0: ఆ కృతయుగం యొక్క మార్పు ఈ విధంగా ఉండేటువంటిది.
1: దట్ ఈస్ ది జైజాంటిక్ పర్సనాలిటీ ఇన్ కృతయుగం.
0: ఆ కృతయుగం యొక్క మానవులు ఏ విధంగా బ్రతుకుతూ వచ్చారు, ఏ ఆధారంతో బ్రతుకుతూ వచ్చారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్ దే లెడ్ ఇన్ దట్ కృతయుగ.
0: కృతయుగం లోపల అస్తపంజనమై ఎముకలతో ఉండినంత వరకు కూడా ప్రాణం ఉంటాయి.
1: ఇన్ దట్ కృత యుగ సో లాంగ్ దేర్ ఆర్ బోన్స్ దేర్ విల్ బి లైఫ్.
0: కేవలం అస్థిపంజనమైపోయి ఏ కండరములు, ఏ రక్తములు, ఏ మాంసము ఏది లేకపోయినప్పటికీ ఎముకల లోపలనే ప్రాణం ఉంటుండేటువంటి.
1: దేర్ మే నాట్ బి మసిల్స్ ఆర్ బ్లడ్ వాట్స్ ఎవర్, వెన్ వన్ దేర్ ఆర్ బోన్స్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా త్రేతాయుగము,
1: నెక్స్ట్ త్రేతాయుగం.
0: త్రేతాయుగము లోపల ఈ హైట్ కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ఇన్ త్రేతాయుగ ద హైట్ ఈస్,
0: వయస్సు యొక్క ప్రమాణం కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ద స్పాన్, లైఫ్ స్పాన్ ఈస్ ఆల్సో షార్ట్.
0: దేహములో కండరములు, ఈ మాంసము ఉండినంత వరకు తన ప్రాణం అంత కూడా ఉండేటువంటిది.
1: సో లాంగ్ దిస్ మజిల్ అండ్ ఫ్లెష్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా ద్వాపర యుగం వచ్చింది.
1: దెన్ ద్వాపర ఏజ్.
0: ఈ ద్వాపర యుగంలో రక్తం ఉండినంత వరకు ప్రాణం ఉండేటువంటిదే.
1: ఇన్ ద్వాపర ఏజ్ సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్.
0: ఇది మీకంట మహాభారత యుద్ధంలో చక్కగా అర్థమైనటువంటిది.
1: యు ఆల్ నో దిస్ ఇన్ మహాభారత వార్.
0: భీష్ముడు నేల కూలాడు.
1: భీష్మ ఫెల్ డౌన్.
0: శరతల్పం పైన పరుండినాడు.
1: హి వాస్ లయింగ్ ఆన్ ది బెడ్ ఆఫ్
0: అరోస్. ఆ దేహంలో ఉండినటువంటి రక్తమంతా కారిపోయేంత వరకు తాను బతికే ఉన్నాడు.
1: దో ది బాడీ వాస్ బ్లీడింగ్ యెట్ హి వాస్ అలైవ్.
0: 56 దినములంతా కూడా ప్రాణంతో ఉంటున్నాడు.
1: హి వాస్ అలైవ్ ఫర్ 56
0: ఈ ప్రాణానికి ఏది కారణము?
1: వాట్ ఆర్ ది కాజ్ బిహైండ్?
0: ఆనాటి వలె ఆక్సిజన్, ఈ యొక్క బ్లడ్, ఇది ఇది చక్కెర అంతా అందించేటువంటి ఎవరు లేదు.
1: దేర్ వాస్ నో,
0: రక్తమే అతని ప్రాణము.
1: దేర్ వాస్ నో ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ సప్లై.
0: అమ్ములంతా తగిలి రక్తము నిదానంగా కారిపోతూ వస్తుంది. అది 56 దినములు జరిగింది.
1: స్టార్టెడ్ బ్లీడింగ్, ఇట్ లాస్టెడ్ ఫర్ 56 డేస్.
0: కనుక నీ రక్తం ఉండినంత వరకు కూడా ప్రాణం ఉంటుండేటువంటి.
1: సో సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా కలియుగం ప్రారంభమైంది.
1: దెన్ కలి ఏజ్ స్టార్టెడ్.
0: ఈ కలియుగం లోపల
1: ఇన్ దిస్ ఏజ్
0: అన్నం ఉండినంత వరకే బ్రతుకుతాడు. అన్నము తిన్నప్పుడే బ్రతుకుతాడు, అన్నం లేకపోతే క్షీణించిపోతాడు.
1: మ్యాన్ విల్ కంటిన్యూ టు లివ్ సో లాంగ్ దేర్ ఇస్ ఫుడ్. When one there is no food,
0: కనుకనే అన్నగత ప్రాణము అని చెప్పి వచ్చింది ఈ యొక్క కలియుగమునకు.
1: Therefore in Kali age food is life.
0: ఈ ఫుడ్డే లేకపోతే దీని దినానికి క్షీణించిపోతాం.
1: Without food,
0: ఆనాడు ఫుడ్తో కాదు ప్రధానము.
1: It was not the food that was important.
0: ఆనాడు వారు గాడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: They had intimate relationship with God.
0: ద్వాపరయుగం వచ్చేటప్పటికి హెడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: In Dwapara age
0: సంబంధంగా ఉండేటువంటిది.
1: అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అసోసియేటెడ్ విత్ గాడ్ దెన్.
0: దీన్ని చక్కగా మీరు అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ దిస్ క్లియర్.
0: కృతయుగము త్రేతాయుగం అంతా కూడాను ధర్మ మూలం ఇదం జగత్.
1: ఇన్ కృతయుగ ఈ
0: జగత్ అంతా నిలుస్తూ వచ్చింది.
1: ద హోల్ వరల్డ్ డిపెండెడ్ ఆన్ ధర్మ.
0: క్రమక్రమేణ ద్వాపరయుగం వచ్చేటప్పటికే ధన మూలం ఇదం జగత్.
1: With the advent of Dwapara Yuga,
0: ఈ కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి మూల కారణం ఏంటి? మాకు 5 గ్రామాలు ఇవ్వమని, మేము ఇవ్వడానికి వీలు కాదని, ఈ ధనంతోనే ఈ వ్యవహారం అంతా కూడా గొప్ప యుద్ధంగా పరిణమించింది.
1: Why there was war between Pandavas and Kauravas? It was only the matter of sharing the money and the property.
0: కనుకనే ఈ కలియుగం నందు ఈనాడు ధర్మమూలం మిదం జగత్తు కాదు, ధనమూలం మిదం జగత్తు కాదు, దయమూలం మిదం జగత్తు.
1: Therefore in this Kali age, it is not the dharma nor dhana, it is daya moolam.
0: Daya ఈనాడు ఎవరి హృదయంలో కూడా దయ లేదు.
1: Today there is no compassion in anyone's heart.
0: హృద్ దయ అని పేరు ఉంది కానీ ఆ హృదయంలో దయ లేదు.
1: హృద్ దయ, the one of compassion is there for name's sake, but there is no compassion.
0: కనుకని ఈనాడు దయ లేకపోవడం చేతనే అన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు మానవుడు.
1: Because of the absence of compassion we suffer.
0: ఈ కలి ప్రారంభమునకు పూర్వము,
1: ప్రయర్ టు ది కమెన్స్మెంట్ ఆఫ్
0: బుద్ధ జైన మతములంతా కూడా ఎక్కువ ప్రచారంలో ఉంటున్న సమయం లోపల,
1: అట్ దట్ టైమ్ వెన్ ది బుద్ధిజం వాజ్ ప్రాపగేటెడ్
0: కేరళ రాజ్యం లోపల,
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ,
0: కాలడి అనే చిన్న పల్లె లోపల,
1: స్మాల్ విలేజ్ బై నేమ్
0: కాలడి, ఆర్యాంబ అనేటువంటి దంపతులకు ఒక పుత్రుడు పుట్టాడు.
1: Aryamba and Sivaguru, they had a son.
0: అప్పటి పరిస్థితి ఏ రీతిగా ఉంది?
1: What was situation then?
0: ఆనాటి రాజులు ఒకరి రాజ్యం పైన ఒకరు దండెత్తిపోయి అనేక విధమైనటువంటి హింసలు గావిస్తూ కేవలం భౌతికమైనటువంటి సుఖం కోసమని రాకులాడుతూ వచ్చారు.
1: ఇన్ దోస్ డేస్ కింగ్స్ వుడ్ ఇన్వేడ్ కాంకర్ ద నైబరింగ్ కంట్రీస్ బికాస్ ఫర్ మనీ.
0: ఈ విధమైనటువంటి యుద్ధములు జరగటం చేతనే మానవుని యొక్క మనస్సులు ఒకరికొకరికి ద్వేషములు ఏర్పడుతూ వచ్చాయి.
1: Because of regular warfare, there is bitter hatred between people.
0: ఈ ద్వేషముల చేత ఐకమత్యం క్షీణించిపోయింది.
1: Due to this absolute hatred over there, ఈ
0: ఐకమత్యం పోవడం చేతనే అన్ని విధమైన అనాచారములు ప్రారంభమైనాయి.
1: Due to the absence of unity,
0: అన్యాయ అక్రమ అనాచార అసత్య అనేక విధమైన దౌర్జన్యాలంతా కూడా పెరిగిపోయినాయి.
1: Everything was violence all around, unrighteousness, restlessness.
0: ఇంతటితో పోక ఆనాటి పండితులు, ఆనాటి మహావేదాంతులు, ఆనాటి చదువరులు, ఆనాటి మేధాశక్తి కలిగివారు వీరందరూ కూడాను వేదము యొక్క పదములకు అనేక విధమైనటువంటి అర్థములు కల్పించుకుంటూ వచ్చారు.
1: ఫర్దర్ మోర్ ఫిలాసఫర్స్, స్కాలర్స్ అండ్ ఇంటెలిజెన్షియా ఇంటర్ప్రిటెడ్ వేద.
0: శాస్త్రముల యొక్క స్వరూపాలకు పూర్తి రూపుమాపారు.
1: దే హ్యావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ శాస్త్ర.
0: వేదం యొక్క అర్థములను విరుద్ధమైనటువంటి అర్థములుగా బోధిస్తూ వచ్చారు.
1: ఆల్ కాంట్రడిక్టరీ interpretations were given to Veda.
0: Kanukane vedamulapaina vishwasamu shastramulapaina vishwasamu lekunda poyindi anati prajalaku.
1: So people lost faith in Veda and Shastra, sacred text.
0: Aa samayamilopana deeni uddharinchetunti varu okaru kavali.
1: There should be

0: ఎప్పుడు ఈ ధర్మం క్షీణిస్తుందో,
1: at the time when this dharma
0: ఎప్పుడు ఈ అన్యాయములు అభివృద్ధి పొందుతాయో,
1: declines when you find unrighteousness,
0: ఏనాడు వేదం అనేటువంటి దానికి విరుద్ధమైనటువంటి మార్పులు జరుగుతుందో,
1: when people act against the norms of
0: శాస్త్ర విరుద్ధమైనటువంటి నడకలు ఏనాడు ప్రారంభమవుతుందో,
1: when there's no peace anywhere around,
0: అలాంటి సమయం లోపల భగవంతుడు లేక భగవత్ యొక్క శక్తియో లేక అవధూతలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క విరుద్ధమైనటువంటి దాన్ని సంహరించే నిమిత్తమై అవతరణ చేస్తూ వచ్చింది.
1: అట్ దట్ టైమ్ గాడ్ ఆర్ అవధూత దే డిసెండ్ టు కరెక్ట్ ది ఎర్రింగ్ హ్యుమానిటీ.
0: అది అర్చన నామములు అని.
1: దట్ ఈస్ అర్చన నామం.
0: ఈ అర్చన నామం లోపల ఈ అంగవైకల్యంతో కూడినటువంటి ఒక తత్వాన్ని పూర్తి నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మహనీయుల రూపంలో హంస రూపంలో అద్భవిస్తుంటారు.
1: ఇన్ దిస్ అర్చన నామ యు ఫైండ్ ద నోబుల్ సోల్స్
0: అనగా అంశావతారములు అని దీనికి పేరు.
1: They are called amshavataras, the sparks of the divinity.
0: Itta vibhuti vibhavataramulu anetuvanti purnavataramulu.
1: Whereas vibhavataras are total incarnate.
0: Ee archananamulu archana chesukuneetuvanti konni vidhamaitundi amshavataramulu.
1: Archananamas are merely the sparks.
0: అప్పుడప్పుడు ఈ విధమైనటువంటి అవతారములు ఉద్భవిస్తూ వచ్చాయి.
1: At times we find the descent to the Lord.
0: అన్ని దేశములందు ఒక భారతదేశమందే కాదు.
1: It's not merely restricted to Bharat.
0: Jesus kudanu.
1: Jesus.
0: Mottamottu I am the messenger of God annadu.
1: Declared that I am the messenger of God.
0: Dutanu annadu.
1: He said I am the messenger of God.
0: Aithe emi dutaru ikkada?
1: What kind of messenger?
0: Rendu rakamainatundi dutalu untunnayi.
1: There are two types of messenger.
0: Avadhuta okati, yamadhuta okati.
1: One is avadhuta, the second is yamadhuta.
0: Yamadhuta himsincheetundi dutalu.
1: Yamadhuta.
0: Avadhutanu rakshincheetundi dutalu.
1: Avadhuta protects.
0: I am the messenger of God annadu mottamottu.
1: So Jesus declared I am the messenger of God.
0: రెండవ తూరి క్రమక్రమేణ ఈ అంతరాత్మ తత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద నేచర్ ఆఫ్ హిస్ కాన్షియన్స్.
0: ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: దెన్ హీ స్టేటెడ్ ఐ ఆమ్ ది సన్ ఆఫ్
0: గాడ్. అనగా ఏమిటి? భగవంతునికి కుమారుడైనప్పుడు భగవంతుని ప్రాపర్టీలో అతనికి రైట్ ఏర్పడిపోయింది.
1: వెన్ వన్స్ హీ సేస్ దట్ హీ ఇస్ సన్ ఆఫ్ గాడ్, హీ హస్ గాట్ ఎ రైట్.
0: తండ్రి ప్రాపర్టీ కొడుకు చెందుతూ ఉంటాది.
1: ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ హిస్ ఫాదర్ లీగల్ హ్యాండ్.
0: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములు సదాలోచనలు సచ్చింతనంతా అతనిలో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: ఫర్ దట్ రీజన్ హీ డెవలప్డ్ ద సీక్రెట్ థాట్స్, సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్.
0: అప్పుడే ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: It's only at that moment he said, I am the son of God.
0: ఇంక ఆ ఆస్తి తనకి ఎప్పుడు లభ్యమైపోయిందో ఇంక తండ్రికి ఏ ఆస్తి లేదు అంతా కొడుకు అప్పచెప్పాడు.
1: When once he inherited all the property,
0: ee satyanni gurtinchukunnadu.
1: He recognized this.
0: Andulo unnadi, indulo unnadi, ade aatma okkate, sarvaatma bhavamu.
1: He could know that the divine principle is present over there and here also.
0: Appudu I and my father are one annadu.
1: Then he stated, I and my father are one.
0: Ide vidhamga Persian language lo kudanu.
1: The same thing in Persian language.
0: మొట్టమొదట వారు కూడాను దూతగానే వచ్చేసారు.
1: They too came down as messengers.
0: హజరత్ మహమ్మద్.
1: హజరత్ మహమ్మద్.
0: ఆయన ఒక దూతగా వచ్చాడు.
1: He came as a messenger.
0: అప్పుడు ఆయన ఏమని చెప్పాడు?
1: What did he say?
0: I am in the light. I am in the light. I am in the light అన్నాడు.
1: He said, I am in the light. I am in the light.
0: భగవంతుడు ఎక్కడో స్వర్గంలో ఉంటున్నాడు, నేను అతని యొక్క లైట్ లోపు నేను జీవిస్తున్నాను అన్నాడు.
1: God is there in heaven. I am in the light of God.
0: క్రమక్రమేణ ఈ యొక్క జీవితత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
1: He started knowing the nature of the spirit behind.
0: చూచాడు, నాట్ ఐ ఆమ్ ఇన్ ది లైట్, ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు.
1: నో మోర్ ఐ ఆమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ హీ సెడ్.
0: తాను లైట్ లో జీవించినట్టుగా ఊహించాడు మొట్టమొదట.
1: ఇన్ ద బిగినింగ్ హీ థాట్ దట్ హీ ఈజ్ ఇన్ ది లైట్.
0: లైట్ బయట లేదు, లోపల ఉంది. ది లైట్ ఈజ్ ఇన్ మీ.
1: Light is not outside, light is in me.
0: Reflection of the inner being. లోపలున్నటువంటి లైట్ నాకు బయట దారి చూపుతుంది అది.
1: Therefore is the inner light that shows you the way outside. Reflection
0: of the inner being. యొక్క దీన్ని అభివృద్ధి గావించుకుంటూ రాగా లాస్ట్ లోపల ఐ ఆమ్ ది లైట్ అన్నాడు.
1: He progressed in this ideology and finally declared that I am the light.
0: I am in the light. The light is in me. I am the light.
1: I am in the light is in me, I am the light.
0: Dvaita, Vishishta Dvaita, Advaitam kinda chernatuntivi.
1: These are the three steps, non-dualism, qualified non-dualism and non-dualism.
0: Shankara varu Advaitani jagattuku chatinchalani cheppina uddeshamto mottamota thanu oka dasudiga bhavinchukuntu vachadu.
1: In order to propagate the principle of non-dualism, he considered himself as a servant of God.
0: Aithe,
1: however,
0: duradrishtavashattu,
1: unfortunately,
0: Shankaralu puttina tarvata moodava samvatsaramlo panne Shivaguru తండ్రి అయినటువంటి వాడు మరణించాడు.
1: అన్ఫార్చునేట్లీ శంకర లాస్ట్ హిస్ ఫాదర్
0: కానీ ఇక్కడ దివ్య శక్తి అనేటువంటిది ఎంత చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ది సీక్రెట్.
0: ఒక 10 దినములకు ముందుగా ఒక కాంతి అతనికి కనిపించింది శివగురువుకు.
1: 10 డేస్ ప్రయర్ టు హిస్ డెత్ శివగురు సా ఎ లైట్.
0: నీ కుమారునికు ఉపనయన సంస్కారం గావించు త్వరగా అన్నాడు.
1: యూ షుడ్ పర్ఫార్మ్ ఉపనయన టు యువర్ సన్.
0: ఆ కాంతియే మాట్లాడింది.
1: That light spoke that way.
0: Ade, the light is in me.
1: That's what is meant when we say the light is in me.
0: Chaala thondar paatu padi tortharulo 3 dinamul lopalle aa kumaruniki 3va samvatsaram lopala upanayana samskaram chesadu.
1: He was surprised and he hurriedly performed upanayana in 3 days time.
0: Gayatri mantraanni prarambhinchadu ee pillavadu.
1: This boy started chanting Gayatri Rama.
0: తండ్రి 3వ సంవత్సరంలోనే మరణించాడు.
1: ఫాదర్ డైడ్ వెన్ హి వాస్ ఏజ్ 3.
0: తల్లి ఈ దుఃఖమును భరించుకోలేక ఈ పిల్లవాని ఎన్నో విధమైనటువంటి ఒక దీంతో పెంచుకుంటూ వచ్చింది.
1: మదర్ కుడ్ నాట్ బేర్ దిస్ పెయిన్ బట్ యెట్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద సన్.
0: అప్పుడు మొట్టమొదట
1: అట్ దట్ టైం
0: ఒక గురువు దగ్గర నిత్ర ప్రవేశపెట్టింది.
1: హి హాస్ సెంట్ హర్ సన్ టు ఎ ప్రిసెప్టర్.
0: ఆ గురువు అనేక రకమైనటువంటి యొక్క విద్యలంతా నేర్పుతూ వచ్చాడు.
1: The teacher taught him all
0: 4 వేదములు 6 శాస్త్రములు కూడాను 16వ సంవత్సరం లోపలే పూర్తి ముగించాడు.
1: శంకర కంప్లీటెడ్ లెర్నింగ్ ఆల్ 4 వేదాలు.
0: 50 సంవత్సరం అయినప్పటికీ ఆ 4 వేదములు 6 శాస్త్రములు ఎవరు వల్లించడానికి వీలు కాదు.
1: వన్ మే టేక్ 50 ఇయర్స్, ఇట్స్ ఇంపాసిబుల్ టు గో త్రూ ఆల్ 4 వేదాలు.
0: ఈ బిడ్డ స్పెషల్.
1: దిస్ ఇస్
0: సూపర్ స్పెషల్.
1: డస్ లైక్ దిస్ శంకర ఇస్ సూపర్ స్పెషల్.
0: ఏ విధంగా ఒక్కతూరు చూస్తే చాలు అంతా ప్రవేశించేటువంటి.
1: అండ్ వన్స్ హీ రీడ్స్ హీ విల్ సర్టన్లీ గ్రాస్.
0: గురువుకే చాలా ఆశ్చర్యం వేసింది.
1: ద టీచర్ వాజ్ సర్ప్రైజ్.
0: చేసేటప్పటికీ తల్లి బాధ భరించుకోలేకపోయింది.
1: మదర్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఒకనాడు గురువు దగ్గరికి వెళ్లి మా అబ్బాయికి వివాహం చెయ్యాలి అని కోరింది.
1: వన్ డే మదర్ వెంట్ టు గురు అండ్ సెడ్ ఇట్స్ టైమ్ దట్ ఐ షుడ్ హ్యావ్ మై సన్ మ్యారీడ్.
0: పిల్లవాడు చెప్పాడు.
1: బాయ్ సెడ్
0: నాకు వివాహం అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ.
0: నేను సన్యసించాలని చెప్పి ఆశపడుతున్నాను.
1: ఐ వాంట్ టు బి రెనన్షియంట్.
0: నా దేహము నా మనస్సు నా సర్వస్వం కూడా భగవంతునికి అర్పితం చేయాలనుకున్నాను.
1: ఐ హావ్ డిసైడెడ్ టు సరెండర్ మై బాడీ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: ఇది నా యొక్క శక్తి కాదు నా యొక్క ప్రాపర్టీ కాదు నా యొక్క ఆస్తి కాదు.
1: దిస్ బాడీ ఇస్ నాట్ మై ప్రాపర్టీ ఇస్ నాట్ మై వెల్త్ ఈదర్.
0: ఇది భగవంతుడి ఇచ్చినటువంటి ఒక శక్తి.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్ ఇస్ గాడ్స్ పవర్.
0: నేనంతా భగవంతుని యొక్క అర్పితమైన వాణ్ణి.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్రెడీ టు గాడ్.
0: వివాహం అక్కర్లేదన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ హి సెడ్.
0: సన్యాసం తీసుకోవాలని పట్టుబట్టాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి రెనన్షియంట్.
0: చాలా ఏడ్చింది తల్లి.
1: మదర్
0: ఆర్యాంబ చాలా బాధపడింది.
1: అది
0: లోకంలో సహజమే.
1: ఇట్ క్వైట్ న్యాచురల్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఒకనాడు తల్లి నీళ్ల కోసమని కావేరికి వెళుతుండాలి.
1: మదర్ వెంట్ టు కావేరీ టు ఫెచ్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: వెనకనే పోతున్నాడు. అమ్మా నాకు ఆజ్ఞయ్యి నాకు ఆజ్ఞయ్యి నాకు ఆజ్ఞయ్యి.
1: ద సన్ వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ పర్మిట్ మీ షీ సెడ్.
0: దేనికి? సన్యాసమునకు నీవు నాకు అనుగ్రహం ఇవ్వాలి.
1: వాట్ ఫార్? పర్మిట్ మీ టు బి ఎసెటిక్ ఆర్ ఎ రెనన్షియంట్.
0: కానీ ఆమె పట్టు వదలలేదు.
1: బట్ షీ డిడ్ గివ్ అప్ హర్ ఐడియా.
0: ఆమె నీళ్లు ముంచుకుంటున్నప్పుడు గావేర్లో దుంకాడు.
1: యాజ్ షీ వాజ్ జస్ట్ కలెక్ట్ ఫెచింగ్ వాటర్
0: దూరం పోయింది. ఒక చెయ్యి ఎత్తాడు పైకి.
1: హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్.
0: అమ్మా నన్ను తిమింగలం ముంగుతుండాలి ఇప్పుడైనా నీవు నా సన్యాసానికి ఆజ్ఞయమని చెప్పని కోరాడు.
1: సన్ శంకర వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ ఐఎమ్ గోయింగ్ టు బి స్వాలోడ్ బై ది వేల్ హియర్ అట్లీస్ట్ పర్మిట్ మీ నౌ. క్రోకడైల్
0: మింగుతుండాది మింగుతుండాది నాకు పర్మిషన్ ఇమ్మని చెప్పి కోరాడు.
1: దిస్ క్రోకడైల్ ఈజ్ అబౌట్ టు స్వాలో మీ పర్మిట్ మీ సెడ్.
0: అప్పుడు తల్లి నాయన నువ్వు బ్రతుకుంటే అంతే చాలు నువ్వు సన్యాసమే తీసుకో నువ్వు బ్రతికి రావా వెనుకొని.
1: దెన్ మదర్ సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అలైవ్ నౌ ఐ పర్మిట్ యు.
0: ఆ పైకి గట్టుకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు.
1: దెన్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ది రివర్ స్టూడ్ ఇన్ ద బ్యాంక్.
0: నాకు ఒక ముసలి మింగింది.
1: ఐఎమ్ స్వాలో.
0: ఏమిటి ఈ ముసలి?
1: వాట్ ఈస్ దిస్ క్రోకడైల్?
0: సంసారం అనేటువంటి సముద్రం లోపల భార్య అనేటువంటి ఒక ముసలి నన్ను మింగుతూ వచ్చింది.
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ ద వైఫ్ ఈజ్ ద క్రోకడైల్ హూ ఈజ్ స్వాలోయింగ్ మీ.
0: కనుక ఈ వైఫ్ అనేటువంటి క్రోకడైల్ నన్ను మింగేసిస్తుండాలి.
1: దేర్ఫోర్ ద వైఫ్ ద క్రోకడైల్ ఈజ్ గోయింగ్ టు స్వాలో మీ.
0: సర్వసంగ పరిత్యాగం అని అనుకుంటున్నప్పటికే ఆ వైఫ్ వదిలిపోతుంది. సన్యాసిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?
1: వెన్ వన్స్ హీ డిసైడెడ్ టు బి అసెటిక్ నోబడీ ఈజ్ ప్రిపేర్ టు మ్యారీ హిమ్.
0: కనుక నాకు సన్యాసం తీసుకుంటాను. సన్యాసం అంటే ఏమిటి? గుడ్డలు మార్చుకోవటం కాదు అన్నాడు.
1: Sanyasa, asceticism doesn't mean change of dress.
0: Buddhulu maratame.
1: One should change the mind, thought.
0: Appudu talliki namaskarinchukoni.
1: And then he namaskar to mother.
0: Aa 16 samvatsaralo illu vadalaadu.
1: He left home at the age of 16.
0: కాని తల్లి ఒక ప్రమాణం అనగా వాగ్దానం ఇవ్వమని కోరింది.
1: Mother wanted him to make a promise.
0: నా అంత్య సమయంలో మాత్రము నిన్ను ఒక్కతూరి నేను చూడాలి కనుక నీవు రావాలి అని.
1: And she wanted her son to come to her when the end approaches.
0: ఆనాడు ఏ బస్సులు ఏ కార్లు ఏ విధమైన ప్లేన్లు లేవు ఈ ప్రయాణాలు సౌకర్యాలు.
1: Those days there were no transport facilities like car or plane whatsoever.
0: అప్పుడు అనేక విధములుగా కూడా ప్రయాణం చేసి అన్ని క్షేత్రాలు దర్శించాడు.
1: He visited all pilgrim centers.
0: ఎక్కడెక్కడ ఈ వేద పండితులు శాస్త్ర పండితులంతా ఉన్నారు వీళ్ళందరితోనూ వాదించి వాళ్ళందరినీ ఓడించాడు.
1: He argued with all the scholars of Vedas and Shastras and he defeated
0: అందరికీ ఒకే ఒక అద్వైతము.
1: He taught them only non-dualism.
0: మీరు భిన్నంగా భావిస్తున్నారు.
1: Don't go by diversity.
0: ఆకారములు భిన్నమే.
1: Their forms are different.
0: మీ తలలు భిన్నమే.
1: Heads are different.
0: కానీ హృదయములు ఒక్కటే.
1: But the heart is
0: spiritual. అతనే దైవత్వము.
1: That is divinity.
0: చెరుకులు ఎన్నో చెరుకులుగా ఉండొచ్చును. అన్ని చెరుకుల నుంచి వచ్చేటువంటి రసము చెరుకు రసం ఒక్కటే.
1: There may be many sugar canes but the juice is one and the same.
0: కనుకనే అట్టి చెరుకు రసం వంటి దైవత్వము అందరి ఎందుకు రసస్వరూపుడై ఉంటున్నాడు.
1: The juice of the sugar cane is very much same as the essence of the spirit.
0: ఈ విధంగా అనేక పండితులతో ఓడించుకుంటూ వచ్చాడు.
1: Like this he defeated all scholars.
0: కానీ మండన మిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నాడు.
1: But మండన మిశ్ర followed the theory or doctrine of karma or action.
0: ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా ఖండించి కేవలం అద్వైత సిద్ధాంతాన్ని బోధించాలని చెప్పి అతనితో వాదన వేశాడు.
1: హీ ఈవెన్ కాంట్రడిక్టెడ్ ది ఫిలాసఫీ ఆఫ్ యాక్షన్.
0: ఈ విధంగా యావత్ ప్రపంచం లోపల కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు కూడాను అనేక పర్యాలను ప్రయాణం చేశాడు.
1: హీ రిపీటెడ్లీ విజిటెడ్ ది ఎంటైర్ ఏరియా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి.
0: కట్టగడపటికీ పండితులందరినీ ఒప్పించాడు.
1: Ultimately convinced all pandit scholars.
0: ఉన్నది ఒక్కటే రెండు కాదు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one that exists, not two.
0: ఇలాంటిది అందరితో కూడా yes అనేటున్నాడు.
1: He convinced everybody and made them say yes to his theory.
0: కేవలం రూపనామములు మాత్రమే మనం భ్రమిస్తున్నాము.
1: We are deluded by the name and the form.
0: అన్నిటికీ ఆధారమేంటి మూలాధారాన్ని మనం పట్టుకోవాలి.
1: We should go by that primal basis, the center.
0: మూలాధారమే లేకపోతే ఏది చేయడానికి వీలు కాదు.
1: Without the primal basis, not possible to do anything.
0: బంగారం లేకపోతే ఏ నగలు చేయడానికి వీలు కాదు.
1: Without gold, you cannot have any jewel or ornament.
0: మట్టి లేకపోతే ఏ కుండలు ఏ చెట్టులు చేయడానికి వీలు కాదు.
1: Without mud, you cannot.
0: అది మూలాధారము.
1: Without mud, you cannot have pot or a plate. That's the basis.
0: అలాంటి ప్రభావమైనటువంటి శక్తి ఒక్కటే ఉన్నది.
1: That is the effective principle.
0: అది మహమ్మదస్ అనుకోండి లేకపోతే హిందువులు అనుకోండి లేక ఇంకే విధమైన సిక్కులు అనుకోండి లేక క్రిస్టియన్స్ అనుకోండి ఏ విధమైనటువంటి బుద్ధులైనా కూడా అందరికీ ఉన్నది ఒక్కటే.
1: You may think of any religion, Islam or Christians or Jews.
0: పేర్లు వేరుగా పెట్టుకున్నారు. God is one, goal is one అన్నారు.
1: Names are different, God is one and the goal is one.
0: ఈ విధంగా కూడాను ఈ అద్వైతాన్ని మున్ముందు చక్కగా దానిని విప్పి పిల్లలకు చక్కగా అర్థమయ్యే రీతిగా బోధించాలి. అద్వైతం అంటే అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: నాన్ డ్యుయలిజం డాక్టర్ ఇస్ నాట్ దట్ సింపుల్ యాజ్ దాట్. ఇట్ హాస్ టు బి ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సో హాస్ టు బి ఈజీలీ అండర్స్టూడ్ బై స్టూడెంట్.
0: కేవలం మొట్టమొదట ఒక అద్వైతానికి ఒక సమరీజిగా చెప్పారు.
1: భగవాన్ స్టేటెడ్ బ్రీఫ్లీ సంథింగ్ రిలేటింగ్ టు నాన్ డ్యుయలిజం.
0: ప్రయాణం చేస్తూ పండితులు అందరి చోతను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించుకున్నాడు.
1: He made them accept.
0: అతను స్థాపించినటువంటిదే అద్వైత సిద్ధాంతము. అది ఏ అద్వైత మతము?
1: ఇట్ వాజ్ శంకరా హూ ఫౌండెడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యుయలిజం.
0: మతం అనగా ఏమిటి అనుకున్నారు?
1: వాట్ డు యు మీన్ బై రిలీజియన్?
0: భిన్నముగా చూచేటువంటిది కాదు మతము.
1: ఇట్ ఈస్ నాట్ ద విజన్ ఆఫ్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించేది మతము.
1: ఇట్ ఇస్ ద వన్ దట్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇలాంటి అద్వైతమును అందరు కూడా అంగీకరిస్తూ వచ్చారు.
1: ఎవ్రీవన్ యాక్సెప్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యుయలిజం.
0: కానీ 32వ సంవత్సరం లోపలనే తన శరీరాన్ని వదిలాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 32
0: చాలా చిన్న వయసు.
1: అట్ ఎ టెండర్ ఏజ్ క్వైట్ యంగ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్
0: తాను వచ్చిన పని అయిపోయింది.
1: మీన్స్ హిస్ మిషన్ ఇస్ ఓవర్.
0: ఇంకా మునుముందు మీరంతా దీనిని కాపాడుకోవాలి.
1: ఇన్ ఫ్యూచర్ యు హావ్ టు ప్రొపగేట్.
0: అప్పుడు 5 లింగములు తీసుకుని వచ్చాడు.
1: దెన్ హి కలెక్టెడ్ 5 లింగాస్.
0: ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రదేశంలో స్థాపిస్తూ వచ్చాడు.
1: ఈచ్ ఆఫ్ ది లింగ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది సెంటర్.
0: ద్వారక, శృంగేరి ఇవంతా తీసుకొచ్చి యోగలింగం అనేటువంటి దాన్ని కంచిలో పెట్టేశాడు.
1: అండ్
0: కంచి లోపల సురేశుడు. ఆ సురేశుడు అనేటువంటి వాడెవడు? అతనే మండల మిశ్రుడు. ఆ మండల మిశ్రుడికి సురేశుడిని పేరు పెట్టి అతనికి అక్కడ పీఠాధిపతిగా నేర్చాడు.
1: సురేష ఈజ్ ది సేమ్ మండల మిశ్ర. హీస్ మేడ్ ది హెడ్ దేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క మతమును అద్వైత మతమును స్థాపించి లోకములో అలజడులంతా కూడాను చల్లార్చి ఈ ఒకరికొకరి ఉన్నటువంటి దేశములంతా కూడా నిర్మూలం గావించి ఏకాత్మభావం చేత ఆనందాన్ని అభివృద్ధిపరచడానికి తగిన కృషి చేశాడు.
1: శంకరా మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం, పాసిఫైడ్ ఆల్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అండ్ అజిటేషన్, రిమూవ్డ్ ఆల్ హేషన్ ప్రివైలింగ్ అట్ ద టైం.
0: తమ యొక్క శిష్యులే అనేక విధములైనటువంటి దీంట్లో పల శంకరుడు చెప్పినటువంటి వాటిని తాము రాసినట్టుగా రాసుకుని తమ పేరు ప్రతిష్టల నిమిత్తమై అనేక మంది పాటలు పడుతూ వచ్చారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ ద డిసైపుల్స్ ఆఫ్ శంకర హ్యావ్ రిటన్ సర్టన్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ సెడ్ యాజ్ ఇఫ్ దే వర్ రిటన్ బై
0: విద్యారణ్యుల వారు కూడా అతని యొక్క శిష్యులే.
1: విద్యారణ్య ఆల్సో ఇస్ హిస్ డిసైపుల్.
0: కట్టగడిపడికి ఒకరిలో ఒకరికి ఏమాత్రం ఐకమత్యం లేకుండా పోయింది.
1: అల్టిమేట్లీ దేవర్ నెవర్
0: ఒకరు చెప్పిన దాన్ని అంగీకరించలేకపోతుందో.
1: దే కాంట్రడిక్టెడ్ ఈచ్ అదర్.
0: ఇది క్రిస్టియన్ మతంలో కూడాను ఎప్పుడు జీసస్ పోతానే ఈ 11 మంది శిష్యులంతా ఉన్నారు చూడు, వీళ్ళు ఒకరిలో ఒకరికి భేదములు ఏర్పడిపోయినాయి.
1: ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ క్రిస్టియానిటీ. ద మూమెంట్ క్రైస్ట్ లెఫ్ట్ ద 11 డిసైపుల్స్ ఫాట్ అమంగ్ దెమ్సెల్వ్స్.
0: కట్టగడపటికి ఒక్కడు నిలిచాడు.
1: ఫైనలీ వన్ విత్స్టుడ్ ఆల్ దిస్.
0: అతనే మాథ్యూ.
1: హీస్ మాథ్యూ.
0: అతను ట్యాక్స్ కలెక్షన్.
1: హీస్ ఎ ట్యాక్స్ కలెక్టర్.
0: అతను మాత్రమే అన్ని తను రాసినవన్నీ చెప్పుకుని వాటిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్ రైటింగ్.
0: మొట్టమొదటి చేరినటువంటి వాడు పీటర్.
1: ద ఫస్ట్ వన్ హూ జాయిన్ ద గ్రూప్ ఈజ్ పీటర్.
0: ఆ పీటర్ ను పట్టుకోవడానికి వస్తే నేను క్రైస్తవుల ఫాలోయర్ నేను కాదు అన్నాడు.
1: వెన్ పీపుల్ అప్రోచ్ పీటర్
0: ఇంత స్వార్థము ఇంత సప్రయోజనము పాటుపడి కట్టగడపటికి అనేక విధమైనటువంటి యొక్క ఆ ఉపదేశములన్నీ కూడా చిన్న భిన్నంగా మారిపోయినాయి.
1: పీటర్ డినైడ్ జీసస్ క్రైస్ట్. హీ సెడ్ దట్ హీ డస్ నాట్ బిలాంగ్ టు క్రైస్ట్. లైక్ దట్ ద హోల్ రిలీజియన్ ఈజ్ బ్రాట్ డౌన్.
0: అదే విధంగానే శంకర్ల వారు చేసినటువంటి ఒక అద్వైత సిద్ధాంతాన్ని మరి కూడా అనగ ఖండించడానికి వీలు కాలేదు, ఖండించలేదు. రామానుజుల వారు దాన్ని సవరించుకుంటాను విశిష్టమైన అద్వైతము అని దానికి పేరు పెడుతూ వచ్చాడు.
1: ఇన్ ద సేమ్ వే రామానుజ హీ హాజ్ నాట్ కాంట్రడిక్టెడ్ ద ఫిలాసఫీ ఆఫ్ శంకర బట్ హీ కరెక్టెడ్ ఇట్ ఇన్ ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇతను ఏమన్నాడు, శంకర్ల వారు సర్వ చెరుకులు యందు ఉండేటువంటి రసం ఒక్కటే, చెరుకు రసము అద్వైతము అన్నాడు.
1: He said this non-dualism is the sugarcane juice which is uniform.
0: ee sugarcane juice ni enta kaalam ani pettukodaniki veel avutundi.
1: How long it would last?
0: Idi shashvatam kaadu.
1: It's not permanent.
0: Idi not amrutam. అమృత స్వరూపము.
1: ఇట్స్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ నెక్టర్.
0: ఇది అమృత రసం కాదు. ఇది
1: ఇట్స్ నాట్ స్వీట్ ఇన్ లాంగ్.
0: కాబట్టి దీన్ని అమృతమయంగా మార్చాలని పెట్టాడు.
1: దేర్ ఫోర్ ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
0: సేమ్ రసమును ఆయన చక్కెరగా మార్చి సంస్కరింపజేసి దేంట్లో అయినా వేసుకోండి.
1: దేర్ ఫోర్ వెన్ షుగర్ కేన్ జ్యూస్ ఈస్ జస్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ షుగర్ యూ కెన్ మిక్స్ ఇట్ విత్ ఎనీ.
0: బియ్యం పిండిలో వేసుకోండి తీయ వస్తుంది.
1: రైస్ ఫ్లోర్.
0: గోధుమ పిండిలో వేసుకోండి తీయ వస్తుంది. బేడల పిండిలో వేసుకోండి. పిష్టాది గుణ సంపర్కాత్ అన్నాడు. పిష్టాది గుణ సంపర్కాత్. ఏ పిష్టలో ఏ పిండిలో వేసుకున్నప్పటికీ దీని గుణము తీపే.
1: ద షుగర్ యూ మే మిక్స్ ఇట్ ఇన్ ఎనీ ఫ్లోర్ బట్ ఇట్ స్వీట్నెస్ రిమైన్స్ ఆల్ ద సేమ్.
0: కనుక ఈ షుగర్ అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది.
1: ద షుగర్ ఇస్ ఎ పర్మనెంట్ స్టేట్.
0: ఏంటైనా ఉపయోగం పెట్టుకోవచ్చు.
1: యూ కెన్ యూజ్ ఇట్ ఎనీ
0: ఫార్మ్. కనుకనే షుగర్ సమ్ అనేటువంటి దానికంటే షుగర్ గా అనుకోవటం మంచిదిగా ఉంటుంది. విశిష్టమైన అద్వైతము అని దీని పేరు పెట్టు.
1: దేర్ ఫోర్ షుగర్ ఇస్ మచ్ మోర్ దాన్ ది షుగర్ కేన్ జ్యూస్. దేర్ ఫోర్ ఇట్స్ క్వాలిఫైడ్ నాన్ డ్యువల్.
0: మూడవది ద్వైతము.
1: థర్డ్ వన్ డ్యువలిజం.
0: ఇతనే మధ్వాచార్యుడు.
1: ఇట్ ఇస్ ఫౌండెడ్ బై మధ్వాచార్య.
0: శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య ఈ త్రిమత స్థాపకులు.
1: శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య దే ఫౌండెడ్ ఆల్ త్రీ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ
0: పెట్టాడు.
1: మధ్వాచార్య
0: అయితే ముగ్గురు కూడా ఒకదాన్ని అంగీకరించారు.
1: ఆల్ ది త్రీ యాక్సెప్టెడ్ ఓన్ వన్.
0: అది షుగర్ రసం అన్నారు. ఇతను షుగర్ అన్నాడు. ఇతను కూడా అన్నాడు ఇతను షుగర్ నిజమే. అయితే నేను షుగర్ గా కాకూడదు, షుగర్ తినేటువంటి వాడుగా నేను కావాలి. షుగర్ నేను అనుభవించాలి.
1: శంకరాచార్య సెడ్ షుగర్ కేన్ జ్యూస్. రామానుజాచార్య వ్యూడ్ ఇట్ యాజ్ షుగర్. వెల్ మధ్వాచార్య సెడ్ ఐ డోంట్ వాంట్ టు బి షుగర్.
0: దేవుడా
1: ఈట్ ది షుగర్.
0: నీవు షుగర్, నేను షుగర్ అయిపోతే ఈ నాకేం ప్రయోజనం? దానివల్ల ఏ రుచి నాకు కలుగుతుంది? ఏ ఆనందం నాకు లభ్యమవుతుంది? నీవు షుగర్ గానే ఉంటుండు, నిన్ను నేను మారమని నేను చెప్పను.
1: ఓ గాడ్ యువర్ షుగర్. వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ బీయింగ్ ఎ షుగర్ దట్ డస్ నాట్ హోల్డ్ ద టేస్ట్.
0: షుగర్ను భుజించేటువంటి వాడిగా నన్ను తయారు చేయమన్నాడు.
1: Make me so as to deserve and enjoy the sweetness of the sugar.
0: ఎప్పుడు నువ్వు షుగర్ తినేటువంటి వాడు గారు నాకు మార్చుతావు.
1: When do you change me,
0: transform me?
1: When once I offer myself to you, I can taste this sweetness
0: of God.
1: Not that far.
0: Enni vidame sadhanalaina cheyandi.
1: You may follow any spiritual path.
0: Tapasana cheyandi.
1: Or penance.
0: Enni yogamulaina cheyandi.
1: Or spiritual practice.
0: Enni japamulaina cheyandi.
1: Or japa.
0: Enni dhyanamulaina cheyandi.
1: Meditation.
0: Enni grandhamulaina chadavandi.
1: Go through books.
0: Kani aa sugar tineetundi adhikaram raadu.
1: Yet you will not have authority, you are not qualified.
0: Ivanni kevalam tatkalikanga manasunu matram ariketteetundivi.
1: It will only give you temporary satisfaction to the mind.
0: Anni sadhanalu manasu dwara jarigetundivi ganaka aa manasunu bhagavantuniki arpitunchi.
1: All spiritual pursuits are followed by the mind which has got to be offered to God.
0: Appude మధ్వాచార్యులు చెప్పాడు.
1: దెన్ మధ్వాచార్య
0: ఏ హృదయమును సగితి ఓయిసే నాకు.
1: ఓ గాడ్, దట్ హార్ట్ యు హావ్ గివెన్ మీ,
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: ఓ లార్డ్, ఐ ఆఫర్ ఇట్ బ్యాక్ టు యు.
0: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
1: టు వర్షిప్ యువర్ ఫీట్, వాట్ ఎల్స్ కెన్ ఐ ఆఫర్ యు.
0: అంజలి కిటింతు అందుకోవయ్య నీవు.
1: ఇట్ ఆల్
0: అంజలి కిటింతు అందుకోవయ్య నీవు. ఇదిగో నా హృదయాన్ని అర్పిస్తున్నాను.
1: ఐ ఆఫర్ మై ఓన్ హార్ట్ టు యు గాడ్.
0: అప్పుడు
1: దెన్
0: భగవంతుడు, ఇదిగో నా షుగర్ నీకు అందిస్తున్నాను.
1: దెన్ గాడ్ విల్ సే, యాక్సెప్ట్, హియర్ ఇస్ ది షుగర్ ఫర్ యు.
0: భావం తద్భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్, సో ఇస్ ది రివర్స్.
0: భగవంతుడు ఎప్పటికీ మారడు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్.
0: నీ యొక్క భావములే భగవంతుని యొక్క పలుకులకు మార్పు కలుగుతుండాలి.
1: యువర్ ఓన్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
0: నీటికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్?
0: గాలికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: ఏమీ లేదు.
1: నో ఫార్మ్.
0: భగవంతుడు కూడా అంతే.
1: ఆల్సో గాడ్.
0: భక్తుని యొక్క ప్రేమానుబంధం చేతనే భగవంతుడు కూడా ఆ రూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫార్మ్.
0: గాలిని ఫుట్బాల్ లో చేస్తే ఫుట్బాల్ రూపకంగా ఉంటుంది గాలి.
1: When the air is pumped into the football, it takes that form.
0: ఈ గాలి బెలూన్ లో చేస్తే బెలూన్ రూపకంగా ఉంటుంది.
1: When the air is pumped into the balloon, it takes that form.
0: ఈ నీటిని ఎలాంటి పాత్రలో పోస్తే అలాంటి పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: As is the form of the tumbler,
0: so is the shape of water. నింపితే అలాంటి ట్యాంక్ రూపాన్ని ధరిపిస్తుంది.
1: As is the form of the tank, so is the form of water.
0: నీవు ఆశించిన రూపమే ఆ రూపాన్ని ధరిస్తాడు.
1: Therefore God will take upon himself the form.
0: ఈ రూపమే అతి రూపమేనే. భగవంతుడికి భేదములు లేవు.
1: There are no differences in the divinity.
0: భక్తుడు ఏ రూపంతో ఆశిస్తే ఆ రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు.
1: Whatever form that the devotee wants, God manifests.

0: సర్వరూపధరం శాంతం.
1: భగవంతుడు శాంతస్వరూపుడై అన్ని రూపములు ధరిస్తుంటాడట.
2: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం.
1: అన్ని నామములు తనగానే ధరిస్తుంటాడట.
2: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: ఎవరతను?
2: విసే
1: సత్ చిత్ ఆనందం. సచ్చిదానంద రూపం.
2: ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్.
0: అద్వైతం.
2: నాన్ డ్యువల్.
0: సత్యం.
2: ట్రూత్.
0: శివం సుందరం.
2: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ఎంత చక్కగా ఉంటుండాలి. మూడు విధవిధంగా ఉంటుండాలి, కానీ మూడు ఒక్కటే మరి.
2: దో దే అపియర్ టు బి త్రీ, బట్ ఆల్ దేర్ వన్ అండ్ సేమ్.
1: సత్యమే సుందరము.
2: ట్రూత్ ఇస్ బ్యూటీ.
1: సత్యం లేకపోతే అది బ్యూటీ ఎక్కడ వస్తుంది?
2: వితౌట్ ట్రూత్ ఇట్ కెనాట్ బి బ్యూటీ.
1: అసత్యానికి బ్యూటీ ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్
1: ఆకర్షణ ఉంటుంది, కానీ బ్యూటీ ఉండదు.
2: దేర్ విల్ బి అట్రాక్షన్ బట్ దేర్ విల్ నో బ్యూటీ.
1: కాబట్టి సత్యం.
2: సో ట్రూత్
1: అదే సుందరం.
2: దట్ ఇస్ బ్యూటీ.
1: ఆ సుందరము సత్యం రెండు చేసినప్పుడే గుడ్నెస్.
2: విత్ ట్రూత్ అండ్ బ్యూటీ దేర్ ఇస్ గుడ్నెస్.
1: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒక్కటే.
2: దేర్ఫోర్ ది ట్రినిటీ, ది యూనిటీ ఆఫ్ ది త్రీ ఇస్ వన్.
1: దీన్ని కూడా ప్లేటో బోధిస్తూ వచ్చాడు.
2: ఇస్ ఆల్సో టాట్ బై ప్లేటో.
1: అరిస్టాటల్ శిష్యుడు ప్లేటో.
2: ప్లేటో ఇస్ ది డిసైపుల్.
1: అరిస్టాటల్ చెప్తూ వచ్చాడు ప్లేటోకు.
2: అరిస్టాటల్ టాట్,
1: నాయనా అన్ని వేదములను నేను చూచాను, అన్ని శాస్త్రములను నేను విచారణ చేశాను, అన్నింటి యందు ఉన్నటువంటిది మూడే, సత్యం శివం సుందరం.
2: He said, I have gone through all Vedas and sacred texts. Only three principles are there. Truth, goodness and beauty.
1: ఈ ప్లేటో అరిస్టాటల్ చెప్తూ వచ్చేశాడు సత్యం శివం సుందరం. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
2: ద సేమ్ థింగ్ ఇస్ స్టేట్ బై ప్లేటో టు అరిస్టాటల్. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ఈ మూడు ఉంటే ఇంకా మానవుడు దేవుడైపోతాడు.
2: విత్ దీస్ త్రీ మ్యాన్ బికమ్స్ డివైన్.
1: ఈనాటి మానవుడు తనకు మానవత్వాన్నే తెలుసుకోలేకపోతున్నాడు.
2: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్.
1: మానవుడు మానవుని ఎందు ఉన్నటువంటి మానవతా గుణములే తాను తెలుసుకోలేకపోతున్నాడు.
2: ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద హ్యూమన్.
1: మానవుని ఎందు ఉన్నటువంటి దైవ గుణములు ఏ రీతిగా తెలుసుకోగలడు?
2: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ.
1: కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది మానవుడు పుట్టి.
2: మ్యాన్ హస్ టేకెన్ బర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో. లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
1: కానీ లక్షల సంవత్సరాల పూర్వమే మానవుడు పుట్టినాడు. కానీ ఇంకా మానవత్వం ఇంకా పుట్టలే వీడి నుంచి.
2: మ్యాన్ వాజ్ బోర్న్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో, బట్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఏనాడు మానవుని ఎందు మానవత్వం పుట్టుతుందో, ఏనాడు మానవుని ఎందు మానవత్వాన్ని దర్శిస్తాడో, అప్పుడే మానవుని ఎందు దైవత్వాన్ని కూడా దర్శించగలడు.
2: దట్ డే ది హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ టేక్స్ బర్త్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్, హీ విల్ బి ఏబుల్ టు
1: డివినిటీ. మానవత గుణములే తాను గుర్తించుకోలేకపోతే ఇంకా దైవ గుణములు ఏ రీతిగా గుర్తించాడు?
2: దెన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ వాల్యూస్. హౌ డస్ హి నో?
1: స్వర్గానికి ఎక్కిందా?
2: ద వన్ హూ కెనాట్ క్లైమ్ అప్ ది లిటిల్ స్టేర్, హౌ డు యూ రీ ఎక్స్పెక్ట్ హిమ్?
1: తన మానవత గుణములే తాను తెలుసుకోలేకుండా పోతున్నాడు.
2: ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఎట్లా తెలుస్తుంది?
2: హౌ డస్ హి నో ది డివైన్?
1: కనుక మొట్టమొదట మానవత గుణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఫస్ట్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో హ్యూమన్ వాల్యూస్.
1: అప్పుడే దైవ గుణములు ఈజీగా మనకు అర్థమవుతుంది.
2: దెన్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ అండ్ ఈజీ ఎనఫ్ టు నో.
1: చాలా సులభంగా మనకు అర్థమవుతుంది.
2: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు నో ఈజీలీ.
1: కనుక మొట్టమొదట సో మహనీయుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం లోపల ఏ విధమైనటువంటి రీతి మార్గంలో దైవాన్ని తెలుసుకోగలిగారు అనేటువంటి దాన్ని మీరు తెలుసుకుంటే పిల్లలందరికీ కూడా నిర్మలమైనటువంటి ఒక భావం కుదురుతుంది. నిస్వార్థమైనటువంటి ప్రేమ పెరుగుతుంది. నిశ్చింతగా జీవిస్తారు.
2: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ కమ్ టు నో హౌ ఎవ్రీ వన్ స్టార్టెడ్ హిజ్ ఓన్ ప్రిన్సిపల్, స్టార్టెడ్ టీచింగ్ హిజ్ ఓన్ థియరీ,
1: ఎట్లా తెలుస్తుంది?
2: హౌ డస్ హి నో ది డివైన్?
1: కనుక మొట్టమొదట మానవతా గుణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఫస్ట్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో హ్యూమన్ వాల్యూస్.
1: అప్పుడే దైవ గుణములు ఈజీగా మనకు అర్థమవుతుంది.

ಸತಿ ಸುಪೂಂಕರಣೇ ನಹಿ ಸತಿ ಸುಪೂಂಕರಣೇ

0: പ്രേമസ്വരൂപുലാര്. എംബോഡിമെന്റ്സ് ഓഫ് ഡിവൈൻ ലവ്. പവിത്രമായ പ്രകൃതി യൊക്ക ചിത്രമുള്ള വിചിത്രമായ പവിത്രമായ ചരിത്രമായ
1: ദി സ്ട്രേഞ്ച് തിങ്സ് ദാറ്റ് യു ഫൈൻഡ് ഇൻ നേച്ചർ ആർ എക്സ്ട്രീംലി സേക്രഡ്. ദ ഹാവ് ഗോട്ട് എ മെസ്സേജ് ആൻഡ് ദേ ആർ മോസ്റ്റ് നോബിൾ.
0: പ്രകൃതി മുഞ്ചുന്നതി തേൽച്ചുന്നതി അനുഗ്രഹിച്ചുന്നതി ഗ്രഹിച്ചുന്നതി.
1: Nature can save a person, can drown a person, can bless with grace, can also comprehend everything.
0: Itti prakruti yokka tattvanni manavudu artham chesukotam chaala kashtam.
1: It is very difficult for man to understand this kind of extraordinary aspects of nature.
0: ప్రకృతి యొక్క అనుగ్రహమును పొందే నిమిత్తమే మానవుడు ఈ జగత్తునందు ఆవిర్భవిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ టేకింగ్ హిస్ బర్త్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ నేచర్.
0: కానీ ఏ నిమిత్తమే తాను జన్మించినాననేటువంటి సత్యాన్ని గుర్తించక విస్మరించి కేవలము నేనే ఈ ప్రకృతికి నాథుడను అనేటువంటి అహంకారం చేత వెర్రవీగి వెర్రివాడై తన యొక్క దివ్యత్వాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ హీ ఫర్గెట్స్ ది పర్పస్ ఫర్ విచ్ హీఈస్ బోర్న్ అండ్ ఫిల్స్ హిమ్సెల్ఫ్ విత్ ఈగోయిస్టిక్ టెండెన్సీస్ అండ్ దస్ బికమ్స్ మ్యాడ్ విత్ ద ఈగో అండ్ ఆరోగెన్స్.
0: గ్రహించున్నది అనుగ్రహించున్నది నిగ్రహించున్నది పరిగ్రహించున్నది అంతయును ఈ ప్రకృతి అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్ ఈస్ దిస్ నేచర్ విచ్ కెన్ బ్లెస్ విత్ గ్రేస్, విచ్ కెన్ గివ్ హిమ్ ది నాలెడ్జ్, విచ్ కెన్ గివ్ హిమ్ ద కంట్రోల్. దిస్ ఆస్పెక్ట్స్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: జీవిత సామ్రాజ్యం పైన ప్రకృతి యొక్క ఆధిపత్యం ఎంతైనా ఉంటున్నది.
1: Nature has supremacy and mastery over the life of man.
0: Kani manavuni yokka divyattamu ee manavattamu nende nigrahinchukoni pavitramainatundi aatma tattvanni marchipothunnadu.
1: But man, recognizing and going only up to the human aspects of his nature, forgetting the divinity which is in him, he is ruining himself.
0: Samasta padarthamulu kudanu bhagavantuniki samattvame.
1: For God everything is equal.
0: Prapanchamanandugala samasta vastulu kudanu bhagavaswaroopame.
1: Every object that you find in the world is verily the manifestation of God.
0: Prakruti paramatmudu veruga bhavincharadu.
1: We should not distinguish between nature and God.
0: ఈ రెండు కూడా బింబ ప్రతిబింబములే.
1: ది రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్
0: అన్యోన్య ఆశ్రయములే.
1: ది ఆర్
0: అవినాభావ సంబంధములే.
1: ది ఆర్ మ్యూచువలీ డిపెండెంట్ అండ్ మ్యూచువలీ రిలేటెడ్.
0: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని దృశ్యకల్పితమైనటువంటి రూపంలో ధరించి మానవుడు ఇది కేవలము భూతమైనటువంటిదిని కేవలము వస్తువాహనములతో కూడినటువంటిదిగా మనం భావిస్తున్నాము.
1: మ్యాన్ సీస్ the manifested nature in its form and thinks it consists only of the objects which are in it.
0: Manavuniki pradhanamainatundi ikka guruvu prakrutiye.
1: It is nature which is the primary preceptor for man.
0: Nature is the best teacher.
1: Nature is the best teacher.
0: Ilanti satyanni inadu manavudu grahinchukotam ledu.
1: Man is not recognizing such great truth.
0: Prati padarthamu ప్రతి క్షణము ప్రతి విషయము ప్రతి వ్యక్తి కూడాను మానవునికి అనేక విధములైనటువంటి యొక్క ఆదేశములు అందిస్తుంటున్నవి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఎవ్రీ థింగ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ నేచర్ హ్యాస్ ఎ మెసేజ్ టు కన్వే ఫర్ మ్యాన్.
0: ఇట్టి పరమసత్యాన్ని గుర్తించి వర్తించినటువంటిదే పవిత్ర భారతదేశము.
1: భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ దిస్ లైట్.
0: ఇది ఏ పవిత్రమైన భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: రాయి మొదలు రత్నం వరకు,
1: ఫ్రమ్ స్టోన్ టు ఎ ప్రెషియస్ జెమ్,
0: పచ్చిక మొదలు పరంజ్యోతి వరకు,
1: ఫ్రమ్ ద ఇనర్ట్ థింగ్ టు ద మోస్ట్ ఇల్యూమినేటెడ్
0: మాల మొదలు మహనీయుని వరకు,
1: ఫ్రమ్ ది లోయెస్ట్ క్యాస్ట్ టు ద హైయెస్ట్
0: చీమ మొదలు ఏనుగు వరకును,
1: ఫ్రమ్ యాంట్ టు ఎలిఫెంట్,
0: సర్వత్రము భగవంతుని యొక్క స్వరూపములుగానే విశ్వసించినటువంటిది భారత్. ఇది
1: భారత్ ఇస్ వన్ విచ్ హెస్ బిలీవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: ప్రతి పదార్థం కూడా పూజనీయమైనట్లుగానే విశ్వసించినటువంటి దేశం భారతదేశం.
1: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ హెస్ ఫోమ్ ఫెయిత్ దట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈస్ వర్తి ఆఫ్ వర్షిప్.
0: కనుకనే కఠినమైనటువంటి శిలను కూడాను ప్రతిష్ఠింపజేసి షోడశోపచారములు చే పూజింపబడుతుండాలి భారతదేశము.
1: దట్ ఈస్ వై ఇన్ భారత్ యు ఫైండ్ దట్ ఈవెన్ ఎ స్టోన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అన్ ఐడాల్ ఫైండ్స్ యాక్సెప్టబిలిటీ అండ్ వర్షిప్.
0: తులసి అశ్వత్థాది వృక్షములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
1: ట్రీస్ లైక్ అశ్వత్థ ట్రీ అండ్ తులసి హ్యావ్ ఆల్సో బీన్ వర్షిప్డ్ హియర్.
0: గోవు, అశ్వము, గజము ఇత్యాది మృగములు కూడా ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
1: యానిమల్స్ లైక్ కౌ, ఎలిఫెంట్ అండ్ హార్స్ ఆల్సో ఆర్ బీయింగ్ వర్షిప్డ్ ఇన్ భారత్.
0: చీమలకు కూడా చక్కెర వేసి పిండలు వేసి దానిని పోషించడానికి ప్రయత్నిస్తున్నది భారతదేశము.
1: భారత్ ఈజ్ వన్ విచ్ వాంట్స్ టు ఫాస్టర్ ఈవెన్ హ్యాండ్స్ బై ప్రొవైడింగ్ దెమ్ షుగర్ అండ్ ఫ్లోర్.
0: కాకులకు, గ్రద్దలకు, కుక్కలకు, కోతులకు కూడాను భగవత్ ఆరాధనగా రూపొందింపచేసి వాటిని కూడాను గౌరవిస్తుండాలి భారతదేశము.
1: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ ఆఫర్స్ వర్షిప్ రికగ్నైజింగ్ ది డివినిటీ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యానిమల్స్ వెదర్ ఇట్ ఈస్ ఎ డాంకీ, ఎ మంకీ ఆర్ ఎ డాగ్.
0: కానీ ఈ పవిత్రమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖులు భారతీయులు మూఢ విశ్వాసులని భావిస్తున్నారు.
1: అన్ఫార్చునేట్లీ పీపుల్ హూ కెనాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ బేసిక్ ట్రూత్ ఫూలిష్లీ డిస్క్రైబ్ ఇండియన్స్ యాజ్ ఫూలిష్.
0: కాదు కాదు, భగవత్ యొక్క ప్రేమను మానవుని వరకే పరిమితం కాకుండా సర్వ ప్రాణులకు కూడాను భగవత్ యొక్క ప్రేమను పొందించాలి అనేటువంటి యొక్క విశాలమైన భావంతో, అనంతమైనటువంటి యొక్క తత్వంతో ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వస్తున్నది భారతదేశం.
1: బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఈజ్ ఎక్స్టెండింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ నాట్ మెయిర్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, బీట్ యానిమల్స్, బర్డ్స్ ఆర్ బీస్.
0: ఇలాంటి భారతీయుల యొక్క సామాజిక న్యాయాన్ని కూడాను ఏ యొక్క ప్రపంచమునందు కూడాను మనం గుర్తించడానికి వీలు కాదు.
1: ద టైప్ ఆఫ్ సోషల్ జస్టిస్ దట్ ఈస్ ఒబ్టెయిన్డ్ ఇన్ భారత్ కెనాట్ బి ఒబ్టెయిన్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్.
0: ఈ తత్వజ్ఞానం యొక్క రహస్యాన్ని ఏ దేశం కూడాను గ్రహించుకోలేదు.
1: నో కంట్రీ హాస్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ విచ్ ఈస్ ది ఫిలాసఫీ ఆఫ్ భారత్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వమును, విశాలమైనటువంటి యొక్క దివ్య భావమును కూడినటువంటిది ఈ భారతదేశం.
1: భారత్ ఇస్ వన్ విచ్ కంబైన్స్ స్పిరిచువాలిటీ అండ్ ఇన్ డే టు డే లైఫ్.
0: కనుకనే ఉపనిషత్తులు కూడాను అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించకూడదు.
1: దట్ ఈస్ వై ఉపనిషత్స్ ఆల్సో హావ్ డిక్లర్డ్ డూ నాట్ హేట్ ఎనీవన్.
0: ఎవరిని విరోధం చేసినప్పటికీ భగవంతుని విరోధించినటువంటి వాడు అవుతాడు.
1: హూమ్ సో ఎవర్ యు హేట్ ఆర్ మేక్ ఎన్ ఎనిమీ యూ వుడ్ హ్యావ్ డన్ ఇట్ టువర్డ్స్ గాడ్ హింసెల్ఫ్.
0: నిర్ద్వేషో సర్వభూతేషు, ఎవరిని ద్వేషించినా కూడాను భగవంతుని ద్వేషించినట్టు అవుతుంది.
1: Whomsoever you hate or make enemy of would have been extended only to
0: sarva jeeva namaskaram kesavam pratihachyate anindi. Evariki namaskaram chesinappatikini vaaru endunnatvanti yokka antaratma swaroopulaina paramaatmaniki namaskaram anindi.
1: To whomsoever you offer namaskar, it reaches the indweller of everyone.
0: Itti pavitramainatvanti bharatiya samskrutini gurtinchukolenatvanti moodulu దీనిని అవిశ్వాసంగాను ఒక మూర్ఖత్వంగాను భావిస్తూ వస్తున్నారు.
1: ఫూలిష్ అండ్ అన్వైజ్ పీపుల్ హూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ సచ్ సీక్రెట్ ట్రూత్ హిడెన్ ఇన్ ఇండియన్ కల్చర్ కాల్ దోస్ పీపుల్ యాజ్ పీపుల్ హూ డు నాట్ నో థింగ్స్ కరెక్ట్లీ.
0: భారతీయుల యొక్క పవిత్రము, నిస్వార్థము, నిరంతరమైనటువంటి యొక్క దివ్యతత్వము ఇతరులు ఎవరు కూడా గ్రహించుకోలేరు.
1: ద సేక్రెడ్నెస్ ఆఫ్ భారతీయ లైఫ్ అండ్ ది యూనిక్నెస్ ఆఫ్ భారతీయ లైఫ్ అండ్ ద డివినిటీ దట్ ఈస్ హిడెన్ ఇట్ కెనాట్ బి ఈజీలీ అండర్స్టూడ్.
0: సభ్యమైనటువంటి పవిత్రమైన భారతీయ సంస్కృతిని భారతీయులే గ్రహించుకోలేకపోతున్నారు.
1: భారతీయ సంస్కృతి విచ్ ఇస్ సో సేక్రెడ్ అండ్ విచ్ ఇస్ సో డివైన్ హెస్ నాట్ బీన్ అండర్స్టూడ్ ఈవెన్ బై భారతీయస్ ఇండియన్స్ దెమ్సెల్స్.
0: నామరూపములు వేరుగా ఉండినప్పటికీ అందు యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం, ఏకత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను ప్రచారం చేస్తూ వచ్చింది భారతదేశం.
1: భారత్ హ్యాస్ ప్రీచ్డ్ దట్ దేర్ కుడ్ బి ఎ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ నేమ్ అండ్ ఫామ్, బట్ గాడ్ హూ ఇస్ ద ఇన్వెలర్ ఈజ్ కామన్ అండ్ ద సేమ్. దిస్ ఈజ్ వాట్
0: ఈ ప్రకృతి అంతా కూడాను పరమాత్మని యొక్క ప్రతిబింబమే.
1: ది ఎంటైర్ నేచర్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్.
0: దీని యొక్క శాసనము కేవలం ఉల్లంఘించుటకు ఎవ్వరికీ సాధ్యం కాదు.
1: నో వన్ క్యాన్ ట్రాన్స్గ్రెస్ ద లాస్ ఆఫ్ నేచర్.
0: ఈ నేచర్ యొక్క, ఈ సహజం యొక్క, సృష్టి యొక్క రహస్యాన్ని ఎవ్వరు కూడా మీరడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ గో అగెన్స్ట్ ది లాస్ ఆఫ్ నేచర్.
0: ఇట్టి సత్య స్వరూపమైన, నిత్య స్వరూపమైన, నిర్మల స్వరూపమైనటువంటి ఈ దివ్యత్వాన్ని మానవుడు గుర్తించుకోలేయడానికి ప్రయత్నించటం లేదు.
1: Man is not recognizing this basic truth, this great truth and this divine truth.
0: తను తత్వాన్ని తాను గుర్తించుకునే నిమిత్తమై వచ్చినటువంటి మానవుడు ప్రపంచం యొక్క రహస్యాన్ని ఏమాత్రం కూడాను విచారించక కేవలము వస్తువాహనములపైననే, విషయ సంబంధముపైననే తాను విహరిస్తూ వస్తున్నాడు.
1: Man who has taken birth in order to recognize who he really is, he is wasting his entire time in living a luxurious life, in living a worldly life.
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహము అనిత్యము, అశాశ్వతము, అసత్యమనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ టెంపరీ, ట్రాన్సియెంట్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లాస్ట్. దిస్ ట్రూత్ హెస్ నాట్ బీన్ రికగ్నైజ్డ్ బై మ్యాన్.
0: మానవుని పొట్ట మలమూత్రములతో చేరినటువంటి యొక్క కేవలము ఒక దిబ్బ వంటిది.
1: మ్యాన్స్ స్టమక్ మే బి కంపేర్డ్ టు a rubbish dump wherein all the unwanted things are dumped there.
0: ilanti anityamu asashtamainatunte yokka dehaanni aadharanga cheskuni nitya satyamainatunte yokka aatma tattvanni manam gurtinchali.
1: We should base on this body which is temporary but recognize the basic truth and the real truth.
0: deham anetundi kevalamu oka inupa pette vantedi.
1: physical body may be compared to an iron safe.
0: ఈ ఇనుప పెట్టెలో పెట్టినటువంటి యొక్క ఆభరణములు మహా విలువైనటువంటివి.
1: ద జ్యూయల్స్ హిడెన్ ఇన్ దిస్ ఐరన్ సేఫ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్ అండ్ వాల్యుబుల్.
0: ఇక్కడ అందులో ఉంచినటువంటి విలువైనటువంటి యొక్క ఆభరణములను మేము గుర్తించుకునలేక కేవలం ఇనుప పెట్టెనే ప్రధానమని మనం ఆశిస్తూ ఉన్నాం.
1: నాట్ రికగ్నైజింగ్ ద ప్రెషియస్ జ్యూయల్స్ విచ్ దిస్ ఐరన్ సేఫ్ కంటైన్స్, we are wasting all our attention only on the iron safe which is valueless.
0: ee sadgunamulu sadaacharamulu satyavartana satchintanulu aneetunte oka viluvainatunte oka aabharanamulu ee malamutra durgandha mamsaraktamto kudinatunte ee deham nandu bhadraparichinatunte.
1: In this body are hidden the good conduct, the good behavior, the virtues and such great qualities which are very precious.
0: Anduvallani tirtundaru vaadu chepparu.
1: Tiruthan Alvar has declared
0: malinapu kompa.
1: This physical body is a dirty house.
0: Rogamula braggedu sevaka gampa.
1: It is a basket which is full of all diseases.
0: Jata sanchalanamu pondu dumpa.
1: This undergoes a number of changes and modulations.
0: Bhavasagara meedagaleni kampa.
1: This is one which cannot help you to
0: అమ్ముల పదలము మన మెప్పు దలంప.
1: అండ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ బెడ్ ఆఫ్ ఆరోస్.
0: మే నుస్థిలమని నంబబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే.
1: ఓ మైండ్ డూ నాట్ ప్లేస్ యువర్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్. బిలీవ్ ఇన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ హరి.
0: ఇక్కడ జీవత్వాన్ని తాను గుర్తింపజేయలేదు, మనసును మాత్రమే ప్రచురింపచేశాడు.
1: హీ హాజ్ అడ్రస్డ్ ఓన్లీ మైండ్ హియర్, హీ హాజ్ నాట్ అడ్రస్డ్ ది
0: మనిషి అనగా మనసే.
1: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ మైండ్,
0: కానీ మనిషి అనే ఆకారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుంటున్నాము. ఇది చాలా పొరపాటు.
1: బట్ వీఆర్ ఓన్లీ టేకింగ్ నోట్ ఆఫ్ ద ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్. దిస్ ఇస్ అ గ్రేట్
0: మనసు కలిగిన వాడు అవుట చేతనే ఇతనికి మనిషి అని పేరు వచ్చింది.
1: యాజ్ హీ హ్యాజ్ ఎ మైండ్, హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనిషి, ది వన్ హూ హాస్ ఎ మైండ్.
0: ఈనాడు ప్రపంచము ఉండవలసిన రీతిగా ఉండలేదంటే దీనికి మూల కారణం ఏమిటి?
1: ఇఫ్ యు సే దట్ ద వరల్డ్ ఈజ్ నాట్ ద వే దట్ ఇట్ ఆట్ టు బి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ స్టేట్?
0: మనిషి అంటే మనస్సే.
1: Man means his mind.
0: Manasante sankalpamulu yokka koodike.
1: Mind means the conglomeration of the thoughts.
0: Sankalpamulu anaga nitya jeevithamlo manam aacharinchetuvanti aacharamule.
1: The thoughts essentially refer to the type of action that you carry on.
0: Nadadalu manchiga undinappude manasu manchidiga untundi.
1: If your conduct is good, your mind would be good.
0: మనసు మంచిగా ఉండినప్పుడే మనిషి మంచివాడవుతాడు.
1: ఇఫ్ యువర్ మైండ్ ఇస్ గుడ్, మ్యాన్ వుడ్ బి గుడ్, హీ వుడ్ బి గుడ్.
0: కనుక ఈనాడు లోకం మంచిగా లేదనుకుంటే నడతలు మంచిగా లేవనే దీని అర్థం.
1: ఇఫ్ యు సే దట్ ది వరల్డ్ ఇస్ నాట్ ఆల్ రైట్ టుడే, ఇట్ మీన్స్ మ్యాన్స్ కాండక్ట్ ఇస్ నాట్ క్వైట్ ఆల్ రైట్.
0: మన నడతలన్నీ కూడా కేవలము ఒక దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి నడతలుగా ఉండాలి.
1: అవర్ కాండక్ట్ షుడ్ బి రియలీ డివైన్, సేక్రెడ్.
0: భగవంతుడు అనగా ప్రత్యేకం కాదు.
1: God doesn't exist separate from us.
0: Manushyakarame bhagavat swarupam.
1: The form of man itself is the form of God.
0: Daivam manushyarupena.
1: God essentially comes down in the form of man.
0: Daivamuku pratyekamaina roopamu levu.
1: God doesn't have a separate form of his own.
0: Ilante manushyarupamto vachinatunti yokka divyattani manavattanga bhavinchi kevalamu oka లోక సంబంధమైనటువంటి విషయంలో దీనిని అంకితం గావించటము, ఇది మన యొక్క జీవితానికి విరుద్ధమైన మార్గము.
1: ఇట్ వుడ్ బి గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఇఫ్ వీ డు నాట్ రికగ్నైజ్ డివినిటీ విచ్ హెస్ టేకన్ ఎ హ్యూమన్ ఫారం అండ్ వేస్ట్ అవర్ లైఫ్ ఆస్కింగ్ అన్నెసరీ అండ్ యూజ్లెస్ థింగ్స్ అండ్ వేస్ట్ అవర్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య చరిత్రను లోకానికి చాటే నిమిత్తమై అవతారం అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటుంటాయి.
1: అవతారస్ డిసెండ్ ఆన్ ద అర్త్ ఇన్ ఆర్డర్ టు టీచ్ these sacred lessons to humanity.
0: Nenu aneka pariyayanu cheppanu. Bhagavantudu avatarinchadamu nee samsaramunu nee badhalanu nee kashtamulanu nee dukkhamulanu nee vicharamulanu roopu maapi neeku aanandanni aakladanni sukhanni santoshanni icche nimittam kaadu avatarinchedi.
1: I have told a number of times that God descends on earth not to solve petty problems of the family and give you joy and happiness.
0: ee kashtamulu ee dukkhamulu ee vicharamulu ee yokka badalu anni kudanu sahas siddhanga manaku karma phalitanga manamunu ventaadutune untuntayi.
1: All the difficulties, problems and issues which you face in life are the result of the actions which you have performed.
0: Kalukune karmanu bandini manushya loke. ఈ కర్మానుబంధం చేతనే వచ్చినటువంటిది ఈ మనుష్య లోకము, కనుక ఇవి తప్పించడానికి వీలు కాదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ దట్ ది మ్యాన్ కైండ్ ఈస్ బౌండ్ బై దేర్ ఓన్ యాక్షన్స్.
0: నీ యాక్షన్ కు తగినట్టుగా రియాక్షన్ ఉంటుంటుంది, నీ యొక్క కర్మలకు తగినట్టుగా దాని ఫలితం ఉంటుంటాయి.
1: ఆల్ ద రియాక్షన్స్ డిపెండ్ అపాన్ యువర్ యాక్షన్, ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ డిపెండ్.
0: ఒక నిలువుటద్దం ముందు నీవు నిల్చుకొని ఆ ప్రతిబింబానికి నమస్కారం చేస్తే ఆ నిలువుటద్దంలో ఉండినటువంటి ప్రతిబింబము ఆ నమస్కారం తిరిగి నీకే అందిస్తుండాలి.
1: స్టాండింగ్ బిఫోర్ ఎ మిరర్ ఇఫ్ యు ఆఫర్ నమస్కార్ ది ఇమేజ్ అండ్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిరర్ ఆఫర్స్ యు బ్యాక్ ది నమస్కార్.
0: ఆ నిలువుటద్దంలో ఉండినటువంటి ప్రతిబింబాన్ని నీవేమైనా దండించి లేక దానిని ఏమైనా ఒక విధమైనటువంటి ఒక క్రూరంగా మాట్లాడినప్పుడు అది కూడాను నీకు అదే విధంగా దండించి ఆ క్రూరంగా నీతో మాట్లాడుతుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ హార్ష్ టు ది ఇమేజ్ ఇన్ సైడ్ ది మిరర్, ది ఇమేజ్ దీనిని బట్టి
0: మన కర్మలను బట్టి మన ప్రతిఫలములు వస్తుంటాయి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ వీ కెన్ రికగ్నైజ్ దట్ ఆల్ ది ఫ్రూట్స్ ఆఫ్ అవర్ యాక్షన్ డిపెండ్ అపాన్ ద టైప్ అండ్ ద నేచర్ ఆఫ్ యాక్షన్.
0: భారతీయుల యొక్క ప్రధానమైనటువంటి విశ్వాసము మూడు.
1: దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ బిలీఫ్స్ ఆన్ విచ్ భారతీయ లైఫ్ ఇస్ బేస్డ్.
0: కర్మ ఫలము అనేటువంటిది ఒకటి.
1: వన్ ఈస్ the fruits of action.
0: Manamu chesina danini tappinchukonataku veelu kaadu, dani anubhavinchali aneetundi karma siddhantam.
1: the law of karma states that it is impossible to escape the fruits of your own actions.
0: Rendavadi avatara tattvam.
1: The second one is the principle of avatara.
0: Avatara managa daivatvani vishasinchatam.
1: Avatara tattva refers to having faith in divinity.
0: Manavattvam kevalamu daivam nundi aavirbhavinchinatvanti anetvanti oka satyam.
1: Human life has emerged from divinity alone. This is a truth.
0: Manavudanaga kevalamu ee aakaramto koodinatvanti vaadu kaadu.
1: Man does not mean that physical form alone.
0: Manushya janmamu kevalam oka durlabhamainatvantidi.
1: It is very difficult to get man's birth.
0: Jantunam narajanma durlabham annaru.
1: Among all the living beings, it is difficult to get the
0: durlabhamu. Pashupakshi mrugadula vale manamu tirigi tini aadindinchi sukhanidradulato భోగభాగ్యములు అనుభవించినంత మాత్రమున మనం కూడాను పశుపక్షవాదుల వలె ఉండవచ్చును కదా. ఇంకా మానవుడు ఇందులో దుర్లభమనేటువంటి యొక్క విషయంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ టెలింగ్ దట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గెట్ హ్యూమన్ లైఫ్? ఇఫ్ వీ వేస్ట్ అవర్ లైఫ్ లైక్ అనిమల్స్ అండ్ బర్డ్స్ లివింగ్ ఇన్ ది సేమ్ వే యాజ్ ది అనిమల్స్ అండ్ బర్డ్స్ లివ్.
0: నిత్యానిత్య విషయ పరిశీలన ఆసక్తి మానవునికి ఒక్కడికి మాత్రమే ఉంటుంది.
1: మ్యాన్ అలోన్ హ్యాస్ the power of discrimination to distinguish what is good and to distinguish it from bad.
0: Bhuta bhavishyat vartamana kalamunu kudanu gurtimpa chesetvanti oka divya shakti okka manavuniki maatrame untundi.
1: He has the divine power to recognize the time sense, the past, the present and the future.
0: Kanukane idi manavattamlo oka durlabhatvanga deenni bhavistu vacharu.
1: That is why it is said it is difficult to get a human life.
0: Aiti మానవుడు భవిష్యత్తును యోచించవచ్చు.
1: మ్యాన్ కెన్ థింక్ ఆఫ్ ఫ్యూచర్.
0: మానవుడు గడిచిపోయిన దానిని చింతించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఆల్సో థింక్ ఆఫ్ ది పాస్ట్.
0: జరిగేటువంటి దానిని అనుభవించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఎక్స్పీరియన్స్ ది ప్రజెంట్.
0: అయితే ఇది కూడాను మానవునికి విరుద్ధమైనటువంటి ఒక మార్గమే.
1: బట్ ఇన్ ఎ వే దిస్ ఈజ్ ఆల్సో కాంట్రరీ టు హ్యూమన్.
0: గడిచిన దానిని చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ది పాస్ట్.
0: కారణమేమనగా గడిచిపోయినటువంటిది ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాం.
1: ది రీజన్ ఈజ్ దట్ ఫ్రూట్స్ ఆఫ్ అవర్ ఓన్ పాస్ట్
0: ఎంత చింతించినప్పటికీ గడిచినటువంటిది ఒక్క క్షణమైనా మనకు ముందుకు రాదు.
1: హౌ మచ్ యు వరీ అండ్ బాదర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ద పాస్ట్ టైం.
0: భవిష్యత్తును విచారించిన అవసరం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్. దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: రేపటి వరకు నేను ఉంటానన్నటువంటి ష్యూరిటీనే లేదు. ఇంకా భవిష్యత్తును ఎందుకు విచారించాలి?
1: వేర్ ఇస్ ది ష్యూరిటీ దట్ వుడ్ బి అలైవ్ టిల్ టుమారో?
0: రేపు అనుకుంటే ఈనాటికే మనం పోవచ్చును.
1: వీ మే గో అవే ఫ్రమ్ దిస్ వరల్డ్ టుడే ఇట్ సెల్ఫ్.
0: అయితే వర్తమానాన్ని గుర్తులో ఉంచుకోమని చెప్పింది.
1: బట్ ఇట్ హస్ సెడ్ దట్ రిమెంబర్ ఆల్వేస్ యువర్ ప్రజెంట్.
0: అనగా ఇది వర్తమానం, ఇది ప్రజెంట్, ప్రజెంట్, ప్రజెంట్ అన్నాం.
1: గో ఆన్ reflecting and remembering the present as present.
0: Kani bhagavad drishtilo idi present kaadu, idi sadharanamaina present kaadu, idi omnipresent.
1: But in the divine reckoning and vision, this is not an ordinary present, this is
0: omnipresent. Omnipresent annamante gadachipoyina dani yokka result ee present lo untundali. ఈ ప్రజెంట్ లో మనం చేస్తున్నటువంటి యొక్క ఫలితము రాబోయేటువంటి కూడా ఈ ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: వై డు యు డిస్క్రైబ్ దిస్ ప్రజెంట్ యాజ్ ఓన్లీ ప్రజెంట్? ది రీజన్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్స్ యూ ఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ ప్రజెంట్
0: అండ్ ఓన్లీ త్రేపు వస్తుండాలి. ఇప్పుడు
1: యు ఆర్ గెటింగ్ ది బెల్చ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఇప్పుడు తినబోయేది రేపటి దినం బెల్చ్ వస్తుంది, అనగా ఒక ఇది వస్తుంది త్రేపు.
1: అండ్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు హావ్ టేకెన్
0: రాబోయే త్రేపుకు వచ్చున్నటువంటి రేపుకు ప్రజెంటే ప్రధానము. గడిచిపోయినది రాబోయేటువంటిది కూడా ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: ది పాస్ట్ హ్యాస్ ఇట్స్ లెసన్స్ ఫర్ ది ప్రజెంట్ అండ్ ది ప్రజెంట్ ఈస్ గోయింగ్ టు డిటర్మిన్ ది ఫ్యూచర్.
0: అయితే అంత గాఢమైన అంత దీర్ఘమైన ఆలోచన లేకపోవటం చేత మానవుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనగా గడిచినటువంటి దానిని రాబోయేటువంటి దానిని వర్తమానాన్ని చింతిస్తూ ఉంటాడు.
1: But man is not thinking so deeply as to recognize the importance of present. Therefore, he worries himself about the past and the future.
0: ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమానములు అనేటువంటిది దైవత్వములో ఉండవు.
1: But in God you cannot find దిస్ కైండ్ ఆఫ్ పాస్ట్
0: ఇది దివ్యత్వానికి పూర్తి విరుద్ధమైనటువంటిది.
1: దిస్ ఈజ్ కాంట్రడిక్టింగ్ ది డివినిటీ ఇట్సెల్ఫ్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: స్వామి, రాబోయేటువంటిది తెలుసు కదా, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా స్వామి, ఈ యొక్క బాత్రూమ్ లో పడిపోయేటువంటిది స్వామికి తెలియదా అని కొంతమందికి ఆలోచన కలుగుతుంటది.
1: సమ్ పీపుల్ హ్యావ్ గాట్ దీస్ థాట్స్. స్వామి నోస్ ది ఫ్యూచర్ అండ్ స్వామి నోస్ దట్ హీ వుడ్ బి ఫాలింగ్ ఇన్ బాత్రూమ్. డస్ హీ నాట్ నో దిస్ మచ్?
0: అయితే నాకు ఫ్యూచర్ నాకు తెలుసును, కానీ ఇతరుల ఫ్యూచర్ ను నేను యోచిస్తాను, కానీ దీని ఫ్యూచర్ నేను ఎప్పుడు యోచించను.
1: ఐ నో
0: మై సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: ఐ నో మై ఓన్ ఫ్యూచర్ బట్ ఐ వుడ్ నెవర్ బాదర్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ బాడీ ఆర్ మై సెల్ఫ్. ఐ వుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ అదర్స్. దిస్ ట్రూత్ మస్ట్ బి వెరీ క్లియర్లీ రికగ్నైజ్.
0: ఇది కర్తవ్యం యోగం ఉచ్యతే. అప్పటి కర్తవ్యాన్ని అప్పటికి నేను చింతిస్తాను.
1: ఐ ఆల్వేస్ కన్సర్న్ మై సెల్ఫ్ అబౌట్ ది డ్యూటీ ఫర్ ది ప్రజెంట్.
0: ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండ్ గో.
0: ప్రతి ఒక్కటి కూడా ఈ జగత్తు లోపల పాసింగ్ క్లౌడ్స్.
1: ఎవ్రీ
0: రావటం పోవటం రావటం పోవటం.
1: ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లైక్ ఎ పాసింగ్
0: ఈ మధ్య లోపల ఎన్నో రకములైనటువంటి యొక్క అనుభూతులు కూడా మానవులకు కొంతవరకు చేజిక్కుతుంటాయి.
1: ఇన్ ది ప్రాసెస్ ఎ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విల్ బి గెయిన్ బై పీపుల్.
0: ఈ యొక్క అనుభూతిని మాత్రం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ రికగ్నైజ్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
0: భగవంతుడు ఏ అవతారం నందు కానీ, రామ, కృష్ణ, మత్స్య, కూర్మ, వరహ, వామన ఇలాంటి అవతారములన్నీ కూడాను కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క ఫలితమును మాత్రమే మీరు గుర్తిస్తూ వస్తున్నారు, కానీ ప్రతి అవతారం కూడాను వచ్చేది ఒకే ఒక లక్ష్యం.
1: వాట్ ఎవర్ ఇన్కార్నేషన్ బీట్ రామ ఆర్ మత్స్య ఆర్ కూర్మ ఆర్ ఎనీ అవతార్, దేర్ ఈస్ ఓన్లీ వన్ రీజన్ అస్ టు వై ఎన్ అవతార్ అండ్ ఇన్కార్నేషన్.
0: మానవునికి ప్రేమతత్వాన్ని నేర్పించే కోసం వస్తున్నాయి.
1: ఆల్ ది ఇన్కార్నేషన్స్ కమ్ ఇన్ ఆర్డర్ టు టీచ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు మ్యాన్.
0: ఓ మానవుడా, నీకు ప్రేమ లేకపోవటం చేతనే, నీకు స్వార్థం కలగటం చేతనే ఇన్ని విధమైనటువంటి బంధనకు ఈ యొక్క జగత్తులో నీవు చిక్కుబడి ఉంటున్నావు.
1: ఓ మ్యాన్, యు ఆర్ బౌండ్ బై సో మెనీ థింగ్స్ బికాస్ యు ఆర్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ and because you do not have that love manifesting in you.
0: Tyagamu prema ee rendu neevu kaliginappude neevu divyattam ayinatundi manavatvanga roopondutavu.
1: Cultivate sacrifice and love, then you get transformed into total divinity.
0: Tyagamu leni manavudu kevalam rogamunande nasistadu.
1: A man without sacrifice ruins himself only in diseases.
0: ప్రేమ లేని మానవుడు జీవించినటువంటి ఒక శవంగా రూపొందుతాడు.
1: ఎ మ్యాన్ వితౌట్ లవ్ ఈజ్ ఎ లివింగ్ డెత్.
0: కనుకనే మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది ఒక్క ప్రేమ త్యాగం.
1: ది డివినిటీ ఆఫ్ మ్యాన్ కెన్ బి రికగ్నైజ్ ఓన్లీ ఇన్ సాక్రిఫైస్.
0: ప్రేమకు ప్రేమనే దానికి సరి అయినటువంటి ఫలము.
1: లవ్ అలోన్ ఈజ్ ద రివార్డ్ ఫర్ లవ్.
0: ప్రేమకు ప్రేమనే సాక్షి.
1: లవ్ ఈజ్ ద విట్నెస్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు భయము లేదు.
1: లవ్ నోస్ నో ఫియర్.
0: కారణమేమనగా ప్రేమ పరిపూర్ణమైనటువంటి రీతిగా ఉంటుంటుంది.
1: ద రీజన్ ఈజ్ లవ్ ఈజ్ ఫుల్ ఇన్ ఇట్ సెల్ఫ్.
0: ప్రేమలో స్వార్థము లేదు.
1: దేర్ ఈజ్ నో సెల్ఫిష్నెస్ ఇన్ లవ్.
0: ప్రేమ ప్రేమ నిమిత్తమై ఉండటం చేతనే భయం శూన్యంగా ఉంటుంది.
1: లవ్ లివ్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ దేర్ ఫోర్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ ఫియర్ ఇన్ ఇట్.
0: కనుకని ప్రేమను నేర్పే నిమిత్తమై అవతారములు ఈ జగత్తు నందు అవతరిస్తూ ఉంటాయి.
1: ఇన్కార్నేషన్స్ కమ్ డౌన్ టు అర్త్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దిస్ లా ఆఫ్
0: ఏకత్వంలో ఉండినటువంటి యొక్క అనేకత్వాన్ని జగత్తును చూస్తుండాలి. కానీ భగవంతుడు అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని నిదర్శింపచేస్తాడు.
1: ద వరల్డ్ సీస్ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ బట్ గాడ్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ.
0: కనుకనే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ ద లా.
0: ఈ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని భగవంతుని ద్వారానే నేర్చుకునేటకు సాధ్యమవుతుంది.
1: వన్ కెన్ లెర్న్ దిస్ బేసిక్ ట్రూత్ ఓన్లీ త్రూ డివినిటీ అండ్ త్రూ గాడ్.
0: కృష్ణావతారము కేవలం లీలామానుష విగ్రహం అని, ఆదర్శ మూర్తి అని, పవిత్ర చక్రవర్తి అని, ఆత్మస్వరూపమని భావిస్తూ వచ్చారు.
1: పీపుల్ హావ్ బీన్ థింకింగ్ దట్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఈజ్ an ideal person and he holds outside an ideals for the world.
0: భక్తుల యొక్క పవిత్రమైన నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క తత్వాన్ని జగత్తునకు ప్రకటింప చేయటానికి భగవంతుడు అవతరిస్తుంటాడు.
1: గాడ్ కమ్స్ డౌన్ టు అర్త్ యాజ్ అన్ ఇన్కార్నేషన్ ఇన్ ఆర్డర్ టు షో టు ద వరల్డ్ ద సీక్రెట్నెస్ ద ప్యూరిటీ అండ్ ద ఐడియల్స్ ఆఫ్ డ్యూటీ.
0: మధ్య మధ్య కొన్ని రకములైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ దుర్మార్గులను హింసిస్తూ సన్మార్గులను పోషిస్తూ ధర్మాన్ని పోషిస్తూ అధర్మాన్ని నశింపచేస్తూ వస్తున్నాడని మనం భావిస్తున్నాం. అది నీ దృష్టిలో ధర్మ నిగ్రహము అధర్మము యొక్క దీనిని నాశనము అనుకుంటున్నావే కాని భగవంతుడు ధర్మరక్షణ అధర్మాన్ని నాశనము అనేటువంటిది కూడా నువ్వు భగవంతుని లేదు.
1: యూ మే బి థింకింగ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్ దట్ గాడ్ ఇన్కార్నేట్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ అండ్ డిస్ట్రాయ్ వికెడ్నెస్ అండ్
0: భగవంతుని దృష్టిలో చెడ్డది అనేటువంటిదే లేదు.
1: But this is wrong. In God's view,
0: sarvamu tana sankalpam nundi aavirbhavinchinatunte kanuka tana sankalpam pavitramainadi kada.
1: Everything has emerged out of his will.
0: Yatti padarthanni prakti vyaktini manam preminchinappude bhagavantuni preminchina varam avutam.
1: Only when we love every person and everything, then only would have truly
0: ఎవరిని ద్వేషించినా మనం పరమాత్మను ద్వేషించినటువంటి వారం అవుతాం.
1: Whomsoever you hate, you would have hated God himself.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వసత్తిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుని యొక్క తత్వము భక్తుని యొక్క భావం పైన ఆధారపడి ఉంటుంటుంది.
1: గాడ్స్ యాక్షన్స్ డిపెండ్ అపాన్ ద డివోటీస్ అండర్స్టాండింగ్.
0: భగవంతుణ్ణి, భగవంతుడా, నా బాధలు నీకు కనిపించటం లేదా? నా రోదలు నీకు వినిపించటం లేదా? నా కష్టములు నీవు కంటితో చూడటం లేదా అని ఎవరు ప్రార్థిస్తుంటారో వారి దగ్గర కేవలము బలుపుల వలె కన్నులు మాత్రమే ఉంటుంటాయట, శ్రోత్రములు మాత్రమే ఉంటుంటాయట, నేత్రములు మాత్రమే ఉంటుంటాయట, స్వరూపం ఉండదట.
1: బిఫోర్ పీపుల్ హూ గో ఆన్ ప్రేయింగ్ దట్ గాడ్ హ్యావ్ యూ నాట్ బీన్ ఏబుల్ టు సీ అవర్ ప్రేయర్స్ అవర్ డిఫికల్టీస్ అండ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ అవర్ సారోస్ దేర్ యూ కెన్ గెట్ గాడ్స్ ఐస్ అండ్ గాడ్స్ ఇయర్స్ ఓన్లీ బట్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్
0: సీన్. సాధకుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదనగా
1: ది పొజిషన్ ఆఫ్ టుడే సాధకాస్ ఈజ్
0: జానాది సమయమునందు యోగరీతిలుగా ఉంటుంటారు, వారు యోగుల వలె ప్రకటిస్తారు.
1: అట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ మెడిటేషన్ దే గివ్ ది ఇంప్రెషన్ దే ఆర్ యోగీస్ దెమ్సెల్వ్స్.
0: కానీ ఆ ధ్యాన సమయం సమాప్తి అయినదా తిరిగి నిత్య జీవితంలో నిరంతరము వాడు భోగములోనే మునిగి ఉంటాడు.
1: బట్ అట్ ది ఎండ్ ఆఫ్ దట్ మొమెంటరీ ధ్యాన he starts living an indulgent life immediately after that is over after the meditation.
0: Krishna cheppinatvanti satatam yoginaha annadu,
1: but this is not what has been told by Krishna. You should be yogi always.
0: Manam tellavari yogi, madhyanam bhogi, ratri rogi, ee vidhanga maarutunte inga satatam yoginaha ane ee reethiga manam bhavinchadaniki veel avutundi.
1: If you are a yogi in the morning and indulgent in the afternoon and get diseases in the evening, how can you
0: sarvakala sarvavastali endukulanu edi chesina edi chuchina edi cheppina edi anubhavinchina idi bhagavat bhavam tone untundali.
1: On the other hand, you should be full of the feeling of divinity at all times and in all places, whatever you do, whatever
0: kevalam nee swarthamne nee kashtamulu endu bhagavantuni nindinchatamu సుఖములు యందు భగవంతుని వర్ణించటము ఇది కేవలము స్వార్థ స్వరూపమైనటువంటి సంకుచితమైన భావము.
1: క్రిటిసైజింగ్ గాడ్ వెనెవర్ యు ఆర్ హావింగ్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్, ప్రైజింగ్ గాడ్ వెనెవర్ యువర్ విషెస్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఈజ్ ఎ నారో వే ఆఫ్ లుకింగ్ అట్ గాడ్.
0: ఇది విశాలమైన భావం కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ఎ బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్.
0: ఏ సమయమునకు ఏ కాలములో ఎప్పుడు ఏ రీతిగా ఏది జరుగునో అది జరగక తప్పదు.
1: At what time, in what place, what happens is bound to happen. This cannot be changed.
0: Edi jarigina kuda nu idi bhagavat prasadam gaane manam bhavinchali.
1: Whatever happens must be treated as a gift of God.
0: Atti premanu manam penchukunnappude nijamainatvanti yokka aadhyatmika bhavam manlo aavirbhavistundi.
1: Only when you develop such a true love, spirituality springs up in your heart automatically.
0: కేవలము లోక సంబంధమైన బాంధవ్యత్వాన్ని మాత్రమే మనం పెంచుకోరాదు.
1: వీ షుడ్ నాట్ ఓన్లీ డెవలప్ ది ఫిజికల్ రిలేషన్షిప్స్ అండ్ ఓన్లీ రిలేషన్షిప్స్.
0: అంతర్ సంబంధమైనటువంటి ఆత్మతత్వమే దీనికి నిజమైనటువంటి శాశ్వత సంబంధము.
1: ది ఇన్నర్ ఆత్మిక్ రిలేషన్షిప్ ఈజ్ ద ట్రూ రిలేషన్షిప్.
2: ఎక్కడికి వెళ్ళినా ఏది చూచినా భగవత్ యొక్క ఆనందమే నా ఆనందం.
1: టు విచెవర్ ప్లేస్ యు గో, వాట్ ఎవర్ యు సీ, యు షుడ్ కన్సిడర్ గాడ్స్ జాయ్ యాజ్ యువర్ జాయ్.
2: కేవలం ఇది దేహం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ షియర్ ఇన్స్ట్రుమెంట్.
2: మీరు నడిపించేది, నడిచేది, అనుభవించేది, అనుభవింపచేసేది అంతా తన యొక్క దివ్యత్వమే.
1: ఇట్ ఈస్ గాడ్స్ విల్ విచ్ మేక్స్ దిస్ మూవ్, విచ్ మేక్స్ దిస్ ఎంజాయ్, విచ్ మేక్స్ దిస్ లివ్ అండ్ విచ్ మేక్స్ దిస్.
2: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకునలేనటువంటి యొక్క మానవులు, మేము భక్తులము, మేము సర్వసంగ పరిత్యాగులము, మేము భగవంతునికి సన్నిహిత సంబంధులము అని భావిస్తుంటారు.
1: మ్యాన్ హూ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ థింక్స్ దట్ హీఈస్ క్లోజ్ టు గాడ్, హీ నోస్ గాడ్ అండ్ హీఈస్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ గాడ్ అండ్ సచ్ గ్రేట్ థాట్స్ యుడ్ బి గెటింగ్.
2: ఒకానొక సమయంలో పరమ భక్తులని వెర్రవీగేటువంటి వెర్రివారిని పరీక్షింపజేసుకొని,
1: వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దోస్ పీపుల్ హూ థాట్ దట్ దే వర్ వెరీ గ్రేట్,
2: లీలా మానస విగ్రుడైనటువంటి కృష్ణుడు ఒక చిన్న నాటకం ఆడుతూ ప్రయత్నించాడు.
1: కృష్ణ ఎనాక్టెడ్ ఎ స్మాల్ డ్రామా.
2: ఒకనాడు ఏనాడు ఎవరు కని వినని ఎరిగినటువంటి యొక్క బాధను అనుభవించినట్టుగా నటన చేశాడు.
1: హీ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సఫరింగ్ ఫ్రమ్ ఎ పెయిన్ విచ్ వాజ్ అన్టోల్డ్, అన్హర్డ్ ఆఫ్ అండ్ సచ్ అన్బేరబుల్ పెయిన్.
2: అనగా నా తలనొప్పి భరించడానికి వీలు కాలేదని ఒక పెద్ద టవల్ గట్టిగా చుట్టి చాలా బాధపడినట్టుగా అనుభవిస్తూ వచ్చాడు.
1: హీ బ్యాండేజ్డ్ హిస్ హెడ్ విత్ ఎ బిగ్ టవల్ అండ్ యాజ్ ఇఫ్ హీ సఫరింగ్ ఫ్రమ్ సచ్ అన్బేరబుల్ హెడేక్.
2: ఇది ముందు జరగబోయేటువంటి యొక్క దీనిని గుర్తించే ఈ విధంగా వర్తిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Knowing the future and the future events, he enacted this.
2: Rukmini, Satyabhama, Jambavati, Amdhar Kudanu, Chuttu Unnet Vundi Sri Lanta Cheraru.
1: Rukmini, Satyabhama, Jambavati and the other women who were there.
2: Swami, Yenadu Kudanu, Ee Padal Meem Chudaledu Kada, Ee Badhi Endu Kosam Vachindi, Deeniki Aushadhame Emiti, Ani Aneka Vidhamulaga Avaru Prashnistu Vacharu.
1: They began questioning him in a number of ways. Swami, we have not seen any type of pain earlier. What is this pain? How did
2: you bharinchukolenu? Idi chaala shock kottinattiga untundadi. Nenu inka taalalenu ani aneka rakalaga thanu vilapinchinattiga prakatistu vachadu.
1: He began just telling that, oh, I cannot bear this particular pain at all. It is giving me such a tremendous shock. And he began telling this.
2: Deeniki nivarana margam emitani vaaru prashnicharu.
1: They questioned him, what is the remedy for this, Swami?
2: ఎవరైనా ఒక పరమ భక్తుని యొక్క పాద ధూళి తెచ్చి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ బాధ నివారణ అవుతుంది అన్నాడు.
1: If the dust of a great devotee could be brought and applied to my head, I'll be freed from this kind of headache.
2: ఆ బ్రాహ్మణుడు ఆసన్నమైనట్టుగా నారదుడు ప్రవేశించాడు.
1: Just at that time, Narada entered in an appropriate way.
2: సత్యభామ, రుక్మిణి, జాంబవతి కూడాను నారదుని పట్టుకున్నారు. నారదా, నారదా, ఈ బాధను మేము ఏనాడు కూడా చూడలేదు, ఈ కృష్ణుని బాధను నివారించడానికి ఏమైనా నువ్వు ప్రయత్నించమన్నాడు.
1: రుక్మిణి, సత్యభామ అండ్ జాంబవతి అప్రోచ్ నారదా అండ్ ప్రే టు హిమ్, వెల్ నారదా ప్లీజ్ లెట్ అస్ నో హౌ టు క్యూర్ దిస్ పర్టికులర్ పెయిన్.
2: నారదుడు కూడాను కృష్ణుడు ప్రశ్నించగా కృష్ణుడు ఇదే జవాబు చెప్పాడు. ఏ పరమ భక్తుని యొక్క పాదధూళి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ యొక్క బాధ తగ్గిపోతుందన్నాడు.
1: When Narada questioned Krishna the reason, he said that only the remedy is, if you can get the dust off the feet of a great devotee and put it on my head, I'll be freed from this headache, he said.
2: Narada prakaranam ha ha inta parama bhaktaralani satyabhamane untundadi kada aame padaduli ivvochunu kada annadu.
1: Narada just said, satyabhama is such a great devotee is here, the dust of her feet can be offered to you, isn't it, Krishna? I said.
2: Satyabhama chetunnalu pundi. Ayyo, nenu satini, Krishnudu naa pati. Sati yokka padaduli pati yokka sirasam paina veltamu, idi maha aparadham kada. Neku naraka prapti praptistundi. Nenu ee narakanni anubhavinchalenu. Naa padaduli ivvanu anindi.
1: Satyabhama felt embarrassed. She was only a wife for Krishna. And the dust of wife's feet, if it is put on the head of a husband, she would go to hell. I do not want to go to hell by giving the dust of my feet for
2: such a... Rukmini kudanu ide jawabu cheppindi.
1: Rukmini repeated the same answer.
2: Iruvuru cheri narudunni pattukunnaru. Meekante parama bhaktulu lokamulo untunnara swami, mee paada dhuli ivvochunu kada annaru.
3: రుక్మిణి అండ్ సత్యభామ. ఆస్క్డ్ నారద, కెన్ దర్ బి ఏ గ్రేటర్ డివోటీ దాన్ యూ నారద, ది డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్ కుడ్ బి ఆఫర్డ్ టు క్రిష్ణ.
2: నారదుడు చెప్పాడు, అమ్మా క్షణములో నేను వైకుంఠం చేరి మహావిష్ణువును సందర్శిస్తున్నాను, క్షణములో కైలాసం చేరి ఈశ్వరుని సందర్శిస్తున్నాను, క్షణంలో స్వర్గాన్ని చేరి సర్వసుఖములు అనుభవిస్తున్నాను, గోవింద నామము చేత నేను సర్వత్రా వ్యాపించి సర్వ ఆనందాన్ని అనుభవిస్తున్నాను, కానీ నా పాదధూళి కృష్ణుడు శిరస్సు పైన వేయటం వల్ల నేను నరకంలో పోయి పడిపోతాను, నాకు ఈ ప్రాప్తంతా దూరం అయిపోతుంది, నేను ఇవ్వను అన్నాడు.
3: మదర్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ ద డస్ట్ ఆఫ్ మై ఫీట్ బికాస్ ఐ వుడ్ గో టు హెల్ అండ్ లూజ్ ఆల్ ద ప్రివిలేజెస్ అండ్ ద ప్లెజర్ దట్ ఐఎమ్ హ్యావింగ్ లైక్ గో బై ది నేమ్.
2: భగవంతుని తలపైన భక్తుని యొక్క పాదధూళి వేయటమా? ఇది మహాపాపం.
3: ఇస్ ఇట్ దట్ ద డస్ట్ ఆఫ్ the feet of a devotee to be put on Krishna? This is the
2: sacrilege.
3: This is the type of understanding on the part of these devotees.
2: తదుపరి చెప్పాడు, ఈ కృష్ణుని యొక్క నాటకం మరింత అధికమైపోతుంది, అబ్బబ్బా నేను భరించుకోలేను అంటున్నాడు, అరుస్తున్నాడు.
3: Krishna began shouting as if he is not able to bear the unbearable pain of the headache.
2: నారదుడు చెప్పాడు, స్వామి దీనికి తగినటువంటి ఔషధం ఎక్కడ ఉందో చెప్తే నేను ఒక క్షణంలో వెళ్ళి తీసుకుని వస్తానన్నాడు.
3: నారద ఆస్క్డ్ కృష్ణ, స్వామి లెట్ మీ నో ఫ్రమ్ వేర్ ఐ కెన్ గెట్ ద మెడిసిన్.
2: గోపికల యొక్క పాదధూళి తీసుకునిరా, తప్పక నాకు నివారణ అవుతుందన్నాడు.
3: కృష్ణ సెట్ గో టు గోపికాస్ గెట్ ది డస్ట్ ఆఫ్ దర్ ఫీట్ ఐ వుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ది హెడేక్.
2: క్షణంలో వెళ్ళాడు గోకులం.
3: హీ వెంట్ గోకులం ఇన్ ఎ మూమెంట్.
2: బజారులో పాట పెట్టుకుంటూ పోతున్నాడు, గోవింద దామోదర నామదేవి ఆయా నామాన్ని స్మరిస్తూ పోయేటప్పటికీ గోపికలందరూ నారదుని యొక్క కంఠస్వరం విని అందరూ వెలుపల వచ్చారు.
3: వెన్ హి వాస్ గోయింగ్ చాంటింగ్ అండ్ సింగింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ గోపికాస్ కేమ్ రన్నింగ్ టు హిమ్.
2: వచ్చి, మా గోపాలుడు ఎట్టున్నాడు, మీరెక్కడి నుంచి వస్తున్నారు, మీ మధుర నుంచి వస్తున్నారా, గోపాలుడు బాగున్నాడా అని వీరు ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చారు.
3: దోస్ పీపుల్ బిగాన్ షవరింగ్ రెయిన్ ఆఫ్ క్వశ్చన్స్ టు నారద, హవిసవర్ గోపాల.
2: అరుగు విచారంతో నారదుడు చెప్తున్నాడు, గోపికలారా కృష్ణుడు చాలా బాధలో ఉంటున్నాడు, ఏనాడు కూడాను నేను ఇంతకాలమైనప్పటికీ అతని ఇంత బాధలు అనుభవించడం నేను చూడలేదు, ఈ బాధ నివారణార్థమై నేను ఔషధం కోసం ఇక్కడికి వచ్చానన్నాడు.
3: నారద టోల్డ్ హిమ్, ఐ హాడ్ నెవర్ సీన్ కృష్ణ సఫరింగ్ ఫ్రమ్ సచ్ అన్బేరబుల్ పెయిన్ ఇన్ మై లైఫ్, హీ ఈస్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ ఐ హావ్ కమ్ హియర్ ఫర్ టేకింగ్ సమ్ మెడిసిన్.
2: గోపికలు విన్నారు, ఏమిటి కృష్ణుడికి శిర భారమా, ఇంత నొప్పిగా ఉంటుండాదా, ఈ బాధ నివారణానికి మా గోకులంలో ఔషధం ఉంటుండాదా, చెప్పండి ఎక్కడ ఉందో మేము తీసిస్తామన్నారు.
3: గోపిక ఆస్క్డ్ నారద, ఈస్ దేర్ సమ్ మెడిసిన్ ఇన్ అవర్ గోకులం, వీ విల్ బి ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ కృష్ణ.
2: పాదధూళి కావాలట అన్నాడు నారదుడు.
3: హీ ఆస్క్డ్ వీ వాంట్ హీ వాంట్స్ ది డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్.
2: ఒక గోపికల ఇంటికి పరిగెత్తింది, ఓ పెద్ద బెడ్షీట్ తెచ్చింది, ఆ బెడ్షీట్ పైన గోపికలందరూ డ్యాన్స్ ఆడారు, ఆ పాదధూళంతా అయింది, ఇంత పెద్ద మూట కట్టి తక్షణం తీసుకుని వెళ్ళండి అని చెప్పింది అన్నారు.
3: వన్ గోపిక ర్యాన్ హోమ్ అండ్ బ్రాట్ ఎ బెడ్షీట్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ డాన్స్డ్ ఆన్ ఇట్, కలెక్టెడ్ ఎ లాట్ ఆఫ్ డస్ట్ ఫ్రమ్ దర్ ఫీట్ అండ్ ప్యాక్ ఇట్ అప్.
2: నారదా ఇంకా ఆలస్యం చేయదు, తక్షణమే తీసుకుని పోయి నా కృష్ణుని యొక్క బాధ నివారణ చేయమని చెప్పి కోరారు.
3: దే ప్రేడ్ దట్ రష్ ఇమ్మీడియట్లీ ఓ నారదా అండ్ సీ దట్ అవర్ కృష్ణ ఇస్ ఫ్రీడ్ ఫ్రమ్ ద హెడేక్.
2: నారదునికి ఆశ్చర్యమేసి వేదశాస్త్ర ఇతిహాస పురాణం లేనటువంటి మూర్ఖుల యొక్క స్వభావం ఇట్లనే ఉంటుంటారు.
3: నారద వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్, దీస్ పీపుల్ ఆర్ టోటలీ అన్ఎడ్యుకేటెడ్, దే డు నాట్ నో.
2: గోపికలు కేవలం మూర్ఖులు,
3: దే ఆర్ ఫూలిష్ వన్స్.
2: గోపికలు చెప్పారు, నారద మా నరకమును కాదు ఇంకే విధమైనటువంటి ఒక లోకానికి పోయినా కూడా మాకు పర్వాలేదు, మా కృష్ణుడు బాగుంటే అంతే చాలు అన్నారు.
3: గోపిక సెట్ దట్ వీ డోంట్ మైండ్ గోయింగ్ టు ఎనీ వర్క్ హెల్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వన్ లైక్ దట్, ఇఫ్ అవర్ కృష్ణ కెన్ బి ఓకే వీ ఆర్ ఆల్ రైట్.
2: మా నరక ప్రాప్తం, మా స్వర్గ ప్రాప్తం, మా స్వార్థం మాకు అక్కర్లేదు, మా కృష్ణుడు బాగుండాలి, మా కృష్ణుడు క్షేమంగా ఉంటుండాలి అని కోరారు గోపికలు.
3: దే ఓన్లీ ప్రే దట్ అవర్ కృష్ణ షుడ్ బి ఆల్ రైట్. Which place we go, we are not at all helping, we are not at all
2: bothered about it. Akkada Krishnudu anandanga navutu kucchunnadu.
3: The moment that these gopikas offered the dust of their feet to Narada,
2: Krishnudu poi moota ippetappudiki Krishnudu navutunnadu. మందు తేకమునిపై నివారణ అయిపోయింది నీకు.
3: బై ది టైమ్ ద ఆరద క్యారీడ్ ది డస్ట్ టు కృష్ణ, కృష్ణ వాజ్ ఆల్రెడీ హ్యాపీ అండ్ రిలీవ్డ్ ఆఫ్ ఆల్ ద హెడేక్. హి వాజ్ టోటలీ క్యూర్డ్.
2: ఏనాడు గోపికల యొక్క పాదధూళి ఇచ్చిరో ఆ నిమిషంలోనే నా యొక్క బాధ నివారణ అయింది అన్నాడు.
3: కృష్ణ సెట్ ద మోమెంట్ ద గోపిక గేవ్ ది డస్ట్ ఆఫ్ ద ఫీట్ టు యూ దే, అనగా మై హెడేక్ హస్ గోన్.
2: స్వార్థాన్ని త్యాగం చేసి నాకు ఏ ఫలితమో ఏమిటో అని ఫలితాన్ని విస్మరించి
3: సాక్రిఫైస్ యువర్ సెల్ఫిష్నెస్,
2: భగవంతుని యొక్క ఆనందమనే చింతించేటువంటి యొక్క గోపికలు పరమ భక్తులు అన్నాడు.
3: హీ డిక్లేర్డ్ దట్ గోపికాస్ ఆర్ ద ట్రూ డివోటీస్ అండ్ గ్రేట్ డివోటీస్ బికాస్ దే
2: భక్తి భక్తి ఉంటుంది. ఇది ఇస్తే నాకేమి నష్టమో, ఇది ఇస్తే నాకేమి కష్టమో అనేటువంటి తన స్వార్థాన్ని తాను దృష్టిలో ఉంచుకునేటువంటి వారు భక్తులు కాదని చెప్పాడు కృష్ణుడు.
3: హీ డిక్లేర్డ్ that those people cannot be called devotees at all, who go on thinking what would happen to them by doing such and such an act, and who are immersed in the selfishness.
2: Nenu sarva jeevulu yendu untunnanu,
3: I am residing in every living being.
2: Aa dhooli naade, aa padamu naade, aa sarasu naade.
3: That dust is mine, that foot is mine, and that head is mine. Everything
2: sarvata paadi padam amta naade.
3: My feet and my head are found everywhere. Everything belongs to me, he declared.
2: Nanugunu gunagallara,
3: can anyone comprehend me, understand me?
2: Yenubadinalugu lachcha jeevudanu anayamunannada bayakundunata anamureenu trinakastamu modaluga anakkin akanda roopuda vaivedeyunata nanugunu gunagallara.
3: Can anyone comprehend me? I am residing in all the 84 lakh species and a part of their themselves.
2: Ghanamagu dongalalo gajadonganu nanuganu gonnagallara,
3: I am the greatest thief among the thieves. Can anyone comprehend me?
2: Kanuka nee drishtilo vaadu donga anukuntavu, naa drishtilo vaadu nene.
3: In your understanding he is a thief, in my understanding he is I.
2: ఇలాంటి దివ్యత్వాన్ని ప్రపంచానికి ఏకత్వంగా చాటే నిమిత్తమై వచ్చినటువంటిది అవతారం.
3: ది అవతార్ కమ్స్ డౌన్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దిస్ యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
2: కనుక దైవత్వమైనటువంటిది కేవలం ఒక ప్రత్యేకమైనటువంటిదిగా ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటుందాదని భావించరాదు.
3: వీ షుడ్ నాట్ థింక్ దట్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ అ స్పెసిఫిక్ ఫామ్.
2: ఐక్యత కావాలి.
3: There is a need for unity.
2: ఈనాడు జగత్తులో ఉండినటువంటి యొక్క సమస్యలు ఏ విధంగా కూడా నివారణ గావించడానికి వీలు కాదు.
3: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్ టుడే బై ఎనీ అదర్ మీన్స్.
2: యూనిటీ యూనిటీ యూనిటీ, ఐకమత్యం అత్యవసరం.
3: యూనిటీ ఈజ్ ఎసెన్షియల్ ఓన్లీ బై యూనిటీ.
2: ఐకమత్యమే జీవితం యొక్క సూత్రము.
3: ద లా ఆఫ్ లైఫ్ ఈజ్ యూనిటీ.
2: ఈ సూత్రమునందే దైవత్వం యొక్క
3: ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
2: కనుక దైవత్వమైనటువంటిది కేవలం ఒక ప్రత్యేకమైనటువంటిదిగా ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటుందాదని భావించరాదు.
3: వీ షుడ్ నాట్ థింక్ దట్ డివినిటీ

0: Unity is essential only by unity.
1: ఐకమత్యమే జీవితం యొక్క సూత్రము.
0: The law of life is unity.
1: ఈ సూత్రమునందే దైవత్వం యొక్క ఆనందం కలిగి ఉంటుండాలి.
0: You can get divine joy only in this particular
1: law. ఆ యూనిటీ కలిగినప్పుడే ప్రతి మానవుని యందు కూడాను ప్యూరిటీ నిర్మలత్వం ఏర్పడుతుంది.
0: Only when there is that unity in every human being you can find purity.
1: ఆ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
0: That purity itself becomes divinity.
1: కనుకని ఐకమత్యం అత్యవసరము.
0: Therefore unity is essential.
1: ఏకత్వం చాలా అవసరము.
0: Unity is absolutely.
1: ఈ ఏకత్వాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై ప్రేమతత్వం చాలా అవసరము.
0: If you want to enjoy this oneness, it is only possible through love.
1: ప్రేమ చేత ఏమైనా కూడాను మనం సాధించవచ్చు.
0: We can achieve anything and everything through love.
1: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: Love is God, God is love.
1: కనుక ప్రేమ చేత మనం సర్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: We should make effort to achieve everything only through love.
1: ఒక చిన్న ఉదాహరణము మీరు నమ్మవచ్చు లేకపోవచ్చు.
0: One small example, you may believe or you may not.
1: ఈ 15 దినములు కూడాను కాలు కదిలిస్తే ఒక పెద్ద షాక్ వలె కలుగుతుంది.
0: ఆల్ దీస్ 15 డేస్ ఎనీ మూమెంట్ ఇన్ ద లెగ్ గివ్స్ మీ ఎ షాక్ అన్బేరబుల్.
1: రొద్దున బయటికి వచ్చాను, అటు ఇటు తిరిగాను, భక్తులు చూచేటప్పటికీ ఆ ఆనందంలో వారి ప్రేమ ఈ ప్రేమగా, ఈ ప్రేమ వారి ప్రేమగా నా దేహాన్ని మర్చిపోయాను.
0: దిస్ మార్నింగ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద సిల్వర్ డోర్ వెన్ ఐ సా ద డివోటీస్ their love reached me, my love reached them. In that process I
1: felt kanukane bhagavat tattvam yedi vastundi premanu anubhavincheki premanu andincheki.
0: Therefore why does God descend? It is only in order to distribute
1: prema rahitamaina kintinto e matram kudano manu aanandanni anubhavinchalemu.
0: We can never get delight and joy which does not have
1: and
0: love.
1: Kanukane gopikudu kudano chepparata.
0: That is why even gopikas also sang like this.
1: Krishna,

0: కృష్ణ ఈ ఒక్కతూరి మురళి వాయించు. ఏ విధంగా అంటే ప్రేమరహిత మరు భూములను, ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ చవిటి భూములను మా హృదయాల లోపల.
1: ఓ కృష్ణ, యూ ప్లే అప్ ఆన్ ద ఫ్లూట్ వన్స్, హౌ షుడ్ యూ ప్లే? యూ ప్లే ఇన్ సచ్ ఎ వే దట్ ఇన్ అవర్ బర్న్ అండ్ డ్రై హార్ట్
0: ప్రేమాంకురములు పెంపొంద. ఈ ప్రేమ అంకురములు అనేటువంటిది ఈ సీడ్ నింగ్ దాంట్లో నాటు.
1: యూ సో దిస్ సీడ్ అండ్
0: ఈ ప్రేమ అనేటువంటి యొక్క మొక్కలు ఇందులో నాటు.
1: సో దిస్ సీడ్ అండ్ పుట్ ఇట్ దిస్ సీడ్లింగ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఏ విధంగా నాటు? ప్రేమావేశముతో.
1: హౌ టు పుట్ దిస్ సీడ్లింగ్? త్రూ లవ్. అండ్ విత్ లవ్ యూ జస్ట్

0: యు ప్లే ద ఫ్లూట్ ఇన్ సచ్ ఎ వే దట్ లెట్ దర్ బి
1: దీనికి వర్షము ప్రేమనే, భూమిని ప్రేమనే, మొక్కలు ప్రేమనే, నాటటము ప్రేమనే, ప్రవహించటము ప్రేమనే. అంత ప్రేమమయంగా ఉండినప్పుడే మేము ప్రేమతత్వంతో కృష్ణత్వాన్ని మేము పొందుపోతాం.
0: ద ల్యాండ్ షుడ్ బి ఆఫ్ మేడ్ ఆఫ్ లవ్. ద సీడ్లింగ్ ఈజ్ లవ్, ద రెయిన్ ఈజ్ లవ్, ద రివర్ ఈజ్ లవ్. దెన్ ఓన్లీ
1: అనగా మనం సర్వము ఏమి చేసినా కూడాను అంత ప్రేమమయంగా ఉంటుండాలి.
0: దట్ మీన్స్ టు సే దట్ వాట్ ఎవర్ విల్ డూ ఇట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ లవ్.
1: ఒక పాత్రలో మనం పాయసం కోసి పెట్టి ఎన్ని రంధ్రాలు కొట్టినా అన్ని రంధ్రాల్లోనూ పాయసమే వస్తుంది, కానీ పాయిజన్ రాదు కదా.
0: ఇఫ్ దెర్ ఈజ్ స్వీట్ నెక్టర్ ఇన్ ఎ వెసల్, హౌఎవర్ మెనీ నంబర్ ఆఫ్ హోల్స్ యు స్ట్రైక్, యూ గెట్ ఓన్లీ దట్ స్వీట్ నెక్టర్ ఓన్లీ త్రూ ఆల్.
1: కనుక మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే మనం చేసే పనులు ప్రేమని, చూచే చూపులు ప్రేమని, వినే విషయాలు ప్రేమని, చేసే పనులు ప్రేమని, అంత ప్రేమమయమైనటువంటివిగా ఉంటాయి.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ కెన్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్, యువర్ థాట్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ లుక్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ డీడ్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ హియరింగ్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఏదో మనం బాహ్యమైనటువంటి వస్తువులను మనం మార్చడానికి ప్రయత్నిస్తున్నామే కానీ అన్నింటి

0: ఈ ఆధారమై ఆధేయమైన ఉన్నటువంటి యొక్క ఆ భావాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. We are not prepared to change our own feelings and our own heart.
0: అన్నిటికీ మూలము కీలకమైనటువంటి ఏదో దానిని మనం పట్టడానికి ప్రయత్నించాలి.
1: The root and the origin of all these things we have to just catch and we have to just
0: ఒక రాజు తన రాజ్యంలో ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ ముళ్ళు లేకుండా చేయాలంటే అనేక మందిని కూలీలను పెట్టి ముళ్ళంతా ఏర్పించుకు వచ్చున్నాడట.
1: It appears one king asked, employed a number of workers in order to cleanse his entire country from the thorn. This is not the thorns anywhere.
0: తెలివితేటలగనటువంటి మంత్రి చెప్పాడట, రాజా ఈ విధమైనటువంటి దీనికి ధనమును వ్యర్థం చేయటం ఎందుకు, ప్రజలను కష్టపెట్టడం ఎందుకు, నీవే ప్రదేశం వెళ్ళినా నీ కాళ్లకు ఇంక చెప్పులు వేసుకుంటే ఏ ముళ్ళు ఉంటే నీకేమి, ఎంత ముళ్ళులోనైనా నడచవచ్చును, కనుక నీ కాళ్లకు నీవు చెప్పులు ధరించడానికి ప్రయత్నించడాని ప్రపంచమంతా ముందు లేయడానికి లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తాము, ఇది వెర్రితనం అన్నాడట.
1: One intelligent minister told that, well king, it would be foolish on our part to clear all the thorns in the entire world. But on the other hand, wherever you go, you wear footwear so that you will be free from the thorns.
0: Oka rajuku kanulu zabbu terindata.
1: It appears a particular king has
0: oka vaidyudu cheptadata, ee kannulu zabbu nivarana kavalante ekkada chusina kaani oke green color chustugini pothe ee kannulu zabbu pothundannadata.
1: One eye specialist prescribed that to whichever side you see and whatever sight you see, it must be green. Then your eyes will be free from any disease.
0: Painters kanta manchi demand vachesindi. రాజు గారు అందరినీ పెయింటర్ అంతా ఏ చెట్లకు కానీ గుట్టలకు కానీ గోడలకు కానీ ఏకదు అన్నిటికీ చెట్లకు పుట్టకు గుట్టకు అంతటికి గ్రీన్ కలర్ వేయమని చెప్పారట.
1: కింగ్ ఆర్డర్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ కింగ్డమ్ షుడ్ బి పెయింటెడ్ గ్రీన్ అండ్ దిస్ పెయింటర్ గాట్ ఏ లాట్ ఆఫ్ డిమాండ్ అండ్ వెరీ గుడ్.
0: ఒక మహనీయుడు ఆ రాజు దగ్గర చేరి, పిచ్చి రాజా ఈ విధంగా రంగులు వేసుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం, నీ కన్నులకు గ్రీన్ గ్లాసెస్ వేసుకో అంతా గ్రీన్ గానే కనపడుతుంది అన్నాడు.
1: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ వెంట్ అండ్ టోల్డ్ హిమ్, వెల్ ఇట్ వుడ్ బి రాదర్ ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు డూ దిస్. ఇఫ్ యు కెన్
0: అదే విధంగానే మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే ఇంక ఇతర వ్యక్తులను మనం ఏమి దూషించనక్కర్లేదు, భూషించనక్కర్లేదు, తిరస్కరించనక్కర్లేదు.
1: ఇన్ ద సేమ్ వే, if we can fill our hearts with love, there is no need for criticizing others, there is no need for commenting upon others.
0: Kanaka hrudayanni kevalamu vishayalato nimpukune badalu premato nimpukodaniki prayatninchandi.
1: Make efforts instead of filling your hearts with all sorts of ideas, fill it with love.
0: Talato kevalamu pavitramaina bhavanni penchukondi.
1: Develop only good ideas.
0: ఏది చేసినప్పటికీ స్వార్థరహితమైనటువంటి యొక్క పనులుగా మనం చేయాలి.
1: వాట్ ఎవర్ యూ డూ, డూ ఇట్ సెల్ఫ్లెస్లీ.
0: కృష్ణుడు చేసిన పని అది.
1: కృష్ణ
0: అనేక రాజులను జయించాడు.
1: దట్స్ వాట్ కృష్ణ డిడ్. హి కాంక్వర్డ్ ఎ నంబర్ ఆఫ్
0: ఈ రాజకీయాల్లో ప్రవేశించాడు.
1: హి ఎంటర్డ్ ఇంటూ దిస్ పొలిటికల్ లైఫ్.
0: ఈ కృత్రిమాలంతా కూడా నివారణ చేశాడు.
1: హి ఆల్సో ఫ్రీడ్ ఇట్ ఫ్రమ్ ఆల్ ద టైప్ ఆఫ్ కన్నింగ్.
0: అపమార్గంలో పోయేటువంటి వాడిని అణగదొక్కాడు.
1: He put down people who
0: adhikari ayinatunti vaaniki adhikaram nandinchadu.
1: He gave power and authority to people who were able to manage.
0: Taanu maatram kiritam leni raju gaane unnadu.
1: However many number of kings he defeated and he conquered, he remained a king without a crown.
0: Kamsunni vadinchina tarvata,
1: after killing Kamsa,
0: Krishnunu vachi prarthinchinaru.
1: People went to Krishna and prayed to him.
0: ఈ మధురాపురిని తమరే పాలించవచ్చును కదా అన్నాడు.
1: స్వామి, యూ కెన్ బికమ్ ది కింగ్ ఆఫ్ దిస్ మధురాపురి అండ్ రూల్.
0: పిచ్చివాడా, నేను కింగ్ అయితే నేను ఒక్కడే అవుతాను, నేను కింగ్ మేకర్ గా ఉండాలి.
1: హీ సెడ్, వెల్ ఇఫ్ ఐ బికమ్ ఎ కింగ్ ఫర్ దిస్ ఐ మే హ్యావ్ ఓన్లీ దిస్ కింగ్డమ్, ఐ వుడ్ రాదర్ బి ఎ కింగ్ మేకర్ దాన్ ఎ కింగ్.
0: కనుక నేను రాజును తయారు చేసేటువంటి వాడిగా ఉండాలి.
1: ఐ షుడ్ బి వన్ హూ కెన్ ప్రిపేర్ కింగ్.
0: రాజ్యం అక్కరలేదు.
1: ఐ డు నాట్ వాంట్ దిస్ కింగ్డమ్.
0: హృదయ సామ్రాజ్యమును నేను పరిపాలిస్తున్నాను చాలన్నాడు.
1: ఐ వుడ్ రూల్ ద కింగ్డమ్ ఆఫ్ హార్ట్. దాట్ ఈస్
0: భగవంతుని యొక్క విశాలమైన భావములు ఇట్టివిగా ఉంటుంటాయి.
1: సచ్ ఆర్ ద గ్రేట్ అండ్
0: డ్రామాలు సినిమాలో చూరి కృష్ణుడి యొక్క లీల నిట్టివి, కృష్ణుడు చేసిన పని నిట్టివని దీనిని మనం ఆధారంగా చేసుకుంటాం. ఒకరు కల్పించిన కథలు అవి, కానీ కృష్ణుల్లో ఆ విధమైనటువంటివి లేవు.
1: We are basing our understanding of Krishna on the basis of the cinemas and the drama that we see. There was nothing like
0: Daivam Okkade.
1: There is only one God.
0: ఏ పేర్లైనా, ఏ యొక్క దేశమైనప్పటికీ, ఏ కాలమైనప్పటికీ దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ వన్ డివినిటీ టు విచ్ అవర్ కంట్రీ యూ బిలాంగ్.
0: దేశభావాన్ని మనం దూరం చేసుకోవాలి.
1: మేక్ యువర్ సెల్ఫ్ డిస్టెంట్ ఫ్రమ్ ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్స్.
0: అందరి ఎందు దైవత్వమే ఉన్నదనేటువంటి సమత్వాన్ని మనం వహించాలి.
1: యూ హుడ్ యాక్సెప్ట్ అండ్ లివ్ ద లైఫ్ ఆఫ్ ఈక్వాలిటీ.
0: ముఖ్యంగా ప్రకృతి యొక్క ప్రభావాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బేసికలీ హూ షుడ్ రికగ్నైజ్ ద లాస్ ఆఫ్ నేచర్.
0: ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ నేచర్.
0: ఈ ప్రకృతికి ధర అని పేరు.
1: దిస్ నేచర్ హ్యాస్ ఎ నేమ్ కాల్డ్ ధర.
0: ధర అనేటప్పుడు అదే రాధాగా మారిపోయింది.
1: దిస్ ధర when it is inverted it becomes radha.
0: Radha krishnudu anagayami dhara paramatma. Ide prakruti paramatma yokka swaroopame radha krishnudu ani.
1: Radha krishna is a symbolic representation of the type of relationship that you get between nature and god.
0: Kanuka ee prakruti lopana manam cheyavalsinatundi yokka kartavyanni chakkaga nirvartinchadaniki prayatniste ide nijamainatundi aaradham.
1: If we can make effort to discharge our duties in living in nature,
0: kartavyanni visvarinchi
1: giving up your own duty,
0: devullu badinchi,
1: giving trouble to
0: devulni poojiste vachinatundi phalitam emtundi,
1: what is it that you are going to get if you worship god?
0: Kanuka devullu badinchakunda chusko.
1: Do not hurt or cause pain to living beings.
0: Cheppina matalanta vismarinchatamu,
1: not caring for the words of god,
0: dhyana poojalu cheyatamu,
1: doing worship and meditation is no good.
0: Matamu mana prayojanam ledu.
1: You are not going to achieve
0: edi chesina daiva karyamgane nu bhavinchi తప్పు లేదు.
1: వాట్ ఎవర్ యువర్ డూయింగ్ కన్సిడర్ దాట్ యాజ్ ఎ వర్షిప్ ఆఫ్ గాడ్ అండ్ డూ ఇట్.
0: కేవలం పూజ చేస్తేనే భక్తి కాదు.
1: వర్షిప్ అలోన్
0: దేవాలయం పోయినంత మాత్రం భక్తి కాదు.
1: బై గోయింగ్ టు ఎ టెంపుల్
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మన దేహమే ఒక దేవాలయము.
1: Consider your body itself as temple.
0: Body is the temple of God.
1: Body is the temple of God.
0: కానీ ఈ టెంపుల్ ఎలాంటిది అంటే ఒక పర్మనెంట్ టెంపుల్ కాదు, మూవింగ్ టెంపుల్.
1: But this physical body is not a permanent static temple.
0: ఈ దేహం ఎక్కడ పోతుందో, ఈ దేవాలయం ఎక్కడ ఉందో, అక్కడంతా దేవుడు ఉన్నాడు.
1: Wherever this moving temple goes, God resides there.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Recognize this great truth.
0: కనుక దేహానికి ఎన్నో రకములైనటువంటి బాధలు సంభవిస్తుంటాయి.
1: A number of difficulties and problems come to the body.
0: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది, ఎరుకలేదు.
1: The physical body which is made up of 5 elements, we do not know when this is going to leave the body.
0: Malamutra durganda mamsaraktame gaane kunugu javvadilu puttabovu.
1: This is not going to give perfume.
0: Urano adavino udakamadyamuno eppudo vidichedi erukaledu.
1: You do not know where you are going to die, whether it is in the midst of
0: karikadeham eppudu marpu chendeyatundi.
1: Physical body goes on changing.
0: Momentanni aahara viharalato konni sambhavistuntayi, vastuntayi, potuntayi.
1: Certain things happen to this body on account of the food that you take. On account of carelessness, certain things happen to this body.
0: Kanuka manamu ee dehaanni lakshyam cheyakunda,
1: we should not give too much of attention to this body.
0: Manasunu maralchadaniki prayatninchali.
1: We should make effort to turn our mind and turn towards
0: God. Adi pedda prabodha.
1: This is the greatest message.
0: ఏదైనా బాధ కలిగినప్పుడు అబ్బా బాధనే బాధనే అనుకుంటే ఈ బాధ మరింత అధికమైపోతుంది.
1: Whenever you are having a little pain, if you go on thinking of the pain,
0: ఆ బాధ సమయమునందు ఇంకొక పనిపైన నీ మనస్సును మరల్చాలి.
1: If you can turn your mind on some other work, then you will be.
0: అదే నరసింహం వచ్చి చెప్పాడు దిన్నము, స్వామి కూర్చోవటం ఒకే సోఫా పైన, భోంచేయటం అక్కడే, పండుకోవటం అక్కడే, కదలటమే లేదు. దీనికి రెస్ట్ ఎట్లనే ఉంటుంటుంది, రెస్ట్ కావాలి అని డాక్టర్స్ అంతా వచ్చి చెప్పారు.
1: నరసింహం కేమ్ అండ్ ఆల్ ద డాక్టర్స్ కేమ్ అండ్ జస్ట్ సెడ్ దట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ రెస్ట్ ఫర్ దిస్ బాడీ స్వామి.
0: రెస్ట్ అంటే ఏమిటి? పరుపు వేసుకొని మంచిగా బెడ్ వేసుకొని ఇంకొక పిల్లో వేసుకొని చక్కగా సుఖంగా పండుకోవటం, ఆ రెస్ట్ అది కాదు. రెస్ట్
1: వాట్ ఈస్ రెస్ట్? డస్ ఇట్ కన్సిస్ట్
0: ఆఫ్ మార్చడమే రెస్ట్?
1: రియల్ రెస్ట్ ఇస్ చేంజ్ ఆఫ్ వర్క్ ఈస్ రెస్ట్.
0: అది నా పని,
1: దట్ ఈస్ మై వర్క్.
0: కొంతసేపు జాబులు చూస్తుంటాను.
1: ఫర్ ఎ వైల్ ఐ గో ఆన్ రీడింగ్ లెటర్స్.
0: మరి కొంతసేపు ఏదో ఇంకోటి చూస్తాను.
1: ఏ లిటిల్ వైల్ ఐ గో ఆన్ అటెండింగ్ టు సమ్
0: అదర్. నా పని నేను చేసుకుంటాను, బట్టలంతా తుడుచుకొని చక్కగా మడతలు వేసుకుని పెట్టుకుంటాను.
1: ఐ ఆల్సో జస్ట్ అటెండ్.
0: ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఇది కాయము, కర్మ నిమిత్తమై వచ్చినటువంటిది.
1: I keep always myself busy. This body is given for discharging some duties work.
0: కనుక కాయమునకు కర్మను ఆచరించడమే దీనికి ప్రధానమైన ధర్మము.
1: The most important duty for this physical body is to discharge its work and
0: దీనితో ఏదో ఒకటి పని చేస్తుండాలి.
1: We should use this body to do some
0: కర్మను ఎందుకోసం చేయాలి?
1: Why should we do the work?
0: కాలమును సార్థకం చేసే కోసము.
1: In order to sanctify time, we should do
0: కాయము రావటం కర్మ కోసము, కర్మను చేయటం కాలం కోసము. కాలకర్మ కారణ కర్తవ్యాలే మానవుని యొక్క ప్రధాన ధర్మం.
1: The physical body has come for doing action, and action has to be done for sanctifying the time. That is how all these three things are important.
0: ఏ పని లేకపోతే భక్తులు తల్లి వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళు పెట్టి బాధపడుతున్నారు, వీళ్ళు బాధపడు, ఈ విధంగా వీళ్ళని తలుచుకుంటూ కూర్చుంటాను. అప్పుడు ఈ బాధ నాకు తెలియదు.
1: If I do not have any other work, I go on thinking that these devotees are sitting here and they are feeling bad that I am having.
0: కనుకని ఈ మనస్సును మరచడానికి తగినటువంటి సాధనే సాధన అన్నారు.
1: Real sadhana consists of turning our mind according to our will.
0: ఇది మైండ్ మనసును మార్చుకోవటం లోపలనే మనకు సర్వ విధమైనటువంటి ఆనందము లభిస్తుంది.
1: వీ గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ బై టర్నింగ్ అవర్ మైండ్ ద వే దట్ వీ వాంట్.
0: దీనిని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు.
1: ద సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ దట్ మ్యాన్ ఇస్ బౌండ్ ఆర్ ఫ్రీడ్.
0: ఈ మనస్సే విష్ణు స్వరూపము.
1: దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: మనోమూలం మీదం జగత్తు, జగత్తంతా మనసులోనే ఈమె ఉంటుండాలి.
1: ద ఎంటైర్ వరల్డ్ ఈస్ హిడెన్ అండ్
0: ఎప్పుడో హిమాలయం పోయి వచ్చావు.
1: సమ్ టైమ్ బ్యాక్ లాంగ్ బ్యాక్ హడ్ బీన్
0: బద్రీనాథ్ అమర్నాథ్ కేదార్నాథ్ పోయి వచ్చావు.
1: యు హడ్ బీన్ టు బద్రీనాథ్ కేదార్నాథ్ అండ్
0: కానీ హిమాలయం ఎంత పెద్ద స్వరూపము.
1: వాట్ ఏ స్టూపెండస్ థింగ్ ఈస్ హిమాలయ.
0: కానీ నీవు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కతూరి కళ్ళు మూసుకుని హిమాలయాన్ని చింతించు, ఆ హిమాలయం నీలో వచ్చి చేరిపోయింది.
1: ఆఫ్టర్ యూ కమ్ బ్యాక్ యూ రిఫ్లెక్ట్ ఫర్ ఎ మినిట్ యూ కెన్ గెట్ దాట్ సచ్ హ్యూజ్
0: చాలా చిన్నది. ఇంత పెద్ద హిమాలయం నీ హృదయం ఎట్ట నిగ్రిపింది, ఏ విధంగా ఆవరించింది?
1: యువర్ మైండ్ అండ్ హార్ట్ ఇస్ సచ్ అ స్మాల్ వన్ బట్ స్టిల్ ఇట్ కెన్ ఫిట్.
0: కాబట్టి హృదయం కాదు, ప్రపంచమంతా హృదయంగానే మారిపోయింది.
1: ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ మైండ్.
0: కనుకనే మనస్సు అంటే ఏదో చిన్నదిగా మీరు భావించకండి.
1: డూ నాట్ కన్సిడర్ మైండ్ యాజ్ అ వెరీ స్మాల్ థింగ్.
0: ఈ విష్ణు స్వరూపమైనటువంటిది మనస్సు.
1: మైండ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు
0: అనగా సర్వవ్యాపకత్వమైనటువంటిది.
1: విష్ణు రెఫర్స్ టు ఆల్ పర్వేసివ్నెస్.
0: కనుక అలాంటి విష్ణు స్వరూపమైనటువంటి మనస్సును మనం చిన్నదిగా భావించుకుని దీన్ని నిగ్రహించేది ఎట్లా? దీనికి ఇక్కడ పోతుంది, అక్కడ పోతుంది, స్వల్పంగా మనం భావించటం చేతని ఈ అవస్థలకు గురి అయిపోతున్నాం.
1: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ వీఆర్ మిస్టేకింగ్ సచ్ ఆల్ పర్వేసివ్ మైండ్ టు బి నారో అండ్ వీ వాంట్ టు కంట్రోల్.
0: నేనున్నాను కానీ నాలో మనసు లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: యూ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ యూ లివ్ ఇన్ మైండ్, మైండ్ ఈస్ నాట్ ఇన్ యూ.
0: మనస్సం అంతా కూడాను ప్రపంచంలో నిండి ఉంటుండాలి.
1: ది ఎంటైర్ మైండ్ ఈజ్
0: ప్రపంచమంతా ఒక మనసులోనే ఉంటుండాలి.
1: మైండ్ ఈజ్ ఇన్ ద వరల్డ్ అండ్ వరల్డ్ ఈజ్ ఇన్ ద మైండ్.
0: కనుకని ఈ ప్రత్యేకమైనటువంటి భావంగా మీరు తీసుకోకూడదు.
1: డూ నాట్ సెపరేట్ దెమ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: స్వార్థం ఉండినప్పుడు మనసు చిన్నదిగా మారిపోతుండాలి.
1: ఇఫ్ యూఆర్ సెల్ఫిష్ యువర్ మైండ్ బికమ్స్ వెరీ స్మాల్.
0: స్వార్థం వచ్చేటప్పటికే ఎలాంటి దివ్యత్వమైన కూడా అల్పత్వంగా మారిపోతుంది.
1: ద మొమెంట్ యు ఆర్ సెల్ఫిష్ వాట్ ఎవర్ డివినిటీ యు హావ్ ఇట్ బికమ్స్ వెరీ స్మాల్.
0: మనం ఆశించడానికి పోతున్నాం, యాచించడానికి పోతున్నాం.
1: యు ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ సంథింగ్, బెగ్ ఫర్ సంథింగ్.
0: నీవు యాచకుడు కాదు.
1: డూ నాట్ బికమ్ ఎ బెగర్.
0: మాస్టర్.
1: యువర్ మాస్టర్.
0: నీవు యజమానుడిగా తయారు కావాలి.
1: ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటు ఎ మాస్టర్.
0: ఇంతే కాదు, నేను దేవుని వాడని అనుకోవాలి, దేవుడు నా వాడనుకోకూడదు.
1: Not merely that, you say that you belong to God. You don't say God belongs to me.
0: జరిగినటువంటి రెండు ప్రధానమైనటువంటి సూత్రములు.
1: దీస్ ఆర్ ద టూ థింగ్స్ విచ్ హ్యాపెన్ డ్యూరింగ్ కృష్ణ.
0: యాదవులందరూ కూడాను అహంకారం చేత మా కృష్ణుడి వల్ల ఈ పాండవులకు జయించారు. మా కృష్ణుడు, మా భావమర్ది, మా తమ్ముడు, మా సోదరుడు అని అనేక రకాలుగా మావాడు మావాడు మావాడు అని చెప్పినని వారందరి కృష్ణుని తనవారుగా భావిస్తూ పోయారు యాదవులు.
1: ది యాదవ filled with arrogance thought that Krishna belonged to them and they said that our Krishna is responsible for all the victories of Pandavas.
0: Kanuka ahankaram bayalderindi.
1: On account of that ego developed.
0: Ee ahankaram undinanta varaku kudanu atma tattvam e maatramo artham kaadu.
1: As long as you are filled with ego you can never understand the principle of ahankaram.
0: Kanukani yadavulandaru kudanu hatamaipoyaru.
1: That is why the entire yadava race was destroyed.
0: Kanukani atla kaadu. కృష్ణ మేము మీ వారం, మేము మీ వారము, మేము మీ వారము. కృష్ణునికి అర్పితమైపోయారు.
1: కాంట్రరీ టు దిస్ గోపికాస్ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ దే బిలాంగ్ టు కృష్ణ, దే ఆఫర్ దెంసెల్వ్స్ కృష్ణ, దే డెడికేటెడ్ దెంసెల్వ్స్ కృష్ణ.
0: మేము మీ వారం అనుకోవటం చేత కృష్ణుడు నిరంతరము వారి వెంటనే ఉంటున్నాడు.
1: As they thought that they belonged to Krishna, Krishna was always with them.
0: Kanuka memu mee varam kaani meeru maa varu kaadu.
1: That we belong to you. You
0: meeru maa varu anukunnappudu meeru veru memu veru aipothaam.
1: If you say that you belong to us, you are separate from us.
0: Memu mee varam anukunnappudu nenu neelo ekamaipothaadu neeve aipothaavu kaani nenu kaadu.
1: Once we think that we belong to him, we become a part of him, we get merged in him.
0: Kankare I anetundi unnappudu you anetundi oka chustundi.
1: When you are filled with this I, there is another entity called you which separates you from that.
0: I plus you annappudu we aipothundi.
1: Once you make I plus you, it becomes we.
0: We aipothundi. We aipoyinappudu iddaru chernettigane untuntadi.
1: Once there is that we, both are
0: gaadu
1: together.
0: We plus we aipothundi.
1: If you put we plus we, again it is we alone.
0: Kanuka nenu neevaadu anukunnappudu taanu taanugane maaripothaadu.
1: Therefore when you say that I belong to you, you get the nature of God himself.
0: Kanuka daivattvam lopala atma tattvanni vishalamaina manasuga maarchukovali.
1: Therefore you should transform your own thinking into divinity.
0: Inaadu chese sarva sadhanalu endukudanu manamu oka manasunu అరికట్టుకోవటం కోసం చేసేటువంటి సాధనలే.
1: ఆల్ ద టైప్స్ ఆఫ్ సాధనాస్ దట్ వి పర్ఫార్మ్ టుడే ఆర్ మెంట్ టు కంట్రోల్ అవర్ మైండ్.
0: మనసులో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి యొక్క గుణములంతా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ సటిల్స్ వెరీ సీక్రెట్ ట్రూత్ హిడెన్ ఇన్ ద మైండ్.
0: నేను ఈ మాటలపైన మనసు ఉండినంత వరకు కూడాను ఏమీ నాకు తోచదు. దేహం పైన ఏమి చీమలు పారాడుతున్నాయో, ఏమి నవ్వులవుతుందో ఏమీ తెలియలేదు.
1: As long as all my attention is concentrated on my words, I do not know what is happening to me, what ants are just moving on my body, and I am not totally aware of that.
0: Attu kaakunda ikkada edo durdaga untundadi ante durdagane yerpadutundi.
1: But on the other hand, if you feel that there is some scratching sensation here, well, you get that scratching sensation immediately.
0: Kanaka nee manasu dani paina potam chetina akkada durda vastuntundadi lekapothe durda ledu akkada.
1: Once you divert your mind on that particular thing, you get that particular
0: prati kashtamulu kaani nashtamulu kaani dukkhamulu kaani baadalu kaani anni kudanu mana manasu dwarane puttunnayi.
1: All the pains, all the sorrows and everything comes only through our mind.
0: Kanaka ee manasu ekkada nunchi pustundadi?
1: From where does this mind come?
0: Ee manasu evaru?
1: Who is this mind?
0: అని చూస్తే ఇది తలంపులుగానే వస్తుంది.
1: వెన్ యూ జస్ట్ ఎగ్జామిన్ దట్ వే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ థాట్.
0: ఈ తలంపులు ఎక్కడ నుంచి పుస్తున్నాయి?
1: ఫ్రమ్ వేర్ డు దిస్ థాట్స్ కమ్?
0: మనం అనుకుంటాం నాకు దుఃఖం వద్దు ఆనందం కావాలి, దుఃఖం వద్దు ఆనందం కావాలి అనుకుంటున్నాం. కానీ ఆనందము దుఃఖము రెండు ప్రత్యేకమే లేదు.
1: ఫ్రమ్ వేర్ డు దిస్ థాట్స్ కమ్? యూ సే దట్ యూ డు నాట్ వాంట్ సారో, యూ వాంట్ ఓన్లీ జాయ్.
0: ఒకటి అంత్యమే మరొకటి ప్రారంభమవుతుంది.
1: The end of one is the beginning of another.
0: Kashta sukhamulu rendunum kalisi undu.
1: The joy and sorrow are always together.
0: Deeni vidadeyane evari vasamu kaadu.
1: It is impossible for anyone to separate them.
0: Kashtam sukhamu pratyekamuga endu chudabomu.
1: You can't see joy alone separately as a separate entity.
0: Kashtamu palinchaneni sukham batandru.
1: If your sorrow ends, then you say that there is joy.
0: Kanuka manam kashtani kaani sukhani kaani rendintini chintinchukunda rendintikini janmasthanamaina edo danni manam chintinchali.
1: Therefore you should not bother yourself about either the sorrow or the joy, but go to the origin from which this sorrow and joy emanate.
0: Prema swaroopulara mukhyanga manam aakarala paina aatma tattvanni vahinchakoodadu.
1: Embodiments of divine love, we should not consider aatma only
0: గా ఉండినటువంటి పువ్వు విచ్చినప్పుడే సుగంధం మనకు ఆనందాన్ని అందిస్తుంది.
1: ఓన్లీ వెన్ ఏ ఫ్లవర్ బ్లాజమ్స్ యూ గెట్ ది పర్ఫ్యూమ్ ఫ్రమ్ దాట్.
0: పుష్పము పుష్టిగాను ఉండాలి.
1: ఫ్లవర్ మస్ట్ బి క్వైట్ ఆల్ రైట్.
0: పుష్టిగా ఉండినప్పుడు విచ్చినప్పుడే అందము ఆనందం కూడా లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ ఏ రైట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ జస్ట్ బ్లాజమ్.
0: పుష్పము పుష్టిగా లేకపోతే ఆ పుష్పము అందంగా ఉండదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఇన్ ఇట్,
0: దాని పరిమళం కూడా అంత ఘాటుగా ఉండదు.
1: ద పర్ఫ్యూమ్ ఆల్సో విల్ నాట్ బి ఫుల్.
0: కనుకనే పుష్పం పుష్టిగా ఉండాలనుకుంటే ఏమిటి? మన యొక్క హృదయం గుణములు మంచివిగా ఉండాలి.
1: What do you mean by keeping the flower in trim? That
0: means గుణమును మంచిగా ఉండినప్పుడే ప్రపంచమంతా మనమును ఆకర్షిస్తుంది.
1: You have filled your heart with virtue, then only you will be able to.
0: దేహంపైనే మాత్రం మనం లక్ష్యాన్ని పెట్టుకుంటే,
1: if you keep all your concentration only on the physical body,
0: ఇది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
1: The joy that you get is only temporary.
0: కృష్ణుని గుణములను ఆకర్షించి ఆనందించి అనుభవించినటువంటిది రాధ.
1: It was Radha who was attracted by the qualities of Krishna, who enjoyed the qualities of Krishna.
0: Krishna yokka roopani chusi aanandinchinatvantadi Radha yokka chellalainatvanti Chandrakala.
1: Chandrakala, who was sister of Radha, only just saw the form of Krishna and enjoyed it.
0: Roopani aadharam chesukundi Chandra.
1: Chandra based all her enjoyment.
0: Roopani aadharanga teesukundi Radha.
1: Radha based all her joy on the basis of the qualities of Krishna.
0: కనుకనే గుణములను ఆధారంగా తీసుకున్నటువంటిది జీవిత ఆనందాన్ని అనుభవించింది.
1: Radha enjoyed the joy and the delight of life because she based on the qualities of Krishna.
0: ఆ గుణములనే చింతిస్తూ వచ్చింది.
1: She always reflected upon the qualities of Krishna.
0: అందువల్లనే దీనికి రాధ అని ధరకు పేరు వచ్చింది.
1: That is why this earth has got the name Dhara, and which is Radha.
0: ఆ రాధకు నిరంతరము కృష్ణ ఆరాధనే.
1: This Radha always spent her time in the worship of Krishna.
0: అనేక మందికి తెలుసును R A D A రాధ అయిపోతుంది.
1: All of you know the spelling of the word Radha, R A D A.
0: R నుంచి ప్రారంభమైనప్పటికు రాధ అయిపోయింది.
1: If you start this with the letter R, it becomes Radha.
0: ఏ నుంచి ప్రారంభమైనప్పుడు ఆధార్ అయిపోయింది.
1: If you start from A, it becomes ఆధార్.
0: D నుంచి ప్రారంభమైనప్పుడు ధార్ అయిపోయింది.
1: If you start from D, it becomes ధార్.
0: ఏ నుంచి మరి ప్రారంభమైనప్పుడు ఆరాధ అయిపోయింది.
1: If you start from the last A,
0: అనగా రాధకు ఆధారం ధార ఆరాధనే రాధ అన్నారు.
1: That means to say that for Radha, the entire basis is
0: నిరంతరము God ఆరాధనే రాధ అని. ఎవరు దీన్ని చేస్తే వారంతా రాధలే.
1: Whoever offers continuously worship of Krishna is Radha.
0: కనుక ఇలాంటి దివ్యతత్వాన్ని భాగవతములో అనేక విధములుగా కూడాను గోపికలకు గోపాలులకు బోధించి తన యొక్క ప్రేమతత్వం లోపల ఒక దివ్యత్వాన్ని అనుభవింపజేశాడు.
1: Krishna is one who through Bhagavata expounded and made gopikas and gopalas to experience the divinity in
0: this world. ఈ కూడాను కేవలం అనంతమైనటువంటివి అగమ్యమైనటువంటివి.
1: ఆల్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ డిఫికల్ట్ టు ఫ్యాథమ్ దెమ్. ఇట్ ఇస్ డిఫికల్ట్
0: సాధ్యం కానటువంటి,
1: ఇట్ ఇస్ డిఫికల్ట్ ఈవెన్ టు డిస్క్రైబ్ దెమ్.
0: కానీ తుచ్చమైనటువంటి భావం చేత గోపికల యొక్క తత్వము కృష్ణుని యొక్క చేష్టలు ఇవన్నీ కూడాను కొన్ని విరుద్ధమైనటువంటి భావంలో దాన్ని అనుభవింపచేస్తూ జగత్తునకు ఒక అప్రచారం చేసుకుంటూ పోయారు.
1: బట్ పీపుల్ ఫిల్డ్ విత్ మీన్నెస్ have wrongly understood the relationship that existed between Krishna and Gopika and interpreted wrongly.
0: ఏర్నటువంటి యొక్క అంతరార్థం ఏంటి? హృదయమే బృందావనము.
1: What is the ultimate meaning of all the things?
0: మన భావములే గోపికలు.
1: All our feelings may be compared to Gopika.
0: ఆత్మనే కృష్ణుడు.
1: ఆత్మ may be compared to Krishna.
0: ఆనందమే లీలలు.
1: This joy and the delight, this is leela.
0: ఇదే నిజమైనటువంటి హృదయ బృందావనము.
1: That is the true Brindavan of
0: Krishna. ప్రతి మానవుని యొక్క హృదయం కూడాను బృందావనంగా మార్చుకోవాలి.
1: Transform every man's heart into Brindavan.
0: నీ ఆత్మస్వరూపుడే కృష్ణుడిగా తీసుకోవాలి.
1: Consider your ఆత్మస్వరూప itself as Krishna.
0: నీవు చేసే ప్రతి పని కూడాను ఆ యొక్క గోపికా లీలలుగానే భావించాలి.
1: Every act you perform must be transformed into the leelas of Krishna.
0: కనుకనే మానవుడు ఈనాడు గోకులాస్యం అనుకుంటే కేవలం పుట్టిన దినాన్ని మాత్రమే మనం ప్రధానంగా తీసుకుని దానిని ఒకదాని పాయసం పరమానం తినేసేసి ఈనాడు గోకులాస్యం గడుపుకున్నామంటే కాదు, దీని పేరే పరమాన్నము అన్నారు. పరమానం అంటే ఏమిటి? చక్కెర వేసి, బియ్యం వేసి, సేమ్యాలు వేసి, ఇంకా సగ్గు బియ్యం వేసి ఏదో చేయటం పరమాన్నం కాదు. పరమునకు సంబంధించిన అన్నము పరమాన్నము అన్నారు.
1: టుడే ఈజ్ గోకులాష్టమి. వీఆర్ సెలబ్రేటింగ్ దట్ యాజ్ బర్త్డే ఆఫ్ కృష్ణ. ఇట్ వీఆర్ ప్రిపేరింగ్ ఎ నంబర్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్స్ ఆఫ్ విచ్ పరమాన్న ఈజ్ వన్. పరమాన్న రెఫర్స్ టు ద సుప్రీం ఫుడ్.
0: పరమాన్నం ఎట్లా ఉంటుంది? తీయగా ఉంటుంది.
1: The actual Paramananda has prepared in the
0: Paramu etta untundalante tiyaga undali param adhe paramunuku sambandhinatundi annamu kanakane paramannamu unnaru adi madhuramainatundi premaga untundali.
1: As this food relates to the transcendental world and the supreme world, it is totally delightful, and that is why it is called paramanna, which is very sweet.
0: Ah, paramannam krishna namame paramannam.
1: It is the name of Krishna which is really supreme.
0: Bhagavat namame nijamainatundi madhuryam.
1: God's name is really sweet.
0: Vachanam madhuram.
1: His word is
0: madhuram.
1: His eyes
0: sotram madhuram. Sarvam madhuram. Madhuradipate madhuram madhuram mani.
1: Everything is sweet about the master of Madhura, the lord of Madhura.
0: Kanuka manaku daivatvanni manamu vismarinchakunda tyagaanni manam kontavarku sampadinchukoni prema bhavaanni manam penchukoni sarvulu bhagavantuni yokka amshamule aneetvanti yokka satyanni manam gurtinchadam atyavasaram.
1: It is essential to do certain things. Do not give up God. Cultivate sacrifice, foster love, and recognize everyone as the manifestation of divinity.
0: Premanu nerpe nimittamai paramatmudu vachinadu ani itvanti satyanni manam visvasinchali.
1: Recognize the truth that God descends on earth in order to teach.
0: Mana premalu chala sankuchitamainativiga untunnayi.
1: Our love is extremely narrow.
0: Swarthamainativiga untunnayi.
1: It is filled with selfishness.
0: Kani idi kada nijamaina prema.
1: True love doesn't consist of this.
0: అందరి ఎందు ఉండినటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి.
1: We have to develop such love in us which can recognize and understand the love in all other human beings.
0: ఏ మతమైనా కూడాను మతము మతమని విశ్వసిస్తున్నారే కానీ నిజంగా ఆ మతం యొక్క ఆశయాన్ని ఎవడైనా అనుభవిస్తున్నాడా ఆచరిస్తున్నాడా?
1: People go on merely telling that they belong to such and such a caste, but are they practicing the great truths expounded in that particular community, caste or religion?
0: Inadu vacha vedantam vedantam adhikamaipothu unnadi kani aacharana vedantam matram shunyam avutundadi.
1: Today philosophy of words is growing fast, but philosophy in action is dwindling.
0: Ekkada chusina kani vacha vedantame viriviga perigipoyindi.
1: Wherever you see, you come across philosophy and spirituality only in words.
0: Kaadu manaku aacharana vedantam kavali.
1: But that is not what we want today. We want spirituality in practice.
0: Neevu 100 cheppe danakante okkati chesi chuste chalu.
1: It is better to practice one rather than preach 100.
0: Kanuka manamu prema tattvanni penchukondi.
1: Therefore develop love in you.
0: Aa bhagavat naamamulo undi madhuryanni anubhavinchandi.
1: Enjoy the sweetness associated and inherent in the name of God.

0: వీరసుతుడ వినుడు భారతీయ వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ టోటల్ లవ్ ద ట్రూత్ సాక్రిఫైస్ పీస్ అండ్ ఫర్బేరెన్స్ హూ అక్వైర్ దెమ్ బికాస్ ఆఫ్ ది టోటల్ లవ్ విదౌట్ లవ్ there cannot be any happiness and security. Listen to this word, the son of Bharat.
0: Vidyarthulare,
1: students,
0: prema anu padamu teliyani manavudu ledu.
1: There is no human who doesn't know this word love.
0: Vishyamantayu ee premalo imidi unnadi.
1: The entire universe is contained in this love.
0: ప్రేమకు ప్రేమయే సాటి.
1: లవ్ ఈజ్ ఈక్వల్ టు లవ్ ఓన్లీ.
0: దీనిని వర్ణించుటకు భాష లేదు.
1: నో లాంగ్వేజ్ కెన్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ ఫుల్.
0: ఒకవేళ ప్రయత్నించినను పదములు చిక్కవు.
1: ఈవెన్ ఇఫ్ వన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు డిస్క్రైబ్ హీ వుడ్ నాట్ ఫైండ్ వొకాబులరీ.
0: యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాసః. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటిది ఈ ప్రేమ.
1: Therefore love is beyond the comprehension of the mind and the description by word.
0: అనిర్వచనీయం ప్రేమ అన్నాడు నారదుడు.
1: Narada said love is indefinable.
0: ఇట్టి వచనమునకు భావమునకు తలంపునకు అతీతమైనటువంటి ప్రేమ తత్వాన్ని సామాన్యమైన మానవుడు ప్రాకృతమైన జీవితంలో భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు, ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు?
1: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్ హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్.
0: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటించుతుంది.
1: దిస్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ manifest in the divine.
0: ఇది కేవలము ఒక దిక్సూచక యంత్రం వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ కంపస్.
0: ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ ఇది ఉత్తరం వైపునే తిరుగుతూ ఉంటుంది.
1: ద కంపస్ వేర్ ఎవర్ యూ మే కీప్ ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ ఇట్ సెల్ఫ్ టు అ
0: అదే విధముగానే నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము నిరంతరము దైవం వైపునే ప్రయాణం సలుపుతూ ఉంటుంది.
1: Therefore, the eternal truthful love is always directed towards God.
0: Intiye kaadu,
1: not only this,
0: algebra number vantidi.
1: It is like an algebra number.
0: Idi ye vidhamuga varninchinappatikini enni sankhyalu pettinappatikini itu vaipuna atu vaipuna samangane untuntadi.
1: You may put any number on either side, but it remains same.
0: Tailamu deepamunu veligistundi.
1: It is the oil that lights the lamp.
0: Prema jeevitanni veligistundi.
1: It is love that lights the life.
0: Itti prema tattvanni manavudu gurtinchavalanna chaala kashtam.
1: It is very difficult for a human being to realize this love.
0: Ee naadu bhautika jagattunandu prakrutamaina jeevitamulo anubhavinchetundi prema kevalamu premaga bhavistunnaru manavudu.
1: Human beings consider this love which he enjoys and experiences in the physical transient world as true love.
0: Idi prema kaadu.
1: It's not love at all.
0: Idi prema ani anipinchukodu.
1: You cannot call it love.
0: Talli dandrula prema gaani, talli biddala prema gaani, leka bharya bhartala prema gaani, ivanni kudunu kevalamu anuragamunu sambandhinchinave gaani, aatma sambandhamaina prema tattvamu kaadu.
1: The love between the mother and father, mother and the child, the husband and the wife, that's only attachment. You cannot call it love.
0: Idi moham ani kuda nu cheppavachu.
1: You can also call it attachment, moha.
0: Idi dehamunaku sambandhinchine maatrame kaani aatmaku sambandhinchindi kaadu.
1: The attachment relates to the body but not to the spirit.
0: Dehamunu premistunnaru.
1: We love the body.
0: Adhikarinni premistunnaru.
1: We love the one in authority.
0: Antastulanu premistunnaru.
1: We love status.
0: కానీ ఇవన్నీ ఎంతవరకు?
1: how long they last.
0: దేహం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: We love so long this body exists.
0: అధికారం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: We love so long we are in position.
0: మానవత్వం అనేటువంటి జీవితం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: So long this human life is sustained.
0: ఇవి మూడు కూడా అనిత్యము అశాశ్వతము.
1: All the three are temporary.
0: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
1: Therefore this sort of physical love is temporary.
0: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
1: You cannot call it as true love.
0: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించియే మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We take this as true love and waste our time and life.
0: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది. ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
1: This love is selfless. It is egoless. It is blissful.
0: ఇట్టి ఆనందమయమైనటువంటి, స్వార్థరహితమైనటువంటి, అహంకార రహితమైనటువంటి, దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారానే తెలుసుకోవాలి.
1: In order to know this blissful, selfless, egoless, divine love, you can only know it through love only.
0: కాన ప్రేమ అనగా కేవలం భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు.
1: సో వాట్ ఆల్ వీ ఇంటరాక్ట్ అట్ ది ఫిజికల్ లెవెల్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్, విచ్ ఇస్ జస్ట్ ట్రాన్సెంట్ అండ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ.
0: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి.
1: దే హావ్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ పాస్ ఆఫ్.
0: నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
1: దిస్ ఎటర్నల్ లవ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ హార్ట్.
0: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
1: ఇట్స్ నాట్ దట్ ఇట్స్ బోర్న్ దేర్, ఇట్ ఇస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించడం లేదు?
1: Why the human is not able to know this love which is pervasive everywhere?
0: ఈనాటి మానవుని యొక్క హృదయము కేవలము మరుభూమిగా మారిపోతుండాలి.
1: The heart of human has become barren. Barren land.
0: అంతే కాకుండా ఈ మానవుని యొక్క హృదయము ఈనాడు కేవలము కల్మషమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: The heart of the human is polluted.
0: మాలిన్యమైనటువంటిదిగా కనిపిస్తుండాలి.
1: It is dirty.
0: కారణమేమిటి?
1: Why?
0: ఈ అనిత్యమైన ప్రాకృతమైనటువంటి భావములను హృదయం నుండి నింపుకున్నారు.
1: He has filled his heart with worldly thoughts.
0: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
1: There is no space, there is no scope for the sacred permanent love to enter.
0: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి, అనిత్యమైనటువంటి ఈ అనురాగమనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
1: The moment we keep this worldly physical love at a distance, this attachment at a distance, then only you will find this true love originating, which spreads everywhere.
0: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
1: What is it that the human being should know now?
0: ఈనాటి మానవుని యొక్క ప్రేమ నిరంతరము మారుతూనే ఉంటుంది.
1: The human love today changes every time.
0: పుట్టినప్పుడు తల్లి ఒడిలో కూర్చొని తల్లి ఒడియే తన యొక్క స్వర్గంగా భావిస్తుంది.
1: After birth, the child considers the lap of the mother as the very heaven.
0: కానీ పెరుగుతూ పెరుగుతూ కొంతవరకు ప్రాపంచిక సంబంధమైన విద్యల్లో ప్రవేశిస్తుంది.
1: Later, the child ages and starts studying.
0: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు. ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
1: And the child forgets the lap of the mother and thinks of his studies and the school later.
0: ఈ విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకొని నెట్టుకొని ముందుకు కొనసాగుతూ వస్తుంటాడు.
1: This grown up person studies in an institution and faces all challenges in the educational front.
0: తదుపరి ఈ విద్యను విస్మరిస్తాడు.
1: Later he forgets all the
0: గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు.
1: Later he becomes a householder.
0: అప్పుడు గృహస్థాశ్రమమే నిత్య సత్యమైనదిగా భావించి దానిని లక్ష్యమందించుకుంటాడు.
1: He considers his family as permanent and forgets everything rest.
0: క్రమక్రమేణా ఇది పెరుగు కొలది ఒకరిద్దరు బిడ్డలు అయిన తర్వాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
1: After one or two children, he'll be disgusted with his family.
0: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు.
1: Later he moves about to earn money.
0: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను ఛేదిస్తుంటాడు.
1: He gives top priority to money. He forgets his own family because money is aim, money is his goal.
0: కష్టపడటకి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించటం చేత దీనిని విసిగించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
1: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore, he will be ultimately vexed and disgusted.
0: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొక దాని వియోగము, ఒకదాని వియోగము మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు.
1: Therefore, all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
0: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
1: This love is not true.
0: ఇది ఆత్మ ప్రేమ కాదు.
1: It is not the love of the spirit.
0: ఇది అనంతమైన ప్రేమ కాదు.
1: It's not infinite love.
0: ఈ ప్రేమ మారనటువంటిది.
1: This love is one that changes.
0: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించనటువంటిది.
1: The divine love is changeless.
0: కానీ ప్రాప్తమైన ప్రేమ భ్రమించేటువంటిది.
1: The worldly love deludes you.
0: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
1: So long this delusion is there, you cannot know Brahman, the divine.
0: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
1: Therefore, if we keep our heart in proper position, we'll know this love which is eternal and truth.
0: Yat drushyam tannasyam. Chuchana dandai kudanu ukaanoka samayam nandu idi adrushyamaipothundi.
1: All that you see is bound to vanish at one time or other.
0: Ee adrushyamayetvanti yokka satyamainatundi kaadu.
1: All that disappears is not truth.
0: Kanuka adrushyamu kaanatvantidi antarbhavamlo undinatvantidi అంతర్భావమును అభివృద్ధి పరచునటువంటిది, పరిశుద్ధ పరచునటువంటిది ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
1: దేర్ఫోర్ దట్ విచ్ డస్ నాట్ డిసపియర్, దట్ విచ్ ఫాస్టర్స్ ది ఇన్నర్ ఫీలింగ్ అండ్ సెంటిమెంట్స్ ఈజ్ ట్రూ లవ్.
0: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
1: లవ్ ఓన్లీ గివ్స్ అండ్ గివ్స్, ఇట్ విల్ నెవర్ రిసీవ్.
0: నిరంతరం కూడా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటాది.
1: లవ్ కంటిన్యూస్లీ gives and gives.
0: ఈనాడు లోకంలో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: ఇన్ దిస్ వరల్డ్ డు యూ ఫైండ్ ఎనీబడీ హూ గివ్స్?
0: తనకు జన్మించినటువంటి కుమారులు కూడాను తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడాను వెనుకంజ వేస్తుంటాడు తండ్రి.
1: A father thinks twice before giving his property to his own son.
0: కనుక తండ్రియే కుమారులకు ఆస్తిని ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నప్పుడు ఇంక మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునేదానికి ఎట్లా సిద్ధమవుతారు?
1: When father is not prepared to partake, he is not prepared to give his own share of the property to the son, how do you expect others to give
0: property? It
1: is only God who gives and gives, no one
0: else.
1: Therefore, this love is divine.
0: నిత్యము కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
1: This love is present in the heart and just flows from there, from top to toe, continuously.
0: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
1: This love is experienced by every cell in our body and all over the body.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడాను కల్మషమై ఉండటం చేత ఆ హృదయములో ప్రవేశించుటకు వీలు కానటువంటిదిగా ఉంటుంటాది.
1: As the heart of the modern man is highly polluted and dirty, there's no sacred love there.
0: నిరంతరం కూడాను బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
1: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
0: కనుకనే ఈ ప్రేమతత్వం అనేటువంటి దాన్ని హృదయములో మనము సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: Therefore, we should direct our love along the proper path in our heart.
0: ఈ ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
1: The world also will not accept you If you have no love in your heart,
0: prema rahitamainatundi yokka jee hrudayamu kevalamu pranamu leni upakshyamainatundi ee prakrutamainatundi ee loka sambandhamainatundi ee pravrutiki sambandhinchinatundi korakalu endetanu nimagnudai untunnadu.
1: He spends

0: love in your heart.
1: Prema rahitamainatundi yokka jee hrudayamu kevalamu pranamu lene jeevitame.
0: A heart without love is a dead body.
1: Jeevitamunaku premane pranamu.
0: For this life, love is the
1: premane daivamu.
0: Love is God.
1: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
0: Therefore, this love which is divine must be known by every human being.
1: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
0: We should see all those things that we see and listen to get into our hearts.
1: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికి కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
0: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
1: దీనిని ఏ చీమలో ఏ ఈగలో ఏ దోమలో ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
0: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
1: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
0: ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ కీపింగ్ విజిలెంట్, కీపింగ్ ఎ వాచ్ అరౌండ్ దిస్ స్వీట్.
1: కానీ ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీన్ని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
0: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీస్ స్వీట్స్ and got them digested and he could be strong and remain there with all the courage.
1: Anaga emiti indulo unnatundi antaratham,
0: what is the inner significance here?
1: Edo bahyamainatundi prapanchamunandu bhagavat bhavamulu bhagavat upadeshamulu badram cheskovatam kaadu.
0: It's not enough if you keep all the divine teachings safe and secure.
1: Madhurati madhuramainatundi yokka bhagavat bhavamulanu tana hrudayamlo praveshimpa cheskovali.
0: Sweetest feelings must be preserved, kept safe and secure.
1: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణశక్తిని మనం సంపాదించుకోవాలి.
0: We should have that digestion of experience.
1: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరమునకు తగిన పుష్టి సంతృప్తి ఏర్పడుతుంది.
0: It's only after digestion our body will be strong enough.
1: అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
0: లైక్ దట్ ఆల్ దట్ వి హర్డ్, ఆల్ దట్ వి రీడ్,
1: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
0: లేటర్ వి షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటు యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
1: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యు విల్ హావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
1: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
0: It's useless by merely listening.
1: లేదా తిన్నంత మాత్రమున దీని ప్రయోజనం ఏమి లేదు.
0: It is useless by merely eating.
1: జీర్ణించుకోవాలి.
0: You have to get them digested.
1: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: You should experience in your daily life.
1: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
0: When once all these things are digested, then you will find the strength.
1: కనుక నిరంతరం కూడాను గోపికలు అన్నాడు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
0: This was the prayer of Gopikas in those times.
1: Pray.

దేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: In this barren land where there's no love,
1: ప్రేమాంకురములు పెంపొంద,
0: in order to germinate the seeds of love,
1: ప్రేమావేశముతో,
0: with all the emotion of love,
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే కృష్ణ గానము చేయగదే.
0: For the rivers of love to flow continuously, Krishna, sing and sing for us.
1: కాని ఈ నాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి.
0: But human heart today is a barren land.
1: ఇసుకలో వర్షధలదారలింకిపోవు.
0: It's only on sand the water just sings.
1: మధురమై నిల్చు.

0: రేగడి మసకలోన.
1: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
0: ఇసుకలు వర్ష జలధార నింకిపోవు.
1: Whereas in a
0: sand,
1: water is absorbed.
0: రేగడి మసకలోన.
1: In a fertile land,
0: ప్రాప్తానుసారముగా అలరు భక్తి అట్టే ప్రాప్తానుసారమై అలరు భక్తి.
1: ద రెయిన్ ఇస్ అబ్సార్బ్డ్ ఇన్ శాండ్ వేర్ ద సేమ్ రెయిన్ వాటర్ బికమ్ స్వీట్ ఇన్ ఎ ఫెర్టైల్ ల్యాండ్ లైక్ దట్ డివోషన్ షైన్స్ డిపెండింగ్ అపాన్ అవర్ డిజర్వ్డ్నెస్.
0: ఈ ఆధ్యాత్మిక మార్గం కానీ లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కానీ వైజ్ఞానిక మార్గం కానీ హృదయం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఇవన్నీ కూడా ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
1: స్పిరిచువల్ మ్యాటర్ ఆర్ వర్ల్డ్లీ ఆర్ సైంటిఫిక్ ఆర్ టెక్నాలజికల్ అన్లెస్ హార్ట్ ఈస్ ప్యూర్ ఆల్ ద రెస్ట్ విల్ బి ఫ్యూటైల్.
0: కనుక సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని కేవలము ప్రాపంచ రీతి లోపల దీనితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు.
1: ఆల్ స్పిరిచువల్ పాత్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ to purify our heart is not merely a matter of gain.
0: Itti pavitramainatundi prema tattvanni prati vyakti kudanu gurtinchadaniki prayatninchali.
1: So every person should determine to recognize the nature of this love.
0: Idi nature kaadu, deeniki atheetamainatundi ee prema.
1: This love is transcendental.
0: Kanuka prema nature lo ledu, nature e prema lo untundali.
1: Love is not there in the nature is present in love.
0: కనుక విశ్వమే ఈ ప్రేమ యందు ఇమిడి ఉంటున్నది.
1: Therefore universe is present in love.
0: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
1: In fact love cannot be contained within this.
0: ఈ వస్త్రం నా చేతిలో ఉంటున్నదనగా ఏంటి, నా చెయ్యి పెద్దది వస్త్రం చిన్నది.
1: You find this cloth, well because my hand is bigger than the cloth I hold here.
0: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది ప్రేమ చిన్నది.
1: Likewise, if you say that there is love in this universe, it means universe is bigger than this love.
0: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది.
1: Likewise, universe is present in love. It means love is bigger than this nature.
0: కనుక ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడును ప్రేమ ఆధీనమైనదే కాని ప్రేమ ఈ యొక్క జగత్తును ఆధీనమైనది కాదు.
1: Therefore, all this apparent transcendent universe is present in love, and love doesn't submit itself to this universe.
0: Trayamulu kani leka kalana vindamainatundi oka karmakartamulu kani ee oka premalone imidi untunnavi.
1: Creation, sustenance and annihilation, all the three periods of time are present within love only.
0: Ivanni kudunu prakrutamainatundi maatrame.
1: All others are physical, worldly.
0: Ee shariramu enta kaalam untundali?
1: How long the body lasts?
0: Ivanni anityamainatundi ashashtamainatundi.
1: All these are just temporary.
0: Ee anitya ashashtamainatundi oka deha sambandhamaina prema adi kudunu anityamu ashashtangane untundali.
1: This which is ephemeral and temporary love also doesn't last long.
0: Kanuka hrudaya tattvamu, aatma prabhavamu, brahma tattvamu ityadi vanni kudunu nitya satyamainatundiga untuntadu.
1: Whereas the nature of one's own heart filled with love and the nature of the spirit are eternal truth.
0: Itti nitya satyamainatundi oka prema tattvanni gurtinchadame manavuni oka pradhana kartavyam.
1: The main aim and objective of mankind is to recognize this eternal truth which is love.
0: Ee naati drishyamu, ee naati prapanchamu teeneri rogamuto badinchutunnatvanti oka rogi vale kanipistuntundadi.
1: The apparent world, what you see now, is full of all diseases, like a sick person, a patient.
0: ee prapanchamlo endu chuchinappatikani ashanti ashanti ashanti.
1: You may go anywhere, you find agitation and restlessness.
0: ekkadiki vellinappatikani kevalamu oka vidhamainatundi oka drohamu anyayamu akramu anacharamu.
1: Wherever you go you find betrayal, deceit, you find cheating.
0: ivanni kudunu premaku viruddhamainatundi oka cheryale.
1: They are all the actions just opposite to love.
0: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
1: సో ఇట్స్ ఓన్లీ లవ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ విచ్ విల్ మేక్ ఎవ్రీబడీ హ్యాపీ.
0: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ దిస్ ఎటర్నల్ బ్లిస్ ఇట్ ఇస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లవ్.
0: ఇది శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వము.
1: ది లవ్ remains there when there is unity in this trinity, the body, mind and the spirit.
0: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటుంది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
1: The worldly love lasts so long there is this body.
0: మనస్తో కూడినటువంటిది ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
1: The worldly love relates to the mind.
0: కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
1: The worldly love to some extent goes with the
0: శారీరక మానసిక బుద్ధికి అతీతమైనటువంటి ఒక తత్వము ఆత్మ ప్రేమ.
1: But that which is beyond the body, mind, intellect is the love of the spirit.
0: ఏమిటి?
1: What do you mean by ఆత్మా?
0: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు కానీ దీనికి ఆనందమనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
1: ఆత్మ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
1: ద ప్యూర్ లవ్ ఈజ్ ఆత్మ.
0: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
1: సీక్రెట్ లవ్ ఈజ్ ఆత్మ.
0: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
1: సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ఆత్మ.
0: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
1: ఈగోలెస్ లవ్.
0: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
1: ద లవ్ విచ్
0: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
1: ఫార్మ్లెస్ లవ్ ఈజ్ ఆత్మ.
0: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
1: హౌఎవర్ దిస్ లవ్ హ్యాస్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
0: చక్కెర ఉంది.
1: హియర్ ఇస్ షుగర్.
0: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుండాలని చెప్పవచ్చు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ద ఫార్మ్ ఆఫ్ ద షుగర్ యూ విల్ సే ఇట్ ఈస్ లైక్ శాండ్ విచ్ ఇస్ వైట్ ఇన్ కలర్.
0: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
1: బట్ వి ఆస్క్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ నో వన్ కెన్ సే.
0: కేవలము ఇది స్వీట్ అని చెప్పవచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
1: హౌఎవర్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ యూ విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యూ కెన్ సే స్వీట్ బట్ యూ కెనాట్ సే ద ఫార్మ్.
0: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
1: Therefore, the sweetness comes to our experience, not to expression.
0: కనుక ఈ ప్రేమ తత్వాన్ని అనేక విధములుగా కూడాను ఈ లోకములో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We experience this love in a varied form in this life.
0: అయితే అనిత్యమైనటువంటి ప్రేమలో కూడాను సత్యమైన ప్రేమ కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: However, in this temporary love, there is a permanent love.
0: కానీ అనిత్యమైనటువంటిది అగోచరమవుతుంది.
1: However, that which is truth is non apparent.
0: నిత్యమైనటువంటిది అంతర్భూతమవుతుంది.
1: And that which is eternal is inner current.
0: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
1: We have to investigate the love in full.
0: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
1: Therefore, the love which relates to the spirit is ఆత్మ ప్రేమ.
0: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటాయి.
1: Whereas the worldly love relates to our body, the mind and intellect.
0: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమలు నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
1: ద వర్ల్డ్లీ లవ్ బికాస్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్ విల్ పుట్ యూ టు సఫరింగ్, విల్ పుట్ యూ టు
0: ఎంతటి భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగింప చేస్తుంది.
1: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
0: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
1: బట్ the love of the spirit will be happy even in times of separation.
0: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుందవి.
1: It has four levels.
0: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
1: However, most important are three.
0: ఒకటి స్వార్థ ప్రేమ.
1: One is selfish love.
0: రెండవది సమంజస ప్రేమ.
1: The second is సమంజస ప్రేమ.
0: మూడవది పరార్థ ప్రేమ.
1: Third one పరార్థ ప్రేమ.
0: నాలుగవది యథార్థ ప్రేమ.
1: Fourth one యథార్థ ప్రేమ.
0: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
1: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
0: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
1: ద లైట్ ఈజ్ లిమిటెడ్ కన్ఫైన్డ్ టు దట్ రూమ్ ఓన్లీ.
0: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
1: బట్ యూ డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్.
0: ఇది కేవలం రూమ్ కు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
1: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
0: రెండవది సమంజస ప్రేమ.
1: సెకండ్ సమంజస ప్రేమ.
0: ఇది ఏ మూన్ లైట్.
1: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
0: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
1: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
0: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
1: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఈ సన్ లైట్.
0: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: అయితే ఇది శాశ్వతం కాదు.
1: but it's not permanent.
0: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడని అనుకుంటాం మనము.
1: As you don't see the sun, you feel that sun has set.
0: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
1: Sun doesn't set.
0: సూర్యుడు ఉదయించడం లేదు.
1: Nor does he rise.
0: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మము నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
1: When there is absence of righteousness, you cannot say it has decayed or degenerated.
0: యదాయదాహి ధర్మస్య జ్ఞానిర్భవతు భారత జ్ఞానిర్భవతు అనగా ఏమిటి? కనిపించకుండా పోయింది.
1: గ్లానిర్భవతు మీన్స్ ది రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
0: కనిపించకుండా పోయింది మాత్రమే కాని ఇది లేకుండా పోలేదు.
1: యు డోంట్ సీ ఇట్ బట్ డజన్ మీన్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్.
0: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
1: యు థింక్ దట్ సన్ హెస్ సెట్.
0: కానీ భూగోళం యొక్క అడుగు భాగమును పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
1: బికాస్ ద సన్ హెస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యు ఫీల్ ద సన్ హెస్ సెట్.
0: సూర్యుడు అస్తమించలేదు.
1: సన్ డజన్ సెట్.
0: సూర్యుడు లేకుండా పోలేదు.
1: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
0: అదే విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
1: లైక్ దిస్ సేమ్ వే బికాజ్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యు సే దట్ ఇట్స్ నాన్ ఎగ్జిస్టెంట్.
0: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
1: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కానీ ఇది కూడాను శాశ్వతం కాదు.
1: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ఇది పరార్థ ప్రేమ.
1: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
0: ఇంకా ఆత్మ ప్రేమ అది యథార్థ ప్రేమ.
1: The fourth one, Atma Prema, the love of the Spirit.
0: Anaga lopala velupala kudanu nirantaram kudanu sarvakala sarvavasthala yendu kudanu idi gocharam avutuntadi.
1: The love of the Spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
0: Deenini vedam nandu antar bahichyata sarvavyapya narayana sthitaha antar bahis lopala velupala sarvatra kudanu idi prakashanni andincheetvantadi.
1: The love of the Spirit gives you the light both inside and outside.
0: Ilanti atma premaku nasam ledu.
1: This love of the Spirit, it doesn't die.
0: Deeniki taragatamu peragatam kudanu ledu.
1: It neither increases nor diminishes.
0: Deeniki raakapogalu lenatundi oka shashvata sthiti.
1: It is the state of a permanent state which neither comes nor goes.
0: Atti premakai manam praakulaadali. Atti prema manayende untunnadi.
1: We have to struggle for such love which is present latent in us.
0: ఎక్కడి నుంచినో మనం కొనక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
1: You don't need to bring from outside nor buy nor receive by way of gift.
0: ఎప్పుడు అక్కడనే ఉంటుండాలి.
1: It stays there all the time.
0: అది సర్వత పాణిపాదం తస్ సర్వతోచి శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
1: It is present everywhere all over.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని మాధుర్యమైనటువంటి ఒక తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరము కూడాను శాంతి శాంతి శాంతి.
1: Therefore if we make use of this love in a perfect order in the way we are expected to, you find the peace at all level.
0: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
1: You can remain in the state of peace because of love only.
0: భగవత్ ప్రార్థన లోపల శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేశం శాంతకారం భుజగశయనం. ఏమిటి దీని అంతరార్థం?
1: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతకారం భుజగశయనం. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
0: 1000 పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతకారం.
1: లార్డ్ రిక్లైన్స్ ఆన్ ది సర్పెంట్ విత్ 1000 hoods. But yet he remains as the embodiment of peace.
0: Anaga ee velakoladi sirasulu kalinatunti oka deeni paina pavadinchi kudanu shantanga untunnadu.
1: Though he is reclining on the serpent with 1000 hoods, he always remains in peace.
0: Enduvalla shantiga untunnadu.
1: Why? What
0: the reason? Tanu krinda vesukunnadu anduvalla shantiga untunnadu.
1: Because the serpent is present under him, therefore he remains in peace.
0: Kaani ee naati manavudu ఈ విషయవాసనలన్నింటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు అందువల్ల నిరంతరము భయమే.
1: బికాస్ మ్యాన్ హ్యాస్ కెప్ట్ ది సెన్షువల్ ఇండల్జెన్స్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆన్ హిస్ హెడ్ దేర్ ఫోర్ ఈస్ రెస్ట్లెస్.
0: విషయవాసనలనేటువంటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగదొక్కాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ పుట్ ది సెన్షువల్ డిజైర్ అండర్ కంట్రోల్. అండ్
0: అది ఏ భగవంతుడు శాంతాకారం భుజగశయనం. భుజగశయనము అయి కూడాను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు.
1: Lord Narayana, though he reclines on the serpent, he maintains his peace. Where is Narayana?
0: Sarvula hudayamu Narayana yokka sthaname.
1: Narayana resides in the altar of the heart of everybody.
0: Hudayam anetundi korikalu ge matramu avakasam untundi.
1: So the heart should not entertain any desire.
0: ఈ కోరికలకు అవకాశం ఇచ్చేటువంటిది ఏమిటి?
1: What is that gives scope for the desire? It's on the mind.
0: ఇది అన్ని విధమైనటువంటి యొక్క ఈ యొక్క తుంటరి పనులు చేస్తుండేటువంటి.
1: It's the mind behind all this mischief.
0: కనుక ఈ మనస్సును మొట్టమొట బరల్చాలి హృదయం వైపున.
1: Therefore, you have to direct the mind towards
0: our heart.
1: You can direct it through
0: love only.
1: It's not possible to direct
0: by any way.
1: You can only control it only with
0: love. Mind is expansive,
1: it's so
0: vast. The
1: whole universe is because of the mind only.
0: ఈ యొక్క దీనికి లోబడి ఉండేటువంటిది కాదు. మనసు జగత్తుకు లోబడినటువంటిది, కానీ జగత్తే ప్రేమకు లోబడినటువంటిది.
1: ఇన్ఫాక్ట్ ది హోల్ యూనివర్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది మైండ్, వైల్ ద మైండ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుకని మాస్టర్ ను మనం సరైన ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ చిల్లర దేవతలంతా కూడా మనలో ప్రవేశిస్తాయి.
1: When once we go by this master command, the rest will follow you automatically.
0: సుగ్రీవుడు వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
1: సుగ్రీవ డిసైడెడ్ టు ఫైట్ విత్ వాలి అండ్ డివైస్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వార్ఫేర్ అండ్ ప్లాన్.
0: ఇతని చుట్టూ ఉండినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ ఇస్ ప్రెసెంట్ దేర్.
0: హనుమంతుడు కూడా సామాన్యుడు కాదు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
0: అనేక రకములైనటువంటి యుక్తి ప్రయుక్తులంతా కూడా ప్రవేశపెట్టాడు.
1: హి హస్ గాట్ ఆల్ ది ఎక్స్పర్ట్.
0: విచారణ సలిపాడు, ఎక్స్పెరిమెంటల్ చేశాడు, ఎక్స్పీరియన్స్ పొందాడు.
1: Hanuman experimented, has got enough of experience.
0: Kani valini champalante valito vijayanni sadhinchalanante valikante ekku balavantudainatundi vaani snehanni nen pondali.
1: In order to conquer, in order to kill Vali, I should have a friend who is mightier, stronger than
0: appude nenu valini cheyinchadaniki veelavutundi kani valikante shakti takkuvaga undinatundi vaanto nen friendship chesthe prayojanam emti?
1: Then only Vali can be defeated. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
0: Kanukane Ramunu kudanu parichinchadu Hanumantudu.
1: So Rama also examined Hanuman.
0: Ye Vali ye vidhamainatundi balanni pravesha petti ye vidhamainatundi shaktini nirupinchado aa yokka shaktini kudanu Ramunu nirupinchamani koraadu.
1: The strength and the power of Vali are to be seen in Hanuman.
0: Antakante adhikanga nirupinchadu Ramunu.
1: And Hanuman has proved he excelled Vali in every aspect.
0: Appude Ramulu yokka snehanni kori tanakante vaadikante adhikamaina shakti gala vaadu kanaka itani sneham chesinappude nenu vaalito vijayanni sadhinchavachunani drudha nammakanni pondukunnadu.
1: Then he could have a strong faith. As he is more powerful than Vali, he wanted him as his friend.
0: Okanoka samayam lopala,
1: at one time,
0: Vali sandhyavandanam aarchukunte samayam lopala,
1: Vali was offering his prayer during twilight.
0: Aa samayalo Ravanasudu vachadu.
1: Ravanasura came.
0: Na sandhyavandanamu emaina vimuktam kalugutundo emo ani, vignam kalugutundo emo ani vachina Ravanni oka chetulo adumkunnadu.
1: Because he doesn't want anyone to come in between while as he is in prayer, he kept Ravana in his arms.
0: Ravanasurni కేవలం ఒక్క చేతిలో అదిం పట్టినటువంటి వాడు ఒక్క వాలి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యం లేరు.
1: ఇట్స్ ఓన్లీ వాలి హూ ఇస్ సో పవర్ఫుల్ హూ కుడ్ హ్యావ్ రావణ ఇన్ వన్ ఆర్మ్.
0: రాములపై ఉన్నటువంటి ప్రేమ చేతనే విభీషణుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క దీనిని ఓర్చుకుని సహించుకుని భరించుకుని సాధించుకుంటూ వచ్చాడు.
1: Vibhishana could bear all the suffering because of his intense love and devotion for Rama.
0: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
1: All this strength is due to his love for God.
0: మూడవ దినము,
1: థర్డ్ డే,
0: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారందరినీ వధించాడు రామలక్ష్మణులు.
1: రామలక్ష్మణ killed all warriors.
0: అంగదుడు వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
1: అంగద అండ్ అదర్స్ ఫాట్.
0: కుంభకర్ణుడు,
1: కుంభకర్ణ,
0: ఇంకా రావణుని కుమారుడు అందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
1: ఆల్ ఆఫ్ దెమ్ డైడ్, ఓన్లీ రావణ రిమైన్డ్.
0: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
1: అట్ దట్ టైమ్ ఎవరీ స్ట్రాంగ్ మ్యాన్ కేమ్ దేర్.
0: ఇతను చెప్తున్నాడు విభీషణుడు, రామా ఇతన్ని మాత్రమే నీవు అణగదొక్కుతావంటే ఇంకా జగత్తంతా కూడా నీవు సాధించిన వాడవుతావు, లంకనంతా పూర్తి నీ హస్తగతం గావించుకున్న వాడవుతావు అన్నారు.
1: Vibhishana started telling Rama, if you kill this mighty man, strong man,
0: Ravana kante mahashakti sampannudu,
1: he is more powerful than Ravana.
0: అతనికంటే పెద్దవాడు.
1: ఇస్ ఎల్డర్ దాన్ రావణ.
0: ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు.
1: అండ్ రామ ఫాట్ విత్ హిమ్.
0: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
1: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
0: కడపటికి రాములే అలసిపోయాడు.
1: రామ వాజ్ టైర్డ్.
0: అప్పుడు వెనుక ఉంటుంది విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతని పైన యుద్ధం పోరాడమని చెప్పాడు.
1: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్ రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
0: కొన్ని నిమిషమేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంకా నీకు దక్కడు.
1: If you wait for a few minutes,
0: నీకు విజయం కూడా చేకూరదు.
1: And you will never win.
0: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నాను అన్నాడు.
1: This I am telling out of love.
0: అప్పుడు ఈ విభీషణుని యొక్క ప్రోద్బలం చేత రాములు ఆ వ్యక్తిని సంహరించాడు.
1: బికాస్ ఆఫ్ ఆల్ ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ విభీషణ, రామ కిల్ దట్ మ్యాన్.
0: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
1: దట్ స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
0: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పి చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
1: ద మూమెంట్ దట్ పవర్ఫుల్ మ్యాన్ ఫెల్ డౌన్, విభీషణ ఆల్సో ఫెల్ అట్ ద సేమ్ టైం.
0: తర్వాత రామచింతన చేశాడు.
1: Then he thought of Rama.
0: తదుపరి లేచి
1: he got up.
0: స్వామి ఇది నా బలహీనత.
1: Said స్వామి this is my weakness.
0: ఇలాంటి బలహీనత నాకు ప్రవేశించకూడదు.
1: Such weakness should not be there in me.
0: నీ ప్రేమను నా హృదయం నుండి నింపుకున్నటువంటి నేను ఈ బలహీనతకు నీకు అవకాశం ఇవ్వటమా?
1: When your love is there full in my heart, why should I be weak?
0: మంచిదే కానీ నీవు ఈ పడిపోవటానికి కారణమేంటి?
1: So okay, then why did you fall on the ground like that?
0: స్వామి ఇది దేహానుబంధం చేత, కొంత అనురాగ పాదం చేతనే ఈ విధమైన స్పృహ తప్పిపోయింది అన్నాడు.
1: స్వామి ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్. అండ్
0: అనురాగం యొక్క సంబంధమే
1: ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్.
0: ఎందువల్లనగా ఆ బలవంతుడైన వ్యక్తి నా కుమారుడు.
1: బికాస్ దట్ పవర్ఫుల్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్
0: విభీషణ కొడుకు,
1: ఈ ది సన్ ఆఫ్ విభీషణ.
0: భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పిన తన కొడుకైనా సరియే దానిని మరణించేయమని చెప్పి కోరాడు.
1: In order to receive the God's love, Vibhishana was prepared even for the death of his own son.
0: Vibhishana, enduku ee vidhanga chesavu?
1: Vibhishana, why did you do like
0: that?
1: Is not a mistake.
0: Nee modale naaku cheppakudada naa kumarudani?
1: Why did not tell in the beginning that he is your son? Then he said,
0: Swami, elanti vishayam nandaine kudanu manaku eduruga tirigi manato yuddham cheyadaniki vachinatunte vaadu evadaina sare sambandha bandhavyanni emaatram kudanu pettukokoddu.
1: Swami, in war field let him be anyone. We should not go by our relationships in times of war.
0: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
1: There is no consideration on grounds of blood relationship.

0: జాగ్రత్త. ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసినప్పుడు వాడు మనకు విరోధే కానీ బంధువు కాదు.
1: హి మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హి ఇస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాసేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ మీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ దర్ సన్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యు.
0: నేను నీ దాసుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యమైనటువంటి ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanamu lopala kuri poyedi kali poyedi rali poyetuntivi.
1: All those things are sure to pass off like
0: nitya satyam yokka tattvam nee okka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramaku vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: Kanuka prema anetundi bhagavantuni paina vidayaleinatundi oka bandham ga untundali.
1: This love should be a permanent attachment towards God.
0: Loka sambandham anetundi bandhamulanta kudunu edo oka rakamainatundi reetiga viluva undavachunu kani bandha vimochana jarugutundi.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: Tamoguna sambandham anetundi bandhana inapa sankellu.
1: On the other hand, that which is of dullness, tamoguna, is like an
0: iron chain. Sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion, is like a copper chain.
0: Kaani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kaani inumaina ragaina bangaraina bandhana bandhane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku copper ku bangaru ku viluvulu untayi kani bandhanaku maatram vilu ledu oke bandhane kani naaku aa bandhana kuda akkarledu.
1: I don't want to be chained anyway.
0: Aa sattika bandhana kuda naaku akkarledu.
1: I don't want to be bound
0: to the sattvamainatundi yokka rama prema tattvam okkati naaku chaalu annadu.
1: I want the pure unsullied pious love for Rama.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: టు ప్రాపగేట్ అండ్ టు షేర్ అండ్ టీచ్ ద పవర్ ఆఫ్ దిస్ డివైన్ లవ్ విభీషణ వర్క్డ్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్షన్.
0: కనుకనే విభీషణుడు అనేటువంటి వాడు సాత్వికమైనటువంటి మిత్రుడు.
1: Vibhishana is a pious friend.
0: Ramuluku sattvika mitrudu.
1: Is a pious friend to Rama.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda sattvika mitrudu kaadu, sattvika sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, he is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kaani sattvika mitrudu rakshasudainappudiki sattvikanga daivaniki arpitam gaavinchukunnatundi vaadu Vibhishanudu okkade.
1: Vibhishana though a demon, but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and sullied.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పైస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్
0: దీనికి భాషనే లేదు.
1: ఇట్ హెస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదమంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ.
1: దేర్ఫోర్ వేదా డిక్లేర్డ్ దట్ మైండ్ వుడ్ రిటర్న్ బికాస్ ఇట్ కెనాట్ కాంప్రహెండ్.
0: నవస పృష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవస పుష్టే. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేదు, భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed taught by Veda.
0: Hrudaya grande nase iti srutihi. Sruti anaga vedam.
1: Sruti is Veda.
0: Ide vedam cheppinatunte yokka ghanamainatunte yokka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kudunu ee premanu varninchadaniki veeru kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki naradulu kudunu chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: He used bombastic words.
0: Labdapumam, Icharamo Bhavati, Tapto Bhavati, Matto Bhavati, Atma Ramo Bhavati. Even in the Anek Rakmanga Chaputu Chadu, Kari Vokati, E. Premuk Savanam Lekapin.
1: He used all bombastic words. Not in one word would he ever equal to love.
0: Prema Voka Ratram Vantidi and Nadu.
1: So love is a diamond.
0: ఈ రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు.
1: No one can estimate its value.
0: కనుకనే తులసిదాసు కూడాను నామరతన ధన పయు పయోరేమైని రామరతనము అనగా రామ అనేటువంటి ఒక నామం అనేటువంటి పెద్ద రత్నము అన్నాడు.
1: The name of Rama is a diamond.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నము అన్నాడు.
1: Love is a highly valuable diamond.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: Where do you get it?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: Which market?
0: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: యు డోంట్ ఫైండ్ జస్ట్ డైమండ్స్
0: అన్ని బయలు పెట్టిన ఫిష్ మార్కెట్ లోపలే.
1: దోస్ విచ్ ఆర్ సోల్డ్ అవుట్
0: రత్నాల మార్కెట్ లోపల చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాళ్ళకి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కానీ ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకనే ప్రేమ అనేటువంటి బజారులో ప్రేమ అనే అంగడి లోపల ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతనొక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంత విలువ కట్టొచ్చు.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రం ఎవ్వరు కూడా విలువ చెప్పలేరు, కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన, ఇంతటి విలువైన, ఇంతటి పవిత్రమైన, ఇంతటి నిత్యమైన, ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: It's not possible to describe love in full, which is mighty, the sacred, eternal truth.
0: కనుక ప్రేమను మీరు అలక్ష్యంగా భావించి, ప్రేమను ఏదో ఒక సామాన్యమైనటువంటిగా మీరు విశ్వసించి, ఇటువంటి పవిత్రమైన ప్రేమను మీరు కోల్పోకండి.
1: Don't consider love cheap. Never neglect it. Never lose it. Never drop it.
0: ఇది తిరిగి చిక్కేటువంటిది కాదు.
1: You cannot get it back.
0: చిక్కిన సాయిని ఒక్కలేక చక్కజేసుకోండి.
1: Have Sai, having got him one.
0: పోయిన చిక్కని పట్టేసిన ఈ పాదసేవయండి.
1: When once you lose this opportunity of serving the Lord, you will
0: not get it.
1: It is only devotion that gives you power.
0: ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపదీయకండి.
1: Don't be carried away by hearsay what others tell you.
0: రండి రండి రండి రండి ఈ ప్రేమను కొనుగొండి.
1: Come along and experience and bask in this love.
0: ప్రేమ ముదిత మనసే కో

0: What is the use in undertaking spiritual practice sadhana without having sense control? What's the fun of yoga without having that forbearance? Why penance if you don't have peace? It amounts to putting that barren land to harvest or to try to grow crop there.
1: Vidyarthulara.
0: Students.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన ప్రపంచములో ఏ రంగమునందైనను విజయాన్ని సాధించవలనన్నా దానికి సంబంధించినటువంటి కొన్ని సాధనలు సల్పియే తీరాలి.
0: ఇన్ ఆర్డర్ టు అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వి షుడ్ సర్టన్లీ టేక్ టు ప్రాక్టీస్.
1: చీమయైనను నడచుటకు ప్రయత్నించిన కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయగలదు.
0: ఈవెన్ అన్ యాంట్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ ఇట్ కెన్ గో టు మైల్స్.
1: ఎగురిటికే ఇష్టం లేకుండినా గరుడైన కూడాను రెండు అడుగులు కూడాను ముందుకు నడచలేదు.
0: ఇఫ్ ఇట్ డజంట్ వాంట్ టు ఫ్లై ఈవెన్ దట్ బర్డ్ గరుడ కెనాట్ మూవ్ ఇన్ ఎన్ ఇంచ్.
1: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పం లేక సంకల్పము తగినటువంటి ఒక సాధనం లేక ఏ చిన్న కార్యమును కూడా నువ్వు సాధించలేడు.
0: ఎనీ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్ విదౌట్ గుడ్ థాట్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: ధ్రువుడు కూడాను లేత వయస్సునందే దైవాన్ని సాక్షాత్కరించుకోవాలని సత్సంకల్పం కలిగిన తక్షణమే ఎట్టి బాధలకు ఎట్టి కష్టములకు ఎట్టి విచారములకు ఏమాత్రమును వెరువక సాధనను సలిపి ధైర్యంతో సాహసంతో విజయాన్ని సాధించాడు.
0: ధ్రువ అట్ ద టెండర్ ఏజ్ హీ డిటర్మిన్డ్ టు సీ లార్డ్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. హీ వాస్ క్వైట్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్ ఆన్ ద వే అండ్ హీ హస్ అండర్టేకెన్ దిస్ సాధన ఇంటెన్సివ్.
1: సత్సంకల్పం యొక్క పటుత్వమే కడపటికి తాను ధ్రువతారగా మారాడు.
0: దట్ ఈస్ ద పవర్ ఇన్ దిస్ సీక్రెట్ థాట్ that could ultimately take him to the level of a star.
1: Ade vidhamugane prati manavudu kudanu vayasu kani shakti kani samarthyamulu kani e maatramu vicharinchaka drudha vishwasamuto sadhanu salipina aa karyamu chakkaga sabalikrutam kaagaladu.
0: So any man for that matter should not be carried away by considerations such as age, capacities. Provided he has got full faith, he'll be able to accomplish.
1: ఎంత మంది చరిత్రలో మీరు విని ఉంటారు.
0: You must have heard in several histories.
1: గొప్ప గొప్ప మహనీయులు కూడాను అనేక సంవత్సరములు తపస్సును ఆచరించి కడపటికి ఆ తపస్సు యొక్క శక్తిని కూడాను కోల్పోయి నిరాశకు గురి అయి నిస్పృహతో జీవితాన్ని కొంతవరకును వ్యర్థము గావించుకుంటూ వచ్చారు.
0: You must have certainly known the history of certain noble souls who have taken penance, but yet they had to end up their lives in frustration and disappointment.
1: అనేక పర్యాయములు తపస్సు ఆచరించి కడపటికి ఓరిమి లేకపోవటం చేతను శమము లేకపోవటం చేతను తన తపశ్శక్తిని కోల్పోయి తిరిగి తిరిగి తపస్సునకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు.
0: Though sage Vishwamitra did penance repeatedly time and again, because he lacked the sense control, he lacked forbearance, therefore he had to repeat it.
1: Prati rangamulo kudanu sadhana atyavasaram.
0: Every field requires practice.
1: Anaganaga ragam atishayilluchunundu tinaga tinagave patiyanundu.
0: If you repeat again and again, you can pick up the tune of any particular musical form.
1: ee naati bhajanlo paadetunte vidyarthulu kudanu entayo prayatnamu chesi enniyo vidhamulo sadhana cheyatam vallane ee naadu suswaramga paadagalugutunnaru.
0: Singers, as we find them today in bhajan, they practiced a lot, therefore they are able to sing melodiously.
1: Durvasudu mahashakti sampannudu.
0: Durvasa is highly powerful.
1: Mahatapas sampannudu,
0: the one of deep penance.
1: Kani atani yandu శమము అనేటువంటిది దుర్బిణీ పెట్టి చూసినా గాని కనిపించదు ఇక్కడ.
0: ఈవెన్ యూ వాచ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ లెన్స్ వీ డోంట్ ఫైండ్ ది కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ ఎ ఫ్రాక్షన్.
1: అతనికి అతి కోపము
0: He's full of anger and fury.
1: శాంతి అనేటువంటిది అతనిలో కానరాదు.
0: There's no trace of peace in him.
1: కనుకనే అతని పేరుకు ఏమాత్రమును కీర్తి ప్రతిష్టలు లేకపోయినది.
0: Therefore, Durvasa has not earned any repute for himself.
1: కారణం శాంతిని లేకపోవటమే.
0: The reason is he has no peace.
1: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ, ఎంత శక్తిని సంపాదించినప్పటికీ శాంతియే లేకుండినా సర్వమును తాను కోల్పోతాడు.
0: One might undertake penance and have all the faculties and power, but without peace it's all useless.
1: Chamam kudanu atyavasaramu.
0: Along with peace, forbearance is also required.
1: Chama satyamu, chama dhammamu, chama vedamu, chama ahimsa.

0: It is this forbearance that is truth, it is dharma, it is Veda, it is all sacred ritual for that matter.
1: Chamamu prati manavunikudanu pradhanamainatuvanti yokka netramu.
0: Forbearance is the main eye to every person.
1: Ee annintiki kudanu sarva vidhamainatuvanti sadhanalaku kudanu prema pradhanamaina pranamu.
0: For all the spiritual practices, love is the life.
1: ఈ ప్రేమనే లేకుండినా జీవితమే లేదు.
0: Bereft of love, there is no life.
1: కనుకనే ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we have to understand the nature of love and conduct ourselves.
1: జీవితంలో life is love, enjoy it అన్నాడు ఒక పిల్లవాడు.
0: This boy said, life is love, enjoy it.
1: Life is a dream, realize it.
0: Life is a dream, realize it.
1: కానీ ఏది డ్రీమ్?
0: వాట్ ఈస్ ఎ డ్రీమ్?
1: లైఫ్ అంతా డ్రీమే.
0: హోల్ లైఫ్ ఈస్ ఎ డ్రీమ్.
1: ఇప్పుడు పగటి వేళ యందు మీరందరూ కూర్చొని స్వామి యొక్క సందేశాన్ని శ్రవణం చేస్తున్నారు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ టు భగవాన్స్ డిస్కోర్స్ ఇన్ దిస్ బ్రాడ్ డే లైట్ డే టైమ్.
1: ఇది డ్రీమ్ కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఎ డ్రీమ్.
1: కన్నులతో చూస్తున్నాము.
0: You see with your
1: eyes. చెవులతో వింటున్నాము.
0: You listen with your
1: ears. మనస్తో అనిపించుకుంటున్నాము.
0: You also think with your mind.
1: హృదయాన్ని కరిగింపజేసుకుంటున్నాం.
0: And your heart melt listening to the talk.
1: ఈ మార్పులు కూర్పులని కూడాను ప్రత్యక్ష ప్రమాణములే.
0: All these changes are direct evidence.
1: అని మీరు భావిస్తున్నారు.
0: Though you feel.
1: కానీ ఎంతవరకు ఇది ప్రత్యక్ష ప్రమాణం?
0: To what extent it is a direct proof?
1: రాత్రి తిరిగి భుజించి పండుకున్న తర్వాత.
0: After taking your dinner when you sleep.
1: ఈ ప్రత్యక్షమంతా కూడాను పరోక్షమైపోతుంది.
0: All that you see will vanish.
1: ఆ స్వప్నము లోపల అనేక విధమైనటువంటి యొక్క ఆనందములు దుఃఖములు రెండు సంభవిస్తుంటాయి.
0: There in the dream again, you are put to loss, profit,
1: కానీ ఆ దుఃఖములు ఆనందములు ఎంతవరకు ఉంటుంటాయి? డ్రీమ్ ఉండినంత వరకు మాత్రమే ఉంటుంటాయి.
0: All your experiences in the dream would last until you are in that state.
1: తిరిగి జాగ్రత్తకు వచ్చిన తక్షణమే అదంతా కూడాను అసత్యంగా రూపొందుతుంది.
0: The moment you are awake, everything turns a lie.
1: కనుక ఈ పగటి వేళ యందు రాత్రి నిద్ర లేదు, రాత్రి కలలు లేవు.
0: Therefore, in the day dream, daylight, you don't have any dream. There in the dream, you don't have any
1: daytime
0: experience either.
1: ఈ పగటి అనుభూతిని మనకు ఏమాత్రం కూడా స్మరించవు.
0: There in the night dream, you don't think of your day to day experiences.
1: కాబట్టి ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
0: Therefore, this is day dream and there's a night dream.
1: ఈ డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు.
0: In this day dream, there is no night dream.
1: Night dream lo day dream redu.
0: There in the night dream, there is no day dream.
1: Kaani night dream, day dream lo rendintilo kuda nee unnavu.
0: However, both in the night dream and the day dream, you are there.
1: Kanukane you are omnipresent.
0: So you are omnipresent.
1: Kanuka ivu rendu kuda nu dream day.
0: So both are dream.
1: Kanukane raatri pagalu rendu dream lainappudu life is dream.
0: So when day and night are equally dreams, life is a dream.
1: Kanukane realize it.
0: Realize it.
1: Adi a religion.
0: That is religion.
1: Religion anaga realize is religion.
0: To realize is religion.
1: Yedi satyamu ani gurtinchadame mana yokka religion.
0: To know the truth is religion.
1: Ee annintikunu kudanu premane pradhanamu.
0: For all, love is essential.
1: Kathinamaina adavulu yendu krura mrugamulu sancharinchetuvanti karadavulu yendu aneka mandi rishulanta kudanu tapassu chestu kalam gaduttu vacharu.
0: In thick forests full of wild animals, you find sages doing penance.
1: అనేక విధమైన క్రూర మృగములు అంతా కూడా అందులో సంచరిస్తూ వచ్చాయి.
0: You find all cruel wild animals move about in the
1: కానీ ఈ ఋషులు దగ్గర ఏ పిస్టల్ కానీ ఏ తుపాకులు కానీ ఏ కత్తులు కానీ ఏ యొక్క ఇవి కానీ ఒక్కటి ఆయుధాలు లేవు.
0: Sages do not carry with them pistols or rifles or swords or knives.
1: కానీ ఈ ఋషులు ఆ మృగములు రెండు కూడాను సమంగానే జీవిస్తూ వచ్చాయి ఆ కాలడవుల యందు.
0: However, the saints and the wild animals, they lived in perfect harmony together.
1: ఇట్టి క్రూర మృగములను చూచి ఋషులు భయపడలేదు, ఋషులను చూచి మృగములు భయపడలేదు.
0: These wild animals are not afraid of the saints nor the saints of these wild animals.
1: ఋషులు యందు పరిపూర్ణ ప్రేమ ఉండటం చేతనే ఆ ప్రేమ ప్రభావమే ఈ క్రూర మృగములు యందు కూడాను సంచరించి తద్వారా క్రూర మృగములు కూడాను ప్రేమ స్వరూపాన్ని ధరించాయి.
0: The saints are embodiments of love and the effect of love has gone down, percolated into the wild animals around.
1: కనుకనే ఎట్టి సంఘము అట్టి ప్రభావం మనలో ఆవిర్భవిస్తుంటాడు.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఎఫెక్ట్.
1: కనుక నీ టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు
1: ఆర్. మనం మంచి వారితో సహవాసం చేసినప్పుడు మన గుణములు కూడా మంచివిగానే ఉంటాయి.
0: And once we are in good company, we will have good qualities.
1: కనుక అన్నింటి కూడాను ప్రేమనే ప్రధానము.
0: Of all, love is important.
1: కానీ ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ ప్రేమ యందే మనం జీవించాలి.
0: We have to live in love.
1: ఇటలీ లోపల గొప్ప వయలనిస్ట్ అంతోనీ ఉండేటువంటి వాడు.
0: There in Italy, a very great violinist. My name Anthony was living.
1: ఈ అంతోనీ వయలిన్ అంటే చాలా గొప్ప పేరు.
0: And the violin of Anthony was highly reputed.
1: కానీ ఒకనాడు ఈ యొక్క వయలిన్ చేయడానికి ప్రారంభించాడు. ఒక సంవత్సరం కాలాన్ని తీసుకున్నాడు.
0: Anthony takes one full year to make one violin.
1: అతని స్నేహితులు వచ్చి, అంతోనీ నీవు కుటుంబీకుడవు కానీ ఒక సంవత్సరములకు ఒక వయలిన్ తయారు చేస్తే దీని వల్ల వచ్చేటువంటి ఆదాయం ఏమిటి?
0: His friend came and said, Anthony, if you take one full year to make one violin, what is the profit?
1: నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు సంరక్షించుకోగలవు?
0: How can you take care of your family?
1: నీ కారణం ఏ రీతిగా శాంతిగా జీవించగలవు?
0: How can you live in peace?
1: అప్పుడు అంతోని చెప్పాడు.
0: Then Anthony said,
1: My friend, పరమాత్ముడు పూర్ణ స్వరూపుడు.
0: God is full.
1: పరిపూర్ణ స్వరూపుడు పరమాత్ముడు.
0: God is full.
1: కనుకనే మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం కూడాను పరిపూర్ణంగానే ఉంటుండాలి.
0: As God is one of perfection, whatever man does should be one of perfection too.
1: అప్పుడే పరిపూర్ణ పరమాత్మకు పరిసంతృప్తి కలుగుతుంది.
0: There only God, who is the embodiment of perfection, will be satisfied.
1: కనుక నేను నా కుటుంబం యొక్క తృప్తి కోసం నేను ఈ వయలిన్ చేయటం లేదు.
0: I don't make this violin to satisfy my family.
1: నా జీవితం యొక్క ఆనంద నిమిత్తమై నేను ఈ వయలిన్ చేయటం లేదు.
0: I am not making this violin for my happiness.
1: పరిపూర్ణుడైన పరమాత్మ తృప్తికై నేను ఈ వయలిన్ చేస్తున్నానన్నాడు.
0: I make this violin to satisfy God, whose embodiment of perfection.
1: అనగా ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ సంతృప్తి కోసం చేయాలి.
0: So every man, whatever he does,
1: దీనిని పరిష్కరించుకుని వేదము సర్వకర్మ భగవత్తునే ఉంటుండాలి.
0: As God is one of perfection, whatever man does should be one of perfection too.
1: పరిపూర్ణ పరమాత్మకు పరిసంతృప్తి కలుగుతుంది.
0: There only God, who is the embodiment

0: దీనిని పురస్కరించుకునే వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అన్నది.
1: Therefore, it is said that all actions must be offered so as to please God.
0: Kanuka manamu shanti lekunda enni sadhanu chesinappatikini ee sadhanalanni kudanu nirupayogam ayipothayi.
1: So if we do sadhana spiritual practice without peace within, it's all
0: useless. Orpu lekunda manam enni yogamulu chesinappatikini sharira samalaku maatrame guri avutam kaani aatma shantini ye maatramu manam andukolemu.
1: Without patience, if you take to yoga, it is all physical exertion, but it will not be useful.
0: Kani santrupti lekunda shanti lekunda inta japam chesinappatikini idi kevalam oka vidhamainatundi krutrimainatundi japam ga roopondutundi kani daiva preetiga japam roopondadu.
1: Without contentment and peace, whatever you meditate, it's all useless.
0: Kanuka manamu chesetivanni kudanu bhagavat preetyarthanga manam cheyadaniki taginatundi krushi cheyali.
1: We should make every effort so as to offer all our actions. Ye
0: chinnadi chesinappatikini chaalu,
1: doesn't matter even it, but we will
0: small adantakudunu manam bhagavantudu eppudunu quality chustaru kaani quantity chudadu.
1: God will go by the quality and not quantity.
0: Ganga govu paalu gantadainan chaalu kadavadaina yela karamu paalu.
1: It's enough if you have got spoonful of the water of Ganges, of the cow milk, why barrels of donkey milk?
0: Kanukane manam ento goppa sadham chestunnamu. ఒక గంట సేపు నేను జపానికి కూర్చున్నాను, ధ్యానం చేశాను, ఈ గంట సేపు కూర్చున్నావే కాని ఎంతసేపు మనసు నిలిచింది?
1: యు సే దట్ ఐ యామ్ ఇన్ మెడిటేషన్
0: ఫర్ అన్ అవర్.
1: యు కెనాట్ కంట్రోల్, కీప్ యువర్ మైండ్ స్టడీ ఫర్ ఎ మోమెంట్.
0: నీవు వ్యర్థం చేస్తున్నావు,
1: యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం లైక్ దిస్.
0: కనుక నీవు చేసే ప్రతి పని కూడాను భగవత్ కార్యంలే కాదని భావించు.
1: టేక్ ఎవ్రీ వర్క్ యాజ్ గాడ్స్ వర్క్.
0: ఇది సరి అయినటువంటి సులభమైనటువంటి సున్నితమైనటువంటి ఒక మార్గము.
1: దిస్ ఇస్ సాఫ్ట్, ఈజీ, కరెక్ట్, ఎగ్జాక్ట్ పాత్.
0: కనుక ఈజీ పాత్ ను వదిలిపెట్టి మనము ఎందుకు ఈ శ్రమలకంతా మనం గురి కావాలి?
1: లీవింగ్ దిస్ ఈజీ పాత్, వై డూ యూ ఫాలో రఫ్ టఫ్ పాత్?
0: నీ ఇంటి పనులు నీవు చేసుకుంటున్నావు, ఇవన్నీ కూడా భగవత్ కర్మలేగానే భావించు.
1: అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ అండ్ టేక్ ఇట్ అస్ డివైన్.
0: ఎక్కనగా భగవంతుడు నీ హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుకనే ఈ యొక్క దేహం అనేటువంటి దీనిలో ఏ కార్యం చేసినప్పటికీ తన ద్వారానే జరుగుతుండాలి.
1: So whatever you do with this body, take it that it is God who does it.
0: Chuche kanulanta kudunu tana dwarane chuchiga chudagalutundadi.
1: Eyes see because of God.
0: Chevulu kevalam loud speakers madhe kanipistunnayi kaani aa chevullo unnatundi oka divya shakti daivam yokka shaktiye.
1: The ears appear as loud speakers, but it's the divine power that's responsible for audition.
0: Kanuka mana indriyamulu anni kudunu daiva sambandhamainatundi oka karmendriyamuli.
1: So all our senses are divine.
0: కనుక ఏ ఇంద్రియములతో చేసినటువంటి పని అయినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినట్టుగా భావించాలి.
1: వాట్ ఎవర్ వీ మే డూ విత్ దీస్ సెన్సెస్, వీ షుడ్ డూ ఇట్ సో యు
0: ఎవర్ తృప్తి కోసం చేస్తున్నావు అని చక్కగా విచారం చేస్తే ఇది తన తృప్తి కోసమే చేస్తున్నాడు.
1: ఇఫ్ యు రియల్లీ ఎంక్వైర్ ఫర్ హూస్ సాటిస్ఫాక్షన్ యు ఆర్ డూయింగ్ ఇట్, తానంటే ఎవరు?
0: తానంటే ఎవరు?
1: హూ ఆర్ యు?
0: దేహమా తాను?
1: ఆర్ యు ద బాడీ?
0: కాదు.
1: నో,
0: దేహమే తానైతే దిస్ ఇస్ మై బాడీ అని ఎందుకు అనాలి?
1: ఇఫ్ యు ఆర్ ద బాడీ, దెన్ వై షుడ్ సే దిస్ మై బాడీ?
0: నీవే మనసైతే దిస్ ఇస్ మై మైండ్ అని ఎందుకు అనాలి?
1: ఇఫ్ యు ఆర్ ద మైండ్, వై షుడ్ యు సే
0: మై బాడీ మై మైండ్ అంటే ఈ మై అనేటువంటిది ఎవరు?
1: ఇఫ్ యు సే మై బాడీ మై మైండ్, దెన్ హూ ఇస్ దిస్ మై?
0: యు ఆర్ నాట్ ది బాడీ, యు ఆర్ నాట్ ది మైండ్.
1: యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ నాట్ ద మైండ్.
0: యు ఆర్ ది మాస్టర్,
1: యు ఆర్ ద మాస్టర్.
0: కనుక మైండ్ సెన్సెస్ బాడీ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్.
1: సో మైండ్ సెన్సెస్ బాడీ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
0: కనుక ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో కూడాను అంతా చేరి ఆత్మ చైతన్య స్వరూపమైనటువంటి భగవంతుడే చేస్తున్నాడు.
1: యు ఫైండ్ ద డివైన్ అవేర్నెస్, డివైన్ పవర్ వర్కింగ్ త్రూ దీస్ సెన్సెస్.
0: ఎందుకు ఈ చైతన్య స్వరూపమే ఇమిడి ఉంటుండాలి?
1: దిస్ డివైన్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కాన్షియన్స్,
1: కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక ఈ కాన్షియన్స్ అనేటువంటిది లేకుండా ఏ వ్యక్తి కూడాను ఏ ప్రాణి కూడాను ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ కాన్షియన్స్ నో లివింగ్ క్రీచర్ కెన్ లివ్ ఆన్ ఎర్త్.
0: కనుకనే సర్వులు ఎందుకు కూడాను ఈ కాన్షియన్స్ అండి చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు.
1: Therefore, in everyone, there is conscience who is God.
0: జగత్తంత కూడాను దైవ స్వరూపమే.
1: The entire universe is divine.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all.
0: చూసారా? కనుకనే భగవంతుడు ఎవరి ఎందు ఉన్నాడంటే అందరి ఎందు ఉంటున్నాడు.
1: If you say where is God, you will know that he is in all.
0: అయితే
1: however,
0: ఎందుకు కనిపించకూడదు?
1: Why don't you see him?
0: పిల్లలు మీకందరికీ తెలుసును,
1: all students
0: అనేక రకములైనటువంటి జపమాలలు ఉంటుంటాయి.
1: యు ఫైండ్ టాలిస్మన్ జపమాల,
0: కొన్ని తులసి జపమాలలు ఉంటుంటాయి.
1: యు ఆల్సో తులసి మాల,
0: కొన్ని లోటస్ సీడ్స్ జపమాల ఉంటుంటాయి.
1: అండ్ యు ఆల్సో ద మాల మేడ్
0: కొన్ని

0: రుద్రాక్ష జపమాలలు ఉంటుంటాయి.
1: సమ్ ఆర్ మేడ్ ఆఫ్ రుద్రాక్ష,
0: కానీ కొన్ని స్ఫటిక జపమాలలు ఉంటుంటాయి.
1: ఆల్సో మేడ్ ఆఫ్ క్రిస్టల్స్.
0: అన్నింటి ఎందుకు దారం ఒక్కటే చేరి ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ మే బి ద వన్ మేకింగ్ ఆఫ్ ది
0: రుద్రాక్ష, ఉన్నటువంటి ఒక దారము మనకు కనిపించదు.
1: యు డోంట్ ఫైండ్ ద థ్రెడ్ ఇఫ్ ఇట్స్ వన్ మేడ్ ఆఫ్ రుద్రాక్ష.
0: లోటస్ సీడ్స్ లో ఉండేటువంటి ఒక దారం మనకు కనిపించదు.
1: నార్ ద థ్రెడ్ ఆఫ్ వన్
0: తులసి పూసల యందు ఉండేటువంటి దారం మనకు కనిపించదు.
1: నాట్ ఇన్ ఆఫ్ తులసి,
0: కానీ స్ఫటిక యందు ఉండేటువంటి దారం మాత్రమే మనకు కనిపిస్తుంది.
1: బట్ ద వన్ మేడ్ అప్ ఆఫ్ క్రిస్టల్స్ విల్ హెల్ప్ యు నో ద థ్రెడ్.
0: అందరు కూడాను మానవాకారులే.
1: So all are human in form.
0: కానీ
1: బట్
0: అందులో ఎవరి పరిశుద్ధమైనటువంటి యొక్క స్ఫటికం వలె ఉంటున్నటువంటి హృదయం ఉందో అక్కడ మాత్రమే బ్రహ్మ అనే సూత్రము కనిపిస్తుంది.
1: బట్ ద వన్ విత్ ద ప్యూర్ అండ్ సీక్రెట్ హార్ట్ విల్ హెల్ప్ అస్ టు సీ ద థ్రెడ్ ఆఫ్ బ్రహ్మన్ విదిన్ యాజ్ సంథింగ్ లైక్
0: కనుకని సర్వులు ఎందు ఉండినటువంటిది బ్రహ్మ సూత్రమే. సూత్రం అనగా దారము.
1: So in everyone there is present this sutra of the principle of ability.
0: సర్వులు ఎందు చేరి ఉంటుండాలి.
1: This thread of Brahman is present in everyone.
0: కనుక మనము చూడాలనుకున్నప్పుడు మన హృదయాన్ని స్ఫటికంగా చక్కగా పరిశుద్ధమైన రీతిగా పెట్టుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ వీ షుడ్ మేక్ అవర్ హార్ట్స్ ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ క్రిస్టల్ క్లియర్.
0: పరిశుద్ధమైనటువంటి స్ఫటికంగా ఉండినప్పుడే ఇందులో బ్రహ్మతత్వం మనకు గుర్తింపజేయడానికి వీలవుతుంది.
1: ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ప్యూర్ లైక్ ఎ క్రిస్టల్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద బ్రహ్మన్ విదిన్.
0: ఈనాటి మానవుడు జపములు చేస్తున్నాడు, ధ్యానములు చేస్తున్నాడు, యోగాని కూర్చుంటున్నాడు, అనేక విధమైనటువంటి ఫిజికల్ ఇన్స్ట్రక్షన్స్ తో అనేక సహాయం చేసుకుని తర్వాత అనేక ఆసనాలు చేస్తున్నాడు.
1: టుడే మ్యాన్ హస్ బీన్ అండర్టేకింగ్ ద పెనెన్స్ మెడిటేషన్ యోగిక్ ఎక్సర్సైజ్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: మన యందు ఉన్నటువంటి యొక్క దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు పోవాలి.
1: వి షుడ్ సీ దట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ బ్యాడ్ యాక్టివిటీస్ బ్యాడ్.
0: మానవునకు ప్రధానమైనటువంటి సూత్రాన్ని అందించేటువంటిది రామాయణము, భాగవతము, భారతము.
1: ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రివీల్ టు అస్ బై దీస్ త్రీ టెక్స్ట్.
0: రామాయణము, భాగవతము, భారతాన్ని ఏమని పిలుస్తూ వచ్చారు పండితులు?
1: హౌ ఆర్ దే కాల్డ్ బై పండిట్?
0: కామ క్రోధ లోభములు అని పిలుస్తూ వచ్చారు.
1: దీస్ త్రీ సింబలైజ్ త్రీ క్వాలిటీస్. ద కామ డిజైర్,
0: రామాయణం కామము.
1: రామాయణ స్టాండ్స్ ఫర్ కామ డిజైర్.
0: అంటే ఏమిటి ఇంత పవిత్రమైనటువంటి చరిత్రను కామం అని చెప్తున్నారా అని మీరు విచారించవచ్చును, విచిత్రంగా వినవచ్చు.
1: యు మే టేక్ ఇట్ ఫనీ వెన్ వి కాల్ దట్ రామాయణ సింబలైజ్
0: ఈ రామాయణంకు మూల కారణము రావణుడే. రావణుని యొక్క కామమే ఈ యొక్క రామాయణానికి మూల కారణం. రామాయణం అంతా కూడా రావణి యొక్క దుర్గుణమే కూర్చుంటున్నాడు.
1: ఎంటైర్ రామాయణ స్పీక్స్ ఆఫ్ ద బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ రావణ, ద డిజైర్ ఆఫ్ రావణ.
0: కనుక కామము అనేటువంటి ఈ రామాయణంలో ఉన్నటువంటి రావణుడే.
1: సో రామాయణ సిగ్నిఫైస్ రావణ.
0: క్రోధం అనగా భాగవతము.
1: క్రోధ
0: ఈ భాగవతంలో ఏమిటి ఉంటుండాలి?
1: హిరణ్యకశిపుడు,
0: హిరణ్యాక్షుడు భగవంతుని పైన మహాక్రోధము.
1: హిరణ్యాక్ష ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్యూర్ అండ్ యాంగర్.
0: ఈ భగవంతుని పైన ద్వేషము, క్రోధము పూనినటువంటి వాడు కనుకనే హిరణ్యకశిపుడికి ఏమాత్రం కూడా ముందు వెనుక విచక్షణ జ్ఞానం లేకుండా దాన్ని కోల్పోయి ఆ యొక్క క్రోధం చేతనే సర్వమును కూడా కోల్పోయాడు.
1: హిరణ్యకశిపు హ్యాస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్ డిస్క్రిషన్. హి హాడ్ ఫుల్ హేట్రెడ్ అండ్ యాంగర్ ఫర్ గాడ్. దేర్ఫోర్
0: భాగవతం అనేటువంటిది హిరణ్యకశిపుని యొక్క చరిత్ర.
1: సో భాగవత ఈజ్ ద స్టోరీ ఆఫ్ హిరణ్యకశిపు.
0: భారతము,
1: భారత
0: ధర్మమూర్తులైన పాండవులకు సూదమను మోపడానికి కూడా అవసరం, ఈ స్థలం కావాల్సినంత స్థలం కూడా ఇవ్వలేకుండా పోయాడు దుర్యోధనుడు.
1: దుర్యోధన వాస్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఈవెన్ దట్ ఫ్రాక్షన్ లిటిల్.
0: ఇతనే లోభి.
1: హి ఇస్ వన్ ఆఫ్ మై మైజర్లీనెస్.
0: క్రోధ లోభము ఈ మూడే రామాయణ, భాగవతం, భారతానికి మూల కారణాలు.
1: దెర్ఫోర్ డిజైర్, యాంగర్, గ్రీడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
0: ఈ ముగ్గురు గతి ఏమైపోయింది.
1: వాట్ హ్యాపెన్ టు దెం అల్టిమేట్లీ?
0: రావణుని గతి ఏమైపోయింది?
1: వాట్ హ్యాపెన్ టు రావణ?
0: ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉండినటువంటి ఒక రావణుడు,
1: రావణ విత్ ఆల్
0: ఈ స్వల్పమైన అభిష్టానికి గురి అయిపోయి
1: బికాస్ యువర్ సబ్జెక్ట్ టు లో డిజైర్
0: తన రాజ్యమును, తన బంధువులను, తన సర్వస్వాన్ని కూడా కోల్పోయాడు.
1: హి లాస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ రిలేషన్స్ అండ్ ఎవ్రీథింగ్.
0: ఇంకా హిరణ్యకశిపుడు.
1: దెన్ హిరణ్యకశిపు,
0: హిరణ్యకశిపుడు దైవం పైన ద్వేషము, క్రోధము,
1: యాంగర్
0: హరి అనగా మండిపోయేటువంటి వాడు.
1: హిరణ్యకశిపుడి మూమెంట్ హియర్స్
0: కన్న కొడుకు పైన కూడా దయా దాక్షిణ్యం లేకుండా హింసలు పెడుతూ వచ్చాడు.
1: హి డిడ్ంట్ హావ్ ఎనీ కంపాషన్, కైండ్నెస్ ఫర్ హిజ్ ఓన్ సన్.
0: ఈ క్రోధం అనేది విచక్షణ జ్ఞానమే కోల్పోయింది.
1: హి హాడ్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: కట్టగడబడికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్డ్ అట్ ది ఎండ్?
0: తాను అన్ని విధముల కూడాను అపకీర్తి పాలైపోయి అన్ని విధాల భ్రష్టుడైపోయాడు. సర్వశక్తి ఉండుకున్నాడు.
1: అల్టిమేట్లీ హి గాట్ ద బ్యాడ్ నేమ్ అండ్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: పంచభూతములు కూడా హస్తగతం గావించుకున్నటువంటి వాడు
1: హిరణ్యకశిపు కుడ్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ఆల్ ద ఫైవ్స్ అండ్ ఫైవ్ ఎలిమెంట్
0: ఇన్ని సంపాదించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అక్వైరింగ్ ఆల్ దిస్?
0: ఏ మాత్రం కూడా విజయాన్ని సాధించలేకపోయాడు.
1: హి వాస్ నాట్ ట్రయంఫెంట్ ఫైనలీ.
0: ఇంకా లోభము,
1: దెన్ ది గ్రీడ్.
0: ఇంత దురాశతో ఉండినటువంటి యొక్క దుర్యోధనుడు,
1: దుర్యోధన టూ మచ్ ఆఫ్ డిజైర్ అంబిషన్,
0: ఈ దురాశ వల్లనే అన్ని విధముల అపజయాన్ని పొంది తన 100 మంది సోదరులు కూడా కోల్పోయాడు.
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ హీ లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్.
0: కానీ ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన, కృష్ణుని పైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ హీ హ్యాడ్ హేట్రెడ్ ఫర్ పాండవస్ అండ్ కృష్ణ ఆల్సో.
0: కృష్ణుని పైన విశ్వాసం ఉండినట్టుగానే నటించాడు, కానీ
1: హీ ప్రిటెండెడ్ యాస్ ఇఫ్ హి హస్ గాట్ ఫెయిత్,
0: విశ్వాసం లేదు.
1: నో ఫెయిత్ దేర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: పాండవుల పక్షం ఉంటున్నాడు అని చెప్పిన ఉద్దేశంతో కృష్ణుని పైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు దుర్యోధనుడు.
1: యాజ్ కృష్ణ వాస్ బై ది సైడ్ ఆఫ్ పాండవస్, దుర్యోధన డిడ్ నాట్ లైక్ దిస్.
0: ఈ మూవరు కూడాను దైవ ద్వేషులే.
1: ఆల్ ది త్రీ హెడ్ కంప్లీట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
0: కనుక కామక్రోధ లోభములు మూడు కూడాను దైవానికి ఒక ద్వేషులే.
1: Therefore, the desire, anger and greed.
0: ఇది పవిత్రమైనటువంటి పరతత్వమునకు ఒక ద్వారములు.
1: There are a sort of doors towards spirituality.
0: ఇవి నిరంతరం కూడాను మూయబడి ఉంటుంటాయి.
1: They are closed completely.
0: మోక్షమునకు పరమ శత్రువులు ఈ మూడే.
1: They are the enemies to liberation.
0: ఏమిటి ఈ మోక్షము?
1: What is this moksha liberation?
0: ఈ మోక్షం ఎక్కడ? కైలాసమా లేక స్వర్గమా? ఇంకే విధమై వైకుంఠమునందుందా?
1: Is it kailasa or vaikuntha or heaven?
0: కనుకనే ఈ మోక్షం అనగా ఏమిటి? మోహక్షయమే మోక్షము.
1: మోక్ష, ద లిబరేషన్ మీన్స్ మోహక్షయ, డిటాచ్మెంట్.
0: కనుక ఈ మన మోహాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటే అదే మనకు మోక్షం, ప్రత్యక్ష మోక్షం.
1: వెన్ వీ డెవలప్ దిస్ డిటాచ్మెంట్ ఇట్ ఈస్ డైరెక్ట్ లిబరేషన్, మోక్ష.
0: కనుకనే ఒకనొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు.
1: ఎట్ వన్ టైమ్ నారద ఆస్క్డ్ విష్ణు,
0: స్వామి
1: స్వామి,
0: నేను నిరంతరం కూడా మీ దర్శన నిమిత్తమై ఎక్కడ ఉంటే అక్కడంతా వస్తున్నాను.
1: స్వామి, ఐ కమ్ అండ్ విజిట్ యూ టు హ్యావ్ యువర్ దర్శన్.
0: కానీ సమయం లోపల ఎమర్జెన్సీ, ఏదైనా చాలా అవసరమైనటువంటి పని ఏర్పడుతుంది.
1: సపోజింగ్ దేర్ మే బి టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ, అర్జెన్సీ,
0: మిమ్మల్ని మీకు దర్శించాలనుకుంటే, మీకు వార్తను పంపించాలనుకుంటే మీది ఎక్కడ హెడ్ ఆఫీస్ అని అడిగారు.
1: ఇన్ ఆర్డర్ టు సీ యూ అండ్ సెండ్ ద మెసేజ్,
0: వైకుంఠ
1: ఆఫీస్,
0: కైలాసమా మీకు, స్వర్గమా మీకు, ఏది మీ యొక్క హెడ్ ఆఫీస్ అని చెప్పి అన్నారు.
1: వేర్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్? What is your head office? Vaikuntha or Swarga or Kailasa?
0: అప్పుడు విష్ణు చెప్పాడు, నారద నా అడ్రస్ నువ్వు రాసుకోమన్నాడు.
1: విష్ణు సెడ్, టేక్ డౌన్ మై అడ్రస్ నారద.
0: మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. నారద,
1: నారద,
0: ఈ వైకుంఠము, ఈ కైలాసము, ఈ స్వర్గము, ఇవన్నీ బ్రాంచ్ ఆఫీస్.
1: వైకుంఠ, కైలాస, హెవెన్, దే ఆర్ బ్రాంచ్ ఆఫీసెస్.
0: నా హెడ్ ఆఫీసు మద్భక్త,
1: మై హెడ్ ఆఫీస్,
0: నా ప్రియమైన భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో తత్ర తిష్ఠామి నారద, అక్కడ నేను ప్రతిష్ట అయ్యే ఉంటుంటాను.
1: వేర్ ఎవర్ మై డివోటీస్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ మై గ్లోరీ, ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
0: నేను ప్రొసెషన్ విగ్రహాన్ని.
1: ఇన్ అదర్ ప్లేసెస్ ఐఎమ్ లైక్ ఎ స్టాచ్యూ దట్ ఇస్ టేకెన్ ఇన్ ప్రొసెషన్. ఇన్ ప్రొసెషన్
0: కానీ తిష్ఠామి అన్నాడు, వశామి అని చెప్పలేదు. తత్ర తిష్ఠామి నారద,
1: హి సేస్ దట్ హి ఇన్స్టాల్డ్ హింసెల్ఫ్ దేర్.
0: కనుక నే ప్రతి ఒక్కరి హృదయం కూడాను భగవంతుని యొక్క నివాసమే.
1: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్
0: గాడ్. కనుక ప్రతి మానవుడు కూడాను నేను మానవుడును మానవుడని భ్రమించకండి.
1: సో నో వన్ షుడ్ టేక్ ఎనీవన్ ఫర్ ఎ సింపుల్ హ్యూమన్.
0: అందరూ దైవ స్వరూపం,
1: ఆల్ ఆర్ డివైన్.
0: ఏరో పాంచభౌతికమైన ఈ దేహమును అనుసరించడం చేత, ఈ ఉపాధి యొక్క భేదము చేతనే మనం మానవులుగా భ్రమిస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ద వెస్చర్ వీ హావ్ పుట్ ఆన్, వీ కన్సిడర్ అవర్ సెల్ఫ్ యాజ్ హ్యూమన్.
0: ఈ ఉపాధి భేదమును నీవు విస్మరించండి.
1: ఫర్గెట్ దిస్ బాడీ కాన్సెప్ట్.
0: ఉన్న సత్యాన్ని గమనించండి.
1: అండ్ నో ది ట్రూత్.
0: సత్య నిత్యాన్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని స్మరించండి.
1: ఆల్సో యూ థింక్ ఆఫ్ ద గాడ్ హూ ఇస్ ఎటర్నల్.
0: కేవలం జీవితమంతా కూడాను ఈ యొక్క భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైన దీని ఎందే కాలం గడపటం.
1: డోంట్ స్పెండ్ యువర్ లైఫ్ టైమ్ థింకింగ్ ఆఫ్ ది ఫిజికల్ ట్రాన్సిషన్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ లవ్.
0: అంతా తన యొక్క ప్రేమనే.
1: ఎవ్రీథింగ్ ఈజ్
0: స్వరూపం. అంటే స్వభావం ఒకటి రావచ్చును, స్వరూపం లేదు, స్వభావం లేదు, ప్రేమనే తాను, తానే ప్రేమ.
1: యూ కెనాట్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫార్మ్ ఆర్ టెంపర్మెంట్. ఇట్స్ ఓన్లీ లవ్.
0: ప్రేమకు రూపమే లేదు.
1: లవ్ హాజ్ నో ఫార్మ్.
0: ప్రేమ ప్రేమనే.
1: లవ్ ఇస్ లవ్.
0: కనుక నీ ప్రేమకు ఒక విధమైనటువంటి యొక్క పరిమితమే లేదు.
1: యు కెనాట్ put any limit.
0: ఒక సముద్రమైనకైనా ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఓషన్ హ్యాస్
0: ఒక ఆకాశమునికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఐ హ్యాస్ లిమిట్.
0: కానీ
1: బట్
0: ప్రేమకు పరిమితం లేదు.
1: లవ్ హ్యాస్ నో లిమిట్.
0: కనుకనే కర్ణాటక దేశం లోపల మల్లమ్మ అని ఒక పరమ భక్తురాలు ఉండేది. మల్లమ్మ ఏమి రెడ్డి మల్లమ్మ.
1: ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక దేర్ ఇస్ వన్ డివోటీ ఏమి రెడ్డి మల్లమ్మ.
0: నీలింగే నైదిలియ శృంగార శృంగార ఓ పరమాత్ముడా.
1: ఓ గాడ్.
0: నీలింగే నైదిలియ శృంగార. ఒక కులనకు తామరమే శృంగారము.
1: ఇట్ ఇస్ అ లోటస్ ఫ్లవర్ విచ్ ఇస్ అ డెకరేషన్ టు ద లేక్.
0: ఆ లేక్ లోపల ఆ తామర పుష్పమే లేకపోతే ఆ లేకు ఏమాత్రము శృంగారం లేదు.
1: విదౌట్ ఎ లోటస్ ఫ్లవర్ లేక్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్.
0: ఊరింగే ఆగరవే శృంగార. గ్రామానికి ఇందే శృంగారం.
1: ఫర్ ద విలేజ్ ద హౌసెస్ ఆర్ ద డెకరేషన్.
0: గగనకే చంద్రమనే శృంగార. ఆకాశమునకు చంద్రుడే చక్కని శృంగారం.
1: ఫర్ ద స్కై ద మూన్ ఇస్ ద బ్యూటీ.
0: చంద్రుడే లేకపోతే ఆకాశమునకు అందమే లేదు.
1: విదౌట్ మూన్ ద స్కై హ్యాస్ నో బ్యూటీ అట్ ఆల్.
0: సముద్రకే తెరయే శృంగార. సముద్రమునకు అలలే శృంగారం.
1: ఫర్ ద ఓషన్ వేవ్స్ ఆర్ ద బ్యూటీ.
0: నిమ్మ భక్తర నొసలిగే ప్రేమయే శృంగార. స్వామి నీ భక్తుల యొక్క తలరాతకు ప్రేమనే శృంగారం.
1: స్వామి ఫర్ యువర్ డివోటీస్ ఇస్ ద లవ్ దట్ వుడ్.
0: నీ ప్రేమ కంటే వారికి శృంగారం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డెకరేషన్ ఆఫ్ ద జ్యూవెల్ అదర్ దాన్
0: అలా ఉండేని సముద్రము.
1: ఓషన్ వితౌట్ వేవ్.
0: చంద్రుడు లేని ఆకాశము.
1: స్కై వితౌట్ ద మూన్.
0: కమలములు లేని కొలను.
1: లేక్ వితౌట్ లోటస్.
0: ఇవన్నీ కూడా ఏ విధంగా శృంగార రహితమైనటువంటివో ఆ విధంగానే నీ ప్రేమనే లేకపోతే ఈ జీవితమే శృంగార రహితమైపోతుంది.
1: ఆర్ థింగ్స్ వితౌట్ బ్యూటీ లైక్ వైజ్ ఎ డివోటీ వితౌట్ లవ్ ఈస్ ఆల్సో వన్ వితౌట్
0: బ్యూటీ. కనుకనే ప్రేమనే మనకు పెద్ద శృంగారము.
1: దేర్ఫోర్ ఇట్స్ లవ్ దట్ యాడ్స్ టు బ్యూటీ.
0: కనుకనే లవ్ ఈస్ గాడ్ లివ్ ఇన్ లవ్. ఈ ప్రేమనే దైవము.
1: లవ్ ఈస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
0: అందరినీ ప్రేమించు.
1: లవ్ ఆల్.
0: ఏమైనా ప్రేమ ఎదుటివాడిలో లేనప్పుడు నీ ప్రేమను వారికి పంచు.
1: If the other person is not having love, at least share your love with him.
0: Cheppanu ee prema anetundi diksuchika yantramu untadi.
1: This love is a compass.
0: Compass.
1: Compass.
0: Adi ekkada pettina gaani uttara disake chustuntadi.
1: You may keep it anywhere, it directs towards the north.
0: Adhe reethiga manam ee pani chesinappudikini
1: whatever you may do,
0: ఏమి చింతించినప్పటికీ,
1: whatever you may think,
0: ఏమి కోరినప్పటికీ,
1: whatever you may ask for,
0: ఏమి మనం ఆలోచించినప్పటికీ,
1: whatever you may think,
0: అదంతా కూడాను దైవం వైపునే ప్రయాణమైపోవాలి.
1: All should travel towards the direction of God.
0: మనం వ్యాపారం చేసి ఉద్యోగం చేసి ఏ విధంగా ధనమును మనం సంపాదిస్తున్నామో,
1: just as we earn money through business and undertaking a job,
0: అదే విధంగానే
1: లైక్
0: మన నిత్య జీవితంలో చేసే ప్రతి కర్మల యందు కూడాను ప్రేమను సంపాదించాలి. ప్రేమను సంపాదించాలి.
1: ఇన్ అవర్ ఎవ్రీ డే డే టు డే రొటీన్ వీ షుడ్
0: రిసీవ్ లవ్. ప్రేమ ఏ విధమైనటువంటి కూడాను పెరిగేది తరిగేది కాదు.
1: లవ్ నైదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
0: కనుక ఇది ఎప్పుడు కూడా ఈక్వల్ బ్యాలెన్స్ లో ఉంటుంటాయి.
1: ఇట్ మెయింటైన్స్ ఈక్వల్ బ్యాలెన్స్ కాన్స్టెంట్.
0: ఏమాత్రం వడ్డీ పెరగటమో వడ్డీ తగ్గటమో ఉంటుండదు.
1: ఇట్ డజంట్ ఇంక్రీజ్ నార్ డిక్రీజ్.
0: ఎప్పుడు కూడా సమత్వం గాని పూర్ణ మద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే. ఇటువంటి పూర్ణ స్వరూపమైనటువంటిది ఈ ప్రేమ.
1: The love remains full all the time.
0: పూర్ణ ప్రేమయందే పుట్టును దైవంబు. ఈ పూర్ణ ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడే పుడతాడు భగవంతుడు.
1: Where there is total love, full love, you find God there.
0: అక్కడే కాదు అప్పుడే పుడతాడు.
1: Not only that, he is born there only.
0: ఇంత దైవత్వం అనగా ఎంత సులభమైనటువంటిదో మీకేం తెలియదు.
1: You don't understand how easy the divinity is. Way to divinity is so easy.
0: ఒక పుష్పం రేఖనైనా కొంచెం నలపడానికి కొంచెం కష్టం అవుతుంది.
1: You may find it difficult even to just pressure.
0: కానీ భగవంతుని పొందటం అంతకంటే సులభం.
1: But earn God's grace is much easier than that.
0: వెన్ననైనా కూడా నలపడం కొంచెం కష్టం అవుతుంది.
1: It may be difficult to handle the butter.
0: భగవంతుని చూడటం అంతకంటే సులభం.
1: To see God is easier than that.
0: ఇంత ఈజీ పాత్ ను,
1: is an easy path.
0: ఇంత సులభమైన మార్గాన్ని మనం ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు?
1: వై డోంట్ వీ ట్రై టు నో వెన్ దట్ ఇస్ ఈజీ పాత్.
0: మన భావములే దీనికి మూల కారణము.
1: అవర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: భగవంతుడు ఎక్కడో ఉంటున్నాడు అతన్ని పొందడానికి చాలా కష్టము, ఎంత తపస్సు చేయలను, ఎన్ని విధమైన విచారం చేయలను అని మనలో మనం ఈ భావములే మనం భ్రమింపచేస్తున్నాయి.
1: వీఆర్ డెల్యూటెడ్ బై అవర్ థాట్స్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ సమ్వేర్ ఎల్స్ అండ్ వీ షుడ్ టేక్ టు పెనెన్స్.
0: భగవంతుడు ఎక్కడనో లేడు,
1: గాడ్ ఈస్ నాట్ సమ్వేర్,
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: హీస్ ఎవ్రీవేర్,
0: సర్వత పాణిపాదం,
1: హీస్ ఎవ్రీవేర్,
0: సర్వతోటి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి వాడిని వెతికేది ఎందుకు?
1: వెన్ ఈస్ ఎవ్రీవేర్ వై డు యూ సర్చ్ ఫర్ హిమ్?
0: కనుక వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: మనం చూడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సీ.
0: చూచేదంతా కూడా చర్మ చచ్చువులే.
1: వాట్ ఆల్ యూ సీ,
0: ఈ చర్మ చచ్చువు అంతా కూడా బాహ్య ప్రపంచానే చూస్తున్నాయి.
1: ద ఫిజికల్ ఐ విల్ లుక్ ఎట్ ది
0: బాహ్య ప్రపంచం. భగవత్ స్వరూపమే.
1: ద వరల్డ్ ఈస్ ది డివైన్.
0: పశ్చన్న పిచాన పశ్యతి మూఢో, మూఢో మూఢో, ఓ మూఢుడా, పశ్చన్న పిచాన పశ్యతి మూఢో, చూస్తున్నదంతా కూడా భగవత్ స్వరూపమే.
1: ఓ ఫూల్, వాట్ ఆల్ దట్ యు సీ ఈజ్ ఓన్లీ డివైన్.
0: ఈ శిరస్సులన్నీ కూడా విశ్వ విరాట స్వరూపములే.
1: ఆల్ ది హెడ్స్ సింబలైజ్ కాస్మిక్ ఫామ్.
0: మీరు దృశ్య కల్పితమైన యొక్క రూపనామం పైన పెట్టుకుని మీరంతా మనుషులుగా భావిస్తున్నారే కానీ నిజముగా ఆ దృష్టిని దైవంగా భావించేది అదే దైవంగా మారిపోతుంది.
1: యు గో బై దిస్ పాసింగ్ ట్రాన్సియంట్ వరల్డ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ డివైన్.
0: కనుక నీ దృష్టి దోషమే కానీ సృష్టి దోషమే మాత్రము లేదు.
1: మిస్టేక్ లైజ్ ఇన్ యువర్ విజన్, నథింగ్ టు ది క్రియేషన్.
0: దృష్టిలో ఉన్నది దోషము.
1: మిస్టేక్ లైజ్ ఇన్
0: ఎలాంటి కలర్ అద్దాలు వేసుకుంటే అలాంటి కలర్ గా కనిపిస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాస్,
0: ద్వేషంతో చూడు ద్వేషంగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యు లుక్ విత్ హేట్రెడ్ యు విల్ ఫైండ్ ఇట్ దేర్ ఎగ్జాక్ట్లీ.
0: ప్రేమతో చూడు ప్రేమగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యు లుక్ విత్ లవ్ ఎవ్రీథింగ్ విల్ బి లవింగ్.
0: భావం తద్భవతి.
1: As is the feeling, so is the experience.
0: కనుక మన భావములే మనకు ఆ విధంగా కనిపిస్తుంటాయి.
1: So it's only our feelings that reflect.
0: అందరూ భగవత్ స్వరూపులే.
1: All are the forms of divine.
0: ఆ విధమైనటువంటి ఒక ఈక్వల్ థాట్ అనగా ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
1: We should have that equal mindedness, the feeling of oneness.
0: ప్రేమ ఎందుండినటువంటి ఒక శక్తి సామర్థ్యం మరి ఏ దీని ఎందు పెద్ద ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, స్టార్ బాంబు ఏమైనప్పటికీ దాంట్లో లేదు.
1: The mighty, magnificent power latent in love is not noticed in hydrogen bomb.
0: ప్రేమ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
1: You can achieve anything to any extent.
0: ఇంతమంది ఎంత ఇక్కడ ఆవేశించారు, ఇక్కడ ప్రవేశించారు.
1: So many of you have assembled here.
0: వీరందరికీ ఏమి కారణము?
1: What is this main cause?
0: ఒక్క ప్రేమనే ఈ అన్నిటికీ మూల కారణము.
1: It is only the love that has drawn all of you to Swami.
0: మీ అందరికీ స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ, స్వామికి మీ పైన ఉన్నటువంటి ప్రేమని ఇంతమందిని ఇక్కడ ప్రవేశపెట్టింది.
1: యువర్ ఇంటెన్స్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యు ఆల్ హియర్ అండ్ అసెంబుల్ హియర్.
0: లేకపోతే మీకు ఎవరికి ఏమి ఇన్విటేషన్ పంపించారు?
1: హావ్ యు రిసీవ్డ్ ఎనీ ఇన్విటేషన్? నో,
0: లేదే,
1: నథింగ్.
0: ఈ ప్రేమనే అన్నింటినీ కట్టివేస్తుంటుండాలి.
1: వీఆర్ ఆల్ బౌండ్ బై హిస్ డివైన్ లవ్.
0: కనుకని ప్రేమను పెంచుకోండి.
1: Develop this love.
0: ప్రేమతో సంభాషించండి.
1: Talk with love.
0: ప్రేమతో పనులు చేయండి.
1: Work with love.
0: ప్రేమతోనే చింతించండి.
1: And think with love.
0: ప్రేమతోనే సర్వ విధమైన కర్మలు ఆచరించండి.
1: Do every action with love.
0: ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
1: There is no other easier path than this.
0: ఏదో కనుమ జపమాల దిప్పుతుంటే ఏదో జపం చేస్తున్నామని అనుకుంటాము.
1: You think that you are doing japa by just going around this
0: talisman. చేతులో జపము, చెవులు, మంగళిల్లు, శాఖలిల్లు పైన పోతుంటారు.
1: You have this japamala on hand, the talisman, and think of the barber mentally.
0: ధ్యానంలో కూర్చుంటాము,
1: యు సిట్ ఫర్ మెడిటేషన్,
0: కానీ వంటింటి లోపల మాడిపోతున్నటువంటి కూరలంతా వాసన వస్తుంటాయి.
1: బట్ యుల్ బి థింకింగ్ ఆఫ్ ఆల్ ది కర్రీస్ ప్రిపేర్డ్ దేర్ ఆన్ ద ఫ్రైయింగ్ ప్యాన్.
0: ఇది ఆ మనం చేసే ధ్యానము?
1: ఇస్ దట్ ద మెడిటేషన్?
0: ఇది ఆ మనం చేసేటువంటి జపము?
1: ఇస్ దట్ ద జప?
0: కాదు.
1: నో.
0: జపం ఏమిటి? భగవంతుడు నాలో ఉన్నాడు, నేనే భగవంతుడు, నేనే భగవంతుడు, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఇదే నిజమైన జపము.
1: ది ట్రూ జపర్, ద పెనెంట్, సేస్ టు థింక్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ మీ, దట్ ఐఎమ్ గాడ్.
0: ఇంకా ధ్యానం ఏమిటి?
1: వాట్ ఇస్ మెడిటేషన్?
0: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి,
1: ఐఎమ్ బ్రహ్మన్, ఐఎమ్ బ్రహ్మన్.
0: కనుక ఇంతకంటే సులభమైన మార్గము ఏ వేదం కూడా బోధించలేదే.
1: నథింగ్, నో అదర్ సీక్రెట్ టెక్స్ట్.
0: అన్ని వేదములు కూడాను అహం బ్రహ్మాస్మి,
1: అహం బ్రహ్మాస్మి,
0: తత్వం అసి,
1: తత్వం అసి,
0: నీవు నేను, నేను నీవే,
1: దట్ వాట్ ఐఎమ్ యు.
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: మనలో ఉన్నటువంటి ఈ యొక్క కాన్షియన్స్ అనేటువంటిది ఒక బ్రహ్మ.
1: దిస్ కాన్షియన్స్ ఇస్ బ్రహ్మ.
0: కనుక నేనే నాలోనే ఉంటున్నా సర్వము.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ మీ.
0: అన్నిటినీ చేసిన తర్వాత మరి ఇంకొక వేదం చెప్తుంది, అయం ఆత్మ బ్రహ్మ, అయామ ఆత్మ అండ్ అయాం బ్రహ్మ.
1: అనదర్ వేద టెల్స్ యూ అయం ఆత్మ బ్రహ్మ, ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: ఆ వర్డ్స్ లోనే, ఆ పదములలోనే మనకు కనిపిస్తుంటుండాలి సత్యం.
1: ది వెరీ వర్డ్స్ స్పీక్ ఆఫ్ దిస్ ట్రూత్.
0: కానీ ఈ పదములను ఈ పండితులు దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి పట్టి మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటాం.
1: Pandits with all their pedantry and jugglery will confuse us that so as to use the very
0: confusion,
1: faith.
0: Don't
1: spoil your mind by this.
0: సులభమైన మార్గము, సున్నితమైనటువంటి మార్గము, అది మధురమైనటువంటి మార్గము, అది ఆనందమయమైనటువంటి మార్గము. ప్రేమ ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: Easy path, soft way, sweet path, blissful path is only love, love, love alone.
0: Prema mudita manase kaho Rama Rama Rama Rama Rama Rama.

0: నేను పుణ్యము కాదు పాపము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ మెరిటోరియస్ యాక్ట్ నార్ ఎ సిన్.
0: నేను సౌఖ్యము కాదు దుఃఖము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ హ్యాపీనెస్ నార్ సారో.
0: నేను మంత్రము కాదు తీర్థము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ ఎ మంత్ర నార్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: నేను భోక్తను కాదు కర్తను కాదు.
1: నైదర్ ఐ ఆమ్ పార్టేకింగ్ నార్ ఆమ్ ఐ డూయింగ్.
0: నేను సచ్చిదానంద స్వరూపమైన సత్యం శివం సుందరం.
1: ఐ ఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద ట్రూత్ ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మంత్రము ప్రతి వ్యక్తికి కూడాను సంబంధించినటువంటిది.
1: దిస్ పర్టిక్యులర్ మంత్ర ఈజ్ అప్లికబుల్ అండ్ రిలెవెంట్ టు ఎవ్రీ పర్సన్.
0: ప్రపంచములో మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ సుఖానంద నిమిత్తమై మానవుడు అహోరాత్రములు అనేక శ్రమలు పడి ఈ సుఖానందమును సంపాదించుకున్నట్టుకై కృషి చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ సీజ్లెస్ ఎఫర్ట్స్ డే ఇన్ అండ్ డే అవుట్ ఇన్ ద వరల్డ్ సీకింగ్ దిస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: అన్ని రంగములు యందు మానవుడు ఆశించున్నది రెండు.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్,
0: సుఖ ప్రాప్తి, దుఃఖ నివృత్తి.
1: దట్ ఈస్ గెటింగ్ జాయ్ అండ్ అవాయిడింగ్ సారో.
0: ఒకటి సుఖప్రాప్తి, రెండవది దుఃఖ నివృత్తి.
1: ద ఫస్ట్ వన్ ఈస్ ది అక్వైరింగ్ ఆఫ్ జాయ్, ది సెకండ్ వన్ ఈస్ అవాయిడింగ్ సారో.
0: మానవుడు సుఖాన్ని కోరటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఇన్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఆల్వేస్ జాయ్?
0: మానవుడు నిరంతరము ఆనందమును ఆశించుటలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ బ్లిస్ ఆల్వేస్?
0: ఇది కేవలము ఆధ్యాత్మికమునందే కాక వైజ్ఞానమునందు కూడాను దీనికి అనేక ఆధారములుంటున్నవి.
1: దే యూ కెన్ ఫైండ్ బేసిస్ నాట్ మెర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ లాంగ్వేజ్ బట్ ఈవెన్ ఇన్ సైంటిఫిక్ టర్మ్స్.
0: మానవుడి యొక్క స్వభావము స్వరూపము ఆనందమే.
1: మ్యాన్స్ నేచర్ అండ్ వెరీ ఫార్మ్ ఈజ్ బ్లిస్.
0: అతను సుఖస్వరూపుడు,
1: ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుఖ.
0: తన స్వభావమైనటువంటి యొక్క ఆనందమును సుఖమును ఆశించుటలో అతనికి అధికారం ఉన్నది.
1: హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ విచ్ ఈస్ హిస్ వెరీ నేచర్.
0: అతని స్వరూపమే అది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్ దట్.
0: చక్కెర సహజంగా తీపిగా ఉంటాడు.
1: షుగర్ ఈజ్ నేచురలీ స్వీట్.
0: ఈ తీపి చక్కెర యొక్క స్వభావము.
1: దిస్ స్వీట్నెస్ ఈజ్ ఇట్స్ వెరీ నేచర్.
0: చక్కెర తన స్వభావం అనేటువంటి తీపినే కోల్పోయినా అది చక్కెరే కాదు.
1: ఇఫ్ స్వీట్నెస్ ఈజ్ లాస్ట్ బై షుగర్ ఇట్ కెనాట్ బి కాల్డ్ షుగర్ అట్ ఆల్.
0: విచ్చిన గులాబీ పుష్పము పరిమళాన్ని అందిస్తుంది, సుగంధాన్ని అందిస్తుంది.
1: ది బ్లాజమ్డ్ రోజ్ ఫ్లవర్ స్ప్రెడ్స్ ఫ్రాగ్రెన్స్.
0: ఈ గులాబీ పుష్పమునకు ఇది స్వభావము.
1: ఫ్రాగ్రెన్స్ ఈజ్ ది వెరీ నేచర్ ఆఫ్ రోజ్.
0: అదే విధముగానే మానవుడు సుఖమును ఆనందమును కోరుట లోపల ఒక వారి యొక్క స్వభావమే కనుక దాని కోరుటలో అధికారం ఉన్నది.
1: సిమిలర్ ఈజ్ ద కేస్ ఆఫ్ మ్యాన్. యాజ్ మ్యాన్స్ నేచర్ ఇస్ జాయ్ అండ్ బ్లిస్, హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్.
0: మానవుని యొక్క స్వభావమైన సుఖానందములే కోల్పోయిన తాను మానవుడే కాదు.
1: ఇఫ్ హీ సీజెస్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ హీ కెనాట్ బి కాల్డ్ ఎ మ్యాన్ అట్ ఆల్.
0: కనుక మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించి తాను సుఖము కోరిక లోపల ఉండినటువంటి యొక్క రహస్యాన్ని కూడాను తాను అర్థం చేసుకోవాలి.
1: రియలైజింగ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్, మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ యాజ్ టు వై హీ కంటిన్యూస్లీ సీక్స్ జాయ్ అండ్ బ్లిస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సహజమునకు విరుద్ధమైనటువంటి స్థితి ఎందు అది మనకు విచిత్రంగాను వికారంగాను రూపొందుతుంది.
1: ఎవ్రీథింగ్ విచ్ ఈస్ కాంట్రరీ టు నేచర్ లుక్స్ రాదర్ సర్ప్రైజింగ్ అండ్ క్రూకెడ్.
0: మనము మార్గములో నడుస్తున్న సమయంలో అదే మార్గం నందు ఏదో ఒక వ్యక్తి చాలా దుఃఖిస్తూ ఉంటాడు.
1: సపోజ్ యు ఆర్ టేకింగ్ ఎ వాక్ ఆన్ ద రోడ్, యు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ ఈజ్ రాదర్ సాడ్.
0: కానీ అటు ఇటు పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను నిలిచి అది దుఃఖమునకు కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు.
1: ఎవ్రీ వాకర్ బాయ్ స్టాప్స్ అట్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ వై ఆర్ యు సాడ్.
0: ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను ఆ దుఃఖించే వ్యక్తిని ప్రశ్నించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమి,
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ పాసర్ బై ఆస్కింగ్ హిమ్ వై ఆర్ యు సాడ్.
0: మానవునికి దుఃఖం స్వభావం కాదే.
1: Sadness is not natural.
0: స్వభావం కానటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి అని తెలుసుకోవటమే ఈ యొక్క ప్రజల యొక్క అభిలాష.
1: పీపుల్ ఆర్ ఆస్కింగ్ హిమ్ యాజ్ టు వై హీ సాడ్ బికాస్ సాడ్నెస్ ఈజ్ నాట్ నేచురల్ టు మ్యాన్, దేర్ఫోర్ దే వాంట్ టు ఫైండ్ అవుట్ ది రీజన్.
0: కనుకనే అతని స్వభావం కానటువంటి దానిని అనుపిస్తున్నటువంటిది చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఒక ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు.
1: ఎవరీ పర్సన్ హూ సీస్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ న్యాచురల్ పుట్స్ ఎ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్.
0: అదే బజారు ఎందు మరొక వ్యక్తి ఆనందంగా నవ్వులాడుతూ ఉంటాడు.
1: సపోజ్ దేర్ ఈస్ అనదర్ పర్సన్ హూ ఈస్ రాదర్ జాయస్,
0: ప్రసన్నుడై ఉంటాడు.
1: హీఈస్ ఎక్స్ట్రీమ్లీ చేర్ఫుల్.
0: అతన్ని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదే అని ప్రశ్నించరే.
1: నో వన్ వుడ్ ఆస్క్ హిమ్ యాజ్ టు వై సార్ వై ఆర్ యు నాట్ క్రయింగ్ వై ఆర్ యు నాట్ సాడ్.
0: ఇతను ఆనందము ప్రసన్నత ఇతని యొక్క స్వభావం.
1: చియర్ఫుల్నెస్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఈజ్ హిస్ వెరీ నేచర్.
0: ఈ స్వభావమునకు ఎట్టి ఆశ్చర్యము ఉండదు.
1: నో వన్ ఎక్స్ప్రెసెస్ సర్ప్రైజ్ వెన్ ఎనీథింగ్ ఈజ్ న్యాచురల్.
0: అస్వభావమునకే ఆశ్చర్యం.
1: Surprise is expressed only when there is something unnatural.
0: Kanuka aanandamu sukhamu aneetundi manavuni yokka swabhavam ani manavudu gurtinchalekapothunnadu.
1: Man has not been able to recognize that bliss and joy are his very nature.
0: Karanam emanaga ee aananda sukhamunu andinche nimittamai andukune nimittamai ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఏర్పడినాయి.
1: దిస్ బాడీ సెన్సస్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ గివెన్ టు మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్.
0: అయితే దురదృష్టవశాత్తు ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులందు దోషములు చేరిపోవటం చేతనే తన యొక్క స్వభావమును తన యొక్క స్వరూపమును మరచి మానవుడు విచారంలో మగ్నుడవుతున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ defects have established themselves with reference to the body, the senses, the mind and the intelligence. Therefore he is put to all sorts of inconvenience and grief.
0: Dehamunu raga dveshamulu aneetunte malinyam kappabadindi.
1: Body is covered by likes and dislikes.
0: Indriyamulanu bhoga bhagyamulu aneetunte oka malinyam kappabadindi.
1: The senses are covered by the luxuries and indulgence.
0: ఈ మనస్సును రెండింటి చేతను కప్పబడింది, అనగా రాగద్వేషములు భోగ భాగ్యములు అనేటువంటి ఈ నాలుగింటి చేతను కప్పబడింది.
1: Mind is covered by all the four, the attachment and hatred and the luxuries and indulgence.
0: కనుకనే మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
0: ఈ భౌతికమైన లౌకికమైన భోగ భాగ్యములు సుఖ సంతోషములే తన యొక్క ఆధారములని తన స్వరూపమని విశ్వసిస్తున్నాడు.
1: He is believing wrongly that this physical and worldly wealth, comforts are his very nature and his very form.
0: ఇవి కేవలము కదిలిపోయేటువంటి మేఘములు.
1: All these worldly things are like passing clouds.
0: ఇందులో ఒక్క మేఘము కూడాను శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
1: Not even one cloud is going to be permanent.
0: కానీ సుఖానందములు శాశ్వతమైనటువంటివి.
1: But joy and bliss are permanent.
0: కనుక మానవుడు తాను భుజించేటువంటి ఆహారం వల్ల ఈ రాగద్వేషములు భోగ భాగ్యములు అభివృద్ధి అవుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించే ప్రాచీనులు దీనికి ఒక చక్కని రాజమార్గమును కనిపెట్టారు.
1: ద ఏన్షియన్స్ రియలైజ్డ్ దట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ పార్టేకన్ బై మ్యాన్ హీ సబ్జెక్టెడ్ టు లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఆల్సో ద లగ్జరీస్ అండ్ aspiration for wealth etc. They have found out a way out.
0: Bhujinchutaku puramu konni prochanala cheta aaharamunu parisuddhi gavinchukuneetunti varu.
1: They used to adopt certain measures to purify the food by spilling water around it.

0: Food is Brahma and Raso Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: It is Maheshwara who partakes this.
1: Annam Brahma Raso Vishnu.
0: The solid food is Brahma.
1: Bhujinchetunte annamu Brahmato samanam.
0: The food partaken is equal to Brahma.
1: Rasamu deeni yokka essence antaru. Anaga trage neeru inka anek rakamainatundi bhujinchetundi padarthamulu yokka saramulu idi Vishnu swaroopam annaru.
0: The water and the essence of all the foods taken is the very form of Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: The God who is partaking is Maheshwara.
1: Anaga memu bhujinchetunte annamu shashvatamainatunte anandanni andinchali.
0: That means the food which we are partaking must give us permanent joy and bliss.
1: Ani denito prochimpabadutundadi.
0: And with what were you doing prochana?
1: Rutam satyamuto prochimpabadutundadi.
0: It was done with rutam and satyam.
1: Kanuka o Brahma Vishnu Maheshwara swarupulaina trikalagnana triloka swarupulu trimurtulainatundi meeru ఈ రుతం సత్యం యొక్క స్వభావాన్ని మాకు అందించండి.
0: ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర, హూ ఆర్ ది ట్రినిటీ అండ్ హూ రిప్రజెంట్ ది త్రీ టైమ్స్, యూ బ్లెస్ అస్ విత్ ది రుతం అండ్ సత్యం.
1: రుతం అనేటువంటిది మాలో అభివృద్ధి పరచాలి.
0: మే రుతం గ్రో ఇనస్,
1: అనగా త్రికరణ శుద్ధిని గావించాలి.
0: దట్ మీన్స్ లెట్ అస్ హ్యావ్ ది ప్యూరిటీ ఆఫ్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
1: సత్యం ఆచరణ యందు అనంతరము ఉంటుండాలి.
0: ఇన్ అవర్ ప్రాక్టీస్ మే వి అబ్జర్వ్ ట్రూత్.
1: ఈ విధమైనటువంటి ఆహారమును రుతంగా సత్యంగా మార్చుకునే నిమిత్తమై ఆహారమును ప్రోత్సహించి పవిత్రము గావించి ప్రసాదంగా స్వీకరించేటువంటి వారు.
0: దే యూస్ టు ఆఫర్ ప్రోక్షణ అండ్ ప్యూరిఫై ది ఫుడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ది ఫుడ్ ఇన్ టు రుతం అండ్ సత్యం.
1: కానీ ఈనాటి మానవుడు మేధాశక్తినే ప్రధానంగా ఉంచుకొని ఈ రుతం సత్యం అనేటువంటి దానిని విస్మరించి మేధాశక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు ఈ జగత్తునందు అని విర్రవీగుతున్నారు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్, థింకింగ్ దట్ ఇంటెలిజెన్స్ అలోన్ ఈజ్ సుప్రీం అండ్ రుతం సత్యం ఆర్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్.
1: శంకరాచార్యుల వారు దిగ్విజయాత్ర చేసే సమయం నందు మండన మిషన్తో వాదన ఏర్పడింది.
0: వెన్ శంకరాచార్య వెంట్ ఆన్ ఎ టూర్ ఆఫ్ విక్టరీ, హీ హ్యాపెన్ టు ఆర్గ్యూ విత్ మండన మిశ్ర.
1: ఈ యొక్క వాదన మేధాశక్తి యొక్క ప్రమాణమును ప్రకటించే నిమిత్తం.
0: ది ఆర్గ్యుమెంట్ వాస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ది స్పెషాలిటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, మేధాశక్తి.
1: అక్కడ వీరిద్దరి యొక్క వాదనలో జయాపజయములు నిందించేటువంటి అధికారము ఒకరికి ఉండాలి.
0: దేర్ షుడ్ బి వన్ పర్సన్ హూ కెన్ జడ్జ్ అండ్ ఆఫర్ ది డెసిషన్.
1: కనుక శంకరాచార్యులకు మండన మిశ్రులకు మధ్యలో ఈ జయాపజయములు నిర్ణయించేటువంటి అధికారం కల వ్యక్తి ఎవరు అని విచారణ చేశారు.
0: దే లుక్డ్ ఇన్ టు ఫైండ్ అవుట్ హూ హ్యాస్ దట్ అథారిటీ టు డిసైడ్ హూ ఈజ్ విక్టోరియస్ అండ్ హూ ఈజ్ డిఫీటెడ్ బిట్వీన్ దెమ్.
1: సర్వవిధములా యోచించి సత్యవాణి, పవిత్ర హృదయులు, దివ్యమైన భావము, ఋత సంపత్తు కలిగినటువంటి యొక్క శ్రద్ధ, స్థిరత్వము కలిగినటువంటి యొక్క ఉభయ భారతిని ఈ నిర్ణయాన్ని చేయడానికి జడ్జిగా నిర్మించాడు.
0: దే డిసైడెడ్ ఉభయ భారతి యాజ్ ది జడ్జ్, యాజ్ హీ హ్యాడ్ ది ట్రూత్, sacred heart, pure heart, and he was full of rut and faith.
1: Buddhi anaga kevalam aasakti sthirattamu ఈ రెండింటితో కూడినటువంటి యొక్క ఋతము, ఈ యొక్క ఉభయ భారతి యొక్క స్వభావం.
0: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ ఉభయ భారతి హూ వాజ్ నోన్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్ బికాస్ హీ హ్యాడ్ ఫెయిత్ అండ్ హీ హ్యాడ్ ది ఋతం.
1: ఈ ఉభయ భారతి ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఉభయ భారతి?
1: మండన మిశ్రుని భార్య.
0: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండన మిశ్ర.
1: శంకరాచార్యునకు ఈ మండన మిశ్రునకు వాదము జరుగుతున్నప్పుడు ఎవరైనా లోకములో తన భార్యనే జయాపజయములు నిర్ణయించమని ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళు కోరటారా?
0: కెన్ దెర్ బి అనదర్ ఇన్స్టెన్స్ ఇన్ ద వరల్డ్ వేర్ ఇన్ ది వెన్ దెర్ ఇస్ ఎన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ వన్ పార్టీ కెన్ ఆస్క్ ఫర్ ది వైఫ్ ఆఫ్ ది ఆపోజిట్ పార్టీ?
1: ఒకవేళ నిర్ణయించుకుంటే తన యొక్క భర్త వైపునే విజయాన్ని సాధించాలని కోరుతుంది, కానీ సమత్వముతో, దివ్యత్వముతో, పవిత్రతతో సమత్వాన్ని భావించి నిర్ణయించేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
0: ఇట్ ఈస్ రేర్ టు కమ్ అక్రాస్ పీపుల్ హూ వుడ్ ఎంజాయ్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, జస్టిస్ వెన్ దే హావ్ టు డిసైడ్ అబౌట్ దేర్ ఓన్ హస్బెండ్స్.
1: అనగా శంకరాచార్యుని యొక్క స్వభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ శంకరాచార్య?
1: మేధాశక్తి కంటే బుద్ధి యొక్క శక్తి చాలా ఉత్కృష్టమైనటువంటిదని, శక్తివంతమైనటువంటిదని భావించి ఆ యొక్క ఉభయ భారతిని నిర్ణయం చేశాడు.
0: శంకరాచార్య డిసైడెడ్ ఉభయ భారతి టు బి ది జడ్జ్ బికాస్ హీ అండర్స్టూడ్ దట్ ది పవర్ ఆఫ్ బుద్ధి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద పవర్ ఆఫ్ మేధస్.
1: కనుక మేధస్సు కంటే బుద్ధి చాలా శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి విద్యార్థులు.
0: Therefore, students have to realize that the power of intelligence, that is buddhi, is far
1: సామాన్యంగా భావించేటువంటి బుద్ధి కాదు ఇది.
0: This is not the type of buddhi which is ordinarily understood.
1: Asta 8 swastha అనేటువంటి ఆసక్తి స్థిరత్వము కూడినటువంటి యొక్క శాంతియే ఈ బుద్ధి.
0: ది రియల్ ఇంటెలిజెన్స్ బుద్ధి ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆసక్తి అండ్ స్టెడీనెస్.
1: ఋతము, సత్యము రెండింటితో ఏకీభవించినటువంటి యొక్క శుద్ధమే ఈ బుద్ధి.
0: దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ది అసోసియేషన్ ఆఫ్ ఋతం అండ్ సత్యం, ట్రూత్.
1: ఇంకా యోగము, మహత్తరమైన శక్తి, మహత్తత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క పవిత్రమే ఈ యొక్క బుద్ధి.
0: దిస్ బుద్ధి ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద ప్యూరిటీ అండ్ ది సేక్రెడ్నెస్ అసోసియేటెడ్ విత్ యోగ అండ్ మహత్తత్వ.
1: బుద్ధి అనగా కేవలం ఆలోచన శక్తి మాత్రమే కాదు.
0: బుద్ధి హియర్ డజంట్ రెఫర్ టు మియర్లీ థింకింగ్ పవర్.
1: కేవలం విచారణ శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ పవర్ ఆఫ్ డెలిబరేషన్.
1: కేవలం వివేక శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కేవలం విజ్ఞాన శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ సైన్స్.
1: విచక్షణ శక్తితో కూడినటువంటి విచారణ శక్తి.
0: ఇట్ ఈస్ దట్ పవర్ ఆఫ్ థింకింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ వాదనను పురస్కరించుకుని ఉభయ భారతి మండలి మిశ్రుని ఓటమికి అంగీకరించింది.
0: ఉభయ భారతి అగ్రీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీట్.
1: అనగా తన భర్తనే ఓడిపోయినట్టుగా అంగీకరించింది.
0: ఆఫ్టర్ సీయింగ్ ది ఆర్గ్యుమెంటేషన్ షీ డిసైడెడ్ హర్ ఓన్ హస్బెండ్ వాజ్ డిఫీటెడ్.
1: ఇది సత్య ఋతంతో కూడినటువంటి నిర్ణయము.
0: దిస్ డెసిషన్ ఈస్ బేస్డ్ అపాన్ సత్యం అండ్ ఋతం.
1: దీనికి శంకరులు చాలా ఆనందించాడు, ఆమెను అభివందించాడు.
0: Shankara was extremely pleased with her capacity to decide properly.
1: Intato poka ubhaya bharati ninnayanusaramu neevu shankarulu variki dasudu kavali, shishyudu kavali, sanyasamunu swikarinchamani aadeshinchindi.
0: She ordered that according to the agreement Mandana Mishra should become a disciple of Shankaracharya and accept this sanyasatva.
1: Mata satyamu anaga చెప్పిన దానిని చేయటమే సత్యము, తలచిన దానిని చెప్పటము, చెప్పిన దానిని చేయటమే ఋతం.
0: డూయింగ్ వాట్ యు సే రిఫర్స్ టు సత్యం, ట్రూత్.
1: కనుక నీవు ఈ యొక్క నిర్ణయానుసారంగా సన్యాసం స్వీకరించమని ఆదేశించింది ఉభయ భారతి.
0: షీ ఆర్డర్డ్ యాజ్ పర్ ది డిసిషన్ టేకప్ సన్యాస.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఇల్లాలు, ధర్మపత్ని, గృహలక్ష్మి అనేటువంటి యొక్క బిరుదును అందుకున్నందుకు, లోకంలో స్త్రీ జాతికి సరైన ఆదర్శాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో, తన భర్త సన్యాసి అయినప్పుడు తాను కూడాను సన్యాసి కావటం సహజమని భావించి ఆ ఉండాలని చేయటమే సత్యము, తలచిన దానిని చెప్పటము, చెప్పిన దానిని చేయటమే వృతం.
0: డూయింగ్ వాట్ యు సే రిఫర్స్ టు సత్యం, ట్రూత్.

0: లోకంలో స్త్రీ జాతికి సరైన ఆదర్శాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో తన భర్త సన్యాసి అయినప్పుడు తాను కూడాను సన్యాసి కావటం సహజమని భావించి ఆ ఉభయ భారతి కూడాను సన్యాసాన్ని స్వీకరించింది.
1: ఉభయ భారతి యాజ్ షీస్ గృహలక్ష్మి అండ్ ధర్మపత్ని, ఇట్ వాజ్ హర్ డ్యూటీ టు ఆల్సో బికమ్ ఏ సన్యాసిన్ వన్స్ హర్ హస్బెండ్ బికమ్ సన్యాసి.
0: భర్తను అనుసరించడము భార్యల యొక్క సహజం.
1: ఇట్ ఈస్ ది డ్యూటీ అండ్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ద వైఫ్ టు ఫాలో.
0: ఆమె నిజముగా సన్యాసి స్వీకరించనక్కరలేదు.
1: దెర్ వాజ్ నో నీడ్ ఫర్ హర్ టు యాక్సెప్ట్ సన్యాసి అట్ ఆల్.
0: కానీ లోకాదర్శన నిమిత్తమై తాను సన్యాసమును స్వీకరించింది.
1: ఇన్ ఆర్డర్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్ షీ యాక్సెప్టెడ్ సన్యాస.
0: పరిశుద్ధ హృదయరాలు ఉభయ భారతి.
1: ఉభయ భారతి వాజ్ ఎ ప్యూర్ హార్టెడ్ సోల్.
0: ఆమె ఒక ఆశ్రమం నిర్ణయించుకుని కేవలము మేధాశక్తిపై ఆధారపడి మేధాశక్తి చేత జయ విజయాలను పొందాలనేటువంటి యొక్క అపేక్షలు కలిగినటువంటి యొక్క అహంకార వ్యక్తులకు సరైనటువంటి మార్గం నిరూపించాలనేటువంటి సంకల్పం తాను చేసుకుంది.
1: షీ రిజాల్వ్ దట్ హర్ హస్బెండ్ హూ వాజ్ బేసింగ్ ఆల్ హిస్ స్కాలర్షిప్ ఆన్ మేధస్ షుడ్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో షుడ్ బి టాట్ ఏ లెసన్ అండ్ షీ గేవ్ ది కరెక్ట్ డెసిషన్.
0: తాను ఆశ్రమం నిర్మించుకుని ఆశ్రమం నుంచి నదిలో స్నానం చేసే నిమిత్తమై తనను అనుసరించేటువంటి కొన్ని శిష్యురాళ్లతో ఆమె ఒకనాడు బయలుదేరింది.
1: దే బిల్ట్ ఎ హెర్మిటేజ్ బై దిస్ సైడ్ ఆఫ్ ఎ రివర్ అండ్ అలాంగ్ విత్ ది అదర్ డిసైపుల్స్ దే వుడ్ గో టు ద రివర్ అండ్ బేర్ ఎవ్రీ డే.
0: మార్గ మధ్యము లోపల సర్వసంగ పరిత్యాగి అని పేరుగాంచినటువంటి ఒక సన్యాసి.
1: దేర్ వాజ్ ఎ సన్యాసిన్ హూ వాజ్ ఫౌండ్ ఆన్ హర్ వే టు ద రివర్.
0: నీరు త్రాగేటువంటి ఒక తొరకాయ బుర్ర అంటారు తెలుగులో.
1: ఇట్ వాజ్ ఎ వెరీ ఆర్డినరీ టైప్ ఆఫ్ వాటర్ జగ్ వాజ్ దేర్.
0: తీరుని ఎక్కడైనా బయట పెడితే ఎవరైనా దొంగిలిస్తారో ఏమో అనేటువంటి ఒక భయం చేత దానిపైన ఉన్నటువంటి అభిమానం చేత ఆ సొరకాయని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు ఈ యొక్క సర్వసంగ పరిత్యాగి.
1: This great sannyasin who had given up everything was attached to that small ordinary water jug. Fearing that that may be stolen away by someone else, he used it as a pillow and he was sleeping on that.
0: అతనికి సరియైనటువంటి జ్ఞానోపదేశం చేయాలని సంకల్పించుకుంది ఉభయ భారతి.
1: ఉభయ భారతి డిసైడెడ్ దట్ షీ షుడ్ టీచ్ హిమ్ ది కరెక్ట్ పాత్.
0: అతను వినున్నట్టుగా తన యొక్క శిష్యురాళ్లతో చెప్తుండాలి, చూడవే అతను సర్వసంగ పరిత్యాగి కాని సొరకాయ పైన మాత్రం అభిమానం వదలలేదు.
1: ఇన్ ది హియరింగ్ ఆఫ్ దట్ సన్యాసి హూ వాజ్ జస్ట్ స్లీపింగ్ షీ బిగాన్ టెలింగ్ హర్ డిసైపుల్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ పర్సన్ హీ హాస్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ బట్ యాజ్ అటాచ్మెంట్
0: ఈ చిన్న అల్పమైనటువంటి దాని ఎందే ఇంత అభిమానం ఉండినప్పుడు ఇంకా ఘనమైనటువంటి దాని ఎందు అభిమానం ఎంత గొప్పగా పోతుందో.
1: If he has so much of attachment for such a small petty thing, how much more of attachment would he have on more important things? She commented.
0: ఇతని పేరుకు తగినటువంటి ప్రవర్తన కాదే అనింది.
1: His action is not in tune with the ashram he has accepted.
0: విన్నాడు ఈ సర్వసంగ పరిత్యాగి.
1: This person who has renounced everything, he heard it.
0: మనసులో చాలా బాధ ఉద్రేకము రెండు కూడాను చేరిపోయాయి.
1: He was filled with anger and also excitement.
0: ఒక్క స్త్రీ నన్ను ఇంతటి మాట అనటమా అని తనలో ఒక విధమైనటువంటి ద్వేషాన్ని కూడా అభివృద్ధి పరుచుకున్నాడు.
1: He developed a sort of anger and hatred against her. After all, a woman commenting upon me.
0: తిరిగి తాను స్నానం చేసి వచ్చే సమయం లోపల నా త్యాగం ఎట్టిదో చూడు అన్నట్టుగా ఆ తల క్రింద ఉన్నటువంటి సొరకాయను తీసి ఆమె పాదాల దగ్గరికి విసిరివేశాడు.
1: When she was returning after bath from the river, the moment she approached him, he threw away that particular jug at her feet, declaring, "Look at my renunciation. I don't care for this thing." He threw it away.
0: అప్పుడు ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, ఒట్టి అభిమానమే కాదే అహంకారం కూడా ఉంటుండాలి అనింది.
1: Then ఉభయ భారతి commented, "Well, you not merely have attachment."

0: but you are full of ego also.
1: ఈ అభిమానం అమత్కారం అహంకారం అనేటువంటిది మానవునికి ఉండినంత వరకు కూడా ఆత్మను అర్థం చేసుకోలేరు, ఆత్మానందాన్ని పొందలేరు అనింది.
0: He also said, as long as men have attachment and ego and mindness, they would never be able to realize Atma.
1: ఈ సత్యాన్ని సర్వసంగ ప్రత్యాగి గ్రహించాడు.
0: This great renouncer of the world realized the truth.
1: Parigatti vachi ame striya purushuda aneetundi vicharana gnaname cheyakunda padamula paina paddadu.
0: She ran to her, fell at her feet, not caring whether it was a man or a woman.
1: Na doshamunu chaminchamannadu.
0: Forgive my fault, he said.
1: Sahajanga manavunaku anni vidhamulaintundi yokka bandhanaku moolakaranamu abhimana ahankaramule.
0: It is the attachment and ego which bind man for everything. That is the very basis of all bonding.
1: Nenu aneetundi ahankaramu naadi ane mamakaramu ee rendu poyinappudu neevu neevu gaane nilustavu.
0: If you can get rid of the feeling of I and the feeling of mine, then you will remain your pure self.
1: Ee vidhamainatundi ahankaram mamakaramulanta kudanu aaharam chetane kooduthuntayi.
0: All this ego and attachment come on account of the food that we partake.
1: ఈ దుష్టమైన లేక దురార్జితమైన ఆహారము మానవుని అనేక విధములుగా కూడాను అజ్ఞానంలో ముంచుతుంది.
0: The food acquired by unfair means, unfair earning, that will be
1: పవిత్రమైన భావములను అణచగొడుతుంది.
0: That will suppress all good feelings in man.
1: ఎక్కడ ఎప్పుడు ఏమి ఎవరితో ఏలాగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతుంది.
0: హీ లూజెస్ ఆల్ ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు విత్ హూమ్ వెన్ వేర్ వాట్ టు టాక్ అండ్ హౌ టు టాక్.
1: కనుకనే మహాభారత యుద్ధమునందు భీష్ముడు మహాజ్ఞాని, మహాత్యాగి, అతని యొక్క దీక్షను ఇట్టిది అట్టిదిని ఎవరు కూడా వర్ణించలేరు. పితృఆజ్ఞ పరిపాలన శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వరకు మాత్రమే పరిపాలించాడు. కాని భీష్ముడు తండ్రి ఆజ్ఞను యావత్ జీవితం కూడా అనుసరించాడు.
0: భీష్మ వాజ్ ఎ వెరీ యునీక్లీ గ్రేట్ పర్సన్. ఫర్ ద సేక్ ఆఫ్ హీ సాటిస్ఫైయింగ్ హిస్ ఫాదర్స్ విష్, హీ అండర్టుక్ టు రిమైన్ బ్యాచులర్ థ్రూఅవుట్ హిస్ లైఫ్, వైల్ రామచంద్ర కుడ్ గో టు ఫారెస్ట్ టు సాటిస్ఫై అండ్ ఫుల్ఫిల్ ది విషెస్ ఆఫ్ హిస్ ఫాదర్ ఓన్లీ ఫర్ 14 ఇయర్స్.
1: దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడి కొరకనే ఇతనికి భీష్ముడు అని పేరు వచ్చింది.
0: యాజ్ హీ హాడ్ సచ్ ఫర్మ్ రిజాల్వ్, హీ గాట్ ది అప్రోప్రియేట్ నేమ్.
1: ఇటువంటి ప్రతిజ్ఞలు యందు భీష్మునికి మించినటువంటి వారు మన భారతదేశం యందు ఏ చరిత్ర యందు కూడాను కానరారు.
0: అమంగ్ దోస్ పీపుల్ హూ హావ్ టేకెన్ గ్రేట్ వోస్, దేర్ ఈస్ నన్ కంపేరబుల్ టు భీష్మ ఇన్ ద హోల్ హిస్టరీ ఆఫ్ భారత్.
1: భీష్ముడు మహాభారత యుద్ధ సమయమునందు 9వ దినమున నేల కూలాడు.
0: 9th day of the war, Mahabharata war, Bhishma was defeated.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: He was lying down on the bed of arrows.
1: పాండవులు ద్రౌపదితో కూడాను కూడి పితామహుడైనటువంటి యొక్క భీష్మాచార్యుని చూచే నిమిత్తమై దర్శించే నిమిత్తమై అక్కడికి వచ్చారు.
0: Pandavas, accompanied by Draupadi, came to this great grandfather for his darshan, for a vision of him.
1: Taratalpam paina parundinatvanti Bhishmudu Dharmajunaku Bhimunaku Arjunaku Nakula Sahadevulaku shanti parvani bodhisthunnadu.
0: Lying down on the bed of arrows, Bhishma began teaching to Dharmaja and his brothers the
1: yedi dharmamu yedi adharmamu yedi nyayamu yedi anyayamu yedi akramamu yedi anacharamu అనేటువంటిది. దేనిని మనం అనుభవించాలి అనుసరించాలి, దేనిని మనం అనుసరించకూడదు అనుభవించకూడదు అనేటువంటి విషయాన్ని పాండవులకు చెబుతున్నాడు.
0: హీ బిగాన్ ఎక్స్పౌండింగ్ వాట్ ఈస్ రైచియస్నెస్, వాట్ ఈస్ అన్ రైచియస్నెస్, వాట్ షుడ్ బి ఎంజాయిడ్, వాట్ షుడ్ నాట్ బి ఎంజాయిడ్, వాట్ ఈస్ జస్టిస్, వాట్ ఈస్ ఇన్జస్టిస్.
1: ఈ విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం నందు పాండవులకు శాంతి పర్వాన్ని బోధించే సమయం నందు వినలేక ద్రౌపది పక్కున నవ్వింది.
0: ది హోల్ సరౌండింగ్స్ వర్ పీస్ఫుల్, ద the teaching was going on, Draupadi suddenly burst into laughter.
1: పెద్దలైనటువంటి పితామహుడైనటువంటి జ్ఞాని అయినటువంటి ఈ భీష్ముడు సందేశాన్ని ఇచ్చే సమయం లోపల స్త్రీ, సామాన్యమైనటువంటి స్త్రీ ఈ విధంగా నవ్వటం అవమానపరిచినట్టు కాదా?
0: When such a great, wise, grand man was teaching, should a woman, ordinary woman, laugh? Is it not something
1: yanta vinaya vidhetanu anubhavinchi andinchavasinatundi ee stree ee vidhamga navvindeni bhimudiki kopam vachindi kandalu kadirinchadu.
0: Bhima was rather enraged. How could this lady, who will show so much of humility and obedience, laugh like that? Is it appropriate?
1: Arjunaku kannulu erravadipoyayi.
0: Arjuna's eyes became red shot.
1: Dharmadudu tala vanchukunnadu.
0: Dharmaja bent down his head.
1: Nakula Sahadevulu chala vicharapadutunnaru.
0: Nakula and Sahadeva were very much worried.
1: Pandavulu yokka gauravam pratishthalante kudanu ee vidhamainatundi yokka deento kevalamu oka avamanam fall avutundade ani kudanu andulo okarukokaru vicharana chestu vacharu.
0: All of them were worried and thinking that the honor and great name and good name of Pandavas has gone to dust on account of the behavior of this woman.
1: Chakkaga gurtinchi Bhishmudu, Bhima, Arjuna, Dharmaja, Draupadi chala goppa buddhi kaliginatundi.
0: Bhishma, who understood the reason as to why Draupadi
1: was wrong, aamaku minchinatvanti oka pativrata ee jagattunandu kanararu.
0: There is no woman who is more chaste than
1: maha gunavanturalu.
0: She is extremely virtuous lady.
1: ప్రపంచంలో ఎవరికి అయినటువంటి గుణములు మూడు ఉంటున్నవి ఆమెలో.
0: దేర్ ఆర్ త్రీ ఎక్స్ట్రాఆర్డినరీ క్వాలిటీస్ విచ్ షీ పొసెసెస్.
1: ఆమె కారణం లేని కార్యం చెయ్యదు.
0: షీ వుడ్ నెవర్ డూ ఎనీథింగ్ వితౌట్ రీజన్.
1: కనుక ఈ నవ్వడానికి కారణం ఉన్నది.
0: లెట్ అస్ ఫైండ్ అవుట్ ది రీజన్ ఫర్ దిస్.
1: ఈ కారణాన్ని ఇప్పుడు నిరూపిస్తాను చూడమని చెప్తాని అమ్మా ద్రౌపది దగ్గరికి రా అని పిలిచాడు.
0: ఐ విల్ షో యూ ది రీజన్ అస్ టు వై షీ హస్ లాఫ్డ్. And he told and he asked Draupadi, Amma, come here, come closer to me.
1: Nee navvuku kaaranam emito chakkaga vivarinchi nee patulaku arthamayyetattiga bodhinchabannadu.
0: Kindly tell as to why you have laughed. Let your husbands understand clearly.
1: Pitamaha, idi naa doshame kaani అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ప్రవర్తిస్తున్నటువంటి కౌరవులకు బోధించవలసినటువంటి బోధనలు సత్యధర్మ నియమం నిరుతులైనటువంటి పాండవులకు బోధించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
0: వెల్ ఇట్ ఈస్ మై ఫాల్ట్ టు హావ్ లాఫ్డ్ బట్ ఐ వాంట్ టు నో యువర్ టీచింగ్స్ ఆర్ మోర్ అప్రోప్రియేట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఫర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇంజస్టిస్.
1: కౌరవులకు సన్యాధిపతిగా ఉంటుండి కూడాను నీవు కౌరవులకు బోధించవలసినటువంటి విషయములు పాండవులకు బోధిస్తున్నావు. పాండవులు ఏనాడు అధర్మాన్ని ఆచరించలేదు, లేదా అక్రమంలో ప్రవేశించలేదు. వారు నిత్య సత్యవ్రతులు, ధర్మాచరణులు. ఇలాంటి వారికి నీ బోధ కేవలం వృథా అయిపోతున్నది అని నేను విచారించానని.
0: యాజ్ కమాండర్ ఇన్ చీఫ్ అండ్ ఎల్డర్ యూ షుడ్ హావ్ టాట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్. Why should you teach to the Pandavas who have always followed the path of righteousness and truth?
1: Nee bodhananta durmargulaku dustulaku atyavasaram.
0: Your teachings are required for evil minded ones and wicked ones.
1: Appudu Bhishmudu cheptunnadu.
0: Then Bhishma told her,
1: Draupadi, nenu kauravula vaipuna nenu undinatvanti vaadanu. Naa aaharam antai kudanu kauravulu pettina atvanti aaharame. నేను వారి పలు పుసు పప్పు తిన్నాను, కనుకనే వారి అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో కూడినటువంటి ఆహారం నేను భుజించటం చేత నా రక్తమంతా అన్యాయ అక్రమంగానే మారిపోయింది.
0: He said, Draupadi, I had partaken food which was earned in the improper way by the Kauravas, and therefore my blood was full of that kind of attitudes only.
1: నీ పతి అయినటువంటి అర్జునుడు వేసినటువంటి అంబు చేత ఆ యొక్క మాలిన్యమైనటువంటి రక్తం అంతా కూడా కారిపోయింది.
0: బై ది ఆరో షాట్ బై యువర్ హస్బెండ్ అర్జున that entire blood has oozed out of my body.
1: అట్టడుగునున్నటువంటి ధర్మములు ఇప్పుడు బయటికి వస్తున్నాయి.
0: The righteousness which was hidden within me is coming to the surface.
1: ఇంతకాలము నా ధర్మమును, నా ప్రతిజ్ఞను, నా యొక్క న్యాయమును ఈ చెడు రక్తమే నన్ను కప్పిపెట్టింది.
0: All my righteousness, all my justice was covered by this bad blood.
1: కనుక ఇప్పుడు ఆ యొక్క చెడు రక్తమంతా, మలినమైనటువంటి రక్తమంతా పోయింది భూమి పైన.
0: As the impure blood has gone out of my system, now
1: అడుగున దాగినటువంటి యొక్క న్యాయ ధర్మములు ఇప్పుడు ఉప్పొంగి వస్తున్నాయి ద్రౌపది అన్నాడు.
0: The justice and righteousness which were hidden in me are surging forth with all the force. Draupadi,
1: కనుక ఆహారం యొక్క ప్రభావము ఎంత గొప్పగా ఉంటున్నదో మీరు చక్కగా విచారించండి.
0: You can imagine the influence which food has on man's behavior.
1: కనుక ద్రౌపది యొక్క నవ్వు వల్ల ఈ పరమ సత్యము కూడాను బయటపడింది.
0: On account of Draupadi's laughing, this great truth has come out.
1: అందువల్లే భీష్ముడు చెప్పాడు.
0: That is why Bhishma told.
1: Patula palu matalaku eduru cheppanga bodu.
0: She would never answer back to the husbands. Come
1: oka pati gaadu aidi mandi patulu oka pati yokka aagnanu nadchukotame chaala kashtam ee kaalamlo aidi mandi patulu yokka aagnanu sirasa vahinchi kaadu ledu aneetundi jawabu lekunda nadchukuntu vachindi.
0: She obeyed the commands of 5 husbands. These days it is difficult even to obey the commands of even one husband, and she always obediently carried out the commands.
1: Vari sevalu cheyaga tiradanadu.
0: She would always serve them most willingly.
1: Tanaku nunnadani che trupti ganuchunundu.
0: She was always contented with whatever she had.
1: ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ చేస్ట్ ఉమన్ హూ ఈజ్ కంపేరబుల్ టు ద్రౌపది ఇన్ హర్ గ్రేట్.
1: ఇక్కడ ద్రౌపది యొక్క పతులు ఎవరు?
0: హూ ఆర్ ది హస్బెండ్స్ ఆఫ్ ద్రౌపది?
1: ధర్మార్జున, భీమ, నకుల, సహదేవులు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ధర్మ, అర్జున, భీమ, నకుల అండ్ సహదేవులు.
1: పంచ ప్రాణములే ద్రౌపది అనగా వాక్శుద్ధి అయినటువంటి యొక్క అగ్నికి పతులు అని. ప్రతి మానవుడు ఈ 5 పతులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 5 హస్బెండ్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
1: ఈ 5 చక్కగా సమన్వయపరుచుకొని అనుసరిస్తూ వచ్చింది.
0: ఆల్ దీస్ 5 లైఫ్ బ్రెస్ వర్క్ ఇన్ యూనిజాన్ అండ్ సస్టైన్ లైఫ్.
1: ప్రతి మానవుడు కూడాను, స్త్రీ పురుషులు కూడాను ఈ యొక్క 5 ప్రాణములను కూడాను మనము కలిగే ఉంటున్నాం.
0: బి ఇట్ మ్యాన్ ఆర్ ఉమెన్, ఆల్ దీస్ విల్ హ్యావ్ దీస్ 5 లైఫ్ బ్రెస్.
1: కనుక మనము వీటిని అనుసరిస్తున్నామా? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఉద్రేకిస్తుంది.
0: వన్ అట్ ఎ టైమ్ గోస్ ఆన్ ఎక్సైటింగ్ అస్.
1: కనుకనే తాను చెప్పాడు, తనకు నున్నదాని చే తృప్తి గనుచునుండు.
0: దట్ ఈస్
1: వాళ్ళకి ఎంత ఉన్నదో అంతతోనే తృప్తి పడుతుంటాడు.
0: That is why it is said that she was contented with whatever she had.
1: Inaati vale 500 rupayala nelaku jeetam ostunte 1000 rupayala kanti cheera naaku kavalani yerchatam ledayama. 500 rupayala ostunte daniki tagirettugane nadchukuneetundi stree.
0: Like today's woman, if the husband gets a salary of 500 rupees, she would never ask for a 1000 rupees sari. She would always be contented.
1: Anaka manakunna danitone manam trupti padali.
0: We would always be contented with whatever we have.
1: Kanukane Draupadi nirantaram kodunu tripti gane undetundedi.
0: She was always a contented person.
1: Karanam emiti?
0: What was the reason?
1: Manavaru asantriptiki karanamu uddalani tejischi leni danikai aarata padutunnaru anduvalane ashantiki guri ayipothunnaru.
0: Our people are discontented because they do not care to be satisfied with what they have. They always want to have something.
1: Draupadi leni danini aashinchatam ledu. ఉన్నదాని వదలటం లేదు, ఉన్నదాన్ని అనుభవిస్తుంటాడు.
0: షీ ఆల్వేస్ ఎంజాయ్డ్ వాట్ ఎవర్ షీ హ్యాడ్, నెవర్ వాంటెడ్ టు హ్యావ్ ఎనీథింగ్ మోర్ దాన్ వాట్ షీ హ్యాడ్.
1: కనుక ఈ కారణములను పురస్కరించుకొని ఆహారం చేత బుద్ధులు ఏ విధమైనటువంటి స్థితిని ఇంకా మారుతుండాయనేటువంటిది విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
0: స్టూడెంట్ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ హౌ దర్ ఇంటెలిజెన్స్ గెట్ షేప్డ్ బై ద ఫుడ్ దట్ దే పార్టేక్.
1: మన రాగ ద్వేషములు కాని అభిమాన మమకారములు కాని ఆహారం చేతనే సంభవిస్తున్నాయి.
0: వెదర్ ఇట్ ఇస్ లైక్స్ అండ్ డిస్లైక్స్, అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్, ఆల్ దీస్ థింగ్స్ కమ్ బై ది ఫుడ్ దట్ యు పార్టేక్.
1: కనుక ఈ ఆహార నియమం అనేటువంటిది మనోబుద్ధులకు అత్యవసరమైనటువంటిది.
0: Therefore, the discipline relating to food is extremely important for mind and intelligence.
1: మనసు యొక్క తత్వము చాలా విచిత్రం.
0: The very nature of mind is rather
1: strange. శాస్త్రములన్నీ ఏ విధంగా దీనిని నిర్ణయించాయంటే,
0: that is why the scriptures have described mind.
1: మానవుడు ఇంద్రియములను అనుసరించడం చేత పశువైపోతున్నాడు.
0: By following the senses, man becomes an animal.
1: మానవుడు మనసును అనుసరించడం చేత మనిషి అవుతున్నాడు.
0: By following the mind, man becomes a man.
1: మానవుడు బుద్ధిని అనుసరించడం చేత మహాతత్వము కలిగినటువంటి వాడవుతున్నాడు, మహనీయుడవుతున్నాడు.
0: Man, by following intelligence, becomes a great man.
1: మానవుడు ఆత్మను అనుసరించినటువంటి వాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తానే బ్రహ్మగా మారుతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ఆత్మ మ్యాన్ బికమ్స్ బ్రహ్మ.
1: కనుక మనం ఇంద్రియములను అనుసరించడం చేతనే పశువుగా మారుతున్నాం.
0: వీఆర్ బికమింగ్ యానిమల్స్ బై ఫాలోయింగ్ సెన్సెస్.
1: కానీ మనసునైనా అనుసరించి మానవుడిగానైనా నిలు.
0: అట్లీస్ట్ వీ షుడ్ ఫాలో మైండ్ అండ్ రిమైన్ హ్యూమన్ బీయింగ్స్.
1: బుద్ధిని అనుసరించి మహనీయుడు కాకపోయినప్పటికీ మనసరించి మనసును అనుసరించి మానవుడిగానైనా జీవించు.
0: బై ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ యూ మే నాట్ బికమ్ గ్రేట్ బట్ అట్లీస్ట్ ఫాలో ద మైండ్ అండ్ రిమైన్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అయితే చాలా మంది ఇక్కడ సందేహించవచ్చును, మనసు కూడా చాలా చెడ్డదే కదా అని.
0: మెనీ పీపుల్ మే గెట్ ఎ డౌట్ ఈవెన్ దిస్ మైండ్ కుడ్ బి రాదర్ వికెడ్.
1: మనసు ఎప్పుడూ పరిశుద్ధమైనటువంటిది.
0: మైండ్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్.
1: ఇటువైపున ఇంద్రియాన్ని అనుసరించడం చేతనే మాలిన్యాన్ని పొందుతుండాలి.
0: వెన్ ఇట్ ఫాలోస్ ది సెన్సెస్,
1: ఇంద్రియములు సేకరించినటువంటి విషయ సామగ్రిని మనసుకు అందిస్తుంటాయి.
0: ది సెన్సెస్ గోన్ సప్లైయింగ్ ది మైండ్.
1: మనసే మనసు ఏమాత్రం విషయాన్ని స్వీకరించడం లేదు.
0: మైండ్ బై ఇట్ సెల్ఫ్ డస్ నాట్ గెట్ అటాచ్ టు ఎనీథింగ్ అట్ ఆల్.
1: మనసు ఇంద్రియానికి మాస్టర్.
0: మైండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: కనుక ఈ యొక్క మనసు యొక్క ఫాలోయర్స్ అయినటువంటి ఇంద్రియాలు అనేక విషయాన్ని స్వీకరించి ఈ మనసుకు అందించడం చేతనే మనసు చక్కగా కూర్చొని భోంచేస్తుంటాడు.
0: దీస్ సెన్సెస్ విచ్ ఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ ద మైండ్ కలెక్ట్ ఆల్ ది విషయాస్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ సప్లై టు ద మైండ్.
1: ఈ మనసు బుద్ధిని కూడా కొంచెం అనుసరించిందంటే ఆ బుద్ధి వచ్చి చెప్పుతుంది మనసుకు, ఇది చేయతగినది, ఇది చేయతగినది, ఇది ఒప్పుకోకూడదు, ఇది ఒప్పుకోవచ్చును అని నిర్ణయిస్తుంది. కానీ బుద్ధిని ఏమాత్రం సంప్రదించటం లేదు ఈ మనసు.
0: ఇఫ్
1: మైండ్ దాన్ని అనుభవించడం చేతనే ఈ మనసు కొంతవరకు మాలిన్యాన్ని పొందుతుండాలి.
0: ఇఫ్ మైండ్ కెన్ ఆల్సో ఫాలో ది ఇంటెలిజెన్స్ విచ్ కెన్ డిసైడ్ విచ్ ఇస్ గుడ్ అండ్ విచ్ ఇస్ నాట్ గుడ్, దెన్ ఇట్ వుడ్ బి సేఫ్. బట్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ దట్ అట్ ఆల్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్.
1: కనుక మనము ఈ గడచిన దినములంతా కూడాను శరీర ఇంద్రియ మనోబుద్ధులు ఈ నాలుగింటిని గురించి మనము చక్కగా గుర్తించుకుంటాం.
0: All these days we have recognized and realized the very aspects relating to body, the senses, the mind and intelligence.
1: ee naligunti ekka ekatvasmaina swaroopame kshetramu annaru.
0: This kshetram refers to a combination of all these four.
1: ee kshetramu kevalam jadamainatuntidi, manasu jadamainatuntidi, indriyamulu jadamainatuntivi, leka dehamu jadamainatuntidi. అయితే ఈ జడమైనటువంటి దానిని గురించి ఈనాడు తెలుసుకున్నాం. అయితే ఈ జడమైనటువంటి వాటి యొక్క స్వభావాన్ని ఏ రీతిగా కంట్రోల్ చేసేది అదే క్షేత్రజ్ఞుడు.
0: దిస్ క్షేత్రం ఫీల్డ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇనర్ట్. ఆల్ దీస్ ఆర్ ఆల్సో ఇనర్ట్. బాడీ ఈజ్ ఇనర్ట్, సెన్సెస్ ఆర్ ఇనర్ట్, మైండ్ ఈజ్ ఇనర్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇనర్ట్.
1: ఈ క్షేత్రజ్ఞులకు మధ్య కొంత అవకాశం ఉంటుండాలి సృష్టి యొక్క పరిణామం.
0: And we'll have to just know about Kshetrajna. Between this Kshetra and Kshetrajna, there are certain subtle things which will have to be known.
1: ఈ క్షేత్రం అనేటువంటిది మరి కొన్ని మాలిన్యమైనటువంటి దీంతో కూడాను శుద్ధమైనటువంటి దీంతో కూడాను స్నేహం కలిగి ఉంటుండాలి.
0: this Kshetram field is associated with certain things which are polluted and certain things which are pure.
1: Aviye trigunamulu.
0: And those are the qualities, three qualities, trigunas.
1: Sattva, rajo, tamo gunamulu.
0: Those qualities are
1: sattva, rajo, tamo gunamulu. Chala vichitramainatuvi, chala aashcharyanga undetuvi.
0: These three qualities are very strange.
1: Ee vidhanga srushtimpabadinadi. Ee srushtiki ee trigunamulu ee reetiga aadharamaipoyi. Ee jagattanta త్రిగుణాత్మకమైనటువంటి జగత్ అని పేరు పొందడానికి ఏమి కారణము అనేటువంటి విషయాన్నంతా కూడాను రేపటి దిన మనం తెలుసుకుందాం. నిజంగా ఈ త్రిగుణముల యొక్క సృష్టి అనేటువంటిది ఏనాడు కూడాను మీరు విని ఉండాలనుకుంటారు. కనుక అలాంటి విషయాన్ని రేపటి దినము చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అండ్ వీల్ హావ్ టు అండర్స్టాండ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు దీస్ క్వాలిటీస్ హౌ వాట్ రోల్ దే ప్లే. From tomorrow onwards, we'll try to know all the details.

0: A mind which is not filled with love is a burial ground. If only one looks in carefully, that is what one finds. Any human being who breathes in and breathes out, inhales and exhales, is only comparable to bellows and not a human being if he does not have love in him.
1: Prema Swarupular.
0: Embodiments of divine love.
1: Premane Bhagavantudu.
0: Love is God.
1: Sarvatra nindinadi premane.
0: You find love filled every part of the world.
1: Ee premanu prema chetane pondavadagutundi.
0: It is possible to acquire love and reach love only through love.
1: ఈ ప్రేమ తప్ప ప్రేమస్వరూపుణ్ణి పొందుటకు మరొక మార్గము లేదు.
0: టు అటైన్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఎక్సెప్ట్ ఇన్ ది పాత్ ఆఫ్ లవ్.
1: పిట్టి ప్రేమ క్షణములో పెరిగి క్షణములో తరుగునటువంటిది కాదు.
0: సచ్ లవ్ ఈజ్ నాట్ ద వన్ విచ్ గ్రోస్ ఇన్ అ మోమెంట్ అండ్ డిక్లైన్స్ ఇన్ అనదర్ మోమెంట్.
1: ఈ ప్రేమనే మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉన్నది.
0: దిస్ లవ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఆత్మ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: దేహో దేవాలయ ప్రోక్తో. దేహమే ఒక దేవాలయము.
0: ద ఫిజికల్ బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఇందులో ప్రేమనే ఆత్మస్వరూపుడు.
0: లవ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆత్మ.
1: కిట్టి పవిత్రమైన ప్రేమ నిర్మలమైన హృదయమునందు ప్రతిష్ట అయి ఉంటున్నది.
0: సచ్ సేక్రెడ్ లవ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎ ప్యూర్ హార్ట్.
1: కనుక ప్రేమమయము కానటువంటి హృదయమునందే భయము భ్రాంతులు నిండి ఉంటుంటాయి.
0: ఫియర్ అండ్ డెల్యూజన్స్ ఎగ్జిస్ట్ ఇన్ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ లవ్ ఇన్ ఇట్.
1: భగవత్ ప్రేమ గల హృదయము నిరంతరము నిర్భయంగాను నిశ్చింతగాను ఆనందాన్ని పొందుతుంటాది.
0: ఎ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ.
1: క్షణములోననే తరుగుచు క్షణములోనే పెరుగునట్టిది నిజమైన ప్రేమ కాదు.
0: లవ్ విచ్ గ్రోస్ ఇన్ అ మోమెంట్ అండ్ డిక్లైన్స్ ఇన్ అనదర్ కెనాట్ బి కాల్డ్ లవ్ అట్ ఆల్.
1: చావు పుట్టుక లేనట్టి జీవు నెదలో నిత్య నిర్మల జ్యోతి అయి నెగటివ్ ప్రేమ.
0: ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ లవ్ ఎగ్జిస్ట్ యాజ్ బర్త్లెస్ అండ్ డెత్లెస్ షైనింగ్ లైక్ ఎ ఫ్లేమ్ ఇన్ హిస్ హార్ట్.
1: కనుక భగవంతుణ్ణి ప్రేమస్వరూపుడు అని చెప్పుట కంటే ప్రేమనే తన యొక్క స్వరూపము అని చెప్పుట చాలా మంచిది.
0: ఇట్ ఈస్ మోర్ అప్రోప్రియేట్ టు డిస్క్రైబ్ God as love itself instead of describing him as the embodiment of love.
1: Atti premane aatma swarupamga bhavistu aneka mandi aaradhanalu salputu vacharu.
0: A number of people worship love in the form of aatma.
1: Prema bhagavat swarupam aguta chetane deho devalayam ee deham devalayamga polchukogaligaru.
0: As love is essentially divine and godly, the human body has been described as a temple.
1: Antiye kaadu idu oka bhavanamuga kudanu visheshistu vacharu.
0: Not merely that, this has been compared to a palace.
1: Nirdosho nirmamo nathaha sadosho chanchalo vaduhu. Nirdoshiyai nirmalamainatunti oka bharta doshiyai చంచలమైనటువంటి ఒక భార్య ఈ గృహములో జీవిస్తూ ఉంటున్నారు.
0: ఇన్ దిస్ హౌస్ దేర్ ఇస్ ఎ కపుల్ ద హస్బెండ్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్ట్ అండ్ హూ ఈజ్ పర్ఫెక్ట్ ద వైఫ్ హూ ఈజ్ హ్యావింగ్ డిఫెక్ట్స్ అండ్ హూ ఈజ్ వేవరింగ్ ఇన్ అవర్ మైండ్.
1: దోషి అయిన భార్య నిర్దోషి అయిన భర్త నిశ్చలమైన భర్త చంచలమైన భార్య ఈ ఇరువురు గృహమునందు ఉండినప్పుడు శాంతి అనేటువంటిది ఏ రీతిగా మనకు లభిస్తుంది?
0: When you have A husband who is free from fault and who is steady in his approach, a wife who is full of faults and who is wavering all the while, how can you get peace in this
1: world? భర్తైనా భార్యను అనుసరించాలి, భార్య అయినా భర్తను అనుసరించాలి.
0: ఇఫ్ దేర్ షుడ్ బి పీస్ ఇన్ దిస్ హోమ్, ఎయిదర్ ది హస్బెండ్ షుడ్ ఫాలో ది వైఫ్ ఫెయిత్ఫుల్లీ ఆర్ ద వైఫ్ షుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో ది హస్బెండ్.
1: ఇందులో విచారించి చూచిన నిర్దోషి నిర్మలమైనటువంటి భార్య, దోషి చంచలమైన భర్త, దోషి చంచలమైనటువంటి భర్తను భార్యను అనుసరించటము, ఇది ధర్మ విరుద్ధము.
0: ఇఫ్ యు ఓన్లీ ఎన్క్వైర్, ఇట్ వుడ్ నాట్ బి అప్రోప్రియేట్ for a fault-free, pure husband to follow a wife who is full of faults and wavering.
1: Doshi chanchalamainatunti yokka bharya, nirdoshi nirmalamainatunti bhartanu anusarinchadame sahajam.
0: It would be more appropriate and natural for this wife who is full of faults and wavering to follow the husband who is free from all faults and who is pure and steady.
1: Ikkada bharta evaru, bharya evaru?
0: Here, who is husband and who is wife?
1: Nirdoshiyai, nirmalamai, nischalamai, nisvarthamainatunti yokka aatmane bharta.
0: Atma, who is free from fault, pure, steady and selfless, that is husband.
1: Doshiyai, chanchalamai, swarthamai, kevalamu, paritapamuto undinatunti yokka ee bharyane manasu.
0: The wife is the mind which is full of faults and impure, unsteady and full of selfishness.
1: ఈ మనసు ఆత్మను అనుసరించే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియనే భక్తి.
0: Devotion is that particular procedure and process by which the wife, this mind is made to follow the Atma.
1: కనుకనే ఈ భక్తికి అనేక విధములైనటువంటి యొక్క పేర్లు కలవు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివన్ ఫర్ డివోషన్.
1: భక్తి అనగా కేవలము సేవనే భక్తి అని కూడాను భాగవతం బోధించింది.
0: భాగవత హ్యాస్ టాట్ సర్వింగ్ ద లార్డ్
1: భజ సేవాయాం అనేది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ భజ సేవాయాం
1: ఋషికేశ సేవనం భక్తి రుచ్యతి అనింది. భగవంతుని సేవించటమే భక్తి అనింది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ డివోషన్ యాజ్ సర్వింగ్ ద లార్డ్,
1: అనగా మన దృష్టిని ఆత్మపైన ఉంచటమే భక్తి.
0: దట్ మీన్స్ టు సే కీపింగ్ అవర్ విజన్ ఫిక్స్డ్ ఆన్ లార్డ్ ఈజ్ డివోషన్.
1: ఆత్మ దృష్టితో జీవితం గడపటమే భక్తి.
0: స్పెండింగ్ లైఫ్ విత్ ది విజన్ ఆఫ్ ఆత్మ ఈజ్ డివోషన్.
1: దేహ దృష్టితో జీవితం గడపటమే మోహము అని.
0: It is infatuation if we spend our life with the body consciousness and fixing our vision on body.
1: Vishnu bhaktulu, Vishnu priyulu bhaktulu, Vishya priyulu, Vishaya priyulu manavulu.
0: Those people who love the Lord and who follow the Lord Vishnu is devotee. Those people who follow the world and who are slaves of the world, they are not the devotee.
1: Kanukane Krishna trushta kaliginatunti vaale gopikalu.
0: Gopikas are those who have thirst for the Lord.
1: Vishya trushna kaliginatunti vare jeevulu.
0: The jeevi individual soul is one which thirsts for the world.
1: Kanukane ee jeevudu devudiga anubhavinchadaniki taginatunti krushi aatma drushtini penchukovali.
0: It is therefore necessary to develop the vision of atma and spend our life towards God.
1: Nirantaramu krishna trushtato kalamulu సార్థకం గావించుకొని తమ జన్మలు కూడాను పవిత్రము గావించుకున్నటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ఆర్ దోస్ హూ హావ్ శాంక్టిఫైడ్ దర్ లైఫ్స్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్, ఫిక్సింగ్ దర్ మైండ్ ఆన్ ద లార్డ్.
1: అయితే భగవంతుడంటే ఎలాంటి రూపం కలిగి ఉంటాడు? ఏ విధంగా మానవులకు అనుగ్రహించడానికి తగిన ఆదర్శంగా ఉంటాడు?
0: ఇఫ్ దట్ బి సో, ఇన్ వాట్ ఫారం డూ యూ ఫైండ్ గాడ్? In what way does he grace the devotee?
1: Bhagavantudanaga aishwaryamu dharmamu yasassu sampada gnana vairagyamu ini ee shadgunamulu yokka swarupamto untuntadu bhagavantudu.
0: God is one who is full of the splendor, the righteousness and the fame, are all these six qualities which are attributed to the Lord.
1: Vishakkarudu ani kodanu itaniki oka peru.
0: He has also another name as Vishakka.
1: Shadaishwarya sampannam kaliginatunti vaadu kanukane itaniki vibhudu ani kodanu oka peru.
0: He has been called Vibhudu because he commands all the six types of splendor and
1: wealth. Itane ee jagattunandu unna daniki raaboye daniki jarigina daniki kodanu తాను అధిపతిగా ఉంటున్నాడు.
0: హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది త్రీ థింగ్స్, వాట్ హాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.
1: కనుకనే భూత భవిష్యత్ వర్తమానములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతనికి భావహ అని పేరు వచ్చింది.
0: హీ హాస్ బీన్ కాల్డ్ భావహ బికాస్ హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: మూడు కాలములు ఎందుకూడాను తాను కాలములతో లీనమై ఉండేటువంటి వాడు.
0: He is a part and parcel of the time itself in all the three aspects.
1: Bhavaha anante jagattunanta srushtincheetunti vaadu ani kodanu maroka artham.
0: Another meaning of the word bhavaha is that he is the creator of the entire cosmos.
1: Samasta surya chandradulaku nakshatradulaku kodanu prakasham nandincheetunti vaadu kanukane itaniki bhavaha ani peru.
0: He has lent splendor for the sun, stars and every planet, and therefore he has been called bhavaha.
1: Samasta srushti sthiti layamulakanta kunnu moolakarakude kavatam chetane itaniki bhavakudu annaru.
0: He is the primordial cause of creation, sustenance and destruction, and therefore he has been called bhavaha.
1: Itti bhagavantudu sarvatra undutaku sakshyam emiti?
0: What is the proof of such God being all pervasive, being present everywhere?
1: Diniki chakkani chinna upayam kudanu manam gurtinchukovali.
0: There is a very small beautiful example to illustrate this.
1: Daivam ekkada unnadu?
0: Where is God?
1: Ani vicharan chesinappudu neeru gali ekkada unnado akkadanta bhagavantu unnadu.
0: When you put that question to yourself, you can say that wherever you find water and wind, you have
1: neeru gali atma nundiye avirbhavinchinayi.
0: Water and wind have taken their birth from atma.
1: Karupane bhagavantuni kodunu naramulu ani kodunu maroka peru.
0: That is why God has also been called naramulu.
1: Jeevitaniki aadharabhootamainatundi yokka ee gali neeru atyavasaramu.
0: This water and wind are essential for
1: ivie mana pranadhanamainatundi yokka atma swaroopamu.
0: This air and water are essential aspects of life.
1: Itti bhagavat tattvamunu sarvatra undinappatikini manavulu gurtinchukolekapothunnaru.
0: This divine aspect is found everywhere, but human being has not been able to recognize this.
1: Anoraniyan mahato mahiya.
0: He is the smallest in the smallest atom and biggest in the biggest mountain.
1: Kanuka bhagavantudu dehamunandu atma swaroopudai untunnadu.
0: In the physical body he is found in the form of atma.
1: Atma yanne swaroopam anetundi dehamunandu maatrame kaadu sarvatra kuda untunnadi.
0: This principle of atma is all pervasive, not merely found in the physical body.
1: Antar bahischa tas sarvavyapya narayana sthita, lopala velupala sarvatra kuda nindinatundi ee bhagavat tattvam.
0: This divine principle is found inside and outside and everywhere.
1: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మానవుడు గుర్తించడమే ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఈజ్ దట్ మ్యాన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: మానవులకు రెండు ప్రధానమైనటువంటి అంగములు.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ లింబ్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
1: ఒకటి తల, రెండవది హృదయం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్, ద సెకండ్ వన్ ఈజ్ హార్ట్.
1: ఈ తల అనేటువంటిది కేవలము నిరంతరము బాహ్యమైనటువంటి ఒక దీనిని ఆశిస్తూ ఉంటాడు.
0: The head goes on aspiring for external things.
1: Kevalamu tatkalikamai bhautikamai laukikamai undinatundi vastulanu vyaktulanu vishayamulu maatrame aashistu untadi.
0: The head goes on aspiring for the momentary things and worldly things and things which are external.
1: Kanuka yetavata deeniki pravutti lakshanam unnadi ee sinasuku ani cheppavachindi.
0: The sum and substance of this is the head follows the path of action, pravrutti.
1: ప్రవృత్తి నుండియే ఈ సమస్త సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తూ ఉన్నాయి.
0: ఆల్ దీస్ థాట్స్ టేక్ దేర్ బర్త్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్, ప్రవృత్తి.
1: ఇంకా హృదయము నుండి సత్యము, ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది నివృత్తి లక్షణాలు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఫ్రమ్ ద హార్ట్ కమ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్, లవ్, కైండ్నెస్, పేషెన్స్ అండ్ కంపాషన్.
1: కనుక మానవుడు హృదయం పైన దృష్టి పెట్టడం వల్లనే తాను పవిత్రుడిగా మారిపోతున్నాడు.
0: మ్యాన్ బికమ్ సేక్రెడ్ అండ్ శాంక్టిఫైడ్ ఇఫ్ హీ ఫిక్సెస్ హిస్ విజన్ ఆన్ సచ్ ఎ సేక్రెడ్.
1: కనుకనే వేదాంతమునందు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని బోధిస్తూ ఉంటారు.
0: దట్ ఈస్ వై ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ టీచ్ టు ఇంట్రవర్ట్ ద మైండ్.
1: అది నివృత్తి, ఇది ప్రవృత్తి.
0: ద వన్ ఈస్ ద పాత్ ఆఫ్ యాక్షన్, ది అదర్ ఇస్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ నివృత్తి దర్శనము ప్రవృత్తికి ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: The path of action is not in the position to understand the path of knowledge.
1: Bhaksha sambandhamaina, chanakyamaina, ee yokka laukikamaina, ee dehamuto anubhavincheetundi aanandamule pradhanamulani bhavistu manavudu deeni nimittamai aneka vidhamulga paata padutuntadu.
0: Man tries incessantly to acquire things which give him external joy, physical happiness, bodily pleasures.
1: Atti variki hrudaya tattvam ye maatram kodanu artham kaadu. దానిని సరైనటువంటి రీతిలో అనుభవించరు.
0: సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్, నార్ కెన్ హీ ఎక్స్పీరియన్స్.
1: దేహమునందే హృదయం ఉండినప్పటికీ హృదయ తత్వం దేహం అనేటువంటిది గుర్తించుకోలేకపోతుండాలి.
0: ఆల్దో హార్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్, ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ ఆఫ్ హార్ట్.
1: ఎట్లనగా?
0: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్.
1: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున,
0: డస్ ది ట్రీ నో the sweetness of the juice of a fruit?
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున,
0: does the creeper know the fragrance available in a flower?
1: కావ్యాల్లోని మధుర రసము గ్రంథం అనుభవించున,
0: does the book know the greatness and the sacredness of the contents of the book?
1: నివృత్తి సార సాహిత్యము ప్రవృత్త పండితుండెట్లెరుగును.
0: A scholar who is given to the external joys, how can he understand the power of knowledge?
1: చెట్టులోనే ఉన్నది పండు, ఈ పండులోనే ఉన్నది మధుర రసము, కానీ ఆ రసాన్ని చెట్టు ఏమాత్రం కూడా అనుభవించలేదు.
0: ఇన్ ది ట్రీ దెర్ ఇస్ ఫ్రూట్ అండ్ ఇన్ సైడ్ ద ఫ్రూట్ దెర్ ఇస్ స్వీట్ జ్యూస్, బట్ ది ట్రీ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది స్వీట్ జ్యూస్ అవైలబుల్ ఇన్ ద ఫ్రూట్.
1: మన దేహమే ఒక వృక్షము.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ ట్రీ.
1: ఇందులోని హృదయమే ఒక ఫలము.
0: The heart may be compared to a fruit.
1: ఈ హృదయంలోని యొక్క మాధుర్యమైనటువంటి ప్రేమనే ఇందులో రసము.
0: The sweet love inside the heart is the juice.
1: ఈ రసాన్ని దేహం అనే వృక్షం ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోవటం లేదు.
0: The physical body is not able to enjoy.
1: అనుభవించడం లేదు.
0: Nor does it enjoy.
1: ఆనందించడం లేదు.
0: It does not.
1: అర్థం చేసుకోవటం లేదు.
0: It has not been able to understand either.
1: కనుకనే మానవుడు ఇన్ని దుఃఖములకు, నిరాశలకు, నిస్పృహలకు కేవలం గురి అవుతున్నాడు.
0: That is why man is facing all these sorrows, disappointments, frustrations and problems.
1: Itti mana endundinatvanti oka prema tattvanni manam artham chesukokunda undinanta kalamu manaku bhayam anetundi tappinadi kaadu.
0: As long as we are in a position not to understand this love, we are full of fear.
1: Aa premanu manamu undinappude manaki bhayam dooram avutundi.
0: The fear will be removed from us if we can acquire that love.
1: Chinna udaharanam,
0: a small example.
1: రైళ్లందు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి టికెట్ కొని తన జోబియందు ఉంచుకొని ఏ థర్డ్ క్లాస్ లో సీట్ పైన కూర్చున్నప్పటికీ ఎట్టి భయము ఉండదు అతనికి.
0: ఏ ట్రావెలర్ ఇన్ రైల్వే కంపార్ట్మెంట్ ఇఫ్ హీ హాస్ ఎ టికెట్ విత్ హిమ్ హీఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్.
1: కానీ టికెట్ లేకుండా ఏ ఫస్ట్ క్లాస్ సీట్ లో పోయి తాను కూర్చున్నప్పటికీ తనకు భయము వెంటాడుతూనే ఉంటాది. ఎక్కడ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎక్కడ నన్ను చెక్ చేస్తాడో అనేటువంటి భయం అతని వెంటాడుతుంటాది.
0: Without a ticket, if the railway passenger is going even in the first class, he is full of fear. He is afraid that the ticket collector may catch him.
1: కారణం ఏమిటి? తాను ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నప్పటికీ భయం ఎందుకు అతనికి వెంటాడుతుండాలి?
0: In spite of his being seated in the first class, he is haunted by fear. What is the reason?
1: ఇది లేకపోవటం చేతనే.
0: The reason is he does not have the ticket.
1: అదే విధంగానే మన హృదయం లోపల ప్రేమ అనేటువంటి యొక్క భగవత్ టికెట్ మనలో ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన భయం లేదు.
0: Similarly, if you have the ticket of love in your heart, wherever you go, you are free from fear.
1: జీవితం ఒక ప్రయాణం.
0: Life is a journey.
1: ఇలాంటి సమయం లోపల ప్రేమ అనేటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క దీనిని మనం హస్తంలో ఉంచుకున్నప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడాను నిర్భయంగా నిస్సందేహముగా నిర్మలంగా నిస్వార్థంగా ఆనందమును ధైర్యమును అందిస్తుంది.
0: ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ లవ్ విత్ యూ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ట్రూత్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫిడెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ యూఆర్ ఫుల్ ఆఫ్ కరేజ్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని అనుభవిస్తున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ హాంటెడ్ బై సమ్ టైప్ ఆఫ్ ఫియర్ ఆర్ ది అదర్.
1: ఏ కార్యము ప్రారంభించినప్పటికి మొదలు భయం అతనికి వెంటాడుతుంది.
0: వాట్ ఎవర్ వర్క్ హీ వాంట్స్ టు అండర్టేక్ హీఈస్ చేస్డ్ బై ది ఫియర్.
1: కారణం భగవత్ ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ భగవత్ ప్రేమ ఒక్కటి మాత్రమే మనం సాధించేస్తే సర్వమును సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ వీ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్ వీ వుడ్ హావ్ అటైన్డ్ అండ్ అకాంప్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా
0: వాట్ ఎవర్ బి వన్స్ స్కాలర్షిప్.
1: ఎంతటి భోగభాగ్యములు అనుభవించేటువంటి వాడైనా
0: వాట్ ఎవర్ బి ది వెల్త్
1: ఎంతటి పండితుడైనప్పటికి
0: వాట్ ఎవర్ బి ది స్కాలర్షిప్
1: ఎంతటి ధనకనక వస్తు వాహనాలతో తులతూగుచుండినప్పటికి
0: వాట్ ఎవర్ వెల్త్ అండ్ పొసెషన్స్ ఇన్ ఎ కమాండ్
1: ఆత్మవిశ్వాసమే లేకుండినా వానికి నిరంతరము అశాంతి.
0: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హీఈస్ హాంటెడ్ బై రెస్ట్లెస్నెస్.
1: ఈనాడు ఆత్మవిశ్వాసం అత్యవసరం.
0: టుడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది లేకపోతే దేనిని మనం సాధించలేము.
0: వితౌట్ దేని
1: ఎందు మనం ఆనందాన్ని అనుభవించలేము.
0: వితౌట్ దాట్ వీ కెనాట్ అటైన్ ఎనీథింగ్ వీ కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్.
1: అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనం చింతలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ బికాస్ అవర్ మైండ్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ స్త్రీ భక్తులు అధికమవుతున్నారు కానీ హరిభక్తులు కనిపించటం లేదు.
0: టుడే ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ వెల్త్ నాట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా తన స్వార్థము స్వప్రయోజనాన్ని ముందు ఉంచుకుని పోతున్నారు.
0: వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ వాట్ ఎవర్ హీ టాక్స్ హీఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఎంతకాలం మనము ఆనందింపజేస్తుంది?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో ఆన్ లైక్ దిస్? ఇట్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్ ఆర్ పీస్.
1: ఇది కేవలము అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనము చింతలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ బికాస్ అవర్ మైండ్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.

0: ఇది ఎంతకాలం మనం ఆనందింపజేస్తుంది?
1: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో ఆన్ లైక్ దిస్? ఇట్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్ ఆర్ పీస్.
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటివి.
1: దిస్ ఈజ్ మొమెంటరీ.
0: కనుక మానవత్వంలో మనము మొట్టమొదట మనం గుర్తించవలసినది, సాధించవలసినటువంటిది దైవ ప్రేమ.
1: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అచీవ్ లవ్ ఫర్ గాడ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
0: ఏక మనస్కులు కావాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఎ సింగిల్ మైండ్.
0: దృఢ మనస్కులు కావాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఎ ఫర్మ్ మైండ్.
0: నిశ్చల మనస్కులు కావాలి.
1: నిర్మల
0: హృదయం కలగల.
1: ప్యూర్ హార్ట్.
0: నిస్వార్థమైనటువంటి భావములో మనము జీవితాన్ని గడపాలి.
1: వీ షుడ్ స్పెండ్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్, ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
0: ఒకనొక సమయంలో ఉద్ధవుడు కృష్ణుని సందేశాన్ని తీసుకుని గోకులం వచ్చాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ.
0: ఇక్కడ ఉద్ధవుడు గోపికలకు చెప్తున్నాడు, భగవంతుణ్ణి ఏ విధంగా మీరు వదిలిపెట్టి బాధపడుతున్నారో, ఈ బాధకు నివారణమైనటువంటి ఒక మందును నేను తెచ్చాను, దీనిని మీరు ఆరగించాలి అన్నాడు.
1: హీ అడ్రస్ ది గోపికాస్ అండ్ టోల్డ్ దెమ్, ఐ హావ్ బ్రాట్ ఎ మెడిసిన్ విచ్ కెన్ గివ్ యూ ది ఫ్రీడమ్ ఫ్రమ్ ది టైప్ ఆఫ్ సఫరింగ్ దట్ యు ఆర్ అండర్గోయింగ్.
0: ఈ యోగము చేత మీ యొక్క బాధలనేటువంటి రోగం నివారణ కలుగుతుంది అన్నాడు.
1: బై దిస్ పర్టికులర్ యోగా యువర్ డిసీజ్ ఆఫ్ సెపరేషన్ అండ్ ది సఫరింగ్ విల్ బి క్యూర్.
0: గోపికలు చెప్తున్నారు, ఓ ఉద్ధవ మహాశయ, మాకు ఎట్టి రోగములు లేవు.
1: ఓ గ్రేట్ ఉద్ధవ, వీ డు నాట్ హ్యావ్ ఎనీ డిసీజ్.
0: మాకు ఎట్టి యోగములు మాకు అక్కర్లేదు.
1: వీ డు నాట్ వాంట్ ఎనీ యోగ ఐదర్.
0: ఒక కృష్ణుణ్ణి పొందేటువంటి యోగం మాకు తెలిస్తే చాలు అన్నారు.
1: ఇఫ్ వీ కెన్ హ్యావ్ ది యోగా టు అటైన్ గాడ్ దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ అస్.
0: ఏమిటి ఈ యోగము అని.
1: వాట్ ఈస్ దిస్ యోగా?
0: ఒక గోపిక చెప్పింది.
1: వన్ గోపిక డిస్క్రైబ్డ్
0: త్యాగభావంతో అనుభవించేటువంటి భోగమైన కూడా అది ఒక యోగమేను అన్నది.
1: షీ సెడ్ దట్ ఈవెన్ ఇండల్జెన్స్ ఎంజాయిడ్ ఆన్ ది బేస్ ఆఫ్ సాక్రిఫైస్ ఇట్ ఈస్ ఆల్సో యోగా.
0: ఉద్ధవుడు చెప్పాడు, త్యాగమునకు యోగమునకు కేవలము యోగమునకు భోగమునకు పొందు కుదరదు కదా.
1: The sacrifice and indulgence can never go together, said Uddhava.
0: Tyagam unnatundi vaadu bhogam vaipuna chudadu.
1: A person filled with sacrifice will never look for enjoyment.
0: Bhogamunu anubhavinchetundi vaadu tyagamunu chintinchadu.
1: A person who is full of self indulgence will never look for
0: ee bhogamunaku tyagamunaku ottu kudaratam kashtam.
1: It is impossible to reconcile these two things which contradict.
0: Kanaka yoga ettavutundi annadu Uddhavudu.
1: ఉద్ధవ క్వశ్చన్, హౌ కెన్ దెన్ దట్ బి యోగా?
0: పిచ్చివాడా, కృష్ణుడి చెంత ఉంటుండి నీవు తెలుసుకున్నది ఇదేనా?
1: ఓ మ్యాడ్ పర్సన్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ స్టేయింగ్ విత్ కృష్ణ, ఈస్ దిస్ ఆల్ దట్ యు హవ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్?
0: ఆచరణలోని అహంకారము, అనుభూతిలోని ఆసక్తి రెండూ వదిలితే త్యాగము, భోగము, యోగము మూడు ఒక్కటే అవుతాయన్నారు.
1: ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో while doing the work and if you do not crave for enjoying the fruits of it, then this tyaga yoga bhoga sacrifice
0: nenu chestunnanu aneetundi ahankaranni dooram chey.
1: Free yourself from the feeling that you are doing it.
0: Idi nenu aacharinchinatundi kriyala valla kaliginatundi phalitamu, idi nene anubhavinchali aneetundi aasaktini dooram chesko.
1: Free yourself from the desire that you should enjoy the fruits of all your actions because you have done them.
0: Asakti yendu ragamu, acharani yendu ahankaramu rendu vadalite ee yokka bhogamunaku tyagamunaku vyathyasam ledannaru gopikalu.
1: If you free yourself from the desire of fruits of action and doership in your action, then there is no difference whatsoever between tyaga and bhoga.
0: Prapanchamu lopala varsham kurustundadi.
1: It is raining.
0: Nadulu pravahistunnayi.
1: In the world you get rains and the rivers flow.
0: Pantalu pandutunnayi.
1: The crops are raised.
0: Surya chandradulu prakashistunnaru.
1: Sun and moon shine.
0: Ivi evari kosam?
1: For whom are they?
0: Ye okka vyaktiku nimittamo kaadu.
1: They are not existing for the sake of
0: sarva manavulaku eetini anubhavincheetundi samanamaina adhikaram untundadi.
1: The entire humanity has equal right to enjoy all these things.
0: కనుకనే ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి జీవులకు సర్వాధికారము ఉంటుందని.
1: ది వరల్డ్లీ పీపుల్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఎంజాయ్ ది థింగ్.

0: అవైలబుల్ ఇన్ ద వరల్డ్. కానీ పరతత్వమును మాత్రం అనుభవించడానికి ఏ కొద్ది మందికి మాత్రము ఈ యొక్క శక్తి సామర్థ్యములు చేకూర్చుకుంటారు.
1: ఓన్లీ ఎ ఫ్యూ బ్లెస్డ్ పీపుల్ విల్ హ్యావ్ ది ఆస్పిరేషన్ టు ఎంజాయ్ ది డివినిటీ అండ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
0: దైవత్వం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి ఇది ప్రాప్తిస్తుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ పీపుల్ హూ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక గోపికలందరూ కూడాను కృష్ణుని యొక్క వాక్కును విన్నంత మాత్రమే, మురళిగానమును శ్రవణం చేసినంత మాత్రం చేత వారు భవనమును వదలి వనములో ప్రవేశిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై గోపికాస్ యూస్ టు గో అవే ఫ్రమ్ దర్ హోమ్స్ ది మొమెంట్ దే హర్డ్ ద స్వీట్ ఫ్లూట్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
0: ఉద్ధవుడు కూడాను దీనినే ప్రశ్నించాడు.
1: ఉద్ధవ క్వశ్చన్ ఆన్ ద సేమ్ థింగ్.
0: కృష్ణ సందేశమును వినడానికి మీకు అవకాశం లేదనుకుంటే ఇంక మీలో ఏమి భక్తి ఉంది, ఈ భక్తి యొక్క స్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు.
1: ఇఫ్ యు సే దట్ యు డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ కృష్ణ, వాట్ టైప్ ఆఫ్ డివోషన్ డు యూ హ్యావ్ ఫర్ కృష్ణ.
0: యోగం యొక్క సారాన్ని ఒక్క వాక్యములో చెప్పారు.
1: దే టోల్డ్ ది ఎసెన్స్ ఆఫ్ యోగా ఇన్ వన్ సెంటెన్స్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్
0: ఉద్ధవ? మాకున్నది ఒకే మనసు.
1: ఉద్ధవ, we have only one mind.
0: ఆ మనసు కూడాను ఇప్పుడు మాతో లేదు.
1: ఈవెన్ దట్ మైండ్ డజంట్ ఎగ్జిస్ట్ విత్ అస్ నౌ.
0: కృష్ణుడితో మధురకు వెళ్ళింది.
1: ఇట్ హాస్ ఆల్రెడీ గాన్ విత్ కృష్ణ టు మధుర.
0: మనసే లేని అమనస్కులం మేము నీ యొక్క యోగములు నీ యొక్క సందేశములు వినడానికి మాకెక్కడుంది మనసు?
1: వెన్ వీ డు నాట్ హ్యావ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్, వెన్ వీఆర్ ఎంజాయింగ్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వ, వేర్ ఇస్ మైండ్ టు
0: నీ వలే మాకు పది మనస్సులే ఉంటుండినా మేము కూడాను ఒక సందేశం వినటము, ఒకవైపున కృష్ణుని చింతించటము, ఒకవైపున అత్తార్థను పాలించటము, ఒకవైపున భక్తార్థను ప్రాణించటము, ఈ విధంగా జరుపుకొని ఉండవచ్చును.
1: If we also had 10 minds like you have, we would have used one mind to listen to the message of Krishna, one mind to bother about the husbands, and one mind to bother about the difficulties and problems given by the mothers-in-law, and all such things. We don't have 10 minds.
0: Sakala Shastrala Granthala Saramella Okka Vakyala Cheppudu Okka Sari.
1: The essence of all the scriptures, I'll tell you in one sentence.
0: Sarva Jeevuni Yendu Unna దత్తము ఒక్కటే అని మనం విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దాట్ ది డివినిటీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ద సేమ్.
0: ఈ సమస్త చింతలకు మూల కారణం మనసే.
1: ఫర్ ఆల్ ది వరీస్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: దైవ చింతన కూడాను మూల కారణం మనసే.
1: ఈవెన్ టు థింక్ ఆఫ్ ద లార్డ్ ఇట్ ఇస్ మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: పుట్టుట ఒక చింత.
1: To be born is a worry.
0: భూమి నుండుట చింత.
1: To live on earth is one worry.
0: సంసారం ఒక చింత.
1: Family life is another
0: worry. చావు చింత.
1: Death itself is a worry.
0: బాల్యమంతయు చింత.
1: The full childhood is worry.
0: వార్ధక్యం ఒక చింత.
1: Old age is worry.
0: జీవించుట ఒక చింత.
1: Living itself.
0: చెడుపు చింత.
1: That is also worry.
0: కర్మలన్నీయు చింత.
1: All actions.
0: కష్టములు ఒక చింత.
1: Difficulties worry.
0: సంతసం ఒక చింత.
1: And joy is a worry. అండ్ సర్ప్రైజ్ అండ్
0: ఈ రెండు చింతలు అనేటువంటి పగ్గములు కట్టినటువంటి చింత చెట్టు కింద కూర్చొని సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడ లభిస్తుంది?
1: ఇఫ్ యూఆర్ బౌండ్ బై దీస్ 12 రోప్స్ ఆఫ్ బాండేజ్ అండ్ స్టిల్ వాంట్ హ్యావ్ పీస్ అండ్ జాయ్,
0: సర్వేశ్వ ప్రేమ కొరుడు ఇక్కడైనా ప్రజలార కోరికే మీరా?
1: ఓ సిటిజన్స్, now at least you give up all these things and fill yourself with the thought of the Lord alone.
0: Samasta chintalaku pariharam chesetundi chinta okkate ade prema.
1: It is a love which can free you from all these worries, and this
0: ee prema yendu etti vyathyasam kodanu manaku kanipinchadu.
1: There cannot be any differentiation in this love.
0: Samastamu bhagava swaroopam gane manu nirupistam.
1: We will consider everything is the manifestation of the Lord.
0: Sarvatra unnadi daivattam okkate.
1: We recognize divinity as existing everywhere and it is the same.
0: Kanukane bhagavantudu desa kala vastu parichhedam kalavadu leni vadu ani.
1: Therefore God transcends all the aspects of time, the region, the circumstances.
0: Oka deshamulo unnadu, oka deshamulo ledu ani cheppudaku sadhyam kadu.
1: It is not possible to say God dwells in one country and not in another country.
0: Oka kalamulo unnadu, maroka kalamulo ledu ani cheppadaniki veelu kadu.
1: It is wrong to say that God dwells in one time and not at another time.
0: Oka vastunandu unnadu, maroka vastunandu ledu ani cheppudaku sadhyam kadu.
1: It is not possible to say God dwells in one object and one thing and not in another thing.
0: Kanuka దేశ కాల వస్తువుల పరిచ్ఛేదం లేనివాడు.
1: దేర్ఫోర్ హీ ఈజ్ వన్ హూ ట్రాన్సెండ్స్ ద టైమ్ ది కంట్రీ అండ్ ది
0: భగవంతుడు అనగా జ్ఞాపక శక్తి కలవాడు అని అర్థం.
1: గాడ్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ పర్వేజివ్నెస్, ఆల్ పర్వేజివ్ హీస్.
0: వ్యాపక శక్తి కలిగినటువంటి ఒక భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని ఎట్ట చెప్పగలం?
1: God who is all pervasive, how can you describe he is here and not there?
0: Sarvatra untunnadu,
1: he is found everywhere.
0: Kanuka deeniki e maatram kodano avakasam ledu.
1: Therefore it is wrong to say that he
0: sarvatra unnadu anetundi satyanni manam susvastanga cheppavachchu.
1: It is possible to clearly declare that God dwells everywhere.
0: ఇంక కాలము లోపల ఒక కాలంలో ఉన్నాడు మరొక కాలంలో లేడని చెప్పడానికి వీలు కాదు.
1: విత్ రెఫరెన్స్ టు టైమ్ ఫ్రేమ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు సే
0: ఆది మధ్య అంతములు ఎందుకు కూడా ఉండినటువంటి ఒక భగవంతుడికి ఈ కాలం అనేటువంటిది ఎక్కడ కట్టుబడుతుంది?
1: వెన్ గాడ్ డ్వెల్స్ ఇన్ ది బిగినింగ్ అండ్ ఇన్ ది మిడిల్ అండ్ ఇన్ ది ఎండ్, హౌ కెన్
0: ఆది మధ్యాంతరహితుడు అన్నాడు.
1: హీస్ ద వన్ హూ ఈస్ ఫౌండ్ ఇన్ బిగినింగ్ అండ్ ఎండ్ అండ్ బియాండ్ దట్.
0: ఇంకా ఏకాత్మ స్వరూపుడు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువునందు ఉన్నాడు ఏ వస్తువునందు లేడని చెప్పగలం?
1: వెన్ హీస్ డిస్క్రైబ్డ్ అస్ టు బి ఫౌండ్ ఎవ్రీవేర్, హౌ కెన్ యూ జస్ట్ సే దట్ హీ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ఆబ్జెక్ట్?
0: కనుకనే భగవంతునికి సర్వాత్మకుడు అన్నారు.
1: దట్ ఈస్ వై గాడ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వాత్మ.
0: ఒక్కొక్క పదమును కూడాను ఒక్కొక్క విశిష్టమైనటువంటి అర్థములు చేరి ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ మీనింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్
0: పదములను కానీ దాని అర్థములు కానీ మనం ఏమాత్రమో గుర్తించుకున్నట్టు ప్రయత్నించడం లేదు.
1: We are not caring to recognize the words and their meaning.
0: సకల శాస్త్రములన్నీ కూడాను సర్వేశ్వరత్వాన్ని సమస్తత్వంగా ప్రకటిస్తూ వచ్చింది.
1: All the scriptures have declared God as found everywhere.
0: దేవుడనగా వ్యక్తి స్వరూపుడు కాదు.
1: He cannot be identified with a particular individual.
0: సమస్తాత్మకుడు.
1: He exists in collectivity, totality.
0: సర్వత్రా ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
1: The principle of Atma found everywhere is the same.
0: అట్టి ఆత్మనే లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తము ఒక్కొక్క ఆకారాన్ని ధరిస్తూ వస్తుంటారు.
1: This principle of Atma, in order to establish dharma, righteousness, and in order to
0: ఇట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వారే గోపికలు.
1: గోపికాస్ హావ్ అండర్స్టూడ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఇది చెట్టే, ఇది పుష్పమే, ఇది కేవలం తీగే, ఇది ఒక పొదనే అనేటువంటి భేదభావం తమ వారికి లేవు.
1: దే నెవర్ హ్యాడ్ ఎనీ సెన్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్స్. దిస్ ఇస్ ఎ ట్రీ.
0: అన్నింటి యందు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు.
1: దే ఫెల్ట్ దట్ కృష్ణ ద లార్డ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ.
0: కృష్ణుడు లేనటువంటిది ఈ సృష్టిలో ఒక్కటి కూడాను లేదు.
1: There is nothing in the creation which does not have Krishna in it.
0: Srishti Trishna ne Krishna Trishna annaru vaadu.
1: They said that the thirst for the creation is thirst for Krishna.
0: Vishwamunu visvaroopamlo meeru chudakandi, Vishnu roopamlo chudandi annaru.
1: Do not see the world as world. See the world as the very manifestation of the Lord.
0: Anti bhagavatatmaga amana bhavinchinappudu entati aanandam anupistaro adi appude telustundi.
1: If you can consider everything as the manifestation of the Lord, what great delight and joy.
0: కేవలం గోపికలంతా మూర్ఖులని అజ్ఞానులని కేవలం భ్రమలో మునిగినటువంటి వారని అనేక మంది అనేక రీతిలుగా కూడాను వారిని తూలనాడుతారు.
1: క్వైట్ అ ఫ్యూ పీపుల్ క్రిటిసైజ్ గోపికాస్ యాజ్ ఇగ్నోరెంట్ వన్స్, ద ఫూలిష్ వన్స్, ద వన్స్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఇంటెలిజెన్స్.
0: చాలా పొరపాటు.
1: దిస్ ఈస్ ఎ వెరీ గ్రేట్ మిస్టేక్.
0: వారి యొక్క హృదయాలు నిర్మలమైనవి, నిశ్చలమైనవి, నిస్వార్థమైనటువంటివి, ప్రేమపూరితమైనటువంటివి.
1: దేర్ హార్ట్స్ ఆర్ ప్యూర్, సెల్ఫ్లెస్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: లోక ప్రేమ పుచ్చుకునేది కానీ ఇచ్చుకునేది కాదు.
1: ది వరల్డ్లీ లవ్ బిలీవ్స్ ఇన్ గెటింగ్ అండ్ నాట్ ఇన్ గివింగ్.
0: పరమాత్మ ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
1: ది లవ్ ఆఫ్ ద లార్డ్ బిలీవ్స్ ఇన్ గివింగ్ అండ్ నాట్ గెటింగ్.
0: ఇది లౌకిక ప్రేమకు పారమాత్మిక ప్రేమకు ఉండినటువంటి వ్యత్యాసం.
1: దిస్ ఈస్ ది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ది వరల్డ్లీ లవ్ అండ్ డివైన్ లవ్.
0: కనుక ఇట్టి ప్రేమ చేతనే ఆ గోపికలు దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
1: ది గోపికాస్ వర్ ఏబుల్ టు అటైన్ డివినిటీ ఓన్లీ త్రూ దిస్ కైండ్ ఆఫ్ లవ్.
0: ఆ యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సరైనటువంటి ఒక జీవితం సార్థకమవుతుంది.
1: ఓన్లీ వెన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండర్స్టాండ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ లవ్ ఆఫ్ గోపికాస్ హిస్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
0: కృష్ణ ఆదము అనగా నాదము, కృష్ణ వాణి, కృష్ణుడు ప్రత్యేకం కాదు వారికి.
1: ఫర్ దెమ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ కృష్ణ, ద వర్డ్ ఆఫ్ కృష్ణ.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మన యొక్క దేహము ఒక దేవాలయము.
1: Our physical body is a temple of God.
0: ఎప్పుడు అది దేవాలయం అవుతుంది?
1: When do we consider that as temple?
0: దైవ చింతన మన హృదయం నుంచి చేసినప్పుడు మాత్రమే దేహం దేవాలయం అవుతుంది.
1: Our body becomes temple only when we contemplate on God.
0: ఆ చింతన లేకపోతే అది దేవాలయం కాదు, భవనం అయిపోతుంది.
1: If we don't contemplate on God, it is only a house.
0: కొన్ని దినములకు ఈ భవనం కూడా వనంగా మారిపోతుంది.
1: After a few days, even this house becomes a forest.
0: కనుక ఏ ఒక్క విషయం నందు కూడాను ఎక్కడో మనం దేవాలయంకు పోనక్కర్లేదు. భగవత్ నామం మన యొక్క నాలుక పైన చరించినంత వరకు కూడాను మన యొక్క దేహం దేవాలయమే.
1: As long as we make the name of the Lord dance on our tongue, our physical body is also a temple of God.
0: భగవద్గీత మన ఇంటి ఎందు ఉంటున్నాదంటే భగవంతుడు మన ఇంటి ఎందే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: If we can think of the Lord in our own heart, we should feel that our own house is the temple of God.
0: కనుకనే మనం దేవాలయం అనేటువంటి దానిని సాత్వికంగా భావించుకోవాలి.
1: We should really sanctify the description of the physical body as a temple of God.
0: దేవుడు ఉన్నటువంటి దేవాలయాన్ని ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలి.
1: A temple where God dwells. How sacred it should be, how nicely we should use.
0: ఆ విధముగా పవిత్రము గావించుకున్నటువంటి వారే గోపికలు.
1: Gopikas were those who sanctified their physical bodies.
0: వారికి ధనకనక వస్తు వాహనాదుల పైన ఏమాత్రం కూడా వ్యామోహం లేదు.
1: They never had any love for the wealth.
0: వారికి సర్వస్వము భగవంతుడే.
1: For them everything consisted of only
0: God. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సకస్త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి ప్రార్థనలో మునిగినటువంటి వారు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ ది ప్రేయర్ దట్ ఓ గాడ్ యు ఆర్ ది మదర్, యు ఆర్ ది ఫాదర్, యు ఆర్ ది ఫ్రెండ్, యు ఆర్ ఎవ్రీథింగ్.
0: వ్యత్యాసమే లేదు.
1: ఫర్ దెమ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్.
0: కేవలము కృష్ణ ప్రేమలో మత్తులై ఉన్మత్తులై కేవలము తన్మయత్తంగా మారిపోయినటువంటి వారు.
1: దే ఆర్ ఎక్స్టటిక్, ఆల్మోస్ట్ మ్యాడ్ in the love of Lord Krishna.
0: Lekapothe Krishna yokka venugana vinnanta matramane ardharatri velalo andaru Vrindavanamlo praveshincharu.
1: If only it was not so, how would they have entered Vrindavan the moment they heard the sweet music of the flute of Krishna?
0: Bhagavantudu sarvavyapakudu sarvantaryami ani telusukunnappatikini eka swaroopanni matrame vaaru aaradhana chestu vacharu.
1: Although they knew that God is all pervasive, they always worshipped one form.
0: కొంతమంది ఏకం నామమును మాత్రమే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: Some people only accept only one name as such as their.
0: మీర కూడాను కృష్ణుడు సర్వవ్యాపకుడు అని తెలుసును.
1: Even Meera knew that Krishna was found anywhere and
0: everywhere. సర్వస్వరూపుడని కూడాను తెలుసును.
1: He is found in all forms.
0: కానీ గిరిధర గోపాల అంటేనే ఆమెకు చాలా తృప్తి.
1: But she got real delight only when she addressed him as Giridharagopala.
0: Sakubai Krishnudu sarvavyapakudu ani telusu.
1: Sakubai also knew Krishna as
0: sarvaswarupudu ani telusunu.
1: And she also knew that he dwells in
0: kani aaliku ranga panduranga antene aamiki trupti.
1: She would be happy only when she calls ranga and panduranga.
0: Uddhavudu kudanu vachi Yashodaku aneka vidhamulaga kudanu Krishnudini varnistuntadu.
1: Uddhava also used to describe Krishna in different ways to Yashoda.
0: యశోద కూడా ఒక్కటే ఆమెకు నామం చాలా ఇష్టం.
1: బట్ ఫర్ యశోద దేర్ వాజ్ ఓన్లీ వన్ నేమ్.
0: బృందావన్ విహారీ ఎక్కడ పోయినా నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను.
1: ఐఎమ్ నాట్ బాదర్డ్ వేర్ బృందావన విహారీ గోస్.
0: నా గోపాలుడు బాగున్నాడా? గోపాల గోపాల గోపాల్, ఆ గోపాల అనేటువంటి పేరే ఆమెకు చాలా మధురమైనటువంటిది.
1: This name Gopala was very sweet for Yashoda. How is my Gopala? Is he okay?
0: అదే విధంగానే గోపికలకంతకున్నాను భగవంతుడు సర్వత్రుడు సర్వంతర్యామి అనేటువంటి యొక్క విశ్వాసం ఉండినప్పటికీ తమ కృష్ణ స్వరూపాన్ని మాత్రమే ఆ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినేటువంటి ఆశ మాత్రమే వారికి హృదయం నిండుకు ఉండేటువంటిది.
1: ఆల్దో గోపికాస్ న్యూ దట్ కృష్ణ ఈజ్ ఆల్ పర్వేసివ్, బట్ దే వర్ అటాచ్డ్ టు స్వీట్లీ టు దట్ నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ దట్ ఫ్లూట్ ఆఫ్ మ్యూజిక్
0: లో ప్రవేశించారు.
1: దే ఎంటర్డ్ బృందావన్.
0: పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు.
1: They were going as if they were absolutely not body conscious.
0: పొదల దగ్గరికి వెళ్ళాడు.
1: They went to certain groves.
0: అడుగుతున్నారు పొదల్లో.
1: They were asking them.
0: నల్లని వాడు.
1: He is a black one.
0: పద్మ నయనమ్ముల వాడు.
1: Lotus eyed one.
0: కృపారసంబుపై చల్లెడి వాడు.
1: He is the one who showers the
0: మౌడి రసిత పించము వాడు.
1: He is the one who was having
0: నవ్వు రాజిల్లడి మోము వాడు.
1: face full of smile, sweet smile.
0: మా ఉల్లబు దోచుకుని వచ్చి
1: he has stolen my heart.
0: ఓ మలియలారా,
1: ఓ క్రీపర్స్,
0: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
1: He is not hiding himself behind you. Please let us know.
0: ఇక్కడ ఏమైనా దాక్కున్నాడా చెప్పండి చెప్పండి చెప్పండి.
1: Please let us know.
0: మొక్కలు మాట్లాడతాయా, వృక్షములు మాట్లాడతాయా? వారికి ఆ మాత్రం విచార శక్తి లేదు. వారి విశ్వాస శక్తి అధికంగా ఉంటుండాలి.
1: They were filled with faith. They were not at all bothered about the head and thinking.
0: ఎక్కడ విచారణ శక్తి, ఈ డిస్క్రిమినేషన్ పవర్ ఉంటుంటాదో అక్కడ కాలి నుంచి తల వరకు డౌట్స్.
1: Where one goes on thinking and thinking in the name of discrimination power, he is chased by doubts.
0: Purna vishwasame variki.
1: They had full faith.
0: Ade purnamadam purnamidam purnaatpurnamudachyate. ఈ పూర్ణత్వంలో ఉండేటువంటి వారికి ఈ అసంపూర్ణమైనటువంటి వారికి ఏం అర్థమవుతుంది?
1: When they are saturated with fullness, how can they understand incomplete things or anything that is worldly?
0: కనుకనే కృష్ణతత్వం అనేటువంటిది చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క గోపికలు మాత్రమే.
1: ఇట్ వాజ్ ఓన్లీ ద గోపికాస్ హూ హ్యాడ్ అండర్స్టూడ్ థరోలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: అయితే కృష్ణుడు ఎట్టివాడు?
1: బట్ దెన్ హూ ఇస్ కృష్ణ? వాట్ ఈస్ హిస్ నేచర్?
0: ఇతను అందరితో ఉండినప్పటికీ,
1: he was found with
0: అందరితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండినప్పటికీ,
1: he was full of joy playing with everyone.
0: దేన్ని తనలో చేర్చుకునేవాడు కాదు.
1: He never allowed anything to get into him.
0: దేనికి తాను అంటనటువంటి వాడు?
1: He is not touched by anything.
0: నిత్యతృప్తుడు.
1: He is always contented. He doesn't have any desire whatsoever.
0: నిర్గుణుడు.
1: He doesn't have any quality.
0: అహంకారి.
1: He does not have any ego at all.
0: మకుటముల్ని ధరించినటువంటి ఒక మాధవుడు అతనే మహారాజు.
1: He is the one who is real emperor.
0: ఎన్ని రాజ్యములు జయించినప్పటికీ ఒక్క రాజ్యమైనా తాను పాలించలేదు.
1: He conquered a number of kingdoms. బట్
0: ఇతను రాజ్యమును కట్టే తాను ఆనందంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు.
1: హీ హ్యాండెడ్ ఓవర్ ది కింగ్డమ్స్ టు సమ్ అదర్ కింగ్స్.
0: ఎట్టి వాంఛలు కూడా అతయంది లేదు.
1: హీ హ్యాడ్ నో డిజైర్ ఇన్ హిమ్ వాట్స్ ఎవర్.
0: అన్ని వాంఛలు కూడా అన్యుల నిమిత్తమే.
1: ఆల్ ది డిజైర్స్ ఇన్ హిమ్ ఆర్ మెంట్ ఫర్ అదర్స్.
0: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
1: యాజ్ కృష్ణ ఇస్ వన్ హూ వాస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ క్వాలిటీస్, హీ బీ డిస్క్రైబ్డ్ యాజ్ భగవాన్.
0: గుణములు ఎందుకూడను భగవంతుడు ఉన్నాడు, కానీ భగవంతుని యందు గుణములు లేవు.
1: గాడ్ కెన్ బి ఫౌండ్ ఇన్ క్వాలిటీస్ సత్వరజతమో, బట్ దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ హిమ్.
0: సూర్యుని నుండి ఏ విధంగా కిరణులు ఆవిర్భవిస్తున్నాయో,
1: జస్ట్ యాజ్ ది రేస్ ఎమర్జ్ ఫ్రమ్ సన్,
0: ఏ విధంగా కూడా భూమి నుండి వృక్షములు పుడుతున్నాయో,
1: జస్ట్ యాజ్ ది ట్రీస్ స్ప్రింగ్ ఫ్రమ్ ఆర్త్,
0: ఆ విధంగా కూడా హృదయం నుండి ప్రేమ అనేటువంటిది ఆవిర్భవిస్తుంటాది.
1: ఇన్ ద సేమ్ వే లవ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్.
0: కనుక ఈ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే,
1: ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్ దివ్యత్వాన్ని
0: చక్కగా మనం అర్థం చేసుకోగలం.
1: దెన్ ఓన్లీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వెల్ అండ్ క్లియర్లీ.
0: కనుక మనము నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఆధారంగా చేసుకుని,
1: వీ షుడ్ డెవలప్ లవ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సెల్ఫిష్నెస్,
0: ఈ యొక్క ఆధేయమైనటువంటి ఒక జగత్తునందు జీవించి,
1: we should live in the world which is the manifestation
0: of adayamulu rendintini kuda ekatvam gavinchetunte yokka pavitramaina margamlo mana praveshinchali.
1: We should take the path which reconciles these two things. One is the basis, the other is the manifested world.
0: Okati upadhana karanamu, rendavadi nimitta karanamu.
1: One is the upadhana karana, the other is nimitta karana.
0: Nimitta karanamu lokaliki sambandhinchinatundi.
1: This nimitta karana is the one which is associated with upadhana
0: karanamu, daivatvaniki sambandhinchinatundi.
1: The upadhana karana is one associated with
0: God. Kanu ee jagatantayi kudunu nimitta upadhana karanamu cheta koodinatundi.
1: Therefore this world consists of these two causes. One is God, the other is the world.
0: Ee tumbler chudandi, vendi tumbler.
1: Take this tumbler as an example. Here is a silver tumbler. Kani
0: vendi anetundi upadhana karana.
1: Silver may be described as దీని
0: టంబ్లర్ గా చేసినటువంటి కంసలి నిమిత్త కారణం.
1: ది గోల్డ్ స్మిత్ హూ మేడ్ దిస్ టంబ్లర్ ఈజ్ ది ఉపాధాన కారణం.
0: కేవలము ఈ యొక్క సిల్వర్ ను, ఈ యొక్క వెండిని సృష్టించినటువంటి వాడు ఇంకొకటి కాదు, భగవంతుడే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ క్రియేటెడ్ ది సిల్వర్ ఇట్సెల్ఫ్.
0: దీనిని టంబ్లర్ గా సృష్టించినటువంటి వాడు మాత్రం ఈ లోకంలో ఉంటున్నాడు.
1: ది సిల్వర్ స్మిత్ ఈస్ ఫౌండ్ ఇన్ ది వరల్డ్ హూ హాస్ మేడ్ సిల్వర్ ఇన్ టు ది టంబ్లర్.
0: ఈనాడు టంబ్లర్ గా పెట్టుకోవచ్చును, రేపటి నువ్వు కప్పుగా మార్చుకోవచ్చును, మొన్నడు ప్లేట్ గా మార్చుకోవచ్చును.
1: Today, it may be in the form of tumbler, it can be converted into a plate.
0: ఈ టంబ్లరు, కప్పు, ప్లేటు రూపనామములు మారినప్పటికీ వెండి వెండిగానే ఉంటుంది అది ఊరి. అదే ఉపాధాన కారణం.
1: The forms, tumbler, cup and plate, they may change.
0: The silver does not change.
1: The quintessence of all this is, God does not undergo any change. But the world changes.
0: In the
1: changing world,
0: the study
1: principle of God is found.
0: The
1: world consists of these two entities.
0: నిత్యానుభవంలో అనేకంగా మీరు చూస్తున్నారు.
1: ఇన్ యువర్ డైలీ ఎక్స్పీరియన్స్
0: బస్సులో కూర్చుంటే, కారులో కూర్చుంటే పరిగెత్తిపోతుంటాం రోడ్డు పైన.
1: వెన్ యూ సిట్ ఇన్ ఎ కార్ ఆర్ ఎ బస్, ఇట్ మూవ్స్ ఆన్ ద రోడ్.
0: ఈ కారు కదులుతోంది కానీ రోడ్డు కదలటం లేదు.
1: The car is moving, but the road is steady.
0: Road kuda kadilte manamu pramadamku guri ayipotam.
1: If road itself moves, it leads to danger.
0: Kanuka kadile carlu kadalanaatvanti road paine prayanam jarugutundadi.
1: The moving cars will have to go on a steady
0: adhe vidhamgane kadalanaatvanti okka road idi kevalam shashtamainatundi sthiramainatundi.
1: This road which is steady,
0: idi upadhara karanam.
1: This may be described as upadhana.
0: కదిలేటువంటి కారు నిమిత్త కారణం.
1: The moving cars may be called as
0: nimitta karanam. కదిలే ఈ జగత్తు కంతా కూడాను కదలనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఉపాదాన కారణంగా ఉంటుండాలి.
1: The principle of God, which is the basis of the entire creation, this does not change. This is upadhana karanam. దాన్ని ఎవ్వరు
0: అర్థం చేసుకోవటానికి కానీ విచారించడానికి కానీ ప్రయత్నించడం లేదు.
1: But we are not making any effort to understand, to inquire into this truth.
0: నిజంగా ఇది ఎంత కదిలేటువంటి జగత్ అయినప్పటికీ,
1: this changing world, no doubt,
0: ఒక దివ్యత్వం అనేటువంటి దాన్ని చక్కగా మనం అర్థం చేసుకుని నేర్చుకుంటే ఈ చలనం మనం ఏం చేస్తుంది?
1: వెల్, యు ఓన్లీ వి అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ క్లియర్లీ.
0: ఇది ఎన్ని కష్ట నష్టములు దుఃఖములతో కూడినప్పుడు అయినప్పటికీ దీంతో మనం ఏమాత్రం కూడా భయపడనక్కర్లేదు.
1: వాట్ ఎవర్ బి ది డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, సారోస్ వి మే గెట్, వి విల్ నెవర్ బి షేకెన్. అదే
0: చెప్పారు, మరే నీటి లోతును చూసి భయపడక్కర్లేదు. ఈత నేర్చుకున్న వానికి నీటి లోటు ఏమో భయమవుతుంది.
1: దట్స్ వాట్ ఐ జస్ట్ సెడ్. A person who knows swimming need not be afraid of the depth of the
0: water. నేర్చుకుంటే నీటి యొక్క లోతుతో మనం భయపడనక్కర్లేదు.
1: Why should we be afraid of the depth of the water if we know?
0: అదే విధంగా దైవ ప్రేమనే మనం సంపాదించుకుంటే
1: ఓన్లీ
0: ఈ విషయమునందు కలిగేటువంటి యొక్క వికారములకు మనం భయపడనక్కర్లేదే.
1: We need not be afraid of the problems of the world if only we have love for God.
0: కనుకనే గోపికలు అట్టి ప్రేమను సాధించినటువంటి వారు.
1: Gopikas were such who had attained this love for God.
0: దైవత్వము సర్వత్రా కూడాను ప్రేమ స్వరూపుడే.
1: God is exists in the form of love everywhere.
0: సమయ సందర్భానుసారంగా కొంచెం మారినట్టు కనిపిస్తుంటాది కానీ
1: you may get the impression that he is changing.
0: అది భగవంతుని యొక్క మార్పులు కాదు.
1: Those are not changes in God.
0: భక్తుల్లో ఉండేటువంటి మార్పులే ప్రతిబింబంగా వారికి ప్రతిబింబిస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చేంజింగ్ ఫీలింగ్స్ ఇన్ ద డివోటీస్ విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిమ్.
0: గిల్టీ కాన్షియస్ అంటారు.
1: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాస్ గిల్టీ కాన్షియన్స్.
0: తమ దోషములే భగవంతుని యొక్క దీనిపైన ఇమిడ్చి తానే తిరిగి వారు దర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
1: He superimposes the guilt and the defects on God and thinks that God is changing.
0: ఎట్టి దోషములు కూడాను ఉండడానికి వీల్లేదు.
1: There cannot be any defect in God.
0: దోష రహితుడు.
1: God is absolutely
0: perfect. అందువల్ల నిర్దోషో నిర్మమో నాథః అన్నారు.
1: That is why he has been described as the one who is free from all fault.
0: అతనే పురుషుడు.
1: And he is
0: సదోషో చంచలో వధుహు అదే ప్రకృతి.
1: This prakriti or nature may be compared to the one who is
0: ఇది దోషములతో కూడినటువంటిదే.
1: There are defects in it.
0: చంచలమైనటువంటిదే.
1: It is wavering.
0: కానీ దాని ఎందుకును నిర్దోషమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సందర్శించాలి.
1: Even in this kind of defective nature and creation, you should see God who is free from all defects.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of divine.
0: కేవలం కృష్ణ జన్మదినము, రామ జన్మదినము అని మాత్రమే మనము ఆనాడు పండుగ పర్వదినంగా మనం భావిస్తున్నాము.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది బర్త్ డే ఆఫ్ ఓన్లీ కృష్ణ ఆర్ రామ యాజ్ ఎ ఫెస్టివల్ డే.
0: పర్వదినంలో చేసుకోవటం చేత వచ్చినటువంటి ఫలితం ఏమాత్రం ఉండదు.
1: వాట్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ సచ్ ఫెస్టివల్స్?
0: ఎవరిని భగవంతులని మనం విశ్వసిస్తున్నామో వారి వాక్యములను ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ to practice the words of those people whom we consider as God.
0: దీనిని మనం అభ్యాసంలో పెట్టకుండా
1: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ ఇట్,
0: ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నో యూజ్ వర్షిపింగ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డివోషన్.
0: ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక సత్కర్మలుగా మనం భావించవచ్చును.
1: ఆల్ సచ్ వర్షిప్ వుడ్ బికమ్ ఓన్లీ గుడ్ యాక్షన్.
0: మనం ఒక్కటి రెండైనా కూడా ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి.
1: వీ షుడ్ ట్రై టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్.
0: అన్ని అవతారముల కంటే
1: of all the types
0: krishnavataram anipindi chaala aakarshaniyam anukuntadi.
1: The incarnation of krishna is most attractive.
0: Anduvalle krishna anetundi perunike untundadi dini antaratham.
1: The meaning is embedded in the word krishna itself.
0: Karshatiti krishnaha annaru.
1: One meaning is karshatiti krishnaha,
0: aakarshinchetundi krishnatvam.
1: The principle of krishna is highly attractive.
0: Krushititi krishnaha annaru.
1: Another version is krushititi krishna,
0: krushi anaga సేద్యం చేయటం, భూమి పైన పంటను పండించటం.
1: కృషి రెఫర్స్ టు కల్టివేషన్ అండ్ రైజింగ్ క్రాప్స్.
0: ఇక్కడ హృదయం అనే క్షేత్రం లోపల దుర్గుణములనేటువంటి మొక్కలను తీసివేసి సద్గుణములు సదాచారం అనేటువంటి పంటను పండిస్తుంటాడట.
1: కృష్ణ ఈజ్ వన్ హూ రైజెస్ ది క్రాప్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హార్ట్, రిమూవింగ్ ది వీడ్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కర్షతీతి కృష్ణ అన్నారు.
1: దట్ ఈస్ వై హీ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్షతీతి కృష్ణ.
0: మరి కట్టకడపటికి కుష్టీతి కృష్ణ అన్నారు, ఆనందమును అందించేటువంటి వాడు. చాలా ఖుషిగా ఉన్నావే అంటే కుష్ అనేటువంటిది కృష్ణత్వం నుంచి వచ్చినటువంటిది.
1: ది వర్డ్ కుష్ మీన్స్ బ్లిస్ అండ్ దిస్ బ్లిస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ కృష్ణ తత్వ, ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: అనగా హృదయాన్ని సాగు చేసి మనకు దివ్యమైనటువంటి యొక్క ఆనందం అనేటువంటి పంటను అందించేటువంటి వాడు.
1: కృష్ణ ఈజ్ వన్ హూ గివ్స్ ద క్రాప్ ఆఫ్ బ్లిస్, cultivating the field of our heart and removing all the weaknesses.
0: ఈ ఆకర్షించేటువంటి హృదయం కలిగినటువంటి వాడు కనుకనే అతనికి ఆత్మారాముడు అని కూడా పేరు.
1: He has also been called ఆత్మారామ because he has a heart which can attract
0: అన్నిటిని
1: everyone.
0: ఆకర్షిస్తుండాది ఈ ఆత్మ.
1: ఆత్మ attracts everything.
0: ఆనందాన్ని అందిస్తుండాలి.
1: ఇట్ గివ్స్ బ్లిస్, ఆనంద.
0: ఈ మూడింటి యొక్క కారణం చేతనే కృష్ణ అనేటువంటి పేరు వచ్చింది.
1: The word, the name Krishna has been given on account of these three reasons.
0: ఇక్కడ మరొకటి కూడా మనం యోచించాలి.
1: We have to think of one more aspect.
0: భగవద్గీత యందు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని ఒక శ్లోకం, ప్రథమ శ్లోకం.
1: The first stanza in Bhagavad Gita is ధర్మక్షేత్రే కురుక్షేత్రే.
0: ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రం అంటే ఏమిటి?
1: What do you mean by dharmakshetra?
0: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉండేటువంటిది కాదు అది.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ఫీల్డ్ ఫౌండ్ సమ్వేర్.
0: మన దేహమే మొట్టమొదట ధర్మక్షేత్రంగా ఉంటుండాలి.
1: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ధర్మక్షేత్ర ఇన్ ది వెరీ ఫస్ట్.
0: పుట్టిన సమయం లోపల నిస్వార్థమై నిశ్చలమై నిరహంకారమై ఎట్టి కోరికలు లేకుండా పవిత్రమైనటువంటి హృదయంగా ఉంటుంటాది.
1: When we are born, our heart is absolutely pure. Doesn't have any desire whatsoever, does not have any selfishness at all.
0: Nirgunudai untadu.
1: He is free from all qualities in fact.
0: Atti manava jeevitamane dharma kshetranga polchukunnaru.
1: Such human life can be compared to dharma kshetra.
0: Idi perugutu perugutu aaharam marina koladi, అభిరుచులు అభివృద్ధి అయిన కొలది, సహవాస దోషములు పాశములు అంటగట్టుకున్న కొలది, ఇవి మరింత కొన్ని బంధనలు ఏర్పడుతూ వస్తుంటాయి.
1: As this body goes on increasing, it takes food, associates itself with many things and develop all sorts of desires.
0: కొన్ని రాగ ద్వేషములు కూడా ఇందులో ప్రవేశిస్తాయి.
1: The likes and dislikes also
0: enter. అభిమానం అహంకారములు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
1: This I and minus,
0: అప్పుడే ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
1: Then this body becomes Kurukshetra.
0: నేను నీవు అనేటువంటి భేదం ఏర్పడినప్పుడే ఇంకో ఒకదానికోటి ప్రారంభమవుతాయి.
1: When you get this feeling of duality, I and you, then there will be differences and problems.
0: పరా అనేటువంటిది లేనంత వరకు కూడా అది ధర్మక్షేత్రం.
1: As long as you are free from mine and thine,
0: నా పరా అనేటువంటి ప్రారంభమయ్యేటప్పుడే కురుక్షేత్రంగా మారిపోతుంది.
1: Once you develop the feeling of mine and thine, it becomes Kurukshetra.
0: కనుక ఈ ధర్మక్షేత్రంగా పుట్టి కురుక్షేత్రంగా మారినటువంటి దీనిలో నా మామక పాండవాశ్చైవ మమత్వం అనేటువంటి యొక్క నావారు పరిశుద్ధమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు ఏం కిమకురువత సంజయ, ఏం చేస్తున్నాయని ధృతరాష్ట్రుడు అడిగాడు.
1: ధృతరాష్ట్ర ఆస్క్డ్, In this particular field which is born as Dharma Kshetra and which has become Kurukshetra, this particular feeling of my people.
0: Dhritarashtra anaga emiti?
1: Who is Dhritarashtra?
0: Kevalamu daiva prema leka, atma gnanam leka, laukikamainatundi yokka vishayavasanamto muniginatundi vadu Dhritarashtra.
1: Dhritarashtra is one who does not have love for God, who does not have the knowledge of Atma, and who is full of the worldliness.
0: విషయవాసనలో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ద వన్ హూ హస్ డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్ ది వరల్డ్లీ డిజైర్స్. మామక
0: పాండవ చేవ నావారు నావారు నేను నావది అనేటువంటి అభిమానం పెంచుకున్నటువంటి వాడు.
1: ద వన్ హూ హస్ డెవలప్డ్ ఐ అండ్ మై పీపుల్ దిస్ కైండ్ ఆఫ్
0: ఇంతే కాదు. దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క కుమారుడు ఏమి చేసినా గాని దానిని సమర్థించుకుని వారిని సై అని అనిపించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్ర ఈజ్ నాట్ మెర్లీ దాట్, he is the one who goes on defending and appreciating his own sons in spite of all their weaknesses and
0: evil. కుమారులు గావించేటువంటి యొక్క అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడాను సమర్థించుకుంటూ వచ్చేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: The one who goes on defending all the types of mistakes and evil things committed by his own sons.
0: అలాంటి తల్లిదండ్రులు అధికం కావటం చేతనే ఈ యొక్క కౌరవులు చాలా పెరిగిపోతున్నారు భూమి పైన.
1: In today's world the Kaurava clan is growing because of this kind of approach towards their children.
0: కానీ అతి అజ్ఞానికి ప్రక్కలోపల ఉన్నాడు జ్ఞాని.
1: జస్ట్ బై
0: సంజయుడు అనగా సర్వేంద్రియములను కూడా నిగ్రహించుకున్నటువంటి ఒక మహాజ్ఞాని.
1: జస్ట్ బై ది సైడ్ ఆఫ్ ధృతరాష్ట్ర హూ ఈ సో ఇగ్నోరెంట్ ఈస్ వన్
0: కిమకూర్వత సంజయ సంజయ నీవు నాకు చెప్పమన్నాడు.
1: సంజయ హూ హాస్ కాంకర్డ్ ఆల్ ద సెన్సెస్
0: అనగా జ్ఞాని కనుకనే నీవు నాకు చెప్పడానికి అధికారం ఉన్నది అని అక్కడ అర్థము.
1: As you are the wise one, you have got the authority to tell me.
0: నాకు కావలసినంత సిరి సంపదలు ఉంటున్నాయి.
1: I've got all the
0: wealth. నాకు కావలసినంత భోగ భాగ్యములు ఉంటున్నాయి.
1: All the worldly possessions.
0: కానీ ఈ భోగ భాగ్యములు సిరి సంపదలు ఆనందాన్ని అందించటం లేదు.
1: But these worldly things, worldly possessions, wealth and such other things can never give you joy.
0: ఒక్క ఇంద్రియ నిగ్రహమే ఆనందాన్ని అందిస్తుంది.
1: Joy you can get
0: ఒక్క దైవ ప్రేమనే ఆనందాన్ని అందిస్తుంది.
1: Love of God alone can give you joy.
0: దీనికి ధృతరాష్ట్రుడే సరైనటువంటి ఒక ఎగ్జాంపుల్.
1: For this ధృతరాష్ట్ర is an outstanding
0: example. హంసతూలికా పాను పైన పవడించినప్పటికీ నిప్పుల పైన పవడించినట్టుగా ఉంటుండాలి అతనికి.
1: ధృతరాష్ట్ర హూ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది కంఫర్ట్స్ ఇన్ లైఫ్ వాస్ ఫీలింగ్
0: ప్రేమ లేకపోవటమే.
1: ది రీజన్ ఈస్ హీ డిడ్ నాట్ హ్యావ్
0: ప్రీతి లేకపోవటమే.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫియర్
0: ఆఫ్ సిన్. దైవ ప్రీతి లేకపోవటమే.
1: నో లవ్ ఫర్ గాడ్ నో
0: దైవ ప్రీతి పాప భీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చింతగా జీవితం జరుగుతుంది.
1: వేర్ దర్ ఇస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్ life will be full of joy and peace.
0: కనుకనే ధర్మ క్షేత్రం అనేటువంటిది ఎక్కడో ఒక ప్రత్యేకంలో ఉండేటువంటిది కాదు.
1: Therefore dharma
0: మన దేహమే ధర్మక్షేత్రము.
1: Our body itself is dharma kshetra.
0: దోషరహితమైనటువంటి దేహమే ధర్మక్షేత్రము.
1: Body free from defects and evil tendencies ధర్మ క్షేత్ర.
0: దోషములతో కూడినటువంటి దేహమే కురుక్షేత్రము.
1: Body full of defects is kurukshetra.
0: అనగా ప్రవృత్తి లక్షణాలు నివృత్తి లక్షణాలు రెండూ కూడుకున్నాయి ఈ దేహంలో.
1: In this physical body are found the path of action.
0: ఈ రెండింటికి ఎప్పుడు కూడాను పోరాటం జరుగుతూనే ఉంటుంది.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ దీస్ టూ.
0: అందువల్లే ఈ ప్రవృత్తి లక్షణాలకు దూరం గావించుకుని నివృత్తి లక్షణానికి ఆత్మస్వరూపుడైన కృష్ణుడు సహాయం ఉంటున్నాడు.
1: కృష్ణ ఆల్వేస్ హెల్ప్స్ దోస్ పీపుల్ హూ ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి.
0: విజ్ఞానులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
0: ఈనాడు భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించాలనుకుంటే, కౌరవులకు పాండవులకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ భగవద్గీత అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కౌరవాస్ అండ్ పాండవాస్
0: మనం ఈ మహాభారతం లోపల లోతుగా దిగి విచారించాలి.
1: వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ మహాభారత అండ్ అనలైజ్ డీప్లీ.
0: పాండవులు ఏ చిన్న పని చేసినప్పటికీ కృష్ణుని ముందు పెట్టుకుని ప్రారంభిస్తున్నారు.
1: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ పాండవాస్ అండర్ టుక్ they kept krishna in front and under to
0: rajasuya yagam cheyalanukunte kudunu krishnuni aadya kosam ee kaachukoni unnaru.
1: Even while conducting rajasuya yaga they kept krishna beside them.
0: Ee karyam gaavinchavallanna mundu krishnudu.
1: Whatever work they wanted to do they gave first place to krishna.
0: Anduvalane pandavulku vijayanni saadhinchukogaligaru.
1: That is why pandavas were victorious always.
0: కేవలం భౌతికమైనటువంటి సిరి సంపదలపైన తులతూగుచు అదియే మాకు ప్రధానము అదియే మాకు నిత్యము సత్యమని విశ్వసించినటువంటి వారు కౌరవులు.
1: కౌరవాస్ వర్ దోస్ హూ ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ది ఫిజికల్ వెల్త్ అండ్ పొజిషన్.
0: కృష్ణుని విశ్వసించారు.
1: They gave up Krishna.
0: విశ్వమును విశ్వసించారు.
1: They believed world.
0: సర్వనాశనము గావించుకున్నారు.
1: They were destroyed completely by that kind of mistake.
0: కనుకనే పాండవులకు కౌరవులకు ఉండినటువంటి వ్యత్యాసము, కృష్ణుని యొక్క సహాయతత్వము ఏ విధంగా ఉంటుందో ఈ మహాభారతం చక్కగా మనకు బోధిస్తున్నది.
1: మహాభారత టీచర్స్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ ది చారిటర్షిప్ ఆఫ్ కృష్ణ.
0: కనుకనే పాండవులంతా కూడాను గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ ఐ లాస్ట్ అనుకున్నారు వాళ్ళు.
1: పాండవాస్ బిలీవ్ గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ ఐ హావ్ లాస్ట్.
0: కౌరవులు అట్లా కాదు, ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ లాస్ట్ గాడ్.
1: కౌరవాస్ బిలీవ్ ఇన్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ గాడ్ లాస్ట్.
0: కనుక భగవంతుని ముందు ఉంచుకుని జీవితాన్ని సాగించుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా విజయమే.
1: ఫర్ పీపుల్ హూ కీప్ గాడ్ ఫస్ట్ విల్ ఆల్వేస్ బి విక్టోరియస్.
0: ఇదే చెప్పాడు ధృతరాష్ట్రంతో సంజయుడు.
1: దిస్ ఇస్ వాట్ సంజయ టోల్డ్
0: ధృతరాష్ట్ర. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతిర్మమ. ఎక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి యొక్క అర్జునుడు ఇరువురు ఉంటారో అక్కడ సంపూర్ణమైనటువంటి విజయం సాధించుకుంటారన్నాడు.
1: హి సెడ్ వేర్ దేర్ ఇస్ డివైన్ కృష్ణ అకంపెనీడ్ బై అర్జున హూ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ దేర్ విల్ బి ఆల్వేస్
0: భగవంతునికి తగినటువంటి విశ్వాసం రెండు ఉండాలి. అక్కడ
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ గాడ్ అండ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: భగవంతు ఉండి కూడా నువ్వు భగవంతుని పైన విశ్వాసం లేకపోతే విజయాన్ని సాధించలేము.
1: దేర్ మే బి గాడ్ ఇఫ్ దేర్ ఇస్ నో పర్సన్ హూ హాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: విజయం భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటిది.
1: విక్టరీ లైస్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్ గాడ్.
0: కనుక భగవంతుని మనం స్వాధీనం చేసుకుంటే విజయం మన వెంటనే ఉంటుంటుంది.
1: ఇఫ్ వీ కెన్ హ్యావ్ గాడ్ హింసెల్ఫ్ విత్ అస్ దెన్
0: త్యాగరాజు కూడా చెప్పాడు, రామ నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటుంటే నవగ్రహంలో నా హస్తగతం అయిపోతాయి అన్నాడు.
1: త్యాగరాజు ఆల్సో సెడ్ రామ ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ ఐ హావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ది నైన్ ప్లానెట్స్.
0: ఒక భగవత్ ప్రేమను మనం సాధించడమంటే సర్వం కులను మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ యు హావ్ సక్సీడెడ్ ఇన్ లవింగ్ గాడ్ వుడ్ హావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
0: సర్వత్రా ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ.
1: దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఫౌండ్ ఎవ్రీవేర్ అండ్ దట్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్.
0: ఆధారమైనటువంటి యొక్క ప్రేమను మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అచీవ్ సచ్ గ్రేట్ సీక్రెట్ లవ్.
0: ఇష్ట జీవితం లోపల ప్రధానమైనటువంటి యొక్క ఉపదేశము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే.
1: ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కృష్ణ ఈజ్ లవ్, ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఈ ప్రేమ లేకపోతే కేవలము కృష్ణతత్వం మనకు ఏమాత్రం అర్థం కాదు.
1: డివైడ్ ఆఫ్ లవ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: సర్వమును కూడా జోకానికి అందించినటువంటి వాడు ప్రేమతత్వమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ కెన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్.
0: తానే ప్రేమమయుడు,
1: హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమ ద్వారానే ప్రేమను మనం చూడాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ సీ లవ్ ఓన్లీ త్రూ.
0: ఈ ప్రేమ మహా కఠినమైనటువంటిది, అనగా గట్టిది అని.
1: దిస్ లవ్ ఈజ్ వెరీ ఫోర్,
0: చాలా విలువైనటువంటిది,
1: ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్,
0: చాలా ప్రకాశవంతమైనటువంటిది,
1: స్ప్లెండరస్, రెస్ప్లెండెంట్.
0: ఇట్టి ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం పొందాలంటే, ఈ ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలంటే ప్రేమ అనే వజ్రంతోనే దీన్ని తీర్చిదిద్దుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ సచ్ స్ప్లెండరస్ డైమండ్ లైక్ లవ్ వీ కెన్ అచీవ్ ఇట్ ఓన్లీ త్రూ ది లవ్.
0: డైమండ్ కట్ చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు, ఈ డైమండ్ ను డైమండ్ తోనే కట్ చేస్తారు కానీ ఇంకొక కత్తితో చేయడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ డైమండ్ ఓన్లీ విత్ అ డైమండ్, విత్ అనదర్ డైమండ్, నాట్ బై ఎనీ అదర్
0: మీన్స్. మన ప్రేమ అనేటువంటి దాంట్లో మాలిన్యం ఏమైనా ఉంటే ఆ ప్రేమ అనేటువంటి డైమండ్ తోనే మనం దీన్ని మాలిన్యం తీసుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ యువర్ లవ్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ రిమూవ్ ఆల్ డిఫెక్ట్స్.
0: ప్రేమ చేతనే ప్రేమను పొందడానికి వీలవుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ లవ్ ఓన్లీ త్రూ
0: ద్వేషం చేత ప్రేమను పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అటైన్ లవ్ త్రూ హేట్.
0: ద్వేషం చేత ద్వేషమే మనకు సంభవిస్తుంది.
1: వీ కెన్ గెట్ హేట్రెడ్ ఓన్లీ
0: అసూయ చేత అసూయనే మనకు అభివృద్ధి అవుతుంది.
1: త్రూ జలసీ వీ కెన్ రీచ్ ఓన్లీ
0: క్రోధం చేత క్రోధమే మనం పెంచుకుంటాం.
1: త్రూ యాంగర్ వీ కెన్ డెవలప్ ఓన్లీ యాంగర్.
0: ప్రేమ చేత ప్రేమనే మనం పెంచుకుంటాం.
1: త్రూ లవ్ వీ కెన్ డెవలప్ లవ్.
0: కనుక ఈ ప్రేమను పొందాలనుకుంటే ఏ అసూయనో, ఏ ద్వేషమో, ఏ క్రోధమో మనం ఆధారంగా తీసుకోకూడదు.
1: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు అటైన్ లవ్ యు కెనాట్ బేస్ యువర్ సెల్ఫ్ ఆన్ యాంగర్, హేట్రెడ్, జలసీ అండ్ సచ్ అదర్ ఈవిల్ క్వాలిటీస్.
0: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలంటే మనం ఏ టార్చ్ లైట్, ఏ అరికన్ లాంటర్న్, ఏ పెట్రోమాక్స్ లైట్ తీసుకుని పోతున్నాం.
1: ఇఫ్ యు వాంట్ టు సీ ది షైనింగ్ మూన్ Is there a need for a Petromax light or any other light to see?
0: ఏవి మనకు అక్కర్లేదు.
1: There is absolutely
0: ఆ చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడొచ్చు.
1: You can see moon in the splendorous light spread by moon itself.
0: అదే విధంగానే కృష్ణుడు ప్రేమ స్వరూపుడు కనుక అట్టి ప్రేమ స్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: To attain Krishna, who is the very embodiment of love, it is possible only through love to attain him.
0: Prema mudita manasikako.

0: దగ్ధం దగ్ధం పునరపి పునః. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గృష్టం గృష్టం పునరపి పునః. చందనపు చెక్కను ఎన్ని పర్యాలు రుద్దినప్పటికీ దీనిలో సుగంధమే మనకు ప్రాప్తిస్తుంది.
1: సాండల్ వుడ్ యు మే గ్రైండ్ ఇట్ రిపీటెడ్లీ బట్ యు గెట్ ఫ్రాగ్రెన్స్ అరోమా.
0: చిన్నం చిన్నం పునరపి పునః. స్వాదు చైవేష్టు కాండం. చెరకును ఎంత మనము నమిలినప్పటికీ అందులో మాధుర్యమే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు మే క్రష్ ద షుగర్ కేన్, యు గెట్ ఓన్లీ స్వీట్నెస్ అవుట్ ఆఫ్ ఇట్.
0: దగ్ధం దగ్ధం పునరపి పునః. బంగారును ఎన్ని పర్యాయములు అగ్నిలో వేసి కాల్చినప్పటికీ ఇందులో మనకు పరిశుద్ధమే ఏర్పడుతుంది కానీ మాలిన్యము చేరదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ బర్నింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ కీపింగ్ గోల్డ్ ఇన్ ఫైర్, యూ గెట్ ఓన్లీ ప్యూరిటీ, ది షైనింగ్ బ్రిలియన్స్.
0: సువర్ణం సృష్టివర్ధనం. ఈ సువర్ణమునందు పరిశుద్ధమైనటువంటి యొక్క అపరంజయే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు ఫైండ్ దట్ బ్రిలియన్స్ ఎవర్ షైనింగ్ దేర్ ఇన్ ద గోల్డ్.
0: అదే విధంగానే సజ్జనుడైనటువంటి మానవుని ఏపి ఎన్ని బదం బాధలు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ తాను పరమశాంతిగా ఆనందంగా గొప్ప మనస్సుతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
1: Likewise, a good noble soul, in spite of being subjected to difficulties, problems,

0: so many worries and anxieties. He maintains the state of peace and bliss.
1: కనుకనే మానవత్వం అనగా ఏమి? కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి కాకూడదు.
0: Humanity, the humanness comprises not to subject to one's own self the difficulties and the worries.
1: దీనికి నీ ఆత్మకు ఎట్టి సంబంధం ఉండదు.
0: This has got nothing to do with this principle of Atma.
1: సూర్య ప్రకాశము ప్రపంచమంతయకును వెలుతురును వెదజల్లుచున్నప్పటికీ ఆ వెలుగునందు అనేక మంది అనేక రకములైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉంటారు.
0: The sunlight spreads all over, which helps us to do so many of our daily routine activity.
1: కానీ ఎవరు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ సూర్యునకు మానవులు ఆచరించేటువంటి కష్టసుఖములకు ఏమాత్రము సంబంధం ఉండదు.
0: All our actions, all our sufferings have got nothing to do with the intensity of sunlight.
1: అదే విధముగానే ఆత్మ చైతన్యమును ఎన్ని విధములుగా శారీర మానసిక ఇంద్రియములతో మనం బాధలు పొందినప్పటికీ
0: Likewise, the brilliance, the radiance of the principle of the spirit is not bothered in spite of our physical and mental worries.
1: ఇది ఇంద్రియ మనోబుద్ధులకు మాత్రమే సంబంధించింది కానీ
0: they are related to the senses
1: and intellect. ఏ మాత్రం కూడాను సంబంధం ఉండదు.
0: They are no way related to the awareness, the brilliance of Atma.
1: అట్టి పవిత్రమైన మానవుని నిమిత్తమై పరమాత్ముడు అన్వేషణ జరుపుతున్నాడు.
0: For that sanctity, to attain the sacredness, man is in eternal quest.
1: కానీ లోకములోని సమస్త శాస్త్రములు సమస్త ఉపనిషత్తులు సమస్త వేదములు కూడాను కేవలము భక్తులు భగవంతుని అన్వేషణ చేస్తున్నారు అని మాత్రమే ఉచ్చరిస్తున్నాయి.
0: All sacred texts, like the epics, the Upanishads and Vedas, they say that a devotee is in search of God.
1: Kani bhaktulu bhagavantuni vedakanakkarlen.
0: In fact, the devotee need not search for God.
1: Sarvatra unnadi bhagavantudu akkade.
0: In fact, God is present everywhere.
1: Atti bhagavantuni vedikede enduku?
0: Why do you need to search for him?
1: Kani bhagavantude nityamaina nityamaina satyamaina ఏకాత్మ స్వరూపుడైనటువంటి భక్తుని వెతుకుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ గాడ్ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ, ఎ ట్రూ డివోటీ, ఎ ట్రూత్ఫుల్ డివోటీ, ద డివోటీ విత్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్.
1: వేడితో కూడిన గుండునందు ఎన్ని విధములైనటువంటి లోహాలంతా బహిరి బయట లోపల కూడా వేడి ఉండినప్పటికీ
0: అన్ ఐరన్ మాస్ విచ్ ఇస్ హాట్ ఇన్ సైడ్ అండ్ అరౌండ్
1: దానిని మనం ముట్టినప్పుడు గుండు కాలింది అంటాం మనం.
0: When once you touch that iron mass which is hot, you feel the heat of it.
1: నిన్ను కాచినది గుండు కాదు.
0: And in fact, it is not the iron that's not.
1: గుండులో అంతర్బహిష్టంగా వ్యాపించినటువంటి ఒక అగ్ని నీ యొక్క చేతిని కాల్చింది.
0: It is the fire that is responsible for the heat and not the iron.
1: అదే విధముగానే ఈ ప్రపంచం ఒక గ్లోబ్.
0: The whole world is a globe.
1: ఇదంతా ఒక పెద్ద గుండు వంటిది.
0: It is an iron ball.
1: ఇందులో లోపల వెలుపల కూడాను దైవశక్తియే ఆవిర్భవించినది.
0: దేర్ ఇస్ డివైన్ ఎనర్జీ విత్ ఇన్ అండ్ అరౌండ్.
1: దైవశక్తియే ఆవరించినది.
0: ఇట్ ఇస్ ది డివైన్ ఎనర్జీ పవర్.
1: కానీ ఆ శక్తిని మనం గుర్తించుకోలేక
0: దట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో.
1: ఈ ప్రపంచంలో అనేక దుఃఖములు బాధలు కష్టములు సంభవిస్తున్నాయని మనం వాపోతుంటాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ వెరీ మచ్ వరీడ్, ఫీల్ వెరీ సాడ్ బికాస్ ద డిఫికల్టీస్ అండ్ ద ట్రబుల్స్ దట్ వి ఫేస్.
1: ఈ జగత్తు మనల్ని ఏమాత్రం కూడా బాధించటం లేదు.
0: ద వరల్డ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్.
1: ఏమాత్రమూ ఆనందమును అందించటం లేదు.
0: ఇట్ డజంట్ మేక్ యూ బ్లిస్ఫుల్ ఐదర్.
1: ఇది కేవలం ఇనుప గుండు వంటిదే.
0: ఇట్ ఈస్ లైక్ ఎన్ ఐరన్ బాల్.
1: కానీ ఇందు నుంచి వచ్చేటువంటి కష్టసుఖములైనటువంటి ప్రతిబింబములు
0: ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ మిజరీస్ అండ్ డిఫికల్టీస్
1: ఇది ఆత్మ చైతన్యం యొక్క ప్రభావములే.
0: దేర్ ఆల్ ది ఎఫెక్ట్స్ of the awareness, brilliance of principle of spirit.
1: కనుకని ఏమి జరిగినప్పటికీ ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రకాశమే, ఆత్మ యొక్క ప్రభావమే, ఆత్మ యొక్క ప్రసాదమే అని మనం భావించాలి.
0: We have to consider whatever that might happen in our life is just a reflection, it is only the brilliance, it is only the reaction of the atmic principle.
1: ఈ నాటి లోకము అనేక విధములైనటువంటి మానవత్వంతో కూడినది.
0: In the whole world is full of humanity.
1: Lopala okati baita marokati.
0: What is present within is different from outside.
1: Ilanti kutina chittinulu bhagavantudu anveshinchaledu.
0: Such wicked people can never find God.
1: Yedukoste navutadu, navu vaste yedustadu.
0: In fact, when he is miserable, he smiles. In times of moment, smiles.
1: Ilanti
0: తప్పడమే సుధారించుకొనును
1: భగవంతుడు అన్వేషిస్తడం లేదు.
0: Such a hypocrite can never be in search of God.
1: ఇది కేవలం ఆకారం మానవాకారమే కాని
0: ఈజ్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫార్మ్
1: బుద్ధి వానర బుద్ధి.
0: బట్ ది ఇంటెలెక్ట్ ఈజ్ మంకీ టైప్.
1: కనుకనే ఇలాంటి బుద్ధులు లేకుండా మానవుడు మానవుడిగా జీవించాలని భగవంతుడు ఆశిస్తుంటాడు.
0: God wants us, the human being, to lead the life of a true human being.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి యొక్క మనోబుద్ధులు మానవుని యందు ఉన్నవి.
0: There is present the sacredness, the purity in the intellect and the mind of man.
1: మానవుని యందు సహజంగా ఉండినటువంటి యొక్క పవిత్రమైన భావములను మనము ప్రకటించాలి కానీ కల్పితమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి యొక్క గుణములను మనం ప్రకటించరాదు.
0: One has to manifest, express the natural feelings, not artificial.
1: కానీ ఈనాటి మానవుడు నైతికంగా దిగజారిపోతున్నాడు.
0: Man has declined morally.
1: భౌతికంగా పతనమైపోయాడు.
0: He has fallen physically.
1: కనుకనే ఈ ప్రపంచం అనేటువంటిది
0: therefore this world
1: కల్పనతో కూడినటువంటి కొయ్యగా తయారవుతున్నది.
0: It has become a deadwood of action.
1: ధనము పోతే సంపాదించుకునవచ్చును.
0: If money is lost, it can be.
1: ఆరోగ్యం పోతే తిరిగి మనం అభివృద్ధి గావించుకోవచ్చును.
0: If health is gone, you can recover.
1: కానీ కాలం పోతే మాత్రం మనము ఏమాత్రం కూడా సాధించలేము.
0: If life is gone, you cannot achieve anything.
1: కనుకనే మానవుడు ఆయు ప్రమాణమును అభివృద్ధి గావించుకుని
0: man has to increase his lifespan.
1: దాని సద్వియోగం గావించుకునేటువంటి మార్గములో మనం ప్రవేశించాలి.
0: He should tread that path which will help him to make proper use of the life.
1: ధనము ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఖర్చు అవుతుంది.
0: మనీ ఇస్ యూస్డ్, ఇట్ ఇస్ ఎగ్జాస్టెడ్ ఇఫ్ ఇట్ ఇస్ యూటిలైజ్డ్.
1: కానీ ఆయువు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా కూడా అది క్షీణించిపోతుంటాడు.
0: లైఫ్ స్పాన్, వెదర్ యు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఆర్ మిస్ యూజ్ ఇట్,
1: ప్రతి మానవుని యొక్క శిరస్సు పైన కూడా కఠినమైనటువంటి యొక్క కాలము కరవాలం తిప్పుతూనే ఉంటుండాలి.
0: దేర్ లైస్ ఆన్ ద హెడ్ ఆఫ్ మ్యాన్ ద స్వోర్డ్ ఆఫ్ టైమ్.
1: కనుక మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
0: We have got to be extremely careful.
1: ఈ కఠినమైన కరవాలమునకు మనం గురి కాకుండా చూసుకోవాలి.
0: We have to see that we will not be cut off by the sword of time lying on the head.
1: కాలం పోతే మనకు రాదు.
0: A time passed cannot be regained.
1: ఆరోగ్యం పోతే సంపాదించుకోవచ్చును.
0: Health can be regained.
1: ధనం పోతే మనం పోషించుకోవచ్చును.
0: Money can be had.
1: కానీ ఆయువు క్షీణించిన మనం తిరిగి అభివృద్ధి గావించుకోలేము.
0: When one's life is gone, you cannot get it back.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై
0: in order to make the time sacred
1: అనేక సత్కర్మలు మనం ఆచరిస్తూ ఉండాలి.
0: We have to undertake many good actions.
1: ఇలాంటి సత్కర్మల ద్వారానే మానవుని యొక్క సద్భావములు ఆవిర్భవిస్తాయి.
0: Through these good actions we will entertain good feelings.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు మానవుని యందు అభివృద్ధి గావించుకోవాలి.
0: Man has to foster, improve the sacred divine sentiments and
1: feelings. సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క వెలుతురు అది మేఘములుగా మారి తిరిగి సూర్యునే కప్పివేస్తుండాలి.
0: ద లైట్ ఆఫ్ ద సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్లౌడ్ దట్ కవర్స్ ద వెరీ సన్ ఇన్ సెల్ఫ్.
1: అదే విధముగానే
0: లైక్ వైజ్
1: మనసు మానవుని యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి
0: ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్
1: మనోమాలిన్యం అనేటువంటి క్లౌడ్స్
0: the clouds of mental pollution
1: తిరిగి హృదయాన్ని కప్పివేస్తుండాలి.
0: విల్ కవర్ ద వెరీ హార్ట్ ఇట్ సెల్ఫ్.
1: కనుక దేని నుండి ఆవిర్భవించినదో అదియే తిరిగి ఆ యొక్క స్వతసిద్ధమైన వస్తువును కప్పివేస్తుండాలి.
0: దాట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది ఆరిజిన్ విల్ కవర్ ది వెరీ ప్లేస్ ఆఫ్ ది ఆరిజిన్.
1: కల్పనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని బ్రహ్మతత్వం నుండి వచ్చినటువంటిది బ్రహ్మగానే ఉంటుంది కానీ మరొక వస్తువు కాదు.
0: Therefore the one that comes out of the divine has got to be divine basically and essentially.
1: ఈ సృష్టికి మూలాధారం ఏమిటి?
0: What is the foundation for creation?
1: ఇది భగవంతుని యొక్క ప్రభావమే.
0: It is God's will.
1: భగవంతుని యొక్క సంకల్పమే.
0: ఇట్ ఇస్ గాడ్స్ విల్.
1: కనుకని ఆ సంకల్పం నుంచి వచ్చినటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను భగవత్ భావమునే కలిగి ఉండాలి.
0: మ్యాన్ హావింగ్ కమ్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్ షుడ్ హ్యావ్ ద డివైన్ థాట్స్ ఓన్లీ.
1: సృష్టికి ఆధారము భగవత్ యొక్క ప్రమాణమే.
0: ద బేసిస్, ద ఫౌండేషన్ ఫర్ ద క్రియేషన్ ఇస్ మానిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ విల్. దట్స్ వాట్ వి కాల్ నేచర్.
1: ఈ ప్రకృతి నుండి ఉద్భవించినటువంటి ప్రతి మానవుని కూడాను
0: man in this nature
1: సృష్టి స్వభావములే మనకు ఆవిర్భవించాలి.
0: should have the natural
1: సృష్టికి విరుద్ధమైనటువంటి భావములు రాకూడదు.
0: should never act against nature.
1: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇవన్నీ కూడాను మనం ఆహార విహారం నుంచి ఆవిర్భవించినటువంటివి.
0: all the lust, anger and avarice are the products of our habits and
1: కానీ ఇవన్నీ కుడును ప్రకృతి నైజములు కావు.
0: They are not natural qualities.
1: కనుకనే నేను నేను అని నీవు ఉచ్చరిస్తున్నావు ఈ పదాన్ని.
0: You make use of this word I.
1: నీవు నేను నేను అనుకున్నప్పుడు ఆ నేనే భగవంతుడి యొక్క మూలాధారమైన మంత్రము.
0: The very word that you say I is the mantra.
1: నేను అనేటువంటి మంత్రం పుట్టిన తర్వాతనే మిగిలినటువంటి మంత్రములన్నీ కూడా ఆవిర్భవిస్తున్నాయి.
0: The first primordial sound is I. The rest followed later.
1: అది అహం బ్రహ్మాస్మి. నేను అనేటువంటిదే బ్రహ్మ.
0: This I is Brahma.
1: బ్రహ్మకు మొట్టమొదటి పేరు నేను.
0: ద ఫస్ట్ నేమ్ ఆఫ్ బ్రహ్మన్
1: రెండవది ఆత్మ.
0: ద సెకండ్
1: మూడవది ఉనికి.
0: థర్డ్ ఎగ్జిస్టెన్స్
1: నాలుగవది బ్రహ్మ.
0: ఫోర్ బ్రహ్మ
1: ఐదవది భగవంతుడు.
0: ద ఫిఫ్త్ గాడ్.
1: ఇవన్నీ కూడా భగవంతుని యొక్క పరిణామ పదములే.
0: దీస్ ఆర్ ఆల్ ద సినోనిమ్స్ ఆఫ్ ద డివైన్.
1: ఇలాంటి పదములతో మనము సరైనటువంటి అర్థాన్ని గుర్తించి
0: వీ హావ్ టు నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
1: ఈ నేను అనేటువంటి పదం ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from this I-ness has
1: come? కేవలం ఆత్మ యొక్క స్వరూపమే.
0: It is the very form of the self.
1: ఇది దైవం యొక్క స్వరూపమే.
0: It is the very form of God.
1: ఇలాంటి నేను అనేటువంటి పదమును మనం ఎన్ని విధములైనటువంటి దుర్వినియోగము కావించుకుంటున్నాం.
0: We are misusing this sacred word I.
1: ఈ నేను అనే పదమును ఎన్ని విధమైనటువంటి దుర్మార్గంలోనూ ప్రవేశపెడుతున్నాము.
0: We are making use of this word I in a wicked path, in a wicked way.
1: ఈ విధమైనటువంటి పదములను మనము సరైనటువంటి మార్గంలో దీన్ని సద్వినియోగం కావించాలి.
0: We have to make use of this word I in the proper direction in a sacred way.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నిత్య జీవితంలో మనం ఏ విధంగా సత్యమైన జీవితాన్ని గడపాలో దాన్ని మనం గుర్తించుకోవాలి.
0: We have to recognize the basic fact, the kind of truthful life we are supposed to lead.
1: ఇలాంటిది మనం గావించుకోకుండా కేవలం జపము ధ్యానము యోగము ఇలాంటి కర్మలు ఆచరించినంత మాత్రం చాలదు.
0: Without recognizing the path of truth, the mere penance and meditation won't do.
1: ఈ సాధనంతో పాటు
0: along with the practice
1: మానసిక భావమును కూడాను దానికి సమకూర్చుకోవాలి.
0: The mental feelings also should join.
1: కనుకనే మానవత్వమునందు లోపల మనం ఆవిర్భవించవలసినటువంటి సద్గుణములు సద్భావములు సత్ప్రవర్తనలు సదాలోచనలు.
0: What should find a place within happen to be the good feelings, good thoughts, good sentiments, good impulses. They are natural divine traits.
1: అలాంటి ప్రకృతి యందు మనం జన్మించి ప్రకృతి భావమును వదలి కృత్రిమమైన భావమును మనం అనుసరిస్తూ ఉన్నాం.
0: Having born in this nature, we are entertaining artificial thoughts and artificial behavior.
1: కృత్రిమమైన జీవితాన్ని మనం గడపకూడదు.
0: We should never spend, lead artificial life.
1: హృదయంలో ఉన్నటువంటిది మాటలో ఉన్నటువంటిది చేతుల్లో రావాలి.
0: What is within must be expressed and must be acted.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి అర్థం కూడాను అంతర్బహిష్ సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ గాడ్ డ్వెల్స్ విదిన్ అండ్ అవుట్ సైడ్.
1: అది ఏ మానవత్వము?
0: దట్ ఈస్ హ్యూమన్నెస్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: ఏమిటి ఈ మ్యాన్?
0: హూ ఇస్ దిస్ మ్యాన్?
1: ఎవరు ఈ మనిషి?
0: హూ ఇస్ హీ?
1: హృదయంలో ఏమి సంకల్పించాడో
0: వాట్ హీ థింక్స్ విదిన్
1: దానిని మాటలో చెప్పాలి.
0: హీ షుడ్ స్పెల్ ఇట్ అవుట్.
1: మాటలో ఏమి ఉచ్చరించాడో
0: వాట్ ఈస్ సెడ్
1: అది ఏ క్రియలో ఆచరించాలి.
0: మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
1: అలాంటి వాడే నిజమైన మానవుడు.
0: హీ ఇస్ ద ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: అట్టి నిజమానవుని నిమిత్తమై అన్వేషించలుపుతున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: కానీ కేవలము వేషధారి అయినటువంటి మానవుని అన్వేషించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: మానవునికి తన యొక్క దీనిని తను గుర్తించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి బుద్ధిని అనుగ్రహించాడు.
0: To know the innate nature, the self, God has gifted mankind the sacred intellect.
1: ఇది చాలా ఉత్తమమైనటువంటిది శుద్ధమైనటువంటిది.
0: Intellect is pure, unsullied and pristine.
1: ఆ బుద్ధి అనేటువంటి అద్దమునకు వెలుకల వైపున ప్రేమ అనేటువంటి రసాయనం పూచాడు.
0: Intellect is the mirror which has got the chemical of love on the reverse side.
1: అద్దమునకు వెలుక వైపున ఈ విధమైనటువంటి యొక్క రసాయనమే లేకపోతే మన ప్రతిబింబం కనిపించదు.
0: ఇఫ్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ అప్లైడ్ ఆన్ ద రివర్స్ సైడ్ యూ కెనాట్ సీ యువర్ రిఫ్లెక్షన్.
1: అదే విధంగానే మనకు బుద్ధికి వెనుకల ప్రేమ అనేటువంటి ఒక రసాయనం కల్పించాడు.
0: ఆన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ది కెమికల్ ఆఫ్ లవ్ ఇస్ అప్లైడ్.
1: అద్దములుగా మనం చూసుకోవటం చేతనే దీనికి అద్దములకు వెనుక ఉన్నటువంటి కనిపిస్తున్నాయి కానీ అద్దములకు ముందున్నవి కనిపించడం లేదు.
0: యాస్ దిస్ ఇంటెలెక్ట్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ ఆఫ్ లవ్ వీ ఫైండ్ ఓన్లీ వాట్ ఆర్ ప్రెసెంట్ అవుట్ సైడ్.
1: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు నో యువర్ ఫామ్.
1: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలంటే అద్దములకు వెనుకల రసాయనం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ సెల్ఫ్ that chemical of love needs to be applied on the reverse side of the mirror.
1: ప్రేమ రహితమైనటువంటి అద్దమును ముందు పెట్టుకుని మనం మన ముఖాన్ని మనం చూడటానికి ప్రయత్నిస్తున్నాము.
0: దేర్ ఇస్ నో కెమికల్ ఆఫ్ లవ్ నౌ ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ సో దేర్ ఫార్ యు ఆర్ నాట్ ఏబుల్ టు
1: సీ. మన ముఖం మనకు కనిపించడం లేదు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్
1: కారణం ఏమిటి?
0: వై
1: వెనుకలు ఈ ప్రేమ రసాయనం లేకపోవటం చేతనే.
0: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ది కెమికల్ ఆఫ్ లవ్.
1: కనుక మనము మన ముఖాన్ని మనం చూడాలంటే ప్రేమరసంతో కూడినటువంటి ఒక అద్దమును మనం ముందు పెట్టుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ ఫేస్ దేర్ నీడ్స్ ద కెమికల్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు
0: రివర్స్ ఆఫ్ ద మిర్రర్
1: అట్టి ప్రతిబింబాన్ని నిరూపించే నిమిత్తమై మనకు బుద్ధి అనే అద్దమును ప్రసాదించాడు.
0: ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ అండ్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ గాడ్ హ్యాస్ గివెన్ దిస్ మిర్రర్.
1: కానీ ఈనాటి మానవుడు తన అద్దము చేత తన బుద్ధి చేత తన స్వరూపాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: మ్యాన్ హ్యావింగ్ బీన్ ఎండోర్డ్ విత్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ is not yet able to
1: అద్దాన్ని చూసుకుపోయి ఇతర ముఖం ముందు పెడుతున్నాడు.
0: He points out, he shows his mirror towards others.
1: వాడి ముఖం కనిపిస్తుంది కానీ నీ ముఖం ఎక్కడ కనిపిస్తుంది?
0: You find the faces of people outside, not your own face.
1: అదే విధంగా ఈనాటి బుద్ధి ప్రతి ఒక్కరిని ప్రపంచమును విచారించడానికి ప్రవేశపెట్టుండాలి.
0: We make use of the intellect gifted to us to make inquiry about the world.
1: ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి, మీ ఊరేమిటి అని వారిని ప్రశ్నిస్తుంటారు. కానీ
0: whomsoever we meet we go on questioning who are you, where do you come from, what are you.
1: ప్రపంచమును ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ తనను తాను ప్రశ్నించడానికి ప్రయత్నించడం.
0: We investigate and question the nature world but we don't find
1: కనుక మొట్టమొదట who are you అనేటువంటి స్టాప్ చేసి who am I దీన్ని మొదలు పెట్టాలి.
0: We should put a total full stop to this question, who are you? But on the other hand, we should put to ourselves, who am I?
1: ఈ బుద్ధి నిన్ను చూడటానికి అందించింది కానీ పరమం చూపడానికి కాదు.
0: Intellect is given to know thyself, not outside.
1: కనుక ఈ ప్రపంచ విషయము ప్రాప్తించటం చేత అభివృద్ధి కావడం చేత తన సత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
0: As the world has progressed and advanced, man has forgotten his
1: చిన్న పిల్లవాడి మొదలుకొని పెద్ద మనిషి వరకు కూడా ప్రపంచ విచారణ లోపలే ప్రవేశిస్తున్నాడు.
0: Right from tiny thoughts to elderly person, they go on inquiring.
1: తాను నివసించేటువంటి భూగర్భమునే కాకుండా కూడా ఆకాశంలో ప్రవేశిస్తున్నాడు.
0: Not only this world, earth, but
1: నక్షత్ర మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
0: He wants to go to the planet.
1: సూర్య మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
0: He wants to travel the space.
1: కానీ అన్ని ప్రవేశిస్తున్నాడు కానీ తనలో తాను ప్రవేశించడం లేదు.
0: He gets into all spheres of the space, but he doesn't get into himself.
1: లక్ష మైళ్ళ అంతరిక్షయానం ప్రయాణం చేస్తున్నాడు కానీ
0: హి ట్రావెల్స్ లక్ష ఆఫ్ మైల్స్ ఇన్ టు ద స్పేస్
1: హాఫ్ ఇంచ్ హృదయాంతరాలానికి ప్రవేశించడం లేదు.
0: హి ఇస్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు హిస్ ఓన్ హార్ట్.
1: కనుకనే మానవుని యొక్క వికారమంతా కూడా వికృతి స్వరూపాన్ని ధరిస్తుండాలి.
0: దాట్ ఈస్ ద పర్వర్షన్ విచ్ లెడ్ టు ఆల్ దిస్
1: స్వార్థము స్వార్థము స్వప్రయోజనము.
0: ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: కానీ తన స్వస్వరూపాన్ని దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
0: హీ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిస్ ఓన్ ట్రూ
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: స్వస్వరూపాన్ని దర్శించడమే ఆధ్యాత్మికమైన ప్రథమ లక్ష్యం.
0: ద ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ టు నో వన్స్ ఓన్ ట్రూ ఐడెంటిటీ.
1: కేవలం ఆధ్యాత్మిక మార్గమే కాదు,
0: నాట్ ఓన్లీ స్పిరిచువల్
1: లౌకికము భౌతికము ధార్మికము అన్నింటి ఎందుకు వ్యవహారికం నందు కూడా తన తత్వాన్ని తాను మొట్టమొదట గుర్తించాలి.
0: వన్ హ్యాస్ టు నో వన్స్ ఓన్ నేచర్ in physical world, in the moral world, in the ethical sense, in every aspect of life.
1: ఇతరుల యొక్క దోషాన్ని చూడటానికి మాత్రమే నీవు పురికొల్పుతున్నావు కానీ నీ దోషాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: యూ వాంట్ టు నో ది మిస్టేక్స్ అండ్ ద ఫాల్ట్స్ ఇన్ అదర్స్ బట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్.
1: నీ దోషమును నీవు ఏనాడు వెతుకుతావో ఆనాడే నీవు బాగుపడతావు.
0: దట్ డే విన్ యూ రెక్టిఫై కరెక్ట్ యువర్ ఓన్ మిస్టేక్ దెన్ యూల్ ఇంప్రూవ్.
1: అట్టివాడే ఆదర్శ పురుషుడిగా రూపొందుతాడు.
0: హీ బికమ్స్ అన్ ఐడియల్ మ్యాన్.
1: అట్టివాడే మానవుడిగా రూపొందుతాడు.
0: హీఈస్ అ ట్రూ హ్యూమన్.
1: మానవుడని పేరు పెట్టుకుని
0: ఈజ్ జస్ట్ హ్యూమన్ బై నేమ్.
1: మానవ బుద్ధులతో మనం ప్రవర్తిస్తుంటే
0: ఈ
1: జగత్తులో ఎవరు పిలుస్తారు మానవుడని?
0: హూ విల్ కాల్ యూ ఎ హ్యూమన్ బీయింగ్?
1: ఏదో ఎదురుగా మర్యాద కోసమని ఓ అండి నమస్కారం అండి అంటారు.
0: ఆల్ కర్టసీ మానర్స్ మే డిమాండ్ టు సే హలో హౌ ఆర్
1: యు. కానీ వెనుకల అతన్ని అనేక రకములుగా విమర్శించారు.
0: బ్యాక్ దే విల్ స్పీక్ ఆల్ నేమ్స్.
1: కనుక మనం ఆ విధంగా పోకూడదు.
0: వీ షుడ్ నాట్ బి లైక్ దాట్.
1: మన కాన్షియన్స్ మనం తృప్తిగా నడుచుకోవాలి.
0: వీ షుడ్ యాక్ట్ సాటిస్ఫాక్టరీ
1: టు మన పవిత్రతకు మనం పవిత్రంగా నడుచుకోవాలి.
0: వీ షుడ్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: మన దివ్యత్వానికి సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ మేక్ అవర్ లైఫ్ డివైన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కనుక ఈనాడు మనం ప్రపంచంలో జరిగేటువంటి దాన్ని మనం అన్వేషణ చేయకుండా
0: we don't need to search for anything in this world.
1: Kanantanu anveshan cheyadaniki tagina krishi cheyali.
0: One has to make every attempt to know one's own self.
1: Evarandi meeru ane prashninchukunte
0: instead of questioning who are you, who are
1: nenu evaru, nenu evaru, nenu evaru, who am I deenni maatrame prashninchali.
0: We should put a question to ourselves, who am I.
1: Ninnadi dinamu
0: yesterday
1: panchakosamulu yokka tattvam gurinchi meeru gurtincharu.
0: Bhagavan explained the nature of five
1: sheep. Panchakosamulu yandu deham aneetundi భౌతికమైనటువంటిది.
0: ద ఫైవ్ షీట్స్ ఇన్ కంపాసింగ్ ద బాడీ ఆర్ ఫిజికల్.
1: ఇది కేవలం స్థూలమైనటువంటిది.
0: ఇట్ ఈస్ గ్రాస్ వన్.
1: ఈ దేహం ద్వారా అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్టు కలుగుతున్నాయి.
0: దిస్ బాడీ విల్ హ్యావ్ సో మెనీ ట్రబుల్.
1: దేహాభిమానం పెంచుకున్న కొలది
0: as you develop body attachment,
1: ఆత్మాభిమానం తరిగిపోతుండాలి.
0: The attachment to the self deteriorates.
1: ఆత్మలేని దేహం ఏమాత్రము నివసించదు.
0: Body cannot exist without the spirit.
1: కనుకనే
0: సో
1: మనము ఈ దేహం విషయంలో మనము అనేక రకమైన జాగ్రత్తలు వహించాలి.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బాడీ యు హావ్ గాట్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్.
1: ఈ దేహాభిమానం దినదినానికి తగ్గించుకుంటూ రావాలి.
0: యు హావ్ టు కట్ షార్ట్ రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: ఈ పెంచుకున్న కొలది ఇప్పుడు మన ఆశలు దురాశలు పెరిగిపోతున్నాయి.
0: ఇఫ్ యువర్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్ యు విల్ బి మోర్ ఓవర్ అంబిషన్.
1: అయితే సూక్ష్మదేహమైనటువంటి యొక్క ప్రాణము మనస్సు విజ్ఞానము
0: ద సటిల్ ఫామ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ ఈస్ దిస్ వైటల్ ఫోర్స్ the mind and
1: tejasu.
0: This is called tejasu brilliance.
1: ee tejasu anetundi etto vachindi peru.
0: This tejasu brilliance, how do you get this name?
1: Tejovantam anetundi yokka
0: that which is radiant
1: antarbhavamulu cheta
0: through the inner feeling
1: antakaranamulu cheta
0: through inner action
1: కలిసినది కనుకనే దీనికి తేజస్సుడు అని పేరు పెట్టారు.
0: As it is related to inner senses, it is called the brilliant, the
1: tejasu. Inner bhavam anaga దైవత్వం యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్ ది డివినిటీ.
1: ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాసనలు ఎన్ని ఆచరించినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఫిజికల్ మండే
1: అప్పటికప్పటికి మాత్రమే ఆనందాన్ని చేకూరుస్తుంది కానీ
0: ఇట్ కన్ఫర్స్ హ్యాపీనెస్ విచ్ ఇస్
1: సత్యమైన నిత్యమైన ఆనందానికి మనకు ఏమాత్రమూ అందించదు.
0: ఇట్ విల్ నెవర్ గ్రాంట్ యు ది ఎటర్నల్ పర్మనెంట్ బ్లెస్.
1: అయితే దానితో పాటు
0: అంతర్భావాన్ని
1: కూడా మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: హావ్ టు డెవలప్ ది ఇన్నర్ ఫీలింగ్.
1: ఈ అంతర్భావమే లేకుండినా
0: విదౌట్ ఇన్నర్ ఫీలింగ్
1: బహిర్ముఖమైనటువంటిదంతా కేవలము పశ్చతీతి పశువు బయట దృష్టి కలిగినటువంటి పశువే.
0: ఇట్ ఈస్ అనిమల్ దట్ హ్యాస్ గాట్ అవుట్ లుక్స్.
1: కనుక మనం పశువులు అయిపోతున్నాం.
0: వీ హావ్ బికమ్ అనిమల్.
1: బయట దృష్టినే మనం ఆకర్షిస్తున్నాము.
0: వీఆర్ డ్రాన్ బై
1: బయట చర్యలనే మనం ఆకర్షిస్తున్నాము.
0: వీఆర్ డ్రాన్ బై ది ఎక్స్టర్నల్.
1: ఇది కాదు నిజమైన మానవత్వము.
0: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: అది ఏ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: దట్స్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: ఈ అంతర్భావాన్ని నీవు కొంతవరకు నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
0: మేక్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ ప్యూర్.
1: నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ఒక బుద్ధిని మనం ప్రేమించుకోవాలి.
0: డెవలప్ దట్ ఇంటెలెక్ట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్.
1: అప్పుడే అందరినీ కూడా మనం ప్రేమించగలము.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
1: అందరినీ మనం విశ్వసించగలము.
0: దెన్ యూ హావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ ఈనాటి మానవుడు తనంతాను విశ్వసించటం లేదు.
0: మ్యాన్ టుడే హ్యాస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: అందరినీ విశ్వసించినట్టుగా నటిస్తున్నాడు.
0: హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి బిలీవ్స్.
1: అది ఏ మొట్టమొదట మానవుని యొక్క దోషము.
0: దట్ ద ఫస్ట్ మిస్టేక్ ఇన్ మ్యాన్కైండ్.
1: మొట్టమొదట తనంతాను విశ్వసించాలి.
0: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ యు.
1: అదే ఆత్మవిశ్వాసము.
0: దట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆ పునాది అనేటువంటి ఉండినప్పుడే
0: when self confidence foundation is there,
1: ఆత్మవిశ్వాసం అనేటువంటి దానిపైన ఆత్మానందం అనేటువంటి మనం అనుభవించవచ్చు.
0: దేర్ లైస్ ది బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ది సెల్ఫ్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి విశ్వాసము పునాది.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ద వాల్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: ద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ లైఫ్.
1: కాబట్టి అన్నింటి ఎందుకు నువ్వు ఈ సెల్ఫ్ నేను అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఇన్ ఆల్ దీస్ ఫోర్ స్టెప్స్ సెల్ఫ్ ది ఐ నెస్.
1: ఆ నేను అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటి కాదు.
0: దిస్ ఐ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద బాడీ.
1: ఇది కేవలం దైవమునకు మొట్టమొదట పేరు.
0: ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: ఇది ఏ ప్రధానమైనటువంటి భగవంతుని యొక్క నామము.
0: ఇట్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: దీనిని పురస్కరించుకుని వేదము అహం బ్రహ్మాస్మి అని.
0: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ అహం
1: నేను అనేటువంటి బ్రహ్మనే.
0: ఐఎమ్ బ్రహ్మన్.
1: ఉనికి అనేటువంటి బ్రహ్మనే.
0: ఎగ్జిస్టెన్స్ ఇస్ బ్రహ్మ.
1: ఆత్మ అనేది బ్రహ్మనే.
0: ఆత్మ ఇస్ బ్రహ్మ.
1: బ్రహ్మ అనేటువంటిది బ్రహ్మనే.
0: బ్రహ్మ
1: అనగా ఏమి బృహత్తత్వమైనటువంటిది బ్రహ్మం.
0: బ్రహ్మ ఇస్ వాస్ట్నెస్ ఎక్స్పాన్సివ్.
1: ఎక్కడ చూసినా వ్యాపించినటువంటిది.
0: దట్ విచ్ ఎక్స్పాండ్స్ ఆల్ ఓవర్.
1: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దిస్ నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మన ప్రేమ అనేటువంటి రసాయనము ఒకవైపున అద్దమును పూసుకున్నప్పుడే
0: వెన్ వన్స్ వి అప్లై ది కెమికల్ ఆఫ్ లవ్ ఆన్ ది రివర్స్ సైడ్ ఆఫ్ ది మిర్రర్
1: అద్దము లోపల మన ప్రతిబింబాన్ని మనం సులభంగా దర్శించవచ్చు.
0: ఇన్ దట్ మిర్రర్ యు విల్ బి ఏబుల్ టు సీ యువర్ రిఫ్లెక్షన్.
1: కనుక ఈనాడు
0: టుడే
1: అద్దమనే బుద్ధిని మాత్రమే పెట్టుకున్నాం కానీ
0: వీ హావ్ గాట్ దిస్ మిర్రర్.
1: ప్రేమ రసాయనం అనేటువంటి వెనుక పూయటం లేదు.
0: ఇట్ వీ హావ్ నాట్ స్మియర్డ్ అప్లైడ్ ద కెమికల్ ఆఫ్ లవ్.
1: కనుక వెనుక భాగమైనటువంటి ఒక వస్తువులు కనిపిస్తున్నాయి కానీ నీకు నీవు కనిపించటం లేదు.
0: దేర్ఫోర్ యాజ్ ఇట్ హాస్ నో కెమికల్ టు దిస్ మిర్రర్ వీ సీ ఔటర్ ఆబ్జెక్ట్స్ నాట్ యువర్ ఓన్.
1: కనుక ఇతరుల యొక్క దోషాన్ని నీవు చూస్తున్నావే కానీ
0: యూ విల్ బి ఏబుల్ టు సీ ది మిస్టేక్.
1: నీ దోషాన్ని నీవు కనిపెట్టు.
0: discover, find out your own
1: mistake.
0: There is no use in finding good
1: in others.
0: Foster your goodness.
1: Develop
0: your sacredness. Don't hate anybody.
1: ఎందుకంటే సర్వత పాడిపాదం తర్వతో చేసి రోమకం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
0: All hands are his, all eyes are his, all feet are his, all ears are his.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all beings.
1: అన్ని భూతములు యందు ఉన్నటువంటిది దైవత్వమే.
0: It is divinity present in this organic
1: world. ఆ ఈశ్వరత్వాన్ని మనం తప్పులు పెట్టడానికి ప్రయత్నిస్తే మొట్టమొదట మన దోషాన్ని మనం గుర్తించాలి.
0: We have to know our own faults first.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ఈనాటి పరిస్థితి లోపల మనం గుర్తించవలసినటువంటిది విశాలమైనటువంటి ఒక తత్వం కావాలి.
0: ఇన్ ది ప్రెసెంట్ సర్కమ్స్టాన్సెస్ వి హావ్ గాట్ టు బి బ్రాడ్ మైండెడ్ ఫస్ట్.
1: సంకుచితమైన భావములు,
0: వి షుడ్ నాట్ హావ్ నారో మైండెడ్నెస్.
1: వ్యక్తిగతమైన భావములు,
0: నాట్ ఇండివిజువల్ ఫీలింగ్స్,
1: కొంతవరకు అణగదొక్కాలి.
0: వి హావ్ టు పుట్ దెం అండర్ చెక్.
1: స్వార్థ సప్రయోజనములను పక్కన పెట్టాలి.
0: వి హావ్ టు బ్రష్ అసైడ్ సెల్ఫిష్నెస్ అండ్
1: విశాలమైనటువంటి ఒక భావంతో మనం దృష్టిని పెంచుకోవాలి.
0: వి షుడ్ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్.
1: ఒక ఇంచు కూడా లేదు కన్ను.
0: The size of the eye is not
1: ఇంత చిన్న కన్ను ఇంత విశాలమైనటువంటి నక్షత్రాన్ని చూస్తుంది.
0: Such a small eye would be able to see the vast
1: universe. ఎంతో దూరంగా ఉండే వస్తువును కనిపెట్టుండాలి.
0: Is able to see distant objects.
1: కానీ నిజంగా మన ఎందున్నటువంటి యొక్క అంతర్దృష్టి అనేటువంటి దాన్ని కనిపెట్టుకున్నప్పుడు ఎంతైనా మనం కావించవచ్చు.
0: If you have inner vision, you can achieve a lot.
1: మనం విశాలమైన దృష్టి కావాలి.
0: We should have broad mind. Broad mind is essential today.
1: కానీ చాలా మంది విదేశీయులంతా కూడా బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.
0: Many foreigners say one should be broad hearted.
1: బ్రాడ్ హార్ట్ అయిపోతే హార్ట్ ఎన్లార్జ్ అయినట్టు అవుతుంది.
0: బ్రాడ్ హార్ట్ మీన్స్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్.
1: దీన్ని డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు కానీ భగవంతుడు దీనికి టచ్ చేయడు.
0: Broad heart, enlargement of heart needs operation by doctor.
1: విశాలమైనటువంటి హృదయం కావాలి.
0: బ్రాడ్ మైండెడ్నెస్ ఈజ్ వెరీ నెసెసరీ.
1: ఆ విశాలమైన హృదయం నందు విశాలమైన భావములే ఆవిర్భవిస్తాయి.
0: ద బ్రాడ్ మైండెడ్నెస్ విల్ లీడ్ టు బ్రాడ్ ఫీలింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈ ప్రపంచంలో విశాలమైనటువంటి ఒక ప్రపంచంలో జీవించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్.
1: ఈ విశాలమైనటువంటి ఒక సముద్రంలో మీరు జీవిస్తున్నారు.
0: యు ఆర్ లివింగ్ హియర్ ఇన్ దిస్ బ్రాడ్ వరల్డ్.
1: కనుక మీరు కూడా విశాలమైన భావంలోనే ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్.
1: ఇంత విశాలమైన ప్రపంచంలో పుష్టించినటువంటి ఈ మానవునికి సంకుచితమైన భావములు ఏమాత్రము ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ నారో ఫీలింగ్స్, నారో మైండెడ్నెస్.
1: దోషములు వెంచటమే.
0: యూ గో ఆన్ సర్చింగ్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
1: చాలా తప్పు.
0: ఇట్స్ బిగ్ మిస్టేక్.
1: ఒకవేళ వారి ఎందు దోషములు ఉండవచ్చు.
0: మిస్టేక్స్
1: వారి నీవు చూడవలసింది దోషములు కాదు.
0: యూ డోంట్ నీడ్ టు సీ దట్.
1: వారి ఎందున్నటువంటి ఉత్తమమైన భావం నీవు. మీరందరూ విశ్వ కుటుంబీకులుగా తయారవుతారు.
0: యూ బికమ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ ది యూనివర్స్.
1: ఒక కుటుంబమే.
0: హోల్ యూనివర్స్.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: Brotherhood of man, fatherhood of God.
1: అప్పుడు అందరూ కూడా సోదరులుగా ఉంటుంటారు.
0: Then all will lead the life.
1: ఇలాంటి సోదరత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop.
1: అందరూ భగవంతుని యొక్క అంశములే.
0: All are the sparks.
1: మమ వంశో జీవలోకే జీవభూత సనాతన.
0: The entire universe, the living creatures are the sparks of the divine.
1: అయితే ఇంత సృష్టిని సృష్టించినప్పటికీ,
0: having been created this creation,
1: దీనికి సూత్రధారి ఒకడుండాలి.
0: There's one director.
1: ఆ సూత్రధారి దైవత్వము.
0: They're very direct.
1: ఆ దైవత్వం కంటికి కనిపించదు.
0: You don't see God.
1: చెవులకు వినిపించదు.
0: You can't hear.
1: మనసుకు అనిపించదు.
0: You cannot think. కనుకు
1: కురిపించదు.
0: And you cannot understand. But
1: దివ్యత్వమైనటువంటి మానస తత్వానికి అర్థం చేస్తుంది.
0: The divinity can be comprehended, understood by the mind.
1: దీనికి అండర్స్టాండ్ చాలా అవసరము.
0: అండర్స్టాండింగ్ ఇస్ వెరీ నెసెసరీ.
1: అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఈజీ అవుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ అండర్స్టాండింగ్, దేర్ విల్ బి అడ్జస్ట్మెంట్ ఆటోమేటికలీ.
1: కనుక మీరు అందరినీ కూడా దైవం యొక్క ప్రతిబింబాలే అని మీరు అండర్స్టాండ్ చేసుకోండి.
0: అండర్స్టాండ్ క్లియర్లీ వెల్ దట్ యు ఆర్
1: ఎవరిపై కూడా మనకు ద్వేషం కానీ, అసూయ కానీ, అహంకారం కానీ ఆవిర్భవించదు.
0: దెన్ దేర్ విల్ బి నో ప్లేస్ ఫర్ ఈగో ఆర్ జెలసీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మొట్టమొదట మీరు అభివృద్ధి పరచుకోవాల్సింది ప్రేమ తత్వం.
0: వాట్ యూ హ్యావ్ టు ఫస్ట్
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: అది ఏ నీ యొక్క జీవితము.
0: దట్స్ యువర్ లైఫ్.
1: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ లవ్.
1: దైవం ఎక్కడున్నాడని ఎవరైనా ప్రశ్నిస్తే సర్వలు ఎందు ఉంటున్నాడు.
0: If anyone says, where is God? Say that he
1: is in ఉన్నాడు. ప్రేమ రూపంలో ఉన్నాడు.
0: In what form? In the form of love.
1: కలుగుని ఆ ప్రేమ స్వరూపాన్ని మనం గుర్తింపజేయాలి.
0: We must make others to know this principle.
1: ప్రేమ రూపాన్ని మనం ప్రదర్శించడానికి ప్రయత్నించాలి.
0: We have to manifest this love.
1: ఈ ప్రేమ రూపాన్ని ప్రకటించడానికి కూడా పూనుకోవాలి.
0: We have to express this form of love.
1: ప్రేమ ప్రేమ ప్రేమ అని పేరుతో చెప్తే మాత్రమే చాలదు.
0: It's not enough if you just utter this word.
1: ఆచరణలో దాన్ని నిరూపించాలి.
0: We have to translate into action.
1: అప్పుడే మనకు తగినటువంటి ఒక గౌరవము మర్యాద మానవత్వం అనేటువంటి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: Then you will win all the esteem and reputation and deserve to be called a human being. Students,
1: మీరు యువకులు,
0: you are youngsters.
1: ఈ యువకులు యందు ఎంత శక్తియో ఇమిడి ఉంటున్నది.
0: You have got so much of energy.
1: ఈ భూమి యందు ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి కూడా మీ యందు ఉంటున్నది.
0: The kind of potentiality energy present in this planet of earth.
1: మీ అట్రాక్షన్ పవర్ కూడా మీ యందు ఉంటున్నది.
0: That attraction
1: శక్తి మీ యందు ఉంటున్నది.
0: You have got the energy.
1: విద్యుత్ శక్తి మీ యందు ఉంటున్నది.
0: Electricity in you.
1: అన్ని శక్తులు మీ ఎందు ఉంటుంది కూడా. ఏమి శక్తిహీనులోనే మీరు బ్రతుకుతున్నారు, ఎంత బలహీనత.
0: యూ హ్యావ్ ఆల్ పొటెన్షియల్స్ ఎబిలిటీస్ బట్ యూ బిహేవ్ లైక్.
1: దేశంలో ఎక్కడ కష్టం జరిగినా కానీ మీరు పరిగెత్తాలి, అక్కడ దాంతో పాల్గొనాలి.
0: వెన్ దేర్ ఆర్ ఎనీ డిఫికల్టీస్ ఎనీ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ,
1: వాడెవరో నేనెవడో అనేటువంటి భేదభావములకు చావు చోటు ఇవ్వకూడదు.
0: యూ నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిఫరెన్స్.
1: తన పర అనేటువంటి భేదమును తగ్గించి
0: నథింగ్ లైక్ ఐ మైన్ అండ్ థైన్,
1: అంతా నాదే.
0: Have the feeling that all belong to me.
1: ఏకాత్మ భావంతో మీరు ప్రవేశించి
0: విత్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్
1: సమాజ సేవలో మీరు పాల్గొనాలి.
0: సర్వ్ ద సొసైటీ.
1: సమాజం అనేటువంటిది ప్రకృతికి ప్రధానమైనటువంటి అంగము.
0: అండ్ ది సొసైటీ ఇస్ ద మెయిన్ లింబ్ ఆఫ్ నేచర్.
1: ఇది ఒక చెయ్యి.
0: దిస్ హ్యాండ్.
1: ఇది ఒక చెయ్యి.
0: దిస్ అనదర్.
1: ఇది నా ముక్కు.
0: దిస్ నోస్.
1: ఇది నా కన్నులు.
0: దిస్ ఐ.
1: ఇది నా కడుపు.
0: దిస్ స్టమక్.
1: ఇది నా కాళ్ళు.
0: ఫీట్.
1: ఇవన్నీ చేరి ఏమైపోయింది?
0: వాట్ విల్
1: దేహానికి అంగములుగా ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది సేమ్ బాడీ.
1: కానీ ఈ దేహం ఎవరికి అంగము?
0: అండ్ దిస్ బాడీ ఇస్ ద లింబ్ ఆఫ్
1: సొసైటీకి అంగము.
0: ఆఫ్ ద సొసైటీ.
1: సొసైటీకి ఏది అంగము?
0: వాట్ ఇస్ ఇట్?
1: మానవత్వం అంగము.
0: దిస్ హ్యూమన్ బీయింగ్ ఇస్
1: మానవత్వం దేనికి అంగము?
0: అండ్ దిస్ హ్యూమానిటీ
1: ప్రకృతికి అంగము.
0: నేచర్
1: ప్రకృతి దేనికి అంగము?
0: నేచర్
1: పరమాత్మ అంగము.
0: గాడ్ హింసెల్ఫ్.
1: కాబట్టి ప్రకృతి పరమాత్మ అంగము.
0: దేర్ఫోర్ ద నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్.
1: కనుక ఇట్టి ప్రకృతిని మనం పరమాత్మ అంగంగా భావించి ప్రేమించి విశ్వసించి దాని సేవలో మనం పాల్గొనాలి.
0: వి హావ్ టు బిలీవ్ దట్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్. వి హావ్ టు లవ్ అండ్ సర్వ్.
1: అప్పుడే ప్రథమమైన మానవ జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
1: ఈ అంగములంతా కూడా దేహానికి సంబంధించింది.
0: దీస్ లింబ్స్ బిలాంగ్ టు ద బాడీ.
1: దేహం దేహమునికి సంబంధించింది కాదు.
0: అండ్ ఇట్స్ నాట్ ఇన్
1: సొసైటీకి సంబంధించినటువంటిది.
0: ద బాడీ బిలాంగ్స్
1: ఈ దేహాన్ని సొసైటీలో ప్రవేశపెట్టాలి.
0: మేక్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ టు సర్వ్ సొసైటీ.
1: ఈ అన్ని రంగములతోనూ కూడా కూడి పని చేయాలి మనం.
0: హావ్ టు వర్క్ విత్ ఆల్ ద హార్ట్ అండ్ సోల్.
1: ఏ వ్యక్తులకు ఏది సహాయమో, ఏది ఉపకారమో, ఏది మంచిదో దీన్ని గుర్తించి వర్తించాలి.
0: వీ హావ్ టు నో రికగ్నైజ్ ద హెల్ప్ దట్ ఇస్ రిక్వైర్డ్.
1: అదే నిజమైనటువంటి సమాజ సేవ.
0: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
1: ఈనాడు అనేక మంది సమాజ సేవాని
0: many say social service.
1: గ్రామంలో ప్రవేశించి
0: they go to villages.
1: ఊర్చటము.
0: they go on sweep.
1: ఏదో పరిశుద్ధం గావించుకోవటము. ఏదో దేవాలయానికి పెయింట్ వేయటము.
0: వైట్ వాష్ ద టెంపుల్.
1: ఇంతటితోనే మనం తృప్తి పడుతున్నాము.
0: we are satisfied at that stage.
1: అది సేవనే కాదు.
0: it is no service at all.
1: అది మన కర్తవ్యము.
0: it is our duty.
1: మనం చేయవలసినటువంటి ఒక పని.
0: we are supposed to do.
1: కానీ నిజమైన సేవ అంటే ఏమిటి?
0: what is true service?
1: ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అశాంతులు కారణం ఏమిటి?
0: What is the reason for restlessness in that village?
1: ఆ ప్రజల యొక్క అనానుకూలములు ఏమిటి?
0: What are the inconvenience they have?
1: వారికి ఏది అవసరము?
0: What is they need?
1: ఆ అవసరమైనటువంటి దాంతో మనం శక్తి కొలది పాల్గొని దాని అవసరాన్ని తీర్చాలి.
0: We have to provide what all they need, their requirements.
1: అయ్యో, ఇప్పుడు రాబోయేదంతా కూడాను కేవలం వేసవి కాలము.
0: Coming season is
1: summer. ప్రతి పల్లెలో కూడాను తాగడానికి నీరు ఉండదు.
0: Every village has no water supply.
1: జలము ప్రధానమైనటువంటి ప్రాణము.
0: Water is life.
1: అలాంటి పరిస్థితిలో మనం పోయి సాధ్యమైనంత వరకు ఒక బోర్ వేలు వేసో లేక ఇంకే నది నుంచి నీరు తీసుకోవచ్చో ఆ ప్రజలకు అందించడానికి ప్రయత్నించాలి.
0: సప్లై డ్రింకింగ్ వాటర్ బై డిగింగ్ ద బోర్ వెల్స్ డిఫరెంట్ సెంటర్స్.
1: ఆ విధంగా ప్రజలకు ఉపయోగమైనటువంటిది అవసరమైనటువంటి యొక్క కార్యంలో ప్రవేశించినప్పుడే నిజమైన సేవగా భావించవచ్చును.
0: వెన్ యూ సర్వ్ and satisfy their needs, you can call it service in the true sense.
1: ఇప్పుడు నువ్వు సేవగాని భావించకూడదు.
0: Don't consider
1: ఎవరికో నేను సేవ చేస్తున్నాను అనుకుంటే నీకు అహంకారం పెరగవచ్చును.
0: If you think you are serving others, you may be egoistic.
1: కాదు కాదు, నా వారికి నేను చేస్తున్నాను.
0: I am serving my people.
1: నేను అందరూ కూడా ఒక మానవ స్వరూపాలే.
0: We are all human beings.
1: Cast of humanity.
0: Cast of humanity.
1: మాదంతా ఒకే కులమే.
0: We all belong to
1: one. మాదంతా ఒకే మతమే.
0: We belong to one.
1: మాదంతా ఒకే భాషనే.
0: One language.
1: అనేటువంటి భావంతో దాంతో ప్రవేశించాలి.
0: With these feelings we should step to action.
1: అప్పుడే నిజమైన సేవగా రూపొందుతుంది.
0: That becomes true service.
1: ఈ విధంగా ప్రజా సేవల లోపల మనం పాల్గొని మనం చదివిన చదువులు కాని నేర్చిన విద్యలు కాని ఈ సమాజంలో ప్రవేశపెట్టి సార్థకంగా గావించుకోవాలి.
0: ఆల్ ది ఎడ్యుకేషన్ ఆల్ ద లెర్నింగ్ మస్ట్ బి యూస్డ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ రెండరింగ్ సర్వీస్ టు ద కమ్యూనిటీ.
1: చదివే చదువులంతా కూడా కేవలం విదేశాలకు పోయి ధర్మం ఆర్జించడం కోసం కాదు.
0: యువర్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ టు గో అబ్రాడ్.
1: అదే మన భారతీయుల్లో ఉన్నటువంటి పెద్ద బలహీనత.
0: ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ వీక్నెస్ అమంగ్ ఇండియన్.
1: ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ గా పాస్ అయినాడంటే పోయి మొట్టమొట పాస్పోర్ట్ కు ప్రయత్నం చేస్తాడు.
0: వన్ బికమ్స్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ హీ అప్లైస్ ఫర్ పాస్పోర్ట్.
1: నీ దేశంలో నీ గ్రామంలో ఉన్నటువంటి వారి రోగులు నువ్వు చూడు.
0: కన్సిడర్ థింక్ ఆఫ్ యువర్ ఓన్ పీపుల్ ఇన్ యువర్ ఓన్ విలేజ్ ఇన్ యువర్
1: నీ గ్రామాన్ని నీవు సంరక్షించుకోలేనటువంటి వాడు విదేశానికి వెళ్ళి ఏం సంరక్షించుకుంటావు
0: వెన్ యూ కెనాట్ వర్క్ ఫర్ యువర్ ఓన్ విలేజ్ వాట్ ఈస్ దట్ యువర్ గోయింగ్
1: కేవలం ధనం కోసం పోతున్నారే కానీ గుణం కోసం కాదు
0: యూఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ మనీ నాట్ ఫర్ వర్క్
1: మన గుణాన్ని మనం పోషించుకోవాలి
0: యూ హావ్ టు డెవలప్ అవర్ వర్క్
1: రాముడు కూడా చెప్పాడు జనని జన్మభూమిశ్చ స్వర్గాధిపతి కరియసి నా తల్లి నాకు జన్మమిచ్చినటువంటి భూమి నాకు ప్రధానమైనటువంటి స్వర్గం కంటే గొప్పది అన్నాడు
0: Rama said, "This motherland is much more than the very heaven paradise."
1: Rama, Rama, Rama, Rama, ani Rama namani swaristunnaru.
0: We go on chanting Rama's name.
1: Kani Rama chestunnatu karyalu emi chestunnaru meeru?
0: But what is Rama's activity which you have taken as an ideal path?
1: Ataniki kevalam rajyanni kudunu chejinchi.
0: He has sacrificed his kingdom.
1: Tandri aajnanu ansarinchi.
0: He followed father's command.
1: 14 samvatsaralu aranyavasam chesadu.
0: And he spent all the time in the forest.
1: అది మన ముఖ్యము
0: దట్స్ ఇంపార్టెంట్
1: మన దేహము
0: అవర్ బాడీ
1: మన బుద్ధి
0: అవర్ ఇంటెలెక్ట్
1: మన మనసు
0: మైండ్
1: మన చిత్తము
0: అండ్
1: మన అంతఃకరణ అన్ని కూడా తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే
0: దేర్ ఆల్ గిఫ్ట్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్
1: నీ హెడ్ నీ దుడ్డు నీ యొక్క బ్లడ్ నీ యొక్క ఫుడ్ అంతా కూడా తల్లిదండ్రుల గిఫ్ట్
0: ఆల్ యువర్ హెడ్ ది బ్లడ్ అండ్ దుడ్డు ఎవ్రీథింగ్ గాడ్స్ పేరెంట్స్ గిఫ్ట్
1: కనుక మొట్టమొదట మీరు చదివినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి గ్రాట్యూడ్ సంధించాలి
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్ టు పేరెంట్స్
1: అది నిజమైనటువంటి దైవ సేవ
0: దట్ ఈస్ సర్వీస్ టు గాడ్
1: అప్పుడే నీ యొక్క హృదయం కూడా చల్లబడుతుంది
0: దెన్ యూ హ్యావ్ ఆల్ ది కంఫర్ట్
1: శాంతిని చేకూరుతుంది
0: యూ విల్ బి పీస్ఫుల్
1: శాంతి శాంతి శాంతి ఎక్కడ చిక్కుతుంది శాంతి
0: హూ ఇస్ ఏ పీస్ పీస్ వెర్
1: హస్తమున అనుబాణము ఉంచుక
0: హోల్డింగ్ ఆటమ్ బాంబ్
1: అరుస్తుంటారు శాంతి శాంతని
0: వి గో ఆన్ షౌటింగ్ పీస్ పీస్
1: చంద్రు చేయడం కలిగి కూడా చంద్రజ్వాలలు శాంతి సుఖములు
0: దో వి రీచ్ మూన్ వి ఆర్ నాట్ పీస్ఫుల్
1: చేతిలో బాంబు పెట్టుకుని శాంతి శాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది శాంతి
0: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ యూ సింప్లీ సేస్ పీస్ పీస్
1: హృదయంలో శాంతి నుంచుకో
0: హావ్
1: చేతిలో బాంబును పారవేయి
0: అండ్ గివ్ అప్ త్రో అవే ఆల్ ద బాంబ్
1: అప్పుడే నీకు శాంతి ప్రతిబింబిస్తుంది
0: దెన్ ద పీస్ వుడ్ మ్యాన్
1: శాంతి అనేటువంటి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్
0: పీస్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్
1: ప్రతి ఒక్కటి కూడా మన నుంచి ఆవిర్భవించేటువంటి ప్రతిబింబాలే
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ విద్ ఇన్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా
1: మీరు ఎంతో గుణవంతులు
0: యువర్ వర్చ్యు
1: ఎంతో విద్యావంతులు ఎంతో తెలివితేటలు కలవారు
0: హైలీ ఇంటెలిజెంట్
1: కానీ ఇందులో స్వార్థమైనటువంటి ప్రవేశించడం చేత అంతా కూడా భస్మం అయిపోతుంది
0: బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ ఎవ్రీథింగ్ ఇస్ బర్న్ డౌన్
1: కడవల పాల లోపల కూడా అడు మాత్రం విషం కలిపితే ఆ కడవల పాలు కూడా అవి అపవిత్రమైపోతాయి
0: దేర్ మే బి పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్ ఇఫ్ యూ జస్ట్ యాడ్ వన్ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ వుడ్ గెట్ స్పాయిల్డ్ పాయిజన్
1: కనుకనే మనం ఒక క్రోధము ద్వేషము అనేటువంటి లోపల ఉంచుకోకుండా
0: Do not entertain the anger.
1: ప్రేమ చేత మనం సమాజ సేవలో పాల్గొనాలి.
0: With love, participate.
1: ఏ చిన్న పని చేసినప్పటికీ అదే గొప్పగా భావించవచ్చు.
0: You may undertake tiny task, but it becomes mighty.
1: నేను గొప్ప సేవ చేయలేకపోతే అని నిరాశ గురి కావద్దు.
0: Never be disappointed that you will not be able to do.
1: పల్లె పల్లెకు మీరు ప్రవేశించండి.
0: Visit every village.
1: ఆ పల్లెలో ఏది అనుకూల అననుకూలంగా ఉందో, ఏది ప్రజలకు నిక్కట్టుగా ఉందో దాన్ని గుర్తించి వర్తించండి.
0: Understand, identify their needs and requirements.
1: ఒకవేళ మీ దగ్గర ధనం లేకపోతే
0: We don't have money.
1: వారికి సేవ చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతే
0: డోంట్ హ్యావ్ కెపాసిటీ
1: అందరూ మీరే కూడండి
0: జాయిన్ టుగెదర్
1: ఒకరికొకరు విద్యార్థులందరూ ఏకం కాండి
0: లెట్ ఆల్ స్టూడెంట్స్ స్టాండ్
1: ఐకమత్యం చేత సాధించలేనటువంటి పనులు ఒక్కటే జగత్తులో
0: నథింగ్ యూ కెనాట్
1: ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా కష్టములు దుఃఖములు విచారములు భయములు
0: టుడే ఇన్ భారత్ యూ ఫైండ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ ఫియర్
1: కారణం ఏమిటి
0: వై
1: మనం స్వాతంత్రాన్ని సాధించాము
0: వీ హావ్ అచీవ్డ్ ఇండిపెండెన్స్
1: ఐకమత్యాన్ని మాత్రం భిన్నం చేసుకుంది
0: బట్ వీ హావ్ లాస్ట్ యూనిటీ
1: ఐకమత్యం లేకపోవడం చేతనే ఇన్ని దుఃఖములకు మూల కారణమైపోయింది
0: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ వీఆర్
1: ఒక ఇంట్లో నలుగురు బ్రదర్స్ ఉంటే వాళ్ళలో వాళ్ళకు జగడాలు
0: అమంగ్ ఫోర్ బ్రదర్స్ ఇన్ ఎ ఫ్యామిలీ దే హావ్ ఇన్ ఫైటింగ్
1: మొట్టమొదటి ఐకమత్యాన్ని మనం సాధించండి
0: ఫస్ట్
1: ఐకమత్యమే జీవిత లక్ష్యము
0: యూనిటీ ద గోల్ ఆఫ్ లైఫ్
1: కార్యాచరణే దీనికి మూల కారణము
0: యాక్షన్ ఇస్ ద మెయిన్
1: ఈ ఐకమత్యాన్ని మనం కార్యరూపంలో ధరించాలి
0: లెట్ దిస్ యూనిటీ బి ట్రాన్స్లేట్ టు యాక్టివిటీ
1: అప్పుడే మనం చదివిన చదువుకు సార్థకం అవుతుంది
0: దెన్ ఓన్లీ ది అంబిషన్ the purpose of education
1: MBA pass chesam
0: I passed MBA
1: MFM pass chesam MTech pass chesam goppa engineering pass chesam velutunnam baitiki
0: I passed engineering medicine MBA but I go abroad
1: నీవు ఎత్తవలసినటువంటి బిచ్చం నీ దేశంలో నీవెత్తు
0: అండ్ ఇన్ఫాక్ట్ ఫైండ్ అవుట్ హియర్
1: పరదేశం బిచ్చగాడు కాకూడదు నీవు
0: డోంట్ బి ఎ బెగర్ అవుట్ సైడ్
1: నీ విదేశాలకు బెగ్గరిగా అవటం చేతనే నీవు స్వదేశంలో కూడా నువ్వు హీనమైపోతున్నావు
0: బికాస్ యూఆర్ బెగర్ ఇన్ ఫారిన్ కంట్రీస్ యూఆర్ బికమ్ బెగర్ ఇన్ దిస్ కంట్రీ
1: నీ దేశంలో నీవు నువ్వు బెగ్ చేసి ఆ దేశం యొక్క క్షేమాన్ని గుర్తించు.
0: బెటర్ యు బెగ్ ఇన్ దిస్ కంట్రీ అండ్ థింక్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ.
1: తల్లి ఎంత కురేపి అయినప్పటికీ,
0: మదర్ మేబీ
1: ఆమెనే తల్లి తల్లి అని పిలుస్తాను కానీ,
0: మదర్ మేబీ అగ్లీ యు కాల్ హర్,
1: ఆమె అందంగా చందంగా ఆనందంగా శక్తి సేవతులతో కూడినది ఆమెను మనం తల్లి అని పిలుస్తామా?
0: ఫర్ ద సింపుల్ రీజన్ ద అదర్ వుమన్ ఇస్ సో బ్యూటిఫుల్ యూ డోంట్ కాల్ హర్
1: కానే కాదు,
0: ఇంపాసిబుల్.
1: కురేపి అయినా నీ తల్లి నీకు తల్లి,
0: మదర్ మేబీ అగ్లీ బట్
1: ఆమె ప్రేమనిచ్చి పెంచి పెద్ద చేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గివెన్ బర్త్ టు యూ అండ్ ఫాస్టర్ హస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ.
1: మొట్టమొదటి నీ దేశం నీకు బీదది అనుకుంటున్నావు,
0: యూ కెన్ సే యువర్ కంట్రీ పూర్.
1: ఇదే మన పిల్లల్లో ఉండేటువంటి ఒక చిన్న బలహీనత,
0: దిస్ ఇస్ వీక్నెస్.
1: భారతదేశం బీదది కానే కాదు,
0: భారత్ ఈజ్ నెవర్ పూర్.
1: ఎన్న భారతే తన్న భారత అని వేదమునందు కూడా బోధించింది.
0: వేద సేస్ దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్
1: భారతదేశంలో లేనటువంటివి ఏ దేశంలో కూడా మనకు కానరావు.
0: దట్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
1: సర్వ శక్తిలో భారతదేశంలోనే ఉంటుంది.
0: ఆల్ అబిలిటీస్ ఆర్ హియర్.
1: త్యాగ భూమి, యోగ భూమి, ఇది కర్మ భూమి,
0: అఫెక్షన్.
1: ఇలాంటి భూమిని ఈనాడు మనము భోగ భూమిగా మార్చడానికి ప్రయత్నించారు.
0: అండ్ వి మేడ్ దిస్ ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, ఎ ల్యాండ్ ఆఫ్ పెనెన్స్ ఇంటూ ఎ ల్యాండ్ ఆఫ్ ల్యాండ్.
1: మనకి భోగమే వద్దు,
0: not the pleasure.
1: ఈ భోగమే మనకు రోగాలను అందిస్తుంది.
0: ఇట్ ఇస్ భోగ ప్లెజర్ దట్ గివ్స్ యు రోగ.
1: త్యాగం చోటనే మనం సర్వం కూడా ఆత్మతం చేయాలి.
0: త్రూ సాక్రిఫైస్ అండ్ త్యాగం
1: నడుమొంచి పని చేయాలి. నడుమొంచి పని చేయాలి.
0: బెన్ యువర్ బాడీ,
1: చేతికి తగిన పని పెట్టాలి.
0: గివ్ వర్క్ టు ద బాడీ,
1: చేతి నిండుకు పని.
0: హ్యావ్ వర్క్ సఫిషియెంట్లీ,
1: మనసు నిండుకు మంచి భావములు పెట్టుకున్నప్పుడు.
0: వెన్ యూ హ్యావ్ గుడ్ థాట్స్ ఇన్ ద మైండ్,
1: ఇంతకంటే గొప్ప మనిషి మరెక్కడ ఉన్నారు?
0: యూ విల్ బి ద నోబ్లెస్ట్ అండ్ గ్రేటెస్ట్.
1: ఇతనే నిజమైన మనిషి,
0: ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: కాబట్టి మనం నిజమైన మనిషి కోసం భగవంతుడు వెతుకుతున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ హ్యూమన్.
1: కేవలము భగవంతుని కోసం మనుషులు వెతకటం లేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్,
1: భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుకనే భగవంతుని వెతకవలసిన అవసరమే లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ టు
1: దైవాన్వేషణ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
0: నెవర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు సర్చ్ ఫర్ గాడ్.
1: మంచి మనిషి కోసం సర్చింగ్ చేయండి.
0: యు బీ ఎ గుడ్ మ్యాన్, బీ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ గుడ్ మ్యాన్.
1: మనం మంచి మనుషులు కావాలి కానీ
0: వి షుడ్ బి గుడ్ మ్యాన్.
1: గొప్ప మనుషులు మనం కానక్కర్లేదు.
0: నాట్ ఎ గ్రేట్ మ్యాన్.
1: గొప్ప మనుషుల వల్ల లోకానికి ఏం జరుగుతుందా ఇప్పుడు?
0: గ్రేట్ మ్యాన్ వాట్ ఈస్ ఇట్ దే ఆర్ డూయింగ్.
1: విద్యార్థులారా మీరు వేరుగా భావించకండి.
0: స్టూడెంట్స్ డోంట్ కన్సిడర్ ద
1: వాయిస్. సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోండి.
0: అండర్స్టాండ్ ద లైన్.
1: ఈనాడు దేశంలో గొప్ప కష్టములు నష్టములు దుఃఖములకు మూల కారణం ఎవరు?
0: Who is responsible for all the suffering, the trouble in this country?
1: విద్యావంతులే దీనికి మూల కారణం.
0: ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సఫరింగ్.
1: ఎందుకంటే ఈ దేశానికి సరైనటువంటి ఉపకారం చేయకుండా ఆ విద్యను తమయందుకు ఉంచుకుని స్వార్థం కోసం ఉపయోగపెడుతున్నారు.
0: బికాజ్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఆల్ ద లెర్నింగ్ దే రిసీవ్డ్ ఇన్ దిస్ కంట్రీ దే మేక్ యూజ్ ఆఫ్ ఫర్ సెల్ఫిష్.
1: మన భారతదేశంలో ఎంతమంది గొప్ప మేధావులు ఉన్నారు?
0: ఇన్ఫాక్ట్ దర్ మెనీ ఇంటెలెక్చువల్స్.
1: ఇంతమంది మేధావులు ఉండి కూడా దేశం ఎందుకు ఈ పరిస్థితిలో తెచ్చారు?
0: దో దేర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ ఇన్ దిస్ కంట్రీ, వై వీ ఆర్ లైక్ దిస్?
1: వారు సరైనటువంటి దీనికి దేశానికి తగినటువంటి ఉపకారం బుద్ధి వారిలో లేకపోవడం.
0: This country in the true sense.
1: వారు పవిత్రమైన భావంతో చూసుకుంటే దేశం ఎంతైనా బాగుపడుతుంది.
0: If you have sacred feelings, the country will progress.
1: కనుక విద్యార్థులు అనేటువంటి వారు విద్యావంతులు అనే వారి వల్ల దేశంలో చాలా అపకారం జరుగుతుండాలి.
0: అండ్ కంట్రీ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ హార్మ్ బికాస్ ఆఫ్ స్టూడెంట్స్.
1: మీరందరూ ఏకమై ప్రజాక్షేమం దృష్టి ఎందుకున్నప్పుడు ఎంతైనా బాగుపడుతుంది.
0: ఇఫ్ యూ ఆల్ స్టాండ్ యునైటెడ్, కీప్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
1: వాళ్ళ తెలివితేటలు వాళ్ళ మేధాశక్తి అంతా విదేశంలో ఉపయోగపెడుతున్నారు.
0: యూ మేక్ యూజ్ యువర్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ఫాదర్ ల్యాండ్.
1: మన దేశం లోపల 10,000 రూపాయలు జీతం తీసుకుని
0: you receive 10,000 rupees salary,
1: 10 rupayalu pani kuda cheyatam ledhu.
0: You are not working that much enough for 10 rupees.
1: Ee deshaniki enta nashtam chesaru?
0: And is it not worth to the country?
1: Neevu pani chestunnavu,
0: you do.
1: Ee nelakanta cheri 10 rupayalu 10,000 rupayalu pani chestunnava?
0: Are you working in accordance to the salary?
1: 10 vera kaadu 10 rupayalu pani kuda cheyatam
0: ledhu. Not even worth of 10 rupees of work you do.
1: Kaani videshaniki ina pote
0: enduku abroad?
1: అక్కడ కావలసినంత పని చేస్తుంటారు.
0: యూ వర్క్ ఎ లాట్.
1: ఇంకా టైం దిక్కి ఎక్స్ట్రా వర్క్ కూడా చేస్తుంటారు.
0: యూ ఎక్స్ట్రా వర్క్ ఆల్సో
1: నైట్ వర్క్ కూడా చేస్తుంటారు.
0: వర్క్ ఇన్ ద నైట్.
1: ఇంత శ్రద్ధ విదేశాల్లో ఉండేటప్పుడు స్వదేశం పైన ఎందుకు ఉండకూడదు?
0: దెన్ యూ ఆర్ సో సిన్సియర్ దేర్, వై నాట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ?
1: కనుకనే మనం స్వదేశం పైన మన ప్రేమ తత్వాన్ని, మన దివ్యతత్వాన్ని, విశాల భావాన్ని మనం ప్రకటించాలి.
0: షుడ్ హ్యావ్ దట్ బ్రాడ్ మైండ్ అండ్ సిన్సిరిటీ కమిట్మెంట్ టు వర్క్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క భక్తి.
0: దిస్ ఇస్ ట్రూ డివోషన్.
1: భక్తి భక్తి అంటే పటం పెట్టి పూజ చేయటం కాదు.
0: వర్షిప్ డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ఫ్లవర్స్ టు ద పిక్చర్.
1: అవన్నీ కేవలం సత్కర్మలుగా భావించవచ్చు.
0: దే ఆర్ ఓన్లీ గుడ్ యాక్షన్స్.
1: కానీ సద్భావాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ గుడ్ ఫీలింగ్.
1: సద్భావమే లేకున్నప్పుడు సత్కర్మ చేసి ప్రయోజనమే.
0: వితౌట్ గుడ్ ఫీలింగ్స్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ గుడ్ యాక్షన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ శివరాత్రి యొక్క తర్వాత సంపత్తు,
0: దట్ ఎసెన్స్ ఆఫ్ శివరాత్రి మెసేజ్.
1: ఈ శివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి యొక్క యశస్సు,
0: ది సాంక్టిటీ ఆఫ్ శివరాత్రి.
1: శివ మంగళం,
0: శివ ఆస్పిషియస్నెస్
1: అనగా పవిత్రమైనటువంటి యొక్క భావంతో మన జీవితాన్ని గడపాలి.
0: లెట్ us lead our life full of sacred ideas.
1: రాత్రంతా భజన చేశారు.
0: You did భజన
1: చాలా ఆనందంగా ఉంటుంది. అది
0: కేవలం
1: శ్రవణానందమే కానీ హృదయానందం కాదు.
0: You'll be so happy to listen but not with your heart.
1: శ్రవణానందంతో పాటు హృదయానందం కూడా చేరాలి.
0: Along with the joy of listening, your heart also should be
1: పాజిటివ్ గా ఉండేటట్టు ఉండాలి.
0: They are both like negative and
1: బయట మాత్రం మనము పాజిటివ్ పనులంతా చేస్తూ
0: లెట్ us do పాజిటివ్ యాక్షన్
1: లోపల నెగిటివ్ థాట్స్ ఉంచుకున్నప్పుడు ఏం ప్రయోజనం?
0: ఇఫ్ యూ హావ్ నెగిటివ్ థాట్స్ విత్ ఇన్ వాట్ ఫార్ వాట్ ఇస్ ది యూజ్?
1: ఆ నెగిటివ్ థాట్స్ ముందు ప్రక్కకు నెట్టివే
0: బ్రష్ అసైడ్ ద నెగిటివ్ థాట్స్
1: పాజిటివ్ థాట్స్ పెట్టుకో.
0: డెవలప్ పాజిటివ్ థాట్స్
1: అప్పుడే ప్రపంచము బాగుపడుతుంది.
0: దెన్ ద వరల్డ్ విల్ ఇంప్రూవ్
1: సమాజము బాగుపడుతుంది.
0: సొసైటీ విల్ ప్రోగ్రెస్
1: నీ గృహము బాగుపడుతుంది.
0: యువర్ ఫ్యామిలీ
1: నీ గ్రామము బాగుపడుతుంది.
0: అండ్ ఆల్సో యూ
1: నీవు బాగుపడతావు.
0: ఎవ్రీ విలేజ్ అండ్ యూ ఆల్సో విల్ ఇంప్రూవ్ ఫర్ దట్ మ్యాటర్.
1: కనుక వ్యక్తి నుంచి సమాజం వరకు సమాజం నుంచి దేశం వరకు కూడా మనం వ్యాప్తి చెందించాలి. ఈ సమాజ సేవ
0: వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఇండివిజువల్ టు సొసైటీ
1: సేవనే వారి సేవ అనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: డూ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ టు రెండర్.
1: ఏ సంస్థల సేవ అయినా సరే నీవు పాల్గొను.
0: పార్టిసిపేట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ గివెన్ టు యూ.
1: నీవు సేవను లక్ష్యంలో ఉంచుకో.
0: కీప్ సర్వీస్ ఎస్ ద మోటో.
1: త్యాగం లక్ష్యంలో ఉంచుకో.
0: సాక్రిఫైస్
1: పవిత్రమైన భావాన్ని పెంచుకో.
0: డెవలప్ సాక్రిఫైస్
1: దివ్యమైన తావత్ నీవు ఉంచుకో.
0: అండ్ కన్సిడర్ యువర్ ఓన్.
1: అప్పుడే నీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
0: దెన్ యువర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్.
1: చదివినందుకు
0: హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్
1: చాలా మంది విద్యావంతులు
0: మెనీ ఎడ్యుకేటెడ్
1: బయట పోయి
0: దే గో అబ్రాడ్
1: చాలా కాలం వ్యర్థం చేస్తున్నారు.
0: దే వేస్ట్ సో మచ్ ఆఫ్ టైం.
1: దానికి తగినటువంటి ఉద్యోగం చిక్కేంత వరకు అవస్థలు పడుతున్నారు.
0: ఈవెన్ హియర్
1: ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవ్వలేదని ప్రభుత్వం పైన మనం అనేక నిందలు వేస్తున్నాము.
0: వీ బ్లేమ్ గవర్నమెంట్ ఆఫ్ దిస్ కంట్రీ ఫర్ నాట్ ప్రొవైడింగ్ జాబ్.
1: ప్రభుత్వం కానీ ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలదు?
0: హౌ మెనీ కెన్ బి ప్రొవైడెడ్ జాబ్స్?
1: ఈ విధంగా ఇస్తూ ఉంటుంటే ఏ విధంగా జరగగలదు?
0: అండ్ హిస్ జాబ్స్ ఆర్ గివెన్ టు ఎవ్రీబడి. హౌ కెన్
1: గవర్నమెంట్ జీతం ఎక్కువ చేయాలని కాచుకుంటున్నారు.
0: వీఆర్ వెయిటింగ్ ఫార్ ద పే రైజ్.
1: కానీ అధికారులకు ఏమాత్రం చేతిలో కాసులు లేవు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ హ్యాస్ నో మనీ.
1: వచ్చే ఇన్కమ్ లేదు.
0: దేర్ ఇస్ నో ఇన్కమ్.
1: ట్యాక్స్ వేస్తే మా ప్రజలంతా పీడిస్తున్నారు ఈ ప్రభుత్వం అని ప్రభుత్వాన్ని నిందిస్తారు.
0: వెన్ దేర్ ఇస్ హెవీ టాక్సేషన్ పీపుల్ గో ఆన్ కంప్లైనింగ్.
1: ట్యాక్స్ వేయకపోతే ప్రభుత్వం ఏ రీతిగా ప్రజలను రక్షిస్తుంది?
0: వితౌట్ టాక్సేషన్ హౌ డు యూ రన్ ద గవర్నమెంట్?
1: కాబట్టి దీన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి.
0: అండర్స్టాండ్ దిస్ పాయింట్.
1: మన విద్యా సంస్థలో లేదు కానీ
0: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్
1: చాలా మంది కొంతమంది విద్యార్థులు బయట విద్యాదేశంలో
0: some students go outside.
1: మాకు జీతాలు అభివృద్ధి పరిచారు.
0: ఫీజులు
1: మాకు పెంచారు.
0: సాలరీస్ హావ్ గాన్.
1: ఎగ్జామినేషన్ ఫీజు పెంచారు.
0: ఎగ్జామినేషన్
1: ఫీజు పెంచారు.
0: మెడికల్
1: కాబట్టి దీన్ని తగ్గించాలి అని వీళ్ళు ఆరుస్తుంటారు.
0: దేర్ఫోర్ ద డిమాండ్ ద ఫీజ్ షుడ్ బి అండర్ చెక్ రెడ్యూస్డ్.
1: టీచర్స్ చూస్తామంటే
0: టీచర్స్
1: మాకు జీతాలు సెంట్రల్ స్కేల్ నుంచి మాకు రావాలి.
0: వీ షుడ్ గెట్
1: దాని లెవెల్ లోనే మాకు ఇవ్వాలి.
0: వీ షుడ్ బి పేయింగ్ సెంట్రల్ స్కేల్
1: ఉంటారు.
0: దట్ ద డిమాండ్.
1: ఈ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది?
0: గవర్నమెంట్ హౌ డు ఎక్స్పెక్ట్ టు పే యూ?
1: ప్రజల నుంచి సేకరించినటువంటి ప్రజలకు అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ మనీ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్ ఇస్ పేడ్ టు దెమ్.
1: కనుకనే మీరు ప్రజలపైన ట్యాక్స్ వేయకపోతే మీ జీతాలు కానీ పిల్లల యొక్క చదువులు కానీ జరగడానికి వీలు కాదు.
0: వితౌట్ దీస్ ట్యాక్సెస్ యూ కెనాట్ కలెక్ట్ మనీ అండ్ పే దెమ్.
1: విశాల భావాన్ని పెంచుకోవాలి.
0: బ్రాడ్ ఫీలింగ్.
1: మరి ప్రభుత్వం పైన మనం ఒత్తిడి చేస్తున్నాము.
0: వీ బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్.
1: సరైన భావం కాదు మనకు.
0: ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ ఐడియా.
1: ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యువర్
1: ప్రజల నుంచినే వసూలు చేయాలి.
0: ఇట్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్.
1: కాబట్టి మనం ప్రభుత్వాన్ని నిందించడం చాలా తప్పు. అనేటువంటి నిత్యమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు ఆ సత్యాన్ని గుర్తిస్తాడు.
0: ఇఫ్ యూఆర్ ఇంటెలిజెంట్ ఇఫ్ యూఆర్ సిన్సియర్ నెవర్ బ్లేమ్ ద గవర్నమెంట్.
1: కేవలం సంకుచితమైన భావాలు కలిగినటువంటి వారే ప్రభుత్వాన్ని దూషిస్తుంటారు.
0: ఓన్లీ నారో మైండెడ్ మీన్ పీపుల్ బ్లేమ్ ద గవర్నమెంట్.
1: ఎవరిని దూషించకూడదు.
0: డోంట్.
1: పాపములన్నింటికంటే మించినది పరులను నిందించేదన్నాను.
0: ద బిగ్గెస్ట్ ఆఫ్ ది సిన్ ఈజ్ టు క్రిటిసైజ్ అదర్స్.
1: ఎవరిని కూడా మనం నిందించకూడదు.
0: నెవర్ క్రిటిసైజ్.
1: నీవు ఒకరిని నిందిస్తే పది మంది నిన్ను నిందిస్తారు.
0: ఇఫ్ యూ పాయింట్ అవుట్ ఎనీబడీ టెన్ పీపుల్ విల్ పాయింట్ అవుట్ యూ.
1: లక్షణము
0: ఇస్ దట్ ది క్వాలిటీ ఆఫ్ మ్యాన్.
1: ఎందుకు ఒకరిని నిందించాలి పది మందితో నిందింపబడాలి?
0: వై యూ అక్యూజ్ అండ్ బీ అక్యూజ్.
1: మంచిదే కాదు. ఇది
0: ఈజ్ నాట్ గుడ్.
1: అన్నింటికీ మనం మౌనం వహిస్తాం.
0: లెట్ us observe silent.
1: ఏ జవాబు కూడా మనం ఇవ్వనక్కర్లేదు.
0: డోంట్ రిప్లై.
1: మనం చేయవలసిన మంచి కార్యాలు మనం చేద్దాం.
0: వి షుడ్ డు గుడ్ యాక్షన్స్.
1: మంచి హృదయాన్ని పెంచుకుందాం.
0: వి షుడ్ హావ్ గుడ్ మైండ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: మీ యొక్క హృదయాన్ని కడిగి
0: పరిశుద్ధ పరిచి
1: పవిత్ర భావంతో నింపి
0: ఫిలిటివ్
1: దివ్యమైన మార్గంలో ప్రవేశించి
0: ఎంటర్ ఇన్ టు డివైన్
1: సత్కారములు మీరు ఆచరించాలి.
0: అండ్ డూ గుడ్ యాక్షన్.
1: కనుకనే చేతులతో పని చేయాలి.
0: వర్క్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
1: హృదయంలో భగవత్ నామాన్ని ఉంచుకోండి.
0: హ్యావ్ ప్రిజర్వ్ గాడ్స్ నేమ్ ఇన్ యువర్ హార్ట్.
1: రామ్ ఆత్మే కామ్ అన్న.
0: హ్యావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ వర్క్ ఆన్ హ్యాండ్.
1: నీవు భక్తిగా ఉంటే నీవు మనసులో ఉంచుకో.
0: If you are devoted, keep it.
1: కానీ చేతులతో మాత్రం సమాజంలో పనిచేయి.
0: But both your hands must be put to service.
1: దీనికంతా దైవమే సహాయం చేస్తాడు.
0: And God will help you.
1: పూలు సూది దారం ఉంది.
0: You have got the flowers and the string and the needle.
1: పుష్పమాల తాలగున.
0: Can it be a garland?
1: లేదు.
0: No.
1: ఒక కుట్టేవాడు ఉండాలి.
0: There should be a maker for the garland.
1: అది మాస్టర్.
0: He is the master.
1: ఆ మాస్టర్ ఒకడు ఉండాలి.
0: We need a master.
1: ప్రణతి నూనె వత్తిగలదు.
0: You got the container, the wick and the oil.
1: దీపపు వెలుగు కలుగున.
0: Somebody should light the lamp.
1: దీపాన్ని ముట్టించేవాడు ఒకడు ఉండాలి కదా.
0: Somebody should light the lamp.
1: విద్య గలదు, బుద్ధి గలదు.
0: You have got the knowledge.
1: కానీ తాను విద్యావంతుడు అవుతాడా?
0: Can you be educated?
1: కాదు, నేర్పే మాస్టర్ ఒకడు ఉండాలి.
0: You need a master to teach you.
1: సొమ్ములు రత్నాలు కలవు.
0: You got the jewels and ornaments.
1: కానీ స్వర్ణాలు తానగున.
0: బట్ ద గోల్డ్ కెనాట్ బి ఆర్నమెంట్.
1: చేసేటువంటి ఒక గోల్డ్ స్మిత్ ఒకటి ఉండాలి.
0: గోల్డ్ స్మిత్ ఇస్ రిక్వైర్డ్ టు మేక్ జ్యువెల్.
1: అదే విధంగానే నీ దేహం ఉంది, మనసుంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది. దీన్ని అన్నింటినీ చేర్చి పనిలో ప్రవేశపెట్టడానికి ఒక యజమాని కావాలి.
0: యు హావ్ గాట్ ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఇన్ యువర్ సెన్సెస్. యు నీడ్ ఎ మాస్టర్ టు కోఆర్డినేట్ అండ్ ఇంటిగ్రేట్.
1: మాస్టర్ ఏ ఆత్మ.
0: దట్ వెరీ మాస్టర్.
1: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: బాడీని నీవు ఫాలో చేయొద్దు.
0: డోంట్ ఫాలో ది బాడీ.
1: మైండ్ ని ఫాలో చేయొద్దు.
0: మైండ్
1: ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: డోంట్
1: ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది బాడీ.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: దానిని మీరు ఫాలో చేయండి.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఇది మంచిది, మంచిది అని నీవు చూసినప్పుడు దాన్ని ఫాలో చేయి. ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
0: వెన్ వన్స్ యూ ఫీల్ దిస్ ఇస్ గుడ్, యూ డోంట్ నీడ్ ఎనీబడీస్
1: విట్నెస్. ఈ యొక్క మార్గంలో ప్రవేశపెట్టే దేశం ఎంతో బాగుపడుతుంది.
0: వెన్ యూ ప్రొసీడ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
1: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతి,
0: ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్,
1: అనేక దేశములతో సంబంధం గావించుకుని,
0: హావింగ్ రిలేషన్స్ విత్ డిఫరెంట్
1: అనేక సంబంధములతో బోధించి, మన సంస్కృతిని వారికి అందించి,
0: ఇట్ టాక్ టు మెనీ కంట్రీస్,
1: అన్ని దేశములకు చిరస్థి కీర్తిని సాధించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గాట్ ద పర్మనెంట్ నేమ్.
1: కానీ ఈనాటి మన భారతీయులే మన భారతదేశం యొక్క సంస్కృతిని మార్పు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ద నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్
1: మార్పు చేయడం పోని కిల్ చేస్తున్నారు, చంపుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ కిల్లింగ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మన భారతీయ సంస్కృతికి మించినటువంటి సంస్కృతి ఏ దేశంలో లేదు.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ నాట్ సీన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. నేను
1: అభిమానంతో నేను చెప్పడం కాదు.
0: నాట్ దట్ ఇట్ ఇస్
1: ఏ దేశమునికైనా పోని సంస్కృతి లేనే లేదు.
0: Of course, there every country.
1: You know, one country, one culture.
0: Today we have one way of life, another tomorrow.
1: ఎప్పటికీ ఒక్కటే.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ రిమైన్స్
1: నిత్యమైన, సత్యమైన, నిర్మలమైన, నిస్వార్థమైనటువంటిది భారతీయ సంస్కృతి.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ఎటర్నల్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్.
1: అది ఏ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటిది.
0: ఇట్ డెవలప్స్ బ్లాసమ్స్ హ్యూమన్ క్వాలిటీ.
1: మానవుడు అనేటువంటి తత్వాన్ని మనం చక్కగా నిలబెట్టుకోవాలి.
0: వి హావ్ టు అప్హోల్డ్ ది
1: మానవతా విలువను మనం పెంచుకోవాలి.
0: డెవలప్ హ్యూమన్ వాల్యూ.
1: కేవలం ఆస్తిపాస్తులు పెంచుకోవటం కాదు.
0: నాట్ మియర్లీ అమాసింగ్ వెల్త్ అండ్ ప్రాపర్టీ.
1: పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పెంచుకోవటం కాదు.
0: నాట్ కన్స్ట్రక్టింగ్ ఫ్యాక్టరీస్.
1: ఎన్ని ఫ్యాక్టరీస్ పెంచినప్పటికీ మన వాతావరణం పాడైపోతుంది.
0: ఇండస్ట్రియలైజేషన్ లీడ్స్ టు పొల్యూషన్.
1: కానీ మన లోపల ఉన్నటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop the inner feeling.
1: దాంతో ఎంతవరకు శక్తియో అంతవరకు మనం పోషించుకోవాలి.
0: And you can work to the extent possible.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు అనేక విద్యను నేర్చి అనేక విద్యను పవిత్రత పొంది మీరు దీనిని డిగ్రీస్ తీసుకుని పోతున్నారు.
0: You get all the knowledge, get all the expertise and skills and
1: మొట్టమొదట మీరు ప్రశాంతియే వదిన తర్వాత మీ గ్రామంకి వెళ్లి తల్లిదండ్రుల ఆజ్ఞ వహించి వారితో తగిన సహాయం తీసుకుని పల్లెల్లో ప్రవేశించండి.
0: ఆఫ్టర్ లీవింగ్ దిస్ ప్లేస్ ప్రశాంతిలయం, గో టు విలేజెస్.
1: ఎక్కడ నాకు సర్వీస్ అనేటువంటి ఎక్కడ అనేటువంటి గవర్నమెంట్ సర్వీస్ కోసం పాటు పడకండి.
0: యు ఫైండ్ అవుట్ వేర్ యువర్ సర్వీస్.
1: ప్రజా సర్వీస్, ప్రజల యొక్క సేవలు మనకు కావాలి.
0: సర్వీస్ టు ద పీపుల్, సర్వీస్ టు ద కమ్యూనిటీ.
1: ప్రజలకు సేవ చేస్తే ప్రజలే మనల్ని రక్షిస్తారు.
0: ఇఫ్ యు సర్వ్ పీపుల్, పీపుల్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: ఇలాంటి పవిత్రమైన శక్తులు మన యందు ఉండి కూడాను శక్తిహీనులుగా మనం ప్రవర్తిస్తున్నాము.
0: వి బిహేవ్ యాజ్ ఇఫ్ వి ఆర్ వీక్.
1: కేవలం గుణహీనులుగా ప్రవర్తిస్తున్నాము.
0: వి బిహేవ్ యాజ్ ఇఫ్ వి హావ్ నో క్యారెక్టర్.
1: మనం చెలిమి కలిమి బలమును పోషించుకుంటున్నాము.
0: వి జస్ట్ స్ట్రెంగ్థెన్ అవర్ ఓన్ ఫ్రెండ్షిప్ అండ్ ది ఫిజికల్ బాడీ.
1: గుణమును పోషించుకోవటం లేదు.
0: వి ఆర్ నాట్ ప్రొటెక్టింగ్.
1: హలో హలో అంటే హలో చెబుతారు.
0: ఫ్రెండ్షిప్ మెంట్ హలో హలో.
1: బలము బాగా భుజిస్తే బలం ఎక్కుతుంది.
0: బై ఈటింగ్ యూ విల్ హ్యావ్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
1: కానీ మీరు సంపాదిస్తే వస్తుంది డబ్బు.
0: అండ్ యూ కెన్ అమాస్ ఎర్న్ మనీ.
1: వీటి కోసమో మన జీవితము
0: ఈజ్ దాట్
1: ఈనాడు వస్తుంది రేపు పోతుంది. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: దెన్ కమ్స్ అండ్ గోస్.
0: అండ్ కమ్స్ అండ్ గోస్.
1: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: దానిని మనం పెంచుకోవాలి.
0: దట్ వి హావ్ టు గ్రో.
1: పెద్దలను చూస్తే గౌరవించాలి.
0: వి హావ్ టు రెస్పెక్ట్ పీపుల్.
1: అధికారం చూస్తే తగినట్టు గౌరవాన్ని చేయాలి.
0: వి హావ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అండ్ పీపుల్. మీ
1: తల్లిదండ్రులను చూస్తే ప్రేమించాలి.
0: యు హావ్ టు లవ్ యువర్ పేరెంట్స్.
1: మీ టీచర్ చూస్తే విశ్వసించాలి.
0: అండ్ యు గాట్ ఫెయిత్ ఇన్.
1: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకోవాలి.
0: యు హావ్ టు డెవలప్ గ్రో మోర్ అండ్ మోర్ సీక్రెట్ ఫీలింగ్స్ లైక్ దట్.
1: అప్పుడే మీరు మానవత్వాన్ని పోషించుకున్న వారు అవుతారు.
0: దెన్ ఓన్లీ యు కెన్ ఫాస్ట్.
1: మానవతా గుణములు మీలో వికసించినటువంటి అవుతాయి.
0: అండ్ దెన్ హ్యూమన్ వాల్యూస్ విల్ బ్లాసమ్.
1: కనుక మీరు ఈనాడు వికసింపజేయవలసినటువంటిది, ప్రకటింపజేయవలసినటువంటిది, అభివృద్ధి పంచుకోవాల్సినటువంటిది మానవతా విలువలే.
0: వాట్ హ్యాస్ టు బి మేనిఫెస్టెడ్ వాట్ హ్యాస్ టు బి బ్లాసమ్డ్ వాట్ హ్యాస్ టు బి డెవలప్డ్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ హ్యూమన్ వాల్యూస్.
1: కనుకనే మానవతా విలువలు లేకుండా పోతే ఎంత చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
0: బిరెఫ్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
1: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
0: What is the use of all the knowledge?
1: తనకు ఉన్న దాని చే తృప్తి గలుతుందా?
0: When you don't have contentment,
1: అది ఏ నిజమైన చదువు?
0: If you have contentment,
1: చదువు చాలా వివేకియై మగిడి తన్నరి కూడా మందమతుంది.
0: You may be highly educated, but you don't know your own true nature.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుడి గుణము మానలేదు.
0: In spite of high knowledge and the skills and experts, the meanness is
1: not given. చదువు చదువు తత్వవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: The knowledge and education will make you to argue with people, not acquire total knowledge.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువు వలయు. మన జనులకు ఉపకారం చేస్తే వాళ్ళు జీవితం అంతా కూడా మనం ఆదర్శంగా తీసుకుంటారు.
0: అండ్ ఇఫ్ యూ హెల్ప్ అదర్స్ దే అదర్స్ విల్ టేక్
1: యువర్ ఆదర్శం. చావు లేదు.
0: That ideal
1: ideal
0: will never
1: die. ఆదర్శం ఎప్పటికీ తరిగిపోదు.
0: నెవర్ డిక్రీజ్.
1: దినదినములకు పెరిగిపోతుంటాయి.
0: ఇట్ ఇంక్రీజెస్ డే బై డే.
1: ఆదర్శాన్ని మనం పొందాలి.
0: వి షుడ్ బి సచ్ ఐడియల్స్.
1: అలాంటి ఆదర్శానికి ఇది చక్కని వయసు.
0: దిస్ ఇస్
1: ఇది గోల్డెన్ ఏజ్.
0: This is the right time, golden age.
1: పవిత్రమైన ఏజ్ ని మనం పాడు చేసుకోకూడదు.
0: We should never spoil this ideal golden age.
1: అపవిత్రము గావించుకోకూడదు.
0: Never make it unsacred.
1: సార్థకం చేసుకోవాలి.
0: Work for its fulfillment.
1: అప్పుడే మనకు చదువుకు తగినట్టు విలువ వస్తుంది.
0: Then the education will have its value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమను పెంచుకోండి.
0: Develop love.
1: ఏది చేసినా ప్రేమగా చేయండి.
0: వాట్ ఎవర్ యూ డూ డూ ఇట్ విత్ లవ్.
1: ఆ ప్రేమ లేనటువంటి యొక్క పనులు ఏవి చేసినప్పటికీ అపవిత్రమే అయిపోతాయి.
0: వాట్ ఎవర్ యూ మే డూ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇట్ బికమ్స్ అన్సెక్రెట్.
1: ప్రేమముదిత మనసే

0: డెవలప్ లవ్.
1: ఏది చేసినా ప్రేమగా చేయండి.
0: వాట్ ఎవర్ యూ డూ ఇట్ విత్ లవ్.
1: ఆ ప్రేమ లేనటువంటి యొక్క పనులు ఏవి చేసినప్పటికీ అపవిత్రమే అయిపోతాయి.
0: వాట్ ఎవర్ యూ డూ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇట్ బికమ్స్ అన్సేక్రెడ్.

0: పెట్టినది తినవు. నీ మన ఇంటిలో పుట్టినది తినవు. లోగొట్టున గొల్లల ఇండకేగి దొంగిలించి ఆ వెన్నను పొట్ట పూసుకొని. యశోద కృష్ణుణ్ణి పట్టుకొని అడుగుతూ ఉన్నది, కృష్ణ నీకు కావలసినంత వెన్న మన ఇంటిలో ఉన్నలేదా, కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లలు పుట్టెలకుని పోయి పట్టెళ్ళు గలి గుట్టును తినవు. నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
1: యశోద caught hold of Krishna and went on talking to him this way. Krishna, you are not prepared to eat that butter which is available at home and served to you. On the other hand, you go on stealing the butter from the neighborhood. You spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
0: Kani. తన ఇంటిలో ఉన్నటువంటివి తనకి ఎప్పుడు కూడా రుచిగా ఉండవు. బయట ఇంటివి తనకి అతి మధురమైనటువంటి రుచి.
1: యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ ఎట్ హోమ్, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ యాక్సెప్ట్ దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్.
0: లడ్డు మిఠాయి అమ్మేటువంటి ఒక వ్యాపారి తన అంగట్లోనే కూర్చొని ఉంటాడు, కానీ ఆ వాసనలన్నీ తన ముక్కుకు సోకుతున్నవి, కంటి కనిపించుతున్నవి, కానీ వాటిపైన ఏమాత్రము ఇష్టం పోలేదు.
1: యు హ్యావ్ ది ఓనర్ ఆఫ్ ఎ స్వీట్ షాప్ విత్ ఆల్ ది స్వీట్స్ అవైలబుల్. హీ స్మెల్స్ ఆల్ ఆఫ్ ది స్వీట్స్ బట్ హీ డజంట్ రిలీజ్, హీ డజంట్ పార్టేక్ ఈవెన్ వన్.
0: గాలికి ఊపే పరిగెత్తిపోయేటువంటి ఆ బొరుగులు మాత్రము తాను తింటూ ఉంటాడు.
1: బట్ హీ ఈజ్ ఆఫ్టర్ దిస్ పఫ్డ్ రైస్ which is after all the tasteless.
0: కశ్యపుడు తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క సర్వస్వమును కూడాను కృష్ణుడికి అర్పితం చేసి ఆనందపడుచుండగా అతని భార్య, అయ్యా మీరు అన్నీ వాసిస్తున్నారు, కానీ మనం ఒక్క బిడ్డను మాత్రము మనం పుచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
1: యూ హ్యావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ బట్ యట్ ఆస్క్ హిమ్ ఓన్లీ వన్ బోన్ దట్ వీ షుడ్ హ్యావ్ ఏ చైల్డ్.
0: ఆ వామనుని కశ్యపుడు ప్రేమించి పొందినటువంటి ఒక ప్రసాదం.
1: అండ్ దిస్ ఈస్ ది గిఫ్ట్ దట్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ ద డివైన్.
0: ఎన్నియో యజ్ఞములు చేశాడు, 100 యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞములకు అశ్వమేధ యాగం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి అశ్వమేధ యాగమును చేయడానికి ప్రయత్నిస్తుండగా తాను ఒక వామన రూపం లోపల వచ్చాడు కృష్ణుడు.
1: సో మెనీ రిచువల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్. It was Ashwamedha Yaga which was finally undertaken and Krishna appeared in his form there.
0: 100 యజ్ఞములు చేసినప్పటికీ తనకి ఎట్టి మనశ్శాంతిని కుదరలేదు, తృప్తి కలగలేదు.
1: In spite of performing 100 of the sacred rituals, he didn't have the mental peace.
0: Ashwamedha Yagamunaku ప్రయత్నించినప్పుడే ఈ పొట్టి వామనుడు అందులో ప్రవేశించాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ అట్ ద టైమ్ వెన్ అశ్వమేధ యాగ వాస్ అండర్టేకెన్ వామన ద డ్వార్ఫ్ అపియర్డ్ దేర్ మేనిఫెస్టెడ్.
0: కానీ పురోహితుడు వచ్చి నీవు ఇతనికి ఏమాత్రం కూడాను చోటు ఇవ్వకు.
1: ద ప్రిసెప్టర్ కేమ్ అండ్ సెడ్ డోంట్ పే హీడ్ టు హిస్ వర్డ్స్.
0: ఇతను వచ్చినటువంటి వాడు వామనుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, చాలా గొప్పవాడు.
1: ది వన్ హూ హ్యాస్ కమ్ హియర్ ఈజ్ నాట్ సింప్లీ ద వామన ద షార్ట్ వన్, హీ ఈజ్ ఎ మైటీ పర్సన్.
0: అయ్యా నాకు మూడు అడుగులు మాత్రం దానం ఇస్తే నాకు చాలు.
1: When asked, what is it that you want? He said, it is enough if you grant me 3 footsteps, 3 feet.
0: కానీ చేరిన పురోహితులందరూ కూడాను ఎంతయో బోధ చేశారు. అయ్యా, నీవు బ్రాహ్మణులకు నీవు అతన్ని ఆశిస్తున్నావు. కాదు కాదు, అతను బ్రహ్మాండమనే పట్టుకునేటువంటి వాడు. అలాంటి వారికి నీవు దానం ఇచ్చడం న్యాయం కాదు అన్నాడు.
1: All of the pandit, the scholars that assembled there, don't do that, O king. It is not befitting for a Brahmin to ask for charity like this.
0: మాట ఇచ్చి తప్పుడు కంటే పాపమున్నా అని చెప్పాడు.
1: The king replied, I can't go back by the word given.
0: చక్రవర్తి మహా గట్టి హృదయుడు.
1: And he has got the strong faith in God, full of
0: మాట ఇచ్చిందంటే దాన్ని ఏమాత్రమూ మరువడు.
1: He will never break his promise. He will keep it up.
0: కనుక నేను మాట ఇచ్చిదిరి.
1: Yes, I have given the promise.
0: అది ఏమి కోరినను నేను ఇవ్వగలను.
1: I am ready to give whatever that he asks for.
0: అప్పుడు చెప్పాడు, నా 100 యజ్ఞములు కూడాను ఒక మాల మాదిరి చేసి అతనికి అర్పిస్తాను.
1: All the rituals I have done so far will be made into a garland and will be offered unto you.
0: 108వ యజ్ఞము అశ్వమేధ యాగం.
1: The 8th one is Ashwamedha.
0: దాన్ని కూడాను అతని పాదాలకి అర్పితం చేస్తాను.
1: That I will offer to your lotus feet.
0: అని చెప్పి ఆ వామనుని పోయి పాదాలు పట్టుకొని ఆ 108 యజ్ఞములు కూడాను తన యొక్క హారంగా చేసి మెడలో వేశాడు.
1: And all the sacred rituals have been made into a garland and it adorned the head of the god.
0: ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞం. 108 యజ్ఞములు ఇవన్నీ.
1: Each one represents one yajna, 108 in total.
0: ఇది చేస్తుండగా వామనుడు పెరిగాడు పెరిగాడు పెరిగాడు. బ్రహ్మాండమంతకుడును నిండిపోయాడు.
1: వామన హ్యాస్ బికమ్ మైటీ, జైజాంటిక్ పర్సనాలిటీ, కాస్మిక్ పర్సనాలిటీ.
0: చూచితరా వామనమూర్తి, ఇతను మహాబ్రహ్మాండమునే ఆక్రమించేటువంటి వాడు. ఇతన్ని నీవు కేవలం నమ్మి పూజించావు.
1: The preceptor said, you have considered him as an ordinary one.
0: అతను 3 అడుగులు మాత్రమే కాదు,
1: not merely 3 feet.
0: ముల్లోకాలు కూడా తీసుకోగలడు.
1: He will occupy all the 3 worlds.
0: అలాంటి భగవత్ శక్తిని నీవు నమ్మి చాలా మోసపోతున్నావు అని ఎంతయో బోధించారు.
1: You are deceiving yourself by the form that you see in front of you.
0: కానీ దానిని స్వీకరించి బల చక్రవర్తి గొప్ప విశాల హృదయుడై అతన్ని మెచ్చుకున్నాడు.
1: Having offered the 3 feet, the emperor Bali got a very good name, highly reputed.
0: మాట ఇచ్చి తప్పుడు కంటే మరణమున్నే అన్నాడు.
1: If one breaks the promise, it is death.
0: కానీ ఈనాటి కలియుగం లోపల మాటలు ఇస్తున్నారు కానీ అన్ని తప్పుతున్నారు.
1: In this age of Kali, so many promises are made, but nobody would keep them up.
0: కానీ ద్వాపరయుగములు మాట చెప్పి తప్పేటువంటి వాడు ఎవరు కూడా కనిపించలేదు.
1: But in the Dwapara age, nobody ever gone back the promise given.
0: కనుక బలచక్రవర్తి నేను తప్పను అన్నాడు.
1: So Emperor Bali said, I'll keep up my promise.
0: కానీ చెప్పినట్టుగా కృష్ణునికి దానం చేశాడు, అంతా కృష్ణునికి అర్పితం చేశాడు. నాది అనేటువంటిది ఏది లేదు.
1: As he declared, he has offered everything to God and said,
0: అంతా భగవంతునిది,
1: nothing belongs to me, everything is yours, O Lord.
0: అని అర్పితం గావించుకుని తన యజ్ఞం పూర్తి చేసుకున్నాడు.
1: So he surrendered and completed the performance of the ritual.
0: ఇది ముఖ్యం కాదు. కృష్ణుని యొక్క లీలల్లో మహత్తరమైనటువంటి లీలలు, మహాశక్తివంతమైనటువంటి లీలలు ప్రదర్శించాడు కృష్ణుడు.
1: The sport of Krishna is beyond all narration, comprehension and estimate.
0: ఈ విధంగా జరుగుతుండగా కానీ ప్రజలు ఎంతయో ఈ యొక్క విష్ణుమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
1: People went on extolling, praising the Lord, the inhabitants.
0: వామనమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
1: They have been narrating God Vamana.
0: ఈ వామనుడు మహాచక్రవర్తి.
1: And you have the emperor on one hand.
0: కశ్యపునకు పుట్టినటువంటి ముద్దుల బిడ్డడు.
1: And he is the dearest child of Kashyapa.
0: ఆ కశ్యపుడు, నాయన నీకేం కావాలని అప్పటికి నేను ప్రసాదిస్తాను.
1: Whatever you want, I will confer, he said.
0: ఎవరిని నీవు ఆశించవద్దు.
1: In fact, don't expect any from anybody.
0: అడిగి పుచ్చుకోవటం కంటే అడుగకనే ఇచ్చినటువంటి పుచ్చుకోవటము చాలా గొప్పతనం.
1: It's simply great if you accept what is destined, what is given to you, rather expecting something.
0: కనుక ఈ ప్రపంచమంతయును నీదే.
1: The whole world is yours, Lord.
0: ఇలాంటి శక్తివంతుడైనటువంటి నీకు ఇంకొకరిని ఎందుకు నీవు ఆశించాలి?
1: You are being so powerful, owner of the whole cosmos. Why do you expect any from anybody?
0: అని చెప్పి తనకు కావాల్సినంత ఏది కావాలన్నప్పటికీ ఇచ్చాడు.
1: So saying, the emperor offered whatever that's asked for.
0: వామనుడు అనగా చాలా పొట్టివాడు.
1: Vamana is so short, the dwarf.
0: అనగా తాను చాలా చిన్నవాడైనప్పటికీ ప్రపంచమంతా కూడా మించినటువంటి వాడుగా తయారవుతూ వచ్చాడు.
1: Though he is so short, so small in stature, but he is greatest of all in the universe.
0: అతనికి ఏది కూడాను ఒక విధమైనటువంటి యొక్క తృప్తియే లేదు.
1: In fact, he doesn't have the human level of complacency.
0: Human level కంటే కూడాను ఒక పరిమితం ఉంటుండాలి.
1: The human level has got its own limitation.
0: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
1: The divine is limitless.
0: పరిమితములకు మించి
1: transcends limitation.
0: ప్రొద్దున రాత్రి కూడాను సూర్యోదయం జరుగుతూ ఉంటుంటారు.
1: You find the sunrise happening every time.
0: దీన్ని ఎవరు నియమిస్తూ వచ్చారు?
1: Who is the controller of sunrise?
0: తన యొక్క నియమం తాను పాటిస్తూ వచ్చాడు.
1: He observes his own regulation.
0: ఇట్టి విచిత్రమైనటువంటి శక్తి ఒక కలియుగమునందు కాని మరి ఏ యుగమునందు కాని ఎక్కడ కూడా జరగలేదు.
1: This mystery of the divinity is not limited to any particular age.
0: ఇది నా డ్యూటీ, నా డ్యూటీని నేను తప్పక చేయాలి అని స్మరించుకుంటూ వచ్చాయి.
1: Elements considered the duty most important and followed accordingly.
0: ఏ విధంగా వచ్చాయి? బలవంతంతో రాలేదు.
1: They have not been out of force.
0: కిలకిల నవ్వుచు, పకపక నవ్వుచు ప్రవాహములు ఎంతనో ఆనందంగా ప్రవహిస్తూ వచ్చాయి.
1: The rivers and the running brooks with all the sounds like that of the smiles flow incessantly, continuously.
0: ఇట్టి ద్వాపరయుగం యొక్క ప్రభావము అన్ని యుగములు కూడాను ఆదర్శాన్ని చూపిస్తూ వచ్చాయి.
1: This is the ideal set for all of the ages.
0: ఇంతియే కాక సైంటిస్ట్ అంతా కూడా ఎంతో ప్రయత్నపూర్వకంగా శోధనలు చేస్తూ వచ్చారు.
1: Scientists investigated, made thorough inquiry of all these facts.
0: రాత్రి అందు ఆకాశమునకు వెలుగు కలిగించి పగటిపూట ఎక్కడనో దాచుకుంటున్నాయి ఈ నక్షత్రాలు, దీనికి ఏది కారణమని పరిశీలన చేస్తూ వచ్చారు.
1: The scientists wanted to know the reason behind the stars hiding themselves during the daytime.
0: కానీ వారు కేవలము ఒక యుక్తితో ఈ పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉండటం చేత నక్షత్రాలు అక్కడ కనిపించడం లేదు అని నిర్ణయం చేశారు.
1: They decided because of the broad daylight, the light of the stars could not be seen or made apparent.
0: కానీ ఇదే విధంగానే ప్రతి శక్తిని కూడాను, దివ్యమైనటువంటి యొక్క శక్తిని కూడాను తాము వేరుగా ఉంచుకొని కారణాలు చెప్పక అనేక రకములుగా ప్రవహించుకుంటూ వచ్చాయి.
1: Therefore, the divine power and the mystery could not be comprehended and thoroughly investigated. Therefore, man went on imagining his own way.
0: శిశువు పుట్టిన తక్షణమే, ప్రేగును కోసిన తక్షణమే కెవకెవని ఏడుస్తుంటాడు.
1: The moment child is born, the moment his fetus is cut off, the child starts crying.
0: కానీ ఈ యొక్క రహస్యం ఎవ్వరు కూడాను నేటి కూడాను కనిపెట్టలేదు.
1: Nobody could explain the reason behind this.
0: ఇంత తేనో లేక పాలో నాలుగు పైన పెట్టినప్పుడు చల్లగా నిద్రపోతాడు.
1: When once the honey or the milk is fed to the child goes to sleep.
0: Anaga manavudu puttinadantai kudanu aakari teechukunnadu kai.
1: The human birth, it appears as though, is meant to be the hunger.
0: చిక్కులనందుచు కోటి విద్యలను పూనిగనే తెచ్చి పరిపూర్ణ సుఖములను పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి శ్రీ పరాత్మను ధ్యానం చేయు శక్తులకు దారిని చూపకై ఉండే మానవ.
1: The man struggles hard and makes use of all his talents and the skills and the knowledge that he has only to eke out his living, to carry on his living. But what is it? Why can't you think of God and go beyond, transcend the fulfillment and chanta?
0: ప్రతి మానవుడు కూడాను మనం పుట్టినది మొట్టమొదట పొట్టని నింపుకోసమని అని గుర్తించాడు.
1: So every man started feeling that he is born only to satiate his hunger, the fundamental requirement.
0: ప్రతి వ్యక్తి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆహార నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చాయి.
1: So man is struggling for food right from the beginning.
0: ఇంతే కాదు, చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు గాలికి అటు ఇటు ఆడుతూ ఒక కొమ్మకు రాసుకొని అందులో అగ్ని పుట్టి అనేక రకమైనటువంటి అగ్నిని ప్రజ్వలింపజేస్తుండాలి.
1: As the wind blows, you find the branches that touch each other and there arises sparks of fire.
0: ఆ కట్టెలను అగ్నిలో వేస్తే కూడాను కారటం చాలా కష్టము.
1: And that fire naturally burns.
0: కానీ కొమ్మకు కొమ్మకు రాసుకొనియే అగ్ని తల నుండి కుట్టిన ఆవిర్భవిస్తున్నాయి.
1: బట్ ద వెరీ ఫైర్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ది టూ బ్రాంచెస్ దట్ కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్ రబ్ అగైన్స్ట్ ఈచ్ అదర్.
0: అగ్ని ఉండి కూడాను తమకు తాము భస్మం చేసుకోలేకపోతున్నాయి. దీని రహస్యాన్ని ఎవరు ఈనాటి వరకు కనిపెట్టలేదు.
1: ద ఫైర్ ఈజ్ ఇన్ ద వుడ్ బట్ ద వుడ్ ఈజ్ నాట్ బర్న్డ్ బై ద ఫైర్ విత్ ఇన్. నోబడీ కుడ్ నో ద రీజన్ బిహైండ్.
0: ఇట్టి రహస్యములు జగత్తులో ఎన్నియో ఉన్నవి.
1: There are so many mysteries in this nature.
0: ఇటువంటి రహస్యములు నేటి కూడాను అనేక వేల సంవత్సరం నుంచి కూడాను అనేక మంది సైంటిస్టులు పరిశోధన చేస్తూ వస్తున్నారు.
1: The secrets of nature are being unraveled, explored, investigated by scientists.
0: ఇట్టి రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవుడు దైవాన్వేషణ నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చారు.
1: Man is in search of God to know the secrets of nature.
0: దైవాన్ని అన్వేషించటకు వీలు కాదు.
1: It's not possible to search for God.
0: ఇది కేవలం సామాన్యమైనటువంటి ఒక వస్తు రూపము లేక ఒక శక్తి రూపము అయితే దీన్ని కొంతవరకు పరిశోధన చేయవచ్చు.
1: God is not an object nor individual to visualize and see him in front of you.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దును పద్దు లేక ఏమందక చేయించి జీవితము నీవి గద్దెల దారబోసి అరవింద దరాక్షుని విస్మరించి ఏ సుఖం పొందినారు మీరు.
1: ఓ మ్యాన్, వాట్ కంఫర్ట్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్, వాట్ జాయ్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్. రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్ యూ స్పెండ్ ఆల్ యువర్ టైమ్ జస్ట్ టు క్యారీ ఆన్ యువర్ లివింగ్ ఫర్గెటింగ్ ద హోలీ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక దైవశక్తి చేత సర్వములకును జగత్తులో సంచరిస్తున్నావు గాని మానవుని యొక్క సశక్తి చేత ఏది కూడా వారు ప్రయత్నపూర్వకంగా సాధించలేదు.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ఆర్డైన్డ్, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ ద విల్ అండ్ ద డివైన్ కమాండ్ ఆఫ్ గాడ్, నాట్ బై హ్యూమన్ ఎఫర్ట్.
0: ఇదే విధంగానే ఈ ప్రపంచంలో అనేక శక్తులు ఉంటున్నవి.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ సో మెనీ మైటీ పవర్స్.
0: ఈ శక్తులన్నీ కూడాను కేవలము ఎవరో పుట్టించారు, ఏదో ఒక శక్తి నుంచి వచ్చినాయి, భగవశక్తి నుంచి ఇవి ఆధారమవుతున్నాయి అని భావిస్తూ ఉంటారు. ఇది భగవశక్తితో వచ్చేటువంటివి కాదు.
1: పీపుల్ థింక్ దట్ దీస్ పవర్స్ ఆర్ ఎక్వైర్డ్, దట్ దే ఆర్ అబ్టైన్డ్, నాట్ సో.
0: ఇది కేవలము ఈ ప్రకృతి యొక్క శక్తిలే సహజశక్తిపైనటువంటి ఒక దీంతో ఇవి ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: దీస్ ఆర్ న్యాచురల్. ద సోర్స్ ఆఫ్ ఆల్ దీస్ లేటెంట్ పవర్స్ ఈజ్ నేచర్ ఇట్ సెల్ఫ్.
0: ఒక కర్రను తీసి దేన్నైనా కొట్టినప్పుడు అది చాలా బాధపడుతుంటాయి.
1: వెన్ యూ హిట్ ఎనీవన్ విత్ ది స్టిక్ నేచురల్లీ ఇట్ కాజెస్ పెయిన్.
0: అందులో ఏదో ఈ అగ్నిశక్తి ఒకటి ఉన్నది.
1: వెల్ దేర్ ఇస్ సమ్ పవర్ హియర్.
0: రాయిని తీసి దేన్నైనా కొట్టినప్పుడు దీంట్లో ఏదో ఒక పరమశక్తి ఉంటున్నది.
1: ఇఫ్ యూ పెల్ట్ ఎ స్టోన్ అండ్ హిట్ ఎనీబడీ,
0: ఒక రాతికి ఒక రాతి కొట్టినప్పుడు దాని నుంచి అగ్ని ప్రారంభమవుతుండాలి.
1: వెన్ యూ జస్ట్ స్ట్రైక్ టూ స్టోన్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్,
0: కానీ అగ్ని రాతి నుంచి మనకు కనిపిస్తుండదా?
1: డూ యూ సీ ది ఫైర్ ఎక్స్టర్నలీ?
0: లేదు.
1: నో,
0: గోప్యంగా ఉంటుండి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేది కనిపించి వసం చేస్తుండదు.
1: ద ఫైర్ ఈస్ హిడెన్, ఇట్ కమ్స్ అవుట్ ఎట్ ఎ ప్రాపర్ టైమ్ అండ్ బర్న్స్ ఆల్.
0: ఈ శక్తులన్నీ కూడా ఆ సహసిద్ధమైనటువంటి యొక్క సృష్టిలో ఉన్నటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అనుగ్రహించినటువంటివి కాదు.
1: దీస్ ఆర్ ద మిస్టరీస్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ది స్పెషల్ డిజైన్ ఆఫ్ గాడ్.
0: నందుని ఇంట ఒక దీపం పుట్టించేటువంటి వారు.
1: They found his fire, the lamp, at the residence of Nanda.
0: నిన్ను బీదవారందరూ కూడాను ఈ షావుకారి ఇంటి దీపం తీసుకుని పోతే మేము కూడా షావుకారులం అవుతామని ఆ ఇంటి దీపాన్ని ముట్టించుకుని వెళ్లిపోయేటువంటి వారు సాయంకాలం.
1: The Nanda being rich one, all the local inhabitants go visit Nanda's residence, lamp their own, thinking that they would also.
0: ఆ గ్రామం నందుని ఒక ఇంకొక కొత్త కోడలు వచ్చింది.
1: There in the same village, a daughter-in-law newly.
0: అక్కడ చెప్పారు ఆ నందుని ఇంటికి పోయి యశోద ఇంటి యొక్క దీపం ముట్టించుకుని రామని చెప్పింది.
1: షీ టు వాస్ కమాండెడ్ టు గో టు నందాస్ రెసిడెన్స్ అండ్ ల్యాంప్.
0: ఆ యొక్క దీపం ముట్టించుకుని చూస్తుంటుంటే చేయంతా కారిపోతుండాలి కానీ ఈమె నవ్వుకుంటూ ఆ కన్నులు తెచ్చుకుని చాలా ఆనందంగా చూస్తుండాలి.
1: యాజ్ షీ వాస్ లైటింగ్ ద ల్యాంప్ షీ వాస్ వాచింగ్ ది డివైన్ ఫేస్ and has lost herself in ecstasy.
0: నిప్పు కారేటువంటిదే కాని చల్లని ఆనందాన్ని అందించేటువంటిది కాదు.
1: It is a fire that burns, it will never give you any kind of comfort and coolness.
0: ఇంకా మరి దీపమును అందించుకోవడానికి పోయినటువంటి ఒక ఈ స్త్రీలు బాలికలందరూ కూడాను ఆమెను చూస్తూ ఎగురుతూ ఉన్నారు.
1: While this newly married daughter-in-law started lamping her own,
0: సుగుణకు చేయంత కారిపోతుంటే ఎందుకు తాను దూరం రావటం లేదు.
1: How is that you are, why is that you are distancing yourself from the fire? They have put the question.
0: అక్కడ వాళ్ళు పాటలు పాడుకుంటూ కూర్చున్నారు.
1: Then they were singing.
0: సుగుణకు కనిపించెనంట సుగుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట దీపాన కనిపించెనంట అని పాటలు పాడుతున్నారు.
1: They were all singing. In chorus, Suguna could see there. Suguna could see there in the fire the beautiful form of Krishna. That's how they were singing in joy.
0: ఈ పాటలు విని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: And Yashoda came there, appeared there in front of them.
0: ఆమె కూడా చూచింది.
1: She too noticed.
0: ఈ సుగుణ యొక్క చేయి కాలిపోతుంటుంటే చూచింది.
1: And she could notice the finger of Suguna being burned.
0: మధ్యలో ఉన్నటువంటి రోడ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా పాటలు పాడుతుంటూ ఎగురుతూ ఉన్నారు.
1: And she also noticed all the rest dancing in joy, singing the glory.
0: అప్పుడు యశోద వచ్చి ఆమె చేయిని పట్టుకుని తీసి, ఏమమ్మా అర్జున్ నిన్ను కాలుస్తుంటుంటే నీవి గుర్తించుకోవటం లేదే అనింది.
1: యశోద హ్యాస్ పుష్డ్ హర్ హ్యాండ్ అసైడ్ అండ్ సెడ్, డోంట్ యూ నోటీస్ దట్ యువర్ ఫింగర్ ఇస్ బర్నింగ్? వై డోంట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్? దట్స్ వాట్ షీ సెడ్.
0: నందుని ఇంటికి పోతే అగ్ని కాలుస్తుంది అనేటువంటి పెద్ద చెడ్డ పేరును తేవడానికున్నావా?
1: డూ యూ వాంట్ టు బ్రింగ్ ఎ bad name to Nanda's family that anybody would burn down?
0: Vaala atta modale kopam ga undetundi ee oka Yashoda intiki vachi chusetappudiki chaala baadha padipoyindi.
1: Mother in law, when she came and noticed what all that happened, she felt very sad.
0: Inki enaati kudanu Yashoda intiki addi pettukodan pokoddu.
1: We should never send her any time in future to light our lamp.
0: Ee vidhanga కొన్ని కొన్ని కారణాలు, అనేక రకమైనటువంటి యొక్క విచిత్రమైన కారణాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: మిస్టీరియస్ థింగ్స్, వండర్ఫుల్ థింగ్స్ హ్యాపెన్డ్ ఇన్ దోస్ డేస్.
0: కనుక యశోద ఇంటి దగ్గర అనేక రకమైన విచిత్ర విచిత్రములంతా కూడాను కలిగిస్తూ వచ్చింది.
1: ది ఇన్ఎక్స్ప్లికబుల్ మిస్టీరియస్ థింగ్స్ హ్యాపెండ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: ఈ విధంగా చేస్తూ రాగా ఒకనాడు కృష్ణుడు వచ్చాడు.
1: One day Krishna came there.
0: Madhuraku vellinatvanti Krishnudu aa naati varaku raaledu.
1: Having left this place once, he has not come back.
0: Eppudu vastadu Krishnudu, eppudu vastadani choodalani aneka mandi gopikalu kannulu kaalu gaachukoni koorchunnaru.
1: In fact, all gopikas there in Vrindavan were waiting for the return of Krishna.
0: Ilanti paristhiti lopala aa naadu Krishnudu vachadu.
1: Under these circumstances, in response to the yearning, Krishna
0: Yashodaku kanipinchaledu, నందునికి కనిపించలేదు.
1: బట్ నోబడి కుడ్ సీ హిమ్
0: అని అందరూ యశోద ఇల్లు చేరారు.
1: ఆల్ హ్యాడ్ అసెంబ్ల్డ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: కృష్ణుడు వచ్చాడట, మీరు దాచిపెట్టుకున్నారు, ఎక్కడ చూపండి చూపండి అని అందరూ గోల చేస్తూ వచ్చారు.
1: People went on questioning, it seems Krishna is here, you are hiding him somewhere. Let us see him. That's what they said.
0: ఎవరికి కనిపించుకోకుండా ఒక్కొక్కరికి మాత్రమే ప్రత్యేకంగా కనిపించేటువంటి వాడు.
1: All could not see him collectively, but each one could visualize and experience Krishna.
0: కాని నీ ప్రాప్తి నీది అని తాను జవాబు చెప్పి వెళ్ళిపోయాడు.
1: Things happen according to their deservedness. This is your prapti.
0: యశోదా లోపలికి పిలిచి కృష్ణుణ్ణి చాలా దండించింది.
1: And Yashoda punished Krishna.
0: Krishna, పెట్టినది తినవు, నీ పెట్టినది తినవు, గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగలో గుట్టున తినదేవు, నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
1: Krishna, you don't eat that which is served to you, that which is available at home. On the other hand, you will be visiting all his relatives in the
0: neighborhood.
1: Don't you relish that what is served at home?
0: Do you really
1: like that by stealing which is available
0: elsewhere?
1: And he was tied up to a mortar there.
0: నిజంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది సానుభవమే.
1: దిస్ ఇస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీబడీ ఇన్ ద వరల్డ్.
0: తన ఇంటిని తనకి ఎప్పుడు కూడా రుచించదు.
1: నో వన్ యాక్సెప్ట్స్ రిలీషియస్ దాట్ విచ్ ఇస్ ఎట్ హోమ్.
0: ఇంటిలో వంటలు వండితే ఆ వంటలు ఏమీ కూడా తనకు రుచిగా ఉండవు.
1: ఆల్ ద ప్రిపరేషన్స్ సో నైస్లీ మేడ్ ఎట్ హోమ్
0: పరయింటి వంటలు మాత్రము చాలా పక్వంగా మంచి రుచిగా కనిపిస్తుంటాయి.
1: బట్ దోస్ విచ్ ఆర్ సర్వ్డ్ అవుట్ సైడ్ వీ రిలీష్ దెమ్ వెరీ మచ్.
0: ఈ విధంగా జగత్తులో జరుగుతూనే ఉంటున్నాయి.
1: దిస్ ఈస్ ద వే ఆఫ్ ద వరల్డ్.
0: కృష్ణుడు పరయింటివి పక్వంగా ఉంటున్నాయని బోధించడం కాదు.
1: దిస్ ఈస్ నాట్ ద లెసన్ ఆఫ్ కృష్ణ.
0: వెన్న అనగా కేవలం పరిశుద్ధమైనటువంటి హృదయమే.
1: బట్టర్ సింబలైజెస్ ప్యూర్ హార్ట్.
0: ఆ ప్యూర్ హార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని తీసుకుంటాడు కృష్ణుడు.
1: కృష్ణ రిసీవ్స్ యాక్సెప్ట్స్ వేర్ ఎవర్ దేర్ ఇస్ ప్యూర్ హార్ట్.
0: అది మృదుమధురంగా ఉంటుంటుంది.
1: It is so soft and sweet.
0: Anaga itarulu paripakkamainatundi hrudayamulu chaala mrudumadranga untuntayi.
1: The hearts of devotees are soft, tender and sweet.
0: Kanukane vaari yokka hrudayamulu matrame taanu aparistuntuntadu.
1: Therefore Krishna is after such sweet hearts.
0: Kaani aa dongatanamu aneetundi matramu oka chedda perunu teppichindi.
1: But however this robbery stealing brought him bad name.
0: Andaru kudanu krishnudu chorudu chorudu chorudu అని పిలుస్తూ వచ్చాడు.
1: ఆల్ కాల్ కృష్ణ ఎ థీవ్.
0: కానీ యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు, కానీ అదే చోరుడు అనేటువంటి పదము నువ్వు పాటలతో చెప్తే అందరూ తలలు ఊపి ఆనందిస్తారు.
1: పీపుల్ కాల్ యూ ఎ థీఫ్, బట్ కృష్ణ వెన్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ నైస్ హిమ్, పీపుల్ విల్ నాట్ దేర్ హెడ్స్ ఇన్ అప్రిసియేషన్.
0: చిత్తచోరా అని పిలుస్తుంటుంటే ఎంతనో ఆనందపడుతుంటారు.
1: When once we say chitta chora, this the one who steals the heart, people
0: are kopadtaru.
1: But if we call you simply a thief, you'll be irritated.
0: Avin kaakunda ganamto chernappudu adi ento madhuryanga untuntadi.
1: When it's mixed with a melody, it is joyful.
0: Kanuka prati okaru premato ee vidhanga pichinappatikini bhagavantudiki adi madhuryamgane untuntadi.
1: Therefore when once we sing with all the love, it will be so sweet to God.
0: లేకపోతే అందరూ ఎందుకు చిత్తచోరా అని పిలుస్తారు?
1: Why people call him chittachora?
0: Chittachora yesoda ke ba navalita chora ko pa chittachora.

0: రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాయి.
1: That song in praise of God with all the melody makes everybody blissful.
0: అటు రాగతాళం లేకుండా ఏ చోర చిత్తచోర అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది.
1: But on the other hand, if you address God as a thief straight away, without any singing, without any melody or the beat,
0: రాగతాళంతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి.
1: The music rendered with the correct beat and the tune will be relished except
0: వీరందరూ కూడాను ఇట్టి రాగతాళంతో చేరినటువంటి గానమునే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు.
1: That's the reason why people sang the glory of God in music with all the tunes and the beat made God happy.
0: కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: That is the greatness and the sweetness in music.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును.
1: With music you can please God.
0: కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు.
1: The mere vocal expression, verbal expression will not please God.
0: రాగతాళంలో కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు.
1: It should be music full of melody that pleases God.
0: కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు.
1: The good music, the sweet words, the nectarine words, the beautiful music.
0: కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు.
1: This was not the way to attain God in Kruta and Treta ages.
0: Vedalanta kuda enniyo varnistu vacharu.
1: They went on repeating, reciting Vedas.
0: Kani ee vedam chetakunu evaru bhagavantuni pondaleru.
1: People could not attain God by reciting Vedas.
0: Rigveda, Yajurveda, Samaveda, Adharva Veda kuda entano paadutu vacharu.
1: All four Vedas were repeatedly recited.
0: Samavedanu endro brahmanulu chaala varnistu vacharu.
1: Many priests followed, adopted Samaveda.
0: కానీ ఈ వేదంతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడా సందర్శించిన వారు లేరు.
1: None could see the manifestation of the divine.
0: కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: But when once it's expressed in the form of music, they could experience.
0: కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు.
1: God loves music. He's after music.
0: కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి.
1: సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును.
1: దట్ మ్యూజిక్ ప్లీజెస్ గాడ్.
0: కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు.
1: సమ్ పీపుల్ మే క్వశ్చన్ దిస్ వే, దోస్ దట్ డు నాట్ నో మ్యూజిక్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్.
0: మీ మ్యూజిక్ లేకపోయినప్పుడు కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్.
0: ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి.
1: You need not be experts in music. You can sing in your own way.
0: కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు.
1: మ్యూజిక్ ఇస్ నాట్ ఎక్స్పర్ట్, ఇట్స్ స్పెషల్లీ లెర్న్డ్.
0: రామ నన్ను కాపాడు అని ఒక పద్యంలో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ప్రొజైక్ ఫార్మ్ ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్.
0: రామ నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు.
1: And it is not so nice if it is put in form of words verbally.
0: కానీ అదే ఒక రాగం వేసి రమ నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
1: But on the other hand if it is put in musical style, it is so melodious.
0: ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి.
1: There lies the sweetness in music.
0: కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ టేక్స్ యూ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్.
0: హృదయాన్ని అర్పితం చేసి
1: ఆఫరింగ్ యువర్ హార్ట్ టు గాడ్,
0: దీంతో ఒక రాగమును కలిపి
1: అండ్ యాడింగ్ ట్యూన్ టు దాట్
0: గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ యూల్ సీ గాడ్.
0: ఏ బజార్లో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: యుల్ సర్టన్లీ ఫైండ్ హిమ్.
0: ఇటువంటి రాగము నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు.
1: దోస్ దట్ కెనాట్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ They are disappointed, they are frustrated.
0: కానీ ఆ విధంగా డిసప్పాయింట్ కి మాత్రము మీరు అవకాశం అందించకండి.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలైన నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
1: ద డిసప్పాయింట్మెంట్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రయర్ అపాయింట్మెంట్.
0: నీవు మొదలైన నీవు అపాయింట్ చేసుకోవద్దు.
1: That you don't have any appointment at the beginning.
0: తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు.
1: Express in the form of music as you feel.
0: ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: This is an easy path to attain God.
0: కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారంలో కూడా ఎవరు కూడా పొందలేదు.
1: The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state.
0: కనుక మీరు కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క అనుభూతిని మీరు జ్ఞప్తి అందించుకొని మీరు కూడా మీకు తోచినటువంటి జ్ఞానం చేత భగవంతుని పాడుకొని ఆనంద పెట్టండి.
1: You think those days of Krishna incarnation and think, sing in glory of God and enjoy the same state of bliss even today.
0: ఈ గానలోరుడైనటువంటి యొక్క కృష్ణుడు,
1: Krishna who loves music,
0: మనోలోరుడైపోతుంటాడు,
1: also loves the human heart.
0: ఇటువంటి మనస్సుకు ఒక్క పాద మాత్రమే సరిపోతుంది.
1: And it is only the music that melts the heart.
0: కృష్ణ అవతారంలో లీనమైనటువంటి యొక్క భక్తులు మరి ఏ అవతారం నందు కూడా ఎవరికి ఆ విధంగా లీనం కాలేదు.
1: ద కైండ్ ఆఫ్ మర్జ, ద కైండ్ ఆఫ్ కల్మినేషన్, క్లైమాక్స్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఎంజాయిడ్ బై కృష్ణ అవతారం
0: మాత్రమే అనేక వేలకు వేలు భగవంతునితో ఏకమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ మెనీ ఆఫ్ ది డివోటీస్, గుడ్ లాట్ ఆఫ్ దెమ్ మర్జ్డ్ ఇన్ గాడ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కృష్ణ.
0: దైవంలో మర్జ్ కావాలంటే ఒక గానమే ప్రధానమైన.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డివైన్ మ్యూజిక్ that helps the devotee to merge in the deity.
0: Kana gana priyudu anetundi danti idi sarine arthanga teeskovali.
1: This is the true meaning in the divine music.
0: Krishna oka maata matram chepte kuda chaalu.
1: If you just utter the name of God Krishna once, it's enough.
0: Aa vidhamaina anetundi oka gaanam cheta meeru daivanni pondandi.
1: You reach God, attain God by music.
0: Krishna avataram nandu unnatundi oka leelalu, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక మహిమలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక చేష్టలు ఏ అవతారం నందు కూడా ఈ విధంగా కనిపించలేదు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ, ది లీలాస్ ఆఫ్ కృష్ణ, ది డివైన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అన్పారలల్డ్, ఆర్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ ది ఏజెస్ దట్ ఫాలోడ్.
0: అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకొని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి.
1: If you want to enjoy that blissful state, sing the glory of God with that divine melody wholeheartedly.
0: Kani atti ragame meeku teliyakunda poyinappudu adi oka roganga tayar avutundi.
1: If we don't know how to sing in correct tune raga, then naturally it will be roga or disease.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meeru enniyo bhajanlu chestunnaru.
1: You do bhajans.
0: అందరూ కూడా భజనలో పాల్గొంటున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఇన్ కోరస్.
0: కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రాగంగా పోతుండాలి.
1: బట్ ఈచ్ వన్ సీమ్స్ టు సింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: నిజంగా వారికి తెలిసినటువంటి రాగంలో మీరు ఏకమైపోతే,
1: ఇఫ్ యూ జాయిన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ,
0: మీ హృదయంలో భగవంతుడు కూడా లీనమవుతాడు.
1: యూ విల్ ఫైండ్ గాడ్ విత్ ఇన్ యూ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: కనుక భగవంతుని మనం లీనం చేసుకోనంటే ఏదో మనకు తెలిసినటువంటి ఒక రాగంగా తీర్చుకొని ఆ రాగం చేతనే మనము గానం చేయవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ గాడ్ ఇన్ యూ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్, యూ హావ్ టు సింగ్ హిస్ గ్లోరీ ఇన్ పర్ఫెక్షన్.
0: ఇటువంటి కృష్ణావతారం లోపల అనేక మందికి అనేక విధములైనటువంటి ఒక దర్శనం ఇచ్చి సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటి.
1: ఇట్ ఈజ్ ఓన్లీ కృష్ణాస్ ఇన్కార్నేషన్ that has granted many of the devotees with mysterious, ununderstandable, inexplicable leelas and experiences, the God who is pleased by the melody and the music.
0: Kanka prema swaroopulara,
1: embodiments of love.
0: Ee gaanam kante minchinatundi maravuti ledu.
1: There is nothing more than music.
0: Ekkadaina gadi dramalu aadutunte leka inkekkadaina kodunu cinema jarugutuntunte aa raagam paina andaru pothuntaru.
1: People are attracted by music in any stage performance, be it drama or cinema.
0: ఇటువంటి డ్రామాల పైన మనం నిజమైనటువంటి మనసును పెట్టుకొని నిజమైనటువంటి ఒక ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ దిస్ మ్యూజిక్ బీయింగ్ దేర్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ప్రెజెంటేషన్స్ వీ కెన్ ప్లీజ్ గాడ్.
0: కనుక మీరు గానమును మాత్రం మర్చకండి.
1: నెవర్ ఫర్గెట్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: గానము లోపల ఎటువంటి మూర్ఖులైనా కూడాను ఎటువంటి వృద్ధులైనా కూడాను లీనమైపోతూ ఉంటారు.
1: ఎనీ ఇగ్నోరెంట్ పర్సన్, ఎనీ ఏజ్డ్ పర్సన్, whosoever may be, will certainly be carried away by this music.
0: చిన్న పిల్లలు పండుకోకపోతే పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ ఉయ్యాలు లూపుతుంటారు.
1: Children go to sleep listening to music.
0: కానీ వాళ్ళకి పాటలు తెలియదు.
1: But they don't know music at all.
0: అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాడు పాడుతూ ఉంటారు.
1: But people sing in their own style.
0: ఆ పుట్టిన బిడ్డకి ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు.
1: The newborn babe has no idea of the tunes.
0: ఆ చిన్న రాగాన్ని మాత్రం మనసులో చేర్చుకొని చక్క గొరకలు పెట్టి నిద్రపోతారు.
1: But the child responds to the music and goes to sleep.
0: ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకుని మీరు భగవంతుని ప్రార్థిస్తున్నారు.
1: You may not know the science and the technique of music, but you can sing his glory in your own way.
0: ఈ అవతారం లోపల సరైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారు ఈ గోపికలు మాత్రమే.
1: Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine.
0: ఆ సుగుణ కనిపించినప్పుడు ఎంత రాగాలు పాడా తెలుసా?
1: సుగుణ, when she could see God there, what kind of music?
0: ఎవ్వరు కూడా ఆ రాగాన్ని గుర్తుపట్టలేరు.
1: Nobody can sing like that.
0: ఏదో ఒక పాట మాదిరి అనుకున్నారు.
1: They thought it's like any other song.
0: సుగుణకు కనిపించేనంత ఆ పాట లోపలే ఎంత ఆనందం వస్తుంది.
1: There in the very singing you have the wonderful beat, the rhythm.
0: ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
1: If you find the rhythm and the beat in perfect accuracy,
0: అంత ప్రత్యక్షంగా వారు చూడకపోయినప్పటికీ అంట అంట అంట అంట ఈ అంట అనేటువంటి పదం లోపలే ఎంతో ఆనందం హృదయాన్ని అంటుకుంటుంది.
1: You see the rhyme in every stanza, anta anta over there, that adds to the beauty of the literary style.
0: Nanduni inta akatan inta,
1: Nanduni inta, the residence of Nanda.
0: Gopaludanta,
1: that he is called Gopala.
0: Deepana kanipinchenanta,
1: he is seen in that very lamp, in that very light.
0: Anta anta anta anta ne pothunnaru.
1: This rhyme anta adds to the beauty of the literary style.
0: Enta ananda istundadi.
1: Beautiful it is.
0: ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదాని కూడా మీ యొక్క హృదయం ఉప్పంగింపజేసి దాంతో ఈ రాగమును పెట్టుకుంటారండి.
1: Therefore, every rendering should take you to that state of ecstasy, blissful state.
0: కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంతో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
1: It should be the nectarine feeling, the divine feeling. That should be the basis foundation for all music.
0: Inka sayankalam untundadi.
1: We have this evening.
0: Ee krishna yokka charyalu chaala pavitramaina kunti venta unnai.
1: There's so many leelas, actions of the divine krishna.
0: Ee naadu sayankalam anta kodanu ee krishna yokka leelade meeku anubhavam kal teppistanu.
1: This evening you'll certainly experience all the leelas of krishna.
2: You just heard excerpts from a divine discourse delivered on the 6th of September 2004 during the Krishnashtami celebrations. Here, Bhagwan Baba explained the inner significance of Krishna stealing butter to illustrate that God accepts offerings of pure love from his devotees.

0: ಕುಮಾರೇ ಸಜ್ಜನಂ ಸೇವನಂ ವಿನಾ. ಪ್ರೇಮ ಸ್ವರೂಪರ
1: ಎಂಬಾಡಿಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಲವ್.
0: ನತಪಾಂಸಿ ನತೀರ್ಥಾನ, ఎన్ని సంవత్సరములు తపస్సు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు జరిపినా, ఎన్ని శాస్త్రములు పఠించినా, ఎన్ని దాన ధర్మములు చేసినప్పటికీ ఇవన్నీ నేను మానవుని తరింపలేవు, తరింపచేయలేవు.
1: వన్ మే అండర్టేక్ పెనెన్స్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్, వన్ మే గో రౌండ్ పిల్గ్రిమ్ సెంటర్స్, one may go through sacred texts, one may involve in acts of charity and compassion, but they will not liberate man.
0: Meer chadiviye untar ravanudu aaru shastramulu vedamulu aninu uchcharinchadu kaani adaniki ee jariginade emiti adani emayanukunu manavatvanni marchukunnada ledu. దైవత్వానికి బదులు దానవత్వాన్ని పెంచుకున్నాడు.
1: యు ఆల్ మస్ట్ హ్యావ్ నోన్ దిస్ రావణ ఇస్ ఎ స్కాలర్ ఇన్ ఫోర్ ఆఫ్ ది టెక్స్ వేదాస్. దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిమ్. ఇన్స్టెడ్ ఆఫ్ ది మెయిన్ ఫండమెంటల్ క్వాలిటీస్ హీ హెస్ డెవలప్డ్ ది డెమోనిక్ టెంపర్మెంట్.
0: శాస్త్రములు ఏమి చెప్పింది, ఆ శాస్త్రములు చెప్పినట్టుగా తాను నడుచుకున్నాడా, నడుచుకోలేదు.
1: Having gone through all Vedic texts and all other important texts,

0: texts. He has not conducted himself according to their dictates.
1: రావణుడు చాలా శాస్త్రజ్ఞుడిని ధర్మవర్తుడని గుర్తించారు లోకము. ఇంత గుర్తించి కూడాను దానివల్ల జరిగినటువంటి పరితం ఏమాత్రము చేయలేదు.
0: Though he is known as a scholar, though he is known for his all his charity, reputed, but yet there is no change in him.
1: రాములు ఈ రావణుని యొక్క 10 శిరస్సులు కూడా ఖండించాడు.
0: Rama contradicted the very nature of Ravana.
1: 4 వేదములు 6 శాస్త్రములు ఇవన్నీ చేర్తే 10. ఈ 10 కూడాను అతని యందు ఉండి కూడాను ప్రయోజనం లేకపోయినాయి అని ఆ 10 తలలు కూడాను తీసివేశాడు రాముడు.
0: The 10 heads of Ravana represent 4 Vedas and 6 Shastras. Therefore all the heads, 10 heads are cut off by Rama.
1: ఇవన్నీ కూడా ఆచరణలో ఒక్కటైనా కూడా పెట్టలేకపోయాడు రావణుడు.
0: రావణ విత్ ఆల్ హిస్ స్కాలర్షిప్ అండ్ ద నాలెడ్జ్ కుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్ నాట్ ఈవెన్ వన్ హీ హాస్ లెర్న్డ్.
1: కనుక చదువు శాస్త్రములన్నీ కూడా మనం పఠించి ఏమి ప్రయోజనం ఉండదు.
0: మియర్ టెక్స్చువల్ నాలెడ్జ్ రీడింగ్ విల్ నాట్ హెల్ప్ యూ.
1: శాస్త్రములు ఎన్ని చదివినప్పటికీ వేదములు ఎంత పఠించినప్పటికీ దీనివల్ల మనస్సు మార్పు ఏమాత్రమూ జరగదు.
0: ఆల్ దిస్ ఎక్స్టెన్సివ్ లెర్నింగ్ రెసిటేషన్ ఆఫ్ వేద మే హెల్ప్ యూ ఓన్లీ టు మెమరైజ్ రిపీట్ బట్ ఇట్ విల్ నాట్ ట్రాన్స్ఫార్మ్ యూ.
1: ఈ విధమైనటువంటి జ్ఞానోపదేశమును జగత్తుకు గావించే నిమిత్తమై రాముడు ఈ 10 తలలు కూడా తీసివేశాడు రావణాసురుని యొక్క శిరస్సులు.
0: To demonstrate this lesson that one has to practice, not merely limit himself by acquiring the knowledge, Rama beheaded Ravana.
1: Ravanuki paditalu ekkada kudanu levu.
0: And in fact there are no heads at all there.
1: Ee paditalato putti unte adani yokka ganata aarade lokaniki velthe ayipoyetundi.
0: In fact he didn't possess all the 10 heads.
1: Kaluka ee paditalu anaga emti anaga 6 shastramulu 4 వేదములు ఈ రెండు చేర్తే 10 తలలు.
0: ద 10 హెడ్స్ రిప్రజెంట్ ద 4 వేదాస్ అండ్ 6 శాస్త్రాస్.
1: ఈ వేదములను పఠించిన వల్ల ప్రయోజనం లేదని కూడాను తప్పక బోధించాడు.
0: అండ్ దిస్ ద లెసన్ ఇన్ బిహేడింగ్ రావణ దట్ మియర్ లెర్నింగ్ రిసైటింగ్ వేద ఈజ్ నాట్ యూస్ఫుల్.
1: భగవంతుడు ఏది పఠించినప్పటికీ ఏది బోధించినప్పటికీ పరోపకార నిమిత్తమై బోధించినటువంటివి కానీ ఇంకొకటి కాదు.
0: ఆల్ ద టీచింగ్స్ ఇన్ ద మెసేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంటెండెడ్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ ద మ్యాన్ కైండ్.
1: కాన ప్రజల లోపల వేద శాస్త్రములు ఎన్ని కూడా ఉచ్చరించినప్పటికీ ఇవి ప్రయోజనం లేదు. ఒక్కటైనా కూడా ఆచరణలో పెడితే చాలు.
0: దేర్ఫోర్ రిసైటింగ్ వేదాస్ అండ్ శాస్త్రస్ అమౌంట్స్ టు లిప్ సర్వీస్ ఓన్లీ. ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్.
1: పరమశ్రీ వ్రతను భంగం కావించినటువంటి యొక్క రావణుడు ఏమనుభవించాడు?
0: వాట్ ఈస్ ఇట్ దట్ రావణ ఎక్స్పీరియన్స్ అల్టిమేట్లీ?
1: కనుక మనము తెలుసుకున్నది ఒక్కటైనా కూడాను దాన్ని బోధించుకోవటం దాన్ని ఆచరణలో పెట్టడం అది చాలా అవసరం.
0: దేర్ఫోర్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద మెనీ దట్ వీ లెర్న్.
1: తెలిసినవి మనం ఆచరణలో పెట్టకపోయినప్పుడు ఎన్ని చదివి కూడా ప్రయోజనం ఉండదు.
0: ఆల్ ద లాట్ దట్ వీ లెర్న్ అండ్ ఎక్వైర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్ యూస్లెస్ ఇఫ్ వీ డు నాట్ ప్రాక్టీస్.
1: దీనికి తర్కాణంగా రావణుడు ఈ చేసినటువంటి పని చాలా చెడ్డదని రావణుడే దీనికి బోధించుతూ వచ్చాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ రావణ యాక్సెప్టెడ్ హిస్ ఫాల్ట్ దట్ హీ కుడ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఆల్ దట్ హీ హాస్ లెర్న్డ్. దిస్ ఇస్ ఎన్ ఎవిడెన్స్ ఆఫ్ దిస్.
1: ఇది చాలా పొరపాటు తప్పని ఇప్పుడు తెలిసి కూడాను ఎంత కఠినమైనటువంటి పనులు చేసినప్పటికీ కట్టగడపటకు సీతను ఏమాత్రము తాకలేదు రావణుడు.
0: రావణ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రగుల్ దట్ హీ మేడ్ ఇన్ కిడ్నాపింగ్ సీత హీ డిడ్ నాట్ డేర్ ఎనఫ్ టు టచ్.
1: ఇట్టి వ్రతమును కొంతవరకు ఆచరణలు ఒకటింటైనా పెట్టాడు తాను బాధపడ్డాడు.
0: ఫర్ హిజ్ యాక్ట్స్ హీ ఫెల్ట్ సో సాడ్.
1: ఉన్నది ఒక్కటే,
0: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్,
1: రెండు మూడు ఎక్కడ కూడా లేవు.
0: దేర్ ఇస్ నో సెకండ్ ఆర్ థర్డ్.
1: ఏకం సత్తు ప్రాబోధావదంతిని, ఉన్నది ఒకే దైవము.
0: ట్రూత్ ఈజ్ వన్, ద ట్రూత్ ఈజ్ గాడ్.
1: ఎన్ని దైవంలో ఉంటుంటే ప్రపంచం ఈ విధంగా ఎందుకు అల్లాడేటువంటి?
0: అండ్ ఇఫ్ దిస్ ట్రూత్ ఈజ్ రియలైజ్డ్, హౌ డు యూ అకౌంట్ ఫర్ ద సఫరింగ్ ఇన్ దిస్ వరల్డ్?
1: రావణ తత్వము తనకు అర్థమైనటువంటిది.
0: ఇన్ఫాక్ట్ రావణ నోస్ హిస్ ఓన్ నేచర్.
1: రావణుడు తాను చేసినటువంటి యొక్క దోషములంతా గుర్తించాడు.
0: హి హస్ రికగ్నైజ్డ్ ఆల్ హిస్ మిస్టేక్స్.
1: ఆ గుర్తించి తదుపరి దానిని ఆచరణలో పెట్టేటప్పటికీ తాను పవిత్రుడయ్యాడు.
0: యాజ్ హి హస్ రియలైజ్డ్ అండ్ రిపెంటెడ్ ఫర్ ఆల్ దాట్ హి బికేమ్ అల్టిమేట్లీ సేక్రెడ్.
1: దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి యొక్క మాటలను ఎంతవరకు ఒకటి రెండు అయినప్పుడు ఆచరణలో పెట్టడము ప్రతి మానవుని యొక్క సహజ ధర్మము.
0: దేర్ఫోర్ ఇట్ షుడ్ బి ఎ నోబుల్ టాస్క్ విచ్ షుడ్ బి ఎ నేచురల్ ట్రెయిట్ ఫర్ ఎవ్రీబడీ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ అవుట్ ఆఫ్ ద మెనీ థింగ్స్ లెర్న్డ్.
1: ఆచరణలో పెట్టలేని వాడు ఇవి చదివి ప్రయోజనం ఉండదు.
0: ఇఫ్ యూ డూ నాట్ ప్రాక్టీస్ ఆల్ యువర్ లెర్నింగ్ ఈజ్ యూస్లెస్.
1: వీరందరూ వేదాధ్యయనం చేస్తుంటుంటే మా ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు కూడా వేదాధ్యయనం చేస్తూ వచ్చారు.
0: యాజ్ యూ ఫైండ్ సీనియర్ స్టూడెంట్స్ రిసైటింగ్ వేద, యూ విల్ బి ఫైండింగ్ ది చిల్డ్రన్ ఆఫ్ ప్రైమరీ స్కూల్ ఆల్సో జాయినింగ్ దెమ్.
1: అన్ని వేదములు కూడా మా పిల్లలకు తెలుసు.
0: ది చిల్డ్రన్ నో ఆల్ వేదాస్.
1: కానీ ఆచరణలో పెట్టుటకు తగినటువంటి బుద్ధిశక్తి తక్కువ.
0: బట్ దే డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు ప్రాక్టీస్.
1: కానీ ఉచ్చరిస్తూ ఉన్నారు.
0: దే రిపీట్ రిసైట్.
1: ఉచ్చరించినటువంటి వేదము ప్రయోజనం లేదని కూడా ఆ పిల్లలకే తెలుసు.
0: ద చిల్డ్రన్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నో దట్ మియర్ రిపిటీషన్ వుడ్ నాట్ హెల్ప్ దెమ్.
1: ఉన్నదొక్కటి దైవము ఎన్నటికి, లేనిదయ్యను లోకము పానరయ్యా.
0: అండర్స్టాండ్ దిస్, ఓన్లీ గాడ్ ఎగ్జిస్ట్. ఇట్ ఈస్ దిస్ వరల్డ్ దట్ ఇస్ ఆల్ ఎంప్టీ, నాన్ ఎగ్జిస్టెంట్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క శాస్త్రబోధ, వేదబోధ ప్రతి మానవుడికి కూడా మనం ఉచ్చరించాలి, చెప్పాలి.
0: ద సీక్రెట్ టీచింగ్ ఆఫ్ ఆల్ వేద అండ్ టెక్స్ట్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ మస్ట్ బి పబ్లిసైజ్డ్.
1: ఎంతమందో సాధకులంతా కూడా ఇటువంటి వేదములను ఉచ్చరిస్తూ పఠిస్తూ దాన్ని బోధిస్తూ వస్తుంటారు.
0: దర్ మెనీ ఎస్పరెంట్స్ హూ హావ్ గాన్ త్రూ ది సీక్రెట్ టెక్స్ట్ దే రిపీట్ రిసైడ్ అండ్ టీచ్ అదర్స్.
1: కాన పఠించి ఇతరులకు బోధించడం వల్ల వచ్చిన ఫలితం ఏమాత్రము లేదు.
0: In fact, you will not have positive results by merely learning and teaching
1: others.
0: In fact, what he has known must be put into
1: practice. If one does
0: not practice and simply teach others, it is useless.
1: ఒక గ్రామ్ఫోన్ పోట్ వేసి అది పాడుతుంటే అందరికీ వినిపిస్తుంటుంది.
0: And in fact, the whole song, the melody, is known to everybody. But the gramophone plate, the song of which we hear, but it does not experience. Therefore, we must understand the mystery and the use and practice all the teachings of Veda.
1: Krishnudu chala గొప్పవాడు.
0: కృష్ణ ఇస్ వెరీ గ్రేట్.
1: అతను ప్రతి ఒక్కటి కూడాను ఆచరించి ప్రబోధించేటువంటి వాడు.
0: కృష్ణ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ అండ్ టాక్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: తాను బోధించినటువంటి యొక్క బోధనలు ప్రతి మానవుడు కూడాను తాను ఆచరించాలని చక్కగా బోధ చేసేవాడు.
0: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ ఇస్ మెంట్ ఫర్ ద హ్యుమానిటీ టు ట్రాన్స్లేట్ అండ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: ప్రపంచంలో అనేక మంది పెద్దలంతా ఉంటున్నారు.
0: There are many elders in this world.
1: ఎంతమంది పెద్దలు ఉండినప్పటికీ వారు ఒక్కరైనా కూడాను అంత్యంలో దీనిని జ్ఞాపకం చేసుకోవటం లేదు.
0: But not even one has kept in view till the end this factor of practicing what is learned.
1: భారతదేశం లోపల ఎన్నో శాస్త్రములు చదివినటువంటి వారు, శాస్త్రములు నేర్చుకునేటువంటి వారు, శాస్త్రములు బోధించేటువంటి వారు కోటకు గలరు.
0: In Mahabharata times also you will find many people who have learned, who have acquired the Vedic knowledge and shared with multitudes.
1: Itti pratignanu bhagavantudu enniyo vidhamuluga jagattuku bodhisthu vachadu.
0: And this has been the teaching of God to the vast humanity.
1: Bhagavantuniki bhedam ledu.
0: God has no differences for sale.
1: భగవంతునికి ఎట్టి విధమైనటువంటి ఒక ద్వేషము లేదు.
0: God has no hatred.
1: అందరూ సమానులే.
0: All are equal in his sight.
1: కానీ పండితులు నేర్చుకునేటువంటి దాన్ని ఎంతవరకు మీరు ఆచరణలో పెట్టుతున్నారు అనేటువంటి దీన్ని సత్యంగా గుర్తించడానికి ప్రయత్నించేవాడు.
0: And in fact, God will investigate, will find out that truth, whether the scholar is practicing what he knows or not.
1: నతపాంసి నతీర్థానాం, తపస్సు చేసి తీర్థయాత్ర జరిపినటువంటి వారు ఎంతవరకు అనుభవించారు.
0: Those that did penance for a long period of time,
1: Nasastrana Japan, Japam Chestum Tuntaru.
0: People repeat God's name, Japa.
1: Sastram Nanta Guru Ullangistuntaru.
0: They have gone through all sacred texts.
1: Yemi Priyojanam.
0: What's the use?
1: He Japam Chestnanta Guru Vyatavai Pain.
0: All the penance, repetition of God's name is useless.
1: Nanaka Vandi Swami Maku Japamali Valantaru.
0: Many people ask Bhagwan to give them
1: Japamala. లేకని అనుభవించే కోసమా?
0: భగవాన్ ఆస్క్ దిస్ క్వశ్చన్, ఈజ్ ఇట్ మియర్లీ అడాన్ యువర్ నెక్ అండ్ ఎగ్జిబిట్?
1: నిజంగా ఆచరించేటువంటి వ్యక్తికి ఒక్క చేయి చాలు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ ప్రాక్టీస్ జస్ట్ వన్ హ్యాండ్ ఇస్ ఎనఫ్.
1: ఇవి ఎంత? ఐదు బ్రేళ్లు.
0: యూ ఆర్ ఫైవ్ ఫింగర్స్.
1: కానీ ఈ ఐదు లోపల కూడా తొమ్మిది అక్షరాలు ఉంటున్నాయి.
0: దట్ ఇస్ నైన్ లెటర్స్ దేర్.
1: ఈ తొమ్మిది అక్షరాలు కూడా పన్నెండు భాగములుగా చేసి పన్నెండు బ్రహ్మలు.
0: అండ్ ద నైన్ లెటర్స్ are just equal to 12 Brahmas.
1: 12 తొమ్ముల 108 ఇదే జపమాల.
0: And it will make the total of 108 japamala.
1: Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram. ఇది 12.
0: And the 12 times you repeat Ram's name counting.
1: ఇవన్నీ చూస్తే 9 12 108.
0: And this 9 into 12 108.
1: ఏ జపమాల నీకు అక్కర్లేదు. ఏ స్థానం కూడా నీకు లేదు.
0: You don't need any japamala.
1: దాని నడుస్తూ కూడాను నీవు దీన్ని జపం చేసుకోవచ్చు.
0: And you can do it where you are as it is.
1: నడుస్తూ పండుకొని నిద్ర వచ్చేంత వరకు కూడాను నీవు దీన్ని జపం చేస్తుండొచ్చు.
0: As you walk until you go to sleep, finally you can repeat God's name.
1: ఇట్టి పవిత్రమైనటువంటి సులభమైన మార్గములు ఎన్నో ఉండగా కఠినమైనటువంటిది, నిద్రాభంగం కలిగించేటువంటిది, చేత కానటువంటిదని ఎందుకు మనం ఎన్నుకోవాలి?
0: When there is such an easy, simple path rightly available, why are you after such tough path, harsh path?
1: Draupadi goppa pativrata.
0: Draupadi is known for her chastity.
1: Tana bhartanu enniyo vidhamulaga kaapaadtu vachindi.
0: In fact, she is responsible for all the protection.
1: Tana kumarunu champivesi ratri puta gontulu kosinappudu kodanu atani daggariki poi paadamulu batti prarthinchindi.
0: Though her sons were killed, beheaded, she caught hold of the person who was responsible for this massacre.
1: Bhimudu aa yokka Draupadini koppaddadu.
0: And Bhima accused her.
1: Kodukulu patti champinani kopamulandudu balamatagunu.
0: Are you not angry for the simple reason that you have lost your son?
1: Vidumatanchi cheppedi veridi Draupadi.
0: And you are really so foolish as to let him go.
1: Enduku ee velitanam puttindi Draupadiki?
0: Why are you so foolish, Draupadi?
1: Kaani entano khandinchadu paapam.
0: And he contradicted her.
1: Kani khandinchadaniki poyinatundi Arjunni paadala patti prarthinchindi.
0: And she caught hold of the feet of Arjuna and prayed.
1: Arjuna, nee kumarudu poyinappudu nee yokka bhari enta vilapinchindo, aa yokka kumarudu evaraina sampinappudu aa tallinu kodanu ento vicharapadtaru kada.
0: She went on telling, just as you have cried for the loss of your son, the other person also would cry when he loses his son.
1: కనుక తల్లిలు ఎంత బాధపడుతుంటారో ఆ బిడ్డకు తండ్రులు కూడా అంత బాధ ఉంటుంటది.
0: Just as the father feels sad for the demise of the son, so also the mother.
1: వారి దగ్గరికి వెళ్లి పాదాల పైన పడి,
0: she fell at the feet of the person who killed all her sons.
1: కొడుకులు బట్టి చంపిన ఏమాత్రం కోపడలేదు.
0: She was not angry. She did not shout at him.
1: పాదాల పట్టుకుని ప్రార్థిస్తూ వచ్చింది.
0: She went on praying.
1: అయ్యా, మీరు నా కొడుకులు గొంతులు కోశారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ కిల్డ్ ఆల్ మై సన్స్, బిహేడెడ్ దెమ్.
1: కానీ మీ కంటమను మా భర్త కొట్టినప్పుడు మీ తల్లి ఎంత బాధపడుతుందో నీకు తెలియదా?
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కాంట్ యూ అండర్స్టాండ్ ది మిజరీ ఆఫ్ ద మదర్ బికాస్ ద లాస్ ఆఫ్ ద సన్.
1: ఆ శ్రద్ధామని పట్టుకుని ఇది ఖండిస్తానని చెప్పి చెప్పాడు.
0: అండ్ విత్ దట్ గుడ్ వ్యూ హీ న్యాచురల్లీ యాక్సెప్టెడ్.
1: అప్పుడు అర్జునుడు కూడా బోధ చేసింది ద్రౌపది.
0: ద్రౌపది టాట్ అర్జున్ ఆల్సో అలాంగ్ ద సేమ్ లైన్స్.
1: నతపాంసి నతీర్థానాం చెప్పింది, అయ్యా నువ్వు ఎన్ని చేసి ఏం ప్రయోజనము?
0: But for all the rituals that you observe,
1: ఇన్ని విధములైనటువంటి దీనిని నీవు ఖండించి కట్టగలిపినటువంటి శాస్త్రం తెలిసి కూడాను నీవు ఉల్లంఘించిపోతున్నావు.
0: Though you have known everything, you are not strictly following the conduct expected.
1: దేహము పాంచభౌతికము.
0: The body is full of senses.
1: దేహం కూడా తప్పడు ఎప్పుడు.
0: It's bound to fall someday.
1: దేహి నిరామయ ఉండు.
0: The indweller is permanent.
1: గణితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్దలు లేవు.
0: That indweller has neither beginning nor an end, liberation or bondage.
1: కనుక దీనికి ఏ విధమైనటువంటి నిబంధనలు లేదు.
0: And the indweller is beyond all restrictions.
1: కనుక దీన్ని ఏమాత్రం కూడా క్షమించకుండా పోవటమే చాలా ఉత్తమమైనటువంటి మార్గం.
0: And therefore the noble path lies in forgiving the other person.
1: విశ్వస్తుతుడు శక్రశూరుడు మహావీరుండు ఘోరాసచే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంత మహారత్నమును శశ్వత్తి ఎరుకబుచ్చుకొని పాశవురాల బంధములను నేను చెప్పినటువంటి మాటను తగ్గించుకోలేకపోతే అర్జునుడి మాట తప్పినవాడని చెప్పని నాకెంత అవమానం చేస్తున్నావు ద్రౌపది.
0: ద్రౌపది, యూఆర్ పుట్టింగ్ మీ టు షేమ్ బికాస్ ఐ హావ్ టు గో బ్యాక్ ద వర్డ్ గివెన్ ఆల్రెడీ. షుడ్ ఐ బ్రేక్ మై ప్రామిస్? దట్స్ వాట్ హీ సెడ్.
1: నిజంగా ఈ ప్రామిస్ నేను నిలబెట్టుకోవాలంటే దీనికి ఇదే కారణం.
0: ఇఫ్ యూ వాంట్ టు కీప్ అప్ యువర్ ప్రామిస్,
1: విశ్వస్తుడు శక్రశూరుడు మహావీరుండు ఘోరాసచే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంత మహారత్నం అతనికి బంధువులంతా తీసివేసి మన తలుపు నుంచి బయటకు ఎత్తివేసినప్పుడు అతనికి ప్రాణం తీసినంత ఫలితం వస్తుంది.
0: Therefore it amounts to killing the other person when you humiliate him, insult him and just leave him with a shaven head. Disarm him, remove all the jewels.
1: అసిబిడ్డలైనటువంటి ఒక కసిగందలను గొంతులు కోయటం వల్ల నీకేం ఫలితం వస్తుంది?
0: What is it you get by killing young kids?
1: ఇది మహాపాతకం కదా.
0: Is worse to the sins.
1: ఈ పాతకం నీకు తెలిసి కూడా నువ్వు ఈ పని నీవు ఎట్ట చేశావు?
0: Having known it is a sin, why have committed such a sin?
1: కనుక మా యొక్క పతులంతరులు మీ యొక్క తండ్రి యొక్క శిష్యులు.
0: All my husbands are disciples of your father.
1: మా బిడ్డలు మీ శిష్యులు.
0: అండ్ అవర్ చిల్డ్రన్ ఆర్ యువర్ డిసైపుల్స్.
1: శిష్యులు కంటమలు కోయటం ఎంతైనా పాపమే కదా.
0: ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ గురు టు కిల్ హిజ్ ఓన్ స్టూడెంట్?
1: కనుక ఇలాంటి పని మీరు చేయకూడదు.
0: ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఆన్ యువర్ పార్ట్ టు డూ సో.
1: 10 మంది లోపల వెళ్లి పబ్లిక్ గా తీసుకుని వచ్చినటువంటి అర్జున్ని చాలా ఖండించింది పాపం ఈ ద్రౌపది.
0: ద్రౌపది కాంట్రడిక్టెడ్ వాట్ ఆల్ దట్ హాస్ బిన్ సజెస్టెడ్ బై అర్జున టు రిటాలియేట్.
1: నా బిడ్డను చంపడం వల్ల నాకెంత బాధ కలుగుతుందో ఈ అశ్వత్థామను చంపడం వల్ల వాళ్ళ తల్లికి కూడా అంత బాధ కలగవచ్చు కదా.
0: జస్ట్ ఇస్ ఐమ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ద లాస్ ఆఫ్ మై సన్స్, సో ఆల్సో ద ఫాదర్ ఆఫ్ అశ్వత్థామ వుడ్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ అశ్వత్థామ.
1: అలాగని మా మగవారులందరూ బాణప్రయోగ విద్యను నేను ద్రోణాచార్య చే అభ్యసించాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ లెర్న్డ్ ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణ ఓన్లీ.
1: పుత్రాకృతులు ద్రోణుడవు నీ చిత్తంబులో లేశములు కరుణాసుకము లేక శిష్యశక్తులను ఖండింపగా పాడియా అని పాదాలు పట్టుకుంది.
0: అండ్ షీ వెంట్ ఆన్ ప్లీడింగ్ అండ్ ప్రేయింగ్ టు హిమ్ సేయింగ్ దట్ హౌ ఇస్ ఇట్ వాట్ ఫేస్ కుడ్ యూ కిల్ దీస్ చిల్డ్రన్ దే బీయింగ్ ఈక్వల్ టు యువర్ ఓన్ సన్స్.
1: అశ్వత్థామా, నా బిడ్డను నీ గొంతులు కోయటం లోపల నీకు చెయ్యట్టు ఆడింది.
0: హౌ కుడ్ యూ కిల్ దెమ్ లైక్ దట్? హౌ ఇస్ దట్ యూ కుడ్ రేజ్ యువర్ హ్యాండ్ టు కిల్ దెమ్?
1: ఆ గురు శిష్యుల యొక్క తత్వము ఎంతనో బోధించింది పాపం ద్రౌపది.
0: ద్రౌపది వెంట ఆన్ ఎక్స్ప్లెయినింగ్ ది ప్రాపర్ ఐడియల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ టీచర్ అండ్ ద డిసైపుల్.
1: కనుక భర్తను కూడా చాలా క్షమింపజేసి పక్కన పోమని చెప్పింది.
0: అండ్ హీ మేడ్ హర్ హస్బెండ్ టు ఫర్గివ్ అశ్వత్థామ.
1: ఈ యొక్క అశ్వత్థామను చంపడం చేత నా బిడ్డలు రాలి కదా.
0: బై కిల్లింగ్ అశ్వత్థామ ఐ డోంట్ గెట్ బ్యాక్.
1: రాని వారి నిమిత్తమై ఈ విధమైన పాపములు కట్టుకోవటం చాలా తప్పు కదా.
0: హావింగ్ లాస్ట్ దెమ్ ఎనీవే వై షుడ్ ఐ కమిట్ అనదర్ సిన్?
1: కఠినమైనటువంటి వారికి చేతులు రావచ్చు కాళ్ళు రావచ్చు.
0: ఎ స్ట్రాంగ్ మ్యాన్, స్టోన్ హార్టెడ్ పర్సన్,
1: కానీ భగవత్ ప్రీతి కలిగినటువంటి వారికి ఏది కూడా ఫలించదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ వుడ్ నాట్ డేర్ టు డూ సో.
1: కనుక ఏదైనా ఎవరైనా చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పని తిరిగి మనం కూడా చేయకూడదు.
0: Therefore, if anyone does anything wrong to you, do not retort or retaliate.
1: పరులను పీడించడం మహా పాపం అని తెలిసింది.
0: And they could understand that this kind of an act is worse to the sins.
1: పాపం ఏది? పరులను పీడించడమే పాపం.
0: What is the sin? To harm others, to hurt others.
1: Punyam emiti parulanu poshinchadame punyamu.
0: What is the merit or punya? To help them, to take care of others.
1: కనుక మనకి ఎన్ని పాపములు చుట్టుకున్నప్పటికీ పనులను మాత్రము దీనికి గురి చేయకుండా వారి దోషములను క్షమించి వారిని కాపాడుతూ పోవాలి.
0: వాట్ ఎవర్ మే బి ది మిస్టేక్స్ ఇన్ అవర్ లైఫ్ బట్ వీ షుడ్ నాట్ కమిట్ దట్ సిన్ యాస్ టు రిటార్ట్ అండ్ రిటాలియేట్ బెటర్ వీ డెవలప్ ద క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్.
1: ఇట్టి బోధనను తన పతులకు ఎంతనో బోధించింది స్త్రీ ద్రౌపది.
0: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ ద్రౌపది టు హర్ హస్బెండ్స్.
1: ద్రౌపది వంటి స్త్రీలు
0: ఆల్ విమెన్
1: లోకంలో ఎంతో మంది ఉన్నారు.
0: Lots of them in this world.
1: ఈ ద్రౌపది యొక్క బోధన చేతనే
0: బికాస్ ది టీచింగ్ ఆఫ్ ద్రౌపది
1: ఎంతనో గొప్ప ధైర్యాన్ని సాహసాన్ని అందుకొని ప్రపంచానికి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
0: మెనీ పీపుల్ ఫాలోడ్ హర్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ దే హావ్ బీన్ ఎగ్జాంప్లరీ ఇన్ దేర్ కరేజ్.
1: ఇంత లోకంలో బోధించినటువంటి స్త్రీలను ఎందుకు మీరు మర్చిపోతున్నారు?
0: Why have you forgotten that quality of teaching
1: others?
0: But we consider women as simply as toys,
1: dogs. No.
0: They have got exalted behavior. The spirit of sacrifice, the truthfulness and conduct are so great and noble.
1: ఈ స్త్రీల ప్రబోధనల చేతనే లోకము మన భారతదేశము ఇంకా ఇంత మాత్రమేనా కూడా నిలిచి ఉన్నది.
0: It is the teaching of the woman that is responsible for the existing condition of the culture of Bharat.
1: లేకుండా ఈ ప్రపంచం ఎన్నడో భస్మమైపోయేది.
0: Or if the whole thing would have burned to ashes.
1: స్త్రీ లోపల గొప్ప ధైర్యం ఉన్నది.
0: The woman has courage.
1: మహా మంచి పరాక్రమం ఉన్నది.
0: She has got all the wealth.
1: ధర్మం ఉన్నది.
0: She has got righteousness.
1: పట్టుదలతో సాధించడానికి తగినటువంటి సాధన కూడా ఉంటున్నది.
0: She has got determination, the right procedure to achieve what she wants.
1: ఇన్ని శక్తులు కలిగినటువంటి ఆ స్త్రీల లోపల మీరు ఏమైనా కొంతవరకు ఆ యొక్క సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చారా?
0: Have you recognized the innate strength, the spirit of sacrifice among women?
1: ఆడవారికి ఉన్నంత వరకు ధైర్య సాహసాలు ఎక్కడ కూడా మగవారికి లేదు.
0: The courage and the valor noticed among women is not noticed among men.
1: కాని వారిలో ఉన్నటువంటి క్రోధం అనేటువంటి శత్రువు వారు అన్ని విధాలా పీడిస్తూ వస్తుండాలి.
0: But however that enemy of anger is in them.
1: ఆ కోపమే ఆ యొక్క మగవారినంతా కూడా నాశనం చేస్తూ వచ్చింది.
0: And the anger which is responsible for the fall of
1: కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు.
0: A man with anger will not be successful.
1: ఎగ్గును గలుగును.
0: He'll be obstacled.
1: పాప పనులు చేయొచ్చు.
0: And he'll be committing. He'll be put down, he'll be let down, put to shame by the community.
1: కనుక ఇటువంటివి ఏమాత్రం కూడా మంచివని ఏనాడు బోధించలేదు.
0: And these good things were taught in those days, not now.
1: స్త్రీలు ఎక్కడ జరిగినప్పటికీ ఈ పాపం పాపమే.
0: A woman, wherever they are, this trait of anger is a sin.
1: అట్టి పాపం చేసినటువంటి వారిని క్షమించి ప్రోత్సహించి వారి సన్మార్గంలో తిప్పాలి కాని వారిని ఖండించడం మంచిది కాదు.
0: Better they be forgiven for this anger with a spirit of accommodation. It is not justifiable to punish them for that.
1: కాన స్త్రీలో ఉన్నటువంటి ఒక ఓపిక,
0: the patience among women,
1: ఎంతనో గొప్పది.
0: It's noblest of all.
1: పాండవులను కాపాడినటువంటిది ఆ యొక్క ద్రౌపది యొక్క శాంతమే.
0: It is the quality of forgiveness, forbearance of Draupadi, which was responsible for the greatness of Pandavas.
1: ఆమె ఆ ధైర్యం చేత లోకములో ప్రపంచం లోపల ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎవరూ వినలేదు.
0: With all the courage she taught everybody, but none paid heed to her message.
1: ఈ విధమైనటువంటి స్త్రీలు లోకములో ఎంతో ఉన్నారు.
0: And there are many women of the type of Draupadi in this world.
1: నిజంగా చూస్తే మగవారి యందు ఈ కోపము తాపము ఈర్ష్య అసూయ డంబము ఇవి వారిని చాలా పీడిస్తూ ఉంటుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెన్ హ్యావ్ సర్టన్ క్వాలిటీస్ లైక్ పామ్ షో ఎగ్జిబిషనిజం.
1: కానీ స్త్రీలో ఆ కోపతాపం ఈర్ష్య అసూయ డంబములు వచ్చినప్పటికీ దాన్ని అణగదొక్కుతూ వచ్చారు.
0: బట్ ఏ ఉమెన్ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ద యాంగర్ ఇన్ హర్.
1: అటువంటి శాంతపరులైనటువంటి స్త్రీలను మనం ఎంత ప్రోత్సహించాలి?
0: We should encourage women who stand for this peace.
1: ఏదో స్త్రీలు కదా అని చెప్పని వారిని అన్ని విధాలా తోలనాడుతుంటాం.
0: And because they are women, we should not.
1: వారిలో ఉన్నటువంటి శాంతము ధైర్యము ఓపిక ఎవరిలో కూడా లేదు.
0: The patience and the forbearance and forgiveness are noticed among women.
1: ఇటువంటి స్త్రీలను మనం పోషించాలి.
0: We should protect them, respect them.
1: ఇంటింటికి పోయి బోధించాలి.
0: We should teach this lesson to everybody. Sita,
1: Sita విషయం మీరు చెప్పినారు పొన్న.
0: And you have been taught about Sita the other day.
1: ఇక్కడ కూడా అంతే, ఈ ద్రౌపదిని ఎంతైనా మనం పోషించాలి.
0: అండ్ సిమిలర్ ఇస్ ది కండిషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద్రౌపది.
1: ఆమె యొక్క బోధనలు చాలా పవిత్రమైనటువంటివి.
0: ద టీచింగ్ ఆఫ్ ద్రౌపది ఇస్ సో సెక్రెట్.
1: ఆ స్త్రీ లోపల ఎందరో ఉంటున్నారు ఇలాంటి పవిత్రులు.
0: దేర్ ఆర్ మెనీ విమెన్ ఈవెన్ దిస్ డే.
1: అటువంటి స్త్రీలను మనం ప్రోత్సహించి వారిని తోడ్పడి వారిని కాపాడుతూ మనం రావాలి.
0: వీ షుడ్ ఎంకరేజ్ కోఆపరేట్ సచ్ విమెన్.
1: ఇంతే కాకుండా వారి యొక్క సత్యాన్ని కూడా మనం ప్రకటించి వారికి బోధించాలి.
0: Therefore, we should also tell them clearly the inherent truth.
1: బిడ్డలు చాలా చిన్నవారు.
0: The children are so young.
1: ఆ చిన్న బిడ్డల యొక్క హస్తములు ఏ విధంగా వారికి చిక్కింది?
0: And how could they take care of the tender hands?
1: వారి కంటములు కోసి.
0: And it was Ashwatthama who has cut off their heads.
1: ప్రక్కనే ఆ శిరస్సులంతా పెట్టి.
0: All the heads were kept aside.
1: ఈ అశ్వత్థామ ఎంతో ఆనందిస్తూ వచ్చాడు.
0: అశ్వత్థామ వాజ్ హ్యాపీ అబౌట్ హిస్ డీడ్ ఇన్ కిల్లింగ్ చిల్డ్రన్.
1: అయ్యా, నా బిడ్డలు పసిపాపలు కదా.
0: డోంట్ యు నో దే ఆర్ బేబీస్.
1: ఈ పసిపాపల గొంతులు కోయటానికి నీ చేతులు ఎట్లాడినవి?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ యు హావ్ జస్ట్ కమ్ డౌన్ టు సచ్ ఎ మీన్ లెవెల్ యాజ్ టు కిల్ చిల్డ్రన్?
1: ఏ రాక్షసులు కూడా ఇలాంటి సాహసం కలగదు.
0: నోబడి వుడ్ ఎవర్ డూ దట్ థింగ్.
1: అలాంటి రాక్షసులు కాదు నీవు, నీవు మహాశాస్త్రజ్ఞుడు.
0: You are not a demon indeed, you are a scholar.
1: Inta shastrajnai kudanu neevu ilanti pannu cheyatam manchidi kaadu.
0: Having been a scholar, is it proper on your part to kill children?
1: Kanuka ee oka shantamunu kontha varaku sadhinchukoni prapanchamunaku ee himsalanu kontha varaku bojinchali.
0: Therefore, this spirit of peace should be spread and shared with everybody, and we should condemn violence.
1: Ituvanti shantam chetane deshanni manam sadhinchali.
0: And it is the peace, the lesson of peace, which is important for this country.
1: Bharatiya yoka dharmam lopala
0: in dharma of Bharat
1: entano gopavi rendu.
0: Two things are noblest,
1: satyamu dharmamu.
0: One is truth, other is righteousness.
1: Ee rendini manam kaapaduthu povatam cheta desamune kaapadina varam avutam.
0: By safeguarding the twin principles, satya and dharma,
1: satyam chetane dharmanu kudanu kaapadali.
0: And in addition to truth, we should also protect this dharma.
1: Ah dharmamu satyamu rendu kaapadinappudu lokamne kaapadutundi.
0: When once satya and dharma are safeguarded, the whole world will be protected in turn.
1: Kaluka neevu deshanni rakshinchalani cheppani neevu desham kosam yuddhamlo cheraddavadu.
0: You don't need to be a warrior, you don't need to join the army.
1: Nee endunnatundi oka satya dharmamu neevu poshinchukuntu vaste deshame kaapadavochu.
0: If you just safeguard, maintain satya dharma in you, the whole country will be protected.
1: Nee satya dharmanni kaapaduko.
0: See that they are upheld.
1: Appude deshanni kaapadinatundi vaadu avtavu.
0: Then that amounts to safeguarding the entire country.
1: Kaluka neevu yuddhamlo cheri kevalamu ee durmargulanu champatam kaadu goppatanam.
0: Nothing great in joining the army and killing everybody.
1: Nee satya dharmamlo nee kaapadukuntura.
0: And see that satya and dharma in your well maintained.
1: Satyam vada dharmam chera ani cheppindi Bharat Desham.
0: And Bharat declared clearly, speak truth and follow dharma.
1: Bharatiya yokka shastramulu nijamga pavitramainatuntivi.
0: The text of Bharat is highly
1: satyamainatuntivi.
0: And therefore
1: dharma suktamainatuntivi.
0: And they explained dharma.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి సత్యమును రెండింటిని కాపాడుతామంటే దేశాన్నే కాపాడిన వాడు అవుతావు.
0: ఇఫ్ యూ జస్ట్ మెయింటైన్ అండ్ కీప్ దీస్ టూ ప్రిన్సిపల్ సత్య అండ్ ధర్మ, యుల్ బి సేఫ్గార్డింగ్ ద హోల్ కంట్రీ.
1: నీ సత్య ధర్మమును నీ ఇంటి యందు నీవు కాపాడుకో.
0: సీ దట్ సత్య అండ్ ధర్మ ఆర్ మెయింటైన్ అట్ యువర్ హోమ్.
1: సత్యము ధర్మము రెండింటిని కాపాడినప్పుడే నీవు మహావీరుడు అవుతావు, సూర్యుడు అవుతావు, గంభీరుడు అవుతావు.
0: యుల్ బి వన్ ఆఫ్ కరేజ్, యుల్ బి వన్ ఆఫ్ వాలా. You are one of all strength if you maintain satya and dharma.
1: Ee satya dharmamu neevu kaapaadte sarvulu ninnu kaapaadutuntaru.
0: When once these two are well preserved, they will protect everybody else.
1: Kaana daivanni manamu poojinchi daivanni meppinchi daivanni manamu kooratam katte satyanni meppinchi dharmanni meppinchi dharmamu satyamunu kaapaadutuntunte prapanchanne bhagavantudu kaapaadtadu.
0: Therefore, if you adhere to the twin principles of satya and dharma, God will be pleased and God will protect everybody.
1: Kanuka deshanni manam kaapadalanukunte satya dharmamune manaku pranamulu.
0: Therefore, in order to safeguard your country and prestige, you should hold on to the principles of satya and dharma.
1: Nee satyamu neeku pranam.
0: And the truth is life.
1: Nee dharmamu neeku raksha.
0: And it is righteousness that protects.
1: Nee rendittini neevu kaapaduthu pothuvante sarvam kodanu daivame kaapaduthu vastadu.
0: The armor of righteousness and the life of truth, Everything else will be taken care of.
1: Kana vidyarthulara.
0: So students.
1: Meeru ee naadu kaapaadadalsinatundi edo yuddham chesi dharmanni kaapaadutunna. Dharmam emto meeku teliyadu.
0: You don't need to fight there. You should maintain dharma.
1: Ee satyanni neevu kaapaadutunna.
0: See that you.
1: Ee dharmanni neevu poshistunna.
0: Always keep up, maintain such an.
1: Ante chaalu.
0: ఆ
1: రెండే తిరిగి ఈ దేశాన్ని అంతా కాపాడుతూ వస్తుంది.
0: అండ్ దీస్ టూ విల్ ఎన్షోర్ సేఫ్టీ ఆఫ్ ది హోల్ కంట్రీ.
1: ఈ విధమైనటువంటి యొక్క అంతరాత్మను బోధించి,
0: దిస్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది టీచింగ్.
1: శాస్త్రం లోపల ప్రధానమైనటువంటిది ధర్మశాస్త్రము.
0: అండ్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ ద టెక్స్ట్ దట్ స్పీక్స్ ఆఫ్ ధర్మ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: సత్యంలో మేటి అయినటువంటిది,
0: దట్ విచ్ మైటియస్ట్ ఇన్ టూ,
1: ఆడిన మాట తప్పకూడదు.
0: యూ షుడ్ నాట్ గో బ్యాక్ ది ప్రామిస్ గివెన్.
1: చాలా చిక్కిపోయిన వాడు కదా అని చెప్పి వాడిని వధించడం పెద్ద మంచిది కాదు.
0: యూ షుడ్ నాట్ బ్రేక్ యువర్ ప్రామిస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: సత్యం ఎంత గొప్పదో ధర్మం అంతకంటే గొప్పది.
0: సత్య ఇస్ గ్రేట్, ధర్మ ఇస్ గ్రేటర్.
1: కనుక సత్యం లేని ధర్మము, ధర్మం లేని సత్యము జగత్తులో ఉండటం వీలు కాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ కెనాట్ బి ధర్మ వితౌట్ సత్య, దేర్ కెనాట్ బి సత్య వితౌట్ ధర్మ.
1: కనుక సత్య ధర్మం లేని జగత్తునకు ప్రాణములు.
0: దేర్ ఫోర్ ద హోల్ వరల్డ్ has got this life of satya and dharma.
1: Draupadi dinne rendittini bodhisthu vachindi.
0: It was the teaching of Draupadi to enter humanity.
1: Satya dharmamulu shanti premalato nitya jeevam yatra saginchu.
0: Carry on your life search sojourn with the principles of satya dharma shanti prema.
1: Ee satya dharmamulu manaku nilichinappude pravancham kuda manaku nilistundi.
0: And when these two are well maintained, the whole world would be safe and secure.
1: Kanuka neevu prapanchamto neevu poradavani akkarledu.
0: You don't need to fight with the world.
1: Prapancham neeku em apagaram chesindi?
0: And the world has not done any harm.
1: Apagaram cheyinatvanti nirapadhalanu shikshinchadam goppada?
0: Is it anything great in attacking those who have not been guilty?
1: Pratyakshanga neeku parokshanga undinatvanti satya dharmamunu neevu poshisthunna.
0: Therefore the fundamental qualities of satya dharma vaadanu
1: kaapaadutunna.
0: See that they are preserved.
1: వారిని కాపాడుతున్నప్పుడు అవి నీకు తిరిగి అస్త్రంగా మారి నిన్ను పోషిస్తూ వస్తాడు.
0: దే ఇన్ టర్న్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: ఇలాంటి సూక్తులు, ఆధారమైనటువంటి సూక్తులు మీరు నేర్చుకుని పెద్దలకు అందరికీ బోధించాలి.
0: దీస్ టీచింగ్స్ యూ షుడ్ లర్న్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడి, ఎల్డర్స్ ఇన్ సొసైటీ.
1: ఇలాంటి ఆపద కలిగినప్పటికీ సత్యాన్ని నీవు ఏమాత్రం,
0: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆబ్స్టకల్స్ అండ్
1: ధర్మాన్ని ఏమి వదలకు.
0: నెవర్ గివ్ అప్ ట్రూత్ అండ్ ధర్మ.
1: ఆ రెండింటినీ మనం ప్రధానంగా గట్టిగా పట్టుకున్నప్పుడు,
0: విత్ ఆల్ ద డిటర్మినేషన్ యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దీస్,
1: దైవమే మనం ప్రత్యక్షంగా వచ్చి
0: గాడ్ విల్ కమ్ టు యూ డైరెక్ట్,
1: నిన్ను కాపాడుతూ ఉంటాడు.
0: అండ్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: ఎలాంటి సమయంలో కూడాను దైవం రక్షించినటువంటిది ఎన్నో ఘట్టములు ఉంటున్నవి.
0: There are many, many instances where God protected.
1: Pandavulu enta avasthala palainappatikini,
0: Pandavas were put to suffering.
1: Aa Draupadi tana satya dharmamunu maatrame unchukoni andarni kaapaadutu vachindi.
0: Because of satya dharma and of Draupadi, they were all safe.
1: Ee satya dharmamu lekunda undina Draupadi evarni kaapaadaledu.
0: In fact, if Draupadi had she not been with these two qualities, she wouldn't have able to protect her own family.
1: కనుక ఎవరు దీంట్లో ప్రతివ్రత గొప్పరు అని పెట్టుకుంటే,
0: సో ఇఫ్ యూ వాంట్ టు నో హూ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్,
1: ద్రౌపదే ప్రతివ్రతల్లో గొప్పది అన్నారు.
0: ద్రౌపది ఇస్ గ్రేటెస్ట్ ఉమెన్ ఆఫ్ చాస్టిటీ.
1: ఉన్నారు సీత,
0: అండ్ యూ ఆల్సో సీత,
1: ఇంకా ఎంతమందో స్త్రీలంతా ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ విమెన్.
1: వీరందరూ ఉండినప్పటికీ ద్రౌపదిని కాపాడుతూ వచ్చింది.
0: Though many are there, Draupadi is greatest of all.
1: Satya dharmam le Draupadi.
0: Satya dharma. Draupadi symbolizes.
1: Ah, satya dharmam le Draupadi ni kaapaadutu vachindi.
0: And these two have protected her till the end.
1: Ah, satya dharmam le Pandavulandarni kaapaadutu vachindi.
0: And these satya dharma are responsible for the safety of Pandavas.
1: Ekkada poyinappudu ee satya dharmam ni pratyakshanga nilichetvantivi.
0: And in fact they will remain with you till the end.
1: మీరు ఇప్పుడు వాదించవచ్చు ఈ సత్య ధర్మములు ఎక్కడ నిలుస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఎవరిని కాపాడుతున్నాయి అని వాదించవచ్చు.
0: యు మే ఆర్గ్యూ వేర్ ఆర్ దీస్ టు సత్య ధర్మ.
1: చాలా పొరపాటు బిడ్డలు. మీరు సత్య ధర్మములు కాపాడుతుంటే సత్య ధర్మం మీ కట్టి ఎదురుగానే ఉంచి మిమ్మల్ని అందరినీ కాపాడుతూ వస్తుంది.
0: యు ఆర్ మిస్టేక్ ఇన్ దట్ వే. ఇఫ్ యూ ఫాలో సత్య అండ్ ధర్మ, ద సత్య ధర్మ ఎన్షోర్
1: వాడే ప్రత్యక్ష దేవతలు. ప్రత్యక్ష దేవతలు సత్య ధర్మమే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ they are direct manifestation of the divine.
1: Kalukune satyam vada dharmam chera annaru.
0: Therefore it is said speak truth and follow dharma.
1: Kani ee naadu satyamu vadinchunnaru.
0: Today what we do is satyam.
1: Satyam vada,
0: satyam. Vadha, we kill truth.
1: Dharmam chara.
0: And the truth, dharma.
1: Dani charsala petti.
0: Dharma is in chara, is kept in prison.
1: Satyani himsa chestunnaru.
0: And satya vadha is killed.
1: Idi chala paapam.
0: It is the worst of the sins.
1: Kanuka meerandarku satyamu dharmam.
0: So all of you should maintain these two, satya dharma.
1: Ye chinnadainappudikine paravaledu mee pranam ekante satyame pradhanam ani dani tanchukovali.
0: In any point, in any small factor, consider satya, truth, more important than your life.
1: Bhimulu poyadu ee pichi devapati tana kumarunu champinatvanti kuda gurtinchukokunda vaani paadala paina padutunnadeni kandu visarukuntu aame paina poyadu.
0: And Bhima was very, very furious, very angry at Draupadi because she was prepared to forgive that person who has killed her sons.
1: Draupadi, neekemaina pichi pattinda?
0: Draupadi, are you mad?
1: Nee aaru mandi uppu pandavulu champinarani neekento krodhanga untunnavu.
0: Are you not disturbed when your sons are killed?
1: Ee asattamanu okkani rakshinchadaniki neevu inta paatu padutunnava?
0: You want to protect Ashwathama, for that reason you are speaking like this.
1: Kanuka idariki neeve matram addu raakoddu.
0: Therefore don't stand in our way.
1: Appudu vaani paadala paina padi Draupadi.
0: Draupadi fell at their feet.
1: Swami, meeru ajnan sthiti lopala naa biddanni gontulu kattarinchavu.
0: And then she was speaking to Ashwathama. It is out of ignorance only you have killed my son.
1: Kaani naa pranam unnadi.
0: I have my life.
1: Naa patulanu poshinche nimittamu meere deenni kankanam kattukovali.
0: And therefore you see, you determined to see that
1: naa biddanni kattarinchinatvanti vaadu neeve.
0: And so you are the one who killed my son.
1: Nee naadu naa patulanu kuda poshinchavalsina vaadu neeve.
0: And you are the one who will take care of my husband's in future.
1: Ani paadamulu paina padi prarthistu vachindi.
0: That was a prayer falling at the feet of Ashwathama.
1: Chuttu unnatvanti vaarandaru kuda chaala aashcharyapaddaru.
0: And people around were very much surprised.
1: ఇలాంటి పిచ్చి ద్రౌపది ఎక్కడైనా లోకంలో ఉన్నదా?
0: కెన్ యూ ఎవర్ ఫైండ్ సచ్ ఎ ఫూలిష్ ఉమన్ లైక్ ద్రౌపది?
1: కానీ ఈ పిచ్చి అందరికీ పట్టితే లోకమే బాగుపడుతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ పీపుల్ ఫాలో హర్ ఎగ్జాంపుల్ ద హోల్ వరల్డ్ విల్ ప్రోగ్రెస్.
1: కనుక అట్టివారినే మనం పోషిస్తూ రావాలి.
0: సచ్ పీపుల్ మస్ట్ బి టేకెన్ కేర్ ఆఫ్.
1: సత్య ధర్మములకు అడ్డు తగిలి
0: those that come interfere with
1: such a nasimpa chesetunte variki manu em matram sahayam cheyakoddu.
0: We should not cooperate with those that stand against satya dharma.
1: Satya dharma ne manaku pradhanam aitunte chestu.
0: Satya dharma are most important.
1: Kana satya dharmam streela yendu matrame akkuga untundali.
0: Satya dharma are present among women.
1: Elanti paristhitilo yendalu kodu satyanni ave meeradu.
0: At any point of time they will never give up satya dharma.
1: Dharmani enadu vadaldu.
0: They will never transgress dharma.
1: Pandavulandaru vachi adduva chesinappudiki
0: no pandavas interfered.
1: Emiti pichi,
0: what is this madness?
1: Ee dummargunni rakshinchamani kostunnave.
0: You want that person Ashwathama to be pardoned, excused?
1: Neeku idi dharmam kaadu.
0: You are not justified that way.
1: Nindu sampali.
0: Ashwathama must be killed.
1: Appudu ame cheppindi.
0: Then she says,
1: satya dharmamunu kaapadinappude aa satya dharmamune manandarini kaapaadutundi.
0: When I hold on to the principle of satya dharma, they will take care of me.
1: Oh Arjuna, neevu ilanti paapaniki vari kattukokoddu.
0: You should not commit that sin.
1: Itani Ashwathama rakshinchu.
0: See that Ashwathama is safe.
1: Ashwathama nirantaru dharmaparude.
0: Ashwathama is righteous indeed.
1: Edo aa manasu perigina itvanti paapaniki vari kattukuntaru.
0: It's only a bit of anger. He must have acted that way.
1: Kanuka atani champakoddani promise teeskundi.
0: So he made Arjuna promise her that he would not kill him.
1: Appudu Ashwathama kudalu chaala manasu karigipoyindi.
0: And Ashwathama repented for his misdeed.
1: Draupadi intadi dhairyam, intadi sahasam, intadi bhakti pravattulu aame intiki nindi unnayi.
0: He could understand Draupadi full of this forgiveness, forbearance, patience,
1: courage. Kanuka aame matalaku manam vilu ivvalani Ashwathama chaala deeksha pettadu.
0: And Ashwathama determined to follow her teaching.
1: అప్పుడే ఆమె పాదాల పైన పడి
0: దెన్ హీ రిపెంటెడ్ ఫెల్ ఇట్ హిస్ ఫీట్.
1: అశ్వత్థామ, ఓ ద్రౌపది, నీ పత్తులు కూడాను బ్రతికించేటువంటిది నీవే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద్రౌపది యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్
1: నన్ను కూడా నువ్వు బ్రతికించమని చెప్పండి. పాదాల పైన పడ్డాడు.
0: అండ్ హీ ఫెల్ ఇట్ హిస్ ఫీట్ అండ్ సీ దట్ దే వుడ్ బి బ్రాట్ బ్యాక్ టు లైఫ్.
1: నాయన, నా పాదములను పట్టుకోనక్కర్లేదు.
0: హీ సెడ్ యూ డోంట్ నీడ్ టు కమ్ క్లోజ్ టు మీ.
1: నీ తల్లి పాదములను పట్టు.
0: You fall at the feet of your mother.
1: Amenu dukkamlo unchakunda chusko.
0: See that she will never be sad.
1: కనుక నా దుఃఖమును నీవు చూచి ఆమె దుఃఖమును కూడా నాకు కాపాడుతున్నా.
0: వాచింగ్ మై మిజరీ ఆల్సో నోటీస్ హౌ ద వుమన్ ఇస్ మిజరబుల్.
1: అప్పుడు ఆమెకు కలిగినటువంటి ఒక మహా మాత్మకు ఆమె ఎంతో సంతోషించింది.
0: ద్రౌపది వాజ్ వెరీ హ్యాపీ నోటీసింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అశ్వత్థామ.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు ఆమె కంటిదారులు కార్చలేదు.
0: షీ నెవర్ షెడ్ ఎ టియర్ ఎట్ ఎనీ టైం.
1: కనుక నా పత్రుడు ఎట్లా బ్రతకాలో నీ యొక్క కుమారుడు నీ యొక్క బిడ్డలు కూడా అట్లనే బ్రతికి క్షేమంగా ఉండాలని ఆమె కోరుతూ వచ్చింది.
0: ఇన్ఫాక్ట్ ఇట్ హాస్ బీన్ ద ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ద్రౌపది దట్ ఆల్ పాండవర్ షుడ్ బి హ్యాపీ, ద అశ్వత్థామ షుడ్ బి హ్యాపీ, ఎవ్రీబడీ షుడ్ బి హ్యాపీ.
1: ఏమి ద్రౌపది నా ప్రతిజ్ఞ ఏమి చేయిస్తావు మంది?
0: అండ్ దెన్ అనదర్ క్వశ్చన్ ఇస్ పుట్ టు హర్ వాట్ హ్యాపెన్ టు మై వావ్.
1: నీ ప్రతిజ్ఞకు నీ యొక్క మాటలే నిలబెడుతుంటాయి.
0: Yes, certainly you can follow the way you prefer.
1: నీ ప్రతిజ్ఞను నా ప్రతిజ్ఞ కింద మార్చుకుంటాను.
0: అండ్ ఐ విల్ సీ దట్ యువర్ వావ్ విల్ బి మై వావ్.
1: నిన్ను ఈ పదలను అందరినీ కాపాడేటువంటి దైవం ఒక్కడే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ గాడ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి.
1: కనుక దైవాన్ని ప్రార్థించు.
0: ప్రే టు గాడ్.
1: దైవాన్ని విస్మరించి.
0: అండ్ వీ ఫర్గెట్ గాడ్ టుడే.
1: కేవలం వ్యక్తులపైన ఆధారపడటము ఇది నీకు చాలా పిచ్చి అన్నది.
0: ఈజ్ యువర్ మ్యాడ్నెస్ టు డిపెండ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ గెటింగ్ గాడ్.
1: హ్యూమన్ బీయింగ్ అంటే అదే దివ్యత్వమైనటువంటి ఒక తపస్సు.
0: And this is the true penance to have full faith in God.
1: Patula palumaataku edulu cheppanga bodu.
0: Draupadi will never say no to her.
1: Vaari maatalu meeraga teeradandu.
0: She will never disobey her husband.
1: Tanadu dukkamunu thana anchukuntundi.
0: And in fact she has full control over her grief.
1: Itvanti Draupadini enta varaku poshinchu vacharu.
0: To what extent we follow the best example of Draupadi?
1: Aa Draupadi ఆమె ప్రతిజ్ఞ లోకాన్ని ఎంతవరకు కాపాడుతూ వచ్చింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద్రౌపది ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
1: దేశమునందు భారతదేశం యొక్క ప్రాణము భారతీయుల యొక్క స్త్రీలే దీనికి ఆధారము.
0: ద లైఫ్ అండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ మెయిన్లీ డిపెండ్ ఆన్ విమెన్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ భారత్.
1: స్త్రీలు ఎటువంటి వారు అంటే సత్య స్వరూపులు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎ ఉమెన్ సింబలైజెస్
1: ధర్మస్వరూపుడు.
0: దర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ధర్మ.
1: ఆ సత్య ధర్మమునే వారిని కాపాడుతూ వస్తున్నాయి.
0: అండ్ దీస్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్టీ ఆఫ్ విమెన్.
1: ఇలాంటి స్త్రీలను మనం ఎంత వదించాం.
0: అండ్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
1: అనేక మంది స్త్రీలను పట్టి బాధించేటువంటి వారు లోకంలో ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ దర్ ఆర్ మెనీ మెన్ హూ ఇల్ ట్రీట్
1: ఏదో దురభ్యాసముల వల్ల దుస్సంగముల వల్ల కన్నులు మరచి ఆ భార్యను చాలా హింసిస్తూ వస్తారు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ వాయిసెస్ men may put women to misery.
1: Evari aadavari paina chey cheyakudu.
0: And one should not assault any woman.
1: Vaaru etuvanti varaina paravaledu.
0: Let them be whatever time.
1: Sarva dharmamulu satyamulu vaari ende ividi untunnayi.
0: In fact every woman has got such a dharma in her.
1: Vaaru ye maatra kuda baadhinchakoddu.
0: We should not make them suffer.
1: Vaare lekundina ee pravanchamlo ekkada kuda streele kalpincharu.
0: And if we don't uphold women with all satya dharma, you don't notice women any longer.
1: కనుక మనం ఈనాడు కాపాడవలసింది సత్య ధర్మమును కాపాడాలి కాని వ్యక్తులను కాదు కాపాడవలసింది.
0: Therefore what ought to be upheld today? Satya dharma, not merely human beings.
1: ఈ యొక్క సత్య ధర్మాన్ని నీవు కాపాడుతూ వస్తే నీ సర్వస్వము సత్య ధర్మం కాపాడుతూ ఉంటాయి.
0: When one satya dharma are taken care of, they will take care of the rest.
1: కాన భారతదేశం లోపల పవిత్రమైనటువంటి ఒక స్థానము స్త్రీల యొక్క స్థానమే.
0: దేర్ఫోర్ ద సీక్రెట్ ప్లేస్ ఇన్ భారత్ లైస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఉమెన్.
1: పతిలో పలుమాటకు ఎదురు చెప్పకపోదు.
0: అండ్ ద్రౌపది నెవర్ సేస్ నో టు హర్ హస్బెండ్.
1: వారి సేవలు చేయగా తీరదలరు.
0: షీ విల్ నెవర్ సే దట్ ఐ హావ్ నో టైమ్ టు సర్వ్ యూ.
1: నా చేత కాదని చెప్పదు పాపం.
0: షీ విల్ నెవర్ సే దట్ ఐ కాంట్ డూ వాట్ యు వాంట్.
1: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా వారి సేవలు తప్ప మరొక సేవ నీవు ఉంటుకోదు.
0: షీ వాజ్ రెడీ టు సర్వ్ హర్ హస్బెండ్ ప్రిపేర్డ్ ఎవ్రీ టైమ్.
1: ఇటువంటి స్త్రీలు భారతదేశంలో ఉంచుకొని భారతీయులు ఇంత అవస్థలకు గురి అవుతున్నారంటే ఎవరి దోషము?
0: దే ఆర్ మెనీ విమెన్ ఆఫ్ దిస్ టైప్ స్టిల్ పీపుల్ సఫర్ ఇన్ భారత్. హూజ్ మిస్టేక్ ఇస్ దాట్?
1: భారతీయులు స్త్రీలకు తగినటువంటి గౌరవాన్ని స్త్రీలకు తగినటువంటి ఉత్తమమైన మార్గమును వారు అందించలేదు కనుకనే వారిదే తప్పు.
0: భారతీయర్స్ ఆర్ నాట్ రెస్పెక్టింగ్ విమెన్. దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ విమెన్. ద మిస్టేక్ లైస్ విత్ మెన్.
1: పరమ భావనమైన భారతావని యందు సహనం అనేది మనకు చక్కదనం.
0: The beauty in this country, Bharat, is this sahana or forbearance.
1: Ratamalannitiyandu vannikaanchineyatti ganaseelatattame tapam maaku.
0: Of all the sacred rituals, the most important is that adherence to truth.
1: Variki vratamu, vaari tapassu, satyaseelame.
0: Therefore, the chief main ritual and their penance lies in adherence to truth.
1: Kadukane atuvanti streelanu manam poshistu raavali.
0: So we should encourage such women.
1: ఇటువంటి సత్యమును మీరు అర్థం చేసుకుంటే మీరు ఎంతో ధన్యులవుతారు.
0: ఇన్ ఫ్యాక్ట్ విల్ రిడీమ్ అవర్ లైవ్స్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: కనుక ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడా స్త్రీలకు తగినటువంటి వ్రతమును వారికి అందించాలి.
0: ఎట్ ఎనీ టైమ్ ఎనీవేర్ వీ షుడ్ గివ్ అప్రోప్రియేట్ రెస్పెక్ట్.
1: చాలా మంది భక్తులను చాలా హింసించి వారు పోయినటువంటి వారు ఉన్నారు.
0: దే ఆర్ మెనీ పీపుల్ హూ ఇల్ ట్రీటెడ్ విమెన్.
1: వారికి ఏమాత్రం సుఖం లేదు.
0: దే ఆర్ నాట్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్.
1: ప్రాణం ఇచ్చి కాపాడినటువంటి ఒక స్త్రీలను మనం కాపాడకపోతే మన వ్రతం ఏమిటి?
0: When the woman is ready to sacrifice her life for her husband, if she is not protected, what for is her
1: husband?
0: And in fact, the women are the presiding deities of this country.
1: వారిని కాపాడుతూ వారి ధర్మాన్ని పోషిస్తూ రావటమే మన ప్రధాన కర్తవ్యము.
0: Therefore, it's our main responsibility to respect them and to take care of them.
1: ఈ విధంగా మీరు అర్థం చేసుకొని
0: you understand this clearly.
1: స్త్రీలను దుఃఖపెట్టకూడదని చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: Make every effort that woman is never put to suffering.
1: స్త్రీల కంటిదారులు ఏమాత్రమో కారకూడదు.
0: A woman should never shed a tear.
1: ఆ కంటిదారులు ఆ స్త్రీలకు ఏమైనా కారిందంటే తప్పక మీ యొక్క గృహము క్షీణించిపోతుంది.
0: If a woman sheds tears like that, the whole home will be ruined.
1: కానీ వారి సత్యమును మీరు చూసుకుంటున్నారా అని మీరు అడగవచ్చు.
0: And you may also put a question, is a woman taking care of her husband?
1: చూసుకునేటువంటి ప్రతి మగవారు కూడాను ఆమెను బాధించుకోకుండా చూసుకుంటారు.
0: And every man should determine not to put woman to suffering.
1: ఆ వారి స్త్రీలంతా కూడాను ఆదర్శప్రాయులు.
0: And women are ideal.
1: ఆదర్శమూర్తులు.
0: They are very embodiments of idealism.
1: అలాంటి స్త్రీలను మనం బాధించకూడదు.
0: Such women should never be put to suffering.
1: కనుక మగవారందరూ కూడాను ఈ సత్యవ్రతమును మీరు తప్పక పూని
0: all men should know this truth.
1: మీ యొక్క దేశాన్ని మీరు కాపాడుతూ రావాలి.
0: And you also protect your own country.
1: అప్పుడే మీరు పురుషులుగా మారుతారు.
0: Then only you'll be a true man.
1: లేకపోతే ఎట్ట మీ పురుషులు అవుతారు?
0: Or else how can you call yourself a man?
1: చాలా పొరపాటు.
0: Oh, you're mistaken.
1: ఏకైనా దేవాలయంకి పోయినటువంటి వారు మొట్టమొదటి స్త్రీను కాపాడుతూ వస్తామని ప్రామిస్ చేయాలి.
0: And when we go to temples, we should take strong determination, a vow that will safeguard women.
1: Appude neevu kaapadabadtavu.
0: Then you will be taken care of.
1: Kanaka streelu baaga undinappude lokamanta baaga untuntadi.
0: When the women are well, the whole world will be fine.
1: Kanaka pravanchanni baaga cheyalante meer mottamota streelu dharmanni kaapadtu raavali.
0: If you want to correct the world, see that women, their principles are upheld.
1: Prema sarupulara,
0: embodiments of law.
1: Meere streele ayi untunte,
0: if you were to be women,
1: మీ ఎంత బాధపడేటువంటి వారు?
0: You naturally feel sad.
1: తప్పక.
0: Certainly, beyond doubt.
1: స్త్రీలు తమ పతులు పోగొట్టుకునేటువంటి వారు ప్రాణాన్నైనా ఇచ్చి వారు ఇదిగా ఉంటుంటారు.
0: A woman is ready to sacrifice her life.
1: ఆ సాక్రిఫైస్ మగవాళ్ళలో లేదు.
0: That spirit of sacrifice is not there among men.
1: కనుక నిరుకుడును ఆ విధమైన సాక్రిఫైస్ చేయలేదు.
0: Men also should be prepared for that sacrifice.
1: అప్పుడే మీరు కూడా మగవారము అని పెట్టుకుంటే పేరు వస్తుంది.
0: Then only you will be called a man.
1: లేకపోతే మగవారని రూపమే కానీ మగతనం అనేటువంటిది ఏమాత్రం లేదు.
0: You may be a man in form, but you are not masculine in temperament and nature.
1: కానీ స్త్రీలని వాళ్ళకి పేరు స్త్రీలని కాని మాత్రమే కానీ వారి శక్తి లోపల మహాచండీకరులు.
0: We may say a stree, a woman weak, but yet she has got all the mighty strength.
1: ప్రాణాన్నైనా ఇచ్చి సిద్ధం అవుతారు.
0: She is ready to sacrifice her life.
1: పదలు పోగొట్టుకున్నటువంటి స్త్రీలు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు.
0: భగవాన్ అండర్స్టాండ్స్ ద మిజరీ ఆఫ్ ఎ ఉమెన్ ఫర్ ద లాస్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కనుక మన ఇంటి స్త్రీలను మనం కాపాడుకోవటము మన కర్తవ్యం.
0: ఇట్ ఇస్ అవర్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ విమెన్.
1: ఈ విధమైనటువంటి యొక్క రక్షణ శక్తి మీరు సంపాదించుకోవాలి.
0: And this kind of protective hand you should extend.
1: మీ జీవితం అంతా కూడా ఆనందాన్ని అనుభవిస్తారు.
0: All your life you will be happy.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: కనుక మనం చిన్న చిన్న విషయాల్లోనే మనం ఈ సత్యాన్ని మనం కాపాడుతూ రావాలి.
0: We should know this fundamental truth even in every simple matter.
1: సత్యము,
0: truth.
1: సకారము, తకారము, యకారము.
0: Here are three, sa, ta, ya.
1: ఈ మూడు అక్షరాలు చేరి సత్యమైపోయింది.
0: All the three syllables, sa, ta, ya, constitute satya.
1: సకారం అనగా సత్యమే.
0: Sa is satya, truth.
1: తకారం అనగా తత్వమే.
0: Ta is tattva, nature.
1: మకారం అనగా మనకు నిజమైనటువంటి యొక్క మానసిక శక్తి.
0: This ya stands for mental power, faculty.
1: ఈ మెంటల్ పవర్ మనకు అభివృద్ధి అయినప్పుడే ఈ తత్వం అనేటువంటిది బలపడుతుంది.
0: When once we are mentally alert,
1: we know the nature.
0: When once the nature is fully comprehended, we know the truth, satya.
1: We should understand
0: the depth, the profundity of the three syllables Sataya and achieve the spirit of it.
1: Kanuka.
0: So
1: ప్రతి పదమునందు కూడా ఉన్నటువంటి ఒక అర్థాన్ని మనం తీసుకొని పాలిస్తూ రావాలి.
0: We should know the significance of the true meaning of every word.
1: జనక మహారాజు,
0: కింగ్ జనక,
1: దేశమంతా కూడాను సత్యాన్ని ధర్మాన్ని బోధిస్తూ వచ్చారు.
0: He taught satya and dharma to the whole country.
1: నాయక్ సీత ఈ సత్య ధర్మంలో ఆధారం చేసుకుని జీవిస్తూ వస్తుండాలి.
0: And he declared that Sita always maintained such a dharma.
1: ఆ ద్రౌపది ఎంత తప్పించిందో ఆయనకు తెలుసు.
0: యూ ఆల్సో నో హౌ ద్రౌపది ఫెల్ సో సాడ్.
1: తిరిగి ఆ దైవం దగ్గరికి పోయి రాత్రంతా ప్రార్థించింది.
0: అండ్ షీ వెంట్ ఆన్ ప్రేయింగ్.
1: నాకు పతియే దైవము.
0: అండ్ షీ కన్స్ హస్బెండ్
1: పది లేని గతి నాకు ఏమి గతి.
0: Yes, that sense of life.
1: కనుక నా పతులందరినీ ప్రేమించి కాపాడమని చెప్పి కోరింది.
0: అండ్ దేర్ ఫోర్ షీ వాంటెడ్ ద ప్రొటెక్టివ్ హ్యాండ్ టు హర్ హస్బెండ్.
1: అప్పుడే యమధర్మరాజు ఆమెకు ప్రామిస్ ఇచ్చాడు.
0: అండ్ దాట్ దెన్ యమధర్మరాజు ప్రామిస్డ్ హర్.
1: అమ్మా, నీ పత్రకు ఎట్టి ప్రమాదము లేకుండా నేను చూసుకుంటానన్నాడు.
0: అండ్ హీ సెడ్ యువర్ హస్బెండ్స్ విల్ నెవర్ బి పుట్ టు డేంజర్.
1: అప్పుడే ఈ ద్రౌపది ఎంతో ఆనందంగా పడింది.
0: దెన్ ద్రౌపది వాజ్ హ్యాపీ ఆన్ గెటింగ్ దిస్ అష్యూరెన్స్.
1: ఇలాంటి చరిత్రలో ఉన్నటువంటి పవిత్రమైన అర్థాలంతా కూడా మీరు ఎక్కడ చదవటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ సీత, ద్రౌపది
1: చిన్న కథలంతా కూడా చూసి ఈ కథల పుస్తకాలంతా మీరు చదువుతూ ఉంటారు.
0: వి జస్ట్ గో త్రూ అవర్ చీప్ నావెల్స్ అండ్ అదర్ స్టోరీస్.
1: ఆ చిన్న చిన్న హీనమైనటువంటి కథలు చదివేదానికంటే ఈ సారమైనటువంటి చదువును ఒక్క పదంగా మీరు చదువుకోండి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ దోస్ సింపుల్ నావెల్స్, సిల్లీ స్టోరీస్, బెటర్ వీ గో త్రూ ద హిస్టరీ.
1: స్త్రీల యొక్క తత్వము మహాభారతదేశం నందు మహాసాత్వికమైనటువంటి తత్వము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద నేచర్ ఆఫ్ ద ఉమన్ ఈజ్ సో పాయస్ యాజ్ మెయింటైన్డ్ ఇన్ భారత్.
1: అట్టి స్త్రీల యొక్క తత్వాన్ని మనం కాపాడినప్పుడే మనం మగవారం అవుతాము.
0: And we are true men if we just understand the spirit of a woman.
1: లేకపోతే ఏదో గడ్డాలు వెంచుకొని విసాలు వెంచుకొని తిరుగుతుంటుంటే మనం మగవారం అనుకుంటున్నామా.
0: మియర్ బియర్డ్ అండ్ ముస్టాష్ విల్ నెవర్ మేక్ ఎ మ్యాన్.
1: అది కాదు మగతనానికి గుర్తు.
0: దట్స్ నాట్ మాస్కులినిటీ.
1: తన పత్నిని తాను కాపాడుకోవాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ షుడ్ బి ఏబుల్ టు అప్హోల్డ్ విత్ ఆల్ ద కరేజ్.
1: తన కుటుంబాన్ని తాను నిలుపుకోవాలి.
0: అండ్ హీ షుడ్ ఆల్సో కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ ఎ బిఫిటింగ్ స్టైల్.
1: అప్పుడే మీరు గొప్ప వీరులు అవుతారు, ధీరులు అవుతారు, గంభీరులు అవుతారు.
0: దెన్ ఓన్లీ బి వన్ ఆఫ్ స్ట్రెంగ్త్, వాలర్ అండ్ కరేజ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు స్త్రీలను కూడాను చాలా ప్రేమతో వాళ్ళు ఎన్ని దోషములు మీకు వచ్చినప్పటికీ ఆ దోషములు ఏమాత్రము తలుచుకోకుండా వారిని సత్యస్వరూపుడిగానే ధరించాలి.
0: The women also should be mindful of the fundamental truth, should have this forgiveness as to bear, accommodate with the mistakes.
1: ఏ ఒక పదం కూడాను వారిని బాధించేటువంటి పదమును మీరు ఉపయోగించకండి.
0: And men should not use harsh words that would make women
1: వారు బోధించలేరు కానీ నిజంగా వారు బోధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా బోధించగలరు.
0: Though women are not prepared to teach, when they start teaching, they can go to any extent.
1: Kanaka sthreelanu manam poshinchadaniki, sthreela yokka dharmanni kapadataniki mana pranaanaina ivvali.
0: We should be prepared to sacrifice our life to see that women are well protected.
1: Kanuka neti nunchi manam prapancham lopala sthreela yokka dharmanni bodhisthu sthreela yokka pavitratanu manam aadukuntu aneka vidhalaga vaala deechana poojinchali.
0: Therefore from this day we should propagate the greatness of woman and see that woman is well taken care of, preserved and protected.
1: Patini daivamuga bhavinchunaye satiye satiyau bhusatiyau.
0: She is a true woman, true housewife, if she considers her husband as God.
1: Kani vaadi kaapadamani mee koratamlo dosham kaadu.
0: It's not a mistake anyway to.
1: అది మీ రెస్పాన్సిబిలిటీ.
0: It's your responsibility.
1: ఆమె కాపాడుకోవటం మీ యొక్క ధర్మము.
0: It's your responsibility, your duty to take care of.
1: కుటుంబాన్నంత కాపాడటం ఆమె యొక్క కర్తవ్యం.
0: And it's the duty of the woman to take care of the family.
1: కనుక వారి ప్రాణాన్ని మీరు కాపాడుతూ వస్తే వారే మీ యొక్క జగత్తునంతా కూడా కాపాడుతూ వస్తారు.
0: So if you take care of the woman will take care of the whole family.
1: కనుక స్త్రీలంటే ఏదో ఒక పిచ్చి బొమ్మల మాదిరి మీరు బాటాడకండి.
0: Don't consider women cheap in any way.
1: కానీ ఒక్కొక్కప్పుడు వారిని చాలా చీకొడుతుంటారు, చీకొడుతుంటారు.
0: సమ్ టైమ్స్ వీ బిలిటిల్ దెమ్.
1: వారిని ప్రేమించి గౌరవించాలి.
0: వీ షుడ్ లవ్ అండ్ రెస్పెక్ట్ దెమ్.
1: మా అనిల్ కుమార్ చెప్తుంటాడు వాడిని కాపాడుతామని చెప్పాను. మొట్టి మాటలే
0: అనిల్ కుమార్ సేస్ సో బట్ హీ డస్ నాట్ డూ.
1: తప్పగా ముందైనా కూడాను అతను కాపాడుతూ ఆ స్త్రీలకు గౌరవాన్ని తాను పెంచుకుంటూ ఆ గౌరవాన్ని తాను కూడా తెచ్చుకోవడానికి తగిన ప్రయత్నం చేస్తాడని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Bhagavan brings his discourse to a close by wishing that we will understand the importance of women, that we will extend to them the courtesy, esteem and respect they deserve.
1: Rama Rama
2: Rama
1: Sita తప్పగా ఇక ముందైనా కూడాను అతను కాపాడుతూ ఆ స్త్రీలకు గౌరవాన్ని తాను పెంచుకుంటూ ఆ గౌరవాన్ని తాను కూడా తెచ్చుకోవడానికి తగిన ప్రయత్నం చేస్తాడని నేను

0: satsatyam.
1: The whole world is under the control of the divine, and the divine Lord you can experience by adhering to truth, and that truth is spoken and observed in this world.
0: Tat satyam uttamadhinam uttamo paradevata.
1: And that truth is spoken by a noble man, and that noble soul is divine altogether.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prati manavudu sukhani aashistuntadu.
1: Every man aspires to be happy.
0: Dukkani valadani vilapistuntadu.
1: He feels so sad in times of misery.
0: Satyam kani adharmam kani nyayam kani anyayam kani rendu kudanu kevalam sthiramainavi kaadu.
1: Righteousness or unrighteousness, justice or injustice, they are not permanent. They do not exist as they are all the time.
0: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి.
1: Man has to find out the source behind this good and bad, and he should try to know, investigate, explore and adore.
0: ప్రతి మానవుడు నిత్యము సుఖదుఖమును అనుభవిస్తున్నాడు.
1: Every man experiences pleasure and pain every day.
0: Raga dveshamulanu swagatam chestunnadu.
1: He welcomes attachment and also hatred.
0: Vichara dampatulanu kevalamu aahvanistunnadu.
1: In fact, he is after anxiety and worry.
0: Kani itti manavatvaniki ekkada shanti?
1: How do you expect man to experience peace?
0: Sukadukhi samekutva ani rendinti yokka samatvanni visheshinchinatvanti vade manavudu.
1: He is a true man if he develops an attitude of equanimity both in times of pleasure.
0: Sukamunu ee reetiga swagatam chestunnado dukkamunu kudanu ade vidhamga swagatam cheyali.
1: Just as he welcomes happiness, he should also welcome sadness.
0: ఇట్టి సమతత్వమును కూలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: యు కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హిస్ ఈక్వల్ మైండెడ్.
0: కనుక రెండింటిని కూడాను మనము సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి.
1: విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ వీ యాక్సెప్ట్ థింగ్స్, అండర్స్టాండ్ ద డివినిటీ ఓవర్ దేర్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ జాయ్ అండ్ లవ్.
0: మనము ఎవరిని గౌరవించాలని ఆశిస్తున్నామో లేక ఎవరు మనల్ని గౌరవించాలని ఆశిస్తున్నామో మొట్టమొదట మనం అందరినీ గౌరవించాలి.
1: జస్ట్ యాజ్ యూ ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్ టు బి రెస్పెక్టెడ్, యూ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్.
0: ధనము లేకపోవచ్చును,
1: యు మే నాట్ హ్యావ్ మనీ.
0: గుణము లేకపోవచ్చును,
1: యు మే నాట్ హ్యావ్ క్వాలిటీస్.
0: ఇంకా సిరి సంపదలు లేకపోవచ్చును,
1: you may not be one of plenty and prosperity.
0: Kaanu bidavaadu kavachunu leka rich man kavachunu.
1: You may be poor or rich.
0: Kaani prati manavuni endukodanu aatma gauravam anetundi samananga untunnadi.
1: But in everyone there is this sense of self respect uniform.
0: Kaluku ee naati nundi manavudu mottamodata ఆత్మ గౌరవాన్ని నిలుపుకుంటే తగిన కృషి చేయాలి.
1: Therefore everyone should strive hard to maintain and keep up this self respect.
0: కనుక మానవుడు కోరవలసినటువంటిది ఆత్మ గౌరవం.
1: So what man should desire is this self respect.
0: అది అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటిది.
1: It is noblest of all.
0: అట్టి గౌరవాన్ని అందుకున్నటువంటి వ్యక్తి సర్వుల్ని కూడాను గౌరవిస్తుంటాడు.
1: The one who has self respect for one's own self will respect others as well.
0: ఏ గౌరవాన్ని తాను ఆశిస్తున్నాడో ఆ గౌరవాన్ని ఇతరులకు కూడా మనం అందించాలి.
1: ద కైండ్ ఆఫ్ కర్టసీ దట్ ఎక్స్పెక్ట్స్ నేచురలీ షుడ్ బి షోన్ అన్ టు అదర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మీకు నూతనంగా అందించేటువంటి విషయం ఏమి లేవు.
1: దేర్స్ నథింగ్ న్యూ టు బి టాట్ టు యూ.
0: అందరూ కూడాను ఆనందాన్ని అనుభవించాలి.
1: Everyone should experience the state of bliss.
0: అందరూ దుఃఖాన్ని మర్చిపోవాలి.
1: All should forget misery.
0: ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: They have to develop the spirit of
0: దివ్యత్వాన్ని అనుభవించాలి.
1: And experience divinity.
0: దైవత్వాన్ని పొందాలి.
1: And should experience the state of oneness.
0: ఇది నేను ఈనాడు ముఖ్యంగా మీకు అందించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశము.
1: This is the main theme of this message of this morning.
0: మానవుడు కేవలము విలువైనటువంటి వాడు మాత్రమే కాదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఓన్లీ వాల్యుబుల్,
0: ఉత్తమమైనటువంటి జీవి.
1: హీఈస్ రియలీ ఎ నోబుల్ సోల్.
0: అతని హృదయము చాలా మృదువైనటువంటిది.
1: హీ హాస్ గాట్ ఎ టెండర్ సాఫ్ట్ హార్ట్.
0: అతని మనస్సు మధురమైనటువంటిది.
1: హిస్ మైండ్ ఈజ్ సో స్వీట్.
0: జీవితమే శాశ్వతమైనటువంటిది.
1: And the life in general is permanent.
0: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడాను గుర్తించాలి.
1: This truth has to be known by every devotee.
0: హృదయములో మధురత్వాన్ని పొందుకోవాలి.
1: The heart should experience sweetness all the time.
0: మానసికమునందు అత్యద్భుతమైనటువంటి ఒక సమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: Mentally we should be equal minded more and more.
0: ఇది ఈనాడు మీరు పొందవలసినటువంటి ప్రధానమైన భాగ్యం.
1: This is the main wealth that we should acquire today.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవుడు ఎంతటి గొప్పవాడనేటువంటిది మీకు ఈనాడు తెలియదు.
1: టుడే యు మే నాట్ రియలైజ్ హౌ గ్రేట్ మ్యాన్ హుడ్ ఈజ్.
0: దైవం మానుష రూపేణ అతను మనుష్య స్వరూపాన్ని పొంది ఉంటాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ప్రతి మానవుని ఎందుకూడను దివ్యత్వం అనేటువంటిది నిండి ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ద డివినిటీ విద్ ఇన్ హిమ్.
0: భవానీ శంకరులు అనేటువంటి ఒక పదమునకు ఈ ప్రకృతియే మనకు ప్రత్యక్ష సాక్షి.
1: Bhavani Shankara has got this meaning nature which is the witness.
0: Anaga Shivasattatmak swaroopame Bhavani Shankaralu.
1: Bhavani Shankara is the very representation of Shiva and Shakti.
0: Bhavani anaga shraddha.
1: Bhavani means shraddha, steadfastness.
0: Shankaralu anaga vishwasamu.
1: Shankara vishwasa, faith.
0: భవాని అనేటువంటి యొక్క విశ్వాస శంకర దైవత ఉండినప్పుడే విశ్వాసం అనేటువంటి శివుడు అక్కడ తాండవమాడతాడు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ దిస్ భవాని దెన్ యు ఫైండ్ ద శంకర ఫెయిత్ డాన్సింగ్.
0: ఈ విశ్వాసము కేవలం ఒక విధమైనటువంటి ప్రేమ, రెండూ లేకుండా జీవితమే శూన్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ లైఫ్ ఈజ్ లాస్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్.
0: జగత్తంతా కూడాను ఈ విశ్వాసము ఆనందంతోనే కూడి ఉంటున్నది.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ బ్లెస్.
0: అయితే మానవుడు ఈనాడు విశ్వాసం పైన తగినటువంటి ఒక నమ్మకం పెట్టడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్.
0: విశ్వాసమనే భవాని అందరి యందు ఉంటున్నది.
1: భవాని రిప్రజెంటింగ్ ఫెయిత్ ఈజ్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: దివ్యత్వం అనేటువంటి శంకరులు కూడా అందరి యందు ఉంటున్నాడు.
1: Shankara symbolizing divinity is in everyone.
0: ప్రకృతి అంతా కూడాను అర్ధనారీశ్వరమే.
1: The whole nature symbolizes androgynous divinity.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
1: And hence every person should make an honest attempt to know divinity.
0: ఇటువంటి ఆధ్యాత్మాని ఇంతకంటే గొప్పైనటువంటి ఒక ఆధ్యాత్మికం మరొకటి లేదు.
1: Beyond this principle of the awareness of the self, Bhavani there is nothing beyond yoka in spirituality.
0: Prati manavuniki ni pradhanamainatundi yokka kartavyamu.
1: To understand the principle of Shankara, the divinity, is the main responsibility of every individual.
0: Prati manavuni endukudanu ee vidhamainatundi yokka kashtamulu, nashtamulu, sukamulu, dukkamulu aavirbhavistunnayante ivanni kudanu manasu nundi aavirbhavinchinatundivi.
1: Man suffers all problems, worries, anxieties, troubles and obstacles which are more or less psychological.
0: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, ఆశించేటువంటి యొక్క రాగద్వేషములు, సేవించేటువంటి యొక్క విషయవాసనలు మూడు కూడాను మనస్సు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
1: In fact, mind is the center of origin for the pain and pleasure, attachment, hatred, and all the sensual pleasure that man wants
0: Manasu
1: to experience.
0: Chetane, manaku
1: it is the dual mind that is responsible for all.
0: Manasu indilo
1: when once the mind is non-dual, there will be no perversions or aberrations.
0: Kanuka, ప్రతి మానవుడు కూడాను సుఖాన్ని దుఃఖాన్ని ఆశిస్తున్నాడంటే దుఃఖం వల్ల మనకు కలిగేటువంటి నష్టము కంటే ఆదాయమే ఎక్కువగా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వి ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ట్విన్ ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్ ఇన్ ఫ్యాక్ట్ వి డిరైవ్
0: ప్రాచీన పురుషులు ప్రాచీన చరిత్రాత్మకులు ఈ దుఃఖమునే ఆశించారు కానీ సుఖాన్ని ఆశించలేదు.
1: ఇన్ ఎర్లియర్ డేస్ పీపుల్ ఇన్వైటెడ్ పెయిన్
0: సుఖము నుండి లభించేటువంటి యొక్క ఆనందం కంటే దుఃఖము నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందమే శాశ్వతమైన ఆనందము.
1: ద బ్లెస్ దట్ యు అటైన్ టువర్డ్స్ ద కల్మినేషన్ ఆఫ్ సాడ్నెస్ ఈజ్ పర్మనెంట్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మనం దుఃఖాన్ని ఏమాత్రము విమర్శించరాదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ మిసరీ.
0: ఆనందాన్ని మనం స్వాగతం చేయరాదు.
1: వీ కెనాట్ మియర్లీ ఇన్వైట్ హ్యాపీనెస్.
0: సుఖము కంటే ఆనందమే మనకు అమితమైనటువంటి మిత్రుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ bliss is of more advantage than happiness.
0: కనుక ఈ దుఃఖం అనేటువంటి పరమ మిత్రుని మనము నిరంతరం కూడాను ఆశిస్తూ ఉండాలి.
1: We should always invite the troubles now and then.
0: మహాభారతం నందు కుంతీదేవి వచ్చి కృష్ణుని పాదాలపై పడినప్పుడు అమ్మా నీ ఏం కావాలి అని ప్రశ్నించాడు.
1: In the great epic Mahabharata, when Kunti fell at the feet of Krishna, Krishna asked her, what is it that you want?
0: Krishna, నాకు నిరంతరము దుఃఖమునే అనుగ్రహించు అనింది.
1: కృష్ణ, ప్లీజ్ బ్లెస్ మీ విత్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ లైఫ్.
0: ఈ దుఃఖ సమయంలోందే నిన్ను అమితంగా ప్రేమించాను, అమితంగా ఆరాధించాను, అమితంగా పూజించాను.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్. ఐ వర్షిప్ యూ, ఐ ఎక్స్టోల్ యూ, ఐ అడోర్ యూ.
0: దుఃఖము లేని సమయం లోపల నేను పాండురాణిగా ఉండినంత వరకు నిన్ను ఏమాత్రమూ నేను స్మరించలేదు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ away from misery, I never thought of you.
0: ye naadu na kumarulu aranyavasam chesi kanna kashtamulaku guri ayinaro aa naatu nundi ee nee chintanu nenu abhirudhi gaavinchukuntu vachanu.
1: That day my son started spending time in the forest, I started worshipping you more and more.
0: Kanuka krishna naaku dukkham ne anugrahinchamani prarthinchindi.
1: So Lord Krishna, please bless me with all the difficulties.
0: Sukha dukkhamulo rendintini kudunu samadattvanga manam vishwasinchali.
1: We have to be equal minded in times of pain and pleasure.
0: అదే నిజమైన మానవుని యొక్క విజ్ఞత.
1: That is the awareness in human life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: లోకములో అంత చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు.
1: There are many men of history.
0: నాటి మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
1: We find their lives full of sadness then and now.
0: దుఃఖములో ఉండినటువంటి ఆనందం సుఖములో మనకు లభించదు.
1: The happiness that you find in misery is not noticeable.
0: సుఖమునందు వచ్చేటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది.
1: And the happiness that you experience is momentary.
0: దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది.
1: Out of the pain and difficulties ultimately you experience bliss which remains permanent.
0: కనుకనే భగవంతుడు సుఖ దుఃఖములను రెండింటిని కూడాను అందిస్తూ వచ్చాడు.
1: For that reason God has created both pleasure and pain.
0: భగవంతుడు అనగా ఏమిటి?
1: Who is God?
0: భా అనగా ప్రకాశము.
1: భా effulgence.
0: వా అనగా వర్తించటము.
1: వా conduct.
0: గా అనగా అభివృద్ధి గావించటము.
1: వా means developing.
0: వాన్ అనగా వ్యాప్తి గావించేటువంటి వాడు.
1: వాన్ vastness.
0: కాంతి స్వరూపాన్ని సర్వత్రా వ్యాప్తి గావించేటువంటి వాడే భగవంతుడు.
1: God spreads his brilliance, effulgence all over.
0: అతనికి ఎట్టి రూపము లేదు.
1: He has no specific form.
0: ఆకాశమున కంటే అతి సూక్ష్మమై ఉండు.
1: He is subtler than space.
0: అణువు కంటేను చాలా అణువుగా మారు.
1: Smaller than an atom.
0: ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు?
1: What form can you decide for God?
0: నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: యువర్ వెరీ ఓన్ స్పిరిట్ అపియర్స్ ఇన్ దిస్ ఫార్మ్.
0: పరమాత్మ చైతన్యం భవ్య స్వరూపమై అంతటా నిండి తాను అండియుండు.
1: ది కాన్షియస్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇట్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్ అండ్ అపియర్స్ ఇన్ ఎ కాస్మిక్ ఫార్మ్.
0: బ్రహ్మలో మీరు, మీలోన బ్రహ్మముండే.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యూఆర్ ఇన్ గాడ్.
0: బ్రహ్మకు మీకును ఎట్టి భేదమును లేవు.
1: There is no difference between you and God.
0: అట్టి భేదరహితమైనటువంటి తత్వాన్ని ఈనాడు మనం భేదముగా విశ్వసించడం చేతనే అనేక దుఃఖములకు గురి అవుతున్నాము.
1: Because we are dual minded, there is no trace of non-duality, we suffer today.
0: కనుక దైవత్వమనగా ఇట్టి రూపము అట్టి రూపమని కాదు.
1: You cannot decide a specific
0: సర్వ రూపములతో కూడి ఉండినటువంటిదే ఈ దైవత్వము.
1: All forms are divine.
0: సత్యమునందుండి సర్వము సృష్టించి.
1: From the point of truth, God has created everything.
0: సర్వ సత్యమునందుండి సర్వమనగే.
1: Everything merges back in the principle of truth.
0: సత్య రూపములేని స్థలమేది కనుగొన్న.
1: There is no place in this world where there is no truth.
0: సత్యం ఇది కూడా చూడరయ్యా.
1: That is unsullied pure truth all over.
0: సత్యం ఎక్కడ ఉన్నది?
1: Where is truth?
0: సర్వత్రా వ్యాపించినట్లే.
1: It spreads everywhere.
0: సత్యం లేని స్థానం లేదు.
1: There's no place where it's not. కనుక
0: దైవం లేని స్థానం లేదు.
1: So there's no place where there's no God.
0: దైవం సర్వవ్యాపకుడు.
1: God spreads everywhere.
0: దీనిని పురస్కరించుకుని భగవద్గీత సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి అన్నాడు.
1: Basing on this, Bhagavad-gita declared that all heads are his, all hands are his, all feet are his.
0: సత్యమునకే అన్ని రూపములు కూడాను దాల్చి ఉన్నాడు.
1: God is in the form of truth in everybody.
0: కనుక మనము సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనము ఆరాధించాలనుకుంటే మన ఎందే ఉంటున్నది ఆ దైవ స్వరూపము.
1: God is in you in the form of truth.
0: మానవులు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక సత్య స్వరూపమైనటువంటి తన ఎందే ఉండినప్పటికీ అది వేరేగా ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థము గావించి కర్మలు ఆచరిస్తున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ట్రూత్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్. హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
0: కాలముచే మారని కాయముచే కదలని యుగములచే ఏమాత్రము మార్పు చెందని సృష్టిచే సృష్టింపబడని ఏ నిత్య సత్యమైతే ఉన్నదో ఆ సత్య స్వరూపమే భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ రిప్రజెంట్స్ దాట్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్, విచ్ డస్ నాట్ డిమినిష్, విచ్ ఈస్ చేంజ్లెస్ ఓవర్ ఏజెస్ అండ్ ఏజెస్.
0: కాలం చే మారినటువంటిది కాదు.
1: ఇట్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: కర్మల చేత కదులున్నటువంటిది కాదు.
1: నార్ వుడ్ చేంజ్ బై యాక్షన్.
0: భావముల చేత అభివృద్ధి కాల్చున్నటువంటిది కాదు.
1: నార్ వుడ్ ఇట్ గ్రో బై ఫీలింగ్.
0: సృష్టి చేత పుట్టినటువంటిది కాదు.
1: ఇట్ హాస్ నో బర్త్.
0: ప్రళయం చేత అడుగునటువంటిది కాదు.
1: నార్ కుడ్ ఇట్ బి ఎనిహిలేటెడ్.
0: అట్టి పుట్టి గిట్టనటువంటి యొక్క దివ్యత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: The principle of the self or the spirit is essentially divine, which has neither birth nor death.
0: సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
1: He has neither birth nor death. He is
0: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు.
1: He has neither beginning nor an end.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He can neither be killed nor annihilated.
0: రూపమై ఉండునటువంటి వాడు.
1: God remains as an eternal witness.
0: అట్టి దివ్యత్వమైన భగవంతుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలి?
1: In what form is he to be worshipped?
0: తనదిగానే తాను ఆరాధించాలి.
1: You have to consider your own form.
0: తాను వేరు దైవం వేరు అనేటువంటి భావాన్ని దూరం నెట్టాలి.
1: You should never entertain the thought that you are different from God.
0: దైవం నా హృదయమందే ఉంటున్నాడు.
1: God resides in the altar of my heart.
0: దైవ నివాసం నా హృదయమే.
1: And heart is the dwelling place of God. హృదయం కంటే
0: భవనం భగవంతునికి మరొకటి లేదు.
1: And there is no other higher mansion than the human heart.
0: హృదయాన్ని చాలా ప్రేమించేటువంటి వాడు భగవంతుడు.
1: And really God loves the heart.
0: అట్టి ప్రేమించినటువంటి భవనమే అతని యొక్క గృహము.
1: And that mansion of love, the human heart, is his residence.
0: ప్రతి వ్యక్తి ఎందుకూడను అట్టి పవిత్రమైనటువంటి హృదయం ఉంటున్నది.
1: Such a noble, exalted heart is present in everyone.
0: కనుకనే భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: So God is all pervasive.
0: ఇలాంటి భగవంతుని మనం బయట వెతకనక్కర్లేదు.
1: You don't need to search for God outside.
0: ఈ కష్టములు మనకు సంభవించినప్పుడు
1: when you face difficulties,
0: ee kashtamulo ento sukham unnadaneetundi satyanni lotuga adigi vicharinchali.
1: Understanding depth, there lies hidden in it the trace of happiness.
0: Ee kashtamule lekundina sukhamunaku viluve ledu.
1: Without problems, the happiness has no value.
0: Prati manavudu kudanu nirantaram kudanu happy gaane undali.
1: Every man in fact should always be happy.
0: Nenu vastu unte prati vekkaru kudanu happy birthday, happy birthday annaru.
1: as Bhagavan started there this morning, everyone said happy birthday.
0: నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉన్నాను.
1: Bhagavan is always happy.
0: కానీ ఈనాడు మాత్రం మీరు ఎందుకు హ్యాపీ బర్త్డే అంటున్నారు?
1: Why specially to be happy today?
0: హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పండి.
1: You can greet anyone saying happy birthday if he is not.
0: నాకు ఎప్పుడు హ్యాపీగానే ఉన్నటువంటి వారు.
1: Bhagavan is always happy.
0: కనుకనే హ్యాపీ అనేటువంటిది బయట నుంచి వచ్చి ప్రవేశించేటువంటిది కాదు.
1: Happiness is not in the exterior.
0: Happiness is union with God.
1: Happiness lies in the union with God.
0: కనుకనే దైవంతో కూడినటువంటిదే హ్యాపీ.
1: You will be happy in the company of God.
0: మానవత్వంతో కూడినటువంటి ప్రతి వాడు కూడాను హ్యాపీ తనకంటే ప్రత్యేకంగా ఉన్నదని విశ్వసించి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు.
1: Man thinks that happiness, joy lies outside and therefore he faces all problems.
0: మన పూర్వీకులందరూ కూడాను
1: all ancients
0: దైవాన్ని ఏ రీతిగా ఆరాధించారు?
1: In what form they worship God?
0: త్యాగమునే ప్రధానమైనటువంటి పుష్పంగా తీసుకున్నారు.
1: They considered the flower of sacrifice as the main one.
0: రాగమునే ప్రధానమైనటువంటి అర్పితంగా ఆశించారు.
1: They have considered the main principle of love as an act.
0: సత్యమేతలకు ప్రత్యక్ష దైవంగా స్వాగతించారు.
1: They considered truth as God.
0: కరుణ ప్రేమలే రెండింటి యొక్క ఏకత్వంగా విశ్వసించారు.
1: They could understand the compassion, the love being the same.
0: హృదయమే తన సింహాసనంగా భావించారు.
1: They considered human heart as a throne of God.
0: ఆనాటి ప్రార్థన వల్లనే ఆనాటి యువకులు ఆనాటి మానవీయులు దివ్యత్వాన్ని పొందగలిగారు.
1: Because of such a sentiment which is so noble, people could attain divinity in those days.
0: కనుక ఈనాటి మానవులు కూడాను అతి పవిత్రమైనటువంటి ప్రార్థనలు సలిపి
1: man should also today offer such sacred prayers.
0: మీ హృదయపీఠం పైన ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: Install God on the throne of your heart.
0: మనం ఎన్నెన్నో యోచనలు చేస్తున్నారు.
1: We have varied thoughts.
0: ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our imagination?
0: ఈ యోచనలన్నీ కూడా కేవలము దుఃఖమునకు మూల కారణమే.
1: All our thoughts are the cause for our misery.
0: ఆ దుఃఖంలో కూడా ఆనందం నిండి ఉంటున్నది.
1: In fact there lies some hidden happiness there.
0: పానకంలో చక్కెర ఏ రీతిగా ఉంటున్నదో
1: just as you find
0: dukkham lopana kodunu bhagavantudu aa reethiga chakkariga roopamlo unnadu.
1: Just as you find sugar in the milk, you also find happiness in misery.
0: Kalakane sukha dukkhamlo rendittini kodunu samadattvanto manam visheshinchali.
1: We should be equal minded both in pleasure and pain.
0: Manam nirantaram kodunu happy gaane undali.
1: We have to be happy all the time.
0: Edo konni kashtamlu nashtamlu bhautikamainatuvanti sambhavistuntayi.
1: Difficulties and worries come in between.
0: Aa sambhavinchinanta maatramana manam deeniki kashtamani bhavinchakoodadu.
1: Because of these problems and worries we should not be
0: కష్టములకు మనం విచారించకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టూ మచ్.
0: ఇది ఆనందం అందించేటువంటి ప్రథమ సోపానము అని విశ్వసించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద స్టెప్ దట్ లీడ్స్ యూ టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్.
0: పాండవులు 14 సంవత్సరముల కష్టములు అనుభవించడం చేతనే
1: Pandavas spent 14 years in exile.
0: కట్టకడపటికి కృష్ణుడు వారి వెంట జంట ఇంట ఉంటుండి వారిని విజయవంతం గావించాడు.
1: For that reason Krishna was always with them, in them, around them, above them, below them and conferred success.
0: ఆ కష్టమలందు కూడాను దైవం యొక్క సహాయము ఎంతైనా ఉంటుంటది.
1: In times of difficulties God will stand behind you and help you.
0: కనుక ఆనాటి పాండవులంతా కూడాను ఫస్ట్ గాడ్.
1: Pandavas considered God in the first place.
0: Next world.
1: Next comes the world.
0: Third eye.
1: And third eye.
0: Ani vaaru danni vaaru venuka pettukunnaru.
1: In fact they kept this eye at the
0: first
1: end.
0: First God.
1: God comes first.
0: Mundu bhagavantanni pettukoni
1: keep prapanchamunu
0: venuka pettukoni nenu aneetundi ahankaranni marinta venukuku pettaru.
1: Keeping God in the first place they kept behind I, the ego.
0: Kani kauravulu chesinatundi pani emiti?
1: What is that Kauravas did?
0: First I.
1: They kept I next in the first
0: world.
1: Place. Next world.
0: Last God.
1: And they kept God at the end, last.
0: కనుకనే భగవంతుని వెనుకకు పెట్టారు.
1: They kept God at the end.
0: కనుకనే వారు అపజయాన్ని పొందారు.
1: Therefore they lost the battle.
0: ఆనందమును ఏ మాత్రము వెతికినా చిక్కలేదు.
1: They never experienced happiness not success.
0: దైవత్వాన్ని సమీపంగా చేసుకున్నటువంటి వానికి ఆనందం ఎప్పుడు కూడా నిండి ఉంటుంది.
1: The one who is close to God experiences him will be blessed.
0: మనం ప్రతి వ్యక్తిని కూడాను గౌరవించాలి.
1: We have to respect every person.
0: ఆ గౌరవించిన సమయంలోనే మనకు తిరిగి ఆ గౌరవము రెండింతలుగా మనకు వెనుకు తిరుగుతుంది.
1: When you respect others, you will be respected in turn.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: కష్టములకు మనం విచారించకూడదు.
1: We should not be bothered of these problems.
0: దుఃఖములకు మనం ఏమాత్రము యోచించకూడదు.
1: Don't be worried of the difficulties.
0: ఆనందానికి మనం అరులు జార్చకూడదు.
1: Don't aspire only to be happy.
0: ఆనందాన్ని ఏమాత్రము చింతించకూడదు.
1: Never think about it.
0: దుఃఖమే నాకు నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుంది.
1: దీస్ డిఫికల్టీస్ విల్ గివ్ మీ అల్టిమేట్ జాయ్.
0: దుఃఖం అనేటువంటి ఆరంజ్ ఫలం లోపల
1: అండ్ దిస్ దుఃఖ ద టర్మ్
0: ఆరంజం అనేటువంటి ఫలం పై తుట్టినటువంటి త్రోడే దుఃఖము.
1: ద సాడ్నెస్ ఈజ్ లైక్ ది ఔటర్ స్కిన్ ఆర్ ద రిండ్. ఆ తోలు వంచి
0: బయట పారేసినప్పుడే సుఖము అనేటువంటి రసం మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ యూ రిమూవ్ ది ఔటర్ స్కిన్ ఆఫ్ సాడ్నెస్ మిజరీ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే భగవంతుని రసో వైసహ అతను రసస్వరూపుడు అన్నారు.
1: గాడ్ ఈజ్ రస, ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: కనుక రసం ఉండాలంటే దానికి పైన చాలా చేదైనటువంటి వస్తువులు కప్పి ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద స్వీట్ జ్యూస్ ఇన్ సైడ్ యూ హ్యావ్ టు రిమూవ్ ద బిట్టర్ స్కిన్ ఆఫ్ ద ఫ్రూట్.
0: అట్టి కఠినమైనటువంటి ఒక దుఃఖం ఉండినప్పుడే మధురమైనటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వన్స్ యూ రిమూవ్ ద బిట్టర్ స్కిన్ అరౌండ్ యూ కెన్ హ్యావ్ ద స్వీట్ జ్యూస్.
0: అమెరికా లోపల పూర్వము లింకన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
1: ఇన్ అమెరికా దేర్ వాస్ ఎ పర్సన్ బై నేమ్ లింకన్.
0: లింకన్ అనేటువంటి వాడు చాలా సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
1: లింకన్ had his birth in an ordinary family.
0: అతను స్కూలుకు పోతుంటే అతనితో వెళ్లేటువంటి స్నేహితులందరూ అతని తమాషలు చేస్తూ వచ్చారు.
1: As he was going to school, his classmates made fun of him.
0: ఏమని, మాకంతా నగలు ధరించాము, నూతనమైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు ధరించాము, ఈ బీదవాడు వస్త్రములు కూడా సర్లేదు అని అతన్ని తమాషలు చేస్తూ వచ్చారు.
1: ఆల్ క్లాస్మేట్స్ వర్ హైలీ కాన్షియస్ ఆఫ్ దేర్ కాస్ట్లీ డ్రెస్ అండ్ మేడ్ ఫన్ ఆఫ్ లింకన్.
0: ఒకనాడు పాపం లింకన్ భరించుకుని లేకపోయి తల్లి ఒడిలో కూలి అమ్మా నన్ను ఇట్లా అవమానం చేస్తున్నారు అని ఏడ్చాడు.
1: వన్ డే లింకన్ కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ ఇన్సల్ట్ and he approached his mother and cried.
0: Aa talli kumaruni aadarinchi nayana ee avumanamulu maanamulu anni kudanu mana manchi kosame.
1: Mother caressing him said, this kind of praise or blame ee gauravam
0: maryadala kosam nee vyavatramu todu vaachinchavaddu.
1: Don't worry about this courtesy or respect.
0: Aatma gauravani nee nilipko.
1: Keep up that, maintain self respect.
0: Adiye nee yokka aasti.
1: That is your property.
0: అది నీ యొక్క సంపద.
1: That is your wealth.
0: అది నీ యొక్క దైవము.
1: That's your God indeed.
0: ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎప్పుడు చూసినా పోగొట్టుకోకు.
1: Never give up this self-respect which is greatest of all.
0: ఆ ధైర్యమైనటువంటి ఆ మాటలు ఆ హృదయానికి నాటుకుని పోవటం చేతనే
1: these courageous words of the mother got imprinted.
0: ప్రతి కష్టమునకును తాను ధైర్యంగా ఉంటుండి తాను దాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: So he was so bold and courageous to face all the obstacles.
0: ఆత్మ నా యందు ఉంటున్నది. ఆత్మ గౌరవమే నా యొక్క నిజమైనటువంటి సంపద.
1: ద సెల్ఫ్ ఈజ్ ఇన్ మీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మై ప్రాపర్టీ.
0: ఆ విధంగా ఉంటుండి కట్టగలిపటికి తాను ఒక క్లాసులో పాస్ చేశాడు.
1: అల్టిమేట్లీ హీ సెక్యూర్డ్ హై స్కోర్స్ ఇన్ ఎగ్జామినేషన్.
0: ఆత్మవిశ్వాసం చేతనే అన్ని క్లాసులు ఎందుకు కూడా పాస్ చేశాడు.
1: హీ కుడ్ పాస్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కట్టగలిపటికి తాను ఈ స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత ఇతని యొక్క గుణము చాలా గొప్పదిగా భావించి, అయ్యా నీవు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎంపీగా నిలుచుకో అన్నారు.
1: Observing all the noble qualities in him, friends approached him and wanted him to contest in the election.
0: Nenu ikkada member of parliament lo ikkada akkada naaku seat aina untunda aa hall lo nenu nannu pravesha pettara ani chaala sandehinchadu.
1: In fact Lincoln doubted, can I ever be elected, would I find a place in parliament.
0: Aalochanu nettiyadu.
1: In fact he brushed aside all
0: na thalli yokka aatmavishwasamu.
1: I depend on my self
0: confidence.
1: I'll fight with self confidence.
0: Danto aatmavishwasamto poraadi.
1: As he fought with that,
0: kattagalapudiki America ku thana prime minister ga maya maareyadu.
1: At the end he became president of America.
0: Ee Lincoln enta chinna vaadu prime minister ga kaavadaniki edi kaaranamu.
1: He was so young, how could he occupy that high position?
0: ఆత్మవిశ్వాసమే నిజమైనటువంటి కారణం.
1: ఇట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఇస్ ద కాజ్.
0: ఆత్మవిశ్వాసం లేనటువంటి వానికి ఎటువంటి స్థానంలో ఉండినప్పటికీ దిగజారిపోవచ్చును.
1: ఇఫ్ యు హావ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు విల్ నెవర్ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరందరికీ జీవితంలో అంతా కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోవాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ యువర్ లైఫ్.
0: ఆత్మవిశ్వాసమే లేకుండా నీకు ఆత్మానందమే లభించదు.
1: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
0: కనుక ఆత్మవిశ్వాసంతో మీరు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.
1: Therefore lead your life in full faith in yourself.
0: నీవే దైవత్వము.
1: యువర్ గాడ్.
0: నీ ఆత్మ కంటే మించినటువంటిది లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పిరిట్.
0: కనుకనే ఈ బ్రహ్మ అనేటువంటిది ఆత్మలో చేరటం వల్ల ఆత్మవాన్ అని దానికి పేరు వచ్చింది.
1: Therefore as you have got the principle of the self or the spirit, you are called ఆత్మవాన్.
0: ఆత్మవాన్ అనగా ఏమిటి? దేహంలో సర్వత్రా ఉండేటువంటి స్థానం కాకుండా హృదయమునందు మాత్రమే శాశ్వతంగా ఉండేటువంటి వాడు అని దీనికి అర్థం.
1: ఆత్మవాన్ మెంట్ that God resides in the altar of your heart permanently.
0: Kanuka mana aatmakante mana hrudayam kante minchinatvanti lokamlo marokati ledu.
1: Therefore in this world nothing beyond the human heart.
0: Alanti aatmavishwasanni manam penchukoni
1: we have to develop that faith.
0: అన్ని జీవులను కూడా మనం ప్రేమించి
1: వి హావ్ టు లవ్ ఆల్
0: మనకు ద్వేషం అనేటువంటి వారే లేకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు డోంట్ హేట్ ఎనీబడీ నార్ హేట్
0: నీకు ఎవరైనా ద్వేషులుగా ఉండవచ్చును.
1: ఇన్ ఫ్యాక్ట్ సమ్ మే హేట్ యు
0: కానీ నీవెవరిని ద్వేషించవద్దు.
1: బట్ నెవర్ హేట్ ఎనీబడీ
0: అది మా లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని నా యొక్క దీనిని మీరు అనుసరించండి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్. His life is his message.
0: నన్ను ఎవరు ద్వేషించినప్పటికి నన్ను ఎవరు విమర్శించినప్పటికి నేను ఎవరిని విమర్శించను.
1: Anyone may criticize him, but Bhagavan will never criticize anybody.
0: కనుకని దానిని మీరు అనుసరిస్తూ వచ్చినప్పుడు మీరు కూడా సాయిబాబా సమానమైనటువంటి తత్వం గారి పొందుతారు.
1: When Bhagavan follows his message, which is his very life, we have to follow the same.
0: దీనికి ఇంత గొప్ప కీర్తి అభించిందంటే దీనికి కారణం ఏమిటి?
1: What is the reason behind this name and
0: fame? దీనికి ప్రధానమైనటువంటి ఒక విలువ.
1: Bhagavan's love is the main thing, highly valuable.
0: ఇది నిజమైన ఆస్తి.
1: Love is Bhagavan's property.
0: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మీరు కూడా పంచుకొని
1: consider this love for yourself.
0: ఆత్మవిశ్వాసాన్ని మీరు కూడా పెంచుకొని
1: and develop self confidence.
0: లోకములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించండి.
1: Lead an exemplary life in this world.
0: నేను ఈనాడు ఏమీ కూడా ఎక్కువగా చెప్పలేదు.
1: Bhagavan doesn't want to talk to you for more
0: than that. చెప్పలేదు.
1: Nor either plan for.
0: మీరందరూ కూడా ఈనాడు సుక్షేమంగా ఉండండి. భారతదేశం యొక్క క్షేమమే కాకుండా అన్ని దేశముల యొక్క క్షేమాన్ని కూడా మీరు ఆశిస్తూ రావాలి.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీబడీ టు లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్. యూ షుడ్ ఎస్పైర్ ఫర్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ నాట్ ఓన్లీ ఆఫ్ భారత్.
0: లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: లెట్ ఎవ్రీబడీ బి హ్యాపీ.
0: అప్పుడే నీకు ఆనందం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి హ్యాపీ.
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మీరు పెంచుకోండి.
1: యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
0: ఇలాంటి విశాలమైన తత్వాన్ని మీరు అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: సంకుచితమైన భావాలను నెట్టి పెట్టండి.
1: కీప్ ఆఫ్ ఫ్రమ్ దిస్ నారో మైండెడ్.
0: ఎవరైనా మనల్ని దూషించినా లేక కొట్టినా కొన్ని బాధలు పెట్టినా
1: ఇఫ్ యూఆర్ పుట్ టు ఎనీ హార్మ్ ఆర్ ఇంజరీ ఆర్ సఫరింగ్
0: నీ ఓపిక చేత ఇవన్నీ నా మంచి కోసం నా మంచి కోసం అని అది సహజంగా మీరు అనుభవించండి.
1: హ్యావ్ పేషెన్స్ అండ్ థింక్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: దానికి మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ మోర్ దాన్ పేషెన్స్.
0: దేహము పాంచభౌతికము.
1: Body is full of senses.
0: దేహము కూలక తప్ప ఎప్పుడు.
1: ఇట్ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే.
0: దేహి నిరామయ ఉండు.
1: బట్ ది ఇన్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: పరితింపక దేహికి చావు పుట్టుకల మోహ నిబంధ బంధన ముద్రలు లేవు.
1: ద ఇన్వెలర్ హస్ నో బర్త్ నార్ ద ఎండ్ నార్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్.
0: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: దట్ ఇన్వెలర్ ద స్పిరిట్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక అందరి ఎందుకు ఈ దేహి ఉన్నాడు.
1: దిస్ ఇన్వెలర్ సెల్ఫ్ ఇస్
0: భిక్షగాళ్ళు కూడా వచ్చి దేహి భవతి భిక్షాన్ దేహి అని అడుగుతున్నారు.
1: ఈవెన్ ఎ బెగర్ అప్రోచెస్ అట్ ద డోర్ స్టెప్.
0: ఎవరిని అడుగుతున్నాడు? మిమ్మల్ని కాదు అడిగేది.
1: బెగర్ ఇస్ నాట్ బెగింగ్ యూ.
0: ఎందుకున్నటువంటి దేహిని అడుగుతున్నాడు.
1: హీ ప్రేస్
0: దైవాన్ని అడుగుతున్నాడు.
1: హీ ప్రేస్ టు గాడ్ ద స్పిరిట్.
0: ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేక
1: you don't understand this.
0: వాడు నన్ను భిక్షం అడుగుతున్నాడు అని భావిస్తున్నావు.
1: And you think that the beggar is begging you.
0: అది నీ యొక్క అజ్ఞానము.
1: That's your ignorance.
0: అది నీ యొక్క అహంకారము.
1: That's your ego.
0: వాడు అడిగేది నిన్ను కాదు.
1: He is not asking you.
0: భవతి భిక్షాన్ దేహి దేహి దేహి అని దేహిని అడుగుతున్నాడు.
1: He is praying to the self or the spirit God.
0: నీవు దేహస్వరూపుడు.
1: You have the body.
0: నీవు దేహి కాదు.
1: You are not the invalid.
0: నీ లోపల ఉండేటువంటి ఒక దివ్య శక్తియే దేహి.
1: The divinity latent in you is God himself.
0: అట్టి దివ్యత్వం అనేటువంటిది సర్వలు యందు ఉంటున్నది.
1: Such divinity is present in everyone.
0: దానికి బీద రైతు అనేటువంటి భేదములు లేదు.
1: ఇట్ హాస్ నో కన్సిడరేషన్స్ లైక్ పూర్ అండ్ రిచ్.
0: అందరి యందు కూడా ఉన్నది ఒకే ఆత్మతత్వమే.
1: ద సేమ్ స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడీ.
0: అట్టి దివ్యత్వాన్ని మీరు ప్రేమతో మీరు ఆరాధన చేయండి.
1: Worship the divinity.
0: అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: తప్పు లేదు.
1: నథింగ్ రాంగ్ ఇన్ ఇట్.
0: కానీ ఎట్టి ప్రేమ? స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: What sort of love? Selfless love.
0: దేహాభిమానం కానటువంటి యొక్క ప్రేమ నీవు అందరికీ సమత్వంగా ఉంటుంటాది.
1: That love which is beyond body attachment is present to everybody.
0: దేహాత్మ భావం అనేటువంటిది కేవలం సంకుచితమైన భావాన్ని పొందుతుంది.
1: This body attachment is narrow mindedness.
0: ఇది కేవలము దేహానికి దేహమే సంబంధము.
1: It is a connection between body to body.
0: కానీ భగవంతునికి నీకు ఉన్నటువంటి హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్.
1: The relationship between you and God is heart to heart, love to love.
0: కనుకనే మీరు ప్రేమను ప్రేమచంగా చూడాలి.
1: Therefore, it should be relationship between love to love.
0: ఈనాడు
1: today
0: ఎవరికి నేను ఇన్విటేషన్ పంపలేదు.
1: భగవాన్ హస్ నాట్ సెంట్ ఇన్విటేషన్. In fact, invitations are not printed.
0: కానీ ఇందరు ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నా పైన ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము.
1: All of you are here. Why? Your love for Bhagavan brought you here.
0: ఇంతమంది ప్రేమకు నేను పాత్రుడు కావటం ఎంత ఆనందము.
1: It's a matter of bliss to think that how Bhagavan won your heart.
0: ఇంతలో ఉన్నటువంటి అమ్మా నాన్నలకే ప్రీతికి పాత్రులు కాలేరు కొంతమంది.
1: In fact, some do not deserve the love of their parents.
0: కానీ లోకములో ఇంతమంది ప్రేమకు నేను పాత్రుడు కావటం అనేది అదే నిజమైన దైవత్వము.
1: The divinity of Bhagavan lies in this point because he is the recipient of love of everybody in this world.
0: రతిహి లోకో రతిహి లోకమంతా దీన్ని రతించారు ప్రేమించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ లవ్స్ హిమ్.
0: ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు దాని కోట్లు ఎంతమందో ఉంటున్నారు.
1: నాట్ మియర్లీ దోస్ హు ఆర్ హియర్ దర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ హు కుడ్ నాట్ బి హియర్.
0: ప్రేమకు పాత్రులు కావటం అనేటువంటిది అదే గొప్ప దైవత్వమునకు మూల కారణము.
1: ద డివినిటీ లైస్ ద సీక్రెట్ ఆఫ్ డివినిటీ ఇస్ టు విన్ ది హార్ట్స్ ఆఫ్ హ్యూమానిటీ.
0: పెద్దల వరకు వృద్ధుల మొదలుకొని వయసు వారికి వరకు ఒకే ప్రేమని.
1: The young and old, rich and poor have the same love.
0: రాత్రి తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఒకే అల్లర అనగా లోపల ప్రవేశించడానికి.
1: People wait for him to get in right from 3 o'clock in the early hours.
0: అంత ఆతృతతో వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు.
1: They are so anxious to get into.
0: దేనికైనా ఇంత ఆతృత పడతారా? పడరు.
1: Will you wait that long for anything?
0: ఏదో ఒక సినిమా చూడాలంటే క్యూలో పోయి నిలుస్తారు.
1: If you want to go to cinema, you stand in a queue.
0: ఏదో ఒక బస్సులో పోవాలంటే బస్సు కోసం క్యూలో నిలుస్తారు.
1: Even to get a bus ticket, you stand in queue.
0: కానీ స్వామి దర్శనం కోసమని ఈ క్యూను కూడా లెక్క చేయరు. అంత నెట్టుకొని వచ్చేస్తారు.
1: But Swami's darshan, you are so patient enough.
0: ప్రాణములకును ఏమాత్రం లెక్క చేయరు. అంత ప్రేమతో దీన్ని దర్శించాలని ముందుకు రావాలని ఎంతనో తొందరపడుతుంటారు.
1: విత్ ఆల్ ది లవ్ యు ఆర్ హైలీ యాంగ్షియస్ టు హావ్ దట్
0: ఒక్క ప్రేమని ఎన్ని తపస్సులు చేసినా కూడా లభించేటువంటిది కాదు.
1: దట్ లవ్ యు కెనాట్ అచీవ్ ఇట్ బై పెనెన్స్ ఫర్ లాంగ్.
0: ఏనాడు ఏ తపస్సులు చేశారో మీరు,
1: వాట్ పెనెన్స్ యూ డిడ్ ఇన్ ద
0: ఏ యోగములు ఆచరించారో మీరు,
1: వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్
0: ఎన్ని విధమైనటువంటి ప్రాక్టీస్ చేశారో మీరు,
1: ఆల్ ద ప్రాక్టీస్
0: ఈనాడు ఇట్లాంటి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం చిక్కింది.
1: దట్ లెడ్ యూ హియర్ టు ఎంజాయ్ దిస్ ప్లేస్.
0: నేను అందరినీ కూడా ప్రేమిస్తున్నాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: నాకు ఎవరు కూడా అయిష్టమైనటువంటి వారు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో వన్ హూ ఇస్ నాట్ లైక్ బై హిమ్.
0: నా ప్రేమ యొక్క రిజల్టే ఇంతమంది ప్రేమలకు పాత్రులు కావడానికి కారణం.
1: ద రిజల్ట్ ఆఫ్ లవ్ లైస్ ఇన్ ఇన్వైటింగ్, బ్రింగింగ్ యు, అట్రాక్టింగ్, డ్రాయింగ్ నియర్.
0: కనుక ఎవరిని కూడా మనం బాధించేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ స్పీక్ హార్ష్లీ టువర్డ్స్ ఎనీబడి.
0: కష్టపెట్టేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ బీ సో హార్ష్ ఇన్ యువర్ వర్డ్స్.
0: ఎట్టి దుర్మార్గమైనటువంటి పనులకు పూనుకోకండి.
1: నెవర్ రిజార్ట్ టు వికెడ్ యాక్షన్.
0: అణువు నుండి ఘనం వరకు ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే అనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ దిస్ ఆటమ్ టు ద మైటీ.
0: సత్యత్వం నీయందే ఉంటుండి కూడా నీవు లేనట్టుగా భావిస్తున్నావు.
1: You think that there is no principle of truth within you.
0: అదే పొరపాటు.
1: That is a big mistake.
0: ఆ సత్య స్వరూపం నీయందే ఉంటున్నది.
1: That the form of truth is in you.
0: నీకు మించిన సత్యం మరొకటి లేదు.
1: There is no form of truth beyond you.
0: కనుకనే
1: so
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది ఈశ్వర సర్వభూతానాం.
1: What we should know today is that God is present in all.
0: ఈశ్వరుడు అనేటువంటి వాడు కేవలము ఒక విధమైనటువంటి ఒక శక్తి స్వరూపుడు.
1: God is in the form of శక్తి energy.
0: ఈ యొక్క ఈశ్వరి ఏంటంటే ఆమె ఒక విధమైనటువంటి విశ్వాసము.
1: అండ్ దెన్ వీ ఫైండ్ అదర్ వన్ ఈశ్వరి
0: భవాని శంకరుని యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ భవాని శంకర.
0: శంకరుడు దేహతత్వము,
1: శంకర రిప్రజెంట్
0: భవాని ఆత్మతత్వము.
1: భవాని రిప్రజెంట్
0: ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి అనుసరించే ఉంటాయి.
1: దే ఫాలో ఈచ్ అదర్.
0: దేహం యొక్క సుఖాన్ని కోరుతుంటుంది శివత్వము.
1: ద శివ ఆస్పెక్ట్ always aspires for happiness.
0: ఆత్మజ్ఞానాన్ని ఆశిస్తుంటుంటది భవాని.
1: భవాని ఎక్స్పెక్ట్స్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఆత్మ. దట్ ఈస్ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే లేకుండినా
1: without this faith
0: ye chinna karyanni kuda manam sadhinchalemu.
1: You can never be successful in any task.
0: Kaga motta motta aatmavishwasanni penchukovali.
1: First we have to develop the confidence.
0: Adi unte manam sadhinchaleyatundi lokamlo marokati undadu.
1: When once you have confidence, you can achieve anything in this world.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Bhagavantuni yokka tattvanni gurtinchalanukunte ఏదో గొప్ప సాధనలు చేయనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ గాడ్,
0: గొప్ప ఉపవాసములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాస్ట్,
0: గొప్ప జపతప ధ్యానములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్.
0: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ లవ్ హిమ్ హోల్ హార్టెడ్లీ.
0: భగవంతుడికి నేను ఈ కార్యం చేయాలి ఆ కార్యం చేయాలని ఎంతో ఆశపడుతుంటారు.
1: In fact, you want to do something or other.
0: అవన్నీ కూడా కేవలం విశ్వాసం యొక్క లక్షణాలే.
1: They are all the qualities of faith.
0: కలుగునే ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
1: Strengthen that faith in you.
0: ఇంతే కాకుండా
1: not only this.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహంలో భవానీ శంకర్లు ఉండటం చేత ఈ దేహం చేత ఎట్టి అసభ్యమైనటువంటి ఆహారమును కూడా ముట్టకూడదు.
1: As there is a principle of Bhavani Shankara in everybody, you should not partake anything that comes on the way.
0: దైవ ప్రీతి, పాప భీతి, సంఘనీతి మూడింటిని కూడా దినదిన అభివృద్ధి పొందాలి.
1: రైట్ ఫ్రమ్ దిస్ డే ఫాలో అండ్ ఇంప్రూవ్ అపాన్ ద త్రీ ప్రిన్సిపల్స్, వన్ ఫియర్ ఆఫ్ సిన్, లవ్ ఫర్ గాడ్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: మొరాలిటీ ఇన్ సొసైటీ,
1: మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: ఆ నిజమైనటువంటి మొరాలిటీ మనం రావాలంటే మొట్టమొదటి దైవ ప్రీతి కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అబ్జర్వ్ మొరాలిటీ ఇన్ సొసైటీ, యూ షుడ్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
0: దైవ ప్రీతి ఉండినప్పుడు పాపం అంటే భీతి కలుగుతుంది.
1: దెన్ వన్స్ యూ లవ్ గాడ్ మోర్, యూ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ సిన్.
0: ఈనాడు అట్టి భీతి లేనటువంటి వారే సర్వ పాపములకు గురి అవుతున్నారు.
1: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్ టుడే.
0: అది సరి అయినటువంటిది కాదు, మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఈస్ జస్ట్ అగేన్స్ట్ ద నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: పుట్టుట ఒక చింత,
1: ద బర్త్ ఈస్ వన్ వరీ.
0: భూమి నుండి చింత,
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత,
1: ఫ్యామిలీ లైఫ్
0: చావు చింత,
1: డెత్
0: బాల్యమంతా చింత,
1: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత, జీవించడం ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టములు ఒక చింత, సంతసం ఒక చింత, వింత చింత. చింతలతో కూడినటువంటి మానవుడికి చింత లేకుండా ఉండాలంటే ఎట్టవుతుంది అని మీరు ప్రశ్నించవచ్చు.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చింతార్ ద వరీ. Well, how to be free from that worry?
0: ఇవన్నీ కూడా ఒక దేహంతో సంబంధించినటువంటి చింతలే.
1: In fact, they are all present in the same body.
0: ఇవన్నీ కేవలం ఒక మనసు నుంచి ఆవిర్భవించినటువంటి చింతలే.
1: Mind is the place of origin of all these worries.
0: మనసునే నీవు సేవ చేసుకుంటే ఈ చింతలు ఏమాత్రం అవకాశం ఉండదు.
1: Then once you exercise control over your mind, you never worry.
0: మనసు స్వాధీనమైన మనకు మరిమంత్ర తంత్రం లేలా అన్నాడు.
1: Then once you have total control on the mind, you don't need any mantra.
0: కనుక మనసే మన స్వాధీనమైతే ఈ మంత్రాలు మనకు అక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ బికమ్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్,
0: ఈ సర్వ చింతలకు మనం పరిహారం అవుతాయి.
1: దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్.
0: సర్వ చింతలు బాపడి సాయి ప్రేమ పెంచుడికనైన మనలారా ప్రేమతోడ.
1: Have love, love Bhagavan more and more, which is the only solution for all of our
0: sarvachintalaku nivarana gaavistundi.
1: In fact, it atones all our sins.
0: కనుక మీకు చింతల కోసం మీరు వగచకండి.
1: Therefore do not worry.
0: దైవ ప్రార్థన చేత ఎంతైనా మనం సాధించవచ్చు.
1: By praying you can achieve anything.
0: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
1: not only
0: విదేశీయులు కూడా ఆ ప్రేమ చేత ఎన్నో సాధించినటువంటి వారు ఉన్నారు.
1: There are number of people who could achieve success.
0: తల్లి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని ఆచరణలో పెట్టి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు.
1: There are many people who obeyed the command of the mother and could redeem their life.
0: మొట్టమొదట బాహ్యమైనటువంటి రూపంలో ఉండినటువంటి వారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: Therefore, having been born as a human being with this form, just consider your mother as God, father as God, and preceptor.
0: తల్లిని మీరు ప్రేమించండి.
1: First, love your mother.
0: ఆ తల్లిని ప్రేమించిన తర్వాత తండ్రిని సహజంగా ప్రేమిస్తారు.
1: Then once you love your mother, you will also love your father.
0: ఈ తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వ్యక్తి అధ్యాపకుని ప్రేమిస్తుంటారు.
1: Then you will be able to love your teacher.
0: కానీ మొట్టమొదటి తల్లిని ప్రేమించే పూర్వము నిన్ను నీవు ప్రేమించాలి.
1: Before you love your mother, love yourself.
0: అప్పుడే తల్లిపైన ప్రేమ అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు లవ్ యువర్ మదర్.
0: తనపైన తనకు నమ్మకం లేనటువంటి వాడికి తల్లిపైన కూడా ప్రేమ రాదు.
1: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ కెన్ నెవర్ లవ్ యువర్ మదర్.
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్, దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ ఇస్ దిస్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మీరు పెంచుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్, దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇంకా సాయంకాలం కూడాను ఈ యొక్క బర్త్డే యొక్క సమాచారాలు ఎంతో ఉంటున్నాయి.
1: ఇన్ ది ఈవినింగ్ ఆల్సో హ్యావ్ బర్త్డే సెలబ్రేషన్స్.
0: కనుక ఇప్పటికే మీకు చాలా వరకు కూడాను కాలం తీరిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ వెయిటెడ్ ఫర్ లాంగ్.
0: కనుక మీకు కొంతవరకు విశ్రాంతి కూడా అందించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ దట్ యూ నీడ్ సమ్ రెస్ట్ నౌ.
0: ఎంతైనా పొట్ట ఉంటుండాలి.
1: ఎస్, యూ హావ్ గాట్ టు ఈట్.
0: ఈ పొట్ట అనేటువంటి పెట్రోల్ ట్యాంక్ కొంత పెట్రోల్ కూడా వేయవలసి వస్తుంది.
1: హ్యూమన్ స్టమక్ ఇస్ ఎ పెట్రోల్ ట్యాంక్ దట్ రిక్వైర్స్ పెట్రోల్.
0: చాలా మంది 2 గంటలకు 3 గంటలకే వచ్చి చేరిపోయినారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ హియర్ గ్యాదరింగ్ రైట్ ఫ్రమ్ 2 o'clock.
0: కనుకనే మీరు వెళ్లి స్వామి చెప్పినటువంటి విషయాలంతా కూడా మననం చేసుకుంటూ
1: Better you go and think what all Bhagavan said.
0: ఆత్మవిశ్వాసం కలదని నీవు ధైర్యంగా సాధించుకోవడానికి తగిన కృషి చేయి.
1: Be courageous enough and develop self-confidence.
0: ఆ ప్రామిస్ నీవు చేయి, అదే నీ యొక్క ప్రమాణము.
1: Take this oath today that you will be more and more self-confident.
0: నాకు ఆత్మవిశ్వాసం కలదు అనేటువంటి ధైర్యంతో నీవు పలుకు.
1: Have all the courage that you have self-confidence.
0: దైవాగ్ని శిరస వహించు.
1: Follow the command of God.
0: సర్వము నీకు సిద్ధిస్తుంది.
1: And everything will follow.
0: సర్వము నీకు ఫలిస్తుంది.
1: And everything will fructify. సర్వది
0: నీ విజయాన్ని పొందవచ్చును.
1: And you will be successful.
0: భజన బినా సుఖ

0: Watching pious and noble people, we take them so low and make fun of them. But what is it they run short of? What is it they lose? As the elephant passes by, dogs bark, but they don't lose anything on earth.
1: Vidyarthulara.
0: Students.
1: Peenadu yavat prapanchamanandu kudanu. Asuya. అహంకారము ఇవి రెండు కూడాను మితిమీరి పెరిగిపోయాయి.
0: టుడే వి ఫైండ్ జెలసీ అండ్ ఈగో విచ్ ఆర్ ఇంక్రీజింగ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: క్లాసులో ఎవరైనా ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే వారిని చూచి మిగిలిన పిల్లలు కూడాను అసూయపడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అదర్ స్టూడెంట్స్ విల్ ఫీల్ జెలస్ ఆఫ్ మ్యాన్.
1: ఎవరైనా పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడు వారిని చూచి కూడాను మిగిలినటువంటి వారు అసూయలు పడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అదర్ వుడ్ ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: శ్రీమంతుని చూచి దరిద్రులు అనేక విధములుగా కూడాను అతని విధంలో అనేక ఆపోహలు కలిగిస్తుంటారు.
0: వాచింగ్ ఎ రిచ్ మ్యాన్ ద పూర్ పీపుల్ ఆల్సో ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: అదే విధంగానే మృగములు ఎందు కూడాను హంసను చూచి కొంగలు పరిహసిస్తూ ఉంటాయి.
0: వాచింగ్ ది స్వాన్ ది క్రేన్ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
1: కోకిల యొక్క కూతలను చూచి కాకులు ఒక కర్ణ కఠోరంగా భావిస్తాయి.
0: లిసనింగ్ టు ది మెలోడియస్ వాయిస్ ఆఫ్ ది కోయిల్ బర్డ్ ది క్రోస్ డోంట్ రిలీజ్ దట్ సౌండ్.
1: లోకులో కాకులు
0: ది పీపుల్ ఆర్ లైక్ దాట్.
1: కనుక దేనికి మనం వెరువక మన యొక్క సత్యము పైన ఆధారపడి జీవితమును సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ లీడ్ ఎన్ అప్రోప్రియేట్ కరెక్ట్ లైఫ్.
1: ఏనుగు తన యొక్క గంభీరమైనటువంటి నడకతో దేనిని లెక్క చేయక బజారులో వెళుతుంటాడు.
0: ఎలిఫెంట్ వాక్స్ అలాంగ్ ద స్ట్రీట్.

0: it with all majesty and dignity.
1: ఎన్ని కుక్కలు మరిగినప్పటికీ దానికి ఏ మాత్రము లెక్క చేయదు.
0: It is unmindful of the dogs that bark at it.
1: ఏనుగు ఎక్కడ, కుక్కలు ఎక్కడ?
0: Where is the elephant and where is the dog?
1: పోలికనే లేదు.
0: There is no comparison.
1: అదే విధముగానే కోకిలు ఎంతో సుస్వరంతో గానం చేస్తుంటాది.
0: The cuckoo bird sings in a melodious voice.
1: కానీ కాకుల కూతనకు వెరిచి కోకిలు తన గానమును తాను మానుకుంటుందా?
0: Because of the crows, the cuckoo bird will never stop singing.
1: Kana ee naati manava lokamundu mana manchini mana abhruddini mana suchchemamunu mana yokka pavitratanu gurtinchi aneka mandi asuyalu padavachunu.
0: Among human beings watching our own prosperity, peace and progress, there may be many people that feel jealous.
1: కానీ మనలోని భావములను మాత్రమే మనం పరిశుద్ధం చేసుకోవాలి. కానీ ఇతరులకు ఏ విధమైనటువంటి బాధ్యతలో కూడా మనం లొంగకూడదు, కొంగకూడదు.
0: We should never be depressed or frustrated because of the feelings of others. Only thing we have got to do is to purify our feelings and thoughts.
1: మనసులోనున్న భావము మంచిదైనా కలిగి తీరును ఫలసిద్ధి కాంత్యమందు.
0: When the thought is good in our mind, you are bound to be successful in your task.
1: మన యందు ఉన్నటువంటి యొక్క భావములు పరిశుద్ధమైనట్టుగా మనం చూసుకోవాల్సిందే. కానీ ఇతరుల యొక్క దీనిని బట్టి మన భావములు ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
0: We should see that we maintain pure thoughts and we should not change depending on others.
1: యత్ భావం తత్ భవతి.
0: As is the feeling, so is the result.
1: మనది ఎట్టి భావము మన ఫలితం కూడా అట్టిది.
0: The result depends upon the feeling.
1: భగవంతుడు భావప్రియుడు.
0: God is after the feeling.
1: కేవలం లోకము బాహ్య ప్రియము.
0: The world is carried away by the outer.
1: బాహ్యాన్ని చూచి హాస్యాస్పదములు కూడా చేయవచ్చును.
0: We may make fun of the externals or the outer things.
1: కానీ భగవంతుడు భావప్రియుడు కనుక అతని యందు ఎట్టి మార్పులు కూడా మనకు కనిపించవు.
0: But God will think of your inner feeling, therefore there's no change.
1: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క చిహ్నము మన భావమే.
0: Therefore it's only our feeling that would make us recognize the divinity which is all pervasive.
1: కేవలం మన భావములంతా కూడాను మన చర్యలపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: All our thoughts depend on our actions.
1: మన చర్యలన్నీ కూడాను సంకల్పంపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: All our actions in turn depend on thoughts.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: So everything is the reflection of the inner being.
1: మనం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతిభావములే, ప్రతిధ్వనులే ఈ బాహ్య ప్రపంచమునందు కనుతున్నాం.
0: What all that we find in the outer world is nothing but reaction, resound of the inner feeling, inner being.
1: కనుక మనము భావములను పరిశుద్ధం గావించుకునేటువంటి యొక్క విషయంలోనే మన కాలమును, కాయమును, కర్మను కూడా సద్వినియోగం చేయాలి.
0: Therefore we should make proper use of this body, proper use of this time to purify our emotions and feelings.
1: ee naadu sadhana sadhana sadhana chestunnam. Sadhana anaga emti?
0: We do sadhana, spiritual practice. What do we mean by that?
1: Japam cheyatama leka dhyanam cheyatama leka bhajan cheyatama ivanni kudunu prakrutamainatundi bhakti ki oka sopanamule.
0: What do you mean by sadhana, spiritual practice? Is it meditation or chanting or repeating Lord's name? They are only mere
1: sadhana. Anaga nijamainatundi sadhana మన ఎందున్నటువంటి యొక్క అభావాన్ని దూరం చేసుకోవాలి.
0: ద రియల్ సాధన మీన్స్ టు గివ్ అప్ దట్ ఫీలింగ్ విచ్ కమ్స్ ఆన్ ది వే టు నో ద డివైన్.
1: అనాత్మ భావంను దూరం చేసుకోవాలి.
0: వీ హావ్ టు గివ్ అప్ ద బాడీ ఫీలింగ్.
1: ప్రాకృతమైనటువంటి చర్యలను దూరం చేసుకోవాలి.
0: వీ హావ్ టు గివ్ అప్ ది ఫిజికల్ యాక్షన్స్ అండ్ టెండెన్సీస్.
1: క్షేత్రజ్ఞుని దృష్టి ఎందుంచుకొని క్షేత్రంను విసర్జించాలి.
0: వీ హావ్ టు కీప్ ఇన్ వ్యూ ఆల్వేస్ ద నోవర్ అండ్ నాట్ ద బాడీ.
1: కనుకనే ప్రాకృతమైనటువంటి భావములను విసర్జించి
0: giving up the worldly feelings,
1: divyamainatundi yokka bhavamunu avruddhi parichukoni
0: and developing the divine thoughts,
1: idi sariyainatundi yokka sadhanaga bhavinchi,
0: we have to consider them as a true proper sadhana,
1: idi pravrutiki sambandhinchinatundiga viswasinchi nivruttilo manam praveshinchali.
0: We should consider everything else as an outward one and we should proceed inward. Manam
1: chutunadi, vinunnadi, talanchunadi, varinchunadi, bhraminchunadi, ivanni kudunu prakruti yokka lakshanamule.
0: What all that we listen to, what all that we see, whatever we think, it's all outward part.
1: Meet annintiki ni atheetamainatundide nijamainatundi bhavamu.
0: But the true feeling is transcendental.
1: ఈ నివృత్తి యొక్క లక్షణము.
0: That is an inward path.
1: ఈ నివృత్తి యొక్క లక్షణమును మనం చక్కగా గుర్తించడానికి పూనుకోవాలి.
0: We should determine to know the trend of the inward path clearly.
1: ఈ నివృత్తి యొక్క లక్షణం ఎక్కడ నుంచి ప్రారంభమైంది?
0: Where does it start? The quality of inward path.
1: అనేక మంది విద్యార్థులకు చెప్పాను.
0: భగవాన్ టోల్డ్ us repeatedly.
1: మనకు ఆత్మ నుండి అహం ఆవిర్భవిస్తుండాలి.
0: This అహం is born to ఆత్మ.
1: అహం అనగా నేను. ఇది భగవంతునికి మొట్టమొదటి పేరు.
0: అహం మీన్స్ ఐ. దిస్ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: ప్రతి మానవుడు ప్రాకృతి విషయంలో కూడా జన్మించిన తక్షణమే నేను నేను నేను అని పలుకుతున్నాడు.
0: ఎవ్రీ పర్సన్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హిస్ బర్త్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐ.
1: ఈ అహం నుండియే మనసు ఆవిర్భవిస్తుండాలి.
0: And it's the eye that gives birth to the mind.
1: ఈ మనసు నుండియే వాక్కు ఉద్భవిస్తుండాలి.
0: Out of this mind the word is born.
1: కనుకనే ఈ అహం అనేటువంటి ఒక తత్వం ఆత్మకు,
0: దిస్ ఐ ది ఆత్మ,
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక మనస్సు కుమారుడి వంటి వాడు.
0: అండ్ దిస్ మైండ్ ఇస్ ద సన్.
1: ఈ కుమారునకు వాక్కు గ్రాండ్ సన్ వంటి వాడు.
0: అండ్ దిస్ వర్డ్ ఈస్ ద గ్రాండ్ సన్.
1: కనుక వాక్కు, మనస్సు, అహము ఇవన్నీ కూడా ఒక కుటుంబంతో చేరినటువంటివి.
0: దేర్ఫోర్ ద ఐ, ద మైండ్ అండ్ ద వర్డ్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: ఈ ఒకే కుటుంబమునకు ఈ యొక్క ప్రాపర్టీ ఒక్కటే.
0: ఇట్స్ ఎ జాయింట్ ప్రాపర్టీ.
1: ఇది సత్ చిత్ ఆనందము.
0: దిస్ ఇస్ సత్ చిత్ ఆనంద.
1: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది మనసునకు, అహమునకు, ఈ వాక్కునకు, శరీరమునకు, అన్నింటికి సంబంధించినటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానంద ఈజ్ రిలేటెడ్ టు ద బాడీ, ద వర్డ్, మైండ్ అండ్
1: ఎక్కడ చూచినను ఉన్నది సచ్చిదానందమే.
0: దిస్ సచ్చిదానంద ప్రిన్సిపల్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణిపాదం తసర్వతోక్షి శిరోముఖం. ఎక్కడ చూచినా ఉన్నది అది.
0: దట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిదే భగవంతుని యొక్క లక్షణములు.
0: సత్ చిత్ ఆనంద ఆర్ ద క్వాలిటీస్
1: ఆఫ్ ది డివైన్. అయితే భగవంతుని గుణాతీతుడైనటువంటి వానికి ఈ ఆనందం అనేటువంటి స్వరూపాలు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: హౌఎవర్ వెన్ యూ సే దట్ గాడ్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్, హౌ డు యూ సే దట్ హి హస్ గాట్ దిస్
1: అగ్నికి ఆనంద, ఎర్రదనము, దహన శక్తి, వేడి ఈ మూడు కూడాను ఏ విధంగా సహజము?
0: జస్ట్ యాజ్ ఫర్ ద ఫైర్ ద త్రీ క్వాలిటీస్, వన్ ఇస్ ద కలర్ ఇస్ రెడ్, ఇట్ కెన్ బర్న్.
1: సచ్చిదానంద స్వరూపుడైనటువంటి భగవంతునకు సత్ చిత్ ఆనందం అనేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క లక్షణములు.
0: లైక్ వైజ్ గాడ్ ఆల్సో హ్యాస్ దీస్ త్రీ క్వాలిటీస్, సత్ చిత్ ఆనంద.
1: సత్ నిరంతరం కూడాను ఉండేటువంటి ఒక తత్వమే.
0: సత్ ఈస్ బీయింగ్ దట్ విచ్ ఎగ్జిస్ట్.
1: అచలము, నిర్మలము, నిశ్చలము, నిస్వార్థము, ఇది ఏ సత్.
0: సత్ ఈస్ ది బీయింగ్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్టెడీ సెల్ఫ్లెస్.
1: ఇంకా చిత్ ఇదే అవేర్నెస్.
0: చిత్ ఈజ్ అవేర్నెస్.
1: ఇదే నిజమైనటువంటి ఒక చైతన్యము.
0: దిస్ ది ట్రూ అవేర్నెస్.
1: దీనినే కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ ఆనందం ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ బ్లెస్.
1: ఈ సత్ చిత్తు రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది కాంబినేషన్ ఆఫ్ సత్ అండ్ చిత్, బీయింగ్ అండ్ అవేర్నెస్ విల్ గివ్ యూ ద బ్లెస్.
1: ఈ మూడింటి యొక్క లక్షణములు కూడాను ఆనందమే దీని యొక్క ఫలితము.
0: దేర్ఫోర్ ఆనంద ఇస్ ద క్లైమాక్స్.
1: కనుకనే ప్రతి మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఆనందాన్ని అభిలషిస్తున్నాడు.
0: సో ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
1: విద్యార్థులు తమ క్లాసులో పాస్ కావాలని, ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నారు.
0: స్టూడెంట్స్ వాంట్ టు పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్, దేర్ బై ఫీల్ హ్యాపీ.
1: కానీ పాస్ అయిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
0: He is happy the moment he passes in the exam.
1: కానీ అంత మాత్రంతో ఈ ఆనందం అంత్యం కావటం లేదు.
0: But it doesn't end there.
1: తిరిగి ఉన్నత స్థానానికి పోవాలని ఆశిస్తున్నాడు.
0: Then he wants to go to the next position.
1: అందులో కూడాను ఒక ఉన్నత స్థాయి అతనికి లభ్యమైంది.
0: There he could get high position.
1: కానీ ఆ ఆనందం కూడాను శాశ్వతం లేదు.
0: Even that happiness is not permanent.
1: తదుపరి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నాడు.
0: Later he wants a job.
1: ఉద్యోగం చిక్కినప్పుడు కూడాను ఆనందం లేదు.
0: He is not happy even then.
1: ఈ విధంగా జీవితమంతా అనేక విధమైనటువంటి కోరికలు కోరుతూనే పోతున్నాడు.
0: That's why he continues to desire one after another. There's no end for it.
1: కనుక ఆనందమును కూడాను అంత్యం లేదు.
0: Therefore even bliss also has no end.
1: ఈ లౌకిక సంబంధమైనటువంటి ఆనందములు క్షణభంగురములు.
0: వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: ఇవంతా కూడా సరైనటువంటి లక్షణములు కావు.
0: దట్స్ నాట్ ప్రాపర్ సైన్.

0: ఇదంత క్షణంలో కాలిపోయేది, క్షమశలో ఊడిపోయేటువంటి, క్షమలో మారిపోయేటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: ఇట్టి దాన్ని మనం సత్యమని భావించి దీని నిమిత్తమై మన జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వీ కన్సిడర్ దెమ్ true and dedicate our lives.
0: ivanta swapna drushyamule,
1: that's all the scenes in a dream.
0: kalalo chuchina medalu middelu kannulu vippina levu kada.
1: all the mansions that you see in a dream, you don't find them the moment you are awake.
0: ee jagratalo chuchina vante ikkudanu kalalo manike emaatramu kanipinchadam ledi.
1: all things seen in the waking state are not there as when you
0: dream. kalukuni idi day dream adi night dream.
1: so this is the day dream while that is the night dream.
0: rendu kudanu dreams e kalale.
1: both are dreams.
0: kaani rendinti endu undinatvanti oka aham neeve.
1: but you aham exist in both the conditions.
0: adi omnipresent.
1: that is omnipresent.
0: కనుక ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము మన ఇందే ఉన్నది, కానీ బయట ప్రపంచంలో లేదు.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్, నాట్ అవుట్ సైడ్.
0: వస్తువుల వల్ల లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్
0: విషయము చేత లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ దట్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్,
0: వ్యక్తుల చోట అనుభవించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ ది ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్స్,
0: కదిలిపోయే మేఘముల వంటివి.
1: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ ఇట్టి కదిలిపోయే మేఘములు శాశ్వతము సత్యమని భావించి మానవుడు దీనిని పొందే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాడు.
1: బట్ ఈస్ క్యారీడ్ అవే బై ది ఇల్యూషన్ that the passing clouds are permanent and eternally true, and therefore is a deluded.
0: ee satyanni gurtinche nimittamai aadhyatmikam aneetvanti margamulo praveshinchali.
1: to know this truth, one should tread along the path of spirituality.
0: ante enni velamando ee aadhyatmika margamulo praveshistunnaru.
1: thousands are along this way.
0: enniyo sadhanalu chestunnaru.
1: they take too many practices.
0: ante enta mandi ee aanandanni anubhavincharu.
1: how many actually experienced this bliss?
0: enta mandi ee aanandanni pondinaru?
1: how many acquired it?
0: సంవత్సరంలో దొరికిపోతున్నాయి.
1: ఇయర్స్ పాస్ ఆఫ్,
0: దేహం పెరిగిపోతుందాది.
1: బాడీస్ గ్రోయింగ్,
0: కడపటికి కర్తవ్యాన్ని గుర్తించకుండా కాయమే కూలిపోతుందాది.
1: అల్టిమేట్లీ ది ఎయిమ్ ఇస్ నాట్ ఫుల్ఫిల్.
0: కానీ ఫలితాన్ని మాత్రం పొందటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో రిజల్ట్ అట్ ది ఎండ్.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: మన విశ్వాసములు దృఢమైనటువంటివిగా లేకపోవటమే దీనికి మూల కారణం.
1: యాజ్ అవర్ ఫెయిత్ ఇస్ నాట్ స్ట్రాంగ్,
0: ఈ విశ్వాసం అనేటువంటి స్థిరంగా ఉండినప్పుడే,
1: వెన్ ది ఫెయిత్ ఇస్ స్టడీ,
0: దీని యొక్క ఫలం కూడా మనకు స్థిరంగా ఉంటుంటారు.
1: ద రిజల్ట్ ఆల్సో వుడ్ బి పర్మనెంట్.
0: కనుకనే లాడర్ కు రెండు ప్రధానమైన స్థానంలో అని చెప్పాను.
1: ఫర్ దిస్ లాడర్ దేర్ ఆర్ టూ స్టెప్స్.
0: కింద భూమిని ఆధారం చేసుకున్నటువంటిదే ప్రేమ.
1: ఇట్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్.
0: పైన మిద్దిని ఆధారం చేసుకున్నటువంటిది విశ్వాసము.
1: ఆన్ ద టాప్ ఇట్ లీడ్స్ ఆన్
0: ప్రేమ. విశ్వాసంలో రెండు ఉండినప్పుడే మనం ఈ లాడర్ నుంచి కూడా మనం టాప్ ను చేరవచ్చు.
1: యాజ్ ద లాడర్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్ అండ్ లీన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఫెయిత్,
0: ప్రేమ ఉంటే విశ్వాసం లేదు, విశ్వాసం ఉంటే ప్రేమ లేదు.
1: టుడే వెన్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఫెయిత్, వెన్ యూ హావ్ ఫెయిత్ దేర్ ఇస్ నో లవ్.
0: కేవలము ఈ యొక్క ఫెయిత్ మాత్రమే చాలదు, దీనికి ప్రేమ కూడా ఉండాలి.
1: Is not enough if you have faith, you need
0: love. Your sambandha bandhavyam anetundi negative positive vantive.
1: The relationship between the two is like that of negative and positive.
0: Ee nati prati sadhakudu kudanu hrudayam nindukunu negative yokka thoughts nimpukuntunnadu.
1: Today every aspirant has filled his heart with a negative thoughts.
0: Kanuka positive ni etta manam pondagalamu?
1: How can you have positive?
0: కనుక నీ నెగటివ్స్ మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు గివ్ అప్ నెగటివ్ థాట్స్.
0: ఏమి లేని పాత్రలోన ఏమైనా నింపవచ్చు.
1: ఇఫ్ ది వెసల్ ఇస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా?
1: ఇఫ్ ది బ్రెయిన్ ఇస్ స్టఫ్డ్ విత్ సో మచ్ మ్యాటర్,
0: తలబుర్రది ఖాళీ కాక శక్తం నింపనగునా?
1: Without the head being empty, can you fill it up with spiritual knowledge?
0: కనుకనే మన యందు నింపుకున్నటువంటి యొక్క ఈ నెగటివ్ థాట్స్ అంతా దూరం చేసుకోవాలి.
1: Therefore, you have to remove negative thoughts from our head.
0: ఏ నాటికైనా ఈ జగత్తును వదలకపోతే పోక తప్పదు.
1: One day or other, we are bound to leave this world.
0: ఈ కాయం అనేటువంటిది శాశ్వతం కాదు.
1: ద బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసే సర్వ కర్మల యందు కూడా ఫలితం అనేటువంటిది కూడా శాశ్వతం కాదు.
1: ఈవెన్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇస్ నాట్ పర్మనెంట్ ఈదర్. అన్ని
0: కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇలాంటి మేఘముల నిమిత్తమై మనం ఎందుకు ఇంత శ్రమ పడ్డాం?
1: వై షుడ్ వీ స్ట్రెయిన్ సో మచ్ ఫర్ దీస్ క్లౌడ్స్?
0: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడటం లేదు.
1: వి ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ దిస్ ఎటర్నల్ ట్రూ డివైన్.
0: భక్తి కోసం చదివేటువంటి చదువులు చాలా శ్రద్ధగా చదువుతున్నారు.
1: వి స్టడీ ఇన్ ఆల్ సిన్సెరిటీ టు క్యారీ అవుట్ ఎ లివింగ్.
0: భక్తి కోసం చదివేటువంటి చదువులు పైన శ్రద్ధ చూపటం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ దట్ సిన్సియర్ సో టు ఎడ్యుకేట్ అవర్ సెల్వ్స్.
0: ఈ చదువులన్నీ కూడా ఏది నిమిత్తమై వచ్చినాయి?
1: వాట్ ఫార్? వై షుడ్ వి స్టడీ?
0: అందువల్లనే ఈ చదువులంతా కూడా లోక సంబంధమైనటువంటి మర్యాదలను, స్థానాన్ని, గౌరవాన్ని అందించవచ్చు.
1: దిస్ ఎడ్యుకేషన్ మే గివ్ యూ ది వరల్డ్లీ రెస్పెక్ట్. వరల్డ్లీ ఎస్టీమ్.
0: కానీ ఈ యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను మనం నిలబెట్టుకోవాల్సినటువంటివి రెండే రెండు.
1: బట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వీ హావ్ టు అప్హోల్డ్
0: సత్యం కీర్తి.
1: వన్ ఇస్ సత్య ద ట్రూత్, అదర్ ఇస్ కీర్తి రెప్యుటేషన్.
0: కనుక

0: In this world, everything is temporary.
1: Astiram jivanam loke.
0: Life is temporary.
1: Astiram yavanam dhanam.
0: Youth and wealth are equally temporary.
1: Astiram dara putradi.
0: The wife and children, they are all temporary.
1: Satyam kirti dvayam stiram.
0: But the truth and reputation, they are permanent.
1: Ee kirtini manam sadinchali.
0: We should get a good name.
1: Ee kirti deni valla manaku labhyam avutundi.
0: How do you get a good
1: name? Satya margamu vallane manaku kirti labhyam avutundi.
0: Only by following the path of truth.
1: Ee margam nandu kuda ee oka kirti manaku labhyam kaadu.
0: You cannot be famous by following any other path.
1: Ee kirti ekkada nunchi vacheyatundi manaku.
0: How do you get this reputation?
1: Satyam.
0: Truth.
1: Adiye satyam. Truth is God.
0: Truth is God.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నటువంటిది.
0: The truth is everywhere.
1: సత్యమే మన యొక్క ఆధారము.
0: Truth is the foundation.
1: సత్యమే మన యొక్క ప్రాణము.
0: Truth is our life.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి యందు సత్యం భూజాత్ ప్రియం భూజాత్.
0: Therefore the culture of Bharat wants you to speak
1: truth. సత్యం వద ధర్మం చర.
0: Speak truth and follow dharma.
1: ఈ రెండింటిని మనం ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడుపుతూ రావాలి.
0: We have to carry on in this life sojourn basing on these two.
1: ఈ నౌతికమైన ఈ భౌతికమైన ఈ లౌకికమైన ఈ జగత్తునందు మనము ఈ కీర్తిని సంపాదించవలనంటే కూడాను మన చర్యలు కూడాను సరి అయినట్టుగా ఉండాలి.
0: To earn a good name in this world which is temporary, which is transient, we should
1: దానకనక వస్తు వాహనాలు ఉండినంత వరకు లోకం మనల్ని గౌరవిస్తుంది.
0: So long you have got the position, the money, you will be respected.
1: ఎవరిని గౌరవిస్తుండాలి?
0: Who is respected?
1: నీవు భ్రమిస్తున్నావు నన్ను గౌరవిస్తున్నారని.
0: You think that you are
1: కాదు,
0: respected?
1: కాదు కాదు.
0: No.
1: నీ దగ్గర ఉన్న ధనాన్ని గురించి గౌరవిస్తున్నారు.
0: You are respected because of money you have.
1: నీకున్న పదవిని గురించి గౌరవిస్తున్నారు.
0: Because of your position.
1: నీకున్న జనబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your people around you.
1: నీ బుద్ధిబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your intelligence.
1: నీ గుణబలమును చూచి కాదు గౌరవించేది.
0: You are not respected because of your virtue. గుణమే సరైన
1: కీర్తి.
0: It is only the character that brings you good name.
1: అది ఈ క్యారెక్టర్ అనేటువంటిది. ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణము, సామాజిక సంబంధమైన గుణము.
0: దిస్ క్యారెక్టర్ హాస్ గాట్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఇస్ ఇండివిజువల్ క్యారెక్టర్, ద అదర్ ఇస్ నేషనల్ క్యారెక్టర్.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణమే మన యందు లేనప్పుడు ఈ సామాజిక సంబంధమైన గుణము ఏ రీతిగా సంపాదించవచ్చు?
0: వెన్ యూ ఆర్ డివైడ్ ఆఫ్ ఇండివిజువల్ క్యారెక్టర్, హౌ డూ యూ ఎక్స్పెక్ట్ టు పొజెస్ నేషనల్ క్యారెక్టర్?
1: కనుకనే ఈ సామాజిక గుణమనే మనం సంపాదించలేనప్పుడు నేషనల్ క్యారెక్టర్ ఎట్లా సంపాదించగలం?
0: వెన్ వీ డోంట్ ఎక్వైర్ సోషల్ వాల్యూస్, హౌ డు ఎక్స్పెక్ట్?
1: ఆ నేషనల్ క్యారెక్టర్ ఏ చరిత్రము.
0: దట్ నేషనల్ క్యారెక్టర్ ఇస్ హిస్టరీ.
1: అది ఏ చరిత్ర? రామ చరిత్ర, కృష్ణ చరిత్ర, ఇలాంటివంత చరిత్రలుగా రూపొందినాయి.
0: ద నేషనల్ క్యారెక్టర్ ఇస్ ది ట్రూ హిస్టరీ.
1: కేవలం మన యొక్క చరిత్ర మనం రాసుకుంటే అది చరిత్ర అని చెప్పడానికి వీలు కాదు. అది మహా అవమానం.
0: If you write your own history, it's a matter of shame.
1: Because his story is history.
0: History, his story is history.
1: Daivam yokka story.
0: It is the story of God.
1: Atani yokka gunaganamulnu varninchetvanti story.
0: It is the story that describes and narrates.
1: Atani adarshavantamainatvanti yokka gunamule manaku story.
0: All the ideals make up the story.
1: Itti charitrana manu abhivruddhi parchukovali.
0: We have to develop that.
1: Charitratmakudu kavali kani jeevatmakudu kaagurdu.
0: One should be a one of history, not of the dust.
1: కదిలిపోయే మేఘం వంటి ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైన కీర్తులు నిమిత్తమయం ప్రాకులాడకూడదు.
0: వీ షుడ్ నాట్ వర్క్ ఫార్ ద వరల్డ్లీ నేమ్.
1: నీ కాన్షియన్స్ తృప్తి.
0: యూ షుడ్ వర్క్ ఫర్
1: ఆత్మతృప్తి నిమిత్తమై నీవు ప్రాకులాడాలి.
0: యూ షుడ్ వర్క్ ఎంతమంది జగత్తులో ధనవంతులు లేరు.
1: ఎంతమంది ఈ జగత్తు లోపల విద్యావంతులు లేరు. ఎంతమంది ఈ జగత్తులో మేధావులు లేరు.
0: దర్ మెనీ ఇంటెలిజెంట్ పీపుల్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు ఉన్నారు, కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించేటువంటి చేర్చేటువంటి మేధావులు కనిపించడం లేదు.
0: దెర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ దెర్ ఆర్ నన్ హూ వ్యూ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి వాడు మేధావి.
0: ఈజ్ ఓన్లీ అన్ ఇంటెలెక్చువల్ హూ ఫైండ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని విశ్వసించేటువంటి వాడే చారిత్రకుడు.
0: And therefore he is one who makes the history if he finds that such unity.
1: Kalpane unity in diversity.
0: Unity in diversity.
1: Ilanti ekatvanni manam gurtinchali.
0: We have to recognize such unity in diversity.
1: Dehamulu yokka roopanamamulu ennikalaina undavachunu.
0: The names and forms of the body vary.
1: Kani andari endukuni satyamu satyamu satyamu aneetundi daivattu okkate untundali.
0: But the divine truth is one and the same in all.
1: Kalpane ee satyanni manam ee reetiga sadhinchali.
0: How to recognize such a truth?
1: సత్యము కేవలం గురువుల వల్ల బోధించబడేటువంటి కాదు.
0: It cannot be taught by a preceptor.
1: లేక గ్రంథముల వల్ల చదివేటువంటిది కాదు.
0: Can't be known by going through a text.
1: లేక మార్కెట్లో పర్చేస్ చేసేటువంటిది కాదు.
0: Not can you purchase.
1: ఎవరైనా మన ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: It cannot be gifted by your friend.
1: ప్రాక్టికల్ లైఫ్ లోపల నీవు సాధించాలి.
0: You have to acquire, you have to possess by your
1: జీవితం లోపల మనము క్షణమును కూడాను ఈ సత్యం పైన లక్ష్యం ఉంచుకోవాలి.
0: In your daily life, in every routine, moment to moment, you should keep truth in you.
1: మన నిజమైన మానవత్వము.
0: That is true human quality.
1: త్రికరణ శుద్ధితో కూడినటువంటిదే మానవత్వము.
0: Human life should have the unity, the harmony.
1: Mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: The harmony, the integration of thoughts, words and deeds.
1: ఎంతమంది ఈ విధంగా త్రికరణ శుద్ధితో ఉన్నారు ఇప్పుడు?
0: How many people are there?
1: ఎంతమంది ఈ యొక్క ఏకత్వాన్ని సాధిస్తున్నారు?
0: How many could achieve this unity?
1: సంవత్సరాల కొలది కూడా సాధన చేస్తున్నారు.
0: They undertake spiritual practice over years.
1: ఈ జగత్తులో పుట్టినటువంటి అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూనే ఉన్నారు.
0: They go through all spiritual texts available
1: in the world. చేస్తున్నారు.
0: They go through
1: భగవద్గీతను పారాయణ చేస్తున్నారు.
0: They read భాగవత
1: రామాయణం పారాయణ చేస్తున్నారు.
0: They read భాగవత.
1: ఎన్ని చేసి ఏమి ప్రయోజనం?
0: What is you?
1: ఏ కించిత్తైనా సాధిస్తున్నామా?
0: Do they achieve anything even a fraction?
1: నీ దొమ్మ పైన వేసుకుని చూడు, అదే నీకు సరైన సత్యం బోధిస్తుండాలి.
0: యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ గెట్ ద ట్రూత్ ఆన్సర్.
1: ఎన్ని దినములు మనం ఈ విధంగా జీవించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ సో లాంగ్?
1: ఏ కించిత్తైనా మనం సాధిస్తూ వచ్చామా?
0: డిడ్ వి అచీవ్ ఎనీథింగ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్?
1: లేదు.
0: నో,
1: లేదు, లేదు.
0: నథింగ్.
1: మనకు మన హృదయమే మనకు సాక్షిగా ఉంటుండాలి.
0: అవర్ హార్ట్ స్టాండ్స్ ఇస్ ఎ విట్నెస్.
1: ఈ సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్
1: ఈ సమావేశంలో పాల్గొని ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ పార్టిసిపేషన్
1: చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రీడింగ్ టెక్స్ట్?
1: ఇన్ని ప్రార్థనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అవర్ ప్రేయర్?
1: ఇవన్నీ కేవలం గాలికి పోయేటువంటి ఒక పేలాల వలె ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్ బ్లోన్ అవుట్ విత్ ది విండ్ లైక్ ఎ పాప్కార్న్.
1: అది కాదు మనం సాధించవలసింది.
0: ఇస్ నాట్ దట్
1: సత్య నిత్యమైనటువంటిది? ఇది ఎస్ అనేటువంటిది నీ హృదయం నుంచి రావాలి.
0: యూ షుడ్ గెట్ ఎ రిప్లై ఫ్రమ్ యువర్ హార్ట్, ఎస్ ఫర్ యువర్ స్పిరిచువల్
1: ప్రాక్టీస్. మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఎందుకు ఆర్టిఫిషియల్ గా రూపొందుతున్నాయి?
0: సో ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం హార్ట్ఫుల్ గా రావాలి.
0: We should be heartful.
1: ఏ కార్యం చేసినా గానీ మనం హార్ట్ఫుల్ గా చేయాలి.
0: Therefore, we should do anything heartful.
1: Art is outside, heart is inside.
0: Art is outside, heart is inside.
1: కనుక నీ హార్ట్ ని నువ్వు ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ హార్ట్.
1: అంతేకాని ఏదో బయట సంబంధమైనటువంటి యొక్క ప్రజలను మాత్రం మనం ఫాలో చేస్తే ప్రయోజనం లేదు.
0: డోంట్ ఫాలో ది పీపుల్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: ముండే ముండే మతిర్భిన్న. తలలు వేరువేరు.
0: ది బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్.
1: తలంపులు వేరువేరు.
0: థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: కర్మలు వేరువేరు.
0: యాక్షన్స్,
1: ఫలములు వేరువేరు.
0: రిజల్ట్స్.
1: ఎందుకు నీవు ఇమిటేషన్ చేస్తావు?
0: వై షుడ్ యూ ఇమిటేట్ ఎనీబడి?
1: నీ హృదయాన్ని నీవు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ హార్ట్.
1: ఇమిటేషన్ ఇస్ హ్యూమన్, క్రియేషన్ ఇస్ డివైన్.
0: Imitation is human, creation is divine.
1: Creation entity ni hrudayam nunchi aavirbhavinchetundi.
0: That creation should originate out of your heart.
1: Yenni vidhamle entity oka samsyalu undinappudiki deenni annitini daniki tattukoni nettukoni munduku saagutu vastundi.
0: There may be number of doubts, but yet you should face them, resist them and go ahead. Why?
1: Adi ye satya smruti.
0: That is the truth within.
1: Atti manaku aa satyam aneetundi oka aavirbhavamlo aa vibration lo manam munigipovali.
0: Out of truth you get vibrations in which you have to draw yourself.
1: సర్వత్ర ఉంటుండాలి.
0: This truth is vibration is
1: కానీ మనం కనిపించకుండా పోయినంత మాత్రమున మనం లేదని విశ్వసించడం లేదు.
0: As you don't see the vibrations, you cannot deny their existence.
1: మన చుట్టూ గాలి ఉంది.
0: There's air around us.
1: కానీ మన కంటికి కనిపించడం లేదు.
0: But you don't see with the eye.
1: కానీ విశ్వసించలేకపోతున్నావా?
0: But are you not able to believe it?
1: మన యొక్క దివ్యమైనటువంటి వైబ్రేషన్ మన చుట్టూ ఉంది. ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. దివ్యమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం కొంతైనా కూడా గుర్తించాలి.
0: Therefore, we have to recognize at least to some extent the nature of divinity. We do practices.
1: వింటున్నారు సమావేశంలో మహనీయుల యొక్క చరిత్రలు.
0: We listen to so many stories of noble souls.
1: ఎన్ని మనం హృదయంలో నింపుకుంటున్నాము?
0: How many of them find a place in our heart?
1: నింపుకోవటం లేదు.
0: No.
1: తిన్నది బయటికి పోయినట్టుగా, పీల్చుకున్న గాలి తిరిగి బయటికి విడిచినట్టుగా విన్నటువంటి విషయాలు కూడా బయట వదిలేస్తున్నాము.
0: Just as all the food eaten, vomited out, all the breath taken in, exhaled, we also forget all that we listen.
1: Kani vadalavalasindi prakrutamainativi kani divyamainativi kadu.
0: Worldly things must be forgotten, not the divine matter.
1: Ee naati lokamulapala ye vidhamainatunte oka sadhana chesinappatikini andulo kinchitaina manaku aanandam labhyam kavatam ledu.
0: Whatever path you may proceed, but there's no trace of happiness in the
1: world. ఈ లౌకికమైనటువంటి సంపాదనలన్నీ కూడా ఎక్కడికెక్కడ వదిలిపెట్టిపోయేటువంటివి.
0: All the acquisitions and the money you amass,
1: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది. నీ నిన్ను కాపాడుతూ వచ్చేటువంటి అదొక్కటే సత్యము.
0: It is only truth that protects you, that is with you, in you, around you, below you, above you.
1: కనుకని అతి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి.
0: So we have to tread along that sacred path of truth.
1: కేవలం రామ రామ రామ రామ అని స్మరించినంత మాత్రం అది మంచిది కాదు.
0: It's not enough if we chant in the name of
1: కేవలం పెదవుల నుంచి వస్తుండాలి కానీ హృదయం నుంచి రావటం లేదు.
0: It's only lip service, it doesn't come out of the heart.
1: టేప్ రికార్డ్ పాడుతూనే ఉంటుండాలి కానీ దానివల్ల ఎంత ఫలితం వస్తుందా దానికి?
0: The tape record sings, but what is the result? Reward.
1: గ్రామ్ఫోన్ ప్లేట్ పాడుతుండాలి దానికి ఎంత ఫలితం వస్తుండాలి?
0: The gramophone playing turns, but what is the reward?
1: అది కరెంట్ కు కనెక్షన్ చేయాలి.
0: You have to connect it to the current.
1: అప్పుడు ఈ రికార్డ్ సరైనటువంటి దీనిగా వస్తుంటాయి.
0: Then the record will move on.
1: ఆ కరెంటే అదే విల్ పవర్.
0: That current is the
1: will power.
0: The will power, that's called
1: ఈ
0: free will.
1: Free will అనేది ఒక డాగ్ గాడు తప్ప మరొకరికి ఏమాత్రము లభ్యం కాదు.
0: Free will is only in the hands of God, no one else.
1: అందరూ చెప్పవచ్చు ఫ్రీ విల్ ఫ్రీ విల్ ఫ్రీ విల్ అని.
0: All may call about it.
1: పదములు ఉచ్చరిస్తున్నారే కానీ ఆ ఫ్రీ విల్ నీలో లేదు.
0: They only speak of free will, they don't have it anyway.
1: నీ అందున్నటువంటి జనరల్ విల్ కూడా నీవు కోల్పోతున్నావు.
0: You are losing your own general will.
1: కానీ ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ నీవు కట్టుకోగలవు?
0: Then how do you think of freedom?
1: ఏ రీతిగా కాపాడుకోగలవు?
0: How can you protect it?
1: దీన్ని కాపాడుకునేటువంటి ప్రదేశము నీ హృదయమే.
0: It is on the heart where the free will can be protected.
1: కేవలం ఫిజికల్ హార్ట్ కాదు.
0: It is not the physical heart.
1: Spiritual heart.
0: It is the spiritual heart.
1: స్పిరిచువల్ హార్ట్ అనగా ఏ పని చేసినప్పటికీ ఎక్కడ పోయినప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ రీతిగా జరుగుతున్నాయో ఆ చింతన ఆ రీతిగా ఉంటుండాలి.
0: The spiritual heart always thinks and ponders over like inhalation and exhalation breathing process.
1: మనము నిద్రపోతున్నప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతూనే ఉంటున్నాయి.
0: వీ బ్రీద్ ఈవెన్ యాజ్ వీ స్లీప్.
1: మనం పనులు చేస్తున్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంది.
0: వీ కంటిన్యూ టు బ్రీద్ దో వీ వర్క్.
1: ఎవరితోనైనా మనం పోట్లాడుతుంటున్నప్పటికీ కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరుగుతున్నాయి.
0: ఈవెన్ వైల్ ఫైటింగ్ వీ బ్రీద్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా ఇవి అడ్డు రాదు.
0: For all the physical actions, the breathing process doesn't interfere.
1: అది విధంగానే దైవత్వం అనేటువంటి ఏ రూపమైనటువంటి మార్గంలో అయినా అది శాశ్వతంగా ఉంటాడు.
0: Therefore, divinity, whatever the form may be, it must be permanent.
1: అతి సత్య నిత్యమైనటువంటి దానిని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: So we should follow that eternal truth.
1: విద్యార్థులారా,
0: students,
1: మనం పెంచుకోవలసినటువంటిది సత్యము ధర్మము.
0: What we have to develop today is satya, the truth and dharma, righteousness.
1: కేవలం లోకాన్ని సంరక్షించే కోసం కాదు.
0: Not to protect the world either.
1: లోకాన్ని సంరక్షించే వాడు ఎవడూ లేడు ఇక్కడ.
0: No one can protect this world.
1: సత్య ధర్మములే లోకాన్ని రక్షిస్తుంది.
0: Only truth and dharma will protect the world.
1: కనుక నీవు రక్షించవలసినటువంటి సత్య ధర్మాన్ని రక్షించు.
0: So what you have got to protect are these two, satya and dharma.
1: నీవు రక్షించినప్పుడు ఆ రెండే దేశాన్ని రక్షిస్తుంది.
0: When once you safeguard these two principles, they will protect the country by and large.
1: కనుకనే సత్యము ధర్మము అనేటువంటి దాన్ని మనం ఎంత ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి.
0: So we should consider truth and righteousness as our life.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: If you protect dharma,
1: ధర్మయేవ హతోహంతి. ఈనాడు ధర్మం అనేటువంటిది ఏమిటో తెలియటం లేదు.
0: Today nothing is known about dharma.
1: సత్యం అంటే ఏమిటో తెలియటం లేదు.
0: No one knows what is truth.
1: కానీ సత్యం అనేటువంటిది త్రికాల భాగ్యం.
0: The truth is changeless in all three periods of time.
1: అప్పటికప్పటికి మారేటువంటిది కాదు.
0: It doesn't change.
1: అదంతా నిజము.
0: That is only a fact.
1: ఇది ప్రాకృతమైనటువంటి సత్యము.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫ్యాక్ట్.
1: ఇది మారుతూ ఉంటుంది.
0: దే చేంజ్.
1: తెల్లవారితే యోగము,
0: మార్నింగ్ యోగ,
1: మధ్యాహ్నం రోగము,
0: ఆఫ్టర్నూన్ రోగ,
1: రాత్రికి భోగము.
0: అండ్ దెన్ యు ఫైండ్ భోగా ద ప్లెజర్.
1: ఈ విధంగా మారుతూ ఉంటే ఎంతకాలం అని ఉంటుంది.
0: సో ఇఫ్ దే గో ఆన్ చేంజింగ్ హౌ లాంగ్ డు దే లాస్ట్.
1: కరుణే రామాయణం కంటే కూడాను కామం ప్రధానం అన్నారు.
0: ఎంటైర్ రామాయణ ఇస్ బేస్డ్ ఆన్ కామ డిజైర్.
1: అదే రావణాసుడు దీనికంతా కూడా మూల కారణం.
0: అండ్ రావణ ఇస్ ది మెయిన్ వన్.
1: భాగవతానికి క్రోధమే కారణం అన్నారు.
0: ఫర్ భాగవత ఇస్ ది యాంగర్ విచ్ ఇస్ ది ప్రిన్సిపల్.
1: హిరణ్యకశిపుడు భగవంతుని పైన కోపంతో చేతనే ఆ భాగవతాన్ని అంతా ఇది చేశాడు.
0: ఇట్ వాజ్ హిరణ్యకశిపు హూ వాజ్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: భారతము లోభి లోభి లోభి లోభి.
0: భారత గ్రీడ్.
1: చూచారా రామాయణం కామము,
0: the desire Ramayana,
1: bhagavatamu krodhamu,
0: bhagavata the anger,
1: inda bharatamu lobhatvam,
0: bharata the greed.
1: Ee okkoka dani yendu okkoka vyakti undinappude inta patanam ayipoyindi desham.
0: Every person symbolizes this character and ultimately is ruined.
1: Ee moodu gunamulu oke vyakti ende untunnayi.
0: And today all these three are present in every person.
1: Inga ee manavuni enta patanam chestundi.
0: What sort of a ruin will be subject
1: to? Pavitramainatu divyattaniki moolat karanalu లేక మూల అడ్డులు ఈ మూడే.
0: దీస్ ఆర్ ది ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ సేక్రెడ్ డివినిటీ.
1: కనుకనే నరక ద్వారములు ఈ మూడు అని వేదం బోధించింది.
0: దేర్ఫోర్ వేద టెల్స్ యూ దట్ ది ఓపెనింగ్ డోర్స్ లీడింగ్ యూ టు ది హెల్.
1: కనుక ఒక్కొక్క భారత భాగవత రామాయణం నందు మాత్రం ఒక్కొక్క గుణం మాత్రమే ఉంటూ వచ్చింది.
0: దేర్ఫోర్ ది త్రీ టెక్స్ట్ పీక్ ఆఫ్ వన్ వన్ క్యారెక్టర్.
1: ఈనాటి మానవుని యందు మూడు గుణములు చేరిపోయింది.
0: ఆల్ దీస్ త్రీ ఈవిల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్ టుడే. కామము,
1: క్రోధము, లోభము.
0: One is the desire, anger and greed.
1: The,
0: what is going to happen destiny? They will lose all their name, they will lose their form and figure. Therefore, we have to kill these evil qualities, the desire, anger and greed.
1: బ్రతికినట్టవుతుంది.
0: దట్ డే విన్ వీ డిస్పెన్స్ విత్ దీస్ క్వాలిటీస్ అప్పుడే మనకి
1: ప్రతిష్టలు కూడా మనకు ప్రాప్తిస్తాయి.
0: దెన్ ఓన్లీ విల్ గెట్ ఎ వెరీ గుడ్ నేమ్ అండ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: మనకి కీర్తి ప్రతిష్టలు లేనే లేదు, అపకీర్తి.
0: Or else we'll be put to
1: disrepute.
0: And we lose all our respect. But we appear like a forest fig. The moment you open the forest fig, it will be full of the worms there. But outwards we shine.
1: We
0: pretend
1: as
0: if we are
1: happy.
0: We pretend
1: as if we are happy.
0: It is all cinema action.
1: కాని కాదది. మన హృదయం నుంచి రావాలి ఈ ఆనందము.
0: The bliss should come from the heart.
1: ప్రతి ఒక్కటి అదే మనకు తృప్తి.
0: That only gives satisfaction.
1: అదే నిజమైనటువంటి యొక్క ఆనందము.
0: That is the true bliss.
1: అదే నిజమైనటువంటి ప్రాపర్టీ.
0: That is the true property.
1: Who is the poorest man in this world?
0: Who is the poorest man in this world?
1: He who has much desire, he is the poorest man.
0: He who has much desires is the poorest man.
1: Who is the richest man in this world?
0: Who is the richest man in this world?
1: He who has much satisfaction.
0: He who has much satisfaction is the richest man.
1: తృప్తికరమైనటువంటి వాడే నిజమైనటువంటి యొక్క శాంతి పరుడు.
0: The one with satisfaction will live in peace.
1: ఎవరికుంది ఈ తృప్తి?
0: Who has got that satisfaction?
1: తృప్తి అనేటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్.
1: తృష్ణ ఉంటుండాలి కానీ తృప్తి లేదు.
0: దేర్ ఇస్ తృష్ణ, ది డిజైర్, నాట్ కంటెంట్మెంట్.
1: తృష్ణ అనగా నిమిష నిమిషమునకు కోరికలు అభివృద్ధి కావటం.
0: తృష్ణ మీన్స్ డిజైరింగ్ మోర్ అండ్ మోర్.
1: ఈ తృష్ణను మనం అవసరించదండి. తృష్ణను మనం అనుసరించకండి.
0: వి షుడ్ నాట్ ఫాలో ది డిజైర్.
1: కృష్ణను అనుసరించండి.
0: ఫాలో, డోంట్ ఫాలో తృష్ణ డిజైర్, ఫాలో కృష్ణ డివైన్.
1: ఈ కృష్ణుని ఫాలో చేసినప్పుడే మనకు అన్ని విధాల మనకు లభ్యం అవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఫాలో కృష్ణ యుల్ బి సక్సెస్ఫుల్.
1: రాముని మనం అనుసరించినప్పుడే మన వెళ్ళంతా కూడా తీరిపోతుంది.
0: వెన్ యూ ఫాలో రామా యుల్ బి రిడీమ్డ్.
1: కనుకనే భగవత్ యొక్క నామాన్ని మనం అనుసరించాలి.
0: సో వీ షుడ్ ఫాలో చాంట్ గాడ్స్ నేమ్.
1: భగవంతుని యొక్క ఆజ్ఞలు మనం ఆచరించాలి.
0: వీ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
1: ఎన్ని ఆచరిస్తున్నాం మనం?
0: What is the
1: రామాయణం లోపల పితృవాక్య పరిపాలనం అన్నారు.
0: Ramayana says that you should obey your father.
1: కానీ ఎంతమంది పితృవాక్య పరిపాలన ఆచరిస్తున్నారు?
0: How many follow the command of their father?
1: రాములు సత్య స్వరూపుడు.
0: Rama is the form of truth.
1: కానీ మనం అంతా సత్యమే.
0: But we utter all lies.
1: ఒక్క సంవత్సరానికి ఒకసారి సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం.
0: But we perform సత్యనారాయణ వ్రత a ritual once in a year.
1: కాదు, సతతం సత్యం.
0: But we should speak truth always.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం.
0: At all points of time, everywhere, we should think of God.
1: కనుకనే అట్టి సత్యాన్ని మనం పాటించడానికి కొంచెమైనా ప్రయత్నం చేయాలి.
0: Therefore, we should make an effort to speak truth.
1: కానీ మనం ఆచరించడం లేదు.
0: బట్ వీఆర్ నాట్ డూయింగ్. నోరు
1: ఎత్తితే అసత్యం.
0: ద మూన్ ఓపెన్ అవర్ మౌత్ ఇస్
1: ఏం చెప్పినా అసత్యమే.
0: వాట్ ఎవర్ దట్ సెడ్ లైస్.
1: సత్యం అంటే ఏమిటి గుర్తించడానికి వీలు కాకుండా ఉంది.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో వాట్ ఈస్ ట్రూత్.
1: కనుకనే విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పటికీ,
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సత్యాన్ని మాత్రం వదలకండి.
0: ఈవెన్ ఇఫ్ ది టైమ్ సిచ్యువేషన్ అరైజెస్ దట్ యు హావ్ టు డై, సత్యమే మీ వెంట
1: అంతా ఇంటా ఉండి కంటిరెప్పవలే కాపాడుతుంది.
0: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ బికాస్ ఇట్ విల్ బి విత్ యూ త్రూ అవుట్.
1: కనుకనే హరిశ్చంద్రుడి రూపమని సత్య హరిశ్చంద్రుడిగా మార్చేసి.
0: సో హరిశ్చంద్ర ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ఫ్ టు సత్య
1: హరిశ్చంద్ర. గురి అయ్యాడు.
0: హి ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: ఎన్ని బాధలకు గురి అయ్యాడు.
0: హి వాస్ పుట్ ఆల్ ఆఫ్
1: టెల్ కూడా అమ్ముకున్నాడు.
0: హి సోల్డ్
1: రాజ్యాన్ని త్యజించాడు. కాటికాపరిగా తయారయ్యాడు.
0: హి సాక్రిఫైస్ కింగ్డమ్.
1: జంక లేదు, కుంక లేదు.
0: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్.
1: సత్యాన్ని వదలకుండా ఉంటున్నాడు.
0: హి హస్ నెవర్ గివెన్ అప్ ట్రూత్.
1: కనబడికి దైవమే లొంగిపోయాడు.
0: అండ్ గాడ్ హస్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు దిస్ కింగ్.
1: అప్పుడు దైవమే ప్రత్యక్షమై
0: కోల్పోయినటువంటి
1: సర్వస్వాన్ని అందించి,
0: గాడ్ గేవ్ హిమ్ ఎవ్రీథింగ్ హి లాస్ట్,
1: నీవు సత్య హరిశ్చంద్రుడు అని సరి అయినటువంటి బిరుదును అందించాడు.
0: అండ్ హి గేవ్ హిమ్ ద టైటిల్ సత్య హరిశ్చంద్ర.
1: కనుక ప్రతి మానవుడుకు నువ్వు సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడు.
0: యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: నీవు అమృత పుత్రుడు కాదు.
0: నీవు
1: అసత్యానికి పుట్టలేదు.
0: సత్యానికి పుట్టావు. యు ఆర్ బోర్న్ టు అప్హోల్డ్ ట్రూత్.
1: దైవం సత్య స్వరూపుడు.
0: గాడ్ ఇస్ ట్రూ.
1: కనుక అందరూ దైవం నుండి ఆవిర్భవించినటువంటి వారే.
0: సో ఆల్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ది డివైన్.
1: అన్ని బుడగలు కూడాను నీటి నుంచి వచ్చినటువంటివే.
0: ఆల్ ద బబుల్స్ యూ ఫైండ్ దట్స్ ఆర్ అవుట్ ఆఫ్ వాటర్.
1: మానవుడు కూడాను సత్యచిత్ ఆనందం అనే సాగరం నుంచి ఆవిర్భవించినట్టు.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఒరిజినేటెడ్ ఆఫ్ దట్ మైటీ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: అందరూ కూడాను సత్యచిత్ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ దిస్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్.
1: ప్రతి ఒక్కరూ
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్.
1: నేను దేహమును మానవ దేహమనే కానీ,
0: It is just a human body.
1: నేను సత్ చిత్ ఆనంద స్వరూపుడను.
0: But in the very form of that being awareness and bliss.
1: భావం నల్లో దృఢంగా నాటుకొని పోతే ఎంత మనకు ఆనందం ఉంటుంటుంది.
0: When once we have that strong feeling, we will be in blissful state.
1: కేవలం ఆర్టిఫిషియల్ గా నీ ఫీల్ చేయకూడదు.
0: Don't feel it artificially.
1: హృదయపూర్వకంగా నీ ఫీల్ చేయాలి.
0: It should be heartful.
1: నేను సత్ చిత్ ఆనంద స్వరూపుడనే.
0: And the very form of awareness.
1: దేహం కూలిపోతుంది.
0: The body is bound.
1: మనసు రాలిపోతుంది.
0: Mind is bound.
1: బుద్ధులు చలిపించేస్తుంటాయి.
0: And it goes, they pass off.
1: భావాలు కదిలిపోతున్నాయి మేఘాల వలె.
0: They all pass off like clouds.
1: నేను ఎప్పుడు ఉండేటువంటి వాడిని.
0: But I am permanent.
1: నేను కదిలేవాడిని కాదు.
0: I don't move.
1: జారేవాడిని కాదు.
0: I don't drop.
1: ఊగేవాడిని కాదు.
0: ఏకత్వంగా
1: ఉండేటువంటి వాడిని.
0: ఐ రిమైన్.
1: ఇలాంటి భావాన్ని మనం దృఢం చేసుకోవాలి.
0: వి హావ్ టు స్ట్రెంగ్థెన్ సచ్ ఫీలింగ్.
1: ఆ ఫీలింగ్ మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడే సాక్షాత్కారం అయిపోతుంది.
0: ద డే వెన్ వి డెవలప్ దట్ ఫీలింగ్ యు విల్ ఫైండ్ గాడ్ మానిఫెస్టింగ్.
1: కానీ ఆ ఫీలింగ్ పైన కూడా నువ్వు ఫెయిత్ లేదు.
0: బట్ వి హావ్ నో ఫెయిత్ ఈవెన్ ఇన్ దట్ ఫీలింగ్.
1: ఇంకెట్ట వస్తుంది మనకు?
0: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్?
1: అందువల్లే ఫెయిత్ ఇన్ యువర్
0: దేర్ఫోర్ ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: ఫెయిత్ ఇన్ గాడ్. ఇది రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ దట్ విల్ హెల్ప్ యు టు అచీవ్.
1: బీ ఫియర్లెస్. దేనికి నువ్వు భయపడవద్దు.
0: బీ ఫియర్లెస్. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: దేనికి భయపడాలి?
0: వై షుడ్ బి అఫ్రైడ్?
1: సత్యం నల్లో ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ ట్రూత్ ఇన్ యూ.
1: సత్యం దేనికి భయపడదు.
0: ట్రూత్ హాస్ నో ఫియర్.
1: అందువల్లే సత్యం వద సత్యం జయం.
0: దేర్ఫోర్ ట్రూత్ విల్ బి ట్రయంఫెంట్.
1: ఈ సత్యాన్ని మనం సాధించాలంటే ప్రేమతోనే సాధించాలి.
0: యూ కెన్ అచీవ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ త్రూ పాత్ ఆఫ్ లవ్.
1: నా ప్రసంగంలో ఏది లేకపోయినప్పటికీ సత్యము ప్రేమ ఈ రెండింటితో ప్రారంభమవుతుంది, ఈ రెండింటితోనే అంత్యమవుతుంది.
0: స్వామి భగవాన్ నెసెసరీ బిగిన్స్ హిస్ డిస్కోర్స్ ఈ రెండు కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: ప్రసంగంలో చేయను.
0: He will not leave these two important principles.
1: ఎందుకంటే అందరి ప్రాణములు ఇవి రెండే.
0: Because these two are the life principles.
1: ఒకటి ఉచ్ఛ్వాసము, ఒకటి నిశ్వాసము.
0: One is in inhalation, other is
1: exhalation. ఈ రెండు లేకపోతే ఇంకా జీవితం ఏ విధంగా ఉంటుంది?
0: How can you live without these two?
1: కనుకనే సో సత్యం హం ప్రేమ.
0: So is truth, హం is righteous love. Love.
1: కనుకనే ఈ సత్యము ప్రేమ ఈ రెండింటిని ఉన్నప్పుడే మన జీవితము.
0: సో వీ కెన్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సో జర్న్ విత్ దిస్ ట్రూత్ అండ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ఈ వేత వయస్సు నుండి ఈ సత్యమును ప్రేమమును మీరు అభివృద్ధిగా చూడాలి.
0: యూ హ్యావ్ టు డెవలప్ దీస్ టూ, ద ట్రూత్ అండ్ లవ్.
1: ఈ సత్యమును ప్రేమను కూడా మిస్లీడ్ చేయొద్దండి.
0: యూ షుడ్ నెవర్ మిస్లీడ్ దీస్ టూ.
1: ఈ సత్యాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సీ దట్ యు ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనము చేరిపోవడం చేత సత్యం కూడా మారిపోతుంటుంది.
0: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈవెన్ ట్రూత్ చేంజెస్.
1: ఆనాడు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం కనుకని ఆనాడు సత్య హరిశ్చంద్రుడు విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ ద క్లైమేట్ విచ్ వాస్ ఫుల్ ఆఫ్ సాంక్టిటీ ఇన్ దోస్ డేస్ హి వాస్ ట్రయంఫెంట్.
1: ఎవరు అతన్ని మార్చలేకపోయారు.
0: నో వన్ కుడ్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ హిమ్.
1: ఈనాడు కలియుగంలోనే నిజంగా ఆ హరిశ్చంద్రుడేగి వస్తే అతన్ని కూడా అసత్య మాడిపించేస్తారు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ టు అపియర్ అమిడ్
1: ఈ కలి ప్రభావం కమిటెడ్ ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి టుడే.
1: ఎంతో మంది సత్యం ఆడాలని ఎంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు.
0: సో మెనీ పీపుల్ డిటర్మిన్ దే టేక్ ఎ వాక్.
1: బయటికి వస్తానే అసత్యమైపోతుంది.
0: అట్ ద మూమెంట్ దే రిటర్న్ దే
1: కనుక మనం ఈ కలి ప్రభావానికి ఏమాత్రం కూడా లొంగకూడదు.
0: దో వీ షుడ్ నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: మన ఆనందం ఈ సత్యాన్ని పొంగింప చెయ్యాలి.
0: అండ్ దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ వీ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: ఈ యొక్క సాధనలు మీరు చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ చేంజ్ ఇన్ ప్రాక్టీస్.
1: ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
0: బట్ యూ హావ్ టు డెవలప్ దిస్ ట్రూత్.
1: సత్యము దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్
1: ప్రేమ దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ ప్రేమ
1: దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు ఉండే దగ్గర అహింస అనేటువంటిది పూర్ణంగా ప్రత్యక్షమవుతుంది.
0: దేర్ ఫోర్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, వేర్ దేర్ ఇస్ రైచియస్నెస్, వేర్ దేర్ ఇస్ పీస్.
1: ఈనాడు అవి లేకపోవడం చేతనే ప్రపంచమంతా హింసతో నిండి ఉంటుండాలి.
0: బికాస్ దీస్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ వి ఫైండ్ వైలెన్స్ ఎవ్రీవేర్.
1: బయట హింస, బజారులో హింస, ట్రైన్ లో హింస, బస్సులో హింస, ట్రైన్ లో హింస, ఎక్కడ చూసినా హింసలే.
0: యూ ఫైండ్ వైలెన్స్ అట్ హోమ్, అవుట్ సైడ్, అలాంగ్ ద స్ట్రీట్, ఇన్ ట్రైన్ అండ్ ఆల్సో ఇన్ ఫ్లైట్. వైలెన్స్ ఎవ్రీవేర్.
1: భయం భయం బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం అన్నా. బ్రతికి లోకం మనకు పన్నిన ఊహం. ఏమిటి ఇది పన్నిన ఊహం? ఏమిటి పద్మవ్యూహం ఇది?
0: ద హోల్ లైఫ్ ఇస్ పద్మవ్యూహ.
1: ఈ పద్మవ్యూహం అనేటువంటి దాంట్లో మనం భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం అంతా భయమే.
0: ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ పద్మ వ్యూహ వీఆర్ ఫియర్ స్ట్రిక్ట్.
1: ఎక్కడికి పోకుండా ఇంటిలోనే ఉంటామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సిట్ అట్ హోమ్ వితౌట్ మూవింగ్ అవుట్ యట్ యూఆర్ ఫియర్ స్ట్రిక్ట్.
1: ఏదో ప్లేన్ లో పోతామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ బై ఫ్లైట్ దేర్ ఇస్ ఫియర్.
1: ఏనీ వద్దు నడుచుకుని పోదామంటే అక్కడ భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు వాక్
1: ఎక్కడ భయం లేంది.
0: Where are you fearless?
1: దైవం దగ్గరనే అభయం.
0: You will be fearless in front of God.
1: దైవం మనలో ఉంటుంటే భయానికి అవకాశమే లేదు.
0: When there is God in you, there is no scope to fear.
1: కనుక మొట్టమొదట దైవాన్ని మన హృదయం పైన ప్రతిష్ఠ చేసుకోండి.
0: So we should install God in our heart.
1: మన హృదయం అనేటువంటిది దైవుని ప్రతిష్ఠ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆ సోపానమే కాని కేవలం నీవు బ్రతికే కోసం ఇచ్చినటువంటిది కాదు.
0: The heart is gifted so as to be, so as to act as a throne in which God, on which God should be seated.
1: హృదయ ప్రతిష్ఠలో అయినటువంటి వాడు.
0: And he is installed there in our heart.
1: Anduvalane mat bhaktaha yatra gayanti tatra tishthami narada. Akade nenu pratishtheyam.
0: I install myself where my glory is sung.
1: Kanaka vidyarthulara.
0: So students,
1: meer elanti paristhithile indani kudanu satyanni palakandi.
0: Under any circumstances
1: prarambhamlo konjam kashtanga untadi.
0: It may be difficult in the beginning.
1: Nijanga cheptunnanu satyam palakatame sulabhamu.
0: It is easy to speak truth.
1: సత్యం పలకటం ఎంత కష్టం ఏమాత్రం కూడా శ్రమ లేదు.
0: It's not at all difficult.
1: అసత్యం చెప్పాలంటే ఇంక ఎన్నో ప్లాన్లు వేయాలి.
0: But to tell lies you have to plan a lot.
1: చాలా యోచన చేయాలి.
0: You have to think a lot.
1: అసత్యానికి ఎంత శ్రమ ఉంటుండాలి.
0: And you have to exert to speak.
1: ఎందుకంత శ్రమ పడి అసత్యంలో పాల్గొంటున్నావు.
0: Why should you suffer and utter lies?
1: సులభంగా నీవు సత్యంలో పాల్గొను.
0: And you can speak truth in a very easy way.
1: ఈ పూ యొక్క రేఖనైనా కూడా నలపవచ్చు సులభంగా.
0: You can just rub the soft petal.
1: Kaani satyanni penchukovadam anta sulabham.
0: But it is easier to speak truth.
1: Unnadu unnattu cheptamlo enta sulabham untunda.
0: How easy to tell what you heard.
1: Ippudu meeku evaru translation chesaru ani evaraina adiginappudu chanamlo cheppochunu Anil Kumar ani.
0: If anyone asks you who translated, you can say Anil Kumar.
1: Ee Anil Kumar peru raakunda cheyalante yememo plan veyyali.
0: To tell somebody's name we have to plan a lot.
1: Enduku inta avastha?
0: Why should you suffer?
1: Kantiki kanipincheetundi daniki enduku satyam palakkoddu?
0: Why can't you speak truth?
1: Munjeeti kankananiki inga addam enduku? Munjeeti kankananu chuttaniki addam enduku?
0: To see this golden bangle, why do you need a mirror?
1: Ee bangle ni sulabhanga chudochu.
0: You can see your own bangle.
1: Aithe ni kanuprashtu matram nenu chuttaniki veelu kaadu. Nee kannullu kuda nuvu chudalevu.
0: However, you cannot see your own eye.
1: కనుకనే దానిని మూడవ నేత్రము అన్నాడు.
0: సో దాట్ ఈస్ ది థర్డ్ ఐ.
1: ఆ మూడవ నేత్రమే ప్రేమ నేత్రము.
0: దట్ ది థర్డ్ ఐ ఆఫ్ లా.
1: సత్య ధర్మములకు ఈ ప్రేమ నేత్రం ఉండినప్పుడు అన్నింటినీ మనం చూడొచ్చు.
0: విత్ దీస్ టూ ఐ సత్య అండ్ ధర్మ విత్ ది థర్డ్ ఐ ఆఫ్ లా
1: అందువల్ల యోగాభ్యాసములో వీటికి మూడు విధమైనటువంటి యొక్క రేచక పూరక కుంభముగా భావిస్తూ వచ్చాయి.
0: ఇన్ యోగిక్ ప్రాక్టీసెస్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆర్ సెట్.
1: మనము కుడి వైపున తీసుకునేటువంటి గాలికి ఈళ
0: That what you inhale on one side is ida.
1: Pingala.
0: The other one is pingala.
1: ఈ రెండింటి యొక్క భూమధ్య స్థానమే సుషుమ్న.
0: The center of the forehead is సుషుమ్న.
1: కనుకనే ఆనాడు మీరా కూడా అట్టే చెప్పింది.
0: That's what Meera said.

0: హే మన్, ఈ గంగా యమున ఈ రెండింటికి భూమధ్య స్థానమైనటువంటి ఒక ప్రయాగకు నీ వెళ్లి చేరిపో.
1: ఓ మైండ్ రీచ్ దట్ ప్రయాగ విచ్ ఇస్ ద సెంటర్ వేర్ దీస్ టు రివర్స్ మీట్.
0: నిర్మల పాని శీతల హోత శరీర చెల్లో రే మన్, మన్ చెల్లో రే మన్ గంగా జమునా తీర్. ఈ విధమైనటువంటి దానికి నీవు టికెట్ రిజర్వేషన్ చేసుకోనక్కర్లేదు, నీవు ఏ టికెట్ కొన్నక్కర్లేదు, ఏ రథంలోన పోనక్కర్లేదు, సులభంగా పోవచ్చు గంగా జమునా తీర్. ఇదే మనకు సులభమైన మార్గం. భూమధ్యరేఖలో నీ యొక్క దృష్టిని నిలుపు.
1: To send to go over there to the central point of the forehead, you don't need to make any reservation.
0: ఎట్టి థాట్స్ కూడా నువ్వు రావడానికి అవకాశం ఉండదు.
1: Then there is no scope for any such other thoughts.
0: ఇదియే అర్ధ శరీర నేత్రం అని పెట్టారు.
1: This is what's called the third eye. Third.
0: దీనికి థర్డ్ ఐ ఇక్కడే ఉంటుంది.
1: Third eye is there.
0: కోస్తే మనకు థర్డ్ ఐ కనిపించదు.
1: You cannot dissect it.
0: వస్తుంది.
1: You find all blood coming out of it.
0: ఏది భావం అనేటువంటి నేత్రమే త్రినేత్రము.
1: The third eye is the one of faith.
0: భగవంతునికి త్రినేత్రుడు అని ఎందుకు పేరు పెట్టారు?
1: Why do you call God a three-eyed?
0: ప్రతి మానవునికి ఇప్పుడు రెండు నేత్రములు ఉంటున్నాయి.
1: Every man has two eyes.
0: Past ను చూడగలడు.
1: He can know the past.
0: Present ను చూడగలడు.
1: He sees the present.
0: Future ను చూడలేడు.
1: But he cannot know the future.
0: కానీ త్రినేత్ర స్వరూపుడైన భగవంతుడు past, present and future మూడింటిని చూడగలడు కనుక అతనికి త్రినేత్రుడు అని పేరు పెట్టారు.
1: God is trinetra, three-eyed because he can see the past, present and future.
0: కానీ నీ ఫ్యూచర్ చూడలేవు.
1: బట్ యూ కెనాట్ నో ద ఫ్యూచర్.
0: పాస్ట్ ప్రెజెంట్
1: యు నో ఓన్లీ పాస్ట్.
0: పాస్ట్ ఓ నేను పలాని బొంబాయిలో పలాని ఇంట్లో ఉండినానంటే నీవు ఆ ఇల్లు చూడవచ్చును.
1: యూ కెన్ థింక్ ఆఫ్ యువర్ రెసిడెన్స్ దేర్ ఇన్ బాంబే ఇన్ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ది నీవు చూడవచ్చును.
1: ప్రెజెంట్ యూ కెన్ వాచ్.
0: కానీ ఫ్యూచర్ చూడలేవే.
1: బట్ యూ కెనాట్ సీ ద ఫ్యూచర్. కానీ
0: నీకు రెండు నేత్రములే ఉన్నాయి.
1: సో హావ్ ఓన్లీ టు ఐస్.
0: భగవంతుడికి మూడు నేత్రములు ఉంటున్నాయి.
1: గాడ్ ఇస్ త్రీ ఐ.
0: అంటే ఏమి? ఫ్యూచర్ ను కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో
0: భవిష్యత్తును కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో సీ ది ఫ్యూచర్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలతో కూడినటువంటిది భారతీయ యొక్క వేదాంత సంస్కృతి.
1: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ విత్ లోడ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: భారతీయ కల్చర్ ఎంత పవిత్రమైనటువంటిది,
1: కల్చర్
0: ఎంత ఉత్తమమైనటువంటిది,
1: హైలీ
0: ఎంత విలువైనటువంటిది,
1: హైలీ వాల్యుబుల్,
0: ఎంత ప్రాణవంతమైనటువంటిది,
1: ఇట్ ఇస్ ద లైఫ్,
0: ఎంత ఆదర్శవంతమైనటువంటిది,
1: ఇట్ ఇస్ అన్ ఐడియా.
0: దీన్ని మొట్టమొదట విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ఫస్ట్.
0: ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: టుడే దే డోంట్ నో వాట్ కల్చర్ ఈస్.
0: కనుకనే ఎన్నో పరిశోధనలు చేశాడు ఇలియట్.
1: ఇలియట్ ఇన్వెస్టిగేటెడ్, డిడ్ రీసెర్చ్.
0: కల్చర్ అంటే ఏమిటి? సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి.
1: హి వాంటెడ్ టు నో వాట్ కల్చర్ ఈస్.
0: కరెక్ట్ కాబట్టి అన్నింటినీ పాపం పరిశోధన చేశాడు.
1: ఇన్వెస్టిగేటెడ్.
0: లాస్ట్ చెప్పాడు వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: ఫైనలీ హి సెడ్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ వే ఆఫ్ లైఫ్?
0: అదే మన గమ్యమునకు చేర్చేటువంటి మార్గము.
1: దట్ ఈస్ ది వన్ దట్ విల్ టేక్ యూ టు ద గోల్.
0: అదే మన గోల్.
1: దట్ ఇస్ అవర్ గోల్.
0: అదే మన లక్ష్యము.
1: దట్ ఇస్ అవర్ ఎయిమ్.
0: అదే మన దివ్యత్వము.
1: దట్ ఇస్ ది
0: వెరీ. అదే మన పవిత్రము.
1: దట్ ఇస్ సాంక్చురీ.
0: అదే మన చరిత్రము.
1: దట్ ఇస్ అవర్ హిస్టరీ.
0: ఇలాంటి పవిత్రమైన చరిత్రతో కూడినటువంటి భారతీయుడు ఎందుకు ఈ చరిత్రను పాడు చేసుకుంటున్నారు?
1: ద వన్ భారతీయ విత్ సచ్ గ్రేట్ ఇన్హెరిటెన్స్ అండ్ లెగసీ, వై షుడ్ హి రూయిన్ హింసెల్ఫ్?
0: చరిత్రను నిలుపుకోండి.
1: అప్హోల్డ్ ది హిస్టరీ అండ్ ది ప్రెస్టీజ్.
0: దానిని ప్రేమ చేత నిలుపుకోండి.
1: లవ్ ఇట్, లవ్ ఇట్.
0: ప్రేమ ముదిత మనసు కో.

0: నువ్వులు ఎందు నూనె ఉండినట్టుగా.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ఆయిల్ ఇన్ థిల్ సీడ్స్,
0: క్షీర మధ్యే యథాఘృతం, పాలలో వెన్న ఉండినట్టుగా.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద బటర్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్యే యథా గంధం, పుష్పమునందు చక్కని సుగంధం ఉండినట్టుగా.
1: లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్,
0: ఫల మధ్యే యథా రసం,
1: జస్ట్ లైక్ ది స్వీట్ జ్యూస్,
0: ఫలంలో రసం ఉండినట్టుగా.
1: లైక్ ద స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,
0: కాష్టాగ్నివత్

0: కట్టెలలో నిప్పు ఉండినట్టుగా.
1: As you find fire in wood,
0: ఈ విశాలమైన అనంతమైన ఈ జగత్తునందు దైవం కూడా ఉన్నాడు.
1: God is also present in this vast infinite world.
0: జగత్తునందుంటినటువంటి యొక్క మాధవుడు మానవ శరీరం నందు కూడా ఉన్నాడు.
1: God who is all pervasive is present in a human being also.
0: ఏ విధంగా ఉన్నాడు మానవుని యందు?
1: In what form is he present?
0: కనులలో చూపు ఉండినట్టుగా చెవులలో శబ్దం ఉండినట్టుగా దేహం నందు చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు.
1: Just as you have the vision or the eyesight in an eye, just as you have the power of audition to an ear, you also find God dwelling in the body.
0: Srishti anaga ishwarechaku prakrutiye.
1: Creation means it's the expression of the will of God.
0: Deeni pere prakruti.
1: This is called nature.
0: ఈ ప్రకృతి ఈశ్వరు నుండియే ఆవిర్భవించినటువంటిది.
1: నేచర్ హ్యాస్ ఇమినేటెడ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావంతోనే కలిగి ఉండాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ హ్యాస్ గాట్ ది డివైన్ క్వాలిటీ.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యమును ఆవిర్భవింపజేసే నిమిత్తమై మూర్తీభవించినటువంటి వాడే మానవుడు.
1: మ్యాన్ ఈజ్ బోర్న్ టు మేనిఫెస్ట్ and to express the divinity immanent in him.
0: మానవులకు ప్రధానమైనటువంటి గుణములు కూడాను ఉండాలి.
1: The human being should have main human qualities.
0: ప్రకృతిలో ఏ విధంగా సత్వ రజో తమో గుణములు ఉండినట్టును ఆ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యందు కూడాను ఈ మూడు గుణములు ఉండాలి.
1: Just as you find the qualities in the nature, every human being also should have his human qualities.
0: అవి ఏ? డకార త్రయములు.
1: These three qualities carry the letter da to begin with.
0: Devotion mottamodati.
1: The first one, devotion.
0: Discipline rendavadi.
1: Discipline second.
0: Duty moodavadi.
1: Duty the third.
0: Yuvati yuvakulara.
1: Young men and women.
0: Meerandaru kudanu chaala manchi vare.
1: You are all very very good.
0: Kani
1: but
0: డిసిప్లిన్ ను మీరు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: యూ షుడ్ నో ద డిసిప్లిన్ అండ్ ఫాలో వెల్.
0: ఈ డిసిప్లిన్ లో కూడాను పవిత్రమైన కాలమును వ్యర్థం కాకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఫాలోయింగ్ ద డిసిప్లిన్ యూ షుడ్

0: that the sacred time is never wasted.
1: ఇప్పుడు ఏ విధంగా మీరు కాలమును వ్యర్థం చేస్తున్నారు?
0: How are you wasting your time?
1: ప్రతి విషయమునకు ఒక విచిత్రం గాని చిత్రం గాని అన్నిటికీ క్లాప్స్ వేయటము, దీనివల్ల టైం వేస్ట్ అయిపోతుంది.
0: For everything, it may be one of wonder and mystery. You clap for everything.
1: ఈ క్లాప్స్ కూడా ఒక విలువ లేకుండా పోతుండాలి.
0: This applause doesn't carry any value with it any longer.
1: మానవుడు పవిత్రమైన విలువ కలిగినటువంటి వాడు.
0: Human being has got sacred value.
1: అతను చేసే ప్రతి పనికి కూడాను విలువ ఉండాలి.
0: Whatever he does should carry with it the value.
1: ఈ డిసిప్లిన్ ను మీరు ఆచరించి ఇతరులకు అందించడానికి ప్రయత్నించాలి.
0: You should follow this discipline and see that it is followed by others.
1: ఈనాడు ప్రపంచంలో కోల్పోయినటువంటిది ఈ డిసిప్లిన్.
0: What is that is lost in this world today? It is the discipline.
1: డిసిప్లిన్ అంటే ఏమిటో వారికి ఏం తెలియటం లేదు.
0: They don't know what discipline is.
1: సమావేశంలో పోయి కూర్చోవటము,
0: they sit in an assembly.
1: నాయకులు మాట్లాడినటువంటి ప్రతి మాటకు కూడాను క్లాప్స్ వేయటము,
0: they clap every word they hear from the leader.
1: కేవలము ఒక దురభ్యాసమునకు చేరినటువంటి.
0: This is a bad habit.
1: ఇది మంచిది కాదు.
0: It's not proper.
1: ఇందులో కాలం కూడాను చాలా వ్యర్థమైపోతుంది.
0: You are wasting time.
1: ఒక క్షణం వేస్ట్ అయిపోయిందంటే ఎంతో జీవితంలో వేస్ట్ అయినట్టుగా ఉంటుంది.
0: A moment lost is something valuable in life.
1: ఒక క్షణం కూడాను మనము వేస్ట్ చేయకూడదు టైమ్ ను.
0: We should not waste even a moment of time.
1: కనుక ప్రతి కాలమును ప్రతి సెకండును కూడాను మనం చాలా పవిత్రంగా వినియోగించాలి.
0: Therefore we should spend every second in our life valuable.
1: ఈ డిసిప్లిన్ ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది?
0: When do you have this such a discipline?
1: ఎప్పుడు మనకు ప్రాప్తిస్తుంది?
0: When do you acquire that?
1: ఈ వయసులో చాలా ప్రధానమైనటువంటిది, ప్రాణ సమానమైనటువంటిది క్యారెక్టర్.
0: At this age, most important in our life is that of character. It's life main principle source.
1: Kanuka itti prana samanamainatundi yokka ee yokka seela tattvani anaga mana character nu chakkaga poshinchukovali.
0: This character, which is our very life, should be kept up properly.
1: Ee vayasu chaala golden age.
0: This age is golden age.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి వయస్సును మనం నిర్మూలన గావించుకుంటే భవిష్యత్తులో కూడాను మన యొక్క జీవితము నిర్మూలమైపోతుంది.
0: ఇఫ్ యూ స్పాయిల్ దిస్ గోల్డెన్ ఏజ్ యూ విల్ బి రూయినింగ్ యువర్ ఫ్యూచర్.
1: మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు చక్కగా బయలుదేరుతుంది.
0: ఇఫ్ ద ప్లాంట్ ఇస్ స్ట్రైట్ ఇన్ ద బిగినింగ్ సాప్లింగ్ స్టేజ్ ద ట్రీ ఆల్సో వుడ్ బి స్ట్రైట్ లేటర్.
1: కనుకనే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: సో భగవాన్ సేస్ స్టార్ట్ early, drive slowly, reach safely.
1: ఇది మంచి సమయం స్టార్టింగ్.
0: This is very good time to start.
1: ఇది మంచి సీడ్లింగ్ వయసు.
0: This is the time of a seedling.
1: ఇది చక్కగా వచ్చిందంటే చెట్టంతా కూడా చక్కగా అవుతుంది.
0: At the seedling stage, if it grows straight, the rest also will follow.
1: కనుక ఈ వయసును అతి జాగ్రత్తగా మనం వినియోగం చేయాలి.
0: We should make this age very carefully.
1: ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ స్థితికి సంబంధించిన వారైనా వీరికి డిసిప్లిన్ అనేటువంటిది, ఈ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ప్రధానమైన నేత్రము.
0: దే మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, దే మే బి ఇన్ ఎనీ పొజిషన్, ఇట్ ఇస్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్.
1: అమెరికా వారు ఏ విధంగా ప్రవర్తించాలి, జర్మనీ వారు ఏ విధంగా ప్రవర్తించాలి, రష్యా వారు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి సంబంధమైనటువంటి ప్రశ్నలు మనకు అవసరం లేదు.
0: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద క్వశ్చన్స్ రిలేటింగ్ టు
1: ఏ దేశం వారైనప్పటికీ.
0: ఆర్ జర్మన్స్ ఆర్ రష్యన్స్,
1: నీవు మానవుడిగా ఉంటున్నావు.
0: యు మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
0: యు బిలాంగ్ టు ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: రిలిజన్ ఆఫ్ లవ్,
0: యు హ్యావ్ ద రిలిజన్ ఆఫ్ లవ్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
0: అండ్ ఇట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ దేశం వారైతే మనకేమి.
0: When once you know this truth, doesn't matter to which our country you belong.
1: ఏ దేశం వారైనా ఈ వయసులో మాత్రము మనము ప్రాణ సమానంగా కాపాడుకోవాలి మన యొక్క క్యారెక్టర్.
0: యు మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ ఎట్ దిస్ ఏజ్ ది గోల్డెన్ ఏజ్ యూ షుడ్ కీప్ అప్ దిస్ క్యారెక్టర్ వెరీ కేర్ఫుల్లీ.
1: ప్రాచీన మహర్షులు, ప్రాచీన యువకులు ఈ విధమైనటువంటి గుణమును కాపాడుకుంటూ రావటం చేతనే వారు చరిత్రకారులుగా రూపొందినారు.
0: ఇన్ దోస్ ఏన్షియంట్ టైమ్స్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ దే అడ్హియర్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్యారెక్టర్ దేర్ ఫోర్ దే వర్ హైలీ రిప్యూటెడ్. ది హిస్టరీ రివీల్స్ దిస్ ఫ్యాక్ట్.
1: హిస్టరీ అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై హిస్టరీ?
1: His story is history.
0: History means his story is history.
1: ఎవరి స్టోరీ?
0: Whose story?
1: క్యారెక్టర్ గా ఉండినటువంటి వాడి స్టోరీని హిస్టరీ.
0: The story of the one with character is history.
1: కనుక మనము చారిత్రకారులుగా రూపొందవాలంటే మనము మన యొక్క శీల సంపత్తిని కాపాడుకోవాలి.
0: If you are to be one of history, you have to protect your character.
1: ఈనాడు ఈ వయసులో ఈ క్యారెక్టర్ ని మనం పోషించుకున్నప్పుడే మన సంతతి, మన జాతి, మన కులము సర్వము కూడాను ఆదర్శవంతమైనటువంటి బిడ్డలుగా తయారవుతారు.
0: At this age, if you maintain your character, your progeny, the community, the country by and large would prosper.
1: వ్యక్తి పవిత్రుడైనప్పుడే సమాజం పవిత్రమైనది అవుతుంది.
0: When the individual is sacred, the community, society will be sacred.
1: సమాజము పవిత్రమైనప్పుడు దేశం పవిత్రమైనది అవుతుంది.
0: When once the society is sacred, the whole country by and large would be sacred.
1: దేశం పవిత్రమైనప్పుడు ప్రపంచమే పవిత్రమైనదిగా రూపొందుతుంది.
0: When the country is sacred, the whole world will be sacred.
1: కనుక ఈనాడు ప్రపంచం అనేటువంటిది సరైన స్థితిలో లేదనుకుంటే వ్యక్తి యొక్క దోషమే దీనికి మూల కారణం.
0: When once we say today that the world is not along the proper lines, the mistake lies with the individual.
1: మనం అధికంగా మాట్లాడకూడదు.
0: We should not talk too much.
1: దీనివల్ల మన క్యారెక్టర్ లోని దోషం కూడా కొంచెము దెబ్బతిగుతుంది.
0: నాచురలీ యూ విల్ బి లూజింగ్ యువర్ క్యారెక్టర్ బై టాకింగ్ టూ మచ్.
1: అధికంగా మాట్లాడేటువంటి వాడిని చూస్తే కొంతమంది దూరం వెళ్లిపోతుంటారు.
0: విల్ నాచురలీ ట్రై టు గో అవే ఫ్రమ్ దోస్ దట్ టాక్ టూ మచ్.
1: క్యారెక్టర్ లేని వారిని చూస్తే పూర్వీకులంతా పామును చూచినట్టుగా బెదురుకొని దూరమైపోయేటువంటి వారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ యూస్ టు రన్ అవే. Just as they would run away from a serpent, they would run away from those without character.
1: ప్రతి చరిత్రకారుని యొక్క స్వరూపాన్ని కూడాను విచారణ చేసినప్పుడు ఇందులో పవిత్రమైనటువంటి క్యారెక్టరే.
0: If you once know the history of every person, you know the importance of character.
1: 3/4 character is life అని.
0: 3/4 of character is life.
1: మూడు భాగములు మానవుని యందు క్యారెక్టరే పవిత్రమైనటువంటిదిగా నిరూపణ.
0: In 3/4 of human life, it is the character that is highly sacred.
1: మన చరిత్రను చక్కగా పవిత్రంగా విచారణ చేసి చూసినప్పుడు
0: ఇఫ్ యూ గో త్రూ ద హిస్టరీ క్లియర్లీ
1: ఒక్కొక్క వ్యక్తి కూడాను తన చూపులు, తన శ్రవణము, తన పలుకులు ఎంత కంట్రోల్లో పెట్టుకుని ఉండేటువంటి వారు యోచించుకోవచ్చు.
0: ఇఫ్ యూ గో త్రూ ద హిస్టరీ యూ విల్ సర్టన్లీ నో హౌ అవర్ ఏన్షియన్స్ హ్యాడ్ ఎ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ అవుట్లుక్స్ ద ఆడిషన్ అండ్ ద వర్డ్స్ దే అట్టర్డ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: శివధనస్సు విరిచిన తర్వాత
0: ఆఫ్టర్ బ్రేకింగ్ దట్ శివధనస్సు
1: శ్రీరామచంద్రుడు సీతనిచ్చి వివాహం చేసేదానికి సిద్ధమయ్యాడు జనక మహారాజు.
0: ద ఎంపరర్ జనక వాజ్ రెడీ టు ఆఫర్ సీత ఇన్ మ్యారేజ్ టు శ్రీరామ.
1: కానీ దానికి పూర్వము ఒక్క క్షణమైనా కూడాను, ఒక్క నిమిషమైనా కూడాను సీతను రాముడు చూచి ఎరుగడు.
0: ప్రయర్ టు ద మ్యారేజ్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
1: వివాహమయ్యే పూర్వం అంతా కూడాను ఆమె పరస్త్రీ, పరస్త్రీని కన్నెత్తి చూడకూడదు అనేటువంటిదే శ్రీరామచంద్రు యొక్క శీలం యొక్క పవిత్రత.
0: బిఫోర్ ద మ్యారేజ్ వన్ షుడ్ నాట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ ఎనీ ఉమెన్. దిస్ ఈస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ రామ.
1: దీని బాధ్యత తల్లిదండ్రులు చూసుకుంటారు.
0: అండ్ దిస్ మ్యారేజ్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్స్.
1: చూడకూడదని ఉన్నాడు.
0: హి జస్ట్ రిమైన్ క్వైట్.
1: పెళ్లి పీటలపైన కూర్చున్నారు.
0: దే సాట్ దేర్ నియర్ ద ఆల్టర్.
1: మంగళసూత్రం కట్టేకు ముందుగా లేచి నేర్చుకున్నారు.
0: దే జస్ట్ గాట్ అప్ టు టై దిస్ సేక్రెడ్ నాట్.
1: సీత ఎడమ భాగంలో ఉంటున్నప్పుడు రాముని కుడివైపును చూస్తూ ఉన్నాడు.
0: అండ్ సీత వాజ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్, రామ వాజ్ లుకింగ్ టువర్డ్స్ ది రైట్ సైడ్.
1: ప్రక్కనే ఉండినటువంటి ఒక జనక మహారాజు చెప్తాడు.
0: జనక కింగ్ దో హీ వాజ్ దేర్ హీ స్టార్టెడ్ టెల్లింగ్
1: ఇయం సీత, సీత ఇక్కడ ఉన్నది, నీ ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: కింగ్ జనక టెల్స్ హియర్ ఇస్ సీత, యు ఆర్ లుకింగ్ సమ్వేర్ ఎల్స్.
1: అనేక పర్యాయం ఇయం సీత, రామా ఇయం సీత.
0: హీ వెంట్ ఆన్ టెల్లింగ్ రిపీటెడ్లీ రామా హియర్ ఇస్ సీత.
1: ఏమాత్రము తాను లెక్క చేయలేదు.
0: అండ్ రామా డిడ్ హియర్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఇంకా మంగళసూత్రం కట్టలేదు.
0: అండ్ హీ హాస్ నాట్ టైడ్ దట్ సీక్రెట్.
1: ఆ స్త్రీని మనం చూడకూడదు.
0: హీ షుడ్ నాట్ లుక్ ఎట్ దట్ లేడీ.
1: ఇలాంటి ఆదర్శాన్ని జగత్తునికంతా అందించినటువంటి వాడు చరిత్ర పురుషుడు రామచంద్రుడు.
0: దిస్ వాజ్ ది ఐడియల్ ప్రొపగేటెడ్ డెమోన్స్ట్రేటెడ్ టు ది వరల్డ్ బై రామచంద్రుడు.
1: ఆ సోదరులు అందరూ కూడా ఆ విధంగానే ప్రవర్తించారు.
0: ఆల్ బ్రదర్స్ బిహేవ్డ్ లైక్ వైజ్.
1: శ్రీరామునితో లక్ష్మణుడు అరణ్యమునకు బయలుదేరి వెళ్లాడు.
0: లక్ష్మణ ఫాలోడ్ రామ టు ద ఫారెస్ట్.
1: ఒక దినము రెండు దినములు కాదు.
0: నాట్ ఫర్ ఎ డే ఆర్ టూ.
1: 14 సంవత్సరములు.
0: 14 years of time he spent with him.
1: వీరి వెంట సీత కూడా ఉంటుండాలి.
0: Sita also was there in their company.
1: సీత చాలా యువకురాలు.
0: Sita was quite young at the time.
1: 18 సంవత్సరముల వయస్సు.
0: She was aged 18.
1: అలాంటి వయసు లోపల
0: at that age
1: 20 సంవత్సరములు కలిగినటువంటి ఒక రామలక్ష్మణులు వెంటనే ఉంటున్నప్పుడు
0: రామ లక్ష్మణ ఓవర్ ఏజ్ 20 అట్ ద టైం
1: ఈ 14 సంవత్సరములు ఒక్క క్షణమైనప్పుడు సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ డిడ్ నాట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత ఆల్ దీస్ 14 ఇయర్స్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
1: సీతను రావణుడు తీసుకుని పోయిన తర్వాత
0: వెన్ సీత వాజ్ అబ్డక్టెడ్ బై రావణ
1: లక్ష్మణుడు రాములు వెతుక్కుంటూ వెళుతున్నారు.
0: లక్ష్మణ అండ్ రామ వెంట ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
1: కానీ ఒక పర్వతం పైన సుగ్రీవుడు హనుమంతుడు ఉండేటువంటి వారు
0: అనే మౌంటైన్ టాప్ సుగ్రీవ హనుమాన్
1: ఆ జనసమూహం అనేటువంటి దాన్ని చూసి సీత తన నగలంతా మూట కట్టి ఆ యొక్క కొండపైన వదిలిపోయింది.
0: వాచింగ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్ సీత డ్రాప్ ద బండల్ ఆఫ్ హర్ జ్యువెల్స్.
1: సీతాన్వేషణ నిమిత్తమై పోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు వారికి స్నేహమయ్యాడు.
0: వెన్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత అండ్ దే హ్యాడ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ్ అట్ దట్ టైమ్.
1: వీరి యొక్క చరిత్రనంతా కూడా సుగ్రీవునికి చెప్పాడు. సీతను తీసుకుని పోయారెవరో వారిని వెతకడానికి మేము పోయాము, నీ సహాయం నాకు అత్యవసరం అన్నారు.
0: దే టోల్డ్ ఎవ్రీథింగ్ టు సుగ్రీవ టెలింగ్ దట్ హౌ సీత వాస్ అబ్డక్టెడ్ బై రావణ అండ్ దట్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
1: ఆ మాట విన్న తక్షణమే సుగ్రీవుడు ఒక మూటను తెచ్చి పెట్టాడు. ఈ నగలు ఎవరివి, ఆ సీతమ్మవేనా చూడండి.
0: హావింగ్ హర్డ్ దిస్ సుగ్రీవ బ్రాట్ దట్ బండల్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ ఆస్క్ దెమ్ టు వెరిఫై వెదర్ దే బిలాంగ్.
1: రాములు కూడా భార్య యొక్క నగలు ఏమిటో తెలియదు.
0: Rama also is not aware of the jewels of Sita.
1: అప్పుడు లక్ష్మణుని ముందు పెట్టాడు.
0: Then they were placed in front of Lakshmana.
1: లక్ష్మణ ఈ నగలు మీ వదినవేనా చూడమన్నాడు.
0: Do these jewels belong to your sister-in-law Sita?
1: అప్పుడు చెప్తాడు అతను.
0: Then he said,
1: ఈ కంఠహారం ఎవరివో నాకు తెలియదు.
0: I don't know the necklace to whom it belongs to.
1: ఈ యొక్క కంకణములు ఎవరివో నాకు తెలియదు.
0: I don't know the bangles to whom they belong.
1: కానీ కాలి అందెలు మాత్రము సీతవే అది నాకు చక్కగా తెలుసు అన్నాడు.
0: But I know the anklets she wear that they belong to Sita.
1: ఈ అందెలు మాత్రం నీకెట్ట తెలుసు అన్నారు.
0: And he asked, how do you know that anklets belong to Sita?
1: నిత్యం పాదాభివందనం. ఆమెకు దినము కూడా నేను పాదాభివందనం చేసేటువంటి వాడిని, అందువల్ల ఆ యొక్క పాదముల పైన ఈ నగలు ఉన్నది చూచాను అన్నాడు.
0: As I offer my prayer, do namaskar to her lotus feet every day, I could identify that.
1: 14 సంవత్సరములు అరణ్యములో ఉండినప్పటికీ ఒక్క క్షణమైనా కూడాను సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ ఆల్దో హీ వాస్ దేర్ ఫర్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్ హీ నెవర్ లుక్డ్ ఎట్ హర్ ఫేస్ ఈవెన్ వన్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క శీలమును పోషించుకుంటూ రావటం చేతనే ఆనాటి చరిత్రకారులందరూ కూడాను ఈనాడు ఆదర్శమైన పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
0: బికాస్ ఆఫ్ దేర్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ దెన్ దే ఆర్ స్టిల్ రిమెంబర్డ్ ఈవెన్ దిస్ డే.
1: కనుక మనము దివ్యమైనటువంటి యొక్క జీవితానికి కాంతినందించేటువంటి యొక్క జీవితానికి ఒక విధమైనటువంటి కళనిచ్చేటువంటి యొక్క జీవితానికి శాంతి కిరీటమైనటువంటి యొక్క ఈ శీలాన్ని మనం ఈనాడు కాపాడుకోవాలి.
0: సో ఫర్ దిస్ బ్యూటిఫుల్ నావెల్ డివైన్ లైఫ్ దట్ గివ్స్ ఆల్ ది బ్రిలియన్స్ అండ్ ఎఫల్జన్స్ అండ్ ద క్రౌన్ ఆఫ్ పీస్ వీ హావ్ టు ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ క్యారెక్టర్.
1: స్త్రీలు కాని పురుషులు కాని ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ప్రాణ సమానంగా తీసుకోవాలి.
0: నో మ్యాటర్ దర్ విమెన్ ఆర్ మెన్ దే హావ్ టు కన్సిడర్ క్యారెక్టర్ యాజ్ దర్ వెరీ లైఫ్.
1: కొంతమంది విద్యార్థులు ఈ యువకులు విలేజ్ సేవలకై పోతున్నారు.
0: సమ్ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ గో టు విలేజ్ సర్వీస్ యాక్టివిటీ.
1: సేవలు చేయటం చాలా గొప్పతనం.
0: సర్వీస్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.

0: మనము తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: Doesn't matter even if you don't undertake penance.
0: ఏ తీర్థయాత్రను చేయనప్పటికీ పర్వాలేదు.
1: You don't need to go on pilgrimage anywhere.
0: ఏ పవిత్రమైనటువంటి ఒక క్షేత్ర దర్శనం చేయకపోయినను పర్వాలేదు.
1: You don't need to visit any pilgrim center.
0: సజ్జనం సేవను విను సేవలు చేయాలి.
1: But you should render service.
0: సేవకత్వమునందే నాయకత్వం ఇమిడి ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ లైస్ ద లీడర్షిప్.
0: ఈ సేవలు చలిపినటువంటి వానికి ఒక విధమైనటువంటి యొక్క శాంతి చేకూరుతుంది.
1: వన్ హూ సర్వ్స్ విల్ బి పీస్ఫుల్.
0: ఈ సేవల వలన తన ఎందున్నటువంటి అహంకారము నిర్మూలమవుతుంది.
1: బై దిస్ సర్వీస్ వీ కెన్ గివ్ అప్ అవర్ ఈగో.
0: వాల్మీకి రామాయణం రాసి
1: వాల్మీకి హస్ కంపోజ్ రామాయణ.
0: ఒకనాడు ఆ రామాయణం ముందు పెట్టుకుని విచారం చేస్తూ కూర్చున్నాడు.
1: వన్ డే కీపింగ్ రామాయణ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ హి వెంట్ ఆన్.
0: ఈ పవిత్రమైన చరిత్రను నేను రాశాను.
1: ఐ హావ్ కంపోజ్డ్ దిస్ సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన చరిత్రను సార్థకంగా గావించుకోవాలంటే దీనికి ప్రచార ప్రబోధన అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ నోన్ టు ఎవ్రీబడి దట్ ఐ షుడ్ ప్రాపగేట్.
0: ఎవరు దీన్ని ప్రచారం చేయగలరు?
1: హూ కెన్ ప్రాపగేట్ దిస్
0: అని యోచిస్తూ ఉండినాడు.
1: హి వాస్ థింకింగ్ సీరియస్లీ అబౌట్.
0: ఆ సమయానికి చిన్న పిల్లలు ఇద్దరు పరిగెత్తి వచ్చారు.
1: అట్ దట్ టైమ్ టూ బాయ్స్ కేమ్ రన్నింగ్.
0: వారే లవకుశులు.
1: దే ఆర్ లవ అండ్ కుశ.
0: గురూజీ ఏం మీరు యోచిస్తున్నారన్నారు.
1: దే ఆస్క్ గురూజీ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ థింకింగ్.
0: నాయన పవిత్రమైన రామచరిత్ర నేను రచించాను.
1: ఐ హావ్ రిటన్ దిస్ సీక్రెట్.
0: దీన్ని సమాజంలో పంచిపెట్టాలి.
1: దిస్ షుడ్ బి పబ్లిసైజ్డ్.
0: ఆదర్శవంతమైన గుణాలు సమాజంలోకి అందించాలి.
1: ది ఐడియల్స్ మస్ట్ బి టాట్ ఇన్ సొసైటీ.
0: దివ్యమైన రాముని యొక్క సత్కీర్తి ఈ ప్రపంచంలో వ్యాపించాలి.
1: ద డివైన్ గ్లోరీ ఆఫ్ రామా షుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: వారి యొక్క శీల సంపత్తిని ప్రతి వ్యక్తికి చేర్చాలి.
1: ద క్యారెక్టర్ షుడ్ బి పాస్డ్ ఆన్ టు ఎవ్రీ పర్సన్.
0: దీనికి ఎవరా అని యోచిస్తున్నామన్నారు.
1: ఐఎమ్ థింకింగ్ హూ ఇస్ ద రైట్ మ్యాన్ టు డూ ఇట్.
0: చేతులు కట్టుకున్నారు పిల్లలు.
1: బోత్ ది బాయ్స్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్.
0: గురూజీ
1: సెడ్ గురూజీ
0: మాకు ప్రాణం ఉన్నది.
1: We have life.
0: మేము మీ శిష్యులము.
1: We are your disciples.
0: మీ పరికి మేము రక్తమునైనా దారబోస్తాము.
1: We are ready to shed our life, the blood.
0: మీ సేవలకు మీ జీవితాన్ని అంకితం చేస్తాము.
1: We will dedicate our life to serve you.
0: మీ ఆజ్ఞాపించండి, దీనిని మేము ప్రచారం చేస్తామన్నారు.
1: Command us, we will certainly follow.
0: వాల్మీకి పట్టరాని ఆనందంతో ఉట్టిపడి కంటిధారలు కార్చాడు.
1: వాల్మీకి స్టార్ట్ షెడ్డింగ్ టియర్స్ ఇన్ ఆల్ ఎక్స్టసీ.
0: ఈ లేత హృదయమైనటువంటి ఈ పిల్లల్లో ఇంతటి త్యాగమా, ఇంతటి ఔదార్యమా, ఇంతటి పవిత్రమైన భావమా అని ఆనందించారు.
1: వాల్మీకి వాజ్ సో హ్యాపీ బికాస్ దో దే వర్ సో యంగ్ లిటిల్ బాయ్స్ దే హ్యావ్ దట్ దట్ సీక్రెట్ ఫీలింగ్స్ ద నొబిలిటీ.
0: రేపటి దినమే ఇంకా ఆలస్యం చేయనక్కర్లేదు, ఆలస్యం అమృతం విషం.
1: He said, boys, don't delay. You should not delay because delay amounts to poison. Right from tomorrow, you do it.
0: వాల్మీకి బాలులకు బోధించాడు.
1: వాల్మీకి టాట్ దీస్ టూ బాయ్స్.
0: అమృతంతో నింపినటువంటి లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: మోర్ దెన్ ది గోల్డెన్ వెసల్ ఐదర్ విత్ అమృత ద నెక్టర్ ఆర్ ద పాయిజన్.
0: విషంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: ఎన్ అర్థన్ పాట్ విత్ ద పాయిజన్ ఇస్ మచ్ బెటర్.
0: లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: రాదర్ ద గోల్డెన్ వెసల్ విత్ ద పాయిజన్.
0: అమృతంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: ఎన్ అర్థన్ పాట్ విత్ ద నెక్టర్ అమృత ఇస్ మచ్ బెటర్.
0: ఈ దేహము మృణ్మయము.
1: This body is just made up
0: of మానవుని యొక్క దేహము మట్టి పాత్ర.
1: The body is just an earthen pot.
0: కానీ ఇందులో శీలత్వము పవిత్రతము అనేటువంటి అమృతాన్ని నింపాడు భగవంతుడు.
1: God has filled this earthen pot of the body with a nectar.
0: కాబట్టి అమృతంతో నింపినటువంటి మట్టి పాత్ర ఈ మానవ దేహము.
1: The body is just an earthen pot full of nectar amruta.
0: దీన్ని మీరు ఆహ్వానించండి.
1: This you should invite.
0: విషంతో నింపినటువంటి బంగారు పాత్ర అయినా కూడా మనకు అక్కర్లేదు.
1: జస్ట్ థ్రో ఇట్ అసైడ్, బ్రష్ ఇట్ అసైడ్.
0: ఇక్కడ
1: గోల్డెన్ వెసల్ పాయిజన్.
0: విషం పాత్ర యావది?
1: వాట్ ఈస్ ది గోల్డెన్ వెసల్ హియర్?
0: కేవలం ప్రపంచం అనేటువంటి సర్వ సుఖములతో, సర్వ సంతోషములతో, సర్వ ఆనందములతో తులతూగుతున్నటువంటి బంగారు వలె కనిపిస్తుండాలి.
1: ద హోల్ వరల్డ్ విత్ ఆల్ కన్వీనియన్సెస్, కంఫర్ట్స్, ప్లెజర్స్ షైన్స్ లైక్ గోల్డ్.
0: దీని నిండుకు విషయస్వరూపమైన విషమే.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పాయిజన్. It's poison of sensual pleasure.
0: ఇది ఆ మనకు బంగారము.
1: Is that the gold? No.
0: హృదయముతో అనగా ఏమి? హృదయస్థాయియే భగవంతుడు.
1: God resides in the altar of our heart.
0: భగవంతుడు ఏ బద్రీనాథ్ యందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ భద్రాచలమునందు, ఏ తిరుపతి యందు, ప్రశాంతి యందు లేదో కాడు.
1: God is not specially present in pilgrim centers like Badrinath, Kedarnath, Tirupati or Prashantra.
0: అన్నిటికీ కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు.
1: Absolute, complete, total control is on our heart.
0: కనుకనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? హృదయవాసి.
1: So where is God? He dwells in our heart.
0: ఎక్కడో వెతకపోయినక్కర్లేదు.
1: You don't need to search for him anywhere.
0: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఉన్నాడు భగవంతుడు.
1: God is present in everyone's heart.
0: కాబట్టి ఇట్ మట్టి పాత్ర అయినా కూడాను ఈ మానవ దేహము చాలా పవిత్రమైనటువంటిది అన్నాడు.
1: Though human body is earthen pot, it is highly sacred.
0: దీనికి మానాభిమానములు, గౌరవ మర్యాదలు ఏమాత్రమూ అక్కర్లేదు.
1: This body should not be mindful of the attachment or respect or esteem. You should enjoy the bliss of God. Why other matters?
0: కనుక మీరు త్యాగులై మీరు వెళ్ళాలి అన్నాడు వాల్మీకి.
1: వాల్మీకి said, be men of sacrifice and go forth.
0: నిమిషం లోపల వారు లోపలికి వెళ్లారు, రుద్రాక్షలు ధరించారు, కాషాయ వస్త్రము కట్టారు, కంకణాలు రుద్రాక్షములుగా వేసుకున్నారు, తమ్ముల చేత పట్టుకున్నారు, బయలుదేరారు.
1: In a moment time, they wore ochre robes and they were wearing rudraksha malas and with tambura, the musical instrument, they went on.
0: Ramakathanu vinaraya. Bazaar, bazaar, tirutunnadu, Ramakathanu vinandi.
1: They went on moving around every street, listen to the story of Rama.
0: Ee chinna vayasunandu, ee dehaniki inta tyagama.
1: At this tender age, they were born. Ee
0: jeevitaniki inta viraktiya.
1: How could they have so much of detachment?
0: లేదు. ఆ వాల్మీకులు కూడా ఆదర్శవంతమైనటువంటి యువకులుగా రూపొందింపజేశారు.
1: ఇట్ వాజ్ ది వర్క్ ఆఫ్ వాల్మీకి దట్ షేప్ దెమ్ యాజ్ మెన్ ఆఫ్ డిటాచ్మెంట్.
0: ఈనాటి యువకుల యందు,
1: టుడే అమంగ్ యంగ్స్టర్స్,
0: పబ్లిక్ లోపల రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలంటే చాలా అవమానం.
1: యంగ్స్టర్స్ డోంట్ డూ నమస్కార్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్.
0: నగర సంకీర్తనకు పోవాలంటే తలలు దాచుకుని పోతుంటారు నగర సంకీర్తనకు.
1: దే బెండ్ దేర్ హెడ్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ నగర సంకీర్తన్.
0: ఏమైనా నొచ్చిన విభూతి పెట్టుకోవాలంటే ఇంట్లో పెట్టుకుంటారు, బయటకు వస్తారని తుడిచివేసుకుంటారు.
1: దే విల్ హ్యావ్ ద విభూతి ఆన్ దర్ ఫోర్ హెడ్ అట్ హోమ్, దే విల్ వైప్ ఇట్ ఆఫ్ వెన్ వన్స్ దే కమ్ అవుట్.
0: ఎంత విచిత్రమైనటువంటి జీవితము,
1: వాట్ కైండ్ ఆఫ్ లైఫ్,
0: ఎంత దుర్బలమైనటువంటి జీవితము,
1: వాట్ సార్ట్ ఆఫ్ వీక్ లైఫ్.
0: దేశానికి మనం భయపడటమా?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్?
0: పరులకు మనం భయపడటమా?
1: వై షుడ్ బి అఫ్రైడ్?
0: మంచి కార్యానికి మనం ఎందుకు భయపడాలి?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్ టు డూ గుడ్ థింగ్?
0: నీవు ఏ తప్పు చేయటం లేదు కదా.
1: యు ఆర్ నాట్ కమిటెడ్,
0: ఏ దోషంలో నా ప్రవేశించడం లేదు కదా.
1: దేర్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్.
0: భగవత్ నామస్మరణలో నీవు ఎందుకు భయపడాలి?
1: వై చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, వై షుడ్ యు హావ్ ఫియర్?
0: దానివల్ల నీ మానవత్వం బలహీనత పొందిపోతుండాలి.
1: దేర్ ఫోర్ హ్యూమన్ లైఫ్ బికమ్స్ వీక్.
0: కనుక మనము బలహీనుడు కారాదు.
1: వీ షుడ్ నెవర్ బి వీక్.
0: నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. బలహీనుడైన వారు ఏ చిన్న కార్యాన్ని కూడా సాధించలేరు.
1: ఏ వీక్ పర్సన్ కెనాట్ అకాంప్లిష్ అచీవ్ ఎనీ సింపుల్ థింగ్.
0: దుర్మార్గములకు, దుష్టవాక్యములకు, దురాలోచనలకు మనం ముందంజ వేస్తున్నాము.
1: వీఆర్ స్టెప్పింగ్ ఫార్వర్డ్ టు కమిట్ ఆల్ వికెడ్ యాక్షన్స్.
0: దివ్య జీవితానికి మనం ఎందుకు వెనకంజ వేయటం?
1: వై షుడ్ వి గో బ్యాక్? When it's a matter of sacred activity and sacred action.
0: ఇది ఈనాటి మానవుల యొక్క గొప్ప బలహీనత.
1: This is a very big weakness in the modern man.
0: ఏమి దైవ పేరు చెప్తే నీకు దోషము?
1: What is the mistake in telling God's name?
0: పుచ్చమైనటువంటి సినిమా పాటలు పాడుకుంటుంటావే, దైవ పాటలు పాడటంలో నీకు ఏమి అవమానం?
1: You sing very cheap low cinema songs. Why can't you sing the glory of God?
0: అంతరహితమైనటువంటి పాటల లోపల నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు.
1: You are wasting your life in singing cinema songs.
0: రామకృష్ణ గోవింద అనేటువంటి చెప్పటంలో నీకేమి అవమానం?
1: Why should you feel humiliated to say Rama, Krishna, Govinda?
0: అది చెప్పటం చాలా అవమానం.
1: You feel a matter of shame.
0: ఇంకా బజార్ లో అర్థరహితమైనటువంటి పాటల్లో గొప్ప ముందంజ వేస్తుంటారు.
1: You step forward to sing meaningless cinema songs along the street.
0: ఇది మానవునికే అవమానకరమైన.
1: It's a shame to the entire human life.
0: మానవు లేనిటువంటి వారు ఏమైనా పాడుకోవచ్చును.
1: Human beings can sing any song for
0: kaani manava jeevitham garipetunte prati vyakti kudanu ee vidhamainatunte oka jeevithani gadapatam chaala vyartham.
1: To spend life like that is a matter of waste.
0: Mana jeevithamlo oka vidhamainatunte keerthini sampadinchali.
1: We should earn reputation, good name in society.
0: Society lopala anaga samajam lopala peru pratishthanu jeppinchukovadaniki mana vinayame vidheyateye moolakaranamu.
1: It's humility and obedience which are required to win a good name in society.
0: Jati gauravambu neeti pai nilachunu neeti lekayunna jati jadunu.
1: The greatness of the society depends on the morality.
0: Neeti leni jati nijamaina jati kadu.
1: The community without morality is no community at all.
0: ఆ నీతి లేకపోతే ఇంక జాతి ఎక్కడుంది?
1: Without morality, how do you find the community?
0: ఒక కుక్కలకు నక్కలకైనా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి.
1: The dogs and foxes, they have reason and season.
0: మనిషికి ఈనాడు నో సీజన్ నో రీజన్.
1: Man today has no season, has no reason.
0: అలాంటి మనిషి మనిషి ఎట్ అవుతాడు?
1: How do you call him a human being?
0: కనుక యువకులారా,
1: so youngsters,
0: మీరు మానవులు.
1: You are human being.
0: దైవం యొక్క బిడ్డలు.
1: You are the children.
0: దైవం యొక్క ప్రతిబింబములు.
1: You are the reflection of God.
0: మమం సా మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరంతా నా అంశమే, నా వారే, నా స్వరూపులే అని భగవంతుడు చెప్తున్నాడు.
1: God declares that you are sparks of the divine. You are my reflection. You and I are one. That's what he says.
0: అలాంటి దైవం యొక్క స్వరూపులైపోయి కూడాను మీరు ఎందుకు భయపడాలి?
1: Being the embodiment of the divine, why should you feel?
0: దైవ నామం చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి?
1: Why do you feel shameful to repeat God's name?
0: దైవం యొక్క చరిత్రను పనులకు బోధించడానికి ఎందుకు మీరు వెనుకం చెయ్యాలి?
1: Why do you go back to speak about God?
0: ఇది వద్దు.
1: You should not do that.
0: ధైర్యంతో దైవ సేవలో మీరు పాల్గొనండి.
1: విత్ ఆల్ ద కరేజ్ రెండర్ సర్వీస్.
0: మీరు పవిత్రులు ఒకటే కాక మిగతనటువంటి వారిని కూడా తోటి మానవులు కూడా పవిత్రులు గావించండి.
1: యూ షుడ్ నాట్ ఓన్లీ బి సేక్రెడ్, యూ షుడ్ మేక్ అదర్ లైవ్స్ ఈక్వల్లీ సేక్రెడ్.
0: ఎక్కడికి పోతున్నావయ్యా అని ఎవరైనా అడిగితే,
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ వేర్ ఆర్ యూ గోయింగ్,
0: ఒక తిరుపతికో లేక పుట్టపత్తికో పోతున్నానంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు.
1: దే ఫీల్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు సే దట్ దే ఆర్ గోయింగ్ టు తిరుపతి.
0: బెంగళూరు పోతున్నామండి అంటారు. ఎంత బలహీనుడు వీడు.
1: They say that we are going to Bangalore.
0: ఈ చిన్నదానికి ఇంత అబద్ధం ఆడాలి?
1: Why should you tell lies at all?
0: నేను పుట్టపర్తికి పోతున్నాను.
1: I am going to Puttaparthi.
0: నేను స్వామిని దర్శించుకోవడానికి పోతున్నాను.
1: I am going there.
0: చెప్పితే ఏమి నీకు అవమానం?
1: I am going to see Swami. What is shame here?
0: ఇలాంటి ధైర్యం చేత మనం ఈ యొక్క దైవ సేవలో మనం పాల్గొనాలి.
1: With that conviction and courage, you should render service in society.
0: ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మేము సాధించుకొని సమాజంలో మీరు ప్రవేశించాలి.
1: విత్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ గో టు ది సొసైటీ.
0: ధైర్య సాహసాలతో మీరు సేవల్లో ప్రవేశించాలి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ వాలా యూ రెండర్ సర్వీస్.
0: ఇది ఏమి సేవ, ఎట్టి సేవ అనేది విచారణ మనకు అక్కర్లేదు.
1: డోంట్ బాదర్ అబౌట్ వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్ ఇట్ ఈస్.
0: ఈనాడు విలేజెస్ లోపల చాలా అశుభ్రత చేతను, సరైన ఆహారం లేకపోవటం చేతను, సరైన నీరు దొరకపోవటం చేతను అనేక విధమైనటువంటి రోగములకు గురి అవుతున్నారు.
1: టుడే you find so many diseases in villages because everything is unhealthy. There is no cleanliness, there is no proper food and drinking water.
0: ఎక్కడ చూసినా కానీ పొల్యూషన్.
1: Everything is polluted everywhere.
0: కనుక అలాంటి విలేజెస్ లో మనం ప్రవేశించినప్పుడు దాంట్లో మొట్టమొదటి మనం సేవ చేయాలి.
1: సో యూ షుడ్ సర్వ్ విలేజెస్ ఫస్ట్.
0: ప్రతి వారం కూడా అదే విలేజ్ కి మీరు ఫోన్ అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ ది సేమ్.
0: ఈ సేవలు చేయడంలో కూడా మీకు కూడా చాలా ధన వ్యయం అవుతుంది.
1: While serving, you need to spend money.
0: మీరు ఉద్యోగాలు చేసేటువంటి వారు ప్రతి పర్యాయం కూడా లీవ్ తీసుకుంటే ఉద్యోగం కూడా ఊడిపోతుంది.
1: If you go on taking leave, you will lose your job also.
0: కనుక ఇది ఏ విధంగా మీరు చేయాలి?
1: What way to do, sir?
0: ఒక విలేజ్ కి మీరు పోయినప్పుడు,
1: when you go to a village,
0: ఆ విలేజ్ లో ఉండేటువంటి యువకులంతా మీరు ప్రోగు చేసి,
1: collect all youngsters there, gather them.
0: ఆ యువకులకంతా మీరు చక్కగా బోధించి,
1: teach them well.
0: అయ్యా, మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు?
1: Explain clearly, if we don't maintain the cleanliness of village, who else will do?
0: ఒక మీటింగ్ పెట్టుకొని ఆ గ్రామంలోని యువకులే ఆ ఊరిలోని సేవలు చేసుకోవడానికి తగినటువంటి కృషి కల్పించాలి.
1: యూ షుడ్ కన్వీన్ ఎ మీటింగ్ ఆఫ్ యంగ్స్టర్స్ ఇన్ ఎవ్రీ విలేజ్, టాక్ టు దెమ్ ద నీడ్ టు.
0: ఎక్కడో హైదరాబాద్ నుంచి నెల్లూరుకి పోవడం అంటే ఎంత కష్టమవుతుంది?
1: ఇట్స్ సో డిఫికల్ట్ టు ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు నెల్లూర్ టు సర్వ్.
0: కనుక మరి నెల్లూరులో ఉండేటువంటి యువకుల్ని తీసుకుని ఆ నెల్లూరు యువకులకే ఒక విధమైన ట్రైనింగ్ అందించాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ యంగ్స్టర్స్ దేర్ ఇన్ నెల్లూర్, మేక్ దెమ్ సర్వ్ దేర్.
0: ఇంకొక విలేజ్ పోతే ఆ విలేజ్ లో ఉన్నటువంటి యువకులకు మీరు తగినటువంటి బోధలు చల్పి వారితోనే సేవలు చేయించాలి.
1: ఇఫ్ యూ విజిట్ అనదర్ విలేజ్, మేక్ యూజ్ ఆఫ్ ది రెసిడెంట్స్ దేర్ అండ్ టీచ్ దెమ్ హౌ టు సర్వ్.
0: అప్పుడు మీకు ధనం కూడా వ్యయం కాదు, కాలం కూడా వ్యర్థం కాదు.
1: దెన్ యూ డోంట్ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ టైం.
0: ఈ విధంగా ప్రతి విలేజ్ ఎందుకు అని, ప్రతి హర్ష్ ఎందుకు అని ఈ విధమైన సేవల్లో మీరు పాల్గొనాలి.
1: సో యూ షుడ్ రెండర్ సర్వీస్ ఇన్ ఆల్ విలేజెస్ ఇన్ హట్మెంట్స్ దేర్.
0: కొన్ని హెల్త్ కి సంబంధించినటువంటి క్యాంపులు కూడా మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సర్టన్ హెల్త్ క్యాంప్స్ టు.
0: ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము.
1: బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్.
0: ఆరోగ్యమే లేకపోతే ఏ పని కూడా మనం చేయలేము.
1: వితౌట్ హెల్త్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక ఆరోగ్యంకి సంబంధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి ఏర్పాటు కూడా మనం చేయాలి.
1: వీ షుడ్ మేక్ all arrangements to maintain good health.
0: Doctors ni tisukoni poi oorlo anta check up cheyinchali.
1: We should take doctors and organize health check up.
0: Ee vidhanga ee naati yuvakulu sarvasanga parityagulai poi pallalu yendu praveshinchi pavitramaina sevalu chestunnarante pallavari kudunu siggu vesi vare indulo palgontu vastaru.
1: When youngsters with the spirit of sacrifice go to villages and serve, even villagers would be inspired. They feel
0: shameful. We
1: should always be servants and men of service.
0: It is only in
1: the servitude lies the
0: leadership. Today leaders,
1: they never served before.
0: They want
1: to be leaders without serving
0: anyone.
1: That's why the present plight of the world is
0: like this.
1: In fact, there is a lot of respect when you serve.
0: హనుమంతుడు ఎట్టివాడో మీకు తెలుసునా?
1: యు నో వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ ఇస్ హనుమాన్.
0: హనుమంతుడు శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు.
1: హనుమాన్ ఇస్ వన్ ఆఫ్ పీస్, ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్, ఈజ్ వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: మంచి బలవంతుడు,
1: ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఫిజికలీ.
0: అతను అశోకవనములో చేరాడు.
1: He went there to Ashoka.
0: చీతాన్వేషం నిమిత్తమై అనేక విధమైన పవిత్రమైన కర్మలు ఆచరించాడు.
1: He made various attempts to search Sita.
0: కానీ లంకలో ఉన్న రాక్షసులు ఏనాడు ఈ కోతి ముఖం చూచి ఎరుగరు.
1: బట్ the rakshasas there in Lanka never saw any monkey before.
0: తరకమైనటువంటి జంతువు వచ్చిందని అందరూ బయలుదేరారు దాన్ని చూడటానికి.
1: All rakshasas, they wanted to see this funny monkey which they never saw before.
0: అందులో రావణుని యొక్క కుమారుడైనటువంటి వాడు ఇంద్రజిత్తుడు పోయి నీవెవరు అని ప్రశ్నించాడు.
1: Among them the Indrajit, the son of Ravana, asked, who are you?
0: కానీ హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యం ఎవరికీ తెలియదు.
1: No one knows the capacities of Hanuman.
0: అయినప్పటికీ
1: yet
0: తాను చెప్పాడు.
1: He replied,
0: దాసోహం కోసలేంద్రస్య. అయ్యా, నేను శ్రీరామచంద్రుడి దాసుడను అన్నాడు.
1: He said, sir, I'm the servant of Sri Ramachandra.
0: ఈ దాసత్వంలో ఎంత గౌరవం ఏర్పడింది అతనికి.
1: What respect he has.
0: నేను రామచంద్రుని దాసుడను అనుకుంటే మనకే గౌరవం కానీ ఇంకొకరికి కాదు.
1: If we say that we are servants of Ramachandra, naturally it carries respect.
0: ఇంకొకరు దాసులు కావచ్చును.
1: You may be servant to someone else.
0: దుష్టకర్మలకు దురాలోచనలకు దాసుడు కావచ్చును.
1: You may be servant to bad activity and bad thoughts.
0: విషయభోగములకు విషయానందములకు దాసుడు కావచ్చును.
1: For sensual pleasure and worldly pleasures.
0: విషయభోగములకు దాసుడు కావచ్చును.
1: You may be a servant to pleasure.
0: దాసుడు కావటంలో ఏం తప్పు ఉంది?
1: But what is the mistake if you are the servant of God?
0: ఈ విధమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ మనం చేస్తూ రావాలి.
1: We should exercise discrimination like this.
0: నేను ఏమి తప్పు చేస్తున్నాను?
1: What mistake I am?
0: నేను ఎందుకోసం భయపడాలి?
1: Why should I be?
0: సమాజ సేవ చేయడంలో తప్పు ఏముంటున్నది?
1: What is the mistake in?
0: ఈ విధంగా తనలో తాను ధైర్యాన్ని సాహసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we should be courageous in serving.
0: మొట్టమొదట ధైర్య సాహసాలు రావాలి.
1: Therefore is the courage which is most important.
0: ఈ విధంగా సేవలో పాల్గొనినప్పుడు దైవము మీ సన్నిధి ఎందే ఉంటాడు, మీ పెన్నిధి ఎందే ఉంటాడు.
1: When once you start serving the community, there you find God as your very wealth.
0: వేరే ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో ఇన్ స్పిరిచువల్.
0: సమయం చిక్తే చేయి, ధ్యానం చేయి, జపం చేయి, అన్ని చేయి.
1: ఇఫ్ యూ ఫైన్ టైమ్, మెడిటేట్.
0: కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల ధ్యానము జపం అనేటువంటిది కుదరటమే చాలా కష్టం.
1: బట్ ఇన్ మోడర్న్ ఏజ్ ఇట్స్ టూ డిఫికల్ట్ టు మెడిటేట్ అండ్ డు జప.
0: కూర్చుంటాడు మెడిటేషన్ మంచి ఫోటో కోసం కూర్చున్నట్టుగా.
1: హి సిట్స్ ఇన్ మెడిటేషన్ ఫర్ ఎ గుడ్ ఫోటోగ్రాఫ్.
0: మైండ్ పోతుంది, మార్కెట్ అంతా తిరుగుతూ ఉంటుంది.
1: బట్ మైండ్ గోస్ అరౌండ్ ద మార్కెట్.
0: కనుకనే ఈ ధ్యానం నీకు అక్కర్లేదు.
1: Don't bother about such a meditation process.
0: నీవు నోరుని మూయి హృదయాన్ని తెరువు.
1: Shut your mouth and open your heart.
0: అది నిజమైన ధ్యానం.
1: That is the true meditation.
0: ఈనాడు హృదయాన్ని మూసుకుంటారు, నోరును తెరుచుకుంటున్నారు.
1: Today what we are doing is we have closed our heart and we get our mouth open. This is no meditation.
0: నోరును మూయి,
1: shut your mouth,
0: హృదయాన్ని తెరుచు,
1: and open your heart.
0: ఇదే నిజమైనటువంటి ధ్యానం.
1: This is true meditation.
0: జపం చేస్తుంటారు.
1: Then we do japa.
0: చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది.
1: They have the japamala.
0: ఈ మైండ్ చూస్తే చాకలింటికి మంగలింటికి ప్రయాణం వెళ్తుంటుంది.
1: But the mind goes to the barber and the washerman.
0: ఇది కాదు జపం.
1: This is not
0: japa. ఈ విధంగా కాలం వ్యర్థం చేయొద్దు.
1: Don't waste time like this.
0: ఈ జపం చేయడానికి ధ్యానం చేయడానికి నీకు సమయం చిక్కపోతే ఆ సమయంలో నువ్వు సేవకు ప్రయత్నం చేయి.
1: If you don't find time to meditate, come on, serve others.
0: నీవు మరొక రీతిగా మీరు విచారణ చేయాలి.
1: You can also inquire in another way.
0: దైవమును ఏ రీతిగా మనం ప్రార్థించాలి?
1: How to pray God?
0: అని కొంతమందికి సందేహం.
1: Some doubt.
0: నీవే దైవమై ఉండగా నీవు ప్రార్థించటం ఏమిటి?
1: When you are God yourself, what is the fun of praying?
0: అయితే నేను దైవము అనేటువంటి సత్యమును నీవు గుర్తించేంత వరకు కూడాను కొన్ని రకమైనటువంటి సత్కర్మలు ఆచరించాలి.
1: Until you realize you are divine, you should follow certain paths.
0: అప్పుడు నేను చేసే ప్రతి కర్మ కూడాను భగవంతునికి అర్పితం జావించి చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయి.
1: You do service with the spirit of total dedication to God.
0: దీనిని భారతీయుల చరిత్రయందు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు.
1: Therefore, in the history of Bharat, it is said, all activities should be pleasing unto God.
0: ఏది చేసినా కానీ భగవత్కర్మగా మనం విచారం చేయాలి.
1: వాట్ ఎవర్ యూ మే డూ, ఇట్ ఇస్ డివైన్ యాక్టివిటీ.
0: ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడా భగవత్కర్మలుగానే రూపొందుతాయి.
1: దెన్ ఆల్ యాక్షన్స్ వుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
0: ప్రారంభంలో కొంచెం శ్రమ కావచ్చును.
1: అట్ ద బిగినింగ్ ఇట్ మే బి స్ట్రెయిన్.
0: కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే సఫర్.
0: కానీ క్రమక్రమేణ అది అభ్యాసం అయిపోతుంది, అది ఒక సాధనగా రూపొందుతుంది.
1: గ్రాడ్యువల్లీ యుల్ గెట్ హ్యాబిచువేటెడ్, ఇట్ బికమ్స్ ఈజీ.
0: కనుకనే భగవద్గీత ఎందుకును శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ప్రతి ఒక్కటి కూడాను మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ బై ప్రాక్టీసింగ్ కాన్స్టెంట్లీ.
0: ఒక పాట పాడాలంటే అప్పటికప్పుడు పాడలేవు, అభ్యాసం చెయ్యాలి.
1: యూ కెనాట్ సింగ్ ఇన్స్టంటేనియస్లీ, ఇమీడియట్లీ యూ షుడ్ ప్రాక్టీస్.
0: నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు, కొంచెం తప్పుడు అడుగులు వేసి తిరిగి నడచాలి.
1: టాకింగ్ ఆల్సో మస్ట్ బి ప్రాక్టీస్డ్ స్లోలీ.
0: కనుక ఈటింగ్ ప్రాక్టీస్ చేయ, వాకింగ్ ప్రాక్టీస్ చేయ, రీడింగ్ ప్రాక్టీస్ చేయ, రైటింగ్ ప్రాక్టీస్ చేయ.
1: వాకింగ్, టాకింగ్, రైటింగ్, రీడింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: అదే రీతిగా కూడాను నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రాక్టీస్ సర్వీస్.
0: భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఆ విధమైనటువంటి దీనిగా తీసుకుని కట్టగా పెట్టి సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం.
1: లైక్ దిస్ యూ కెన్ డెడికేట్ ఆల్ యువర్ యాక్టివిటీస్ టు గాడ్.
0: ఇందులో మన విద్యలు, మన శక్తి సామర్థ్యములు. ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి మాకు ఒక శక్తిని ఇవ్వండి అన్నారు.
1: ఎ బాయ్ ప్రేడ్, భగవాన్ గివ్ అస్ ది శక్తి ఆర్ ఎనర్జీ.
0: శక్తి కావాలి.
1: వాట్ ఎనర్జీ నీడ్?
0: సినిమా చూడటానికి శక్తి కావాలా, టీవీ చూడటానికి శక్తి కావాలా, వీడియో చూడటానికి శక్తి కావాలా, ఏ శక్తి కావాలి నీకు?
1: డూ యూ నీడ్ ఎనర్జీ టు వాచ్ ది టీవీ ఆర్ గో టు సినిమా?
0: శక్తి ఉంటుండాలి ఈనాడు నీ యువకుల్లో.
1: దిస్ లాట్ ఆఫ్ ఎనర్జీ అమంగ్ యంగ్ మెన్.
0: 3/4 శక్తిని అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు.
1: 3/4 ఆఫ్ ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
0: కానీ మీకు వేస్తే టేస్ట్ గా ఉంటుండాలి.
1: బట్ దిస్ వేస్ట్ ఈజ్ ఎ టేస్ట్ టు యూ.
0: కాదు కాదు, అది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనలో ఉండినటువంటి శక్తి దేనికి లేదు.
1: ద పవర్ రేటెడ్ ఇన్ అస్.
0: ప్రపంచంలో దేనికి విలువ ఎవరైనా ప్రశ్నించినప్పుడు గోల్డ్ కి విలువ, డైమండ్ కి విలువ, ల్యాండ్ కి విలువ అని చెప్తుంటారు.
1: వీ సే ద డైమండ్ ఈజ్ వాల్యుబుల్, గోల్డ్ ఈజ్ వాల్యుబుల్ ఇన్ ద వరల్డ్.
0: కానీ
1: బట్
0: సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషే మంచి వాల్యుబుల్.
1: బట్ ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ,
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: Men are more valuable than all the wealth of the world.
0: Diamond ni koneedi evaru?
1: Who buys this diamond?
0: Manishe kontunnadu.
1: We only buy the diamond.
0: Gold ni kone vaadu evaru? Manishe kontunnadu.
1: Who purchases gold? It's a human being.
0: Adi konabade tuntundi gaani kone tuntu vaadu manishe.
1: The one that is purchased material objects but you buy.
0: Kone tuntu vaade lekapothe konabade tuntundi gaani viluvene ledu.
1: When there is no purchase, the one who buys, well, there will be
0: kaani,
1: no objection.
0: Kaani aa balavamu aa yokka shakti నాకున్నది అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
1: డెవలప్ ద ఫెయిత్ దట్ యు హావ్ గాట్ ఆల్ ది కెపాసిటీస్ అండ్ పొటెన్షియాలిటీ.
0: అన్నింటికంటే గొప్పవాడిని నేను అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: హావ్ ఫెయిత్ దట్ యు ఆర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: మానవ జన్మము జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన మానవ జన్మ మెత్తినాము.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ మానవ జన్మ మనం సార్థకం గావించుకుని సత్కర్మంలో మనం ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ బై ఎంటర్టైనింగ్ గుడ్ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ మానవత్వానికి ఒక విలువ ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ విల్ హ్యావ్ ఇట్స్ వాల్యూ.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: ఈ సేవలు చేయకుండా కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రామన చింతన చేస్తూ పోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ సర్వింగ్ ఎనీబడి ఇఫ్ యూ గో ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: సీతాన్వేషణ లోపల విభీషణుకుని హనుమంతునికి స్నేహం ఏర్పడింది.
1: అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం విభీషణ అండ్ హనుమాన్ బికేమ్ ఫ్రెండ్స్.
0: విభీషణుడు హనుమంతుని ముందు వచ్చి చాలా బాధపడ్డాడు.
1: విభీషణ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హనుమాన్ అండ్ ఫెల్ట్
0: హనుమాన్
1: హనుమాన్
0: నీవు రామసన్నిధిని చేరుకున్నావు.
1: యువర్ సో నియర్ రామ.
0: రామ చింతన చేస్తున్నావు.
1: యూఆర్ థింకింగ్ ఆఫ్ రామ.
0: నీ రోమ రోమము రామనామంతోనే కూడి ఉంటుండాలి.
1: ఎవ్రీ హెయిర్ ఇన్ యువర్ బాడీ ఇస్
0: అదృష్టవంతుడయ్యా.
1: హౌ లక్కీ యూఆర్.
0: నేను ఎన్నో సంవత్సరం నుంచి కూడా రామనామాన్ని స్మరిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ చాంటింగ్ రామాస్ నేమ్ ఫర్ సెవెరల్ ఇయర్స్. కానీ
0: రామదర్శనం నాకు ప్రాప్తించలేదన్నాడు.
1: బట్ ఐ కుడ్ నాట్ హావ్ దర్శన్ ఆఫ్ రామ టిల్ దిస్ డే.
0: హనుమంతుడు చెప్తున్నాడు బుద్ధి ఈ యొక్క విభీషణకు.
1: హనుమాన్ స్టార్టెడ్ టీచింగ్ హిమ్.
0: విభీషణ
1: విభీషణ
0: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని టేప్ రికార్డు మాదిరి చెప్తున్నావే కానీ రామ సేవలో ఏమైనా నీవు పాల్గొన్నావా?
1: He said, Vibhishana, you went on chanting Rama's name like a tape recorder. Have you ever served Rama?
0: 10 నెలలు అయిపోయింది సీతమ్మ వారు మీ యొక్క అంకకొచ్చి.
1: సీత హాస్ బీన్ హియర్ ఫర్ లాస్ట్ 10 మంత్స్.
0: ఒక్క దూరైనా కొన్ని ఆ సీతను చూచావా నీవు?
1: Did you see her even?
0: ఆ సీతను యొక్క బంధ విమోచన చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశావా?
1: Did you make an attempt to free her?
0: ఇది రామకార్యం కాదా?
1: Is it not Rama's activity?
0: రామకార్యం చేయకుండా రామనామం చేస్తుంటే ఈ వ్యక్తి రామతత్వాన్ని పొందగలదు.
1: Without working for Rama, without serving him, what is the fun of repeating his name?
0: నామంతో పాటు సేవలు కూడా చాలా ఉండాలి.
1: So along with the Lord's name, service is equally important.
0: నామం నెగటివ్.
1: The name is negative.
0: సేవ పాజిటివ్.
1: సర్వీస్ ఇస్ పాజిటివ్.
0: ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే కరెంట్ యూజ్ఫుల్ అవుతుంది.
1: వెన్ వన్స్ నెగిటివ్ పాజిటివ్ ఆర్ దేర్ ద కరెంట్ ఫ్లో.
0: అదే మన విల్ పవర్.
1: దిస్ కరెంట్ ఈజ్ అవర్ విల్ పవర్.
0: ఈ యొక్క విల్ పవర్ అనేటువంటి దాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ విల్ పవర్.
0: ఇది ఎట్లా?
1: హౌ?
0: నిన్న చెప్పినట్టుగా సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ యొక్క దీని వల్లనే మనకు శాంతి లభిస్తుంది.
1: As భగవాన్ said, you can attain peace by following the human values, సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: పిల్లలంతా ఉంటున్నారు కాబట్టి మరొక తూరి చెప్పవలసి వస్తుంది.
1: And there are many people, new comers here, these things have got to be repeated.
0: బల్బు వెలుగుతూ ఉండాలి.
1: Here you find the bulb illuminating.
0: ఇక్కడ వెలుగును రావాలంటే ఏది ఆధారము?
1: What is the cause behind this?
0: దీనికి బల్బు ఆధారము.
1: You need the bulb.
0: ఈ బల్బు కు కరెంట్ పోవాలంటే ఏది ఆధారము?
1: ఇన్ ఆర్డర్ కరెంట్ టు ఫ్లో
0: వైర్ ఆధారము.
1: వైర్ ఇస్ నీడ్.
0: వైర్ ఉండినంత మాత్రం బల్బ్ వెలుపల వస్తుందా?
1: డూ యూ గెట్ ద లైట్ బై హ్యావింగ్ ద వైర్?
0: అందులో కరెంట్ కూడా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి కరెంట్ ఆల్సో.
0: అప్పుడు సత్యమనే కరెంటు,
1: దెన్ ద కరెంట్ ఆఫ్ ట్రూత్,
0: ధర్మం అనే వైర్ లో చేరి
1: పాసెస్ త్రూ ది
0: బల్బ్ లో ప్రవేశించంటే ప్రేమ అనేటువంటి వెలుగు మనకు వస్తుంది.
1: ఎంటర్స్ ఇన్ ద బల్బ్ ఆఫ్ పీస్ అండ్ గివ్స్ యూ ద లైట్ ఆఫ్ లవ్.
0: అదియే మన ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: దట్ ఈస్ ది లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశం మనలో ఆవిర్భవించాలంటే దీనికి శాంతి అనే బల్బును కూడాను మనము సంబంధం చేయాలి.
1: టు హ్యావ్ దిస్ లైట్ ఆఫ్ లవ్, యూ షుడ్ హ్యావ్ ది బల్బ్ ఆఫ్ పీస్.
0: ఈ శాంతి అనేటువంటి బల్బుకు ఈ యొక్క ధర్మము అనేటువంటి యొక్క వైర్ ను కూడా అతికించాలి.
1: ది బల్బ్ ఆఫ్ పీస్ నీడ్ టు బి కనెక్టెడ్ టు ద వైర్ ఆఫ్ ధర్మ.
0: దీంతో సత్యము అనేటువంటి కరెంటును ప్రవేశపెట్టాలి.
1: కరెంట్ ట్రూత్ షుడ్ ఫ్లో త్రూ దిస్ వైర్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది కేవలం మన జీవిత వెలుగును అందిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ సత్య ధర్మ శాంతి ప్రేమ ది హ్యూమన్ వాల్యూస్ గివ్ లైట్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: ఒక దీపం వెలిగించాలంటే ఆయిల్ కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు లైట్ ఎ ల్యాంప్ యూ నీడ్
0: ఆయిల్. తైలము దీపాన్ని వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ ది ఆయిల్ దట్ హెల్ప్స్ యూ టు లైట్ ఎ ల్యాంప్.
0: భగవంతుని ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
1: బట్ ద డివైన్ లవ్ విల్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ది హోల్ లైఫ్.
0: కేవలం ప్రాకృతమైన ప్రేమ కాదు, divine love, divine love.
1: It's not the worldly love, it's the divine love.
0: ఆ దివ్యమైనటువంటి ప్రేమని మన జీవితాన్ని కూడా వెలిగించేస్తుంది.
1: It is this divine love that lights the lamp of life.
0: కానీ డివైన్ లవ్ అంటే ఏమిటో, ప్రాకృతమైనటువంటి ప్రేమ అంటే ఏమిటో కొంత అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద వరల్డ్లీ లవ్.
0: పవిత్రమైన దైవ ప్రేమకు హద్దులే లేదు.
1: The sacred divine love has no limits at all.
0: ఇట్టే ఉండాలి, అట్టే ఉండాలని ఎవరు శాసించేటువంటి వారు లేరు.
1: No one can regulate it or put it under certain
0: limits. భగవంతుని ప్రేమ అన్ని మార్గంలోనూ ప్రవేశిస్తుంది.
1: The divine love will flow in all directions.
0: కానీ ప్రాకృతమైన ప్రేమకు కొన్ని పరిమితములు చేరి ఉంటాయి.
1: బట్ ద వరల్డ్లీ లవ్ ఈజ్ అండర్ సర్టన్ కండిషన్.
0: ఈ పరిమితమైన యొక్క ప్రేమను పరిమితమైన దాంతో మనం ప్రవేశపెట్టాలి.
1: ద వరల్డ్లీ లవ్ విచ్ ఈజ్ అండర్ సర్టన్ లిమిట్స్ హస్ గాట్ టు బి యూజ్డ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: సత్యాన్వేషణ.
1: Search for truth.
0: నిన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే.
0: ఈ యొక్క సత్యాన్వేషణ, సత్యాన్ని కూడా అన్వేషణ ఎందుకు అని.
1: వై డు యూ సర్చ్ ఫర్ ట్రూత్? వై?
0: మరొక తూరి జ్ఞాపకం చేస్తున్నా మీకు.
1: భగవాన్ రిమైండ్స్ యు అగైన్.
0: మనం కన్నులతోనే భార్యను చూచారు, తల్లిని చూచారు, బిడ్డను చూచారు.
1: విచ్ యువర్ ఐస్ యూ హావ్ సీన్ యువర్ మదర్, ద వైఫ్.
0: చూచిన కన్నులు ఒకటే అయినప్పటికీ ఎవరిని ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనం డిస్క్రిమినేషన్ చేయాలి.
1: హియర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ అవర్ డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ ఇన్ వాట్ వే యూ షుడ్.
0: తల్లిని గౌరవమైనటువంటి రీతిగా
1: మాతృభక్తితో
0: ఆమె దృష్టితో చూడాలి.
1: యు షుడ్ లుక్ ఎట్ యువర్ మదర్ విత్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ మదర్లీ ఫీలింగ్.
0: ఆమె మాతృదేవి.
1: ఇస్ గాడ్.
0: దేవితో సమానంగా మనం చూడాలి.
1: ఇస్ గాడెస్ ఆఫ్ ఆల్ లైఫ్.
0: భార్యను మోహంతో చూడాలి.
1: వైఫ్ యు లుక్ ఎట్ హర్ విత్ అటాచ్మెంట్.
0: బిడ్డను వాత్సల్యంతో చూడాలి.
1: యు లుక్ ఎట్ యువర్ డాటర్ విత్ ఆల్.
0: ఈ వాత్సల్యం అనేటువంటిది బిడ్డకును ఆనందాన్ని అందిస్తుంది, తల్లికి ఆనందం చేకూరుస్తుంది.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎఫెక్షన్ విల్ మేక్ యువర్ మదర్ అండ్ డాటర్ ఫీల్.
0: ఈనాటి దృష్టిని మీరు చక్కగా కంట్రోల్ చేసుకోవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ కంట్రోల్ యువర్ లుక్స్.
0: మీరు వేరుగా భావించకండి. ఈనాటి యువకుల లోపల కొన్ని రకమైనటువంటి ఏ విధంగా ప్రారంభమవుతాయి?
1: అమంగ్ యంగ్స్టర్స్ హౌ దే బిగిన్.
0: ఒక కాలేజీకి మీరు పోతారు.
1: యూ గో టు ఏ కాలేజ్.
0: ఈ కాలేజీలో కో ఎడ్యుకేషన్ ఉంటుంది.
1: ఇట్స్ ఎ కో ఎడ్యుకేషన్ కాలేజ్.
0: స్త్రీలు పురుషులు ఇరువురు చేరి ఉంటారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ దేర్.
0: అయితే చేరటం తప్పు కాదు.
1: దేర్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్.
0: కానీ ఎప్పుడు అది తప్పు కాదు?
1: వెన్?
0: ఇరువురు ఇంద్రియములు గ్రహించుకున్నప్పుడు అది తప్పు కాదు.
1: సో లాంగ్ దే హావ్ కంట్రోల్, నథింగ్ wrong
0: there. Brakeless car.
1: Today, it's like a brakeless car.
0: అలాంటి సమయం లోపల ఈ ఎక్కువ ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: సో లాంగ్ ద లైఫ్ ఇస్ ఎ బ్రేక్లెస్ కార్ వితౌట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: ఏదో ఒక సమయం లోపల మన దృష్టి ప్రసరిస్తుంది.
1: అండ్ వీ గో ఆన్ లుకింగ్ అట్ పీపుల్ ఇన్ సమ్వేర్
0: అదర్. మొట్టమొదట చూపుతో ప్రారంభమవుతుంది.
1: ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ లుకింగ్.
0: ఈ చూపుతో ప్రారంభమైనటువంటిది నవ్వులతో అభివృద్ధి అవుతుంది.
1: లుకింగ్ విల్ బి ఫాలోడ్ బై స్మైలింగ్.
0: ఈ నవ్వులతో స్మైలింగ్ తో అభివృద్ధి అయినప్పుడు తిరిగి టాక్ తో మరి ఎంటర్ అవుతుంది.
1: స్మైలింగ్ విల్ లీడ్ టు టాకింగ్.
0: తరువాత రైటింగ్ తో ప్రారంభమవుతుంది.
1: టాకింగ్ విల్ టేక్ యూ టు రైటింగ్.
0: తరువాత ఫ్రెండ్షిప్ గా బయలుదేరుతుంది.
1: రైటింగ్ విల్ ఎండ్ అప్ ఇన్ ఫ్రెండ్షిప్.
0: ఫిఫ్త్ అనేటువంటిది రిలేషన్షిప్ గా పోతుంది.
1: అండ్ దెన్ ఫైనల్ స్టెప్ రిలేషన్షిప్.
0: ఈ రిలేషన్షిప్ ఏది మొదటి కారణము?
1: వాట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్
0: చూపే?
1: ఇట్స్ ఓన్లీ అవర్ లుక్ దట్ బిగినింగ్.
0: అందువల్లనే సూరదాస్ చెప్పాడు.
1: సూరదాస్ సెడ్,
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నిరూపు దర్శింప నేరరైరి.
1: దో దే హ్యావ్
0: ఓ భగవంతుడా, అందరికీ కళ్ళుంటున్నాయి.
1: ఓ గాడ్, ఆల్ హ్యావ్ ఐస్.
0: కానీ ఆ కన్నులతో నిన్ను చూడగలుగుతున్నారా?
1: విత్ దోస్ ఐస్ దే డోంట్ లుక్ ఎట్ యూ.
0: వికారమంతా చూడగలుగుతున్నారు.
1: దే సీ ఆల్ డర్టీ థింగ్స్.
0: వికృతమైనటువంటి జీవితాన్ని భావిస్తున్నారు.
1: దే హ్యావ్ ఎ నారో వే విజన్.
0: కనుక నీ యొక్క దృశ్యం చూసేటువంటి కన్నులే నాద కన్నులు.
1: దే ఆర్ ఓన్లీ ది ట్రూ ఐస్ దట్ లుక్ ఎట్ యూ, దట్ వాచ్ యూ.
0: చెవులు ఉన్నాయి. ఈ చెవులంతా కూడా ఊరి వారి శుద్ధులంతా వింటున్నాయి, కానీ దైవ చరిత్రలు వినడానికి ప్రయత్నించడం లేదు.
1: ద ఇయర్స్ లిసన్ టు ది గాసిప్ వెయిన్ టాక్ బట్ నాట్ గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుకనే మన చెవులు ఏ విధంగా ఉండాలి?
1: హౌ షుడ్ బి అవర్ ఇయర్?
0: మంచి సత్సవరం చేయాలి.
1: ఇయర్స్ లిసన్ టు గుడ్
0: మంచి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి యొక్క భావములు వినాలి.
1: ఇయర్స్ షుడ్ లిసన్ టు సెక్రెట్.
0: ప్రపంచం యొక్క సందేశాన్ని చక్కనైనటువంటి రీతిగా, శుభమైనటువంటి రీతిగా, మంగళకరమైనటువంటి రీతిగా నడిచేటువంటి విషయాలు మనం వినాలి.
1: వి షుడ్ లిసన్ టు దోస్ థింగ్స్ విచ్ ఆర్ ఆస్పిషియస్ అండ్ సెక్రెట్.
0: ఇవి వినడానికి చెవులు ఇచ్చారు.
1: ఇయర్స్ ఆర్ గిఫ్టెడ్ ఫర్ దట్ పర్పస్.
0: కానీ ఊరి వారి శుద్ధులు వినడానికి కాదు.
1: నాట్ టు లిసన్ టు గాసిప్.
0: ఇంద్రియాలు కూడా చక్కగా నిగ్రహించుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: అప్పుడే మనకి భావం చక్కని పడుతుంది.
1: దెన్ అవర్ థాట్స్ విల్ బి ప్యూర్.
0: అందువల్లనే జయదేవుడు చెప్పాడు.
1: సో జయదేవా సేస్,
0: జయదేవుడు చాలా ఇంద్రియ నిగ్రహం కలవాడు.
1: జయదేవ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: ఒక కృష్ణ చింత తప్ప అన్ని చింతలు లేవు.
1: అదర్ దాన్ కృష్ణ కాన్షియస్నెస్ హ్యాస్ నథింగ్ ఎల్స్.
0: తాను నాలుగు చెప్తున్నాడు బుద్ధి.
1: హీ స్టార్టెడ్ టీచింగ్ హిజ్ టంగ్.
0: జిహ్వే
1: ఓ టంగ్,
0: రసజ్ఞే మధుర

0: ವಾಣಿ. ಓ ರಸಮೆರಿಗಿನ ನಾಲುಕ,
1: ಓ ಟಂಗ್ ದಟ್ ನೋಸ್ ದ ಟೇಸ್ಟ್,
0: ಓ ಪವಿತ್ರಮೇನ ನಾಲುಕ,
1: ಓ ಸೀಕ್ರೆಟ್ ಟಂಗ್,
0: ಓ ಆಶ್ಚರ್ಯಕರಮೇನ ನಾಲುಕ,
1: ವಂಡರ್ಫುಲ್ ಟಂಗ್,
0: ಓ ಅದ್ಭುತಮೇನಕ್ಕಿಂತ ನಾಲುಕ,
1: ಓ ಮಿಸ್ಟೀರಿಯಸ್ ಟಂಗ್.
0: ನೀಕು ಒಕ ಚಕ್ಕನಿ ಮಧುರಮೇನ ಮಾತನ್ನು చెప్తున్నాను.
1: ಐ ವಾಂಟ್ ಟು ಗಿವ್ ಯು ಎ ವೆರಿ ಗುಡ್ ಮೆಸೇಜ್.
0: ನಾಲ್ಕು చేసే ಪಾಪములు ನಾಲ್ಕು ಇವೆ.
1: ದ ಟಂಗ್ ಕಮಿಟ್ಸ್ ಫೋರ್ ಸಿನ್ಸ್.
0: ನೀವು ಮೊಟ್ಟಮೊಟ ಅಬದ್ಧಂ చెప్పవద్దు.
1: ನೆವರ್ ಸ್ಪೀಕ್ ಲೈಸ್.
0: ರೆಂಡವದಿ ಚಾಡೀಲು చెప్పవద్దు.
1: ಡೋಂಟ್ ಸ್ಪ್ರೆಡ್ ಎನಿ ಕೈಂಡ್ ಆಫ್ ಸ್ಕ್ಯಾಂಡಲ್ಸ್ ಆರ್ ಟೇಲ್ ಬೇರಿಂಗ್.
0: ಇಂಕೊಕರಿನಿ ದೇಶಂಗಾ ನೀವು ದೇಶ ಮಾತಲು ಉಪಯೋಗ ಪೆಟ್ಟವದ್ದು.
1: ನೆವರ್ ಯೂಸ್ ಹಾರ್ಶ್ ವರ್ಡ್ಸ್ ಇನ್ ಹೇಟ್.
0: ನಾಲ್ಗೋದಿ ಅಧಿಕಂಗಾ ಮಾತಾಡವದ್ದು.
1: ಫೋರ್ತ್, ಡೋಂಟ್ ಟಾಕ್ ಟೂ ಮಚ್.
0: ಇವಿ ನಾಲ್ಗು ಪಾಪಮ ಚೇತ ನೀವು ಮಹಾಪಾಪಿ ಅಯಿಪೋತುನ್ನಾರು.
1: ಬಿಕಾಸ್ ವಿ ಆಕ್ಟ್ ಇನ್ ಎ ಡಿಫರೆಂಟ್.
0: ಈ ಸರ್ವ ಪಾಪಮನ್ನು ಪರಿಹಾರ ಚೇಸುಕುನೆ ನಿಮಿತ್ತಮೈ ಗೋವಿಂದ ದಾಮೋದರ ಮಾಧವೇತಿ.
1: To atone these sins, one should sing the glory of God, Govinda Damodara Madhava.
0: Kanukane tellavaru jamuna nagar sankirtana endukosamani pettam.
1: Why nagar sankirtana is prescribed?
0: Ye pani lekunda pettama?
1: Is not for nothing.
0: Kevala early morning le lechi nee nidrana paadu chesukomani pettama?
1: Is it to spoil your good sleep?
0: Kaadu kaadu, idi bhautikanga lavikanga aadhyatmikanga kudanu ento pavitramainatvanti idi.
1: It's highly sacred from the point of the world, from the point of the community. Atiratri
0: vela Brahma Muhurta kalamu.
1: It was the time which is highly sacred, Brahma Muhurta.
0: Challani pradeshamu, challani vatavaranamu.
1: You find the cool breeze, very cool.
0: Aa challani vatavaranamlo manam manasu kudanu ratyanta nidinchi manchi prashantanga untadi manasu.
1: Mind will be at peace, perfect peace.
0: Lechina tachaname,
1: the moment you get up,
0: edo pichi pichi palukulanta vinakunda,
1: instead of listening to useless things,
0: ashabdamainatundi yokka ashravanamainatundi innanta manam shravanam cheyakunda,
1: by listening to that what you are not supposed to,
0: rama krishna govinda anetundi namasmaranam vintu unte hrudayaniki enta haayini cheyakustundi.
1: If you listen to God's name, your heart will be in peace. And
0: paadevaniki haayi,
1: the singers will be happy,
0: vinevaniki haayi,
1: the listeners will be happy.
0: Ellavarlestani edo bhagavat namachintan vinnan antuntau.
1: I could listen to God's name the moment I got up this morning.
0: Kanuku tellavar lechin tachame bhagavat namasmaran cheyali.
1: The moment you get up, sing the glory of God.
0: Edante start early, drive slowly, reach safely.
1: Start early, drive slowly, reach safely.
0: Motta motta lechin tachame ee namasmaranato prarambham kavali.
1: The moment you get up, sing the glory of God.
0: Andu nimittamai satyasai samastha lopala ఈ యొక్క నగర సంకీర్తనలు, భజనలు, సత్సంగములు, స్టడీ సర్కిల్స్ ఇవన్నీ పెట్టడానికి కారణమేమిటి?
1: ఇట్స్ ఫర్ దట్ పర్పస్ సత్యసాయి ఆర్గనైజేషన్ హెస్ టేకన్ అప్ నగర్ సంకీర్తన్, ద స్టడీ సర్కిల్స్, భజన్స్ అండ్ సో ఆన్. వాట్స్ ద మెయిన్ రీజన్?
0: ఇవంతటిన కాలమును పవిత్రం చేసి
1: ఇట్ విల్ శాంక్టిఫై,
0: మనం శాంతి చేకూర్చుకోవడానికి.
1: అండ్ ఇట్ విల్ కీప్ అవర్ హార్ట్స్ ఇన్ పీస్.
0: శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: భౌతికంగా చూస్తే శాంతి గాఢ నిద్రలో మనకు శాంతి లభిస్తుండాలి.
1: You are in peace in deep sleep.
0: ఇంకా రెండవది ఏదంటో సంకల్పరహితుడైనప్పుడు శాంతిని పొందుతున్నాయి.
1: When the thought process is withdrawn, you will be peaceful.
0: కానీ సంకల్పములంత త్వరగా మనకు అరికట్టుకోవడానికి వీలు కాదు.
1: It's not possible to control your thoughts.
0: కనుకనే
1: సో
0: మనము సాధ్యమైనంత వరకును దినమునకు ఒక గంట అయినా కూడాను మౌనాన్ని వహించాలి.
1: Therefore, to the extent possible, you should observe silence for
0: an hour. మాట్లాడి మాట్లాడి మాట్లాడి మాట్లాడి బ్రెయిన్ లో ఉండేటువంటి నరం అంతా బలహీనమైపోతాయి.
1: బై టాకింగ్ టూ మచ్ ఈవెన్ ద నర్వ్స్ ఇన్ ద బ్రెయిన్ దే బికమ్ వీక్.
0: ఆ తాకు లోపల కూడా పవిత్రమైన టాక్ గా ఉంటే నీకు మరింత బ్యాటరీ ఛార్జ్ అవుతుంటుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ అవర్ టాక్ ఈస్ హైలీ సీక్రెట్, ఇట్ అమౌంట్స్ టు రీఛార్జింగ్ యువర్ బ్యాటరీ.
0: పరనిందలు కానీ, పరదూషణ కానీ, పరచెడ్డలు కానీ మనం పలుకురుస్తూ ఉంటుంటే మన జీవితం మరింత అధోగతికి పాలైపోతుంది.
1: ద స్కాండల్స్ అండ్ రూమర్స్ అండ్ ద క్రిటిసిజం, ద వెయిన్ టాక్ విల్ మేక్ యూ వీక్.
0: కనుక ఈనాటి యువకులంతా మాటలు మొట్టమొదట తగ్గించుకోవాలి.
1: యంగ్స్టర్స్ టుడే షుడ్ టాక్ లెస్.
0: అందులో ఉన్నటువంటి మాధుర్యం ఎంతనో మీరు అనుభవించగలరు.
1: యు కెన్ ఎక్స్‌పీరియన్స్ ద స్వీట్నెస్ ఇన్ టాకింగ్ లెస్.
0: ఎక్కడైనా సమాజం కూడా చూస్తే ఆ పిల్లవాడు చాలా మంచివాడు, ఎవరితోనో మాట్లాడు, చాలా క్వైట్ గా ఉంటాడు అని సత్కీర్తిని కింద పొందుతావు.
1: ఇన్ సొసైటీ యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాజ్ దే విల్ సే హియర్ ఇస్ ఎ బాయ్ హూ ఇస్ సో సైలెంట్.
0: మాటలు నేర్చుకున్నటువంటి వాడుగా ఉంటే నిరంతరం కూడా వడవడవడ వాగుతూ ఉంటారు.
1: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ కంటిన్యూస్లీ.
0: అలాంటి వారిని చూస్తే కొంతమంది సమాజంలో కూడా వస్తున్నాడు రా ఈ వాయాడి అని వెళ్లిపోతుంటారు.
1: దెన్ పీపుల్ విల్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ యూ బికాస్ యూ టాక్ నాన్ స్టాప్. పీపుల్ సే దట్ యూఆర్ ఎ బిగ్ బోర్.
0: ఈ బోర్ గా ఉండేటువంటి వాడు వస్తున్నాడే అని తప్పించుకుని పోతారు.
1: దే విల్ సే హీర్ ఇస్ ఎ బోరింగ్ పర్సన్, వై షుడ్ ఐ బి హియర్. దే విల్ అవాయిడ్ యూ.
0: కనుక నిన్ను తప్పించుకోవటమే కాకుండా నీకు ఒక చెడ్డ పేరు కూడా వస్తుంది.
1: యూ విల్ ఆల్సో గెట్ ఎ బ్యాడ్ నేమ్ టూ.
0: మిత భాష అతిహాయి.
1: ద లిమిటెడ్ టాక్ విల్ మేక్
0: అతిభాష మతిహాని.
1: బై టాకింగ్ టూ మచ్ యూ బికమ్ మ్యాడ్.
0: కనుకని మీరు ఈ వయసు లోపల ఎంత పవిత్రమైన మీరు డెవలప్ చేసుకోవాలి.
1: అట్ దిస్ ఏజ్ యూ కెన్ డెవలప్ సీక్రెట్ థింగ్.
0: సేవలు చేసేటువంటి దాంట్లో ఎక్కువ మీరు ధనమును వ్యయం చేయనక్కర్లేదు.
1: ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సర్వీస్ యూ డోంట్ నీడ్ టు వేస్ట్ సో మచ్ ఆఫ్ మనీ.
0: సాధ్యమైనంత వరకు కూడా డబ్బులు తక్కువగా ఖర్చు పెట్టుకుని సేవలు అధికంగా చేయాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ విత్ లీస్ట్ మనీ యూ షుడ్ బి ఏబుల్ టు సర్వ్
0: మోస్ట్. మీరు లక్షాధీశులు కావచ్చు, శ్రీమంతులు కావచ్చు.
1: You may be very, very rich people, lakhs.
0: Kani,
1: yet
0: simple life, higher study.
1: You should have simple life, but very high thinking.
0: Meer veseetundi dressal konnu chaala simple ga untundali.
1: Your dress should be simple.
0: Adambaraliga manam pokoodudu.
1: It should not be one of pomp and show.
0: Adambaraliga poyinappudu ahankaram bayil jertundi.
1: When once there is pomp and show, there will be ego.
0: Kanukane manam simple dress, simple life, simple living ga undali.
1: So then you should have the simple dress. You should lead a simple life.
0: Anaga emiti parishuddhamaintiga undali.
1: But they should be clean.
0: Aarogyanni kuda kaapaadukovali.
1: And you should keep up your health.
0: Kanuka samajamlo gauravanganu undali.
1: You should be respectful.
0: దానికి తగినంత మాత్రం డ్రెస్ మనం వేసుకోవాలి.
1: అప్రోప్రియేట్ టు దాట్ యూ కెన్ డ్రెస్ వెల్.
0: దానితో పాటు మన ప్రవర్తన కూడా పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: అవర్ బిహేవియర్ షుడ్ బి ఆల్సో సీక్రెట్.
0: మనం వేసుకున్నటువంటి డ్రెస్ ఎంత తెల్లగా ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన హృదయం కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: జస్ట్ ఎస్ అవర్ డ్రెస్ ఈజ్ సో ప్యూర్ వైట్, అవర్ హార్ట్ ఆల్సో హస్ గాట్ టు బి ప్యూర్ అండ్ వైట్.
0: కనుకనే మొట్టమొదట మనము
1: ఫస్ట్ ఆఫ్ ఆల్
0: మనను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో అవర్ సెల్ఫ్.
0: ఎక్కడ చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్న వేసేటప్పటికి చాలా కాలం వ్యర్థమైపోతుంది.
1: విల్ బి వేస్టింగ్ టైమ్ బై రెస్పాండింగ్ టు ది క్వశ్చన్ సచ్ యాస్ హూ ఆర్ యూ.
0: మొట్టమొదటి క్వశ్చన్ హూ ఆమ్ ఐ.
1: ఫస్ట్ పుట్ ఏ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్ హూ ఆమ్
0: ఐ. నిన్ను నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: ఎట్ట నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: హౌ డు యూ నో దాట్.
0: ఈ జగత్తులో అంతకుడు మహా అశాంతితో చాలా బాధపడుతున్నారు.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఈ వాతావరణం మానవుని చాలా బాధింపజేస్తుంది.
1: ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్ ఈజ్ సఫరింగ్ అస్.
0: హిల్ స్టేషన్ పోయినటువంటి వారు ఏం చేస్తారు?
1: వాట్ డు పీపుల్ దట్ గో టు హిల్ స్టేషన్?
0: లోపల బనియన్ వేసుకుంటారు.
1: దే హావ్ బనియన్ ఇన్సైడ్.
0: మరి పైన షర్ట్ వేసుకుంటారు.
1: దెన్ దే విల్ పుట్ ఆన్
0: దానిపైన ఒక కోట్ వేసుకుంటారు, ఉలెన్ కోట్.
1: ఓవర్ దట్ దే విల్ వేర్ ద ఉలెన్ కోట్.
0: దేనికోసం?
1: వై?
0: ఆ చల్లదనాన్ని భయించే కోసం వేసుకుంటున్నారు.
1: బికాస్ ఆఫ్ ది కోల్డ్ క్లైమేట్ దే వేర్ ఆల్ దీస్ థింగ్స్.
0: అయితే
1: హౌఎవర్
0: తిరిగి మనము మన స్వస్థానానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం?
1: వెన్ వి రిటర్న్ టు నేటివ్ ప్లేస్ వాట్ వి డూ?
0: మొట్టమొదట పైన ఉన్నటువంటి కోటును మనం తీసివేస్తాం.
1: ఫస్ట్ వి రిమూవ్ ది ఔటర్ కోట్.
0: తర్వాత షర్ట్ ని రిమూవ్ చేస్తాము.
1: దెన్ వి రిమూవ్ ది షర్ట్.
0: తర్వాత బనియన్ కూడా రిమూవ్ చేస్తాం.
1: దెన్ విల్ రిమూవ్ ది బనియన్ ఆల్సో.
0: అప్పుడు తన చెస్ట్ ని తాను చక్కగా చూసుకోగలడు.
1: దెన్ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్ క్లియర్లీ.
0: కనుక పైన ఉన్నటువంటి కోటే తమో గుణము.
1: ది ఔటర్ కోట్ ఈస్ ది బీస్టియల్ టెంపరమెంట్.
0: లోపల ఉన్నటువంటి షర్టే సాత్వికము.
1: ది షర్ట్ ఈస్ ఎమోషనల్ ఆస్పెక్ట్.
0: బనీని రాజసికము. ఈ మూడింటిని తీసివేసినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: ది బనీని ఇస్ ది పైయెస్ ఆస్పెక్ట్ సాత్విక్. వెన్ వన్స్ యూ రిమూవ్ దీస్ త్రీ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్. ఆత్మ
0: ఉన్నంత వరకు కూడాను మనకు ఆత్మ జ్ఞానం అనేటువంటిది లభ్యం కానే కాదు.
1: సో లాంగ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ యూ కెన్ నాట్ హ్యావ్ ది విజ్డమ్ ఆఫ్ ది స్పిరిట్.
0: కనుక మనము పవిత్రమైనటువంటి దీనికి క్రమక్రమేణ కొంతవరకు తగ్గించుకుంటూ పోవాలి.
1: దేర్ఫోర్ టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ సీక్రెట్నెస్ వీ షుడ్ రిడ్యూస్ ద రెస్ట్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మొదలు చెప్పినట్టుగా అన్నింటికీ మూల కారణము క్యారెక్టర్.
1: యాజ్ భగవాన్ సెడ్ ఇన్ ది బిగినింగ్, క్యారెక్టర్ ఇస్ మెయిన్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్.
0: మన శీలము, మన గుణము, మన ప్రవర్తన, మన నడత చక్కగా ఉంటుంటే మనకంటే మించిన వారు చరిత్రలు మరొకరు లేరు.
1: వెన్ వన్స్ అవర్ క్యారెక్టర్, అవర్ బిహేవియర్, అవర్ కాండక్ట్ ఆర్ పర్ఫెక్ట్, నన్ కెన్ ఎక్సెల్ యూ.
0: మీరందరూ కూడా ఒక 10 మంది ఒక గ్రామానికి సేవకు వెళుతారు. మనకు ఆత్మ జ్ఞానం అనేటువంటిది లభ్యం కానే కాదు.
1: సో లాంగ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ యూ కెన్ నాట్ హ్యావ్ ది విజ్డమ్ ఆఫ్ ది స్పిరిట్.
0: కనుక మనము పవిత్రమైనటువంటి దీనికి క్రమక్రమేణా కొంతవరకు

0: excel you.
1: మీరందరూ కూడా ఒక 10 మంది ఒక గ్రామానికి సేవకు వెళ్తారు.
0: 10 ఆఫ్ యూ గో టు ఎ విలేజ్ ఫర్ సర్వీస్.
1: ఆ విలేజ్ లో ప్రవేశించేటప్పుడు మీరు ఎట్ట ఉండాలి?
0: హౌ షుడ్ యు కండక్ట్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ఎ విలేజ్? యు షుడ్ బి వెరీ సైలెంట్.
1: చాలా ప్రశాంతంగా ఉంటుండాలి.
0: యు షుడ్ మెయింటైన్ పీస్ దేర్.
1: చిరునవ్వుతో ఉంటుండాలి.
0: యు షుడ్ బి స్మైల్.
1: అంతేగాని అని నవ్వుకుంటూ పోకూడదు.
0: యు కెన్ స్మైల్ బట్ యు షుడ్ నాట్ లాఫ్.
1: ఊరికే బయట వారికంతా అశాంతినిచ్చేటట్టుగా గట్టిగా మాట్లాడుకుంటూ పోకూడదు.
0: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ డిస్టర్బింగ్ ది ఎన్వైరన్మెంట్.
1: ఎవరు ఈ రౌడీ గ్యాంగ్ వస్తుంటున్నది మా గ్రామానికి అని గ్రామస్తులు కూడా చాలా భయపడిపోతారు.
0: ద లోకల్స్ విల్ థింక్ ద రౌడీ గ్యాంగ్ ఈస్ దేర్ ఇన్ దర్ విలేజ్ దే విల్ బి ఫియర్ స్ట్రికెన్.
1: కనుక మనం అట్లాంటి చెడ్డ పేరుకు మనకు గురి కాకూడదు.
0: యూ షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
1: స్మూత్గా వెళ్ళాలి.
0: యూ షుడ్ గో
1: వినయంగా పోవాలి.
0: యూ షుడ్ గో విత్ హ్యూమిలిటీ. గో విత్ ఆల్ హ్యూమిలిటీ.
1: ఏ నవ్వులు కానీ ఏ చూపులు కానీ అపవిత్రంగా మనం ప్రవేశపెట్టకూడదు.
0: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ అండ్ యూ షుడ్ నెవర్ హ్యావ్ బ్యాడ్ లుక్.
1: పనిలో ప్రవేశించండి.
0: స్టార్ట్ వర్కింగ్ దేర్.
1: పనిలో ప్రవేశిస్తే మాటలకు ఏమాత్రం అవకాశం ఉండేవాడు.
0: వెన్ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ యూ డోంట్ నీడ్ టు స్పీక్.
1: మాట్లాడేటువంటి వాడు పని చేయడు.
0: ద వన్ హూ టాక్స్ విల్ నాట్ వర్క్.
1: పనిచేసేవాడు మాట్లాడు.
0: ద వన్ హూ వర్క్స్ విల్ నాట్ టాక్.
1: ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటుండండి.
0: రిమైండ్ దిస్ ట్రూత్.
1: నిజంగా పనిచేసేవాడు మాట్లాడకూడదు.
0: ద ట్రూ వర్కర్ విల్ నాట్.
1: మాట్లాడితే పని చేయలేడు.
0: బికాస్ వి టాక్స్ హీ కాంట్ వర్క్.
1: కనుక ఈనాడు మనము ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది జీవితంలో చాలా కొత్తగా మనము నూతనమైన యొక్క చాప్టర్ గా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ స్టార్ట్ ఎ న్యూ చాప్టర్ అండ్ లెర్న్ హౌ టు లివ్ హియర్ ఆఫ్టర్.
1: పాస్ట్ ఇస్ పాస్ట్. జరిగిపోయింది జరిగిపోయింది.
0: పాస్ట్ ఇస్ పాస్ట్. బియాండ్ రికవరీ.
1: తిరిగి ఎంత ప్రయత్నం చేసినా అది ముందుకు రాదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ యూ కెనాట్ రిగెయిన్ ఇట్.
1: ఫ్యూచర్ ని యోచన చేయకండి.
0: ఫ్యూచర్ ఇస్ అన్సర్టన్.
1: కానీ ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టన్.
1: కానీ ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్.
0: బట్ ప్రెజెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: ఆమ్నీ ప్రెజెంట్.
0: దిస్ ఇస్ ఆమ్నీ ప్రెజెంట్.
1: ఎందువల్ల?
0: వై?
1: ఈనాడు మానవుడు అనేక దుఃఖములకు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్ ఫార్ ద మిజరీ ఆఫ్ మ్యాన్ కైండ్ టుడే?
1: ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు. పాస్ట్ ఫ్యూచర్ ను వెతుక్కుంటున్నాడు.
0: హి హస్ ఫర్గాటన్ ద ప్రెజెంట్. హి బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్ అండ్ వరీడ్ ది ఫ్యూచర్.
1: ప్రజెంట్ ఇప్పుడు మనకు ప్రధానం కానీ
0: ప్రజెంట్ ఈజ్ ఇంపార్టెంట్.
1: ఆకలి వేసేటప్పుడు తట్టలో ఉన్నటువంటి అన్నాన్ని భుజించు.
0: వెన్ యూఆర్ హంగ్రీ స్టార్ట్ ఈటింగ్ ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్.
1: 10 నెలల కిందట మా ఇంట్లో పండగ చేసింది. ఆ పండగలో పంచపంచ పరమాన్నములు ఉన్నాయి. దాన్ని తరుచుకొని ప్రయోజనం ఎందుకు?
0: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ ఎ గ్రాండ్ ఫీస్ట్ దట్ యు హ్యాడ్ ఎంజాయ్డ్ 10 మంత్స్ అగో?
1: కనుక 10 దినముల ముందుగా జరిగిపోయినటువంటి నీవు యోచించొద్దు.
0: డోంట్ థింక్ ఆఫ్ ది పాస్ట్.
1: ప్రజెంట్ ఇది నీవు యోచించు.
0: థింక్ ఆఫ్ ది ప్రజెంట్.
1: పాస్ట్ ట్రీ.
0: Past is a tree.
1: Future tree.
0: Future is also a tree.
1: Present is seed.
0: Present is the seed.
1: Aa past tree nunchi present seed vachindi.
0: Out of the past tree you have the present seed.
1: Present seed nunchi future tree vastundi.
0: Out of the present seed you have the future tree.
1: Kabatti seed is very very very very very important.
0: So seed is very very important.
1: Aa seed ni present lo meeru తగినటువంటి శాంతిని పొందాలి.
0: దేర్ఫోర్ యు షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్ సీడ్ అండ్ ఎటెయిన్ పీస్.
1: ఫ్యూచర్ ఏమాత్రము మీరు తలంచకండి.
0: డోంట్ బి బాదర్డ్ ది ఫ్యూచర్. నెవర్ బి బాదర్డ్.
1: ప్రెజెంట్ లో మనం మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకు మంచిదే వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ఫ్యూచర్ యుల్ బి గుడ్.
1: కనుకనే ఫ్యూచర్ ని యోచన చేసుకుంటూ పోవద్దు.
0: సో డోంట్ బి వరీడ్ ఆఫ్ ది ఫ్యూచర్.
1: నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో. ఇది ఒక సైకలాజికల్ గా నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది.
0: పీపుల్ గో ఆన్ వరీయింగ్ దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ దే ఆర్ బాదర్డ్ ఆఫ్ దేర్ ఫ్యూచర్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్.
1: చింతనే చేయకూడదు.
0: డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
1: ఎందుకు వరీ చేయాలి?
0: వై షుడ్ యు వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: వరీ మీన్స్ మెంటలీ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: ఈ వరీకి ఏమాత్రం రూపం లేదు.
0: వరీ హ్యాస్ నో ఫార్మ్.
1: నీవు క్రియేట్ చేసుకుంటున్నావు.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ క్రియేషన్.
1: కాబట్టి అలాంటి ఒక దీనికి నీవు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ వరీ.
1: ఈ విధంగా ఉంటుండి ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి.
0: బీ హ్యాపీ ఆల్ ద టైమ్.
1: మాకు ఎట్ట స్వామి, ఇంట్లో అనేక చిక్కులు ఉంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యథలు ఉంటున్నాయి, మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుంది అంటారు.
0: యు మిస్ స్వామి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బి హ్యాపీ all the time? We have got our own problems, our own worries there.
1: Poni worry chesthe mani problem pothundaya?
0: Is worry a solution to a problem?
1: Potam lede.
0: No.
1: Taruku enduku worry chesi prayojanam?
0: Why should you worry? What is the
1: point? Happy ga undu.
0: Be happy now.
1: Be happy ni worry ni duram chestundi.
0: And this happiness will keep you that worry far off.
1: అంతే గాని వరి చేసుకుంటూ కూర్చుంటే వరి ఇంకా ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది.
0: బికాస్ దిస్ వరి విల్ యాడ్ టు యువర్ ప్రాబ్లమ్ మోర్ అండ్ మోర్.
1: కనుక నీ వరి చేయకూడదు.
0: నెవర్ వరి.
1: ఏదొచ్చినా కానీ ఇది భగవత్ ప్రసాదం.
0: Take it as God's gift, whatever may happen.
1: ఈ కష్టములు కూడాను భగవత్ ప్రసాదమే.
0: Even the difficulties are
1: God's gift. Is an interval between two pains.
0: The pleasure is an interval between two pains.
1: కనుక ఈ రెండు కష్టముల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి.
0: And there lies

0: హ్యాపీనెస్.
1: కష్టమనే లేకపోతే సుఖం యొక్క విలువనే మనకు తెలియదు.
0: వితౌట్ ఎ పెయిన్ యూ కెనాట్ నో ద వాల్యూ ఆఫ్ ఎ ప్లెజర్.
1: చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు.
0: వితౌట్ డార్క్నెస్ యూ కెనాట్ నో ద వాల్యూ ఆఫ్
1: లైట్. కాబట్టి కష్టం కూడా ఒక ప్రసాదమే.
0: దేర్ఫోర్ డిఫికల్టీస్ ఆర్ ఆల్సో గాడ్స్ గిఫ్ట్.
1: మలేరియా జ్వరం వచ్చినటువంటి వారికి
0: ద వన్ హూ సఫర్ ఫ్రమ్ మలేరియా
1: బిటర్ క్వినైన్ మిక్చర్ ఇస్తారు.
0: దే ఆర్ గివెన్ క్వినైన్ మిక్చర్.
1: బిటర్ గా ఉంటుంది.
0: ఇట్స్ సో బిటర్.
1: కానీ
0: బట్
1: ఆ బిటర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది.
0: దెన్ యూ వన్స్ యూ యాక్సెప్ట్ and take that medicine bitter quinine, you will be cured of the malaria.
1: Medicine kudanu tiyaga undalani korte nee badhani ku nivarana kaadu.
0: You cannot demand that medicine should be sweet.
1: Karuka kashtam kudanu manaku sukhan andistundi.
0: The difficulty also gives you joy later.
1: Karuka eppudu nee joyiga undali.
0: You should be joyful all the time.
1: Appude nee yokka jeevithamu manchi aanandanni aadarshanni andistundi.
0: And then your life will be blissful and set an ideal to the rest. Youngsters.
1: శరీర సంబంధమైనటువంటి విషయాలు కానీ
0: either physical matter,
1: ఫ్యూచర్ యొక్క విషయాలు కానీ
0: or the future situation,
1: కుటుంబ విషయాలు కానీ
0: or that or the
1: bible, ఏ మాత్రం కూడా హృదయంలో చోటు ఇవ్వకండి.
0: Don't entertain them in your heart.
1: హృదయంలో చోటు ఇవ్వవలసింది ఒక్కదానికే, భగవంతునికి మాత్రమే ఇవ్వాలి.
0: You should give place to God in your heart.
1: మిగిలినవన్నీ కూడా బయట ఆర్ట్స్ అంతా.
0: Outside you have the art.
1: హార్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది.
0: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: హార్ట్ అంతా ఇన్సైడ్ ఉంది.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
1: కాబట్టి హార్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటివే.
0: సో ఆల్ ది హార్ట్ అవుట్ సైడ్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఇన్సైడ్.
1: కనుక మొట్టమొదటి నీవు హార్ట్ ను చూచుకో.
0: సో థింక్ ఆఫ్ ది హార్ట్ ఫస్ట్.
1: హార్ట్ ను చూడద్దు.
0: డోంట్ ఫాలో ది హార్ట్.
1: ఆ హార్ట్ లోపల నీవు మంచి ఆనందాన్ని పొందుతుంటే హార్ట్ కూడా ఆనందాన్ని ఇస్తుంది.
0: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ దిస్ హార్ట్, ఈవెన్ ద హార్ట్ అవుట్ సైడ్ విల్ మేక్ యు జాయ్. రిఫ్లెక్షన్
1: ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: లోపల నీవు ఆనందంగా ఉంటే బయట కూడా ఆనందమే వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ ఇన్, యు విల్ బి హ్యాపీ ఇన్ ది ఎక్స్టీరియర్.
1: ఎందుకోసం భగవంతుడు నా వెంటనే ఉన్నాడు?
0: బికాజ్ గాడ్ ఈస్ విత్
1: నా హృదయమునందే ఉంటున్నాడు.
0: ఇన్ మై హార్ట్
1: అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ స్ట్రెంగ్తెన్ సచ్ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
1: అప్పుడే మనకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలు మనకు అభివృద్ధి అవుతుంటాయి.
0: దెన్ వీల్ హ్యావ్ ఆల్ ద కైండ్ ఆఫ్ జీల్ అండ్ ఎంథూజియాజం.
1: ఇంకా కొంతమంది
0: సమ్
1: మిమ్మల్ని గేలి చేయవచ్చు.
0: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: మరే ఇంత బాగా చదువుకున్నావు, ఈ టౌన్ లో పుట్టావు, ఈ టౌన్ వాతావరణం అంతా అనుభవించావు, నువ్వు పల్లెల వాళ్ళ వలె దేవుడు దైవము భజన గిజన అని ఈ రకంగా ఎందుకు నీవు పోతున్నావు అని కొంతమంది నాస్తికులు ఉంటారు కదా, వారు దీంతో వాదిస్తూ రావచ్చు.
0: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యూ, దే మే హెకిల్ ఇట్ యూ, సేయింగ్ దట్ యు ఆర్ born in the metropolis city, why do you entertain the rural ideas and rural thoughts?
1: Idantha kudunu modern idi kaadu.
0: This is not sign of modernism.
1: Devudu devam anetundi dani chintinchakoodu.
0: Don't think of God.
1: Inga deni chintinchali.
0: And what is that we should think then?
1: Dayanni chintinchalna?
0: Then should we think of the demon then?
1: Kaadu kaadu.
0: No.
1: దైవాన్ని చింతించాలి.
0: We should think of God.
1: అప్పుడు నీవేమి రావాలి? నీ విశ్వాసం గాఢంగా ఉంటుండాలి.
0: You should have strong faith.
1: అయ్యా నీవు ఎవరికి చెప్తున్నావు?
0: Sir, to whom are you telling?
1: నాకు చెప్తున్నావు.
0: యు ఆర్ టెల్లింగ్ మీ.
1: ఎవరు లేడని చెప్తున్నావు?
0: హూమ్ ఆర్ యు డినైయింగ్?
1: దేవుడు లేడని చెప్తున్నావు.
0: యు ఆర్ డినైయింగ్ గాడ్.
1: దేవుడు నీకు లేడు కానీ నాకున్నాడు.
0: యు మే డినై యువర్ గాడ్ బట్ ఐ హావ్ మై గాడ్.
1: నా దేవుడు లేడంటే చెప్పడానికి హూ ఆర్ యు?
0: హూ ఆర్ యు టు డినై మై గాడ్?
1: నీకు దేవుడు లేకపోతే నీవు లేకుండా పో.
0: యు మే డినై యువర్ గాడ్.
1: నాకు దేవుడు ఉన్నాడు.
0: ఐ హావ్ మై గాడ్.
1: ఆ దేవుడిని నేను చింతిస్తున్నాను.
0: ఐ థింక్ ఆఫ్ మై గాడ్.
1: అనేటువంటి యొక్క ధైర్య సాహసాలతో వారితో ఎదుర్కొన్నప్పుడే నీ యొక్క శక్తి సామర్థ్యం అభివృద్ధి అవుతుంటాయి.
0: వి షుడ్ హావ్ ద కరేజ్ అండ్ కన్విక్షన్ టు డిక్లేర్ ఐ హావ్ మై గాడ్.
1: అంతేకాని నీకున్నటువంటి దానిని ఇంకెవరో వచ్చి లేదు అంటే నీవెందుకు విశ్వసించాలి?
0: వై డు యు ఫాలో అదర్స్? వై షుడ్ యు లిసన్ టు అదర్స్ వెన్ దే డినై యువర్ గాడ్?
1: ఎవడో ఒకడు వచ్చేసేసి అయ్యా నీ అమ్మ లేదు అంటుంటే అయ్యో మాకు అమ్మ లేదా అని ఏడ్చకూడదు.
0: ఇఫ్ ఎనీవన్ సేస్ యు హావ్ నో మదర్, యు షుడ్ నాట్ క్రై సేయింగ్ ఐ హావ్ నో మదర్.
1: అమాయకుడు.
0: దట్ ఫెలో ఇస్ ఎ ఫూల్.
1: నా తల్లి ఉంటుండాలి.
0: ఐ హావ్ మై మదర్.
1: నా తల్లి ఇంటిలో ఉంటుండాలి.
0: మదర్ ఇస్ ఎ ఫూల్.
1: అని ధైర్యంగా నీ వెంట చెప్పుకుంటున్నావు.
0: వై కాంట్ యు?
1: అదే రీతిగా నాకు దేవుడు ఉన్నాడు.
0: I have God.
1: నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు.
0: మై గాడ్ ఇన్ మై హార్ట్.
1: ధైర్యంగా వారితో వాదించడానికి పూనుకోవాలి.
0: యూ షుడ్ బి రెడీ టు ఆర్గ్యూ విత్ ఆల్ ద కరేజ్ అండ్ కన్విక్షన్.
1: వారిని నీతో ప్రవేశపెట్టుకోవాలి కానీ నీవు వారితో ప్రవేశించకూడదు.
0: యూ షుడ్ మేక్ అదర్స్ టు ఫాలో యూ, యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
1: నీవు వారిని ఫాలో చేస్తే నీవు స్లేవ్ అయిపోతావు.
0: ఇఫ్ యూ ఫాలో అదర్స్ యూ బికమ్ ఎ స్లేవ్.
1: నీకందరూ స్లేవులు కావాలి.
0: అదర్స్ షుడ్ బికమ్ యువర్ స్లేవ్.
1: ఎందుకంటే నీవు దైవత్వంతో ఉన్నావు.
0: వై? బికాజ్ యూఆర్ విత్ గాడ్.
1: దైవత్వంతో ఉన్నటువంటి వారి జగత్ అంతా కూడా చేరి వస్తుంది.
0: ఇఫ్ యూఆర్ విత్ గాడ్ ద హోల్ వరల్డ్ విల్ ఫాలో యూ.
1: కనుక ఇట్టి ధైర్య సాహసాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద కరేజ్ అండ్ కన్విక్షన్.
1: ఎవరో వచ్చి ఏమో అన్నారని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు.
0: బికాస్ ఫర్ ది సింపుల్ రీజన్ సమ్వన్ సెడ్ యూ షుడ్ నాట్ క్రై.
1: ఈ ఏడుపు లోపల ఆడవాళ్ళకు చాలా సహజము, త్వరగా వస్తుంది.
0: ఇట్స్ న్యాచురల్ ఫర్ లేడీస్ టు క్రై.
1: అది వాషర్లెస్ ట్యాప్స్.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ట్యాప్స్, వాషర్లెస్ ట్యాప్స్.
1: అది ఎప్పుడు నీళ్లు కారుతూనే ఉంటాయి కన్నులు.
0: ది వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ.
1: అది కూడా మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: దాన్ని మనం అరికట్టుకోవాలి.
0: వి షుడ్ కంట్రోల్.
1: దేనికోసం మనం నీటి ఇవ్వాలి?
0: వై షుడ్ వి షెడ్ టియర్స్?
1: మనం టియర్స్ అనేటువంటి ఎందుకోసం ఇవ్వాలి?
0: వై షుడ్ వి షెడ్ టియర్స్?
1: ఆధ్యాత్మికంగా కూడా కొన్ని అర్థాలు ఉంటున్నాయి.
0: స్పిరిచువల్లీ దే హావ్ ఎ మీనింగ్.
1: నారము అనగా నీరు అని అర్థం.
0: నారము మీన్స్ వాటర్.
1: నారా
0: నారా.
1: నయనము అనగా కన్నులు.
0: నయన మీన్స్ ఐస్.
1: కన్నుల నుంచి వచ్చేటువంటి నీరు నారా. నారము ప్లస్ నయనము నారాయణం అయిపోతుంది.
0: నారా ప్లస్ నయన నారాయణ.
1: నారాయణ కోసమని నీ కంటిదారులు విడిచాలి, కానీ మిగతా దానికంత కంటిదారులు విడిచకూడదు.
0: సో వీ షుడ్ షెడ్ టియర్స్ ఫర్ గాడ్ నారాయణ, నాట్ ఫర్ ఎనీవన్.
1: అవి ఆనంద భాష్ములు కానీ శోక భాష్ములు కానీ.
0: దట్ ది టియర్స్ ఆఫ్ జాయ్ బట్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
1: దేనికి మనం ఏడ్చకూడదు.
0: వీ షుడ్ నాట్ క్రై ఫర్ ఎనీథింగ్.
1: ఏదో కష్టాలు నష్టాలు వస్తుంటాయి.
0: ది డిఫికల్టీస్ అండ్ లాసెస్ కమ్.
1: ఇట్ ఇస్ పాసింగ్ క్లౌడ్స్.
0: దేర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: దేర్ ఇస్ నో ఎనీ పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: దేర్ నో పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: అన్ని కదిలిపోయేటువంటివే.
0: దే ఆల్ పాస్ ఆఫ్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు విచారమునికి ఏమాత్రం అవకాశం అందించము.
0: వెన్ వన్స్ వీ నో దిస్ ట్రూత్ వీ డోంట్ నీడ్ టు వరీ ఎనీ లాంగర్.
1: కనుక మన భక్తి శ్రద్ధలనేటువంటి అంత గాఢంగా భద్రమైపోవాలి.
0: దెర్ఫోర్ అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సిరిటీ షుడ్ బి గాడ్.
1: చెలించని మనసు, భ్రమించని దృష్టిని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ హావ్ ది స్టెడీనెస్ అండ్ అన్వేవరింగ్ మైండ్.
1: దృష్టిని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ అవుట్లుక్.
1: మన హృదయంలో ఏమాత్రం కూడా మనం అపవిత్రం గావించుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ మేక్ అవర్ హార్ట్ అన్సేఫ్.
1: స్థిరమైన స్థితిగా ఉంటుండాలి.
0: వీ షుడ్ హావ్ ఆల్ స్టెడీనెస్.
1: కనుక ఈ ప్రపంచంలో ఇంతమంది యువకులు ఉండినప్పటికీ ఈ కొద్దిమంది యువకులు మాత్రమే ప్రశాంతంగా చేరడంలో ఎంత అదృష్టవంతులో మీరు.
0: అవుట్ ఆఫ్ సో మెనీ యంగ్స్టర్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ యూ ఇఫ్ యూ కుడ్ గ్యాదర్ హియర్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ.
1: మీకు లభించినటువంటి ఈ యొక్క ప్రాప్తిని మీరు వ్యర్థం చేసుకోకండి.
0: దిస్ ఫార్చ్యూన్ గిఫ్టెడ్ టు యూ, నెవర్ వేస్ట్.
1: మీరు ఎక్కడ పోయినప్పటికీ నేను వెంట ఉన్నాను.
0: యు మే గో ఎనీవేర్, భగవాన్ ఈజ్ విత్ యూ.
1: మీకు ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా నేను చూసుకుంటాను.
0: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ డిఫికల్టీస్.
1: ధైర్యంతో దైవం యొక్క భావమును మీరు అభివృద్ధి పరచుకుని సేవల్లో పాల్గొనండి.
0: విత్ ఆల్ ది కరేజ్ అండ్ డివైన్ థాట్స్ సర్వ్ ది సొసైటీ.
1: కొన్ని నష్టములైనా కూడా పర్వాలేదు, మీరు సహించుకుని సేవలు మానుకోకుండా ఉండండి.
0: యూ మే సఫర్ సర్టన్ లాసెస్ బట్ నెవర్ గివ్ అప్ సర్వీస్.
1: వస్తుంటాయి పోతుంటాయి ప్రతి ఒక్కటికి.
0: థింగ్స్ కమ్ అండ్ గో.
1: కనుక నీ వేదాంతం నందు కూడాను సుఖదుఃఖే సమీకృత్వ లాభం లాభం జయాజయాలు. లాభ నష్టములు సుఖదుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి.
0: ద ప్రాఫిట్ అండ్ లాస్, ద గెయిన్ అండ్ లాస్, ద కమ్ అండ్ గో.
1: దీనికంతా మనం వెరవకూడదు.
0: నెవర్ ఫియర్ దీస్ థింగ్స్.
1: దైవ చింతన చేస్తూ కూర్చోవాలి.
0: థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: మహాభక్తుడు త్యాగరాజు.
0: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: కానీ అతనికి చాలా కష్టములు వచ్చాయి.
0: బట్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
1: ఎంతనో భరించుకునేటువంటి ఒక త్యాగరాజు కూడాను.
0: త్యాగరాజు హూ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్.
1: రామ వియోగం భరించుకోలేక
0: హీ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్.
1: బాధపడుతూ రామును కూడా నిందిస్తూ వచ్చాడు.
0: యాజ్ హీ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్ ఎనీ లాంగర్ హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ గాడ్.
1: నిందించడమే కాకుండా ఒక విధమైనటువంటి ద్వేషం కూడా వచ్చింది.
0: హీ డెవలప్డ్ హేట్రెడ్ ఫర్ గాడ్ ఆల్సో అట్ టైమ్స్.
1: ఈ ద్వేషం లోపల ఏమన్నాడు రామా, నా నేను ఇంత కష్టాలు పడుతుంటే నీవు దీన్ని నివారణ చేయలేకపోతున్నావా?
0: రామా, వెన్ ఐఎమ్ సఫరింగ్ సో మచ్ కాంట్ యూ మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ మై ప్రాబ్లమ్స్.
1: ఈ కష్టమును నివారణ చేసేటువంటి శక్తి నీకు లేదా? లేక నిన్ను కరిగించేటువంటి భక్తి నాకు లేదా?
0: డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ మై ప్రాబ్లమ్స్ ఆర్ డోంట్ ఐ హ్యావ్ డివోషన్?
1: లేదు లేదు, నాకు డివోషన్ ఉంది.
0: నౌ ఐ హ్యావ్ డివోషన్.
1: నీకే శక్తి లేదు.
0: యూ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ.
1: తచ్చమే మేలుకున్నాడు.
0: ఇమీడియట్లీ గాట్
1: చీ చీ చీ చీ చీ. దైవంలో శక్తి లేదా? మనతో పాటు ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరుగుతుంటే మేము ఆ మానవ రూపకంగా మనం భావిస్తున్నామే. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు చాలా గొప్పవి అనేటువంటి యొక్క విచారం చేశాడు.
0: హీ గాట్ అప్ ఇమీడియట్లీ అండ్ హీ ఎంటర్టైన్ ద థాట్స్ గాడ్ హ్యాస్ ఆల్ ద పవర్. కాంట్ హీ మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ ది ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్? హీ విల్ సర్టన్లీ బి ఏబుల్ టు డూ ఇట్.
1: తిరిగి కన్నులు మూసుకున్నాడు, చేతులు కట్టుకున్నాడు.
0: దెన్ హీ క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ ఫోల్డెడ్ హిస్ హ్యాండ్స్.
1: రామా
0: రామా.
1: కతివారది దాటునా.
0: విల్ దట్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్? Is it possible to tie it to that of a mortal? Will that goddess Lakshmi will ever love you? Will Lakshmana serve you?